0: నుండి కూడాను పంచీకృతము ఆరంభమైంది.
1: పంచీకృత హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచీకృత భావము నుండి ఆవిర్భవించినటువంటివే ఈ త్రిగుణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ దిస్ పంచీకృత.
0: ఈ త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వము.
1: దిస్ వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: ఈ విశ్వమునందు సత్వ రజో తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలూన్, సత్వ రజ అండ్ తమ్.
0: అప్పుడు నుండి కూడాను పంచీకృతము ఆరంభమైంది.
1: పంచీకృత హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచీ

0: is full of these three qualities, saloon, sattva, raja and tam.
1: ఈ సప్త సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వి షుడ్ అండర్స్టాండ్ ది క్వాలిటీ ఆఫ్ సత్వ.
1: సప్త సృష్టి యొక్క సమస్త యొక్క సత్యాంశమే అంతఃకరణ.
0: అంతఃకరణ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది కలెక్టివిటీ ఆఫ్ ది క్రియేషన్.
1: పంచభూతముల యొక్క సమష్టి సత్వాంశమే ఈ అంతఃకరణ.
0: దిస్ అంతఃకరణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సత్వ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
1: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సప్త సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్వాన్ని అనుభవిస్తూ వచ్చింది.
0: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాజ్ ఎమినేటెడ్ as sattvic aspect of creation has enjoyed always this sattva quality itself.
1: ee panchabhutamullo aakashamu modatidi.
0: Among the 5 elements, ether is the first one.
1: ee aakasham yokka vyakti tattvam nundi kudanu shuddha sattvam anetunti yokka amsham okati bayale deri.
0: A pure sattva has emanated from the individual aspect of this ఆకాశ or sky.
1: ఇదియే మానవ ఆకారమునకు ప్రథమ స్థానం.
0: దిస్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ ఫార్మ్స్ ఇన్ ది వెరీ
1: మానవత్వమునకు ఈ విధమైన అంశముల యొక్క ప్రభావము ప్రసక్తి పరిపూర్ణతను ప్రారంభం కావటం.
0: ది ఫుల్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ has come from this alone.
1: కనుక ఆకాశం యొక్క వ్యష్టి సత్వము నుండి కూడాను చెవి అనేటువంటిది పుట్టింది.
0: ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈథర్ అండ్ ఫ్రమ్ సత్వ దిస్ శరీర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
1: ఇయర్
0: ద ఇయర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
1: ఇంకా రెండవదైనటువంటిది గాలి. ఇది రెండవ భూతం పంచభూతముల్లో.
0: ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్.
1: ఈ గాలి నుండి వ్యష్టి సత్వమైనటువంటి యొక్క అంశమే చర్మము.
0: ద ఇండివిజువలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎయిర్ ఈజ్ ద స్కిన్.
1: మూడవదైన అగ్ని. ఈ అగ్ని యొక్క వ్యష్టి సత్వాంశమే కన్ను.
0: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫైర్ ఈజ్ ది ఐ.
1: నాలుగవదైనటువంటి యొక్క నీరు. దీని వ్యష్టి యొక్క సత్వాంశమే నాలుక.
0: ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ద టంగ్.
1: ఐదవదైనటువంటి యొక్క భూతము కేవలము ప్రకృతి.
0: ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ ప్రకృతి నేచర్.
1: ప్రకృతి యొక్క వ్యష్టి సత్వాంశమే ముక్కు.
0: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ ఈజ్ ద నోస్.
1: కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ భూతములు ఈ యొక్క ప్రథమం నందు సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సత్వం నుంచి ఆరంభమైనాయి.
0: దీస్ 5 ఆస్పెక్ట్స్ ద సౌండ్ ద టచ్ ది టేస్ట్ ద స్మెల్ అండ్ ది
1: అయితే
0: ఆల్ దీస్ హావ్ కమ్.
1: ఒక్కొక్క భూతములకు వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించినటువంటి ఈ అంగములు ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
0: ఇన్ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ 5 సెన్సెస్. ఈచ్ సెన్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్.
1: ఆకాశం యొక్క గుణము శబ్దము.
0: ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈథర్ ఇస్ సౌండ్.
1: శబ్దములకు చిహ్నము చెవి.
0: ది సింబల్ విచ్ ఇస్ అసోసియేటెడ్

0: చెవి కేవలము వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు.
1: ద సెన్స్ మెంట్ ఫర్ హియరింగ్ దిస్ సౌండ్ ఈజ్ హియర్. దిస్ కెన్ హియర్ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్ కెన్ బి డన్ బై దాట్.
0: అదే విధముగానే రెండవ భూతమైనటువంటి గాలి, ఇది స్పర్శ, ఇది కేవలము చర్మము.
1: ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఏ అండ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ టచ్.
0: ఇది స్పర్శ తప్ప ఇది శ్రవణం చేయటం వీలు కాదు.
1: స్కిన్ ఈజ్ మెంట్ ఫార్ ఎక్స్పీరియన్సింగ్ టచ్.
0: దీనికి శ్రవణ శక్తి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ హియరింగ్.
0: మూడవది అగ్ని.
1: ది థర్డ్ వన్ ఈజ్ ఫైర్.
0: ఇది కన్ను, దీని అంశము.
1: దిస్ ఆస్పెక్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్.
0: ఇది చూడగలదే కానీ స్పరించలేదు.
1: ఐ కెన్ సీ బట్ కెనాట్ ఎంజాయ్ టచ్.
0: నాలుగవది నీరు. ఇది జిహ్వ, నాలుక.
1: టంగ్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్.
0: నాలుక రుచి చూడగలదే కానీ వ్యక్తిని చూడలేదు.
1: ఇట్ కెన్ ఎంజాయ్ టేస్ట్ బట్ ఇట్ కెనాట్ సీ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్.
0: ప్రకృతి యొక్క అంశము ముక్కు.
1: నోస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్.
0: ఇది వాసన చూడగలదే కానీ రుచిని చూడలేదు.
1: ఇట్ కెన్ స్మెల్ బట్ కెనాట్ టేస్ట్.
0: అయితే ఇవి అంశముల యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తూ వచ్చింది.
1: యాజ్ దీస్ ఫైవ్ సెన్సెస్ ఆర్ ఓన్లీ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్, ఈచ్
0: ఐటీ సమష్టి స్వరూపమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమే అంతఃకరణ.
1: బట్ అంతఃకరణ ఈజ్ ది కలెక్టివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: అంతఃకరణకు శబ్ద స్పర్శ రూప రసగంధములు అన్నింటినీ అనుభవించేటువంటి అధికారం ఉంటుంది.
1: అంతఃకరణ హ్యాస్ ద పవర్ టు ఎంజాయ్ ఆల్ దీస్ సౌండ్స్, టచ్, స్మెల్, ఫార్మ్ అండ్ టేస్ట్.
0: కనుకని అంతఃకరణ అనగా ఇవి కేవలము శబ్ద స్పర్శ రూప రసగంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినటువంటిది.
1: These five aspects which are associated with antahkarana are enjoyed through inner sense organs.
0: Aithe ee gnanendriyamulu dehamunaku velupuluva leka lopalavya ani vicharisthe ivi antar bahir swaroopalu.
1: These five senses gnanendriyas, when one inquires whether they are external to man or internal to man, they are having both aspects.
0: Andre karmendriyam lenatundi chevu maatrame untundi gnanendriyam anetundi vinishakti lekapoyinappudu chevu undi prayojanam ledu.
1: If there is a sense organ ear but does not have the power of hearing, this ear is useless.
0: Gnanendriyam anetundi vinishakti undi karmendriyam ane chevu lekapothe idi kudunu vinaledu.
1: This ear again, if it exists but it doesn't have the power of hearing, which is given by gnanendriya.
0: Gnanendriya karmendriyam yokka sammirtamaina swaroopame ee yokka vesti yokka tattvam.
1: The aspect of individual is a combination of the both karmendriyas and gnanendriyas.
0: Loud speakers baita pettaru.
1: The loud speaker is kept outside of the
0: loud speaker untundi ikkada mic lekapothe loud speaker prayojanam ledu.
1: If there is no mic but there is a loud speaker, it is useless.
0: అక్కడ స్పీకర్ ఉండి ఇక్కడ స్పీకర్ లేకపోతే ప్రయోజనం లేదు. లౌడ్ స్పీకర్ ఉంటే ప్రయోజనం లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ ఓన్లీ మైక్ వితౌట్ స్పీకర్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్లెస్.
0: స్పీకర్ ఉండి లౌడ్ స్పీకర్ లేకపోతేనూ ప్రయోజనం లేదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో స్పీకర్ అండ్ నో లౌడ్ స్పీకర్ ఆల్సో దెన్ ఇట్ ఇస్ యూజ్లెస్.
0: కనుక ఇక్కడ మైక్ స్పీకర్ రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఇక్కడ తత్వాన్ని అక్కడికి, అక్కడ తత్వాన్ని ఇక్కడికి ప్రసరింపచేస్తుంది.
1: It is a combination of the speaker and the mic which can produce a sound and relay it through loud speaker.
0: Kanukane ee shuddha sattvamainatundi yokka tatta guna sampattiye shabda sparsha roopa rasa gandhadu.
1: These aspects of sound, touch, form, taste and hearing, all these are the aspects of
0: shuddha gunaku maatrame sambandhinchinatundi.
1: All these relate to the quality of sattva alone.
0: Rajogunamu yokka samasti panchabhutamulu yokka swaroopame pranamu.
1: The aspect of rajo quality and in its all in its collective form is the form of prana.
0: Sattagunamu yokka panchabhuta swaroopamainatundi antakarana ite rajogunamu yokka పంచభూతము యొక్క సమస్త స్వరూపము ప్రాణంగా నిలిచింది.
1: The collective five elemental aspect of Saptaguna is Antakarana. The collective five elemental aspects of Rajoguna is Prana or life.
0: Rajogunam yokka srishti yandu panchabhutamul yokka vesti srishti akasam yokka srishti kannu.
1: Among these five elements, with reference to Rajoguna, the five elements manifest itself in the form of the eye.
0: ఇంక రెండవ భూతమైనటువంటి యొక్క వాయువు, ఈ వాయువు యొక్క వ్యష్టి స్వరూపం యొక్క బిందువు చేయి.
1: హ్యాండ్ ఈజ్ ది హ్యాండ్ ఈజ్ ది ఇండివిజువలైజ్ ఫార్మ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రజోగుణ.
0: రజోగుణ సృష్టి యందు మూడవదైనటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి అగ్ని యొక్క సృష్టి కాలు.
1: Among the five elements, with reference to Rajoguna, the individual aspect or limb which represents that is leg.
0: Nalugu aidi ainatvanti yokka gali prakruti yokka vesti yokka srushti malamutramulu visarjinchu pradeshamulu.
1: The other two aspects of air and nature among the five elements with reference to Rajoguna are represented in a human being in the ఆర్గన్స్ ఆఫ్ ఎక్స్క్రీషన్.
0: ఇక్కడ చక్కగా గుర్తించవలసినటువంటి విషయం,
1: దేర్ ఈజ్ ఎ పర్టికులర్ థింగ్ విచ్ యూ హావ్ టు వెరీ కేర్ఫుల్లీ అండర్స్టాండ్.
0: సప్తగుణ సృష్టి యందు వ్యష్టి సృష్టిగా వచ్చినటువంటి ఆకాశం యొక్క మొదటి సృష్టి చెవి.
1: ఇన్ విత్ రెఫరెన్స్ టు సత్వగుణ, రిప్రజెంటింగ్ ఈథర్ ఈజ్ ద హ్యాండ్ ఇయర్ ఇయర్.
0: రజోగుణమునందు వెస్టి సృష్టి అయినటువంటిది ఆకాశం యొక్క సృష్టి, ఇది కన్ను.
1: వెన్ ఇట్ కమ్స్ టు రజోగుణ, ద ఇండివిజువలైజ్డ్ లిమ్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అవుట్ ఆఫ్ దట్
0: వాత, ఆ యొక్క ఆకాశమునకు ఇద్దరు బిడ్డలు. రజోగుణము యొక్క బిడ్డ కన్ను, సత్వగుణము యొక్క బిడ్డ చెవి.
1: ఫర్ ది ఈథర్ త్రూ సత్వగుణ ఈజ్ బోర్న్ ఇయర్, త్రూ రజోగుణ ఈజ్ బోర్న్ ఐ.
0: ఆకాశం యొక్క మొదటి బిడ్డ చెవి, రెండవ బిడ్డ కన్ను.
1: ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ఈథర్ ఈజ్ ఇయర్, ద సెకండ్ చైల్డ్ ఈజ్ ఐ.
0: మొదటి బిడ్డ అయినటువంటి యొక్క చెవి బయట విషయాన్ని లోపలికి స్వీకరిస్తుంది.
1: ఇయర్ is meant for absorbing whatever is externally made in the form of sound.
0: Rendo bidde ainatundi kannu sweekarinchina danini bayatiki vidichi pedutundi.
1: The eye is meant to leave out what is taken through the ear. The second aspect of the mouth, the world,
0: inka satta gunam yokka vayu yokka bidda charmamu.
1: The first child of Sattvaguna is skin.
0: Rajogunam yokka vayu bidda chei.
1: The second child of air through Rajoguna is hand.
0: Ekkadaina deham paina oka cheema paraadutu untunte ee sparsha telusukuntundi charmam.
1: The power of touch will make you know even if there is an ant crawling on
0: the body. తెలుసుకున్న తక్షణమే చేయి తీసి పారవేస్తుంది.
1: The moment you come to know of an ant on your body, the hand takes it away and throws it out.
0: ఏతావాత సప్తగుణము యొక్క అంశములు స్వీకరించటము.
1: The sum and substance of it is, the things associated with సత్వగుణ receive things.
0: రజోగుణము యొక్క సంతతి దానిని విసర్జించటము.
1: The children of Rajoguna help in taking that out of your system.
0: Kanuka ee naadu lokamu ee reethiga unnadante rajogunamu sweekaristha undi sattagunam visarjistha undi deeniki ulta seed antaru viruddhanga nadustu vastundadi.
1: Today's position is contrary to its natural way. Rajoguna is absorbing and sattaguna is throwing out.
0: Srishti yokka rahasyamu nija swaroopamu సత్వగుణం మాత్రమే స్వీకరించాలి.
1: ది నేచర్ అండ్ ది మిస్టరీ అండ్ ది సీక్రెట్ ఆఫ్ nature is that sattva guna should receive things.
0: Rajoguna yokka tattamune visarjinchali.
1: Rajoguna should throw it out or give up those things which are absorbed by sattva guna.
0: Kanuka mottamote ee prakrutiki sattva guname mottamodati padamu.
1: The first word associated with the entire creation is sattva guna.
0: ఈ ప్రకృతికి స్త్రీ అని ఒక పేరు.
1: వన్ ఈక్వల్ అండ్ వన్ మీనింగ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ద నేచర్ ఈస్ ఇట్ ఈస్ ఎ ఉమన్. స్త్రీ,
0: స్త్రీ అనగా సకార తకార రకారములతో కూడినటువంటిదే స్త్రీ.
1: ది స్త్రీ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిలబల్స్, సకార తకార అండ్ రకార.
0: అనగా సకార తకార రకారములు అనగా ఏమిటంటే మొట్టమొదట సాత్వికము స్వీకరించాలి.
1: These three syllables, sakara, takara, represent three things. Sakara represents you should receive things.
0: Rendavadi takara mane tamo gunamunu anaga mariyadaga vinayaga ee vidhamainatundi yokka anakuga undetundi gunamulu abhiruddhi parchukovali.
1: This takara represents tamo guna. You should be humble, obedient, slow.
0: Rakara anetundi kattakadapadi.
1: There rakara is the last among the three syllables.
0: Ikkada konni samayamulandu కొన్ని దీక్షను, కొన్ని ప్రతిజ్ఞలను, కొన్ని విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క చర్యలను తీసుకోవాల్సి వస్తుంది.
1: సర్టన్ సర్కమ్స్టాన్సెస్ నెసెసిటేట్ టేకింగ్ ఎ ఫ్యూ వౌస్ అండ్ టేకింగ్ ఎ ఫ్యూ రెజల్యూషన్స్.
0: కనుక రజోగుణం అనేటువంటిది విధి లేనటువంటి పరిస్థితి యందు కట్టకడపటికి స్వీకరించవలసినటువంటి కానీ మొట్టమొదటి స్వీకరించవలసింది కాదు.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ రజోగుణ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అండ్ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ అలోన్ మస్ట్ బి యాక్సెప్టెడ్. Otherwise, in the normal course, Rajoguna should not have any place.
0: Prakriti yokka rahasyamulandu prathamamulo prarambhamayyetundi sakarame sakarame.
1: In the
0: ane sattvikamu.
1: In understanding the mystery of nature, one has to see that nature starts with sakara and sattva guna.
0: Kanuka prati manavudu kudanu sattva guna amshamulandu sattva guna prakriyendu sattva guna bimbamulandu సత్వగుణ తేజస్సునందు, సత్వగుణ మార్గమునందు, సత్యగుణ ప్రవర్తమునందు మానవత్వము అభివృద్ధి గావించుకోవాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు డెవలప్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద నేచర్ ఆఫ్ సత్వగుణ, ఇట్స్ రెస్ప్లెండెన్స్, ఇట్స్ గ్రేట్ క్వాలిటీస్, ఇట్స్ సేక్రెడ్ క్వాలిటీస్.
0: ఇంకా తమో గుణం యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుండాలంటే పంచభూతముల యొక్క మిశ్రమమై ఉంటుండాలి.
1: వెన్ యూ కమ్ టు తమో గుణ, you have a combination of these five elements in all the creation associated with tamoguna.
0: Ikkada panchabhutamulu paripurna bhutamulu ikkada mishram kaledu.
1: The full elements are not mixed or combined.
0: Panchikrutamulu ikkada cheri poyayi.
1: It is these panchikrutas which have come together and formed into tamoguna.
0: Anaga deeniki oka chakkani idi andariki artham ayyetundi vishayam kaadu. కాబట్టి అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత ప్రాపంచిక సంబంధమైన విషయంలో మీకు ఒక ఉపమానాన్ని చెప్తాను.
1: దిస్ పర్టికులర్ థింగ్ ఈజ్ రాదర్ డిఫికల్ట్ ఫర్ ఎవరీ వన్ టు అండర్స్టాండ్. ఇన్ ఆర్డర్ టు మేక్ థింగ్స్ సింపుల్ అండ్ క్లియర్, ఐ వుడ్ లైక్ టు గివ్ ఎ వర్లీ ఎగ్జాంపుల్ అండ్ మేక్ ఇట్ క్లియర్.
0: ఇక్కడ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవి ఐదు ఐదు వ్యక్తి స్వరూపాలు.
1: ఇథర్, ఎయిర్, fire, water and earth, these are all five individual entities.
0: ee 5 mandi okka chota koodinaru.
1: Let us just say these five people representing these five have come together.
0: Okkokkari daggara okkokka rupayi untunnadu.
1: Each one has 1 rupee with him.
0: ee aakasham anetundi vaadu tana rupayi ni chillaraga marchadu.
1: This individual called ether converted this rupee into small changes.
0: Ardha rupaye tana daggara pettukoni rendu rendu analu nalugurikki panchutu vachadu.
1: He retained with himself half a rupee. The remaining half a rupee he distributed equally among the remaining four.
0: Adhe vidhamga rendo bhutamainatundi yokka vayu kudanu dan tana rupayani chillara chesi ardha rupaye tana daggara pettukoni taanu kudanu rendu rendu rupayalu and nalugurikki panchutu vachadu.
1: Similarly, the air divided its rupee into two halves, retained half with it, and remaining power was distributed among
0: the other people.
1: The same thing was followed by fire also with its rupee.
0: తిరిగి జలము కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
1: సేమ్ థింగ్ వాజ్ ఫాలోడ్ బై వాటర్ ఆల్సో.
0: వృద్ధి కూడాను అంతే ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
1: ఆల్సో ఫాలోడ్ ది సేమ్.
0: ఈ విధంగా అనుసరిస్తూ రావటం చేత కట్టకటప్పటికి ఏమైపోయింది, అందరి దగ్గర రూపాయి రూపాయి రూపాయిగానే మిగిలింది.
1: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ వన్ హ్యాడ్ 1 రూపీ.
0: అయితే ఈ రూపాయలు ఏ విధంగా ఒక్కొక్క రూపాయిగా మిగిలినాయి? పూర్వము గట్టి అయినటువంటి ఒకే రూపాయి ఉండినది, ఇప్పుడు చిల్లరతో కూడినటువంటి రూపాయిగా మారిపోయింది.
1: అర్లియర్ దెర్ వాస్ ఎన్ అన్డివైడెడ్ సింగిల్ రూపీ విత్ ఈచ్ వన్, బట్ నౌ ఈచ్ వన్ ఈస్ హావింగ్ రూపీ బట్ ఇన్ చేంజెస్ స్మాలర్ కాయిన్స్.
0: అనగా పూర్వం ఉండినటువంటి యొక్క పంచభూతములు అనేటువంటిదే గట్టి రూపాయి, ఈ చిల్లర రూపాయలే పంచీకృతములు అని.
1: దిస్ పంచభూతాస్ 5 ఎలిమెంట్స్ ఆర్ దిస్ అన్డివైడెడ్ రూపీస్ యాజ్ సచ్, బట్ వెన్ దేవర్ కన్వర్టెడ్ ఇన్ టు చేంజెస్
0: పంచీకృతంతో కూడినటువంటి మానవత్వము చిల్లర రూపాయలుగా చలావణి అవుతుంటుండాలి.
1: ద హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ దిస్ పంచీకృత ఆర్ లైక్ ది చేంజెస్ కమింగ్ టుగెదర్ అండ్ బికమింగ్ 1 రూపీ.
0: అనగా భిన్న భిన్న భావములతో కూడి వస్తుండాలి.
1: దట్ మీన్స్ టు సే దట్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎలిమెంట్.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించింది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యూనిటీ ఈజ్ పర్సీవ్డ్ యాజ్ డైవర్సిటీ.
0: పూర్వము అనేకత్వమైనటువంటి ఏకత్వంగా ఉండేటువంటిది.
1: అర్లియర్ వితౌట్ డైవర్సిటీ దర్ వాజ్ యూనిటీ, టోటల్ యూనిటీ.
0: అదే రూపాయికి 16 అణాలు అనేది పూర్వం.
1: దట్ మీన్స్ దట్ 1 రూపీ హ్యాడ్ 16 అణాస్ అర్లియర్.
0: ఇక్కడ మనిషికి 16 గుణాలు అని.
1: హియర్ మ్యాన్ హ్యాస్ 16 క్వాలిటీస్.
0: వీటిని ఆధ్యాత్మిక తత్వం నందు షోడశ కళలు అన్నారు.
1: ఇన్ స్పిరిచువల్ పార్లన్స్ దిస్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ 16 ఆస్పెక్ట్స్.
0: ఈ 18 కళలు ఏమిటివి?
1: వాట్ ఆర్ దీస్ 16 ఆస్పెక్ట్స్?
0: 16 కళలు,
1: 16 ఆస్పెక్ట్స్.
0: ఇక్కడ 5 పంచేంద్రియములు,
1: 5 సెన్సెస్,
0: 5 జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు,
1: 5 ది ఆర్గన్స్ ఆఫ్ యాక్షన్, 5 ది ఆర్గన్స్ ఆఫ్
0: ఈ ఉద్భవించినటువంటి యొక్క పంచభూతములు 5,
1: అండ్ 5 ఎలిమెంట్స్.
0: ఇక్కడ మనస్సు ఒక్కటి, ఇవే 16 కళలు,
1: అండ్ 1 మైండ్ టుగెదర్ బికమ్ 16.
0: ఇవి కేవలం భగవంతుని ఎందే 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
1: It is rather wrong and mistaken notion to consider.
0: వ్యక్తి కూడాను 16 కళలతో ఉంటున్నాడు.
1: Not merely God, every individual has these 16 aspects.
0: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాసుకోపనిషత్తును ఈశ్వరుడు సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం.
1: That is why it is said God permeates everything, God dwells in every being.
0: ఈ మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణం ఏమిటి?
1: వై ఇస్ ఇట్ దట్ ఇండివిజువల్ ఈజ్ పర్సీవింగ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ?
0: దీనికి అభిష్టములే మూల కారణం.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈజ్ డిజైర్.
0: ఈ అభిష్టములు కూడాను క్రమక్రమేణా కూడాను మితిమీరిపోతూ వచ్చాయి.
1: ఈవెన్ దీస్ డిజైర్స్ గ్రాడ్యువలీ బికెమ్ ఎక్సెసివ్, అవుట్ ఆఫ్ లిమిట్స్.
0: ఈ పంచభూతములకు సంబంధించినటువంటి యొక్క వాంఛలు అత్యవసరమే.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
0: ఇవి క్రమక్రమేణా మితిమీరిపోవటం చేత మతిభ్రమణ జరిగింది.
1: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్ దేర్ ఈస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఫలితం లభించాలి.
1: హీ వాంట్స్ ఇమ్మీడియట్ రిజల్ట్స్.
0: కాలం కోసం కూడా తాను కాచుకోడు.
1: హీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
0: త్రికాల స్వరూపమైనటువంటిది ఈ త్రిగుణము.
1: ఆల్ దీస్ 3 క్వాలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ 3 టైమ్స్.
0: ఈ కాలం వచ్చిందంటే ఏది కూడాను ఎవరు కూడాను ఆపడానికి వీలు కాదు.
1: వెన్ ది టైమ్ కమ్స్ నో వన్ కెన్ స్టాప్ థింగ్స్
0: రాకన్మానదు దేహం ఎవ్విధము నన్ను పోషించి రక్షించినను. రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినను.
1: Whatever care and protection you take to the body, a day comes when this body will have to go. And you can never escape from the old age, disease and such other things.
0: Kani ee satyanni gurtinchukodanu vyaktulu edo aatrita padutuntaru. Akkadiki pothe tapputundo emo maa pramadam. Ikkada unte naaku labhistundo emo aadayamu ani anukuntuntaru.
1: After knowing all these things, still man gets deluded. If I go to that particular place, I may avoid the danger. Wherever you go, what has to happen will happen.
0: Purusha prayatnam atyavasaram.
1: But human effort is still essential.
0: Undadi tattalo potato chapati.
1: There is potato and chapati in the plate.
0: Labhinchindi.
1: And you have got it now.
0: కాని తట్టలో ఉండేటువంటిది పొట్టలేక చేరాలంటే నోటికి చేతికి పని పెట్టాలి. ఇదే పురుష ప్రయత్నం.
1: In order that it goes into the stomach, you have to give work for your mouth and hand. That is పురుష ప్రయత్న, the effort of man.
0: కలి యుగ ప్రభావం చేత,
1: on account of the impact of కలి,
0: కోరికల యొక్క బలము చేత,
1: on account of the impact of excessive desires,
0: మానవత్వాన్ని విస్మరించి,
1: giving up the human nature,
0: abhishta jeevitanni abhilashinchi,
1: and he is aspiring to have
0: atyanta unnata sthayiki povalani cheppindi ati shikranga povalani shortcut kosam prayatnam chestunnadu.
1: Man is trying to find a shortcut to reach the highest level very shortly in a narrow way.
0: Shortcut chala twaraga cherachunu anukuntaru.
1: One thinks that by shortcut one can reach very fast.
0: Chudadaniki distance daggariga kanipistundi.
1: To see the distance appears to be very short.
0: Kani aa shortcut lopala aneka raallu mundu kampalu aneka rakamainatundi baadalato koodi untuntadi.
1: But if one wants to go through shortcut, there are innumerable problems.
0: Ivanni tappinchukoni aa yokka main road ku cheradanikini, మెయిన్ రోడ్ లోపల దానికంటే నాలుగింతలు అధికమైనప్పటికీ అది సులభంగా నడిచి అందులో చేరడానికి టైం ఒక్కటే అవుతుంది.
1: ది టైం టేకన్ టు గో ఇన్ ది మెయిన్ రోడ్ అండ్ ది షార్ట్ కట్ ఈస్ వన్ అండ్ ది సేమ్ బికాస్ ఆఫ్ ఆల్ హీ హాస్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఇన్ ద షార్ట్ కట్. ఇఫ్ హీ గోస్ ఇన్ ద మెయిన్ రోడ్ హీ విల్ నాట్ ఫేస్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్.
0: కానీ మానవుడు ఏదో ఒక త్వరగా చేరేటువంటి ఒక స్థానాన్ని మార్గాన్ని వెతుకుతూ వస్తుంటాడు.
1: బట్ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ టు ఫైండ్ a shortcut all the same.
0: Idi sari ainatundi kaadu,
1: but this is not correct.
0: Dooram ainappudikini manchi rajamargamulo manam praveshinchali.
1: Even if the distance is more, better follow the right royal path.
0: Ikkada oka chinna udaharanam untundadi.
1: Here is a small example.
0: Swargamunaku poyetvanti okka road chaala chinnadiga untadata.
1: It is said that the road leading to heaven is very very narrow.
0: నరకమునకు పోయేటువంటి రోడ్డు చాలా పెద్దదిగా కనిపిస్తుంటాదట.
1: ది రోడ్ లీడింగ్ టు హెల్ ఇట్ అపియర్స్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ వైడ్.
0: ఇంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డుగా ఉంటుంటుండాలి, ఇది ట్రంక్ రోడ్డుగా ఉంటుండాలి, దీనికి ఇంత పెద్ద రోడ్డు ఎందుకు, భగవంతుని దగ్గర పోవడానికి ఇంత చిన్న రోడ్డు ఎందుకు అని మనం ప్రశ్నించవచ్చును మన యొక్క బుద్ధిని అనుసరించి.
1: ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఓన్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ వి పుట్ ఏ క్వశ్చన్, వై ఇస్ ఇట్ దట్ దేర్ ఇస్ సచ్ ఎ నారో రోడ్ లీడింగ్ టు గాడ్, సచ్ ఎ బ్రాడ్ ట్రంక్ రోడ్ లీడింగ్ టు
0: భగవంతుని యొక్క సృష్టి, అనేక రకములైనటువంటి యొక్క విచారణ సలిపి వివేక భావంతో విజ్ఞాన హృదయముతో విశాల తత్వముతో నేర్పరిచినటువంటివి.
1: గాడ్స్ క్రియేషన్ ఈస్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంప్రహెన్సివ్ థింకింగ్, టోటల్ విజ్డమ్ అండ్ ఫుల్ అండర్స్టాండింగ్.
0: నరకమునకు పోయేటువంటి వారు లక్షలు లక్షల మంది, వీళ్ళందరికీ నడచడానికి పెద్ద రోడ్డు కావాలి.
1: Lakhs of people want to go to hell. There is a need for a very broad road so that so many lakhs of people.
0: Swargamunaku poyetundi varu ye okaro iddaro nootiki okaro koti okaro variki pedda road avasaram ledu, chinna road lone vellachu.
1: 1 in 100 or 1 in 1 crore are likely to go to heaven, therefore a narrow road is sufficient for them.
0: Adhe vidhamgane bhagavantudu prati okkati kudanu tana yokka sankalpamlo yogachemam vahamyaham anniti yokka chemanni gurinchini నిమిత్తమై అన్ని రకమైనటువంటి సృష్టిని ఆచరిస్తుంటాడు,
1: విశ్వంటాడు. విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్, గాడ్ వుడ్ హావ్ టేకన్ అప్రోప్రియేట్ స్టెప్స్ ఫర్ దేర్ వెల్ఫేర్ ఇన్ హిస్ క్రియేషన్.
0: ఒక భక్తుడు తాను శ్రీమంతుడు కావాలని ఆశించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: వన్ డివోటీ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ వెల్తీ ప్రే టు గాడెస్ లక్ష్మి.
0: భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నిమిత్తమై భక్తుడు ఎంతటి శ్రమలకైనా ఓర్చుకుంటాడు.
1: మ్యాన్ ఇస్ ప్రిపేర్డ్ టు అండర్గో ఎనీ ట్రబుల్స్,
0: ఎన్ని కష్టాలైనా సహిస్తాడు.
1: He is prepared to bear any difficulties.
0: ఎన్ని నిందలు నిష్ఠూరములకైనా గురి అవుతాడు.
1: He is prepared to bear any criticism, censure and condemnation.
0: పారమార్థిక మార్గమునకు ప్రయత్నించేటువంటి భక్తుడు ఏ చిన్న కష్టం జరిగినా కూడాను తాను భరించుకోలేడు.
1: But for a person who is aspiring to go to a spiritual path, he is not prepared to bear even a small difficulty.
0: దీనిని బట్టి భౌతిక వాంఛలపైన మానవునికు అమితమైనటువంటి అభిమానం ఉంటుండాలి.
1: The meaning of this is that man has unlimited desire for physical comforts and happiness.
0: ఈ భక్తుడు లక్ష్మీ కటాక్షము కోసమని గాఢ ఘోరమైన తపస్సు చేశాడు పాప.
1: He did very rigorous penance aspiring to have the grace of Lakshmi.
0: లక్ష్మి ప్రత్యక్షమైంది.
1: Lakshmi appeared before him.
0: నాయనా నీకేం కావాలి?
1: What do you want, child? She asked.
0: నీవే కావాలి తల్లి అన్నాడు.
1: I want you, mother, he said.
0: అయితే నేను సర్వాలంకార భూషితురాలనై నీ వెంటనే వస్తాను, నీవు ముందు నడుచు.
1: With all the jewels put on me, I will follow you. You go first, I will be behind you.
0: నీ ఇంటికి వచ్చి ఈ యొక్క నగలన్నింటినీ నీకు అక్కడ విసర్జించి వస్తాను.
1: I will come with you up to your home. Leave all this jewelry with you and then go back.
0: కాని అక్కడ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలని కోరింది ఆమె.
1: She said, but you have to observe one important condition.
0: నీవు ముందు మాత్రమే వెళ్ళు, వెనుకకు మాత్రం తిరిగి చూడకూడదు. వెనుక తిరిగి చూస్తేవా నేను అక్కడే నిలిచిపోతానని. సత్యమే చెప్పింది పాపం.
1: షీ టోల్డ్ ది ట్రూత్ అండ్ దట్ కండిషన్ ఈస్ యు షుడ్ బి ఆల్వేస్ లుకింగ్ టు ద ఫ్రంట్, యు షుడ్ నాట్ లుక్ బ్యాక్. ఇఫ్ యు లుక్ బ్యాక్ ఐ విల్ స్టే స్టిల్ దేర్ ఇట్ సెల్ఫ్. ఐ లవ్
0: ఆనంద హృదయుడై ఉల్లాసముతో ఉరుకుతూ ఉన్నాడు ముందుకు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోయి చేరుతానా అని.
1: హీ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్, ఓవర్వెల్మ్డ్ విత్ జాయ్. హీ వాజ్ థింకింగ్, వెన్ వుడ్ ఐ బి ఏబుల్ టు రీచ్ మై హోమ్.
0: పోయేటప్పటికి చాలా శబ్దాలు ఇస్తుండాలి ఈమె. ఏ ఏ నగలు ధరించిందో ఏమిటో చూడాలని ఒక్క తూరికి వెనక్కి తిరిగి చూచాడు.
1: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సౌండ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది జ్యువెలరీ. లెట్ మీ హ్యావ్ ఎ లుక్ వాట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ షీ ఈస్ వేరింగ్. హీ టర్న్ బిహైండ్.
0: ఇంటికి పోయేంత వరకు ఓపిక లేకపోయింది పాప ఈ ఆశ.
1: లుక్ అట్ దిస్ మ్యాన్, హీ డిడ్ నాట్ హ్యావ్ పేషెన్స్ అంటిల్ హీ రీచ్డ్ హోమ్.
0: తిరిగి చూసేటప్పటికి ఆయన అక్కడే నిలిచిపోయింది, ఇంటికి పోలేదు.
1: ది మొమెంట్ హీ టర్న్ బ్యాక్ she stood still, she did not go.
0: Suchitra, asi yokka prabhavam.
1: Can you see
0: the anugrahanni pondi kudanu taanu anubhavinchalekapothunnadu.
1: The result of this excessive greed is even after obtaining he has not been able to enjoy it.
0: కనుక భగవత్ అనుగ్రహం అనేటువంటిది నిండుగా దండిగా ఉండినప్పటికీ అనుభవించేటువంటి యొక్క శక్తిని కూడాను మనం సంపాదించాలి.
1: God's grace is overflowing, full and complete. But even to enjoy God's grace, one should be really fortunate.
0: అది అనుభవించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞను పాలించాలి.
1: If you really want to earn the capacity to enjoy God's grace, implicitly obey God's command.
0: ఆ లక్ష్మి యొక్క ఆజ్ఞను సరిగా పాటించింటే పాలించింటే ఆ లక్ష్మి తనకు వచ్చి చేరిండేటువంటిది కదా.
1: If only he had followed the command of Lakshmi, she would have come to the home and got all the jewelry.
0: ఆజ్ఞను మీరటం చేతనే లభించినటువంటి లక్ష్మిని కూడా నువ్వు కోల్పోయాడు.
1: On account of violation of her command, he lost what he gained by way of grace.
0: లోకము యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంటాడు.
1: The situation in the world is the same.
0: లోకమంతా కూడాను సత్వ రజోతమో గుణముల యొక్క ప్రభావమై ఉంటుండాలి.
1: The world is full of these gunas, sattva raja and tamo gunas.
0: ఈ సత్వ రజోతమో గుణముల యొక్క సృష్టి కూడాను మన యొక్క దృష్టి యందు కూడాను చేరి ఉంటుండాలి.
1: Even our vision is permeated by these three qualities, sattva, raja and tama.
0: Mana drishti, mana netram chudandi chakkaga parishilan chesi.
1: Watch your own eye carefully.
0: Motta motta kosalekostane red color, ide rajogunam.
1: In the border you have got the red color that represents rajoguna.
0: Adi daatutane sattvikamu.
1: Once you cross that, there is
0: sattva. Aa sattvikunaku madhyalopalle rajasikam untundi, tamasikam untundadi.
1: And then in the center there is tamo guna.
0: Ade nalupu.
1: That is black.
0: కనుక తెలుపు, ఎరుపు, నలుపు ఈ మూడింటి యొక్క గుణములు మూడు కూడా మన దృష్టి ఎందు కూడా ఉంటున్నాయి.
1: యూ కెన్ సీ ది క్వాలిటీస్ అండ్ కలర్స్ అసోసియేటెడ్ విత్ ద క్వాలిటీస్ వైట్నెస్, రెడ్నెస్ అండ్ బ్లాక్నెస్, ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఐ ఆల్సో అండ్ ఇన్ ది విజన్ ఆల్సో.
0: దైవం అంటే ఎక్కడ ఉన్నాడు, ఎట్లా ఉంటాడు అని విచారణ చేస్తే మనకు ప్రత్యక్ష స్వరూపంగా ప్రకృతియే మనకు ఆన్సర్ ఇస్తుంటుండాలి.
1: If you ask a question, where does God stay? Nature gives the appropriate answer.
0: Suryodayamu suryastam garistundadi.
1: The sunrise and sunset may be observed.
0: Ee suryodaya suryastamala valla dinamulu yerpadutunnayi.
1: The day is formed by the dawn and the dusk.
0: Ee dinamulu valla nelalu nelala valla samvatsaramulu jarugutunnayi.
1: By this process, days, months, and years are formed.
0: ఇది జరగడానికి కారణం ఏమిటి?
1: What is the basis of this?
0: భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో నడుపుతూ ఉండాలి.
1: The earth rotates round itself at the speed of 1000 miles per hour.
0: భూమి తన చుట్టూ తాను మాత్రమే గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉంటుండాలి.
1: It is going round itself at the speed of 1000 miles per hour.
0: తిరగటం చేతనే సూర్యోదయం సూర్యాస్తమం జరుగుతున్నాయి.
1: On account of this kind of movement, sunrise and sunset
0: కేవలం సూర్యోదయం సూర్యాస్తమం జరిగినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
1: What is it that you are going to achieve by the sunrise and sunset?
0: కానీ భగవత్ యొక్క సంకల్పం చాలా విశాలమైనటువంటిది.
1: But God's will is rather,
0: ఎవరు దీనిని అర్థం చేసుకోలేరు.
1: No one would be able to understand.
0: అదే భూమి తిరిగి సూర్యుని చుట్టూ కూడాను గంటకు 66,000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉండాలి.
1: The same earth is revolving round the sun at the speed of 66,000 miles per hour.
0: చూసా, తన చుట్టూ తాను 1000 మైళ్లు గంటకు తిరుగుతూ ఉంటే సూర్యుని చుట్టూ 66,000 మైళ్లు తిరుగుతూ ఉంటుండాలి.
1: When it is going round itself at the speed of 1000 miles an hour, it is going round the sun at the speed of 66,000.
0: సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఏమైపోతుందది? ఋతువులు ఏర్పడుతున్నాయి.
1: On account of the movement of earth round the sun, seasons are formed.
0: ఈ ఋతువుల వల్ల వర్షములు లభిస్తున్నాయి, పంటలు పండుతుండాలి, వంటకు ఏమీ తక్కువ లేకుండా ఉంటుండాలి.
1: On account of the formation of seasons, there is rain, crops and food for partaking by the man.
0: కనుక మన యొక్క ఆహార విహారములకు ఈ యొక్క భూమి యొక్క తత్వము ఎంత ఉపకారంగా ఉంటుండాలి.
1: ది నేచర్ అండ్ ది వే దట్ ఎర్త్ రొటేట్స్ ఇట్సెల్ఫ్ ఈస్ గివింగ్ అస్ ఫుడ్, హౌ యూస్ఫుల్ ఇట్ ఈస్ ఫర్ అస్.
0: ఇది ఏ ప్రత్యక్ష దైవం.
1: దిస్ ఈస్ ది ప్రత్యక్ష, ది డైరెక్ట్ గాడ్.
0: పశ్చన్నపిచానపస్సతి మూఢో అనింది వేదం. పశ్చన్నపిచానపస్సతి మూఢో, నీవు భగవంతుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదు చూడలేదు చూడలేదు అనుకుంటున్నావు, చాలా పొరపాటు. ఈ ప్రకృతియే పరమాత్మ స్వరూపం.
1: You are seeing God, but telling yourself that you are not seeing God at all. This nature itself is God. If you say that, it is a big mistake.
0: ఈ ప్రకృతి వల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏమిటి? క్రియాశీలత.
1: What is it that you have to understand through nature? And that is the integrity of action.
0: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
1: That means we should discharge our duties.
0: ప్రకృతి తన కర్తవ్యాన్ని తాను పాటిస్తుంటే చేతనే ఇంత పవిత్రమైనటువంటిది జగత్తుకు ఉపకారం చేయగలుగుతుండాలి.
1: As nature discharges its duties meticulously, it has been able to confer so many benefits on man.
0: కనుకనే సృష్టి యొక్క రహస్యము కర్తవ్యాచరణే.
1: Discharging one's duties is the secret and mystery of creation and nature.
0: ఏ కర్మలో నీవు ప్రవేశిస్తున్నావో ఆ కర్మను నీవు శ్రద్ధాభక్తితో చేయి.
1: వాట్ ఎవర్ యాక్షన్ యూ హ్యావ్ టు పర్ఫార్మ్, డూ ఇట్ విత్ ఫుల్ హార్ట్ అండ్ ఫుల్ ఇంట్రెస్ట్.
0: అంతేకాని మానవు ఏదో సుఖించాలి సుఖించాలి సుఖించాలి ఈ సుఖము కోసమని అనేక రకమైనటువంటి పెడమార్గములు పడుతున్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ హీఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్ పాత్.
0: ఈ ఆధునిక యుగమునందు,
1: ఇన్ ది మోడర్న్ ఏజ్,
0: ఆంగ్ల విద్యా ప్రభావమునందు,
1: on account of the impact of Western education,
0: vidyarthulu yokka tattamulu,
1: the principles which should be followed by
0: vidyavantulu yokka prabhavamulu,
1: the influence of the educated
0: vikara margani anusaristunnayi.
1: All these things are going on the wrong path.
0: Meekandariki telusu,
1: all of you know this.
0: Aneka mandi adhikarulu office ku velutuntaru, dhanavantulu tama tama yokka office lku taaru potuntaru, tama tama panulu taamu chestuntaru, edo pedda shravapadi vachinattuga intiki vastaru.
1: Office, it is your experience, officers go to their offices, work there. The industrialists and wealthy people go to their business places and work there. They think as if they have accomplished something.
0: Maaku sukham ledu, shanti ledu, ee office panulu chesi, maa vyapara panulu chesi, maa kartavya karmalu aacharinchi, maaku ye maatramu sukhamu shanti lekunda untundadani aapothuntaru.
1: Their complaint is, they go to the offices, work so hard, but there is no happiness, no peace. And they feel...
0: Intiki vachi, happy nimittamai, తమ డ్రస్సులు తాము విసర్జించి ఇంకొక డ్రస్సులు స్వీకరించి క్లబ్లకు వెళుతారు.
1: దే కమ్ హోమ్, చేంజ్ దేర్ డ్రెస్ ఇన్ ఆర్డర్ టు గెట్ హ్యాపీనెస్, దే గో టు క్లబ్.
0: దేనికోసం వెళుతున్నారు? పీస్ ఆఫ్ మైండ్, హ్యాపీ కోసం, సంతోషం కోసం పోతున్నాం, కొంచెం రెస్ట్ కావాలి.
1: వై ఆర్ దే గోయింగ్ టు క్లబ్? క్లబ్ విల్ గివ్ దెమ్ హ్యాపీనెస్, ఇట్ విల్ గివ్ దెమ్ ఎ లిటిల్ రిలాక్సేషన్.
0: నిజంగా అక్కడ హ్యాపీ ఉన్నదా? నిజంగా అక్కడ శాంతి ఉన్నదా? నిజంగా అక్కడ సుఖమున్నదా?
1: ట్రూలీ స్పీకింగ్, డూ యూ గెట్ హ్యాపీనెస్, డూ యూ గెట్ పీస్, డూ యూ గెట్ జాయ్ ఇన్ ద క్లబ్?
0: ఆ క్లబ్లకు పోవటము, కార్డ్స్ ఆడటము, బాటిల్స్ తీసుకోవటము, శాంతిగా ప్రపంచాన్ని మర్చిపోయి కూర్చోవటము,
1: గోయింగ్ టు ద క్లబ్స్, ప్లేయింగ్ కార్డ్స్, డ్రింకింగ్ ఇంటాక్సికెంట్స్, అండ్ ఫర్గెటింగ్ ద వరల్డ్,
0: ఇంకా ఇంకా ఇంకా మధ్య మధ్య పానీయం సమపాయం ఏమేమో చేస్తూ ఉంటారు.
1: In the middle, they go on doing many other things.
0: ఇవన్నీ కూడాను కేవలము సుఖశాంతి నిమిత్తమై ఆచరించేటువంటి సత్కర్మలుగా భావిస్తున్నారు.
1: They think that this is all action meant to give them joy, happiness and peace.
0: ఇది చాలా దుర్మార్గమైనటువంటి మార్గం.
1: This is rather wicked path, evil path.
0: ఈ సుఖము సుఖమనేటువంటి ఆపేక్షతో దుఃఖాన్ని వారు కొంటున్నారు.
1: In the expectation of happiness, they are only getting sorrow.
0: వారిని వారు చెడిపోవటమే కాకుండా వారి యొక్క సమాజాన్ని కూడా చెడగొడుతున్నారు.
1: Not merely they are spoiled and ruining the society.
0: ఈ విధమైనటువంటి మార్గము మొట్టమొదటి ప్రారంభము లోపల చాలా సుఖంగానే కనిపించవచ్చు.
1: In the beginning, this path seems to confer really happiness.
0: పోతూ పోతూ క్రమక్రమేణ ఎక్కడికి దిగుతుంది?
1: As you go on this path, gradually where
0: first,
1: you land yourself.
0: The man drinks the wine.
1: In the first place, man says.
0: Second, the wine drinks the wine.
1: Second, wine.
0: Third, wine drinks the man. ఇది జరుగుతుంది ఇంకా.
1: This is what happens at the end. Wine drinks man.
0: కేవలం తాను తాను తీసుకుంటున్నానని భ్రమిస్తున్నాడు కాదు, అదే తనను తీసుకుంటుండాలి.
1: He is deluding himself that he is drinking the wine, but wine is drinking him.
0: ఈ విధమైనటువంటి ఒక శాంతిని కోరి పెడమార్గమును పట్టి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు.
1: Aspiring to get happiness by this particular path, he is only ruining himself and destroying his own real happiness.
0: నిజమైన శాంతి సుఖమును అనుభవించాలనుకుంటే
1: really
0: service చేయి, public service.
1: Really, if one wants to enjoy happiness and peace, undertake
0: సమాజంలో ప్రవేశించు.
1: Enter into society.
0: దీనులకు దిక్కులేనటువంటి వారిని పోషించు.
1: The poor and the forlorn could be taken care of by you.
0: దానిలో నీ యొక్క ఎనర్జీ కూడా అభివృద్ధి అవుతుంది.
1: Through that, your energy also gets charged.
0: మానసిక శాంతి కూడా లభిస్తుంది.
1: You get peace of mind.
0: నీవు చేసినటువంటి పని మంచిదని నీ కాన్షియస్ కూడా నీకు తృప్తి పడుతుంది.
1: Your conscience also declares to you that what you have done is for your own good.
0: ఈ రకమైనటువంటి మార్గమునందు ప్రవేశించడానికి ఈ ధనవంతులకు కానీ అధికారులకు కానీ బుద్ధి పుట్టదు.
1: Whether it is the wealthy people or people in power and authority, do not unfortunately get this kind of thoughts. Go on the right path.
0: విద్యార్థులు మున్ముందు దీనిని లక్ష్యంగా ఉంచుకొని తమ శక్తిని, తమ యొక్క పవిత్రతను తాము అనుభవించుటే కాకుండా సమాజానికి కూడా దాన్ని వినియోగించాలి.
1: Dear students, you should remember in your future life, all your capacities and your sacredness must be distributed for the welfare.
0: కారణం ఏమనగా, నీవు కూడా సమాజంలో ఒక వ్యక్తివి.
1: The reason is, you are a member of the society.
0: నీవు సమాజంలోకి దూరంగా లేవు.
1: You are not different from the society.
0: కనుక నీ క్షేమం అంతా సమాజ క్షేమం పైన ఆధారపడి ఉంటుంది.
1: యువర్ వెల్ఫేర్ డిపెండ్స్ అపాన్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: అప్పుడే నీ క్షేమం కూడాను అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ యువర్ వెల్ఫేర్ ఆల్సో గ్రోస్.
0: ఇదియే నిజమైనటువంటి మానవుని కర్తవ్యం.
1: దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్.
0: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
1: గివింగ్ అప్ ది సేక్రెడ్ డ్యూటీ,
0: దుర్భావంతో దుర్భావమును విశ్వసించి
1: హావింగ్ ఫుల్ ఫెయిత్ ఇన్ బ్యాడ్
0: దుర్మార్గములో ప్రవేశించడం చేతనే
1: ఎంటరింగ్ ఇన్ టు ద రాంగ్ హీ విల్
0: శాంతి సుఖములకు దూరమైపోతున్నాడు మానవుడు.
1: హీఈస్ బికమింగ్ డిస్టెంట్ టు పీస్ అండ్ హ్యాపీనెస్.
0: కనుక భగవంతుడు నీవే,
1: యుఆర్ గాడ్,
0: నీ యొక్క తత్వమే భగవత్ యొక్క శక్తి.
1: యువర్ పవర్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్.
0: దీనిని ఎనర్జీ అన్నారు.
1: దాట్ ఈస్ మీ ఎనర్జీ.
0: అయితే మనకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
1: వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ క్లవర్నెస్.
0: ఈ తెలివితేటలంతా కూడాను ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఎనర్జీని.
1: వీఆర్ మిస్యూజింగ్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ క్లవర్నెస్ ఆల్ అవర్.
0: తెలివితేటలు ఉండి కూడాను ఆ తెలివితేటను సక్రమమైన మార్గంలో ప్రవేశించకుండా పోతే ఆ తెలివితేట నిరుపయోగమైపోతాయి.
1: యు మే హ్యావ్ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ వెల్,
0: తెలివితేటలు లేకుండా నీవు కార్యంలో ప్రవేశిస్తే ఆ కార్యంలో నిష్ప్రయోజనమైపోతుంది.
1: వితౌట్ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ యూ అండర్టేక్ యాక్షన్, యు ఆర్ నాట్ లైక్లీ టు సక్సీడ్ ఐదర్.
0: నాలెడ్జీ వితౌట్ యాక్షన్, ఫూలిష్నెస్, ఫూలిష్నెస్.
1: Knowledge without action is foolishness.
0: Action without knowledge useless.
1: Action without knowledge is useless.
0: ఈ knowledge మన action రెండింటిని ఏకం చేయాలి.
1: You should combine and unite knowledge and action.
0: ఇది దివ్యత్వము ప్రకృతి తత్వము రెండింటి యొక్క ఏకత్వం.
1: That is combining the divinity and the principle of creation.
0: కనుక ఈ యొక్క క్రియేషన్ ప్రత్యేకంగా భగవంతునికి వేరుగా లేదు.
1: క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
0: భగవంతునితోనే కూడి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ఇంటిగ్రల్ వే విత్ గాడ్.
0: అందుకోసమనే జీవ ఈశ్వర ప్రకృతి అని త్రిమూర్తాత్మక స్వరూపం.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ ద ఇండివిజువల్ సౌల్, ఈశ్వర,
0: ఈ మూడు వేరు కాదు.
1: దీస్ ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్.
0: వేరు వేరు రూపం నామంగా మనకు గోచరిస్తుందే కాని మూడు చేరి ఒక్కటే.
1: The forms are different, but essentially and basically they are one and the same.
0: Idi emiti? Idi vastram.
1: This is a cloth.
0: Aithe idi vastram etlaipoyindi? Daramulu yokka cherikato vastramayindi.
1: By the threads this has become a cloth.
0: Ee daramulu etlajinayi? Prati yokka deenito daramuluga yerpadnayi.
1: By converting cotton you got the threads.
0: ప్రత్తి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు.
1: వితౌట్ కాటన్ యు డిడ్ నాట్ హావ్ థ్రెడ్స్, వితౌట్ థ్రెడ్స్ యు డిడ్ నాట్ హావ్ క్లాత్.
0: కనుకనే ప్రతి దారము వస్త్రము మూడు ఏకమే.
1: ఇన్ ద సేమ్ వే ది క్లాత్, ది థ్రెడ్స్ అండ్
0: మన వినియోగాలు దీనికి రూపనామములు వేరువేరుగా వచ్చాయి.
1: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ ఫర్ దిస్.
0: కనుకనే త్రిగుణం త్రిదలాకారం, త్రినేత్రం చ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం అన్న ముఖ్యమైనటువంటిది మన త్రిగుణముల యొక్క తత్వము ఏకత్వమైన సత్యతత్వంతో కూడి ఉంటుండాలి.
1: బేసికలీ దీస్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ యునైటెడ్ ఇన్ వన్ క్వాలిటీ అండ్ దట్ ఈస్ ట్రూత్.
0: విద్యార్థులారా, ఏ సాధనలు మనం చేయకపోయినప్పటికీ,
1: స్టూడెంట్స్ యూ మే నాట్ డూ ఎనీ సాధన,
0: భగవత్ ప్రేమను అమితంగా మనం పెంచుకోవాలి.
1: డెవలప్ ఇన్ great quantities love for God.
0: ఆ ఒక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక ప్రేమను మనం పెంచుకుంటే మనకు సర్వము లభ్యమైపోతుంది.
1: If you have pure and steady love for God, you get control over everything and become master of everything.
0: వాల్మీకి యౌవని వంశమందలివాడు.
1: In which lineage did Valmiki take his birth?
0: వాల్మీకి యౌవని వంశమందలివాడు. నందుండు ఏ పల్లె యందు పుట్టే.
1: ఇన్ విచ్ విలేజ్ వాజ్ నంద బార్న్?
0: వసుద ధ్రువుండెంత వయసు కలిగి ఉండే, శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే.
1: ధ్రువ వాట్ ఏజ్ డిడ్ హీ హ్యావ్, వాట్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్?
0: విదురునికెంతటి వితరణమతి ఉండే, తిమ్మనికెంతటి తెలివి ఉండే.
1: What extra quality did Vidura have What extra quality, special quality which Hanuman have?
0: Pedda chanchalatvamdo puttinillu pettini peru koti Hanumantudiki.
1: A monkey, Hanuman, is known for the wavering nature.
0: Atadu Ramunuku priyamaina near and dear. అన్నింటికి తాను ముఖ్యమైనటువంటి వాడుగా ఉండాలంటే దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేడ్ హనుమాన్ నియరెస్ట్ అండ్ డియరెస్ట్ టు రామ ఇన్ ఆల్ ద థింగ్స్?
0: చిన్న విషయాన్ని, తన తెలివితేటల యొక్క తత్వాన్ని మీరు చక్కగా గుర్తించవచ్చు.
1: యు కెన్ అండర్స్టాండ్ ది టైప్ ఆఫ్ క్లవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ విచ్ హనుమాన్ హ్యాడ్.
0: పరమ భక్తియే పవిత్రమైనటువంటి శక్తిని అందిస్తుంది.
1: ఇట్ ఈస్ ది సేక్రెడ్ డివోషన్ విచ్ కన్ఫర్స్ ఎక్స్ట్రాడినరీ పవర్ ఆన్ యూ.
0: ఇతను రామ ఆజ్ఞను శిరస్స వహించి ఎన్ని కష్టములకైనా ఎన్ని బాధలకైనా కూడా తాను సహించి ఆ రామాజ్ఞను నేను శిరస్స వహించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యమని విశ్వసించాడు.
1: హీ ఆల్వేస్ ఫర్మ్లీ బిలీవ్ క్యారీయింగ్ అవుట్ ద కమాండ్ ఆఫ్ రామ వాజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ హనుమాన్.
0: ఆజ్ఞ ఇచ్చినటువంటి భగవంతుడు శక్తిని కూడా తానే ఇవ్వగలడు.
1: గాడ్ హూ గివ్స్ ద కమాండ్ కన్ఫర్స్ ఆల్సో.
0: ఈ సీతాన్వేషణకై నన్ను పంపుతున్నాడు, ఆ అన్వేషణ శక్తి కూడా తానే ఇవ్వగలడు.
1: హీఈస్ గివింగ్ మీ ది టాస్క్ ఆఫ్ సర్చింగ్.
0: తాను ఇవ్వకుండా నన్ను ఆజ్ఞాపించడానికి ఏమాత్రం కూడా ఆయన అప్పుకోడు.
1: వితౌట్ గివింగ్ ద కెపాసిటీ అండ్ పవర్ హీ వుడ్ నెవర్ గివ్ మీ ఎనీ కమాండ్.
0: ఆ విశ్వాసంతో తాను పూనుకున్నాడు సీతాన్వేషణకు.
1: హీ అండర్టుక్ క్వెస్ట్ ఫర్ సీత విత్ దాట్ ఫర్మ్ ఫెయిత్.
0: లంకలో ప్రవేశించాడు.
1: హీ ఎంటర్డ్ ఇన్ టు లంక.
0: విభీషణతో స్నేహం చేసుకున్నాడు.
1: హీ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ విభీషణ.
0: వారిద్దరి సంభాషణలు జరుగుతుండాలి.
1: దేర్ వాజ్ కన్వర్సేషన్ డైలాగ్ గోయింగ్ ఆన్ బిట్వీన్ హనుమంత హనుమాన్.
0: నీవెంత అదృష్టవంతుడోయి అంటున్నాడు విభీషణుడు.
1: విభీషణ టోల్డ్ హనుమాన్ హౌ లక్కీ అండ్ ఫార్చునేట్ యు ఆర్ హనుమాన్.
0: శ్రీరామ దర్శనము నువ్వు చేసుకున్నావు, శ్రీరామ సేవను నీవు సలుపుతున్నావు, కాని నేను ఎంతో కాలం నుంచి కూడాను రామచింతన చేస్తున్నాను, కాను నాకు రామదర్శనం కలగలేదు.
1: యూ హ్యావ్ ది ఫార్చ్యూన్ ఆఫ్ సర్వింగ్ రామ డైరెక్ట్లీ, బట్ ఐఎమ్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రామ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్. ఐ డిడ్ నాట్ హ్యావ్ హిస్ విజన్, హిస్ దర్శన్ అట్ ఆల్.
0: దీనికి కారణం ఏమిటో నీవు గుర్తించుకున్నావా విభీషణ అన్నాడు.
1: హనుమాన్ ఆస్క్డ్ విభీషణ, హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫైండ్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఇంతటి కారణం తెలుసుకునేటువంటి వ్యక్తిని నేనైతే నాకు దర్శనం కాలేదనేటువంటి విచారం నేను చేసే ఉండును.
1: If only I had the capacity to find out the reason, I would
0: have told him. చెప్పాడు, నీవు రామచింతన చేస్తున్నావే కాని రామకార్యంలో పాల్గొంటున్నావా?
1: You are only chanting the name of Rama and remembering him, but are you undertaking to participate in Rama's mission?
0: ఈనాడు భగవంత్ భగవత్ భగవత్ అని భగవత్ చింతన చేస్తున్నారే కాని భగవత్ కార్యాలలో ఏమైనా పాల్గొంటున్నామా?
1: Today we are only thinking of God, but are we participating in his work?
0: నేను రామ చింతన చేయటమే కాకుండా రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశాను.
1: నాట్ మెర్లీ డూ ఐ గో ఆన్ రిమెంబరింగ్ కాన్స్టెంట్లీ రామ, ఐ అండర్టేక్ టు డూ రామ.
0: రాముడు నన్ను దగ్గర చేర్చుకోవటానికి తగినటువంటి అర్హత నాకు.
1: దాట్ ఈస్ వై రామ హాస్ టేకన్ మీ సో నియర్.
0: నేను ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ దిక్కు నేను వల్లించలేదు, నేర్చుకోలేదు.
1: ఐ హావ్ నాట్ రెడ్ ఎనీ స్క్రిప్చర్, ఎనీ వేద, ఎనీ ఉపనిషత్ ఆర్ ఎనీ శాస్త్ర.
0: కనుక ఆ రామచింతనతో పాటు రామ కార్యములో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు.
1: అలాంగ్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ ఐ ఆఫర్డ్ మై సెల్ఫ్ టు సర్వ్ రామ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ మిషన్. అండ్
0: తదుపరి హనుమంతుడు ప్రశ్నించాడు.
1: దెన్ హనుమాన్ క్వశ్చన్,
0: విభీషణ తల్లి సీతమ్మను చూచావా నువ్వు అన్నాడు.
1: హ్యావ్ యూ సీన్ మదర్ సీత విభీషణ?
0: చూచాను హనుమంత.
1: వెల్ ఐ హావ్ సీన్ హనుమాన్.
0: మరి ఆ సీత యొక్క విడుదల కోసము, విముక్తి నిమిత్తమై నీవేమైనా ప్రయత్నం చేశావా?
1: హ్యావ్ యూ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు గెట్ హర్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్?
0: చెయ్యలేదు.
1: నో, యు హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
0: రామభక్తి రామభక్తి అని అనుకుంటున్నావు, రామ పత్ని అయినటువంటి యొక్క సీతని ఇన్ని కష్టములు పడుతుంటే ఆ రామను చింతకు చేర్చడానికి తగినటువంటి కృషి నువ్వు చేయలేదు.
1: యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ, యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు టేక్ సీత అండ్ పుట్ హర్ బ్యాక్ టు రామ.
0: అయితే ఇందులో మనం ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్నేహంతో ఒక విధమైనటువంటి సమన్వయం కావుదాం.
1: నౌ లెట్ అస్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్.
0: నీవు అమ్మను చూచావు, నేను అప్పను చూచాను.
1: యు హావ్ సీన్ మదర్, ఐ హావ్ సీన్ ఫాదర్.
0: కనుక నీవు నాకు అమ్మను చూపించు, నేను నీకు అప్పను చూపిస్తానన్నాడు.
1: యూ షో మీ మదర్, ఐ విల్ షో యూ ఫాదర్.
0: అప్పుడు ఇరువురు కూడా అమ్మా అప్పలను చూచినటువంటి వారం అవుతాం.
1: దెన్ బోత్ ఆఫ్ us will have the vision of mother as well.
0: ఈ విధంగా ఇరువురు కూడా ఒక కార్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు.
1: దట్ వాస్ ది కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇన్ టు బై దెమ్. అండ్
0: మరి ఒక సందర్భం లోపల హనుమంతుడితో మాట్లాడుతూ విభీషణుడు అంటున్నాడు.
1: ఇన్ అనదర్ కాంటెక్స్ట్ వైల్ టాకింగ్ టు హనుమాన్ విభీషణ్ అడ్రస్డ్ హిమ్ దస్.
0: హనుమంత, నేను ఎక్కడున్నాడని మీకు తెలియదా? కేవలము సూటి అయినటువంటి ఒక పొదల వంటి అమ్ముల పొదల వంటి ఒక దంతముల మధ్య నాలుక ఉండినట్టుగా ఈ క్రూర రాక్షసుల మధ్య నేను నిలిచి ఉంటున్నాను. రామచింతన చేయడానికి కూడా నాకు సదవకాశం లభించటం లేదు అన్నాడు.
1: విభీషణ టోల్డ్ హనుమాన్, హనుమాన్ ఐ ఆమ్ లైక్ ద టంగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది షార్ప్ టీత్. ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ దిస్ రాక్షసస్ ఐ డు నాట్ హ్యావ్ ద టైమ్ ఈవెన్ టు థింక్ ఆఫ్ రామా, హీ సెడ్.
0: హనుమంతుని యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో, ఆ రామానుగ్రహం వల్ల కలిగినటువంటి యొక్క ఈ శక్తి సామర్థ్యం ఎంత గొప్పవో విద్యార్థులు చక్కగా గుర్తించవచ్చు.
1: స్టూడెంట్స్ కెన్ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ విజ్డమ్ అండ్ షార్ప్ నాలెడ్జ్ హీ హ్యాడ్ బై ది గ్రేస్ ఆఫ్ రామా.
0: ఈ మాట విన్నంతనే హనుమంతుడు చెప్తున్నాడు, విభీషణ పండ్లు ముందు రాలుతాయా నాలుక ముందు రాలుతుందా?
1: The moment he Hanuman heard these words from Vibhishana, he questioned that, well Vibhishana, would teeth fall off first or
0: mundu pandu ralutai naluka ralalu?
1: Teeth will fall first.
0: Kanuka neevu dantamunaku madhya undinattuga neevu ramachintana chestuntunnavu ee rakshasulaku madhya, rakshasulu mundu koolipotharu.
1: You are considering yourself like a tongue in the midst of these demons.
0: Neevu poshimpabadtavu.
1: The demons will die
0: and you will be protected.
1: There is nothing to be bothered about by you. You are safe.
0: కనుక హనుమంతుని యొక్క గుణము ఎంత సూక్ష్మంగా ఉంటుందో యోచించండి.
1: What subtle power of understanding Hanuman had, you can see.
0: కనుకనే ఆ విభీషణుడు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అని వర్ణిస్తూ వచ్చాడు.
1: That Vibhishana began describing Hanuman as the one who is full of peace, full of power, full of understanding.
0: ఈ శాంతి గుణము బలము అన్ని మనకు ఒక్క ప్రేమ ద్వారానే లభ్యమవుతాయి.
1: ఆల్ దిస్ పీస్, వర్చ్యూ, పవర్, కెపాసిటీస్ వీ కెన్ గెట్ త్రూ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ లవ్.
0: భగవత్ ప్రేమ సంపూర్ణమైన హృదయంతో ఉండిన సర్వము మనకు లభ్యమైపోతుంది.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ ఫుల్ లవ్ ఫర్ గాడ్, యూ గెట్ ఎవ్రీథింగ్ యాడెడ్ అన్ టు యూ.
0: కనుక భగవత్ ప్రేమను మనము అనుభవించినట్టమే త్రిగుణముల యొక్క స్వాధీనం మనకు జరుగుతుంది.
1: యాజ్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, యు హావ్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
0: త్రిగుణాన్ని సాధించినటువంటి వ్యక్తి త్రిలోకాన్ని కూడా సాధించగలడు.
1: ఎ పర్సన్ హూ కాంకర్స్ దీస్ త్రీ క్వాలిటీస్ కెన్ కాంకర్ ద త్రీ వరల్డ్.
0: వాటిని సాధించక ఇంక ఎన్ని సాధించి కానీ ఏమి ప్రయోజనం?
1: వితౌట్ కాంకరింగ్ దెమ్ వాట్ ఎవర్ ఎల్స్ ఇస్ కాంకర్డ్ బై యూ.
0: చిన్న విద్యార్థి ప్రహ్లాదుడు పెద్ద హిరణ్యకశిపుడైన తండ్రికి బుద్ధి చెప్పుతున్నాడు.
1: ప్రహ్లాద్ ఆహో సచ్ అ స్మాల్ స్టూడెంట్ వాజ్ ఏబుల్ టు గివ్ ప్రాపర్ లెసన్స్ టు హిస్ ఫాదర్ హూ వాస్ సచ్
0: లోకములన్నీ గడియలోన.

0: చేరవు. ఓ తండ్రి, ఎన్ని లోకాలు నీవు సాధించావు, ఎందరు రాజ్యాలను నీవు పొందినావు, ఎందరు రాజును నీవు పరాభవం గావించావు, కానీ నీ యొక్క ఇంద్రియాల్ని మాత్రం నీవు జయించుకోలేకపోతున్నావు. ఎన్ని జయించి ప్రయోజనమేమి?
1: ఓ ఫాదర్, యూ హ్యావ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఎ నంబర్ ఆఫ్ వర్ల్డ్స్ అండ్ డిఫీటెడ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్స్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సస్ అండ్
0: కనుక బయట రాజ్యాన్ని జయించినటువంటి వాడు రాజు కావచ్చు.
1: The one who has conquered the external kingdoms may be a king.
0: Indriyanu jeeinchinatunte vaadu rajaniki raja maharaja raja.
1: But the one who has conquered the senses is the emperor,
0: king of kings. Chakravarti kaagaladu.
1: He will become an emperor.
0: Naga man registered chakravarti kaadu. Hudaya samrajyamulaku chakravarti avutadu.
1: He will become an emperor of the heart.
0: Kanuka విద్యార్థులు ఇంద్రియములను అరికట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, టేక్ ఎ వౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్, ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్.
0: హృదయాన్ని విశాలముగా ఉంచుకోండి.
1: బ్రాడన్ యువర్ హార్ట్.
0: ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ వాతావరణము మాలిన్యంగా ఉంది.
1: టు విచ్ ఎవర్ సైడ్ యు టర్న్ దిస్ వరల్డ్,
0: ఆహారం మాలిన్యంగా ఉంటుంది.
1: ఎన్వైరన్మెంట్ ఇస్ పొల్యూటెడ్, ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: తినేటువంటి పదార్థం మాలిన్యంగా ఉంటుంది.
1: ఫుడ్ దట్ యు పార్టేక్ ఇస్ పొల్యూటెడ్.
0: సర్వము మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: దీనిని మనము ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి?
1: హౌ కెన్ వీ క్లీన్స్ ఇట్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ?
0: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్, ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ అన్ ఐడియల్ అండ్ మోడల్.

0: దీనిని మనము ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి?
1: హౌ కెన్ వీ క్లీన్స్ ఇట్?
0: ఒక్క ప్రేమభావాన్ని మీరు అభివృద్ధి పరచుకొని సమాజంలో ప్రవేశించండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ అండ్ ఎంటర్ ఇన్ టు సొసైటీ.
0: మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి సర్వ విధములు కూడా మీ విజయాన్ని సాధించడానికి తగిన శక్తిని అందిస్తాడు భగవంతుడు.
1: గాడ్ విల్ గివ్ యూ ది పవర్ టు అచీవ్ విక్టరీ అండ్ సక్సెస్ ఇన్ ఆల్.
0: విశ్వాసాన్ని మీరు మొట్టమొదట బలపరచుకోవాలి.
1: దట్ ఫెయిత్ మస్ట్ బి డెవలప్.
0: త్యాగాన్ని స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: Sacrifice your selfishness.
0: పరార్థాన్ని ప్రేమించండి.
1: లవ్ ది ట్రాన్సెండెంటల్ గాడ్.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మీరు అభివృద్ధి పరచాలి.
1: డెవలప్ ఇన్ యూ లవ్ ఫర్ గాడ్, ఫియర్ ఆఫ్ సిన్ అండ్ సొసైటల్ మొరాలిటీ ఇన్ యూ.

0: தினகருடு சாந்துடை தோச்சே தினகருடு சாந்துடை தோச்சே தினமுலிந்த குருசலையனு చలిగాలి చురుకు వెచ్చే పొలములం రేడి గ్రుడ్డి వెన్నెలలోన కుప్పలం ఊడ్చు కాపులు గొంతులెత్తి పదములం పాడతొడగుదురు జనపచేలకు ముత్యాల సరులు కూర్చి మెరప పండ్లకు కుంకుమ మెరుపు దాల్చి బంతి పువ్వుల మొహము అల్లల్లంత విప్పి మన గృహంబుల ధాన్య సంపదల నిలిపి సరసురాలైన సరసురాలైన సంక్రాంతి పండుగొచ్చే సరసురాలైన పుష్య మాసంబు వచ్చే
1: ద సన్ అపియర్డ్ కూల్ అండ్ సెరీన్ ద డే స్టార్టెడ్ గెటింగ్ షార్టర్ ద కోల్డ్ విండ్ బ్లూ ఫియర్స్లీ ద ఫీల్డ్స్ వర్ ఫిల్డ్ విత్ గోల్డెన్ హార్వెస్ట్ The farmers rejoiced in singing at night, with the moon shining bright. The buds of flowers blossomed like garlands of pearls on the banks of rivers. Chilies were looking red. Farmers were bringing home the newly harvested grain, hailing the advent of joyous festival of Sankranti.
0: Prema Sarupulena. యువతి యువకులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ మెన్ అండ్ విమెన్ యంగ్స్టర్స్
0: ఈనాటి పర్వదినము అనేక సౌందర్యములతో ప్రవేశిస్తూ వచ్చింది
1: ద ఫెస్టివల్ ఆఫ్ దిస్ డే హ్యాస్ స్టెప్డ్ ఇన్ విత్ ఆల్ ది గెయిటీ అండ్ ఫెస్టివిటీ
0: యువతి యువకుల యొక్క ప్రోద్బలము చేతనే ఆనందము అభివృద్ధి అవుతూ వచ్చింది
1: దిస్ లెడ్ టు ద బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ ద మైండ్ బికాస్ ఆఫ్ ది యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్
0: ఇట్టి పవిత్రమైన దినము సామాన్యమైనటువంటి దినం కాదు
1: దిస్ సేక్రెడ్ డే ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్
0: దీనిని ఉత్తరాయణ పర్వదినం అని కూడాను పిలుస్తూ వచ్చారు
1: దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ద సేక్రెడ్ డే ఆఫ్ ట్రావెల్ towards the north uttarayana parvadina
0: sarvottamainatvanti yokka gunamulanu andistu sarva satkarmalanu kudunu cheekurustu sarva sampadalanu kudunu andistu aanandamunu andisteetvanti yokka dinamu ee maha parvadinamu
1: the holy festival of this day confers the noblest of features and also helps us to undertake sacred acts giving us plenty and prosperity and the bliss
0: inadu intertu kaaka pavitramainatvanti mukkoti ekadasi inadu
1: this day also coincides with the celebration of mukkoti ekadasi
0: prakrutini madinchaga rakshasa devatalaku amrutanni andinchinatvanti yokka dinamu ee dinamu
1: this is the day when the nectar was passed on to everybody in the churning of the milk
0: kani ee naati manavuni yandu itti uttamaina pavitramaina divyamaina bhavyamaina bhavalu kaligi undi kudanu manavudu alaukikamainatundi bhavamulu cheta hrudayamunu nimpukoni itti pavitramainatundi yokka talampulanu వెదలేకపోతున్నాడు
1: దో మ్యాన్ ఈస్ గిఫ్టెడ్ విత్ ఆల్ నొబిలిటీ ఎండోర్డ్ విత్ సాంక్టిటీ బట్ హీఈస్ ఆఫ్టర్ ద వరల్డ్లీ ఎఫిమరల్ ట్రాన్షియంట్ థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ having been filled his heart with the world.
0: Hiranyakashipudu, Hiranyakshudu, Kamsudu, Duryodhanudu, Dushyasanadudu, veeru samanyamainatundi purushulu kaadu.
1: Hiranyakashipa, Hiranyaksha, Duryodhana, Kamsa, they are not ordinary ones.
0: శారీర మానసిక శక్తులు అనంతమై ఉండి కూడాను వారి యందు ప్రాకృతమైనటువంటి యొక్క భావములు చేరిపోవటం చేతనే వారు బలహీనులైపోతూ వచ్చారు.
1: Though they are physically strong and mentally alert, they were weak at the end because they are full of the worldly thoughts.
0: కనుక మానవుడు తన సంకల్పములను ఉత్తమమైనటువంటి సంకల్పములుగా మార్చుకున్నప్పుడే యావత్ ప్రపంచమే తన యొక్క హస్తగతం అవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ మ్యాన్ ఈజ్ సక్సెస్ఫుల్ టు ట్రాన్స్ఫార్మ్ ఆల్ హిస్ థాట్స్ ఇన్ నోబుల్, దెన్ హీ వుడ్ బి ఏబుల్ టు విన్ ఓవర్ ద వరల్డ్.
0: హిరణ్యాక్ష హిరణ్యకశిపులు గొప్ప సైంటిస్టులు.
1: హిరణ్యాక్ష హిరణ్యకశిపు ఆర్ గ్రేట్ సైంటిస్ట్ ఆఫ్ ఎమినెన్స్.
0: హిరణ్యుడు చంద్రమండలం కూడాను వెళ్ళటమే కాక సూర్యుని కూడాను చేరాడు.
1: Hiranyakashipu not only reached the moon, he could also reach the sun.
0: Inta shakti samarthyam kaligina yokka Hiranyakashipudu kadapatiki tana hrudayam anta kudanu pancha bhautikamainatundi yokka bhavamulu cheta nimpukovatam cheta anninti yandu kudanu tanu balahinudai poyadu.
1: Hiranyakashipu, with all his strength, energy, capabilities and capacities, because he had got his body attachment, he lost at the end.
0: Kanuka ప్రతి వ్యక్తి కూడాను గొప్ప బలవంతుడే, గొప్ప శక్తివంతుడే, గొప్ప మేధావియే, కానీ ప్రాకృతమైనటువంటి లౌకికమైనటువంటి యొక్క భావములను మన హృదయంలో నింపుకోకూడదు.
1: ఎవ్రీ పర్సన్ నో డౌట్ ఈజ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎండౌర్ విత్ హై ఇంటెలెక్ట్, బట్ వన్ షుడ్ నాట్ ఫిల్ ద హార్ట్ విత్ వరల్డ్లీ ఫీలింగ్స్.
0: ఈనాటి యువతి యువకులే యావత్ ప్రపంచమును పోషించేటువంటి నాయకులు.
1: Youngsters today are going to be the future leaders.
0: ee naati yuvati yukule desha saubhagyam yokka sampadanu nilabetteetvanti yokka vyaktulu.
1: Youngsters men and women are going to maintain the prosperity and the fluence of the society.
0: Desha saubhagyamu yuvati yukula painane aadharapadi unnadi.
1: The welfare of the country depends on the youngsters.
0: Sadgunamalu, సదాలోచనలు, సత్చింతనలు, సద్భావములు నింపుకొని ఉండాలి ఈ యువతి యువకులు.
1: యంగ్స్టర్స్ మెన్ అండ్ విమెన్ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ నోబుల్ ఫీచర్స్, గుడ్ సెంటిమెంట్స్, ద వర్చ్యూస్ అండ్ ద స్టర్లింగ్ క్యారెక్టర్.
0: అట్టి పవిత్రమైన భావముల చేత హృదయములను పొంగింపజేసుకున్నప్పుడే అట్టి వ్యక్తులు ఎట్టి సశక్తివంతమైనటువంటి యొక్క దీనిని కూడా సాధించగలరు.
1: విత్ ఆల్ దీస్ సీక్రెట్ థాట్స్ they would be able to achieve and accomplish anything they undertake.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthiniyulara,
1: boys and girls,
0: ee naadu aata paatalu anni kudunu aanandam cheta gaani aahladam cheta gaani utsaham cheta gaani ivi abhirudhi avutundi vachindi.
1: The music, sports and games that have been very successful because of bubbling enthusiasm and your dynamism.
0: యావత్ ప్రపంచమునకే ఉత్తీర్ణులైనటువంటి వారు యువతి యువకులు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద హోల్ వరల్డ్ ది యంగ్స్టర్ సెట్ ఎ రోల్ మోడల్.
0: ఈ యువతి యువకులు యందు గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
1: ద వర్చ్యూస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: సౌజన్యము, సౌశీల్యము, ఉత్కృష్టత ఈ మూడు కూడాను విద్యార్థుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క శక్తులు.
1: The mighty power among youngsters lies in the heights of nobility, the character and also that of
0: ఈనాటి విద్యార్థులు అన్నింటినీ సాధిస్తూ ఉన్నారు.
1: Students today could achieve everything.
0: కానీ దేనిని సాధించినా సర్వమును సాధించిన వారు అవుతారో దానిని మాత్రము ఏమాత్రము ప్రచారం చేయటం లేదు, ప్రయత్నం చేయటం లేదు.
1: In fact, we have not been publicizing nor sharing that important thing. If we accomplish that, the rest would be accomplished.
0: మానవుని శరీరమునందు అత్యంత ఉత్తమమైనటువంటి ఒక భావములు ఉర్రూతొలుగుతున్నవి.
1: In fact, there have been tremendous beautiful sentiments in every man.
0: అట్టి శక్తి మరి ఏ వ్యక్తి ఎందుకును కానరావు.
1: This mighty strength is not noticed in anybody.
0: అది ఏ అనేక సంకల్పముల చేత కూడినటువంటి ఒక మనస్సు.
1: ఇట్ ఇస్ ద మైండ్, ఎ కాంబినేషన్ ఆఫ్ థాట్స్.
0: మనస్సును సాధించినటువంటి వ్యక్తి దేనినైనా కూడా సాధించగలడు. మనసుకు మించినటువంటి శక్తి ఈ జగత్తులో కానరాదు.
1: There is no other greater power than the mind.
0: మనయేవ మనుష్యానాం కారణం బంధమోచయో అని, మనసే ప్రధానమైనటువంటి మోక్షము, మనసే ప్రధానమైనటువంటి శక్తి, మనసే ప్రధానమైన కారణము.
1: Mind is the primal cause. It is responsible for the bondage and the liberation.
0: ఇట్టి మనసును మానవుడు ఈనాడు సాధించలేకపోతున్నాడు.
1: Man should not control his mind today.
0: కనుకనే మానవుడు అందుకోదగినటువంటి ఒక ఆనందానికి అత్యంత దూరం అయిపోతున్నాడు.
1: Therefore, he could not be the recipient of the bliss for which he has to.
0: మనసును స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తి ఎంతటి గొప్ప ఘనకార్యమైన కూడాను సాధించగలడు, అనుభవించగలడు.
1: If you control your mind, you can be successful in any of the task and you can be reputed.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మనోనిర్మలమైనటువంటి ఒక తత్వమును మీరు సాధించాలి.
1: అచీవ్ దట్ స్టేట్ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ ప్యూర్.
0: ఈ మనస్సును అదుపులో పెట్టుకున్నటువంటి వ్యక్తే అన్నింటినీ కూడా సాధించగలడు.
1: ఇఫ్ యూ కంట్రోల్ యువర్ మైండ్, యూ విల్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఎనీథింగ్.
0: ఈనాడు మనం ఆటపాటల్లో ప్రవేశించాము.
1: Today we are in sports and games.
0: కాని ఈ ఆటపాటలు భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటివిగా భావించరాదు.
1: You should never consider them as worldly, physical acts.
0: నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక శక్తి సామర్థ్యములని కూడాను విశ్వసించాలి.
1: You should consider them as acts of morality, righteousness and spiritual deeds.
0: ఇట్టి నైతిక ధార్మికమైనటువంటి శక్తులను సాధించినటువంటి వ్యక్తియే నిజమైనటువంటి విద్యార్థి.
1: He is a true student if he achieves excellence in the fields of the morality, the spirituality and righteousness.
0: కేవలం శారీరం యొక్క పుష్టి దృష్టి కోసమని మనం ప్రాకులాడకూడదు.
1: We should not merely struggle for the physical strength only.
0: మానసిక శక్తి సామర్థ్యములకు తగినటువంటి కృషి చేయాలి.
1: We should strive hard for our mental strength.
0: మనసును మనం స్వాధీనమునందుంచుకోవాలి.
1: We should control our mind.
0: మనసును మనం బానిసగా చేసుకోవాలి.
1: And we should make the mind our slave.
0: కానీ మనసుకు బానిసైపోయినప్పుడు మానవుడు ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనా కూడాను బలహీనుడైపోతాడు.
1: If you are a slave to your mind, with all your strength you will be weak.
0: Kanuka manasse niku oka balasiga maaripovali.
1: Therefore the mind should be your slave.
0: Manasu nandunnatundi shakti samarthyamulu ee prapanchamulo ye padarthamulandu kudanu kanaravu.
1: The power and the strength of the mind is not noticed anywhere in this world.
0: Andunundi ye manavuni yokka maha viluvalainatundi yokka gunamulu aavirbhavistayi.
1: And there in the mind the great features, the traits find their origin.
0: మానవుడు ధనమును కోల్పోయినా ఏదో ఒక విధమైనటువంటి శ్రమపడి ధనమును సాధించగలడు.
1: ఇఫ్ మనీ ఈజ్ లాస్ట్ బై స్ట్రగుల్ అండ్ స్ట్రెయిన్ హీ కెన్ గెట్ బ్యాక్ ద లాస్ట్.
0: ఆరోగ్యమునే కోల్పోయినా అది శక్తివంతమైనటువంటి డాక్టర్ను ఆశ్రయించి ఆరోగ్యమును కూడాను మనము చేకూర్చుకోవచ్చును.
1: ఇఫ్ ది హెల్త్ ఈజ్ లాస్ట్ బై కన్సల్టింగ్ ఫిజీషియన్స్ హీ కెన్ గెట్ బ్యాక్ టు హిస్ స్ట్రెంగ్త్.
0: కానీ మానవుని యొక్క విలువను మాత్రం కోల్పోయినా ఇంకా మానవత్వమేమి నిలువదు.
1: When once the character is gone, the value is gone, human life is a waste.
0: ee naati manavata viluvalu athyavasaramainatvanti vi.
1: Human values are most important today.
0: Manavunteni aavirbhavinchinatvanti vi ee manavata gunamulu.
1: In fact, the human values had their origin in man.
0: Manavata gunamulu ekkado grantham nunchi gaani, guruvul nunchi gaani bodhimpapadi sadhinchetvanti vi kaadu.
1: Human values are not found in any of the texts, nor imported, nor exported, nor cultivated.
0: మన నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి కర్మలు ఆచరించి సత్యమైన భావములను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు ఈ మానవతా విలువలు మన వెంటనే జంటనే ఇంటనే ఉండి మనల్ని కాపాడుతూ ఉంటాయి.
1: When once you follow the path of the truth and undertake the truthful activities, then you will have the human values with you.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of law.
0: మీరు నేర్చే విద్యల కంటే,
1: more than the education you acquire,
0: చేసే శక్తుల కంటే,
1: more than your actions,
0: మానవతా విలువలను మాత్రం పోషించుకున్నప్పుడు సర్వశక్తులు కూడాను అవి అంతర్భూతమై ఉంటాయి.
1: When once you uphold the human values, all the rest will follow automatically.
0: కనుక సత్యమే మన ప్రత్యక్ష దైవము.
1: Truth is God.
0: ధర్మమే ఇది ప్రత్యక్షమైన పునాది.
1: Righteousness is the very foundation.
0: దీనిని పురస్కరించుకునియే భారతీయ సంస్కృతి సత్యం నాస్తి పరో ధర్మ.
1: Basing on this, the culture of Bharat said, there is no greater righteousness other than the truth.
0: కనుక ఇట్టి సత్యధర్మమును మనం కాపాడే నిమిత్తమై మన జీవితమంతా కూడా దారబోసి తగినటువంటి కృషి చేయాలి.
1: Therefore, to keep up and to maintain these twin principles of truth and righteousness, we should be prepared to sacrifice our lives.
0: ఈ ప్రాప్తమైనటువంటి బహుమతులు ఎన్ని పొందినప్పటికీ ఇది నిజమైనటువంటి బహుమతి కాదు.
1: All the prizes that we receive, they are not prizes in the true sense.
0: ఒక్క మతి ఉన్నటువంటి వ్యక్తియే అనేక ఇక్కట్లకు గురి అవుతున్నాడు.
1: One with mati mind faces so many problems.
0: బహుమతి అనేక మతులు చేరినప్పుడు ఇంకా మనిషి కోతి కంటే వీడవుతాడు.
1: బహుమతి, many mindedness, diversified mind will have greater trouble.
0: కనుక మనం అందుకోవాల్సినటువంటిది బహుమతులు కాదు.
1: It's not the wayward nature bahumati.
0: Nijamatini manam andukovali.
1: We should have the true state of mind, nijamati.
0: Nijamati anetundi hrudayam nundi aavirbhavinchetundi yokka pavitramainatundi sukti.
1: Nijamati, the true mind, is the sukti, the true message that arises from human heart.
0: Sarva shaktulu kodanu manobhavam nundi manaku aavirbhavistunnayi.
1: All potentialities are the reflections of the mental feelings.
0: Manasunu manam friendship chesukovali.
1: We should control our mind.
0: Aa manasu yokka friendship annintiki ni moola karananga chestundi.
1: When once you develop friendship with your mind,
0: bharatiya sanskruti yandu nijamaina mitruni sampadinchukunnappude bhagavantudu sulabhanga vasinavutadu.
1: Then once you have true friendship, you can really experience God.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విట్యూడ్,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సెల్ఫ్ సరెండర్.
0: స్నేహం అనేటువంటిది జరిగిన తర్వాతనే ఆత్మనివేదన సరైన మార్గంలో మనకు అర్పించవచ్చును.
1: ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ లీడ్స్ టు ద సెల్ఫ్ సరెండర్.
0: ఈ యొక్క ఫ్రెండ్షిప్ పతంతో చేయకుండా ఉన్నంత వరకు కూడా మనం ఆత్మార్పణ అనేటువంటిది కేవలం మాటలతో మాత్రం తప్ప క్రియారూపంలో ఆచరించలేము.
1: Without friendship, you cannot reach the state of self-surrender. If you say that it is only verbal or vocal declaration,
0: kriyaroopam kante kudanu bhavaroopame chaala balavantaramainatundi.
1: Therefore, the experience is greater than imagination or feeling.
0: Yedo goppa shakti samarthyamnu sadhinchinamani meeru bhavinchavachunu.
1: You may feel that you are one of the strength and capacity.
0: Adi kriyaroopame.
1: And it's also a form.
0: ఆ కార్యంతోనే అది అంత్యమవుతుంది.
1: It ends with that accomplishment.
0: భావరూపం అనేటువంటిది అనేకత్వంతో ఏకమైపోతుంది.
1: But the feeling within unifies the diversity, plurality.
0: కనుక మనం భావములను ఉత్తమమైన భావములను మన హృదయమునందు పోషింపచేసుకోవాలి.
1: So the good prompting of the good feeling sentiments should be entertained.
0: కనుక క్రియల కంటే కూడాను భావములు అత్యంత ఉత్తమమైనటువంటిది.
1: సో మోర్ దెన్ ది డీడ్స్ అకాంప్లిష్మెంట్స్ ద ఫీలింగ్స్ మోటివేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఇక్కడ కానీ ఎక్కడ కానీ మరెక్కడ కానీ ఎక్కడ పోయినప్పటికీ మీరు ఒకే భావముతో ఒకే చింతతో దివ్యమైన భావమును పోషించుకుంటూ రండి.
1: హియర్ ఆర్ ఎనీవేర్ యూ షుడ్ హ్యావ్ సేమ్ నోబుల్ ఐడియా, ద సీక్రెట్ థాట్స్.
0: సర్వం విష్ణుమయం జగత్.
1: The whole universe is divine.
0: Sarvam kalividam brahma.
1: Everything is essentially brahma.
0: Daivattam anetundi pratyekanga edo oka sthanamlo ledu.
1: God is not separately located elsewhere.
0: Nee ventane jantane intane kantane untundi kantinepovare kaapaduthu untadu.
1: He is with you, in you, above you, below you, around you, protecting you like an island.
0: Atti divyamaina bhavyamaina prati oka shaktini manam ee naadu enduku odulukunnam.
1: How is that we have lost this divinity latent with us? Today we have lost the sacred human values.
0: ఆ విలువలను కోల్పోవడం చేతనే మనము పూర్తి బలహీనమైపోయినాము.
1: Because of the loss of the human values, we have become very weak.
0: ఎగ్జామినేషన్ లోపల అనేక రకమైనటువంటి మార్కులు మేము పొందవచ్చును.
1: You may have mark, high percentage of marks.
0: కానీ ఈ మార్కుల కంటే కూడాను మనం పొందినా పొందకపోయినా కూడా రిమార్కులు మాత్రం తేకూడదు.
1: యూ మే గెట్ హై పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బట్ సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఎనీవే.
0: దేశంలో ఎందరో విద్యార్థులు, ఎందరో యువకులు లోకంలో అనేక పాటలు పడుతున్నారు.
1: in this country and in this world, youngsters strive hard.
0: ఈ చదువుల నిమిత్తమై దేశమును కూడా తిరుగుతున్నారు.
1: For education, they go around the world.
0: నిజమైనటువంటి యొక్క విలువల నిమిత్తమై తన హృదయాంతరంలోకి చేరినప్పుడు అంతే చాలు, అక్కడనే నిజమైన భాగ్యం మనకు లభిస్తుంది.
1: In order to have human values, one should turn within, get into the heart.
0: నిజమైన భోగభాగ్యములు మన హృదయం నుండే ఉన్నవు, కానీ బయట ప్రదేశం నుండి కానరావు.
1: The true wealth and affluence is present in our own heart, not outside.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మనసును అంతర్గతంగా మార్చుకోవాలి.
1: So every person, students, should make an attempt to turn the mind inward.
0: ఈ విద్యార్థులు మనసును అంతర్ముఖంగా మార్చుకున్నప్పుడే దీనికి తగినటువంటి శక్తి సామర్థ్యములు ఎన్నింటినైనా సాధించగలరు.
1: When once the mind turns inward, you will have all the ability and the strength and capacities.
0: యువతులైనటువంటి భావతకులు, భావి భారతోద్ధారకులు నిజమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యం సాధించి దేశమును విజ్ఞానవంతులుగా మారాలనుకుంటే ఈ భావములను మాత్రం పెంచుకోవాలి.
1: The leaders of the future, the emancipators of the future, should have these ideas and noble sentiments.
0: కనుక మొట్టమొదటి మానవతా విలువలను మనం సాధించాలి.
1: Therefore, we should achieve human values to begin with.
0: ఎంత ధనం పోయినప్పటికీ దాన్ని సంపాదించవచ్చును.
1: You may lose money, but you can get it back.
0: ఎంతటి ఆరోగ్యమును క్షీణించినప్పటికీ మనము దీన్ని సాధించవచ్చును.
1: You may lose your health, but you can get back your health.
0: కానీ మన విలువలే మనం కోల్పోయిన సర్వమును కోల్పోయిన వారు అవుతాం.
1: When once the values are lost, you will be losing everything of this life.
0: కనుక మన యొక్క విలువలను మనం కాపాడుకుంటూ రావాలి.
1: Therefore, we have to protect and safeguard our innate values.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ఒక వారం నుంచి కూడాను మీరు ఈ స్పోర్ట్స్ లోపల ఎంతటి అవస్థ పడుతున్నారో, ఎంతటి తరబీలు చేస్తున్నారో అది నేను చూస్తూనే ఉన్నాను.
1: భగవాన్ హ్యాస్ బీన్ వాచింగ్ అండ్ నోటీసింగ్ ఆల్ యువర్ స్ట్రగుల్, ఆల్ ద స్ట్రెయిన్ దట్ యూ హ్యావ్ అండర్ గాన్ డ్యూరింగ్ ద పాస్ట్ వన్ వీక్.
0: అన్నపానాదులు బదలి నిద్రాహారములు విసర్జించి ఎంతయో శ్రమపడి మీరు పనిచేస్తున్నారు.
1: యూ వర్క్ సాక్రిఫైస్ ఇన్ ద ఫుడ్, డ్రింక్ అండ్ ఈవెన్ స్లీప్.
0: కానీ బయట విద్యార్థులు చేసేటువంటి పనులకు, మన విద్యార్థులు చేసేటువంటి పనులకు కొంత వ్యత్యాసాన్ని మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ ఆల్ దోస్ థింగ్స్ డన్ బై ది స్టూడెంట్స్ అవుట్ సైడ్.
0: బయట విద్యార్థులు ఏదో ప్రైజులు తేవాలని, ఏదో మెడల్స్ తేవాలని ఈ విధమైనటువంటి యొక్క పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతుంటారు.
1: స్టూడెంట్స్ అవుట్ సైడ్, they have got only one purpose, to win a prize or medal.
0: కాని మన విద్యార్థులు స్వామి యొక్క తృప్తి కోసం మీరు పాటు పడుతున్నారు.
1: The only aim of our students is only to please Bhagavan.
0: కనుకనే స్వామి యొక్క తృప్తి ఏ విధంగా ఉండాలి?
1: How to please Bhagavan?
0: సద్గుణమును మనం మొట్టమొదటి నింపుకోవాలి. మనం
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్ గుడ్ వర్చ్యూస్.
0: నేడు ఒక విధంగాను, రేపు మరొక విధంగా కూడాను మార్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ గో ఆన్ చేంజింగ్ ఫ్రమ్ డే టు డే.
0: చెలించని మనసును, భ్రమించని దృష్టిని మనం పోషించుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ వీల్ హ్యావ్ ది అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టెడీనెస్ ఇన్ అవర్ విజన్.
0: నిజంగా విద్యా విధానం లోపల మూడు విధమైనటువంటి గుణములు ఎందుకు బోధించింది మన భారతీయ సంస్కృతి?
1: ది కల్చర్ ఆఫ్ భారత్ లేడ్ మచ్ ఎంఫసిస్ ఆన్ త్రీ ప్రిన్సిపల్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సర్వం కలివిదం బ్రహ్మ అని.
1: ఫస్ట్ డిక్లరేషన్ ఇస్ సర్వం కలివిదం బ్రహ్మ.
0: అనగా సర్వత్రా నిండినటువంటి వాడు భగవంతుడు ఒక్కడే అనేటువంటి సత్యాన్ని విశ్వసించాలి.
1: వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ దట్ గాడ్ ఈస్ ఆల్ పర్వేసివ్.
0: ఇలాంటి నమ్మకాన్ని మొట్టమొదటి నమ్ము సాధించాలి.
1: First, we should achieve this confidence in this faith.
0: ఈ నమ్మకాన్ని సాధించినప్పుడే మనం అన్నిటిని కూడా సాధించమారవుతాం.
1: With this strong faith, you'll be able to achieve anything.
0: Where there is truth, there is peace. Where there is bliss, there is God. కనుకనే మొట్టమొదట విశ్వాసం.
1: So we begin with confidence.
0: కడపటి ఫలము మనకు ఆనందం.
1: The result at the end is bliss.
0: కనుకనే ఆనందం మనకు ప్రాప్తించాలంటే
1: In order to be blissful,
0: oka vittanam bhoomilo natinappudu,
1: when we sow a seed in the ground,
0: adi kramakramena mokkaga maarutundi,
1: it germinates, sprouts up into a
0: sapling, tirigi vrutshanga tayarayi,
1: then it becomes a tree,
0: phala pushpamunu manaku andistundi,
1: and bears the fruits.
0: Ade vidhamgane,
1: likewise,
0: manavuni oka sankalpam anetundi beejamunu,
1: the seed of human thought,
0: మన హృదయమునందు బాగా నాటినప్పుడు,
1: షుడ్ బి సోన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హార్ట్,
0: అది గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారి,
1: ఇట్ జర్మినేట్స్ ఇన్ టు ఎ స్పిరిచువల్ ట్రీ,
0: అందు నుంచి సుఖ సంతోషములు ఆనందమైనటువంటి ఒక పుష్పములు అందిస్తుంటారు,
1: అండ్ దట్ విల్ హ్యావ్ ద ఫ్లవర్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ పీస్,
0: శాంతి అనేటువంటి ఫలాన్ని నీకు భుజింపజేస్తుంది,
1: అండ్ ఇట్ బేర్స్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: కనుకనే మీరు శాంతి కావాలని కోరుతున్నారు.
1: You want to be peaceful.
0: ఈ శాంతి బయట ఎక్కడనో మనకు కనరాదు.
1: Peace is not outside.
0: మన యొక్క విశ్వాసం ఉండియే ఈ శాంతి మనకు లభిస్తుంది.
1: You can attain peace out of confidence.
0: కానీ ఈనాటి మానవునికి విశ్వాసం అనేటువంటిది దృఢంగా ఉండటం లేదు.
1: The modern man has no strong confidence or faith.
0: వ్యక్తికి ఎదురుగా నటిస్తూ ఉంటాడు.
1: He just pretends in front.
0: ఈ నాడంతా కూడాను నటన భక్తులుగా మారుతున్నారే కానీ శాశ్వత భక్తులుగా మారలేదు.
1: We have only acting in the field of devotion but not in reality in daily
0: నటన కాని శాస్త్రం కాని రెండు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి.
1: Good and bad, they find their origin in you only.
0: నువ్వు స్థిరచిత్తులైనప్పుడు ఆ యొక్క విశ్వాసం స్థిరంగా ఉంటుంటుంది.
1: If you have steady mind, you'll have steady faith.
0: నిజంగా స్థిరచిత్తులు కానప్పుడు ఇదంతా కూడాను తాత్కాలికమైనటువంటి యొక్క ఫలంగా నీకు లభిస్తుంది.
1: విత్ అన్స్టడీ మైండ్ వాట్ ఎవర్ యూ గెట్ దట్ ఇస్ బౌండ్ టు బి టెంపరరీ.
0: విద్యార్థులారా, ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మీరు అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తులు,
1: యూ అస్పైర్ టు ఎక్స్పీరియన్స్ దట్ పర్మనెంట్ బ్లిస్,
0: స్థిరమైనటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉంటుండాలి.
1: యూ షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ స్టడీ ఫెయిత్.
0: కానీ ఈనాటి వ్యక్తులకు ఆ స్థిర విశ్వాసం అంటే ఏమిటో అర్థం కావటం లేదు.
1: ద మోడర్న్ మైండ్స్ హ్యావ్ నో స్టెడీనెస్ ఇన్ దర్ ఫెయిత్.
0: మేము భగవంతుని విశ్వసిస్తున్నాము,
1: వి సే ఐ బిలీవ్,
0: భగవంతుని ప్రేమిస్తున్నాము,
1: ఐ లవ్ గాడ్
0: అని చెప్తున్నారు, కానీ ఆ ప్రేమ అంటే ఏమిటి, విశ్వాసం అంటే ఏమిటి వారికి ఏం బోధపట్టడం లేదు.
1: దే ఓన్లీ డిక్లేర్ బట్ దే డోంట్ అండర్స్టాండ్ ద స్పిరిట్ ఆఫ్ లవ్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ ఫెయిత్.
0: నిజంగా నిజమైనటువంటి ప్రేమ అంటే ప్రేమ అనేటువంటిది ఒక నిజమైనటువంటి ఒక ధర్మంతో కూడినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ లవ్ హ్యాస్ గాట్ విత్ ఇట్ ఎ ట్రూ
0: హృదయం నుంచి ఆవిర్భవించేటువంటి ఒక ఆనంద సంతృప్తమే ప్రేమ.
1: అండ్ లవ్ ఈజ్ నథింగ్ బట్ ద ఫ్లవరింగ్ ద ఫ్రూషన్ ఆఫ్
0: ఒక పదార్థం ఎందుకు కానీ ఒక వ్యక్తి ఎందుకు కానీ ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇట్ డస్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఇన్ ఎ సపరేట్ ఇండివిజువల్ ఎయిదర్.
0: నీ హృదయాకాశం నుండి కూడాను పవిత్రమైనటువంటి ఒక ప్రేమతత్వము గాలిగా వీచుకుంటూ,
1: along the firmament of human heart it blows like the wind,
0: idini chuttu untundi ninnu poshistu untuntadi.
1: The love is around you and safeguards you.
0: Ituvanti prema tattvanni manam penchukovali.
1: This spirit of love we have,
0: idi ye shastramainti prema tattvamu.
1: This is the nature of true love.
0: Prema anetvantidi ekkada nunchino labhinchetvanti kadu.
1: Prema, love cannot be acquired from a distant place.
0: ఈ ప్రేమ మన హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ ఫ్రమ్ ది హ్యూమన్ హార్ట్.
0: ప్రేమకు పర్యాయ పదము ధర్మమే.
1: ద సినోనిమ్ ఆఫ్ లవ్ ప్రేమ ఇస్ ధర్మ, రైచియస్నెస్.
0: మన జీవితం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము ప్రేమ ఒక్కటియే.
1: ద మెయిన్ గోల్ ఆఫ్ మ్యాన్ ఇస్ లవ్.
0: వే ఆఫ్ లైఫ్
1: ఇస్ వే ఆఫ్ లైఫ్.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: This love, which is the way of life, one has to foster.
0: ఈ వస్తువాహనాదుల నుంచి వచ్చేటువంటిది కాదు.
1: You cannot get out of conveniences and comforts.
0: మన హృదయనాభి నుండి కూడా ఆవిర్భవించేటువంటిది.
1: It arises from the very navel of the human heart.
0: ఇటువంటి ప్రేమతత్వాన్ని మనం పొందినప్పుడు,
1: when we have that spirit of love,
0: ఎంత శక్తి సామర్థ్యంలైనా కూడా మనం పొందవచ్చును.
1: You can be mighty, strong.
0: హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులు ఏదో సాధించాలని మీరు భావిస్తున్నారు.
1: You think that Hiranyaksha, Hiranyakashipu,
0: neevu premanu poninappudu Hiranyakshudu Hiranyakashipudu neeku kevalamu oka hastagatam ayipotaru.
1: When once you have got this fullness of love in totality,
0: ee pedda shaktulanni Hiranyaksha stand nowhere.
1: All other powers are so mean and low in front of it.
0: Kalukune prachinulanta kudanu భారతీయ సంస్కృతిని ఎంతో పవిత్రమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వచ్చారు.
1: ఆల్ ఏన్షియన్స్ ఎక్స్టోల్డ్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించడమే భారతీయ సంస్కృతి.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ డెమోన్స్ట్రేట్స్ అండ్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఎన్ని పేర్లైనా ఉండవచ్చును, ఎన్ని రూపములైనా ఉండవచ్చును, కానీ ఈ సంబంధమైనటువంటి ఒక దివ్యత్వము ఒకటిగానే ఉంటుంటుంది.
1: దేర్ మే బి మెనీ ఫార్మ్స్ అండ్ మెనీ నేమ్స్ బట్ దేర్ ఇస్ వన్నెస్ ఇన్ డివినిటీ.
0: అనేక మంది కవిత్వాలు రాస్తుంటారు.
1: మెనీ పీపుల్ కంపోజ్ పోయమ్స్.
0: లక్షలు లక్షలంతా కూడా పోయమ్స్ రాసుకుంటుంటారు.
1: దర్ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ కంపోజిషన్స్.
0: కానీ ఈ పోయమ్స్ అంతా కూడాను ప్రేమతత్వము ప్రాణ సమానమైనటువంటిది.
1: ఆఫ్ ఆల్ దీస్ కంపోజిషన్స్ లవ్ ఈస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇటువంటి మానవత్వము ఎటువంటి వారికైనా లభ్యం కాదు.
1: దిస్ సార్ట్ ఆఫ్ హ్యూమన్ మైండ్ ఈజ్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి.
0: మానవుడు సామాన్యుడు కాదు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
0: మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు, ధీరుడు, గంభీరుడు.
1: మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ కరేజ్, ద వాలర్ అండ్ ద స్ట్రెంగ్త్ అండ్ మైటీ వన్.
0: దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో,
1: వెన్ వన్స్ వన్ ఫీల్స్ హిస్ హార్ట్ విత్ ద డివైన్ ఫీలింగ్స్,
0: అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుణ్ణి,
1: హనుమాన్ హూ హాస్ స్టెప్డ్ ఇన్ టు లంక,
0: లంక వాసులందరూ కూడాను శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అన్నారు.
1: ఆల్ ఇన్హాబిటెంట్స్ narrated, praised Hanuman as the one of sterling character and mighty strength, peaceful,
0: gunavantudu,
1: virtuous,
0: balavantudu
1: and strong.
0: Hanumantudu,
1: that is Hanuman.
0: ee annitiki ni kaaranam enti?
1: What is the cause behind?
0: Mooladharamaitunte oka tattvam, Rama naamame.
1: It is matchless holy name of Rama which is the strength, courage, the valor and the strength and mighty one.
0: Daiva bhavam anetundi tana hrudayamlo nippukunnatundi samayalo,
1: when once one fills his heart with the divine feelings,
0: appudu lankalo

0: యొక్క తత్వము రామనామమే.
1: ఇట్ ఈస్ మ్యాచ్లెస్ హోలీ నేమ్ ఆఫ్ రామ విచ్ ఇస్ ద స్ట్రెంగ్త్.
0: ఆ రామనామం చేతనే, ప్రియమైనటువంటి యొక్క భక్తి చేతనే, ఆ ప్రేమ చేతనే ఇంతటి సముద్రాన్ని కూడా దాటుతూ వచ్చారు.
1: Because of the chanting of the holy name and the devotion and the faith, he could just cross this ocean.
0: Inadu
1: today
0: mukkoti ekadasi
1: is the festival of mukkoti ekadasi,
0: vaikuntha ekadasi ani kuda antaru,
1: also called vaikuntha ekadasi.
0: Bhishma 46 dinamulu ampaseyapai pandukundi,
1: he was resting on the bed of arrows.
0: కాని తన దేహమంతా కూడాను అంబులు పొదలగానే నించిపోయాయి.
1: అండ్ ద బాడీ ఈస్ ఫుల్ ఆఫ్ ఆరోస్ దట్ హావ్ పియర్స్డ్ ఇన్ టూ,
0: దేహం మాత్రము అంబులపై నిలిచింది కానీ తల మాత్రము వాలిపోయింది.
1: ద బాడీ ఈస్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ బట్ ద హెడ్ వాజ్ రిక్లైనింగ్.
0: అంత్యం లోపల అర్జునుడు, భీముడు, నకులు, సహదేవరాజులు ద్రౌపదితో సమానంగా వెళ్లి ఆ యొక్క ముత్తాతను చూడటానికి వెళ్లారు.
1: What happened was Arjuna, Bhima, Nakula, Sahadeva followed by Draupadi went to see the great grandfather.
0: Pitamaha,
1: oh grandfather,
0: enduku meeri avasthalu guri ayipoyaru,
1: how is that you are suffering now?
0: Idi naa kartavyamu annadu.
1: He said that has to be so.
0: Deham vachinatundi,
1: the body is there.
0: Desa chemamnaku, dharma chemamnaku, satyavratamnaku arpitam gaavinche nimittam vachindi.
1: The body is gifted to be sacrificed for the country, for the service, and for the
0: character.
1: What for is the body?
0: దీన్ని కేవలం ఒక సదర్మానికి ఉపయోగపెట్టాలి.
1: The body has to be put to use for good things.
0: కానీ అర్జున, నీ వేసినటువంటి బాణములు నా దేహమునకు మాత్రమే తగినవి.
1: అర్జున, ఆల్ ద ఆరోస్ దట్ యు షాట్ ఎట్ మీ ఆర్ ఇన్ మై బాడీ.
0: కానీ నా శిరస్సుకు మాత్రం చేరలేదు.
1: దే హావ్ నాట్ రీచ్ మై హెడ్.
0: కనుకనే శిరస్సు వాలిపోయింది.
1: Therefore the head is bent downward.
0: Beddu matram vesavu naaku.
1: In fact you laid the bed.
0: Kaani pillow ledu.
1: But I have no pillow.
0: Deeni valle tala vaaripoyindi.
1: And therefore the head is bent.
0: Naaku inta chesinatundi vaadu naa pillow kuda andinchamani cheppadu.
1: Having done so much, give me a pillow.
0: Aa maatal cheta Arjuna yokka manasu karigipoyindi.
1: The heart of Arjuna melted.
0: Pitamaha, nenu em cheyali annadu.
1: Grandfather, what should I do?
0: రెండు అర్జునుల పదలను ఈ విధంగా తీర్చిదిద్దాడు.
1: Two arrows are shot in the reverse direction.
0: రెండింటి మధ్యలోపలనే భీష్ముడి యొక్క తలను పెట్టాడు.
1: In between the space of the two arrows shot against the other,
0: he rested.
1: And there the head rested there.
0: ఇంతే కాకుండా,
1: not only this,
0: Arjuna, నా తల్లిని నేను ఏనాడో కోల్పోయినాను.
1: ఐ లాస్ట్ మై మదర్ లాంగ్ బ్యాక్.
0: నేను పుట్టిన సత్యమే నేను కోల్పోయినాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ లాస్ట్ ద టైమ్ ఆఫ్ మై బర్త్.
0: గంగాదేవి పుత్రుడు.
1: ఐఎమ్ ద సన్ ఆఫ్ గంగా.
0: కనుక నేను, నా పేరు గాంగేయుడు అని పేరు.
1: సో ఐ హ్యావ్ ది నేమ్ గాంగేయ.
0: కనుక నాకు ఎంత సమయం లోపల ఆ గంగను నాకు అందించమని చెప్పాడు.
1: అండ్ యాజ్ ఐ లీవ్ మై బాడీ ఐ వాంట్ టు హ్యావ్ గంగా వాటర్.
0: నా తల్లిలో నేను చేరిపోవడానికి తగినటువంటి కృషి చేయమన్నాడు.
1: Make every attempt so that I would merge in my mother.
0: Sarvasakti sampannudu, mahaveerudu, bhaktudu, shaktiya samarthudu kalaginatuvadu vaadu kanukane atanu prakkane oka ambunu vichadu.
1: Arjuna, being almighty with all his expertise in archery, could shoot an arrow towards the ground.
0: Chakkani neeru bayalderi vachindi.
1: There started the fountain of water.
0: Adi fountain maadiri vachi భీష్ముని యొక్క నోట్లో పడిపోయింది.
1: ద ఫౌంటెన్ ఆఫ్ వాటర్ స్ప్రంగ్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ ఫిల్డ్ హిస్ గల్లెట్.
0: లోకములో ఎలాంటి సహాయమో చేసేటువంటి వారు ఉన్నారు లోకములో.
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ విల్ హెల్ప్ యూ.
0: కానీ అంత్యకాలం లోపల తల్లిని అందించేటువంటి వారు లోకంలో కానున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ యూ డోంట్ ఫైండ్ ఎనీ వన్ హూ విల్ షో యువర్ మదర్ టువర్డ్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్.
0: అర్జున, నీవు నా తల్లిని అందించావు ఈనాడు.
1: అర్జున, యూ హావ్ షోన్ మై మదర్.
0: అప్పుడే అర్జునికి అనేక రకమైనటువంటి బిరుదులు అందించాడు.
1: Then Arjuna could have so many titles.
0: Arjuna palguna parthiva kiriti setvana vibhishana jay krishna savisachi dhananjaya annadu.
1: All these titles Arjuna could have at that moment.
0: Kalguni ee dhanasu cheta naaku aanandanni andinchavu.
1: Because of this mighty deed you made me happy.
0: Cheppi pandavulu digvijayapai vijayanni sadhinchuvaaka annadu.
1: He blessed them with victory and success towards the end.
0: Peddala yokka aashirvaadanni pondavalante,
1: in order to the blessings of the elders,
0: తృప్తి చేయాలి.
1: We should please them and satisfy them.
0: అదే విధంగానే ఈనాడు మన విద్యార్థులందరూ కూడా స్వామి తృప్తి నిమిత్తమై మీరు ఇన్ని ఆటలు ఆడినారు.
1: All students

0: Friends have played very well to please Bhagavan.
1: Na tripti tho paatu meeru kuda tripti padali.
0: Bhagavan is satisfied that you be satisfied.
1: Ee tripti oka aatalo maatrame kaadu.
0: This spirit of satisfaction should not be limited to
1: maatalu yendu paatalu yendu anninti yendu kuda tripti kavali.
0: Limited to sports and games, it should be extended to the areas of your talk and other deeds too.
1: Kanuka meeru jeevitham anta kudanu aanandanga jeevinchali.
0: Let you lead your life in bliss.
1: Nityanandam.
0: Eternal bliss.
1: Paramasukhadam.
0: Supreme
1: happiness. Kevalam Jnanamurtim.
0: It's non-dual.
1: Dvandvatitam.
0: Non-dual.
1: Gaganasadrisham.
0: Ethereal.
1: Tattvamasyadilakshyam.
0: The ultimate
1: Ekam,
0: is the motive.
1: Nityam.
0: One.
1: Vimalam.
0: Pure.
1: Achalam.
0: Sarvati
1: Satchibhutam.
0: Steady.
1: Bhavatitam.
0: Trimulalakitam. Three attributes are missing there.
1: విధమైనటువంటి ఆనందాన్ని ప్రతి మానవుడు కూడా అందుకోవాలి.
0: This sort of a bliss one should be able to receive and experience.
1: దేహాన్ని వచ్చింటున్నాయి.
0: We have the body.
1: దేహంతో అన్ని పనులు మనం చేస్తున్నాము.
0: With this body we do every act.
1: కానీ అది కాదు మనకు ప్రధానమైనటువంటిది.
0: It's not that important.
1: ఈ దేహం నందు ఇమిడి ఉన్నటువంటి మనస్తత్వాన్ని మనం చక్కగా పరిశుద్ధం గావించుకోవాలి.
0: We should purify our mind.
1: ఈనాడు ఏ మానవుని ఎందు కానీ మనసు ఉంది కానీ దానికి పవిత్రత లేదు.
0: In fact, every man has the mind,
1: ఎక్కడ
0: but no purity.
1: కానీ పొల్యూషన్ పొల్యూషన్ పొల్యూషన్.
0: తినే
1: తిండి ఎందు, త్రాగే నీరు ఎందు, పీల్చే గాలి ఎందు, నడిచే నడక ఎందు, అన్నిటి ఎందు కూడా పొల్యూషన్ విషమయంగా ఉంటుండాలి.
0: Nothing is pure today. We come across air pollution, foot pollution, noise pollution, water pollution, pollution, pollution.
1: కనుకనే మనము ఈ దుర్భావముల చేత మనస్సు పొల్యూషన్ కాకుండా చూసుకోవాలి.
0: We should see that our mind is not polluted by bad thoughts.
1: ఇది నెగటివ్ గా ఉండకూడదు.
0: Mind should not be negative.
1: ఎప్పుడు చూసినా కానీ పాజిటివ్ కావాలి.
0: Mind should always be positive.
1: ఈ నెగటివ్ మైండ్ ఎంత కాలం ఉన్నప్పటికీ వాడు ఎట్టి ఘనకార్యం చేసినప్పటికీ అది విజయాన్ని సాధించలేదు.
0: You may be a great man with all the achievements with a negative mind. It is, will not yield positive result.
1: Positive mind kavali.
0: Turn into positive mind.
1: Eppudu neevu aanandanni anubhavinchetuvanti oka mind ga techukovali.
0: Your mind should be blissful all the time.
1: Ee aanandanni andarikudunu panchali.
0: This sort of bliss should be shared with many.
1: Adi ye nijamaina manavattvamu.
0: That is true human quality.
1: Manavudu manavudu anaga emiti arthamu?
0: What is the meaning of manava?
1: Manava.
0: Human, three letters.
1: Ma, lekunda. Va, vattinchitamu. Va. Ma, na. Na, ante lekunda. Va, vattinchitamu. Anyayam lekunda, ashanti lekunda, akramam lekunda, anachatram lekunda, vattinchetuvanti vadu manavudu.
0: Ma, without any kind of ignorance, without any illusion, without any misconduct, na, without it, va, one has to
1: కనుక ప్రతి
0: మానవుడు
1: ఆ విధమైనటువంటి యొక్క విషమయం కానిటువంటి యొక్క భావాన్ని పెంచుకోవాలి.
0: వన్ షుడ్ నో ది సీక్రెట్ థాట్స్ అండ్ ఫీలింగ్స్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినిలారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఎంతో చదువులు చదివారు.
0: యూ హావ్ లెర్న్డ్ ఎ
1: లాట్. ఎన్నో గొప్ప గొప్ప బిరుదులంతా తీసుకున్నారు.
0: యు హావ్ వెరీ హై డిగ్రీస్ ఇండీడ్.
1: కానీ మూడు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివారు.
0: యూ టు హ్యావ్ త్రీ టు ఫోర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్.
1: ఇవి కాదు మనం తీసుకోవాల్సిన డిగ్రీలు.
0: దీస్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
1: శృణ్వంత విశ్వే అమృతస్య పుత్ర, అమృతపుత్రుడు నీవు అనేటువంటి డిగ్రీ మనం పొందాలి.
0: అక్వైర్ ద డిగ్రీ దట్ యు ఆర్ ద సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: అమృతపుత్రుడు అనేటువంటి బిరుదును మనం సంపాదించుకున్నప్పుడే అదే సరి అయినటువంటి డిగ్రీ.
0: Then once you have the title Amrutasya Putra, that you are the son of immortality, it is the right degree.
1: Atti pavitramainatvanti birudunu mannu pettukoni kudanu alpamaina swalpamainatvanti birudulu kosamai manam aatalaatu untam.
0: Having been the recipients of that lofty, very high degree and title, we struggle hard for low degrees.
1: Prema sarupulara.
0: Embodiments of love.
1: Mee hrudayanni premato nimpukondi.
0: Fill your heart with love.
1: Manasunu satyamto penchukondi.
0: See that you grow truth in your mind.
1: Maatalanu దివ్యమైనటువంటి యొక్క కర్మల చేతి ఆచరించండి.
0: లెట్ ఆల్ యువర్ యాక్ట్స్ బి సీక్రెట్.
1: ఇది మీరు నేర్చవలసినటువంటి చదువులు.
0: దిస్ ఇస్ ద ట్రూ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ టు అక్వైర్.
1: ఈ చదువుతో పాటు భౌతిక చదువు కూడా అవసరమే.
0: ద సెక్యులర్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో ఎసెన్షియల్.
1: కానీ నిజమైనటువంటి యొక్క విద్యలు,
0: ద ట్రూ ఎడ్యుకేషన్,
1: సర్వులయందు ఉన్నటువంటి ఏకత్వాన్ని భావించుకోవటమే.
0: షుడ్ ఎంపవర్ యూ టు నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: నిజమైనటువంటి యూనిటీని మనం తీసుకునేటువంటిది భారతీయ సంస్కృతి.
0: The culture of Bharat emphasizes on this unity.
1: అనేకత్వాన్ని మనం తీసుకోవటం కాదు.
0: It's not the multiplicity.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించరాదు.
0: It is not the diversification of the unity.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా తీసుకోండి.
0: We have to consider the unity in diversity.
1: అదే నిజమైనటువంటి ఒక కల్చర్.
0: That is the true culture.
1: కల్చర్ కల్చర్ కల్చర్ అంటే ఏమిటనుకున్నారు?
0: What do you think of culture?
1: ఇది ఒక విధమైనటువంటి మతముకు సంబంధించినటువంటిది కాదు.
0: It is not anything to do with religion.
1: ఇది కేవలం హృదయానికి సంబంధించినటువంటిది.
0: It has related religion to the
1: heart. కాదు కులం కాదు భక్తి కాదు విశ్వాసం కాదు ఇదంతా కూడా దైవత్వంతో కూడినటువంటిది.
0: The culture has got nothing to do with ideology or religion whatsoever. It relates to the divinity.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: ఇంత మీరు అనుభవించినటువంటి పేరు మీకు ఎంతో ఆనందాన్ని అందించాలి.
0: You should be made happy for all that you have done.
1: ఈ ఆనందాన్ని మీ జీవితమంతా మీ హృదయంలో నింపుకోండి.
0: And see that you'll maintain this happiness throughout your life.
1: నిజమైనటువంటి యొక్క ప్రేమ ఏకాత్మ ప్రేమ.
0: In fact, the true love is only one.
1: ఎప్పటికీ మారనటువంటి ప్రేమ.
0: It will never change any point
1: of time. స్వామి స్వామి అంటే మీరందరూ ప్రేమిస్తూనే ఉన్నారు.
0: You love Swami, you love Bhagavan.
1: కానీ ఆ ప్రేమ కదిలిపోయే ప్రేమ కాదు.
0: But that love should not waver, should not change.
1: Swami na vaadu, nenu Swami vaadaru.
0: I belong to Swami and Swami is mine.
1: Appude ekatvanni pondinatuvanti vaadu avutaru.
0: Then you can experience this unity.
1: Kanuka atti ekatvanni meeru sadhinchandi.
0: Achieve that oneness with Swami, with Bhagavan.
1: Adi nijamaitundi satyamaina margamu.
0: That is the truthful path.
1: Satyam nandundi.
0: Being in truth.
1: Sarvamu srushtinche.
0: He created the rest.
1: Satyam nandu anage.
0: Everything merges
1: in sarva srushti.
0: The whole creation merges.
1: Satya mahimane ani stalamedi kanukunna.
0: Where is the any spot without truth?
1: Chudaraya,
0: that is the pure unsullied eternal truth.
1: Adiye mana yokka dharmam, adiye mana yokka jeevitham.
0: That is the truth. That is our code of life.
1: Adiye,
0: and that's our life.
1: Truth is God.
0: What is meant when we say truth
1: ye
0: is God?
1: Ye desham varaina kani ye kulam varaina kani satyam andariki okati.
0: Let him be of any country, of any nationality. Truth is one.
1: ఇది అమెరికన్ సత్యము, పాకిస్తాన్ సత్యము, ఇండియన్ సత్యము అని విభజించడానికి వీల్లేదు.
0: There cannot be American truth and Pakistan
1: truth.
0: Truth is truth. Truth is truth.
1: సత్యము సత్యమే.
0: Truth is truth.
1: ఆ సత్యము అన్ని దేశముల వరకు సత్యం ఒకటి.
0: The truth is one and the same for all nations.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: సత్య జీవితాన్ని గడపండి.
0: Lead a truthful life.
1: నిత్య జీవితంగా మీరు జీవించండి.
0: Lead it an eternal truthful life.
1: అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని అందించండి.
0: Lead an ideal life.
1: అది మీ యొక్క నిజమైనటువంటి చదువు.
0: That is the spirit of education.
1: మీకు మాత్రం చదివి మీ యొక్క హృదయాన్ని అది ఒక పుస్తకంగా మార్చుకోవటం కాదు.
0: It's not transforming your heart into a book.
1: అది కేవలం పుస్తకం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ జస్ట్ ఎ బుక్.
1: ఇది ఒక ముస్తకం అయిపోతుంది.
0: ఇట్ బికమ్స్ ద మస్తక హెడ్.
1: ముస్తకము పుస్తకము కాదు మనకు.
0: అండ్ ఇట్స్ నాట్ ది పుస్తక ద బుక్, ద మస్తక ద హెడ్ దట్ ఆర్ ఇంపార్టెంట్.
1: నీ హృదయం నుండి నీవు దీన్ని ఆనందంగా అనుభవించాలి.
0: హృదయ ద హార్ట్ ఈజ్ ఇంపార్టెంట్.
1: ప్రేమ స్వరూపులారా.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీ యొక్క దివ్యమైనటువంటి యొక్క జీవితము,
0: యువర్ డివైన్ లైఫ్,
1: ఈ విధంగా జరుగుతుందనేటువంటిది ఎవరు కూడా తలుచుకోలేదు.
0: You might not have expected.
1: ఎలాంటి సమయమైనా కూడాను,
0: at any point of time,
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడాను,
0: under any circumstance,
1: సర్వతా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం,
0: everywhere, under any point of time of stress and strain,
1: దైవాన్ని మాత్రం మరవకండి.
0: Never forget God.
1: దైవాన్ని మాత్రం విడువకండి.
0: Never give up God.
1: దైవం లేనిటువంటిది దయ్యమే అయిపోతుంది.
0: And in fact, without daiva God, it is daya the demon.
1: దైవాత్మ కావాలి కానీ దైవాత్మ కాకూడదు.
0: And in fact, you should be daiva the divine, not daya demonic.
1: మీరు ధన్వంతు విశ్వేమృత సుపుత్ర.
0: And you are the son of immortality.
1: ఆ పేరుని మీరు సార్థకంగా నిలుపుకోండి.
0: See that your life will be befitting the title.
1: ఈ విధంగా నిలుపుకున్నప్పుడే,
0: when you uphold, live up
1: to the యువకులు,
0: youngsters today,
1: ఈ శరీరం యొక్క శక్తి సామర్థ్యమును,
0: the physical strength,
1: వ్యర్థం చేయకండి.
0: Never waste them.
1: అంతా దైవార్పితంగా భావించండి.
0: Offer it to God.
1: శరీరంలో ఉండేటువంటి సర్వశక్తులు కూడాను చాలా భగవత్ యొక్క ప్రసాదములే.
0: The physical strength is God's gift.
1: ప్రతి ఇంచినందు, ప్రతి కణమనందు, ప్రతి అణువునందు కూడాను భవిష్యక్తియే ఉంటున్నాయి.
0: దేర్ ఇస్ గాడ్స్ పవర్, గాడ్స్ స్ట్రెంగ్త్ ఇన్ ఎవ్రీ సెల్, ఇన్ ఎవ్రీ ఆటమ్.
1: ఏ యొక్క ఇది మనం వ్యర్థం చేసినా దైవానికి ద్రోహం చేసిన వారం అవుతాం.
0: ఇఫ్ యూ వేస్ట్ ఎనీ లిటిల్, ఎనీ ఫ్రాక్షన్ ఆఫ్ ఇట్, యూ బికమ్ ఎ బిట్రేయర్, ట్రైటర్.
1: పూర్తి దైవార్పితంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ అండ్ ఆఫర్ యాజ్ అన్ ఆఫరింగ్ టు గాడ్.
1: కనుకనే మీ ఆటలంతా కూడాను కొన్ని దినములు ఆడినటువంటి ఆటలు మాత్రమే కాదు.
0: ఇస్ నాట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఓవర్ ఎ లిమిటెడ్ పీరియడ్.
1: నిరంతరం కూడా మీరు గేమ్స్ లోనే ఉండాలి.
0: యు షుడ్ బీ ఇన్ దిస్ గేమ్ త్రూ అవుట్.
1: నడిచే నడక యందు,
0: ఇన్ యువర్ వాకింగ్,
1: పలికే పలుకునందు,
0: వర్డ్స్,
1: వినే వినియందు,
0: లిసనింగ్,
1: తలచే తలుపులు యందు,
0: థింకింగ్,
1: చేసే పనులు యందు,
0: యువర్ యాక్షన్,
1: ఒక్కటే ఏకత్వంగా ఉంటుండాలి.
0: దేర్ షుడ్ బి పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ ఆల్ దిస్.
1: అది భారతీయ సంస్కృతి.
0: That is Bharat.
1: Satyam vada dharmam chara anindi bharatiya sanskruti.
0: The culture of Bharat said, speak always truth. and walk along the path of dharma.
1: ఈ రెండింటిని మాత్రమే మీరు మరవకుండా కాపాడుకోవాలని

0: నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Bhagavan says that we should uphold and maintain the twin principles of satya and dharma, lead an ideal life. So saying, blessing everybody, Bhagavan concludes his divine discourse.
0: Bhajan bina sukh shanti nahi.
2: Sai bhajan bina sukh shanti nahi.
0: Hari bhajan bina sukh shanti.

0: మరి ఏది అయినను గాని ప్రేమతో పురుడు రాదు కాదు విచారణ చేసి చూచినను విచారణ చేసి చూచినను
1: Either acts of charity or all spiritual sacred rituals, either penance nor the knowledge, the wisdom, adherence to ancient culture and truth, nor the broad-mindedness, anything whatsoever, would never equal love. If you inquire, you'll come to that conclusion.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: స్వరూప జ్ఞానమే మానవునికి ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఈజ్ టు హ్యావ్ ది సెల్ఫ్ డిస్కవరీ.
0: దీనిని పొందే విధానమే పురుషార్థము.
1: ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు ఎక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవుని యొక్క చారిత్రాత్మకం.
1: ఇన్ ఫ్యాక్ట్ will be fulfilling the human life if we understand these two.
0: Nitya nityam samadabadi sampatti mumuchchattvam visheyochana ee chaturveda varnamulannu chaturveda vidhanamulanni kudanu bhakti pai aadharapadi unnavi.
1: These four depend on devotion, the distinction between that which is ephemeral and permanent, the control of the inner and outer senses, and yearning for liberation and the path of inquiry, they depend on devotion.
0: Bhakti ane padamu bhaj anetunte dhatu nunchi puttinadi.
1: The word bhakti, devotion, is the derivative of bhas.
0: Anaga bhagavantuni paina kada nirmalamaina prema niswarthamaina prema.
1: Bhasment, the pure, unsullied, selfless love for God.
0: ప్రేమకు మించిన సుగుణము లేదు ఈ జగత్తునందు.
1: In this world, no other virtue beyond love.
0: ప్రేమనే ధనము, ప్రేమనే ధర్మము, ప్రేమనే సత్యము.
1: Love is righteousness. Love is wealth. Love is truth.
0: ఈ దుశ్యకల్పితమైన జగత్తునందు ఈ జగత్తు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించినది.
1: ఆల్ దిస్ ఎఫిమరల్ వరల్డ్ దట్ యు ఫైండ్ అవుట్ సైడ్ హ్యాస్ హ్యాడ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే పోషింపబడుతున్నది.
1: ఇట్స్ సస్టైన్డ్ బై లవ్.
0: కడపటికి ప్రేమను అనే లయమవుతున్నది.
1: అల్టిమేట్లీ ఇట్ మర్జెస్ ఇన్ లవ్.
0: ప్రతి అణువు కూడాను ప్రేమ నుండియే ఆవిర్భవించుతున్నది.
1: Every atom has originated out of love.
0: ee jagattunaku enniyo shaktulu unnavi.
1: This world has so many capacities and powers.
0: ee anu shakti endu kudanu
1: in the atomic power
0: anantamainatunti amoghamainatunti yokka attraction power anaga magnet power untunnadi bhoomi endu.
1: There you have the splendid, excellent, divine power of attraction, the magnetic power.
0: Arudhamainatvanti yokka radio power untunnadi.
1: There lies the hidden radio power.
0: Idi kevalamu oka vidhamainatvanti yokka tarangamulu yokka charyane.
1: These are all the reflections of the waves.
0: Anni shaktulu kante kudanu ee jagattunandu atheetamaina shakti prema okkati maatrame.
1: Of all the powers and the potentialities in the world, the transcendental power is love alone.
0: Vishwasamu prema leni jeevitamu kevalam chetta vantidi.
1: Life bereft of faith and love is a rotten stuff.
0: Idi nilupayogamainatundi jeevitame.
1: It's a useless life.
0: Nijamuga vicharana chesina ee jeevitamu chavuto samanamu.
1: If you inquire, that life without faith and love is just death.
0: ప్రేమనే మానవునికి ప్రాణము, ప్రేమనే జగత్తునకు సర్వము.
1: లవ్ ఇస్ లైఫ్ అండ్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ వరల్డ్.
0: పంచభూతముల యొక్క ప్రభావం కూడాను ప్రేమ నుండి ఆవిర్భవించుచున్నది.
1: యు ఫైండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్ అరౌండ్ దట్ హ్యాడ్ దేర్ ఆరిజిన్ అవుట్ ఆఫ్ లవ్.
0: ప్రతి మానవ నుండి కూడాను ప్రేమనే అన్ని విధములుగా కూడాను ప్రకాశిస్తున్నది.
1: ఇట్స్ లవ్ దట్ కమ్స్ ఫోర్త్ అండ్ షైన్స్ బ్రిలియంట్లీ ఇన్ ఎవ్రీవన్.
0: కానీ ఈ ప్రేమ ప్రభావమును మానవుడు చక్కగా గుర్తించుకొనలేక తమ తమ సంబంధ బాంధవ్యం గురించి దీనిని అనేక రకములుగా పేరు పెట్టుకుంటున్నారు.
1: బట్ ది హ్యూమన్ రేస్ ఇస్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లవ్ అండ్ జస్ట్ అట్రిబ్యూట్ టు అదర్ అసోసియేషన్స్ అండ్ రిలేషన్షిప్స్.
0: కన్న బిడ్డను చూచి తల్లి ప్రేమిస్తుంది, కానీ ఆ ప్రేమను వాత్సల్యము అని చెప్తూ పిలుస్తున్నారు.
1: మదర్ లవ్స్ హర్ చిల్డ్రన్ అండ్ దిస్ లవ్ ఇస్ ఎఫెక్షన్.
0: కట్టుకున్న భార్యను చూచి భర్త ప్రేమిస్తున్నాడు, కానీ దీనిని మోహము అని పేరు పెట్టుకుంటున్నాడు.
1: హస్బెండ్ లవ్స్ హిస్ వైఫ్ అండ్ దట్ ఇస్ అటాచ్మెంట్.
0: బంధువుల్లో మిత్రులపై నిరూపించేటువంటి ప్రేమ తత్వాన్ని అనురాగం అని పిలుచుకుంటున్నాడు.
1: అండ్ దట్ లవ్ టువర్డ్స్ ద రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇస్ ఫ్రెండ్షిప్.
0: పదార్థములకు ప్రసరించేటువంటి యొక్క ప్రేమను ఇచ్చాశక్తి అని పిలుస్తున్నాడు.
1: అండ్ ద లవ్ టువర్డ్స్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్ ఇస్ ద వన్ ఆఫ్ డిజైర్.
0: కానీ ఈ పరిపూర్ణమైనటువంటి ప్రేమ తత్వమును ఏకత్వంగా విశ్వసించి దైవం పైన ప్రసరింపచేసినప్పుడు దీనినే భక్తి అని పిలుస్తున్నారు.
1: బట్ దట్ టోటల్ లవ్ ఇఫ్ డైవర్టెడ్ డైరెక్ట్ టువర్డ్స్ గాడ్ ఇట్ ఇస్ కాల్డ్ భక్తి ఆర్ డివోషన్.
0: సర్వత్రా ప్రపంచంలో ప్రసరించేటువంటిది ప్రవహించేటువంటి శక్తి ఒక్క ప్రేమ మాత్రమే.
1: ఇట్స్ ఓన్లీ లవ్ దట్ పెర్కొలేట్స్ దట్ ఫ్లోస్ విచ్ ఇస్ ఆల్ పర్వేసివ్ ది ఎంటైర్ వరల్డ్.
0: పశుపక్షి మృగాదులు ఎందుకు కానీ, క్రిమికీటకాదులు ఎందుకు కానీ, మానవులు ఎందుకు కానీ ప్రేమ లేకుండా ఒక క్షణమైనా జీవించడానికి వీలు కాదు.
1: ఎదర్ బర్డ్స్ ఆర్ బీస్ట్స్ ఆర్ ఇన్సెక్ట్స్ ఆర్ అనిమల్స్ ఫర్ దట్ మ్యాటర్ కెనాట్ లివ్ వితౌట్ లవ్ ఫర్ ఎ మోమెంట్.
0: ఈ ప్రేమనే పరమాత్మ స్వరూపం ఉన్నారు.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక ప్రేమను మనము చులకంగా మనం భావించరాదు.
1: వీ షుడ్ నౌ కన్సిడర్ లవ్ చీప్.
0: లౌకికంగా, భౌతికంగా, ప్రాకృతికంగా దీన్ని భావించి ఈ పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము దుర్ప్రయోగం చేసుకుంటున్నాము.
1: వీ కన్సిడర్ లవ్ వరల్డ్లీ, ఎఫీమరల్, ఫిజికల్ అండ్ మిస్యూజ్ ఇట్.
0: ప్రాచీన మహర్షులు ఏకాంత వాసంతో కారణములు యందు సంచరిస్తూ క్రూరమృగముల యందు మధ్య సంచరిస్తూ ఆ క్రూరమృగములు కూడాను ప్రేమ చేత సన్నిహితంగా భావించుకుని జీవిస్తూ వచ్చారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ స్పెంట్ ఇన్ సాలిట్యూడ్ ఇన్ ఫారెస్ట్ బట్ దే కుడ్ మూవ్ ఇన్ క్లోజ్ అసోసియేషన్ విత్ వైల్డ్ యానిమల్స్ దేర్.
0: క్రూర మృగములు కూడాను ప్రేమ చేత స్నేహంగా మార్చుకుంటూ వచ్చారు.
1: దే కుడ్ హ్యావ్ ఇంటిమేట్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ విత్ వైల్డ్ యానిమల్స్ బికాస్ ఆఫ్ దేర్ ఇన్నేట్.
0: ప్రేమ చేత మారినటువంటిది జగత్తులో మరొకటి లేదు.
1: There's nothing that cannot be transformed by love.
0: కఠినమైన శిలకుడను కరిగి ప్రవహించేటువంటి ప్రేమగా మారుతుంది ఈ ప్రేమ చేత.
1: Even hard stone can be transformed by love.
0: ప్రతి మానవుని యందు ఉండినటువంటి ప్రేమ తత్వాన్ని ఏకత్వంగా విశ్వసించినప్పుడు విశ్వప్రేమగా మారుతుంది.
1: Love latent in everyone, if it is used collectively in cosmic form, it is divine.
0: మీరు ప్రేమ కావాలని ఆశిస్తున్నారా?
1: Do you want love?
0: అనుగ్రహం అనేటువంటి ఆకలిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: హ్యావ్ దిస్ థర్స్ట్ యర్నింగ్ ఫర్ గ్రేస్ మోర్ అండ్ మోర్.
0: మీ యొక్క దాహము ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్
0: ఆరాధన? ఏ మీ యొక్క దాహము? ఆరాధన.
1: దిస్ వర్షిప్ ఇస్ థర్స్ట్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మీరు భుజించి దాహమును తీర్చుకుని ఆనందాన్ని అనుభవించవన్నది ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్వెంచ్ యువర్ థర్స్ట్ ఎంజాయ్ బ్లిస్. Develop love more and more.
0: ఎంత ప్రేమ అభివృద్ధి అవును అంతటి ఆనందం కూడాను మన యందు అభివృద్ధి అవుతుంది.
1: As you develop more and more of love, you will enjoy bliss.
0: ప్రేమ లేకుండా ఆనందం అనేటువంటిది మనకు ఏమాత్రము ప్రాప్తించదు.
1: It is impossible to be blissful without love.
0: ప్రేమయే ఆనంద స్వరూపాన్ని ధరిస్తుండాలి.
1: In fact, it is the personification of love that appears in the form of bliss.
0: క్రూరుడైనటువంటి యొక్క హిరణ్యకశిపుడు కన్న కుమారుడైనటువంటి ప్రహ్లాదుణ్ణి ఈ భగవత్ ప్రేమ నుంచి దూరం చేయాలని అనేక విధములైనటువంటి ప్రయత్నం చేశాడు.
1: హిరణ్యకశిపు మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు టేక్ ప్రహ్లాద అవే ఫ్రమ్ గాడ్.
0: కానీ సర్వకాల సర్వావస్థలందుకును ప్రహ్లాదుడు దైవ ప్రేమ చేత నారాయణ నారాయణ అనేటువంటి నామస్మరణ చేస్తూ వచ్చాడు.
1: At all times, in all times of difficulties, Prahlada went on repeating God's name Narayana.
0: ఒకానొక సమయంలో నారదుడు ప్రశ్నించి, నాయన నీ కుమారుడు ఏమి చదివాడో ఒకతూరి విచారించన్నాడు హిరణ్యకశిపుతో.
1: At one time Narada asked Hiranyakashipu, find out from your son what he has learnt.
0: కుమారుని రప్పించి, నాయన నీవు చదివినటువంటి చదువు యొక్క సారం ఏమిటి అన్నాడు.
1: He summoned his son, asked, what is that you have learnt?
0: నారాయణ

0: ஆயன பரம் தபஹாம் சர்வம் நாராயண சமாம். தன்றி நாராயணனுக்கு நாமமே நான் தபஸ்ஸு.
1: ஃபாதர், ரிபீட்டிங் காட்ஸ் நேம் இஸ் மை பெனன்.
0: நாராயண யொக்க ஸ்மரணனே நான் பரபிரம்ம ஸ்வரூபமு.
1: சாண்டிங் இஸ் க்ளோரி இஸ் த டிவைன் ஃபார்ம்.
0: நாராயண யொக்க பிரேமனே நான் அனந்த ஸ்வரூபமே யொக்க தெய்வ சத்துவமு.
1: That the divine name is that infinite cosmic form of the divine.
0: నించినటువంటిది మరొకటి లేదు ఈ జగత్తునందు.
1: Nothing excels in this world.
0: ప్రేమనే సర్వస్వరూపం అన్నాడు.
1: Love is everything.
0: ఈ విధముగా ప్రహ్లాదుని వలె మీరు నిరంతరం కూడాను నామస్మరణ సర్పాలి.
1: Like Prahlada, chant God's name repeatedly.
0: జయదేవుడు, గౌరాంగదుడు, తుకారాము, రామకృష్ణ పరమహంస ఈ విధమైనటువంటి మహాసాధువులు సంతోషులు కూడాను నిరంతరం కూడాను భగవంతు యొక్క ప్రేమను ఆశిస్తూ వచ్చారు.
1: జయదేవ, గౌరాంగ, తుకారాం, రామకృష్ణ పరమహంస ప్రే టు గాడ్ ఫర్వెంట్లీ.
0: కానుక సక్కుబాయ్, మీరావలే వియోగమును భరించుకునలేక వెక్కివికి ఏడ్చండి.
1: సక్కుబాయ్, మీరాబాయ్ క్రైడ్ ఫర్ గాడ్ బికాస్ ఆఫ్ సెపరేషన్.
0: అట్టి దుఃఖము చేతనే దైవం సాక్షాత్కరించి వారికి అనుగ్రహ ప్రాప్తిని అందించాడు.
1: బికాస్ ఆఫ్ దట్ అగోని దే కుడ్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ద డివైన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్.
0: కానీ ఈనాటి కలి ప్రభావము చేత ఎట్టి సాధనలు చేయక కాలు కడప దాటక కాసు ఖర్చు కాక దైవం యొక్క అనుగ్రహము ఉట్టి ఒడిలో పడాలని ఆశిస్తున్నారు.
1: బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది కలి ఏజ్ టుడే నో వన్ వాంట్స్ టు ఎంటర్ ఎనీ స్పిరిచువల్ పాత్. They don't want to spend money. They don't want to strain. Yet they want to have all the benefits.
0: ఈ నాటి ప్రేమ ప్రభావం అనేటువంటిది మానవుని యందు క్షీణించిపోవటం చేతనే ఎక్కడ చూచినప్పుడును దుర్మార్గము, హింసలు, దుఃఖములు ఈ విధంగా తాండవమాడుతున్నాయి.
1: As there is no love today, we find agitation, disturbances, violence everywhere.
0: నీ యందు క్రోధము ఆవిర్భవించిన దానిని కూడా నీ ప్రేమగా మార్చుకో.
1: If there is anger in you, convert it into love.
0: అసూయని యందు ఆవిర్భవించిన దానిని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: If it were to be jealousy in you, just make it love.
0: జగత్తులో ఏది జరిగినప్పటికీ నీ ప్రేమమయంగా నీవు విశ్వసించు.
1: Whatever that happens in this world, take it as an act of love.
0: ఈ జగత్తునకు సర్వ విధములైనటువంటి యొక్క కర్త ఒక్కడే.
1: There's only one creator for this entire world.
0: అతనే కర్మాధీనుడైనటువంటి దైవత్వము.
1: In fact, he is the master of everything that goes on here.
0: కర్మాధ్యక్షుడు దైవము.
1: God is the presiding deity of all actions.
0: ఒక బల్ల కావాలి.
1: You need a table.
0: దీన్ని ఎవరైనా చేసేవారు ఒకరు ఉండాలి కదా.
1: You need a carpenter.
0: ఒక ఇల్లు కావాలి, దాన్ని కట్టేటువంటి వ్యక్తి ఒకరు ఉండాలి కదా.
1: You have a house, you need a builder.
0: అదే విధంగానే ప్రతి పదార్థమునందు కూడాను దానిని ఆవిర్భావం చేసేటువంటి శక్తి ఒకటి ఉంది.
1: Therefore, there's one creator, the maker for everything.
0: ee chara acharamulanta kudanu kavinchinatvanti oka srushtikarta bhagavantude.
1: God is the creator of all that we find, that mobile and immobile.
0: Kanukune athaniki karmaadhyakshaha ani peru pettaru.
1: So God is called karmaadhyakshaha.
0: Anni karmala endukudanu thane adhyakshudai untunnadu.
1: In fact, he presides every human activity.
0: Edi cheyavalanna, edi chudavalanna, edi anubhavinchavalanna, edi tinavalanna, edi thragavalanna anta premavayangane untundadi.
1: Whatever that is done, whatever that you see, whatever you partake, whatever you drink, it's full of love only.
0: Ee naati manavudu, ee naati sadhakudu aneka vidhamulaina sadhanalu chestunnadu.
1: The modern seeker proceeds along many spiritual paths.
0: Jhanam chestunnadu, japam chestunnadu, tapam chestunnadu, yogam chestunnadu, ivanninti endukunu prema antarpravahame kaakundina ivi cheyadaniki veele kaadu.
1: He does penance, he meditates, he undertakes so many spiritual endeavors. Without love they are all useless.
0: ఈ యొక్క మెడిటేషన్ ధ్యానం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: జపం కూడాను దీనికి అంతర్వాహినిగా ప్రేమ ఉంటుండాలి.
1: జప రెపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ రిక్వైర్స్ ద లవ్ ద అండర్
0: వేదాధ్యయనం నందు కూడాను ప్రేమ అంతర్వాహినిగా ఉంటుండాలి.
1: వైల్ చాంటింగ్ వేద లవ్ షుడ్ బి ది అండర్ కరెంట్.
0: కేవలం ఒక మంత్రం చెప్పినంత మాత్రం చాలదు.
1: నాట్ మియర్లీ చాంటింగ్
0: మన కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకి అమృతత్వ మానసు. అమృతత్వం అనగా ప్రేమ యొక్క స్వరూపమే.
1: ఇమ్మోర్టాలిటీ ఇస్ నథింగ్ బట్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది అమృతమయమైనటువంటిది.
1: Love is nectarine.
0: ఆనందమయమైనది.
1: It's blissful.
0: ఆనందమయమైనది.
1: Love is infinite.
0: ఇలాంటి ప్రేమ తత్వాన్ని మనము ఏ విధంగా కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not making an attempt to understand love.
0: శాపమును కాని పాపమును కాని శాపమును తరిగించటము పాపమును కరిగించటము ప్రేమ యొక్క శక్తియే.
1: It is the power of love that atones all our sins, that seeks a kind of relief
0: from తీపును పెంచడము ప్రేమ యొక్క శక్తియే.
1: ఇట్ ద పవర్ ఆఫ్ ద లవ్ దట్స్ నెక్స్ట్రైన్ అండ్ సో స్వీట్ అండ్ డెలీషియస్.
0: ప్రతి మానవుడు కూడాను కేవలము లోకహితుడే కాని అహితుడు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీవన్ ఈస్ అక్సెప్టబుల్ టు ద వరల్డ్.
0: ఏక మిత్రుడే ఈ యొక్క జగత్తునకు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీస్ అ ఫ్రెండ్.
0: కానీ ఈనాటి మిత్రులు ఎందు ప్రేమ తత్వము దినదినమున కూడాను అడుగంటి పోతున్నది.
1: ద మోడర్న్ ఫ్రెండ్స్ ద లవ్ ఇస్ డిక్లైనింగ్ డే బై డే.
0: మిత్రులు ఎందు ప్రేమ నశించిపోతున్నది.
1: అండ్ లవ్ ఇస్ టోటలీ గాన్.
0: బంధువుల ఎందు సంబంధ బాంధవ్యములు అత్యంత దూరం అయిపోతున్నవి.
1: ద ఇంటిమేట్ రిలేషన్షిప్స్ అమంగ్ రిలేషన్స్ ఆర్ ఫార్ ఆఫ్.
0: చేదు పుష్పమునందు తీయని మకరందానికి ఉండేటువంటి తుమ్మతి యొక్క అదృష్టం ఎంత అదృష్టము.
1: హౌ లక్కీ ద హనీ బీ దట్ కుడ్ సక్ ద నెక్టర్ అవుట్ ఆఫ్ ద ఫ్లవర్.
0: చెడ్డ ఎందు కూడా మనం మంచిని చూడాలి.
1: We should be in a position to see good in bad.
0: అది ఏ నిజమైనటువంటి ప్రేమ యొక్క స్వరూపము.
1: That is the true form of love.
0: దుఃఖములనేటువంటి భావి నుండి ఆనందమనేటువంటి నీరుని చేదుకోండి.
1: Bring out the bliss of water out of the difficulty.
0: The pleasure is an interval between two pains అని సృష్టి అంటే రెండు రకములైనటువంటి సృష్టి సృష్టించాడు భగవంతుడు.
1: In God's creation we have these twins, the pleasure and pain.
0: ఒక్కతూరి మీ స్వరూపాన్ని మీరు గుర్తించుకోండి.
1: Know your true self one.
0: అందముగాను ఆనందముగాను ఉండినటువంటి కళరహితంగా ఉండినటువంటి ఒక దివ్యమైనటువంటి ముఖమును ముందు పెట్టాడు భగవంతుడు.
1: God has kept the face in front which is blissful and full of.
0: ఇది ఆకర్షణీయంగా ఉంటుందాది ముఖము.
1: The face should be highly attractive.
0: దాని దీని వెనుకల నల్లటి అంధకారాన్ని సృష్టించాడు.
1: Behind you find pitch darkness.
0: ఆ నల్లటి అంధకారమైనటువంటి కురులు ఉండటం చేతనే తెల్లని యొక్క నీ ముఖమునకు ఆనందాన్ని అందాన్ని చేకూరుస్తుండాలి.
1: బికాస్ ఆఫ్ ది హెయిర్ దట్ ఇస్ డార్క్ యువర్ ఫేస్ షైన్స్ బ్రిలియంట్లీ.
0: కనుకనే ప్రతి దాని ఎందుకు మంచి చెడ్డలైనటువంటిది ఇమిడి ఉంటున్నది.
1: సో ఇన్ ఎవ్రీథింగ్ వీ ఫైండ్ దిస్ మిక్స్చర్ ఆఫ్ గుడ్ అండ్ బ్యాడ్.
0: కానీ ఈనాటి మానవుడు చెడ్డనే చూస్తున్నాడు కానీ మంచిని ఏమాత్రము ఆకర్షించడం లేదు.
1: But man today watches only bad, unmindful of good there.
0: ప్రతి కర్మ కూడాను దైవాధీనమైనటువంటిది.
1: Every human activity is under divine control.
0: భూమి ఒక్క సెకండ్కు 18.5 మైళ్ళు స్పీడ్ గా తిరుగుతూ ఉంటుండాలి.
1: Earth revolves at the rate of 18.5 miles per second.
0: ఒక్క సెకండ్కు 18.5 మైళ్ళు ప్రయాణం చేస్తుండాలి ఈ భూమి.
1: This earth revolves at the rate of
0: 18.5.
1: It revolves around itself.
0: ఈ భూమియే సూర్యుని చుట్టూ తిరగడానికి 1 సంవత్సరం పడుతుంది.
1: అండ్ ఫర్ ద ఎర్త్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇట్ నీడ్స్ 1 ఇయర్.
0: ఈ సూర్యకాంతులైనటువంటి నక్షత్ర కాంతులంతా కూడా అత్యంత వేగముగా ప్రవహిస్తుంటున్నాయి.
1: ద సన్ లైట్ అండ్ ద స్టార్స్ మూవ్ వెరీ ఫాస్ట్.
0: ఈ కాంతి యొక్క వేగం ఏ విధంగా ఉంటుండాలి?
1: వాట్ ఈస్ ది స్పీడ్ ఆఫ్ దిస్ లైట్ రే?
0: 1 సెకండ్ 186,284 మైళ్లు తిరుగుతుంటుండాలి. 1,86,284
1: మైళ్లు
0: 1 సెకండ్కు
1: పర్ సెకండ్.
0: ఈ విధమైనటువంటి దీంతో భగవంతుని మనం ప్రార్థించాలని భగవంతుని మనం ప్రదర్శించాలని ఆశించేటువంటి వ్యక్తులు ఈ కాంతితో నీవు సమానంగా తిరుగు.
1: అట్ దిస్ రేట్ ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ యూ షుడ్ ఆల్సో కీప్ పేస్ విత్ ఇట్.
0: ఇంత వేగమైన కాంతితో తిరుగుతున్నటువంటి ఈ కాంతి విశ్వమనంతా ప్రదర్శించి చేయాలనుకుంటే 22,000,000,000 సంవత్సరాలు పడుతుంది.
1: ఫర్ దిస్ లైట్ టు స్ప్రెడ్ ఆల్ అరౌండ్ ది యూనివర్స్ ఇట్ టేక్స్ 22,000 crores.
0: ఇయర్స్. ఇంత కాలం పట్టేటువంటి ఒక ఇది విశ్వస్వరూపుడు భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ద వెరీ పర్సోనిఫికేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్.
0: విశ్వం విష్ణు స్వరూపాయ అని తెలిపింది విష్ణు సహస్రనామం.
1: విష్ణు సహస్రనామ సేస్ దట్ ది హోల్ ఎంటైర్ కాస్మోస్ కాబట్టి
0: విష్ణు యొక్క స్వరూపమే.
1: ద హోల్ థింగ్ ఈస్ ది
0: ఈ విష్ణు యొక్క ప్రదర్శన మనం చేయాలనుకుంటే
1: ఇఫ్ యూ వాంట్ టు గో అరౌండ్
0: 22,000 సంవత్సరంలో మనం జీవించాలి.
1: యూ హ్యావ్ గాట్ టు లివ్ ఫార్ 22,000 crores of years.
0: ఇంతకాలం నివసించేటువంటి శక్తి ఎవరికి
1: ఉన్నది?
0: ఒక 100 సంవత్సరాలు బ్రతకాలంటే కూడా సాధ్యం కావటం లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ 100 ఇయర్స్.
0: ఈ కలి ప్రభావం చేత ఆయు ప్రమాణం దినదినములకు అంతమంది పోతుండది.
1: అండ్ లైఫ్ స్పాన్ ఇస్ డిక్రీజింగ్ డే బై డే టుడే.
0: కానీ ఈ విశ్వస్వరూపుణ్ణి నువ్వు ప్రదర్శించాలనుకుంటే ఒక క్షణం కూడా నువ్వు చాలు.
1: అండ్ టు గో అరౌండ్ గాడ్ జస్ట్ ఎ మోమెంట్ ఈజ్ ఎనఫ్.
0: ఇంత విశాలమైనటువంటి ఈ జగత్తునంతా, ఇంత పవిత్రమైనటువంటి జగత్తును ప్రదర్శించేయటానికి ఒక్క క్షణములో చాలు. అది ఏ ప్రేమ యొక్క వేగము.
1: అండ్ ది స్పీడ్ ఆఫ్ లవ్ ఈజ్ సచ్ దట్ యు కెన్ సర్కంబులేట్ ద హోల్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్.
0: ఒక చుక్కల యొక్క కాంతి యొక్క వేగమునైనా మనం నిర్ణయించవచ్చును, కానీ ప్రేమ యొక్క వేగమును మనం ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: యు కెన్ ఎస్టిమేట్ ద స్పీడ్ ఆఫ్ ద స్టార్ విత్ విచ్ ఇట్ రన్స్, బట్ నాట్ ది స్పీడ్ ఆఫ్ లవ్.
0: అతీతమైన అగణితమైన వేగంతో సంచరిస్తుండది ఈ ప్రేమ.
1: లవ్ మూవ్స్ అబౌట్ బియాండ్ ఆల్ ఎస్టిమేటెడ్ మెజర్.
0: ఇంత వేగంగా పోయేటువంటి ప్రేమ తత్వాన్ని మనము ఈనాడు అరికట్టి దానిని కేవలం అల్పమైన మార్గంలో ప్రవేశపెడుతున్నాము.
1: ద లవ్ దట్ ఫ్లో దట్ రన్స్ వెరీ ఫాస్ట్ ఈజ్ వ్యూడ్ అండర్ సర్టన్ లిమిటేషన్.
0: అందుకోసం అల్లకల్లోలంగా కూడా రూపొందిపోతుండది.
1: దేర్ఫోర్ వి ఫైండ్ డిస్టర్బెన్సెస్ అండ్ కాన్ఫ్లిక్ట్.
0: శాంతి భద్రతలే దూరమైపోతున్నవి.
1: దేర్ ఇస్ నో పీస్ అండ్ సెక్యూరిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై
0: కేవలం అనేక మంది అనేక కారణాలు చెప్పుతుంటారు.
1: మెనీ మెన్షన్ మెనీ రీజన్.
0: కానీ ఈ కారణాలంతా సరైనటువంటి కారణాలు కాదు.
1: దీస్ రీజన్స్ ఆర్ నాట్ ప్రాపర్.
0: మానవుని యందు ఉన్నటువంటి ప్రేమ తత్వాన్ని తాను అభివృద్ధి పరచుకోలేకపోవటమే దీనికి ప్రధానమైన కారణం.
1: ద మెయిన్ రీజన్ ఇస్ దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు డెవలప్ అండ్ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్.
0: తన యందు అనంతమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: మ్యాన్ హాస్ గాట్ దట్ ఇన్ఫినిట్
0: అఖండమైనటువంటి ప్రేమ ఉంటుండాలి.
1: దట్ ఇస్ ఇన్ఫినిట్
0: అమృతమైన ప్రేమ ఉంటుండాలి.
1: నెక్టరైన్
0: అట్టి ప్రేమను ఈనాడు మనం గుర్తించుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
1: వి ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దట్ ఇన్ఫినిట్ నెక్టరైన్ లవ్.
0: నీ మాటలు ప్రేమతో ఉపయోగించు.
1: And make it in the proper way.
0: నీ చేస్తున్న ప్రేమతో సంబంధించు.
1: Let your actions be filled with love.
0: నీ జీవితం అంతా కూడా నువ్వు ప్రేమమయంగా మార్చుకో.
1: Let your life be full of love.
0: ఇంతకంటే దైవత్వం ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: Nothing more than this.
0: Love is God. Live in love.
1: Love is God. Live in love.
0: ఆ ప్రేమ స్వరూపుడే నీవు తయారుగా కావాలి.
1: God is love. Be the embodiment of love for yourself.
0: అట్టి ప్రేమనే భగవంతుని యొక్క స్వరూపము.
1: Love is the form of God.
0: కనుక ఆ ప్రేమను నీవు దినదిన అభివృద్ధి గావించుకున్నప్పుడు నీ యందే భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: వన్స్ యూ ఇంక్రీజ్ లవ్ విత్ ఇన్ యు విల్ ఫైండ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద డివినిటీ.
0: ప్రేమకు మానవుని హృదయంలో కించిత్ అయిన కూడా స్థానం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ లవ్ విత్ ఇన్ ది హ్యూమన్ హార్ట్.
0: హృదయం అంతా కూడా కోరికలతో నిండి ఉంటుంది.
1: ది హ్యూమన్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్.
0: ఈ కోరికలు నిండిపోవడం చేతనే ప్రేమకు ఏమాత్రం కూడా అవకాశం లభించడం లేదు.
1: As the heart is full of desires, there's no place for love in human heart.
0: కనుకనే విశ్వాసం మనం పెంచుకోవాలి.
1: Therefore we have to develop faith.
0: ఏమిటి ఈ విశ్వాసం?
1: What's this?
0: నిన్ను ఎవరు అడిగారు స్వామి విశ్వాసాన్ని ఏ రీతిగా పెంచుకోవాలి?
1: Someone asked Bhagavan how to develop faith.
0: ఈ విశ్వాసం నీ యొక్క వే ఆఫ్ లైఫ్, నీ యొక్క సహజమైన స్వరూపమే.
1: Faith is natural, it's your way of life.
0: ఎక్కడ ఉంది ఈ ప్రేమ?
1: Where is this
0: విశ్వాసం? ఎక్కడ ఉంటుంది?
1: Where is faith?
0: I am. ఐఆమ్ అనేటువంటిది, ఐఆమ్ అనేటువంటిది విశ్వాసము.
1: ఎవ్రీవన్ సేస్ ఐఆమ్, దిస్ ఐఆమ్ ఇస్ ఫెయిత్.
0: ఐ అని పెట్టుకుని ఐఆమ్ అనేటువంటిది లేకపోతే ఇంకా తాను ఏ విధంగా జీవించగలడు?
1: అండ్ ఇఫ్ యు సే ఐ అండ్ ఒమిట్ ఐఆమ్, హౌ డు
0: యు ఐఆమ్ అనగా నేను ఉన్నాను.
1: ఐఆమ్ మీన్స్ ఐ ఎగ్జిస్ట్.
0: నేను ఉన్నాను అనేటువంటిది పెద్ద విశ్వాసము.
1: దిస్ వెరీ ఫ్యాక్ట్ దట్ యు హావ్ గాట్ దిస్ ఎగ్జిస్టెన్స్.
0: నీకు ఆ విశ్వాసమే లేకపోతే క్షణమైన ఈ జగత్తులో నీవు నిల్వలేవు.
1: యు హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ ఎగ్జిస్టెన్స్, యు కెనాట్
0: లివ్. విశ్వాసాన్ని మనం ఎక్కువగా బలపరుచుకున్నప్పుడే మనకు అక్కడ నిజమైనటువంటి ఒక శాంతి మనకు లభ్యమవుతుంది.
1: దేర్ఫోర్ వెన్ వన్స్ యు స్ట్రెంగ్తెన్ యువర్ ఫెయిత్ యు విల్ అటైన్ పీస్.
0: అక్కడనే మనకు ప్రేమ కూడాను ఆవిర్భవిస్తుంది.
1: దేర్ ఒరిజినేట్స్ లవ్.
0: తర్వాత అక్కడనే సత్యం కూడాను ప్రవేశిస్తుంది.
1: దేర్ ఆల్సో ట్రూత్ సెట్స్
0: ఫ్రీ. ఈ సత్యం ఉన్న చోటే దైవ స్వరూపము సాక్షాత్కరిస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ ట్రూత్, గాడ్ మానిఫెస్ట్.
0: కనుక మానవుడు అంటే ఏమిటి?
1: హూ ఇస్ మ్యాన్?
0: తన హృదయం నుంచి దయ, సత్యము, త్యాగము ఈ మూడింటి యొక్క స్వభావాన్ని మానవత్వం ప్రకటించాలి.
1: Therefore human life has got to be protected and sustained by these three sacred qualities.
0: మానవుని యొక్క దయనే నీతి, ధర్మమే నీతి.
1: In fact dharma, righteousness is morality.
0: మానవుని యొక్క సత్యమే రీతి.
1: Satya the truth is procedure, reeti.
0: మానవుని యొక్క త్యాగమే ఖ్యాతి.
1: Tyaga the sacrifice is khyati, reputation.
0: Neeti, reeti, khyati, moodinti yokka sammilitamainatundi manava jati.
1: Human life, human race, jati is the combination of neeti, reeti and khyati.
0: Manava jati ante emiti?
1: What do you mean by human
0: society? కేవలం ఆకారాన్ని బట్టి మానవత్వమా? కాదు కాదు.
1: Can you call yourself a human being because of the form?
0: నీ యందు ధర్మం అనేటువంటి నీతిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: Develop the morality of righteousness.
0: నీ యందు సత్యం అనేటువంటి రీతిని పోషించుకోవాలి.
1: Sustain that truth which is the procedure of life.
0: త్యాగం అనేటువంటి ఖ్యాతిని నీవు సాధించాలి.
1: And have that reputation of sacrifice.
0: ఈ నీతి రీతి ఖ్యాతి ఈ మూడింటి యొక్క స్వరూపమే మానవ జాతి.
1: మానవ జాతి హ్యూమన్ రేస్ ఇస్ ద కాంబినేషన్ మిక్స్చర్ ఆఫ్ నీతి మొరాలిటీ.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమైనటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తున్నాడా?
1: Do you find a man with these three qualities anywhere?
0: ఉండవచ్చును.
1: There may be.
0: కానీ
1: బట్
0: గోచరం కాదు.
1: You don't find them everywhere.
0: ఇది కేవలం అంతర్భూతమైనటువంటి యొక్క దివ్య శక్తి.
1: These are innate inborn powers.
0: ఈ దివ్య శక్తిని మనం కొంతవరకు భావించాలి.
1: అండ్ కన్సిడర్ ది డివైన్ పవర్ లేక
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయము తిరుగున మెలగండయ్యా.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ యూనిటీ అండ్ వన్నెస్ టువర్డ్స్ ఆల్ లివింగ్ బీయింగ్స్ లివ్ లీడ్ దిస్ లైఫ్ విత్ కంపాషన్.
0: సకల భూతములందు ఏకభావము కల్గి సదయ హృదయముతోన మెలగండయ్యా.
1: With the feeling of oneness towards all of the living creatures, living beings in this world, lead your life with compassion.
0: లోకనాథుని పేరు ఒకసారి మదిలోన తలవండయ్యా.
1: At least think of God's name once a day.
0: ఈ విధంగా చేసినప్పుడు ఇంతకంటే ఇంక సాక్షాత్కారం ఎక్కడ కావాలి?
1: When you do this, follow the procedure, what more you want?
0: ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా.
1: There is God, there is God.
0: కన్నులకు కనిపించకున్నాడయా.
1: You don't see God with naked eye.
0: ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా.
1: God is there, God exists.
0: ఎప్పుడు కనిపిస్తాడు?
1: When do you see him?
0: లోకమంతా కూడాను ఒక బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులతో నిండి ఉంటున్నది.
1: The whole world is full of external illusions, imaginations.
0: కలిమి కలిగిన నాడు కలిమి కలిగితే కప్ప గంతులు వేస్తారయ్యా.
1: When once one is rich enough, they go on jumping like a frog.
0: కలిమి తరిగితే చింత పడతారయ్యా.
1: When once money is lost, they get worried.
0: గొప్పలకు పోతారు గోవింద కొడతారు.
1: They go on for show and lose everything else.
0: డబ్బులు డంబాలు మానండయ్యా.
1: Give up all that pomp, show and exhibitionism.
0: Unnadaya devudu unnadaya.
1: There is God. God exists.
0: Kannulaku kanipinchakunnadaya.
1: God is present, hidden, non-apparent.
0: Dhanamu kosamu daiva dhyanalu bonalu koti pannagalu panneraya.
1: It is only for money you have got all the knacks and the devices plan in life.
0: Bhoomi suryunu chuttu prajalu dhanamu chuttu giragira girage tirugutuntarayya.
1: Earth revolves around the sun, man revolves around money,
0: భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంటే ప్రజలు ధనము చుట్టూ తిరుగుతున్నారు.
1: As earth rotates around the sun,
0: ఈ పవిత్రమైన భూమి యందు పుట్టినటువంటి మానవుని యొక్క గతి ఇదియా?
1: Is it the plight of man today?
0: దైవానుగ్రహమే ఉంటుంటే ధనాగ్రహం ఎంతవరకు?
1: If you are the recipient of God's grace,
0: ఒక్క దాన్ని మనం సాధించవచ్చు.
1: You can get any money you want.
0: ధనము కాదు ముఖ్యము.
1: Money is not that important.
0: గుణమే ముఖ్యము.
1: Virtue is important.
0: ఈ యొక్క ధనం కోసం మనం ప్రాకులాడుతూ జీవితాన్నంతా కూడా వ్యర్థం గావించుకుంటున్నాము.
1: వి స్ట్రగుల్ ఫర్ మనీ అండ్
0: ధనం కూడా ఉండాలి.
1: మనీ ఇస్ నెసెసరీ నో డౌట్.
0: కానీ ఎంతవరకు దానికి ఒక పరిమితం ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ బి అండర్ సర్టెన్ లిమిట్స్.
0: కానీ మిగిలినటువంటి కాలం ఎంతనో ఉంటుండాలి మనకు.
1: బట్ వి హావ్ లాట్.
0: ఈ కాలం అంతా కూడా పరోపకార సంబంధమైన కార్యంలో ప్రవేశపెట్టాలి.
1: లెట్స్ మేక్ యూజ్ ఆఫ్ టైమ్ ఇన్ రెండరింగ్ సర్వీస్ టు ఎవ్రీబడి.
0: సహాయపడేటువంటి ఒక జీవితాన్ని మనం పెంచుకోవాలి.
1: లెట్స్ స్పెండ్ అవర్ లైఫ్ ఫుల్ ఆఫ్ సర్వీస్.
0: తోటి మానవులను మనం అమితంగా ప్రేమించాలి.
1: లెట్స్ లవ్ ఎవ్రీబడి.
0: అన్ని ప్రేమను దైవం పైన అర్పితం చేయాలి.
1: లెట్స్ ఆఫర్ సరెండర్ అవర్ లవ్ టు గాడ్.
0: ఈ భగవంతుని యొక్క ప్రేమకు మించినటువంటి ప్రేమ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ ద డివైన్ లవ్.
0: విశ్వం కూడాను భగవంతుని యందే లీనమై ఉంటున్నది.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ ఇన్ గాడ్.
0: అది ఏ అంతర్ బహిష్చత సర్వవ్యాప్య నారాయణ స్థిత అనింది వేదము.
1: వేద సేస్ గాడ్ ఇస్ ఇన్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: ఎక్కడ చూసినా కానీ దైవత్వమే.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: కనుక దైవత్వాన్ని మించినటువంటిది మరొక రూపం ఈ జగత్తులో కానరాదు.
1: దేర్ ఇస్ నో ఫామ్ అదర్ దాన్ గాడ్.
0: రూపములు భిన్న భిన్నంగా రుచించినప్పటికీ,
1: ఫార్మ్స్ మే వేరీ,
0: పేర్లు అనేక రకంగా ఉండినప్పటికీ,
1: నేమ్స్ మే బి డిఫరెంట్,
0: ఆత్మతత్వం ఒక్కటే.
1: ద స్పిరిట్ ఆర్ ద సౌల్ ఇస్ వన్.
0: సర్వ జీవుల యందు స్వభావమును చూచి చెలిమి కలిమితో పూజించండి అయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ వర్షిప్ గాడ్ ఇన్ అసోసియేషన్
0: ఏకత్వాన్ని మనం భావించాలి.
1: హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ యూనిటీ.
0: అది ఏ నిజమైనటువంటి మానవత్వము.
1: దట్ ఈస్ ట్రూ హ్యూమన్ లవ్.
0: ఏ విశ్వ ప్రేమ.
1: దిస్ యూనివర్సల్ లవ్.
0: జగత్తంతా కూడా ఒక గృహము.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్
0: మానవులందరూ ఒక కులము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్.
0: కాబట్టి ఈ ఒక్క గృహం లోపల అందరూ ఒక కులం వారైనప్పుడు ఒకరికొకరు ఎంత సన్నిహిత బాంధవ్యాన్ని పెంచుకోవాలి.
1: ఇన్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ ది యూనివర్స్ వెన్ ది హ్యూమన్ రేస్ బిలాంగ్స్ టు వన్ కాస్ట్
0: ప్రేమ అసోసియేషన్. ఈనాడు గురు పూర్ణిమ అన్నారు.
1: Today is Guru Purnima.
0: ఏమిటి గురు పూర్ణిమ?
1: What is this Guru Purnima?
0: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ, బ్రహ్మ కూడాను మన యందే ఉంటున్నాడు.
1: బ్రహ్మ ద క్రియేటర్ ఇస్
0: విత్ నారాయణ పరబ్రహ్మ అన్నాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సేస్ నారాయణ ఇస్ పరబ్రహ్మ.
0: నారాయణ పరతపః, నారాయణం పరం విష్ణు, అంత దైవత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్.
0: మన హృదయమునందు ఉన్నటువంటిది నారాయణుడే.
1: ద వన్ ఇన్ అవర్ హార్ట్ ఇస్ గాడ్.
0: మన దృష్టి ఎందున్నటువంటి వాడు పరబ్రహ్మ స్వరూపుడే.
1: అండ్ ఇస్ ది సుప్రీం కాస్మిక్ ఫామ్.
0: మన జ్ఞానం నందు ప్రవేశించినటువంటి వాడు ఈశ్వర స్వరూపుడే.
1: ఇస్ ఈశ్వర హూ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ విజ్డమ్ విత్ ఇన్ అస్.
0: కనుకనే యు ఆర్ నాట్ వన్ పర్సన్ బట్ త్రీ అని బోధిస్తున్నాడు.
1: Therefore, Bhagavan says you are not one person but three.
0: Dinne Gayatri yandu Bhur Bhuvasvaha annaru.
1: This in Gayatri is mentioned as Bhur Bhuvasvaha.
0: Om Bhur Bhuvasvaha.
1: Om Bhur Bhuvasvaha.
0: Bhuvahanaga Bhulokamu.
1: The first one is
0: ee bhulokam ante emiti deeni yokka swarupamu.
1: What do you mean by this earth planet?
0: Materials tho chernatundi dehame bhulokamu.
1: The body which is made up of material is bhuloka.
0: Anta material tho kudinatundi.
1: Everything is made out of material.
0: Kabatti deenine bhur annadu.
1: This is called bhu.
0: Bhuvaha.
1: Bhuvaha.
0: Deento oka vidhamainatundi kadalik shakti, vibration shakti untundadi.
1: Here in this material there you find vibration.
0: Adi manasika swarupamu.
1: And that is psychological, mental.
0: కాదు అదిగే ఈ యొక్క భూవర్లోకం, సువర్లోకం.
1: దిస్ ఇస్ భూవర్లోక, ఇది సువర్లోక.
0: సువర్లోకం అనగా
1: సువర్లోక
0: మన యొక్క జ్ఞానశక్తి ఏ సువర్లోకము.
1: ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
0: అది ఏ రేడియేషన్.
1: దట్ ఈస్ రేడియేషన్.
0: ఆ రేడియేషన్ ఉచ్ఛ్వాస నిశ్వాసము ఒక శ్వాసతో కూడినటువంటి యొక్క శ్వాసదేశము.
1: Radiation is related to our breathing process, inhalation and exhalation.
0: ఈ మెటీరియలైజేషన్ అనేటువంటి దేహము.
1: And the body signifies materialization.
0: ఈ దేహము మెటీరియలైజేషన్. మనసు వైబ్రేషన్, బుద్ధి రేడియేషన్.
1: Body symbolizes materialization. The mind stands for vibration.
0: దీన్ని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉచ్చరించింది.
1: This Veda calls it as
0: ప్రజ్ఞానం. ఎక్కడనో లేదు.
1: ప్రజ్ఞాన
0: సర్వము మన యొక్క మనసు నందే ఉంటుండాలి.
1: ఇస్ కంటైన్డ్ విత్ ఇన్ ద మైండ్.
0: కాబట్టి మనసు, దేహము, ఈ యొక్క జ్ఞానము మూడు కూడా కూడినటువంటి వాడే మానవుడు.
1: దేర్ఫోర్ ఇస్ ఎ ట్రూ మ్యాన్ ఇఫ్ యు ఫైండ్ ఇన్ హిమ్ ద మిక్స్చర్.
0: దైవాన్ని వెతకడానికి ఏ ప్రదేశానికి మనం ప్రయాణం కానక్కర్లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు డోంట్ నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిని అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: రైట్ తో నీవు పోరాటానికి అవకాశం ఉంటుంది. అది ప్రేమ చేత.
1: బికాస్ ఆఫ్ లవ్ యూ కెన్ ఫైట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రైట్.
0: ప్రేమ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ విదౌట్ లవ్ కెనాట్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: సో లవ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
0: కనుక పూర్ణిమ,
1: పూర్ణిమ,
0: పూర్ణిమ అనగా ఏమిటి?
1: ఫుల్ మూన్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. పూర్ణ చంద్రుడు,
1: ఫుల్ మూన్
0: అనగా చంద్రమా మనసు.
1: యు నీడ్ టు గో ఎనీవేర్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్.
0: నీ యొక్క దృష్టిలో అంతర్ముఖంగా మార్చుకో.
1: టర్న్ విత్ ఇన్, హ్యావ్ ఇన్ వర్డ్ లుక్.
0: తప్పక అక్కడ నీకు భగవంతుడు సాక్షాత్కరిస్తాడు.
1: దేర్ యూ ఫైండ్ ద

0: చచ్చో సూర్యోజాయత ముఖ ఇంద్రశ్చ అగ్నిశ్చ. మన ముఖమంతా ఇంద్రుడే.
1: అవర్ ఫేస్ స్టాండ్స్ ఫర్ ఇంద్ర.
0: అనగా ఏమిటి? శబ్ద స్పర్శ రూప రసగంధాదులని పంచేంద్రియములతో కూడినటువంటి మన ముఖమే ఇంద్రుడు.
1: ద ఫేస్ విత్ ఆల్ ఫైవ్ సెన్సెస్ ద క్వాలిటీస్
0: స్టాండ్ ఫర్ ఇంద్ర. ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి వాడే మనసు.
1: అండ్ ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ఇంద్రియ.
0: కాబట్టి ఈ మనసు ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో ఉండినప్పుడే ఇది పూర్ణమ అంటారు.
1: మైండ్ షుడ్ బి ఫిల్డ్ విత్ ప్యూర్ లవ్.
0: ఈ పూర్ణమ దినము ఏమాత్రము చంద్రుడి యందు మచ్చ కనిపించదు.
1: యు డోంట్ ఫైండ్ ఎనీ స్పార్క్ ఆన్ దిస్ డే ఆన్ ద మూన్.
0: పూర్ణమైన పరిశుద్ధంగా ఉంటాడు.
1: మూన్ ఇస్ టోటల్ అండ్ ప్యూర్.
0: కాబట్టి మన మనసును ఈనాడు పవిత్రమైనటువంటి మచ్చలేనటువంటి యొక్క చంద్రుడి వలె మనం ప్రకాశింపచేసుకోవాలి.
1: సో వీ షుడ్ మేక్ అవర్ మైండ్ షైన్ బ్రిలియంట్లీ.
0: అది ఎట్లా ప్రకాశింపగలుగుతుంది?
1: How is it possible?
0: పవిత్రమైన ప్రేమను మనలో నింపుకోవాలి.
1: You should fill your hearts with sacred love.
0: ఈ ప్రేమ చేత మనం నిండినప్పుడే మన యొక్క ముఖం కూడాను చంద్రుని వలె ప్రకాశిస్తుంది.
1: When once there is love within you, your face is bound to shine brilliantly like moon.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: అందరియందును ప్రేమ అనేటువంటి దైవ స్వరూపం ఉన్నది.
1: God is in the form of love in everyone.
0: ప్రేమ లేనటువంటి మానవుడు జగత్తులో కానరాడు.
1: In this world you don't find anyone.
0: పిచ్చివాడి యందుకును ప్రేమ ఉంటున్నది.
1: A mad person has love.
0: అలాంటి ప్రేమ స్వరూపమైనటువంటి సర్వభూతాంతరాత్మగా ఉన్నటువంటిది కనుకనే విశ్వ ప్రేమను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: As love is under currents in everyone, see that it becomes cosmic form and universal.
0: ఈ ప్రేమను కేవలం మనము ఒక అల్పంగా కాని లేక వెల తక్కువైనటువంటి కాని మనం భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ లవ్ లో ఆర్ మీన్ ఆర్
0: దీని విలువ ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ వాల్యూ.
0: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను తమ ఆస్తిపాస్తులంతా కూడాను ఒక విధమైనటువంటి బ్యాంకుల దగ్గర ఎక్కడో ఒక డిపాజిట్ చేస్తున్నారు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డిపాజిట్ ఆల్ అవర్ మనీ ఇన్ ఎ బ్యాంక్.
0: ఇది కాదు నీవు డిపాజిట్ చేయవలసింది.
1: నాట్ ద మనీ దట్
0: నీ ఇంద్రియ శక్తి, నీ మనోశక్తి, నీ జ్ఞానశక్తి అన్ని కూడాను భగవంతుని దగ్గర నీవు ఖాతాగా పెట్టు.
1: డిపాజిట్ ద పవర్ ఆఫ్ యువర్ సెన్సెస్, ద పవర్ ఆఫ్ ద మైండ్ అండ్ ద పవర్ ఆఫ్ ఇంటెలెక్ట్ ఇన్ ద బ్యాంక్ ఆఫ్ గాడ్.
0: కనుకనే అతని యొక్క స్వాధీనంకు పరచు.
1: సరెండర్ టు హిమ్.
0: అతను ఏ నిమిషమైనా కూడాను ఎప్పుడైనా కూడాను నీకు తిరిగి దాన్ని అందించగలడు.
1: ఎనీ మూమెంట్ ఆఫ్ టైమ్ ఈస్ ప్రిపేర్డ్ టు గివ్ యు దట్.
0: ఏ మాత్రము క్షీణించడానికి అవకాశం లేదు.
1: ఇట్ విల్ నెవర్ డిమినిష్.
0: నశించడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ వానిష్.
0: నాశనం కావడానికి అవకాశం లేదు.
1: ఇట్ కెనాట్ బి డిస్ట్రాయ్డ్. ఎప్పుడూ
0: పరిపూర్ణమైన రీతిగా పెరుగుతూ ఉంటుంటాది.
1: ఇట్ ఇస్ టోటల్ అండ్ ఫుల్ గోస్ ఆన్ ఇంక్రీజింగ్.
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనము బాగా పవిత్రంగా కాపాడుకోవాలి.
1: వి హావ్ టు సస్టైన్ అండ్ ప్రొటెక్ట్ దిస్ సీక్రెట్ లా.
0: ఎలాంటి పరిస్థితులు ఏందైనా కూడాను ప్రేమకు ఏమాత్రం కూడాను ద్వేషాన్ని చేర్చకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ ఎంటర్టైన్ హేట్.
0: ఏదైనా దేహం అక్కడ ప్రవేశించిందా దాన్ని కూడా నువ్వు ప్రేమగా మార్చుకో.
1: ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఎనీథింగ్ షుడ్ స్టెప్ ఇన్ కన్వర్ట్ ఇన్ టు లవ్.
0: కనుక ఎక్కడ కాని కష్టం వచ్చినప్పుడే సుఖం కూడా ఉంటుంటుంది.
1: వెన్ దేర్ ఆర్ డిఫికల్టీస్ దేర్ లైస్ హ్యాపీనెస్ టు.
0: అనేక విధమైన బాధలు కలిగినప్పుడే ఆనందం కూడా భరిస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ ట్రబుల్స్ యువర్ ఫ్యూచర్ హ్యాపీనెస్
0: దేర్. పేపర్లో చూస్తుంటారు.
1: యు విల్ బి వాచింగ్ దిస్.
0: పాకిస్తాన్ వారంతా వచ్చి వార్ చేస్తున్నారు, చాలా మంది చనిపోయారు అని అనుకుంటున్నారు.
1: యు ఆల్సో మస్ట్ హావ్ కమ్ టు నో దట్ ఇస్ పాకిస్తాన్ వార్.
0: చాలా మంచిది జరిగింది భారతదేశానికి.
1: వాట్ హాడ్ హ్యాపెన్డ్ పాకిస్తాన్ వార్ ఇస్ ఫర్ గుడ్ ఆఫ్ భారత్.
0: ఈ యొక్క చిన్నది పాకిస్తాన్ వారు కాదు వచ్చిండేది.
1: ఇట్ ఇస్ సింపుల్ పాకిస్తాన్ వార్.
0: కేవలం మధ్య నుంచి భారతదేశం నుంచి పోయినటువంటి వారిని పాకిస్తాన్ వారు తిండి లేక వెనుకకు పంపుతూ వచ్చారు.
1: యాజ్ మెనీ ఆఫ్ అవర్ ఓన్ ఇమిగ్రెంట్స్ హావ్ బీన్ ఓవర్ దేర్ ద పాకిస్తాన్ పీపుల్
0: వాళ్ళందరూ వీరిలో వీరు పోట్లాడుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ఇన్ ఫైటింగ్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టకడపటికి ఏమైపోయింది?
1: వాట్ హ్యాపెండ్ ఫైనలీ?
0: ఇవంతా నశించింది.
1: ఎవ్రీథింగ్ గాన్.
0: చైనీస్,
1: చైనీస్,
0: అమెరికన్స్,
1: అమెరికన్స్,
0: రష్యన్స్ భారతదేశానికి ఫ్రెండ్స్ గా తయారైపోయినారు.
1: దే ఆల్ హావ్ బికమ్ ఫ్రెండ్స్ ఆఫ్ భారత్ టుడే.
0: ఈ బాధ మన భారతదేశానికి గొప్ప పేరు సాధించింది.
1: దిస్ సఫరింగ్, దిస్ వార్ హ్యాస్ గివెన్ us వెరీ గుడ్ నేమ్ ఇన్ ద వరల్డ్.
0: పాకిస్తాన్ వారు చేసింది మంచిది కాదు అని అందరూ అతన్ని విమర్శిస్తూ వచ్చారు.
1: వి గోన్ క్రిటిసైజింగ్, అటాకింగ్ పాకిస్తాన్.
0: భారతదేశం యొక్క శాంతియే దీని యొక్క గుణమునకు సరైన మూల కారణం.
1: ఇట్ ఇస్ ద పీస్ ఆఫ్ భారత్ విచ్ ఇస్ ద రియల్ వర్చ్యూ.
0: ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ అప్హోల్డ్ ద సీక్రెట్ క్వాలిటీ.
0: ఒకానొక సమయం లోపల,
1: ఎట్ వన్ టైమ్,
0: బొంబాయి లోపల,
1: ఇన్ బాంబే,
0: మున్షీ అనేటువంటి వైస్ ఛాన్సలర్ ఉండేవాడు.
1: దేర్ ఇస్ వన్ పర్సన్ మున్షీ, ద వైస్ ఛాన్సలర్,
0: భారతీయ విద్యాభవన్ యొక్క అధిపతి.
1: ఈ ది హెడ్ ఆఫ్ భారతీయ విద్యాభవన్.
0: అతను గొప్ప మేధావులంతా కూడా ఒక చేర్చాడు.
1: హి కన్వీన్డ్ ఎ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇంటెలెక్చువల్.
0: ఆనాడు స్వామి యొక్క ఉపన్యాసం పెట్టాడు.
1: దట్ డే భగవాన్ వాస్ టు అడ్రెస్.
0: ఒక వ్యక్తి లేచాడు.
1: వన్ పర్సన్ గాట్ అప్.
0: స్వామి,
1: స్వామి,
0: మన భారతదేశం లోపల,
1: ఇన్ అవర్ భారత్,
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా క్షీణించిపోయినాయి.
1: వీ డోంట్ హ్యావ్ ఎనీ వెపన్స్ ఎనీ లాంగర్.

0: కానీ అమెరికా రష్యా వీరందరూ కూడా చాలా ఆయుధాలు పెంచుకుంటూ వచ్చారు.
1: అమెరికా అండ్ రష్యా ఆర్ ఇన్ పొజిషన్ ఆఫ్
0: మన భారతదేశం ఏం చేస్తా ఉంది?
1: వాట్ ఈస్ దట్ భారతదేశం?
0: ఎందుకు భారతదేశం అశిక్షిత విద్యలంతా నేర్చుకోకూడదు?
1: వై నాట్ వి మ్యానుఫ్యాక్చర్?
0: ఎందుకు మనం పోషించకూడదు?
1: వై డోంట్ వి డెవలప్?
0: నేను అప్పుడు చెప్పాను,
1: భగవాన్ సే
0: నాయన, భారతదేశం పోషించుకోవాల్సింది ఇవి అశిక్షిత విద్యలు కాదు.
1: భారత్ ఈస్ నాట్ ఫార్ దీస్ వెపన్స్ అండ్ ఆర్మమెంట్స్.
0: భారత మనకు ఎవరు ప్రధానులు?
1: Who are important?
0: మహాభారతంలో పంచ పాండవులే ప్రధానమైనటువంటి వారు.
1: ఫైవ్ పాండవస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ మహాభారత.
0: పెద్దవాడు ధర్మజుడు, రెండవ వాడు భీముడు,
1: నెక్స్ట్ భీమ,
0: మూడవ వాడు అర్జునుడు,
1: థర్డ్ అర్జున్,
0: నాలుగో వాడు నకులుడు,
1: ఫోర్త్ నకులు,
0: ఐదో వాడు సహదేవుడు,
1: ఫిఫ్త్ సహదేవుడు.
0: భీమ, అర్జున, నకులు, సహదేవులకు ధర్మజుడు అధిపతిగా ఉన్నాడు.
1: ధర్మజ ఇస్ హెడ్ ఆఫ్ ది రిమైనింగ్ ఫోర్ బ్రదర్స్.
0: కాబట్టి ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటిది ధర్మాన్ని పెంచుకోవాలి.
1: వాట్ వీ హావ్ గాట్ టు డెవలప్ టుడే ఇస్
0: ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం పెంచుకుంటే అది మనల్ని రక్షిస్తుంది.
1: ఇఫ్ యు ప్రొటెక్ట్ అండ్ అప్హోల్డ్ ధర్మ యు విల్ బి ప్రొటెక్టెడ్.
0: ఈ ఆయుధాల కోసం అయిపోయి ధర్మనంతా వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ మనీ టు మ్యానుఫ్యాక్చర్ బాంబ్స్ ఆర్ న్యూక్లియర్ బాంబ్స్.
0: ఈనాడు పాకిస్తాన్ అదే గతి పట్టింది.
1: వచ్చిన
0: ధనాన్నంతా ఆయుధాల కోసం పెట్టి తినడానికి తిండి లేకుండా అవస్థ పడుతున్నారు.
1: పాకిస్తాన్ స్పెంట్ ఆల్ ద మనీ ఫర్ దీస్ వెపన్స్ అండ్ దే ఆర్ సఫరింగ్.
0: ఈ ఆయుధాల మనం రక్షించేది
1: weapons will not protect you.
0: దైవ ప్రేమని, దైవ అనుగ్రహమే మనుషుల్ని రక్షిస్తుంది.
1: Divine love, the divine grace protects you.
0: మానవుని యొక్క బుద్ధి యొక్క శక్తులంతా కూడా దైవం పైన ఆధారపడినటువంటివే కానీ ఈ ధనధాన్యముల పైన ఆధారపడినటువంటివి.
1: In fact, the human intellect and the latent power depend on God, not on these weapons.
0: కనుకనే ధర్మాన్ని మనం పోషించుకోండి.
1: Therefore, we have to uphold dharma.
0: ఈనాడు చూడండి, ఆనాడు పరిస్థితి నేను చెప్తున్నాను.
1: రష్యా
0: గొప్ప ట్యాంక్స్ అంతా కట్టుకున్నది, గొప్ప ఆయుధాలంతా పెంచుకుంది.
1: రష్యా మ్యానుఫ్యాక్చర్మెంట్ విత్ ట్యాంక్స్ అండ్ అటమ్ బాంబ్స్.
0: అమెరికా చూస్తే
1: అమెరికా
0: అస్త్రశస్త్ర విద్యలన్నీ కూడా అభివృద్ధి చేసింది.
1: ఇట్ హాస్ డెవలప్డ్ స్టార్ వార్
0: సిద్ధమైపోయింది.
1: ఇట్ లెడ్ టు స్టార్ వార్.
0: ఇన్ని ఆయుధాలు పెంచుకుంది.
1: సో మెనీ దే హావ్.
0: కానీ పెంచుకుని ఏం ప్రయోజనం?
1: వాట్ ఫార్ ఇస్ ఆల్ దట్?
0: అన్ని పెంచుకున్నారు.
1: Yes, they develop.
0: కానీ ఈనాడు మనం పెంచుకోవాల్సినటువంటి ధర్మాస్త్రాన్ని పెంచుకోవాలి.
1: We have to develop this weapon of dharma.
0: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం జవదాటకుండా పోయినప్పుడు, అనుసరించినప్పుడు ఎంతైనా మనకు అందరూ కూడా దీనికి పాదక్రాంతులు అవుతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ, ఇఫ్ యు డు నాట్ ట్రాన్సెండ్ ధర్మ, ఎవ్రీబడి విల్ ఫాలో యూ.
0: ధర్మజునికి నీవు పాదక్రాంతుడైతే ఈ రష్యా అనేటువంటి భీముడు, అమెరికా అనేటువంటి అర్జునుడు కూడాను ధర్మజునికి పాదక్రాంతుడైపోతారు.
1: ఇఫ్ యు ఫాలో ధర్మ ద భారత్ భీమా సింబలైజింగ్ రష్యా,
0: అమెరికా అర్జున్
1: అర్జున విల్ సరెండర్ టు ధర్మ.
0: ఎందుకంటే సకలాస్త్రములు కూడా సాధించినటువంటి వాడు.
1: ఇన్ఫాక్ట్ హి హస్ గాట్ ఆల్ వెపన్స్ అండర్ హిస్ కంట్రోల్.
0: అందుకోసమే అతని బిరుదు అర్జున పాల్గొన పార్థివ క్రియేటివ్ చేతువాన భీమచర్య జయకృష్ణ సవ్యసాచి ధనుంజయ. అర్జునికి ఇన్ని అస్త్రములు ఉంటున్నాయి.
1: అర్జున హ్యాస్ సో మెనీ టైటిల్స్.
0: ఇన్ని టైటిల్స్ కలిగినటువంటి అమెరికా వాడు కట్టగలిపటికి ఏమైపోయాడు?
1: వాట్ హ్యాపెన్ టు అమెరికా అర్జున సో మెనీ టైటిల్స్.
0: ఇంకా రష్యన్స్ కావలసినంత అస్త్రాలు పెట్టుకున్నారు.
1: రష్యన్స్ దే హావ్ సో మచ్ ఆఫ్ న్యూక్లియర్ పవర్.
0: ఇవంతా కూడా కటకటి ఏమైపోయినాయి?
1: వాట్ హ్యాపెండ్ ఫైనలీ?
0: తమకు తామే అపకారం చేసుకున్నారు.
1: దే హావ్ హార్మ్డ్ దెంసెల్వ్స్.
0: కనుకనే మన ప్రపంచంలో భారతదేశం నందు భీముడనేటువంటి యొక్క బలవంతులందరూ కూడా ధర్మానికి అతీతులైపోండి, ధర్మ్యాతులకి శరణు వచ్చండి.
1: దేర్ ఫార్ ఆల్ స్ట్రాంగ్ పీపుల్ రిప్రజెంటింగ్ భీమా షుడ్ సరెండర్ టు ధర్మ.
0: ధర్మజునికి ఈ యొక్క అర్జున భీముడు కూడా సరెండర్ అయితే నకుల సహదేవులు కూడా సరెండర్ అయిపోతారు.
1: వెన్ వన్స్ భీమ అండ్ అర్జున సరెండర్ టు ధర్మ నేచురలీ.
0: కనుక ఈనాడు మనం సాధించవలసింది భారతదేశం వారి ఏమిటి?
1: అండ్ వాట్ ఈస్ దట్ నీడ్?
0: ధర్మాస్త్రాన్ని, సత్యాస్త్రాన్ని మనం సాధించాలి.
1: So what is needed in Bharat today? Dharmastra, the weapon of dharma.
0: ఈ రెండు కూడాను ఒక ప్రేమలో ఇమిడి ఉన్నటువంటివి.
1: Both of these things are within the principle of love.
0: ఒక గుడ్డు లోపల చిన్న పిట్ట వస్తుంది.
1: You find egg that
0: ఆ పిట్టనే పెద్ద కోడిగా తయారవుతుంది.
1: It becomes quite independent and
0: గుడ్డు లోపల చిన్న మొక్కగా పుడుతుంది.
1: And seed germinates.
0: ఆ మొక్కనే పెద్ద వృక్షంగా తయారవుతుంది.
1: It grows into a gigantic tree.
0: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను ప్రేమ అనేటువంటి చిన్న గుడ్డునందే ఈ జగత్తంతా కూడాను విశాలమైన బ్రహ్మమంతా కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంది.
1: Therefore in this tiny little egg there is contained that infinite love.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of
0: ప్రేమ చేత సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: In this world there is nothing that you cannot achieve with love.
0: దీనికి దేనికి ఎగ్జాంపుల్ అనుకుంటారా? దానికి నేనే ఎగ్జాంపుల్. నాకు ప్రేమ అనేటువంటిది పెద్ద ప్రాపర్టీ.
1: భగవాన్ ఇస్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. Whose property is love?
0: అందరినీ ప్రేమతో చూస్తుంటాను.
1: భగవాన్ లవ్స్ ఆల్.
0: దేనిని కూడా నేను ఆశించడం లేదు.
1: భగవాన్ డస్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
0: ఎందుకంటే ప్రేమనే దీన్నంతని పెరుక్కుని వస్తుంది.
1: బికాజ్ ఇట్స్ లవ్ దట్ బ్రింగ్స్ యూ ఆల్ హియర్.
0: కనుకనే ప్రేమ చేత మనం దేన్నైనా సాధించవచ్చు.
1: విత్ లవ్ యు కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: భూమిని ఆకాశంగా మార్చవచ్చు, ఆకాశాన్ని భూమిగా మార్చవచ్చు.
1: ఎర్త్ కెన్ బి ట్రాన్స్మ్యూటెడ్ ఇన్ ది స్కై అండ్
0: ఇది అమృతకుడు సర్వశక్తిమంతుడు ప్రేమ యందే ఉంటున్నది.
1: ఆల్ ఫ్యాకల్టీస్ ఆర్ దేర్ ఇన్ లవ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నేను పూర్వం అనుకున్నాను
1: భగవాన్ సత్సంతమేగో
0: ఈ విద్యార్థులు అనేక విద్యలు నేర్చుకుంటున్నారు.
1: స్టూడెంట్స్ లెర్న్
0: కేవలం ఈ విద్యలన్నీ కూడాను కేవలం ప్రపంచానికి ఏమాత్రం ఉపయోగం లేదు.
1: ఆల్ ది ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ యూస్లెస్ టు ది వరల్డ్.
0: బాటనీ, సైన్స్, మ్యాథమెటిక్స్ ఇవన్నీ కూడాను ఏదో ఒక ఉద్యోగానికి పనికి వస్తాయే కానీ మానవుని హృదయాన్ని పెక్కింపజేసేటువంటి దీనికి పనికిరావు.
1: బాటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ దే ఓన్లీ హెల్ప్ యూ టు ఈక్ అవుట్ యువర్ లివింగ్. అండ్ ఆఫ్టర్ ఆల్ దే ఆర్ అవుట్ వర్డ్.
0: కానీ దీని అన్నిటి కూడాను ఒక విధమైనటువంటి ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక శక్తిని మనం అభివృద్ధి పరచాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: అది అయస్కాంతము.
1: That is power of attraction, magnetic power.
0: ఈ అయస్కాంతం అంతా భూమి యొక్క స్వరూపమే అయస్కాంతము.
1: And the earth stands for magnetic power.
0: ఏ మైల్ దూరంలో ఉన్నటువంటి దాన్ని కూడా భూమి ఆకర్షిస్తుంది.
1: Any object miles away from it is drawn by earth, magnetic power.
0: కనుక ఈ యొక్క అయస్కాంతములకు ఉన్నటువంటి శక్తి దేనికి లేదు.
1: No other power excels the magnetic power.
0: ఈ అయస్కాంతం అంతా ప్రేమలో అణు స్వరూపమే.
1: And this magnetic power is just atomic in front of love.
0: కనుక ఏ దేని వల్ల మనము జగత్తును ఆకర్షించటము.
1: How do you attract this love?
0: భగవంతుని కూడా ఆకర్షించేటువంటిది గానము.
1: God is attracted by music, gana.
0: ఎత్ర యోగిశ్వర కృష్ణ ఎత్ర పాత్రో ధనుగ్రహ, ఆ రెండింటి యొక్క ఏకత్వం కలిసినప్పుడే విజయం సంభవిస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వెన్ దీస్ టూ దే ఆర్ ఇన్ ప్రాపర్ కాంబినేషన్ ఇట్ లీడ్స్ టు సక్సెస్.
0: ఒకానొక సమయంలో నారదుడు విష్ణువు ప్రశ్నించాడు.
1: అట్ వన్ టైమ్ నారద క్వశ్చన్
0: స్వామి, ఏదైనా మీకు చెప్పాలనుకుంటే మీరు ఎక్కడ ఉంటారో ఏమిటో, మీ బ్రాంచెస్ అడ్రస్ అంతా చాలా దూరంగా ఉంటుంటాయి, హెడ్ ఆఫీస్ ఎక్కడ అన్నాడు.
1: నారద ఆస్క్ నారాయణ, స్వామి, యూ హావ్ గాట్ సో మెనీ బ్రాంచ్ అడ్రస్సెస్, బట్ ఐ వాంట్ టు నో హెడ్ ఆఫీస్ అంటారు,
0: ఒక కైలాసం అంటారు, ఒక స్వర్గం అంటారు, ఈ బ్రాంచ్ ఆఫీసులకు నాకు తెలియదు అడ్రస్.
1: వీ డోంట్ హ్యావ్ ది బ్రాంచ్ అడ్రస్సెస్ లైక్ కైలాస, లైక్
0: నారాయణ చెప్పాడు, రాస్కో అడ్రస్, నా అడ్రస్.
1: నారాయణ సార్
0: ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఆ ఆఫీసును వదలి నేను ఎక్కడ పోలేను, ఎక్కడ నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారు వాడు హృదయంలో నేను ప్రతిష్ట అయి ఉంటాను అన్నాడు.
1: Lord said, my office is this. I will never get out of my office. What is that office address? Wherever my glory is sung, I
0: saw myself.
1: Therefore, God
0: Gana
1: is drawn
0: Lonu
1: by music.
0: కనుకనే ఈ మ్యూజిక్ అనేటువంటి దాంతో హృదయానంతా కరిగిస్తుంది, కదిలిస్తుంది, మెదిలిస్తుంది.
1: ఇట్స్ మ్యూజిక్ దట్ మెల్ట్స్ ద హ్యూమన్ హార్ట్ అండ్ లిటరలీ మూవ్ ఎవ్రీబడీ.
0: ఇది కూడా నువ్వు ఒకటి పెట్టాలి మన కాలేజ్ లో అనుకున్నాను.
1: అండ్ మ్యూజిక్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ అవర్ కాలేజెస్.
0: నేను ఎవరికి చెప్పలేదు.
1: భగవాన్ డిడ్ టెల్ ఎనీబడీ.
0: నేను ఎవరికి చెప్పను.
1: భగవాన్ డజంట్ టెల్ ఎనీబడీ.
0: అది సంకల్పం తప్పక అది నెరవేరుతుంది.
1: ఇట్ ఇస్ ద విల్ దట్ ఫ్రక్టిఫైస్.
0: తక్షణమే ఒక వ్యక్తి వచ్చాడు ఇండోనేషియా నుంచి.
1: From Indonesia, a person came, a devotee came.
0: పోయిన వారం వచ్చి, స్వామి, మన కాలేజ్ లోపల మ్యూజిక్ కాలేజ్ అనేటువంటి ప్రయత్నించాలి, దీన్ని మీరు ప్రారంభించండి, నేను 10 కోట్లు ఇస్తాను అన్నాడు.
1: The devotee came and prayed to Bhagavan, Bhagavan, we should have a music college. I am prepared to spend 10 crores.
0: కనుక ఈనాడు 10 కోట్లు ఇచ్చాడు, రేపటి దినం ఇంకా ప్రారంభిస్తున్నాం మేము.
1: And he gave 10 crores and music college is going to be commenced, started soon.
0: కనుకనే ఇప్పుడు మనము ప్రశాంతి నిలయంలో కూడాను ఈ మ్యూజిక్ అనే దాని వల్ల ఏ విధంగా ఉంది, భారతీయ సంస్కృతి అంతా కూడాను మ్యూజిక్ లో ఉంటుందని.
1: The entire culture of Bharat is contained within this music.
0: ఈ మ్యూజిక్ అనేటువంటిది కేవలము ఈనాటి మ్యూజిక్ కాదు, ఈనాటి మ్యూజిక్ కూడా అత్యవసరమే.
1: మోడర్న్ మ్యూజిక్ ఇస్ ఆల్సో నెసెసరీ.
0: ప్రాచీన సంస్కృతికి సంబంధించినటువంటి యొక్క వీధి నాటకాలు, బయలు నాటకాలు, ఈ గానాలు, హరికథలు ఇట్లా దీంట్లో కూడా ఈ గానాన్ని చాలా అభివృద్ధి పరచాలి.
1: ద మ్యూజిక్ హాస్ గాట్ టు బి డెవలప్డ్ బికాజ్ టు ఎంకరేజ్ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్.
0: భారతీయ సంస్కృతిని మనం పునరుద్ధరించాలంటే ఈ యొక్క గానం కూడా చాలా అవసరము.
1: Bhagavan wants to improve and foster the Indian culture.
0: ప్రపంచమంతటను లలిత కళలతో కూడినటువంటిది.
1: And in fact the culture has got all the fine arts.
0: కనుకని ఈ కాలేజ్ కూడాను ఈ యొక్క మాసం దాటతానే ప్రారంభిస్తున్నాం, శ్రావణ మాసం లోపల.
1: మ్యూజిక్ కాలేజ్ విల్ స్టార్ట్.
0: ఇది ఆషాఢ మాసం అట్టు పెట్టాను.
1: దిస్ ప్రెసెంట్ మంత్ ఇస్ ఆషాఢ మాస.
0: ఇందులో ఏమాత్రము నూతన గృహములు ప్రవేశించకూడదు అని, కట్టకూడదని కూడా ఒక పెద్దల యొక్క శాసనం.
1: It's usual custom and a tradition not to embark new projects in the present month.
0: కనుక ఈనాడు
1: టుడే
0: ఇతను పూరి అని నాట్ పొటాటో
1: His name is Puri.
0: ఈయన 10 కోట్లు మ్యూజిక్ కాలేజ్ కి ఇచ్చాడు. ఇప్పుడు
1: He gave 10 crores for starting music college.
0: పోయిన నెల నేను బెంగళూరులో ఉండినాను.
1: భగవాన్ వాస్ దేర్ ఇన్ బెంగళూరు.
0: ఈ చీఫ్ మినిస్టర్ పటేల్ వచ్చేసి
1: చీఫ్ మినిస్టర్ పాటిల్
0: స్వామి పుట్టపత్తిలో పల్లె లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారు.
1: స్వామి, యూ హ్యావ్ స్టార్టెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దేర్.
0: అది పల్లెల వారికంతా ప్రయోజనం అవుతుంది.
1: ఇట్ ఇస్ హైలీ యూస్ఫుల్ టు రూరల్
0: పట్టణ వాసులకంతా కూడా ఏమాత్రము ఉపయోగం లేకుండా ఉంటుంటాయి. ఇక్కడ
1: ది సిటీ పీపుల్ దేర్ ఇన్ బెంగళూరు ఆర్ నాట్ బెనిఫిట్.
0: రోగం బీదవారికి వస్తుంది, షావుకారికి వస్తుంది. రోగం ఎవరికి తప్పింది కాదు.
1: సిక్ అండ్ పూర్ ఆల్సో సఫర్ ఫ్రమ్ డిసీజెస్.
0: కనుక ఇది బెంగళూరు లోపల ఒకటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలన్నారు.
1: And Chief Minister prayed to Bhagavan, we need a super specialty hospital in Bangalore.
0: Anaga, heart ku,
1: heart,
0: lungs ku,
1: lungs,
0: tala ku,
1: and the head,
0: kidney ki, murinti ki taginatundi pettalanna.
1: Three specialties are going to be started there in Bangalore.
0: Sare nen navinanu urukutunanu.
1: Swami simply smiled.
0: Rendo varame,
1: next week,
0: our Chief Minister, the Finance Minister, సెక్రటరీస్, ఇంకా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్స్, అందరూ మినిస్టర్స్ ఒక 10 మంది చేరేసేసి సిగ్నేచర్ చేసి 70 ఎకరాలు భూమిని మాకు రిజిస్టర్ చేసుకుని మాకు తెచ్చిచ్చారు.
1: నెక్స్ట్ వీక్ వాట్ హ్యాపన్, చీఫ్ మినిస్టర్ అకాంపనీడ్ బై ఫైనాన్స్ మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, 10 మెంబర్స్ ఆఫ్ హిస్ క్యాబినెట్,
0: అందరూ
1: ఆఫర్ 70 ఎకర్స్
0: స్వామికి అర్పితం చేశారు.
1: దే సరెండర్ టు గాడ్ భగవాన్.
0: ఇప్పుడు అక్కడ ఒక్కొక్క ఎకరా 1.5 కోటి అవుతుంది.
1: ఈచ్ ఏకర్ కాస్ట్ 1.5 crores.
0: అనగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి పక్కలోనే మాకు చాలా మంచిది. 4 వైపులా కూడా రోడ్స్ ఉన్నాయి. కావేరు నుంచి నీరు తెచ్చిచ్చారు మాకు. రోడ్స్ అంతా వేశారు, కరెంట్ అంతా ఇచ్చారు.
1: ద లొకేషన్ ఇస్ వెరీ క్లోజ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పార్క్ దేర్ ఇన్ బెంగళూరు.
0: మంచి కార్యం చేసేటువంటి వ్యక్తి మనకు కనిపించడం లేదు, కానీ మంచి కార్యానికే ముందొస్తే మన దేశమంతా ఎంతైనా సహాయం చేస్తుంది.
1: In fact, if you are prepared to undertake good job, good task,
0: భారతదేశము దయగల హృదయమైనటువంటిది భారతదేశము.
1: In fact, భారత్ సింబలైజెస్ ద కంపాషన్.
0: ధర్మ హృదయంతో కూడినటువంటి భారతదేశము.
1: It's one of righteousness.
0: దయా హృదయమైనటువంటి భారతదేశము.
1: And భారత్ is full of love.
0: త్యాగ హృదయమైనటువంటి భారతదేశము.
1: It's the land of sacrifice.
0: ప్రేమ హృదయమైనటువంటి భారతదేశము.
1: And full of love.
0: కనుకనే మనము స్వార్థులు కాదు, పరార్థులము మనము.
1: We are not swartha, selfish, we are parartha, spiritual.
0: దైవమునకు జీవమునకు ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి?
1: What is the difference between individual and God?
0: ఎవడు జీవుడు, ఎవరు దేవుడు?
1: Who is jiva, individual? Who is deva, God?
0: సమస్తి దేవుడు.
1: Individual and the cosmic universal
0: form. కాబట్టి మీరందరూ సమస్తిగా ఉన్నారు, కాబట్టి మీరంతా దేవతలే.
1: In fact, you are all together are the deities, devata.
0: చేసేటువంటి వారు చిక్కితే ఇచ్చేటువంటి వారు తక్కువ లేరు.
1: In fact, if you are prepared to do, there are many people that support you.
0: హాస్పిటల్ నేను చేస్తాను అన్నాడు. అది తెలుసుకుని ఒక అమెరికా మనిషి,
1: వన్ అమెరికన్ కేమ్ ఫార్వర్డ్ దట్ హీ విల్ అండర్టేక్ ద జాబ్.
0: అతనే సింక్లర్ కమాన్.
1: హీ ఈజ్ సింక్లర్.
0: దానికి ఇతను సంసిద్ధంగా ఉంటున్నాడు. పోయిన తూరి కూడాను మన పుట్టపత్తి లోపల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టినప్పుడు అక్కడ కూడాను కొన్ని కోట్లు తానిచ్చాడు. ఇప్పుడు దీనికి కూడా తాను ఇస్తున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సింక్లర్ కేమ్ ఫార్వర్డ్ and spend crores of money for his super hospital in Puttaparthi.
0: కొన్ని నెలలకు ముందుగా కూడాను ఇక్కడ గోల్డ్ అంతా వేస్తుంటే అందరిపైన గోల్డ్ వర్షం కురిచింది.
1: We had rain of gold here in this hall.
0: అనగా ఏంటి? నేను అందరినీ బంగారు బంగారు బంగారు అని అడ్రస్ చేశాను.
1: స్వామి కాల్స్ ఎవ్రీబడి బంగారు గోల్డ్ గోల్డ్.
0: కనుక అందరూ బంగారులే.
1: సో ఆల్ ఆర్ గోల్డ్.
0: చరించినటువంటి హృదయం అంతా కూడా బంగారు హృదయమే.
1: అండ్ ద హార్ట్ దట్ డస్ నాట్ వేవర్, ద మైండ్ డస్
0: నాట్ వేవర్. త్యాగులు, ఇలాంటి యోగులు, ఇలాంటి పవిత్రమైనటువంటి హృదయులు లోకంలో ఎంతో మంది ఉంటున్నారు.
1: దేర్ మెనీ మెనీ ఆన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: నేను అడగలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ నాట్ ఆస్క్డ్ ఎనీబడీ.
0: అడిగితేనంటే వర్షం కురిచినట్టు కురుస్తుంది.
1: ఇఫ్ స్వామి ఆస్క్ దేర్ బి రెయిన్ ఆఫ్ మనీ.
0: కానీ అది నాకు ఇష్టం లేదు.
1: భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
0: అది చీప్ అయిపోతుంది.
1: యు బికమ్ చీప్.
0: నేను అట్లా కాకూడదు.
1: స్వామి విల్ నెవర్ ఎండోర్స్ దట్. అన్నిటికీ
0: నీవు తగినటువంటి యొక్క దీంతో మనం సంకల్ప సద్ధితో మనం ఉండాలి.
1: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ భగవాన్ దట్ వుడ్ మెటీరియలైజ్.
0: కనుక మనం సంకల్పించుకున్నటువంటి సత్కార్యములు నెరవేరుతాయో లేదో అనే సందేహం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ డౌట్ వెదర్ యువర్ గుడ్ టాస్క్ ఆర్ గోయింగ్ టు బి ఫుల్ఫిల్డ్ ఆర్ నాట్.
0: ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఈ ప్రపంచంలో ఇంకా ఎన్నెన్నో జరగబోతున్నాయి.
1: మెనీ మెనీ మోర్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్.
0: కనుక మనం ఏమాత్రం కూడా విచారించనక్కర్లేదు.
1: డోంట్ వరీ.
0: ప్రతి వ్యక్తి కూడాను భగవత్ స్వరూపుడేది.
1: ఎవ్రీవన్ ఇస్ ఎంబోడిమెంట్ ఆఫ్ గాడ్.
0: మీరందరూ ప్రేమమయులుగా తయారు కాండి.
1: యూ షుడ్ బి ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మీ హృదయంతో నింపుకోండి.
1: ఫిల్ యువర్ హార్ట్ విత్ లవ్.
0: ప్రేమ కంటే మించిన దైవం మరొకటి లేదు.
1: నో గాడ్ ఇస్ బియాండ్ లవ్.
0: ప్రేమ కంటే మించిన ధనం మరొకటి లేదు.
1: నో వెల్త్ హైయర్
0: ప్రేమ కంటే మించిన ధర్మం మరొకటి లేదు.
1: అండ్ దేర్ ఇస్ నో ధర్మ
0: ప్రేమ కంటే మించిన ఇది జ్ఞానం మరొకటి లేదు.
1: అండ్ మెడిటేషన్
0: సర్వము ప్రేమమయమే.
1: మెడిటేషన్ ఇస్ లెస్ దెన్ లవ్. సో ఎవ్రీథింగ్ ఇస్ లవ్ అలోన్.
0: ప్రేమనే దైవ స్వరూపము.
1: లవ్ ఇస్ గాడ్.
0: కనుక మీరు ప్రేమమయులు వేయండి. భారతదేశంలో ఎట్టి కలతలు కల్లోలములు లేకుండా అన్నదమ్ములు వలె అక్కచెల్లెండ్రు వలె ఐకమత్యంగా జీవించాలని నేను ఆశిస్తున్నాను.
1: బీ ది ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. భగవాన్ వాంట్స్ యూ టు లివ్ ఇంటిమేట్లీ ఇన్ క్లోజ్ అసోసియేషన్
0: రిలేషన్షిప్. శూన్యమైపోవడం చేతనే కేవలము కఠిన హృదయుడైపోయి రాక్షసుడిగా ప్రవహిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ ఇస్ బిహేవింగ్ లైక్ ఎ డెమన్ బికాజ్ లవ్ ఇస్ లాస్ట్.
0: ప్రేమమయుడిగా అన్నప్పుడు నీవే దైవ స్వరూపుడిగా అవుతావు.
1: ఇఫ్ యు ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యు ఆర్ గాడ్.
0: బ్రహ్మైవ భవతి.
1: ద నోవర్ ఆఫ్ బ్రహ్మన్ బికమ్స్ బ్రహ్మన్.
0: దానిని నీవు గుర్తించుకుంటే నీవే బ్రహ్మవు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్ దట్ యు ఆర్ బ్రహ్మ గాడ్.
0: కనుక ఈనాటి ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏంటంటే అందరూ ప్రేమమయులుగా ఉండాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ బి ఎంబాడిమెంట్.
0: ఎలాంటి పరిస్థితులు ఏంటైనా ప్రేమను మాత్రం మీరు మార్చుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ నెవర్ గివ్ అప్ లవ్.
0: ఎలాంటి దుష్టగుణములు మనలో ప్రవేశించినప్పటికీ దాని కూడా ప్రేమ అడ్రస్ గా మనం మార్చాలి.
1: Evil qualities may enter, step in, convert them into love.
0: ఆ విధమైనటువంటి సాధన ఈనాడు విద్యార్థి కూడా అత్యవసరంగా చేయాలి.
1: Take to such a spiritual path and pursuit which is
0: necessary. ఎందుకంటే వీళ్ళు లాంగ్ జర్నీ చేసేటువంటి వాళ్ళు.
1: Because students today they undertake long journey.
0: పెద్ద వయసైనటువంటి వాళ్ళంతా నెక్స్ట్ స్టేషన్ లో దిగిపోయేటువంటి వాళ్ళు.
1: All elders are bound to get down in the next station.
0: కనుక దీర్ఘ ప్రయాణం సల్పేటువంటి విద్యార్థులు కనుక మీ యందు ఈ విధమైన పవిత్రమైన ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
1: Students are long journey passengers. Therefore you have to grow love.
0: సంస్థలో ప్రధానమైనటువంటి విద్య ప్రేమ విద్యనే.
1: ద మెయిన్ ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్
0: ఆ విధంగా చేసుకోవటం కాదు. ప్రేమతో మనం అందరినీ హృదయాన్ని కట్టుకోవాలి.
1: డోంట్ బి మెకానికల్ ఇన్ గ్రీటింగ్ ఈచ్ అదర్ హలో హలో.
0: కేవలం లౌకికమైన వాంఛలతో కాదు.
1: లవ్ షుడ్ నాట్
0: భౌతికమైన వాంఛలతో కాదు. స్వార్థమైన వాంఛలతో కాదు.
1: సెల్ఫిష్
0: పరార్థమైనటువంటి భ్రమల చేత పరమాత్మ యొక్క తత్వాన్ని ప్రేమించాలి.
1: యూ షుడ్ లవ్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్.
0: కనుక ఈనాటి ప్రధానమైనటువంటి యొక్క సారం ఏమిటి? ప్రతి మానవుడు కూడా ప్రేమరూపుడుగా తయారు కావాలి.
1: ద మెయిన్ మెసేజ్ టుడే ఇస్ దట్ ఎవ్రీవన్ షుడ్ బి ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ వాటిని అంతా కూడా ప్రేమ వాంఛలుగా మార్చుకోండి.
1: లెట్ ఆల్ డిజైర్స్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ లవ్.
0: ప్రేమ రహిత మరుభూములలో ప్రేమాంకురములు పెంపొంద ప్రేమావేశముతో ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది. ఆనాటి గోపికలంతా కృష్ణుడు చెప్పారు, కృష్ణ నీ ప్రేమ గానమును ఒక తూరి వాయించమన్నారు.
1: గోపికస్ ప్రే టు కృష్ణ, లెట్స్ ఆల్ లిసన్ టు ద మెలడీ ఆఫ్ యువర్ మ్యూజిక్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: అండ్ ద ల్యాండ్ ఇస్ బ్యారన్
0: ప్రేమాంకురములు పెం
1: for the seeds of love to sprout.
0: ప్రేమావేశముతు
1: with all the feelings of love.
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము చేయగది.
1: with the rain of love as the rivers of love flow continuously in
0: అలాంటి గానంతో మీరు జగత్తును మోహింపచేయాలి. జగత్తునంతా భ్రమింపచేయాలి. జగత్తునంతా ఆనందింపచేయాలి.
1: the whole world should be carried away by the divine melody.
0: మీకందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ ఆఫరింగ్ ఫ్రీ ఎడ్యుకేషన్
0: ఇస్తున్నాను. కానీ నాకు ఇవ్వాల్సినటువంటి ఒక్కటే ఏమిటి, మీరందరూ ప్రేమమయులుగా ఉండండి. మీకు ప్రేమను పెంచుకోండి.
1: భగవాన్ వాంట్స్ ఓన్లీ వన్ థింగ్ ఫ్రమ్ యూ, బీ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: అదొక్కటి నాకు చాలు.
1: దట్స్ ఎనఫ్ ఫర్ భగవాన్.
0: ఆ విధంగా ఉండాలని మీరు హృదయంలో ప్రతిజ్ఞ చేసుకుని మున్ముందు జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొని తద్వారా జగత్తునంతా వ్యాపింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ వాంట్స్ యూ టు టేక్ ఎ వౌ అన్ ఓత్ టుడే దట్ యు లీడ్ ది లైఫ్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. సో సేయింగ్ భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: பிரேமஸ்வரூப்புலாரு,
1: எம்பாடிமெண்ட்ஸ் ஆஃப் லா.
0: சராச்சர பிரபஞ்சமந்தையும் கூடனும் சுகதுக்க சம்மிழ்த்தமைனட்டுவண்டி ஸ்வரூபமுதோ ஆனந்தாப்திரோலம் ஆடுத்துன்னதி.
1: The whole world is a combination of the pleasure and pain.
0: சுகமு லேனி துக்கமு, துக்கமு லேனி சுகமு மானவுடு அனுபவிச்சலேடு.
1: Man cannot experience pleasure without the pain.
0: நசுகா லப்யதே சுகம், சுகமு லேகுண்டா துக்கமு மனக்கு பிராப்தின்சது.
1: Without pleasure you will never face the pain, nor the pain without the pleasure either.
0: ఆకలి లేకుండా మనకు అన్నం అనేటువంటిది గిట్టదు.
1: ఇఫ్ యు ఆర్ నాట్ హంగ్రీ యు డోంట్ రిలిష్ ఫుడ్.
0: చీకటి లేకుండా దీపమునకు వెలుగు కలగదు.
1: అన్లెస్ ఇట్ ఇస్ డార్క్ ద లైట్ హ్యాస్ నో వాల్యూ.
0: అదే విధముగానే ప్రతి మానవుడు కూడాను తన జీవితంలో సుఖదుఃఖ సమ్మిళితమైనటువంటి ఒక జీవితాన్ని గడుపుతూ వస్తున్నాడు.
1: లైక్ వైజ్ మ్యాన్ ఈజ్ లీడింగ్ ద లైఫ్ in full combination of pleasure and pain.
0: Aithe ee rendinti yokka ekattam okkate.
1: However, the common principle is there.
0: Mrutpindamekam

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టితో తయారు చేసినటువంటి యొక్క రూపంలో అనేక రూపనామాలు పొందింది.
1: The clay is one and the same, but the pots are of different forms.
0: సువర్ణమేకమే,
1: గోల్డ్ ఇస్ వన్,
0: కానీ ఆభరణముల యొక్క రూపనామములు భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: బట్ ద జ్యూవెల్స్ ఆర్ ఆఫ్ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్,
0: గోవుల రూపం వేరు వేరే.
1: ద ఫార్మ్స్ ఆఫ్ కౌస్ ఆర్ డిఫరెంట్,
0: కానీ పాల రూపం ఒక్కటే.
1: బట్ యెట్ ద మిల్క్ ఈస్ సేమ్,
0: అదే విధముగానే భిన్న భిన్న రూపనామముతో కనిపించేటువంటి మానవ జీవితం నందు దివ్యత్వమైనటువంటి పవిత్రత ఒక్కటేగానే ఉంటున్నది.
1: లైక్ వైజ్ ద సీక్రెట్ ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ ఈజ్ వన్ అండ్ ద సేమ్ ఇన్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: కనుకనే ఇట్టి సత్యరమైనటువంటి రహస్యాన్ని గుర్తించుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము, అది ఏ జీవితం యొక్క ఆశయం.
1: ద మెయిన్ ఐడియల్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఇన్ హ్యూమన్ లైఫ్ రెస్ట్ ఇన్ అండర్స్టాండింగ్ ద మిస్టరీ బిహైండ్ దిస్ ట్రూత్.
0: అనేకత్వంలోని ఏకత్వాన్ని చూసేటువంటి యొక్క మానవులు చాలా తక్కువగా ఉన్నారు.
1: There are very few who would find out the unity in diversity.
0: ఏకత్వాన్ని అనేకత్వంగ భావించి విభజించి గుర్తించేటువంటి మేధావులు దినదినాభివృద్ధి నొందుతున్నారు.
1: Intellectuals are more and more in number day by day who would view the principle of unity as multiplicity.
0: కానీ ఈనాటి పరిస్థితుల యొక్క ప్రభావమునకు అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వమే సరి అయినటువంటి యొక్క ఆధారము.
1: బట్ ఫర్ ద ప్రజెంట్ ప్రివైలింగ్ సర్కమ్స్టాన్సెస్ ఇస్ ద రికగ్నిషన్ ఆఫ్ యూనిటీ ఆఫ్ డైవర్సిటీ ఇస్ ద బేసిస్ ఆఫ్ ద ఫౌండేషన్.
0: యత్ విజ్ఞానేన సర్వం విజ్ఞాతం భవతి అనేది ఉపనిషత్తు. అనగా ఏ సత్యాన్ని మనం గుర్తిస్తే అన్నింటినీ గుర్తించినటువంటి వారమవుతామో అట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: That truth, if known, everything else would be known. We have to know that truth.
0: కాని ఈనాటి మానవుడు అట్టి సర్వాధారమైనటువంటి మూలాధారమైనటువంటి యొక్క సత్యాన్ని విస్మరిస్తున్నారు.
1: But man has forgotten this primal basis, the fundamental principle.
0: అనేకత్వంతో గోచరించేటువంటి భిన్నత్వాన్ని మనం ఈనాడు విశ్వసిస్తున్నాం.
1: We have full faith in multiplicity or plurality.
0: ఇది మానవుని యొక్క దారి తప్పటం, ఇది మానవుని యొక్క వికృతికి వినోదమునకు ఇది మూల కారణము.
1: దిస్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ డిస్టార్షన్ అండ్ పర్వర్షన్.
0: నిత్య జీవితంలో ప్రతి మానవుడు కూడాను నిర్విరామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడుతూ అశాంతికి గురి అవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ హిస్ పైనింగ్ ఫర్ ద డిజైర్స్ విచ్ హీ డజంట్ డిజర్వ్ అండ్ హీ గోస్ ఆన్ వరీడ్ అబౌట్ దోస్ థింగ్స్ అబౌట్ విచ్ హీ హాస్ నో టోటల్ అండర్స్టాండింగ్.
0: కానీ ఈ దృశ్యగోచరమైనటువంటి ఈ ప్రపంచమునందు అనేక విధములైనటువంటి రూపనామాలను మనం చూస్తున్నాము.
1: ఇన్ దిస్ అపేరెంట్ వరల్డ్ వీ సీ మెనీ ఫార్మ్స్ అండ్ నేమ్స్.
0: ఈ అన్ని రూపనామములు కూడాను ఇది అనేటువంటి ఒక్క పదమునందు మాత్రమే ఇమిడి ఉంటున్నది.
1: ఆల్ ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ కంటైన్డ్ ఇన్ వన్ వర్డ్ దిస్.
0: ఇది వేదాంతం యొక్క ఉపనిషత్తు యొక్క నిజసారం.
1: దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత ఆర్ ఉపనిషత్స్.
0: మనకు ఆనందమైనటువంటి దినం ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ ద డే దట్ గివ్స్ అస్ జాయ్.
0: కానీ ఈనాడు విజయదశమి ఆనందమైనటువంటి దినమని భావిస్తున్నాం.
1: We consider Vijayadashmi as a blissful day.
0: Idi kaadu.
1: Not this.
0: Sadbhaktulam daru bhagavantudayanchu

0: That day when all good devotees gather and sing the glory of the Lord in unison.
1: Bidalavetalanni pirito neravechi annadammula maadkununna dinamu.
0: That day when all people live in fraternity and brotherhood.
1: Daiva chintana cheyu dasa vrindamulaku preeti mrushtanambu pettu dinamu.
0: That day when people feed everybody who think of God.
1: Mahaniyulavarainam manakadake tenchi chalimi bhagavat kathalu cheppu dinamu.
0: That day when we listen to the stories and the mysteries of the divinity
1: dinamu
0: from kani,
1: takina vanniyu tadinamule.
0: That is only the real sacred day. The rest of the one is an obituary.
1: Itti dinamunu guttinchi vattincheetundi manavudu okkadaina kuda nu kanipinchatam le.
0: There is not even one single individual who would know this importance of this day.
1: Ee vishalamaina jagattunandu etchadu chuchinappudigini swarthamu saprayojaname taandavamaadutunnadi.
0: In this vast world you find selfishness and self-interest dancing.
1: Niswarthamaina seva vishalamaina bhavamu నిర్మలమైన ప్రేమ ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ద బ్రాడ్ మైండెడ్నెస్ అండ్ ప్యూర్ లవ్.
1: సాయ సంస్థలలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తి కూడాను చంద్రుని వంటి చూపు, వెన్నెల వంటి హృదయము, తేనె వంటి పలుకు అత్యవసరం.
0: ఆల్ మెంబర్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్స్ should have the looks of a moon so cool and the heart of a butter.
1: Anandani chekurchetunti yokka diniga manu chupu tayar chesukovali.
0: Our looks should be full of joy.
1: Mana hrudayama madhuramainatundiga undali.
0: Our heart should be sweet.
1: Sunnitamainatundiga undali.
0: It should be soft.
1: Paralo noppinchakunda chuchetundiga undali.
0: We should not hurt anyone.
1: Inka mana చేతులు ఎట్లాంటివిగా ఉండాలి?
0: హౌ షుడ్ బి అవర్ హ్యాండ్స్?
1: ప్రతి పని ఎందు కూడాను దివ్యమైన, నవ్యమైన, భవ్యమైనటువంటి యొక్క కీర్తిని సాధించేటువంటివిగా ఉండాలి.
0: అవర్ వర్క్ షుడ్ బ్రింగ్ అస్ ద రెప్యుటేషన్ అండ్ ద నేమ్ అండ్ ఫేమ్ విచ్ ఆర్ పర్మనెంట్.
1: కనుకనే ఉపనిషత్తులు

0: ఈ కలియుగమునందు యస్య భాషితం సత్యభూషితం, హృదయము పవిత్రమైనటువంటిది గను, మాటలు సత్యమైనటువంటివి గను, చేతులు పరోపకార సంబంధమైనటువంటి గను ఉండినప్పుడే ఇది త్రికరణ శుద్ధి అని చెప్పబడుతుంది.
1: When the heart is pure, when we speak truth, with our hands, when we serve the society, that is what is called the Trinity or the purity of heart.
0: ఈనాటి మానవుడు ఇన్ని దుఃఖములకు కష్టములకు నష్టములకు గురి కావడానికి కారణమేమిటని ప్రతి వ్యక్తి కూడా నువ్వు విచారించక తప్పదు.
1: Everyone must necessarily inquire the cause and the reason behind our misery.
0: దీనికి ఒకటే కారణం.
1: There's only one cause.
0: మనము దేనిని వదిలించుకోవాలని చూస్తున్నామో దాని విషయమైన చింతించకుండా చూసుకోవాలి.
1: What we want to give up, we should not think about it.
0: ఈ చెడుకు నాలో ప్రవేశించకూడదు అని నీవు సంకల్పించుకుంటున్నావు.
1: You determine to see that there will be no scope for the bad to get into.
0: అలా సంకల్పాన్ని నీవు సంకల్పించుకున్నటువంటి వాడుకు ఈ చెడుపునే నీవు యోచించకూడదు.
1: When you determine like that, you should not think of that bad thing at all.
0: చెడుపునాలు ప్రవేశించకూడదని మాత్రమే యోచిస్తున్నావు కానీ ఆ చెడ్డనే నిరంతరము నీవు స్మరిస్తున్నావు.
1: You want to see that the bad would not get into you, but you always think about it.
0: కనుకనే చెడ్డకు మరింత బలం అధికమవుతుంది.
1: Therefore bad is gaining strength more and more.
0: నీ చింతనే ఆ యొక్క చెడ్డకు మంచి ఆహారంగా తయారవుతుంది.
1: It is the thought process that is the food to the bad.
0: దేనిని నీవు ఆశిస్తున్నావో, దేనిని నీవు ప్రేమిస్తున్నావో, దానిని నీవు నిరంతరము స్మరిస్తున్నా.
1: You should think of that, what you really want, what you aspire for.
0: దైవం కావాలని నీవు ఆశిస్తున్నావు.
1: You want God.
0: దైవాన్ని ప్రేమిస్తున్నావు.
1: You love God.
0: అట్టి దైవ చింతనే నీవు నిరంతరము చేయి.
1: You should think of God every time.
0: అప్పుడే ఈ చింతనకు మంచి బలం ఏర్పడుతుంది.
1: And then this thinking will gain strength.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: నాకు కలలో పంది రాకూడదు అని అనుకుంటున్నావు.
1: You think that you should not dream a pig.
0: కానీ పంది రాకూడదు అని చెప్పి సంకల్పించుకున్నప్పుడు పందినే నీవు యోచించకూడదు.
1: When you think so, you should not think of a pig at all.
0: అట్లు కాకుండా నాకు కల్లో పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పంది రాకూడదు, పందే నీకు కల్లో వస్తుంది.
1: But on the other hand, if you go on thinking like this, that the pig should not appear in the dream, pig should not appear, it will bound to come there. Why should you think of it when you don't want it?
0: నాకు భగవంతుడు కల్లో రావాలి అని నీవు ఆశించినప్పుడు భగవంతుడు రావాలి, భగవంతుడు రావాలి అని చెప్పినాను. కానీ వస్తే భగవంతుడు నీ అదృష్ట రీతిగా రావచ్చును, లేకపోతే లేకుండా పోవచ్చును. అంతేకాని చెడ్డ మాత్రం నీకు రాదు.
1: When you want God to appear in your dream, you should think of that only. Well, if you are lucky enough, you will certainly find God in your dream.
0: భగవ సృష్టి యందు సర్వము కూడాను పవిత్రమైనటువంటివే.
1: In God's creation, everything is sacred.
0: ఏది కూడాను చెడ్డది అనేటువంటిది జగత్తులో లేదు.
1: There is nothing that is bad in this world.
0: కానీ మానవుని యొక్క దృష్టిలో ఉంటుందది సర్వ చెడ్డలు.
1: Therefore, the bad lies in our outlook.
0: దృష్టిని పవిత్రంగా మార్చుకున్నప్పుడే సృష్టి పవిత్రంగా కనిపిస్తుంది.
1: If we change our outlook and make it sacred, everything would be sacred in turn.
0: కనుక భగవ సృష్టిని మనం ఏమాత్రం కూడాను విమర్శించుటకు అధికారం లేదు.
1: We have no authority to criticize God.
0: భగవ సంకల్పం అనేటువంటిది పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: God's will is pure and sacred.
0: అట్టి పరిశుద్ధము పవిత్రమైనటువంటి యొక్క భగవత్ సంకల్పంలో చెడు ఏ రీతిగా మనకు ప్రాప్తిస్తుంది?
1: In that pure sacred God's will, how do you expect anything bad to set in?
0: కనుకనే సంకల్పములు పరిశుద్ధమైనటువంటివి గాను పవిత్రమైనటువంటివి గాను మాలిన్యరహితమైనటువంటివి గాను ఉంటుండాలి.
1: Therefore, thought should be sacred, pure and unpolluted.
0: అప్పుడే మానవత్వం అనేటువంటి దివ్యత్వాన్ని అందుకోగలదు.
1: Then only we will recognize the divinity in human life.
0: ఈ దివ్యత్వం సాధించినటువంటిది లోకములో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that the divinity could not accomplish.
0: దేనినైనా సాధించగలదు.
1: You can achieve anything.
0: సర్వమును భగవంతుడు అన్ని విధాలా కూడా రక్షిస్తూ ఉంటాడు.
1: God protects everything in every way.
0: పురందర్దాస్ చెప్పాడు.
1: పురందర్దాస్ said,
0: "Bet."

0: కొండపైన రాతిపైన ఒక చెట్టు మలిచింది.
1: యు ఫైండ్ ఎ ప్లాంట్ గ్రోయింగ్ ఆన్ ద మౌంటైన్ టాప్.
0: దానికి కట్టగట్టి ఎరువు వేసి నీరు పోసి సాకినటువంటి వారు ఎవరు?
1: హూ ఇస్ ద వన్ హూ ఫెన్స్డ్ ఇట్ అండ్ వాటర్డ్ ఇట్?
0: అంతా భగవంతుడే.
1: ఇట్స్ ఎవ్రీథింగ్ గాడ్స్.
0: రాతిపైననే చెట్టును పుట్టించి, రాతిపైననే పెంచి దాన్ని మహావృక్షంగా తయారు చేశాడు.
1: It's only God who has sown the seed and who has taken care of the plant, the sapling, to grow on the stone.
0: Nemeligem chitrabannamanu baridavariyaro. Elanti goppa painter aina kudanu nemalini aneka reetiluga thanu paint cheyavachunu kaani bhagavantu srushtinchinatundi original paint anetundi evvarunu veyaleru.
1: The worldly painters can paint beautifully the peacock feathers, but none can ever equal God's painting.
0: Anni kudunu bhagavantuni yokka sankalpam cheta sarvam kudunu chitra vichitram ga kuda tostundi.
1: All the mystery and the wonder are out of God's creation and will.
0: Kanukane Suradas cheppadu chitrambulu trailokya pavitrambulu.

0: ద స్టోరీస్ ఆఫ్ గాడ్
1: దేవుని చరిత్రములు మహా విచిత్రములైనటువంటివి పవిత్రములైనటువంటివి
0: ద మిస్టరీ ఆఫ్ గాడ్ ఈజ్ సో సీక్రెట్ అండ్ వెరీ పెక్యూలియర్
1: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క చరిత్రను మనము గుర్తించడానికి ప్రయత్నించక అపవిత్రమైనటువంటి యొక్క చరిత్రని నిరంతరము స్మరిస్తూ ఉంటున్నాము
0: వి డోంట్ థింక్ ఆఫ్ ఎక్వైరింగ్ ది సీక్రెట్ హిస్టరీ ఆఫ్ ద డివినిటీ బట్ వీ థింక్ ఆఫ్ అన్సీక్రెట్ థింగ్స్
1: దీనికి మూల కారణం ఏమిటి
0: వాట్ ఆర్ ద మెయిన్ కాజ్
1: భగవంతునిపైన ఉండవలసినంత ప్రేమ మనలో లేకపోవటమే దీనికి మూల కారణం
0: ఇట్ ఓన్లీ మీన్స్ వీ డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్ విద్ ఇన్
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను పవిత్రమైనటువంటి ప్రేమను మనము పెంపొందింప చేసుకోవాలి
0: దేర్ఫోర్ ఎవ్రీ మ్యాన్ షుడ్ డెవలప్ ద సీక్రెట్ లవ్
1: ప్రేమనే పరమాత్ముడు
0: లవ్ ఇస్ గాడ్
1: ప్రేమనే పరంజ్యోతి
0: లవ్ ఇస్ లైట్
1: పరంజ్యోతి యొక్క తత్వమే ఈ మానవత్వము
0: ఇట్ ఈజ్ ఓన్లీ ద స్పిరిట్ ఆఫ్ లైట్ దట్ ఈస్ ది హ్యూమన్ లైఫ్
1: కనుక ప్రేమలేని హృదయంగా మరుభూమిగా మనం యొక్క హృదయాన్ని తయారు చేసుకోకూడదు
0: లెట్ అస్ నాట్ మేక్ అవర్ హార్ట్స్ బ్యారన్ బెరెఫ్ట్ ఆఫ్ లవ్
1: కనుకని ఆనాటి గోపికలందరూ కూడాను ప్రేమమయమైనటువంటి హృదయం కావాలని ప్రార్థిస్తూ వచ్చారు
0: గోపికస్ ఇన్ దోస్ డేస్ ప్రేడ్ ఫర్ లవ్ ఇన్ దేర్ హార్ట్స్
1: ప్రేమ

0: మరుభూములైనటువంటి ఈ యొక్క హృదయములైనటువంటి ప్రేమరహితమైనటువంటి భూములు యందు
1: హ్యూమన్ హార్ట్ ఇస్ ఎ డ్రై ల్యాండ్ బ్యారన్ ల్యాండ్
0: ప్రేమాంకురమును పెంపొంద
1: ఫర్ ది సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మినేట్
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద స్పిరిట్ ఆఫ్ లవ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది కృష్ణ గానము సేయగది
1: యాజ్ ద రెయిన్ ఆఫ్ లవ్ ఫాల్స్ యాజ్ ద రివర్ ఆఫ్
0: మానవుడు చేసేటువంటి సర్వ పనులు ఎందు కూడాను సర్వ సంకల్పములు ఎందు కూడాను సర్వ కార్యములు ఎందు కూడాను ప్రేమనే ప్రధానమైనటువంటి ఒక సూత్రంగా తీసుకోవాలి.
1: ద లవ్ విల్ బి ద మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ ఆల్ అవర్ యాక్టివిటీ ఇన్ ఆల్ అవర్ వర్డ్స్.
0: ఈనాటి ప్రేమ కేవలం స్వార్థమైనటువంటి ప్రేమగా రూపొందుతూ ఉన్నది.
1: లవ్ యాజ్ వి ఫైండ్ టుడే
0: ఏ కించిత్తైనను పరార్థమైనటువంటి ప్రేమ మనకు గుర్తించడానికి వీలు పట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ ట్రూ లవ్.
0: సర్వము ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: జగమంతా ప్రేమమయమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ప్రేమ లేని మానవుడు లేడు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ విదౌట్ లవ్.
0: కానీ ఆ పవిత్రమైన ప్రేమను భిన్న మార్గంలో దాని ప్రయాణం చేపించి అపవిత్రంగా మనం వినియోగించుకుని అశాంతికి గురి అవుతున్నాం.
1: ది సీక్రెట్ లవ్ ఇస్ డిస్టార్టెడ్ ప్రొసీడ్స్ అలాంగ్ ద రాంగ్ పాత్ అండ్ దేర్ఫోర్ వి మిస్యూజ్ ఇట్.
0: కనుకనే ఈ ప్రేమను సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: సో వీ షుడ్ సీ దట్ విల్ ఛానల్ ద లవ్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: ఈ ప్రేమకు భగవంతునికి మాత్రమే సన్నిహిత సంబంధ బాంధవ్యము.
1: దేర్ ఇస్ అన్ ఇంటిమేట్ అసోసియేషన్ బిట్వీన్ గాడ్ అండ్
0: ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు ఎందు కానీ వ్యక్తులు ఎందు కానీ విషయం ఎందు కానీ అది అనురాగములే కానీ ప్రేమ కాదు.
1: The love is merely an attachment from the worldly point of view towards the objects in the family.
0: ఇది ప్రాకృతమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములే.
1: It's only worldly association and relation.
0: ఇది ప్రవృత్తి యొక్క లక్షణములే.
1: It's only external outward trend.
0: కానీ నివృత్తి ఎందే ఉంటున్నది ఈ ఆనందము.
1: The true bliss lies in the inward path.
0: ఎంతవరకు మన కోరికలను అదుపులో ఉంచుకుందుమో అంత ఆనందాన్ని మనం పెంచుకున్న వారం అవుతాం.
1: ద మోర్ అండ్ మోర్ వీ పుట్ ఎ సీలింగ్ ఆన్ డిజైర్ యు విల్ బి మోర్ అండ్ మోర్ బ్లిస్ఫుల్.
0: కనుక మానవుడు భగవంతుని ఆశించినప్పుడు నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, if man wants God, he should develop pure, unsullied, steady
0: love. ఈ మనో సంకల్పం ఏమాత్రం కూడా మన కంటికి కనిపించకూడదు.
1: You cannot understand, you cannot see God's will for that matter.
0: నిద్రావస్థ యందు ఈ ప్రకృతి యొక్క దృశ్యములంతా కూడాను సహజంగా అదృశ్యమైపోతున్నాయి.
1: In a deep sleep, all the scenario in the waking state vanish.
0: Kani appayatnanga kudunu prakriti manaku shunyamaipothundadi.
1: Effortlessly the whole world comes to nothingness.
0: Kani prayatnapurukanga aa manasunu manamu shunyam gavinchukovali.
1: However, with all the effort you can withdraw the mind.
0: Manasu tattvanne manam marchipovali.
1: We should forget the very mind itself.
0: Ee manasuku eppudu balam yerpadutundadi.
1: When does the mind grow strong?
0: Sankalpa vikalpalato deeni yokka balam pempondinchukuntundali.
1: The mind grows stronger and stronger with thoughts and counter thoughts.
0: Enduku ee sankalpa vikalpalu?
1: Why thoughts and counter thoughts?
0: Jaragavalasindi jarugutundi.
1: One thing is bound to happen somewhere.
0: Ye matram kudunu vicharinchi prayojanam ledu.
1: There's no use in bothering about it.
0: Kanuka pokammanadu dehame vidhimannu poshinchi rakshinchinannu.
1: You may protect the body in every possible way, but
0: రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యమునందాగినన్.
1: We may hide ourselves in a forest. What is bound to happen will happen.
0: జరగవలసినవి జరుగుతుంటాయి.
1: What is destined to happen will happen.
0: కానీ మనము నిత్యమైనటువంటి యొక్క భావంతో సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం పూర్తిగా విశ్వసించాలి.
1: But we should have full faith in that eternal divinity.
0: ఈనాడు అట్టి పూర్ణ విశ్వాసం లేకపోవటం చేతనే
1: today there is no total faith.
0: భగవంతుడు పూర్ణుడు.
1: God is full and total.
0: కాని అట్టి పూర్ణ స్వరూపుడైన భగవంతుని పొందడానికి నీవు కూడాను పూర్ణ స్వరూపుడు కావాలి.
1: The God who is all perfection and total, you all.
0: అందువల్లనే ఉపనిషత్తులు పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్మనము దచ్చతే.
1: Therefore Upanishad says that is full and this is full.
0: అది పూర్ణమే ఇది పూర్ణమే.
1: That is full and this is also full.
0: ఈ రెండు పూర్ణముల యొక్క ఏకత్వమే మన యొక్క జీవితమైన జీవితత్వము.
1: The unity of the fullness of the both.
0: జీవితం అంటే ఏమిటి? జీవితం అంటే ఏమిటో ప్రతి మానవుడు కూడా ఏమీ అర్థం కావటం లేదు.
1: నో మ్యాన్ ఈజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ద లైఫ్ ఈజ్.
0: ఆహార నిద్ర భయ మాదనాదుతో జీవితాన్ని గడపటమే ఒక జీవితం అనుకుంటున్నారు.
1: హీ కన్సిడర్స్ లైఫ్ మీన్స్ ఓన్లీ ఫుడ్ రేమెంట్ షెల్టర్ ప్యూర్ అండ్ ప్రొక్రియేషన్.
0: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని దైవత్వంగా మనం నిరూపించాలి.
1: We have to demonstrate and prove and experience the divinity in human life.
0: పశుత్వం నుండి మానవత్వానికి వచ్చింది.
1: Right from the animal stage.
0: దైవత్వానికి చేరాలి.
1: Right from the stage of animal, we have come to a stage of human, and then we should be divine.
0: జంతువునాం నరజన్మ దుర్లభం. నరజన్మ దుర్లభం అంటే ఈ విధమైనటువంటి మార్గంలో ఇది దుర్లభం అవుతుంది.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రియలీ రేర్ ఇఫ్ వీ లీడ్ లైఫ్ ఇన్ దిస్ డైరెక్షన్.
0: చేరవలసిన గమ్యాన్ని చేరక,
1: వితౌట్ రీచింగ్
0: చేయవలసిన ప్రయత్నాలు చేయక,
1: వితౌట్ రీచింగ్ ది డెస్టినేషన్, వితౌట్ మేకింగ్ ఎ ఫర్ ఇన్ దట్ వే.
0: అంటే ఏ రీతిగా చిక్కుతుంది?
1: హౌ డు యూ అటైన్ దట్?
0: కాలు కడప దాటదు.
1: You don't just proceed, step forward.
0: ఖర్చు కాకూడదు.
1: You don't want to spend
0: money.
1: కైవల్యం
0: ఉట్టి ఒళ్ళో పడాలి.
1: But the very heaven should fall on
0: your లాప్. యొక్క ప్రభావము.
1: This is the influence of Kali age.
0: మానవుడు ఏమాత్రం కూడా నువ్వు శ్రమించి పనిచేయటం లేదు.
1: Man is not making effort. He is not working.
0: కర్మణ్యేవా అధికారశ్చ. మన యొక్క అధికారం కర్మాధికారమే.
1: You got every right on your action.
0: ఎందుకోసము?
1: వాయ్?
0: కర్మానుబంధీని మనుష్యలోకి. మనుష్యుడు కర్మ చేత బంధించబడినటువంటి వాడు.
1: మ్యాన్ ఈస్ బౌండ్ బై యాక్షన్ ఇన్ దిస్ వరల్డ్.
0: శరీరమాద్యం కలు ధర్మ సాధకం. మనం పనులు చేయాలి.
1: వీ షుడ్ వర్క్.
0: కానీ ఈనాడు పని చేయడానికి ఎవరు కూడా ముందంజ వేయటం లేదు.
1: నో వన్ ఇస్ కమింగ్ ఫార్వర్డ్ టు వర్క్ టుడే.
0: కానీ ఫలితం మాత్రం కావాలి.
1: బట్ దే వాంట్ గుడ్ రిజల్ట్.
0: ఏ రీతిగా వస్తుంది?
1: హౌ డు ఎక్స్పెక్ట్ దెమ్?
0: పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేశ్చంతి మానవ న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతు యత్నత. పుణ్యఫలం కావాలి కావాలి కావాలి ఆశిస్తున్నాము.
1: హి వాంట్స్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఆల్ మెరిటోరియస్ డీడ్స్.
0: కానీ పుణ్యకర్మలు చేస్తున్నామా?
1: బట్ డస్ హి ఇండల్జ్ ఇన్ గుడ్ యాక్టివిటీ?
0: పుణ్యకర్మలు చేయక పుణ్యఫలం ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: వితౌట్ గుడ్ యాక్షన్స్ హౌ డు ఎక్స్పెక్ట్ మెరిట్?
0: పాప ఫలం నాకు వద్దు అంటున్నాము.
1: హి డస్ నాట్ ఎనీ సిన్.
0: కానీ పాప ఫలం చేయకుండా ఉంటున్నావా పాప కార్యములు?
1: బట్ ఆర్ యూ రిఫ్రైనింగ్ ఫ్రమ్ కమిటింగ్
0: పాప కార్యములు? ముందంజ వేస్తున్నావు.
1: హి గోస్ అహెడ్ స్టెప్స్ ఫార్వర్డ్ టు కమిట్ సిన్స్.
0: కనుక ఏది వద్దు అనుకుంటున్నావో దాన్ని చేయకుండా.
1: What you don't want, you should not do it anyway.
0: కరికి ఈ మానవత్వంలో ఈనాడు ఈ యొక్క చంచలత్వం చాలా మితిమీరిపోయినది.
1: In human life, this wavering nature is increasing.
0: ఇది సరైనటువంటిది కాదు.
1: It's not proper.
0: నిజముగా ఇది మృగ లక్షణములే కానీ మానవ లక్షణములు కాదు.
1: Truly speaking, these are animal qualities and not human qualities.
0: సత్యము,
1: truth,
0: ప్రేమ,
1: love,
0: సహనము,
1: సానుభూతి,
0: compassion, త్యాగము, ఈ మానవతా గుణములు.
1: These are human values.
0: కామము, క్రోధము, లోభము, మోహము, మనము, మాత్సర్యము, ఇలాంటి ఈశ అసూయలంతా కూడాను మృగ లక్షణాలు.
1: The lust, greed and avarice and ego, they are animal qualities.
0: కనుక మొట్టమొదట నేను మృగము కాదు, నేను మానవుడను అనేటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి.
1: Therefore we should have full faith that every one of us is a human being and not an animal.
0: ఏ పూజలు చేయకపోయినప్పటికీ, ఏ వ్రతములు ఆచరించకపోయినప్పటికీ, ఏ దర్శనము చేయకపోయినప్పటికీ హృదయంలో పవిత్రమైన భావం నింపుకుంటే అది ఎంతో గొప్పతనం.
1: We may not worship, we may not do any ritual at all, but if there is sanctity, sacredness in our heart,
0: సహాయం చేయి.
1: To the extent possible, help others.
0: ఇంతియే చాలు.
1: That's enough.
0: ఇదియే జపము, ఇదియే తపము, ఇదియే సర్వము.
1: Helping others to the extent possible is the true penance, that's true meditation.
0: పవిత్రమైనటువంటి పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో పాల్గొనక రామ్ రామ్ రామ్ రామ్ రామ్ అని జపం చెప్తే ఇది కేవలం కాలం వ్యర్థం చేసినటువంటి వారమే అవుతాం.
1: When service is required, if you go on chanting God's name, it is waste of time.
0: రామనామమును స్మరించే సమయం లోపల రాములు చేసినటువంటి ఘనకార్యమేమిటి?
1: While chanting Rama's name, what is the mission that you have taken upon yourself?
0: సత్యవాక్ పరిపాలన సత్యమును పాటించడమే రాముల యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: You should speak truth, which is the main quality of Rama.
0: పితృవాక్య పరిపాలన ఇది రాముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: The main principle of Rama is that he followed the command of his father.
0: ఎంతమంది చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆజ్ఞను నడుచుకుంటున్నారు.
1: How many are following these things?
0: ఎంతమంది సత్యాన్ని పలుకుతున్నారు?
1: How many speak truth?
0: సత్యమునకై సర్వమును త్యాగం చేశాడు.
1: He sacrificed everything for truth.
0: తనకు అధికారంలో ఉండినటువంటి ఒక రాజ్యాన్ని కూడా త్యజించాడు.
1: హి సాక్రిఫైస్ హిస్ కింగ్డమ్.
0: భయంకరమైనటువంటి అరణ్యములో కాలంలో గడిపాడు.
1: హి ఆల్సో ఎంటర్డ్ ఇంటూ దట్ థిక్
0: డెన్స్ గడిపాడు. ఆనందంగా గడిపాడు.
1: హౌ హాస్ హి స్పెంట్ హిస్ టైమ్?
0: సత్యమును పరిపాలించేటువంటి విషయమునందు ఆనందం మనకు అభివృద్ధి అవుతుంటాడు.
1: హి వాస్ సో హ్యాపీ ఇన్ అబ్జర్వింగ్ స్పీకింగ్ ట్రూత్.
0: కానీ ఈనాడు రామభక్తులం అనుకుంటున్నాము.
1: But today we think that we are devotees of Rama.
0: Ramulu edi tejinchado avanni manam teeskuntunnam.
1: We are accepting those which are given up by Rama.
0: Ramulu chesinatundi panulu manam cheyatam ledhu.
1: We are not doing anything that's done by Rama.
0: Ramulu pitruvakya paripalanalo sarvasthani tyagam chesadu.
1: Rama sacrificed everything while following the command.
0: Athani yokka moodu margamulu pradhanamaitvantivi.
1: There are three main principles that he followed.
0: Kantham సత్యస్య భూషణం.
1: ఇట్ ఈస్ ది ట్రూత్ దట్ ఈస్ జ్యువెల్ టు దిస్ నెక్.
0: Danam hastasya bhushanam.
1: It is the charity that is the jewel to the hand.
0: Srotram shastrasya bhushanam.
1: Listening to the sacred text is a precious jewel to the ear.
0: Kim prayojinam.
1: What is the use of
0: it? ఇంతకంటే మించినటువంటి అలంకారం మనకి ఏంటి?
1: What more, what else you want?
0: మన కంఠమునకు సత్యమే భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు పవిత్రమైనటువంటి శ్రవణమే అలంకారం.
1: For our ear, listening to sacred things is the proper decoration.
0: ఇంతకంటే మానవునికి అలంకారమైనటువంటి మరొక నగలు లేవు.
1: Man doesn't need any more of any decorative thing.
0: ఇవి శాశ్వతమైనటువంటివి.
1: This is permanent.
0: ఇవి సత్యమైనటువంటివి. ఇవి నిత్యమైనటువంటివి.
1: They are eternal.
0: మానవత్వాన్ని తరింపజేసేటువంటివి.
1: They will redeem our human life.
0: దైవాన్ని వరింపజేసేటువంటివి.
1: And you will also attain God.
0: ఇలాంటి నిత్య సత్యమైనటువంటి యొక్క భావములను ఈనాడు మానవుడు విస్మరించాడు.
1: Man has forgotten these eternal principles of
0: భూషణము అలంకారం.
1: It is the truth that is the real jewel.
0: మన హస్తమునకు త్యాగమే అలంకారం.
1: Our hand sacrifice is the decoration.
0: మన శ్రోత్రములకు

0: Man has forgotten these eternal principles of truth.
1: ప్రతి మానవుడు కూడాను శ్రమించి పనిచేయాలి.
0: ఎవ్రీ మ్యాన్ మస్ట్ వర్క్ హార్డ్.
1: ఈనాడు భారతదేశంలో లేనిటువంటి సౌకర్యములు ఏ దేశంలో లేవు.
0: The conveniences present here in this country are not present anywhere. There is a vast land here.
1: విశాలమైనటువంటి ఒక నదులు ఉంటున్నాయి.
0: There are rivers.
1: శాశ్వతమైనటువంటి ప్రవహించేటువంటి నదులు ఉంటున్నాయి.
0: We have got the resources, water resources.
1: కానీ మన ఆకలికి దప్పులకు తీర్చేటువంటి ఒక కృషులు చేసేటువంటి ఒక పెద్ద సంపద కూడా ఉంటుండాలి.
0: And we have got lot of wealth that would certainly appease our hunger.
1: ఇన్ని ఉంటుండి కూడాను ప్రాచీన కాలం నందు అన్నపూర్ణాదేవిగా పేరొందినటువంటి ఈ భారతదేశము ఈనాడు అన్నమో రామచంద్ర అనేటువంటి ఈ రోదన వినవలసి వచ్చింది.
0: భారత్ విచ్ ఇస్ కాల్డ్ అన్నపూర్ణ, ద గాడెస్ ఆఫ్ ఫుడ్, టుడే ఇట్ హ్యాస్ టు క్రై ఫర్ ఫుడ్.
1: కారణం ఏమిటి?
0: వై
1: మనం నడువంచి పని చేయటం లేదు.
0: బికాజ్ వి ఆర్ నాట్ డూయింగ్ వాట్ వర్క్.
1: కావలసినంత భూములు ఉంటున్నాయి.
0: లాస్ట్
1: లైఫ్ కృషి చేయి,
0: వర్క్ హార్డ్.
1: అది నీ ఋషితత్వాన్ని పోషిస్తుంది.
0: దట్ విల్ ఓన్లీ విల్ కీప్ అప్ యువర్ సెయింట్ హుడ్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క సమాజ సంక్షేమానికి తగినటువంటి ఒక కృషి మనం చేయాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ రెండర్ సర్వీస్ కీపింగ్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: ఎవరూ చేయటం లేదు.
0: నన్ ఆర్ డూయింగ్ దిస్.
1: కావాల్సింది ధనము ధనము ధనము ధనము.
0: వాట్ ఈస్ నీడెడ్ టుడే ఈస్ మనీ.
1: ఉన్న భూములు కూడా అమ్ముకొని పట్టణాల్లో పోయి చేరిపోతున్నారు చాలా మంది.
0: మెనీ పీపుల్ విల్ సెల్ అవుట్ దేర్ ల్యాండ్ అండ్ గో టు ద సిటీస్ అండ్ టౌన్స్.
1: పల్లెల లోపలనే ఇంకా అంతో ఇంతో భారతీయ సంస్కృతి మిగిలి ఉంటుండాలి.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఈస్ ప్రెజెంట్ ఇన్ విలేజెస్ టు సమ్ ఎక్స్టెంట్.
1: ఆ కల్చర్ ను పోషించేటువంటి మహనీయులు ఏ నూటికొక్కరో కోటికొక్కరో కనిపిస్తారు.
0: దేర్ విల్ బి 1 in 100, 1 in 1 crore హూ విల్ ట్రై టు కీప్ అప్ దిస్ భారత్ కల్చర్.
1: ఒక్కొక్క ప్రదేశం నందు ఒక్కొక్క కల్చర్ ను పోషిస్తూ వచ్చారు.
0: At every place it has got its own culture which has got to be sustained.
1: Kuchipudi meeku telusunu.
0: You know Kuchipudi.
1: Dani oka culture, dani oka samskruti ee naati kudano aa Kuchipudi prajalu paatistu untunnaru.
0: The culture of Kuchipudi is followed down this day.
1: Vaaru enta vidyalu unnapudikini enta sampadalu undinappudikini enni vidhamulaitundi sukha santoshamulu undinappudikini culture nu maatram vadalatam ledu.
0: In spite of their plenty and prosperity and high knowledge and education, they have not given up their culture.
1: Adi manavatva yokka lakshanam.
0: That is the quality of mankind.
1: ప్రాచీన కాలం నుండి భారతదేశము అన్ని దేశములకు ఆధ్యాత్మిక తత్వం పోషింపబడుతూ వచ్చింది.
0: Since ancient times, Bharat has been sustaining itself.
1: నాటి మొదలు నేటి వరకు లోకస్తమస్తా సుఖినో భవంతుని హైందవ సాంప్రదాయాన్ని చాటుతూ వచ్చింది.
0: It has been propagating the principle that everybody should be happy in this world, then and now.
1: ఇలాంటి పరిస్థితులు ఎందు విదేశముల యొక్క ప్రభావము, విదేశముల యొక్క సంస్కారము, విదేశం యొక్క సంపర్కము చేతనే మానవత్వం అనేటువంటి పూర్తి పోతూ వస్తుండాలి.
0: బికాస్ ఆఫ్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్సెస్, వెస్టర్న్ థాట్ అండ్ కల్చర్, వీ హావ్ రూయిన్డ్ అవర్ ఓన్ హ్యూమన్ క్వాలిటీ అండ్ నేచర్.
1: నీ యొక్క కల్చర్ నీవు ఎందుకు కాపాడుకోకూడదు?
0: వై డోంట్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ కల్చర్?
1: నీ యొక్క సంస్కృతిని నీవు ఎందుకు పోషించుకోకూడదు?
0: వై డోంట్ యూ సస్టైన్ అండ్ మెయింటైన్?
1: ఈ సంస్కృతి అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు భారతీయులు.
0: భారతీయ స్టూడియో అనే పొజిషన్ దగ్గర
1: ఎవరు? భారతీయుడు.
0: హూ ఇస్ భారతీయ?
1: భారతదేశంలో పుట్టినటువంటి వాడు కాదు భారతీయుడు.
0: నాట్ ద వన్ హూ ఇస్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ.
1: సత్యం వద ధర్మం చర ఈ రెండింటిని ఎవరు పాలిస్తుంటాడు వాడంతా భారతీయుడే.
0: ద వన్ హూ స్పీక్స్ ట్రూత్, the one who follows the path of righteousness is a bharatiya.
1: భారతదేశంలో పుట్టానని భారతదేశంలో పెరిగానని నేను ఒక భారతీయుడని భావిస్తున్నావు? కాదు కాదు. ఇది నాదు మాతృదేశము, ఇది నా ప్రియ మాతృభాష, ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువలేరని బతికిన పీండు ఒకండు వసుడను కనడా.
0: బై మియర్లీ టేకింగ్ బర్త్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్, by merely growing over here, you cannot claim to be a bharatiya.
1: ee bharatiya samskrutini chaatalenaatundi vaadu bratikina peenugutho samaanami.
0: If one cannot propagate and observe the culture of Bharat, is that
1: enta gaadamainatundi, enta madhuramainatundi, enta gambheeramainatundi, enta viluvainatundi.
0: How majestic it is, how wonderful it is, how sacred and majestic it is.
1: ఇంత గొప్పతరమైనటువంటి యొక్క భారతీయ సంస్కృతిని ఈనాడు పూర్తి మనం గాలికి వదిలిపెట్టాం.
0: సచ్ మైటీ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ జస్ట్ లెఫ్ట్.
1: అందువల్లనే మానవుడు సర్వ సౌఖ్యం ఉండినప్పటికీ, సర్వ సదుపాయం ఉండినప్పటికీ తాను శాంతిని పొందలేకపోతున్నాడు.
0: ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ మ్యాన్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ పీస్. దో హీ హస్ ఆల్ కన్వీనియన్సెస్,
1: కానీ శాంతి లేదు.
0: బట్ హీ హస్ నో పీస్.
1: ఒకానొక సమయంలో
0: ఎట్ వన్ టైమ్
1: ఈశ్వరుడు ఒక వ్యక్తిని సృష్టించి
0: ఈశ్వర
1: నానా నీకేమి కావాలో కోరుకోమన్నాడు.
0: He said, desire whatever you want.
1: తాను కోరినవన్నీ ఇస్తానన్నాడు.
0: He said, he will grant all the boons that he asked for.
1: నాకు ఈ కనక వస్త్రాలు, సరైనటువంటి ధన కనక వస్త్రాలు అన్ని కూడా నాకు కావాలి అన్నాడు.
0: He wanted all the conveniences.
1: అడిగినవన్నీ ఇచ్చాడు.

0: get all the boon.
1: నీవు అనుభవించుకోమన్నాడు.
0: You enjoy yourself.
1: కానీ ప్రక్కలో పార్వతి ఉంటుండి, ఏమిటండి ఇన్ని అడిగినవన్నీ ఇస్తున్నారు బోలా శంకరుడు, ఇంక వాడు మనమన్ను కూడా తలవడే, కనుక అతనికి ఏదైనా కొన్ని కట్టుబాట్లు పెడితే మంచిది అన్నాడు.
0: పార్వతి ది కాన్సెప్ట్ ప్రెసెంట్ బై సైడ్ ఆఫ్ శివ సెడ్, ఇట్స్ నెసెసరీ టు రెగ్యులేట్ దిస్ పర్సన్ బికాస్ హి కెనాట్ ఎంజాయ్ ఆల్ దట్ యు గ్రాంటెడ్.
1: వాడు కోరేటువంటిది ధనకనక వస్తు వాహనాదులు మాత్రమే, భౌతికమైనవి కోరుతున్నాడు.
0: And Siva says, what all he has been aspiring
1: in
0: are worldly things. I don't object.
1: కాని జీవితానికి అవసరమైనటువంటిది, ప్రధానమైన ప్రాణ సమానమైనటువంటిది నా దగ్గరనే ఉంచుకున్నానన్నాడు.
0: However, that which is most important, the very life principle, is with me only.
1: ఏమిటది?
0: What is that?
1: శాంతి నా దగ్గరనే పెట్టుకున్నానన్నాడు. ఈ శాంతి లేని వానికి ఎన్ని లభ్యముండి కూడాను ఏమి ప్రయోజనము?
0: That peace which is most essential is with me only. Without that, what
1: Ravanaku kavasanta dhanakanaka vasuvanal kotalu kudanu suvarnamto kattukunnadu.
0: Ravana has got lots of plenty and prosperity with all the mansions built of gold.
1: Santa sambuna vidu vidulu dantasadalu vadamedalu nantu chesina danujavalanu kantakeli gruhamulasenu inta goppa siri sampadalato tulutugutunnadu.
0: He has got a lot of prosperity and plenty that all the mansions in the streets are made up of gold and precious stones.
1: Vidyalu chustana 64 vidyalu nerchinadu.
0: He is an expert in 64 forms of knowledge.
1: బుద్ధిబలము బుద్ధిబలం చూస్తామని అంతకంటే ఇంకా మించిన వారు లేరు.
0: He is highly intelligent.
1: ఇన్ని ఉండి ఏమి ప్రయోజనము?
0: What is the use of all this?
1: ఒక్క దుర్గుణం చేతనే శాంతిని కోల్పోయాడు.
0: Because of one bad quality, he lost the entire peace.
1: ఇంకా హిరణ్యకశిపుడు చూస్తామా, గొప్ప సైంటిస్ట్.
0: హిరణ్యకశిపు is a great scientist.
1: పంచభూతములను కూడాను హస్తగతం చేసుకుని ఆడుకుంటూ కూర్చున్నాడు.
0: He could control all the five elements and he could dance and play with them.
1: కేవలం చేపల వలె జలములో సంచరించడానికి ప్రయత్నించాడు.
0: హీ మేడ్ ఎన్ ఎఫర్ట్ టు స్విమ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
1: రెక్కలు లేని పక్షి వలె ఆకాశంలో సంచరించాడు.
0: హీ వాంటెడ్ టు ఫ్లై లైక్ ఎ బర్డ్ ఇన్ ది స్కై.
1: అన్ని తాను చేయలేనటువంటి పనులు ఒక్కటి కూడా కనిపించలేదు.
0: నథింగ్ దట్ హీ కుడ్ నాట్
1: అచీవ్. ఇన్ని ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ విత్ ఆల్?
1: ద్వేషము అనేటువంటిది ఒక పెద్ద రోగం ఉండటం చేతనే తాను సర్వమును కోల్పోయాడు.
0: బికాస్ ఆఫ్ ది డెడ్లీ డిసీజ్ ఆఫ్ హేట్రెడ్ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: దుర్యోధనుడు,
0: దుర్యోధన
1: ఎంత రాజనీతి తెలిసినటువంటి వాడు.
0: హీ నోస్ ఆల్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
1: సర్వ విధమైనటువంటి శక్తులంతా ఉంటున్నాయి.
0: హిస్ గాట్ ఆల్ కెపాసిటీస్.
1: ఎన్ని ఉండి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
1: అసూయ అనేటువంటి దుర్గుణం అతనిలో ఉండటం చేతనే సర్వము అతపత్రమైపోయాడు.
0: బికాస్ ఆఫ్ ది జెలసీ హీ హాస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
1: కనుకనే దుర్గుణములు అనేటువంటిది మనలో హృదయంలో ప్రవేశించకుండా చేసుకోవాలి.
0: సో వీ షుడ్ సీ దట్ దేర్ వుడ్ బి నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ అవర్ హార్ట్.
1: ఆ దుర్గుణములు మనలో ప్రవేశించిన ఇంకా అన్ని విధములు కూడా మనము దుర్మార్గంలో ప్రవేశపెడుతుంది.
0: వెన్ వన్స్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్ విల్ ప్రొసీడ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: ఈనాడు విజయదశమి.
0: టుడే ఈజ్ విజయదశమి.
1: అనగా పరాశక్తి రాక్షసులను సంహరించి ఈనాడు పరిపూర్ణమైనటువంటి యొక్క శాంతిని దేశానికి అందించినటువంటి దినం.
0: ఇట్ ఇస్ ది డే విన్ పరాశక్తి కిల్డ్ ఆల్ ద డెమన్స్ అండ్ ఎన్ష్యూర్డ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది ఎంటైర్ మ్యాన్కైండ్.
1: దుర్గా సరస్వతి లక్ష్మి అన్నారు.
0: We speak of Durga, Saraswati, Lakshmi.
1: Durga అనగా ఎవరు?
0: Who is Durga?
1: ఎక్కడ ఈ దుర్గం ఉంటుందది?
0: Where is she?
1: మన హృదయమే దుర్గం.
0: Our heart is Durga.
1: ఆ దివ్యమైనటువంటి శక్తియే ఈ యొక్క దుర్గాదేవి.
0: That the divine power is Durga.
1: అక్కడ నుంచి వస్తుందది వాక్.
0: Out of that comes the speech faculty.
1: ఆ వాక్కే సరస్వతి.
0: That the very word is Saraswati.
1: ఈ హృదయాన్ని వాక్కును ఆధారం చేసుకుని చేతులతో కర్మలు ఆచరిస్తూ ఉంటుండాలి.
0: With the heart and the speech faculty, we work with our hands.
1: ఇది ఏ లక్ష్మి.
0: దిస్ హ్యాండ్ సిగ్నిఫైస్ లక్ష్మి.
1: కనుక లక్ష్మి దుర్గా సరస్వతులు ఎక్కడ ఉంటున్నారు?
0: లక్ష్మి దుర్గా సరస్వతి వేర్ ఆర్ దే?
1: అందరూ మన యందే ఉంటున్నారు.
0: దే ఆర్ విద్ ఇన్.
1: నీవే దుర్గా, నీవే లక్ష్మి, నీవే సరస్వతి.
0: యు ఆర్ దుర్గా, యు ఆర్ లక్ష్మి, యు ఆర్ సరస్వతి.
1: అన్ని నీలోనే ఉంచుకుని ఎక్కడనో బయట వెతుకుతానికి పోవటం ఇది ఎంత వెర్రితనం.
0: All are within you. How foolish you are that you are in search of these things in the outside world.
1: Gayatri antakudanu om bhur bhuvasvaha bhur bhuvasvaha. Ee moodu kudanu mullokamlu mane hrudayamlande untunnavi.
0: That is the declaration of Gayatri mantra, that all the three worlds are within your heart.
1: Ee moodu lokamlu kudanu manaswaroopame dharinchindi.
0: All the three have taken your own form.
1: Deham oka lokamu. దేహం ఒక లోకము.
0: బాడీ ఈజ్ వన్ వర్ల్డ్.
1: మనస్సు ఒక లోకము.
0: మైండ్ అనదర్.
1: ఆత్మ ఒక లోకము.
0: ఆత్మ
1: ఇవే మూడు లోకములు. భూర్ భువస్వః. భూలోకం అనగా దేహమే.
0: భూలోక ఇస్ ద బాడీ.
1: కనుక ఇది ప్రకృతి అంటున్నారు, దేహాన్ని కూడాను ప్రకృతి అంటున్నాము.
0: అండ్ వీ సే నేచర్ ప్రకృతి అవుట్.
1: ఈ ప్రకృతిలో ఏ పంచభూతములు ఉంటున్నాయో దేహంలో కూడాను అదే పంచభూతములు ఉంటున్నాయి.
0: ఫైవ్ ఎలిమెంట్స్ ప్రెసెంట్ ఇన్ అవుట్ సైడ్ నేచర్ ఆర్ ఇన్ యువర్ బాడీ ఆల్సో.
1: కనుకనే మన దేహమే భూలోకము.
0: దేర్ఫర్ అవర్ బాడీ స్టాండ్స్ ఫర్ భూలోక.
1: మనసే భూవర్లోకము.
0: అవర్ మైండ్ ఇస్ భూవర్లోక.
1: మన ఆత్మనే సువర్లోకము.
0: ద స్పిరిట్ ఇస్ సువర్లోక.
1: ఈ మూడు లోకములు కూడాను ముమ్మూర్తిగా స్వరూపించినటువంటి వాడు మానవుడు.
0: ఆల్ ది త్రీ, ది ట్రినిటీ ఆర్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
1: ఈ సర్వశక్తులు కూడాను ఉండినప్పటికీ మానవుడు శక్తిహీనుడిగా జీవిస్తున్నాడు.
0: దో హీ సో స్ట్రాంగ్ బట్ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ
1: వీడు తరుచుకుంటే సాధించలేనిటువంటిది ఒక్కటి కూడా లోకంలో లేదు.
0: ఇఫ్ యు రియల్లీ డిటర్మిన్ దేర్ ఇస్ నథింగ్ దట్ యు కెనాట్ అచీవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: చూచారా సైంటిస్టులు.
0: You have seen the science.
1: లక్షల మైలు అంతరిక్షయానాన్ని వెళ్లిపోతున్నారు.
0: They can travel to the space lakhs and lakhs of miles.
1: కానీ
0: but
1: అర్ధ ఇంచి హృదయాంతరాళానికి పోవటం లేదు.
0: బట్ హాఫ్ ఎన్ ఇంచ్ దే కెనాట్ ట్రావెల్ విత్ ఇన్.
1: బయటికి తిరుగుతున్నారే కానీ లోపల ప్రవేశించడం లేదు.
0: దే మూవ్ అవుట్ సైడ్ బట్ దే డోంట్ గో ఇన్.
1: శాంతి లోపలదే కానీ బయటది కాదు.
0: పీస్ ఈజ్ ఇన్ సైడ్ నాట్ అవుట్ సైడ్.
1: బయటంతా అశాంతి అశాంతి అశాంతి.
0: అవుట్ సైడ్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: శాంతి మనలో ఉంటుండాలి.
0: పీస్ ఈజ్ విత్ ఇన్ అస్.
1: కనుకనే మనం లోపల దృష్టిని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ దిస్ ఇన్వర్డ్ పాత్.
1: ఎప్పుడే మనకు శాంతి లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ విల్ అక్వైర్ పీస్.
1: మానవ జన్మ ఎత్తినందుకు సార్థకం అవుతుంది.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్ ఫర్ దట్ మ్యాటర్.
1: ఇలాంటి సార్థకతను గావించుకునే నిమిత్తమే మానవత్వము మనకు ప్రాప్తించిందని విశ్వసించాలి.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ గిఫ్టెడ్ టు రియలైజ్ ద గోల్ అండ్ ఆబ్జెక్టివ్.
1: ఎంత కాలమైనా బాహ్యమైనటువంటి పూజలతో, బాహ్యమైన వ్రతములతో, బాహ్యమైన తపస్సులతో ఇది ఏమాత్రం కూడా మనం సాధించలేము.
0: విత్ ఆల్ ది ఎక్స్టర్నల్ ఫార్మ్స్ ఆఫ్ రిచువల్స్ అండ్ వర్షిప్ యూ కెన్ నెవర్ అటైన్ రీచ్ ద గోల్.
1: మనము దానిని అనుభవించాలి.
0: వెట్ ఎక్స్పీరియన్స్.
1: అనుభవించి ఆనందించాలి.
0: విత్ ఎక్స్పీరియన్స్ అండ్ బి బ్లిస్.
1: ఆనందం తిరిగి 10 మందికి పంచిపెట్టాలి.
0: అండ్ దిస్ బ్లిస్ విల్ స్టే, యు హావ్ గాట్ టు షేర్ విత్ అదర్స్.
1: ప్రతి మానవుడు కూడాను ప్రతి విషయం కూడాను చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
0: ఎవ్రీవన్ షుడ్ కండక్ట్ అకార్డింగ్ టు ద టీచింగ్.
1: ఈ ఆచరణలో పెట్టకుండా పోయినప్పుడు ఎన్ని చదివి మన ప్రయోజనమేమిటి?
0: వెన్ వి డోంట్ ప్రాక్టీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ మీ
1: ఎర్నింగ్. ఎంత గొప్ప విద్యావంతుడై ప్రయోజనమేమిటి?
0: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్.
1: కనుక అంధకారం వెళ్ళ హతమారునే చూడ వస్తుందో దీపపు వార్త వలన.
0: విల్ ఆల్ ద డార్క్నెస్ బి డిస్పెల్డ్ బై ది అనౌన్స్మెంట్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్.
1: రోగపీడితుని బల్ రోగము తీరున ఔషధ మహిమము అంత విన్న.
0: విల్ ఆల్ ది డిసీజ్ బి క్యూర్డ్ బై లిసనింగ్ టు ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్.
1: నిరుపేదవాని పేదరికము పోవున విత్త ప్రభావము విన్న ఎంత.
0: విల్ ద పావర్టీ బి టేకెన్ అవుట్ బై లిసనింగ్ టు ది
1: ఆగున్న మానవుని ఆకలి తీరున పంచభక్ష్యముల పాకము విన.
0: విల్ ఎవర్ ద హంగ్రీ మ్యాన్ ద హంగర్ వుడ్ బి
1: లేదు.
0: సో నథింగ్ ఆఫ్ దట్ షార్ట్
1: చెయ్యాలి.
0: వన్ హ్యాస్ టు డూ.
1: తట్టలో ఉన్నటువంటి పదార్థము ఆకలి తీరాలంటే పొట్టలో చేరడానికి నోటికి చేతికి పని పెట్టాలి.
0: బట్ ద ఫుడ్ దట్ ఈస్ సర్వ్డ్ ఆన్ ద ప్లేట్ వన్ మస్ట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు కలెక్ట్ ద ఫుడ్ అండ్ ఈట్.
1: చేతితో పని చేయాలి.
0: యూ మస్ట్ వర్క్ విత్ యువర్
1: హ్యాండ్స్. అనుభవించాలి.
0: అండ్ దెన్ యూ మస్ట్ ఎక్స్పీరియన్స్.
1: తెలుగులో కూడా చెప్తుంటారు చాలా మంది.
0: ఇన్ తెలుగు ఆల్సో ఇట్ సెడ్
1: రెక్కలాడితే డొక్కలాడతాయని.
0: అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్
1: మనం పని చేయకుండా మాత్రం ఆహారం తినాలంటే ఎట్లా నీకు సాధ్యమవుతుంది? అది నీకు అధికారం లేదే.
0: వితౌట్ వర్కింగ్ హార్డ్ హౌ కెన్ యూ లీడ్ యువర్ లైఫ్.
1: పని చేయి,
0: వర్క్ వెల్,
1: అప్పుడే నీవు తగినటువంటి యొక్క తినడానికి కూడా ఒక అధికారం వస్తుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఈట్.
1: కండలు అరిగేటట్టుగా నీవు పని చేస్తే పండ్లు అరిగేటట్టుగా నీవు తినవచ్చు.
0: యూ విల్ వర్క్ హార్డ్ విత్ ఆల్ ద మజిల్ పవర్ యూ కెన్ ఆల్సో ఈట్ వెల్.
1: కానీ ఇప్పుడు ఏ మాత్రము కండలు అదరటం లేదు, కదలటం లేదు.
0: టుడే వీ డోంట్ వర్క్.
1: పండ్లు మాత్రం ఎప్పుడు కూడా కదులుతూనే ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ అవర్ టీత్ ఆర్ నాట్ దట్ స్ట్రాంగ్.
1: దీనిని రామాయణం లోపల కబందుడు అని పేరు పెట్టారు.
0: దిస్ నేచర్ ఈ స్టేటెడ్ సింబలైజ్ బై నేమ్ ఆఫ్ కబంధ ఇన్ రామాయణ.
1: కబంధునికి తల ఎక్కడ ఉంటుండాలి?
0: వేర్ ది హెడ్ ఆఫ్ కబంధ?
1: భుజముల పైన లేదు, కడుపు పైన ఉంటుండాలి తల.
0: ది హెడ్ ఈస్ నాట్ ఆన్ ద షోల్డర్.
1: అనగా దీని అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ మీనింగ్?
1: నిరంతరము సర్వకాల సర్వావస్థలు ఎందుకు ఈ తల కడుపును మాత్రమే చింతిస్తుండాలి అని నిరూపిస్తూ వచ్చాడు. కడుపు కాదు మనకు ప్రధానము.
0: ఇస్ నాట్ ది స్టమక్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: మన యొక్క హృదయం చాలా పవిత్రం చేసుకోవాలి.
0: వీ షుడ్ మేక్ అవర్ హార్ట్ సేక్రెడ్.
1: మన తలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ ద విజ్డమ్ ఇన్ అవర్ హెడ్.
1: అది ఏ జ్ఞానాదేవతు కైవల్యం.
0: దట్ విజ్డమ్ టేక్ గివ్స్ యు ఆల్ ద లిబరేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు అనేక విద్యలు నేర్చుతున్నారు.
0: యు స్టడీ.
1: గొప్ప డిగ్రీలు పొందుతున్నారు.
0: యు ఆల్సో గెట్ డిగ్రీ.
1: ఉద్యోగాల కోసం చేస్తున్నారు.
0: యు ఆల్సో డూ జాబ్.
1: ఇంకా విదేశాలకు వెళుతున్నారు.
0: యు గో అబ్రాడ్.
1: కానీ ఇవన్నీ దేని లక్ష్యంతో మీరు చేస్తున్నారు?
0: వాట్ ఫార్ యు డూ దీస్ థింగ్స్?
1: మానసిక శాంతి కావాలి.
0: ఇట్స్ ఓన్లీ ఫార్
1: మానసిక శాంతి లేనటువంటి యొక్క ఎంత ధనమును సంపాదించి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ ది మెంటల్ పీస్ వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ ద మనీ దట్ యు ఎర్న్?
1: ఇది ప్రయోజనం లేదు. భూమిలో కూడా కావలసినంత మట్టి ఉంటుంది.
0: ఇట్ ఈస్ యూస్లెస్. దేర్ ఇస్ లాట్ ఆఫ్
1: నీ ధనం అంతా కూడా బ్యాంకులో పెట్టవచ్చు.
0: యూ కెన్ డిపాజిట్ ఆల్ ద మనీ దేర్ ఇన్ ద బ్యాంక్.
1: కానీ కట్టగడపక నీకు దక్కేది ఏమీ లేదు.
0: అల్టిమేట్లీ డోంట్ గెట్ ఎనీథింగ్.
1: సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
0: నో ద ట్రూత్ వెల్.
1: వచ్చే సమయంలో బట్టైనా చుట్టుకొని రారు.
0: యూ డోంట్ బ్రింగ్ పీస్ ఆఫ్ క్లాత్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్.
1: పోయే సమయంలో ఎక్కడ పోతున్నామని అడ్రస్ అయినా ఇచ్చిపోరు.
0: యాజ్ యూ డై యూ డోంట్ లీవ్ యువర్ అడ్రస్ బిహైండ్.
1: పోయే ప్రతి మానవుడు కూడా పిటికడి మట్టి అయినా తీసుకుని పోతుంటే మన భారతదేశంలో మట్టి కూడా రేషన్ వచ్చిండేటువంటిది.
0: If these people that die, if they are able to carry this fistful of sand, they will not stand here in Bharat.
1: ఏది మన వెంట రాదు.
0: Nothing will follow us.
1: ఒక దివ్యమైనటువంటి మంచి చెడ్డలే మన వెంట వస్తాయి.
0: It's only good and bad that will follow.
1: కనుకనే మంచి చేసి మంచి చూచి మంచి తలచి మంచిని అనుభవించాలి.
0: Therefore do good, see good and experience everything that is good.
1: ఇది ఏ విద్యార్థురాడు గుర్తించవలసినటువంటిది.
0: దిస్ ఇస్ ద థింగ్ దట్ హస్ టు బి రికగ్నైజ్డ్.
1: ఈ బుక్కిష్ నాలెడ్జ్ వల్ల మనకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మీ ఆర్ బుక్కిష్ నాలెడ్జ్.
1: ఎంతమంది చదివారు.
0: దర్ మెనీ పీపుల్.
1: ఎంతమంది గొప్ప గొప్ప పండితులు అయ్యారు.
0: దర్ మెనీ స్కాలర్స్ టు.
1: ఓ గొప్ప పేర్లు కూడాను బిరుదులు కూడాను పొందారు.
0: దే హావ్ మెనీ టైటిల్స్.
1: కానీ ఎన్ని వచ్చి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్?
1: అరిస్టాటిల్ గొప్ప సైంటిస్ట్.
0: Aristotle is a great scientist.
1: ఇంకా గొప్ప గొప్ప కూడాను ఈ యొక్క నోబెల్ ప్రైజ్ తీసుకున్నారు.
0: There are many people Nobel laureates.
1: కానీ ఎవ్వరు కూడాను ఏమీ తీసుకుని పోలేదు.
0: Nothing they could carry.
1: ప్రతి మానవుడి ఎందుకు కూడాను ఉన్నటువంటిది దివ్య భావం ఒక్కటి.
0: The divine feeling is present in every man.
1: న్యూటన్.
0: న్యూటన్.
1: మీకు తెలుసును భూమికి ఆకర్షణ శక్తి ఉందని తాను కనిపెట్టాడు.
0: ఇస్ న్యూటన్ హూ డిస్కవర్డ్ గ్రావిటేషన్.
1: అతను గొప్ప సైంటిస్ట్.
0: ఇస్ అ గ్రేట్ సైంటిస్ట్.
1: చట్టపటి ఏమైపోయాడు?
0: వాట్ హ్యాపెండ్?
1: తల చెడిపోయింది.
0: హీ టర్న్ మ్యాడ్.
1: 9 సంవత్సరాలు మెంటల్ హాస్పిటల్ లో ఉండి అక్కడే మరణించాడు.
0: 9 ఇయర్స్ హీ వాజ్ ఇన్ ది మెంటల్ హాస్పిటల్ వేర్ హీ డైడ్.
1: ఇంత చదువులు చదివి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ నాలెడ్జ్?
1: చదువులన్నీ చదివి చాలా వివేకి మగిడి తన్నెరుగడు మందమతుడు.
0: With all learning and the knowledge, a foolish man does not know his own
1: ఎంత
0: true self.
1: చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణంబు మానలేడు.
0: With all the knowledge in the positions, a mean man will never give up his
1: తరచి
0: mean mentality.
1: చదువు చదువ తక్క వాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
0: In fact, all his knowledge will take him to argumentation, but not the total knowledge.
1: చదువు చదువు చదివి చదువు చదువు చదివి చావంగ నేటికి.
0: With all the knowledge in the study, why should you die after all?
1: చావు లేని చదువు చదువవలయు. చావు లేని చదువు చదువవలయు.
0: We have to study so as to be immortal.
1: ఆ చావు లేని చదువు ఒక్కటే భగవత్ నామమే.
0: దిస్ ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఇస్ నథింగ్ బట్ గాడ్స్ నేమ్.
1: అట్టి నామాన్ని నీవు అడవులు ఎందున్నా ఆకాశమునున్నా పట్టణమునున్నా పల్లెనున్నా ఎచ్చటున్నా కూడా నామస్మరణ తప్పకుండా ఉండాలి.
0: యూ షుడ్ చాంట్ గాడ్స్ నేమ్. యూ మే బి ఇన్ ద ఫారెస్ట్ ఆర్ ఇన్ ఎ విలేజ్ ఆర్ ఎ టౌన్ ఆర్ ఇన్ ద స్కై ఆర్ ఆన్ ఎర్త్ ఎనీవేర్ యూ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు ఈనాడు నేర్చుకోవాల్సినటువంటిది మన ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రము బోధించినటువంటిది భగవత్ చింతనే.
0: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ ఆల్ అవర్ సీక్రెట్ టెక్స్ట్ ఈస్
1: చింతన చేత
0: థింకింగ్ ఆఫ్ గాడ్.
1: మన చింతలన్నీ కూడా దూరం చేసుకోవాలి.
0: బై థింకింగ్ ఆఫ్ గాడ్ ద రెస్ట్ ఆఫ్ ద థాట్స్ విల్ గో.
1: దానికంటే మించినటువంటి ఔషధం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ మెడిసిన్ మోర్ పవర్ఫుల్ దాన్ దిస్.
1: మొట్టమొదటనే చెప్పాను, అసూయ,
0: జెలసీ.
1: ఒకరికి ఉన్నదని చూచి మనం అసూయ పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్
1: ఒకరి పదవిని చూచి మనం అసూయ పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ ద పీపుల్ ఇన్ ద ఫారెస్ట్. ఒకరి
1: పేరు చూచి అసూయ పడకూడదు.
0: వి షుడ్ నాట్ జెలస్ ఆఫ్ దోస్
1: కీర్తి మర్యాదను చూచి అసూయ పడకూడదు.
0: వి షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ దోస్.
1: అసూయ అనేటువంటిది ఒక తీరని రోగము.
0: దిస్ జెలసీ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్.
1: దేహానికి క్యాన్సర్ ఎట్టను మనసుకు అసూయ అట్టే రోగమే.
0: జస్ట్ యాజ్ ఎ క్యాన్సర్ ఇస్ ఎన్ ఇన్క్యూరబుల్ డిసీజ్ టు దిస్ బాడీ, సో ఆల్సో జెలసీ.
1: కనుక ఈ అసూయ అనేటువంటి రోగమును, క్యాన్సర్ అనేటువంటి రోగమును ఎట్ట వస్తుంది ఎట్ట పోతుంది అని ఎవరికి తెలియదు.
0: నో వన్ ఎవర్ ఇన్వెస్టిగేట్స్, నో వన్ ఎవర్ నోస్ ద రీజన్ బిహైండ్ ది క్యాన్సర్.
1: దైవానుగ్రహాన్ని సాధించుకున్నటువంటి వాడు క్యాన్సర్ క్యాన్సల్ చేసుకుంటాడు.
0: ద రిసిపియంట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ కెన్ ఈవెన్ క్యాన్సల్ ద క్యాన్సర్.
1: దైవానుగ్రహం కలిగినటువంటి వాడికి ఈ అసూయ అనేటువంటి అంతర్ధానం అయిపోతుంది.
0: ద వన్ హూ ఎర్న్స్ డివైన్ గ్రేస్ నేచురలీ.
1: ఒక దైవ ప్రేమ చేత తప్ప ఈ రెండు రోగములు నివారణ మరొక ఔషధంతో కావు.
0: ఓన్లీ త్రూ ప్రేయర్ యూ కెన్ క్యూర్ ఆల్ దీస్ డిసీజ్, నాట్ బై అదర్ మెడిసిన్స్.
1: కనుక దైవ ప్రేమను సంపాదించుకోవడానికి తగినటువంటి యొక్క పవిత్రమైన మార్గాన్ని మనం వెతకాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ట్రేడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్.
1: అది సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం.
0: వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ పీరియడ్స్ ఇన్ ఆల్ టైమ్స్.
1: భజన బినా సుఖ శాంతి నయ.

వ్రతములన్నిటియందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము

మధుర భావం బేది మన దేశమందన్న, మాతృభావము కన్నా మాన్యమెద్ది ప్రాణంబు కంటెను మానందే జనమను, మన దేశ నీతిని మంటగల్పి నేటికి చిరి పరదేశ నీతులరసి విష విచిత్ర స్వేచ్ఛయను విచ్చుకత్తే

0: ఎందే పుట్టు సౌఖ్యంబు సత్య త్యాగ శాంతి చాంతులబ్బు. ప్రేమ లేకయున్నా క్షేమంబు లేదయా, ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: Happiness is born in only total love. If there is no love, there is no sacrifice, there is no peace. In the absence of truth and sacrifice, there is no peace of mind. This is the truth. This is the word as it exists, and what I am conveying to you is the simple truth.
0: Namaswarupulara. Gachina anni yugamula kantenu ee kali yugamunandu విజ్ఞానమును పోషించు నిమిత్తమై అనేక విధములైనటువంటి సులభోపాయములు సులభ మార్గములు కూడాను ఉన్నది.
1: మోర్ దెన్ ఇన్ ది ఏజెస్ దట్ హావ్ గాన్ బై ఇన్ దిస్ కలియుగ ఇన్ ది ప్రెసెంట్ ఈరా దేర్ ఆర్ మెనీ వేస్ మెనీ షార్ట్ కట్స్ ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ నాలెడ్జ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్.
0: విజ్ఞానమా విరివిగా పెరుగుతున్నది.
1: టాకింగ్ ఆఫ్ సైన్స్ ఇట్ హాస్ గ్రోన్ ఎనార్మస్లీ.
0: విద్యయా వీధి వీధి ఎంబడి కూడాను అనేక విద్యా సంస్థలు నెలకొప్పుచున్నారు.
1: టాకింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఎవ్రీ స్ట్రీట్ అండ్ స్ట్రీట్ ఆఫ్టర్ స్ట్రీట్ దేర్ ఆర్ సో మెనీ స్కూల్స్ అండ్ సో మెనీ ఎడ్యుకేషనల్.
0: ధనమును ఆర్జించే విధానమా కొల్లలుగా కనిపించుతున్నది.
1: వి టాక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ ఇట్ ఈస్ గ్రోయింగ్ అండ్ దర్ మెనీ వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనీ.
0: కానీ మానవుడు శాంతి సుఖములను నోచుకుని లేకపోతున్నాడు.
1: But man is not able to acquire peace and happiness.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: మానవుని యొక్క ప్రవర్తనే దీని ప్రవర్తనే దీనికి మూల కారణం.
1: The main reason is man's conduct itself.
0: ప్రవర్తనే మానవ జీవితమునకు ప్రధానమైన సూత్రము.
1: Man's conduct is the main basis on which man's life rests.
0: ఈ ప్రవర్తనకు గుణము కూడాను అత్యవసరము.
1: For good conduct, good qualities are also necessary.
0: మానవుడు దర్శించిన తర్వాత కూడాను స్వభావములు ఈ జగత్తునందు నిలిచియేయుండును.
1: ఆఫ్టర్ మ్యాన్ పాసెస్ అవే ఈవెన్ దెన్ మ్యాన్స్ క్వాలిటీస్ విల్ రిమైన్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుకనే నడవడికలే మానవ జీవితమునకు ముఖ్య ఆధారములు.
1: దట్ ఈస్ ది రీజన్ వై ఫర్ మ్యాన్స్ లైఫ్ మ్యాన్స్ కాండక్ట్ ఈస్ ది మెయిన్ బేసిస్.
0: మానవుని యొక్క ముఖ్య జీవితమే ఒక విధమైనటువంటి యొక్క నడవడిక.
1: మ్యాన్స్ లైఫ్ ఇట్సెల్ఫ్ is a kind of conduct for him.
0: Aneka mandi jagattunandu gnanamunaku minchinatvanti yokka balamu ledan cheptuntaru.
1: Many people in this world say that there is no power greater than the power of knowledge.
0: Kani kaadu kaadu gunamunaku minchinatvanti balamu marokati ledan cheppavachu.
1: But it is not so. One can say that there is no power bigger than the power of character.
0: కనుక ఈ గుణమునకు మించినటువంటి యొక్క స్థలము జగత్తునందు మరొక్కటి కూడాను లేదని చెప్పవచ్చు.
1: సో వన్ కెన్ సే దట్ సంథింగ్ విచ్ ఎక్సీడ్స్ ది పవర్ ఆఫ్ క్యారెక్టర్ డస్ నాట్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ పవర్ ఇన్ దిస్ వరల్డ్.
0: అనాది కాలము నుండి పవిత్రమైన భారతదేశమునందు అనంతమైనటువంటి మహర్షులు మహనీయులు స్థాపించి వ్యాపించి తపించి వరించి తరించినటువంటి యొక్క దేశం ఈ దేశం.
1: From time immemorial in this sacred country of Bharat, we have had great rishis and great saints who have taught great things and who have flourished in this country.
0: ఈ నాటి వరకు భారతీయుల హృదయమునందు పవిత్రమైన మహర్షి యొక్క పేరులు కదులుతూ ఉంటున్నవన్నగా దీనికి మూల కారణం ఏమిటి?
1: If we recognize that till today in the minds of the citizens of Bharat, the great names of the great saints are moving, what is the reason for that?
0: వారి యొక్క గుణములే దీనికి ఆధారములు.
1: ది బేస్
0: వారి యొక్క ప్రవర్తనలే దీనికి పవిత్రమైనటువంటి మార్గములు.
1: ది బేసిస్ ఫర్ దిస్ ఈజ్ దేర్ గుడ్ థాట్స్ అండ్ దేర్ గుడ్ కాండక్ట్ అండ్ దేర్ గుడ్ క్వాలిటీస్.
0: ఈనాడు మానవుడు అనారోగ్యముతో పీడితుడై అన్యాయ అక్రమ అసత్యాలతో బంధింపబడి తన యొక్క మానవత్వాన్ని తాను మర్చిపోతున్నాడు.
1: టుడే మ్యాన్ ఈస్ బాదర్డ్ విత్ ఇల్ హెల్త్. Man is bound down by untruth and injustice, and he is becoming something which is inhuman by all these bondages.
0: లక్షల మైళ్ళ దూరం నందున్నటువంటి చంద్రుణ్ణి నా సమీపానికి చేరుతున్నాడు.
1: హీ ఈజ్ ఏబుల్ టు రీచ్ మూన్ హూ ఈజ్ మిలియన్స్ ఆఫ్ మైల్స్ అవే ఫ్రమ్ హిమ్.
0: కానీ ప్రత్యక్షముగా సమీపం నందున్నటువంటి మానవుని అతి దూరముగా ఉంచుతున్నాడు.
1: బట్ వాట్ ఈస్ ఎవిడెంట్ అండ్ వాట్ ఈస్ నియర్ హిమ్ యాజ్ అనదర్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ బీయింగ్ కెప్ట్ ఎట్ ఎ గ్రేట్ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్.
0: ప్రపంచం యొక్క పరిశోధనలు యందు తాను నిరంతరము కృషిని సల్పుతున్నాడు.
1: హీ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ అండ్ అట్ ఆల్ టైమ్స్ ఈజ్ ఇన్వెస్టిగేటింగ్ ది నేచర్ ఆఫ్ ది వరల్డ్.
0: కానీ ప్రకృతి యొక్క వ్యక్తి యొక్క స్థితిగతులు ఏమిటో తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ హీ ఈజ్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు రికగ్నైజ్ ది కండిషన్ ఆఫ్ ది నైబర్ హూ లివ్స్ ఇన్ హిస్ నైబరింగ్ హౌస్.
0: తన సమీపుడై తనకు సన్నిహితుడై తన సమాజం నందున్నటువంటి యొక్క మానవత్వాన్ని గుర్తించక అత్యంత దూరం నందున్నటువంటి యొక్క అగోచరమైనటువంటి యొక్క తత్వాన్ని గుర్తించడంలో ఉన్నటువంటి యొక్క విశేషం ఏమిటున్నది?
1: Without recognizing the human nature that is close to him, that is valuable to him, what is the greatness in recognizing what exists at great distance and which does not concern him?
0: Okka pushpamu haram kaneradu.
1: One flower cannot make a garland.
0: Okka chettu vanam kaneradu.
1: One tree cannot make a forest.
0: Okka gruhamu gramam kaneradu.
1: One house cannot make a village.
0: Okka vyakti samajam kaneradu.
1: One individual does not make a society.
0: Kanukani aneka pushpamulu cherinattu deva haram.
1: Many flowers have to come together to make a garden.
0: Aneka vrutchamulu koodinatvanti de vanamu.
1: Many trees have to come together to make a farm.
0: Aneka gruhamulu nirmanamainatvanti de gramam.
1: Many houses have to come together to make a village.
0: Aneka vyaktulu yokka samuhame samajam.
1: The congregation of many individuals is the society.
0: Kanuka itti pavitramainatvanti yokka samajam yokka tattvanni manavudu gurtinchi tana yokka jeevitham yokka rahasyanni kudanu taanu vicharinchatam atyavasaram.
1: It is very necessary for man to recognize the significance of this sacred concept and also understand the secret of his own life.
0: ఆలోచించదగినటువంటి ప్రతి మానవునికి అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగమునందు విరివిగా కనిపించుతున్నటువంటి విషయము విఘ్నులైనటువంటి మీకు విదితమే.
1: That every human being who can think for himself is today being confused by problems in the field of education is something which is known to all of you who know the present situation.
0: Manavuniki jeevitham sambandhinchinatvanti yokka prati rangamunu pushtivantanganu prayojanavantanganu nirvahinchavalsinatvanti yokka ee manava samajamunaku aneka vidhamainatvanti aadarshamulu andinchavalsinatvanti vidyarangamulu ee naadu vipreeta margamunu prayanam salpuchunnavi.
1: In all spheres which relate to man's life, like the educational sphere, which have really to hand in ideals to regulate man's life, they are behaving in an extraordinary manner and in a manner which is ununderstandable.
0: Ahimsa, tyagamu, neeti, nijayiti lainatunte oka manavatva chinhamu ee naduku matchunataina kanipinchatam ledu.
1: We do not even see as a specimen man's life which is not having non-violence and which is adhering to truth and sacrifice.
0: Kanuka vidya vishayamai ee naadu manam ati shraddhaga vicharinchavalsinatundi avasaram untunnadi.
1: There is a great necessity today for us to go into depth regarding the field of education.
0: Manavuni yokka aasalaku antu ledu.
1: There is no limit to man's ambitions.
0: Ee naadu manavudu nirantaramu tana jeevitamunantai kudanu swarthamunande daarabostu vastunnadu.
1: Man today is spending all his life in the place of selfishness.
0: ye talampu talchinappatikini ye karyam aacharinchinappatikini ye yokka oohalu talanchinappatikini venukala swartheme kadultu untunnadi.
1: Whatever idea he has, whatever work he undertakes and whatever thoughts he has, they are all motivated by selfishness.
0: ee naadu manavudu jagattunandu tana yokka swaprayojana nimittamai samasta padarthamulnu kudanu aashistunnadu kaani పదార్థముల నిమిత్తమై మానవుడు పదార్థములను ఆశించటలేదు.
1: టుడే ఇన్ ది వరల్డ్ మ్యాన్ ఇస్ వాంటింగ్ టు గెట్ వేరియస్ మెటీరియల్ థింగ్స్ ఫర్ హిస్ పర్సనల్ బెనిఫిట్ బట్ హీ ఈస్ నాట్ వాంటింగ్ టు గెట్ మ్యాటర్ అండ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది సేక్ ఆఫ్ మెటీరియల్.
0: కనుక ఈ స్వార్థము ఏనాడు త్యాగము చేతుమో ఆనాడే పదార్థమైనటువంటి యొక్క పదార్థం యొక్క తత్వాన్ని గుర్తించడానికి వీలవుతుంది.
1: It's only when he can sacrifice this selfish feeling will he be able to recognize the deep spiritual significance of material acquisition.
0: నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములు యందు కూడాను ఈ స్వార్థం అనేటువంటిది నిరంతరము కూడాను సంచలనగా తిరుగుతూనే ఉంటున్నది.
1: in all spheres, in the worldly sphere, spiritual sphere, political sphere and economic sphere, selfishness is showing up its head.
0: Prema swarupulara manavattvam anetundi divyattvamto kudinatundi oka atmatattvam anetundi satyanni gurtinchukovadaniki prayatninchatam ledu.
1: Prema swarupas, human beings are not making an attempt to understand that human nature is something which is intimately
0: connected.
1: Man is forgetting his own future as well.
0: తాత్కాలిక సుఖ సంతోషములకై జీవుడు ప్రాకులాడుతున్నాడు.
1: He is only after temporary and transient pleasures.
0: కాని తన యొక్క మానవత్వం యొక్క రహస్యం ఏమిటో తాను లోతులకు దిగి విచారించటం లేదు.
1: He is not going into depth to understand the secret of human nature.
0: మానవుని యొక్క విలువలు మహత్తరంగా ఉంటున్నది.
1: The values of human life are something which are extraordinarily great.
0: In all these
1: values, sacrifice is the main idea.
0: సర్వ సాధారణంగా కూడాను మానవుడు ఏదైనా ఒక పదార్థమును ఆశించినప్పుడు దానిని అనేక విధములైనటువంటి రీతిగా పొందుటకు ప్రయత్నిస్తూ ఉన్నాడు.
1: జనరల్లీ if man wants to acquire something, he makes all attempts and wants to acquire it in any particular manner.
0: ఒక షాపునికి మనం వెళ్ళినామంటే ఒక హ్యాండ్ కర్చీఫ్ కొనాలంటే అతని చేతిలో ఒక 10 రూపాయలు పెట్టి మన హాయిగా హ్యాండ్ కర్చీఫ్ ను అందుకుంటున్నాం.
1: ఇఫ్ వీ గో టు ఎ షాప్ అండ్ వాంట్ టు పర్చేస్ ఎ హ్యాండ్ కర్చీఫ్, వీ పే 10 రూపీస్ టు ది షాప్ కీపర్ అండ్ అబ్టెయిన్ ది హ్యాండ్ కర్చీఫ్.
0: ఒక పదార్థమును త్యాగము చేయక మరొక పదార్థమును మనం అందుకునేందుకు వీలు లేదు.
1: Without giving up or sacrificing one thing, you cannot acquire another.
0: అదే విధముగానే ఒక దానిని మనం త్యాగం చేయాలి, మరొక దానిని మనం స్వాగతం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ హావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వన్ థింగ్ అండ్ అక్వైర్ అనదర్.
0: కనుకనే ఈనాడు మనకు సుఖ సంతోషములు కావాలని ఆశించినప్పుడు, సుఖ సంతోషములకు స్వాగతం చేసినప్పుడు, మన దుఃఖములకు విచారములకు మనం కొంతవరకు త్యాగం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ టుడే వీ వాంట్ టు అక్వైర్ పీస్ అండ్ హ్యాపీనెస్, వీ హావ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ అవర్ సారో అండ్ పెయిన్.
0: మనకు కొన్ని విధములైనటువంటి యొక్క సద్గుణములు ప్రాప్తించాలంటే మనము దుర్గుణములను త్యాగం చేయాలి.
1: ఇన్ ఎ వే ఇఫ్ యూ వాంట్ టు అక్వైర్ సమ్ గుడ్ క్వాలిటీస్, వీ షుల్ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది బ్యాడ్ క్వాలిటీస్.
0: అదే విధముగానే పరాక్తమైనటువంటి యొక్క దివ్యతత్వాన్ని మనం అనుభవించాలంటే ఈ ప్రకృతి తత్వమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములు మనం త్యాగం చేయడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ది హయ్యర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డివినిటీ, వీ హావ్ టు గివ్ అప్ అండ్ సాక్రిఫైస్ ది లోయర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దిస్ వరల్డ్.
0: కనుకనే ఈనాడు మానవత్వములో ఈ త్యాగం అనేటువంటిది శూన్యమై ఉంటున్నది.
1: టుడే ఇన్ మ్యాన్స్ లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ గివింగ్ రినౌన్సియేషన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ అబ్సెంట్.
0: శృతి మాట కూడాను న కర్మణ న ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. త్యాగం అన్నటువంటిది మానవుని జీవితంలో ప్రధానమైనటువంటిది.
1: ఈవెన్ ది వర్డ్ ఆఫ్ ది శృతి హ్యాస్ టోల్డ్ అస్ దట్ వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వర్క్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై ఫిజికల్ స్ట్రెంగ్త్, వాట్ యూ కెనాట్ అక్వైర్ బై వెల్త్ can be acquired only by
0: santakarana parishuddhamu kavinchinatvanti de vidya.
1: What has cleansed your inner self is education.
0: Naitika dharmika sampattini katigadimpa cheyinatvanti de vidya.
1: Education is that which will give you and which will blossom in you the worldly and the spiritual.
0: Kevalam vidya anatvanti yantrikamainatvanti jeevitham kaadu.
1: Education cannot be merely a machine made life.
0: Ee vidya anatvanti చైతన్య నైపుణ్యముల యొక్క సైతంతో ఉట్టిపడాలి.
1: ఎడ్యుకేషన్ షుడ్ గివ్ అస్ లైఫ్ అండ్ విగరస్ లైఫ్.
0: ఈ విధమైనటువంటి యొక్క చైతన్య రహితమైనటువంటి యొక్క విద్యను ఈనాడు పొట్టకూటి విద్యలుగా ఉంటున్నవి.
1: ది ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే విచ్ ఇస్ అ లైఫ్లెస్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ సర్వింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ఈకింగ్ అవుట్ ఎ లైఫ్.
0: పొట్టకూటిని చేకూర్చునట్టి విద్య.
1: Education which enables you to eke out a livelihood.
0: Neeti dharmika drutulanu nerpagalada.
1: How can it teach you morality and dharmic life?
0: Sahaja dharmika vruttine champiveyi.
1: It will kill and destroy the natural attitude of dharmic life.
0: Manam ilanti pavitramainatvanti neeti nijayitinanu manam hrudayamunandu pratishtimpa chesukonaka అనేక విధమైనటువంటి రంగముల యందు మన యొక్క ప్రభావములను ప్రకటించడానికి ప్రయత్నం చేయటము ఇది కేవలం ఒక విధమైనటువంటి అజ్ఞానం అనే చెప్పవచ్చు.
1: Without establishing such sacred moral conduct and ideas in our heart, our attempts to show our strength, physical strength in many spheres is simply foolishness.
0: ఈనాడు నిజముగా మానవుడు అనారోగ్యంతో పీడింపబడేటువంటి యొక్క రోగిగా కనిపిస్తున్నాడంటే కారణం ఏమిటి?
1: ఇఫ్ మ్యాన్ అపియర్స్ టుడే యాజ్ ఎ సిక్లీ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ ఇల్ హెల్త్, వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దట్?
0: కేవలం దేహం యొక్క ఆరోగ్యమే కాదు,
1: ఇట్స్ నాట్ సింప్లీ ది హెల్త్ ఆఫ్ ది బాడీ,
0: మానసిక ఆరోగ్యమే కాదు,
1: ఇట్ ఈస్ నాట్ ది హెల్త్ ఆఫ్ ది మైండ్,
0: హృదయం యొక్క ఆరోగ్యం కూడా మనం చేకూర్చుకోవాలి.
1: వి ఆల్సో హావ్ టు గెట్ ది హెల్త్ ఆఫ్ ది ఇన్నర్,
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములు మానవునికి పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే ఏ చిన్న కార్యమైనా మనం సాధించడానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ వెన్ మ్యాన్ హ్యాస్ బాడీలీ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్, హీ కెన్ అచీవ్ ఎనీథింగ్ వర్త్ వైల్.
0: కనుకని దేహరీతిగా మంచి కార్యములు ఆచరించాలి.
1: బై బాడీ వీ మస్ట్ డూ గుడ్ వర్క్,
0: మానసికంగా మంచి చింతలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: బై మైండ్ వీ మస్ట్ ప్రమోట్ గుడ్ థాట్స్,
0: హృదయపూర్వకమైనటువంటి సంకల్పములు పవిత్రమైన సంకల్పంగా మనం పెంచుకోవాలి.
1: ఇన్ అవర్ హార్ట్ వీ షుడ్ ప్రమోట్ సీక్రెట్ ఐడియాస్,
0: ఈ విధముగా ఉండినప్పుడే మనం ఆరోగ్యమునందు ఈ పవిత్రమైనటువంటి దేహమును కొన్ని సత్కర్మలయందు వినియోగించుటకై ఉపయోగపెట్టుకోవటంలో ఎంతైనా అవకాశం ఉంటుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ అండర్ దోస్ కండిషన్స్ వీ కెన్ లివ్ ఎ ఫుల్ హెల్తీ లైఫ్ అండ్ వీ కెన్ యూజ్ దిస్ బాడీ ఫర్ ద పర్పస్ ఆఫ్ డూయింగ్ గుడ్ థింగ్స్.
0: మన ఆహారం కూడా మనకు సరైనటువంటి ఆహారం కానేరదు.
1: ఈవెన్ ది ఫుడ్ దట్ వీ టేక్ ఈస్ నాట్ ది రైట్ టైప్ ఆఫ్ ఫుడ్.
0: ధర్మ అర్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమము, ఈ పురుషార్థములైనటువంటి యొక్క ధర్మార్థ కామ మోక్షముల కూడా ఆరోగ్యం అత్యవసరం.
1: గుడ్ హెల్త్ ఈస్ నెసెసరీ ఫర్ ఫుల్ఫిలింగ్ ది ఫోర్ పురుషార్థాస్, ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
0: ఆరోగ్యమే మహాభాగ్యం.
1: హెల్త్ ఈస్ ది గ్రేటెస్ట్ వెల్త్.
0: ఆరోగ్యము లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడా సాధించలేడు.
1: మ్యాన్ హూ ఇస్ నాట్ హెల్తీ కెనాట్ అచీవ్ ఈవెన్ ఎ స్మాల్ టాస్క్.
0: ఈ అనారోగ్యమునకు సాత్విక ఆహారం కూడా అత్యవసరం.
1: ఫర్ అస్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇల్ హెల్త్ సాత్విక్ ఫుడ్ ఈస్ నెసెసరీ.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: అడవి యందు సంచరించేటువంటి మృగములు చూస్తే అత్యంత ఆనందంగా ఉంటుంటారు.
1: If you look at the animals that roam about in the forest, they appear to be very happy.
0: Enni paryayamulu chusinappatikini enta sepu chusinappatikini inka chudalani anipistundi.
1: Look at them any number of times and for any length of time.
0: Karanam emiti?
1: You feel very happy. What's the reason?
0: Avi nirantaram kudunu santruptiga untuntai.
1: The reason is they are always satisfied.
0: Anduvalane taamu santoshanni anubhavistuntai.
1: That's the reason why they enjoy pleasure and happiness.
0: Pakkavani manchitanamunu chusi avi e matram ochukolekunda undavu.
1: They don't feel jealous by the prosperity of its neighbor.
0: Tama yokka kashtamulaku taamu e maatramu kudanu lakshyam cheyavu.
1: They do not care the pain and trouble that comes to them.
0: Gaurava maryadalu kavalani avi praakulaadavu.
1: They are not after welfare and
0: respadavulnu abhruddulnu kudanu adhikaramulnu kudanu taamu e maatramu vaachinchavu.
1: They do not go after positions of authority either.
0: Kanukane ఆ మృగములు కూడా నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ వై దీస్ అనిమల్స్ ఆర్ ఇన్ గ్రేట్ బ్లిస్ అట్ ఆల్ టైమ్స్.
0: ఈ అనిమల్స్ అనగా ఈ జంతువులంతా కూడా సంతృప్తిగా ఆరోగ్యంగా ఉండడానికి మూల కారణమే.
1: వాట్ ఈస్ ది మెయిన్ రీజన్ ఫర్ ఆల్ దీస్ అనిమల్స్ బీయింగ్ సాటిస్ఫైడ్ అండ్ హెల్తీ అట్ ఆల్?
0: ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాన్ని ఈ మృగములు అనుభవిస్తున్నాయి, ఆరగిస్తున్నాయి.
1: దే ఆర్ ఎంజాయింగ్ అండ్ లివింగ్ ఆన్ వాట్ వీ మే కాల్ న్యాచురల్ ప్రొడక్ట్స్.
0: కానీ మానవుడు అట్టు కాదు.
1: But man is not like that.
0: ఈ జిహ్వ చాపల్యం చేతను గుహ్య చాపల్యం చేతను ప్రకృతి సహసిద్ధమైనటువంటి యొక్క పదార్థములను అనేక రకములుగా రుచులుగా ఏర్పరచుకుని తాను భుజించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Running after taste and running after hunger, man changes natural food in so many ways and wants to satisfy his taste and hunger.
0: కేవలము ఒక జిహ్వ చాపల్య నిమిత్తమై ఆ పదార్థములు ఎందున్నటువంటి యొక్క ప్రాణ అణువులను కూడా మనం భస్మం చేసుకుని భుజిస్తున్నాం.
1: ఫర్ ది సేక్ ఆఫ్ సాటిస్ఫైయింగ్ హిస్ టేస్ట్ వీఆర్ డిస్ట్రాయింగ్ ది లైఫ్ కంటెంట్ ఆఫ్ దీస్ నేచురల్ ఫుడ్స్.
0: కానీ మిగిలినటువంటి యొక్క 83,99,999 యొక్క జీవరాశులంతా కూడా సహసిద్ధమైన ఆహారాన్ని భుజిస్తున్నాయి.
1: ఆల్ ది అదర్ స్పీషీస్, ది 83,983,9,999 species, they are living on natural food.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఏదైనా కొన్ని ఒక గ్రీన్ గ్రామ్స్ ఉంటున్నాయి అనుకోండి, పెసలు ఉంటున్నాయి, అనుములు ఉంటున్నాయి, వాటిని మనము చక్కగా ఉడకబెట్టి భుజించినప్పుడు దాంట్లో ఏమైపోతున్నాయి?
1: లెట్ అస్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సమ్ గ్రామ్, గ్రీన్ గ్రామ్. వెన్ వీ బాయిల్ ఇట్ అండ్ కుక్ ఇట్ వెల్ అండ్ ఈట్ ఇట్, వాట్ హ్యాపన్స్?
0: అందులో జీర్ణమైపోతున్నాయి.
1: దే విల్ గెట్ completely digested out.
0: ఆ ఉడకబెట్టడం చేత అందులో ఉన్నటువంటి యొక్క జీవకణములు పూర్తి కూడా నశించిపోతున్నాయి.
1: Because of the cooking and the boiling, the life element that is contained in this gram is being destroyed.
0: అదే ఒక పెసరులు మనం ఏమాత్రము ఉడకబెట్టకునక మట్టిలో పెట్టి నీరు పోసి పెంచినప్పుడు అవి మొక్కలుగా బయలుదేరుతున్నాయి.
1: The same green gram, if we don't cook, but if we put it in earth and let it sprout, then we have little sprout
0: rings. ఉడకబెట్టినటువంటి యొక్క గింజలు మట్టిలో పెట్టి మొక్కలు వెచ్చటం లేదు.
1: If we have boiled the same green gram and put it in the earth, you don't get sprouting.
0: కారణం ఏమిటి? ఈ ఉడకబెట్టడం చేత ప్రతి పదార్థములో ఉండేటువంటి ఒక జీవకణములు కూడా నశించిపోతున్నాయి.
1: The reason for this is, in the process of cooking, everything containing the life elements that is being destroyed.
0: కనుక ఈనాడు మనము ఒక విధమైనటువంటి జీవకణములను చంపుకొని మనం భుజిస్తున్నాము కాబట్టి మనము కూడా జీవచ్ఛయములుగా తయారైపోతున్నాం.
1: Today, because in our food, by our processes, we are killing the life, we are also becoming lifeless corpses.
0: మనము జీవితమును యొక్క తత్వాన్ని గుర్తించుకోవాలంటే ఒక పవిత్రమైనటువంటి ఆహారాన్ని కూడా మనం ప్రయత్నపూర్వకంగా సాధించాలి.
1: ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ రియల్ లైఫ్, వీ షుడ్ ఆల్సో ట్రై అండ్ టేక్ ఫుడ్.
0: ముఖ్యంగా ఈనాడు మానవునికి అనారోగ్యం మూల కారణము మానసిక విశ్రాంతి లేకపోవటమే.
1: టుడే వన్ అదర్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ మ్యాన్స్ ఇల్ హెల్త్ that he has no mental rest.
0: కానీ ఈ మానసిక విశ్రాంతికి అనేక విధములైనటువంటి స్పిరిచువల్ ఆధ్యాత్మిక మార్గములను మనము అవలంబిస్తూ వస్తున్నాం.
1: In order to get the so-called mental rest, we are following several spiritual paths.
0: Kani ee naadu manam avalambinchetunte margamulu kodanu sariyainatuntivi kaadu.
1: But the paths which we are adopting today are also not the right.
0: Udayamanandu durgunamulu duracharamulu nimpukoni jnanamanandu kurchunte maatramu manaku labhinchetunte yokka tattvam emiti.
1: In the morning, if you fill your mind with bad ideas and bad thoughts and you sit in meditation, what is the essence that you get out of it?
0: Durgunamulu leka దుశ్చింతలను కలగా జానమందు మనసు పూనకలదా?
1: Without getting rid of bad qualities and without removing bad thoughts, by sitting in meditation, can we really get any benefit out of that?
0: అప్పుడే కొంతవరకు శాంతి చేకూరుతుంది.
1: It's only then that you can get some peace of.
0: ఈనాడు మనం దుర్గుణముల చేతను, దురాచారముల చేతను, దుర్భావముల చేతను హృదయమును నింపుకొని మెడిటేషన్ లో కూర్చుంటే ఈ మనసు ఎక్కడ ప్రవేశిస్తుంది?
1: Filling the heart with bad ideas, bad thoughts and bad qualities, and if we sit in meditation, what can the mind achieve?
0: Kanuka motta motta mana yokka chittamunu swachuddham gaavinchukotaniki prayatnam cheyali.
1: The first thing is to cleanse our own mind.
0: Idi sariyaina kitti margamu ante kaadu prati grahamunakunu kuda manam velli aarogya vishayamunandu taginatuvanti saddana vahinchamani manam bodhinchali.
1: This is the right path. Not only that, we should go to every home and tell them that health is the most important thing and they should give
0: attention. దేహమును పవిత్రమైనటువంటి సాత్విక ఆహారం చేతను, మనస్సును పవిత్రమైనటువంటి భావముల చేతను మనం నింపుకున్నప్పుడే మనం సరైనటువంటి ఆదర్శాన్ని నిరూపించవచ్చు.
1: If we can fill the body with good quality food and if we can fill the mind with good thoughts, then only we can show ourselves as an ideal
0: example. మనసును ఆధారముగా కొన్న మానవుండు పశువు కంటెను హీనమై పతనమవును.
1: One who depends on his mind and follows his mind.
0: ప్రతి గృహమునకును కూడా మనం వెళ్లి ఆరోగ్య విషయమునందు తగినటువంటి శ్రద్ధను వహించమని మనం బోధించాలి.
1: This is the right path. Not only that, we should go to every home.

0: depends on his mind and follows his mind, he will fall, become worse than an animal.
1: బుద్ధి నాదారముగ కొన్న బుధజనుండు పశుపతిగా మారునని పలికి.
0: One who takes as his basis his intellect and not the mind, he will become the lord.
1: కనుక మన బుద్ధిని మనం అనుసరించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should follow our intelligence.
1: సబకో సన్మతి దే భగవాన్ అని అందరికీ మంచి బుద్ధి కావాలని కూడా గాంధీ కూడా ప్రార్థించాడు.
0: సబకో సన్మతి దేవ్, గాంధీ హస్ టాట్ అస్ దట్ వీ షుడ్ గివ్ గుడ్.
1: ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు.
0: వాట్ వీ నీడ్ టుడే ఇస్ నాట్ ఎ న్యూ సొసైటీ,
1: నూతన విద్య కాదు,
0: నాట్ న్యూ ఎడ్యుకేషన్.
1: కనుక మనకు కావాల్సినటువంటిది ఈనాడు నూతనమైనటువంటి యొక్క గుణములు కావాలి.
0: వాట్ వీ నీడ్ టుడే ఆర్ న్యూ క్వాలిటీ,
1: పవిత్రమైనటువంటి భావములు కావాలి.
0: సేక్రెడ్ ఐడియాస్ ఆర్ వాంటెడ్,
1: నిస్వార్థమైనటువంటి సేవలు సరపాలి.
0: Selfless service is to be accepted.
1: ee naade manaku sariyinatunte yokka jeevyatvam manavatvam kodanu artham avutundi.
0: It is only then that we will understand the true nature of man's life and divinity.
1: Karmikulu kaani, karshakulu kaani, vyaparasthulu kaani, vidyavantulu kaani, manavuniki kavalsinatundi manasika shanti.
0: Whether he is a worker or a cultivator or an industrialist or an educational,
1: manasika shanti కేవలము ధనమునందు కానీ అధికారమునందు కానీ ఇంకే విధమైనటువంటి యొక్క సుఖమునందు కానీ లభించేటువంటిది కాదు.
0: వాట్ దే వాంట్ ఇస్ పీస్ ఆఫ్ మైండ్. పీస్ ఆఫ్ మైండ్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ యూ కెన్ గెట్ ఇన్ ఎ పొజిషన్ ఆఫ్ అథారిటీ, నాట్ ఇన్ వెల్త్ అండ్ నాట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్.
1: అనేక మంది ధనవంతులు జగత్తునందు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక ఉత్తమమైనటువంటి స్థానమునందు ఉత్తీర్ణులైనటువంటి వారు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ ఆక్యుపైయింగ్ పొజిషన్స్ ఆఫ్ అథారిటీ.
1: కానీ మానసిక శాంతి ఉన్నదా? లేదు.
0: But is there peace of mind to them? No.
1: Shanti annatvantidi hrudayam nundi aavirbhavinchinatvanti yokka pavitramainatvanti yokka bhavam kaani baita nunchi kodunu praveshinchetvantidi kaadu.
0: Peace of mind is something sacred which has to generate from within yourself. It cannot come from outside.
1: Manayeva manushyanam karanam bandham vacheyu annadu. Ee rendintiki ni manase karanam.
0: Man's mind is responsible both for his liberation and for his bondage.
1: Kanuka manasunu premato nimpukovali.
0: So we have to fill our mind with love.
1: Prema anetundi maha madhuramainatundi yokka padamu.
0: Love is a sweet word.
1: Ee padamu rendu aksharamulainappudiki aneka arthamulato koodinatundi moota.
0: Although this word contains only two letters, this is something which is a very valuable bundle of thoughts.
1: Premato ee prema anetundi kevalamu grantha parichayamto labhinchetundi kaadu.
0: This love cannot be got by acquaintance and reading books.
1: ఇది కేవలము సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాన్ని మానవత్వంలో సమాజంలో మనం పెంచుకుని నిత్య జీవితం లోపల కొంత సహజ జీవితంగా దీన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: ఇన్ రిగార్డ్ టు కనెక్షన్ బిట్వీన్ హ్యూమన్ ఇండివిజువల్స్ ఆఫ్ ది సొసైటీ, దిస్ ఇస్ లవ్ ఇస్ సంథింగ్ విచ్ హస్ టు బి ప్రమోటెడ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు అవర్ డైలీ లైఫ్.
1: కార్మికులకు యజమానులకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
0: The connection that exists between the management and the workers has to be understood very well and carefully.
1: దేహం లేకుండా కూడా గుండె ఉండడానికి వీలు కాదు.
0: Without a body you cannot have the heart.
1: గుండె లేక దేహం ఉండడానికి వీలు లేదు.
0: Without a heart you cannot have the body.
1: కనుక దేహం వంటి వారు కార్మికులు.
0: The workers are like the body.
1: గుండె వంటి వాడు యజమాని.
0: The proprietor is like the heart.
1: కనుక ఈ గుండెకు దేహమునకు ఎట్టి సన్నిహిత సంబంధం కలదో ఆ రీతిగా కార్మికులకు యజమానులకు తగినటువంటి సన్నిహిత సంబంధం కలగాలి.
0: The kind of close relationship that exists between the body and the heart should also be promoted between the management and the
1: manam durasanaku guri kaaka santruptiki manam taginatvanti yokka prayatnam cheyali.
0: We should not go after endless ambition. We should try and promote satisfaction.
1: Meenadu aarogyam ye reethiga manaku labhistundante kevalam aaharam tone kaadu.
0: How do we get good health today? Not simply by food.
1: Manchi talapulu,
0: good thoughts.
1: Manchi maatalu,
0: good words.
1: Manchi cheta,
0: good action.
1: Manchi vinikidi,
0: good words to hear.
1: Manchi chupulu,
0: good sight, good vision. Ichu
1: manchi aarogyam.
0: This will give good health.
1: Kanuka manchi chupu kudanu oka medicine, oka aushadham.
0: Good vision is also a medicine.
1: Manchi vinikidi oka aushadham.
0: To listen to good things is a medicine.
1: Manchi talapulu oka aushadham.
0: Good thoughts is a medicine.
1: మంచి కర్మలు ఒక ఔషధం.
0: గుడ్ యాక్షన్ ఇస్ ఆల్సో ఎ మెడిసిన్.
1: కనుకని మనము ఆరోగ్యాన్ని పెంచుకోవాలంటే మంచి తలపులు, మంచి చూపులు, మంచి వినికిడి, మంచి పనులు మనం చేయడానికి ప్రయత్నించాలి.
0: వి వాంట్ టు ప్రమోట్ గుడ్ హెల్త్, వీ మస్ట్ ప్రమోట్.

0: గుడ్ థాట్స్, గుడ్ విజన్, అండ్
1: అప్పుడే మానసిక శాంతి మనకు లభిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ దెన్ వీ కెన్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: మానసిక శాంతి లభించినప్పుడే దేహ ఆరోగ్యం కూడా మనకు ఫలిస్తుంది.
0: వెన్ వీ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్, గుడ్ హెల్త్ విల్ కమ్ టు అస్ ఇన్ అవర్ బాడీ.
1: కనుక ఈ దేహ సంబంధమైనటువంటి ఆరోగ్యము అనేక విధములైనటువంటి యొక్క మార్గములు ఎందుకు కొంత చేకూరడానికి అవకాశం ఉంటుండాలి.
0: ది హెల్త్ దట్ రిలేట్స్ టు దిస్ బాడీ కెన్ బి అక్వైర్డ్ త్రూ మెనీ డిఫరెంట్ పాత్స్.
1: మిగిలినటువంటి ఇతర దేశముల యందు ఆరోగ్యం నిమిత్తమై అనేక మందులు తయారు చేస్తున్నారు.
0: ఇన్ అదర్ కంట్రీస్ ఇన్ ఆర్డర్ టు గివ్ గుడ్ హెల్త్ దే ఆర్ ప్రిపేరింగ్ మెనీ
1: మందుల చేత కుదిరేటువంటిది కాదు మన ఆరోగ్యము.
0: Health can never be obtained through
1: mana pravartana chetane manu chakka chesukovali.
0: It's only can be rectified by our conduct.
1: Manavulandaru kodunu sodara sodari manulu.
0: Human beings are all brothers and sisters.
1: Ye vidhamuga nanaga kevalamu okka vittanamu natinam bhoomilo.
0: How are they brothers and sisters? Here is the explanation. We put a seed in the earth.
1: Aa okka vittanamu pedda vrutchamuga tayarayindi.
0: That seed sprouts and becomes a big tree.
1: Aa vruchamunandu aneka lakshala kayalu gaachinayi.
0: That tree has millions of fruit.
1: Aa kayika endukodu untirgi okoka vittanam poi cherutundayi.
0: In each one of those fruits there is a seed.
1: Deenini puraskarinchukoni Bhagavad Gita yendu bijam mam sarvabhutanam ani cheppadu.
0: It is in this context that it has been said in the Bhagavad Gita, I am the seed and the seed is present in all human beings.
1: Seed ade daivattam.
0: That seed is divinity.
1: ఆ దైవత్వం అనేటువంటిది నుంచి జగత్ అనేటువంటిది పెద్ద వృక్షం తయారైంది.
0: ఫ్రమ్ దిస్ డివినిటీ దిస్ సీడ్ ది ఎంటైర్ క్రియేషన్ ది వరల్డ్ హెస్ కమ్ లైక్ ఎ ట్రీ.
1: ఈ యొక్క జగత్ అనేటువంటి దాంట్లో విశ్వమునందు ప్రతి జీవరాశులు కూడా కాయలుగా కాచినాయి.
0: ఇన్ దిస్ క్రియేషన్ ది ట్రీ ఆఫ్ క్రియేషన్ ఆల్ ది లివింగ్ థింగ్స్ ఆర్ ది ఫ్రూట్స్.
1: ఒక్కొక్క జీవరాశి ఎందుకు ఆత్మ అనేటువంటి యొక్క బీజం పోయి చేరి ఉంటుండాలి.
0: ఇన్ ఈచ్ లివింగ్ స్పీషీస్ ది ఫ్రూట్ దేర్ ఈస్ ది సీడ్.
1: దీనిని పురస్కరించుకుని ఈశావాస్యం నిజం జగత్ అన్నారు.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ హెస్ బీన్ సెడ్ దట్ ది ఎంటైర్ వరల్డ్ ఈస్ ఫుల్ అండ్ కవర్డ్ బై.
1: కనుక దేహములు రూపనామములు వేరు కావచ్చును, తమ ప్రవర్తనలు వేరు కావచ్చును, తమ యొక్క మార్గములు వేరు కావచ్చును, కానీ అన్నింటి ఎందుకును ఆత్మస్వరూపుడైనటువంటి పరమాత్ముడు ఒక్కడే ఉంటున్నాడు.
0: ది నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, ది కాండక్ట్ ఆఫ్ ది ఇండివిజువల్ బాడీస్ మే బి డిఫరెంట్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ గాడ్ as atma is one and the same.
1: Prema swarupulara manam ee naadu mana sodara sodari mandalaitunti yokka beeda kutumbamulu cheta kontha varaku nu manam sevalu kalpinchi tadwara mana bharat desham yokka aunnatyanni manam abhruddini mana koratamlo manaku entaina adhikaram untundali.
0: Prema swarupas today taking the poor families of our brothers and sisters, serving them in every way and bringing up in that manner the prosperity of our country Bharat, there is a great need for all of us.
1: ee training lo cherinatunti yokka prati vyaktulu kudanu bhakti shraddhala cheta manava sevane madhava seva ane tunti yokka saarthakamainatunti danni meeru pravartan roopamuga prachara roopamuga aadarchalani meeru nirupinchali.
0: All the individuals who have joined this training through their faith and care, they should establish the truth that service to man is service to God.
1: Paramarthikam veru vyavaharikam veru ani meeru bhavincharadu.
0: Do not have the idea that spiritual aspect is one thing and the worldly aspect is a totally different thing.
1: Idi kevalam oka vastramu.
0: This is a piece of cloth.
1: Idi vastramu kadu, bundle of threads.
0: This is not cloth, this is a bundle of threads.
1: Idi threads kadu, cotton.
0: This is not threads, this is cotton.
1: Cotton lekunda threads kaledu.
0: Without cotton we don't have the thread.
1: Threads lekunda vastram kaledu.
0: Without threads we don't have the cloth.
1: Kanukane adhe reethi gani ee jagattu aneetvantidi kevalam manavudi yokka sammilitamainatundi swaroopame.
0: In the same manner this world is simply a congregation of all human beings.
1: Adhe vidhamugane ee paramarthikam aneetvantidi vyavaharika pratibhasikamunandu kodanu antarvahiniga untundali.
0: In the same manner the spiritual aspect is present as an inner stream in the worldly aspect as well as the illusory aspect.
1: ఏ రీతిగా అనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము.
0: If you ask how, there is a small example for this.
1: పెద్ద సముద్రం ఉంటుంది బొంబాయికి ప్రక్కలోనే.
0: There is a big ocean in the neighborhood of Bombay.
1: కానీ దీనిలో అనేక అలలు కూడా బయలుదేరినాయి.
0: In this ocean there are many waves.
1: ఈ అలల ద్వారా అనేక నురుక్కుడను బయలుదేరింది.
0: On the waves and as a result of the waves there is foam.
1: జలము లేకుండా అలలు కాలేదు.
0: Without water there are no waves.
1: Alalu lekunda nurugu raledu.
0: Without waves there is no foam.
1: Kanuka nurugunandu alalu yendu jalamu samananga untundali.
0: In the foam and in the waves there is water.
1: Kanukani paramarthikam jalam vantidi.
0: స్పిరిచువాలిటీ ఈజ్ లైక్ ది వాటర్.
1: వ్యావహారికము అలల వంటివి.
0: వరల్డ్లీ మ్యాటర్స్ ఆర్ లైక్ ది వేవ్స్.
1: ప్రాతిభాసికము నురుగు వంటిది.
0: ది ఇల్యూజరీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ లైక్ ది ఫోమ్.
1: ఈ ఒక్కటే సంబంధము, అది ఏ జలం.
0: బిట్వీన్ ది ఫోమ్ అండ్ ది వేవ్స్ అండ్ ది వాటర్ దర్ ఇస్ వన్ కనెక్షన్.
1: అదే విధముగా పారమార్థికమునందు, వ్యావహారికమునందు, ప్రాతిభాసికమునందు ప్రేమ అనేటువంటి జలము రసము అందులో మిశ్రమమై ఉంటుండాలి.
0: సో ఇన్ స్పిరిచువాలిటీ, ఇన్ ది వరల్డ్లీ ఆస్పెక్ట్ అండ్ ది ఇల్యూజరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది వరల్డ్ దేర్ ఈస్ ప్రెసెంట్ లవ్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్.
1: ఈనాడు మనము ప్రేమను పెంచుకోవాలి.
0: టుడే వి మస్ట్ ప్రమోట్ లవ్.
1: స్వార్థాన్ని కాదు.
0: వీ షుడ్ నాట్ ప్రమోట్ సెల్ఫ్.
1: త్యాగాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ ప్రమోట్ సాక్రిఫైస్.
1: మోహాన్ని కాదు.
0: నాట్ అటాచ్మెంట్.
1: కనుక మనం ఈనాడు త్యాగము ప్రేమ ఈ రెండు రెండు రెక్కల వలె మనం ఆధారం చేసుకున్నప్పుడు మనం ప్రపంచం పైన ఎగరడానికి ఎంతైనా అవకాశం ఉంటుండాలి.
0: ఇఫ్ యూ కెన్ మేక్ సాక్రిఫైస్ అండ్ లవ్ యాజ్ అవర్ టూ వింగ్స్ దేర్ ఇస్ ఎవ్రీ ఆపర్చునిటీ ఫర్ అస్.
1: ప్రేమ త్యాగం అనేటువంటి రెండు చక్రాలుగా పెట్టుకున్నప్పుడు మన జీవిత రథమంతా కూడా సంచరిస్తుంది.
0: ఇఫ్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఆర్ మేడ్ టూ వీల్స్ ఆఫ్ అవర్ చారియట్ ది లైఫ్.
1: ప్రేమ త్యాగం అనేటువంటి రెండు నేత్రములుగా పెట్టుకున్నప్పుడు బ్రహ్మ సూత్రంగా తయారైపోతుంది.
0: ఇఫ్ వీ హ్యావ్ love and sacrifice as our two eyes, then we become.
1: ఈనాడు మానవునికి ప్రేమ అనేటువంటిది కేవలం స్వార్థమైనటువంటిదిగా నిరూపిస్తున్నారు.
0: Today man uses love as a selfish love.
1: ఈ మోహము అనేటువంటి దానికి హద్దు లేకుండా పెరిగిపోతుంటుండాలి.
0: There is no limit to the attachment which he promotes in himself.
1: ఒక పశుపక్షి మృగాదులకైనా కూడా ఒక సీజన్ అండ్ రీజన్ ఉంటుండాలి. మనిషికి నో సీజన్ నో రీజన్.
0: Even for animals and birds there is a season and reason, but man
1: anekamandi jagattunandu aneka reetulaga prabodhalu tarputunnare kaani okkareina deeniki kankanam kattukoni taginaatvanti margamu lopala manavatvanni divyatvanga nirupinchetvanti yokka prayatnaniki evaru kudunu kankanam kattukotam ledu.
0: Many people are preaching many things in the world, but no one seems to put into practice and demonstrate how human nature can become.
1: Nijamuga manam practice lo manam hero kavali, platform speech lo kaadu.
0: Truly, we must become heroes in our practice and not on the platform.
1: Kanuka manam ee naadu sai samasthali endu sarvulu kudunu oka sodara sodari mandaliga manam bhavinchukoni samajamulo manam aduganti taginatvanti yokka reetilo manam abhivruddhi gavinchali.
0: Truly, today in all the sai organizations we should regard ourselves as brothers and sisters and put our foot into the society and do service to the
1: prema swarupulara. Matamu kaani kulamu kaani తెగ కాని దేశము కాని కాలం కాని మనకు భేదం ఉండకూడదు.
0: ప్రేమ స్వరూపస్ నైదర్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజియన్ నార్ ఆన్ సెక్ట్ నార్ ఆన్ కమ్యూనిటీ షుడ్ వరియర్స్.
1: అందరి కూడా ఒక్కటే.
0: ఆల్ ఆర్ వన్ అండ్ వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: రిలీజియన్ ఆఫ్ లవ్.
0: ఇట్స్ ది రిలీజియన్ ఆఫ్ లవ్.
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఇట్స్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
1: ఈ మూడింటిని మనం ఆధారం తీసుకోండి.
0: వీ షుడ్ టేక్ దీస్ త్రీ యాజ్ అవర్ బేస్.
1: ఎక్కడ దీనులు దిక్కులేనటువంటి వారు అనాథులు కనిపించినప్పుడు మనం శక్తి కొలది తగినటువంటి సహాయం చేసి ఆదరించడానికి ప్రయత్నించాలి.
0: వేర్ దేర్ ఆర్ పీపుల్ హూ నీడ్ హెల్ప్ అన్అటెండెడ్ పీపుల్ వీ షుడ్ గివ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ అండ్ హెల్ప్ దెమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క సాధన లోపల మనము ప్రధానమైనటువంటి యొక్క ఆధ్యాత్మికంగా మనం భావించినప్పుడే మనం సరైనటువంటి యొక్క స్థానానికి మనం చేరడానికి వీలవుతుంది.
0: వెన్ వి రిగార్డ్ సచ్ సాధన యాజ్ ది ఫండమెంటల్ స్పిరిచువల్ ప్రాక్టీస్ then only we can reach our destination.
1: Japa tapa yagna yagadi kratulainappudu nu tyagam chesi sevalo manam kaalu pettali.
0: Even giving up and sacrificing japa tapa and yagna we should enter the society and do some good.
1: Dhyanam oka swartham.
0: Meditation is also self.
1: Oka japam oka swartham.
0: Japa is also self.
1: Tana nimittamai taanu acharinchetundi.
0: These are things which he does for
1: his own. Tana toti manavulu aneka mandi baadala padutunnappudu japa dhyanamaina kuda tyagam chesi vaara sevane manam dhyanam.
0: When his fellow human beings are suffering, he should sacrifice even japa and tapa and serve the fellow human
1: beings. Ye maata maatadina premato maatadali.
0: Whatever word you speak, you should speak with love.
1: You cannot always oblige, but you can speak always obligingly.
0: You
1: ee premato karunato manamu itarnu palakarinchali.
0: With love you should speak to others.
1: Dayagala hrudayame daiva mandiramu annaru.
0: A heart of compassion is the temple of God.
1: Dayane lekapothe idi dayyamulu yokka nivasame.
0: If there is no compassion in the heart, devils reside in that heart.
1: Kanuka dayato premato manam samajamulo adugu petti manam samaja karyakramam yendu digvijayanni sadinchalani meeru kankanam kattukovali.
0: You must make the determination to enter the society with compassion and love and serve the society.
1: Daivamu sarvatra untunnadu.
0: God is omnipresent.
1: Kani manam antunnam సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, సర్వత్రా ఉంటున్నాడని, కానీ దాని ఆచరణ మనం ఏమాత్రం నిరూపించలేకపోతున్నాం.
0: వి సే దట్ గాడ్ ఇస్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నినోయింగ్, బట్ వి ఆర్ నాట్ పుట్టింగ్ ఇట్ ఇంటూ ప్రాక్టీస్.
1: మాటల చేత మనం కాదు చూపించవలసింది, క్రియల చేత మనం నిరూపించాలి.
0: వి షుడ్ నాట్ డెమోన్స్ట్రేట్ అవర్ ఫెయిత్ బై వర్డ్స్ బట్ ఓన్లీ బై.
1: ఈనాడు విద్యారంగం లోపల విరివిగా పెరిగినటువంటి యొక్క విచిత్రమైనటువంటి మార్గములు, వికారమైన మార్గములు మనం అరికట్టాలి.
0: In the field of education today, there are many distorted and unacceptable paths.
1: ఈనాడు కలభారమైనటువంటి డిగ్రీలు మనం పట్టంగా తీసుకుంటున్నామే కానీ మనం తగినటువంటి రీతిగా దాన్ని అనుభవించటం లేదు.
0: We are accepting the degrees which mark the education today, which are head heavy, and but we are not using them in the right way.
1: Saraswati Parnasala ayinatuvanti yokka vidyarangamulanni ikkudunu ee naadu Lakshmi Nivasanga tayaraipothunnayi.
0: All our educational institutions which should be such that Saraswati will reside there, they are becoming residents for Lakshmi.
1: Ee naadu ye vidya chadivinappudikini dhanarjana dhanarjana dhanarjana.
0: Whatever education we acquire today, it's only for the purpose of earning money.
1: ఈనాడు ఏనాడు కూడాను కని విరుగునటువంటి విని ఎరుగునటువంటి యొక్క రీతిగా ఈ అర్థసృష్ట అధికార సృష్ట మితిమీరి పెరిగిపోతున్నాయి.
0: టుడే క్వెస్ట్ ఆఫ్టర్ వెల్త్ అండ్ ఆఫ్టర్ పవర్ ఆర్ బికమింగ్ సో మచ్ దట్ దే కెనాట్ బి కంపేర్డ్ టు
1: ఢిల్లీ మొదలు పల్లె వరకు కూడాను ఈ దురాశలు పెరిగిపోతున్నాయి.
0: దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ థాట్స్ ఆర్ బీయింగ్ ప్రమోటెడ్ ఫ్రమ్ ధనము
1: కావలసినది కానీ మితముగా ఉంది.
0: పాత్ ఆఫ్ మొరాలిటీ ఈస్ నాట్ హెల్పింగ్ అస్.
1: అలాంటి ధనము అన్యాయ అక్రమ హత్యల చేత సంపాదించినటువంటి ధనము మనకు సంతోషాన్ని ఏ రీతిగా అందిస్తుంది?
0: ఇఫ్ దట్ ఈస్ సో, వెల్త్ అక్వైర్డ్ బై అన్మోరల్ ప్రాక్టీసెస్ అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్, హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు హెల్ప్ అస్?
1: కనుక మనం న్యాయార్జితమైనటువంటి ధర్మో రక్షతే రక్షిత.
0: సో వాట్ ఎవర్ హూ ఎవర్ ప్రొటెక్ట్స్ ధర్మ విల్ బి ఇన్ టర్న్ ప్రొటెక్టెడ్ బై ధర్మ. మనీ ఎర్న్డ్ అలాంగ్ ది రైట్ పాత్.
1: ధనము లేకపోతే జగత్తునందు క్షణమైనా మన కాలం గడవదు.
0: ఇఫ్ వన్ హ్యాస్ నో వెల్త్ వీ కెనాట్ లివ్ ఇన్ దిస్ వరల్డ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్.
1: కానీ దానికి ఒక మితి ఉంటుండాలి.
0: బట్ దేర్ షుడ్ బి ఎ లిమిట్ టు దట్.
1: నశ్రేయో నియమం వినా, ఒక నియమమే లేకపోతే అది అశ్రేయాన్ని అందిస్తుంది.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లిమిటేషన్ ఫర్ ఎనీథింగ్, ఇట్ విల్ ఆల్వేస్ కాజ్ హార్మ్.
1: కనుక మనము ధనాన్ని అర్జించవలసిందే, కానీ న్యాయంగా మనం అర్జిస్తాము, ధర్మంగా మనం అర్జిస్తాం.
0: We should earn money, but the earning should be along the right path, according to dharma.
1: అర్జించినటువంటి ధనాన్ని పరోపకార నిమిత్తమై మనము కొన్ని సత్కార్యములు కూడా ఆచరించాలి.
0: The wealth thus as earned should be used for the good of others and for the good cause.
1: ఆ విధమైనటువంటి సద్వినియోగమే లేకపోతే ఈ ధనము ఎవరి నిమిత్తము?
0: If there is not such proper use, what is the purpose?
1: దొంగలకిట్టురో దొరలకవును.
0: In the end, this money, will it go to the hands of the robbers or will it go into the hands of good people? We do not know.
1: మనము తెలిసి సత్కర్మలు ఆచరించడానికి ప్రయత్నించాలి.
0: We should therefore do good deeds knowingly and willfully.
1: దురాశలు మనకు దుఃఖానికి చేటు.
0: Bad ambitions will cause sorrow.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విద్యారంగంలో మనము సమాజంలో తగినటువంటి సేవను ఆర్జించి సమాజంలో సేవను మనము అందించే నిమిత్తమై ఈ విద్యను గడపాలనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
0: Prema Swarupas, we should recognize the truth that the education we should give and get should be such that will enable us.
1: Vidya anaga book knowledge kaadu.
0: Education does not consist of book knowledge.
1: Rayatamu chadamutavuto maatrame idi teeripoledu.
0: It doesn't end with reading and writing.
1: Idi parochcha gnanamu. పరోక్ష జ్ఞానం.
0: దిస్ ఇస్ ఓన్లీ నాలెడ్జ్ విచ్ ఇస్ అక్వైర్డ్.
1: ప్రత్యక్ష జ్ఞానం మనం అనుభవంలో మనం నిరూపించాలి.
0: వీ షుడ్ గెట్ నాలెడ్జ్ బేస్డ్ ఆన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్.
1: కనుకని ఈనాడు విద్య అంతా కూడా కేవలము మెమరీ టెస్ట్ గా ఉంటుండాలి.
0: ఎడ్యుకేషన్ ఆఫ్ టుడే ఈజ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఎందుకనగా విద్యావంతులంతా కూడా విద్యార్థులందరూ కూడా రాత్రింపగలు చదివి చదివి చదివి చదివి తలనంతా నింపుకుంటున్నారు.
0: దిస్ ఇస్ బికాస్ ది స్టూడెంట్స్ రీడ్ డే అండ్ నైట్ అండ్ ఫిల్ దర్ హెడ్ విత్ కంటెంట్స్.
1: ఎగ్జామినేషన్ హాల్లో పోతున్నారు, ఎంటీ హెడ్ చేసుకుని వస్తున్నారు.
0: దే గో ఇన్ టు ది ఎగ్జామినేషన్ హాల్ and they empty their head and return with an empty head.
1: ఇలాంటి విద్యార్థులు ఇంక దేశానికి ఏమి ఉపయోగం చేస్తారు?
0: దట్ కైండ్ ఆఫ్ స్టూడెంట్స్ వాట్ గుడ్ విల్ దే డూ టు ది కంట్రీ?
1: కేవలం మెమరీని టెస్ట్ చేస్తున్నారు ప్రభుత్వం.
0: ది ఎడ్యుకేషనల్ అథారిటీస్ ఆర్ సింప్లీ మేకింగ్ ఎ టెస్ట్ ఆఫ్ యువర్ మెమరీ.
1: ఇది సరైనటువంటి విద్య కాదు.
0: దిస్ ఇస్ నాట్ ది రైట్ టైప్.
1: హృదయానికి చేరిపోవాలి.
0: ఇట్ షుడ్ గో ఇన్ టు యువర్
1: హృదయం. ఒక నెగటివ్ గా తయారు కావాలి.
0: యువర్ హార్ట్ షుడ్ బికమ్ ఎ నెగటివ్.
1: ఈ నెగటివ్ నుంచి కూడా మనం పిక్చర్స్ తయారు చేసుకోవాలి.
0: ఫ్రమ్ ది నెగటివ్ యూ షుడ్ బి ఏబుల్ టు గెట్ అస్ మెనీ.
1: ఈనాటి విద్య అంతా కూడా పోలరాయిడ్ పిక్చర్ మాదిరి ఉంటుండాలి.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ది పోలరాయిడ్ పిక్చర్.
1: దీనిని ఇంకే విధంగా చేయడానికి వీలు లేదు.
0: యు కాంట్ డూ ఎనీథింగ్ విత్ దట్.
1: కనుక మనం ఈనాడు హృదయానికి నింపుకోవాలి.
0: యు షుడ్ ఫిల్ యువర్ హార్ట్.
1: విద్య యొక్కను వినయంబు.
0: ఎడ్యుకేషన్ గివ్స్ యూ హ్యూమిలిటీ.
1: వినయమునను కలుగు పాత్రత.
0: ఫ్రమ్ హ్యూమిలిటీ యూ డిజర్వ్.
1: పాత్రత వలన ధనము.
0: అవుట్ ఆఫ్ డిజర్వ్
1: ధనము వలన ధర్మము.
0: ఫ్రమ్ వెల్త్ యూ గెట్
1: ధర్మం వలన ఐహిక ఆమిష్మికంబులు నందునరుడు.
0: ఫ్రమ్ ధర్మ యూ బికమ్ వెల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది స్పిరిచువల్ వరల్డ్.
1: సకల విద్యలు నేర్చి సభ జయించకవచ్చు.
0: మేబీ యూ విల్ అక్వైర్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ బి
1: పూర్ణుడై రణమందు పోరవచ్చు.
0: యూ కెన్ బి ఏ హీరో అండ్ ఫైట్ ఎ బ్యాటిల్.
1: రాజ రాజై పుట్టి రాజ్యమే ఎదగవచ్చు.
0: యూ కెన్ బికమ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ రూల్ ఓవర్
1: దేవ గోదానములు ఇయ్యవచ్చు.
0: యూ కెన్ గివ్ ఎస్ గిఫ్ట్ కౌస్ అండ్ గోల్డ్.
1: జగత్నందున్న చుక్కలు లెక్కలు కొనవచ్చు.
0: యూ కెన్ ఈవెన్ కౌంట్ ది మిలియన్స్ ఆఫ్ స్టార్స్.
1: జీవరాశుల పేర్లు చెప్పవచ్చు.
0: యూ కెన్ గివ్ ది నేమ్స్ ఆఫ్ ఆల్ ది స్పీషీస్.
1: అష్టాంగ విద్యలు అభ్యసించగవచ్చు.
0: యూ కెన్ అక్వైర్ ఆల్ ది అష్టాంగ బ్రాంచెస్.
1: చంద్రమండలమైన చేరవచ్చు.
0: యూ కెన్ రీచ్ ది మూన్.
1: కానీ దేహేంద్రియములు అరికట్టి మనసు నిలిపి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
0: బట్ కంట్రోలింగ్ యువర్ సెన్సెస్ టర్నింగ్ యువర్ విజన్ ఇన్వర్డ్స్ అండ్ అట్ ఆల్ టైమ్స్ యూ కెనాట్ బి ఎ డిటాచ్డ్ పర్సన్.
1: ఇది మనము నేర్చవలసినటువంటి విద్య.
0: దిస్ ఈస్ వాట్ వీ షుడ్ లెర్న్.
1: ఇది కేవలము ఒక హృదయాన్ని పవిత్రమైనటువంటి కంట్రోల్ చేయాలి.
0: This can be got by controlling our heart by sacred ideas.
1: ఇది అవసరమైనప్పుడంతా కూడా నువ్వు దీన్ని మనము హద్దులో పెట్టుకోవాలి.
0: At all times, whenever it is necessary, we should.
1: నా పేరుతో నేను ఒక కారు కొన్నాను.
0: I have purchased a car in my name.
1: ఈ కారు నా పేరుతోనే ఉంది.
0: This car is in my name.
1: నేను డబ్బు ఇచ్చాను.
0: I have paid for it.
1: నా కారు కదా అని బ్రేక్లు యూజ్ చేయకుండా పోతే డేంజర్ వస్తుంది.
0: In the feeling that I own the car, if I drive the car without using a brake, there will be danger.
1: నాకు ఒక గుర్రం ఉంటుండాలి.
0: ఐ ఓన్ ఎ హార్స్.
1: నా గుర్రం కదా అని లగాం పట్టుకోకుండా పోతే అది ఎక్కడో ఒక తోచి వేస్తుంది.
0: ఇన్ ది ఫీలింగ్ దట్ ఐ ఓన్ ది హార్స్, ఇఫ్ ఐ డోంట్ కంట్రోల్ ది రెయిన్స్ ఆఫ్ ది హార్స్, దెన్ ది హార్స్.
1: అదే రీతిగానే నా సెన్స్ అయినప్పటికీ నేను కంట్రోల్లో పెట్టుకోవాలి.
0: ఇన్ ది సేమ్ మేనర్, ఆల్దో ది సెన్సరీ ఆర్గన్స్ ఆర్ మైండ్, ఐ షుడ్ పుట్ దెమ్ అండర్ కంట్రోల్.
1: బ్రేకులు లేని కార్ ఏ విధంగా డేంజరో నిగ్రహము లేనటువంటి దేహం కూడా నా డేంజర్.
0: Like the car without brakes will cause danger, so also a body on which there is
1: no control. పిల్లలు అనేటువంటి విద్యార్థులంతా కూడాను కేవలం బలహీనులైపోయి ఉద్రేకాలకు ఒక విధమైనటువంటి అల్లకల్లోలములకు రౌద్రాలకు అవకాశం ఇచ్చి తన జీవితం అంతా కూడా వ్యర్థం చేసుకుంటున్నారు.
0: The students of today, without control, are becoming subject to excitement and are easily excited and they are wasting their life.
1: విద్యార్థులు ఆవేశాలకు ఏమాత్రము అవకాశం అందించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నాట్ గివ్ ఎనీ ఛాన్స్ ఫర్ ఎక్సైట్మెంట్.
1: ఈ లేత వయస్సునందు పవిత్రమైన హృదయం నందు ఒక ఆవేశాలకంతా అవకాశం ఇచ్చేసి ఉద్రేకాలకంతా కూడా తాను హృదయాన్ని అందించినప్పుడు తమ జీవితము క్రమక్రమేణా కృంగిపోతుంది.
0: ఇన్ దిస్ టెండర్ ఏజ్, ఇఫ్ యూ పర్మిట్ యువర్ సేక్రెడ్ హార్ట్ టు బి సబ్మిటెడ్ టు ఎక్సైట్మెంట్ అండ్ సచ్ ఇన్స్టెన్సెస్, దెన్ యువర్ హోల్ లైఫ్ విల్ బి.
1: దీనికంతా మూల కారణం పాలిటిక్స్.
0: The main reason for all this is politics.
1: విద్యార్థులు ఈ పాలిటిక్స్ లో ఏమాత్రము ప్రవేశించకూడదు.
0: స్టూడెంట్స్ షుడ్ నెవర్ ఎంటర్ దిస్ పాలిటిక్స్.
1: అధ్యాపకులు అంతకంటే ప్రవేశించకూడదు.
0: మోర్ దెన్ దట్ ది టీచర్ షుడ్ నాట్ ఎంటర్.
1: విద్యార్థి ఏదో ఒక 2-3 సంవత్సరములు విద్యార్థిగా ఉంటాడు.
0: A student will remain a student for 2 or 3 years.
1: అధ్యాపకుడు జీవితమంతా విద్యార్థిని.
0: A teacher is a student for all his life.
1: కనుక ఈ అధ్యాపకులు సక్రమమైనటువంటి మార్గాన్ని విద్యార్థులకు బోధించినప్పుడు విద్యార్థులు కూడాను భావి భారతోద్ధారకులై ప్రపంచం యొక్క నీతి నిజాయితీలను ఎంతైనా కాపాడగలరు.
0: Thus, if the teachers can be ideal and can teach the right path to the students can be the future supporters of the country and be responsible for the prosperity.
1: సత్యసాయి బాల వికాస విద్య ఒక అధ్యాపకులారా, మీరందరూ కూడాను ఈ సత్యాన్ని గుర్తించి మీరు కూడాను పూర్వం ఒక విద్యార్థులుగానే విశ్వసించి ఈనాడు ఆ విద్యార్థి యొక్క తత్వాన్ని అడుగడుగునకు జ్ఞాపకం చేసుకుంటూ పోవాలి.
0: Teachers of the Bala Vikas classes of the Satya Sai organizations, you should regard yourself that at one time you were students and take the students into yourself and teach them in such a way that you can promote these ideas.
1: మన ఆదర్శమైనటువంటి యొక్క దీనిని మనం విద్యార్థులకు అందించాలి.
0: We should give to the students education.
1: Teachers ఈనాడు ఎలాంటి వాళ్ళగా ఉంటుండాలంటే ఒక ఆధ్యాత్మిక దీంట్లోపల మనం ఆచరించి నిరూపించేటువంటి వారిగా ఉంటుండాలి.
0: The teacher of today should be such that he would practice what he wants to preach.
1: ఒక ఇంగ్లీష్ లెక్చర్ వస్తాడు, గ్రంథాన్ని చదివి వాళ్ళకి బోధిస్తాడు.
0: An English lecturer comes into the class, reads the text and teaches.
1: Mathematics teacher వస్తాడు, బోర్డు పైన వేసి దానిని అంకెను పూర్తి చేయమంటాడు.
0: మ్యాథమెటిక్స్ టీచర్ కమ్స్ అండ్ రైట్స్ ఆన్ ది బోర్డ్ అండ్ ఆస్క్ దెం టు ఫిల్ ది డిటెయిల్స్.
1: ఇంకొక టీచర్ వస్తాడు, ఇంకొకటి పుస్తకం చూసి వారికి బోధిస్తాడు.
0: అనదర్ టీచర్ కమ్స్ అండ్ యూజెస్ హిస్ బుక్.
1: ఈ టీచర్ల మాదిరి మనం తయారు కాకూడదు.
0: వీ షుడ్ నాట్ బికమ్ సచ్ టీచర్స్.
1: మనం ఏ రీతిగా టీచర్ అంటే ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ ఉంటుంటాడు, డ్రిల్ టీచర్.
0: ది కైండ్ ఆఫ్ ఇన్స్ట్రక్టర్ షుడ్ బి లైక్ ది ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్.
1: అతను 1, 2, 3 చేసి చూపిస్తాడు.
0: He does what he wants the children to do. He shows them by practice.
1: Adhe reetigane ee naadu mana balavikasa upadhyayulanta kodanu chesi choopinchali pillalku cheppi prayojanam ledu.
0: In the same manner, the balavikas teachers should set an example and show by practice and not by preaching.
1: Manamu aneka vidhamulaga shanti shanti shanti hi moodu paryayalu cheptunnam.
0: On many occasions we say shanti shanti shanti 3 times.
1: ee moodu paryayamulu enduku cheppali? Rendu paryayamulu cheppakoodada leka 4 paryayamulu cheppakoodada?
0: Why do we mention it 3 times? Why not 2 times? Why not 4 times?
1: Deha reetiga shanti, manasika reetiga shanti, aatma reetiga shanti, adi bhautikamu, aadhyatmikamu, adi daivikamu, ee moodinti endu shanti kavalani manu bodhisthunnam.
0: We require bodily peace, mental peace and the peace of the atma. This is what we are meaning by saying
1: manam shanti shanti ani cheptunnamu kani mana matallone shanti ledu, raudraluga vastunnayi.
0: We utter these words but even in the words there is no peace. They come out as if you are agitated.
1: Ee shanti aneetundi padamulu enta shantanga cheppali? Shanti shanti shanti hi, enta shantanga untuntadi? Atta cheppadam ledu shanti shanti shanti. మన పదముల్లోనే శాంతి లేదు, ఇంకా మన హృదయ శాంతి ఏ రీతిగా లభిస్తుంది?
0: వి డోంట్ ఈవెన్ అటర్ దీస్ వర్డ్స్ విత్ పీస్. వి అటర్ దెమ్ యాజ్ ఇఫ్ వీఆర్ ప్రొనౌన్సింగ్ సమ్ హార్ష్ వర్డ్స్. ఇఫ్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ ది వర్డ్స్, హౌ కెన్ వీ గెట్ పీస్ ఇన్ అవర్ మైండ్?
1: అధ్యాపకులారా, మీరు నిరంతరం కూడాను చిరునవ్వులు చిందులు దొక్కుతుండగా పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి.
0: At all times, teachers should have a smiling face and should teach the children.
1: Nee mukhamulo aanandamani kaani, utsaahamani kaani, vaatsalyamani kaani, prema kaani nee mukhamulo utti padali.
0: Happiness, smiling, tenderness and compassion should be evident in your face.
1: Ante kaani idi balavantam maarsnaanam adi castral face cheskoni kurchokoodu.
0: But you should not regard your teaching as a compulsory imposition on you and have a castral face.
1: Mee utsaaham enta nirupana chestaro పిల్లలు ఎందుకు ఆ రియాక్షన్, రీసౌండ్, రిఫ్లెక్షన్ మీరు అందుకుంటారు.
0: ది అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం యూ డిస్ప్లే, యూ విల్ హ్యావ్ ఎ రియాక్షన్ ఇన్ ది చిల్డ్రన్ ఆఫ్ ది సేమ్ అమౌంట్ ఆఫ్ ఎన్థూజియాజం.
1: కనుక అధ్యాపకులు సద్గుణవంతులై, సదాచారవంతులై, సద్భావాన్ని కలిగి ఉంటుండాలి.
0: ది టీచర్స్ షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్, గుడ్ కాండక్ట్ అండ్ డిస్ప్లే గుడ్ థాట్.
1: మీరందరు కూడాను ట్రైనింగ్ అయినటువంటి వారు పల్లె పల్లెకు వెళ్లి ఇంటింటి ఎందుకు కూడాను ఈ ఆరోగ్యం సంబంధించినటువంటి యొక్క విషయంలో, కొంత విద్యకు సంబంధించినటువంటి విషయంలో చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించడానికి ప్రయత్నం చేయాలి.
0: ఆల్ ఆఫ్ యూ హావ్ అండర్గాన్ ట్రైనింగ్ షుడ్ గో ఫ్రమ్ విలేజ్ టు విలేజ్, ఫ్రమ్ హౌస్ హౌస్ టు హౌస్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్.
1: మన యొక్క సేవలన్నీ కూడాను పట్టణాల్లో జరిగితే ప్రయోజనం లేదు.
0: All our service, there is no use by confining it to the cities.
1: Mana pallali ende deenini abhivruddhi parchi tadwara pattananiki prakritattuga chuchukovali.
0: We should first promote these things in the village and thereafter come to the city.
1: Kana ee naadu city yokka ashuddhanni kudanu manam pavitram cheyalante pallal nunchi danni prakritattuga chuchukovali.
0: Today, if we want to clean up the uncleanliness that is present in the city, we should make a beginning.
1: Ee kaakunda తల్లిదండ్రులు కూడా తగిన రీతిగా మనం చెప్పాలి.
0: నాట్ ఓన్లీ దిస్, ది పేరెంట్స్ ఆల్సో షుడ్ టేక్.
1: ఈనాడు ముక్కాలు భాగం పిల్లవాళ్ళు తినడానికి తల్లిదండ్రులే మూల కారణం.
0: టుడే ఇఫ్ ది చిల్డ్రన్ ఆర్ బీయింగ్ స్పాయిల్డ్, ది పేరెంట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ఏ లార్జ్ ఎక్స్టెంట్.
1: కారణమేమనగా వాళ్ళు పిల్లలకు మితిమీరినటువంటి స్వేచ్ఛను అందిస్తున్నారు.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ ది పేరెంట్స్ గివ్ లిమిట్లెస్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్.
1: ఫ్రీడమ్ ఉండాలి. ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఈస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ కల్చర్ ఈస్ పర్ఫెక్షన్, ది ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. దీన్ని మర్చిపోతే ప్రయోజనం ఏమిటి?
0: దేర్ షుడ్ బి ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ విజ్డమ్ ఇస్ ఫ్రీడమ్, ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ క్యారెక్టర్. ఇఫ్ యూ ఫర్గెట్ దీస్ థింగ్స్ వాట్ ఈస్ ది యూజ్?
1: కనుక మనము తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు ఈ పేరెంట్స్ డే అని చెప్పేసి వారిని పిలిపించి మీ పిల్లలు ఏ రీతిగా ఉంటున్నారు, ఏ విధమైనటువంటి యొక్క చర్యలో ఉంటున్నారని వాళ్ళకి అప్పుడప్పుడు హెచ్చరించాలి.
0: అకేషనలీ వీ షుడ్ మీట్ ది పేరెంట్స్, సెలబ్రేట్ ది పేరెంట్స్ డే, సెండ్ ఫర్ దెమ్, అండ్ ఎంక్వైర్ ఫ్రమ్ దెమ్ హౌ ది చిల్డ్రన్ ఆర్ ఫేరింగ్ అండ్ హౌ ఆర్ దే కండక్టింగ్ దెమ్.
1: ఒకవైపున అధ్యాపకులు, మరొక వైపునటువంటి తల్లిదండ్రులు ఈ రీతిగా వారిని చక్కగా మార్గాలు తెప్పిస్తే పిల్లలు చెడిపోవడానికి ఏమాత్రమూ అవకాశం ఉండదు.
0: టీచర్స్ ఆన్ ది వన్ హ్యాండ్, పేరెంట్స్ ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ దే కెన్ షో ది రైట్ పాత్ టు ది చిల్డ్రన్, దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ ది చిల్డ్రన్ గెటింగ్ స్పాయిల్డ్.
1: కనుక ఈనాడు తల్లిదండ్రులు గురువులు ఇరువురు చేరి పిల్లల్ని చక్క చేయడానికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కామపుత్రుడు, ఉపాధ్యాయునికి ప్రేమపుత్రుడు.
0: టుడే ది పేరెంట్స్ అండ్ టీచర్స్ షుడ్ కమ్ టుగెదర్ అండ్ సెట్ రైట్ ది చిల్డ్రన్. ది రీజన్ ఫర్ దిస్ ఈస్ ది చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ టు ది పేరెంట్స్ అండ్ అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ టు ది టీచర్స్.
1: కనుక ఈనాడు మన యొక్క భారతీయ యొక్క సంస్కృతిని పురస్కరించుకొని వీధి వీధి ఎంబడి కూడాను కొన్ని సేవలకై మనం ఈనాడు కంకణం కట్టుకుని ఈ అశుద్ధమైనటువంటి వాతావరణం అంతా కూడాను చక్కగా తీర్చిదిద్ది దివ్యమైనటువంటి యొక్క భారతీయులుగా మీరు తయారు చేయాలని నేను ఆశిస్తున్నాను.
0: టుడే ఐఎమ్ హోపింగ్ దట్ ఫాలోయింగ్ ది కల్చరల్ ట్రెడిషన్స్ ఆఫ్ భారత్ ఫ్రమ్ స్ట్రీట్ టు స్ట్రీట్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ అండ్ యూ విల్ సెట్ దెమ్ రైట్ అండ్ పుట్ దెమ్ ఆన్ ది ప్రాపర్ పాత్.
1: పెద్ద కొమ్మలు వంచడానికి వీలు కాదు.
0: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు బెండ్ ఎ బిగ్ బ్రాంచ్ ఆఫ్ ఎ ట్రీ.
1: చిన్న మొక్కలని చక్క చేయడానికి వీలవుతుంది.
0: ఇట్ ఈస్ పాసిబుల్ టు సెట్ రైట్ ఎ ట్విగ్.
1: కనుక ఈ పెద్ద వానల్లో పోయి మీరు ప్రవేశిస్తే ప్రయోజనం లేదు. చిన్న పిల్లల్ని తయారు చేస్తూ రావాలి.
0: దేర్ ఇస్ నో యూస్ యు ఆర్ టేకింగ్ ఆన్ హ్యాండ్ ది గ్రోన్ అప్ అండ్ ది ఓల్డర్.
1: భవిష్యత్తుకంతా కూడా ఈ బాలబాలికలే లీడర్స్ ఫీడర్స్.
0: ఇన్ ది ఫ్యూచర్ ఇట్ ఈస్ దీస్ చిల్డ్రన్ హూ విల్ బికమ్ ది లీడర్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దీనిని తయారు చేసి తిరిగి పవిత్రమైనటువంటి భారతదేశంగా రూపొందింపజేసి సనాతనమైనటువంటి ధర్మాన్ని కూడా మీరు నిలబెడతారని చెప్పని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: హోపింగ్ దట్ యూ విల్ టేక్ దిస్ లైన్ అండ్ యూ విల్ రిసోసియేట్ ది సేక్రెడ్నెస్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ అండ్ దట్ యూ విల్ మేక్ దీస్ యంగ్ పీపుల్ ది పిల్లర్స్ ఆఫ్ ది ఫ్యూచర్ ప్రాస్పెరిటీ ఆఫ్ భారత్. ఐఎమ్ బ్రింగింగ్ మై డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినిలారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: ఈనాటి చదువు విషయమై నేను చెప్పలేదు.
1: భగవాన్ ఈజ్ నాట్ గోయింగ్ టు స్పీక్ అబౌట్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ కు అంత్యం అనేటువంటిది ఒకటి ఉన్నది.
1: దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ దిస్ పర్సూట్ ఆఫ్ లర్నింగ్ ఎడ్యుకేషన్.
0: అది సత్యము,
1: దట్ ఈస్ ట్రూత్.
0: ఆ సత్యము తప్ప అన్ని నేర్చుకున్నటువంటి వారి యొక్క చదువు సరి అయిన చదువు కాదు, ప్రాకృతమైన చదువు.
1: బియాండ్ ట్రూత్ నథింగ్ ఎల్స్ ఈస్ టు బి సాట్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. Without this truth, it is no education at all.
0: జగత్తులో ఎన్ని కోట్ల మంది ఉన్నారు విద్యావంతుడు.
1: In this world, there are crores and crores of educated people.
0: కానీ వీరంతా చేసేటువంటి పని ఏమిటి?
1: What is it they are doing?
0: పరోపకారం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: There is no iota or trace of the temperament to help anybody.
0: Kani jarigipothundadi chaduvu.
1: However, the process of education is going on.
0: Idi bhautika chaduve gaani aadhyatmika chaduvu kaadu.
1: This is only the secular education and not in any way spiritual education.
0: Nijamga education ante spiritual education kavali.
1: The true education is spiritual education, which is essential.
0: అదొక్కటే దైవాన్ని నిరూపించేటువంటిది.
1: The spiritual education only proves the divinity.
0: ఈ భౌతిక ఎడ్యుకేషన్ అన్నీ కూడాను, ఈ లౌకిక ఎడ్యుకేషన్ అన్నీ పొట్టకూటి కోసం, బ్రతికేందుకోసం, కుటుంబాన్ని అభివృద్ధి పరచుకునే కోసం.
1: The physical, the ephemeral worldly education is only to eke out our living, to maintain our families.
0: The end of the education is character.
1: The end of education is character.
0: అది లేకుండా ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేదు.
1: Without character you may have anything, that's all useless.
0: ఈనాడు అట్టి పవిత్రమైనటువంటి యొక్క దీనిని పదమును దూరం పెట్టారు.
1: Today we have distanced ourselves from such a sacred goal.
0: అనగా మనం ఈనాడు ఎడ్యుకేషన్ తో చదువుతున్నారు కానీ అదంత ఎడ్యుకేషన్ చేస్తున్నారు.
1: వీఆర్ అక్వైరింగ్ నో ఎడ్యుకేషన్ నో డౌట్, బట్ యెట్ ఇట్ ఈస్ నాట్ ఈల్డింగ్ ద ప్రాపర్ ఆబ్జెక్టివ్, ద పర్పస్ ఫర్ విచ్ ఇట్ ఈస్ ఇంటెండెడ్.
0: ఇట్ చదువు మనం చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అక్వైరింగ్ సచ్ ఎడ్యుకేషన్?
0: అది ప్రపంచాన్ని కొంతవరకు వశం చేసుకుంటుంది.
1: You may be able to have some kind of position in this world.
0: Kani physical tagineetvanti yokka ivi adi kaadu. Antarmukhamainaatvanti yokka bhavamu, bahirmukhamainaatvanti yokka seja rendu kudanu okatiga undali.
1: It is not enough if you have physical development, the outward progress, but it is important to have inner and outer advancement.
0: The end of education is character now.
1: Bhagavan says the end of education is character.
0: Kani atti guname lekapothe ivanni kudanu motti nishprayojanam ayinatvi.
1: Without this fundamental character which we acquire out of education, without that all the rest would be in vain.
0: Anni kudanu oka bhaktiki sambandhinchinatvatiga undali.
1: Our association to education, our commitment to the family should all be one in perfect unison and harmony.
0: Ivanni యూనిటీ అయినప్పుడే డివినిటీ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఫైండ్ యూనిటీ, యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ.
0: ఈనాటి ఎడ్యుకేషన్ అంతా కూడా స్వార్థం, స్వార్థం, స్వార్థం.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫిష్నెస్ అలోన్.
0: కానీ నిజమైన ఎడ్యుకేషన్ సెల్ఫ్లెస్.
1: బట్ ద ట్రూ ఎడ్యుకేషన్ ఈజ్ టు బి సెల్ఫ్లెస్.
0: అది తన యొక్క స్వార్థమని మాని తాను పరాధీనమైనటువంటి యొక్క పరుల యొక్క మేలు ఆశిస్తుంటారు.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ నెవర్ కన్ఫైన్ యూ will never limit you to your own self. On the other hand, it will make you to consider and to involve and to think of others.
0: Paropakara punyaya papaya parapedanam.
1: Merit means helping others. It is a sin to harm anybody.
0: ఎక్కడికి వెళ్ళినా కూడాను తనకు ఏదైనా ఒక స్వార్థం ఉన్నదా అని విశ్వసిస్తున్నారు.
1: టుడే వేర్ ఎవర్ వీ గో అవర్ థాట్ వుడ్ బి సెల్ఫ్ సెంటర్డ్ ఆర్ సెల్ఫిష్.
0: కానీ నిజమైనటువంటి సెల్ఫ్ తన యొక్క ఆత్మని.
1: ట్రూలీ స్పీకింగ్ ద ట్రూ సెల్ఫ్ ఈజ్ వన్స్ ఓన్ స్పిరిట్ ఆర్ ఆత్మ.
0: దానిని చైతన్య శక్తి అంటారు.
1: దట్స్ వాట్ ఈజ్ చైతన్య ఆర్ కాన్షియస్నెస్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ చైతన్యం ఉండేటట్టు చేతనే ఈశ్వర సర్వభూతానాం అని పేరు పెట్టింది.
1: దిస్ కాన్షియస్నెస్ ఈజ్ ఇమ్మనెంట్ ఇన్ ఎవ్రీబడి అండ్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ సెడ్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది లివింగ్ బీయింగ్స్.
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఆ విధమైనటువంటి ఆత్మతత్వం ఉంటుండాలి.
1: దిస్ సెల్ఫ్ ఆత్మ ఈజ్ ప్రజెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: ఆత్మ సర్వభూతానాం.
1: The same self is present in all of the living beings, the creatures.
0: Karuka, nivu aa swatthanni nivu vadalapetti nijamainatundi yokka parathamu maatmatvame bhavinchali.
1: Therefore we have to give up this selfishness. When once you think of others and the rest of the people in a spirit of service, you will be able to understand the spiritual content of education.
0: Ee naatu vidya ante kudunu swartham swartham.
1: The modern education is making everyone selfish.
0: దాన్ని వదిలినప్పుడే మాకు నిజమైనటువంటి విద్య ప్రాప్తిస్తుంది.
1: యూ విల్ హ్యావ్ ది ట్రూ ఎడ్యుకేషన్ ఇఫ్ ఓన్లీ యూ గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్.
0: అది పోయిన తర్వాతనే నీ హృదయము పవిత్రమవుతుంది, పరిశుద్ధమవుతుంది.
1: వెన్ వన్స్ యూ గెట్ రిడ్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ యువర్ హార్ట్ విల్ బి సేక్రెడ్.
0: అందుకోసమనే మొదలు సెల్ఫ్.
1: దెర్ఫోర్ టు బిగిన్ విత్ ద సెల్ఫ్.
0: రెండవది హెల్ప్.
1: నెక్స్ట్ స్టేజ్ హెల్ప్.
0: మూడవది త్యాగం.
1: The third one, sacrifice.
0: ఈ మూడింటి వల్లనే నిజమైనటువంటి మానవుడిగా తయారవుతాడు. కానీ కేవలం ఎడ్యుకేషన్ వల్ల మానవుడిగా తయారు కాడు.
1: The self, help and sacrifice will shape you as a true human being, and you cannot be a true human being without these three.
0: పశుపక్షి మృగాదుల యందు కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతత్వం లేదు.
1: And the sanctity of the self is realized by man, not by birds, beasts and animals.
0: కాని ఒక మనిషి ఎందు మాత్రమే ఇట్టి నిస్వార్థమైనటువంటి యొక్క గుణము ప్రకటిస్తుండాలి.
1: This selfless attitude is prevalent in mankind.
0: కనుక మానవునికి నిజమైనటువంటి యొక్క ప్రాణము, నిజమైనటువంటి యొక్క హెల్ప్ ఏవదేది అని విచారిస్తే,
1: if we just investigate what is our life, what is the true help?
0: కానీ పశుపక్షి మృగాదులందు ఎక్కడ వెతికినను ఒక్కటి కూడా మనకు చిక్కదు.
1: These things you do not find among birds, animals and bees.
0: కానీ ఒక్క క్యారెక్టర్ యందు మాత్రమే మనిషికి విలువ ఉంటుండాలి.
1: Man has a value if only he has character.
0: అది లేకుండా ఉండినా వాడు మనిషే కాదు.
1: Without character you cannot call him a human being.
0: కనుక మనము దాన్ని కాపాడుకోవడానికి తగినటువంటి చదువులు మనం చదవాలి.
1: దెర్ఫోర్ వీ షుడ్ అక్వైర్ నాలెడ్జ్ ఇన్ ఎడ్యుకేషన్ టు మెయింటైన్ అండ్ అప్హోల్డ్ అవర్ క్యారెక్టర్.
0: మనం ఎన్ని చదువులు చదివినా కానీ జోబులు నింపుకోవడం కోసం కాదు.
1: వీ షుడ్ నాట్ స్టడీ ఓన్లీ టు ఫిల్ అవర్ పాకెట్స్ విత్ మనీ.
0: కనుక మనీ మనకేం చేస్తుంది?
1: వాట్ ఈజ్ ఇట్ దట్ మనీ ఈజ్ గోయింగ్ టు డూ?
0: భవనాలు కట్టించవచ్చు.
1: యు మే హావ్ బిగ్ మ్యాన్షన్స్.
0: గొప్ప పేరుని తెచ్చుకోవచ్చు.
1: యు మే గెట్ ఎ గుడ్ నేమ్.
0: కానీ అందులో క్యారెక్టర్ జీరో.
1: బట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మనీ ది క్యారెక్టర్ కంటెంట్ ఈజ్ జీరో.
0: అట్టి వారిని ఈనాడు లోకం కూడా ప్రేమిస్తుండాలి.
1: ద వరల్డ్ రియల్లీ అప్రిషియేట్ రెస్పెక్ట్స్ దోస్ పీపుల్ విదౌట్ క్యారెక్టర్ టుడే.
0: క్యారెక్టర్ లేనటువంటి వాడు మనిషే కాడు.
1: హీఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ బెరెఫ్ట్ ఆఫ్ క్యారెక్టర్.
0: పశువు అని చెప్పవచ్చు.
1: We can say that he is just an animal.
0: Kalu animal aina made dariki kothu oka season and reason undadi.
1: Animal at least much better because animal has a reason and a season.
0: Kani ee manishiki no reason no season.
1: Man human being has no reason has no season.
0: Ekkada poyina kodunu swartham swartham swartham.
1: Everywhere wherever he moves about he is totally selfish.
0: Ee swartham vachinappude మనమంతా కూడాను ఒక పెద్ద మనుషులుగా తయారవుతున్నాం.
1: When once the selfishness steps into our life, we become totally different from the life of a human
0: being.
1: Therefore, the character is most important. For this character, Satya the truth, Dharma the righteousness are the foundation. Both of them, however, get unified. There is no Dharma beyond Satya.
0: Satyam ane punadi pranayam.
1: Basing on the foundation of truth.
0: Dharmam ane bhavanam nilichi undi.
1: The building of Dharma righteousness stands.
0: Satyame kulipote dharmam ane pere kuda undadu.
1: When once the foundation Satya is gone, the building Dharma cannot continue to exist any longer.
0: Kanuka ee satya dharmam rendu kudanu manavunaku pradhanamainatuvanti yokka angamulu.
1: Therefore, the Satya and Dharma are most essential for the entire humanity.
0: Satya dharma premam ee rendu chernapude prema vaiyadhi.
1: When once Satya and Dharma are together, there is a place for prema or love.
0: Padabula nenina palam sunnam.
1: Without Satya, Dharma and Prema, what for? By occupying exalted high positions in society.
0: Satya dharma prema chantulu
1: lekunnam. Without truth, dharma, love and peace.
0: ఈ మూడు లేకుండా పోతే అసలు శాంతియే మనకు ఉండదు.
1: యూ విల్ నాట్ హ్యావ్ ద ట్రూ పీస్ ఇన్ ది ఇన్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ద టర్మ్.
0: ఎవరినైనా అడగండి, నాకు అన్ని ఉన్నాయి కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు.
1: యూ ఆస్క్ ఎనీబడీ, ఎవ్రీవన్ స్టార్ట్స్ రెస్పాండింగ్ దిస్ వే, ఐ హ్యావ్ ఆల్ బట్ ఐ డోంట్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: ఆ పీస్ ఆఫ్ మైండ్ లేనటువంటి వాడికే ఇన్ని రకములైనటువంటి గుణములు.
1: ద పర్సన్ వితౌట్ పీస్ ఆఫ్ మైండ్ విల్ హ్యావ్ ఆల్ దీస్ ఈవిల్ క్వాలిటీస్.
0: నిజముగా ఆ పీస్ ఒక్కటి ఉంటుంటే ఎంతైనా మనం సుఖపడవచ్చు లోకంలో.
1: వెన్ వన్స్ యూఆర్ ఇన్ పీస్, వెన్ వన్స్ యూఆర్ పీస్ఫుల్, యూ కెన్ బి హ్యాపీ ప్రాస్పరస్.
0: మనకు కష్టములే లేవు.
1: దేర్ బి నో డిఫికల్టీస్.
0: మానవుడు ఎంత పుణ్యాత్ముడు.
1: మ్యాన్ ఈస్ రియలీ మెరిటోరియస్.
0: అనేక పుణ్యములు చేసి అనేక సత్యధర్మములను ప్రకటించి తాను అంతటివాడైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ పాస్ట్ మెరిట్స్, బికాస్ ఆఫ్ అబ్జర్వెన్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్, హీఈస్ బోర్న్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ టుడే.
0: ఆ రెండు లేకపోతే వాడు మానవుడే కాదు.
1: వితౌట్ దీస్ టూ హీ లూజెస్ ది వెరీ హ్యూమన్ క్వాలిటీ.
0: లేక దానవుడైనా కావచ్చును, లేక అనిమలైనా కావచ్చును.
1: ఎయిదర్ హీ బికమ్స్ ఎ డెమన్ ఆర్ లీడ్స్ ది లైఫ్ ఆఫ్ ఎన్ అనిమల్.
0: ఈ రెండు ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు.
1: దేర్ఫోర్ యూ కెన్ బి ట్రూ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ యువర్ సత్య అండ్ ధర్మ.
0: మానవ.
1: దేర్ ఆర్ త్రీ లెటర్స్ మా నా వా.
0: మా అనగా ప్రపంచ వ్యామోహము.
1: మా మీన్స్ అటాచ్మెంట్ టు ది వరల్డ్.
0: నా అనగా లేకుండా.
1: నా మీన్స్ విదౌట్ అటాచ్మెంట్.
0: హూ మీన్స్ ఉన్నాడు.
1: వా హియర్ మీన్స్ ద వన్ హూ లివ్స్ వితౌట్ అటాచ్మెంట్ టు ది వరల్డ్.
0: అటాచ్మెంట్ లేకుండా ఉండేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
1: ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ మానవ ఇస్ ద వన్ హూ హ్యాస్ నో అటాచ్మెంట్.
0: మానవుడుగా ఉన్నాడు కానీ అటాచ్మెంట్ అంటే ఏమిటి? మీరేదో పెళ్లి చేసుకోవటం, పిల్లలు ఉండటం, కుటుంబాన్ని పెంచుకోవటం, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ అంటారు.
1: హీఈస్ ఎ హ్యూమన్ బీయింగ్ నో డౌట్. బట్ వాట్ ఈస్ దట్ వీ అండర్స్టాండ్ బై దిస్ టర్మ్ అటాచ్మెంట్? గెటింగ్ మ్యారీడ్, హ్యావింగ్ చిల్డ్రన్, టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్, బ్రింగింగ్ దెమ్ అప్ ఇన్ లైఫ్.
0: ఆ యొక్క మనిషి అనేటువంటి ఇలాంటి అటాచ్మెంట్ చేతనే అశాంతిని పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ రెస్ట్లెస్ టుడే బికాస్ ఆఫ్ అటాచ్మెంట్.
0: తినుటకు తక్కువ లేదు.
1: హియాస్ ఎనఫ్ ఆఫ్ ఫుడ్ టు ఈట్.
0: ఎంజాయ్ పడుటకు తక్కువ లేదు.
1: హియాస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్.
0: అన్ని పదార్థములు పుచ్చుకోవచ్చు.
1: హీ కెన్ అక్వైర్ ఎనీథింగ్ హీ డిజైర్.
0: ఎక్కడైనా తాను స్వేచ్ఛగా వెళ్ళవచ్చు.
1: హీ కెన్ మూవ్ అబౌట్ ఫ్రీలీ ఎనీవేర్.
0: కానీ శాంతి అనేటువంటి దాన్ని ఎక్కడ తెచ్చుకునేదానికి వీలు లేదు.
1: Yet it is not possible for man to get peace from anywhere.
0: ఆ పీస్ రావాలనుకుంటుంటే,
1: in order to acquire this peace,
0: ఈ కనిపించుకున్నటువంటి పీసెస్ అంతా కూడా పారవేయాలి.
1: We should throw out all these pieces that you find outside.
0: నీకు సుఖం లేదు.
1: You are not happy.
0: నీకు పీసులు కూడా సుఖం లేదు.
1: And then in fact there is no peace within you nor the people around you.
0: కనుక మనము నిజముగా ఏకాత్మలైపోయి అన్నిటి ఎందుకు స్వేచ్ఛగా సంచరించాలి.
1: Therefore, we should have that one-pointedness that God is present in everyone and move about freely. Then once this freedom of oneness is lost, man is in bondage. And once there is lust, he is far from love. And here in a bud, rose flower, a bud has got flower within.
0: Flower is love.
1: It is the flower of love. The flower symbolizes love, the righteous conduct, the good behavior, good manners, good thoughts and sentiments.
0: Good thoughts, good behavior,
1: you will be naturally good if you have got the good thoughts and good behavior together. Because without these things, you are attached.
0: Detachment is sukham.
1: You will have all happiness if you are detached.
0: Kaluka, detachment vatini lekunda chesukovatam kadu.
1: Detachment does not mean denial.
0: Neevu sarvulaku sahayam chey.
1: Help everybody.
0: Kani bidani chuste jali padu.
1: Have kind of compassion towards the poor and needy.
0: Ilanti compassion anaga prema undinappude manavudu manavudiga avutadu.
1: If you have love and compassion, you will be a true human being.
0: Shankaracharya annitini jayinchutu vachadu.
1: He could win over everybody.
0: Kani uttara deshamunaku vellinappudu,
1: when he visited the North India,
0: akkada oka doctor ni chusadu.
1: He met a doctor.
0: Aa doctor ku family tho unnadu.
1: And the doctor has got his family.
0: Appudu taanu Shankaratho vaadam cheyalani digadu.
1: And they were prepared to argue with Shankara.
0: Kani argue chesinappudiki daniki evarane okaru saakshi undali kada, evaru jayincharani.
1: But there should be one person who has to judge the winner.
0: Ade Mandana Mishra bharya.
1: And the judge happens to be the wife of Mandana Mishra.
0: Mandana Mishra Shankaratho jagadamaadinappudu,
1: when Mandana Mishra was ready to face Shankara,
0: ఎవరు జయించారు ఎవరు జయించలేదు ఎవరు క్వశ్చన్కు సరైన ఆన్సర్ ఇచ్చారు ఎవరు ఇవ్వలేదు అనేటువంటి నిర్ణయించడానికి ఉభయ భారతి ఉన్నారు.
1: ఉభయ భారతి వాజ్ ద జడ్జ్ టు డిసైడ్ ద వినర్ అండ్ టు డిసైడ్ ద వన్ హూ గివ్స్ అక్యురేట్ కరెక్ట్ ఆన్సర్స్ టు ద క్వశ్చన్స్ పుట్.
0: ఇప్పుడున్నటువంటి జడ్జెస్ ఎవరు కూడా పనికే రారు.
1: ద మోడర్న్ జడ్జెస్ దట్ యు ఫైండ్ టుడే దే స్టాండ్ నో వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఉభయ భారత్.
0: వాళ్ళకు సత్యం అంటే ఏమిటో దేవుడికి తెలియదు.
1: They do not know what truth is.
0: Kani, truth is God.
1: But truth is God.
0: Adani tana manasulo pettukoni Ubhaya Bharatini ivu satyam undu ani cheppadu.
1: Ubhaya Bharatini, having kept in her view the truth, she has decided to decide.
0: Shankara vare adigaru Mandana Mishrani.
1: Shankara himself requested Mandana Mishra.
0: Mee bharya niku satyaga undochuna annadu.
1: Can your wife be a judge?
0: సత్యానికి ఎవరైతే ఏమి భార్య అయినా తల్లి అయినా బిడ్డ అయినా ఎవరైనా నాకు సర్వలు ఒకటేను అన్నాడు.
1: టు జడ్జ్ వాట్ ఈస్ ట్రూత్ డజంట్ మ్యాటర్ ఇఫ్ వన్ ఇస్ ద వైఫ్ ఆర్ ఫాదర్ ఆర్ హస్బెండ్ హూ సో ఎవర్
0: కనుక తప్పక ఉండవచ్చు అన్నారు.
1: హి సెడ్ సర్టన్లీ షీ క్యాన్ బి ద జడ్జ్.
0: ఆమె ఇద్దరికి మధ్యలో నిలుచుకుంది.
1: షీ స్టూడ్ ఇన్ బిట్వీన్ ద టూ కంటెస్టెంట్స్.
0: ఇద్దరు వేసే క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు వింటుంటాయి.
1: అండ్ ఈచ్ వన్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది అదర్ అండ్ రిప్లైయింగ్.
0: కట్టగలప్పటికీ
1: ultimately
0: Shankarude jayamu annaru.
1: She decided that Shankara won.
0: Mandana Mishra fail ayipoyadu.
1: Mandana Mishra lost in this process.
0: Aa promise lo per motta motta ami cheppindi na Mandana Mishra gane aithe na Mandana Mishra jagatukanta kodunu oka Shankara vaaru chestaru.
1: And in fact, if Mandana Mishra was to win, he will have all the popularity like Shankara himself.
0: Mandana Mishra gane odipothe em sanyasam iskuntaru.
1: And she further said, if Mandana Mishra loses, that she would remain as a celibate or a sannyasi renunciant.
0: Willingly.
1: And she was prepared to undertake that.
0: Kattagalapatiki jayamu Shankara jayamu undi.
1: Ultimately Shankara won.
0: Appudu ayana sanyasistham iskundi.
1: And she started her life as a renunciant since then.
0: Sanyasam anagana sarva asaru vadalukovatame sanyasam.
1: Sannyasa, renunciation, meaning giving up all desires, ambitions.
0: Kanuka, he desires nantavarakunu var samsari avutadu.
1: So long one has a desire, he is a samsari, or a householder.
0: Samsari ayinappudu anekamandi sambandham yerpadutundi.
1: When once one is a householder, he will have contact with many people.
0: Okka sannu kodu kadiginarante,
1: if he has a son,
0: aa sannuku kodalu vastundi.
1: And then your son naturally will have the daughter-in-law.
0: Tarvata aa sannuku kodalaku pillalu avutaru.
1: And then your son and your daughter-in-law will have children in turn.
0: ఆ చిల్డ్రన్ కూడాను ఎంతవరకు అవుతారు, ఎంతవరకు అయినా కావచ్చు.
1: ద చిల్డ్రన్ నేచురల్లీ కెన్ గ్రో ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: కనుక అది నాకు అక్కర్లేదు అన్నారు.
1: అండ్ దట్ ఐ డోంట్ వాంట్, షీ సెడ్.
0: అందువల్లనే సన్యాసం తీసుకున్నాను.
1: దేర్ఫోర్ దిస్ స్టెప్ ఆఫ్ రినన్సియేషన్ ఈజ్ యాక్సెప్టెడ్.
0: ఆ సన్యాసం తీసుకుని ఒక నదికి, గంగా నదికి వెళ్తున్నది ఆమె శిష్యులతో స్నానం చేయడానికి.
1: అండ్ వన్ డే బీయింగ్ ఎ రినన్షియంట్ హీ వాస్ వెరీ క్లోజ్ టువర్డ్స్ దట్ రివర్ గ్యాంజెస్ to have his bath.
0: Potu unte isukupaina oka sanyasi inta pedda munta pattukoni anaga kunda bichim teesukunetundi kunda kunda talakinda pettukoni pandukunnadu.
1: On the way he saw another renunciant resting his head on a pot which he uses to beg every day.
0: Ee chuttu shishyulato cheppindi.
1: And she told all the associates, disciples.
0: అంటే రాసుకోవటము పరమ సన్యాసి అని రాసుకున్నాడు పేరు.
1: హీ కాల్స్ హింసెల్ఫ్ ద సుప్రీం రెనన్షియంట్.
0: అప్పుడు ఈమె చెప్పింది, ఇది పరమ సన్యాసియా, పరమ సంసారియా?
1: అండ్ ఉభయ భారత్ ఇస్ సెడ్, ఆర్ యూ సుప్రీం రెనన్షియంట్ ఆర్ సుప్రీం హౌస్ హోల్డర్?
0: చెప్పేటప్పటికే తాను ఏం జవాబు చెప్పకుండా పడుకున్నాడు.
1: విదౌట్ ఎనీ రిప్లై హీ వాజ్ స్లీపింగ్.
0: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే,
1: resting his head on a pot which he uses to beg every day.
0: He was just sitting there,
1: and she told.

0: స్లీపింగ్.
1: శిష్యులారా, ఇదానికి ఒక ఆశ మాత్రమే కాదు, రెండు ఉన్నాయి.
0: అండ్ సిస్ ద డిసైపుల్స్ లుక్ హియర్, నాట్ ఓన్లీ వన్ డిజైర్, దేర్ ఆర్ టూ డిజైర్స్ హియర్
1: అని చెప్పిన అది విన్నాడు.
0: అండ్ దట్ మ్యాన్ హర్డ్ ఇట్.
1: సరే, మీరు స్నానం చేసి వచ్చేటప్పటికి
0: బై టైమ్ దే ఫినిష్ దేర్ బాత్ అండ్ వర్ రిటర్నింగ్
1: కింద ఉన్నటువంటి కుండ కొట్టేసేసేసారు.
0: అండ్ హీ టుక్ అవే దట్ పాట్ అండ్ బ్రోక్ ఇట్.
1: తర్వాత పారేసాడు ముక్కను.
0: అండ్ హీ త్రూ ది పీసెస్.
1: తెలుసుకున్నాడని ఈమె వచ్చేటప్పటికి తాను చక్కగా నిలుచుకొని, అమ్మా మీరెవరో మహనీయుడిగా ఉంటున్నారు, నా దోషం తగ్గు కనిపెట్టారు, కాబట్టి నాకు ఆశ నిరాశ రెండు కూడా ఉంటుండకూడదు.
0: అండ్ దెన్ యాజ్ దే వర్ రిటర్నింగ్ హీ కుడ్ ఫైండ్ అవుట్ ఉభయ భారతి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అండ్ సెడ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ, యూ టాట్ మీ ఎ లెసన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఫర్దర్
1: అని చెప్పి ప్రామిస్ చేశాడు.
0: అండ్ హీ ప్రామిస్ టు కంటిన్యూ టు బి డిజైర్లెస్.
1: అప్పుడు ఉభయ భారతి చాలా సంతోషించింది.
0: దెన్ ఉభయ భారతి వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
1: ఆ ఉభయ భారతికి ఇతను ఎవరు? పూర్వ గురు.
0: అండ్ ఇన్ఫాక్ట్ హీ వాజ్ ది గురు ఆఫ్ ఉభయ భారతి బిఫోర్.
1: అప్పుడు ఉభయ భారతి, నీవెంతటి గొప్పదానమమ్మా.
0: ద మాస్టర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు ఫైండ్ ద హైట్స్ అటైన్డ్ బై
1: ఉభయ. ఆశలు ఉండకూడదు సన్యాసికి.
0: ఇన్ఫాక్ట్ ఎ ట్రూ రినన్షియన్ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అంబిషన్ ఆర్ డిజైర్.
1: కనుక ఇతనికి ఉన్నాయి కాబట్టి ఆశలు, కనుక ఇతను సన్యాసానికి అర్హుడు కాదు.
0: దేర్ ఫోర్ యూ కెనాట్ బి రినన్షియన్ ఇఫ్ యూ హ్యావ్ డిజైర్స్.
1: అప్పుడు ఆయన, అమ్మా నీవు నా శిష్యురాలు అయినప్పటికీ నీకు నేను నమస్కారం చేస్తాను.
0: హ్యావింగ్ బీన్ అండర్స్టూడ్ దిస్ వే అండ్ హీ సెడ్ దో యు ఆర్ మై డిసైపుల్ ఐ సాల్యూట్ ఇన్ ఆల్ అప్రిసియేషన్.
1: అప్పటి నుంచి ఇవ్వను సన్యాసం పూనుకున్నాడు.
0: అండ్ దెన్ హీ డిసైడెడ్ టు బి టోటలీ రినన్షియంటెడ్.
1: సన్యాసి గాని సంసారి గాని పూజ్యుడు గాని పూజ్యనీయుడు గాని ఎవరైనా సరియే ఇలాంటి దోషములు చేయకూడదు.
0: దేర్ ఫోర్ లెట్ హిమ్ బి ఎ సెలిబ్రేట్ ఆర్ రినన్షియంట్ ఆర్ ఎ హౌస్ హోల్డర్ ఆర్ ఎ రిక్లూజ్, వన్ షుడ్ నాట్ ఇండల్జ్ ఇన్ దీస్ యాక్టివిటీస్.
1: కానీ ఈనాడు అన్ని వదిలినట్టుగా కనిపిస్తారు.
0: But today, people appear as though they have given up all.
1: అన్ని విడిచినటువంటి వాడే అన్నింటినీ తీసుకుంటాడు.
0: The one who has given up all wants to acquire all.
1: కనుక డిజైర్ చదువు పైన ఉన్నప్పుడు డిజైర్ ఒక్కటి మాత్రమే ఉండాలి.
0: You should have only one desire as you study.
1: ఆ డిజైర్ ఏమిటిది?
0: What is the desire?
1: బ్రహ్మచర్యం.
0: And the desire of celibacy.
1: అట్టివాడే నిజమైనటువంటి యొక్క సన్యాసి.
0: అండ్ దట్ స్టేట్ ఆఫ్ సెలిబసీ స్పీక్స్ ఆఫ్ రెనన్సియేషన్.
1: స్వామి దగ్గర వచ్చినప్పుడు, స్వామి మాకు ఇండ్లు సంబంధాలు ఏమి మాకు వద్దు, మేము భక్తికి చూస్తున్నాము, మాకు ఏదైనా ముక్తిలొచ్చే మార్గాన్ని చూపండి అంటారు.
0: పీపుల్ టెల్ భగవాన్, స్వామి వీ డోంట్ వాంట్ ఫ్యామిలీ, వీ డోంట్ హ్యావ్ ఎనీ కాంటాక్ట్స్, వీ డోంట్ వాంట్ ఎనీ మనీ, వీ వాంట్ ఓన్లీ డివోషన్, టీచర్స్ సమ్ లిబరేషన్, దే ప్రే టు భగవాన్.
1: కానీ కంపౌండ్ దాటుతాయి, బయలుదేరుతాయని గుంపులు గుంపులు గుంపులు గుంపులు.
0: ద మూమెంట్ దే లీవ్ దిస్ కాంపౌండ్ క్యాంపస్ డిజైర్స్ విల్ ఫాలో దెమ్ ఇన్ సీక్వెన్స్.
1: కనుక ఈనాడు మానవుడి యందు స్థాన బలము, ధన బలము, పుష్ బలము, దైవ బలము, నాలుగు బలములు ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ మ్యాన్ హ్యాస్ గాట్ ఆల్ ఫోర్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ద స్థాన బల రిప్రజెంట్ ద ప్లేస్ వేర్ యూ లివ్, dhana bala the strength of money, and also strength of your physical body, the strength of your mind.
1: Kaluka manam sthana balam kuda chusukovali.
0: So we should also think of the place where we live.
1: Rama Lakshmana iddaru kuda aranyamlo tirutunnaru.
0: Rama Lakshmana were moving about in the forest.
1: Oka chettu kindaku poi kucchunadu Lakshmanudu.
0: Lakshmana sat under a tree.
1: Akkadi nunchi vachadu, chi naaku ee sthalame naaku kaaledu అన్న, మనం వెళ్దాం అయోధ్యకు అన్నారు.
0: ఇమీడియట్లీ హీ గాట్ అప్ అండ్ సెడ్ ఓ బ్రదర్ వీ డోంట్ వాంట్ టు కంటిన్యూ టు బి హియర్ ఎనీ లాంగర్ లెట్ మీ గో హీ సెడ్.
1: అన్నిటికీ విరోధమైపోయినాడు. రాముడు చెప్పినటువంటి మాట కూడా విరోధంగా మాట్లాడుతున్నాడు.
0: లక్ష్మణ స్టార్టెడ్ నెగేటింగ్ వాట్ ఎవర్ రామ సెడ్, సేయింగ్ నో టు హిమ్.
1: రామా నీ ఆజ్ఞను నేను వదిలేటువంటి వాడిని కాదు అని అక్కడ ప్రామిస్ చేసేదాన్ని తెలుగు.
0: అండ్ ఇన్ఫాక్ట్ ఇన్ ద బిగినింగ్ హీ మేడ్ ఎ ప్రామిస్ that you strictly adhere to the command of Rama.
1: Yemi you command chesina nenu dani javadatanu unnaru.
0: He made a promise that he will never disobey any of the commandments given to him.
1: Appudu

0: సీత చెప్పింది.
1: దెన్ సీత సైడ్,
0: ఏమి లక్ష్మణుడు ఈ విధంగా మారిపోయాడే, ఎందుకోసము, నీకేమైనా చెప్పాడా అని సీతను ప్రశ్నించాడు రాములు.
1: సీత వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ బికాస్ లక్ష్మణ స్టార్టెడ్ డినైయింగ్ సేయింగ్ నో టు రామ అండ్ షీ వెంట ఆన్ ఆస్కింగ్ రామ వాట్ హ్యాపెన్ టు హిమ్, వై ఈజ్ హీ సేయింగ్ నో టు యూ నౌ.
0: రాములు దీర్ఘ ఆలోచన చేశాడు.
1: రామ థాట్ ఓవర్ ద మ్యాటర్,
0: యోచన చేసి ఇదంతా కూడాను కేవలము తిరిగినటువంటి రాజ్యం.
1: అండ్ రామ సెడ్ దిస్ నెగేషన్ దిస్ డినయల్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ప్లేస్ బికాస్ దిస్ ప్లేస్ వాజ్ విజిటెడ్ బై
0: రాక్షసుడు
1: డెమన్,
0: రాక్షసుడు సంచరించినటువంటి ప్రదేశం ఇది.
1: దిస్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ డెమన్స్ ఫ్రీలీ మూవ్డ్,
0: కనుక ఆ స్థలం లేకపోయినప్పటికీ రాక్షస బుద్ధులు వచ్చాయి అతనికి.
1: బికాస్ యాజ్ లక్ష్మణ వాజ్ దేర్ ఆన్ ద స్పాట్ వన్స్ అపాన్ మూవ్డ్ బై demons, he could have these thoughts of denial, rejection.
0: Tachame Raman poi,
1: immediately Rama went.
0: Tammudaina padikini namaskaram chesi,
1: though he is a younger brother, he saluted him.
0: Brother, manam ikka velidamu, ikkada undanakkar ledu.
1: He said, brother, let's go, let's not stay any longer here.
0: Ikkada lekapothe inko kaadam undam,
1: if not here we'll go somewhere else.
0: Ante kaani thi ayodhya ane tuti maatini palakaddu,
1: and don't speak of the past ayodhya any longer.
0: Past is past.
1: Past is past.
0: Forget the past.
1: Forget the past.
0: Future is future.
1: Future is future uncertain.
0: Manam present lo unnam.
1: Live in the present.
0: Present is love it.
1: And present is present and you love it.
0: Kanuka manam podam pondu.
1: So let's go now.
0: Vellinaru. Velli inkoka adavi lopala oka chettu kinda kurchunnadu Lakshmanudu.
1: And Lakshmana sat under the tree at a different place in a forest.
0: సీత రాములు ఒక చోట ఉన్నారు.
1: సీత రామ సాట్ అట్ అనదర్ ప్లేస్.
0: తిరిగి పరిగెత్తిపోయి శ్రీ రాముల యొక్క పాదముల పైన పెట్టాడు.
1: అండ్ లక్ష్మణ ran and fell at the feet of Rama.
0: అన్న నాకు తెలియకుండా ఏయో రాక్షసుడు నాలో ప్రవేశించి నిన్ను ఇన్ని విధములుగా కూడా దూషించింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ టు సే నో టు యూ ఇన్ ది పాస్ట్ బికాస్ ద డెమోనిక్ క్వాలిటీస్ అండ్ టెంపర్మెంట్ దట్ హావ్ క్రెప్ట్ ఇన్ టు మై మైండ్
0: అని చెప్పి క్షమించండి అని చెప్పి కోరాడు.
1: అండ్ హీ సాట్ హిస్ పార్డన్.
0: అప్పుడు రాముడు చాలా సంతోషించి,
1: దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ప్లీజ్,
0: సీత నీకు ఏ విధంగా తెలిసింది ఈ యొక్క విషయము అన్నాడు.
1: అండ్ దెన్ సెడ్ సీత, హౌ కుడ్ యు నో ద రీజన్ ఫర్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ లక్ష్మణ.
0: ఈ యొక్క దీంట్లోనే ఉన్నాను, నీ వెంట తిరిగేటువంటి వాడిని ఎలాంటి వాడు ఏమిటో కనుక్కోవాలని ఉన్నాను.
1: సీత సెడ్, సిన్స్ ఐఎమ్ విత్ యూ ఐల్ బి వాచ్ఫుల్, ఐ నో the attitude of the person Lakshmana who is following you.
0: Manam enaadaina kodanu manam iddaru kalisi undali.
1: Any day we should be together.
0: Kabatti mana kalayakanu chedagottundali rakshasa kudamulu.
1: Therefore the demons are interfering in the friendship, in the togetherness of brothers.
0: Friendship ga undinappudiki vaarnu chedinchali annindi.
1: Therefore you have to give up the demonic temperament however close you may be.
0: Appudu ramulu aanadi nunchi చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు.
1: అండ్ సిన్స్ దెన్ రామ వాజ్ ఎక్స్ట్రీమ్లీ కాన్షియస్ అబౌట్ ద ప్లేస్ వేర్ దే స్టే,
0: కనుక ఎవరి స్నేహమో వారి యొక్క గుణములే వీరిలో వస్తుంటాయి.
1: యాజ్ ఇస్ ద ఫ్రెండ్షిప్ సో విల్ బి ద క్వాలిటీస్ దట్ యూ డెవలప్.
0: ఒక రాజు తన కుమారుని ప్రశ్నించాడు.
1: వన్ కింగ్ క్వశ్చన్ హిస్ సన్,
0: నాయన నీకేది ఇష్టము అన్నాడు.
1: యా సన్, వాట్ డూ యూ వాంట్, వాట్ డూ యూ లైక్.
0: నాకు ఇట్టి రాజ్యములు ఎన్నైనా కావాలా అన్నాడు.
1: The son replied, I want many kingdoms of this sort.
0: Chi pommannadi aa talli.
1: And then said, what a shame it is, better you go.
0: Ilanti kumarudu naaku putte danakante kumarudu lekunda untame chaala manchidi.
1: And he felt, instead of having a son who is over ambitious, better I don't have a son at all.
0: Naaku kumarudu kavali ani andaru aashistuntaru.
1: Everyone wants to have a son.
0: Son, son, son, son.
1: Everyone wants to have a son, beget a son.
0: కాని సన్ అనేటువంటి వాడు ఎట్టుండలా?
1: Son, how should he be?
0: తండ్రి యొక్క మంచి గుణములు బిడ్డలో ప్రవేశించాలి.
1: And the son should acquire all the noble qualities of the father.
0: కాని ఇక్కడ noble qualities ఎక్కడ లేదు.
1: Here there are no noble qualities at all here.
0: అలాంటి వాడిని సన్ గా పుట్టించుకొని ఏమి ప్రయోజనము?
1: What is the use in begetting, having a son of that type?
0: కనుక వీడు చెడ్డ సహసారాలు చేస్తాడు.
1: Because he was in bad friendship.
0: ఈ ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నీవు అలాంటి వాడివే.
1: యాజ్ ఇస్ ది ఫ్రెండ్షిప్ సో యూ విల్ బి,
0: కనుక నీ ఫ్రెండ్స్ ఎలాంటి వాడో నీవు అలాంటి వాడివే.
1: యూ విల్ బి నేచురల్లీ బి ఇన్ అకార్డెన్స్ టు ద ఫ్రెండ్స్ యూ మూవ్ అమంగ్,
0: కనుక మంచి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి.
1: సో జాయిన్ ద గుడ్ కంపెనీ,
0: అందరితోనూ మనం ఫ్రెండ్షిప్ గా ఉండొచ్చును.
1: యూ కెన్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీబడి.
0: అని చెడ్డ గుణములు వచ్చినప్పుడు మనం దూరం కావాలి.
1: బట్ వెన్ వన్స్ యూ ఐడెంటిఫై బ్యాడ్ క్వాలిటీస్ యూ బీ అవే ఫ్రమ్ దెమ్.
0: ఈ విధంగా ఉండవాలని రామాయణం లోపల ఎన్నో కథలు రాశారు.
1: దిస్ ఈజ్ ది టీచింగ్ ఆఫ్ రామాయణ ఇన్ డిఫరెంట్ వేస్ త్రూ అవుట్.
0: భార్య ఏ విధంగా చెప్పింది, భర్త ఏ విధంగా చెప్పాడు, తమ్ముడు ఏ విధంగా చెప్పాడు, ఎలాంటి బుద్ధులు బోధించారు అని ఇలాంటి క్వశ్చన్స్ అంతా తాను తాను వేసుకొని దానికి తన జవాబు అంతా కూడా సీతనే అందించింది.
1: వాట్ ఈజ్ ది కమాండ్ ఆఫ్ ది హస్బెండ్, వాట్ ఈస్ ద టెంపర్మెంట్ ఆఫ్ ద బ్రదర్, వాట్ ఈస్ ది యాటిట్యూడ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆల్ దీస్ ఆన్సర్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు సీత.
0: సీత అన్ని రకాలుగా చెప్పింది.
1: సీత కుడ్ ఆన్సర్ రెస్పాండ్ ఇన్ ఎవ్రీవే.
0: తండ్రి అయినా సరియే,
1: లెట్ హిమ్ బి ఫాదర్.
0: తల్లి అయినా సరియే,
1: లెట్ హిమ్ బి మదర్.
0: బ్యాడ్ ఫ్రెండ్షిప్ లో తిరుగుతూ ఉంటుంటే క్షణం కూడా నమ్మవద్దు.
1: నెవర్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దట్ పర్సన్ హూ ఇస్ ఇన్ ఎ బ్యాడ్ కంపెనీ.
0: అప్పుడు రాముడు చాలా తప్ప, సత్సంగత్తే నిస్సంగత్వం, నిస్సంగత్తే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మితం, నిర్మలతత్వమే జీవన్ ముక్తి అన్నారు.
1: Therefore it is said, out of good company you will have this detachment, out of this detachment you will have purity of love that would take you to liberation.
0: And cheppetapudiki anaprachipulanu ramulu etti vaari friendship cheyatam ledhu.
1: Right from that time Rama was not in the company of anybody.
0: Satsangam anetundi bhagavantude avunu follow chestu vachadu.
1: Good company was sought after by God himself.
0: అటువంటి సత్సంగాన్ని ఈనాడు మనం సత్సంగాన్ని వదిలిపెడుతున్నాము.
1: టుడే వీఆర్ నాట్ ఇన్ ది కంపెనీ ఆఫ్ గుడ్ పీపుల్. సత్సంగ
0: బ్యాడ్ సంఘంతో చేరిపోతున్నాము.
1: వీఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ బ్యాడ్ పీపుల్.
0: అందుకోసమే కలియుగము కలహ యుగము అన్నారు.
1: దేర్ ఫోర్ కలి ఏజ్, దిస్ ఏజ్ ఆఫ్ కలి ఈస్ కాల్డ్ కలహ, ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్.
0: కనుక మన సంఘము చేతనే మనం చేరిపోతున్నాం, కానీ మనలో ఎట్టి దోషములు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ ఫాల్ట్ within anybody for that matter. It is because of the company.
0: తనలోని దోషములు తాను తెలుసుకున్నటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు.
1: యూ విల్ బి ట్రూ డివోటీ ఇఫ్ యూ నో సీక్ అవుట్ యువర్ ఓన్ ఫాల్ట్స్.
0: అందువల్లనే ఆనాటి నుంచి కూడాను దుర్గుణములను దుస్సంగములను దూరం చేస్తూ వచ్చారు.
1: దేర్ ఫోర్ పీపుల్ గాట్ రీడ్ ఆఫ్ ఆల్ ద బ్యాడ్ కంపెనీ అండ్ బ్యాడ్ థాట్స్.
0: ఈనాడు బ్యాడ్ బుక్స్ ఎక్కువైపోయినాయి.
1: అండ్ టుడే వీ ఫైండ్ మెనీ మెనీ బ్యాడ్ బుక్స్.
0: మన దోషాన్ని పెంచేటువంటివి అయిపోయినాయి, కానీ దోషాన్ని నిర్మూలన చేసేటువంటివి లేవు.
1: ఆల్ ద బ్యాడ్ బుక్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ అవైలబుల్ టుడే విల్ ఇంక్రీజ్ అవర్ బ్యాడ్ క్వాలిటీస్.
0: మీరు చూచారో లేదో,
1: వెదర్ యూ హ్యావ్ నోటీస్డ్ ఆర్ నాట్,
0: మన పిల్లలకు సండే వచ్చినా ఇంకేమైనా హాలిడేస్ వచ్చినా మొట్టమొదట ఎక్కడ పోతారు, లైబ్రరీకి పోతారు.
1: అవర్ స్టూడెంట్స్ ఎదర్ సండే ఆర్ ఎదర్ హాలిడే ఫస్ట్ దే గో టు ద లైబ్రరీ స్ట్రైట్.
0: లైబ్రరీకి పోతారు, ఇట్లాంటి బ్యాడ్ బుక్స్ ఎక్కడ ఉన్నాయని చక్కగా వెతుకుతారు.
1: వాట్ డు దే డూ, దే విల్ బి సర్చింగ్ ఫర్ బ్యాడ్ బుక్స్ వేర్ దే ఆర్
0: బ్యాడ్ నావెల్స్.
1: బ్యాడ్ నావెల్స్
0: చూచి చూచి ఏమిటా వీడు గొప్ప ఏదో పుస్తకాలంతా వెతుకుతున్నాడు, ఏం వెతుకుతున్నాడు అని చూస్తే కట్టగడపటికి ఏదో పిచ్చి పుస్తకాలు.
1: వెన్ వన్ స్టార్ట్స్ వండరింగ్ వాట్ ఈస్ దట్ ఈ సర్చింగ్ ఫార్, ultimately he will come to know that he is in search of some cheap literature.
0: Itla ee naati sadavarulanta kudanu alanti bad books anta chalutunnaru.
1: Today you find educated people going through bad books.
0: Aa bad books chaala advertised avutuntadi.
1: And this bad books, bad literature has got most of the advertisement.
0: Ante kaani vaaku nijanga ee kathalu manchive kaani ee pillalaku andinchukoddu aneetuvanti vicharane undadu.
1: People do not think of this factor that such things should not be passed on to the youth of this country.
0: Kanuka manaku youth valla mana friendship valla manam chestunname kani manam evaru ye devudu kuda manam cheppadaniki veedu kadu.
1: We are spoiling ourselves because of the bad company and the bad literature, the cheap books available around.
0: Neevuni atma vicharam cheyakunda undanta kavaraku ilaanti bad sangame manaku untuntadi.
1: So long you don't get into this field of self inquiry, you are bound to be in bad company.
0: Vaallu maata chuste chaala sweet ga untayi.
1: Their words are so sweet apparently,
0: kaani vaade oka nadatha chuste chaala bad ga untadi.
1: But in fact their conduct is just on the contrary.
0: Kanuka conduct chaala mukhyanga undandi.
1: So conduct is very important.
0: Adi manchiga untunnappudu nee manchi margamlone velthaavu.
1: When once the conduct is good, your path of life is bound to be good.
0: కనుక మనం మంచి సంఘాన్ని చేరాలి.
1: Therefore, we should be in good company.
0: నీవు జీతాలు వస్తాయని చెప్పని పెద్ద పెద్ద క్లాసులు కట్ట కట్టుకుని పాస్ చేసే ప్రయోజనం లేదు.
1: There is no use in acquiring high degrees expecting high pay packet.
0: కాని ఇలాంటి డబ్బు ఎంతకాలం మనకు పనికి వస్తుంది?
1: Such sort of money, how long will it be of help to you?
0: ఈ బ్యాడ్ సంపాదించినటువంటి డబ్బు బ్యాడ్ మార్గాన్ని చూస్తుంది.
1: The money that you get by bad means will be used for bad purposes only.
0: Yad bhavam tad bhavati.
1: As is the feeling, so will be the experience.
0: కనుక మనం మంచి పుస్తకాలు మన హృదయానికి నచ్చినటువంటి తీసుకోవాలి.
1: Therefore, we should accept it that which is acceptable, which is respectable.
0: కానీ మీరు చూస్తారు వాడు లైబ్రరీ వచ్చేటప్పుడు ఏం తెచ్చాడు అని చెప్పి చూస్తారు.
1: As you watch, what is it bringing back from the library?
0: అలాంటి బ్యాడ్ వాళ్ళు ఏమాత్రము ఏ పుస్తకాలు అని కూడా చెప్పరు.
1: Such bad person will not speak any good word.
0: కానీ ఆ బ్యాడ్ పుస్తకం లోపల పెట్టుకుని పైన మాత్రం కవర్ వేస్తారు.
1: And he will keep these bad books in secrecy, maintain them secretly.
0: లోపల తీసి చూస్తే అంత బ్యాడ్ ఫోటోస్.
1: When once you open the book, you will see
0: bad matters,
1: all bad material.
0: కనుక చాలా పిల్లలతో చాలా ఈనాడు చాలా ఒక పోట్లాటలు ఎట్లా పోట్లాడాలి.
1: Therefore, today you have to be cautioned against such bad habits.
0: ఏ పిల్లవాడిని కూడా నమ్మడానికి వీల్లేదు.
1: We are not able to go by any student.
0: వాడు మన దగ్గర స్వీట్గా మాట్లాడతారు.
1: They talk to you very sweetly.
0: కానీ చేసేదంతా కూడా పాయిజన్ గా చేస్తారు.
1: But all their actions are poisonous.
0: కనుక యాక్షన్ మనకు కావాలి.
1: సో యాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్.
0: పూర్వము గురువుల దగ్గర శిష్యులు ఉండేటువంటి వారు.
1: ఇన్ ద అర్లియర్ డేస్ దేర్ వర్ డిసైపుల్స్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ద ప్రిసెప్టర్.
0: కానీ డిసైపుల్ ను మంచిగా మార్చాలని గురువులు ఎంత మంచి ధర్మంతో ఉండినప్పటికీ వాడు చెడ్డవాళ్ళుగానే తయారు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ స్ట్రెంగ్యూస్ ఎఫర్ట్స్ బై ది ప్రిసెప్టర్ ద డిసైపుల్ కంటిన్యూస్ టు రిమైన్ వాట్ హీ హాస్ బీన్ ఆల్ త్రూ.
0: గురువులను కాల్తో అంటారు.
1: They will just kick their teachers.
0: అన్నం పెట్టిన వారిని దోషం పెడతారు.
1: They betray the person who is responsible for your maintenance of life.
0: నీ కూడి పెట్టిన వారిని కూలదోస్తాడు.
1: They become a cheater, a cheat, hypocritic.
0: ఇలాంటి గుణాలు నేర్చుకున్నారు కానీ మరి టీచర్ అంటే ఎవరు? నా గురువే కదా. గురువు అంటే ఏ విధంగా ఉంటుంటుంది? మనకు విద్యను బోధించి అక్షరాన్ని స్వీకరించి అనేక రకంగా మనల్ని ఉద్ధారం చేసినటువంటి వాడు గురువు.
1: Who is a teacher? The teacher is the one who taught you right from the beginning alphabets, the process of learning, the acquisition of the knowledge, the good and everything that's noble of this world.
0: Sadgunambulu,
1: virtues,
0: sadbuddhi,
1: good intellect,
0: satyanirti,
1: the truth,
0: bhakti,
1: devotion,
0: kaligina vaade,
1: the one with these qualities,
0: vidyarthi,
1: he is a student indeed.
0: Alanti gunamulu untundala.
1: Such qualities should be there among students.
0: అప్పుడే అతను స్టూడెంట్ అని చెప్పేకవుతుంది.
1: Then only we can call him a true student.
0: కానీ చెప్పి దానికి విరుద్ధమైనటువంటి పనులు చేసినప్పుడు వాడు స్టూపిడ్ అంటారు.
1: But if one behaves just the opposite direction, his actions are contrary to what he said, he is not a student but a stupid.
0: కనుక ఇలాంటి స్టూపిడ్స్ తో మనం చేరకూడదు.
1: So we should never join the company of such stupids.
0: Poni vaadi stupid ani kuda nu cheppagoddu.
1: But you should not call him a stupid, though he is.
0: Vaadito manchi vaddu chedda vaddu.
1: Don't bother about his qualities.
0: Kanuka vaarini vaarigaane petti neevu gaane melagu.
1: Leave them alone and you live for yourself.
0: Appudu neevu chaala baagupadtavu.
1: Then only you will progress.
0: Nee yokka gunamulu andaru kuda jagatattam mechukuntundi.
1: And all your noble qualities will win the appreciation of everybody.
0: Kanuka andarini manam preminchali.
1: We should love all.
0: Premane pradhanamainatvanti yokka chaduvu.
1: In fact, love is true education.
0: Nijanga manavuliki aa premanu pichetvanti yokka vidhanamunu bodhinchinatvanti vaade nijamaina guru.
1: He is a true teacher if he teaches love, the process of acquisition of love.
0: Ilanti teachers ni ilaadi entho mandi unnaru puru.
1: In the earlier times there were many, many teachers of this sort.
0: నాలుగింట్లు బిచ్చబెట్టి తెచ్చేసి ఆ పిల్లవాడికి పెట్టి తాను భుజించే పడుకునేటువంటి వాడు.
1: They will feed their students, they will beg for them, they maintain their life and teach them.
0: అప్పుడు రెండు విధాల కూడాను ఆత్మతత్వం ఉన్నదనేటువంటి సత్యము మనకు చక్కగా అర్థమవుతుంది.
1: In both the ways they know the spirit atma.
0: ఆత్మ అన్ని మంచి చేస్తుంది కానీ చెడ్డ చేయదు.
1: ది ఆత్మ ఆర్ ద స్పిరిట్ యాక్ట్స్ ఇన్ ద డీసెంట్ వే, ఇట్ సింబలైజెస్ గుడ్నెస్.
0: కనుక అట్టి పవిత్రమైనటువంటి ఆత్మను ఆత్మవిశ్వాసం లేకుండా చేసుకుంటున్నారు.
1: అండ్ వీ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఆత్మవిశ్వాస ఆన్ ఆత్మ ద స్పిరిట్.
0: ఈనాడు మంచి పిల్లలు కావాలి.
1: Today we need good students.
0: అందుకోసమని నేను ఈ విద్యాలయం అంతా స్థాపించాను.
1: For this reason to have good students, Bhagavan started universities and colleges.
0: మా లైబ్రరీలో చూస్తే ఏ ఒక్కటి కూడా చెడ్డ పుస్తకాలు ఉండవు.
1: If you visit our library of our university, you don't find single bad book.
0: టీచర్స్ చెప్పినా కూడాను పిల్లలు వినరు.
1: Even if they are told by teachers, students are not prepared to hear.
0: అలాంటి బ్యాడ్ థాట్స్ తో పోవడానికి ఇష్టం ఉండదు.
1: Students will never entertain bad thoughts.
0: ఎక్కడైనా లీవుల్లో తల్లిదండ్రులకి ఇంటికి పోతే అక్కడ కొంతకాలం కూడా ఉండరు.
1: When they go home, they don't stay there at least for some time.
0: తల్లి చెప్తుంటారు.
1: The mother starts telling him,
0: నాయనా, నీవు ఒక సంవత్సరం అంతా కూడా నువ్వు బృందావనంలో ఉన్నావు, నీవు ఒక సంవత్సరం అంతా కూడా పుట్టబెట్టలో ఉంటున్నావు, ఏమి కొంతమైన ఈ కూరగాయలు కూడా కొంచెం మార్చలేవు అంటుంది.
1: ద మదర్ స్టార్ట్స్ టెలింగ్ హిస్ సన్, మై డియర్ సన్, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ పుట్టపర్తి, యు హావ్ బీన్ స్టేయింగ్ దేర్ ఇన్ బృందావన్ ఫర్ ద లాస్ట్ వన్ ఇయర్, హౌ ఇస్ దట్ యు డోంట్ రిలీజ్ అదర్ వెరైటీస్ ఆఫ్ ప్రిపరేషన్స్ ఐ మేక్ హియర్ ఎట్ హోమ్.
0: అప్పుడు నిలబడి తానే చెప్తుంటాడు తల్లి, మీరు కూడా తినకూడదు.
1: The boy will get up and say, Mother, it's not proper for you on your part to eat.
0: Rajoguna sambandhamainatuvanti.
1: All that you eat will make you passionate or rajasic.
0: Tindi ettigado daniki tippalalantivi.
1: As is the food, so is the head and the problem to follow.
0: Ee food head rendu cheyatappudike god marchipothadu.
1: And when once the food and head go in this wrong direction, you forget God.
0: Kanuka ye vidhamainatuvanti food ni kuda meeru marchukandi.
1: Therefore, never change your food dietary habits.
0: ఆకుకూరలు తినండి బాగా మంచిగా.
1: And eat vegetables, green leaves.
0: కూరగాయలు తినండి.
1: Eat these vegetables, green leaves.
0: అంతేగాని ఈ పిచ్చి పిచ్చి ఆహారం అంతా మనం భుజించకూడదు.
1: Don't eat the other stuff, the bad food.
0: కనుక ఈ విధంగా మీరు పెరిగినప్పుడే మీరు మంచి వారు అవుతారు.
1: And once you have these good food habits, naturally will be good.
0: ఇప్పుడు బయట తట్టిపోతే అయ్యో సత్యసాయి హాస్టల్ లోపల చేరిన పిల్లలు చాలా మంచివారప్ప అని ప్రతి ఒక్కరూ మాట్లాడుతుంటారు.
1: When once you go, you'll be noticing everybody praising you because you are students of Sri Satyasai Hostel.
0: వారు ఏమైనా తప్పు మార్గం ఏమైనా పట్టిందంటే వారే బుద్ధి చెప్తారు.
1: Supposing if they act in a perverted way, they will teach him a lesson.
0: అయ్యా నువ్వు సత్యసాయి హాస్టల్లో ఉంటున్నావు, నువ్వు ఇలా తినవచ్చునా?
1: యు ఆర్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి హాస్టల్, కెన్ యూ ఈట్ దిస్ స్టఫ్? దే విల్ ఆస్క్ హిమ్.
0: మంచిది కాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్, నాట్
0: వదలండి,
1: గివ్ అప్ దట్ హ్యాబిట్
0: అని బుద్ధి చెప్తారు.
1: దే విల్ టీచ్ యూ ఏ లెసన్ దెన్ దేర్ ఇట్ సెల్ఫ్.
0: కాబట్టి ఇతరులతో బుద్ధి చెప్పించుకునేటువంటి ఒక గుణం మనలో ఉండాలి, కానీ బుద్ధి చెప్పేటువంటి విషయము మనలో ఉండకూడదు.
1: దేర్ ఫోర్ టీచ్ అదర్స్, నెవర్ గివ్ స్కోప్ టు బి టాట్.
0: కానీ చాలా వరకు ఇంతకుముందు మంచి భక్తిగా శ్రద్ధగా వచ్చేటువంటి వారు కూడాను,
1: మెనీ పీపుల్ విత్ డివోషన్ అండ్ ఫర్ బేరెన్స్,
0: బయటికి పోయిన తర్వాత చాలా బ్యాడ్ గా ప్రవర్తిస్తున్నారు.
1: వెన్ వన్స్ దే గో, దే ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు బ్యాడ్ పీపుల్.
0: అందువల్ల కొద్దిమంది మాత్రమే ఎట్టుకుంటున్నారు, మిగతా వారంత మంచి పిల్లలు.
1: ఓన్లీ సచ్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ, but most of the majority are very very good people.
0: Kani ee naadu mana ikka hostel lo cherina vaalu gaani college lo cherina vaalu gaani manchi pillalu.
1: Students in our college, students in our hostel are very good students.
0: Ilanti students inta poorumku ma chikkaledu.
1: And such students are not found earlier.
0: కనుక ఈనాటి నుండి మా స్టూడెంట్స్ మంచి గుణములు కలిగి ఇతరులకు బోధించేటట్టుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: భగవాన్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్ బై విషింగ్ దట్ స్టూడెంట్స్ ఆఫ్ శ్రీ సత్యసాయి కాలేజెస్ అండ్ స్టూడెంట్స్ ఆఫ్ సత్యసాయి యూనివర్సిటీ బై స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ద రూల్స్ and proper conduct in life, that they will be ideal to the rest of the community in this world.
2: were listening to excerpts from the benedictory address delivered by the Divine Chancellor Bhagwan Baba on 22nd November 2005 in Prashanthi Nilayam. Swami exhorted everyone to develop association with pious and noble people and cultivate good qualities. Thank you from Radio Sai, Sai Ram.

0: There is no fear of sin. We find the wickedness and the evil deeds that have become the routine and part of our life. There is no trace of devotion, and we find acts of violence and treachery which has become a regular routine. In fact, that which confers us the bliss and happiness is our total surrender to the lotus feet of God and constant chanting of His matchless, glorious name.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Dushyakalpitamaina ee charachara jagattunantai kudanu prapanchamu ani perutho pilubadutunnadi.
0: All the world that you see all around, that which is motile and non-motile, this is called prapancha.
1: Panchabhutamuli yokka prabhavame ee prapancham yokka namamunaku moola karanam.
0: The word prapancha is there because of its composition of these five elements.
1: Panchabhutamuli yokka swarupame ee prapancham yokka swarupam.
0: The world is the manifestation, expression of the five elements.
1: Panchabhutamuli yokka prasiddhame manamuni yokka jnana siddhi.
0: In fact, the visualization of these five elements is the fulfillment of meditation.
1: Ee panchabhutamule lekundina prapanchame ledu.
0: Bereft of the five elements, there is no world.
1: Ee panchabhutamulu kudanu bhagavat swarupame.
0: The five elements represent the divine.
1: Kanukane bhudevi ani modati peru pettaru.
0: That's the reason why the first earth is called Mother Earth, Bhudevi.
1: Rendavadi Gangadevi ani peru pettaru.
0: The second water is called Gangadevi.
1: Moodavadi Agnidevudu annaru.
0: The third one, fire god, Agnideva.
1: Nalugavadi Vayu Devudu.
0: The fourth one, the wind god, Vayudeva.
1: Aidavadi Shabda Brahmamu.
0: The fifth one is Shabda Brahma.
1: Shabda Brahmamayi Characharamayi Jyotirmayi Vityanandamayi Paratparamayi Mayamayi Srimayi. Itti pavitramainatuvanti yokka nalugu birudulato ee panchabhutamulu prapanchamunu saakuchunnavi.
0: In fact, the whole world is sustained because of these attributes that were given to them, the one of the sound, the one of movement, the one of light, the eternal bliss, the supreme, the illusion, and the mightiest and effulgent.
1: Kanuka panchabhutamule bhagavat swarupamudu.
0: Therefore, the five elements represent the very form of God.
1: Ee panchabhutamule prati prani yendu kudanu atma swarupamai alaruchunnadi.
0: The five elements are present in every being in the form of the spirit or the self.
1: Prati atma bhagavantuni yokka aakaram ganukane deenni atma gnana enamaha annaru.
0: The spirit or the self is the very form of the divine.
1: Itti divyamaina bhavyamaina navyamaina atma tattvamnu anyulu kana rakunda potunnadi.
0: Such an effulgent, such ever fresh, the new spirit is not known to many.
1: Kantiki kanipinchunadi,
0: that which is seen,
1: chevulaku vinipinchunadi,
0: that which is heard,
1: manasuku anipinchunadi,
0: which could be thought over,
1: divyatvanni kanipinchunadi,
0: and the divinity that becomes apparent,
1: jeevitanni kalipinchunadi,
0: and that makes our life,
1: mai marapinchunadi,
0: and makes you forget yourself.
1: Ee panchabhutamule.
0: The cause behind all these are the five elements.
1: Itti panchabhutamulu yokka prabhavamu panchabhutamulu yokka prasakti manavudu artham chesukunna antadikante daivamu marokudu kanaraadu.
0: If the man is able to understand the spirit and the effects of the five elements, well, it amounts to the total understanding of Brahman, the divine.
1: Kanukane bhur bhuvaha suvaha annaru.
0: Therefore it is said bhur bhuvaha suvaha.
1: Bhur anaga materialization.
0: Bhur symbolizes materialization.
1: Padartham yokka praveshame.
0: It is to do with the matter.
1: Bhuvaha anaga vayu yokka cherikini.
0: Bhuva represents the combination of the air.
1: Deenine vibration antaru.
0: This is called vibration.
1: మూడవదే రేడియేషన్.
0: The third one is radiation.
1: ఇదియే పరమజ్ఞానము.
0: This is the supreme knowledge.
1: దక్షిణామూర్తి అనగా పరమ పవిత్రమైన జ్ఞానమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము.
0: The significance of Dakshinamurti, who represents the symbolizes.
1: నాలుగు వేదములు ఎంత కూడాను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచమునకు ప్రబోధిస్తూ వచ్చినవి.
0: In fact, the four Vedas have been represented by four Mahavakyas and publicized all over the world.
1: Prajnanam Brahma.
0: The first one, Prajnanam Brahma.
1: Ayamatma Brahma.
0: Ayamatma Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: ఈ నాలుగు మహావాక్యములను వేదములు నాలుగు మహాసూత్రములుగా విభజించి లోకమునకు అందిస్తూ వచ్చినవి.
0: These four Mahavakyas represent the supreme principles of all four Vedic texts.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ప్రజ్ఞాన?
1: పుస్తకములతో చదివినటువంటి ప్రజ్ఞానమా?
0: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్?
1: లేక శరీరంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతియా?
0: ఈజ్ ఇట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బాడీ?
1: కొన్ని దినముల నుండి తిరిగి మరుగుపడేటువంటి యొక్క జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ద నాలెడ్జ్ దట్ వుడ్ బి ఫర్గాటన్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: అది నిరంతరము కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను చలనము లేని అచలనంగా ప్రవహించేటువంటి యొక్క ప్రవాహమే ఈ ప్రజ్ఞానం.
0: ఇన్ ఫ్యాక్ట్ ప్రజ్ఞాన ద సుప్రీమ్ నాలెడ్జ్ విల్ బి విత్ యూ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్. ఇట్ ఈస్ అన్షేకబుల్, అన్వేవరింగ్.
1: కానీ దీనిని సుప్రీం నాలెడ్జ్ అంటున్నారు, కానీ ఇది దీనికి తగినటువంటి పేరు కాదు.
0: ద సుప్రీం నాలెడ్జ్ ఈజ్ నాట్ ద ట్రూ ట్రాన్స్లేషన్ ఫర్ ద
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది మార్పు చెందినటువంటిది.
0: ఇట్ ఈస్ చేంజ్లెస్.
1: కూర్పు చెందినటువంటిది.
0: ఇట్ కెనాట్ బి మోడిఫైడ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క భవిష్యత్తునకు బాట చూపించున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ షోస్ దట్ లేస్ డౌన్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్.
1: ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: This constant integrated awareness is present all over the body.
1: ఈ ప్రజ్ఞానమును కూడాను వాయు స్వరూపము అని కూడాను పేరు.
0: This prajnana is also ethereal.
1: అనగా వాయువు ఏ విధమైనటువంటి యొక్క సంచారం జరుగుతున్నదో,
0: just as the wind blows all over,
1: వాయువు ప్రవేశించినటువంటి యొక్క ప్రదేశము జగత్తులో కానరాదు.
0: As you know that there is no nothing in this world into which the air cannot get in.
1: కనుకనే ఈ వాయుస్వరూపమైనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎయిర్.
1: ఇటువంటి వాయువును సర్వత్రా ప్రసరింపజేసేటువంటి వాడు కనుకనే ఇతనికి వాయుస్వరూపుడు అని పేరు.
0: యాజ్ దిస్ విండ్ స్ప్రెడ్స్ ఆల్ ఓవర్, ది విండ్ ఇస్ డివైన్.
1: ఇట్టి సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: Divine present all over, divinity which could be experienced, how is that man is not able to know?
1: Bhuta bhavishyat vartamanavali yandu sarvakala sarvavastali yandu sarvatra nindinatvanti yokka divyatvanni enduku manavudu gurtinchukolekapothunnadu?
0: How is that man is not able to experience and realize the divinity which exists, which existed in the past, existing in the present, would exist in future, present in all states?
1: దీనిని వేదమునందు
0: దిస్ ఇన్ వేద
1: ప్రతి క్షణము కూడాను దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఒక మంత్రము పుష్పరాధమునందు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది డివినిటీ ఈజ్ రిమైండెడ్, రికాల్డ్ ఇన్ అవర్ లైవ్స్ ఎవ్రీ మూమెంట్.
1: దీనిని మానవత్వంలో ప్రతి ప్రాణి యందు కూడాను చలించినట్టు కనిపించుతూ సర్వత్రా ఉండినది ఉండలేనటువంటి దీనిగా రూపొందింపచేస్తున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ది వన్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ వైబ్రేషన్ పల్సేటరీ అండ్ యాక్టివిటీ అండ్ ద మూమెంట్.
1: ఇలాంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: సచ్ డివినిటీ వై దట్ మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో?
1: తన యందు, తన వెలుపల, తన చుట్టూ, తనలోనూ అన్నిటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు తాను చూడలేకపోతున్నాడు?
0: Why that man is not able to see the divinity which is in him, around him, everywhere, all over?
1: లోకములో తనను తాను గుర్తించుకొని వెతికేటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తాడా?
0: In this world do we find any man who is in search of his own self?
1: అంతా తానే అయి ఉండి కూడాను తనను తాను గుర్తించుకోలేకపోవటం ఎంత అజ్ఞానము.
0: Though he is the very self embodied, how is that he does know himself?
1: కనుకనే దైవత్వం అనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు.
0: సో గాడ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎ సెపరేట్ ప్లేస్.
1: ఏదో ఒక ప్రదేశమునందు ఉన్నాడు భగవంతుడు. అతన్ని కనిపెట్టాలి, అతన్ని దర్శించాలి, అతన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తుంటాడు మానవుడు.
0: మ్యాన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ బై అడాప్టింగ్ ఎ పర్టికులర్ ప్రొసీజర్.
1: తానే దైవమై ఉండి కూడాను దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి పోతున్నాడు?
0: హీ బీయింగ్ ద డివైన్ హీస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
1: తన యందే పంచభూతములు ప్రకాశిస్తూ ఉన్నవి.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్.
1: ప్రభావంతో పరికిస్తూ ఉంటున్నవి.
0: దే మేక్ హిమ్ వర్క్ విత్ యాక్టివిటీ.
1: ఇట్టి పవిత్రమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమును తన యొక్క సేహమునందే ఇముడ్చుకొని సర్వత్రా వెతకడానికి పోయేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, ఎంత పిచ్చివాడు.
0: హీ సర్టన్లీ ఫూలిష్ అండ్ ట్రూలీ మ్యాడ్ బికాజ్ హీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్.
1: కనుక ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండటకు వీలు కాదు.
0: దేర్ఫోర్ నో బీయింగ్ కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ప్రతి ప్రాణి కూడాను తన యొక్క జీవమునందు నరములు ఎందు ప్రాణతత్వంతో మెరుగుతూ ఉంటున్నవి.
0: యు ఫైండ్ ద లైఫ్ ప్రిన్సిపల్ ఫ్లోయింగ్ త్రూ ఆల్ త్రూ ద నర్వ్స్.
1: ఈ నరములు ఎందు సంచరించేటువంటి ప్రాణము దైవస్వరూపమే.
0: ద లైఫ్ దట్ సస్టైన్స్ ఆల్ దీస్ నర్వ్స్ ఈస్ వెరీలీ గాడ్ హింసెల్ఫ్.
1: అతనే ప్రజ్ఞానం బ్రహ్మ.
0: And he is Prajnanam Brahma.
1: అది ఏ అయమాత్మ బ్రహ్మ.
0: ద వెరీ సేమ్ థింగ్ కుడ్ బి పుట్ లైక్ దిస్
1: అయమాత్మ. అనగా దీనిని మారుగు రీతిగా భావించుకున్నప్పుడు అయామ్ ఆత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి
1: అనగా తనదే తాను ఎందున్నటువంటి స్వరూపాన్ని తత్ త్వం అసి అది నేనే అయి ఉన్నాను.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సేమ్ డివినిటీ ఇన్ హిమ్ తత్ ఈజ్ హిమ్సెల్ఫ్ త్వం అసి.
1: తత్ అనగా బయటది.
0: That means that which is outer.
1: Tvam anaga lopaladi.
0: Tvam which is inner.
1: Lopala bayata rendinti endukudunu sancharincheetundi yokka divyatvame taanu.
0: The divinity is the one which is present exterior.
1: Antar bahichata sarvavyapya narayana sthita annaru.
0: It only meant that divinity pervades all over.
1: కనుక అట్టి దైవత్వాన్ని మనం వెతకటం గాని కనిపెట్టుటకు ప్రయత్నం చేయటం గాని ఇది ఒక వెర్రితనమే.
0: It is foolishness to be in search of God and to know him.
1: తన ఎందున్నటువంటి యొక్క సర్వ చైతన్యం కూడాను దైవస్వరూపమే.
0: ది అబ్సల్యూట్ యాక్టివిటీ లైఫ్ ఇన్ హిమ్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్.
1: తన లోపల ఉన్నటువంటిది బయటికి మనకు కనిపిస్తూ ఉంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ ఇన్ హిమ్
1: దీనిని రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అన్నారు.
0: దిస్ కుడ్ బి పుట్ దిస్ వే ద రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
1: ఇట్టి రియాలిటీ మన ఎందే ఉంటుకొని రిఫ్లెక్షన్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాం?
0: దట్ రియాలిటీ బీయింగ్ విదిన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ such a thing outside.
1: రీసౌండ్ కోసం ఎందుకు మనం ఆశిస్తున్నాము?
0: What is it you want?
1: ఇది కేవలము ఒక వెర్రితనమే.
0: It is absolute foolishness.
1: అట్టి పవిత్రమైనటువంటి జ్ఞానము తనయందు లేకపోవటం చేతనే.
0: Because that sacred supreme knowledge is not in you.
1: సర్వత్రా వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
0: Man is making an attempt to search for God outside.
1: కనుక ఈ యొక్క ప్రభా అనేటువంటి ఒక తత్వం లోపల.
0: In this principle of prabha.
1: అనగా ప్రతి మానవుని యొక్క దేశం లోపల ఒక సంవత్సరం పేర్లు ప్రభవ అని వస్తుంది.
0: ప్రభవ ఇస్ నేమ్ ఆఫ్ ఎన్ ఇయర్.
1: మొదటి నెల ప్రభవ.
0: ద ఫస్ట్ మంత్ ఇస్ ప్రభవ.
1: ప్రభవ అనగా ఏమి? తన ఎందున్నటువంటి దానిని ప్రచురింపచేయటమే ప్రభవ.
0: ప్రభవ మీన్స్ దట్ ఇమనెంట్ లేటెంట్
1: కాలస్వరూపుడు తానే.
0: ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్.
1: కాల కాలాయుడు తానే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ టైమ్.
1: కాల నియమితుడు తానే.
0: హీస్ ద టైమ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే అట్టి మాస్టర్ అయినటువంటి యొక్క కాలతరాన్ని పని స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తించుకోవటం లేదు?
0: హౌ ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మాస్టర్ ఆఫ్ టైమ్.
1: కనుకనే మాస్టర్ అనేటువంటి వాడు తన క్షణం నందు కూడాను కనిపిస్తూనే ఉంటున్నాడు.
0: మాస్టర్ కుడ్ బి సీన్ ఎవ్రీ మూమెంట్.
1: ప్రతి దాని ఎందుకు కూడాను మాస్టర్ గానే ఉంటున్నాడు.
0: ఇన్ ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద మాస్టర్ దేర్.
1: మాస్టర్ ది మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్ అన్నది.
0: మాస్టర్ ద మైండ్ బీ ఎ మాస్టర్ మైండ్.
1: ఆ మాస్టర్ ను మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
0: సో యూ షుడ్ బి ద మాస్టర్ టు బిగిన్ విత్.
1: సర్వేంద్రియములు కూడాను కేవలము బయట గోచరించేటువంటివి.
0: ఆల్ ద రెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
1: ఇది నీరు.
0: దిస్ వాటర్.
1: ఇది అగ్ని.
0: దిస్ ఫైర్.
1: ఇది వాయువు.
0: ఇది
1: ఏ గాలి. ఇదంతా కూడా చూస్తే పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ అన్ని తనయందే ఉంటున్నాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ ద ఎలిమెంట్స్ బికాజ్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ యు.
1: అన్నింటికీ తానే మాస్టర్ గా ఉంటున్నాడు.
0: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: అదే మాస్టర్ ది మైండ్.
0: దట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మైండ్.
1: నీవు మాస్టర్ మైండ్ గా నిలిచాలి కానీ
0: యు షుడ్ బి ద మాస్టర్ మైండ్.
1: సర్వెంట్ కు నీవు బానిస కాకూడదు.
0: యు షుడ్ నెవర్ బి ఎ సర్వెంట్.
1: సర్వెంట్ కు బానిస అయినటువంటి ఒక కైక ఎన్ని బాధలు గురి అయిందో మీకు అర్థమవుతుంది.
0: కైక who has become submissive to the servant, what had happened to her?
1: Kaika, Kekaya Raju Yokka Bidda.
0: Kaika is the daughter of the king of Kekaya.
1: Alanti Rajakumarti in it Kaika.
0: That Kaikan, the princess,
1: తన బానిసైనటువంటి మందరకు బానిస అయిపోయింది.
0: Has become a slave to her own servant.
1: ఆమె చెప్పినట్టుగా వినవించింది.
0: She paid heed to her words.
1: కనుకనే ఆమె సర్వస్వాన్ని కోల్పోయింది.
0: Therefore she lost everything.
1: కట్టగడమనికి పతిని కోల్పోయింది.
0: She lost her husband.
1: కన్న కుమారులకు ద్వేషం కలిగించింది.
0: And that was responsible for
1: లోకమునకు నిందనే చెప్పించుకుంది.
0: And then she was disreputed.
1: కనుకనే ఇట్టి పేరు కలిగినటువంటి ఒక కైక పేరు ఇప్పుడు ఎవ్వరు కూడా పెట్టుకోవటం లేదు.
0: Therefore no one has the name of Kaika.
1: కారణం ఏమిటి?
0: Why?
1: తానే సొంతంగా ఉంటుండి, తానే మాస్టర్గా ఉంటుండి, ఇంకొక సర్వెంట్ పైన తాను ఆధారపడిపోవటమే, ఇదే ఒక దోషము.
0: Kaika being a master herself, she has submitted to her own servant.
1: కనుకనే మనమంతా మాస్టర్స్ మే.
0: We are all masters.
1: ప్రతి వ్యక్తి కూడాను మాస్టర్ స్వరూపుడే.
0: Everyone is the form of a master.
1: ఈ పంచభూతములతో కూడినటువంటి ఒక మాస్టరే.
0: He is the master of the five elements.
1: ఈ పంచభూతములో ఏ భూతం లేకపోయినప్పటికీ తాను మాస్టర్ కాడు.
0: With one of the elements missing, he cannot be a master.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక పంచభూతములు మానవుని యందు ఉంచుకొని తాను కేవలం ఏ శక్తి లేనిటువంటి వానిగా సంచరిస్తున్నాడు మానవుడు అమాయకుడు.
0: Man is absolutely innocent because he has got all the five elements in him and not realizing it.
1: Kanuka ee master anetunti vaadu prati anuvunandu kudanu kanamunandu kudanu kanipistune untuntadu.
0: Master is present in every atom and in every cell.
1: Deenini puraskarinchukoni ee vedam nandu anu raniyan mahato mahiyan.
0: Therefore the Veda declares that God is present in
1: anuvulo anuvuga unnadu ganamlo ganamuga untunnadu.
0: He is the smallest to the small and the biggest to the big.
1: ఇలాంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించుకోగలరు?
0: హూ కెన్ కాంప్రిహెండ్ సచ్ డివినిటీ?
1: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని ఎవరు చూడగలరు?
0: హూ కెన్ విజువలైజ్ ది డివినిటీ?
1: ఎవడైనా చూడవచ్చును.
0: నోబడీ కెన్ సీ.
1: కానీ తన దృష్టి బాహ్యమైనటువంటి దృష్టిలో పోతుండాలి.
0: బికాజ్ హీ హస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్.
1: పశ్యన్నపి చా నపశ్యతి మూఢో మూఢో మూఢో అన్నాడు. నువ్వు చూసేదంతా కూడా నువ్వు భగవస్వరూపమే.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఆల్ యూ సీ ఇస్ డివైన్.
1: నీ వినేదంతా భగవంతుని యొక్క శబ్దమే.
0: వాట్ యు లిసన్ టు ఇస్ డివైన్ సౌండ్.
1: నీవు అనుభవించేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ఆనందమే.
0: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డివైన్.
1: నీవు చేసేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క చేష్టలే.
0: ఆల్ దట్ యు డూ ఇస్ ది డివైన్ యాక్టివిటీ.
1: కానీ ఇలాంటి సమయం లోపల నీవెందుకు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు?
0: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో?
1: భగవంతునికి ఇది అది అనేటువంటి భేదములు లేవు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటిది లేదు.
0: దేర్ నథింగ్ లైక్ డూస్ అండ్ డోంట్స్.
1: సర్వము భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్,
1: ప్రతి క్రియ కూడా భగవంతుడే కనుక,
0: యాజ్ ఎవ్రీ యాక్టివిటీ ఇస్ డివైన్,
1: ప్రతి నాణము భగవంతుడే కనుక,
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ నర్వ్ ఇస్,
1: ప్రతి అణువు భగవంతుడే కనుక,
0: ఎవ్రీ ఆటమ్ ఇస్ గాడ్,
1: దేనైనా చేయవచ్చు.
0: హి కెన్ డు ఎనీథింగ్.
1: కారణం
0: వై?
1: అంత తన స్వాధీనమే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్.
1: ఇది చేయవచ్చును, ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన చేసేటువంటి మాస్టర్ ఎవరు లేడు.
0: దేర్ ఇస్ నో వన్ అబౌవ్ గాడ్ టు స్టిప్యులేట్ రెగ్యులేట్ హిమ్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక వ్యక్తి భగవంతుని పొందగోరి,
0: ఏ పర్సన్ అన్ ఎస్పరెంట్,
1: జంతువును మరజన్మ దుర్లభం అన్నారు.
0: He said that human life is rare.
1: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
0: Human life is extremely rare.
1: దైవం మనుష్య రూపేణా.
0: God is in human form.
1: దైవం మనుష్య రూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human form.
1: దీనికంటే పెద్ద స్వరూపం వేరొకటి లేదు.
0: There is no different form other than.
1: సర్వము ఆ మనిషి యందే నిలిచి ఉంటున్నవి.
0: Everything is present within that form.
1: కనుకనే ఇట్టి మనిషి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
0: Therefore we should know the nature of human form to begin with.
1: ఏ శాస్త్రము, ఏ వేదము, ఏ ఉపనిషత్తు ఏది చూచినప్పటికీ మనుష్యాకారంతోనే మనకు దైవత్వాన్ని గోచరింపజేస్తుండాలి.
0: ఎనీ సీక్రెట్ టెక్స్ట్, ద మైథాలజీ ఆర్ వేద ఉపనిషత్స్ ఎక్స్ప్లెయిన్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మ్యాన్, ద నేచర్ ఆఫ్ మ్యాన్.
1: కేవలం ఆ రూపం మాత్రమే సత్యమని కాదు.
0: నాట్ దట్ ద ఫార్మ్ ఇస్
1: ఆయా రూపం యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి ఒక స్వరూపాలు ఎన్నైనా పొందుతూ ఉంటాయి.
0: ద ఫార్మ్స్ వేరీ, ది ఫిజిక్ డిఫర్స్.
1: ఒక దున్నపోతే భగవంతుని పూజించాలని ఆశిస్తే,
0: ఇఫ్ ఎ బఫలో వాంట్స్ టు వర్షిప్ గాడ్,
1: తాను తన యొక్క ప్రకృతిని స్వరూపాన్ని భరించుకొని ఆ యొక్క దున్నపోతే యొక్క స్వరూపాన్ని బ్రహ్మాండంగా పెంచుకుంటుంది.
0: ఎ బఫలో కెన్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ బిగ్గర్ బఫలో ఫార్మ్.
1: దానిని ఒక పెద్ద దున్నపోత మాదిరి తీసుకుని ఇదే భగవంతుడు అని పూజిస్తుంది.
0: బఫెలో కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ బిగ్గర్ బఫెలో.
1: ఏదైనా ఒక కప్ప చూస్తే ఆ కప్ప నేను భగవంతుని పూజించాలని ఆశిస్తే తన యొక్క ప్రకృతిని పురస్కరించుకుని ఆ కప్ప స్వరూపాన్ని బ్రహ్మాండమైన కప్పగా భావిస్తుంది.
0: సిమిలర్లీ ఇఫ్ ఎ ఫ్రాగ్ ఈజ్ టు వర్షిప్ గాడ్ ఇట్ వుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఓన్లీ.
1: కనుక ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రకృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఆయా రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాది.
0: సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఫిజిక్ ఆర్ ద ఫ్రేమ్.
1: కనుక భగవంతుడికి ఇట్టిది అట్టిది అని భేదం లేదు.
0: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
1: ఏమైనా చేయవచ్చును.
0: హీ క్యాన్ డూ ఎనీథింగ్.
1: అన్ని తన యొక్క స్వార్థం కోసం కాదు పరార్థం కోసం.
0: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్. ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి భావంతో సంకల్పంతో ఏది చేసినప్పటికీ అది దైవ సంకల్పమే.
0: Everything is divine, whatever thought might be.
1: ఇట్టి సంకల్పములకు ఎవరు కూడా నువ్వు దోషం పట్టటకు వీలు కాదు.
0: None can find fault with the will of God.
1: దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చూచిన వాళ్ళు లేరు.
0: No one has seen God in full.
1: సర్వత్రా ఉన్నటువంటిది పరమాత్ముడే.
0: In fact, God who is
1: సర్వస్వరూపుడు పరమాత్ముడే.
0: He is all forms are His.
1: కనుకని సర్వస్వరూపమైనటువంటి ఒక దైవత్వము ఒక్క పంచభూతములతో కూడి ఉన్నది.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఇట్టి పంచభూతముల యొక్క స్వరూపాన్ని మనము ప్రేమించాలి.
0: We have to love these five elements.
1: ఆ పంచభూతములో ఉన్నటువంటి ప్రేమనే పంచభూతములు.
0: అండ్ ద లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
1: కనుక అట్టి పంచభూత స్వరూపమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం విశ్వసించి
0: we should have full faith in God who is the person.
1: ఆ విశ్వాసంతోనే మన యొక్క సత్యాన్ని మనం దర్శించి
0: and the very faith will make you experience
1: ఈ సత్యంతోనే శాంతిని మనం పొంది
0: and the truth confers peace.
1: శాంతి చేతనే దైవత్వాన్ని మనం పొందొచ్చును.
0: And through this peace you can attain
1: where there is confidence there is love.
0: Where there is confidence there is love.
1: Where there is love there is peace.
0: Where there is love there is peace.
1: Where there is peace there is truth.
0: Where there is peace there is truth.
1: Where there is truth there is bliss.
0: Where there is truth there is bliss.
1: Where there is bliss there is God.
0: Where there is bliss there is God.
1: అనగా ఏమి, ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసంతో నీ ముండినప్పుడే నీవు ఆమెను ప్రేమిస్తావు.
0: When once you have got the confidence and so is your mother, you start loving her then.
1: ఆమె నా తల్లి అనేటువంటి ప్రేమని నీకు విశ్వాసమే లేకపోతే ఆమె నువ్వు ఏమాత్రము ప్రేమించవు.
0: If you have no confidence and faith that so is your mother, you can't love her.
1: పెండికి పూర్వం నీ భార్య ఎవరు?
0: Before your marriage, who is your
1: wife? ఎవరిని ప్రేమించవు.
0: You don't love anybody.
1: నీకు వివాహమైన తర్వాత
0: only after wedding
1: ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం చేతనే
0: you have full faith in your wife
1: ఆమెను పూర్తిగా ప్రేమిస్తున్నావు.
0: And therefore you love her.
1: ఆమెనే ఒక వైఫ్ యా లైఫ్ గా భావిస్తున్నావు.
0: You consider your wife as
1: ఆ విశ్వాసాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
0: That faith you should develop more and more.
1: విశ్వాసం ఉండినప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
0: When once you have got that faith you can attain divinity.
1: విశ్వాసం లేకుండా దైవత్వం ఏనాటికి మనకు ప్రాప్తించదు.
0: Without faith you cannot experience God.
1: కనుక
0: సో
1: ప్రతి విషయమును కూడాను మొట్టమొదట మనపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
0: Therefore we have to develop the faith that is
1: self confidence
0: we have to develop.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాప్తిస్తుంది.
0: When once you have self confidence you will have self satisfaction.
1: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది.
0: With this self satisfaction you can reach the state of self.
1: ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
0: With this self realization you are prepared for self sacrifice.
1: ఈ సాక్రిఫైస్ అంటే ఏంటి?
0: What do you mean by self?
1: అంత నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సాక్రిఫైస్.
0: The self sacrifice meant to know the self as everything.
1: భవనాన్ని చూస్తున్నాం మనం.
0: You see the mansion here.
1: కానీ చూచేది భవనమే కానీ
0: you see the only the building.
1: ఈ భవనమునకు ఆధారం ఏమిటి?
0: What is the foundation for
1: that? అదే ఫౌండేషన్.
0: The foundation is the basis.
1: ఆ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: The foundation is self confidence.
1: ఈ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన
0: on this foundation of self confidence
1: self satisfaction అనేది వాల్ కడతాం.
0: This wall the self satisfaction is raised.
1: ఈ వాల్ పైన సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేస్తాం.
0: అండ్ దెన్ యూ పుట్ ద రూఫ్ ద సెల్ఫ్ సాక్రిఫైస్.
1: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేసిన తర్వాతనే సెల్ఫ్ రియలైజేషన్
0: అందులోనే
1: నివసించడానికి వీలవుతుంది.
0: దేర్ లైస్ ద లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్.
1: రూఫ్ వేయక పూర్వము ఎవరు అందులో నివసించలేరు.
0: నో వన్ కెన్ లివ్ ఇన్ ఏ బిల్డింగ్ విదౌట్ రూఫ్.
1: కనుకనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాప్తిస్తుంది.
0: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్.
1: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచినే పుడుతుంది.
0: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్
1: ఈనాటి మానవుడు ఆత్మవిశ్వాసం లేకపోయినాడు.
0: మ్యాన్ టుడే హ్యాస్ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఇంక దేనిపైన విశ్వాసం తనకు? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడికి సర్వమును కోల్పోయిన వాడే అవుతాడు.
0: వెన్ వన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ లాస్ట్ everything is gone.
1: కనుకనే మొట్టమొదటి ఆత్మవిశ్వాసం కావాలి.
0: Therefore self confidence is essential.
1: అట్టి విశ్వాసం ఉండినప్పుడే
0: such confidence
1: దివ్యత్వమైన భవ్యత్వమైనటువంటి యొక్క దివ్య జ్యోతిని మనం చూడగలుగుతాం.
0: You can see that self effulgent brilliant light.
1: కాన
0: సో
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరూ కూడాను భగవత్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
1: ఎక్కడెక్కడ పంచభూతములు ఉంటున్నాయో అదంతా భగవత్ యొక్క అంశమే.
0: వేరెవర్ యు కమ్ అక్రాస్ ఫైవ్ ఎలిమెంట్స్ దేర్ యు ఫైండ్ గాడ్.
1: ఈ ఐదు సెన్సెస్ అంతా ఉండినప్పుడే మానవుడు దేవుడైపోయినాడు.
0: విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్సెస్ యు ఆర్ గాడ్.
1: కనుకనే దైవం మనుష్య రూపేణ,
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: మనుష్యాకారంతో ఉండినటువంటి వాడే మానవుడు.
0: In fact, man is essentially
1: మనిషి ఆకారంతో ఉన్నటువంటి వాడే దైవము.
0: అండ్ గాడ్ ఇస్ ఇన్
1: దైవము ప్రత్యేకమైనటువంటి ఆకారం లేవు.
0: గాడ్ హ్యాస్ నో సెపరేట్ ఫార్మ్.
1: ఏదో కొంతమంది ఆకారములంతా పెడుతుంటారు.
0: పీపుల్ థింక్ ఆఫ్ మెనీ ఫార్మ్.
1: దక్షిణామూర్తిని పెట్టారు.
0: హియర్ వి హావ్ దక్షిణామూర్తి.
1: అది వాళ్ళ భావ చిత్రమే.
0: ఇట్ ఈస్ ఓన్లీ యువర్ ఫీలింగ్.
1: వాళ్ళ ఊహ చిత్రమే.
0: ఇట్ ఈస్ యువర్ ఎక్స్ప్రెషన్.
1: కానీ సాక్షాత్కార చిత్రం కాదు.
0: బట్ ఇట్స్ నాట్ ది రియాలిటీ.
1: ఇన్ని ఉండినప్పటికీ ఇందులో మానవాకారమే మనకు ప్రత్యక్షమవుతుంది.
0: విత్ ఆల్ ది అట్రిబ్యూట్స్ యు ఫైండ్ ది హ్యూమన్ ఫార్మ్ దేర్.
1: ఇటువంటి దివ్యమైనటువంటి యొక్క విశ్వస్వరూపమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి?
0: సచ్ ఎ డివైన్ కాస్మిక్ ఫామ్, హౌ కెన్ యు విజువలైజ్?
1: ఈ పంచభూతములతో కూడినటువంటి దేహానికి ఒక విధమైనటువంటి పేరు పెట్టారు.
0: ద బాడీ దట్ హస్ గాట్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: ఈ ప్రపంచమంతా కూడా దీని యొక్క స్వరూపమే కనుక దీనికి విశ్వము అని పేరు పెట్టారు.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ది వరల్డ్ సో ఇట్స్ కాల్డ్ విశ్వ.
1: వి ప్లస్ స్వ ప్లస్ మమ్ విశ్వము.
0: వి ప్లస్ స్వ ప్లస్ స్వం.
1: విశ్వం అనగా ఏమిటి?
0: వాట్ యు మీన్ బై విశ్వం?
1: అనేక రూపముల చేత,
0: విత్ వేరియడ్ ఫార్మ్స్,
1: అనేక భంగముల చేత,
0: విత్ సో మెనీ ట్రాన్స్మెంట్స్,
1: అనేక వస్తువుల చేత,
0: సో మెనీ ఆబ్జెక్ట్స్,
1: అనేక అంగముల చేత,
0: సో మెనీ లెన్స్,
1: కల్పింపబడినటువంటిదే విశ్వము.
0: ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫార్మ్స్.
1: కనుకనే ఈ పంచభూతములతో కూడినటువంటి ప్రపంచానికి విశ్వము అని మరొక పేరు పెట్టారు.
0: దిస్ ప్రపంచ ద వరల్డ్ ఇస్ కాల్డ్ విశ్వము విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్.
1: దీన్ని సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అని వేదం చెప్తూ వచ్చింది.
0: ద వేదర్ డిస్క్రైబ్స్ దిస్ వే.
1: సహస్ర శీర్ష పురుష,
0: ఇట్ హాస్ ద పురుష.
1: అన్ని శిరములు కూడాను పురుషుని యొక్క శిరములే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హెడ్స్ ఆర్ డివైన్.
1: అన్ని చేతులు కూడాను పరమాత్మ యొక్క చేతులే.
0: ద హ్యాండ్స్ ఆర్ డివైన్.
1: అందరి హృదయము పరమాత్మ యొక్క హృదయమే.
0: ఆల్ హార్ట్స్ ఆర్ హిస్.
1: కానీ మనం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేత,
0: యాజ్ వి ఆర్ నాట్ నోయింగ్ దిస్ ట్రూత్,
1: మానవత్వం అనేటువంటి విశ్వాసం చేత మానవ స్వరూపాలు పెంచుకుంటున్నాం.
0: కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్స్, దేర్ఫోర్ వి హావ్ హ్యూమన్ ఫీలింగ్.
1: కాదు కాదు,
0: నో,
1: ఆకారం మానవత్వమే కానీ
0: యూఆర్ హ్యూమన్ ఇన్ ఫార్మ్.
1: నీవు దైవ స్వరూపుడే.
0: బట్ యూఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
1: గాడ్. కనుకనే నీవు దైవాన్ని ఏ రీతిగా నీవు భావించాలి?
0: How do you consider yourself as
1: God? I am God. I am God. I am God.
0: Have this idea that I am God. I am
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Nenu Devamani.
0: I am God.
1: I am Atma Brahma.
0: I am Atma Brahma.
1: Prajnanam Brahma.
0: Prajnanam Brahma.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ee nalugu mahavakyamulo oka swarupamu nene.
0: The four mahavakyas are symbolized and represented in me.
1: ఈ మహావాక్యములు ప్రత్యేకంగా ఎక్కడో మనకు కనిపించడం లేదు.
0: The essence of mahavakyas do not lie.
1: మన ఎందే కనిపిస్తున్నాయి.
0: You find them in you.
1: ఒక చిన్న ఉదాహరణ చూడండి.
0: A small example.
1: ఇది నా దేహము.
0: Is my body.
1: ఇది నా మనసు.
0: Is my mind.
1: ఇది నా చెయ్యి.
0: My hand.
1: ఇది నా కారు.
0: My leg.
1: But who am I?
0: Then who am I?
1: క్వశ్చన్ వేసుకో, నేనెవరు అని అనుకో.
0: Put a question, who am I?
1: ఇదంతా నా దేహం అనుకుంటున్నావు.
0: You say this is my body.
1: దేహము నువ్వు కాదు.
0: You are not the body.
1: నా దేహము, ఆ దేహము నీదిగా ఉంటుండాలి.
0: And the body belongs to you.
1: ఇది నా కర్చీఫ్.
0: Is my kerchief.
1: ఈ కర్చీఫ్ నేను కాదు.
0: I am not the
1: kerchief. కర్చీఫ్ వేరు, నేను వేరు.
0: Kerchief is separate.
1: ఇది నా టంబ్లరు.
0: My tumbler.
1: టంబ్లర్ వేరు, నేను వేరు.
0: Tumbler is separate from me.
1: కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా నీవు భావిస్తున్నావు.
0: So the objects are separate.
1: కానీ అన్నిటికీ నేనే మాస్టరు.
0: బట్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
1: కనుక ఈ మాస్టర్ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే,
0: ఈ
1: దేహము, మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము అంతకన్నా అన్ని కూడా అంతర్ధానం అయిపోతాయి. ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి.
0: And these are all things that pass by.
1: ఈ పనిముట్టును పని రూపంగా మనం అనుభవిస్తున్నాం.
0: They are merely instruments.
1: ఇది ఒక ప్లేట్.
0: This is a plate.
1: ఈ ప్లేటును ప్లేటుగా మనం మూసిపెట్టాలని పెట్టుకుంటున్నాం.
0: This is used as a lid to cover.
1: ఇది ఒక టంబ్లర్.
0: This is a tumbler.
1: ఈ టంబ్లర్ లో నీరు పోసుకొని పెట్టుకుంటున్నాము.
0: This contains water.
1: ఈ టంబ్లర్ వెండే.
0: The tumbler is
1: ఈ ప్లేటు వెండే.
0: It also is made of silver.
1: స్పూను వెండే. తట్టా వెండి, అంతా వెండి.
0: ద ప్లేట్, ద టంబ్లర్ ఆల్ మేడప్ ఆఫ్ సిల్వర్.
1: కానీ సిల్వర్ మాత్రం మార్చడానికి వీలు కాదు.
0: బట్ యూ కెనాట్ చేంజ్ ద సిల్వర్.
1: రూపాలు మార్చవచ్చును. బుద్ధి చిత్తము ఇంద్రియము అంతకన్నా అన్ని కూడా అంతర్ధానమైపోతాయి.
0: When once you know the master and the principle, you will be beyond.
1: ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి.
0: And these are

0: మాత్రం మార్చడానికి వీలు కాదు.
1: బట్ యు కెనాట్ చేంజ్ ద సిల్వర్,
0: రూపాలు మార్చవచ్చును.
1: ఫార్మ్స్ కుడ్ బి చేంజ్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మానవ ఆకారములు అనేకంగా మారిపోవచ్చును.
1: హ్యూమన్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్. వేరీడ్.
0: వీడు బాలుడు, వీడు పిల్లవాడు, ఇతను మనిషి, ఇతను తాత,
1: ఇది గ్రాండ్ ఫాదర్
0: అంతా అనుకుంటుంటే ఈ చైల్డ్ బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే. ఈ రూపాలు మారిపోతున్నాయి.
1: ద ఫార్మ్స్ చేంజ్.
0: ఈ మారిపోయేటువంటి రూపాన్ని నీవు ఏమాత్రము నమ్మవద్దు.
1: నెవర్ గో బై ది చేంజింగ్ ఫార్మ్స్.
0: ఇంకా మనస్సు,
1: ద మైండ్.
0: మనస్సు అనేటువంటిది కోతి వలె తిరుగుతూ ఉంటుండాలి.
1: మైండ్ ఈస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: కనుకనే ఈ మైండ్ ని కూడా మనం నమ్మకూడదు.
1: డోంట్ ఫాలో ది మైండ్.
0: కనుకనే ఈ బాడీ కేవలము ఒక వాటర్ బబుల్ వంటిది.
1: బాడీ ఇస్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్.
0: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
1: డోంట్ ఫాలో ది మైండ్, డోంట్ ఫాలో ది బాడీ.
0: అన్నిటికీ ఆధారమైనటువంటి ఒక తత్వము కాన్షియన్స్ ఉండాలి.
1: ద బేసిక్ ఫౌండేషన్.
0: ఈ కాన్షియన్స్ ఆత్మ.
1: ది కాన్షియన్స్ ఇస్ ది.
0: దాన్ని నీవు నమ్ము.
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్.
0: కేవలం దేహాన్ని, మనసును, బుద్ధిని, ఇంద్రియాలను దీన్ని నమ్ముకొని పోతుంటుంటే నీవేనాటికైనా కూడా కొన్ని ప్రమాదములు గురి అయిపోతావు.
1: డోంట్ రిలై ఆన్ ద బాడీ, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
0: అయితే ఈ దేహమునకు, మనసుకు తగినటువంటి ఒక కర్మను మనం ఆచరించాలి.
1: హౌఎవర్ వి హావ్ టు డూ అప్రోప్రియేట్ యాక్షన్.
0: ఈ పంచభూత స్వరూపమైన జగత్తులో మనం ఉండినంత వరకు పంచభూతములనే మాత్రం అనుసరించాలి.
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు ఫాలో ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: కానీ కట్టగడపడికి పంచభూతంలో నీ ఒక భూతం కావాలి.
1: అల్టిమేట్లీ యు హావ్ టు మర్జ్ ఇన్ ది ఎలిమెంట్స్.
0: అది ఏ నీ ఆరవ స్వరూపము.
1: దట్ ఈస్ ద సిక్స్త్ ఫామ్.
0: శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము, ఈ ఐదు కూడాను ఒక తెలియనటువంటి రూపములు.
1: ద ఫైవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ సిక్స్ విచ్ యు డో నాట్ సీ.
0: దీనికి మూమెంట్ పవర్ అనేటువంటిది నీ యొక్క ప్రజ్ఞానం.
1: ద పవర్, ద పల్సేటరీ యాక్టివిటీ విత్ ఇన్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అది ఏ ప్రజ్ఞానం? బ్రహ్మ.
1: దాట్ ఈస్ ప్రజ్ఞాన.
0: అట్టి ప్రజ్ఞాన స్వరూపుడు నీవు.
1: యు ఆర్ ది వెరీ ఎంబాడీమెంట్ ఆఫ్ ప్రజ్ఞాన.
0: నాకు నా లౌకికమైన జ్ఞానం కాదు, భౌతికమైన జ్ఞానం కాదు, లేక డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కాదు. ఇవన్నీ కూడా నువ్వు ప్రాకృతికి సంబంధించినటువంటి
1: నాలెడ్జ్.
0: ఇవంతా బుక్కిష్ నాలెడ్జ్. కానీ నీ యొక్క నిజమైనటువంటి నాలెడ్జ్ నీ ఎందే ఉంటున్నది.
1: ద ట్రూ నాలెడ్జ్ ఇస్ విత్ ఇన్ యూ.
0: అది నీ పుట్టుకతో పాటు అందుతో నేను కలిసి వస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఫాలోస్ యు రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్.
0: నీ పుట్టిన తర్వాత వచ్చేటువంటిది కాదు. ఇది
1: ఇస్ నాట్ ద వన్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్.
0: ఎప్పుడు నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే ఉంటుండి, అన్ని విధాలా నీకు దారిని చూపిస్తూ ఉంటుండాలి.
1: ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ విత్ యు, ఇన్ యు, అబౌవ్ యు, అరౌండ్ యు,
0: బిలో యు. ఇలాంటి ఒక సర్వత్రా ఉండేటువంటి ఒక దైవత్వాన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు?
1: Why is that you forget God who is present?
0: కనుకనే ఈ కష్టములకు గురి అయిపోతున్నావు.
1: That's the reason why you face trouble.
0: ఈ భ్రమను నీవు పెంచుకుంటున్నావు.
1: You are deluded.
0: ఇది ఒక భ్రాంతిగా మెల్దేరుతుంది.
1: You are carried away by illusion.
0: ఈ భ్రాంతియే ఒక పెద్ద మాయ.
1: And this illusion.
0: మాయ అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
1: This illusion is not something.
0: నా మాయ ఇతి మాయ అన్నారు. సా మాయ ఇతి మాయ.
1: సా మాయ ఇతి మాయ.
0: కాబట్టి ఇదంతా కూడా నువ్వు మాయే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: ఏది కూడా నువ్వు శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటి మేఘాలే.
1: దీస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: ద పాసింగ్ క్లౌడ్.
0: కనుకనే నీ యొక్క ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
1: టు కీప్ ఇన్ యూ ద సెల్ఫ్ విచ్ ఇస్ పర్మనెంట్, ఎటర్నల్ అండ్ ట్రూత్.
0: అయితే ఈ భౌతికమైన శరీరం ఉండినంత వరకు నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించాలి.
1: యాజ్ వీ హ్యావ్ ద ఫిజికల్ బాడీ, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ప్రతి పాదుకు కూడాను భూమిపైన సంచరించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ ట్రెడ్ ఆన్ ద గ్రౌండ్.
0: కానీ క్రింద ఉన్నటువంటిది పాదము.
1: The feet are on the lower side.
0: కానీ శిరస్సు చాలా ముఖ్యము.
1: The head is very important.
0: కిరీటాలంతా శిరస్సుకే ధరిస్తారు.
1: All the crowns are on the
0: ఇంత విలువైనటువంటి శిరస్సును ఎక్కడైనా తీసుకుని పోవాలంటే పాదము నడుచుకోపోతే ఈ యొక్క శిరస్సు కదలదు.
1: Such a head which is so superior cannot reach anywhere without the help of the feet.
0: అయితే ఇటువంటి శిరస్సును గుర్తించుకునే నిమిత్తమై భౌతికమైనటువంటి కొన్ని క్రియలు ఈ రకమైనటువంటి పూజలుగా నియమించారు.
1: To know the reality of the head, there are certain modes of worship of paduka or the feet.
0: ఈ పాదుకలు శిరస్సునంతా మోసేటువంటిది.
1: In fact, the feet bear the weight of the head.
0: ఈ చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయతాని.
1: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
0: ఈ యొక్క నేత్రములు చాలా ప్రధానమైనటువంటిది.
1: Eyes are important.
0: నేత్రములే లేకపోతే మనకు శాస్త్రమే అర్థం కాదు.
1: Without netra the eye you cannot go through the
0: srishti. దృష్టి లేకపోతే సృష్టి మనం చూడలేము.
1: Without drushti vision you cannot see the srushti creation.
0: కనుకనే మనం ప్రతిదాని కొరకు ఒక నిమిత్తం మాత్రంగా ఉంచుకున్నాము.

0: consider everything as
1: ante kaani ivanni kudunu pradhanam kaadu,
0: they are not very important,
1: ivanni kudunu fundamental deenikinda undeetundivi,
0: they are all fundamental
1: kaani annintikini pradhanamaitundi mukhyamainatundi aadharam
0: the atma tattvam
1: ade atma
0: is atma the self
1: atti atma tattvanni manam marchipoyi
0: forgetting the principle of
1: భౌతికమైనటువంటి యొక్క అంగములంతా మనం ఆధారం చేసుకుని
0: బేసింగ్ ఆన్ ఆల్ ద వరల్డ్ ఆబ్జెక్ట్స్
1: మనం భ్రమిస్తున్నాము,
0: వి ఆర్ డెల్యూటెడ్
1: అన్ని విధాలా మనం సంచరిస్తున్నాము,
0: వి మూవ్ అబౌట్
1: చింతిస్తున్నాము,
0: వి ఆల్సో
1: విచారిస్తున్నాము, అన్నిటికీ మూల కారణము ఈ యొక్క మనస్తత్వమే,
0: అండ్ ఇస్ ద మైండ్ దట్ రెస్పాన్సిబుల్,
1: మన భ్రమనే దీనికంతా మూల కారణము,
0: దేర్ ఆర్ అవర్ థాట్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్,
1: భ్రమ ఉండినంత వరకు నువ్వు భ్రమ మనకు చిక్కడు,
0: సో లాంగ్ దేర్ ఇస్ భ్రమ ద డెల్యూషన్ యూ కెనాట్ అండర్స్టాండ్ బ్రహ్మ,
1: ఏనాడు భ్రమను మనం వదులుతామో ఆనాడే మనం బ్రహ్మకు మన చేతిలో ఉంటాడు,
0: ద డే భ్రమ డెల్యూషన్ ఇస్ గివెన్ అప్ యూ కెన్ హ్యావ్ బ్రహ్మ,
1: బ్రహ్మ అనగా విశాలత్వంతో కూడినటువంటి వాడు,
0: బ్రహ్మ రిప్రజెంట్స్ వాస్ట్నెస్,
1: విష్ణు అనగా విశాలత్వాన్ని పెంచుకునేటువంటి వాడు,
0: విష్ణు వాస్ ఎక్స్పాన్సివ్,
1: కాబట్టి దైవత్వమునకు ఎప్పుడు కూడా విశాలత్వమే కాని సంకుచితమైన భావం కాదు,
0: గాడ్ రిప్రజెంట్స్ ద వాస్ట్నెస్,
1: నీ సంకుచితమైన భావం చేత నీవు భగవంతుని సంకుచితంగా భావించవచ్చు,
0: since you are narrow you consider god also as narrow,
1: adi yad bhavam tad bhavati, nee yokka sankuchitamainatvanti neeku sankuchitamgaane kanipistundi,
0: as is your feeling so is your visualization,
1: bhagavantuniki vishalamainatvanti bhavamu,
0: god is
1: anantamainatvanti sankalpamu,
0: infinite will,
1: deeni artham chesukovatam evariki cheta kaadu,
0: is not possible for anybody,
1: artham chesukovadaniki cheta gaanappudu anarthalaga penchukuntaru,
0: because you cannot know the artha the meaning you face
1: ee anarthamulo apudu yadarthanni marchipotharu,
0: the yadartha significance is forgotten,
1: పదార్థాన్ని విశ్వసిస్తారు, కనుకనే ఈ పదార్థమునే మనము ఆధారం చేసుకున్నాం కానీ పరార్థమును ఆధారం చేసుకోలేదు, ఆ పరార్థమే ఫండమెంటల్,
0: and that is fundamental,
1: ivanta kudunu prakrutamainatvanti vastuvulu,
0: all other are physical objects,
1: ee prakrutamainatvanti vastuvunu nivu aadharam cheskovaddu,
0: don't go by the physical objects,
1: vaatini manasulo nunchuko,
0: keep them in view anyway,
1: ee jagattuno idini నాటకం ఆడాలి,
0: the world you have got to do with them,
1: నీ కర్తవ్య కర్మలు ఆచరించాలి,
0: you have to discharge your duty,
1: నీ బాధ్యతని వహించాలి,
0: you have to discharge your responsibility,
1: అంతవరకే దీనిని మనం విశ్వసించాలి,
0: yes you have to believe these things,
1: నిజంగా భగవంతుని విశ్వసిస్తివే,
0: when once
1: ఈ తుచ్చమైనటువంటి ఏ మాత్రమే నీకు జ్ఞాపకం రావు,
0: when once your faith in god no other thought will get into you,
1: anta panchabhutamule
0: everywhere you find five elements,
1: ee panchabhutamuni yokka tattvanni motta motta artham chesukunte daivattu manaku sulabhanga artham avutundi,
0: when once you understand the principle of five elements you can also understand the principle
1: prema swarupulara
0: embodiments of
1: ee panchabhutamulu kudanu
0: the five elements
1: manavuniki pradhanamainatundi pranamulu,
0: they are the life principles,
1: ee pranamule lekundina
0: without this life
1: jeevitame ledu,
0: there's no life
1: ee indro vayu aneetundi pranamu sarvatra vyapinchetundi,
0: and this air is present everywhere,
1: in you with you above you below you around you,
0: it is in you with you above you below you around you,
1: nee sattatra untundi kodunu mana chuttu kuda undedi adi,
0: and it's around you also,
1: kaani manaku kanipinchadu,
0: but yet you don't see,
1: మనకు చేతికి చిక్కదు,
0: యూ కెనాట్ క్యాచ్ హోల్డ్,
1: చిక్కకుండా పోయినంత మాత్రం కనిపించకుండా పోయినంత మాత్రం లేదు అని మనం
0: విశ్వసించాలి,
1: కనిపించకపోయినంత మాత్రం లేక పట్టడానికి వీలు కానంత మాత్రం లేదు అని మాత్రం చెప్పకూడదు,
0: దో యూ కెనాట్ సీ దో యూ కెనాట్ హోల్డ్ ఇట్ యూ కెనాట్,
1: తానే లేకపోతే నీవు ఎలా ఉన్నావు,
0: విదౌట్ ఎయిర్ హౌ డూ యూ లివ్,
1: అది నీ శ్వాస,
0: దట్స్ యువర్ బ్రెత్,
1: ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం,
0: so long there's breath in you shivam,
1: ee swasane pote shavam,
0: without this breath it is shavam the dead body,
1: kabatti ee swasane manaku shivam,
0: therefore this swasa
1: ee swasane ishvara swarupam,
0: and this swasa
1: ee swasane nijamaina gali swarupam,
0: and this swasa is the air,
1: kanukone ee swarupalato bhagavantudu manavuni yanta sancharistu సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు,
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్,
1: కనుక
0: సో
1: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు,
0: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫార్మ్,
1: ఆ ఆకారాలు అన్ని కూడా మనం కల్పించుకున్నవి,
0: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్,
1: నాలుగు చేతులు పెట్టారు,
0: ఫోర్ హ్యాండ్
1: శంఖము చక్రము గదా పద్మము నాలుగు పెట్టారు,
0: and we have got all the four insignia,
1: bhagavantudu naalugu chethulu puttaya,
0: do you think god has four hands,
1: naalugu chethulu puttesiste ye exhibition lona pettindi vachunu kada,
0: if god is to have four hands he can be put in an exhibition,
1: kaadu kaadu,
0: no no,
1: bhagavantudu sarva shaktimayudu ani gurtimpa cheyadaniki. చేతులుగా పెట్టాడు.
0: టు మేక్ యూ రియలైజ్ దట్ గాడ్ ఇస్ ఆల్ పవర్ఫుల్.
1: ఒక చేతిలో శంఖము,
0: అండ్ ద ఫస్ట్ వన్ కౌంట్స్ శంఖ.
1: ఆ శంఖమే శబ్ద బ్రహ్మము.
0: దిస్ శంఖ రిప్రజెంట్స్ ద సౌండ్.
1: ఇంకొక చేతిలో చక్రము,
0: అదర్ వీల్.
1: ఆ చక్రమే కాలచక్రము,
0: ద వీల్ ఆఫ్ టైమ్.
1: కాబట్టి ఈ శబ్దము కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటుంది.
0: దెర్ఫోర్ ద సౌండ్ అండ్ ద టైమ్ ఆర్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఇంకొక చేతిలో గద,
0: గద
1: అనగా బలము.
0: అండ్ దిస్
1: బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుంది.
0: స్టాండ్స్ ఫర్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ఇన్ ది హ్యాండ్స్.
1: హృదయము పద్మము.
0: ద లోటస్ స్టాండ్స్ ఫర్.
1: కాబట్టి ఇది కూడా భగవంతుని చేతిలోనే ఉంటుంది.
0: ఆల్సో ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
1: ఇవన్నీ కూడా కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై
0: టు మేక్ యు అండర్స్టాండ్ ది
1: సిగ్నిఫికెన్స్. ఈ విధమైన ఆకారమంతా నిర్మించుకుంటూ వచ్చాడు.
0: దిస్ ఫార్మ్స్ ఆర్ దేర్.
1: కనుక ఈ ఆకారములు కాదు, మానుష ఆకారమే శాశ్వతమైన ఆకారము.
0: ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ.
1: అటువంటి దైవం మానుష రూపేణ.
0: గాడ్ ఇస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్.
1: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో,
0: దట్ విచ్ ఇస్ నోబ్లెస్,
1: ఏది పవిత్రమైనటువంటిదో,
0: విచ్ ఇస్ సెక్రెట్,
1: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో,
0: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్,
1: ఏది సర్వాధారమైనటువంటిదో,
0: యాజ్ ఎ బేసిక్
1: అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి.
0: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ హ్యూమన్ లైఫ్.
1: మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి.
0: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
1: అప్పుడే నీవు మానవుడైపోతావు.
0: దెన్ ఓన్లీ యు కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
1: మానవుడు అనగా ఏమిటి?
0: హూ ఇస్ ఎ హ్యూమన్.
1: మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
0: వన్ హూ హస్ గాట్
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: మా ప్రాపర్ స్టడీ ఏమిటది?
0: వాట్ ఇస్ ప్రాపర్ స్టడీ?
1: సంకల్పించుకునేటువంటి మనసు,
0: ద మైండ్ దట్ థింక్స్,
1: చెప్పేటువంటి నాలుక,
0: అండ్ ద వర్డ్ దట్
1: చేసేటువంటి పని చేతులు,
0: అండ్ ద హ్యాండ్స్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
0: ద హార్మనీ ఆఫ్ ది థాట్ వర్డ్ అండ్
1: ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: దట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
1: ఏది సంకల్పించావో
0: దట్ విచ్ ఇస్ థాట్,
1: దాన్ని నీవు నోటితో పలుకు.
0: మస్ట్ బి సే.
1: ఏది నోటితో పలికావో
0: దట్ విచ్ ఇస్,
1: దాన్ని నీవు చేతులతో చేయి.
0: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద ట్రూ డివినిటీ.
1: త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
0: ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ద డివినిటీ, ద త్రీ.
1: ఆ హృదయాన్ని భగవంతుడిగా అర్పణ చేసుకుని అది నీ దైవత్వం.
0: దట్ దేర్ లైస్ ది యాక్చువల్ డివినిటీ.
1: ఇలాంటి దైవత్వాన్ని,
0: సచ్ డివినిటీ,
1: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
0: ఇస్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, బట్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఈ విధంగా తిరగటం చాలా కాలం వ్యర్థము.
0: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
1: కాలం వ్యర్థం చేయకూడదు.
0: డోంట్ వేస్ట్ టైం.
1: కాలాయన మహా,
0: గాడ్ ఇస్ టైం.
1: కాలాయన మహా,
0: ఇస్ మాస్టర్.
1: కాలదప్రమాయన మహా,
0: కంట్రోల్ రఖ.
1: కాలాతీతాయన మహా, కాల స్వరూపాయన మహా, కాల నియమితాయన మహా, అంత కాలమే.
0: గాడ్ ఇస్ టైం, ట్రాన్సెండ్స్ టైం, ద మాస్టర్.
1: ఈ కాలం అంతా నీ చుట్టూనే ఉంటుంది. అది కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
0: పరితపించడం?
1: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ యూ.
1: ఎక్కడ ఈ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని విశ్వసించు.
0: వేరెవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్, విచ్ ఇస్ సీక్రెట్, యూ కెన్ అండర్స్టాండ్.
1: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
0: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
1: హస్తం, భూషణం, దానం.
0: The hand has got the special jewel of charity.
1: Intakante goppa danam manakem kavali.
0: What else?
1: Hastasya bhushanam danam.
0: And then the jewel.
1: Danam cheseetunte hastame nijamainatunte alankaram.
0: And the charity is the true decoration.
1: Satyam kantasya bhushanam.
0: And the truth is the decoration.
1: Mana kantam unte atundi emti necklace vechukotanka kaadu.
0: Necklace is not the true decoration.
1: Satyasya bhushanam. Satyam cheppadaniki mana kantamu.
0: And this is gifted only to utter truth.
1: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం.
0: విత్ ఆల్ దీస్ జ్యూవెల్స్ వి ఆర్ బోర్న్ విత్ దెం, బట్ వి వాంట్
1: ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మన ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
0: ఫర్గెటింగ్ దిస్ గాడ్ గివెన్ భూషణా, ద జ్యువెలరీ, వి ఆర్ ఫర్గెటింగ్ గాడ్, దేర్ ఫోర్ వి ఆర్ సబ్జెక్టింగ్ అవర్ సెల్స్ టు దూషణ ఆర్ అక్యూజేషన్.
1: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు.
0: Never submit yourself to criticism.
1: భూషణంలో మనం ఉండాలి.
0: అండ్ హ్యావ్ దిస్ భూషణ.
1: ఇది ఏ మానవత్వం యొక్క అలంకారము.
0: దిస్ ఇస్ ద ట్రూ భూషణ.
1: పై ధరించినటువంటి యొక్క వేషములు కాదు.
0: ఇట్స్ నాట్ ద అపారల్ దట్ యు పుట్ ఆన్.
1: నేచురల్. ఇది
0: యూ షుడ్ హ్యావ్ నేచురల్.
1: దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
0: దట్ యూ షుడ్ గో బై దాట్.
1: ప్రేమ స్వరూపులారా, మీ అందరి ఎందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
0: లవ్ ఇస్ కామన్ యూనిఫామ్.
1: ప్రేమకు మార్పే లేదు.
0: లవ్ హ్యాస్ నో చేంజ్.
1: కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణం అవుతున్నారు?
0: విత్ ఆల్ దిస్ సీక్రెట్ లవ్ లెట్ కంటిన్యూ. హౌ ఇస్ దట్ యు ఆర్?
1: ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌకికమైనటువంటి దీంట్లో పోయి నిందలకు పాల్పడుతున్నారు.
0: లవ్ ఇస్ పుట్ టు సెల్ఫిష్ గ్రౌండ్స్, దేర్ ఫోర్ యు ఆర్ క్రిటిసైజ్. put to blame.
1: నిందలకు పాల్పడకూడదు.
0: Never submit yourself to blame.
1: 10 మంది కూడాను సై అనిపించుకునేటువంటి దానికి మనం రూపొందింప చేసుకోవాలి.
0: You should earn a good name. People should
1: నీ దేహం అంతా సర్వమైన అద్భుతం గావించాలి.
0: And you have to sacrifice all your life.
1: దైవత్వంగా నీవు భావించాలి.
0: Consider yourself as divine.
1: నీ దైవాధారమైనటువంటి ఒక దేహము.
0: And in fact the body depends on God.
1: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
0: Why should we make our body unclean?
1: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
0: Whatever you do, do good.
1: Do good. Don't do evil.
0: See no evil.
1: See what is good. Hear no evil.
0: Hear what is good.
1: Talk no evil.
0: Talk what is good.
1: Chetulu. Do no evil.
0: Do no evil. Do what is good.
1: This is the way to God. మనకి ఇచ్చినటువంటి సర్వ అంగములు కూడాను పవిత్రం గావించుకోవాలి.
0: All the limbs of our body should be made sacred.
1: స్వార్థరహితమైనటువంటి ఒక త్యాగంతో నీవు పనిచేయాలి.
0: బీ రెడీ టు సాక్రిఫైస్ సెల్ఫ్లెస్లీ.
1: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
0: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ.
1: అంతో ఇంతో స్వార్థం అనేటువంటిది ఉంటుంది.
0: దేర్ విల్ బి ట్రేస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కానీ స్వార్థం కూడా ఉండాలి.
0: Is needed to some extent.
1: ఎంతవరకు అంతవరకు పరిమితం పెట్టుకోవాలి.
0: Under certain limits.
1: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: సముద్రంలో పోయి మనం చేరినాము.
0: You are near the ocean.
1: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
0: And you drown yourself.
1: కానీ ఈ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని తించుకొని వస్తారు.
0: As is the size of the container, so will be the amount of water that you collect.
1: అంతేగాని మన కంటైనర్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
0: The amount of water would be proportional.
1: ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
0: యూ వాంట్ దిస్ వాటర్ ఆఫ్ బ్లిస్ మోర్ అండ్ మోర్, హావ్ బిగ్గర్ కంటైనర్.
1: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ లా.
1: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉంటారు కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
0: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
1: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
0: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
1: Expansion love is life.
0: Expansion love is life.
1: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
0: Such love you should form.
1: ఈ లవ్ ను మనం పెంచుకొని 10 మందికి పంచుకోవాలి.
0: And you should share this love with everybody.
1: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
0: There lies the true sacrifice in human.
1: నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
0: No association, no authority, no power would confer you more
1: than మనం అన్ని విధాలకు భగవంతునికి త్యాగం చేయాలి.
0: ఎవ్రీథింగ్ హాస్ గాట్ టు బి సాక్రిఫైస్డ్ టు
1: అంతా భగవంతుండే.
0: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
1: మనం ఇచ్చేది ఏమి లేదు.
0: నథింగ్ ఆఫ్ యువర్ ఓన్.
1: కాబట్టి ఏ హృదయము నసికితవి ఈశ నాకు.
0: ఓ గాడ్ దట్ గాడ్ యువర్ గిఫ్ట్ దట్
1: మగిడి దానిని అర్పించ మహితమూర్తి.
0: ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ టు యూ.
1: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
0: వాట్ ఎల్స్ హామ్ ఐ టు గివ్ యూ.
1: అంజలిక్టింతు అందుకోవయ్య నీవు అన్నాడు.
0: యాక్సెప్ట్ మై హంబుల్ సాల్యుటేషన్స్.
1: కనుకనే భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటిది ఇంతే.
0: That is the true offering.
1: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
0: That heart God you have gifted me, I am giving it to you now.
1: కానీ ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు,
0: the modern man,
1: ఈనాటి మేధావి,
0: the intellectual,
1: అజ్ఞానంలో మునిగిపోతున్నాడు.
0: He has drowned himself in ignorance.
1: ఎంత చదువు చదివినప్పటికీ హీన గుణములు మానలేడు. చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
0: All this education will make him argumentative.
1: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము?
0: వై డు యూ స్టడీ?
1: కేవలము ఒక పొట్టకూటి కోసమా?
0: ఇట్స్ ఓన్లీ టు ఈక్ అవుట్.
1: కాదు కాదు కాదు. చదువు చదువు చదివి చావంగా నేటికి చావు లేని చదువు చదవాలి.
0: ఆఫ్టర్ ఆల్ హావింగ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు డై అల్టిమేట్లీ. స్టడీ.
1: ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
0: విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ యు విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డౌట్స్.
1: వీడు నిజంగా మనిషే కాదు.
0: అండ్ హిస్ నాట్ హ్యూమన్.
1: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
0: ఎ మ్యాన్ విత్ డౌట్స్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
1: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
0: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ నో డౌట్.
1: ప్యూర్ హార్ట్.
0: ప్యూర్ హార్ట్.
1: పూర్ణ మనః. పూర్ణమిదం పూర్ణాత్పూర్ణముదచ్చితే.
0: యు షుడ్ హావ్ ప్యూర్ హార్ట్ దట్ విచ్ ఇస్ ఫుల్.
1: నీ హృదయం అనేటువంటిది పూర్ణంగా తయారు చేసుకోవాలి.
0: ద హార్ట్ షుడ్ బి టోటల్ అండ్ ఫుల్.
1: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
1: ఇంకా మానవత్వం లోపల కన్నులు నిచ్చాడు.
0: God has given his eyes.
1: కన్నులు నుంచి నేను ఎందుకు తెలుసా?
0: అన్ని
1: అన్ని చూటే చెందుక.
0: యు నో వై ఐస్ ఆర్ గివెన్? టు సీ ఎవరీథింగ్.
1: కాదు కాదు. దైవత్వాన్ని చూచేందుకు.
0: యూ షుడ్ సీ గాడ్.
1: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా కన్నులు మూసుకొని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానం.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్. ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: వీడు ఏ జన్మంలోనూ గ్రుడ్డివాడై ఉన్నాడు.
0: He must have been blind in the last life.
1: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడైపోతాడు.
0: Or in future he is going to be blind.
1: కనుకనే దైవం ముందు ఉండి కూడాను కన్నులు మూసుకోవటము ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
0: పని. Therefore it is not proper to close your eyes in front of God.
1: కన్నులు తెరుచుడు.
0: Open your eyes.
1: ఈ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
0: ఆల్సో ఓపెన్ అప్
1: యువర్ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
0: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
1: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెరుచుకుంటాయా?
0: క్లోజ్ యువర్ ఫిజికల్ ఐ, హౌ కెన్ యూ ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ?
1: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
0: యు నో వై టంగ్ ఇస్ గివెన్?
1: దీనికి రుచికరమైనటువంటి ముద్దను అందించుకుట.
0: ఇస్ ఇట్ మియర్లీ టు టేస్ట్ ఆల్ ద డెలికసీస్ అండ్ ప్రిపరేషన్?
1: కాదు కాదు కాదు కాదు. కైలాసవాసిని 106 పరిగేది నీకు.
0: టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
1: ఒక నామాన్ని నీవు పలుకు.
0: చాంట్ హిస్ నేమ్.
1: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
0: థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
1: మంచి మాటలు మాట్లాడు.
0: స్పీక్ గుడ్.
1: పరులకు హితమైనటువంటి మాటలు మాట్లాడు.
0: అండ్ మేక్ అదర్స్ హ్యాపీ బై యువర్ వర్డ్స్.
1: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
0: స్పీకింగ్ ఫ్యాకల్టీ ఇస్ గివెన్.
1: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
0: యువర్ వర్డ్స్ షుడ్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
1: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
0: హర్ట్ ఎనీబడీ.
1: మృదుమధురమైన మాటలు మాట్లాడు.
0: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
1: కానీ కొంతమంది మృదుమధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
0: దో ఇట్ ఇస్ సెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
1: అది వాళ్ళ కర్మ.
0: ఇట్ ఇస్ దేర్ ఫేట్.
1: కనుకనే నాట్ వెయిట్.
0: ఫేట్ ఫేట్
1: ఫేట్. కనుక వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు.
0: లెట్ దెం లిసన్ ఆర్ నాట్.
1: కనుక మధురమైన మాటలు చెప్పాలి.
0: దేర్ఫోర్ స్పీక్ ఇన్ ఎ ప్లీజింగ్.
1: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
0: యూ షుడ్ అచోర్ ఆల్వేస్ డివైన్.
1: ఆ పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుండు.
0: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ మెయింటైన్ సైలెన్స్.
1: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
0: వెన్ యూ ఆర్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
0: ద వర్డ్స్ అండ్ ద లుక్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
1: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
0: We are so foolish in our activity because we are not understanding God and his nature.
1: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
0: The one who has realized God will never be foolish.
1: తానే దైవంగా ఉన్నాడు.
0: He himself is God.
1: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి.
0: If he knows that he is God, he has to know someday.
1: అప్పుడే పూర్ణ మానవుడు అయిపోతాడు.
0: Then only be a human being.
1: పూర్ణమైనటువంటి పని మనం చేయాలి.
0: And then whatever you do must be full.
1: ఒకానొక సమయం లోపల ఇటీవల లోపల
0: at one time in
1: వైలెన్స్ చేసేటువంటి మేనేజర్ ఉండేటువంటి వాడు.
0: There is one who used to make violence.
1: అతని పేరు
0: Anthony.
1: ఈ ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్స్ చేసేవాడు.
0: Anthony used to make violence.
1: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ పూర్తి చేయలేకపోతున్నాడు.
0: ఇట్ టేక్స్ వన్ ఇయర్ టైం టు మేక్ ఎ వయలిన్.
1: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
0: ఫ్రెండ్స్ కే
1: ఏమయ్య బ్రదర్
0: బ్రదర్
1: ఒక సంవత్సరం ఒక వయలిన్ నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
0: ఇఫ్ యూ టేక్ వన్ ఇయర్ టు మేక్ వన్ వయలిన్, హౌ కెన్ యూ క్యారీ అవుట్ యువర్ లివింగ్?
1: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలనా?
0: డు యూ రిక్వైర్ వన్ ఇయర్?
1: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
0: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
1: అప్పుడు ఆయన చెప్పాడు అంటోనీ.
0: దెన్ అంటోనీ సెడ్
1: బ్రదర్
0: బ్రదర్
1: నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
0: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్స్.
1: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: గాడ్ ఇస్ హోల్.
1: కాబట్టి నేను చేసే వైరన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
0: గాడ్ ఈస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
1: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
0: There should not be any other faults in that what I mean.
1: ఎవరు దీనిని తప్పు పట్టకూడదు.
0: Nobody should point out.
1: అంత పరిపూర్ణమైనటువంటి యొక్క వైలెన్ గా చేయాలి.
0: So I should make a perfect violin.
1: కనుకని ఆనాటి నుంచి నేటి వరకు ఆంటోనీ వైలెన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి కలిగింది.
0: Right from those days till now, Anthony violin is famous and popular.
1: అదే విధంగానే మనం ఏది చేసినా కానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
0: God is perfect in full.
1: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైనటువంటిగా చేయాలి.
0: వీ షుడ్ డూ ఇన్ సచ్ ఎ వే యాస్ టు ప్లీజ్ గాడ్.
1: అప్పుడే నీ యొక్క పనులు సార్థకం అవుతుంది.
0: దెన్ ఓన్లీ యువర్ లైఫ్ విల్ బి రీడీమ్డ్.
1: నేను చేసే పనులంతా కూడాను
0: వాట్ ఆల్ దట్ ఐ డు
1: పనులకంతా కూడాను హితంగా ఉంటుండాలి.
0: మస్ట్ బి అక్సెప్టబుల్ టు అదర్స్.
1: అప్పుడే వారికి నేను సన్నిహితుడైపోతాను.
0: దెన్ ఐ విల్ బి ఇంటిమేట్ టు దెం.
1: కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను.
0: సో ఐ కుడ్ బి ఎ ఫ్రెండ్ టు అదర్స్.
1: ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేట్టు చేయాలి.
0: ఇఫ్ ఐ యామ్ టు బి ఫ్రెండ్లీ విత్ యు ఆల్ మై యాక్షన్స్.
1: ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్, ఇట్ షుడ్ బి సర్వ్డ్
1: ఫియర్. మనం చేసే పని ఎందుకు కూడాను విచక్షణ జ్ఞానంతో సరైనటువంటి అర్థం చేసుకుని మనం పని చేయాలి.
0: వాట్ ఎవర్ యు డు యు షుడ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిమినేషన్.
1: మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి.
0: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెష్ వీరిస్తాడు.
0: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్.
1: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను, పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది.
0: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్.
1: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆర్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడాను అక్కడ తప్పు అయిపోతుంటాడు.
0: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్,
1: కానీ వాడు గోల్డ్ స్మిత్,
0: గోల్డ్ స్మిత్
1: ఇది లైఫ్ స్మిత్,
0: లైఫ్ స్మిత్ ఇస్
1: కాబట్టి అంత కరెక్ట్ గానే రావాలి. మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి. చేయించుకున్న వాడు తృప్తి పడాలి, చేసిన వారికి తృప్తి కలగాలి, అది నిజమైనటువంటి యొక్క తృప్తి. తృప్తి తృప్తి తృప్తి
0: సాటిస్ఫాక్షన్,
1: ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు. కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: ఈనాటి పిల్లలు మీరు,
0: రేపటి
1: దినం పెద్దవారు కావచ్చును, మీరే తల్లిదండ్రులు కావచ్చును. కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి.
0: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే.
1: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి.
0: యూ షుడ్ హావ్ సీక్రెట్ కండక్ట్ ఫ్రమ్
1: పవిత్రమైనటువంటి యొక్క చర్యలు కూడా మీరు పెంచుకోండి.
0: అండర్ టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
1: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారు అవుతారు.
0: దెన్ యు కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటిది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్
1: జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
1: దీనికంటే మించింది ఏమిటి? ఉపనిషత్తులో చెప్పారు మానవుడు చాలా ప్రధానుడు.
0: Man is most important.
1: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీల్లేదు.
0: మీరు
1: బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము.
0: You compare yourself with gold and
1: diamond. వజ్రాలకు బంగారుకు ఎవరు విలువ ఇస్తున్నారు?
0: Who is attaching value to the gold and diamond?
1: మనిషి ఇస్తున్నాడు.
0: Man attaches value.
1: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
0: Because of man the gold is valuable, so also the diamond.
1: మనిషి విలువ కడితేనే బంగారాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
0: Because of man gold is costly.
1: Men are more valuable than all the wealth of the world.
0: Men are more valuable than all the wealth of the world.
1: కనుకనే మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
0: There's no other greater valuable.
1: కనుక మీ విలువను మీరు పాడు చేసుకోకూడదు.
0: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
1: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ.
1: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు.
0: యూఆర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఫిష్
1: పోతుంది, నీళ్లలో తిరుగుతుంది.
0: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్.
1: ఆ నీళ్లలో ఉన్నటువంటి మురికంతా తినేసేస్తుంది.
0: క్లీన్స్ ది డర్ట్.
1: నీళ్లను పరిశుద్ధపరుస్తుంది.
0: అండ్
1: ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు?
0: సెల్ఫిష్ మ్యాన్
1: సమాజంలో ప్రవేశిస్తున్నాడు.
0: మూవ్స్ ఇన్ సొసైటీ.
1: పవిత్రంగా ఉన్నటువంటి యొక్క సమాజంను పాడు చేసి పెడుతున్నాడు.
0: హి ఆల్సో స్పాయిల్స్ ది సేక్రెడ్.
1: దేని వల్ల? సెల్ఫిష్ వల్ల.
0: వై? బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: కనుక సెల్ఫిష్ ఉండాలి.
0: యూ క్యాన్ బి,
1: కానీ దానికి ఒక పరిమితం పెట్టుకోవాలి.
0: షుడ్ బి అండర్ కంట్రోల్ లిమిట్.
1: ఇట్లా లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు.
0: బట్ ఇఫ్ యువర్ సెల్ఫిష్ లిమిట్లెస్లీ, ఇట్స్ డేంజరస్.
1: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి.
0: యూ షుడ్ అండర్ టేక్ సెల్ఫ్లెస్ యాక్టివిటీ.
1: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి.
0: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్స్.
1: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు.
0: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ.
1: మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి.
0: మ్యాన్ మనిషి సుప్రీం.
1: మనిషి తిప్పి పెడితే సినిమా.
0: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా.
1: మనిషి సినిమా.
0: మనిషి సినిమా.
1: సినిమా మనుషులు అయిపోతున్నారు.
0: సినిమా మనిషి.
1: కానీ నిజమైన మనుషులు కావాలి.
0: మానవ
1: మా అనగా జ్ఞానము,
0: మాయా
1: నా అనగా లేకుండా,
0: విదౌట్
1: వా అంటే వర్తించడం.
0: కండక్ట్
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
0: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి.
0: యూ షుడ్ బి సచ్ మానవాస్ ఆర్ హ్యూమన్స్.
1: అప్పుడే మీరు చదువుకున్నందుకు సరైనటువంటి కీర్తి వస్తుంది.
0: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి, ప్రపంచానికి వెలువరిచి, ప్రపంచానికి మీరు దృశ్యంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
0: be demonstrated to the rest of the world.
1: ఈనాడు ప్రపంచం చాలా అయోమయ స్థితిలో ఉంటుంది.
0: The world is in a confused state today.
1: ఎక్కడ పోయినా అశాంతి.
0: Everywhere there is restlessness.
1: ఎక్కడ చూసినా దుఃఖమే.
0: There is misery.
1: ఎక్కడ చూసినా పాపమే.
0: There is sin.
1: ఎక్కడ చూసినా క్రూరమే.
0: There is wickedness.
1: ఇలాంటి పరిస్థితుల్లో మీరైనా బయలుదేరి దీన్ని శాంతిపరచాలి.
0: Under these circumstances you go everywhere and pacify the situation, calm down.
1: కనుకనే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
0: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
1: ఈ శాంతి ఎక్కడ ఉంది?
0: వేర్ ఇస్ పీస్?
1: నీ యందు ఉంటున్నది.
0: పీస్ ఇస్ విత్
1: నీవే. శాంతి స్వరూపుడు.
0: యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
1: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయట పోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
0: యువర్ పీస్ అంటు యువర్ సెల్ఫ్, బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
1: దీనికంతా మూల కారణము స్వార్థమే.
0: Everywhere we find self.
1: స్వార్థాన్ని త్యజించు.
0: Sacrifice your
1: పదార్థాన్ని వరించు.
0: And then
1: పదార్థంలో చేరిపో.
0: Be spiritual and understand the reality.
1: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
0: And that is the secret of human life.
1: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రండి.
0: And you also appreciate the sacred feelings and thoughts.
1: ఇందులో కొన్ని స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
0: We find people who are selfish in this activity.
1: Education పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
0: Earlier times education was selfless.
1: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
0: Health care was selfless.
1: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
0: The health and education have become business, selfish today.
1: 10 మందికి మంచిని బోధించాలి.
0: Teach good to others.
1: 10 మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
0: And see that people will be healthy around you.
1: కనుక ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని హాస్పిటల్ కట్టేస్తున్నారు.
0: Hospitals are constructed on selfish grounds to earn more
1: and more. 10 కోట్ల ఆసుపత్రి రూపాయి కట్టించేస్తే 100 కోట్ల వరకు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
0: If the hospital is built at a cost of 10 crores, they expect 100 crores return.
1: ఈనాడైనా చిన్న స్కూల్ గిని కట్టేస్తే,
0: if a school is built today,
1: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
0: కిండర్ గార్డెన్ చై
1: ఆ స్టేజ్కి పోయినప్పుడు నువ్వు వాడికి 20 or 25 thousand ఫీజు కట్టాలి.
0: టు గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్,
1: ఇలాంటి వాళ్ళు పాపం వీడి వాళ్ళు ఏ గతి పెడతారు.
0: దే హావ్ టు పే వెరీ హై అమౌంట్.
1: ఇలాంటప్పుడు చదువుకంత కూడా నువ్వు డబ్బు అయిపోయింది.
0: దేర్ ఫోర్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ బిజినెస్.
1: హెల్త్ కంతా డబ్బు అయిపోయింది.
0: మనీ ఫర్ హెల్త్.
1: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికానికి కూడా డబ్బు అయిపోయింది.
0: టుడే స్పిరిచువాలిటీ హెస్ బికమ్ బిజినెస్.
1: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
0: స్పిరిచువాలిటీ షుడ్ బి ఫ్రీ.
1: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
0: అండ్ షేర్ ద లవ్.
1: కనుకని ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్లు మనం ప్రారంభించకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బిజినెస్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్.
1: ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది.
0: వెన్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
1: దైవ పేరు కూడా పాడైపోతుంది.
0: యూఆర్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: కనుక
0: సో
1: ఎంతవరకు అంతవరకు ఖర్చులైనంత మనం తీసుకోవచ్చును.
0: ఎక్స్పెన్సెస్ కుడ్ బి మెట్ విత్.
1: అయితే నాకు చేసేటువంటి నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
0: యూ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ స్వామి. హి హావ్ నో ఎక్స్పెన్సెస్ ఎట్ ఆల్. హి విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి.
1: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
0: బట్ సమ్ పీపుల్ స్పెండ్ మనీ.
1: ఇక్కడికి రావడానికి, భోజనానికి, తినడానికి అంత ఖర్చులు పెడతారు.
0: దే కమ్ హియర్.
1: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
0: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
1: దీంట్లో మెంబర్షిప్ కొంత ఇంత వెల అని పెట్టకూడదు.
0: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్.
1: ఏమిటి మనకి మెంబర్షిప్? ఆధ్యాత్మంలో ప్రేమనే దీనికి మెంబర్షిప్.
0: వాట్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ.
1: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్, హైయర్ దాన్ లవ్.
1: కనుకని ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
0: దేర్ఫోర్ షేర్ లవ్, రిసీవ్ లవ్.
1: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
0: బట్ ఇట్ ఇస్ బిజినెస్ ఇస్ నాట్ ప్రాపర్.
1: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు చేసినట్టే.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ స్పాయిలింగ్, బ్రింగింగ్ బ్యాడ్ నేమ్ టు గాడ్స్ నేమ్.
1: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to establish institutions which are totally free of cost.
1: ఈనాడు మా ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
0: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్
1: అందరికీ తెలుసు, ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
0: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
1: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
0: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్
1: ఎనీ. అంతా ఫ్రీ ఫ్రీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
1: హాస్పిటల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
0: హాస్పిటల్ ఇస్ ఆల్సో.
1: ఆపరేషన్ అంతా ఫ్రీ.
0: ఆపరేషన్స్
1: మందులంతా ఫ్రీ.
0: మెడిసిన్స్ ఫ్రీ.
1: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము.
0: ఎవ్రీథింగ్ ఫ్రీ.
1: నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
0: In fact, if your motive is good, everything will follow you easily.
1: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
0: If you have got the money as a motive, you will get a bad name.
1: మనీ వైపుని మనం పోకూడదు.
0: You should never go along.
1: Money comes and goes.
0: Money comes and goes.
1: Morality comes and grows.
0: Morality comes and grows.
1: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక సంస్థల యందు
0: స్పిరిచువల్ ఇన్స్టిట్యూట్
1: అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ కలెక్ట్ మనీ.
1: ఆత్మకి ఎంత విలువ?
0: వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ ద సెల్ఫ్?
1: దీని విలువ ఇచ్చేవాడెవరు?
0: హూ కెన్ ఎస్టిమేట్?
1: కాబట్టి దీనికి విలువనే లేదు.
0: ఇట్ హస్
1: అనంతమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బియాండ్
1: ఎస్టిమేట్. అప్రమేయమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బియాండ్
1: అప్రమాణమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బియాండ్ మెజర్.
1: అలాంటి ప్రమాణమే దీనికి లేదు.
0: దట్ ఇమ్మెజరబుల్.
1: అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణం అవుతుంది.
0: And once we follow that path, the whole world will follow you.
1: ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపున తిరుగుతుంది.
0: The whole world will be spiritual.
1: అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది.
0: Then the peace will be established.
1: ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతియే.
0: Today everywhere we find restlessness.
1: ఏ పేపర్ చూసినా గానీ భయంకరమైనటువంటి వార్తలే.
0: Every paper shows you all.
1: కనుకనే మనము భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి.
0: దట్ ఇస్ భారత్ బి వన్ ఆఫ్ పీస్.
1: మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది.
0: ఇఫ్ యు ఆర్ పీస్ఫుల్ ద హోల్ వరల్డ్ విల్ బి పీస్ఫుల్.
1: కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి
0: మేక్ ఎవ్రీబడి పీస్ఫుల్,
1: మీరు కూడా శాంతిగా జీవించి
0: యు లివ్ ఇన్ పీస్,
1: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి
0: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్,
1: శాంతి జీవితాన్ని గడుపు.
0: అండ్ వి షుడ్ లీడ్
1: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు.
0: వి షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
1: ఆంటోనీ మాదిరి పరిపూర్ణమైనటువంటి వైరం చేయాలి. మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటిగా
0: ఉండాలి.
1: కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైన కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన, ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది.
0: డూ గుడ్ టు 10 people at least, that is good.
1: అది నిజమైనటువంటి యొక్క జీవితము.
0: That is a true life.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు ప్రేమ చేతనే
0: through love
1: మీ విద్యను కలిపి,
0: you spend your time
1: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి,
0: and you do your job,
1: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి,
0: and also face
1: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి,
0: and uphold the prestige and the glory of this country.
1: ప్రేమ ముదిత మనసే కహో.

ಜನರ ಜೀವನ ಜನ ಏಕರಾಮ ಭಕ್ತ ಜನರ ಜೀವನ ಜನ

0: సూక్ష్మమై నట్టి అణువున సూక్ష్మమగుచు సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటి అగుచు అంతటను సర్వసాక్షి అయి అలరునట్టి ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులవు ఆత్మయే బ్రహ్మ బ్రహ్మయే అణువులగును.
1: స్మాలర్ దాన్ ఎన్ ఆటమ్, స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్, దట్ ఈస్ ది ఎటర్నల్ విట్నెస్, వాట్ వీ కాల్ బ్రహ్మన్. దిస్ బ్రహ్మన్ ఈస్ ద స్పిరిట్ ఆర్ ద సోల్ ఆత్మ, అండ్ ద వెరీ బ్రహ్మన్ రిప్రజెంట్స్ ది ఆటమ్ టు.
0: అణో రణీయాన్ మాతో మహీయా. ఈ జగత్తునందు పంచభూతములు ప్రత్యేకంగా మనం చూచుచూ అనుభవిస్తూ ఉండినప్పటికీ పంచభూతముల యొక్క స్వరూపమే మానవుని యొక్క దేహము.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ నోటీస్ ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్, వీ వాచ్ అండ్ ఎక్స్పీరియన్స్, బట్ ద మ్యాన్ ఇస్ ద వెరీ పర్సానిఫికేషన్, ది ఎంబాడిమెంట్ కాంబినేషన్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచభూతములు యందు పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వీటినే శబ్ద స్పర్శ రూప రస గంధములని పిలుతారు.
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎర్త్, ద వాటర్, ఫైర్, ద ఎయిర్ అండ్ ఈథర్ రిప్రజెంట్ ద ఫైవ్ ఆఫ్ ద సెన్సెస్, ద సెన్స్ ఆఫ్ పర్సెప్షన్, ద సెన్స్ ఆఫ్ కాగ్నిషన్, ద సెన్స్ ఆఫ్ టచ్, ద హియరింగ్.
0: పృథ్వీపుత్రుడైనటువంటి వాడు కనుకనే అర్జునికి పార్థ అని పిలిచాడు కృష్ణుడు.
1: Krishna addressed Arjuna as Partha because the very son of Mother Earth.
0: Anaga prati manava shariram kudanu Partha swaroopame.
1: It meant everyone represents Partha.
0: Prati manavudu kudanu Parthude.
1: Every human being is Partha.
0: Prithvi putrudu avuti cheta itaniki Partha ani peru vachindi.
1: As is the son, the representative of the Mother Earth, he is called Partha.
0: ఈ పృథ్వీ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధాదులు లీనమై ఉన్నవి.
1: Here in this earth we find the sound, the sense of touch, the fragrance and the taste.
0: చూచుటకు ఏకాత్మ మమాత్మ అని చెప్తూ వస్తుంది.
1: Externally it is said the entire unity is the divinity.
0: ఈ పంచభూత స్వరూపమైనటువంటి యొక్క ఈ ప్రకృతి చాలా శక్తివంతమైనటువంటిది.
1: ద నేచర్ దట్ హ్యాస్ గాట్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: దీనికి కదిలేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ హ్యాస్ గాట్ ద మొటిలిటీ, ది పవర్.
0: తిరిగేటువంటి శక్తి ఉన్నది.
1: ఇట్ కెన్ ఆల్సో రివాల్వ్.
0: కానీ ఒక స్థానం నుంచి మరొక స్థానానికి మాత్రం పోయేటువంటి శక్తి లేదు.
1: It has no capacity to move from one place to another.
0: Unna sthanam nunde taanu chakkaga prayanam selipi tirugutundi.
1: It rotates in the its existing place.
0: Deenilone sarva gunamulu kudanu imidi untunnavi.
1: There lies all faculties.
0: Ee prithvi endu parvathamulanta unnavi.
1: Mother Earth carries the mountains.
0: Adavulu unnavi.
1: Forests.
0: Pattanamulu unnavi.
1: Cities.
0: Pallalu unnavi.
1: Villages.
0: Samudram unnavi.
1: Sea.
0: Nadulu unnavi.
1: Rivers.
0: Sarvamulu kudanu ee yokka prithvine moyuchunnadi.
1: And this Mother Earth that carries the weight of all.
0: Kaani vigyana shastram telinatundi manavudu ee prithvi paina inni parvathamulu inni nadulu ఇన్ని అడవులు ఉండినప్పుడు ఈ పృథ్వీ తిరుగుతున్నది కనుకనే ఈ కూడాను తిరుగుతుంటాయా అని ఒక సందేహం కలుగుతుంది.
1: ద వన్ హూ డస్ నాట్ నో ద సైన్స్ బిగిన్స్ టు డౌట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ వైల్ ది ఎర్త్ రివాల్వ్స్ Well, do forests and mountains, do they also move?
0: ఈ పృథ్వి ఇంత వేగంగా తిరుగుతున్నప్పుడు ఈ పృథ్వీపై నిలిచినటువంటి ఒక పదార్థం యొక్క గతి ఏమిటి?
1: When earth revolves at a very fast rate, what would happen of those that are located on that?
0: ఈ పృథ్వీ కేవలము స్వతంత్రమైనటువంటిది కాదు.
1: Earth is not independent.
0: పరాధీనమైనటువంటిది ఈ పృథ్వీ.
1: This earth is dependent.
0: దీని యందు భగవత్ శక్తి అనేటువంటిది అంతర్భూతంగా ఇమిడి ఉంటుంది.
1: The earth carries with it the latent divine power.
0: ఆ శక్తియే ఇన్నింటిని కూడాను బ్యాలెన్స్ గా మోస్తూ ఉన్నది.
1: It is the divine power that maintains balance.
0: కనుక ఈ పదార్థములు కూడాను భూమి వలె తిరుగుటకు వీలు కాకుండా ఈ భగవంతుడే చూసుకుంటున్నాడు.
1: It is the divine power that takes care of all those that are located on Mother Earth safe and secure, though the earth revolves.
0: Line paina parigettetundi teinu teinu parigettinattuga line kudunu parigettite prayanikulu yokka gati emti?
1: As the train runs fast, the wheels also don't move. If they start moving, what will happen?
0: Prithvi tirugutunnadi kani prithvi paina unnatundi yokka ee panchabhootamulu kuda tirugatam ledu.
1: Though the earth rotates, those located over that, they do not move.
0: దీనికి ఆకర్షణ శక్తి అధికంగా ఉండటం చేతనే పైనున్న పర్వతములు కాని వృక్షములు కాని నదులు కాని సముద్రం కాని ఏమాత్రము కదలకుండా ఉంటున్నవి.
1: As earth carries with it the gravitational force, the mountains, the trees, they do not move at all.
0: కనుకనే పృథ్వీ యొక్క తత్వము చాలా విచిత్రమైనటువంటిది.
1: The nature of earth is very peculiar.
0: ఇది భగవంతుని యొక్క అంగము.
1: It is the limb of God.
0: మన దేహంలో చేతులు కాళ్ళు ముక్కు చెవులు నోరు అన్ని ఉన్నవి.
1: The human body has got the legs, the hands, the ears, the nose and the eye.
0: ఈ ఇంద్రియములంతా దేనికి అంగము?
1: Limbs, what do they stand for?
0: సర్వ ఇంద్రియములు కూడాను దేహానికి అంగములు.
1: And in fact, they are the limbs of the body.
0: దేహము దేనికి అంగము?
1: The body is the limb of
0: సమాజమునకు అంగము.
1: Of society.
0: సమాజమునకు ఏది అంగము?
1: Society is the limb of
0: మానవత్వం అంగము.
1: Of humanity.
0: మానవత్వమునకు ఏది అంగము?
1: What is the limb of the humanity?
0: పృథ్వీ అంగము.
1: The earth.
0: పృథ్వీకి ఏది అంగము?
1: What is the limb of
0: earth? పృథ్వీకి పరమాత్మే అంగము.
1: God is the limb of this earth.
0: కనుక పృథ్వీ అంతా కూడాను పరమాత్మని యొక్క అంగమే.
1: Therefore, the entire earth is the limb of God himself.
0: సర్వాంగములు కూడాను పృథ్వీతో కూడినటువంటివి.
1: And the earth has got so many limbs.
0: కనుకనే భగవంతుని కూడాను అత్యంత సూక్ష్మ స్వరూపుడు అన్నాడు.
1: Therefore, God is subtlest of all.
0: ఎప్పుడు సూక్ష్మ స్వరూపుడు అవుతాడు?
1: When do you expect him to be?
0: సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క ఈ భూమికి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుడు కూడాను అత్యంత సూక్ష్ముడుగా ఉంటాడు.
1: As earth is present everywhere, we also notice God everywhere.
0: Anaga gunamulu undinanta varaku kudanu thanu svatantrudiga undadu.
1: It only means so long there are attributes, no one is independent.
0: Kramakramena ee gunamulu taggina tarvata thanu sarvavyapiga maarutuntadu.
1: As attributes come down, diminish, he gets this faculty of all pervasive.
0: Shabda sparsha roopa rasa gandhadru ee aidu gunamulu kudanu bhoomi endu untunnavi.
1: All these five senses of cognition are present in earth.
0: కనుకనే భూమిని ఇటు తీసి అటు పెట్టడానికి అటు తీసి ఇటు పెట్టడానికి వీలు కాదు.
1: So it's not possible to shift earth from one place to another.
0: క్రమక్రమేణ దానికి రెండవ అంగమైనటువంటిది రెండవ భూతమైనటువంటిది జలము.
1: The second one is the fire, is water.
0: ఈ జలము లేని స్థానం లేదు.
1: There's no place where there's no water.
0: నీకు కనిపించినా కనిపించకపోయినప్పటికీ సర్వత్రా భూమి అందు ఉంటున్నది.
1: యు మే సీ ఇట్ ఆర్ నాట్, వాటర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కనుక జలము సర్వమయము.
1: సో వాటర్ ఇస్ ఆల్ ప్రవేజ్ అగైన్.
0: ఆ జలమును ఒక గుణము తగ్గిపోయింది.
1: వాటర్ హ్యాస్ లాస్ట్ వన్ అట్రిబ్యూట్.
0: ఏం గుణం తగ్గిపోయింది?
1: వాట్ ఈస్ దట్?
0: శబ్ద స్పర్శ రూప రసము ఈ నాలుగు ఉంటున్నాయి కానీ గంధము లేదు దాంట్లో.
1: వాటర్ హ్యాస్ గాట్ ఫోర్ ఆఫ్ ది aspects, but it has no smell or fragrance.
0: కనుకనే ఈ వాటర్ కొంతవరకు కదలడానికి ప్రారంభిస్తూ వచ్చింది.
1: That makes the water possible to move to
0: light.
1: Some extent
0: అయిపోయింది.
1: So it becomes light.
0: ఇంకా మూడవది అగ్ని.
1: ద థర్డ్ వన్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్ని అనేటువంటిది మహాశక్తివంతమైనటువంటిది.
1: ఫైర్ ఇస్ హైలీ పవర్.
0: దీని రెండు గుణములు తగ్గిపోతూ వచ్చాయి.
1: ఇట్ లూజెస్ టూ ఆఫ్ ది అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపం మాత్రమే ఉంది.
1: ఇట్ హాస్ గాట్ ఓన్
0: రసగంధాదులు లేవు దాంట్లో.
1: ఇట్ హాస్ నో రస, ద టేస్ట్ గంధ, ద ఫ్రాగ్రెన్స్.
0: కనుకనే ఈ అగ్ని సర్వత్రా వ్యాపిస్తూ వచ్చింది.
1: So fire is able to expand everywhere.
0: ఈ అగ్ని ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: Fire is present in every man.
0: జఠరాగ్ని అదే అగ్ని.
1: Fire in man is called జఠరాగ్ని.
0: జలమునందు కూడాను బడబాగ్ని అది జలమునందు కూడా ఉంటుండాలి.
1: The fire is present in water called బడబాగ్ని.
0: వృక్షమునందు కూడాను అగ్ని ఉంటుండాలి.
1: There is fire in a tree.
0: ఒక చెట్టుకు రాసుకున్నప్పుడు అగ్ని అందులో ప్రారంభమవుతుంది.
1: When two trees are brought, when dash against
0: jadamaina
1: the fire emanates.
0: Rai untundadi raatilo kudunu agni untundadi.
1: Fire is latent in a stone.
0: Oka raatiki kottinappudu agni prarambham avutundi.
1: When you strike two of the stones against each other the fire starts.
0: Kalukune ee moodava bhootamainatundi agni yandu kudunu sarvamu imidi untundadi.
1: So the third element fire has all.
0: Kaani gunamulu rendu taggipothunu vachantanu. ఇది క్రమక్రమేణ పైకి కూడా లేస్తూ వచ్చింది.
1: As it has lost two of the attributes, it is able to rise up.
0: ఇంకా మూడవది.
1: Then the third one.
0: మూడవది వాయువు.
1: Then that is the air.
0: ఈ వాయువు ఏ విధంగా ఉంటుండాలి?
1: How is it?
0: వాయువు లేని స్థానమే లేదు.
1: There is no place where there is no air.
0: క్రొత్త కుండగా ఉంటే కుండలో కూడా గాలి ఉంటుండాలి.
1: The earthen pot, brand new, also has got space.
0: ఎక్కడ చూసినా ప్రదార్థమునందు గాలి ఉంటుండాలి.
1: యు ఫైండ్ ఎయిర్ ఎవ్రీవేర్.
0: గాలి లేని స్థానమే కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యు డు నాట్ నోటిస్.
0: ఈ గాలియే సర్వ విధములైనటువంటి శక్తులకు మూల కారణము.
1: అండ్ ఎయిర్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ఆల్ కెపాసిటీ.
0: మానవుని యొక్క ప్రాణాలకు మూల కారణం అగ్ని, ఈ వాయువే.
1: అండ్ ఎయిర్ ఇస్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈ వాయువు లోపల మరి మూడు గుణములు తగ్గిపోయినాయి.
1: And this air loses three of
0: them. Shabda sparsha rendu maatrame unnav kaani roopa rasa gandhaadulu levu.
1: And this air has got only the sound and touch. It has no three attributes.
0: Naalugodainatidi aakasham.
1: The final one is the space.
0: Aakasham anetvantidi sarvatra vyapinchinattiga kanipistundi.
1: The space you will notice is
0: kaani manam chusedanta kudunu clouds kaadu adi kaadu aakasham.
1: Is not the ground that you find.
0: Aakasham yokka gunam emiti?
1: What is the attribute of ether?
0: Shabdame aakasham yokka gunamu.
1: Sound is the attribute of
0: chaala mandi amayakulu aakasham ekkada undante paiku chuptaru.
1: Many of the innocent people point to the sky.
0: Aakasham.
1: No, it's not there.
0: Ikkada kuda undi aakasham.
1: You find it.
0: ఇక్కడ కూడా ఉంది ఆకాశం.
1: Just from the depth.
0: ఎక్కడ శబ్దమో అక్కడంతా ఆకాశం ఉంటుంది.
1: Where there is sound you find the space.
0: ఆకాశం యొక్క గుణము శబ్దమే.
1: The attribute of the space is the sound.
0: ఆకాశం గగనం శూన్యం అన్నారు. అది కనిపించినటువంటిది.
1: It's empty, you do not notice it.
0: కనుక ఈ ఆకాశమునందు శబ్దం ఒక్కటి మాత్రమే ఉంటుండాలి.
1: So ether has got one quality of sound.
0: రూపరసగంధాదులు ఏమాత్రము లేదు.
1: ఇట్ హాస్ లాస్ట్ త్రీ అదర్ అట్రిబ్యూట్స్.
0: శబ్ద స్పర్శ రూపరసగంధాదులు నాలుగు లేదు.
1: ఇట్ హాస్ నో ఫోర్ ఆఫ్ ది క్వాలిటీస్.
0: నాలుగు లేకపోవడం చేత ఆకాశం సర్వత్రా ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: సిన్స్ ఫోర్ ఆర్ మిస్సింగ్ యు ఫైండ్ ది ఈథర్ స్ప్రెడింగ్ ఎవరీవేర్.
0: ఐదవదైనటువంటిదే పరమాత్మ.
1: And that God has none of these attributes.
0: Aakasham untundadi.
1: Where there is sound, you find the space.
0: Aakasham yokka gunamu shabdame.
1: The attribute of the space is the sound.
0: Aakasham gaganam shunyam annaru. Adi kanipinchinatvantidi.

0: Paramatma.
1: And that God has none of these actions.
0: Ah, Paramatma yandu aa shabdam kudanu ledu.
1: The sound is also noticed in the divinity.
0: Kanukane Paramatmudu sarvatra vyapinchi untunnadu.
1: Therefore the divine spreads all over everywhere.
0: Chala light ayipothunnadu.
1: Because it becomes so light.
0: Sarvata paanipadam ta sarvato chi siromukham annatu sarva moolamuni endukudunu shirasu gaanu paadamulu gaanu kanipistu untadu.
1: In fact in every form you find God symbolized by way of the head and the feet and the hands.
0: Aakashamunakante ati sookshmamainatuvanti vaadu paramaatmudu.
1: God is subtler than the space.
0: Atuvanti paramaatmudu panchabhootamuli endukudunu eka swaroopuduga untunnadu.
1: God is present in one form in all the five elements.
0: Kaana prati daanikudunu ఒక అంశం ఉంటుండాలి. మమ ఈ వాంశో జీవలోకే జీవభూత సనాతన. భూమి ఒక భగవంతుని యొక్క అంశమే.
1: Therefore all of them are the spark.
0: జలము భగవంతుని యొక్క అంశమే.
1: Water is the spark of.
0: వాయువు భగవంతుని యొక్క అంశమే.
1: So also air.
0: గాలి భగవంతుని యొక్క అంశమే.
1: And the air is the spark of the divinity.
0: ఆకాశం భగవంతుని యొక్క అంశమే.
1: So also the space.
0: సర్వము భగవంతుని యొక్క అంశమే.
1: All of them are sparks of the divinity.
0: కనుకనే వీటన్నింటిని దైవ స్వరూపంగా ఆరాధిస్తూ వచ్చారు ప్రాచీనులు.
1: And hence ancients worshipped all these elements.
0: భూదేవి,
1: మదర్ ఎర్త్,
0: గంగాదేవి,
1: అండ్ గాడెస్
0: వాయుదేవుడు,
1: అండ్ విండ్
0: అగ్నిదేవుడు,
1: ఫైర్ గాడ్
0: ఆకాశదేవుడు,
1: అండ్ ఆల్సో
0: అందరినీ దేవుడుగా భావించి పూజిస్తూ వచ్చారు.
1: ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్డ్ డివైన్ అండ్
0: మొట్టమొదటి భారతీయులు పృథ్వీని పూజిస్తూ వచ్చారు.
1: ఇన్ ఎర్లియెస్ట్ టైమ్స్ భారతీయస్ వర్షిప్ ఎర్త్.
0: ఆ పృథ్వీ ప్రతి ప్రాణికి కూడాను ఆహార సదుపాయం అందిస్తూ వచ్చింది.
1: అండ్ ఇస్ ఎర్త్ దట్ సప్లైస్ ఫుడ్ టు ఆల్ ఆఫ్ ది లివింగ్ క్రియేచర్.
0: ఓ భూదేవి, నీ పంటనే మేము పూజిస్తున్నాము.
1: ఓ మదర్ ఎర్త్, I only partake the food.
0: నీ వంటనే మేము పుష్టిగా అనుభవిస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వి ఆర్ సో హ్యాపీ ఆఫ్ ఆల్ ది క్రియేచర్. భూమి
0: లేకపోతే పంటలే లేదు.
1: Without earth you cannot have any grain.
0: కాబట్టి సర్వమును రక్షించేటువంటి భూమాత కనుకొని భూమాతను మొట్టమొట్ట ఆరాధన సల్పుతూ వచ్చారు ప్రాచీనులు.
1: In fact all are held and protected by mother earth and so it was worshiped in earlier days.
0: కాని విజ్ఞానవేత్తలు దీన్ని హాస్యాస్పదంగా భావిస్తూ వచ్చారు.
1: But scientists started making fun of this practice.
0: ఏమిటి భూదేవిని భూమిని దేవుడిగా భావిస్తున్నారే?
1: How is that you consider
0: ఎంత మూర్ఖులు ఈ భారతీయులు.
1: Bharatiyas are fools.
0: వీరు మూర్ఖులు కాదు.
1: They are not fools.
0: ఈ భూమిని పూజిస్తున్నారని చెప్పి చెప్పేటువంటి వాళ్ళు వాడు మూర్ఖులు.
1: The one who says that you are fools for worshiping the earth are.
0: వాడికి అంతరార్థం ఏమీ తెలియదు.
1: They have no understanding.
0: కేవలం పదార్థ శాస్త్రాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకుంటున్నాడు.
1: They go by the material knowledge, the physical knowledge.
0: కానీ దీంతో తిరిగి ఈ రియాక్షన్ కూడా ఉంటుందని సత్యం వాడికి తెలియకుండా పోతుంది.
1: They are not aware of the reaction, the principle contained.
0: నేను టేబుల్ గట్టిగా కొట్టాను అని చెప్తున్నాను.
1: And you have thumped the desk.
0: కానీ నీవే కాదు, టేబుల్ కూడా నిన్ను కొట్టింది.
1: ద టేబుల్ ఆల్సో హస్ గివెన్ ఇట్ బ్యాక్.
0: దీనికి పదార్థం యొక్క రియాక్షన్ ఉంటుంది.
1: దేర్ లైస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రియాక్షన్.
0: కనుక నేను కొట్టిన తర్వాత చేయి మంటగా ఉందని నువ్వు అదురుకుంటున్నావు.
1: అండ్ దేర్ఫోర్ యు ఫైండ్ ఇట్ దట్ ఇట్ హర్ట్ ఓవర్ దేర్.
0: ఏ పదార్థాన్ని నీవు గట్టిగా కొట్టావో ఆ పదార్థం కూడా నేను అంత గట్టిగా కొట్టింది.
1: ఇఫ్ యు స్టార్ట్ హిట్టింగ్ వన్ యు విల్ ఫీల్ ద పెయిన్.
0: ప్రతి దాని ఎందుకు నువ్వు రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: In everyone you find these three principles, reaction, reflection and resonance. కనుక నేను
0: ప్రకృతి యందు పుట్టినటువంటి ప్రతి మానవునికి ఎందుకును ఈ రియాక్షన్ ఉంటుంది.
1: Man born in this nature has got these three, reaction, reflection and resonance.
0: నీవు ఎక్కడైనా కొండ దగ్గరికి పోయి ఓ అని కూతవై,
1: you go near a mountain and start repeating
0: ఇది రీసౌండ్ వస్తుందది, ఓ అని కూత వస్తుందది.
1: There you find the resound. As is the sound, so is the resound.
0: కనుకనే ప్రతి దాని ఎందుకును పరమాత్మ తత్వము అంతర్భూతంగా ఉంటుండాలి.
1: సో ద డివైన్ ప్రిన్సిపల్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: లోకములో
1: ఇన్ దిస్ వరల్డ్
0: దైవత్వాన్ని గుర్తించడం చాలా కష్టం.
1: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు రికగ్నైజ్ ది డివైన్.
0: ఏది దైవత్వము ఏది కాదు అనేటువంటిది నిర్ణయం చేయటం ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు డిసైడ్ వాట్ ఈస్ డివైన్ అండ్ వాట్ ఈస్ నాట్.
0: సూర్యుడు ఉండినప్పుడే కిరణాలు వస్తుంటాయి.
1: And because of the sun you find sun rays.
0: భగవంతు ఉన్నప్పుడే ప్రకృతి మనకు ఆవిర్భవిస్తుంటాది.
1: Because of creator you have creation.
0: ఒక్క క్రియేషన్ చేసినటువంటి పంచభూతములు ఏంటి ఇంత శక్తి ఉండినప్పుడు క్రియేటర్ లో ఇంకెంత శక్తి ఉండాలి.
1: When creation with all the five elements are so powerful, how about the creator?
0: భగవంతుడు సృష్టించిన అగ్నిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The fire is so powerful created by God.
0: భగవంతుడు సృష్టించేటువంటి గాలిలో ఎంతో శక్తి ఉంటుండాలి.
1: The air is very powerful created by God.
0: ఎంత శక్తి ఉంటున్నప్పుడు సృష్టికర్త ఇంకెంత శక్తి ఉంటుంది.
1: When the creation is so powerful, the creator must have been more powerful.
0: ఈ సత్యాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించుకోలేడు.
1: Every man is not given to this understanding.
0: బాంబు చేసినటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో వాడి పేరు చెప్పినా కూడా ఎవరు వినరు.
1: We do not know who discovered, invented.
0: ఎవరు భయపడరు.
1: No one is afraid of.
0: కానీ వాడు చేసినటువంటి

0: బాంబు పేరు చెప్తే భయం వస్తుంది.
1: బట్ ది వెరీ మెన్షన్ ఆఫ్ ద నేమ్ బాంబ్ విల్ మేక్ యూ ఫ్రైటెన్డ్.
0: చేసిన పదార్థమును చూస్తే భయం వేస్తుంది, కానీ చేసిన వాడిని చూస్తే భయం కాదు.
1: In fact, you are not afraid of the inventor of the bomb.
0: పంచభూతములు సృష్టించినటువంటి పరమాత్మను చూస్తే భయం లేదు.
1: You are not afraid of the creator who created
0: it. పంచభూతములు సృష్టింపబడినటువంటి పంచభూతములను చూసినప్పటికి చాలా భయం వేస్తుంది.
1: But you are afraid of the five elements, the creation.
0: ఇది చిత్రములు.
1: This is peculiar.
0: త్రైలోక్య పవిత్రములు.
1: Sacred in all words.
0: వల్లాల వత్తములు. సన్మిత్రములు.
1: That's so close.
0: మునిజనవన పౌత్రములు.
1: వర్షిప్ బై ఆల్ సెయింట్స్.
0: విష్ణుదేవు చరిత్రములు.
1: దాట్ ఈస్ ద గ్లోరీ అండ్ ద స్టోరీ ఆఫ్ విష్ణు గాడ్.
0: భగవత్ యొక్క తత్వాన్ని ఏ విధంగా వర్ణించడం అనేటువంటిది ఎవరికి చేత కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఎంత వర్ణించినా కానీ అది చాలా తక్కువే.
1: ఆల్ యువర్ నరేషన్ ఈస్ జస్ట్ ద లీస్ట్.
0: కానీ అతి తక్కువైనటువంటి ఒక వర్ణన నువ్వు వర్ణించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ద ఫన్ ఆఫ్ డిస్క్రైబింగ్ స్టిల్.
0: మొట్టమొదట భూమి యొక్క తత్వాన్ని చక్కగా మనం తెలుసుకోవాలి.
1: లెట్స్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ఎర్త్ ఫస్ట్.
0: ఎంత భారాన్ని మోస్తుంది అది భూమి.
1: వాట్ హెవీ బర్డెన్ ఇట్ క్యారీస్.
0: స్వామి, నేను బ్రతికి నీకు చాలా భారంగా ఉంటున్నాను, నన్ను చంపేసేయండి అంటారు చాలా మంది.
1: సమ్ సే ద స్వామి వి ఆర్ బర్డెన్ ప్లీజ్ అలౌ కిల్ us.
0: చంపితే మాత్రం భారం తగ్గుతుందా?
1: ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ కిల్డ్ వెల్
0: అప్పుడు కూడా తగ్గదు.
1: బర్డెన్ కెనాట్ బి లెసెన్డ్.
0: ఎప్పుడూ భారం భారంగానే ఉంటుంది.
1: ద బర్డెన్ రిమైన్స్ యాస్ ఇట్ ఇస్.
0: నీలోని భారాన్ని నీవు తగ్గించుకున్నప్పుడు భూమికి కూడా భారం తగ్గుతుంది.
1: అండ్ వెన్ వన్స్ యు లెసన్ యువర్ ఓన్ బర్డెన్ సో
0: నీలోని భారం ఏంటి?
1: వాట్ ఇస్ ది
0: కోరికలే నీ భారాలు.
1: ది హెవీనెస్ బర్డెన్ ఇన్ యు.
0: ఈ కోరికలు నీవు తగ్గించుకుంటే నీవు భగవంతుడికి చాలా లైట్ గా కనిపిస్తావు.
1: ఇఫ్ దేర్ ఇస్ స్టీలింగ్ ఆన్ డిజైర్ నేచురల్లీ యు విల్ బి లైట్.
0: కనుకనే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్ అని
1: భగవాన్ సేస్. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ ఎ ప్లెజర్.
0: కనుక మన భారాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు రిడ్యూస్ అవర్ బర్డెన్ లగేజ్.
0: అప్పుడే భగవంతుని కూడాను భారంగా ఉండదు.
1: అండ్ దెన్ ఇట్ డజంట్ యాడ్ టు ది బర్డెన్.
0: మన భారాలు అధికమయ్యే కొలది కూడాను భగవంతుని కూడా భారమే.
1: యాజ్ యు హావ్ ఎక్స్ట్రా లగేజ్ ఇట్ యాడ్స్ టు ది హెవీనెస్.
0: అయితే ఆ భారాన్ని భగవంతుడు మోయటం లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి ఇస్ నాట్ క్యారింగ్ ది బర్డెన్.
0: తాను చాలా సూక్ష్మ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ సట్లెస్ట్.
0: అన్నింటికంటే కూడా గుప్తమైనటువంటిది తన భారాన్ని తనపైనే వేస్తుంటాడు.
1: And in fact, he will...
0: ఎవరి భారాన్ని వారి తరపైనే వేస్తుంటాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ విల్ మేక్ ఎవ్రీ వన్ టు క్యారీ వన్స్ ఓన్ బర్డెన్.
0: తాను మోసినట్టుగా కూడా నటన చేస్తాడు.
1: హీ ప్రిటెండ్స్ యాక్ట్స్ యాజ్ ఇఫ్ హిస్ క్యారింగ్ ద బర్డెన్.
0: కాబట్టి పంచభూతములు ఎందుకు కూడాను తాను ఉండినప్పటికీ పంచభూతములు తన స్వాధీనంలో ఉండినట్టుగా కనిపిస్తుంది.
1: Though the five elements are in him, it appears they are under the control of God.
0: అదే ఒకానొక సమయంలో గోపికలు కూడా చెప్పారు.
1: The same thing is stated by Gopikas at one time.
0: నిను గను గొన్న గల్లమా.
1: Can we know you?
0: Krishna, నిను గను గొన్న గల్లమా.
1: Krishna, can we know you?
0: అణువు కంటే అతి సూక్ష్మ రూపుడవు.
1: You are subtler than atom.
0: ఘనము కంటే అతి ఘననీయుడవు.
1: యు ఆర్ ది బిగ్గెస్ట్ ఆఫ్ ది బిగ్.
0: 84 లక్ష జీవముల అనయంబునను బాయకుందువట.
1: యు ఆర్ ఆల్వేస్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది 84 లక్ష. అణువురేణు
0: శునకాష్టము మొదలు అఖండ రూపుడవై వెలజుడువట.
1: యు ఆర్ ది
0: మగ్నిఫిసెంట్ గలమా.
1: యు ఆర్ ది మగ్నిఫిసెంట్ ఫామ్ రైట్ ఫ్రమ్ ది ఆటమ్ టు ది లార్జెస్ట్.
0: కూడానికి ఫీల్ అవుతుంది.
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు నో?
0: ఎవరికి సాధ్యం కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్.
0: చెప్పాడు ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించమని.
1: అరవింద్ ఆల్సో సెడ్ దట్ వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ పంచభూతములు లేనటువంటి స్థానం లేని కనిపించదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ యూ డు నాట్.
0: సర్వత్రా పంచభూతములే ఉంటున్నాయి.
1: దే ఆర్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ పంచభూతముల యొక్క అంగమే ఈ దేహం, కనుకనే దీనికి కూడా పంచభూతముల యొక్క స్వరూపమే.
1: దేర్ఫోర్ ద బాడీ, హ్యూమన్ బాడీ, హస్ గాట్
0: పంచభౌతిక స్వరూపము అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ హస్ గాట్ ద ఫైవ్ ఆఫ్ ది ఎలిమెంట్స్.
0: ఒక పంచాంగాన్ని చదువుతూ ఉన్నప్పుడు
1: హావ్ యూ go through almanac.
0: అందులో కొన్ని శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఉంటున్నాయి.
1: There you find all the five elements.
0: ఆ పంచభూతముల యొక్క అంగమే కనుకని దానికి పంచాంగము అని పేరు పెట్టారు.
1: పంచాంగ, ద ఆల్మనాక్ హస్ గాట్ ఫైవ్ అంగాస్. పంచాంగ
0: ఎక్కడ చూసినప్పటికీ నీ పంచాంగములు ఉంటున్నాయి.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ దిస్ పంచాంగ ఫైవ్.
0: కనుక ఈ అంగముల యొక్క స్వరూపాన్ని మనం చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: సో వీ హావ్ టు నో ఇన్ డీటెయిల్ ద నేచర్ ఆఫ్ ది ఎలిమెంట్.
0: శబ్దము మొట్టమొదటి ఆకాశములకు.
1: The first sound.
0: ఆ శబ్దము మనకి ఎట్ట కనిపిస్తుండాలి, ఎట్ట వినిపిస్తుండాలి?
1: Then where do you hear the sound?
0: కేవలము చెవులతో వింటున్నాము.
1: It is the ear that hears.
0: ఆ శబ్దము ఏ రీతిగా వస్తుండాలి?
1: How does it come?
0: వేరే పిచ్చి పిచ్చి శబ్దాలతో రావటం లేదు.
1: Not any silly sounds.
0: అది శబ్దంగా వస్తుంది.
1: The primal sound, ఓంకార.
0: కాబట్టి నీ వినవలసింది ఓంకార స్వరూపమే.
1: So what you are supposed to hear is ఓంకార.
0: కూడాను స్పెల్లింగ్ తో చేరి వస్తుంటుండాలి.
1: అండ్ ఆల్సో యు హావ్ టు డు
0: అకార ఉకార మకారముల యొక్క స్వరూపమే ఓంకారము.
1: ఓంకార ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ త్రీ అకార ఉకార మకార ఆ ఉ.
0: కనుకనే అకారం ఎక్కడ ప్రారంభమవుతుంది? ఎక్కడో ప్రారంభమవుతుంది.
1: ఆ స్టార్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ సమ్వేర్.
0: ప్లేన్ ఎక్కడో ప్రారంభమైంది.
1: ప్లేన్ స్టార్ట్
0: కానీ క్రమక్రమేణా మన దగ్గరకు వచ్చేటప్పటికి శబ్దం ఎక్కువ కనిపిస్తుంది.
1: యాజ్ ఇట్ కమ్స్ నియర్ యు ఫైండ్ లిసనింగ్ టు ద సౌండ్.
0: కనుకనే ఆ ఊహం ఈ మూడింటి యొక్క శబ్దంలో తరంగమే మానవుని యొక్క స్వరూపము.
1: ఓంకార విత్ ఆల్ దీస్ త్రీ ఆ ఊహం ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ప్రెసెంట్ ఇన్ ది హ్యూమన్ బాడీ.
0: కనుకనే ఈ మనం వినవలసింది ఓంకార నాదమే.
1: వాట్ వీఆర్ సపోజ్ టు లిసన్ ఈజ్ ఓంకార.
0: అది ఏ ఆకాశ స్వరూపము.
1: దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ ది ఈథర్.
0: ఇంకా వాయువు.
1: దెన్ ది ఎయిర్.
0: ఈ వాయువు యొక్క స్వరూపం ఏమిటి?
1: వాట్ ఈస్ ది నేచర్ ద ఫార్మ్.
0: కేవలము ఒక విధమైనటువంటి ప్రాణమును తెచ్చి ఇచ్చడమే.
1: అండ్ ఇట్ సస్టైన్స్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: వాయువు లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ ఎయిర్.
0: వాయువే లేకపోతే మనమే జీవించలేము.
1: యు కెనాట్ live, continue to live without air.
0: కరక మనం తీసుకోవాల్సింది ఏమిటి?
1: What is that you should take?
0: So hum, so hum, తీసుకోవాల్సింది so, వదలవలసింది hum.
1: So what is to be taken in, inhalation is so, what is to be breathed out, hum.
0: ఈ so అనేటువంటి ఆక్సిజన్.
1: This so stands for oxygen.
0: Hum అనేటువంటి కార్బన్ డైఆక్సైడ్.
1: Hum represents
0: carbon dioxide. వదలపెట్టాలి.
1: So you should exhale carbon dioxide.
0: కానీ ఆక్సిజన్ తీసుకోవాలి.
1: And you should inhale oxygen.
0: చెడ్డను వదలపెట్టాలి.
1: Give up the bad.
0: మంచిని స్వీకరించాలి.
1: And receive the good.
0: ఇది ఏ గాలి బోధించేటువంటి ఉపదేశం.
1: This is the lesson of air.
0: చెడ్డదాన్ని నీవు స్వీకరించవద్దు.
1: Never accept bad.
0: చెడ్డదాన్ని విసర్జించు.
1: You should give it up.
0: మంచిని స్వీకరించు.
1: Accept good.
0: నీవు ఫలమును స్వీకరించు. మనమును విసర్జించు.
1: And accept, consume the fruit and leave out the excreta.
0: కనుకనే ఈ అంగములంత ఎందుకోసం ఇచ్చాడంటే మంచిని పొందడానికి ఇచ్చాడు.
1: Why these limbs are gifted? Only to
0: see. అంతరాత్మను ఎవరు కూడా గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know the inner
0: significance. గుర్తించినా కూడా కేర్ చేయటం లేదు.
1: And though it is said, you are negligent.
0: కనుక మనం వదలపెట్టవలసింది ఏమిటి? చెడ్డ పదార్థాన్ని వదలాలి.
1: What is to be given up is bad.
0: వృక్షాలు చూడండి.
1: Trees.
0: ప్రాణం ఉండినట్టుగా మనకు కనిపించదు.
1: You don't feel that they have life.
0: కానీ ఆ వృక్షాలంతా కూడా ఆక్సిజన్ అందరికి అందిస్తుండాలి.
1: But trees supply oxygen to all.
0: అందరూ వలసిని వదిలినటువంటి యొక్క కార్బన్ డైఆక్సైడ్ తాను స్వీకరిస్తుంది.
1: And the trees receive carbon dioxide that we
0: తాను మంచిని ఇచ్చి చెడ్డను తాను స్వీకరిస్తుండాలి.
1: And trees give you good and accept bad.
0: ఈ వృక్షాలకు ఉన్నటువంటి తెలివితేటలు మనుషులకు ఏమైనా ఉందా?
1: And do you think the man is that much intelligent?
0: మానవుడై పుట్టి
1: and we're born a human.
0: కానీ ఆ మంచిదాన్ని మాత్రం తీసుకోలేకుండా పోతున్నాడు.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు అక్సెప్ట్ గుడ్.
0: కనుక ప్రాణంతో కూడినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ లైఫ్,
0: అన్ని విద్యలు నేర్చినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఆల్
0: అన్ని శక్తులకు ఆధారభూతమైన మానవుడు,
1: మ్యాన్ హైలీ పవర్ఫుల్,
0: తాను చెడ్డను విసర్జించాలి, మంచిని స్వీకరించాలి.
1: గివ్ అప్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్ అండ్ అక్సెప్ట్ గుడ్.
0: ఇది వాయువు అందించేటువంటి ఒక బోధ.
1: దిస్ ఈస్ ద టీచింగ్ ఆఫ్ ఎయిర్.
0: ఇంకా అగ్ని.
1: దెన్ ఫైర్.
0: ఈ అగ్ని కూడా అంతే, అన్నింటినీ భస్మం చేస్తుంది.
1: ఫైర్ బర్న్స్ ఆల్.
0: సుఖ దుఃఖే సమయకృత్వ లాభో లాభజయ సుఖ దుఃఖం రెండింటి కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: మంచి చెడ్డలు కూడా భస్మం చేస్తుంది.
1: ఇట్ బర్న్స్ గుడ్ అండ్ బ్యాడ్ ఈక్వల్లీ.
0: దాని దగ్గర ఏమాత్రం కూడా భేదం లేదు.
1: ఇట్ హాస్ నో డిస్క్రిప్షన్.
0: భేదరహితమైనటువంటిది అగ్ని.
1: దట్ ఈస్ బియాండ్ దిస్ డిఫరెన్సెస్.
0: కనుక దుర్వాసన కూడా దూరం చేస్తుంది.
1: అండ్ ఇట్ ఆల్సో త్రో away the wicked quality.
0: ఇలాంటి పవిత్రమైన అగ్ని తత్వాన్ని మనం జ్ఞానాగ్నిగా తీసుకోవాలి.
1: We should take fire that represents wisdom.
0: మన యందు ఉన్నది బడబాగ్ని.
1: And that which is present.
0: చెడ్డాగ్ని ఉంటుండాలి.
1: We find the fire within.
0: కానీ ఈ ప్రాణాగ్ని అనేటువంటి దాన్ని మనం బోధించడం లేదు.
1: And we are not knowing any lesson.
0: మానవుని యందు సర్వ సద్గుణములు ఉండవచ్చును.
1: Man has got all forms of knowledge.
0: కానీ అన్ని గుణములు ఉంటున్నాయి.
1: All qualities are there.
0: కానీ ఆత్మగుణం లేదు.
1: But he has no awareness.
0: ఆత్మతత్వమే నిజమైనటువంటి బోధ.
1: The self-knowledge is true teaching.
0: ఆత్మజ్ఞానం అత్యవసరము.
1: Self-knowledge is very essential.
0: లౌకిక జ్ఞానము, భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానము అన్నీ ఉంటున్నాయి.
1: You have got the secular knowledge, the worldly knowledge, the material knowledge.
0: కానీ ఆత్మజ్ఞానం లేదు.
1: But you do not have self-knowledge.
0: ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించేటువంటిది అగ్ని.
1: The knowledge of the self is taught by fire.
0: Sarvatra prakashimpa chesetundi agni.
1: It shines forth everywhere.
0: Tamasoma jyotirgamaya. జ్యోతి ఎక్కడ ఉంటాదో అక్కడ తమస్సు ఉండదు.
1: లీడర్స్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ లైక్ ద ల్యాంప్.
0: కనుకనే అగ్ని మనకు తమస్సును దూరం చేస్తుండాలి.
1: సో ఫైర్ టీచర్స్ ద లెసన్ టు డిస్పెల్.
0: చెట్టును భస్మం చేస్తుండాలి.
1: అండ్ ఇట్ బర్న్.
0: ఇందులోనే రామనామం కూడాను చక్కగా ఇమిడి ఉంటుండాలి.
1: అండ్ లార్డ్ రామాస్ నేమ్ ఆల్సో రిప్రజెంట్
0: రా ఆ మా. ఈ మూడు అక్షరాలతో చేరింది రామ.
1: రామా నేమ్ హ్యాస్ దీస్ త్రీ లెటర్స్ రా ఆ మా.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: రా
1: రా
0: అగ్ని.
1: రా స్టాండ్స్ ఫర్ ఫైర్.
0: ఆ చంద్రుడు.
1: ఆ రిప్రజెంట్స్ మూన్.
0: మా సూర్యుడు.
1: మా రిప్రజెంట్స్ సన్.
0: రా ఆ మా.
1: రా ఆ మా.
0: సూర్యుడు ఏం చేస్తున్నాడు?
1: వాట్ ఈస్ ద
0: సన్? ప్రకాశాన్ని అందిస్తున్నాడు.
1: సన్ షెడ్స్ లైట్.
0: చీకటిని దూరం చేస్తున్నాడు.
1: డిస్పెల్స్ డార్క్నెస్.
0: అన్ని విధాలా ప్రాణ సమాధానాన్ని అందిస్తున్నాడు.
1: సస్టైన్స్ ది లైఫ్.
0: ప్రాణాన్ని కూడా అందిస్తున్నాడు.
1: అండ్ గివ్స్ యు లైఫ్ టు.
0: కనుకనే మా.
1: మా.
0: ఇంకా చంద్రుడు
1: మూన్
0: తాపాన్ని చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ ఎమోషన్.
0: మన బాధలను చల్లారుస్తున్నాడు.
1: పాసిఫైస్ డిఫికల్టీ.
0: హృదయాన్ని చల్లబరుస్తున్నాడు.
1: అండ్ కూల్స్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇది రా ఆ.
1: సో రా
0: ఆ అనేటువంటిది
1: రా
0: అగ్ని.
1: ఇస్ ఫైర్ ప్రిన్సిపల్.
0: ఈ అగ్నిగా ఉండేటువంటిది
1: దట్ ఫైర్
0: పాపాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ ది సిన్.
0: దుఃఖాన్ని భస్మం చేస్తుండాలి.
1: బర్న్స్ మిసరీ.
0: ఆనందాన్ని అందిస్తుండాలి.
1: గివ్స్ యు
0: పుణ్యాన్ని చేకూరుస్తుండాలి.
1: అండ్ మేక్
0: కాబట్టి రా ఆ మా అనగా ఏమిటి? పాపమును నశింపజేయటము, చీకటిని పోగొట్టటము.
1: సో burning all the sin, dispelling the darkness,
0: prakashanni andinchatam,
1: shedding the light.
0: Kaduka ra amana,
1: three letters ra ama,
0: taapani challarustundi akaramu.
1: And here it pacifies all the emotions.
0: Ee prakashanni andinchi cheekatini pogortundi surya tattvam.
1: And the nature of the sun dispels
0: ra agni anetundi paapani bhasmam chestundi.
1: Fire burns.
0: Kaduka paapani bhasmam cheyatamu, తాపాన్ని చల్లార్చడము, చీకటిని పోగొట్టడం. ఈ మూడు గుణములు ఈ రామనామంలో ఉంటున్నాయి.
1: డిస్పెలింగ్ ద డార్క్నెస్. దీస్ త్రీ ప్రిన్సిపల్స్ ఆర్ దేర్ ఇన్ ద వెరీ నేమ్ ఆఫ్ రామ.
0: కనుకనే గాడ్గుడు రామా అని పేరు పెట్టడంలో ఉన్నటువంటి అంతరార్థం ఇదే.
1: దట్ ఇస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ నేమింగ్ రామ దిస్ వే.
0: కనుక మూడవది అగ్నిగా ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి ఉపకారం చేస్తుండాలి.
1: అండ్ దిస్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఫైర్.
0: నాలుగవది
1: నెక్స్ట్ ఫోర్త్ వన్
0: జలము.
1: The water.
0: ఈ జలం అనేటువంటిది చాలా పవిత్రమైన ప్రాణాన్ని చేకూరుస్తుంది.
1: వాటర్ ఇస్ సో సేక్రెడ్.
0: ఎవరైనా మూర్చబడిపోతే వాళ్ళపై నీళ్లు చల్లుతారు.
1: ఇఫ్ ఎనీవన్ సూమ్స్ ఆర్ ఫెయింట్స్,
0: నీళ్లలో ప్రాణశక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇన్ వాటర్.
0: అందుకోసమనే అహం వైశ్వానరో భూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్నన్నం చతుర్విధం. నీవు భుజించిన తర్వాత
1: ఫుడ్
0: ఎవరున్నారు ఇక్కడ లోపల?
1: Who is there?
0: ఏదో ప్రార్థన చేస్తున్నారే అహం వైశ్వానరో భూత్వ ఎవరున్నారని అంటే లోపల నుంచి పోతుండాలి.
1: హూ ఇస్ దేర్ ఇన్ సైడ్ యూ?
0: అహం వైశ్వానరో భూత్వ. ఓ భూతుడా, నేను అహంకారంగా ఉన్నాను.
1: నో అండర్స్టాండ్ దట్ ఐఎమ్ దేర్ యాజ్ వైశ్వానర్ ఇన్ యూ.
0: వైశ్వానర్ రూపంలో ఉంటున్నాను నీలో.
1: అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఇన్ ద ఫామ్ ఆఫ్
0: వైశ్వానర్. ఆహారం అంతా కూడా నేను భస్మం చేస్తున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐఎమ్ ద కాజ్ ఫర్ ద డైజెషన్.
0: నీకు శక్తిని పుష్టిని అందిస్తున్నాను.
1: ఐ గివ్ ద స్ట్రెంగ్త్.
0: కాబట్టి నాలో ఉన్నటువంటి తత్వము జలతత్వమే.
1: అండర్స్టాండ్ ద నేచర్ ద పవర్ ఆఫ్ వాటర్ ఇన్ మీ.
0: ఈ జలం ఇంత ఉపకారం చేస్తుండాలి.
1: వాటర్ హెల్ప్స్ యూ సో.
0: ఇంకా పృథ్వీ సర్వ విధములు కూడా చేకూరుస్తుండాలి.
1: ఇట్ హెల్ప్స్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: మిత్తులు కట్టిస్తుండాలి.
1: ఇటుకలు
0: కట్టిస్తుండాలి. ఇటుకలు పోస్తుంటుండాలి. ఇటుకలు.
1: Oh, you also the bricks there.
0: Chettanu penchutundadi.
1: Also tree.
0: Aharanni andistundadi.
1: Supplies food.
0: Vattanu pandistundadi. Sarva vidhamulaitundi oka shaktini manaku bodhistundadi.
1: And earth gives you all comforts and convenience.
0: Bhoomi ivvanatuvanti phalam okkati ledu. Sarva phalamulu kuda bhoomi andistundadi.
1: And earth gives you all good things.
0: Kaani ee naadu
1: today
0: manavu andichavasatuvanti gunamulu andichateyakapotam chetane.
1: In fact man is not having his value.
0: ఒకనొక సమయంలో అన్ని యుగముల కంటే కూడాను కలియుగం తరించుటకు చాలా సులభమైన మార్గం అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది ఏజెస్ ది కలి ఏజ్ ఈస్ ది సేఫెస్ట్ అండ్ ది ఈజియెస్ట్ వే టు లిబరేషన్.
0: తెలివితేటలా కావాల్సినంత ఉంటుంది అది మనిషికి.
1: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్.
0: పోనీ విద్య గడపటం అంటే కావలసిన స్కూల్స్ అంతా ఉంటున్నాయి. బజార్ బజార్ లోనో ఒక్కొక్క స్కూల్ పెట్టారు. నువ్వు ఎక్కడైనా పోయి విద్య గడపవచ్చు.
1: ఎడ్యుకేషన్ అవైలబుల్ ఎవ్రీవేర్. నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ వే సైడ్.
0: ఇంకా ధన సంపాదనకా ఓ కోటి మార్గాలు ఉన్నాయి.
1: అర్నింగ్
0: ఏ మార్గంలో పోయినా ధనాన్ని సంపాదించవచ్చు.
1: ఎనీ పాత్ విల్ హెల్ప్ యూ టు ఎర్న్ మనీ.
0: సులభంగా కూడా సంపాదించవచ్చు.
1: ఈజీ మెథడ్స్ ఆఫ్ ఎర్నింగ్.
0: ఒకనొక పిచ్చివాడు ఒక పెద్ద పేపర్ లో పెద్ద అడ్వర్టైజ్ వేశాడు.
1: A madcap has given a big advertisement in newspaper.
0: ఏమిటి దీనికి జవాబుకు సుంకము?
1: What is it?
0: ఏమి లేదు, ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: దీనికి మీకు ఉపాయం అనేటువంటిది, మీ ఇంటి లోపల దోమలు లేకుండా చేస్తాను.
1: This madcap gave an advertisement. He said, I will see that there will be no mosquitoes in our house.
0: సులభమైన మార్గం ఇదంతా.
1: What an easy way it is.
0: ఒక రూపాయి చాలు.
1: 1 rupee is enough.
0: మీ ఇంట్లో దోమలు లేకుండా చేస్తానన్నాడు.
1: With 1 rupee I will see there will be no mosquitoes.
0: అందరూ మునియాడు చేశారు, రూపాయి రూపాయి రూపాయి రూపాయి.
1: Everybody started sending rupees.
0: వాడికి కొన్ని లక్షలు వచ్చి చేరిపోయింది.
1: This fellow could have lakhs of money.
0: తర్వాత పేపర్లు ఇస్తున్నాడు జవాబు.
1: Then he started giving reply. What is it?
0: ఒక పెంకు తీసుకుని పోయి ఎక్కడ దోమ ఉంటుందో దాన్ని అదుము, చచ్చిపోతుంది అన్నాడు.
1: Wherever you find the mosquito, press it there, it will die.
0: ఇంత సులభం ఆ మార్గము. ఈ విధంగా ధనం సంపాదించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి.
1: దేర్ సో మెనీ ఈజీ టెక్నిక్స్ టు అర్న్
0: మనీ. మార్గాలు ఉండి కూడాను
1: విత్ ఆల్ ది టెక్నిక్
0: మానవుడు సుఖానికి నోచుకోలేదు.
1: మ్యాన్ ఇస్ నాట్ యెట్ హ్యాపీ.
0: దుఃఖాన్ని నివారణ గావించుకోలేకపోతున్నాడు. దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: ప్రవర్తన సరిలేకుండా పోవటమే.
1: హిస్ కండక్ట్ ఇస్ నాట్ ప్రాపర్.
0: ఈ ప్రవర్తనకు గుణమే మూలాధారము.
1: అండ్ ఫర్ గుడ్ కండక్ట్ వర్చ్యూస్ ఆర్ నెసెసరీ.
0: గుణము ఉండినప్పుడు దేనైనా మనం సాధించవచ్చును.
1: Being virtuous, you can accomplish.
0: గుణము లేని సుతుడు, గురు లేని విద్యయు ఏమి ప్రయోజనము?
1: The son without virtues and the knowledge which is not goal oriented.
0: గుణము లేని ఇది ఏమి ప్రయోజనం లైఫ్?
1: What is the fun of life without virtues?
0: కాబట్టి సుతుడు అంటే గుణంతో కూడినటువంటి వాడిగా ఉండాలి.
1: సన్ షుడ్ బి వర్చు.
0: మన ప్రవర్తన లోపల సరైనటువంటి గుణం ఉంటుండాలి.
1: వీ షుడ్ హ్యావ్ గుడ్ కాండక్ట్.
0: సహితమైనటువంటి యొక్క ప్రవర్తనే మానవునికి జీవితము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ గుడ్ కాండక్ట్ ఇస్ ది ట్రూ లైఫ్.
0: గుణరహితమైనటువంటి ప్రవర్తనలో ఉంటున్నాడు ఈనాడు మానవుడు.
1: మ్యాన్ హ్యాస్ నో గుడ్ కాండక్ట్.
0: కనుకనే వాడికి శాంతి సుఖములు ఏమాత్రం వాడికి దగ్గర రావటం లేదు.
1: సో హీ హ్యాస్ నైదర్ పీస్ నార్ బ్లెస్.
0: ఎంతో దూరంగా ఉంటున్నాయి.
1: And he's distanced from them.
0: గాలి కూడాను వాడి వైపు సోకటం లేదు.
1: And in fact he's not enjoying.
0: ఎలా వస్తుంది?
1: How do you expect it?
0: ప్రపంచంలో అన్ని పదార్థములు కూడాను పొల్యూషన్ అయిపోయింది.
1: And in fact every element is polluted.
0: దీనికంత మూల కారణము మానవుని యొక్క ప్రవర్తన యొక్క దోషమే.
1: For the pollution man's conduct behavior is responsible.
0: దీని తిండి లోపల పొల్యూషన్.
1: ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: త్రాగే నీటిలో పొల్యూషన్.
1: వాటర్ పొల్యూషన్.
0: ఇచ్చే గాలిలో పొల్యూషన్.
1: ఎయిర్ పొల్యూషన్.
0: ఏ ఒక్క అంశం చూచినా కానీ పంచభూతములంతా కూడా పొల్యూషన్.
1: ఆల్ ద 5 elements ఆర్ పొల్యూటెడ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: మానవుని యొక్క ప్రవర్తనలో ఉన్నటువంటి దోషమే.
1: హ్యూమన్ బిహేవియర్ ఇస్ నాట్ ప్రాపర్.
0: మానవుని బిహేవియర్ సరైనటువంటి పద్ధతిలో ఉంటే ఈ పొల్యూషన్ ఉండడానికి వీలేదే.
1: వెన్ హ్యూమన్ బిహేవియర్ ఇస్ ప్రాపర్ దేర్ కెనాట్ బి పొల్యూషన్ అట్ ఆల్.
0: అన్ని చెడ్డ చెడ్డ భావాలే.
1: మ్యాన్ హ్యాస్
0: అన్ని చెడ్డ చెడ్డ నడతలే.
1: బ్యాడ్ బిహేవియర్
0: అన్ని చెడ్డ చెడ్డ చేస్తలే.
1: అండ్ ఆల్ బ్యాడ్ యాక్షన్
0: ఇలాంటివంతా ఉంటున్నాయి.
1: యూ ఫైండ్ దెమ్ హియర్.
0: మానవుని యందు దయా ప్రేమలు అరిగిపోవటం చేతనే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ The kindness, compassion are
0: భూమిలో ఉన్నటువంటి నీరు అడుగున పడిపోతుండాలి.
1: అండ్ దేర్ఫోర్ వర్చ్యూస్ హావ్ డిక్లైన్డ్.
0: అవి కూడా భయపడుతుండాలి ఈ దుర్మార్గం దగ్గర.
1: అండ్ దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ దిస్ వికెడ్ మ్యాన్.
0: వీని దగ్గర నేను పోవటమా, నేను పోకూడదని.
1: దట్ వర్చ్యూస్ ఆర్ నాట్ రెడీ టు అప్రోచ్ యు.
0: పంచభూతములు కూడాను మానవుని యొక్క ప్రవర్తన చూసి భయపడిపోతుంది.
1: ది ఎలిమెంట్స్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్ టుడే.
0: కనుక ఈ పొల్యూషన్ కింద మూల కారణం మన ప్రవర్తనే.
1: Our conduct behavior is the main cause for pollution.
0: ఈ పంచభూతములు ఉన్నటువంటి ఒక తత్వములు అన్ని పరిశుద్ధమైనటువంటివి.
1: And 5 elements are in fact are pure.
0: మన యొక్క ప్రవర్తన చేతనే అది పొల్యూషన్ గా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్ కాండక్ట్ అవర్ కాండక్ట్ ఆర్ పొల్యూటెడ్.
0: ఒక చిన్న చూడండి, చదువు గాని డబ్బు కాని ఇవంతా కూడా చెడ్డవి మంచివి అని వర్ణిస్తుంటారు కొందరు.
1: ఎడ్యుకేషన్ ఆర్ మనీ వి కన్సిడర్ దెం గుడ్ ఆర్ బ్యాడ్.
0: చెడ్డవి దాంట్లో ఏమీ లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ బ్యాడ్ దేర్.
0: తన చెడ్డనే దాన్ని చెడ్డగా మారుస్తుంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ఓన్లీ యువర్ బ్యాడ్నెస్.
0: జలం ఉంటుండాలి.
1: హియర్ వాట్?
0: గంగా జలం పరిశుద్ధమైన జలం తెచ్చావు నీవు.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ ప్యూర్.
0: రెడ్ బాటిల్ లో వేస్తే రెడ్ గా కనిపిస్తుంది.
1: గ్యాంజెస్ వాటర్ ఇస్ దేర్ ఇన్ రెడ్ బాటిల్.
0: బ్లాక్ బాటిల్ లో వేస్తే బ్లాక్ గా కనిపిస్తుంది.
1: అండ్ వెన్ ఇట్ ఇస్ దేర్ ఇన్
0: యెల్లో బాటిల్ లో వేస్తే యెల్లోగా కనిపిస్తుంది.
1: ఇన్ యెల్లో బాటిల్
0: ఆ జలం
1: యెల్లో ఇన్ కలర్.
0: ఆ జలం శుద్ధమా? ఆ జలం నేర్ రెడ్ కాదు.
1: ద గ్యాంజెస్ వాటర్ ఇస్ నైదర్ రెడ్ నార్ యెల్లో ఆర్ బ్లాక్.
0: అన్ని పరిశుద్ధమైన
1: గ్యాంజెస్ వాటర్
0: బాటిల్ రంగులు ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ ద కలర్ ఆఫ్ ద బాటిల్ దట్ మేక్స్ ది వాటర్ లుక్ లైక్ దాట్.
0: కనుకనే మానవుని యొక్క దేహం అనేటువంటి ఒక బాటిల్.
1: హ్యూమన్ బాడీ ఇస్ ఎ బాటిల్.
0: దీంట్లో దుర్గుణం అనేటువంటి వాటర్ వేసేటప్పటికి అవి కూడా దుర్గుణంగా కనిపిస్తుంది.
1: బికాస్ ద బ్యాడ్ క్వాలిటీ ఇస్ దేర్ ఇన్ దిస్ బాటిల్ ఆఫ్ ద బాడీ.
0: బాడీ దోషం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ నాట్ ది బాడీ.
0: వేసిన దోషం.
1: And the material there.
0: దుర్భావములు దాన్ని పోస్తున్నాము.
1: Bad feelings.
0: దురభ్యాసములు పోస్తున్నాము.
1: Bad habits.
0: దుష్టంగాన్ని చేరుతున్నాము.
1: Bad company.
0: దుశ్చర్యలు నడుస్తున్నాము.
1: Bad actions.
0: కనుక ఈ చర్యల వల్లనే మనం ఇంత పాడైపోతున్నామని సత్యాన్ని గుర్తించాలి.
1: We are spoiled because of bad actions. We should know this fundamental truth.
0: కలియుగం చాలా సులభమైనటువంటిదే.
1: But it's so simple.
0: కలియుగం చాలా సూక్ష్మమైనటువంటిదే.
1: It's very subtle.
0: కానీ ఈ కలియుగం లోపల కలహయుగంగా మారిపోతుందని.
1: Because of the effects of Kali, it has ended in conflict.
0: మానవుడు పరిశుద్ధమైన భావాలు పెంచుకోవాలి.
1: Man should have pure thoughts.
0: ఈనాటి విద్యార్థులందరూ కూడాను
1: మోడర్న్ స్టూడెంట్
0: పవిత్రమైన గుణాన్ని పెంచుకోవాలి.
1: Should have sacred quality.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచభూతములను కూడాను సాక్షాత్కారం చేసుకుని దానికి సార్థకం చేసుకోవాలి.
1: And in fact, you should make proper use of these five elements.
0: ప్రతి గుణములను కూడాను సద్వినియోగపరచుకోవాలి.
1: You should make good use of all.
0: ఇప్పుడు భజన ఎందుకు కోసం చేస్తున్నాం?
1: వై డూ యూ డూ భజన?
0: చక్కగా విచారణ చేయండి.
1: ఎంక్వైర్ క్లియర్లీ.
0: ఎందుకనగా భగవత్ నామాన్ని చక్కగా స్మరిస్తున్నాం.
1: యూ రిపీట్ గాడ్స్ నేమ్. నైస్.
0: ఈ నామము తరంగాల్లో గాలి తరంగాల్లో చేరిపోతుంది.
1: గాడ్స్ నేమ్ విల్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ది సౌండ్.
0: ఈ తరంగాల్లో చేరిపోయి అందులో ఉన్నటువంటి దుర్మార్గము దుష్టభావాలంతా భస్మం చేస్తుంది.
1: ద సౌండ్ వేవ్స్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ విల్ రిమూవ్ ఆల్ ద పొల్యూషన్ దేర్.
0: కనుకనే ఆ యొక్క చెడ్డనంతా మంచి చేయడానికి కోసమని భగవత్ భజన.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ బ్యాడ్ టర్న్ ఇన్ టు గుడ్ వీ హ్యావ్ టు డూ భజన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మనం ఎట్టి మంట వేస్తున్నామో
1: యాజ్ ఇస్ ద ఫ్లేమ్
0: అట్టి పొగ వస్తుంది.
1: సో ఇస్ ద స్మోక్.
0: ఎట్టి పొగ వస్తుందో
1: యాజ్ ఇస్ ద స్మోక్
0: అట్టి మేఘం కలుగుతుంది.
1: So is the cloud.
0: Etti megamo
1: as is the cloud.
0: Atti varshamo.
1: So is the rain.
0: Etti varshamo
1: as is the rain.
0: Atti panta.
1: So is the crop.
0: Etti pantano atti vanta.
1: As is the crop. The panta kavata is the vanta, the preparation.
0: Manta manchi mantaga vesam.
1: And it is a good flame.
0: చెడ్డ పదార్థాలంతా తెచ్చి దాంట్లో వేసి ఆ మంటను వేసేటప్పటికి అది చెడ్డ స్మోకింగ్ గా పోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు యాడ్ ఆల్ బ్యాడ్ మెటీరియల్ యు గెట్ బ్యాడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోతుంది.
1: ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ టు బ్యాడ్.
0: చెడ్డ క్లౌడ్ గా మారిపోయినప్పుడు చెడ్డ వర్షమే వస్తుంది.
1: అండ్ యు హావ్ బ్యాడ్ రెయిన్ కన్సిక్వెన్స్.
0: చెడ్డ వర్షం వచ్చినప్పుడు చెడ్డ పంటలే పండుతాయి.
1: అండ్ యు హావ్ బ్యాడ్ క్రాప్స్.
0: చెడ్డ పంటలు పండినప్పుడు చెడ్డ వంటనే మనం తింటాము.
1: నేచురల్లీ యు హావ్ టు ఈట్ బ్యాడ్.
0: చెడ్డ వంటలు తింటప్పుడు చెడ్డ రోగాలే వస్తుంటాయి.
1: బికాజ్ వి ఈట్ ఆల్ బ్యాడ్ స్టఫ్ వి ఫాల్ సిక్.
0: కనుకనే మన వంటలో ఉంటున్నది సర్వము దోషము.
1: సో ఆల్ మిస్టేక్ లైస్ ఇన్ అవర్ కుకింగ్ ప్రిపరేషన్.
0: సముద్రం నుంచి ఆవిరిగా మారుస్తున్నాడు సూర్యుడు.
1: ఇట్స్ సన్ హూ మేక్స్ ద వాటర్ ఆఫ్ ద సీ టు వేపర్.
0: సముద్రం జలాన్ని ఆవిరిగా మార్చినప్పుడు
1: వెన్ సన్ కన్వర్ట్స్
0: ఈ సముద్రం జలం ఏ రుచి ఉప్పగా ఉంటుంది.
1: ది టేస్ట్ ఆఫ్ సెలైన్ వాటర్.
0: కానీ ఆవిరిగా మార్చుకునేటప్పుడు తాను తీయగా మారిపోతుంది.
1: యాజ్ ఇట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు వేపర్ ద టేస్ట్ ఇస్
0: కానీ ఆ తీయ జలాన్ని మేఘంగా రూపొందింపజేస్తున్నాడు.
1: అండ్ ఇట్ సెటిల్స్ యాజ్ ఎ క్లౌడ్.
0: ఆ మేఘములో తీయని జలాలుగానే రూపొందుతున్నాడు.
1: అండ్ ద క్లౌడ్ హ్యాస్ గాట్ స్వీట్ వాటర్.
0: తిరిగి వర్షంగా కురిపిస్తున్నాడు.
1: ఇట్ కమ్స్ డౌన్ యాజ్ రెయిన్.
0: మంచి వర్షంగా ప్రేమ వర్షంగా కురుస్తుంది.
1: అండ్ ఇట్స్ ద రెయిన్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ వర్షమే
1: ద రెయిన్ ఆఫ్ లవ్.
0: గంగా జలంగా మారుతుండాలి.
1: ఈస్ ద గ్యాంజెస్.
0: కనుక మన దుర్భావములు అనేటువంటి దానిని మన బుద్ధి అనేటువంటి సూర్యుడు పోయి చక్కగా దాన్ని ఆవిరిగా మార్చుకోవాలి.
1: దేర్ఫోర్ ది ఇంటలెక్ట్ ద సన్ షుడ్ కన్వర్ట్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: అప్పుడే సద్గుణములు అనేటువంటి ఆవిరి మనలో ప్రారంభమవుతుంది.
1: అండ్ ద వేపర్ ఆఫ్ గుడ్ క్వాలిటీస్ విల్
0: ఈ సద్గుణములు ఆవిరి చాలా అభివృద్ధి అయినప్పుడు అక్కడ ప్రేమ జలమే కురుస్తుంది.
1: విత్ ఆల్ ది వేపర్ ద క్లౌడ్ ఆఫ్ గుడ్
0: క్వాలిటీ.
1: దేర్ఫోర్ వాట్ యూ షుడ్ హ్యావ్ ద లవ్.
0: ఆవిరిగా మారినటువంటి ట్రూత్ క్లౌడ్.
1: అండ్ ది క్లౌడ్ ఇస్ ద ట్రూత్.
0: ట్రూత్ క్లౌడ్ నుంచి ప్రేమ జలం వచ్చేస్తుంది.
1: అండ్ ఇట్ రెయిన్స్ డౌన్.
0: ఈ లవ్ డ్రాప్స్ అంతా చేరిపోయి అనుగ్రహ సాగరంలో చేరిపోతుంది.
1: అండ్ ఆల్ ద లవ్ డ్రాప్స్ ద రెయిన్ డ్రాప్స్
0: కనుక మనం
1: చేసే
0: మన ప్రయత్నములంతా కూడా పవిత్రమైన ప్రయత్నం కావాలి.
1: ఆల్ ఎఫర్ట్ షుడ్ బి సేక్రెడ్.
0: నిరంతరం కూడా దైవనామమే చింతిస్తుంటే
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్
0: గాలి అంతా కూడా పరిశుద్ధమైపోతుంది.
1: దేర్ విల్ బి నో ఎయిర్ పొల్యూషన్ అట్ ఆల్.
0: ఈ శబ్ద తరంగములతోనే ఈ గాలంతా ఏకమై ఉంటుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ద సౌండ్ ఇస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: ఇదంతా ప్రపంచమంతా సంచరిస్తూ ఉంటుండాలి.
1: దే మూవ్ అబౌట్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: ఢిల్లీ లోపల ఏదైనా ఒక రేడియో లోపల పాడుతున్నారంటే ఒక్క నిమిషంలో ఇక్కడ కూడా వినిపిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ మ్యూజిక్ దేర్ ఇన్ ఢిల్లీ యూ కెన్ హియర్ మన దగ్గర రేడియో హియర్.
0: ఈ శబ్ద తరంగములతో కూడి వస్తుండాలి.
1: ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద సౌండ్.
0: అట్టనే చెడ్డది కూడా కూడిపోతుండాలి.
1: దేర్ఫోర్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద బ్యాడ్.
0: మంచి తరంగములు మంచి శబ్దాలను అభివృద్ధి పరచు.
1: Develop good sound waves.
0: దాంతో మంచి గాలి వస్తుంది.
1: There you get good air.
0: మంచి గాలిలో నుంచి మంచి ఆవహనే మనం అనుభవిస్తాం.
1: And then the good air.
0: ఆ గాలిని మనం పీల్చుకుంటున్నాం.
1: And you are inhaling this.
0: ఆ తరంగం లోపల పోయి లోపల ఉన్నటువంటి చెడ్డ భావాన్ని కూడా పరిశుద్ధపరుస్తుంది.
1: And as you inhale good air, it just entertains good ideas in you.
0: మీరంతా ప్రేమ జీవితంగా మీరు గడపాలి.
1: Lead the life of love.
0: ఈ ప్రేమ జీవితాన్ని మనం గడిపినప్పుడే ప్రేమమయంగా మారుతుంది జగత్ అంతా.
1: When you lead the life of love, the whole world gets it transformed into love.
0: దానికి నేనే మీకు సాక్షి.
1: భగవాన్
0: మనం ఎప్పుడు ప్రేమనే ఉంటుంటారు.
1: భగవాన్ స్టాండ్స్ ఫర్ లవ్.
0: ఇంక ఏ ఇంకొకటి పదార్థం చేరడానికి
1: నథింగ్ వాట్స్ ఎవర్.
0: అయితే అప్పుడప్పుడు కొంచెం బుస్ అంటాను.
1: At times it's cold.
0: కానీ అది కూడా నువ్వు ప్రేమనే.
1: ఇట్స్ ఆల్సో లవ్.
0: వర్షం కురుస్తుండాలి.
1: ఇట్ రైన్.
0: వర్షం కురిచేటప్పుడు వడగండ్లు కూడా పడతాయి.
1: అండ్ యూ ఫైండ్ హెయిల్ స్టోన్.
0: ఆ వడగండ్లు దెబ్బలు కూడా తగులుతాయి.
1: హెయిల్ స్టోన్.
0: అది కూడా నీరే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి నేను బుస్ అనేది కూడా ఒక వడగండ్ల వర్షం వంటిదే.
1: భగవాన్స్ కోల్డ్ ఇన్స్ ఆల్సో లైక్ హెయిల్.
0: అది కూడా ఒక జలం వంటిదే.
1: దట్స్ ఆల్సో వాటర్.
0: కాబట్టి ఏది కూడా మీ మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: ఇట్ ఇస్ ఫర్ యువర్ గుడ్.
0: నా అదంతా నెకసెక పర్యంతము ప్రేమమయమే.
1: భగవాన్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఫ్రమ్ టాప్ టు టో.
0: ఆ ప్రేమ తత్వాన్ని మీరు అనుసరించండి.
1: ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఆఫ్
0: భగవాన్. కూడా ప్రేమమయం గావించండి.
1: యు బి యువర్ ఫ్లవర్.
0: తప్ప నీ సత్కర్మలు నీవు ఆచరించు.
1: అండ్ అండర్టేక్ గుడ్ యాక్షన్.
0: నీ కర్తవ్యం నీవు ఉద్ధరించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: ఉద్ధరేత్ ఆత్మ ఆత్మానం. నీ దాన్ని ఆత్మని నీవు ఉద్ధరించుకో.
1: వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ ఎమాన్సిపేషన్.
0: ఈ విధమైన యొక్క వేదాంత సారాన్ని మీరు తప్పక అనుగ్రహించుకోవాలి.
1: అండ్ అండర్స్టాండ్ దిస్ ఫిలాసఫీ.
0: విత్ అనేటువంటి దీని నుంచి పుట్టినటువంటి వేదం.
1: అండ్ వేద స్పీక్స్ ఆఫ్ విత్ ది ఒరిజినల్ డెరివేటివ్.
0: అదే విద్య కూడా.
1: అండ్ దట్ ఈస్ విద్య.
0: కనుకనే ప్రతి విద్య కూడాను ఆ విత్ అనేటువంటి ధాతు నుంచి వచ్చినటువంటిది.
1: విద్య ఇస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ దట్ ఒరిజినల్ విత్.
0: అది అనేక మంది మహర్షుల యొక్క
1: ఇట్ ఈస్ సెయింట్స్
0: ప్రబోధన యొక్క చేష్టల చేతను.
1: ఇట్స్ బికాస్ ఆఫ్ ద టీచింగ్స్
0: ప్రచారం యొక్క చర్యల చేతను.
1: అండ్ బికాస్ ఆఫ్ ప్రొపగేషన్
0: ప్రవర్తన యొక్క మార్గము చేతను.
1: ఆఫ్ దేర్ కాండక్ట్
0: అంత వేద రూపకంగా రూపొందింది.
1: అండ్ ఇట్ హాస్ అల్టిమేట్లీ రిజల్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వేద.
0: ఇలాంటి వేదము ముల్లోకాలకు కూడా సుఖశాంతులను అందిస్తూ వచ్చింది.
1: వేద కన్ఫర్మ్.
0: వేదం ఏ మార్గం నందు కూడా చెడ్డను బోధించలేదు.
1: వేద నెవర్ టీచర్స్ ఎనీథింగ్ బ్యాడ్.
0: అన్ని కూడా మంచిదే బోధిస్తూ వచ్చింది.
1: టీచర్స్ ఎవ్రీథింగ్ గుడ్.
0: కనుక వేద తత్వాన్ని చక్కగా మనం గుర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతా మంచిదే ఉంటుంది.
1: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ వేద యూ విల్ అండర్స్టాండ్ ఎక్స్పీరియన్స్.
0: పరమాత్ముడు ఏ విధంగా ఉంటున్నాడు వీచే గాలి లోపల.
1: అండ్ హౌ ఇస్ గాడ్ ఇన్ దిస్ ఎయిర్.
0: పాలకంలో చక్కెర వలె చేరి ఉంటున్నాడు.
1: అండ్ హీఈస్ ప్రెసెంట్ లైక్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కనుక ఆ సిరప్ లోపల ఉండేటువంటిది చక్కెరే.
1: అండ్ దేర్ యూ ఫైండ్ షుగర్ ఇన్ ద సిరప్.
0: కానీ చక్కెరగా కనిపించదు మనకు.
1: యూ డోంట్ ఫైండ్ ద షుగర్ యాజ్ ఇట్
0: కనిపిస్తుంది.
1: ఇట్ గెట్స్ మిక్స్డ్ దేర్ డిజాల్వ్.
0: అదే విధంగా గాలిలో పరమాత్ముడు తీయగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ గాడ్
0: శబ్దంలో పరమాత్ముడు తీయంగా ఉంటున్నాడు.
1: అండ్ యూ ఫైండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్వీట్నెస్.
0: మన దృష్టికి తీయంగా కనిపిస్తున్నాడు.
1: అండ్ హీ లుక్ సో స్వీట్.
0: సర్వేంద్రియములు కూడా తీయదనమే మనకు గోచరం.
1: ఎవ్రీథింగ్ ఇస్ నెక్టర్ ఆయన్.
0: ఇలాంటి తీపుదనాన్ని మనము హృదయంలో పెట్టుకుంటే అంతా తీపుగానే వస్తుంది.
1: వెన్ వన్స్ వీ ఎంజాయ్ ది స్వీట్నెస్ వీ కెన్ షేర్ ది సేమ్ స్వీట్నెస్ విత్ అదర్స్.
0: తీపులో మనం కల్పన అక్కర్లేదు.
1: ఇన్ఫాక్ట్ యూ డోంట్ నీడ్ టు డూ.
0: తల్లిపాలు త్రాగుతున్నారు బిడ్డ.
1: In fact,
0: తల్లి పాల పైన బిడ్డకు హక్కు ఉంటుండాలి.
1: The child has got every authority.
0: కానీ తల్లి పాల లోపల తల్లి ఏమైనా షుగర్ కలుపుతుందా?
1: Mother is not mixing up any sugar.
0: యొక్క నైజం.
1: It is quality of the nature.
0: తల్లి పాలను బిడ్డ తాగినట్టుగా
1: మదర్స్ మిల్క్ ఇస్
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని తుమ్మిద తీసుకున్నట్టుగా.
1: జస్ట్ ఎస్ ది హనీ బీ సచ్ దట్
0: మనుషుల్లో ఉన్నటువంటి ప్రేమతత్వాన్ని మనుషులే దీన్ని స్వీకరించాలి.
1: అండ్ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు రిసీవ్ ద లవ్ విత్ ఇన్ మ్యాన్.
0: పూలో ఉన్నటువంటి మకరందాన్ని ఏ యొక్క దీన్ని పిలుస్తుండదా? పిలిచడం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ఫ్లవర్ ఇస్ నాట్
0: తుమ్మిదనే పోయి అందులో ఉన్నటువంటి మకరందాన్ని కోలుతుంది.
1: ది హనీ బీ గోస్ ఆన్ ఇట్స్ ఓన్ అండ్ సక్స్ ద నెక్టర్.
0: మంచి వారి దగ్గరికి పోయి సత్సంగంలో చేరి వారందరూ ఉన్నటువంటి మంచితనం అంతా మనం స్వీకరించాలి.
1: జాయిన్ ద గుడ్ కంపెనీ రిసీవ్ ఆల్ ద గుడ్ దట్ ఈస్ పాసిబుల్.
0: కనుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి.
1: Therefore it is a good company that gives you a sort of detachment and that ultimately gives you liberation.
0: Satsangani manam cherali.
1: Join the good company.
0: Teja duddena samsargam.
1: Give up, run away from the bad company.
0: Teja duddena samsargam.
1: Run away from the bad company.
0: Baja sadhu samagamam.
1: Join the good company.
0: Kuru punya mahavaratram.
1: Day and day out, do good action.
0: Eppudu chusina nivu manchi chestunnavali.
1: Do good always.
0: ఈ విధమైనటువంటి మానవ జీవితమును ఎంత సార్థకంగా గావించుకోవాలి.
1: ద హ్యూమన్ లైఫ్ ఇస్ సో సీక్రెట్.
0: ఇలాంటి సద్ద అవకాశాలు ఉండి కూడాను మనం వ్యర్థం చేసుకుంటున్నాం.
1: విత్ ఆల్ ద స్కోప్ ఇన్ ఇట్స్ ఎంటైరిటీ.
0: ఎప్పుడు చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే చెడ్డ తలంపులే.
1: వి ఆర్ ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్.
0: ఈ చెడ్డ తలంపులు ఎందుకు మీరు కొనుక్కొని తెస్తారు?
1: వై డు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్? వై
0: మంచిని తీసుకోండి.
1: take good.
0: Sulabanga, free guy, chetmati manchini meer enduku teesukovatam ledhu.
1: Why don't you receive that which is given?
0: Dabbu petti kodunu chettanu meer korukuntunnaru.
1: And you want to purchase things.
0: Idi chaala parapaatu.
1: You are mistaken.
0: Manchi chettanu teriyinattu murkuduga unnappudu vaade ilanti chettanu kontunnaru.
1: In fact, he is a fool who does not know what is good, what is bad.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Mee ninduku premane undali.
1: And you should be of love.
0: Premaku oka roopam ledhu.
1: Love has no form.
0: Prema oka dani koradu.
1: It doesn't desire.
0: దానికి వడ్డీకి ఇవ్వదు.
1: And it doesn't give anything.
0: అప్పు ఇవ్వదు, అప్పు పుచ్చుకోదు.
1: And it doesn't give you loan or make any debt.
0: ప్రేమ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమను ప్రేమతోనే మనం తీసుకోవాలి.
1: And you should accept love only by love.
0: కనుక ప్రేమ స్వరూపులైనటువంటి మీరు అందరినీ ప్రేమ స్వరూపులుగా చూసుకోవాలి.
1: Being embodiments of love, consider everyone as the embodiment.
0: పంచభూతములు కూడాను ప్రతి మానవుని యందు ఉంటున్నవి.
1: The five elements are present in every man.
0: ఈ పంచభూతములు కూడాను పవిత్రమైనటువంటి ఫలితాన్ని అందిస్తున్నాయి.
1: And the five elements are sacred.
0: చెడ్డను ఎక్కడే గాని అందించదు.
1: Nothing bad whatsoever.
0: కానీ మీరు దాన్ని చెడ్డగా మారుస్తున్నారు.
1: But you are converting into bad.
0: ఒకానొక సమయంలో మీరు వేరుగా భావించొద్దండి. చెడ్డ విషయాలు కూడా చెప్పవలసి వస్తుంది మీకు.
1: Don't mistake that way. Even certain things have got to be said.
0: నారదుడు విష్ణు సందర్శన కోసం వెళ్ళాడు.
1: నారద వెంట లార్డ్ విష్ణు.
0: అప్పుడు విష్ణు నవ్వుతూ, నారద ఎక్కడి నుంచి వస్తున్నారన్నాడు.
1: స్మైలింగ్లీ విష్ణు క్వశ్చన్, నారద వేర్ డు యూ కమ్ ఫ్రమ్?
0: స్వామి నాకేం ఇల్లా వాకలా భార్యా బిడ్డలా, ఎక్కడ చూసినా తిరుగుతూ ఉంటాను.
1: నారద సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యామిలీ,
0: ప్రపంచమంతా సంచరిస్తుంటాను.
1: ఐ గో అరౌండ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సంచరిస్తున్నావా, మంచిదే.
1: ఓ యు నో అబౌట్ ఫైన్.
0: రహస్యాన్ని ఏమైనా గుర్తించావా?
1: హ్యావ్ యూ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ మై క్రియేషన్?
0: స్వామి మీ చరిత్ర నేను గుర్తించుకోలేనా? తప్ప గుర్తించానన్నాడు.
1: ఐ హావ్ అండర్స్టూడ్ ద మిస్టరీ ఆఫ్ యువర్ క్రియేషన్.
0: ప్రతి ఒక్కటి కూడా నేను మంచికే సృష్టిస్తున్నాను అన్నాడు.
1: And Vishnu said, I have created.
0: నా సృష్టిలో ఏమైనా చెడ్డ నీవు చూచొచ్చావా?
1: హ్యావ్ యూ నోటీస్ ఎనీథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్?
0: నారదు యోచించాడు.
1: నారద థాట్ ఓవర్.
0: స్వామి
1: స్వామి
0: క్షమించండి, ఒక్కదాన్ని చూచాను అన్నాడు.
1: పార్డన్ మీ, ఐ హావ్ నోటీస్ సంథింగ్ బ్యాడ్ ఇన్ మై క్రియేషన్.
0: సృష్టించినటువంటిది చెడ్డదుందా?
1: ఇన్ మై క్రియేషన్ ఎనీథింగ్ బ్యాడ్? నో, నథింగ్ వాట్స్ ఎవర్.
0: ఉంది స్వామి ఒక్కటి అన్నాడు.
1: నారద సెడ్ yes, there is one that is bad. What is it?
0: మలము అన్నాడు.
1: He said fecal matter. నారద సెడ్ ఫీకల్ మ్యాటర్.
0: స్వామి దగ్గర కూడా పోవడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు గో ఎనీవేర్ నియర్ ఎక్స్క్రీట.
0: పొట్టలోనే పెట్టుకుని పోషిస్తుంటాం మేము.
1: అండ్ ఇట్ ఇస్ దేర్ విత్ ఇన్ ది స్టమక్, నో డౌట్.
0: కానీ చూస్తే సహించలేము.
1: ద మూమెంట్ యూ వాచ్ యూ కెనాట్ బేర్ ద సైట్ ఆఫ్.
0: చెడ్డది ఎందుకు మీరు సృష్టించారన్నాడు.
1: ఐ హావ్ క్రియేట్ దిస్ బ్యాడ్ ఎక్స్క్రీట.
0: అది చెడ్డదే కాదు.
1: ఇట్స్ నాట్ బ్యాడ్ రిమే.
0: ఒక తూరు పై దాన్ని అడుక్కొని రామని చెప్పాడు.
1: ఈ సెడ్ యూ గో అండ్ ఆస్ టుమారో.
0: తిరిగి ఏంటన్నా దగ్గర పోను స్వామి అన్నాడు. నా ఆజ్ఞ ప్రకారం నేను నడుచుకోను.
1: ఇట్స్ మై కమాండ్, కండక్ట్ అకార్డింగ్లీ గో.
0: సరే ఇంక ఇష్ట ఆజ్ఞ ఏం చేసేది, వెళ్ళాడు.
1: ఇట్స్ లార్డ్స్ కమాండ్, హీ వెంట్.
0: దగ్గర పోతూ ఉండకనే ఆ బలం చెప్పింది, చీ నారద అని దూరం ఉండి ఉండింది.
1: వెన్ యూ వాజ్ అప్రోచింగ్ ఫీసెస్ స్టార్టెడ్ ఆస్కింగ్ గెట్ అవుట్, డోంట్ బి ఎనీవేర్ నియర్.
0: నువ్వు నా దగ్గర రావద్దు, నువ్వు దూరం ఉండు,
1: యూ డోంట్ బి ఎనీవేర్ నియర్, గో.
0: ఏమిటి చెప్తున్నది?
1: And what is it?
0: ఎందుకు నేను దగ్గర రాకూడదని?
1: Why not?
0: నేను ఎంతో పవిత్రమైన దాన్ని.
1: I'm so sacred.
0: నిన్నటి దినము
1: yesterday
0: మంచి వంటగా ఉన్నాను.
1: I was
0: మంచి పాలగా ఉన్నాను.
1: I was a very good
0: మంచి పాయసంగా ఉన్నాను.
1: I was a
0: మంచి పాలగా ఉన్నాను. మంచి పెరుగుగా ఉండినాను.
1: I was a form of
0: curd. పవిత్రంగా ఉండినాను. భగవంతునికి అర్పితం కావించేటువంటి వస్తువులుగా ఉండినాను.
1: Yesterday I was the curd, I was the milk, the rice pudding, what not, offering to God.
0: ఒక్కతూరి ఈ మానవ సంఘం చేర్చినా నా గతి ఈ గతి.
1: The moment I join your company, this is my plight.
0: రెండవ తూరు తిరిగి నిన్ను చేర్చి ఇంకే గతి పడుతుందో, మీ దగ్గర రావద్దండి.
1: If I am were to be in your company for the second time, what is it that is awaiting for me?
0: కనుక మానవ యొక్క సంఘదోషంతో చెడ్డగా మారిపోతుంటారు. కానీ లేకపోతే ఏది చెడ్డది లోకంలో?
1: మిస్టేక్ లైస్ ఇన్ ద కంపెనీ, దేర్ నథింగ్ బ్యాడ్ యాజ్ సచ్.
0: కానీ దాన్ని సరిగా గుర్తించుకోవటం లేదు ప్రజలు.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్.
0: ఒకనొక సమయం లోపల ఏకైక కుమారుడు ఉంటున్నాడు ఒక తండ్రికి.
1: And a father has got only son.
0: ఆ కొడుకుకి ఎక్కడో తేలు కుట్టింది పాపం.
1: And he was bitten by a
0: scorpion. నాన్న తేలు కుట్టింది అని ఏడ్చుకుంటూ వచ్చాడు.
1: The son started crying because of the scorpion bite.
0: తండ్రి పరిగెత్తాడు డాక్టర్ దగ్గరికి.
1: And the father ran to the doctor.
0: పుత్రుడు అమితమైన ప్రేమ.
1: Oh, he has got intense love.
0: కొడుకు యొక్క కంటిదారాలు చూడకూడదు.
1: Well, he cannot bear the pain.
0: డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు.
1: He went to the doctor.
0: నా కొడుకు ఏడుస్తున్నాడు, ఈ తేలుకు ఏమైనా మందు ఇచ్చేసేయమని.
1: And he reported to the doctor that the son is crying because of the scorpion bite.
0: చెప్పాడు, నాయన ఈ ఆయింట్మెంట్ తీసుకుని పోయి కుట్టిన దగ్గర పోయి బాగా తిక్కుమన్నాడు.
1: అండ్ ద డాక్టర్ గేవ్ హిమ్ ఆయింట్మెంట్ అండ్ ఆస్క్ ద ఫాదర్ టు అప్లై ది ఆయింట్మెంట్ వేర్ ది స్కార్పియన్ హస్ బిటన్.
0: తెచ్చాడు పాపం.
1: ఫాదర్ బ్రాట్ ది,
0: ఎక్కడ నిన్ను తేలుకుంటుంది?
1: యాస్ వేర్,
0: ఆ మూల అన్నాడు, మూల పోయి తిక్కాడు.
1: అండ్ దే సెడ్ ఇన్ దట్ కార్నర్ ఐ వాస్ బిట్వీన్ స్కార్పియన్.
0: ఇది అర్థం చేసుకోలేనటువంటిది అర్థం.
1: దిస్ ఈస్ ది వే హౌ
0: దేహం పైన ఎక్కడ కుట్టిందో అక్కడ తిక్కమని చెప్తే తేలు ఎక్కడ కుట్టింది, మూల కుట్టింది, ఆ మూల పోయి తిక్కాడు కానీ నొప్పి పోలేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ దిస్ ఆయింట్మెంట్ దేర్ ఇన్ ద కార్నర్ ద గ్రౌండ్.
0: ఈనాటి సాధకులు కూడా అట్టే చేస్తున్నారు.
1: దట్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ టుడే.
0: ఎక్కడ ఈ దుర్గుణాలు ప్రారంభమైనాయో,
1: ద ప్లేస్ వేర్ బ్యాడ్ క్వాలిటీ స్టార్టెడ్,
0: అక్కడ నీవు చక్కగా జాగ్రత్తగా ఉండమని చెప్పి,
1: దేర్ యూ హావ్ టు రెక్టిఫై అండ్ బి ఎక్స్ట్రా కేర్ఫుల్.
0: వీళ్ళ సంఘంతో వచ్చింది, వాళ్ళ సంఘంతో వచ్చింది, ఇతరులకు నెప్పం పెడుతున్నారు.
1: యూ బ్లేమ్ అదర్స్,
0: ఇతరులను ఎవరిని కూడా మనం దూషించకూడదు.
1: నెవర్ బ్లేమ్ ఎనీబడీ,
0: ఇతరులో ఎట్టి దోషము లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్.
0: నీలో ఉన్న దోషమే నీకు బాధ పెడుతుంది.
1: ఇట్స్ ఓన్లీ యువర్ మిస్టేక్ దట్ పెయిన్స్ యూ.
0: కనుక నీ బాధ నీవు పరిహారం చేసుకో.
1: యూ వర్క్ ఫర్ యువర్ ఓన్ రిలీఫ్.
0: నీ బాధ నీవు పరిహారం చేసుకోవడానికి నీ యొక్క భావంలో నీకు సరైనటువంటి మార్గము.
1: యు సాల్వ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్, యువర్ ఫీలింగ్స్ ఆర్ ఇంపార్టెంట్ హియర్.
0: ఈ పంచభూతముల యందు ఉండేటువంటి యొక్క పరతత్వాన్ని చక్కగా అర్థం చేసుకో.
1: అండర్స్టాండ్ ది స్పిరిచువల్ ప్రిన్సిపల్ బిహైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: పంచ ప్రాణముల యొక్క తత్వాన్ని కూడా చక్కగా అర్థం చేసుకో.
1: ఆల్సో అండర్స్టాండ్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్.
0: అవి నీకు సర్వ దుఃఖములకు పరిహారం చేస్తాయి.
1: అండ్ దట్ సాల్వ్స్ ఆల్ ప్రాబ్లమ్.
0: సర్వ దుఃఖ పరిహారిణి పంచభూతములే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ మిజరీ కెన్ బి టేకెన్ అవుట్ బై ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: పరిస రూపరసగంధాదులు,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఈ రూపరసగంధాదులు ఎంత గొప్పవి.
1: అండ్ దీస్ ఆర్ సో సీక్రెట్ గ్రేట్.
0: కనుక వాటిని మనం చక్కగా అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రైట్ వే.
0: సరైన భావంతో మనం అనుభవించాలి.
1: అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ ద రైట్
0: వే. మనకు దుఃఖములు పరిహారం అవుతాయి.
1: అండ్ దెన్ యూ విల్ నెవర్ బి మిజరీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రతి ఒక్కటి మన ఎందున్నటువంటి భావదోషములే తప్ప
1: everything lies in you, the mistake is in you.
0: Padartha dosha evi levu,
1: nothing wrong with the material.
0: Anni manchive,
1: all are good for
0: manlo unnatundi chedda bhavale manaku cheddanu bodhisthundaru.
1: Because of bad feelings within you, you consider everything bad.
0: Kanuka manalo manchi bhavani abhiruddhi parchukondi.
1: Develop good feelings.
0: దైవ భావాన్ని మీరు చింతించండి.
1: ఎంటర్టైన్ డివైన్ థాట్.
0: దైవనామాన్ని స్మరించండి.
1: థింక్ ఆఫ్ గాడ్, చాంట్ హిస్ నేమ్.
0: అది నీకు దుర్గుణాలు దురభ్రస్తులను దూరం చేస్తుంది.
1: దట్ సాల్వ్స్ ఆల్ ద ప్రాబ్లమ్స్.
0: కనుక మీరు చెడ్డవి పలకకూడదు.
1: నెవర్ అండర్ టేక్ ఎనీ బ్యాడ్ యాక్షన్.
0: ఎవరిని దూషించేటువంటి పలుకులు గట్టిగా పలకకూడదు.
1: డోంట్ బ్లేమ్.
0: అవి కూడా గాల్లో చేరిపోతున్నాయి.
1: అండ్ యూ స్టార్ట్ అక్యూజింగ్ ఎనీబడీ.
0: గాల్లో చేరిపోయి ఎవరో ఒక గాల్లోపల వాళ్ళలోపల ప్రవేశిస్తున్నాయి.
1: గెట్ మిక్స్డ్ అప్ ఇన్ ది ఎయిర్, ఇట్ విల్ గెట్ ఇన్ టు సమ్ వన్ ఎల్స్.
0: వాళ్ళకు కూడా ఆవేశం వస్తుంది.
1: దే టు విల్ హావ్ సిమిలర్ థాట్.
0: కాబట్టి ఎక్కడే గాని దుర్మార్గం అనేటువంటిది, దుర్భావం అనేటువంటిది, దుశ్చింత అనేటువంటిది ఉన్న చోట మీరు చేరకండి.
1: Never be in the company of anybody who are bad, who have got bad thoughts, bad feelings.
0: Manam kudu chedda chedda padavulu upayoga pettakoddu.
1: And we too should not act in a bad way.
0: Chedda chedda choopulanta manam choodakoddu.
1: We should not have bad looks.
0: Chedda choopulu choochi em prayojanam?
1: Why bad looks?
0: Keechakudu chedda choopu choochadu.
1: Keechaka had bad looks.
0: Bhimunto talabagalu kottukunnadu.
1: And ultimately died at the hands of Bhima.
0: Chedda matalanta vinindi.
1: And all bad was heard.
0: దశరథ మహారాజు ప్రేమయ్య భార్య
1: విత్ వైఫ్ సో డియర్ టు దశరథ,
0: కైక,
1: కైక
0: మందరి చెప్పినటువంటి దుర్బోధన అంతా వినింది.
1: అండ్ హీ పేడ్ హీట్ టు ఆల్ ది వర్డ్స్ ఆఫ్ మందర.
0: వినేటప్పటికి ఆమెకు చెడ్డ పేరు వచ్చేసి.
1: అండ్ షీ గాట్ ఎ బ్యాడ్ నేమ్.
0: ఈనాడు సమాజంలో ఎవరైనా గానీ కైక అమ్మ అని పేరు పెట్టుకుంటున్నారు?
1: ఇస్ దేర్ ఎనీవన్ విత్ ద నేమ్ కైక హియర్?
0: కైక పేరే ఎవరు వచ్చింది?
1: నో వన్ థింక్స్ ఆఫ్ కైకాస్ నేమ్ టుడే.
0: కారణం ఏమిటి? చెడ్డ పలుకులు విన్నటువంటిది కాదు.
1: బికాజ్ షీ సింబలైజెస్ బ్యాడ్ లిసనింగ్.
0: కనుక నీ కైక మంచిది కాదు.
1: సో కైక ఇస్ నాట్ గుడ్.
0: చెడ్డ చూపులు చూసినటువంటి కీచకుడు మంచి వాడు.
1: కీచక విత్ బ్యాడ్ లుక్స్.
0: చెడ్డ శ్రవణం
1: అండ్ బ్యాడ్ లిసనింగ్.
0: మంచి శ్రవణం చెయ్యాలి.
1: ఆల్వేస్
0: చెడ్డ శ్రవణం చేస్తే ఎప్పుడు చూసినా కానీ దుర్యోధన దుశ్శాసనాదులు పాండవులు చెడ్డ చెడ్డ మాటలు మాట్లాడటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దుర్యోధన దుశ్శాసన
0: ధర్మమూర్తులైనటువంటి పాండవులు
1: ఆల్ బ్యాడ్ వర్డ్స్
0: చేయటం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఐ హావ్ హర్డ్ పాండవాస్ ఎంబోడిమెంట్స్ ఆఫ్
0: రైచ్యూస్నెస్. కట్టగడపడికి దుర్యోధన దుశ్శాసనాదులు కట్టగడపకి వంశమే నాశనం చేస్తారు.
1: అల్టిమేట్లీ వాట్ హ్యాపెండ్ దుర్యోధన దుశ్శాసన, ఎంటైర్ క్లాన్.
0: చెడ్డ మాటలు వినకూడదు.
1: నెవర్ లిసన్ టు బ్యాడ్.
0: ఒక చిన్న ఉద్దేశం మీకు పిల్లలకు చెప్తున్నాను.
1: ఇంపార్టెంట్ పాయింట్ స్వామి వాంట్స్ టెల్ యు.
0: ఎవరైనా వచ్చి ఇట్టు చెప్పారు అట్టు చెప్పారని కొంచెం చెడ్డ మాటలు చెప్తారు.
1: సంబడీ మే కమ్ అండ్ స్టార్ట్ టెల్లింగ్.
0: అది మీ మనసు చాలా కష్టం వేస్తుంది.
1: యూ ఫీల్ సో హర్ట్.
0: నీ మనసుకే కష్టం చేసేటువంటి మాటలు నీ ఇంకోరు చెప్పి వాడి మనసు కూడా నీవు కష్టపెట్టాలి.
1: బై లిసనింగ్ టు బ్యాడ్ వర్డ్స్ యు ఆర్ హర్ట్. వై డు యూ దెన్ అగైన్ రిపీట్ షేర్?
0: మీ అమ్మ నాన్న ఎవరో తిట్టారనుకుంటారు.
1: ఈ సంబడి అక్యూజ్ యువర్ పేరెంట్స్.
0: అది కూడా పోయి నీకు తల్లిదండ్రులకు చెప్తావు.
1: అండ్ యూ రిపోర్ట్ ది మ్యాటర్ యువర్ పేరెంట్స్.
0: వాళ్ళు కూడా చాలా బాధపడతారు.
1: దే టు ఫీల్ సాడ్.
0: కాబట్టి నీవు తల్లిదండ్రులు కూడా బాధ పెట్టిన వాడు అవుతావు.
1: అండ్ యువర్ రెస్పాన్స్.
0: చెడ్డ మాటలు వింటే దాన్ని ఇంకొకరు చెప్పకూడదు.
1: అండ్ ఇఫ్ యూ హర్డ్ ఎనీథింగ్ బ్యాడ్
0: ఎవరికి
1: చెప్పకూడదు. ఎనీబడీ.
0: అలాంటి మొట్టమొదటి మీరు భద్రం చేస్తారు.
1: ఫస్ట్ థింగ్ దట్ యూ షుడ్ నో దాట్
0: ఏదో కొన్ని యాక్సిడెంట్ గా వింటారు.
1: Accidentally you may listen. But never take it in the true sense. And don't report, share it with your friend.
0: No. So never listen to
1: bad, never speak bad way, never act in a bad way. Don't have bad looks, don't use bad words, don't have bad thoughts.
0: Swamini chudani కన్నులేలరా.
1: What for? You cannot see God.
0: కన్నులను ఇచ్చిన ఎందుకు తెలుసా?
1: You know why eyes are gifted?
0: సందులు గొందులు చూచుటక.
1: Is it only to see the
0: beauty of God? కన్నులారా కాంచేందుకురా.
1: Eyes are gifted to see the beauty of God.
0: ఎందుకు మనం వారిని విని చూడటానికి?
1: No, not staring at people. దానికోసం
0: ఇవ్వలేదు మన కన్నులు.
1: No, not for that purpose.
0: కనుక పవిత్రమైనటువంటి కన్నులు పవిత్రమైన పనుల్లో పెట్టాలి.
1: ఐస్ ఆర్ సో సీక్రెట్, విజన్ ఇస్ సీక్రెట్.
0: ఈ విధంగా పంచభూతములు కూడాను,
1: ఫైవ్ ఎలిమెంట్స్,
0: ఇందులో ప్రపంచము ప్రకృతి అనేటువంటి చాలా ఉత్తమమైనటువంటిది.
1: ది క్రియేషన్ యాజ్ ఎ హోల్ ఇస్ సో నోబుల్.
0: ఈ ప్రకృతిలో మనం పుట్టాము.
1: వి ఆర్ బోర్న్ ఇన్
0: దిస్ ప్రకృతి. పరమాత్మ యొక్క అంగము.
1: అండ్ దిస్ నేచర్ ఇస్ ది లింబ్ ఆఫ్ గాడ్.
0: కాబట్టి ప్రకృతిలో పుట్టిన మనం అందరూ కూడాను భగవంతుని యొక్క అంశంలో చేరిపోవాలి.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్ విచ్ ఇస్ ది లింబ్ ఆఫ్ క్రియేటర్, వి షుడ్ మర్జ్ ఇన్ గాడ్.
0: ఆ విధంగా ఉండినప్పుడే మీరు దైవత్వాన్ని తప్పక పొందుతారు.
1: సర్టెన్లీ యు ఆర్ రేటింగ్ డివినిటీ.
0: ప్రపంచంలో ఏది చెడ్డది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: భావాలే చెడ్డది.
1: అవర్ ఫీలింగ్స్ ఆర్ బ్యాడ్.
0: సృష్టి ఎక్కడ ఉంది చెడ్డది?
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ క్రియేషన్.
0: నారదుడు కూడా చూచింది చెడ్డది చూచాడు, కానీ నారదు చూచింది కూడా తప్పు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ది నారదస్ అబ్జర్వేషన్ టు
0: విష్ణు చెప్పింది చెడ్డ అనేటువంటి లోకంలో లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఆ చెడ్డనే బయటికి పోకపోతే నీ యొక్క ఆరోగ్యం పాడైపోతుంది.
1: ఇఫ్ ది బ్యాడ్ మ్యాటర్ ఇస్ నాట్ ఎక్స్క్రీటెడ్, ప్రపంచంలో ప్రతిదాని
0: భగవంతుడు మంచి కోసమే చేస్తున్నాడు.
1: సో ఈవెన్ దట్ ఇస్ డన్ ఫర్ యువర్ ఓన్ గుడ్.
0: ఎందులో కూడా చెడ్డదే లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ వాట్స్ ఎవర్ బ్యాడ్.
0: కాబట్టి అన్నిటినీ మంచిగా తీసుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీథింగ్.
0: నీకు ఏదైనా బాధ కలిగింది, దిస్ ఇస్ గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ, గుడ్ ఫర్ మీ అనుకో.
1: ఈవెన్ ఇఫ్ యూ సఫర్, కన్సిడర్ దట్ ఇస్ గుడ్ ఫర్ యూ.
0: దూషణ భూషణ తిరస్కార పురస్కారం అన్ని కూడా మంచిగానే భావించుకో.
1: ప్రైజ్ అండ్ బ్లేమ్ కన్సిడర్ దెమ్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అన్ని ఆనందంగా నీవు తీసుకో.
1: టేక్ దెమ్ బ్లిస్.
0: నీకు మించినటువంటి యోగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ కెన్.
0: నీకు మించిన త్యాగి మరొకటి లేడు.
1: అండ్ దేర్ ఇస్ నో వన్ దట్ యు కెన్ హూ కెన్ ఎక్సెల్.
0: మరొకటి లేడు.
1: అండ్ యువర్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్.
0: కనుక అలాంటి యోగాన్ని నీవు పొందాలి.
1: అండ్ దట్ స్టేట్ యూ షుడ్ అటైన్.
0: అలాంటి త్యాగాన్ని నీవు పొందాలి.
1: యూ షుడ్ ద వన్ ఆఫ్ సాక్రిఫైస్.
0: అలాంటి పరిశుద్ధమైన హృదయాన్ని నీవు నింపుకోవాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ హార్ట్.
0: ఈ విధంగా పంచభూతం యొక్క తత్వాన్ని చక్కగా విచారించి
1: you should investigate the five elements.
0: పంచభూతములు నా యందు కూడా ఉంటున్నాయి.
1: They are within me.
0: ఆ పంచభూతములు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: And I should make proper use
0: of them. నా విశ్వాసాలు కూడాను భగవత్ నామములో ప్రవేశపెట్టాలి.
1: As I breathe, I should sing his glory.
0: అని భగవత్ నామాన్ని చింతించు.
1: So one should sing the glory of God.
0: భజన బినా సుఖ శా

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 20th discourse on Gita Bhagavan delivered on 25th August 1984. In this discourse, Bhagavan shows us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagavan Uvacha.
1: రాజు చెప్పాడు, ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు. ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటారు.
2: ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాను చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ సెన్స్ ఆర్గన్ బీదే ది మోటార్ ఆర్గన్ ఆర్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహిక సత్యమై ఉంటుండాలి?
2: ఫర్ ఆల్ దీస్ సెన్సర్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రవాహిక ట్రూత్
1: అంతర్జ్ఞానమై ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు,
2: యూఆర్ హియర్,
1: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్,
1: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి,
2: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
1: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
2: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్, ఆల్దో యువర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
2: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఈస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
1: కారణమేమి? మనసు లేకపోవడం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే, యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సెడ్.
1: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
2: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈస్.
1: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనటం లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
2: The inner significance of describing mind as the master of sense organ is this.
1: Manasu stambhinchinadante indriyamulu ye pani kuda nu cheyali.
2: If mind is in the position of stillness, the sense organs will not
1: be sarveendriyamulu kuda nu manasuku adhinamai untunnayi.
2: All the sense organs are subservient to mind.
1: Aithe ee manasuku oka rendu roopamlo untundi.
2: Mind has two forms.
1: Okati malina manasu, rendavadi shuddha manasu.
2: One is the mind which is impure, the other one is a pure mind. You should not be aware of who your neighbor is.
1: Kanukane indriyamulaku manasu adhipati anatam lopala ide dani undunnattu antaratham.
2: The inner significance of describing mind as the master of sense.

0: சுத்தமான சோதனை.
1: One is the mind which is impure, the other one is a pure mind.
0: மனசு இந்திரியములకు లోబడినప్పుడు ఇది మలిన మనస్సు అవుతుంది.
1: When mind is subservient to the sense organs, it is impure.
0: ఇది బుద్ధికి ఆధీనమైనప్పుడు ఇది శుద్ధ మనస్సు అవుతుంది.
1: When it is subservient to intelligence, it will be a pure mind.
0: ఇది ఒకటి సహజమైనటువంటి స్వభావం, దీని తెలుపు.
1: Nature of this particular kerchief is whiteness, it is very natural to it.
0: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
1: On account of use of this kerchief, it acquires dust.
0: అప్పుడు దీనిని మలిన వస్త్రము అంటాం.
1: Then you describe it as a dusty cloth.
0: దీనిని దోగికి వేసినప్పుడు దీని మలినమును తీసివేస్తాడు.
1: When you give it to washman, he cleans it.
0: అప్పుడు దీనిని పరిశుద్ధమైన వస్త్రంగా మనము భావిస్తున్నాం.
1: Then you will be considering that as a clean cloth.
0: మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే.
1: The dirty cloth and clean cloth, they are the same.
0: మలినము చేరటం చేత ఇది మారించమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాం.
1: ద సేమ్ క్లాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్కవర్డ్ యాజ్ ఎ డర్టీ క్లాత్.
0: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రం అంటాం.
1: వన్ ఆఫ్ ది సేమ్ క్లాత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యు డిస్కవర్ ఇట్ యాజ్ ఎ ప్యూర్ అండ్ ఎ క్లీన్ క్లాత్.
0: ఇంద్రియముల యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
1: When the mind absorbs the impurities of the sense organs, it is described as an impure mind.
0: ఈ చాకలి వాడు ఈ మలినము తీసుకెళ్ళి వచ్చాడు.
1: The washerman has cleaned the dirt off the
0: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాం.
1: We describe that the washerman has given made it white.
0: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
1: He has not made it white. Whiteness is natural feature of this particular kerchief. He has only removed the dust.
0: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
1: We have to understand the meaning of these two words, చిత్తము అండ్ మనం.
0: ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యమును చేర్చుకోలేక ఉండేటువంటిది చిత్తం.
1: If the mind is not absorbing the dust and the impurities of the sense organ, it is described as
0: ananga, aneka sankalpa vikalpamuto koodinatvanti yokka samparkamto cheyinatvanti ide ee manam.
1: Mind consists of full of thoughts,
0: sankalpa vikalpatmakam manaha antaru.
1: Mind is being described as a process of thinking and that thinking process
0: manana iti manaha antaru.
1: One which thinks is described as mind.
0: Kanuka మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
1: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వారు ఆస్తాం.
1: ఇఫ్ యు టర్న్ యువర్ మైండ్ టు గాడ్, యు బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
0: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
1: Therefore, we have to make an effort to turn our mind away from the sense organs.
0: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
1: This has been described as ధ్యానం, మెడిటేషన్, యోగ అండ్ యూనియన్.
0: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
1: మైండ్ నీడ్స్ అమౌంట్ ఆఫ్ పీస్.
0: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరం.
1: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
0: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
1: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
0: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
1: ఓన్లీ విత్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్ యూ బి ఏబుల్ టు గెట్ పీస్.
0: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
1: What is the method of controlling the thoughts?
0: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనసు ప్రవేశిస్తూ ఉంటాయి.
1: Always and forever, the mind will always be going into certain sense objects and thinking of it.
0: కనుక అటు పోతున్నటువంటి మనసును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియములు నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
1: By controlling the sense organs, you have to use the mind properly.
0: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
1: This has been described as అభ్యాస యోగ.
0: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
1: ఫర్ ద వన్ హూ ఈజ్ ట్రావెలింగ్,

0: in the river, what is the skill and education which should have?
1: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత.
0: The most important skill and education which should have is swimming, knowledge of swimming.
1: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
0: If he is going on a river, if he does not know swimming, however educated he may be otherwise, he is always running the risk of
1: getting drowned. పర్యాయములు దీనిని గురించి ఒక కథ చెప్తూ వచ్చారు.
0: A number of times Swami has told a story to illustrate this.
1: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకసారి హెచ్చరిస్తాను.
0: And there are quite a few new boys, the same story may be repeated again.
1: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్లడానికి పడవనెక్కాడు.
0: ఏ పర్టికులర్ గ్రేట్ స్కాలర్ వాంటెడ్ టు క్రాస్ ద రివర్ టు అటెండ్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్.
1: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
0: ద బ్రీజ్ అండ్ ది రివర్ వర్ ఫ్లోయింగ్ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ అండ్ దేర్ఫోర్ దేర్ వాస్ ఎ లిటిల్ స్లోనెస్ ఇన్ ది ట్రావెల్.
1: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వర్ణించటం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
0: దీస్ పండిట్ ఆర్ యూజ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే హ్యావ్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రీడ్ ది స్క్రిప్చర్.
1: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
0: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
1: Kadava nadipetuvanti vaadu kevalam ee vidhamaina maatalu lekunda nishabdanga tana lakshyanni taanu pettukoni padava nadustunnadu.
0: The boatman was ferrying the boat in the river.
1: He was maatadataniki maroka vyakti ledu.
0: This pandit who was traveling in that, he did not have anyone else to speak with.
1: Appudu ee padavanto maatadadu. Emataya neekevana chadugidu telusna annadu.
0: Then he began conversation with the boatman.
1: నాకు ఏమి తెలుసు స్వామి వారు అన్నాడు.
0: ఆర్ యూ డూ యూ నో రీడింగ్ అండ్ రైటింగ్? హీ సెడ్ ఐ డు నాట్ నో.
1: అదే పిచ్చివాడా, ఈ కాలం లోపల చదువు తెలియకుండా పోతే ప్రయోజనం ఏమిటి? పల్లె పల్లెలోన ప్రభుత్వం అనేటువంటిది ఒక చదువు పాఠశాలను నిర్మిస్తుంది, కనుక నీవు కొన్ని అక్షర జ్ఞానమైన తెలుసుకునిస్తుందా అన్నాడు.
0: యూ సీమ్ టు బి క్వైట్ ఎ స్ట్రేంజ్ పర్సన్. In these days, in every village, government is establishing schools. At least you should know a little of reading and writing.
1: ఇది పొద్దుపోగొట్టుకోవటం కోసమని ఆ పడవాన్తో మాట్లాడుతూ వస్తున్నాడు.
0: Just to spend time and to while away time, this pandit began speaking to the boatman.
1: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
0: Then he put the next question. Do you know music?
1: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
0: He confessed, Swami, I do not know even that.
1: మరి పిచ్చివాడా, కావలసిన వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటుంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్స్క్రిప్ట్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
0: మ్యూజిక్
1: అదేమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు. చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
0: అరే
1: ఏమైనా ఈ దగ్గర ఏమైనా న్యూస్ పేపర్ ఏమైనా ఉందా అన్నాడు. నాకు చదివే రాదు ఆ పేపర్ తో నాకేం పని స్వామి అన్నాడు.
0: ఐ డు నాట్ హ్యావ్ ఎడ్యుకేషన్ అట్ ఆల్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎ న్యూస్ పేపర్ స్వామి?
1: చదువు లేకపోయినా కానీ ఈనాటి వ్యక్తి ఒక న్యూస్ పేపర్ సంఖ్యలో పెట్టుకుని తిరగాలి. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే ఈ యొక్క జీవితం అర్ధ భాగం గంగపాలు అన్నాడు.
0: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ది న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. This is what is just being done everywhere else. If you do not have the newspaper, you have wasted half of your life.
1: Mari konchu dooru poyindaraga, are babu ee daggara ganta unda, enta ganta ayindi annadu.
0: After going a little while, then he asked, do you have watch? Can you tell me the time?
1: Naaku chadive raakapothe ganta gattukoni neenu em chestunna babu, naa daggara gadiyaram ledu annadu.
0: When I do not know తెలియకపోయినా
1: కానీ ప్లాస్టిక్ గడియారమైనా ఒకటి చేతికి కట్టుకోవాలా, అది ఈ నాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఎ ప్లాస్టిక్ వాచ్. దిస్ ఇస్ అనదర్ ఫ్యాషన్ ఆఫ్ ద డే.
1: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంటపాలు అన్నాడు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ వాచ్ ఆల్సో, త్రీ ఫోర్స్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ టోటల్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది.
0: Meanwhile, there was a big gale.
1: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
0: The boat began swinging both sides.
1: సుడిగాలి ప్రారంభమైంది.
0: There was a cyclone.
1: ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి.
0: The river was in full flood.
1: దీని యొక్క హద్దు తప్పిపోయింది.
0: The boatman lost control.
1: తప్పిపోవటం చేత స్వామి మీకు ఏమైనా ఈత ఈత ఏమైనా వచ్చినా అన్నాడు.
0: As he lost control over the boat, he asked the question, Swami, do you know swimming?
1: అయితే మీ జీవితం పూర్తిగా గంగపాలో ఉన్నాడు.
0: హీ సెడ్ ఐ డు నాట్ నో. దెన్ హీ రిప్లైడ్, దేర్ ఇస్ ఎ టోటల్ వేస్ట్ యువర్ లైఫ్. ఇలా
1: నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రఫీ, ఈ ఫిలాసఫీ, ఈ యొక్క ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, ఈ యొక్క విద్యలు ఏమాత్రం పనికి రావాలి.
0: ఫర్ ఎ పర్సన్ హు ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్, వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ, ఫిలాసఫీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ కామర్స్, దే ఆర్ నాట్ యూస్ఫుల్.
1: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
0: ఇన్ ద డైలీ లైఫ్, ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్,
1: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
0: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ,
1: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
0: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
0: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్, హీ విల్ నాట్ బి ఏబుల్ టు ఫైండ్ ఎనీ ఫుల్ఫిల్మెంట్ ఇన్ లైఫ్.
1: కేవలం ధన కనుక వస్తువు ఆనాదులపైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
0: సో లాంగ్ యాజ్ హీ బేసెస్ హిస్ లైఫ్ ఆన్ వెల్త్, ప్రాపర్టీ అండ్ సచ్ అదర్ వరల్డ్లీ థింగ్స్, హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్ రియల్ ట్రెజర్ అండ్ జాయ్.
1: మానవుడు సాధించవలసినటువంటివి రెండు.
0: There are two things which every person has to accomplish.
1: One is the bahirmukhamainatuvanti yokka swatantram.
0: One is the external freedom.
1: Antarmukhamainatuvanti swatantram.
0: The second one is internal freedom.
1: Aithe bahirmukhamainatuvanti swatantramulaku swatantram antaru.
0: The one which is external is described as the word swatantram, independent.
1: Lokala indriyanigramulaku swatantram antaru.
0: The inner control of the senses and freedom of the inner type.
1: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
0: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్.
1: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయంతుల వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించదు.
0: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్, సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ థింగ్, you will not be able to get the real job.
1: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం మనం.
0: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెల్ఫ్ ఆర్గన్.
1: ఈ ఇంద్రియముల స్వాధీనంలో ఉండినంత కాలం కూడా మనకు స్వతంత్రము మనం పొందలేము.
0: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెల్ఫ్ ఆర్గన్, యూ డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
1: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితంలో ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
0: ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
1: అంతర్ సంబంధమైన యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
0: ఫర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్, యుడ్ హ్యావ్,
1: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం,
0: యుడ్ హ్యావ్ కంట్రోల్ ఆఫ్ మైండ్.
1: అప్పుడే అంతర్ సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కానీ అంతర్ముఖమందు కానీ ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
0: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ ఎ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్ ఓవర్.
1: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనే సత్యాన్ని మనం గుర్తించాలి.
0: యు హావ్ టు ఐడెంటిఫై వాట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హ్యుమానిటీ.
1: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపలాడుతున్నాం.
0: We will be hankering after different types of joys and pleasures.
1: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
0: వి గో అటరింగ్ ద వర్డ్ సుఖము సుఖము, విచ్ మీన్స్ హ్యాపీనెస్ హ్యాపీనెస్.
1: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు ఫైండ్ అవుట్ అండ్ సర్చ్ వేర్ దిస్ రియల్ హ్యాపీనెస్ లైక్.
1: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
0: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్.

0: get some kind of peace and happiness in the
1: ఈ శాంతి కేవలం విషయేంద్రియములతో నీకు లభించదు.
0: ఇన్ ది డైలీ లైఫ్ యు నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఇన్ ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
0: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ యు బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
1: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
0: Whoever he be, for every man, be he a theist or an atheist, there is need for having sense control.
1: Indriya udrekamulu cheta manavattu lopala aneka vidhamainatuvanti nishikshalu bayaladeerutunnayi.
0: By exciting the sense organs, all types of weaknesses one will be put to.
1: Yenadu manavattulo deham balaheenam avutundo appudu etti karyamulu kuda nu taanu cheyaleinatuvanti sthitilo untadu.
0: The moment the physical body is weaker, he would not be able to undertake any useful work.
1: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
0: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
1: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
0: సో లాంగ్ యాస్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ, హీ వాజ్ అ మైటీ హీరో, హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
1: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన ఈ శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
0: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
1: గోపికల నుండి తిరిగి అస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
0: వెన్ అర్జున వాస్ బెంగిన్ గోపికాస్ టు హస్తినాపుర ఇన్ ది ఫారెస్ట్ ది రాబర్స్ దే అటాక్డ్ హిమ్.
1: వారితో పోరాడి ఈ స్త్రీలను విడిపించుటకై అనేక విధములుగా ప్రయత్నం చేశాడు.
0: అర్జున ట్రైడ్ హిస్ బెస్ట్ టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఫ్రీ ది గోపిక ఫ్రమ్.
1: కానీ తనకు చేత కాలేదు.
0: హీ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్.
1: మహాభారత యుద్ధము లోపల మహావీరులతో యుద్ధమును పోరాడినటువంటి యుద్ధములో పోరాడి విజయాన్ని సాధించినటువంటి అర్జునుడు కేవలం అడవి కొల్లలతో పోరాడటానికి చేత కాకపోయింది.
0: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్, బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్స్ ఇన్ ది ఫారెస్ట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఇంతకాలము ఏదో నాబలము నాబలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
0: టిల్ దట్ టైమ్ అర్జున వాజ్ ఫీలింగ్ దట్ ఇట్ వాజ్ హిస్ ఓన్ బ్యాలర్ అండ్ హిస్ ఓన్ స్ట్రెంగ్ అండ్ హి వాజ్
1: ఎంజాయింగ్. ఆ బలము తన బలము కాదు,
0: బట్ ఆల్ ది బలము. But that strength was not his. It was a strength given by the divine.
1: దైవబలం ఉండినంత వరకు కూడాను తన బలంతో పాటు దైవబలమును గురించి స్వబలంగా తాను పోరాడతాడు.
0: సో లాంగ్ ఎనీ పర్సన్ హ్యాస్ ద డివైన్ పవర్ అండ్ డివైన్ స్ట్రెంగ్ బై యూజింగ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ ఆల్సో హీ థింక్స్ దట్ ఆల్ దట్ ఈస్ హిజ్ ఓన్ స్ట్రెంగ్.
1: దైవబలమును కోల్పోయిన తర్వాత అబలను కూడా రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు.
0: వన్స్ అర్జున లాస్ట్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డివినిటీ హీ వాజ్ నాట్ ఏబుల్ టు జస్ట్ డు ఎనీ స్మాల్ లిటిల్ థింగ్.
1: కనుక దైవం అంతర్భూతమై ఆత్మస్వరూపమై అనేక విధములుగా ప్రోత్సాహం ఉత్సాహములు కల్పించడం చేతనే మానవుడు అన్ని కార్యములు ఎందుకు పాల్గొంటున్నాడు.
0: మ్యాన్ హస్ బీన్ ఏబుల్ టు అండర్టేక్ మెనీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ బికాస్ డివినిటీ ఈజ్ ఇన్హెరెంట్. డివినిటీ ఆఫ్ ది ఇన్నర్ స్ట్రెంగ్త్ హస్ బీన్ ప్రొవైడింగ్ ఆల్ ది సస్టెనెన్స్ అండ్ ఆల్ ది పవర్.
1: నిజముగా ఆ దైవశక్తియే లేకుండా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యం కూడా సాధించలేడు.
0: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ అ స్మాల్ లిటిల్ టాస్క్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవర్ చేసి అంటించి పెట్టాము.
0: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
1: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
0: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
1: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అర్థమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
0: దిస్ కవర్ వాజ్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
1: అందులో రాసినటువంటి జాబ్ను కవర్ లో పెట్టావు.
0: యు హావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్సైడ్ ద కవర్.
1: అంటించినావు, పోస్ట్ వేశావు.
0: యు హావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
1: కానీ అది చేరలేదు స్వామికి.
0: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్?
1: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరములు యొక్క అందములు. ప్రధానం కాదు, స్టాంప్ లేదు దానిపైన.
0: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
1: కేవలం హాస్టల్లో రాసినటువంటి జాబు కూడాను ప్రశాంతి నిలయానికి చేరలేకపోతున్నారు.
0: Even a letter which is dropped in the hostel, it has not reached ప్రశాంతి నిలయం.
1: అదే స్టాంప్ తగిలి ఉంటుంటే ప్రశాంతి నిలయం కాదు, 1000 మైళ్ళ దూరమైన కూడా వెళ్లిపోతుంది ప్రయాణం చేస్తుంది.
0: If only it has the stamp, it is prepared to travel even 1000 miles.
1: ఈ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అందమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
0: ద పోస్టల్ డిపార్ట్మెంట్ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద టైప్ ఆఫ్ కవర్, ఆల్ ది బ్యూటీ అండ్ ఆల్ ది డెకరేషన్, ఆల్ ద నీట్ హ్యాండ్ రైటింగ్ అండ్ ఆల్ దాట్ ఈస్ నాట్ గోయింగ్ టు పే అటెన్షన్ టు.
1: కేవలం స్టాంప్ ఉందా లేదా చూస్తారు.
0: He looks into only one thing, whether this particular cover bears the stamp or not.
1: అదే విధముగాని దైవత్వం లోపల మన యొక్క పాండిత్యము కానీ, మన యొక్క శాస్త్రము కాని, మన యొక్క శక్తి సామర్థ్యములు కాని, మన ప్రావీణ్యత కాని, లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కాని దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
0: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, ఆల్ ద వెల్త్. ఇట్ ఈస్ ఓన్లీ వరల్డ్ విచ్ వి రికగ్నైజ్ బట్ నాట్ ద లార్డ్, నాట్ గాడ్.
1: కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పీహెచ్డీ తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొలతన మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ అవర్ ఓన్లీ జస్ట్ హావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఏ నంబర్ ఆఫ్ పీహెచ్డీస్ అండ్ హై స్కాలర్షిప్ ఇన్ ద సబ్జెక్ట్.
1: మనం ఈ విద్యా విధానం లోపల మనం నిత్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
0: ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వి ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
1: నిత్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గం అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట జంట ఉంటాయి.
0: ఓన్లీ సచ్ థింగ్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ, దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
1: ఆగొంగ వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకము విను.
0: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్, విల్ ఏ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్?
1: నిరుపేద వాణి పేదరికంపు పోవున విత్త ప్రభావము విన్నయంత.
0: ది మూమెంట్ ఎ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ వెల్త్, విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్?
1: రోగ పీడితుల వాణి ఔషధ మహిమకు విన్నయంత రోగం నివారణ కాగలదా?
0: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఎ పర్సన్, ఎన్ అన్హెల్తీ పర్సన్, వుడ్ ఇట్ గో ది మూమెంట్ హియర్స్ అబౌట్ మెడిసిన్?
1: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
0: బై నియర్లీ లిసనింగ్ టు ద గ్రేట్నెస్ అండ్ ది గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత అండ్ వేరియస్ స్క్రిప్చర్స్, వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్
1: విన్నటువంటి విషయములను, మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
0: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ and the things which are recognized by us, at least one or two things when we practice would be able to derive. The most important crucial thing for all these things is control of senses.
1: Arjuna, ee indriyulu nee swadhinamulo lekapoyinappudu inga neevu ee jagatlo deni neevu sadhinchagalavu?
0: Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
1: ప్రహ్లాదు కూడా చెప్పాడు అనే పర్యాలు నేను చెప్తాను. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తము గెలవనేరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కాని ఈ రాజ్యాన్ని నువ్వు సాధించదే.
0: ప్రహ్లాద స్టోరీ ఫాదర్ స్వామి చేసేది నంబర్ ఆఫ్ టైమ్ దాట్ ఓ కింగ్, ఓ ఎంపరర్, యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్,
1: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలరు?
0: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్డ్ హిస్ ఓన్ మైండ్, హౌ డు వి ఏబుల్ టు టేస్ట్ ద నెక్స్ట్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
1: కనుక ఇందులో మనము మొట్టమొదట గుర్తించవలసింది ఏమిటంటే అందరి యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారణ ద్వారా గుర్తించాలి.
0: ద మోస్ట్ important thing in the very first instance which we will have to recognize is that is the same principle of Atman is existing and installed in every heart and in every
1: సూర్యుని సమస్త లోకములకు ఒక్కొక్కడైన ఒక సూర్యుడి ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా ఉన్నది ఒకే సూర్యుడి
0: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
1: కొన్ని మట్టి కుండలు ఉంటాయి.
0: There are some pots.
1: కొన్ని పిత్తారి కుండలు ఉంటాయి.
0: There are some metal vessels. Brass vessels.
1: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
0: There are some silver vessels.
1: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
0: There are some copper vessels.
1: అన్నింటి యందు నీరు పోసి పెట్టాము.
0: We have filled all these vessels.
1: వేల కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
0: There are thousands of vessels here.
1: కానీ ఒక సూర్యుడే వెలుగుతున్నాడు పైన.
0: But there is only one sun who is shining above.
1: అన్ని కుండలు యందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
0: You are finding as if there are so many suns reflecting in
1: the సూర్యుడు ఉంటున్నారా?
0: But are you having so many suns?
1: కుండలు వేలు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
0: As the vessels are different, the reflections are many, therefore you are thinking that there are so many suns.
1: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
0: The reflected sun is only one.
1: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును. రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును. మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
0: The value of the vessels may be different. The silver vessel may be very costly and expensive. And the copper may be much less. And the earthen may be still much less.
1: Kalukane panditra madhuru paparundu varaku, kutipeda madhuru koteshwarundu varaku, ee kundalu vyathyasam untundachunu. Kani annintiyandu kudunu pratibimbinchetundi yokka surya tattvam okkate ani satyanni gurtinchali.
0: In the same way, right from a scholar to an ignorant man, right from a very wealthy man to a very poor man, the bodies may be different, but the reflected Atman, the resident of these bodies, it is one and
1: the same. The
0: vessels which may be compared to our bodies, they may be different.
1: The clothes that
0: we wear, the jewelry that we wear may be very expensive.
1: నిరుపేద వారికి ఇంటి వస్తువులు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
0: ఏ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
1: కానీ ఇవన్నీ కుండలే.
0: బట్ దిస్ ఆర్ ఆల్
1: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
0: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇదే సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
0: వన్స్ యు రికగ్నైజ్ దిస్ ట్రూత్ వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
1: ఎవరు ఎవరిపైన స్వారి చేయటం,
0: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
1: ఎవరు ఎవరిపైన అధికారం సాధించటం,
0: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
1: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
0: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
1: మన కర్తవ్యాన్ని మాత్రం మనం
0: విల్ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
1: తప్పు చేసినటువంటి వాడికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
0: పర్సన్ హెస్ కమిటెడ్ ఎనీ మిస్టేక్, ఇట్ మైట్ బి యువర్ డ్యూటీ టు షో ఇట్ అండ్ క్రిటిసైజ్ దట్ పర్టికులర్ థింగ్ ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కరెక్ట్.
1: ఇక్కడ అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
0: Ignorance is very thick and it is covering.
1: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
0: It is impossible to whatever efforts you make to reduce the thick ignorance as it is.
1: Tellavari 7 gantala samayam lopala manamu 5 adugulu untunte mana needa 50 adugulu untundi.
0: In the early morning by 7 o'clock, if you are can just see yourself, you may be 5 feet, your shadow may be 50 feet.
1: Kani 50 adugulu untunnatvanti needanu manam enta tagginchadaniki prayatnam cheyali.
0: How to reduce the length of this shadow which is 50 feet?
1: Needatho kotlaadaniki sadhyam avutunda?
0: Is it possible to fight with it?
1: Lek needam tikkite evaru vintunda?
0: Suppose they criticize and admonish it, would it listen to
1: him? Em chesina inani needa takkadu.
0: Whatever you do, the length of the shadow will not come down.
1: Suryudu perugutu vaste needa takkutu vastundi.
0: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
1: Idi ఈ సూర్యుడు పెరిగి పెరిగి పెరిగి పెరిగి ఈ శిరస్సు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ నీడ కూడా నీకు అంతర్ధానమై ఈ పాదం కింద పడిపోదు.
0: వన్స్ ది సన్ గోస్ ఆన్ రైజింగ్ రైజింగ్ రైజింగ్ వన్స్ ఇట్ ఆక్యుపైస్ ది పొజిషన్ ఆఫ్ ద హెడ్, ది షాడో కమ్స్ డౌన్ యువర్ ఫీట్ ఆటోమేటికలీ.
1: కనుక నీవు 5 అడుగులు ఉంటున్నా గానీ నీ అజ్ఞానం 50 అడుగులు ఉంటుండాలి.
0: యూ మే బి 5 ఫీట్ బట్ యువర్ ఇగ్నరెన్స్ ఈజ్ 50 ఫీట్ లాంగ్.
1: కనుక నీ బుద్ధి క్రిందములు అనేటువంటి విచారణ శక్తి అనేటువంటి సూర్యుడు పెరగాలి.
0: Therefore, you have to develop the question of inquiry so that the wisdom will grow.
1: ఇది జ్ఞాన సూర్యుడు పెరిగే కొలది ఈ అజ్ఞానం నుండి నీడ తరుగుతూ
0: వస్తుంది.
1: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
0: Then only your ignorance will be totally destroyed.
1: ఈ ఒక మార్గం.
0: This one method.
1: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉండాలి.
0: The second method is that your shadow is 50 feet.
1: ఈ నీడను వెనుక వెయ్యాలని నీడ వైపునే నీ ముఖం తిప్పి పరిగెత్తుంటే అది నీకంటే ముందుగానే పరిగెత్తిపోతుంటాలి.
0: If you want to just conquer this shadow and you turn towards the shadow and keep running,
1: కనుక ఈ నీడని ఎంత విధములుగా ప్రయత్నం చేసినప్పటికీ దీనిని వెనుక వేయలేదు.
0: యుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ పుట్ ఇట్ బిహైండ్ యూ బై రన్నింగ్ దట్ వే.
1: అయితే ఈ ముఖం నీడ వైపు లేకుండా సూర్యుని వైపు తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుక అయిపోదు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ టర్నింగ్ యువర్ ఫేస్ టువర్డ్స్ షాడో, సపోజ్ యూ టర్న్ యువర్ ఫేస్ టువర్డ్స్ ద సన్, యువర్ షాడో విల్ బి బిహైండ్ యూ.
1: మీ రెండు ఉండేటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కర్ ని చింతించు. ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ థింకింగ్ ఇగ్నోరెన్స్ విచ్ ఇస్ బిహైండ్ యూ ఆల్వేస్, ఇట్ ఇస్ బెటర్ యూ థింక్ ఆఫ్ ది సన్ ఆఫ్ విజ్డమ్, సో దట్ ఆటోమేటికల్లీ
1: ఎంతనైనా దైవం పైన మరొకసారి.
0: Therefore, one method is turn your vision towards God.
1: బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి.
0: With intelligence, increase your wisdom.
1: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
0: If you have neither of these two, your ignorance.
1: కనుకనే అర్జున, నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
0: Therefore, Arjuna, you increase your wisdom.
1: నీ అజ్ఞానం నశిస్తుంది.
0: Your ignorance will get
1: destroyed. అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
0: The moment ignorance is destroyed, this duality will vanish.
1: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
0: Once duality goes, your attachment and hatred will disappear.
1: రాగద్వేషం లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
0: If your attachment and hatred, if they disappear, then your body
1: దేహభ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
0: If there is no body consciousness, there will be no sorrow.
1: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదట రాగద్వేషములు పోవాలి.
0: If you want to overcome the body consciousness, your attachment
1: ee ragadvesham povalante ee dvandatvanni dhamsam cheyali.
0: If you attachment and hatred should go, the duality should be destroyed.
1: Ee dvandatvanni dhamsam cheyalante ajnanam nirmoolam kavali.
0: To destroy duality, ignorance must
1: be ajnanam nirmoolam kavalante jnanaanni pinchukovali.
0: If you want to reduce ignorance, you have to
1: kaduka ee jnanaadeyavuntu kaivalyam annadu.
0: Therefore it is said, only through wisdom will be able to reach the ultimate.
1: కనుక ఎట్టి జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి?
0: What type of wisdom should we develop?
1: లౌకిక జ్ఞానమా, ఆధ్యాత్మిక జ్ఞానమా?
0: Is it secular and worldly or is it
1: మన యందు మనకు ఎంతంత ఆస్తిత్వం అనేటువంటి దీని పైన నమ్మకం ఉంటుందో అప్పుడే దైవత్వం పైన కూడా అంత ఆస్తిత్వం పైన నమ్మకం వస్తుంది.
0: Only when we are having self confidence in us, we'll have confidence in the Lord.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
0: Only that person who does not believe in himself will not believe in God.
1: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
0: The person who has faith in himself will have faith in God.
1: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
0: To believe in oneself, there is need for this inquiry.
1: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెబుతున్నాను.
0: For making things very clear to the children, Swami is repeating a better thing again.
1: తెల్లవారి మనను రాత్రి పరుగునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాను.
0: రైట్ ఫ్రమ్ ది మొమెంట్ ఎ పర్సన్ గెట్స్ అప్ ఇన్ ది మార్నింగ్ టిల్ హి గోస్ టు బెడ్ ఇన్ ది నైట్, వన్ గోస్ ఆన్ టెలింగ్ మై సెల్ఫ్ అండ్ మై మైండ్
1: నేను నేను అని అంటున్నాడు. కానీ నేను ఎవరు అనే దాన్ని విచారణ చేస్తున్నాడు.
0: వన్ గోస్ ఆన్ యూజింగ్ దిస్ వర్డ్ ఐ బట్ డస్ హి నో హూ దట్ ఐ ఇస్.
1: ఇది నా దేహం,
0: దిస్ ఇస్ మై బాడీ,
1: ఇది నా బుద్ధి,
0: దిస్ మై ఇంటెలిజెన్స్,
1: నా చిత్తం,
0: దిస్ మై చిత్తం,
1: నా ఇంద్రియుడు,
0: దిస్ ఆర్ మై సెన్సెస్,
1: నా అంతఃకరణ,
0: దిస్ మై అంతఃకరణ
1: అంటున్నావు. బట్ హూ ఆమ్ ఐ, నేనెవరు అనేటువంటి దాన్ని వేసుకోవటం లేదు.
0: యు ఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యు, హూ ఆమ్ ఐ.
1: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గాని ఏమి ప్రయోజనం?
0: బట్ ఎ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ అక్వైర్స్, వాట్ ఇస్ ది యూజ్?
1: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
0: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ మే అకాంప్లిష్, వాట్ ఇస్ ది యూజ్?
1: మసట కాస్త తప్పింత ఎవరితరము?
0: Who can remove the what is written on his forehead?
1: Manda kutulu tanakal cherenedi.
0: Bad thoughts, if they were to enter into one's head.
1: Bendu varudu buddhulu bandavaru.
0: All his thinking will become dull and null.
1: Kanukani, idi naa vastram ante vastram veru nenu veru.
0: If you say that this is my kerchief, kerchief is different and I am different.
1: Adhe vidhamgane, naa deham ante deham veru nivu veru. Akkada vicharam chi, nivu evaru.
0: If you say that this is my body, your body is different, your friend. Then you inquire who you really are. You are telling that this is your body, you are not telling that your body.
1: But if you are telling that this is your body, you are not telling that your body.
0: Before you inquire who you really are, you really are occupying the
1: matter.
0: Only when there is master, there is some meaning in telling this is my body, this is my life, this is my property, etc. If there is no master who owns it, what is the use
1: of it?
0: Master is not undergoing any change.
1: అతను కదిలేవాడు కాదు.
0: He doesn't change.
1: అతను వదిలేవాడు కాదు.
0: He would not leave you.
1: కనుకని అతి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
0: Therefore, you have to just find out and recognize such a divinity through inquiry.
1: కనుకని ప్రతి మానవుడికి కూడాను మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
0: For every person, three fourths is inquiry and one fourth is సాధన.
1: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకం అవుతుంది.
0: ఓన్లీ త్రూ దిస్ ఫోర్
1: కనుక కాయాన్ని వ్యర్థము చేయక, కాయాన్ని నిరంతరం గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా పవిత్రమవుతుంది.
0: ఓన్లీ బై యూజింగ్ ద టైం ప్రాపర్లీ, బై శాంక్టిఫైంగ్ వన్ యాక్షన్, బై శాంక్టిఫైంగ్ వన్స్ బాడీ, వన్ వుడ్ బి ఏబుల్ టు రీచ్ ద గోల్.
1: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతని.
0: The most important reason for all the sorrows is the weakness of the senses.
1: ఇవి బలముగా అనుకుని తగిన కార్యములో ప్రవేశింప చేసి దీనిని ఎడమార్గం పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనము దీనిని నిగ్రహించుకోవాలి.
0: Keep the senses strong, but make them enter into the right path and have a complete.
1: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు, కానీ ఇంద్రియ నిర్మూలం అంటారు.
0: In భగవద్గీత it explains that control of senses, not destruction of senses.
1: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
0: Here it is not said renunciation of action, but renunciation of the fruit.
1: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేసే తీరాలి.
0: Therefore we cannot just renounce our action, we have to perform our action.
1: ఏ ఫలితం లేకపోయినా నేనేం చేస్తున్నాను, మమే పాత్రార్థ కర్తవ్యం దిశలోకేషికించిన మానవత్వ మాయాప్తవ్యం వర్తీయవచ్చ కర్మని, నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు.
0: Although there is no need for performing any particular work by the Lord, He is doing it. Why should not you?
1: కనుక మనం అన్ని కర్మలు చేయవలసింది.
0: Therefore, we'll have to do all the
1: senses. అన్ని ఇంద్రియములను ఉపయోగపెట్టుకోవాల్సింది.
0: We have to use all the senses.
1: అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనూ ఏ కొలతలోనూ దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
0: But by using the senses within limit, for the purpose meant, we'll have to use it.
1: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
0: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూస్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సేయింగ్.
1: ఇదే భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
0: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: దాట్ వాస్ ద 20th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ భగవద్గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagawan showed us where true happiness and peace lie. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagawan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

పద్య గద్యంబులను కూర్పగలిగియున్నా చిత్తశుద్ధియు లేకున్నా చెదునువాడు మరువబోకుడు

0: One may get by heart all sacred texts, Vedas, and one may compose beautiful poetry and even write a beautiful book. But without purity in heart, he spoils himself. Never forget this good word.
1: Divyatma Swarupulara.
0: Embodiments of divine Atma.
1: Prachina Kalamunundi. భారతీయ సంస్కృతి ధర్మాత్మకామ మోక్షములనే పురుషార్థం యొక్క తత్వములు చరిత్రకెక్కినటువంటి వేద వేదాంగమును కూడాను వల్లె వేస్తూ వస్తూ ఉన్నది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ఇన్ పర్స్యూట్ ఆఫ్ ది ప్రైమరీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ రైచియస్నెస్ వెల్త్ డిజైర్ అండ్ లిబరేషన్ people have gone through all sacred texts like Vedas.
1: Yoga Brashtra Ainatvanti Mahaniyulu Tamayokka Anubhutu Nundi Avibhavinchinatvanti Yokka Satya Suktule Vedamul.
0: Veda is the expression of truth experienced by seers and saints of those times.
1: Vit Anatvanti Dhatu Nunchi Pochinatvanti De Vedamul.
0: Veda is the derivative of the word with.
1: Veda managa jnanamu.
0: Veda means wisdom.
1: Ee jnanam anetvantidi trikalamulu yendukudanu trilokamulu yendukudanu manavu yokka yoga kshemamunu guhinchi divya jeevitanni gurinchi aneka vidhamuluga kudanu prakatistu vachindi.
0: Veda expresses all the time in all the three periods of time. In all the three worlds, it speaks of the welfare and security of mankind while ensuring the divine life.
1: Kanuka prakrutamainatvanti jeevitanni prayojanavantamainatvanti jeevitanni prakrutamainatvanti karmala chetane dinni prabodhistu vachindi.
0: For the benefit of the world, it referred to worldly acts for the worldly comforts.
1: Vedamulanetvantidi kevalamu avidyaku sambandhinchinatvantivi.
0: Veda pertains to avidya.
1: Dvaitamunaku sambandhinchinatvantivi.
0: It refers to dualism.
1: Karanam emanaga purushattvamunu puraskarinchukoni manavattvamunu venta teesukoni nitya karmalalo praveshimpa chesi dharmaatmakama mochamunu prabodhistu vachindi.
0: Basing on the divinity, it speaks to the entire humanity, the daily routine and the rituals in pursuit of the objectives of life.
1: Ee vedamulu mottamodata okkatigane untundetvanti.
0: The Veda in the beginning was one only.
1: Ananto vai vedaha anetvanti dantu ekam vedam.
0: Veda is one.
1: Inta pedda vedamunu prachina kalamulandu kevalam rushulu maatrame deenini adhyayanam chestu ee vidhamainatvanti guru srushtulu yokka paramparanga deenini abhivruddhi gavinchukuntu vacharu.
0: Such stupendous Veda is taught generation after generation and is spread.
1: Aanati manava yokka tattvamu chaala chinnadiga undetvanti.
0: The humanity was limited in its population.
1: Itti vedamu dwarane manava jeevitamu madhya lokamunandu aneka vidhamainatvanti aadarshanni nirupinchavachunani uddeshamuto ee anantamainatvanti vedamulanu ekamainatvanti vedamunu kramakramena moodu vedamulaga vibhajistu vachadu.
0: The Veda, which is one and infinite, that teaches important divine ideals to mankind, in due course of time is divided into three.
1: ఈ మూడు వేదములు యందు కూడాను మొట్టమొదట ఋగ్వేదము యజుర్వేదము సామవేదము మూడే.
0: దేర్ ఆర్ ఓన్లీ త్రీ ఇన్ ద బిగినింగ్ ఋగ్వేద యజుర్వేద అండ్ సామవేద.
1: తరుపది ఈ యజుర్వేదమునందు రెండు వేదములుగా విభజించబడినటువంటివి.
0: లేటర్ యజుర్వేద ఇస్ సబ్ డివైడెడ్ ఇన్ టు టూ.
1: శుక్ల యజుర్వేదము తర్వాత కృష్ణ యజుర్వేదము.
0: శుక్ల యజుర్వేద అండ్ కృష్ణ యజుర్వేద.
1: తదుపరియే ఆ నాలుగు వేదముల తర్వాత నాలుగవదైనటువంటి యొక్క అధర్వణ వేదమును ఆరంభించాడు.
0: లేటర్ కేమ్ ద ఫోర్త్ వేద అధర్వణ వేద.
1: కనుక ఈనాడు లోకములో ఆచార ప్రచారములతో ఉండినటువంటివి ఐదు వేదములు.
0: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రాక్టిస్డ్ అండ్ ప్రొపగేటెడ్ టుడే ఆర్ ఫైవ్ వేదస్.
1: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఈ యొక్క యజుర్వేదములో ఉండేటువంటి శుక్ల యజుర్వేదము.
0: ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేద అండ్ శుక్ల యజుర్వేద.
1: అయితే ఈ వేదములకు తొమ్మిది పేర్లు విభజిస్తూ వచ్చాడు.
0: వేద హ్యాస్ గాట్ నైన్ నేమ్స్.
1: మొట్టమొదటిది శృతి.
0: ద ఫస్ట్ వన్ శృతి.
1: ఈ శృతి అనేటువంటిది ఏమిటి? ఆనాటి కాలమునందు పేపర్ కాని లేక ప్రింటింగ్ కాని బుక్స్ కాని ఉండేటువంటివి కాదు.
0: ఇన్ దోస్ టైమ్స్ పేపర్ అండ్ ప్రింటింగ్ మెషినరీ వర్ నాట్ అవైలబుల్.
1: కేవలం గురు శిష్యుని యొక్క పరంపరంగా శ్రవణం చేసి నేర్చుకున్నటువంటిది.
0: దే ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ బై మియర్లీ లిసనింగ్.
1: కనుకనే దీనిని శ్రవణం అన్నారు.
0: Therefore, the process is listening.
1: ఈ యొక్క శ్రవణం చేసి నేర్చుకున్నటువంటి దాన్ని శృతి అన్నారు.
0: That which is learnt by the process of listening.
1: రెండవది అనుశ్రవణం.
0: Second, అనుశ్రవణం.
1: మూడవది ఆమ్నాయము.
0: Third one, ఆమ్నాయం.
1: నాలుగవది సమామ్నాయము.
0: Fourth one, సమామ్నాయం.
1: ఐదవది ఛందస్సు.
0: Fifth ఛందస్సు.
1: ఆరవది అధ్యాయము.
0: Sixth
1: అధ్యాస.
0: అధ్యాస.
1: ఏడవది గమనం.
0: Seventh గమనం.
1: నిగమాగమం.
0: నిగమాగమం.
1: ఈ విధమైనటువంటిది తొమ్మిది, నిగమం ఆగమం, ఇవి రెండు చేరి ఒక్కటి.
0: నిగమ ఆగమం.
1: నిగమాగమం అంటే ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసం లే నిగమాగమం.
0: నిగమాగమం అండ్ ఇన్హలేషన్ అండ్
1: అనగా భగవంతుని యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములకే నిగం ఆగమం అన్నారు.
0: ఇట్ ఈస్ ది బ్రీతింగ్ ప్రాసెస్ ఆఫ్ గాడ్ ఈస్ కాల్డ్ నిగమాగమ.
1: అయితే ఈ వేదములన్నీ కూడాను కేవలము ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుకు మాత్రమే సంబంధించినట్టుగా ఉన్నాయి.
0: However, all the Veda refers to the entire world and worldly affairs.
1: ఒక్కొక్క వేదమునకును మూడు సంహితములు అని విభజిస్తూ వచ్చారు.
0: Each Veda is classified into three samhitas.
1: Samhita.
0: Samhita.
1: ఈ సంహితం లోపల మూడు భాగములు బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు.
0: In Samhita, there are three parts again. Brahmana, Aranyaka and Upanishad.
1: ఈ బ్రాహ్మణం అనేటువంటిది కేవలము మంత్రస్వరూపమైనటువంటిది.
0: బ్రాహ్మణము ఇస్ ఫుల్ ఆఫ్ మంత్రాస్.
1: ఇది యజ్ఞయాగాది క్రతములకు, శుభకార్యములకు దీనిని ఉపయోగించి తద్వారా శుభమును పొందేటువంటి యొక్క యోగం, శుభమును అందించేటువంటి యోగము.
0: బ్రాహ్మణ కంటైన్ ఆల్ మంత్రస్ దట్ స్పీక్స్ ఆఫ్ ఆల్ రిచువల్స్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగ ఫార్ ఆల్ ఆస్పిషియస్ అకేషన్స్.
1: ఇంకా ఆరణ్యకము అనేటువంటిది,
0: ఆరణ్యకము
1: గృహస్థాశ్రమం తరువాత మానవుడు వానప్రస్థంలో పోయి భార్యాసమేతంగా అరణ్యములో సంచరిస్తూ అరణ్యములో ఉండినంత కాలం కూడాను తాను ఈ వేదమును అధ్యయనం చేస్తూ రావటం చేతనే దీనికి ఆరణ్యకము అని పేరు వచ్చింది.
0: అరణ్యక ఇస్ దట్ పార్ట్ విచ్ స్పీక్స్ ఆఫ్ ఎన్ హౌస్ హోల్డర్ లేటర్ హీ ఎంటర్స్ ఇన్ టు ద స్టేజ్ వాట్ యూ కాల్ వానప్రస్థ ఈజ్ అకంపనీడ్ బై హిజ్ వైఫ్.
1: వానప్రస్థ చాలా కఠినమైనటువంటి చర్యలతో కూడినటువంటిది.
0: వానప్రస్థ ఇస్ ఫుల్ ఆఫ్ ఆస్టెరిటీ.
1: సన్యాసమునకు పూర్వం వానప్రస్థము.
0: వానప్రస్థ కమ్స్ ఈవెన్ బిఫోర్ సన్యాసం.
1: వానప్రస్థములో సరి అయినటువంటి యొక్క ఆచరణలు, ప్రవర్తనలు సక్రమమైనటువంటిగా ఉండినప్పుడే సన్యాసం లోపల సరి అయిన మార్గం అనుసరించడానికి వీలవుతుంది.
0: వెన్ దిస్ స్టేజ్ ఆఫ్ వానప్రస్థ సాలిట్యూడ్ ఈస్ పర్ఫెక్ట్ అండ్ కరెక్ట్ హీల్ బి ఎలిజిబుల్ టు ఎంటర్ ఇన్ టు సన్యాస.
1: అనగా ఇరువురే గృహమును విడిచిపెట్టాలి.
0: బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ షుడ్ లీవ్ దేర్ హోమ్.
1: వదలనటువంటి యొక్క భార్యాభర్తలు ఉత్తర దిశ వైపునే ప్రయాణం జరుపుతూ పోవాలి.
0: Having left their homes, the couple should travel northward.
1: ఎంతవరకు?
0: To what extent?
1: మరణించినంత వరకు కూడాను ఉత్తరం వైపునే ప్రయాణం చేయాలి.
0: Until they die, they should walk along north direction.
1: ఏ యొక్క ప్రదేశం నుండి కాని ఒక గోడలు టాపు వేసినటువంటి ఇంటిలో నివసించకూడదు.
0: They should not live at any place where there are walls and the roof.
1: వానకు తడిచి, ఎండకు ఎండి, ఏ విధమైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ దానిని సహించుకొని, భరించుకొని, తట్టుకొని, నెట్టుకొని ముందుకు సాగినటువంటి జీవితమే ఈ వానప్రస్థ జీవితం.
0: ద లైఫ్ ఆఫ్ వానప్రస్థ ఇస్ దట్ హీ విల్ బి ఎక్స్పోజ్ టు ఆల్ ద రెయిన్ ఫాల్ అండ్ టు ద హీట్ ఆఫ్ ది సన్ బట్ యట్ హీ రెసిస్ట్.
1: అరణ్యమునందు ఉండినప్పటికీ భార్యాభర్తలు సోదర సోదరీ మండలి వలె జీవించేటువంటి వారు.
0: స్టేయింగ్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ లీడ్ ది లైఫ్ యాజ్ ఇఫ్ దేవర్ బ్రదర్ అండ్ సిస్టర్.
1: ఇంతే కాక పౌర్ణమి దినము ఒక్కొక్క పిడ్చ మాత్రమే తగ్గిస్తూ రావాలి తన ఆహారాన్ని.
0: ఆన్ ఫుల్ మూన్ డే కమెన్సింగ్ ఫ్రమ్ దట్ డే దే షుడ్ స్టార్ట్ కటింగ్ ఆఫ్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్.
1: అమావాస్య దినమునకు పూర్తి విరమించాలి ఆ భోజనం.
0: బై ది టైమ్ దే రీచ్ దట్ డార్క్ నైట్
1: అమావాస్య తిరిగి ఒక్కొక్క పిడ్చ అభివృద్ధి చేసుకుంటూ పోవాలి.
0: From that day, they should start adding on a morsel after another morsel.
1: పౌర్ణమి దినం వచ్చేటప్పటికి పూర్తి దాన్ని విరమించాలి.
0: By the time they reach full moon day, they should stop partaking.
1: ఎవరైనా దయాదాక్షిణ్యం కలిగిన గృహస్థులు వీరికి భోజనం పెట్టాలంటే తట్టలో తెచ్చి పెట్టకూడదు.
0: Anyone విత్ కంపాషన్ కెన్ నాట్ సర్వ్ ఫుడ్ ఆన్ ఏ ప్లేస్.
1: లేక వారి ఇంటిలో ప్రవేశించి భోజనం చేయకూడదు.
0: దే షుడ్ నాట్ డైన్ అట్ అదర్స్ రెసిడెన్స్.
1: ఒక ఆకులో మాత్రమే తీసుకుని
0: ఇట్ షుడ్ బి క్యారీడ్ ఆన్ ఏ లీఫ్.
1: దానిని బయటనే భుజించి
0: దే షుడ్ సీడ్ ఈట్ అవుట్ సైడ్.
1: ఆ ఆకును పారవేసేటువంటి వారు.
0: అండ్ దే షుడ్ త్రో అవుట్ ద లీఫ్.
1: ఈ విధమైనటువంటి ఒక కఠిన చర్యల చేతనే వానప్రస్థమును గడుపుకుంటూ వచ్చారు.
0: స్ట్రిక్ట్ ఆస్టెరిటీస్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ వానప్రస్థ.
1: ఇవన్నీ కూడా కేవలము గృహస్థాశ్రమునకు, బ్రహ్మచర్యమునకు, వానప్రస్థమునకు, సన్యాసమునకు, ఈ నాలుగు కూడాను ఈ ప్రాప్తమైనటువంటి చర్యలే.
0: ఆల్ యాక్షన్స్ దట్ రిలేట్ టు ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్ ఆర్ అబ్సల్యూట్లీ వరల్డ్లీ.
1: ఇవన్నీ కూడా మనస్సు నిగ్రహం కోసమనే చేసినటువంటి పనులు.
0: దే ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు కంట్రోల్ ద మైండ్.
1: అంతే కాని దైవాన్ని సాక్షాత్కరింపజేసుకునేటువంటిది కాదు.
0: దే ఆర్ నాట్ ద యాక్ట్స్ దట్ వుడ్ మేక్ యూ ఎలిజిబుల్ టు ఎంజాయ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద లార్డ్.
1: ఇది ఈ పురుషార్థమునకు ఆవరణ ఉన్నటువంటి యొక్క మహాపురుషార్థమనేటువంటి యొక్క పరభక్తి కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లైఫ్ విచ్ ఇస్ సుప్రీం.
1: పరాభక్తి వేదమును కేవలము ప్రాప్తమైన జీవితం వరకు మాత్రమే పరిమితమైపోయింది.
0: Therefore, Vedas have limited themselves to the earthly sojourn.
1: తదుపరి వేదాంతము.
0: Then comes వేదాంతం.
1: ఇది చాలా ప్రధానమైనటువంటిది.
0: This is very important.
1: ఆధ్యాత్మికులకు సరియైన గమ్యము, ఇది సరియైన ప్రారంభము.
0: ఇట్ ఈస్ ది గోల్ అండ్ ఇట్స్ ద బిగినింగ్ ఫార్ స్పిరిచువల్ ఫీల్డ్.
1: ఇది ప్రారంభము, అంత్యము రెండు కూడా ఒక్కటే.
0: ద బిగినింగ్ అండ్ ది ఎండ్ ఆర్ వన్ అండ్ ద సేమ్.
1: ఇలాంటి వేదాంతం యొక్క సహస్రమైనటువంటి వ్యక్తులను మనం తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ది డిఫరెంట్ లెవెల్స్ ప్రిస్క్రైబ్డ్ బై వేదాంత.
1: కనుక వేదాంతం అంతా కూడా మూడు విధమైనటువంటి యోగములో దీన్ని చేర్చబడినటువంటి.
0: ది ఎంటైర్ వేదాంత ఈజ్ సమ్డ్ అప్ ఇన్ టు త్రీ.
1: మొట్టమొదటిది
0: ద ఫస్ట్.
1: మనం అన్నింటినీ తెలుసుకునేదానికి ఈ మూడింటిని చాలా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాలి. పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి.
0: స్టూడెంట్ షుడ్ లిసన్ వెరీ కేర్ఫుల్లీ. ఇట్స్ ఎసెన్షియల్ టు నో దీస్ త్రీ ఇంపార్టెంట్ పాయింట్స్.
1: ఇందులో ప్రధానమైనటువంటిది మనము గుర్తించవలసినటువంటివి ఈ మూడే కూడా.
0: మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ దీస్ త్రీ దట్ వి హావ్ టు నో.
1: మొదటిది తారకం.
0: ఫస్ట్ వన్ తారకం.
1: రెండవది సాంఖ్యము.
0: సెకండ్ సాంఖ్యము.
1: మూడవది అమనస్కము.
0: థర్డ్ వన్ అమనస్కము.
1: ఇవి మూడే వేదాంతం యొక్క గమ్యములు, వేదాంతం యొక్క అంత్యములు, వేదాంతం యొక్క సారములు.
0: దీస్ ఆర్ ది త్రీ స్టేజ్ విచ్ మార్క్ ది ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి, భేచరి, మధ్యమ.
1: తర్వాత నిజమైనటువంటి యొక్క తత్వము భగవతి.
0: అండ్ భగవతి.
1: ఈ నాలుగింటి యొక్క తత్వములను చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ మస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో ద నేచర్ ఆఫ్ దీస్ ఫ్యాక్ట్స్.
1: ఈ తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకము?
1: అనేక మంది అనేక విధమైనటువంటి రీతిగా వర్ణిస్తూ వస్తుంటారు.
0: మెనీ పీపుల్ ఇంటర్ప్రెట్ ఇన్ దేర్ ఓన్ వే.
1: ఇందులో పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి.
0: ఎండ్ ఆఫ్ వేదాంత అండ్ ది ఎసెన్స్ ఆఫ్ వేదాంత.
1: తారకం అంటే ఏమిటి?
0: వాట్ డూ మీన్ బై తారకం?
1: దీన్ని కేచరి, భేచరి, మధ్యమ.
0: కేచరి,

0: పంచాత్మకమైనటువంటి యొక్క ముద్రలు ఐదు ఉంటున్నాయి. పంచముద్రలు,
1: దేర్ ఆర్ ఫైవ్ సైన్స్ పంచముద్ర.
0: ఈ పంచముద్రముల యొక్క తత్వమని చక్కగా గుర్తించి
1: వన్ షుడ్ నో క్లియర్లీ దీస్ ఫైవ్ సైన్స్.
0: దీన్ని పరిశోధన ప్రమాణముల చేత
1: విత్ ఆల్ ఇన్వెస్టిగేషన్
0: పరిశీలించి
1: ఎగ్జామిన్
0: దానిని అనుభవించి
1: ఎక్స్పీరియన్స్
0: ఇది అవసరమైనది కాదు.
1: అండ్ దెన్
0: అది దానిని తోసివేసి
1: అండ్ ఫీల్ దట్ ఇస్ నాట్ నెసెసరీ అండ్ బ్రష్ ఇట్ అసైడ్
0: నాద బిందు అనేటువంటి దానిని దర్శించి
1: హ్యావ్ ద విజన్ ఆఫ్ నాద బిందు
0: నాద బిందు
1: నాద బిందు.
0: తదుపరి
1: లేటర్
0: నిజమైనటువంటి తత్వం లోపల హంసత్వం గురించి హంసత్వము
1: హంసత్వ
0: గురించి
1: అబౌట్ దాట్ హంసత్వ
0: ఈ పరమతత్వమైనటువంటి ఒక సత్చిత్ ఆనంద తత్వాన్ని అనుభవించినటువంటి ఒక జగత్తునందు అది ఏ తారకము అంటారు.
1: అండ్ ద ఎక్స్పీరియన్స్ దట్ స్టేట్ ఆఫ్ సచ్చిదానంద ఆన్ అర్త్
0: మానవుని యొక్క మనస్సు సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమతత్వం నందు పరిపూర్ణ జ్ఞానం నందు ఈ మనస్సును లీనం చేయటమే ఇది ఒక తారకము.
1: టు అలౌ ద మైండ్ మర్చ్ ఇన్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానందం ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ తారకం.
0: దాని యందు మనసును లగ్నం చేయటం.
1: టు కాన్సన్ట్రేట్ ద మైండ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్.
0: రెండవది సాంఖ్యము.
1: ద సెకండ్ వన్ సాంఖ్యము.
0: ఈ సాంఖ్యమనగా
1: సాంఖ్యము మీన్స్
0: పంచేంద్రియ పంచప్రాణ పంచభూత పంచకోశము మనసు బుద్ధి చిత్తము అంతఃకరణ జీవము ఇవన్నీ చేరినప్పుడు 25 తత్వములుగా రూపొందుతుంది.
1: సాంఖ్యము రిఫర్స్ టు దీస్ ఫైవ్ సెన్సెస్ ఫైవ్ లైఫ్ బ్రెత్స్ ఫైవ్ ఎలిమెంట్స్ ఫైవ్ లైఫ్ షీట్స్ ద మైండ్ బాడీ ఇంటెలెక్ట్ ఇన్నర్ సెన్సెస్ మేక్ ఏ టోటల్ ఆఫ్ 25.
0: అప్పుడు వీటిని అన్నింటినీ ఒక్కొక్క దాన్ని కూడా చక్కగా పరిశీలించి
1: ఎగ్జామినింగ్ ఎవ్రీవన్
0: ఇది ఏది కూడా నేను కాదు నేతి నేతి నేతి నేతి అని దానిని విమర్శించి
1: ఇన్వెస్టిగేషన్ షుడ్ మేక్ యు నో నథింగ్ ఈజ్ ద రియాలిటీ
0: దీని వలన ఆ యొక్క ఆత్మతత్వం ఏమాత్రము గుర్తించుకోవడానికి వీలు కాదని విశ్వసించి
1: అండ్ యూ హ్యావ్ ఫెయిత్ దట్ యూ కెనాట్ నో యువర్ ఓన్ ఆత్మ
0: దానికి ఆవరణ ఉన్నటువంటి ఒక సచ్చిదానంద పరిపూర్ణ తత్వం
1: అండ్ దట్ విచ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ సచ్చిదానంద ప్రిన్సిపల్
0: అది ఏ ఆత్మ అని గుర్తించి
1: అండ్ ద నాలెడ్జ్ దట్స్ ద రియల్ ఆత్మ
0: ఆ ఆత్మనే నేను అనేటువంటి దాన్ని తెలుసుకోవాలి.
1: ద టోటల్ ఐడెంటిటీ ఆఫ్ దిస్ ఐ విత్ దట్ ఆత్మ ఈస్ టు బి నోన్
0: ఇది ఏ సాంఖ్యం యోగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సాంఖ్య యోగ
0: అనగా
1: మీనింగ్
0: ఇది కేవలము బహిర్ముఖమైనటువంటి అంతర్ముఖమైనటువంటి యొక్క సర్వేంద్రియములను కూడా మనం విచారణ చేయాలి.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ఎ థరో ఎంక్వైరీ ఆఫ్ ద ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సెన్సెస్.
0: తదుపరి అమనస్కము.
1: నెక్స్ట్ వన్ ఇస్ అమనస్కము.
0: ఈ అమనస్కం అంటే ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై అమనస్కం?
0: ఈ పంచభూతములతో చూసినటువంటి ఈ ప్రపంచమంతా కూడాను దృశ్యకల్పితమైనటువంటి ప్రపంచమంతా కూడాను బ్రహ్మనే తప్ప మరొకటి లేదు రెండవది లేదు అది ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు.
1: యూ సీన్ దిస్ వరల్డ్ విత్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్ ఓవర్ దేర్ ద ఫ్లీటింగ్ ద ట్రాన్సియంట్ వరల్డ్ అవుట్ సైడ్ ఈజ్ నథింగ్ బట్ బ్రహ్మ అలోన్ ఓన్లీ వన్ బ్రహ్మ నాట్ టూ ఇట్స్ ఓన్లీ వన్
0: బ్రహ్మ బ్రహ్మనే
1: ది ఎంటైర్ క్రియేషన్
0: రెండవ పదార్థమే లేదు
1: దేర్ ఇస్ నో సెకండ్ వన్ దేర్
0: అలాంటి స్థితి లోపల విచారించేటువంటి మనసు కూడా లేదు.
1: వీ డోంట్ హ్యావ్ దట్ మైండ్ టు థింక్ దట్ డీప్ ఎనఫ్
0: సంకల్ప వికల్పం ఉండినప్పుడే ఈ జగత్తులో అనంతం కనిపిస్తుంది.
1: వెన్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ యూ ఫైండ్ ది ఇన్ఫినిటీ ఓవర్ దేర్
0: అనంతం లేక ఏకంగా ఉండినప్పుడు మనస్సే లేదు.
1: వెన్ దట్ ఇన్ఫినిటీ బికమ్స్ ఓన్లీ యూనిటీ
0: ఏది చూసినా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ యూ సీ
0: ఏది విన్నా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ లిసన్
0: ఏది దర్శనా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ యూ థింక్ ఇస్ బ్రహ్మ
0: ఏది పలికినా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ యూ
0: ఏది చేసినా బ్రహ్మనే
1: వాట్ ఎవర్ ఇస్ డన్ ఇస్ బ్రహ్మ
0: ఎక్కడ నడిచినా బ్రహ్మనే
1: వేర్ ఎవర్ యూ గో ఇస్ బ్రహ్మన్.
0: కనుకనే అంతా బ్రహ్మమయమైనప్పుడు ఇంకా మనస్సు అనేటువంటిది లేనే లేదు.
1: వెన్ ఎవ్రీథింగ్ ఇస్ బ్రహ్మన్ దేర్ ఇస్ నో మైండ్
0: రెండవది ఉండినప్పుడే అప్పుడు ఈ యొక్క సంకల్ప వికల్పం బయలుదేరుతుంటాయి.
1: వన్స్ యూ ఫైండ్ ది సెకండ్ వన్ ఎగ్జిస్టింగ్ దెన్ దేర్ విల్ బి స్కోప్ ఫర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్
0: కనుకనే థాట్స్ కు అవకాశం లేదు కనుకనే ఇది అమనస్కము అన్నారు అనగా మనసు లేనటువంటి స్థితి.
1: సిన్స్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ థాట్స్ ఇట్ ఈస్ కాల్డ్ అమనస్కం ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్.
0: ఈ పరిస్థితి యందు ఒక్క ప్రేమ మాత్రమే ఉంటుంటుంది.
1: అట్ ది స్టేజ్ ఓన్లీ లవ్ ఎగ్జిస్ట్
0: ఆ ప్రేమనే సత్యము.
1: దట్ లవ్ ఈస్ ట్రూత్
0: ట్రూత్ లవ్ ఈ రెండు ఒక్కటే.
1: ట్రూత్ అండ్ లవ్ ఆర్ వన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సర్వము కూడా శూన్యమైపోతుంది జగత్తు.
1: Because of the combination of love and truth, the whole world comes down to nothingness.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: యశోద వీధి వీధి తిరుగుతూ

0: యశోద వాజ్ మూవింగ్ అబౌట్ స్ట్రీట్ టు స్ట్రీట్.
1: ఎక్కడ కృష్ణుడు ఉన్నాడు, ఎక్కడ పోయినాడు కృష్ణుడు అని వెతుకుతూ ఉంటుండాలి.
0: షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ కృష్ణ వేర్ హీ హాస్ గాన్.
1: అనగా కృష్ణుడు ఒకే శరీరంతో ఉన్నాడు కలిగినే ఇక్కడ సెర్చింగ్.
0: కృష్ణ హ్యాస్ గాట్ వన్ బాడీ, దిస్ వర్డ్ సర్చింగ్ హ్యాస్ కమ్.
1: కనుక ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వెతుకుతూ వచ్చింది.
0: షీ హాస్ బీన్ ఇన్ కంటిన్యూస్ సర్చ్ ఆఫ్ కృష్ణ.
1: ఎక్కడ చూసినా కృష్ణుడే ఉంటే వెతకనక్కర్లేదు కదా.
0: సిన్స్ కృష్ణ ఇస్ ఎవ్రీవేర్ యూ డోంట్ నీడ్ టు సర్చ్.
1: కానీ ఒకే దేహంతో ఉండటం చేత ఈమె దాన్ని వెతుకుతూ పోతుండాలి.
0: సిన్స్ హెస్ పుట్ ఆన్ వన్ బాడీ, షీఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
1: ఎదురు వచ్చింది రాధ.
0: రాధ కేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్
1: అమ్మా. రాధమ్మ, మా బారుణ్ణి ఏమైనా మీరు చూచారా, మా గోపాలుడు ఏమైనా మీ ఇంటికి వచ్చాడా అని ప్రశ్నించింది.
0: యశోద ఆస్క్డ్ రాధ, హ్యావ్ యూ సీన్ కృష్ణ, హ్యాస్ హీ కమ్ టు యువర్ హోమ్.
1: అన్ని వీధులు తిరిగాను.
0: ఐ వెంట్ రౌండ్ ఆల్ స్ట్రీట్.
1: అందరి ఇంటూ చూచాను.
0: ఐ హావ్ సీన్ ఎవ్రీవేర్.
1: కానీ ఎక్కడా కనిపించలేదు నా కృష్ణుడు.
0: ఐ కుడ్ నాట్ ఫైండ్ కృష్ణ ఎనీవేర్.
1: మీకు ఎక్కడైనా కనిపించాడా అనింది.
0: డిడ్ యూ సీ హిమ్?
1: ఒక్కతూరి కన్నులు మూసుకుంది కృష్ణ అని స్మరించింది ప్రేమతో.
0: షీ క్లోజ్డ్ హర్ ఐస్ విత్ ఇంటెన్స్ లవ్. షీ జస్ట్ చాంటెడ్ నేమ్ కృష్ణ.
1: ఒక్క క్షణంలో కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడ.
0: ఇన్ ఏ మూమెంట్స్ టైం కృష్ణ అపియర్డ్ దేర్.
1: చూచింది యశోద.
0: యశోద సా.
1: అరే కృష్ణుడు కేవలము నా కుమారుడు.
0: కృష్ణ ఇస్ మై సన్.
1: కృష్ణుడికి నేను తల్లి.
0: ఐఎమ్ హిజ్ మదర్.
1: తల్లి ప్రేమ కంటే అన్యుని ప్రేమ ఏమాత్రము పెద్దది కాదని భావించాను ఇంతకాలము.
0: ఐ కన్సిడర్ సో లాంగ్ దట్ నో లవ్ ఎక్సిస్ట్.
1: నాకంటే అమితంగా కృష్ణుడిని ప్రేమించేటువంటి వారు జగత్తులోనే లేరని అహంకారపడ్డాను.
0: ఐఎమ్ హైలీ ఈగోయిస్టిక్ బికాస్ ద ఫీలింగ్ దట్ నో వన్ వుడ్ లవ్ యాజ్ మచ్ ఐ లవ్ హిమ్.
1: కానీ నీ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదని నేను గ్రహించుకోలేకపోయాను.
0: ఐ కుడ్ నెవర్ అండర్స్టాండ్ ద మైటీ పవర్ ఆఫ్ యువర్ లవ్.
1: ఈ ప్రేమలో ఇంత శక్తి ఉన్నదా? స్మరించిన తక్షణమే ప్రేమతో సాక్షాత్కరించడం అనేటువంటి జరుగుతూ ఉండాలి.
0: యు ఫైండ్ ద మేనిఫెస్టేషన్ బై మియర్ థాట్ ఆఫ్ దాట్.
1: అయితే ఈ ప్రేమ ఎట్టిది రాధ ప్రేమ?
0: వాట్ సార్ట్ ఆఫ్ లవ్ ఇస్ దట్ ఆఫ్ రాధ?
1: పరిశుద్ధమైన,
0: ప్యూర్,
1: పవిత్రమైన,
0: సేక్రెడ్,
1: అహంకార రహితమైనటువంటి ప్రేమ కనుకనే అప్పటికప్పటికే సాక్షాత్కరించాడు.
0: ఈగోలెస్, దేర్ ఫోర్ కృష్ణ మేనిఫెస్టెడ్ దేర్.
1: హృదయంలో ఏమైనా మాలిన్యం ఉంటే, అహంకారమే ఇందులో ఉంటే ఎన్ని గంటలో, ఎన్ని దినములో, ఎన్ని సంవత్సరంలో, ఎన్ని యుగములో ప్రయత్నించినప్పటికీ భగవంతుడు సాక్షాత్కరించాడు.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో ఇన్ అవర్ హార్ట్, షీ మైట్ ప్రే ఫర్ అవర్స్ అండ్ డేస్ అండ్ ఇయర్స్, గాడ్ విల్ నెవర్ అపియర్.
1: యశోద రాధ చేతులు రెండు గట్టిగా పట్టుకుని, అమ్మా, ఇంతకాలము నాలో ఉండినటువంటి అహంకారమును ఈనాడు అజ్ఞానమనేటువంటి యొక్క నేత్రములు నాకు తెరిపించావు.
0: యశోద కాట్ హోల్డ్ ది హ్యాండ్స్ ఆఫ్ రాధ అండ్ సెడ్, యూ ఓపెన్ మై ఐస్ బికాస్ ఐ వాజ్ ఆల్వేస్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ దిస్.
1: నాకంటే అమితంగా ప్రేమించేటువంటి వారు జగత్తులో ఎన్నో మంది ఉంటున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ దర్ మెనీ మెనీ లాట్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ కృష్ణ మోర్ దాన్ ఐ లవ్ హిమ్.
1: కనుక నేనే నాకే పెద్ద ప్రేమ అని భావించుకున్నాను ఇంతకాలం.
0: ఐ కన్సిడర్ దట్ మై లవ్ ఇస్ సుప్రీమ్ అండ్ టాప్ మోస్ట్.
1: ఇది నా పొరపాటు,
0: ఇట్స్ మై మిస్టేక్.
1: కనుక నీ వంటి యొక్క ప్రేమను నాకు కూడా నువ్వు బోధించమని చెప్పింది యశోద.
0: యశోద ask Radha to teach the same principle of love.
1: Radha cheppindi, amma idi okaru bodhinchetundidi kaadu.
0: Radha said it can
1: okaru deenini andinchetundidi kaadu.
0: It can not be passed on by anybody.
1: Kanuka idi tama yokka tattvamunu taamu gurtinchukoni krishnundi paripurnanga vishwasinchinappude ee prema neeku abhirudhi avutundi annadi.
0: Each one has to understand, experience for one's own self with full love.
1: Tarvata krishnudu intiki vachin tarvata,
0: after Krishna returned,
1: కృష్ణుడిని గట్టిగా పట్టుకుని,
0: షీ హగ్డ్ హిమ్.
1: కృష్ణ, పెట్టినది తినవు.
0: కృష్ణ, యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: పెట్టినది తినవు.
0: యూ డోంట్ ఈట్ వాట్ ఐ సర్వ్.
1: ఒల్లల పుట్టలకును పోయి పట్టెళ్ళుగా లో గుట్టున తినదవు నీతో పుట్టెను రట్టెల్ల కృష్ణ.
0: యూ విజిట్ ద హౌసెస్ ఆఫ్ కౌహర్డ్ బాయ్స్ అండ్ ఈట్ సీక్రెట్లీ ఫిస్ట్ఫుల్ ఆఫ్ బటర్.
1: నే పెట్టితే తినవు, విన్నా.
0: You don't eat the butter.
1: మన ఇంటి నిండుకు వెన్న ఉంటుండాలి.
0: We have so much of butter.
1: మన ఇంటి వెన్న నీవు భుజించవు.
0: You don't eat our own butter.
1: కానీ ఇతరుల ఇంటికంతా పోయి వారు తరుముకొని వస్తున్నప్పుడు వారి వెన్న నీవు భుజిస్తున్నావు.
0: Though people are hunting you, they are running after you, still you eat in secret.
1: అనగా దీని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance of this?
1: తల్లి అయినా తన ఇల్లు అయినా కూడాను తనకు ప్రీతి కాదు, భక్తుల యొక్క ప్రీతినే తనకు చాలా ప్రీతి.
0: It only means it is not the mother, it is not his home that are important, it is the heart of the devotee which is most important.
1: Kanukane ahankara rahitamai nirmalamai nishwarthamai undina premanu manam abhruddhi gavinchukunnappudu tatchadame chanam kuda ninka kaalam akkarledu appadikappudike daivam pratyaksham avutadu.
0: When once we develop, That egoless, sacred, pure, selfless love, God will manifest in a moment of time.
1: ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక దేహ సంబంధమైనటువంటి భ్రాంతి చేతనే ఇన్ని విధమైనటువంటి అవస్థలు గురి అయిపోతున్నారు భక్తులు కూడా.
0: Devotees suffer because of their body attachment.
1: కొన్ని మిలియన్ ఇయర్స్ ముందుగా
0: prior to millions of years ago
1: సూర్యుడు పగిలినాడట. హీలియం అనేటువంటిది ఎక్కువ ఇదైపోయి సూర్యుడు పగిలిపోయాడట.
0: Because of excess of helium, sunburst.
1: సూర్యుడు పగిలిపోయినప్పుడు అవన్నీ ముక్కలు ముక్కలుగా తయారైపోయినాయట.
0: Sunburst into pieces.
1: ఆ ముక్కలు ముక్కలుగా తయారైనటువంటివే స్టార్స్.
0: That these pieces of sun are the stars.
1: ఆ స్టార్స్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ స్టార్స్,
1: ఈ మిల్కీ వేస్ అంటున్నారు,
0: ది మిల్కీ వే,
1: అవి కూడా సూర్యుడు పగిలిపోయినప్పుడు ఆరంభమైనటువంటి యొక్క బిందువులే.
0: దే ఆర్ ఆల్సో ది పీసెస్ ఆఫ్ ది సన్.
1: అయితే ఎప్పుడు దీనికి జననము మరణము ఉంటాయి?
0: Then when can you decide?
1: ఒక ఆకారం ఉన్నప్పుడే దీనికి జనన మరణాలు ఉంటుంటాయి.
0: When there is a form, there is a birth and death.
1: కానీ ఆకారం పోయినప్పటికీ కూడాను ఇది శాశ్వతంగా ఉంటుంటాయి.
0: Though the form is gone, it remains permanent.
1: ట్రూత్ ఉన్నాడు.
0: That is truth, he said.
1: ఎట్టనగా ఒక చిన్న ఉదాహరణము,
0: a small example.
1: ఆవు అని ఒక పేరు పెట్టాం మనం, కౌ.
0: We have given a name, ఆవు కౌ.
1: ఆవు మరణించిన తర్వాత కూడా ఆవు అనే శబ్దం మరణించదు.
0: Even after the cow dies, the name of a cow remains.
1: మనిషి అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి మరణించినా కానీ ఆ పదం మరణించదు.
0: The name human remains even after the human being dies.
1: అదే రీతిగానే ఆత్మ అనేటువంటిది ఒక ఆకారం ధరించినప్పుడు ఆకారం పోయినప్పటికీ ఆ ఆత్మ అనేటువంటిది మరణించదు.
0: Therefore, atma, when it takes upon a body, it may remain, but it exists even after the body is gone.
1: Ante kaakunda satyanveshan salpali,
0: one should be in
1: satyanni anveshan salpali satyam, kaani satyanni manam anveshinchukonakkaraledu.
0: In fact, we don't need to be in
1: satyam. Sarvatra undinatvanti satyanni ekkadane manam anveshinchedi.
0: When truth is everywhere, where do you search for it?
1: Yeni chotaithe manam anveshinchalpali.
0: At a place which is not present, you can search elsewhere.
1: కనుక సత్యం అనేటువంటి పలికిన పలుకు మాత్రం నాశనం కావచ్చు, కానీ సత్యం నాశనం కాదు.
0: ద వర్డ్స్ ఆఫ్ ట్రూత్ వాట్ యు స్పీక్ మే వానిష్, బట్ నాట్ ద ట్రూత్ యాజ్ సచ్.
1: అదే విధముగానే
0: లైక్ వైజ్
1: ఈ బ్రహ్మతత్వం అనేటువంటిది ఏనాటికి కూడా మార్చేటువంటిది కాదు, మారేటువంటిది కాదు.
0: లైక్ వైజ్ ద నేచర్ ఆఫ్ బ్రహ్మన్ ఈజ్ చేంజ్లెస్,
1: ఎప్పటికీ ఉండేటువంటిది బ్రహ్మతత్వం.
0: ఇట్ ఎగ్జిస్ట్ ఆల్ ది టైమ్.
1: శబ్ద రూపంలో ఉంటుంటాది,
0: ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్.
1: కాంతి రూపంలో ఉంటుంటాది,
0: ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్.
1: చలన శక్తిలో ఉంటుంటుంది,
0: ఇన్ ది ఫార్మ్ వైబ్రేషన్.
1: నాట్ వైబ్రేషన్, మూవ్మెంట్, చైతన్యం.
0: అవేర్నెస్,
1: అవేర్నెస్,
0: అవేర్నెస్.
1: దానికి ఒక కాన్షియన్స్,
0: కాన్షియన్స్,
1: కాన్షియస్నెస్,
0: కాన్షియస్నెస్.
1: ఇవన్నింటి రూపంలో కూడా ఉంటుంటుంది,
0: ఇన్ ఆల్ దీస్ వేరియస్ ఫార్మ్స్.
1: ఏ రూపమని దాన్ని మనం నిర్ణయించేకవుతుంది?
0: హౌ డు యు డిసైడ్ ఇట్ స్పెసిఫిక్ ఫార్మ్?
1: అన్ని రూపములు కూడా ఈ యొక్కది సత్యమే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ ట్రూత్.
1: దీనిని వేదాంతం ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ ఇస్ టాట్ బై వేదాంత.
1: దీనిని మరొక రీతిలోపల ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతమకు స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం తారకం తారకం. ఎరుకుమని పనకుండా జాగ్రత్త నిరతమకు స్వప్నాశ సుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుగను జీవాత్మ జడివిడే తారకం ఇది తారకం. ఎరుకు మరుపు అనకుండా
0: వితౌట్ ఎనీ నాలెడ్జ్ ఆర్ ఫర్గెట్ఫుల్నెస్ వితౌట్
1: నిరతము స్వప్న సుశక్తిలో కూడాను జాగ్రత్త స్వప్న సుశక్తిలేందు కూడాను
0: ద వేకింగ్ స్టేజ్ ద డ్రీమింగ్ స్టేజ్ అండ్ ద డీప్ స్టేజ్
1: అరమరాలు లేకుండా ఎప్పుడు
0: వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఆర్ డిస్టర్బెన్స్
1: తరచుగాను
0: క్వైట్ ఫ్రీక్వెంట్లీ
1: జీవాత్మ జడివిడి తారకం అన్నాడు.
0: ఇట్ ఈస్ ది ఇండివిజువల్ సోల్ ఆత్మ దట్ ఇస్ తారకం.
1: అనగా ఈ పంచేంద్రియములతో కాని
0: నాట్ విత్ ది ఫైవ్ సెన్సెస్,
1: ఈ పంచభూతములతో కాని
0: నాట్ విత్ ది ఫైవ్
1: పంచకోశములతో కాని
0: నాట్ ఫైవ్
1: పంచ ప్రాణములతో కాని
0: నాట్ ఫైవ్ లైఫ్
1: కూడినది కాదు ఈ తారకం.
0: తారకం ఇస్ నాట్ వన్ విత్ దీస్ ఫ్యాక్టర్స్.
1: ప్రాణ అపాన వాన ఉదాన సమాన ఈ పంచ ప్రాణములకు కూడా సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నథింగ్ టు డూ విత్ దీస్ లైఫ్ ప్రిన్సిపల్స్ ఫైవ్ ఆఫ్ దెమ్.
1: ప్రాణ అపాన
0: వ్యాన
1: ఉదాన
0: ఉదాన
1: సమాన ఈ రకమైనటువంటి ప్రాణములంతా కూడా కేవలం దేహమును మాత్రమే సంబంధించినటువంటివి.
0: దీస్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్స్ పర్టైన్ టు ది బాడీ.
1: కనుక దీనికి ఏమాత్రము సంబంధం ఉండేటువంటిది కాదు.
0: బట్ దిస్ ఇస్ దిస్ ఆత్మ
1: బ్రహ్మతత్వమైనటువంటిది సర్వత్రా ఉండేటువంటిది.
0: దిస్ బ్రహ్మ నేచర్ బ్రహ్మ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: అన్ని రూపములు ఎందుకు ఉన్నది బ్రహ్మనే.
0: బ్రహ్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్
1: అన్ని పదార్థములు ఎందుకు ఉండేటువంటిది బ్రహ్మనే.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాటర్.
1: కనుకనే ఈ మ్యాటర్ అనేటువంటిది అంతా మ్యాటరే.
0: So everything is matter.
1: ఈ దేహం అని అనుకుంటున్నారు, దేహం కూడా ఒక మ్యాటరే.
0: యు థింక్ ఇట్ ఇస్ బాడీ, బాడీ ఇస్ ఆల్సో మ్యాటర్.
1: ఈ బాడీ ఎట్లా మ్యాటర్ అని చెప్పడానికి వీలవుతుంది?
0: హౌ డు యు సే ద బాడీ ఇస్ ద మ్యాటర్?
1: ఈ మ్యాటర్ అనేది బాడీ కావాలనుకుంటే డాక్టర్స్ కూడా మీరు చక్కగా విచారించండి.
0: If you want to know this body's matter, you can find out from doctors.
1: 4 lux soaps.
0: 4 lux soaps.
1: 9 2-inch nails.
0: 9 2-inch nails.
1: 2 buckets of water.
0: 2 buckets of water.
1: 1 bucket of chunnam.
0: 1 bucket of chunnam or lime.
1: 900 matchsticks of phosphorus.
0: 900 matchsticks phosphorus.
1: Tarvata 5 pencils lead.
0: And lead present in 5 pencils.
1: ఆపైనా 8 cells యొక్క సీసము. ఇవన్నీ చేరితేటప్పటికి ఇది ఒక దేహంగా తయారవుతుంది.
0: ఆల్ టుగెదర్ కాన్స్టిట్యూట్ ద బాడీ.
1: ఈ మ్యాటర్స్ అంతా చేస్తే కూడా 2 rupees వేల కూడా ఉంటుండదు.
0: ద వాల్యూ ఆఫ్ ది టోటల్ మ్యాటర్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ 2 rupees.
1: 2 rupees మ్యాటర్ లోపలనే మిలియన్స్ ఆఫ్ వాల్యూ చేసేటువంటి బాడీ తయారవుతుంది.
0: విత్ దిస్ 2 rupees ఆఫ్ మ్యాటర్ మిలియన్స్ కాస్ట్ వర్త్ ఆఫ్ ది బాడీ.
1: బాడీ చేయవచ్చును ఈ పదార్థములతో.
0: కానీ
1: ఈ బాడీకి వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుంది?
0: బట్ వేర్ ఫ్రమ్ యూ గెట్ వైబ్రేషన్ దట్ గోస్ ఇన్ టు ది బాడీ?
1: అదే బ్రహ్మతత్వము.
0: దట్ ఈస్ బ్రహ్మ.
1: ఈ యొక్క బాడీ అనేటువంటిది మ్యాటర్ తో కూడినటువంటిది 4 నెలల 9 దినములు జరిగిన తర్వాత ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమైపోతుంది తల్లి గర్భంలో.
0: ద వైబ్రేషన్ ఎంటర్స్ ఇన్ టు ద వూంబ్ ఆఫ్ ది మదర్ వెన్ ది చైల్డ్ ఈస్ 4 months 9 days.
1: అప్పుడే ఈ వైబ్రేషన్ అక్కడ ప్రారంభమవుతుంది ప్రాణశక్తి.
0: దెన్ వైబ్రేషన్ దిస్ లైఫ్ బిగిన్స్.
1: అంతవరకు కేవలము ఒక ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
0: టిల్ దెన్ ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఇది ఒక ఓవల్ ఇది కూడా కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ఈవెన్ ఓవల్ షేప్.
1: ఫుట్బాల్ మాదిరి ఉంటుంటుంది.
0: ఇట్ ఈస్ ఆఫ్ ది షేప్ ఆఫ్ ఎ ఫుట్బాల్.
1: ఎప్పుడు ఈ వైబ్రేషన్ ప్రారంభమైందో అప్పుడు తిరగడానికి ప్రారంభమవుతుంది.
0: As vibration enters, it starts movement.
1: ఈ తిరగటం ప్రారంభమైన తర్వాత ఓవల్ షేప్ అవుతుంది.
0: As it starts to move, it becomes oval
1: shape. ఈ వైబ్రేషన్ ఎక్కడ నుంచి వస్తుందాది?
0: Where from you get
1: it? తల్లి ఏమైనా లోపలికి పంపిస్తుందాదా?
0: Has mother sent in any way?
1: ఎవరు పంపించేటువంటిది కాదు.
0: No one can send it in.
1: ఇది కేవలము ఈ మ్యాటర్ నుంచి ఆ యొక్క ఎనర్జీ అక్కడ లోపల ప్రారంభమవుతుంది.
0: The energy started out of this matter within.
1: ఈ మ్యాటర్ ప్లస్ ఎనర్జీ రెండు చేరినప్పుడే బాడీ తయారవుతుంది.
0: మ్యాటర్ ప్లస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ద బాడీ.
1: ఈ బాడీ యొక్క తత్వం లోపల బ్రహ్మతత్వము మాయాతత్వము ఈ రెండు కూడా ప్రవేశిస్తుంటాయి.
0: ఇన్ దిస్ బాడీ యు ఫైండ్ దీస్ 2 principles, వన్ ఆఫ్ బ్రహ్మన్, ద అదర్ వన్ ఇల్యూజన్.
1: దాన్ని ఇల్యూజన్ అనకూడదు, కానీ మాయను మాయనిగానే చెప్పాలి.
0: మాయా
1: ఇటువంటి రెండింటి యొక్క చేరిక అనేటువంటిదే తారకంగా రూపొందుతుంది.
0: Therefore, combination of Brahma and Maya is
1: ఇది వేదాంతమునందు చాలా రహస్యమైనటువంటి సూక్ష్మములు.
0: ఇన్ వేదాంత దేర్ ఆర్ సీక్రెట్స్, సటిల్ సీక్రెట్స్.
1: ఇలాంటి యొక్క తత్వాన్ని మానవత్వంగా మనం విశ్వసిస్తున్నాము.
0: వీ టేక్ ఇట్ ఎస్ ది హ్యూమన్ లైఫ్.
1: ఇది మానవత్వం కాదు, బ్రహ్మత్వమే.
0: ఇట్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్, ఇట్ ఇస్ బ్రహ్మన్.
1: ఇక్కడ ఒక మైక్ ఉంటుండాలి.
0: హియర్ యూ ఫైండ్ ద మైక్.
1: అయితే ఈ మైక్ లో నేను మాట్లాడుతుంటే మీ అందరికి వినిపిస్తుండాలి.
0: యాజ్ భగవాన్ స్పీక్స్ హియర్ యు ఆర్ ఆల్ ఏబుల్ టు హియర్.
1: మైక్ ఉంది.
0: దేర్ ఇస్ మైక్.
1: నేను మాట్లాడుతున్నాను
0: భగవాన్ స్పీక్.
1: కానీ కరెంటే లేకపోతే మీకు ఎవరికి వినిపించదు.
0: వెన్ దేర్ ఇస్ నో కరెంట్ ఆర్ పవర్ యూ కెనాట్ హియర్.
1: ఈ మైక్ ఏ మ్యాటర్.
0: మైక్ ఇస్ మ్యాటర్.
1: కరెంటే ఎనర్జీ.
0: ద కరెంట్ ఈస్ ఎనర్జీ.
1: ఈ రెండింటి యొక్క చేరిక చేతని నా వాక్ సర్వత్రా వ్యాపించిపోతుంటుండాలి.
0: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది 2 భగవాన్స్ వాయిస్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ అండ్ ఈస్ హర్డ్ వెల్.
1: కనుక ఈ బ్రహ్మ మాయా అనేటువంటి రెండు చేతి బృహత్ స్వరూపాన్ని పొందిపోతున్నాయి.
0: సో బ్రహ్మ అండ్ మాయా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాస్మిక్ ఫామ్.
1: కనుకనే బృహస్వరూపం అనగా వ్యాపించిపోయేటువంటి శక్తి.
0: ది కాస్మిక్ ఫార్మ్ ఇస్ ఎవర్ ఎక్స్పాన్సివ్.
1: ఇది ఎంతవరకు ఉంటుండదో అంతవరకు వ్యాపించిపోతుంటాయి.
0: ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ మాక్సిమం.
1: సకల శాస్త్ర పురాణ సంగ్రహ వేత్తయై వేదాంత వేద్యుడౌ విభుదుడైన.
0: హీ మే బి ఎక్స్పర్ట్ ఆఫ్ ఆల్ ది సీక్రెట్ టెక్స్ట్ అండ్ ఎపిక్స్ ఆఫ్ ఆల్ వేదాస్.
1: రక్తియే పారగ రమ్య హర్మ్యంబుల రమయించు రాజచంద్రముడునైన.
0: విత్ ఆల్ ద బ్యూటీ అండ్ ద కంఫర్ట్ హీ మే బి కింగ్ లివింగ్ ఇన్ ఎ బిగ్ మ్యాన్షన్ ఆర్ ప్యాలెస్.
1: రణరంగమందు పరాభూతరిపుడవుచు వెలుగొందు జగదేక విద్యుడైన.
0: హీ మే బి ద వన్ ఆఫ్ వెలర్ అండ్ ద కరేజ్ ఫైటింగ్ వెల్ ఇన్ ద వార్ ఫీల్డ్.
1: సాటిరారు భక్తులకు ఏనాటికైనా.
0: ఎనీ డే దే విల్ నెవర్ ఈక్వల్ ఏ డివోటీ.
1: నీదు ప్రేమయ లేకనే రాదు ముక్తి,
0: Without love you cannot attain liberation.
1: ఎన్ని వేద వేదాంతములను వెల్లించినప్పటికీ ప్రేమ అనేటువంటిది లేకపోతే ఇది ఏ మాత్రం కూడా ప్రవేశించదు.
0: You may get by heart all Vedanta, but without love you can never attain liberation.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరందరూ ఇక్కడ చూస్తున్నారు.
0: All of you watch Bhagwan.
1: ఇక్కడ చూడకండి.
0: Don't see here.
1: Inside చూడండి.
0: See within, inside.
1: పశ్చన్న పిచాన పశ్చతి మూఢో, బయట దృష్టిని మీకు ప్రయోజనం లేదు.
0: Outer vision is useless.
1: ప్రపంచాన్నంత చూస్తున్నారు క్షణ క్షణము మీరు బయట తట్టు.
0: Every moment you see outward.
1: కానీ దాని లోపలగా చూసుకోండి.
0: But see within, inward.
1: ఎప్పుడు లోపల చూస్తావో,
0: and once you see within,
1: అప్పుడే నీ యొక్క స్వరూపం అక్కడ ప్రారంభమవుతుంది.
0: Then you will see your true form within.
1: కనుక మీరు చూడవలసింది బయట కాదు లోపల చూడాలి.
0: So you should not look outward, you should look
1: within. బయట ఉన్నదంతా పనికిరానటువంటివన్నీ ఉంటాయి.
0: All that is outside is useless.
1: ఒక ఇంటి యజమాని ఉంటుంటాడు.
0: As a master, the householder.
1: ఆ ఇంటి యజమాని లోపల పనికిరానటువంటి బుట్టలు చట్టలు పరకలు పాపలు అంతా బయట పడేసేస్తాడు.
0: All the waste matter, the baskets and the paper, they're all thrown out.
1: ఇది విలువలేనటువంటి వస్తువులంతా బయట వేసేస్తాడు.
0: In fact, all the matter thrown out has no value.
1: కానీ చాలా విలువైనటువంటి వస్తువులంతా కూడా లోపల గాడ్ రేజ్ లోపల పెట్టి లాక్ చేస్తాడు.
0: బట్ ది వాల్యుబుల్స్ ఆర్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ ఇన్ గాడ్ రేజ్ అల్మైరా.
1: ఇంటిలో పనిచేసేటువంటి వ్యక్తులు బయట ఉన్నటువంటి యూజ్లెస్ మ్యాటర్స్ చూస్తారు తప్ప లోపల ఉండేటువంటి విలువైనటువంటి తెలియదు.
0: సర్వెంట్స్ సీ ఓన్లీ ది మ్యాటర్ థ్రోన్ అవుట్ విచ్ హెస్ నో వాల్యూ.
1: కనుకనే ఎవరు బయట చూసేటువంటిది?
0: హూ ఇస్ ద వన్ దట్ సీస్ అవుట్ సైడ్?
1: కేవలం లేబరే.
0: ఓన్లీ లేబర్.
1: కేవలం ఇంటి పని మనిషే.
0: ఓన్లీ సర్వెంట్స్.
1: ఈ సర్వెంట్ బయట అంతా చూస్తున్నాడు.
0: సర్వెంట్ సీస్ ఆల్ దట్ ఈస్ అవుట్ సైడ్.
1: కానీ యజమానునికి మాత్రమే లోపలవన్నీ తెలుస్తుంటాది.
0: బట్ ఓన్లీ ది మాస్టర్ నోస్ వాట్ ఆర్.
1: ఈ విలువైనటువంటి వద్ద వేయడం మనకి మాటకి ఇవ్వమే విషయాలంతా కూడా ఆ ఇంటిలో ఉన్నటువంటి వారికి తెలుస్తుంది.
0: ఆల్ ది వాల్యుబుల్ డైమండ్స్, ద పర్ల్స్ అండ్ ద ప్రెషస్ స్టోన్స్ ఆర్ వెరీ వెల్ నోన్ టు ద మాస్టర్.
1: ఈనాడు మీరందరూ కూడా బయట ప్రపంచంలో ఉండేటువంటి వాటి వంటి నేను చూస్తున్నారు. కాబట్టి మీరందరూ సర్వెంట్సే.
0: All of us see those things which are present outside, therefore all of us are servants.
1: నీ లోపలని ఎంత విలువైనటువంటివిగా ఉంటున్నాయి.
0: మోస్ట్
1: ఈ తారకము, ఈ సాంఖ్యము, అమనస్కము, ఇది మహా విలువైనటువంటి యొక్క వజ్రముల వంటివి.
0: సో మోస్ట్ వాల్యుబుల్స్ ద తారకము, సాంఖ్యము, అమనస్కము,
1: ఇవన్నీ
0: దే ఆర్ విదిన్ యూ.
1: కానీ నీకు తెలియటం లేదు.
0: బట్ యూ డు నాట్ నో.
1: కారణం ఏమిటి?
0: వై?
1: నీ ఓనర్కు సంబంధం కాలేదు.
0: బికాస్ యూ హావ్ నాట్ బికమ్ ఎన్ ఓనర్ యెట్.
1: నీ ఓనర్కు సంబంధమైపోతే నీకు కూడా ఈ విలువైనటువంటివి చూడటానికి అవకాశం ఉంటుంటాయి.
0: దెన్ వన్స్ యూ బికమ్ ఓనర్ యూ కెన్ సీ
1: ఓనర్. ఎవరు? పరమాత్ముడే.
0: దట్ ఓనర్ ఈస్ గాడ్.
1: పరమాత్మనికి సంబంధమైనటువంటి వాడుగా నీవు మారినప్పుడే ఈ విలువైనటువంటి యొక్క తత్వములన్నీ నీకు అర్థమవుతాయి.
0: When once you belong to God, the owner, you can understand the valuables.
1: Kalukane owner nu friendship cheskovali.
0: So have friendship with the owner.
1: Etta manam cheskovali.
0: How to develop friendship?
1: Ee vedantam nendukodunu chakkani idu untundali. Aithe pillalakanta artham kavali kanuka chinna deentlo nenu digi pravesh petti deeni bodhisthunnanu.
0: Bhagwan mercifully comes down to our level so as to make things understood.
1: Yajamanudu midde pai untunnadu, pai unnadu.
0: The master is on the terrace.
1: Neevu ఆ పరమాత్మని చూడాలని, యజమానిని చూడాలని నువ్వు పోతున్నావు.
0: యు ఆర్ గోయింగ్ దేర్ టు మీట్ ద మాస్టర్.
1: కానీ ద్వారం దగ్గర పెద్ద అల్సేషన్ కుక్క ఒకటి ఉండాలి.
0: అట్ ద డోర్ దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ అల్సేషన్ డాగ్.
1: అదే మాయా.
0: దట్ అల్సేషన్ డాగ్ ఈస్ మాయా.
1: అది లోపల ప్రవేశింపచేయలేదు.
0: ఇట్ విల్ నాట్ పర్మిట్ యు గో.
1: అప్పుడు నువ్వేం చేయాలి?
0: దెన్ వాట్ షుడ్ యు డూ?
1: ఆ మాయను నీవేమైనా వశం చేసుకుంటే లోపల ప్రవేశించడానికి వీలవుతుంది.
0: వెన్ వన్స్ యు ఆర్ ఏబుల్ టు కంట్రోల్ దట్ అల్సేషన్ డాగ్ మాయా, యూ కెన్ గెట్ ఇన్.
1: లేక
0: అదర్వైజ్
1: కింద నుంచి నీవు పైకి పిలుచు, సార్ సార్ సార్ అని పిలుచు.
0: ఆర్ ఎల్స్ యూ షౌట్ ఫ్రమ్ బిలో ఫ్రమ్ ద బాటమ్ సార్ సార్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్.
1: పైన ఉన్నటువంటి యొక్క ఆ యజమానుడు బయట వచ్చి చూస్తాడు.
0: దెన్ మాస్టర్ విల్ కమ్ అండ్ వాచ్.
1: ఓ హలో నీవు వచ్చావా అని తాను కిందికి దిగి వస్తాడు.
0: దెన్ విల్ సే హలో యువర్ హియర్ హిల్ కమ్ డౌన్.
1: అప్పుడు కిందికి దిగి వచ్చినప్పుడు అతనితో పాటు ఇతను లోపల తీసుకుపోతే కుక్క ఏమన్నది?
0: When once he comes down, escorts you in, you need not be
1: troubled by this dog.
0: When once the master is
1: there, if you
0: go alone, the dog will attack you. With the owner, it will
1: not be. అన్నిటి ఎందు సర్వసాక్షిగా ఉండేటువంటి భగవంతుడు ఉన్నత స్థాయిలో ఉంటున్నాడు.
0: దేర్ఫోర్ గాడ్ ది ఎటర్నల్ విట్నెస్ ఈస్ ప్రెసెంట్ అట్ ఎ హైయర్ లెవెల్.
1: అతని ఎంట్రెన్స్ లోపల మాయా అనేటువంటి దాన్ని నియమించాడు.
0: అట్ ది ఎంట్రెన్స్ హి అపాయింటెడ్ దిస్ మాయా.
1: ఈ మాయను వశం చేసుకోవటమే జ్ఞానము.
0: టు హ్యావ్ ఎ కంట్రోల్ ఆల్ దిస్ మాయా ఈస్ జ్ఞానము.
1: ఈ మాయను ఎట్ట వశం చేసుకోవాలి?
0: హౌ టు హ్యావ్ కంట్రోల్?
1: మాయ ఎవరు నిర్మించినటువంటిది?
0: హూస్ క్రియేషన్ ఇస్ మాయా?
1: యజమానుడు నిర్మించినటువంటిది. ఈ డాగ్ ను యజమానుడు పెట్టుకున్నాడు అక్కడ.
0: దిస్ డాగ్ ఈస్ అపాయింటెడ్ కెప్ట్ దేర్ బై ద మాస్టర్.
1: కనుక నీ యజమానుని యొక్క తత్వాన్ని నీవు గురించి చెప్పుకుంటుంటే అప్పుడు ఈ మాయ నిన్ను లోపల విడుస్తుంది.
0: వెన్ వన్స్ యు నో ద మాస్టర్ వెరీ వెల్ యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై దిస్ మాయ.
1: తాను యజమానుడు ఒక్కటైనటువంటి ఒక తత్వాన్ని తాను గురించి చెప్పుకోవాలి.
0: దెన్ యూ హావ్ టు ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ దట్ యూ అండ్ ద మాస్టర్
1: దర్శనం జ్ఞానం అన్నారు.
0: This vision of non-dualism is true wisdom.
1: అట్టు లేకుండా
0: అదర్వైజ్
1: కింద నుంచి రామ కృష్ణ గోవింద నారాయణ అని కేకలు వేస్తే ఆ యజమానుడు ముందు వచ్చి చూస్తాడు.
0: ఆర్ యూ కెన్ షౌట్ ఫ్రమ్ ద బాటమ్ ఫ్రమ్ బిలో షౌట్ టు ద పిచ్ ఆఫ్ యువర్ వాయిస్
1: అప్పుడు తాను కిందకి వచ్చి
0: హి హింసెల్ఫ్ విల్ కమ్ డౌన్
1: నిన్ను వెంట తీసుకుని పోతాడు.
0: హి విల్ ఎస్కార్ట్ యూ ఇన్.
1: అప్పుడు ఈ మాయ నిన్నేమీ చేయదు.
0: దెన్ యు విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై మాయ.
1: ఆ యజమానుణ్ణి భగవంతుణ్ణి పొందాలనుకుంటే ఒకవైపున జ్ఞానము లేక మరొక వైపున భక్తియో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంటే తప్పక నీవు యజమానుని చూడవచ్చు.
0: దేర్ఫోర్ ఇన్ ఆర్డర్ టు సీ ద మాస్టర్ గాడ్ హింసెల్ఫ్ Either you should have jnana, wisdom, or bhakti, devotion.
1: Kanukane yeruku marapunnukunda jagrata nittam oka swapna sushuptilo yeruku marapu swapna sushuptri endukodanu nirantaram kodanu daiva chintanatone untuntamu ee vidhanga untunte vantane em chesedi intilo panevaru chestaru inti yajamani yokka kartavyalanta etta nirvartinchukunedi ani meeru kochi bayapadavachchu mem college pillalam kada mem chadukovali paathalanta kuda nu gnapti andinchukovali concentrate cheyali ee bhagavantu chinta chestunte mem etta pass avutamani meeru anukuntavachchu.
0: Listening to this you may feel how to cook at home, how to discharge the duties and responsibilities at home. As college students who have got to study, we must remember all the subjects.
1: Sandeham na avakasame ledu.
0: Never doubt.
1: Neevu chestunna pananta kuda bhagavantuni paniga bhavinchu.
0: Consider every act as divine.
1: Vanta chestunnavu.
0: You cook.
1: Paatraku taginatuvanti okka padartham veyyi.
0: Have the material equal to that of the vessel.
1: Vantaku tagina manta pettu.
0: And have the flame needed.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంటే
0: ఇది వెసల్ ఇస్ స్మాల్
1: దీంతో ఒక అరసేరు బియ్యం వేస్తే దీనికి సరిగా సరిపోతుంది అన్నము.
0: అండ్ ద స్మాల్ వెసల్ విల్ హ్యావ్ ద రైస్ ఇన్ ద
1: పాత్ర చిన్న పాత్ర లోపల రెండు సేర్లు రైస్ పోసిందంటే అన్నం కాదు అక్కడ.
0: ఇఫ్ యూ ఫిల్ ఇట్ అప్ ది స్మాల్ వెసల్ విత్
1: పరిశీలన
0: దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ద ఎంక్వైరీ ఆఫ్ ఎఫిమరల్.
1: తగిన మంట కూడా పెట్టాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద ఫ్లేమ్ నీడెడ్ ఫర్ కుకింగ్.
1: పాత్ర చిన్నదిగా ఉంటుంది మంట పెద్దదిగా పెట్టేస్తడికే చాలా మాడిపోతుంది.
0: If the vessel is so small but the flame is in excess, everything will
1: spoil. పరిపక్వ స్థితికి వచ్చేంత వరకు తిరిగి మంటను కూడా క్రమక్రమేణా తీస్తూ రావాలి.
0: Until it reaches final stage, you should extinguish fire gradually.
1: నదిని దాటిన తర్వాత తెప్పతో నీకు పని లేదు.
0: When once you cross the river, you don't need the boat.
1: మంట పూర్తి అయిన తర్వాత మంటతో నీకు పని లేదు.
0: When once cooking is over, you don't need the fire any longer.
1: అదే విధంగానే ఆకలి తీరేంత వరకు అన్నం కావాలి.
0: You need food until the hunger is satiated.
1: అన్నం నీకు అక్కర్లేదు.
0: When once hunger is appeased,
1: అదే విధంగా దైవానుగ్రహాన్ని పొందేంత వరకు ఇవన్నీ మనం చేయాల్సింది.
0: Until you are the recipient of God's grace, you must do everything.
1: Nirudati teppa nippuno vadaveyu neti bhakti anta butakamulu.
0: After crossing the river, they will put the boat in fire and burn it.
1: Mana gratitude vare ee teppa manam neetini daatinchindi ani daniki gauravanga oka gattunu pettali inka evaraina dani daadtaru.
0: You should express gratitude in this boat because it helped you so that others also can make use of it.
1: ee paropakara sambandhamainatundi okka prabhavamu ee teppa paina manam choopali.
0: And we should show this sort of expression of
1: gratitude. Kaani meeru nenu daatinaanu kadani aa teppana poi nippulo veste emi prayojanamu.
0: I have finished my job and if you burnt it off, what is the use of it?
1: Kaadu kaadu bhagavat tattvanni manam anubhavinchin tarvata manalo manu aanandanni aa bhagavat tattvamlo leenam kavali.
0: When once you recognize this spirituality, you experience yourself.
1: నీవు చదివేది రాసేది నడిచేది చూచేది అన్నింటిని కూడా అనవసరమైన ఇతర మాటల కంటే ఈ చింత నీవు చేసుకుంటూ పో.
0: Reading and writing, walking and other things you do, instead of involving in the vain gossip, better you inquire in this
1: way. అన్నసరి మాటలంతా కూడా అభివృద్ధి చేసుకుంటున్నారు కానీ దైవ సంబంధమైనటువంటి మాటలను ఎందుకు మీరు అభివృద్ధి చేసుకోకూడదు?
0: You make use of all useless words and useless vain talk.
1: Useless, useless, useless.
0: It's useless, useless, 100% useless.
1: కనుకనే మనం ఇట్టి మాటలకు అవకాశం ఇవ్వకుండా
0: we should not use such useless
1: words. You should చదువు కరెక్ట్ గా.
0: Read what you are supposed to.
1: ఈ అవకాశం చిక్కినప్పుడు నీవు మంచి పవిత్రమైన భావాలను అభివృద్ధి పరచుకో.
0: When you find time, entertain sacred thoughts.
1: అది ఏ నిజమైనటువంటి ఎరుకు మనపనకుండా జాగ్రత్త నడుస్తున్న ఒక స్వప్న శక్తిలో అది ఏ నిజమైనటువంటి ఎరుక.
0: దట్ ఈస్ ది ట్రూ అవేర్నెస్ ఎరుక.
1: అవేర్నెస్ అంటే ఏంటి?
0: వాట్ ఈస్ అవేర్నెస్?
1: అదే చిత్.
0: దట్ ఈస్ చిత్.
1: ఆ చిత్ అంటే ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై చిత్?
1: అదే పరమపూర్ణమైన జ్ఞానము.
0: దట్ ఇస్ కాంప్రిహెన్సివ్ టోటల్
1: జ్ఞానము.
0: ఇస్ ద టోటల్ విజ్డమ్.
1: కనుకని ఈనాడు అమితంగా మాట్లాడటం చేతనే ఈ జ్ఞానం అనేటువంటిది కూడా మనకు చెందలేకపోతుండాలి.
0: బై టాకింగ్ టూ మచ్ వీఆర్ నో వే ఎనీవేర్ అరౌండ్ విజ్డమ్.
1: కనుకనే మన యందు ఉన్నటువంటి ఈ వైబ్రేషన్ అనేటువంటి శక్తి, ఈ రేడియేషన్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
0: ద పవర్ ఆఫ్ ద వైబ్రేషన్ రేడియేషన్ ఇస్ వేస్టెడ్.
1: అంతేకాదు ఏ చిన్న మాటలైనా కూడా అన్నెసెసరీ మాటను మనం ఉపయోగపెట్టకూడదు.
0: లెట్ ఇస్ నాట్ యూజ్ అన్నెసెసరీ వర్డ్స్.
1: మన మనసు చెలించుకోకుండా పోవచ్చును, కానీ ఎదుటి వాని మనసు చెలించవచ్చు.
0: అవర్ మైండ్ మే నాట్ వేవర్ బై అవర్ యూస్లెస్ టాక్, ద మైండ్ ఆఫ్ అదర్స్ మే వేవర్.
1: కనుక ఈ రెండు ఎరుకు మరుపు ఎదుటి వాడిది నీది రెండు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: సో యూ హ్యావ్ టు నో యువర్ ఓన్ అండ్ ఆల్సో ద పర్సన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నేను పాపం చేయలేదు, ఆ ఎదుటి వాడు పాపం చేశాడంటే వాడు పాపం చేస్తున్నది నీవు చూస్తున్నావు కదా, ఆ పాపంలో నీకు కూడా అది హాఫ్ షేర్ ఉంటుండాలి.
0: I have not committed a sin, whereas the other man has committed a sin. Yes, you watched it, therefore you have committed half of the sin.
1: కనుకనే ఈ వేదాంతం నందు ఇంత సూక్ష్మమైనటువంటి యొక్క ప్రాణములంతా ఉంటుంటాయి.
0: So in Vedanta there are so many subtleties like that.
1: మహా నిండు సభలోపల
0: in a big congregation
1: దుర్యోధనుడు ద్రౌపదిని పరాభవం చేస్తున్నాడు.
0: దుర్యోధన was humiliating ద్రౌపది.
1: అప్పుడు అందరినీ ప్రార్థించింది.
0: షీ ప్రేడ్ టు ఎవ్రీబడీ.
1: కానీ భీష్ముడు ఉన్నాడు.
0: దట్ ఇస్ భీష్మ.
1: ద్రోణాచార్యుడు ఉన్నాడు.
0: ద్రోణాచార్య.
1: కృపాచార్యుడు.
0: కృపాచార్య.
1: అందరూ కూడా ఉంటున్నారు.
0: ఆల్ వర్ దేర్.
1: కానీ ఒక్కరైనా ఒక సమాధానం చెప్పలేదు.
0: నాట్ ఈవెన్ వన్ కుడ్ రిప్లై.
1: కనుకనే కృష్ణుడు తర్వాత చెప్పాడు.
0: కృష్ణ సెడ్ లేటర్,
1: భీష్మ నీవు మహాజ్ఞానిగా ఉంటున్నావు.
0: భీష్మ యువర్ ద వన్ ఆఫ్ విజ్డమ్.
1: ద్రోణాచార్య నీవు మహా ఉద్యాపకుడుగా ఉంటున్నావు.
0: ద్రోణాచార్య యువర్ ఎ ప్రొఫెసర్, ఎ గ్రేట్ టీచర్.
1: కేవలము అధ్యాపకులుగా ఉంటున్నటువంటి వారు మీరు అధ్యాపకులే కాదు, గురు సమానులు.
0: యు ఆర్ నాట్ మియర్లీ టీచర్, యు ఆర్ ఎ గురు.
1: ఆచార్యులు మీరు.
0: యు ఆర్ ఆచార్య.
1: ఆచార్యుడు అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై
1: ఆచరించి నిరూపించినటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య ఇస్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ డెమాన్స్ట్రేట్స్.
1: కనుక నీవు ఆచార్యుడు ఉంటున్నావు, నీవు కూడా నోరెత్తడం లేదు.
0: బీయింగ్ ఆచార్య యువర్ సెల్ఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ మౌత్.
1: దుర్యోధనుడు చేసినటువంటి పాపం దుర్యోధనుకు మాత్రమే కాదు రావటము.
0: దేర్ ఫోర్ ద సిన్ ఇస్ నాట్ కంప్లీట్లీ లిమిటెడ్ టు దుర్యోధన.
1: ఈ పాపాన్ని పురుకులనిపించినటువంటి మీకు పాపమే.
0: సిన్స్ యూ ఆల్సో స్టూడ్ ఇన్ అబ్సల్యూట్ సైలెన్స్
1: చెప్పకుండా ఉండటం ఇది పాపమే.
0: హావింగ్ నోన్ ఇట్ యూ హావ్ నాట్ అబ్జెక్టెడ్ టు ఇట్ ఇస్ ఆల్సో సిన్.
1: మీరు చేసినటువంటి పరమ హింసలు నీవు కన్నులతో చూస్తున్నావు, నీకు పాపమే.
0: యూ హావ్ వాచ్డ్ ఆల్ ది వైలెన్స్ దట్ వెంట్ ఆన్, యూ హావ్ ఆల్సో.
1: భీష్మాచార్యుడు కూడా చెప్పాడు, నీకు జ్ఞానం తెలిసి కూడాను ఏమి ఏమాత్రమో జవాబు చెప్పకుండా ఉంటున్నావు, కాబట్టి నీవు కూడా పాపమే.
0: And he told Bhishma, you are the one of wisdom, you know everything, but you never raised your voice.
1: చేసిన వాడు, చూచిన వాడు, పురుకొల్పిన వాడు, అనుభవించినటువంటి ఈ నలుగురు కూడాను పాపులేనని చెప్పాడు.
0: Therefore the one who committed the sin, the one who is the witness over there, the one who encouraged to commit this sin, they are all sinners.
1: ఎవరో తప్పు చేస్తున్నటువంటి వాడికి మాత్రమే కాదు ఈ దోషము.
0: Is not the one who merely commits a mistake.
1: చెప్పకుండా ఉన్నటువంటి వాడికి కూడా దోషమే.
0: The one who does not correct it.
1: ఈ తప్పును చూస్తున్నటువంటి వాడికి దోషమే.
0: The one who watches
1: this. ఈ తప్పును పురికొల్పినటువంటి వాడికి కూడా దోషమే.
0: The one who encourages.
1: కనుకనే ద్రోణాచార్య, భీష్మాచార్య, శుక్రాచార్య వీళ్ళందరూ కూడా దోషులే. కనుకనే కట్టగడపడికి ఏ విధంగా మరణం పొందారు?
0: ద్రోణాచార్య, శుక్రాచార్య, భీష్మాచార్య, వాట్ వాజ్ ద ఫేట్, డెస్టినీ ఎట్ ది ఎండ్?
1: చూచారా, భీష్ముడు 56 దినములు శరతల్పం పైన చాలా బాధలతో మరణించాడు.
0: భీష్మ హ్యాడ్ టు లై ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
1: మహాజ్ఞాని తాను,
0: వన్ ఆఫ్ విజ్డమ్.
1: ఇతనికి ఇలాంటి మరణం ఎందుకు రావాలి?
0: వై షుడ్ హి ఫేస్ సచ్ ఎన్ ఎండ్?
1: అనగా దోషమని తెలిసి కూడాను చెప్పకుండా పోయినటువంటి ఒక పాపమే ఇతనికి ఈ పాపానికి మూల కారణం.
0: హావింగ్ నోన్ ఎ మిస్టేక్ హీ కుడ్ నాట్ కరెక్ట్ ఇట్, దట్ ఈస్ ద సిన్.
1: ఇంకా ద్రోణాచార్యుడు,
0: ద్రోణాచార్య
1: మహా ఆచార్యుడు, తను
0: ఇస్ వన్ గ్రేట్ ఆచార్య.
1: కట్టగడపడికి ఏమైపోయినారు?
0: వాట్ హ్యాపెండ్ అట్ ది ఎండ్?
1: అస్త్రశస్త్ర విద్యలంతా కూడాను ఈ యొక్క పాండవులకు కౌరవులకు నేర్పినటువంటి వాడు.
0: ఇట్ వాజ్ వన్ హూ టాట్ ఆల్ ద ఆర్కెస్ట్రీ టు ది పాండవస్ అండ్ కౌరవస్.
1: కేవలం ధర్మరాజు అశ్వత్థామ అత కుంజరహ అని చిన్నగా చెప్పేటప్పటికీ ఈ పుత్ర వాత్సల్యం చేత తాను అస్త్రశస్త్రములకు సన్యాసం చేశాడు.
0: వెన్ ధర్మం చేశాడు అశ్వత్థామహత కుంజరహ సాఫ్ట్లీ ద్రోణాచార్య లెఫ్ట్ ద బాడీ దేర్ ఓన్లీ.
1: కానీ ఈ అభిమానమే ఈ మూల కారణము.
0: దిస్ అటాచ్మెంట్ ఈస్ ద మెయిన్ కాజ్.
1: కనుక ఈ యొక్క మూడు వ్యాహమోహం ఉంటున్నాయి, ధనేషణ, ధారేషణ, పుత్రేషణ.
0: దేర్ ఆర్ త్రీ అటాచ్మెంట్.
1: వేదాంతమునకు ప్రధానమైనటువంటి యొక్క మంత్రములు.
0: దేర్ ఆర్ త్రీ సార్ట్స్ ఆఫ్ అటాచ్మెంట్, ధనేషణ ద మనీ, ధారేషణ వైఫ్, పుత్రేషణ ద సన్.
1: దీని వల్ల కూడా మనం అనేక విధమైనటువంటి పాపం చేస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ దీస్ త్రీ వీ కమిట్ మెనీ మిస్టేక్.
1: ఇది తారకములో ప్రధానమైన సూత్రము అన్నారు.
0: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఇన్ తారకం.
1: అనగా ఈ ఐదు తంత్రములు యందు, ఐదు తంత్రములు యందు, ఐదు విధమైనటువంటి ముద్రల యందు కూడాను ఏకాత్మతో మనం చింతించినప్పుడు దైవత్వం తప్పక మనకు సాక్షాత్కరిస్తుంది.
0: దేర్ ఫోర్ ఇన్ ఆల్ ది ఫైవ్ మంత్రాస్ వీ చాంట్, In all the five mudras are the signs. If we got that one pointer concentrated attention, God will manifest in front of you.
1: That
0: the divine principle of Brahma is present in everyone. So, Arjuna, he said. Krishna told.
1: Arjuna.
0: నీవు
1: కేవలము ఈ యుద్ధంలో నేను ఏ విధంగా నన్ను స్మరించు అంటున్నావేమో.
0: యు మే ఫీల్ హౌ టు థింక్ ఆఫ్ యూ.
1: నన్ను స్మరించు, నీకు యుద్ధంలో కూడా విజయమే చేకూరుతుంది.
0: యు ప్రే టు మీ, యు ఆర్ బౌండ్ టు విన్ ఇన్ దిస్.
1: మామను స్మర యుద్ధచ,
0: యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్.
1: యుద్ధంలో కూడా నన్నే స్మరించు.
0: దేర్ ఇన్ ద వార్ ఫీల్డ్ యు థింక్ ఆఫ్ మీ.
1: నేను చూసుకుంటాను.
0: ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు.
1: చిన్న ఉదాహరణ, విశ్వాసం రావాలి ఆ మాటలపైన.
0: హి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద వర్డ్స్ దట్.
1: చాలా మందికి మా పిల్లలకంత అనేక పర్యాయం చెప్పాను.
0: భగవాన్ టెల్ స్టూడెంట్స్ రిపీటెడ్లీ.
1: అమావాస్య దినం యుద్ధం ప్రారంభమైంది.
0: వార్ స్టార్టెడ్ ఆన్ ద డార్క్ నైట్ అమావాస్య.
1: కానీ చతుర్దశి దినము యుద్ధములకు సంబంధించినటువంటి ఒక ఏర్పాట్లంతా చేయాలని అర్జునుడు చాలా నిరాశతో నిలిచిపోయాడు.
0: చతుర్దశి అర్జున వాస్ టు మేక్ ఆల్ ప్రిపరేషన్స్ ఫర్ ద వార్ అండ్ హి వాస్ టోటలీ ఫ్రస్ట్రేటెడ్.
1: అర్జునుడు ఎంతనో ఒత్తిడి చేశాడు కృష్ణుడి.
0: ఇన్ ఫ్యాక్ట్ హి అప్లైడ్ ఆల్ ప్రెషర్ అండ్ ఫోర్స్.
1: ఈ యుద్ధములకు ఏమాత్రం కూడా యుద్ధమే మనం సిద్ధమనుకుందాం.
0: You don't go Krishna as an
1: ambassador.
0: Nothing like an ambassador or
1: compromise. When the war is to take
0: place the next day, he was totally frustrated and dumb.
1: అతని చింతను కొంతవరకు నివారణ చేసి ధైర్యోత్సాహాలు అందించాలనే ఉద్దేశంతో ముందు గీతను బోధించాలి.
0: To encourage him, to give him all the
1: courage.
0: That is the teaching of
1: బోధ చేయడానికి వీనికి దీనిపైన విశ్వాసం ఉందా లేదా అని మొట్టమొదటి టెస్ట్.
0: బిఫోర్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ ద లెసన్ ఆఫ్ విజ్డమ్ హీ టెస్టెడ్ హిమ్ బిఫోర్.
1: అడవిలో తీసుకుని పోతున్నాడు.
0: హీ వాస్ టేకింగ్ హిమ్ అలాంగ్ ద ఫార్.
1: చీకటి అయిపోయింది.
0: ఇట్ వాస్ పిచ్ డార్క్.
1: ఇంటికి వెళ్దామని తిరిగారు.
0: దే వర్ రిటర్నింగ్ హోమ్.
1: అర్జున,
0: చూడు
1: ఆ నెమలి ఎంత అందంగా ఉంటుందో అని అర్జును యొక్క మనసును మార్చే నిమిత్తమై ఈ టాక్ ను ప్రారంభించాడు.
0: In the process of testing to change his mind, Krishna told Arjuna, see that peacock, how beautiful it is.
1: Avunu Swami, chala andanga undi.
0: He says, Swami,
1: nemali annadu.
0: This peacock is so beautiful, Swami.
1: Ayyo pichivada, adi nemali kadu.
0: No, it's not peacock.
1: Adi pedda garuda.
0: It is Garuda, the bird.
1: Avunu Swami, adi garude.
0: He said, yes, Swami, it's a bird.
1: Mari chinchi vippani tuttadu.
0: He patted him on the back.
1: పిచ్చివాడ, అది నెమల గరుడ అనేటువంటిది ఏమాత్రం యోచించుకోకుండా ఉంటున్నావు. చూడు, అది గరుడ కాదు, ఈ యొక్క నెమలి కాదు, అది కేవలం పావురం.
0: డోంట్ యు నో వెదర్ ఇట్స్ ఈగల్ ఆర్ పీకాక్ బట్ ఇట్స్ యాక్చువల్లీ పిజియన్. డోంట్ యు నో దట్
1: ఇది పావురము అన్నాడు.
0: ఎస్ ఇట్ పిజియన్.
1: అవును స్వామి, పావురమే.
0: హి సెడ్ yes it is.
1: నీకు బుద్ధి లేదా?
0: ఆర్ యు ఫూలిష్?
1: విచక్షణ జ్ఞానం లేదా?
0: డోంట్ యు డిస్క్రిమినేట్.
1: ఎక్కడ నువ్వు యోచిస్తున్నావు?
0: వేర్ ఆర్ యు థింకింగ్?
1: నిజంగా అది నెమల లేక గద్దన లేక పావురమా అనేటువంటి విచారణే లేకుండా పోతున్నావే.
0: డోంట్ యు నో దట్ మచ్ ఆఫ్ డిఫరెన్స్ వెదర్ ఇట్స్ ఎ పీకాక్ ఆర్ ఈగల్ ఆర్ పిజియన్?
1: అప్పుడు అర్జునుడు చెప్పాడు.
0: దెన్ అర్జున సార్,
1: కృష్ణ, అది నెమలి కాదు అని నేనంటే నీవు నెమలిగా మార్చవచ్చు.
0: If I say it is not peacock, you may transform, change into peacock.
1: ఇది గద్ద కాదు అని అంటే నీవు గద్దగా మార్చవచ్చు.
0: If I say it is not eagle, you will make it eagle.
1: ఇది పావురం కాదు అంటే పావురంగా నీవు మార్చవచ్చు.
0: If I say it is not a peacock, you may transform, so you can change it.
1: నాకు నీ మాటనే ముఖ్యం, కానీ ఇది పావురమైతే నాకేమి, లేక ఒక నెమలి అయితే నాకేమి, లేక గద్ద అయితే నాకేమి.
0: What you say is most important to me. I am not bothered whether it is pigeon or eagle.
1: ఆనందమైపోయి నా వాక్యములపై ఇంత విశ్వాసం ఉంటుందని.
0: Then Krishna was convinced that Arjuna had full faith in his words.
1: Tala gattiga vattadu.
0: Then he pressed his
1: manna bhavat bhakto madhyaji mam namaskure mame vaisashi satyam te pratyane prayojime. Ippudu neevu na bhaktudu.
0: Now you are my devotee.
1: Edidampa,
0: let's go now.
1: Tana paina tana maata paina inta vishwasam unnadani deenini gurtinchin tarvatane Krishnudu గీతను బోధించడానికి ప్రారంభించాడు.
0: ఆఫ్టర్ డిసైడింగ్ దట్ అర్జున హ్యాడ్ ఫుల్ ఫెయిత్ ఇన్ కృష్ణ అండ్ వర్డ్, వాడు
1: గీతను బోధించి ప్రయోజనం ఏమిటి?
0: ఆర్ ఎల్స్ వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ టీచింగ్ గీతా టు హిమ్ ఇఫ్ హి హస్ నో సచ్ ఫెయిత్.
1: కనుకనే మొట్టమొదట ఈ వేదాంతం పైన గొప్ప విశ్వాసం రావాలి.
0: Therefore, on this Vedanta, one should have
1: intense faith. When once you have
0: strong, intense faith, you will be able to
1: conduct
0: that. Let it be anyone.
1: పరిపూర్ణ విశ్వాసంతో,
0: with total faith,
1: నిరంతరమైనటువంటి ఒక చింతనతో
0: కంటిన్యూస్ థాట్,
1: స్వామి ఆజ్ఞను సరసా వహించారంటే ఒక్క క్షణం లోపల మీకు సాక్షాత్కారం ప్రాప్తిస్తుంది.
0: విత్ కంటిన్యూస్
1: ఒక్క క్షణం ఒక్క క్షణం
0: విత్ కంటిన్యూస్ థాట్ ఇన్ ద మైండ్ విత్ ఇంటెన్స్ ఫెయిత్ ఇఫ్ యు ఫాలో స్వామిస్ కమాండ్ ఇన్ ఎ మూమెంట్ యు విల్ హావ్ స్వామి.
1: సాంఖ్యం యోగం అనేటువంటి దాంట్లోపని ఈ యొక్క దీని తత్వాన్ని పరిపూర్ణంగా భావించారు.
0: దిస్ ఇస్ టాట్ ఇన్ ది సెకండ్ పార్ట్.
1: ఈ సంఖ్యలతో కూడినటువంటిది కాబట్టి దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: యాజ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ది సంఖ్య ద నంబర్
1: పంచభూతములు
0: the five elements,
1: panchendriyamulu,
0: five senses,
1: pancha pranamulu,
0: the five life principles,
1: pancha koshamulu,
0: five life sheets,
1: 20 ayipoyindi,
0: 20
1: manasu, buddhi, chittamu, ahankaram, 4 ayindi,
0: 4
1: tarvata vibration, life,
0: the life.
1: ఇవంతా చేర్చి 25 అయిపోయినాయి.
0: ఆల్ మేక్ ఎ టోటల్
1: 25 అంకెలతో కూడినటువంటి కనుకనే దీనికి సాంఖ్యము అని పేరు వచ్చింది.
0: యాజ్ ది టోటల్ ఇస్ 25 నంబర్
1: ఇవన్నీ ఇప్పుడు భగవత్ అద్భుతంగా భావిస్తూ పోవాలి.
0: వి షుడ్ సరెండర్ దెమ్ ఆల్ టు గాడ్.
1: కనుకనే ఈ విధమైనటువంటి ఒక తత్వాన్ని మొట్టమొదట ప్రతి ఒక్క విషయంలో కూడా ఈ వేదాంతంలో మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ రికగ్నైజ్ దీస్ ఫ్యాక్టర్స్ ఇన్ వేదాంత.
1: వేదాంతం అనేటువంటిది చాలా సులభమైనటువంటిది.
0: Vedantam is so easy.
1: తెలియకుండా పోవటం చేతనే కన్ఫ్యూజన్ అయిపోతుండాలి.
0: యాజ్ ఇట్ ఈస్ నాట్ నోన్ వీఆర్ ఫుల్లీ కన్ఫ్యూజ్.
1: ఈ కన్ఫ్యూజన్ అయినా పర్వాలేదు, డిప్రెషన్ వస్తుంటుండాలి.
0: ఇట్ డజంట్ ఎండ్ అప్ దేర్.
1: ఈ కన్ఫ్యూజన్ డిప్రెషన్ రెండు చేరి ఫ్యూజ్ అయిపోతుంటుండాలి.
0: కన్ఫ్యూజన్ అండ్ డిప్రెషన్ విల్ లీడ్ టు ది టోటల్ లాస్ ఆఫ్ ది ఫ్యూజ్.
1: తెలుసుకుంటే చాలా సులభమైనటువంటిది వేదాంతం.
0: ఇఫ్ యూ నో, ఇఫ్ యూ వాంట్ టు నో, ఇట్ సో ఈజీ, సింపుల్.
1: ఈ రేఖనైనా నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: It may be even difficult to press the petals of the rose flower.
1: కానీ వేదాంతాన్ని అనుసరించడం దానికంటే సులభం.
0: But to follow Vedanta is much easier than
1: that. దానినైనా కొంచెం నలపటం కొంచెం కష్టం అవుతుంది.
0: To press the butter it may be little difficult.
1: కానీ దానికంటే సులభమైనటువంటి వేదాంతం.
0: But Vedanta is much simpler than that.
1: వెన్న చాలా మెత్తగానే ఉంటుంది.
0: The butter is so soft.
1: విద్యార్థులారా చక్కగా గుర్తించండి.
0: Students know fully well, clearly.
1: వెన్న చాలా మెత్తగా ఉంటుంది.
0: Butter is very soft.
1: కానీ మెత్తగా ఉంటుంది. కానీ కరగాలంటే వేడి చూపించాలి.
0: In order to see that it melts, you should expose it to heat.
1: భగవంతుడు చాలా మెత్తని వాడే.
0: God is so soft.
1: చాలా సాఫ్ట్ అండ్ స్వీట్.
0: God is so soft and sweet.
1: కానీ మీరు అనుభవించాలనుకుంటే,
0: but if you want experience,
1: కొంచెం జ్ఞానాగ్ని కొంచెం చూపించాలి.
0: You should expose it to the fire of wisdom.
1: అగ్నిని చూపినప్పుడే ఈ మెత్తని వెన్నైనా కరిగిపోతుంది.
0: When once it is exposed to this fire of wisdom, the soft butter melts.
1: దీనిని ఆనాటి వానప్రస్థులు అనేటువంటి వారు దీనిని చక్కని ఆదర్శంగా తీసుకున్నారు.
0: దిస్ ఇస్ టేకెన్ యాజ్ అన్ ఐడియల్ బై వానప్రస్థ.
1: ఒకనాడు భార్య మూడు రాళ్లు పెట్టింది, పాత్ర దానిపైన పెట్టి దాంట్లో బియ్యం పోసి నీరు పోసి మంట వేసింది.
0: వన్ డే ద హౌస్ వైఫ్ వాట్ షీ డిడ్ వాస్ షీ బ్రాట్ త్రీ స్టోన్స్ అండ్ కెప్ట్ ది వెసల్ ఓవర్ దేర్ విత్ ద రైస్ అండ్ స్టార్టెడ్ కుకింగ్.
1: నిరంతరం కూడా బ్రహ్మచింతన చేస్తున్నటువంటి యజమానుడు దీనినే పెద్ద జ్ఞానంగా తీసుకున్నాడు.
0: Where the husband has taken the entire process as the principle of Brahman.
1: ఈ మూడు రాళ్ళు,
0: the three stones there,
1: సత్వ రజో తమో గుణములు,
0: are the three attributes, సత్వ రజస్ తమో.
1: దీనిపైన పెట్టినటువంటి యొక్క పాత్ర నా దేహము.
0: The vessel above this is my body.
1: ఇందులో వేసినటువంటి ఒక జలము నా ప్రేమ జలము.
0: ద వాటర్ ఇన్ సైడ్ ద వెసల్ ఇస్ ద వాటర్ ఆఫ్ లవ్.
1: దీంట్లో వేసినటువంటి బియ్యము నా డిజైర్స్ బియ్యము.
0: రైస్ ఇన్ సైడ్ ఆర్ మై డిజైర్స్.
1: దాని క్రింద పెట్టినటువంటి అగ్ని విజ్డమ్ ఫైర్.
0: ద ఫైర్ బీనీత్ ఈజ్ ద ఫైర్ ఆఫ్ విజ్డమ్.
1: ఈ విజ్డమ్ ఫైర్ కింద పెట్టేటప్పటికే,
0: బికాస్ ఆఫ్ ది
1: ఈ ఫైర్
0: ఫైర్ ఆఫ్ విజ్డమ్
1: డైరెక్ట్ గా బియ్యానికి తగిలిందా?
0: Will the fire reach the rice directly?
1: Manam endukosam nippu pettam kinda.
0: Why did you keep fire beneath?
1: Biyam udakalani pettam.
0: In order to boil the rice.
1: Kaani ee oka fire direct ga biyaniki cheraledu.
0: But the fire will not reach the rice directly.
1: Ee heat motta motta patra ni heat chesindi.
0: This heat will heat the vessel first.
1: Tarvata water ni heat chesindi.
0: Then water also will be heated.
1: Aa water ee rice ni heat chesindi.
0: It is the hot water that will heat the rice in turn.
1: Kabatti motta motta dehaniki ఈ వేడి కనిపించాలి.
0: Therefore this should come to the body.
1: Near, near, near అనేటువంటిది.
0: This amounts to this word near, near.
1: దాని తర్వాత ప్రేమ అనేటువంటి ఈ పాత్ర నుంచి ఆ ప్రేమ అనేటువంటి జలానికి వేడి కావాలి.
0: And then the heat is required to this water of love.
1: ఈ వాటర్ అనేటువంటి వేడి అయినప్పుడే ఈ డిజైర్స్ అనేటువంటి యొక్క బియ్యము ఉడికిపోతాయి.
0: When once the water is hot enough, the rice, the desire, will be boiled in
1: us. కనుక మొట్ట మొట్ట దేహము నియర్.
0: So body is near.
1: మనసు dear.
0: Mind dear.
1: రెండు ఒకటైపోయినప్పుడు desires disappear.
0: So when once near and dear together,
1: desires disappear. ఇది వేదాంతం యొక్క తత్వమని తాను గుర్తించుకున్నాడు.
0: This is the teaching of Vedanta.
1: ఎంత సులభం చెప్పండి.
0: How simple it is.
1: నిత్య జీవితంలో గ్రంథాలు చదవనక్కర్లేదు.
0: You don't need to read any book.
1: ఏ యొక్క సాధనలో మనం చేయనక్కర్లేదు.
0: You don't need to undertake any spiritual path.
1: ఇంత చిన్న సులభమైనటువంటి మార్గంలో ఆనాటి వేదాంతం ప్రారంభమైంది.
0: The Vedanta is taught in a simple path in those days.
1: కనుక ఇంకను ఈ వేదాంతం లోపల చిన్న చిన్న పదములంతా ఉన్నాయి.
0: There are very simple words.
1: ఇంత చిన్న మూడు అక్షరముల పదముల లోపల,
0: in three lettered word,
1: 300 గ్రంథాలు రాయవచ్చు.
0: 300 volumes can be written.
1: ఎట్లా?
0: How?
1: మనకి ఇంగ్లీష్ లెటర్స్ ఉంటా 26 లెటర్స్ ఉన్నాయి.
0: ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దర్ ఆర్ 26 లెటర్స్.
1: ఈ 26 లెటర్స్ లోపల ఇంత పెద్ద గ్రంథాన్ని రాయొచ్చు.
0: With all these 26 letters, you can write a very big volume.
1: Anta inta grandamlo kunnu 26 letters e undayi.
0: Such a big volume is full of these 26 letters.
1: Violin only. Four wires untundari violin lo.
0: The violin will have four strings.
1: Kani 40 tunes anta manam dani aadinchachu.
0: But you can play 40 tunes on the violin.
1: Ade vidham gane.
0: Likewise.
1: Mana yokka divyattam anetundi ee vishwasamu prema.
0: But the divinity, these two, the faith and love.
1: Ee rendu unte భగవంతుడు మీ చేతి లోపల ఆటబొమ్మగా తయారైపోతాడు.
0: విత్ ఫెయిత్ అండ్ లవ్ ఈవెన్ గాడ్ విల్ బి పపెట్ ఇన్ యువర్ హ్యాండ్.
1: ఇన్ యువర్ హ్యాండ్.
0: ఇన్ యువర్ హ్యాండ్.
1: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
0: యూఆర్ నాట్ ఇన్ హిస్ హ్యాండ్.
1: హీస్ ఇన్ యువర్ హ్యాండ్.
0: హీస్ ఇన్ యువర్ హ్యాండ్.
1: అందువల్లనే దైవత్వం సర్వత్రా ఉండినట్టుగా ఉంటుండాలి.
0: సో డివినిటీ ఇస్ ఎవ్రీవేర్.
1: అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ఉంటున్నారు. ఒక్కొక్కరు హృదయం లోపల ఒక్కొక్క ఆత్మ అనేటువంటిది ఉంటుండాలి.
0: ఆత్మ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్.
1: కానీ నాకు ఆ ఉద్దేశం కాదు.
0: బట్ భగవాన్ డజంట్ అగ్రీ.
1: ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
0: బట్ భగవాన్ సేస్ ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవ్రీ వన్.
1: అందరూ భగవంతుని బిడ్డలే.
0: ఆల్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్.
1: కాదు, భగవంతుని బిడ్డలు కాదు, అందరు కూడా భగవంతులే.
0: భగవాన్ సేస్ ఫర్దర్, ఆల్ ఆర్ నాట్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్, యూఆర్ ఆల్ గాడ్, యూఆర్ డివైన్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: ఈ చిన్న సూక్ష్మంలో మీరు చక్కని అర్థాన్ని కనుక్కోవచ్చును.
0: యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్ ది ఇంటర్ప్రిటేషన్.
1: నీవు ప్రేమికుడు కావద్దు.
0: నెవర్ బి ఎ లవర్.
1: లవర్ అయితే ఎవరో ఒకరినో ఇద్దరు లవ్ చేస్తావు.
0: ఇఫ్ యూఆర్ ఎ లవర్ యూ విల్ బి ఏబుల్ టు లవ్ వన్ ఆర్ టూ.
1: కాబట్టి లవర్ అనేటువంటిది చాలా లో క్లాస్.
0: సో ది లెవెల్ ఆఫ్ లవర్ ఇస్ సో లో.
1: నీవు లవ్ కా,
0: బికమ్ లవ్ ఇట్ సెల్ఫ్.
1: నువ్వు లవ్ అయిపోతే ఎంతమందినైనా నువ్వు ప్రేమించచ్చు.
0: వెన్ వన్స్ యూ బికమ్ లవ్, యూ కెన్ లవ్ ఎనీ నంబర్ ఆఫ్
1: పీపుల్. లవర్ కేవలం ఒకటో ఇద్దరు ప్రేమిస్తాడు.
0: లవర్ లవ్స్ వన్ ఆర్ టూ.
1: కనుక నీవు లవర్ కావద్దు.
0: సో నెవర్ బి
1: లవ్ కా,
0: బికమ్ లవ్.
1: లవ్ అయిపోతే అందరూ దీన్ని లవ్ చేస్తారు.
0: వెన్ వన్స్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు లవ్, యూ కెన్ లవ్ ఆల్.
1: ఏకాత్మ భావం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్
1: లవ్. అందరి ఉండినటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ది లవ్ ఇస్ యూనిఫామ్ ఇన్ ఎవ్రీ వన్.
1: ఈ ప్రేమతత్వమే వేదాంతం ఎక్కువ బోధిస్తూ వచ్చింది.
0: దిస్ లవ్ ఇస్ టాట్ ఇన్ వేదాంత.
1: ప్రతి దాని ఎందుకు ప్రేమనే లేకపోతే ఏమాత్రమో పొందడానికి.
0: If love is not there, you cannot acquire it. You don't like it any longer.
1: ఎట్టి ప్రేమ ఉండాలి?
0: What sort of love should be there?
1: దేహ సంబంధం కాదు, మన సంబంధం కాదు, అన్ని విధాల భగవంతుని ప్రేమించాలి.
0: ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద బాడీ, ఇట్స్ నాట్ దట్ ఆఫ్ ద మైండ్. యూ షుడ్ లవ్ గాడ్ ఇన్ ఎవ్రీ పర్స్పెక్టివ్, ఎవ్రీ వే.
1: దానిపాటికి అదే కొంచెము అవసరం లేనటువంటి తొలగిపోతాయి.
0: అన్నెసరీ థింగ్స్ విల్ వానిష్ ఆన్ దేర్ ఓన్ అకార్డ్.
1: ఇది అద్వైత సిద్ధాంతం అన్నారు.
0: దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
1: ఒక చెరకు ఉంటుండాలి.
0: ఏ షుగర్ కేన్?
1: చెరకు అనేక వంపులు ఉంటుండాలి.
0: షుగర్ కేన్ హ్యాస్ సో మెనీ.
1: చెరకు వంపులు రావచ్చు కానీ దాని జ్యూస్ కంత వంపులు లేవు.
0: షుగర్ కేన్ హ్యాస్ so many bends, but the juice has no such bends.
1: Kalaga nee thoughts anta kodunu bend bends ayipoy povachunu.
0: Your thoughts may be zigzag with so many bends.
1: Dantoku ee prema cherchuko.
0: See that there is love within.
1: Rasamunaku ee maatramu bends levu.
0: This juice has no bends whatsoever.
1: Adi raso vaisaha, adi brahma tattvamu.
0: That essence, the juice is brahman.
1: అది ఆ రసమే భగవత్ స్వరూపము.
0: దట్ రస అది
1: భగవంతుడు. రస స్వరూపుడు.
0: గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రస. అది
1: రసం అనేటువంటిది ఏదో పాదరసము కాదు.
0: ఇట్ దట్ ఇస్
1: ప్రేమ రసము.
0: ఇట్ ఈస్ నాట్ పాదరస ఆర్ మెర్క్యూరీ, ఇట్ ఇస్ ప్రేమ రస, ద రస ఆఫ్ లవ్.
1: మెర్క్యూరీని పాదరసం అంటారు.
0: వి సే పాదరసం ఇస్ మెర్క్యూరీ.
1: అది ఎక్కడ వేసినా కానీ ఒక దాంతో కలవదు, గుండు గుండుగా పరిధి చేరిపోతుంటాది.
0: ఇఫ్ యూ పుట్ ఇట్ ఎనీవేర్ ఇట్ జస్ట్ బ్రేక్స్ ఇన్ స్మాల్ స్మాల్ బాల్స్.
1: ప్రేమ రసం అట్ట కాదు, అన్నింటిలోనూ చేరిపోతుంటాది.
0: బట్ దిస్ రస, ది ఎసెన్స్ ఆఫ్ లవ్, విల్ జాయిన్ విత్ ఎవ్రీథింగ్.
1: కనుక వేదాంతం అనేటువంటిది ఈనాడు కేవలం కొంచెం ప్రారంభించాము. నిజముగా ఒక్కొక్క పదము ఒక్కొక్క మంత్రము ఉపయోగపడను ఎంతో సారముంటుండాలి. చాలా సులభమైనటువంటిది వేదాంతము.
0: భగవాన్ స్టార్టెడ్ వేదాంత ఇన్ ఎ సింపుల్ వే టుడే, బట్ ఎవ్రీ మంత్ర హస్ గాట్ స్టూపెండస్ మీనింగ్.
1: ఒక్క శ్లోకాన్ని ఒక్క పదాన్ని తీసుకుని దాన్ని చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా వివరిస్తాను.
0: భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీ వర్డ్ ఇన్ డీటెయిల్ సో హెస్ టు మేక్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ అండర్స్టాండ్ ఇన్
1: కట్ట కడపటికి.
0: అల్టిమేట్లీ
1: ఆ వేదాంతం యొక్క తత్వం అంతా కూడా ఒక చిన్న ఒక ఇంచు కూడా ఉంటుండదు.
0: ది ఎంటైర్ వేదాంత ఇస్ నాట్ ఈవెన్.
1: దాంట్లో ఇన్ని 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: చూసారా, 15,000 మంత్రములంతా ఉంటుంటాయి.
0: 15,000 మంత్రాస్ ఆర్ దేర్.
1: అది కూడా మీకు తీసి చూపిస్తాను.
0: దట్ ఆల్సో స్వామి విల్ షో టు యూ.
1: ఇది నిజమైనటువంటి ఒక దైవత్వంతో జరిగేటువంటి తప్ప అన్యులతో ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. సామాన్యంగా ఈ రూపాన్ని చూసి మీరు కేవలం మానవత్వం కదా అని సహజంగా మీరు దీన్ని అలక్ష్యం చేస్తూ ఉండవచ్చును, లేక ఒక విధమైనటువంటి యొక్క ప్రేమభావంతో చుచ్చుపోవచ్చును, మానవత్వంగా మీరు విశ్వసించవచ్చు. కాదు కాదు, నేను దేహం కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధి కాదు, నేను చిత్తం కాదు, నేను అంతఃకరణం కాదు, ఏదీ కాదు నేను.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఫర్ గాడ్ టు షో ఆల్ 15,000 మంత్రాస్. నో హ్యూమన్ కెన్ డూ ఇట్ బికాస్ యూ ఫైండ్ భగవాన్ మూవింగ్ విత్ అస్ సో frequently and closely, we may take him as a human. No, no, he is not the body, he is not the mind.
1: కేవలం మీ నిమిత్తమై వచ్చినటువంటిది.
0: The body of Bhagavan has come for the humanity.
1: దీనికి ఒక చిన్న ఉపమానం కూడా ఉంటుండాలి.
0: A small example.
1: ఈ టంబ్లరే లేకపోతే దీంట్లో నీళ్లు ఏ విధంగా నిలుస్తాయి?
0: Without this tumbler, how do you expect the water to stay
1: there? ఈ నీరు నిలిచే కోసమని టంబ్లర్ ఒకటి కావాలి మనకు.
0: To hold water, you need a tumbler.
1: ప్రణతి నూనె ఒట్టి కలదు.
0: You need the container, the oil and the wick.
1: Kani deepak veluku kaluguna,
0: but do you get the light?
1: Muttiche vaadu oka undalu kada,
0: there should be someone to light it.
1: Poolu soodi daram undi pushpamala tanaguna,
0: the flower needle thread is there, can it be a garland?
1: Lani kucche vaadu oka undalu kada,
0: there should be one maker.
1: Vidya kaladu buddhi kaladu,
0: education knowledge intellect,
1: nana siddhi kaluguna,
0: but do you have the wisdom?
1: ఆ బుద్ధి ఉండినప్పటికీ చెప్పేటువంటి ఒక గురువు ఉండాలి కదా.
0: దో దేర్ ఇస్
1: టీచర్,
0: యూ నీడ్ ఎ గురు.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: అన్ని ఉంటున్నాయి. ఇది నిజము, ఇది బ్రహ్మము, ఇది మిథ్యము, ఇది సత్యము అని నిరూపించేటువంటి దానికోసమే ఈ దేహం వచ్చింది.
0: భగవాన్ ఈజ్ అమిడ్స్ట్ అస్ టు టెల్ అస్ వాట్ ఈస్ ట్రూత్, వాట్ ఈస్ బ్రహ్మన్, వాట్ ఈస్ ఎటర్నల్, వాట్ ఈస్ దట్ ఈస్ ఫ్లీటింగ్, వాట్ ఈస్ ట్రాన్సియంట్.
1: మీరు నిజంగా ఏదో నేను అహంకారం అని చెప్పుకోరాదు, నా సత్యాన్ని నేను వెల్లడి చేసుకుంటున్నా.
0: భగవాన్ ఈజ్ డిక్లేరింగ్ హిజ్ ఓన్ ట్రూత్ టుడే.
1: నీకు ఏమాత్రము నా సంగతి కించిత్తేనా ఇంకా తెలుసుకోలేదు.
0: యు హావ్ నాట్ లెర్న్డ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ భగవాన్స్ నేమ్.
1: నా తత్వం ఇట్టిది అట్టిదని ఎవరికీ అర్థం కాదు.
0: నోబడి కెన్ ఎస్టిమేట్ భగవాన్.
1: నేను మగవారిలో మగవారిగా ఉంటాను.
0: దట్ ఈస్ ఎ మ్యాన్ అమంగ్ మెన్.
1: అనగా వారితో చూసినప్పుడు మగవారిగా ఉంటాను.
0: అమంగ్ మెన్ ఈజ్
1: ఆడవారిలో ఆడవారిగా ఉంటాను.
0: ఈజ్ ఎ ఉమన్ అమంగ్
1: పిల్లల్లో పిల్లలుగా ఉంటుంటాను.
0: చైల్డ్ అమంగ్ చిల్డ్రన్.
1: ఒంటరిగా ఉన్నప్పుడు బ్రహ్మగా ఉంటాను.
0: ఆల్ అలోన్ భగవాన్ ఇస్ బ్రహ్మన్.
1: ఇది నా యొక్క సత్యం.
0: దిస్ ఈస్ ది ట్రూత్ ఆఫ్ భగవాన్.
1: ఎందుకంటే వీరికి వీరిగా నటించాలి, వారికి వారిగా నటించాలి, పిల్లలకు పిల్లలుగా నటించాలి.
0: బికాస్ హీ షుడ్ బి అప్రోప్రియేట్ టు ద కంపెనీ వేర్ హీ ఈస్ ఇన్.
1: కనుకనే ఈ వేదాంతంలో ఎట్ట ఉంటుండాలంటే ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుతుంటే పిల్లలంతా నవ్వుతారు.
0: ఓల్డ్ పీపుల్ వెన్ దే ప్లే విత్ టాయ్స్ చిల్డ్రన్ యంగ్స్టర్స్ విల్ మేక్ ఫన్ ఆఫ్ దెమ్.
1: చిన్న పిల్లవాడు కట్టి పెట్టుకుని అదురుతూ అదురుతూ నడుస్తూ ఉంటే పెద్దవాళ్ళంతా చూసి నవ్వుతారు.
0: When a young boy walks with a walking stick, elders will make fun of him.
1: కాబట్టి ఓల్డ్ మ్యాన్ స్టిక్ పట్టుకొని నడచాలి.
0: సో ఓల్డ్ మ్యాన్ షుడ్ వాక్ విత్
1: పిల్లలు బొమ్మలు పెట్టుకొని నడచాలి.
0: కిడ్స్ షుడ్
1: అదే రీతిగా పిల్లల దగ్గర నేను బొమ్మలు పెట్టి చూసినట్టుగా వాళ్ళకి అవి ఇవి ఇవ్వటం చేయటం ఈ విధంగా వాళ్ళ పిల్లలను సంతోష పెట్టుకుంటారు.
0: సో అమంగ్ చిల్డ్రన్ హి హస్ గాట్ ఆల్ ది ప్లే ఆఫ్ ఎ చైల్డ్.
1: వేదాంత పిపాసులైనటువంటి వారికి వేదాంతమే బోధిస్తుంటాను.
0: దోస్ హూ హావ్ గాట్ ది డీప్ యర్నింగ్ ఫర్ వేదాంత,
1: గృహస్థ ధర్మాన్ని ఆశించేటువంటి వారికి గృహస్థ ధర్మాన్ని బోధిస్తుంటాను.
0: హీ టీచర్స్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ది హౌస్ హోల్డ్.
1: ఎవరికి వారికి బోధిస్తుంటాను.
0: హీ టీచెస్ అప్రోప్రియేట్
1: ఇవన్నీ దేనికోసము?
0: వాట్ ఫర్ ఆల్ దిస్?
1: స్వామిలో చేర్చుకునే కోసమని.
0: ఓన్లీ టు సీ దట్ యు విల్ ఆల్ బి ఇన్ స్వామి విత్ స్వామి.
1: ఇది అంతా కూడా నీ అదృష్టవశాత్తు లభించినటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ గుడ్ ఫార్చ్యూన్ దట్ యు కుడ్ బి హియర్.
1: ఏ అవతారం నందు కూడా ఇలాంటి భాగ్యం ఎవరికి లభ్యం కాలేదు.
0: సచ్ ఎ గుడ్ ఫార్చ్యూన్ వాస్ నాట్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
1: ఇలాంటి పరిస్థితి లోపల మీరు చక్కగా తెలిసినటువంటి దాన్ని చెప్పినటువంటి దాన్ని మీరు నడుచుకుంటారంటే ఎంతైనా మీ యొక్క భాగ్యం పండుతుంది.
0: రియల్లీ స్పీకింగ్, ఇఫ్ యూ ఫాలో వాట్ ఆల్ దట్ యూ హియర్, యూ కెన్ రిడీమ్ యువర్ లైఫ్స్.
1: ఇంకా క్రమక్రమేణ మున్ముందంతా వచ్చేటువంటి దాన్ని చూస్తే మీరు గురుడ్డివారు కూడాను, కేవలం తెలివినటువంటి వాడు కూడాను స్వామి గాడ్ అనేటువంటిది అనిపిస్తాను.
0: ఇన్ ది డేస్ టు ఫాలో the blind people, absolute fools, dunces also should declare that Bhagavan Swami is God.
1: Manushyam lopala appudu ee maya cheri poyi anek rakamuluga test chestu untadi.
0: Because of maya that gets into the mind,
1: maya
0: test
1: meere maatramu longakandi.
0: Never succumb yourself to the devil of maya.
1: Meere neggandi.
0: Win in the test of God.
1: అప్పుడే మీరు అన్ని విధాలు కూడా దైవం యొక్క టెస్ట్ మీకు టెస్ట్ గా మారిపోతుంది.
0: Then the test of God will transform to the taste in our lives.
1: మీ ప్రేమ తత్వంలో మునిగిపోతుంది.
0: Drown yourself in that love.
1: ఇది అట్టిది ఇట్టిదని ఎవరు వర్ణించడానికి వీలు కాదు.
0: Nobody can decide this way or the other.
1: కనుక వేదముల కంటే వేదాంతం చాలా అవసరమైనటువంటిది.
0: So more than Veda, Vedanta is very essential.
1: ధ్యానము జపము యోగముల కంటే కూడా ప్రేమ తత్వం చాలా సులభమైనది.
0: More than that of penance, chanting and meditation, love is most important.
1: ఎంత ఇచ్చావు బీదలకు, ఏ చీరలు ఇచ్చావు బీదలకు, ఎంతమందికి ఎంత అన్నం పెట్టావు అని భగవంతుడు చూడడు.
0: God will never take into consideration how many sarees you distributed, how much of food you served, nothing.
1: Enni mootalu biyam bidalaku pettavu, enni cheralu idalaku ichavu, ivanni kuda income tax officer ki ee list anta pampinchu.
0: Bhagavan will never consider the bags of rice you distributed and the number of sarees distributed. Better you show to the income tax officer.
1: Kaani naaku pampichestundi bhavame.
0: But what you should send to Swami is your feeling.
1: Chinnaga koncham pettinappudiki adi bhavam nenu chustanu. Ee baakyamunu, ee muntalu, ee cheerlu, ee baglu ivanni nenu chudanu.
0: Even if you serve little, he is not bothered with the quantity, he will see the quality.
1: కలకనే స్వామి కోరేది ఓటి క్వాలిటీ.
0: సో స్వామి వాంట్స్ క్వాలిటీ.
1: చిన్నదైనా సరియే.
0: లెట్ ఇట్ బి స్మాల్ ఏ ఫ్రాక్షన్.
1: కేవలం రుక్మిణి దేంతో తూచింది కృష్ణుణ్ణి.
0: వాట్ ఈస్ దట్ రుక్మిణి యూస్డ్ ఎట్ ద టైం టు బ్యాలెన్స్ కృష్ణ.
1: చిన్న తులసి దళంతో చూచి,
0: స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ప్లాంట్.
1: కృష్ణుని ప్రేమకు, కృష్ణుని అనుగ్రహానికి ఈ కుచేలుడు ఎంతవరకు ఇచ్చాడు? పిటికడు అటుకులు ఇచ్చాడు.
0: కుచేల, వాట్ ఈస్ దట్ హెస్ ఆఫర్డ్ టు కృష్ణ? ఓన్లీ ఫిస్ట్ ఫుల్.
1: దుర్వాసుడు వచ్చి పరీక్షించడానికి అడవులకు వచ్చినప్పుడు ద్రౌపది ఏమి చేస్తుంది? ఏమి చేయదు. కృష్ణ నీవే గతి అన్నింది.
0: వాట్ ఈస్ దట్ ద్రౌపది కుడ్ డూ ఎట్ ద టైం?
1: పాత్రకు కాల్చుకున్నటువంటి చిన్న ముక్క రైస్ ముక్క చేతిలో పెట్టింది.
0: ఆఫ్టర్ ఆల్ షీ గేవ్ జస్ట్ ఎ రైస్ గ్రెయిన్.
1: అక్షయం అక్షయంగా మారిపోయింది.
0: ఇట్ బికేమ్ ఇన్ఫినిట్ in due course of time.
1: కనుకనే అన్ని అవతారములందు కూడాను ఇలాంటివి చిన్న చిన్న దాంతోనే అనంతమైనటువంటి యొక్క తత్వాన్ని పొందుతూ వచ్చారు.
0: ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఎవ్రీ ఇన్కార్నేషన్, అవుట్ ఆఫ్ ద లిటిల్ ఏ ఫ్రాక్షన్ యు ఫైండ్ ది ఇన్ఫినిట్ కమింగ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: కనుక మనసులో ఉన్నటువంటి దోషములను మీరు దూరం చేసుకోండి.
0: సో గివ్ అప్ ఆల్ ద డిఫెక్ట్స్.
1: అహంకారమనేటువంటి దాన్ని నిర్మూలన చేయండి.
0: కిల్ ది ఈగో.
1: అద్భుతం అనేటువంటి దాన్ని మీరు నేర్చుకోండి.
0: డెవలప్ ది స్పిరిట్ ఆఫ్ సరెండర్.
1: అప్పుడే మీకు ఆనందం అనేటువంటి భాగ్యం లభిస్తుంది.
0: దెన్ ఓన్లీ యుల్ హ్యావ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ ఎంజాయింగ్ ద బ్లెస్.

0: క్రమేణ వృక్షంగా పరిణామం అవుతున్నట్లుగా మానవుడు కూడా పుట్టి పెరిగి పరిపూర్ణవంతుడైన పరిణామం పొందాలి.
1: పవిత్రాత్మ స్వరూప మ్యాన్ ఈజ్ లైక్ ఎ సీడ్. యాజ్ ది సీడ్ స్ప్రౌట్స్ ఇట్ బికమ్స్ ఎ ప్లాంట్, యాజ్ ది ప్లాంట్ గ్రోస్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ. సో ఆల్సో మ్యాన్ ఈజ్ బార్న్, అక్వైర్ స్ట్రెంగ్త్, గ్రోస్ అండ్ బ్లాసమ్స్ ఇన్ టు ఎ ఫుల్ హ్యూమన్ బీయింగ్.
0: పక్షికి రెండు రెక్కలు అవసరం, బండికి రెండు చక్రములు అవసరం. రెండు చక్రములు లేని బండి, రెండు రెక్కలు లేని పక్షి జీవించక అసాధ్యం.
1: The bird needs two wings, a carriage needs two wheels. A carriage without two wheels and a bird without two wings cannot exist.
0: అదే విధంగానే మానవుడికి రెండు రకములైనటువంటి పరిజ్ఞానములు అత్యవసరం.
1: Also for man, two aspects of knowledge are necessary.
0: ఒకటి ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం, రెండవది పరలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానం.
1: One is the knowledge relating to the material world in which he lives. The other is the knowledge which relates to this, which relates to the spiritual world which is needed for him.
0: ఇహలోక ప్రపంచమునకు సంబంధించిన పరిజ్ఞానమునే జీవనోపాధి అన్నారు. పరలోక ప్రపంచమునకు సంబంధించినటువంటి ఒక పరిజ్ఞానమునే జీవన పరమావధి అన్నారు.
1: That knowledge which relates to the material world has been called the knowledge necessary to eke out one's livelihood. That knowledge which relates to the spiritual world has been called the very basis of life or the very objective of life.
0: Okati jeevanopadi, rendavadi jeevana paramavadi.
1: One is the means of livelihood and the other is the object of life.
0: Jeevanamuniki sambandhinchinatvanti yokka dinini krodikarinchukotam sikarinchukotam దీనినే జీవనోపాధి.
1: టు బి ఏబుల్ టు బ్రింగ్ టుగెదర్ అండ్ కోఆర్డినేట్ వాట్ ఎవర్ ఇస్ నెసెసరీ ఇన్ ది మెటీరియల్ వరల్డ్ ఫర్ ఆర్డినరీ లైఫ్ ఈస్ కాల్డ్ ది బేసిస్ ఫర్ లైఫ్.
0: కానీ జీవన పరమావధి అనేటువంటిది ఈ యొక్క పదార్థములను స్వీకరించుకోవటం లేక క్రోడీకరించుకోవటం కానేరు.
1: బట్ ది బేసిస్ ఆర్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్ కెనాట్ బి సింప్లీ గ్యాదరింగ్ మెటీరియల్ థింగ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఈకింగ్ అవుట్ వన్స్ లైవ్లీహుడ్.
0: మనం అందరం ఈ ప్రపంచంలోకి ఎందుకోసం వచ్చాం? వ్యక్తిత్వం అంటే ఏమిటి? దీనికి సృష్టికర్త ఎవరు? మన యొక్క పరమావధి ఏమిటి అనేటువంటి తత్వాన్ని విచారించుకోవటమే జీవిత పరమావధి.
1: వై హావ్ వి ఆల్ కమ్ ఇంటు దిస్ వరల్డ్? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అండ్ వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇండివిజువాలిటీ టు రియలైజ్ అండ్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్ ఈస్ కాల్డ్ ది ఆబ్జెక్టివ్ అండ్ మీనింగ్ ఆఫ్ లైఫ్.
0: సర్వ మతములు ఎందుకూడను ఉన్నటువంటి యొక్క పరమార్థము పరమావధిని గురించే చెప్తున్నది కానీ జీవితం జీవనోపాధిని గురించి చెప్పటం లేదు.
1: ది ఇన్నర్ కంటెంట్, ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ టీచర్స్ అస్ ఓన్లీ అబౌట్ ది బేసిస్ అండ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్. దే ఆర్ నాట్ గోయింగ్ టు టీచ్ అస్ అబౌట్ ది మేనర్ ఇన్ విచ్ వీ షుడ్ ఈక్ అవుట్ అవర్ లైవ్లీహుడ్.
0: అనగా మన యొక్క పరమావధి తత్వాన్ని గురించి ప్రతి మానవుడు కూడాను అత్యవసరంగా కూడాను కొంత ప్రయత్నపూర్వకంగా కొంత విచారణ చేయాలి.
1: This means that every individual should make an effort, should try and understand the significance of this ultimate goal of life and what is the objective of one's life.
0: మన నిత్య జీవితముకు సక్రమంగా జరుగుటకై ఒక విధమైనటువంటి ఒక నియమాన్ని మనం నియమిస్తున్నాం.
1: In order that our daily life may go on in a proper manner, we are enforcing certain limitations and certain discipline.
0: ఈ జీవితానికి సంబంధించినటువంటి కొన్ని క్రమాలను కూడా మనం అనుసరిస్తున్నాం.
1: We are also following certain disciplinary measures relating to our daily conduct of life.
0: ఈ క్రమమును శిక్షణీయంగా ఉంచడం చేతనే దీనికి క్రమశిక్షణ అని కూడా ఒక పేరుగా వచ్చింది.
1: These methods which we adopt in our daily life, because they are disciplined, this has also come to be known as discipline.
0: కనుక మానవుడు నిత్య జీవితంలో తన యొక్క క్రమశిక్షణ ఉల్లంఘించి జీవించడానికి ఏమాత్రం కూడా సాధ్యం కాదు.
1: It is not possible for man to throw away discipline, to get beyond discipline and live his daily life.
0: ఇట్టి క్రమశిక్షణను అభివృద్ధి భావించి క్రమశిక్షణ ద్వారా ధర్మమును పునరుద్ధరింపచేసి జగత్తులకు కళ్యాణం గావించే నిమిత్తమై దేశ కాలమును పురస్కరించుకుని ఆయా పాత్ర యందు కొంత మహనీయులు అవతరిస్తూ వస్తుంటారు.
1: in order to promote discipline which relates to the ordinary daily life, and in order that by promoting discipline one may be led into right conduct of his daily life. Now and then, depending upon the conditions and upon the time, great saints are being born.
0: కనుక ఈనాడు మనకు కావాల్సినటువంటిది నూతన సమాజము కాదు, నూతన విద్య కాదు, నూతన మతము కాదు. చిత్తశుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఈనాడు అత్యవసరం.
1: What we need today is not a new society. What we need today is not a new type of education. Nor do we need a new religion today. What we need is an individual who has got purity of mind.
0: ఈనాడు దేశము, అసూయ, అహంకారము, స్వార్థము ఇలాంటి అపవిత్రమైన భావములు మానవుల నుండి ఏనాడు వెలుతులును తొలగిపోవును. ఆనాడే మానవ సమాజం నందు మానసిక స్వభావము స్వస్థానాన్ని అందుకోగలదు.
1: Today, when qualities like hatred, like jealousy, like ego and selfishness can go out of man, it is only then that the community of human beings will acquire the true human nature.
0: ఈనాడు మానవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని గుర్తించాలి.
1: We must recognize the relationship and the connection that exists one man and another human being.
0: సమాజమునకు సమాజమునకు మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని కూడా గుర్తించాలి.
1: We should also recognize the relationship that exists between one community and another community.
0: ఈనాడు మానవుడు నేను నేను తన స్థానము నుంచి కొంతవరకు ప్రయాణం సల్పి ఇంద్రియముల యొక్క పరిమితిని మించిపోయి తదుపరి ఈ యొక్క దేహం అనేటువంటి యొక్క కోట గోడను మనం దాటినప్పుడే ఈ విశాలమైన ప్రపంచం నందు మనం ప్రవేశించడానికి వీలవుతుంది.
1: Today it's only man, when he keeps on talking about himself and tells about his I, it's when he can get over these sensory organs, travel beyond the sensory organs, go beyond the walls of the fort of his body and enter the external space into the community, will we be able to understand the nature of the community.
0: ఈ విశాలమైనటువంటి ప్రపంచంతో మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని ఏనాడు మనం కలిగించుకుందామో ఆనాడు ఈ వ్యక్తిత్వం అనేటువంటిది శూన్యమైపోతుంది.
1: When we can establish a close connection between ourselves and this broad world which is outside us, then this individual I will become non-existent.
0: ఈ విశాల ప్రపంచము లేక మనం జీవించుట అసాధ్యం.
1: Without this broad world, it's not possible for us to live.
0: కనుక మనము సముద్రమును వదలి ఏ యొక్క జల బిందువు దూరముగా ఉండలేకపోతుందో అదే విధంగానే వ్యక్తిత్వం అనేటువంటిది ఈ విశాల ప్రపంచ సముద్రమునందు చేరి ఉండినప్పుడే ఈ జల బిందువు కూడా ఒక విలువ.
1: జస్ట్ ఎస్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ కెనాట్ సర్వైవ్ అండ్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఇట్ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ ది బ్రాడ్ ఓషన్, సో ఆల్సో దిస్ ఇండివిజువల్ ఇఫ్ హీ ఈస్ టేకెన్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాడ్ వరల్డ్ హీ కెనాట్ ఎగ్జిస్ట్ బై హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్.
0: ఆ జల బిందువు సముద్రంతో కూడినంత కాలమే దీనికి గొప్ప విశాలమైనటువంటి రూపనామం కూడా కలిగి ఉంటుంటాయి. ఏనాడు ఈ సముద్రంతో వెలువడిపోతుందో అప్పుడు ఈ యొక్క జల బిందువులకు ఏమాత్రం కూడా రూపనామం లేదు, శూన్యమై ఉంటాయి.
1: ఓన్లీ సో లాంగ్ యాజ్ దిస్ డ్రాప్ ఆఫ్ వాటర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది వైడ్ ఓషన్ విల్ ఇట్ హ్యావ్ ఎన్ ఎంటిటీ అండ్ విల్ ఇట్ హ్యావ్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
0: కనుక ఈనాడు మనం ప్రతి మానవుడు కూడాను ఈ విశాల ప్రపంచంతో ఉన్నటువంటి ఏ సత్యమైతే కలదో ఆ సత్య స్వరూపమే తానుగా భావించుకోవటం అత్యవసరం.
1: Today, every human being should realize that this broad entity, the truth, the personality and embodiment of truth, which is associated with this wide world, identify the truth with himself.
0: మనం ఎంత కాలమైనా స్వార్థంగా లేక ఒక విధమైనటువంటి అసూయాభావం చేత కాని లేక అహంకారం చేత కాని ఈ యొక్క చిన్న మార్గమును మనం అనుసరించటము ఇది మానవత్వానికి తగిన కర్తవ్యం కానే.
1: Either due to our selfishness or due to our jealousy or ego in us, if we take a narrow path and not take the broad path of recognizing the whole world, then that will not be suitable for us. It's not a right path.
0: Oka chinna neeti bindunu samudramlo chechinappudu aa yokka goppa roopanamrutulu ee reetiga ee jala bindu pondutunnaru ade vidhamga oka manavattam nenu nenu aneetundi oka swarthani ee vishala prapancham ane samudramlo chechinappudu ఈ యొక్క విశాలమైనటువంటి రూపనామం చేత ఈ యొక్క బ్రాడ్ మైండ్ విశాలమైన హృదయం కలిగినటువంటి వాడుగా తయారవుతుంది.
1: when a small drop of water is put into a wide ocean, the drop itself acquires the width and the breadth of the ocean, and it acquires the qualities of the ocean. So also, when this individual, in his selfish entity, if he is put into the broad, wide world, then he will acquire the width of the entire world.
0: కనుక ఈనాడు మనము విశాలమైనటువంటి హృదయమును, నిర్మలమైనటువంటి మనసును మనము అభివృద్ధి గావించుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Today, a broad heart and a pure mind are two things which we should try and promote within ourselves.
0: ఈ విధమైనటువంటి నిర్మల భావము, నిస్వార్థమైనటువంటి మనసు కలిగినప్పుడే మన భారతదేశం కాని యావత్ ప్రపంచం కాని సుఖశాంతులను అనుభవించుకోవడానికి అవకాశం ఉంటుంటాయి.
1: Today, only when we can develop such pure ideas and such unselfish thoughts, whether it is in this country, India, or anywhere else, it will be possible for people to experience good only when they have unselfish thoughts in their mind.
0: Jesus Christ puttina dinam.
1: Today is a great sacred day. This is the day on which Jesus Christ was born.
0: Kani atanu puttinappudu nunchi kodanu nenu I am just a messenger of God annadu. నేను భగవంతుని యొక్క మెసెంజర్ అని తాను చెప్పుకున్నాడు.
1: బట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ హిస్ బర్త్ హీ హాస్ బీన్ సేయింగ్ దట్ హీ వాస్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: కేవలము ఈ పదము ఒక జీసస్ క్రైస్ట్ కు మాత్రమే అన్వయించినటువంటిది కానేరదు. ప్రతి మానవుడు కూడాను, పుట్టిన ప్రతి మానవుడు కూడాను మెసెంజర్ గానే బయలుదేరుతున్నాడు.
1: బట్ దిస్ వర్డ్ మెసెంజర్ ఆఫ్ గాడ్ cannot be such that it is appropriate only to Jesus Christ. Every human being that is born, he is born as a messenger of God.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక జీవితంలో ఉన్నటువంటి పరమ రహస్యాన్ని, పరమ పవిత్రతను లోకానికి చాటే నిమిత్తమై ఆవిర్భవిస్తున్నాడు.
1: Every human being is born into this world with a purpose of telling the rest of the world the great secret of life, the great truth in the life.
0: కేవలం తన పట్టపోటీ నిమిత్తమే కాని, తన స్వార్థ నిమిత్తమే కాని గాని మానవుడు అవతరించడం కానేరదు.
1: ఇట్ కెనాట్ బి దట్ మ్యాన్ ఇస్ బోర్న్ జస్ట్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఆర్ జస్ట్ టు ఫుల్ఫిల్ హిస్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్.
0: కనుక భగవంతుని యొక్క శక్తి సామర్థ్యములను, భగవంతుని యొక్క లీలా గుణమైన విశేషములను లోకములకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడా ఈ లోకములకు వస్తున్నాడనే సత్యాన్ని గుర్తించి వర్తించడం అత్యవసరం.
1: It is very necessary for us to recognize the truth and behave accordingly, that every human being is born into this world with a purpose, with the purpose of expounding God's power, God's strength and God's omnipresence to the rest of the world.
0: ప్రతి మానవుని యందు కూడాను ఒక దివ్యత్వమైన పవిత్రతను దేదీప్యమానంగా వెలుస్తూనే ఉంటుంది, వెలుగుతూనే ఉంటుంది.
1: In every human being there is some amount of divine sacredness all the time shining forth from him.
0: భగవంతుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక దేశ కాలం ఎందు మాత్రమే లేదు, సర్వ హృదయవాసి అయి ఉంటున్నాడు భగవంతుడు.
1: గాడ్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్ సర్టన్ స్పెసిఫిక్ ప్లేసెస్ అండ్ స్పెసిఫిక్ టైమ్స్ అండ్ కంట్రీస్. గాడ్ లివ్స్ అండ్ ఎగ్జిస్ట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యూమన్ బీయింగ్.
0: కనుక భగవంతుని దర్శించడం కానీ, భగవంతుని సందర్శించాలనుకున్నాము, మనం ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశమునికి వెళ్ళనక్కర్లేదు. వారి యొక్క దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడు ప్రతి మానవుడు కూడాను అట్టి దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అనుభవించడానికి ఎట్టి సందేహం లేదు.
1: టు హ్యావ్ ఎ విజన్ ఆఫ్ గాడ్, టు రియలైజ్ గాడ్, వన్ డస్ నాట్ మేక్ ఎ జర్నీ అండ్ గో టు సమ్ పర్టికులర్ ప్లేస్. వన్ ఓన్లీ హ్యాస్ టు డెవలప్ హిజ్ ఇన్నర్ విజన్, లుక్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ది విజన్ ఆఫ్ గాడ్.
0: కానీ మానవుడు భగవద్గీత యందు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నటువంటి ఆత్మతత్వం నీ యందే ఉంటుందని చెప్తూ ఉన్నప్పటికీ, అట్టి కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపమై ఉండి కూడాను కేవలం మానవుడు బహిర్ప్రపంచం లోపల అంధకారమైనటువంటి అజ్ఞానంలో మునిగి అల్లాడుతున్నాడు.
1: ఆల్దో గాడ్ హాస్ ప్రొక్లెయిమ్డ్ ఇన్ భగవద్గీత దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ యూ షైనింగ్ విత్ ది బ్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సన్స్, yet human being not realizing this great truth, they are looking for God, they become blind, they do not realize this millions of suns which are shining in him, they look for God being blind outside in the dark world.
0: Inga rendavadi shrinvanti visse amrutasya putra hani sudru chaatutu unnatundi yeriti ga nee amruta putrudu ani chaatutu undinappudikini taanu mrutadehudu aneetundi yokka ajnanamlo taanu munigi kevalam baadalaku guri ayipothunnadu.
1: There is another aspect. While the Srutis have been telling us that you are an immortal human being, that you are immortal in having been born as a man, yet not knowing his immortality, he thinks he is only mortal and that he will die.
0: నీవు సచ్చిదానందుడు అనేటువంటి యొక్క దీనిని మన స్మృతులు చాటుతూ ఉండినప్పటికీ మనం నిరంతరము ఏదో ఒక దుఃఖంలో ఉండినట్టుగా మనం అనుభవిస్తున్నాం.
1: While the Shrutis have been proclaiming that you are a Satchitananda, you are in permanent bliss and that happiness is your right, yet we are always suffering from some sorrow or other.
0: ఈనాడు మానవుని యొక్క సర్వ దుఃఖములకు సర్వ విచారములకు మూల కారణం ఏమనగా కోటి సూర్యుల కాంతి తన ఆత్మస్వరూపము అనేటువంటి దాన్ని మర్చిపోవటము, నేను అమృత పుత్రుడు అనేటువంటి సత్యాన్ని తాను మర్చిపోవటము, నేను ఆనందమయుడు అనేటువంటి యొక్క యథార్థాన్ని తాను మరుగు చేసుకోవటము, ఈ మూడు కారణం చేత వారు దుఃఖమయుడుగా కేవలము దుఃఖానికి గురి అయిపోతున్నాడు.
1: Today we find that man is undergoing several troubles. Man experiences a lot of sorrow and difficulties. What is the reason for this? The reason for this is man is forgetting that the brightness of millions of suns in the form of Atma is within himself. Man is forgetting that he is immortal. He thinks that he will die. Man is also forgetting that he is the embodiment of bliss, that he is Satchidananda. These are the reasons why he is suffering and he is in sorrow.
0: Kantini, Amrutatvani, ఆనందాన్ని మర్చిపోవడం చేతనే మానవుడు అశాంతికి గురి అయిపోయి కేవలం తానొక మూఢుడుగా అజ్ఞానముగా తాను భావించి ఈ జగత్తులో అవస్థలకు గురి అయిపోతున్నాడు.
1: Man forgetting the brilliance within himself, man forgetting that he is immortal, man forgetting that he is the embodiment of bliss, he is submitting himself to all kinds of difficulties and pains in this world.
0: ఈ పవిత్రమైనటువంటి మూడు సూత్రములను లోకమునకు చాటే నిమిత్తమై ప్రతి మానవుడు కూడాను భగవంతుని మెసెంజర్ గా కూడా ఈ లోకానికి వస్తున్నాడు.
1: In order that man may proclaim to the rest of the world the sacredness of these three aspects, brilliance, immortality and bliss, God is coming here as a messenger. Every human being is a messenger of God.
0: కనుక మనము ఈ జగత్తులో మనము కేవలము తిండి తీర్థాదుల నిమిత్తమై నిద్రపానాదుల నిమిత్తమై జీవిస్తున్నామనేటువంటి రీతిగా అజ్ఞానమును దూరం చేసి మనము జీవితమైనటువంటి యొక్క తత్వాన్ని ఆదర్శవంతమైన రీతిగా లోకానికి చాటాలనేటువంటి యొక్క సత్యాన్ని మనం ఈనాడు నిరూపించాలి.
1: We should establish the truth that we have not come into this world for the sake of enjoying food and drink, for the sake of enjoying sleep and rest, but we have come into this world for proclaiming these three qualities, brilliance, immortality and bliss. This is what we should establish.
0: Divyatma swarupulara, aharam nitra bhayamainnadulu, prati mrugapakshulu kudanu sahajamgane anubhavistunnayi.
1: Divyatma swarupas, food and drink, sleep and rest are being enjoyed by all the animals and birds as well.
0: Vijnana prajnana sujnanamto chetinatu manavudu kudanu ee aahara nidra bhaya mainnadulu nimittame jeevisthunnam anukotam idi kevalam mruga lakshanam kaani manushi lakshanam kaani.
1: Man who has knowledge and who has wisdom, if such a human being also thinks that he is only intended for food and drink and to sleep and rest, then these will be called qualities of animals and birds, not of human beings.
0: ee maatramulakai manam inka vidya enduku nerchali, universities ki enduku povali, kalaasharalo pattalu enduku andukovali, inta maatram jeevinchadaniki mrugamulaga jeevinchavachunu kada.
1: If life has only this purpose, if we are to live only as animals, why do we get our education? Why do we go to universities? Why do we get degrees from colleges? We can just live as animals without all these things.
0: కాదు కాదు, మానవత్వము పవిత్రమైనటువంటి యొక్క సూత్రములు దివ్యాత్మ స్వరూపమైన ఆత్మతత్వంతో ప్రబోధగా ప్రకటింపబడుతూ ఉన్నది కనుకనే ఇందులో మానవుడు జంతువు నామ నరజన్మ దుర్లభమని ప్రత్యేకమైనటువంటి కీర్తిని సాధించినాడు.
1: No, there is a sacredness in man. In man, there is something which is divine, which is being exhibited. In order that he may exhibit the divinity in him, that he is born as a man. To be born as a man amongst all the animals is the most difficult thing to achieve.
0: కనుకని జీసస్ క్రైస్తు మొట్టమొదటి మెసెంజర్ గా వచ్చి తన దివ్యత్వాన్ని సమాజ సేవను ప్రపంచంలో సర్వభూత సమత్వాన్ని కూడా తాను గుర్తించి లోకానికి చాటడం చేతనే కొంతకాలమునకు ఐఎమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు, నేను భగవంతుని కుమారుణ్ణి అని రెండవ స్థాయికి ఎక్కాడు.
1: Because Jesus Christ came as a human being into this world and he for some time exhibited and proclaimed the divinity that is in him and his aspect of service to the community, these were proclaimed by him for some time. Later on he proclaimed himself as the Son of God.
0: కనుకని నేను సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి సున్వంత విశ్వే అమృతస్య పుత్ర, నేను అమృత పుత్రుడిని అనేటువంటి దాని స్థాయికి తాను దిగాడు.
1: When he said, I am the son of God, he has come to a stage when he says that he is the son of divinity, that he is immortal child, that there is immortality in him.
0: కానీ ఆ స్థాయి ఎందు భగవంతునికి కుమారుడైనటువంటి బిడ్డ అయినటువంటి మానవుడు భగవంతు యొక్క గుణమును మాత్రమే కలిగి ఉండాలి. నిత్య నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమతో సమాజ సేవను ఆచరించాలి. ఈ రకమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి కార్యములు తాను చేపట్టిన తర్వాత ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
1: ఇన్ ది స్టేజ్ వెన్ హీ ప్రొక్లెయిమ్డ్ ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్, నేచురల్లీ హీ షుడ్ హ్యావ్ ది క్వాలిటీస్ ఆఫ్ గాడ్, ది క్వాలిటీస్ ఆఫ్ గాడ్ బీయింగ్ ఇమ్మార్టాలిటీ, సేక్రెడ్నెస్ అండ్ ప్యూరిటీ అండ్ సెల్ఫ్లెస్నెస్ విత్ విచ్ ఆల్ ది సర్వీస్ విచ్ హీ వాస్ ప్రీచింగ్ హ్యాడ్ టు బి డన్. హ్యావింగ్ డన్ దట్, having acquired the qualities of God, he then proclaimed, I and my father are one.
0: ఈనాడు మనం భగవంతుని బిడ్డలని మనం చెప్పుకుంటూ భగవంతుని ఆస్తిపాస్తులైనటువంటి యొక్క సద్గుణ సదాచారంలో మనం దూరము నెట్టి దుర్గుణం దురాచారమైనటువంటి దానికి మనం విరుద్ధంగా వేయటం చేత మనం భగవంతుని బిడ్డలని చెప్పుకోవటం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.
1: On the contrary, today we call ourselves children of God, but those which are qualities of God are not in us. We push away all the sacred qualities that come from God to their children and we still call ourselves children of God.
0: Kanuka manam bhagavantuni biddalainaatundi itto manam ee vidhamainaatundi saarthaka naamaanni poddatam cheta bhagavantuni yokka gunaganaalanu kodanu manalo kinchittaina kodanu abhruthi gaavinchukotaaniki prayatnam cheyali.
1: Thus, calling ourselves children of God, we must make an attempt to promote such sacred qualities which we attribute to divinity.
0: అప్పుడే మనము బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, మనము ఆ తండ్రి అనేటువంటి స్థానాన్ని కూడాను ఈ కుమారుడు చేయడానికి అవకాశం ఉంటుంది.
1: It's only then, as has been said in Brahmavit Brahmaiva Bhavati, when you become knowledgeable, then you become identical with knowledge itself. If you know and understand Brahman, you become Brahman yourself. So the children, by acquiring the qualities of God, can become God himself.
0: Kanuka deenini puraskarinchukoniye mana Bharatiya samskruti yandu dvaita, vishishta dvaita, advaita anetuvanti moodu margamulnu manam aasrinchu anadi kaalam nunchi vastunnam.
1: It is in this context that in our civilization, in our culture of India, we have been having three steps called Dvaita, Vishishta Advaita and Advaita.
0: Kanuka Vedanta Bharatiya Vedantam nandu Advaitam anetundi ee reethiga untundado danine and the messenger of God ani oka Bible lo danini polchukoni cheptu vacharu.
1: What is contained and called Advaita, called Dvaita or dualism in Indian philosophy has been described in the Bible as I am the messenger of God.
0: I am the messenger of God ante tanu master itanu messenger ee rendittikini rendu tattamulato chernatundi kabatte mana Bharatiya Vedantam nandu dvaitamu ani pettu vacharu.
1: There is a duality here, there is a dualistic aspect here, messenger and God, there are two different aspects, therefore in our philosophy this has been called dvaita or dualism.
0: దీనికి మరింత కొంచెం సోపానమాయంగా శోభను కలిగించేటువంటి రీతిగా విశిష్టమైనటువంటి రీతిలో అర్థం చెప్పడం చేత దీన్ని విశిష్టాద్వైతాన్ని ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
1: ఫ్రమ్ దిస్ స్టెప్ వీ మూవ్ ఫార్వర్డ్ ఎ లిటిల్ అండ్ వీ గివ్ ఇట్ సమ్ అమౌంట్ ఆఫ్ డిస్టింక్టివ్నెస్. డిస్టింక్టివ్నెస్ దిస్ స్టెప్ హ్యాస్ బీన్ కాల్డ్ ఇన్ ఇండియన్ ఫిలాసఫీ యాజ్ క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: అయితే మెసెంజర్ కు సన్నుకు చాలా వ్యత్యాసం ఉంటుంది.
1: There is a great difference being a messenger and a son.
0: Messenger oka servant ga untuntaru, son right ga untuntaru, adhikaranga untuntaru.
1: Messenger is like a servant, but if you refer to him as a son, son has got a right which is different from being a messenger.
0: Kanuka ee vidhamaina adhikara tattvanni koodi undatam chetane deeniki visishtadvaitam ani kodunu mana Bharatiya samskruti yandu telustu vacharu.
1: In this aspect of being son of God, there is an amount of distinctiveness which is quite different from being a messenger. So, in our culture, this has been called qualified non-dualism.
0: Karakamina ee pavitramainatundi gunamunu manam abhruthi chesukovatam cheta tandri kumarudu iddaru okate I and my father are one anetundi danni advaitam anetundi reethi kinda koorustu vacharu.
1: Gradually, by recognizing this distinctiveness and this separatism which exists in dualism, the recognition of that and the removal of that has taken him further to a step where the two become one, that is the Advaita, and that is called the non-dualistic philosophy in our language.
0: Taruka manam andaru kodanu dvaitam aneetundi sthanam nunchi vishishta dvaitam ku prayanam chesi tadwara akkadi nunchi advaitam aneetundi gamyamlo cherukovataniki prati manavudu kodanu adhikaravantudu taanu prayatnam kodanu chesi atti pavitramaina kunti sthanaanni pondalani aashisthunnaru.
1: The three steps are dualism, qualified non-dualism and non-dualism. All of us have the right to start with the first step of dualism, travel then to qualified non-dualism and ultimately reach the goal of non-dualism. Even an innocent student, an ignorant student will not agree to sit in the same class, be at the same step for all time in his life.
0: అమాయకుడైనటువంటి పిల్లవాడి సంవత్సరమునకు సంవత్సరమునకు ఒక్కొక్క క్లాస్ పై క్లాస్ పోవాలని ఆశిస్తున్నప్పుడు ఇంకా మానవుడు ప్రజ్ఞాన శుజ్ఞాన విజ్ఞానమైనటువంటి మానవుడు జీవితం అంతా ఒకే క్లాస్ లో ఉండటం అని ఆశించుకోవటం ఇది కేవలం అజ్ఞానం యొక్క ప్రథమ లక్షణం.
1: When an innocent child does not want to remain in the same class for all time in his life and wants to go to a higher class, man who has got knowledge and who has got wisdom, for him to think that he will remain in one step all his life is something which is very foolish.
0: Divyatma Swarupulara, manu dvaitam nunchi visishta dvaitaniki kontha prayatnam chesi tadwara advaitam lokam manu cheri nityanandam anubhavinchukovataniki tagina prayatnam cheyali.
1: Divyatma Swarupas, we must make an attempt to move from the step of dualism to the step of Visishta Advaita. From there we must make an attempt to move to the next step of Advaita or non-dualism.
0: Inti sahityamulo mana cherinappude deenini holy ghost ani cheptu vachari Christians.
1: When we reach this stage of sahitya, of unity with one, of all the difference being removed, this has been called by Christians as the holy ghost.
0: Kanuka mottamota sevakudu తర్వాత సేవ్యుడు తర్వాత సేవకాభావం చేత సాహిత్యము పొందేటువంటి యొక్క మహావీరుడుగా తయారు కావాలి.
1: ది ఫస్ట్ స్టెప్ ఈస్ బీయింగ్ ఎ సర్వెంట్, ది సెకండ్ స్టెప్ ఈస్ టు రైజ్ టు ది లెవెల్ ఆఫ్ ది పర్సన్ హూ ఇస్ బీయింగ్ సర్వ్డ్ అండ్ ది ఫైనల్ స్టెప్ ఈస్ యూనిటీ అండ్ కంప్లీట్ మెర్జర్ విత్ ది వన్ హూమ్ యు ఆర్ సర్వింగ్.
0: తారే రాజులు రాజ్యమును కనుగరే గర్వోన్నతిని పొందరి వారేది, అనేక యుగముల నుండి కూడాను అనేక మంది మహనీయులు ఈ జగత్తునందు ధర్మ సంస్థాపన నిమిత్తమై లోక కళ్యాణ నిమిత్తమై ఉద్యమించిరి, కానీ అందరూ లోకమునందు ఈనాడు పేరు ప్రతిష్టలతో నిలిచారా? లేదు. ఎవరు స్వార్థమును త్యాగం చేసి పారార్థమైనటువంటి యొక్క పరమాత్మ తత్వాన్ని ఏనాడు ప్రచారం చేయడానికి కొనుక్కుండ్రు? అట్టి మహనీయుల యొక్క జనములే జన్మదినములుగా ఈనాడు పరిగణింపుతూ వస్తుంటున్నాడు.
1: Have there not been kings in this world? Have they not ruled over parts of this world? Where are they? Even their name is remembered these days. No, it is only such people who have sacrificed selfishness and who have served the community of the world. It's only the names of such people that have remained today, not the kings who have ruled over this world.
0: కనుక మనము సమస్త జీవులు ఎందున్నటువంటి యొక్క సర్వోత్కృష్టమైనటువంటి యొక్క జీవతత్వాన్ని ఏకత్వంగా మనం భావించుకోవాలి.
1: We must recognize this aspect of divine life that is present in all living beings as one and the same. It is that feeling that we should promote in our minds.
0: ఈనాడు దివ్యత్వమైనటువంటి ఆనంద సౌధములేక మనం ప్రయాణం చేసి జరగడాలనుకున్నప్పుడు దానికి రెండు ద్వారములు అడ్డుగా తగిలి ఉంటున్నాయి.
1: If today we want to journey to the mansion of bliss, and if we want to enter this divine mansion of bliss and experience bliss, we will find that there are two doors, two entrances to this mansion.
0: Vagati tanayat atma stuti rendavadi paradoshana ee rendu anekunte doorluku asuya bhavam anekunte gadi vesi untundali.
1: One of these doors can be called the praise of one's own self by himself. The other door is to find blame and fault in others. These two doors are locked together with the lock of jealousy.
0: కనుక మొట్టమొదట మనము ఈ యొక్క అసూయ అనేటువంటి గడిని తీసి తర్వాత పరదూషణ అనేటువంటి తలుపును తెరిచి ఆత్మస్థుతి అనే తలుపును తెరిచినప్పుడే మనం ఆనందం అనేటువంటి సౌధం లోపల ప్రవేశించడానికి అధికారం అవుతాం.
1: The first step will be to open the lock of jealousy. The second step will be to open the door of finding fault and blame in others. The third step will be to open the door of praising our own self by ourselves.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు
1: we are putting a huge lock in the name of ego.
0: కనుక మొట్టమొదట ఈ యొక్క అహంకారం అనేటువంటి తలుపును తీయాలంటే ప్రేమ అనేటువంటి కీని తెరచండి.
1: If we want to unlock this huge lock of ego, you have to use the key, a key in the name of prema or love.
0: Shanti anetvanti gadini toyandi.
1: You have to push the latch of shanti or peace.
0: కనుక మనం ఈ ప్రేమ అనేటువంటి యొక్క కీతో మనము ఈ అహంకారం అనేటువంటి తలుపును కొంత దారము తెచ్చినప్పుడే మనం ఈ సులభంగా ఈ ద్వారము తెచ్చుకోవటానికి ఎంతైనా అవకాశం ఉంటుంది.
1: It's only when we can use this key of prema or love and open the lock of ego will we be able to have access to these doors and open the doors.
0: Divyatma swaroopulara manamu ee naadu jeevitham lopala aneka rakamainaatundi vidyalu manam garuputunnam nerchukuntunnam kaani aadhyatma vidya vidyanam anni vidyala kante aadhyatmika vidya sariyainaatundi vidya.
1: Divyatma Swarupas, today we are learning and we are teaching many different branches of education, but of all branches of education, the spiritual education is the one education which we have to care for.
0: Anni vidyalu anni chinna chinna nadulu vantivi aadhyatmika vidya petta samudram vantivi.
1: All branches of education can be compared to small rivers and rivulets, but the spiritual education is like the mighty ocean.
0: కనుక సర్వ నదులు కూడ గమ్యమైనటువంటిది ఈ సముద్రము.
1: ది ఓషన్ ఈజ్ ది డెస్టినేషన్ ఇన్ టు విచ్ ఆల్ రివర్స్ విల్ మెర్జ్.
0: కనుక మనము ఈ యొక్క నదీ స్నానం చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క నదికి మనం పోనక్కర్లేదు. కోటి నదులు ధనుష్కోటిని ఉండగా ఏటికి ఈ వ్యత అని త్యాగరాజు చెప్పాడు. ధనుష్కోటి అనేటువంటి యొక్క సముద్రం లోపల సర్వ కోటి నదులు కూడా లీనమైనటువంటి స్నానం. కనుక ఒక్క ధనుష్కోటిలో స్నానం చేస్తే కోటి నదులు స్నానం చేసినంత ఫలితము.
1: If you want to bathe in a river, you do not have to go to each river and have a bath in that river. All the rivers go and merge into the ocean, in Dhanushkodi, the ocean. If you go and have a bath in Dhanushkodi, the ocean, it is as good as having your bath in all the millions of rivers.
0: Kanuka aadhyatmika vidyendu manam kontha varaku aarteri sadhana kalpinappudu sarva vidyala yokka saram kudanu manam anubhavinchinatundi varam avutam.
1: If we can acquire some strength and expertise in spiritual knowledge and spiritual education, then as in that analogy of bathing in the rivers, we will have had expertise in all branches of education.
0: Divyatma swaroopulara vyaktigatamainatundi deshamulaku manam ye maatram kudano avakasam ivvaka sarva vyaktiyattvam kudano samasthayainatundi sarveshudu aatma swaroopudai unnadante satyanni gurtinchukovadam chaala avasaram.
1: Divyatma Swarupas, we should never give room to hating individuals on the basis of individuality. We must recognize that in every individual, God is present and eliminate individual hatred.
0: దీనినే ఈశావాస్యం ఇదం సర్వమని భారతీయ సంస్కృతి మన సుత్రులు ఎందు చెప్పింది. దీనినే బైబిల్ ఎందు కూడాను ఆల్ లైఫ్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అని.
1: This is what has been described in our culture by stating Ishvara is present in every living being, is present in every jiva. The same thing has also been expressed in the Bible by saying all people are like one and be alike to everyone.
0: Kaluka manamu sarva jeevuni entunnatundi yokka daivattam okkate aneetundi yokka aatma tattvanni manam gurtinchukotam ee naadu entaina avasaram.
1: It's very necessary today for us to recognize that what is present as Atma in every individual human being is one and the same basic thing.
0: Kanuka manam premato ye yokka matabhedamulaku chotivvaka ye yokka kalahamulaku manaku avakasam ivvaka ye jati matabhedamulaku kuda manam chotinivvaka manamu okke manushyatvamlo unnatundi divyatvanni gurtinchukotam chaala avasaram.
1: With prema we should try and set aside any differences that may be called religious differences. We should not give room to any sectarian differences and we should recognize the entire human community as one single community.
0: Kanuka religion vere kaadu, there is only one religion, religion of love. There is only one caste, caste of humanity. There is only one language, language of the heart. There is only one God, is omnipresent. Ee tattvanni manamu kramakramena manamu కేవలం పదవులతో కాకుండా ప్రాక్టికల్ లో మనం అనుభవించడానికి ప్రయత్నం చేయాలి.
1: ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ సేస్ దట్ దేర్ ఇస్ నో రిలీజియన్. దేర్ ఇస్ ఓన్లీ వన్ రిలీజియన్ అండ్ దట్ ఇస్ ది రిలీజియన్ ఆఫ్ లవ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ అండ్ దట్ ఇస్ ది కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ. దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ దట్ ఇస్ ది ఓమ్నిప్రెసెంట్ గాడ్. దేర్ ఇస్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అండ్ దట్ ఇస్ ది లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: కనుక ఇట్టి సమస్తం చేత విశాలమైన హృదయమును అభివృద్ధి గావించుకొని స్వార్థమును పక్కకు నెట్టి పరార్థమనేటువంటి యొక్క ప్రపంచ జ్ఞానం నుంచి కూడా నువ్వు సాధించడానికి తగిన కృషి చేయటమే ఆధ్యాత్మిక సాధన.
1: ది స్పిరిచువల్ సాధన కన్సిస్ట్ ఇన్ బ్రాడనింగ్ యువర్ హార్ట్, ఇన్ బ్రాడనింగ్ యువర్ విజన్ అండ్ రికగ్నైజింగ్ దట్ సెల్ఫిష్నెస్ ఇస్ అ బ్యాడ్ క్వాలిటీ విచ్ హెస్ టు బి పుష్డ్ అవే. దిస్ ఇస్ ది బేసిస్ ఆఫ్ స్పిరిచువల్ సాధన.
0: ఈనాడు పవిత్రమైనటువంటి దేశమునకు విశాలమైన భావమును ఏర్పరిచి తన రక్తమును కూడాను జనసేవ నిమిత్తమే దారబోసినటువంటి యొక్క జీసస్ క్రైస్ట్ పుట్టిన పర్వదినము కనుక ఈనాడు కేవలం క్రైస్ట్ పుట్టిన దినమని కేవలం మనం పండుగలు చేసుకున్నంత మాత్రమున ఈ యొక్క పవిత్రమైన దినములకు సార్థకం కాలేదు. అతని యొక్క ఆశయాలు, అతని యొక్క అనుగుణములు ఒక కించిత్తైనా కూడా ఆచరణలో పెట్టి మనము దీనిని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: Today is a sacred day. This is the day on which Jesus sacrificed his blood for the good of human beings. This is the day on which he taught breadth of heart and breadth of vision to human beings. It will not do if we simply celebrate this as a festival. We must recognize the ideals which he propagated and the teachings which he had propagated and imbibe his qualities and ideals to some measure on this sacred day.
0: ఈ మహనీయుడికి జన్మదినోత్సవం మనం చేసుకున్నప్పటికీని ఆనాడు జన్మదినోత్సవంలో పాయస పరమాన్నముతో మన పర్వదినములు ముగించుకోవటం సార్థకం కాలేదు. ఆ మహనీయుని యొక్క పవిత్రమైన ఆశయాలను మనం ఆచరణలో పెట్టడానికి ఏనాడు మనం ప్రయత్నిస్తామో ఆనాడే నిజమైన జన్మదినం.
1: If we want to celebrate the birth of any great event, of any great individual, it will not do if we simply celebrate it as a festive day and feast. So long as we are satisfied by a feast, that will not be the celebration. But the celebration will consist in imbibing the ideals of that great person whose birth we are celebrating.
0: Prema Swaroopulara, neti nunchi ee pavitramainatvanti yokka mahaneeyulaku janmadinotsa nimittanga gnapakarthanga manam paradoshannu maani aapdastutini kontha varaku anagadrokki swarthamunu pakkaku netti premato janaseva సమాజ సేవకు మనం కంకణం కట్టుకోవటం చాలా అవసరమని నేను ఆశిస్తున్నాను.
1: టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఎ సేక్రెడ్ డే యాజ్ ది బర్త్ ఆఫ్ ఎ గ్రేట్ ఇండివిజువల్. వెన్ ఎవర్ వీ వాంట్ టు సెలబ్రేట్ ది బర్త్ ఆఫ్ ఎనీ గ్రేట్ ఇండివిజువల్, దట్ సెలబ్రేషన్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అవర్ రికగ్నైజింగ్ దట్ బ్లేమింగ్ అదర్స్ ఫ్రమ్ టుడే షుడ్ బి స్టాప్. సెల్ఫ్ ప్రైజ్ షుడ్ ఆల్సో బి స్టాప్ and selfishness should be given up and service to the community should be done giving up selfishness and not blaming.
0: Manam ee naadu enni karyamulu sadhana roopamlo prayatnam chesinappudikini desham yokka kalyanamu andukotam asadhyam. Ee naadu vicharamainatundi bhavamunu abhivruddhi parchukuntamu nishwarthamainatundi yokka chittamunu manam abhivruddhi parchukuntamu aanaade mana desham nitya kalyana pachana thorantam tholutugutundi.
1: Whatever sadhana we may do, whatever practices we may adopt, today it is very difficult to get the prosperity of the country. But on the day when people will give up their selfishness, when people will serve others in a selfless manner, on that day it will be possible for us to initiate the prosperity and the brightness of the country.
0: Bhautik sukha santoshamulake manam prabhaatu padatam chaala manavatvaniki oka vidhamainatundi avumanakaram.
1: It brings shame and disgrace on human nature if all the time human beings are striving for material pleasures and
0: ఆదరించినటువంటి వాడు అన్నము ఇవ్వక తప్పదు.
1: One who has given you hunger, he is bound to find food for relieving your hunger as well.
0: కేవలం మనం తిండి నిమిత్తమై మనం జీవించడం కాదు, జీవిత నిమిత్తమై తిండి అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: We should not live just for the sake of eating. We must recognize the truth that we may eat for the purpose of leading a life.
0: కనుక మన జీవితము ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మనము అనుభవించాలి.
1: అవర్ లైఫ్ షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ యాజ్ ఎ లైఫ్ విచ్ ఇస్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్.
0: మాటలు కోటి చెప్పుట కంటే కార్యములో ఒక్కటాన్ని ఆచరించుకోవటంలో మనం ఆదర్శాన్ని నిరూపించాలి.
1: Instead of saying so many different words, millions of words, at least in one act of ours, we should show ourselves as an example.
0: ఈ అన్నింటికీ సులభమైనటువంటి మార్గము నిర్మల నిస్వార్థమైనటువంటి ప్రేమ ఒక్కటి మాత్రమే.
1: The easiest path of all these different paths is the path of pure love.
0: Prema gala hrudayam nunde paramatmulu nivasistuntaru.
1: In that heart where prema and pure love resides, God
0: gala hrudayame daiva mandiramani nirmayam cheskovali.
1: You must take the decision that that heart which is filled with prema and love and kindness and compassion, that is the temple of God.
0: Kanuka deho devalaya prutto jeevo devasthanatanah. ఇది జీవునికి దేహమని మనం భావిస్తున్నాము. దేవునికి దేహం దేహం ఇది, కానీ దేవుని యొక్క దేవాలయము ఈ దేహము.
1: వీ థింక్ దట్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఈస్ ది ప్లేస్ వేర్ జీవ ది లైఫ్ రిసైడ్స్. నో, దిస్ బాడీ ఆఫ్ అవర్స్ ఇస్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: కనుక ఈ పవిత్రమైనటువంటి టెంపుల్ వంటి ఈ దేహాన్ని సాత్వికమైన కర్మలు ఎందుకు ప్రవేశపెట్టాలి? దుర్వినియోగమైన దీని కింద, దుర్మార్గమైన మార్గముల కింద ఈ దేహాన్ని ప్రవేశపెట్టకూడదు.
1: This sacred body, which is like a temple, should be used for the purpose of doing sacred things. This body should not be used for doing unsacred acts.
0: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకుని క్రైస్తు యొక్క ఆశయాలను ఈనాడు మనం కొంతవరకు ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: Hoping that you will promote the aspects of prema and the importance of prema and love, and that you will imbibe the qualities and ideals of Christ, I am bringing this discourse to a close.
2: Prema mudita manase

0: నియమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా,
0: వ్యాప్తి చేతనే రాజ్యములను సంపదలను కూడా మనం పొందవచ్చు.
1: బై హిస్ పవర్ ఆఫ్ స్పీచ్ యు కెన్ హ్యావ్ ద కింగ్డమ్ అండ్ వెల్త్.
0: జిహ్వాగ్రే మిత్ర బాంధవ, వ్యాప్తి చేతనే మిత్రులను బంధువులను అనేక రీతిగా సంబంధము గావించుకోవచ్చు.
1: ఇట్స్ ఓన్లీ దిస్ మైటీ పవర్ ఆఫ్ స్పీచ్ దట్ మేక్స్ ఆల్ యువర్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ ఇంటిమేట్.
0: బంధనము ప్రాప్తి, వ్యాప్తి చేతనే మనం బంధితులం అయిపోతున్నాము, పరాధీనులం అయిపోతున్నాము, స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాము.
1: We are bound by this speech and we become parasites, slaves and others.

0: ఓ నాలుక రసగ్ని మధురమైనటువంటి రసం కలిగిన జాలవు నీవు.
1: ఓ టంగ్ యువర్ ఆల్ స్వీట్నెస్
0: మధుర ప్రియత్వం చాలా ప్రియమైనటువంటి జాలవు నీవు.
1: ఓ టంగ్ యువర్ వెరీ డియర్ వన్
0: సత్యం హితం ఈ సత్యములు కూడాను హితము గను మితము గను పలికేటువంటి దానము.
1: యు స్పీక్ ట్రూత్ ఇన్ ఎ ప్యాలటబుల్ వే.
0: ఓ సత్యమా ఓ యొక్క నాలుక నీవు పరదూషణ ఎందు కాని పర విమర్శలు ఎందు కాని పరలను హాస్యాస్పదము గావించుట ఎందు కాని నీవు ప్రవేశించకూడదు.
1: ఓ టంగ్ డు నాట్ యువర్ involve yourself in slander, criticism and making fun of others.
0: Divyamaina madhuramaina bhagavat namaanni chakkaga smarinchu bhagavat namaanni paramaku telipinchu manchi maatalaadu madhuramaina maatalaadu udrekamuga maatalaadu.
1: You chant divine sweet name of the Lord, talk sweetly and make others happy with

0: డివైన్ టాక్ ఈజ్ ఫాస్ట్ డిసపియరింగ్.
1: ఈనాటి సమాజము అస్తవ్యస్తమై అశాంతికి నిలయమై,
0: ది ప్రజెంట్ డే సొసైటీ ఈజ్ ఇన్ టోటల్ కన్ఫ్యూజన్ అండ్ రెస్ట్లెస్నెస్.
1: సమాజమును సతమతమ చేయుచున్నది.
0: ద హోల్ సొసైటీ ఈజ్ కన్ఫ్యూజ్డ్.
1: పెచ్చు పెరిగిన నాగరికత వల్ల, హద్దులో మీరి నీతి నియమాలను మంటగలిపి, ఈనాడు సమాజము కేవలము ఒక అగ్నిగోళముగా మార్చుతూ ఉన్నది.
0: ద ప్రజెంట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ సివిలైజేషన్ ఇస్ బియాండ్ ఆల్ లిమిట్స్. దేర్ ఇస్ నో డిసిప్లిన్ అండ్ మొరాలిటీ అండ్ ద హోల్ సొసైటీ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు ఫైర్.
1: ఈనాడు సమాజమును అనేక రూపములుగా, అనేక రీతులుగా దీన్ని చిన్న భిన్నము చేసి ఐకమత్యమును కోల్పోయి అనైక్యతను పెంచి సమాజము ఇది అశాంతికి గురి అవుతున్నది.
0: ద సొసైటీ ఇస్ డివైడెడ్ ఇంటూ మైన్యూట్ ఫ్రాగ్మెంట్స్. ద యూనిటీ ఇస్ టోటల్లీ లాస్ట్ అండ్ సో ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: కుల మతముల భేదము చేతను,
0: బికాస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ ఆఫ్ కాస్ట్ అండ్
1: ప్రాంతీయ దురభిమానముల చేతను,
0: బికాస్ ఆఫ్ రీజనల్ అటాచ్మెంట్స్,
1: ఇంకా అనేక రకములైనటువంటి యొక్క వాంఛల చేతను,
0: వేరియస్ కైండ్స్ ఆఫ్ డిజైర్స్,
1: ఘర్షణలు,
0: కాన్ఫ్లిక్ట్స్,
1: రక్తవాహములు,
0: బ్లడ్షెడ్
1: చేత సమాజమును కేవలము శ్మశానంగా మారుస్తున్నది.
0: All these things made the society a graveyard.
1: ఈనాటి మానవత్వము సత్యమిత్యమైనటువంటి తత్వాన్ని విస్మరించి అనిత్యము అసత్యము అస్థిరమైనటువంటి యొక్క భోగభాగ్యములను ఆశించి కేవలము ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను శాంతి లేకుండా జీవిస్తున్నాడు.
0: In the present day human society, the eternal truth is forgotten and mankind is treading along that ephemeral, transient, physical, worldly pleasure, and therefore it is totally restless.
1: Manavudu bhautikanga vaigyanikanga ento pragatini sadinchadu.
0: Man has progressed from the worldly point of view and in science.
1: Kani naitikanga క్షుద్ర విమర్శలను, కేవలము అసూయా సంపత్తితో కూడినటువంటి యొక్క మాటల చేత మానవులను బాధించి ఇది తన యొక్క స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితమును వ్యర్థం చేసుకుంటున్నాడు.
0: బట్ ఫ్రమ్ ది మోరల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, హీ ఇండల్జెస్ హిమ్సెల్ఫ్ ఇన్ మీన్ క్రిటిసిజం, downing jealousy and harms everybody and spends his life in selfishness and self interest.
1: దేనిని ప్రేమించినా తన స్వార్థ నిమిత్తంగా ప్రేమిస్తున్నాడు.
0: Whatever man loves, it is only for his own self.
1: వస్తు నిమిత్తమై వస్తువును ప్రేమించటం లేదు మానవుడు, తన నిమిత్తమై వస్తువును ప్రేమిస్తున్నాడు.
0: Man doesn't love anything for the object sake, he loves it for his own self.
1: Aalu biddalu tallidandrulu sahitamu tana nimittamai taanu premistunnadu kaani aalu biddala nimittamu tallidandrulu nimittamu manavudu varini preminchatam ledu.
0: Man loves the wife and children, mother and father, only in his own selfishness, not for their sake.
1: Sarvatra swarthamu swaprayojaname taandavam aaduchunnadu.
0: Everywhere the selfishness and self interest is dancing.
1: Edi talachina, edi cheppina, edi chuchina, edi vinna, annintikini velukula swartham kaduntune untunnadi.
0: Whatever is said, whatever is done, whatever is heard, it is full of selfishness.
1: Eenaati manavudu swarthamunaku sevakudai swartham chetulo keelugomu vale జీవిస్తున్నాడు.
0: Man has become a slave to selfishness and he has become a puppet in the hands of selfishness.
1: స్వార్థమే లేకుండా సమయోచనమే లేకుండా ఒక్క అడుగైనా ముందుకు వేయడు.
0: He doesn't step ahead, even a single step, if he has no selfishness.
1: ఈనాడు సాంకేతిక విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగింది.
0: Today, you find the advancement in the field of technology.
1: ఇది ఒక వైపున పెరుగుతున్నటువంటి ఒక వైజ్ఞాన శాస్త్రం.
0: This is an increase in the field of science.
1: Plastic, electronic, computers అనేటువంటి దాని వల్ల మహా అద్భుతమైనటువంటి యొక్క శక్తులను సాధిస్తూ ఉంటున్నాడు.
0: Man has advanced in the field of electronics and computers.
1: అణుశక్తి చేత అనేక యంత్రములను సృష్టించి మహా విచిత్రమైనటువంటి యొక్క రూపము ధరిస్తుంటాడు.
0: Out of atomic power, he has invented so many machinery and instruments.
1: అంతరిక్షయానములో విజయాన్ని సాధిస్తున్నాడు.
0: He is victorious in space travel.
1: మరొక వైపున రాజకీయ ఆర్థిక కల్లోలము.
0: On the other hand, there is political and economic agitation.
1: కుల మత ప్రాంతీయ దురభిమానములు.
0: There is misdirected attachment towards the region and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలములు.
0: Student agitations.
1: ఈ విధముగా పరస్పర విరుద్ధమైన ఈ రెండింటి అభివృద్ధులకు మూల కారణమేమని విచారించవాలి.
0: He is not bothered to think the reason behind this mutual conflicting, contradicting aspects going on in life.
1: ఈనాటి మానవుడి యందు నైతిక విలువ క్షణక్షణములకు దిగజారిపోతున్నది.
0: The modern man is losing the moral value moment to moment.
1: నైతిక ధార్మిక ఆధ్యాత్మికమునందు మానవుని యొక్క భావము అతి ఘోరంగా మారిపోతున్నది.
0: In the field of ethics, righteousness, spirituality, his feelings are wrong along the wrong side.
1: సకల శాస్త్ర పురాణములు చదివిన పండితులు కూడాను,
0: a scholar who have gone through all sacred texts,
1: సత్య ధర్మమును ప్రచారము గావించేటువంటి యొక్క మహనీయులు కూడాను,
0: noble souls who propagate the principles of truth and right,
1: ఈ సంకుచ హృదయం చేతనే అనేక విధములైనటువంటి వాదోపవాదముల చేత కలహములకు కాలు దువ్వుతున్నారు.
0: Because of narrow-mindedness and narrow feelings, they enter, indulge in argumentation and lead into conflicts.
1: Itti ganulainatunti vaaru kudanu vidyavantulainatunti vaaru kudanu vivekavantulainatunti vaaru kudanu medhavulainatunti vaari gendu kudanu ee samuchita bhavamulu aavirbhavinchi nee matamu naa matamu nee siddhantamu naa siddhantamu nee guruvu naa guruvu aneekunti bhedamulu cheta జగత్తునందున్నటువంటి ఏకత్వాన్ని భిన్నత్వంగా రూపొందింపజేస్తున్నారు.
0: The mighty people, educated people, men of excellence, intellectuals, they argument and fight among themselves in the name of religion and theory. In this world they say, this is my religion, this is my theory, this is my principle. Thus they divide the world.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి ఘనులు మేధావులు అభివృద్ధి అవుతున్నారే కాని అనేకత్వంలోని ఏకత్వాన్ని గుర్తించేటువంటి పవిత్రులు ఈనాడు జగత్తులో కాలరాకపోతున్నారు.
0: దెర్ ఆర్ మెనీ మెనీ ఇంటలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ వెరీ ఫ్యూ సేక్రెడ్ పీపుల్ హూ కెన్ అండర్స్టాండ్ యూనిటీ ఇన్ ద
1: యూనిటీ. ఎందుకంటే ఈనాటి మానవుని యందు దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణములు, దుర్ప్రవర్తనలు కూడాను అధికమైపోతూ వచ్చున్నాయి.
0: And today the wicked feelings, wicked thoughts, wicked actions are ever on the rise.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason behind it?
1: దీనిని చక్కగా లోతులోకి విచారించిన మానవుని యందు పశుత్వం ఇంకా శేషించి ఉండటమే దీనికి మూల కారణమని అర్థమవుతున్నది.
0: When we investigate clearly, we will understand the remnants of animal behavior in man is responsible.
1: కాలము చాలా ప్రమాణమైనటువంటిది, ప్రధానమైనటువంటిది.
0: The time is the standard and very important.
1: పవిత్రమైనటువంటి ఈ కాలమును అర నిమిషమైన కూడా వ్యర్థం చేయకుండా జీవితాన్ని సాగించేటువంటి వాడే నిజమైనటువంటి మానవుడు.
0: He is only true man who will not waste a moment of time which is sacred.
1: ఈ విలువైనటువంటి కాలము ఎవరికి నీ స్నేహితుడు కాదు.
0: దిస్ వాల్యుబుల్ టైమ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నన్.
1: దీని యొక్క కాలచక్రం ఎవరి వల్ల కూడా మార్చుటకు వీలు కాదు.
0: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు చేంజ్.
1: కాలమును అందరూ అనుసరించవలసిందే కాని కాలం ఎవరిని అనుసరించదు.
0: Everyone will have to follow time. Time will never follow anybody.
1: Kala kala prapannanam kala kinna karishyati. Kalamunu karudu mindutunnadu.
0: It's only the master who swallows this time.
1: Kalamu kayanni mirugutundali.
0: It is the time that consumes the body.
1: Tanuka kayamunaku adhipati kalamu kalamunaku adhipati karudu.
0: Therefore the master of this body is time. And the master of the time is
1: kaalude daiva swaroopudu.
0: The time is very form of divinity.
1: Ilaati manavudu atti kaala swaroopunni vismarinchi kevalam bhautika laukikamainatundi sukha santoshala nimittamai kaalamunu vyartham gaavinchukuntunnadu.
0: Man has forgotten the time which is very much divine and is wasting its time in worldly pleasures.
1: Paramaatmikame ప్రాతిభాషికమునందు వ్యవహారికమునందు ప్రతిబింబిస్తూ వస్తుండాలి.
0: He finds himself the reflections in his paramarthika vyavaharika.
1: సముద్రము లేక అలలు లేవు.
0: Without ocean you don't find waves.
1: అలలు లేక నురుగు లేదు.
0: When there are no waves, no foam either.
1: ఈ నురుగు అలలను ఆశ్రయించి ఉంటుండాలి.
0: The foam is associated with the wave.
1: అలలే లేకుండా నురుగు లేదు.
0: When there are no waves, no foam.
1: Samudram lekunda alalu levu.
0: Without ocean, no waves at all.
1: Samudramu alalu nirugu ani moodu vidhamulaga manam binna binnanga manam vibhajistunname kaani moodinti endu unnadi neeru okkate.
0: We classify as three different states: the ocean, waves and foam.
1: Neeru yokka gunamu kuda ee moodinti endu okkate.
0: The quality of water is present in all the three.
1: Challadanamu, telladanamu, madhuryamu. ఇవి నీటి యొక్క గుణములు.
0: ద క్వాలిటీస్ ఆఫ్ వాటర్ ఆర్ కోల్డ్ అండ్ ఆల్సో స్వీట్.
1: ఇవి అన్ని గుణము పారమార్థికం నుండి ఆవిర్భవించినటువంటివి.
0: దే ఆల్ కమ్ అవుట్ ఆఫ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్ పారమార్థిక.
1: అనుగ్రహం అనేటువంటి సత్యస అనగా సత్చిత్ ఆనందం అనే సాగరం నుంచి ఆరంభమైనటువంటివి ఈ జీవులు.
0: అవుట్ ఆఫ్ దిస్ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద బీయింగ్స్ ద వేవ్స్ ఒరిజినేట్.
1: ఈ జీవుల యొక్క ప్రాణమే దివ్యత్వం.
0: ఇట్ ఇస్ ఓన్లీ ద లైఫ్ ఆఫ్ దీస్ బీయింగ్స్ దాట్ ఈస్ ద డివినిటీ.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమును మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి ఆనందమును మనము అనుభవించగలము.
0: వెన్ యూ అండర్స్టాండ్ ద యూనిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద ట్రూ బ్లిస్.
1: దీనిని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని పిలుస్తూ వచ్చారు.
0: దే ఆర్ కాల్డ్ వేకింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ అండ్ ద డీప్ స్లీప్.
1: జాగ్రత్త అని అనుభవించేటువంటిది ఒకే వ్యక్తి.
0: ద వన్ హూ ఎక్స్పీరియన్సెస్ ద వేకింగ్ స్టేట్ ఇస్
1: స్వప్న దృశ్యమును అనుభవించేది కూడాను అదే వ్యక్తి.
0: ద డ్రీమర్ ఇస్ ద వెరీ సేమ్ ఇండివిజువల్.
1: సుషుప్తి అందు ఆనందించేది అదే వ్యక్తి.
0: ద వన్ దట్ డిలైట్స్ ఇన్ ద డీప్ స్లీప్.
1: కానీ జాగ్రత్త సుషుప్తి లేనిటువంటి కాలము, స్థానము, అనుభూతులు వేరువేరు అయినప్పటికీ వ్యక్తిత్వం ఒక్కటే.
0: ద పొజిషన్ అండ్ ద టైమ్ అండ్ ఎక్స్పీరియన్సెస్ డిఫర్ in waking state, dreaming state and deep sleep, but the individual is very same.
1: Kani paramatmanu visarinchi kevalam laukikamainatundi yokka jeevitamune aashinchi
0: forgetting the spiritual aspect and taking this world as very true,
1: ee vyavaharame sariyainatundi yokka jeevitamani visvasinchi kevalam satta drushtamunu chuchi bhraminchinattuga untunnadi.
0: Take all that is apparent here as the main and the end.
1: ee swapna drushyamulu ee naatiki nee satyamu kaadu.
0: All this scenario of a dream is not true.
1: kalalo chuchina medalu middalu kannunu vippina levu kada.
0: All the mansions and the buildings that you see in a dream, you don't see them in the waking state.
1: adhe vidhamugare.
0: Similarly,
1: ee vyavaharikamainatundi jeevithamlo anubhavincheetundi sukha dukkhamulanni kudanu swapna drushyamule.
0: Likewise, all the pleasure and the pain and the happiness and the misery in this world,
1: I see ఇది కూడాను పారమార్థిక నుంచి ఆవిర్భవించినటువంటివి.
0: They also originate out of paramarthika, spiritual.
1: కనుక వ్యావహారికము పారమార్థికము వేరే భావించకూడదు.
0: Therefore, we should not take world and spiritual.
1: రెండింటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించినప్పుడే మానవత్వం అర్థమవుతుంది.
0: When you understand the underlying unity between the two, we can understand the purpose, nature.
1: మానవుడికి సుఖదుఖములను నందించేటువంటిది మనసే.
0: It is only the mind that puts man to pleasure and pain.
1: మనసే మూల కారణము.
0: Mind is mainly responsible.
1: మనియేవ మనుష్యానాం కారణం బంధమోచయుః.
0: It's the mind that binds man and gives liberation.
1: ఈ బంధమోచమునకు మనసు కారణమైనప్పుడు మన యొక్క విముక్తి కూడాను మనసే కారణం.
0: Mind is responsible for the freedom and the bondage. It is also responsible even for liberation.
1: ఈనాటి ప్రపంచమునందు ఈ అశాంతి నిర్మూలన చేసి నిత్య సత్యమైనటువంటి ప్రశాంతి తత్వాన్ని ప్రజలు అందుకోవాలంటే దీనికి ఏ విధమైనటువంటి నవ సమాజము యువ సమాజము స్థాపింపనక్కరలేదు.
0: To be free from all this restlessness, to establish this eternal truth, a new order, a new society is not required.
1: దీనికి కొత్త మతము అక్కర్లేదు.
0: New religion is not needed.
1: కొత్త విధానము అక్కర్లేదు.
0: New procedure not necessary.
1: కానీ ఒక్కటి మాత్రం సత్యము ఆ కావాలి.
0: But the truth is new. One truth is necessary.
1: పవిత్రమైనటువంటి మనోగుణములు కలిగినటువంటి యొక్క స్త్రీ పురుషులు అవసరం.
0: Men and women with sacred minds are very essential.
1: పవిత్ర మనోహృదయులైనటువంటి స్త్రీ పురుషులు ఉండినప్పుడే ఆ రాజ్యము దివ్యమైనటువంటి రాజ్యంగా దివ్యమైనటువంటి పరిపాలనగా జరుగుతుంది.
0: When there are men and women with sacred hearts, the entire kingdom will be divine and will prosper.
1: అయితే ఆ రాజ్యమును చిత్తశుద్ధి శీల సంపత్తి రెండు ఉండినప్పుడే ఈ సద్గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు నిలవగలరు.
0: In that country, these noble souls, men and women, can thrive where there is purity and character.
1: ఈ చిత్తశుద్ధి సౌశీల్యము అభివృద్ధి కావాలన్నా తేజవంతము కావాలన్నా వికసించాలన్నా దీనికి ఆధారము నీతి.
0: If this purity of the mind and character are to shine or to be brilliant, the morality is needed.
1: ఆధ్యాత్మికమే లేకుండినా నీతి దీపించదు.
0: When there is no spirituality, the morality cannot sustain.
1: కనుక ఆధ్యాత్మికమైనటువంటి పునాది నుండి నీతి అనే గోడలు కడుతూ రావాలి.
0: Therefore, on the foundation of spirituality, the mansion of morality is
1: నీతి built. అనే గోడలపైన చిత్తశుద్ధి శీల సంపత్తి అనే రూపును మనం వేసుకోవాలి.
0: ఆన్ దిస్ వాల్ ఆఫ్ మొరాలిటీ వి షుడ్ లే డౌన్ ద రూఫ్ ఆఫ్ ప్యూరిటీ.
1: అదే లైఫ్ యొక్క భద్రత.
0: దట్ ఈస్ ద ప్రొసీజర్ ఆఫ్ లైఫ్.
1: గోడలు కట్టినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ బై రేజింగ్ వాల్.
1: పునాదులు త్రవ్వినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డిగ్ ఫౌండేషన్.
1: రూఫ్ వేసినప్పుడే జీవితం పరిపూర్ణమవుతుంది.
0: వెన్ యు పుట్ ద రూఫ్ ద లైఫ్ ఇస్ కంప్లీట్.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈ ఫౌండేషన్.
0: And so, self-confidence is the foundation.
1: Self-satisfaction is wall.
0: Self-satisfaction is the wall.
1: Self-sacrifice is roof.
0: Self-sacrifice is the roof.
1: Self-realization life.
0: Self-realization is life.
1: కనుక ఇట్టి జీవితాన్ని మనం అనుభవించాలన్నా
0: to experience such a life,
1: మొట్టమొదట పునాది భద్రంగా ఉంటుండాలి. ఆధ్యాత్మికం సుదీగా ఉండాలి.
0: We should lay down the foundation strong, the spirituality.
1: మన భారతదేశం యొక్క గౌరవ కీర్తులన్నీ కూడాను ఆధ్యాత్మికం చేతనే పెరుగుతూ వచ్చింది.
0: The reputation, the glory of Bharat, they are based on the spirituality.
1: అనాది కాలం నుండి భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఆధ్యాత్మిక సంపత్తిపైనే ఆధారపడి ఉంటుంది.
0: Since ancient times, the reputation, the glory of Bharat rested on spirituality.
1: అనేక మంది మహనీయులు అనేక మంది ఉత్తమ స్త్రీలు పతివ్రతామ తల్లులు పవిత్ర హృదయులు దివ్యభావం కలిగినటువంటి యొక్క పుత్రులు జన్మించటం చేతని భారతదేశమునకు ఈ విధమైనటువంటి సార్థక నామమును అందుకోగలుగుతూ వచ్చింది.
0: ద భారత్ ఎర్న్డ్ సచ్ ఎ గ్రేట్ నేమ్ బికాస్ ఆఫ్ నోబుల్ సోల్స్ విమెన్ ఆఫ్ చెస్టిటీ అండ్ క్యారెక్టర్ ద గ్రేట్ సన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: వారు ఈనాడు లేకపోయినప్పటికీ వారి ఆదర్శాలు మాత్రం ఈనాడు దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నాయి.
0: We may not find them today, they are not alive, but their ideals are shining forth eternally.
1: నిరత సత్య ప్రౌఢి ధరణి నేలిన హరిశ్చంద్రుడీధరబాసి చనగలేద.
0: హరిశ్చంద్ర, హూ రూల్ దిస్ ఎంటైర్ కింగ్డమ్, హోల్డింగ్ ఆన్ టు ద ట్రూత్ కంప్లీట్లీ విత్ ఆల్ పాసింగ్ ఆల్ ప్రాబ్లమ్స్, హ్యాస్ హీ నాట్ లెఫ్ట్ దిస్ వరల్డ్?
1: ఎల్ల లోకములేలు యోసేపు శ్రీ నలరాజు తన వెంట భూమిని గొనుచుచనన.
0: కింగ్ నల, హూ రూల్ ద హోల్ వరల్డ్, కుడ్ హీ క్యారీ విత్ హిమ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ల్యాండ్?
1: గంబునకు కృతయుగమునకు మీరు చేకూర్చు అలరాజు తన వెంట ఏమి గునియే.
0: ద కింగ్ ఆఫ్ కృతయుగ, వాట్ ఈజ్ ఇట్ దట్ హి హస్ టేకెన్ అలాంగ్ విత్ హిమ్?
1: ఎవ్వరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
0: నో వన్ హ్యాస్ టేకెన్.
1: ఆదర్శాలు మాత్రం మనుషులకు అందించిపోయారు.
0: బట్ దే హ్యావ్ పాస్డ్ ఆన్ ఐడియల్స్ టు హ్యుమానిటీ.
1: ఇంకా స్త్రీల యందు,
0: దెన్ అమంగ్ విమెన్,
1: తమ యొక్క జీవితమును సమాజంలో అంకితం గావించి ఆదర్శవంతమైనటువంటి స్త్రీ నారీమణులుగా కూడాను పోషిస్తూ వచ్చారు.
0: ద విమెన్ ఆల్సో సాక్రిఫైస్డ్ అండ్ డెడికేటెడ్ దేర్ లైఫ్స్ ఫర్ సొసైటీ అండ్ హావ్ సెట్ అన్ ఐడియల్.
1: సత్యవతి అనగా లోకమునందు సత్యమునే ప్రధానముగా భావించి పతియే సత్యమని విశ్వసించి పతి ప్రాణమును కూడా తిరిగి సంరక్షించుకున్నటువంటి సావిత్రి యొక్క తర్కము తత్వము స్త్రీలకంతా అందిస్తూ పోయింది.
0: సత్యవతి, హూ జస్ట్ స్టూడ్ ఫర్ ఆల్ సత్య ద ట్రూత్, కుడ్ ఆల్సో సేవ్ ద లైఫ్ ఆఫ్ హర్ హస్బెండ్, బ్రాట్ హిమ్ బ్యాక్ అలైవ్.
1: ఎన్ని కష్టములు సంభవించినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి అనానుకూలములు సంభవించినప్పటికీ, పతి యొక్క తత్వాన్ని హృదయమునందు నింపుకొని 10 నెలలు లంకలో కాలము కలిపి నారీమణులకంతా కూడా ఆదర్శవంతమైనటువంటి స్త్రీగా నిరూపిస్తూ వచ్చింది సీత.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీస్, ఇన్కన్వీనియన్సెస్, షీ కుడ్ బేర్ ఆల్ ద సఫరింగ్.
1: ఈనాడు ఈ పవిత్రమైన హృదయాన్ని ఏమాత్రం కూడా ఎవరు యోచించటం లేదు.
0: టుడే ఈజ్ నో వన్ ఇస్ బాదర్డ్ ఆఫ్ ది సేక్రెడ్ హార్ట్,
1: శీల సంపత్తిని ఎవరు కూడా చింతించటం లేదు.
0: నో వన్ ఇస్ మైండ్ఫుల్ ఆఫ్ క్యారెక్టర్,
1: కేవలం భౌతికమైనటువంటి యొక్క ధనం అత్యవసరము.
0: ఓన్లీ దిస్ వరల్డ్లీ మనీ ఈజ్ నీడెడ్
1: నిజముగా భౌతికమైనటువంటి యొక్క ధనమే సత్యమైనప్పుడు మానవుడు ఎందుకు సుఖించకూడదు, శాంతిని పొందకూడదు?
0: ఈ వరల్డ్లీ మనీ ఈజ్ నెసెసరీ. హౌ ఇస్ ఇట్ దట్ మ్యాన్ ఈజ్ నాట్ పీస్ఫుల్? వై ఈజ్ ఈ నాట్ హ్యాపీ?
1: ధన కనుక వస్తు వాహనాదులు మానవులకు శాంతిని అందించటం లేదు.
0: ద కంఫర్ట్స్ అండ్ ద ప్లెజర్స్ విల్ నాట్ కన్ఫర్ పీస్.
1: కేవలము మానసిక శాంతి తన యొక్క దివ్యమైనటువంటి భావమును ప్రకటించినప్పుడే శాంతి మనకు చేకూరుతుంది.
0: When one expresses the divine feelings, one will have peace in mind.
1: ఈనాటి మానవుడు ప్రతి దీనిని కూడాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నానని పలుకులు ఉచ్చరిస్తుంటాడు.
0: Man today says that he loves, he loves.
1: నిజముగా ఈ ప్రేమంటే ఏమిటో కూడాను వారు అర్థం చేసుకోవటం లేదు.
0: They don't understand the meaning of love.
1: ఎవరిని ప్రశ్నించినప్పటికీ మా పిల్లలు కూడా రాస్తుంటారు, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
0: యు ఆస్క్ ఎనీవన్, అవర్ స్టూడెంట్స్ ఆల్సో రైట్ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.
1: ఏమిటి ఐ లవ్ యూ, ఏమిటి ఈ లవ్,
0: వాట్ ఈస్ దిస్ లవ్?
1: తెల్లవారి మొదలు రాత్రి పరుండనంత వరకును ప్రక్కింటి వాడు స్వస్వరూపంతో కనిపిస్తూ ఉండినప్పటికీ వాణిని ప్రేమించకుండా కనిపించినటువంటి పరమాత్మని ప్రేమిస్తున్నామంటే ఇది ఏమైనా నమ్మదగినటువంటి విషయమేనా?
0: Right from the bed, right from the time we get up from the bed and then go back to bed, if we don't love our very neighbor,
1: vyaktulani manam preminchatam ledu,
0: we don't love our very own parents,
1: vyaktulanu preminchinappude shaktini preminchina vaadu avutavu.
0: When you love individuals, you can also love the mighty power.
1: Prati vyakti endukunu antarbhutamai undinatvanti oka daivattamu okkade.
0: The very divinity is in all individuals is one.
1: Eko vasi sarvabhutantaratma,
0: there is only one present in all beings.
1: కనుక అందరి ఎందు ఉన్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నీవెవ్వరిని ద్వేషించవద్దు.
0: డోంట్ హేట్ ఎనీ వన్.
1: అద్వేష్ట సర్వభూతానాం.
0: డోంట్ హేట్ ఎనీబడి.
1: కనుకనే ఉపనిషత్తులు ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్ని బోధట.
0: సో ఉపనిషత్ డిక్లేర్డ్, అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ గోల్ ఇస్ రీచ్డ్.
1: జాగ్రత్తగా ఉంటుండు,
0: బి కేర్ఫుల్.
1: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చతే, ఎవరికి నమస్కరించినా కేశవునికే పోయి చేరుతుంది.
0: Whomsoever you salute, pay obeisance, will go to God.
1: Adhe vidhamgane sarvajeeva tiraskaram keshavam pratigacchati. Evarini meeru vimarsinchina dushinchina adi kuda bhagavantunike cheripothundi.
0: Likewise, whomsoever you accuse, criticize, will reach God.
1: Bhagavantunti evaru?
0: Who is God?
1: Edo oka devalayamunandu edo oka kshetramunandu maatrame unnadani kaadu. Deho devalaya prakto జీవో దేవ సనాతన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు.
0: గాడ్ ఈజ్ నాట్ సపరేట్లీ ప్రెజెంట్ ఇన్ ఎ టెంపుల్ ఆర్ ఇన్ పిల్గ్రిమ్ సెంటర్. బాడీ ఈజ్ ద టెంపుల్, ద ఇన్డ్వెలర్ ఇస్ గాడ్.
1: దేవుడనగా వేరు దేశమందు లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
1: దేవుడనగా తనదు దేహమందే.
0: గాడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ హిస్ బాడీ.
1: ఇటువంటి దేహమును మనము అలక్ష్యం చేస్తున్నాము.
0: We are neglecting such a body.
1: దేహం అనేది ఇల్లు దినదినమును ఊడ్చి అరికి పూసి మెత్తి నినుకువరచి.
0: You have to clean and decorate the body.
1: దేవుడనగా వేరు దేశమందు లేడు. దేవుడనగా తనదు దేహమంది.
0: God is not present in a foreign land. He is present one's own body.
1: ఇట్టి సత్యాన్ని గుర్తించేటువంటి ఒక తత్వాన్ని మానవుడు ఈనాడు విచారించాలి.
0: Man has to investigate the nature of such a truth.
1: ఇట్టి సత్యభావమును నిత్యభావమును మానవుడు విస్మరించటం చేతనే ఈనాడు తన యొక్క జీవితము చాలా అశాంతి పాలవుతున్నది.
0: As this eternal fundamental truth is forgotten, the life today is
1: ఉదయములో ఈ ప్రకాశం ఉండినప్పుడే మానవుడు ప్రవర్తించేటువంటి సమస్త కర్మలు కూడాను సక్రమమైనట్టుగా ఉంటుంటాయి.
0: When this truth shines brilliantly within, all our actions are bound.
1: ఈనాడు మానవుడు వేసే ప్రతి అడుగు కూడాను అధర్మములో పడుతుంటాడు.
0: ఎవ్రీ స్టెప్ ఆఫ్ మ్యాన్ టేక్స్ హిమ్ టు అన్రైచియస్నెస్.
1: పలికే ప్రతి పలుకు కూడాను సత్యమును విస్మరిస్తుండాలి.
0: వాట్ ఆల్ హీ సేస్ హీ ఫర్గెట్స్ ట్రూత్.
1: చూచే ప్రతి చూపునందు కూడాను ప్రేమ అయోమయమైపోయింది.
0: ఎవ్రీ లుక్ డజన్ క్యారీ విత్ ఇట్ ద లవ్.
1: ఆలోచించే ఆలోచనలు దూరదృష్టి నశించిపోయినది.
0: ఇన్ ఆల్ థింకింగ్ There is absence of vision.
1: కోరే ప్రతి కోరిక కూడాను స్వార్థము స్వప్రయోజనమైపోయేది.
0: All desires are full of selfishness and
1: మానవుని లేని చైతన్యం చల్లబడిపోయినది.
0: The awareness in man has calmed down.
1: ఇంద్రియములు స్వేచ్ఛా విహారం సలుపుచున్నవి.
0: Senses are dancing freely.
1: నిజముగా చెప్పవలనన్న మానవత్వమే నిర్మూలమైపోయింది.
0: To say the truth, the mankind human quality is ruined.
1: ఇంద్రియములను నిగ్రహం చేసుకునేటువంటి యొక్క విధానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
0: One has to know the procedure to have sense control.
1: దానిని గుర్తించే వర్తించడానికి ప్రయత్నించాలి.
0: One has to recognize and conduct one's own self.
1: ప్రతి చిన్నదానికి కూడాను ఉద్రేకములు.
0: In every simple thing, agitation.
1: ద్వేషములు.
0: Hatred.
1: అసూయలు.
0: Jealousy.
1: అహంకారములు.
0: Ego.
1: అబ్బా, చెప్పడానికి వీలు లేనటువంటి దుర్గుణములతో నిండిపోతున్నాడు ఈనాడు మానవుడు.
0: Man is full of these wicked qualities beyond all known measure.
1: మానవత్వం ఎట్లవుతుంది?
0: How can you call it a human life?
1: మానవుడు కరుణామయుడిగా ఉండాలి.
0: Man should be one of compassion.
1: ఆ కరుణే తన యొక్క హృదయంగా ఉండాలి.
0: The compassion should be
1: హృదయం యొక్క ప్రతిబింబమే ప్రపంచంగా కనిపించాలి.
0: The whole world should be the reflection of his heart.
1: ఈ విశ్వ వ్యాసమైనటువంటి యొక్క తత్వము ఒక హృదయం నందే ఉంటున్నది.
0: This entire principle of the universe is in one.
1: దీని యొక్క అర్థాన్ని మనం చక్కగా గుర్తించాలి.
0: We have to understand the meaning clearly.
1: Plus daya hrudaya.
0: Hrut plus daya is hrudaya.
1: Daya galiginatvantide hrudayamu.
0: That is the heart with
1: Adhe
0: compassion.
1: Karuna.
0: That is compassion.
1: Aa karuna lenatvanti hrudayamu kathinamaina hrudayame.
0: Without compassion, the heart is a stone.
1: Ee kathinamaina hrudayam lopala kathinamainatvanti bhavale avirbhavistayi.
0: In the stony hearts, only stony heart feelings originate.
1: Puli lopala mekagudamulu purtaya.
0: In a tiger, you expect the qualities of a goat.
1: Kura mrugamulandu kura gunamule puttuntai.
0: You find only wicked qualities.
1: Adi kura tattvanni anubhavistundi.
0: They only spend the wicked.
1: Tana pravartananta kudalo kurangane untuntadi.
0: The entire behavior is wicked.
1: Aakali konnade ani puliki manam puri chapati isthe adi bhujistunda.
0: A tiger which is hungry, if you feed it with puri and chapati, will it eat?
1: Ante maamsame daniki ruchi.
0: It delights, it tastes only meat.
1: Karukane bhautikamainatundi yokka ఈ ప్రాకృతమైనటువంటి యొక్క ఈ జీవితానికి ఈ అనిత్యమైనటువంటి సుఖములే నిజ సుఖములుగా భావిస్తున్నారు.
0: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ ద టెంపరీ హ్యాపీనెస్ ఇస్ టేకెన్ మిస్ ఈ
1: సుఖములు సుఖములు కాదు.
0: దట్స్ నో ట్రూ.
1: అందుకోసమనే త్యాగరాజు చెప్పారు, నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా, నిజముగా తెలుపు మనసా అని క్వశ్చన్ వేసుకున్నాడు.
0: త్యాగరాజు హాస్ పుట్ ఎ క్వశ్చన్ టు హింసెల్ఫ్, ఓ మైండ్ లెట్ మీ నో విచ్ గివ్స్ హ్యాపీనెస్.
1: త్యాగరాజు కూడాను కొన్ని పరిస్థితులు ఎందు, కొన్ని బాధలు ఎందు, కొన్ని సంఘటనలు ఎందు కొంత మనస్సు చెలించింది.
0: బట్ ఈవెన్ త్యాగరాజు మైండ్ వేవర్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్.
1: భరించుకోలేని బాధలు సంభవించాయి.
0: హీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్.
1: ప్రాణ సమానంగా ఆరాధించుచున్నటువంటి సీతారాముల విగ్రహము కనిపించకుండా పోయింది.
0: హీ కుడ్ నాట్ ఫైండ్ ద ఐడల్స్ ఆఫ్ సీతారామ.
1: నేనెందు వెతకుదురాని అనేక పర్యాయములు అనేక చోట్ల కంతా వెతికాడు.
0: హీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ దోస్ ఐడల్స్, వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యూ.
1: విసుగెత్తింది మనస్సు.
0: ద మైండ్ వాస్ డిస్గస్టెడ్.
1: ఇంకా క్రోధం ఆవిర్భవించింది.
0: దెన్ హీ వాస్ యాంగ్రీ.
1: వచ్చి, రామా నీవు గొప్ప శక్తివంతుడు, నేను భ్రమించాను.
0: రామా ఐ వాజ్ డెల్యూటెడ్ బై ద ఫీలింగ్ దట్ యు ఆర్ మైటీ పవర్ఫుల్.
1: కానీ నీలో శక్తి లేదు.
0: బట్ యు హ్యావ్ నో పవర్.
1: లేక నాలో శక్తి లేదా?
0: ఆర్ యామ్ ఐ పవర్లెస్?
1: నా శక్తి నాకు తెలుసు.
0: ఐ నో మై పవర్.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు రామచింతనే చేస్తున్నాను.
0: At all times, at every place, I think of Rama.
1: Satatam Ramachintanah.
0: I always chant Rama's name.
1: Karu nanu shakti ledanti nenu oppukonu.
0: I don't accept that I have no power.
1: Neelone shakti ledu.
0: You have no power.
1: Neelo shakti lekapotam chethane na badhanu neevu nivaranam cheyalekapothunnavu.
0: Because you are powerless, you are not able to relieve me from this suffering.
1: Aa aveshanalo, aa asantriptilo, aa nirashalo, aa nispruhalo aneka vidhamulaga Ramunnu విమర్శించాడు.
0: ఇన్ ద స్టేట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, డిసప్పాయింట్మెంట్ అండ్ డిసాటిస్ఫాక్షన్ హీ క్రిటిసైజ్ లార్డ్ రామ.
1: కానీ తరువాత తన దోషమును తాను గుర్తించాడు.
0: లేటర్ హీ రికగ్నైజ్ హిస్ మిస్టేక్.
1: రామ, నీలోనే ఇది శక్తి లేకపోతే ఈ విధమైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: రామ, ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ యూ, విల్ సచ్ పీపుల్ సర్వ్ యూ?
1: కపివరది దాటునా,
0: విల్ దట్ మంకీ ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
1: కలికి రోట గట్టునా,
0: విల్ ఇట్ బి పాసిబుల్ టు టైట్ అప్ ద మోర్టర్?
1: లక్ష్మీదేవి వలచునా,
0: విల్ ద కాన్సర్ట్ లక్ష్మి సర్వ్ యూ?
1: లక్ష్మణుండు కొలచునా,
0: విల్ లక్ష్మణ వర్షిప్ యూ?
1: సూచ

0: హితముగా సత్యముగా మితముగా నీవు మాట్లాడు.
1: యు స్పీక్ ఆల్ ద ట్రూత్ ఇన్ అన్ యాక్సెప్టబుల్ వే ఇన్ ఎ లిమిటెడ్ వే.
0: దురదృష్టవశాత్తు ఈనాడు అతి పవిత్రమైన మధురమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి వాక్కులు కోల్పోవుట చేతనే
1: అన్ఫార్చునేట్లీ యాజ్ ద సీక్రెట్ స్వీట్ నా

0: With that highly intelligent noble Bharata will serve you, will worship you, you have got mighty power.
1: మీ అందరికూను ఈ విధంగా రావాలనుకుంటే మీలో శక్తి లేకపోతే వీరందరూ నిన్ను ఆశ్రయించేటువంటి వారా?
0: These people followed you, worshiped you, served you because you have got power.
1: ఈ ఒక్క విషయంలో మీరు అర్థం చేసుకోవచ్చును.
0: In this respect you can understand
1: here. సాయిలో శక్తి లేకపోతే ఏ అమెరికా ఏ లండన్ 108 దేశాల నుంచి కూడా వచ్చి పడిపోతున్నారు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో పవర్ ఇన్ సాయి, హౌ డు యూ ఎక్స్పెక్ట్ పీపుల్ ఫ్రమ్ 108 కంట్రీస్
1: వాళ్ళకి
0: ఆర్ దే ఇన్వైటెడ్ హియర్?
1: వారు అమాయకులా?
0: ఆర్ ద ఇన్నోసెంట్?
1: లేక మూర్ఖులా?
0: ఆర్ ద ఫూలిష్?
1: కాదు కాదు, గొప్ప గొప్ప మేధావులు.
0: వెరీ హై ఇంటెలెక్చువల్.
1: మేధాశక్తి ఉండినంత మాత్రం చాలదు.
0: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ వన్ ఇస్
1: దివ్య భావం కూడా అందరూ ఆవిర్భవించాలి.
0: డివైన్ ఫీలింగ్ ఇస్ నెసెసరీ.
1: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వము ఈ గణకనక వస్తువాహనాలతో తూచడానికి వీలు కాదు.
0: Therefore divinity in man cannot be measured in terms of convenience.
1: ప్రేమను ప్రేమతోనే తూచాలి.
0: It has to be measured appropriately.
1: అట్టి ప్రేమతత్వాన్ని ఈనాడు మానవుడు గ్రహించాలి.
0: That love is to be known by the modern man.
1: ప్రేమనే ఉండినా ద్వేషమే ఉండదు.
0: Where there is love, there is no hatred.
1: ద్వేషమే లేకుండా సమాజంలో అశాంతికి అవకాశమే ఉండదు.
0: When there is no hatred, there is no scope for restlessness.
1: సమాజము శాంతి భద్రతలతో తొలుతూగవలనన్నా,
0: in order to have peace and security in society,
1: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: One has to develop the nature of love.
1: మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: వన్ హాస్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
1: అట్టి పూర్ణత్వమైనటువంటి మనస్తత్వాన్ని మనం పొందాలి.
0: వన్ షుడ్ హ్యావ్ దట్ ఫుల్నెస్ బ్రాడ్ మైండ్.
1: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత, ఇది వేదవాక్యం.
0: ద వేద సేస్ మూన్ ఈస్ ద ప్రిసైడింగ్ డెయిటీ ఆఫ్ మైండ్.
1: మనసు యొక్క ప్రతిబింబమే చంద్రుడు.
0: మూన్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద మైండ్.
1: అటువంటి చంద్రుడు పరిపూర్ణుడైనప్పుడే ఇది చంద్ర అనగా పూర్తి పూర్ణ చంద్రము అని చెప్పవచ్చు.
0: When the moon is full, we can say it is total.
1: దీన్ని ఫుల్ మూన్ అన్నారు.
0: This is called full moon.
1: పూర్ణిమ
0: పూర్ణిమ.
1: ఈ పూర్ణిమ అనేటువంటిది ఎట్ట వచ్చింది దీనికి పేరు?
0: What is it due to the name? పూర్ణిమ, full moon.
1: ఎక్కడ ప్రారంభమవునో అక్కడికి పోయి ఇది చేరినప్పుడే పూర్ణమవుతుంది.
0: The place of origin, if it goes back to the place of origin,
1: ikkada prarambhamai tirigi chutti chutti chutti chutti vachi akkadane cheri povali, adhe purnamu.
0: It starts at one point, circumambulates and starts and stops at the point of origin.
1: Kanuka ee purnam aneetundi ekka undalante poorthi oka vidhamainatundi gundranga untundadi.
0: This fullness totality should be a circle.
1: Ee purnamunu konta varaku ardhanga chedipinappudu ఇది సెమీ సర్కిల్ గా ఉంటుంటది.
0: ఇఫ్ యు ఇరేజ్ ఎ సర్కిల్ ఇట్ విల్ బి సెమీ సర్కిల్.
1: ఆ సెమీ సర్కిలే ఈ ప్రాకృతమైనటువంటి జీవితం.
0: ది సెమీ సర్కిల్ ఈస్ దిస్ వరల్డ్లీ లైఫ్.
1: సి అనేటువంటి రూపంలో ఉంటుంది.
0: ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లెటర్ సి.
1: దీనినే సైన్స్ అన్నారు.
0: దిస్ ఇన్కంప్లీట్ లెటర్ సి.
1: ఒక దగ్గర ప్రారంభమై ఇంకొక దగ్గర నిలిచిపోతుంటుంది.
0: ఇట్ స్టార్ట్స్ ఎట్ వన్ పాయింట్ అండ్ స్టాండ్స్.
1: ఈనాడు ప్రారంభమైనటువంటిది రేపటికి పాతదైపోతుంది, రేపు తిరిగి క్రొత్తది ప్రారంభమవుతుంది.
0: That which is new today becomes old tomorrow and tomorrow on start.
1: ఈ పూర్ణం అట్టిది కాదు.
0: This totality is not that.
1: నిరంతరము పూర్ణంగానే ఉంటుంది.
0: It's full continuously.
1: అనగా మన మనసును పూర్ణమైనటువంటి యొక్క ప్రేమతో నింపుకున్నప్పుడే ఈనాడు పూర్ణిమ అని చెప్పడానికి రైట్ వస్తుంది.
0: When we fill our mind with love, we can call it full moon day, పూర్ణిమ.
1: కనుకనే గురు పూర్ణిమ.
0: It is Guru Purnima.
1: Guru anaga pedda ani arthamu.
0: Guru means big.
1: Ajnanamunu roopamapeyatundi deni kuda maro arthamu.
0: Now the meaning is the one
1: hukaram ajnanamu hukaram tannivaranam.
0: The one who dispels the darkness of ignorance.
1: Anaga purnima dinamu cheekate undadu.
0: Meaning in full moon day there is no darkness.
1: Cheekatini dooram chesetundide purnima.
0: పూర్ణిమ ఫుల్ మూన్ ఇస్ దాట్ దట్ డిస్పెల్స్.
1: అనగా అజ్ఞానమును దూరం చేసేటువంటి యొక్క పరిపూర్ణ హృదయమే ఈ గురు పూర్ణిమ. కనుక మన యొక్క హృదయమునందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతత్వాన్ని నింపుకోవాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ ఫిల్ అవర్ హార్ట్స్ విత్ లవ్.
1: అది పూర్ణమైనప్పుడు ఇది కూడాను పూర్ణం కావాలి.
0: వెన్ దట్ ఇస్ ఫుల్ దిస్ హాస్ టు బి ఫుల్.
1: అప్పుడే రెండింటికి నీ సన్నిహిత సంబంధ బాంధవ్యం ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ దెర్ బి ఇంటిమేట్ రిలేషన్.
1: దీనిని పురస్కరించుకునే ఈ వేదము పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే. ఆ పరిపూర్ణతత్వాన్ని మీరు గుర్తించాలనుకుంటే, పరిపూర్ణతత్వాన్ని మీరు అనుభవించాలనుకుంటే పరిపూర్ణ హృదయులు కావాలి మీరు.
0: In order to comprehend the totality, the fullness, you have got to be full.
1: అదియే నిజమైనటువంటి భక్తి ప్రపత్తుల యొక్క ప్రభావం.
0: That is the effect of true devotion and surrender.
1: కాని ఈనాడు మంది పరిపూర్ణంగా లేదు.
0: Today ours is not full.
1: అయితే ఏ విధంగా ఉంది?
0: How is it?
1: ఏదో కొంత కొరత కలిగి ఉంటుండాలి.
0: There is shortage to certain extent.
1: ఇక్కడ ప్రారంభమైంది, ఇక్కడికి వచ్చి నిలిచింది, మధ్యలో పెద్ద అగాధమైనటువంటి అర్థరహితమైనటువంటి ఒక లోయ ఉంటుండాలి.
0: It starts at one point, ends at different point. In between there is a big valley.
1: కనుకనే పరిపూర్ణము కానటువంటి దానికి ఫలితం కూడా పరిపూర్ణంగా ఉండదు.
0: సో దట్ విచ్ ఇస్ నాట్ ఫుల్ ద రిజల్ట్ ఆల్సో విల్ నాట్
1: పరిపూర్ణ హృదయమునకు పరిపూర్ణ ఫలితమే ఉంటుంటది.
0: ఫర్ ఎ ఫుల్ హార్ట్ ద రిజల్ట్ విల్ బి ఫుల్.
1: కనుక పరిపూర్ణంగా మనము డే అండ్ నైట్ మన వర్క్ చేసినప్పుడు ఆఫీస్ లోపల అతనికి మంత్లీ పేమెంట్ ఇస్తారు.
0: When we work with all fullness in our hearts, you will receive total pay.
1: వారికి పెన్షన్ ఇస్తారు.
0: They also receive pension.
1: వారికి DNS allowance కూడా ఇస్తారు.
0: They also receive DNS allowance.
1: కానీ పార్ట్ టైం డివోటీస్ కు పార్ట్ టైం వర్క్స్ కు ఈ ఫుల్ పేమెంట్ రాదు.
0: But part-time devotees, part-time workers will not receive these benefits.
1: కేవలం పేమెంట్ రాకుండా పోవటమే కాకుండా వాళ్ళకి పెన్షన్ కూడా లేదు.
0: They don't receive pension also.
1: DNS allowance కూడా ఇవ్వరు.
0: They don't receive DNS allowance.
1: అనగా పూర్ణమైన హృదయంగా ఉండేటువంటి వారికి భగవంతుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంటుంది.
0: మీనింగ్ ద వన్ విత్ ఫుల్నెస్ ఇన్ హిస్ హార్ట్.
1: కనుకనే నవమిత మార్గంలో ప్రవేశించి
0: హి రిసీవ్స్ ఫుల్ గ్రేస్.
1: ఏ మార్గంలోనైనా ఒకదానిని పరిపూర్ణం గావించుకోవటము సాధకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సత్యతత్వము.
0: హి ఫాలోస్ వన్ ఆఫ్ ది పాత్స్ ఆఫ్ డివోషన్ అండ్ అటైన్స్ దట్ ఫుల్నెస్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ట్రూత్.
1: ఏమిటి ఈ నవమిత మార్గములు?
0: వాట్ ఆర్ దీస్ నైన్ పాత్స్?
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణుస్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: అర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్వీస్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: స్నేహం, స్నేహం చాలా అవసరం.
0: Friendship is very essential.
1: Yetti sneham,
0: what sort of friendship?
1: Inaati kaliyuga sneham, aa snehamu
0: is the friendship of kali age.
1: Pocket lo money undi, father position chakkaga untundadi, andala mandi hello hello hello ani vachi chustaru.
0: When there's money in the pocket and father in position, everyone will say hello to you.
1: Pocket lo money ledu,
0: there's no money in the pocket.
1: Father retired ayipoyina,
0: father retired,
1: chief minister tappipoyindi,
0: he lost the position.
1: Attuvanti vaani evaru kodlu daggariki vachi goodbye ani kuda chepparu.
0: No one will come to me and say at least goodbye.
1: ఇలాంటి స్నేహం స్నేహాల,
0: can that be a friendship?
1: ఇది కేవలము తాత్కాలికమైనటువంటి ఒక సంబంధము.
0: This is only temporary relationship.
1: భౌతికమైన లౌకికమైనటువంటి వాంఛలతో కూడినటువంటి స్నేహము.
0: It is full of physical worldly desires, association.
1: నిరంతరము సత్యనిత్యమైన నీ వెంట జంట ఇంట ఉండి కంటి వలె కాపాడేటువంటి స్నేహం కాదు.
0: It is not the friendship that follows you like a shade after you, with you always.
1: ఇంట వెంట కంట జంట ఉంటుండి చూసుకునేటువంటి స్నేహితుడు ఒక్క భగవంతుడు ఒక్కడే.
0: There is only one friend, God, who is with you continuously like an eyelid follows you.
1: ఆ భగవంతుడితో మనము ఫ్రెండ్షిప్ చేయాలి.
0: So we have to develop friendship with God.
1: సర్వ విధములైనటువంటి బాధలు కూడా నివారణ కాగలవు.
0: He will cure all sorts of problems.
1: ఈ స్నేహం చేసినప్పుడు రెండు కూడా ఏకమైపోతుంది.
0: Out of this friendship both become one.
1: కనుకనే జీసస్ కూడాను మొదలు తాను సమాజంలో ప్రవేశించినప్పుడు I am the messenger of God అన్నాడు.
0: So Jesus, when he stepped into society, he said, I am the messenger of God.
1: అనగా ఆ భగవంతునికు నాకు ఎట్టి సంబంధం లేదు, అతని ఆజ్ఞను మాత్రం శిరసావహిస్తున్నాను.
0: I have no direct relationship with God. I follow his command.
1: కానీ అతనికి సమీపంగా సమీపంగా పోయేటువంటి విధానమును గుర్తించి సాధన సలిపి తర్వాత కనుక్కున్నాడు, ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్, అతనికి నాకు రిలేషన్షిప్ ఉంది, అతను తండ్రి నేను కొడుకు అన్నాడు.
0: హీ కుడ్ అండర్స్టాండ్ ద పాత్ టువర్డ్స్ నియర్నెస్ అండ్ ప్రాక్సిమిటీ అండ్ ఫాలో దట్ పాత్ ఆఫ్ సాధన అండ్ దెన్ కుడ్ అండర్స్టాండ్ ద రిలేషన్షిప్ అండ్ సెడ్ దట్ ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు.
0: లేటర్ హీ సెడ్ ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్.
1: మనం కూడాను ప్రకృతి స్థితి లోపల అందరూ మెసెంజర్స్.
0: From the worldly point, all are messengers.
1: ప్రతి వ్యక్తి కూడాను దివ్యత్వాన్ని, సత్యత్వాన్ని, ప్రేమతత్వాన్ని జగత్తులో చాటాలి.
0: Every individual should propagate the principle of divinity.
1: భారత దేశం ఆధ్యాత్మికం పైన ఆధారపడినటువంటిది.
0: The భారత్ depends on spirituality.
1: ప్రేమ స్వరూపులారా, ఈ విషయాన్ని మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: Embodiments of love, understand.
1: భారతదేశంలో ఆధ్యాత్మికమే నశించిన భారతదేశమే క్షీణించిపోతుంది.
0: When once the spirituality is lost, భారత్ will be lost.
1: భారతదేశమే నశించిన ప్రపంచమే శూన్యమైపోతుంది.
0: When భారత్ is put to ruins, the whole world will be ruined.
1: కాబట్టి యావత్ ప్రపంచమంతా కూడాను భారతదేశం పైన ఆధారపడి ఉంటుండాలి.
0: Therefore, whole world depends on భారత్.
1: కనుక ఈ భారతదేశం యొక్క విశిష్టతను చక్కగా గుర్తించాలి మీరు.
0: Therefore, you should understand the greatness of భారత్.
1: ఈ ఆధ్యాత్మిక తత్వాన్ని వీధి వీధి కూడా చాటాలి.
0: You should propagate spirituality to every street.
1: ఆధ్యాత్మిక విస్మరించడం చేతనే
0: because spirituality is forgotten.
1: అనేక రకమైనటువంటి అశాంతులు మన చుట్టూ ఆవరించుతూ వచ్చాయి.
0: We are surrounded by all sorts of agitation.
1: మనలో ప్రేమనే శూన్యమైపోయింది.
0: There is no trace of love.
1: మానవత్వమే నశించిపోయింది.
0: The human quality is gone.
1: ఆకారం మానవునిగా కనిపిస్తున్నామే కానీ ఆచరణలో ఏమాత్రము మానవత్వం లేదు.
0: We are only human in form but not in behavior.
1: మానవులం అవుతాము.
0: When do we become humans?
1: మంచి మనసు, పరిపూర్ణమైనటువంటి మనసు పెట్టుకున్నప్పుడు అప్పుడు మనం మానవుడు.
0: When you have good mind and a total mind, then we are human being.
1: కాబట్టి అట్టి మైండ్ నుంచి పుట్టినటువంటి వాడే మ్యాన్.
0: Therefore, man is the one born out of such mind.
1: కనుకనే మను జా, మను నుంచి పుట్టినటువంటి వాడు జా, పుట్టటం వాడు మనుజుడు.
0: So he is born to that Manu. So his name is
1: Manu.
0: Who is Manu?
1: అతనే సర్వ ధర్మములను, సర్వ న్యాయమునకును దేశమునకు అందించి ఈ న్యాయ ధర్మములను ప్రచార ప్రబోధలు కల్పించి మానవత్వాన్ని సార్థకం చేసుకుని బోధించాడు.
0: మను ఇస్ ద వన్ హూ ప్రాపగేటెడ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ ద కోడ్ ఆఫ్ జస్టిస్.
1: ఈనాడు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ వాళ్ళు చెప్పేటువంటి న్యాయాలంతా కూడా మనుధర్మాలు కానే కావు.
0: ద జస్టిస్ అండ్ లా as you find in high court and supreme court is not in a modern dharma
1: bodhisthunnaru. Aa kaalanni patti, paristhitini patti, prabhavanni patti, dhanamuni patti nyayam bodhisthuntuntaru.
0: The justice today depends on the time, the situation, environment,
1: kaali maani nyayam desha kala paristhitina prabhavaniki atitamainatundi.
0: But the justice in those times transcended all environment.
1: Atti manu yokka vishayanni kuda ee naadu marchipoyina manam.
0: And today Manu is totally forgotten.
1: Kauntinyudu, ee Kauntinyudu arthashastrani bodhinchinatundi vaadu.
0: Then Kautilya, who taught economics.
1: Ee arthashastram anetundi danni ee naadu manam marchipoyinam. Economics ani pettukoni dantu aneka allakallolamu jarigipothuntunnayi.
0: We call arthashastra as economics, which is full of confusion today.
1: Ee naadu ee economics yokka dosham chetane bankulanta lootil aipothunnayi.
0: Because of this economics, all banks are bankrupt.
1: కనుకనే ఆ కౌటిల్య యొక్క తత్వాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: We have to recognize the principles of Kautilya.
1: సత్యవాక్ పరిపాలన,
0: adherence to truth.
1: హరిశ్చంద్రుడు తన ఆడబిడ్డలు లేనప్పుడు త్యాగం చేసి సత్యాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు.
0: హరిశ్చంద్ర sacrificed wife and son to uphold truth.
1: ఇలాంటి మహాపవిత్రులైనటువంటి యొక్క వ్యక్తులు భారతదేశం బిడ్డలుగా ఉండినప్పటికీ వారిని మనం అనుసరించలేక, వారిని ఆదర్శంగా తీసుకోలేక, వారి యొక్క ఆజ్ఞను శిరసావహించలేక మనము కేవలం ఒక విధమైనటువంటి యొక్క నిర్వీర్యులుగా తయారైపోయినాం.
0: దో దేర్ ఆర్ సేక్రెడ్ నోబుల్ సోల్స్ ఇన్ భారత్, వీ డోంట్ ఫాలో దేర్ కమాండ్, వీ డోంట్ ఫాలో దేర్ ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్, అండ్ దేర్ ఫోర్ వీ హావ్ బికమ్ వీక్.
1: అధ్యాపకులారా,
0: టీచర్స్,
1: మీరు బాల వికాస్ విద్య అధ్యాపకులుగా ఉండేటప్పుడు పిల్లలకంతకుడు మన ప్రాచీన మహర్షుల యొక్క తత్వము, మహనీయుల యొక్క తత్వము, పతివ్రతల యొక్క తత్వము, సత్యశీలం యొక్క తత్వాన్ని ఆ పిల్లలకు చక్కగా బోధించాలి.
0: బాల వికాస్ గురుస్, యూ షుడ్ టీచ్ క్లియర్లీ ది ఎన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్, ద స్టోరీస్ అండ్ ద మెసేజ్ ఆఫ్ ద నోబుల్
1: సోల్. భక్తి యొక్క శ్రవణ కుమారుడు ఏ విధంగా చేశాడు.
0: The devotion to parents as demonstrated by శ్రవణ కుమారుడు.
1: పేరు మాత్రం శ్రవణాన్ని పెట్టుకుంటే ప్రయోజనం లేదు.
0: There is no use in
1: తల్లిదండ్రులను గౌరవించేటువంటి వాడిగా ఉంటుండాలి.
0: He has to conduct himself.
1: ఎలాంటి తన స్వార్థాన్ని త్యాగం చేసి తల్లిదండ్రుల యొక్క జీవితానికి సుక్షేమాన్ని అందించేటువంటి పుత్రుడిగా ఉండినప్పుడే అతను సత్పుత్రుడు.
0: He sacrifices his own self for the sake of the parents. He is a good son.
1: కులములో ఒకండు గుణవంతుడుండెనా, కులము వెలయు వాని గుణము వెలయు.
0: If there is one of noble character in the entire community,
1: velayu valamulona malayajam unnattu okka adavi lopala okka malla chettu untundeke chalu aa malla pushpam yokka sugandhamu sarvatra vyapimpa chestundi.
0: In a forest, if there is one jasmine plant, the fragrance will spread all over.
1: Kaluka tallidandrulu yokka bhaktini Shravana Kumarudu prapanchaniki bodhisthu vachadu aa Shravana Kumarudu yokka tattvanni mana pillalaku bodhinchali.
0: Devotion to parents is demonstrated by Shravana Kumara. We have to teach it example clearly.
1: Inka guru bhakti lopala ekalavyudu.
0: Devotion to teacher ekalavya.
1: Alanti paristhiti lopala దేనినైనప్పుడు త్యాగం చేసి మన లోక సంరక్షణ కోసమని ఈ సమాజ క్షేమం కోసమని లోక కళ్యాణం కోసమని ఆ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములు త్యాగం చేయాలి.
0: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ ద వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కంట్రీ అండ్ హీ షుడ్ బి ప్రిపేర్డ్.
1: దైవ భక్తులే ప్రహ్లాదుడు
0: అండ్ డివోషన్ టు గాడ్ ప్రహ్లాద.
1: ఎలాంటి పరిస్థితులు ఎందు లేకుండా
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్.

0: Though he was put to all sorts of suffering by demons, Prahlada never complained. He was always praying to that large
1: knight.
0: The demons were hurting, harming him with knives.
1: Kani aa chinna barudu amma appa anukune angedu narayan narayan narayan.
0: That young boy didn't say mother, father, he said narayana.
1: Ichacharul poduva daitya kumarudu maati maatiki o pannadasai.
0: Doi
1: bhagavantuda.
0: He said, oh God.
1: Ani nutinchenu kani.
0: He praised him.
1: Ta kannula neeru teedu.
0: He never shed a tear.
1: కనుల నీరు ఏమాత్రము తేలేదు.
0: హీ నెవర్ షెడ్ ఇట్ హియర్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ద రీజన్?
1: ప్రాకృతమైనటువంటి దుఃఖమునకు కంటి నీరు నింపకూడదు అనేటువంటి సత్యాన్ని ఆ ప్రహ్లాద లోకానికి చాటాడు.
0: ప్రహ్లాద టాట్ ద ట్రూత్ దట్ వన్ షుడ్ నాట్ షెడ్ టియర్స్.
1: అనిత్యమైన అశాశ్వతమైనటువంటి ఈ లోక సంపదల కోసం మనం కంటి నీరు నింపకూడదు.
0: వి షుడ్ నాట్ షెడ్ టియర్స్ ఫర్ దిస్ టెంపరీ ఎఫీమరల్ ట్రాన్సిషన్.
1: ఎవరి కోసం కంటి నీరు నింపాలి?
0: ఫర్ హూస్ సేక్ షుడ్ వి షెడ్ టియర్స్?
1: దైవానికి ఆనంద భాష్పములుగా అర్పితం చేయాలి.
0: We should shed the tears of joy for God.
1: Kanukane naramulu anaga neeru.
0: So naramulu means water.
1: Nayanamulu anaga kannulu.
0: Nayana or the eyes.
1: Sari aa neerulu kannulu tolichinappude narayanamulu ayipoyindi. Narayana anta empty. నయనము నుంచి ఆనంద భాష్పములు నారాయణకు వదలటమే ఇదే నారాయణ తత్వం.
0: నారాయణ మీన్స్ ద వన్ హూ షెడ్స్ టియర్స్ ఆఫ్ జాయ్ అవుట్ ఆఫ్ ద ఐస్ ఇస్ నారాయణ.
1: ఎందుకోసము?
0: వాట్ ఫర్?
1: ఆ నారాయణకు మనకు సన్నిహిత సంబంధ బాంధవ్యము చాలా కాలం నుంచి ఉంటుందా?
0: దేర్ ఈస్ ఇన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ నారాయణ.
1: దేహమును ధరించినంత మాత్రమే మనం నూతనులు కాదు.
0: ఫర్ ద సింపుల్ రీజన్ యూ హావ్ ఎ బాడీ, యు ఆర్ నాట్ న్యూ.
1: పురాతనము కాదు.
0: యు ఆర్ నాట్ ఏన్షియంట్ వన్ ఐదర్.
1: సనాతనమే.
0: You have been eternal.
1: సనాతన ధర్మమే మనకు మానవ ధర్మము.
0: దాట్ క్వాలిటీ ఆఫ్ సనాతన క్వాలిటీ
1: మానవ అని పిలుస్తూ వచ్చారు.
0: సో యు ఆర్ కాల్డ్ మానవ.
1: మా కాదు.
0: మా నో
1: ఏది కాదు. నవ కొత్తది కాదు.
0: నవ న్యూ నాట్ న్యూ.
1: కనుక మనము కొత్తవారు కాదు.
0: సో వర్ నాట్ న్యూ.
1: పాతవారమే.
0: వేర్ ఓల్డ్.
1: కానీ పాతవారమైనటువంటి సనాతనం మనం ఈనాడు రోతవారుగా తయారైపోయినాం.
0: దో వీఆర్ ఓల్డ్ అండ్ ఏన్షియంట్ వీఆర్ రాటన్ టుడే.
1: ఏనాడు భగవంతుతో సంబంధం కూల్పోయిందో విడిపోయిందో అది మనం రోత జీవితమే.
0: ద మూమెంట్ ద అసోసియేషన్ ఈజ్ లాస్ట్ విత్ గాడ్ అవర్ లైఫ్ ఈజ్ రోటన్.
1: దైవంతో మనం సన్నిహిత సంబంధ బాంధవ్యం పెట్టుకున్నప్పుడే మనం నిజమైనటువంటి సనాతనము.
0: వెన్ యూ హ్యావ్ ఇంటిమేట్ అసోసియేషన్ విత్ గాడ్ వీఆర్ రియలీ సనాతన.
1: కనుకనే దైవత్వమే సర్వమునకు మూల కారణము.
0: డివినిటీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఇలాంటి దైవత్వాన్ని మనం ఈ లోకంలో చాటాలి.
0: వీ షుడ్ ప్రాపగేట్ దట్ డివినిటీ.
1: ఏ అమెరికన్స్, ఏ ఇతర దేశం వాళ్ళు ఒక నోట్ల పైననో ఒక కాయిన్స్ పైననో ట్రస్ట్ ఇన్ గాడ్ అని రాస్తుంటారు.
0: అమెరికన్స్ ఆన్ కాయిన్స్ అండ్ ద నోట్స్ దే ప్రింట్.
1: కానీ దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం అలాంటివి కూడా చేయటం లేదు.
0: బట్ అన్ఫార్చునేట్లీ అవర్ గవర్నమెంట్ ఈస్ నాట్ డూయింగ్ సచ్ ఎ థింగ్.
1: ఎందుకని ప్రశ్నించే, సెక్యులర్ స్టేట్.
0: ఇఫ్ యు ఆస్క్ వై, ఇట్ ఇస్ ఎ సెక్యులర్.
1: అర్థం లేని పదం ఎందాను.
0: ఇట్ ఇస్ ఎ మీనింగ్లెస్ వర్డ్.
1: నీ పవిత్రమైనటువంటి భావాన్ని వదులుకోమని చెప్తుంది ఆ సెక్యులర్ స్టేట్.
0: సెక్యులర్ స్టేట్ నెవర్ సెడ్ దట్ యూ షుడ్ లూజ్ యువర్ సెక్యులర్.
1: ఏమిటి?
0: వాట్ ఇస్ మీనింగ్ ఆఫ్ సెక్యులర్?
1: నీ బాధించకూడదు.
0: యూ షుడ్ నాట్ హార్మ్ ఎనీవన్.
1: నీ దూషించకూడదు.
0: యూ షుడ్ నాట్ క్రిటిసైజ్.
1: ఏ మతాన్ని విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్
1: ఏ ఫిల్మ్ కూడా విమర్శించకూడదు.
0: యూ షుడ్ నాట్ బ్లేమ్.
1: నీ దాని నీవు అనుసరించు. దీనికి ఎవరే అడ్డేం ఉంది?
0: యూ ఫాలో యువర్ ఓన్.
1: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జీలేబ్, కీరు ఎన్ని చేసినప్పటికీ అన్నింటి ఎందు ఉండేటువంటి షుగర్ ఒక్కటే.
0: There may be number of sweets like Mysore Pak, Gulab Jam, all
1: sweets
0: is one.
1: Jorastani, Kaistani.
0: You may say Jorastani.
1: Udhani. Ivanni kudunu namamule.
0: Their names.
1: Anninti endu undinatvanti okke divyattam.
0: But in all, divinity is one and the same.
1: Matamula anetvanti perithopala, kalahamulu abhiruddhi kavinchukoni, aneka raktapatamulu jarugutu ustuntunnayi.
0: In the name of religion, there is conflict and the fight and the bloodshed.
1: Kaadu, kaadu. మన పిల్లలకు బోధించాలి.
0: వి షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్.
1: మతములన్నీ వేరు, మంచిగా బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివితోడ.
0: వన్ హ్యాస్ టు కండక్ట్ హింసెల్ఫ్ విత్ ఇంటెలిజెన్స్.
1: మతులు మంచివైన మతమేది చెడ్డది.
0: ఇఫ్ మైండ్స్ ఆర్ గుడ్ విచ్ రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: దీనుడు భారతీయ వీరసుతుడా.
0: ఓ సన్స్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్.
1: నీ మతి చెడిపోయినప్పుడే మతములు చెడిపోతున్నాయి, కానీ మతి చక్కగా ఉంటే మతములన్నీ మంచివే.
2: యాజ్ యువర్ మైండ్ ఈజ్ స్పాయిల్డ్ రిలీజియన్ ఇస్
1: డైవర్ట్. అంతా ఒక్కడే,
2: గాడ్ ఇస్ వన్.
1: అలాంటి తత్వాన్ని మనం పిల్లలకు బోధించాలి.
2: వీ షుడ్ టీచ్ సచ్.
1: ఏ నామం ఇష్టమో దాన్ని స్మరించుకో.
2: యూ థింక్ ఇన్ యువర్ ఓన్
1: ఏ రూపం ఇష్టమో దీన్ని పూజించుకో.
2: యూ కెన్ వర్షిప్ ఇన్ యువర్ స్టైల్.
1: ఆ విధమైనటువంటి యొక్క సమత్వమైనటువంటి భావము చేత ఈ విశ్వానికి మనము ఈ సుబోధనను అందించినప్పుడు దేశమంతా కూడాను ఎంతో సుభిక్షాన్ని పొందుతుంది.
2: When this equal-mindedness is taught to our children by teachers, the country will prosper.
1: Manamu bhagavantuni poojistunnam.
2: We worship God.
1: Ee vidhanga poojistunnam.
2: How do we worship
1: him? Ee poojaku ee phaltamu, ee pooku ee phaltamu ani manam cheppukovatam ledi.
2: We don't say this should be the result of the fruit of our worship.
1: Poojalu jatulu veru, poojalu okate.
2: Flowers are of different types, but worship
1: darshanammulu veru, daivammu okkade.
2: Paths are many, God is one.
1: జన్మలన్నీ వేరు, జననం ఒకటే.
2: ద బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ద
1: కోటీశ్వరుడు ఆకాశం నుంచి ఉట్టిపడలేదు, కూటి పేదలు భూమి నుంచి రాలేదు.
2: మిలియనేర్ హ్యాస్ నాట్ డిసెండెడ్ ఫ్రమ్ స్కై.
1: ఇద్దరు తల్లి గర్భం నుంచి ఆవిర్భవించారు.
2: బోత్ ఆర్ బోర్న్ ఫ్రమ్ మదర్.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి యొక్క తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
2: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.
1: ఆకలి అయినప్పుడు కోటీశ్వరుడు తింటాడు, కూటి పేద తింటాడు.
2: వెన్ వన్ ఈజ్ హంగ్రీ మిలియనేర్ అండ్ పాపర్, దే ఫాస్ట్ ఏ ఫుడ్.
1: పంచపచ్చ పరిమాణంతో కడుపు నింపుకోవచ్చును.
2: ఏ రిచ్ మ్యాన్ మే ఈట్ డెలీషియస్ ఐటమ్.
1: కూటి పేద గంజి అంబిలితో కడుపు నింపుకోవచ్చును.
2: ఏ పాపర్ మే ఈట్ జస్ట్ పాస్ట్.
1: అన్నములు అవి వేరు, ఆకలి ఒక్కటే.
2: బట్ ది అపిటైట్ ఈజ్ సేమ్.
1: దాహమైనప్పుడు
2: వెన్ వన్ ఈజ్ థర్స్టీ,
1: ఏదో ఒక వంకలో కాలువలో ఉన్నటువంటి నీరు కోలి తాను దాహం తీర్చుకోవుంటాడు.
2: వన్ మే క్వెంచ్ ది థర్స్ట్ బై టేకింగ్ వాటర్ అవుట్ ఆఫ్ ఎ లేక్.
1: ఇంకా లక్షాధీశ్వరుడు ధనవంతుడు ఏం చేస్తాడు, గర్భం నుంచి నేను ఆవిర్భవించారు.
2: బోత్ ఆర్ బోర్న్ ఫేమాద.
1: కనుకనే ఈ దివ్యత్వమైనటువంటి యొక్క తత్వానికి ఏకత్వం అందరికీ ఒక్కటే.
2: దిస్ డివినిటీ విల్ టీచ్ యూ దట్ వన్ పాయింటెడ్నెస్.

0: man drinks cool rain.
1: ఇవి రెండు వల్ల దాహాన్ని తీర్చినవే కాని
0: బట్ బోత్ ఆఫ్ దెమ్
1: నీరు వేరుగా కనిపించాయి.
0: బట్ ద వాటర్ సీమ్ టు బి డిఫరెంట్.
1: అదే విధంలో సర్వులు ఒకటనేటువంటి ఏకత్వాన్ని మనము చక్కగా చాటాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: జనన మరణములు కూడా అందరికీ ఒక్కటే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ సేమ్ టు ఆల్.
1: అడవులు ఎందున్నా
0: ఎవరి
1: ఆకాశంలోనున్నా
0: ఆరెంజ్ కార్
1: పట్టణంలోనున్నా
0: సిటీ
1: పల్లెనున్నా
0: విలేజ్
1: చుట్ట మీద
0: నున్నేటబడి
1: ఉన్నా దైవం ఒక్కడే.
0: వాట్ ఎవర్ మే బి గాడ్ ఈజ్ వన్ ఇన్ ఆల్ ది స్టేట్స్.
1: కనుక మానవత్వంలో ఇట్టి యథార్థాన్ని పిల్లల లోపల హృదయాల్లో ప్రవేశపెట్టాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సీ దట్ ది ట్రూత్ ఈజ్ ఇంప్రింటెడ్ ఆన్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్.
1: అది సత్యం. సత్యం ట్రూత్ ఈజ్ గాడ్.
0: దట్ ఈజ్ ద ట్రూత్. ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఇది రెండోది కాదు.
0: నో టూ.
1: సత్యం ఒక్కటే. ఏకం సత్ ఇప్రా బహుదా వదంతి.
0: ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్ నాట్ టూ.
1: ఈ తండ్రిలో నీరు ఉంది.
0: దిస్ తండ్రి హస్ వాటర్.
1: తెలుగు వారంతా నీరు అని పిలుస్తున్నారు.
0: Many people call it neeru.
1: Tamil vaadu thanni ani pilustadu.
0: Tamilians call it thanni.
1: Hindi vaadu paani ani pilustadu.
0: Hindi people paani.
1: America vaadu water ani pilustadu.
0: Americans water.
1: Tamil vaadu vaari ani pilustadu.
0: Vaari.
1: Ani water okkate kada.
0: But water is one.
1: Kanuka desha bhashalu yendu vyathyasam gochirinchavachunu kani padartham yokka tattvamu paratattvam okkate.
0: Therefore there may be differences in respect of languages. But the material is one and same.
1: కనుక ఇట్టి పరతత్వాన్ని మనము వాక్కు చేత కాపాడుకోవాలి.
0: Therefore, we have to keep and preserve by this speech.
1: అధిక భాషలు ఏమాత్రము మనం ప్రవేశపెట్టకూడదు.
0: We should not talk too much.
1: నాలుగు చేసే పాపములు నాలుగు.
0: Man commits four types.
1: పిల్లలకు చక్కగా మీరు బోధించాలి.
0: Teach well to children.
1: మొదటి పాపం ఏమిటి?
0: What is the first sin?
1: అసత్యమాడటం మొదటి పాపము.
0: Speaking lies.
1: అధికంగా మాట్లాడటం రెండవ పాపము.
0: సెకండ్ ఎక్సెసివ్
1: త్వరను దూషించడము మూడవ పాపము.
0: క్రిటిసైజింగ్ అదర్స్
1: చాడీలు చెప్పడం నాలుగో పాపం.
0: ది స్లాండర్.
1: కనుక ఆదిశంకర్ల వారు చెప్పినది ఒకటి చేసినది ఒకటి ఇదే పాపము అన్నాడు.
0: ఆదిశంకర సేస్ వాట్ యు డూ ఇస్ నాట్ ఇన్ అకార్డింగ్ టు వాట్ యు థాట్ దట్ ఇస్ ది సిన్.
1: 11 మంది శిష్యులతో కాశీ చేరాడు శంకరుడు.
0: శంకర రీచ్ అలాంగ్ విత్ హిస్ డిసైపుల్స్ టు కాశీ.
1: ప్రార్థించాడు.
0: హీ ప్రే
1: ఈశ గిరీశ నరేశ పరేశ విరేశయ భూషణభో సాంబసదాశివ శంభో శంకర శరణం మీతవ శరణయ గొమ్మన్నాడు. ఈశ గిరీశ పరేశ సరేశ సురేశ భూషణభో ఓ దేవుడా నీకు నేను శరణాగతిని అన్నాడు.
0: ఓ గాడ్ ఐ సరెండర్ టు యూ.
1: అయితే నేను మూడు పాపములు చేశాను, ఈ మూడు పాపములకు పరిహారం గావించమని ప్రార్థించాడు.
0: ఐ కమిటెడ్ త్రీ సిన్స్, సీ దట్ ఐ అటోన్.
1: ఏమిటి ఈ మూడు పాపములు?
0: వాట్ ఆర్ దీస్ త్రీ సిన్స్?
1: మొట్టమొదటిది ఒక్కటి,
0: ద ఫస్ట్ వన్,
1: యథో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నిన్ను వర్ణించడానికి వాక్కు చాలదు, నిన్ను వర్ణించడానికి భాష చాలదు. అలాంటి వాడిని నిన్ను నేను వర్ణించడానికి ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా? పరులకంతా కూడాను భగవంతుని వర్ణించడానికి వీరు కాదు. యథోవాచో నివర్తంతే అప్రాప్య మనసాస. మనసుకు కాని వాకు కాని నిన్ను వర్ణించడానికి సాధ్యం కాదని పరులకు బోధిస్తున్నాను. నిన్ను ఈశ గిరీశ నరేశ పరేశ బియేశ భూషణభో వర్ణిస్తున్నాను, ఇది ఎంత పాపము?
0: గాడ్ కెనాట్ బి డిస్క్రైబ్ బై వర్డ్ ఆర్ కాంప్రిహెండెడ్ బై మై మైండ్, బట్ యెట్ ఐ డిస్క్రైబ్ ఇన్ సర్వ్.
1: చెప్పినది ఒకటి, చేసేది మరొకటి, ఇది పాపం. ఈ పాపాన్ని నన్ను క్షమించమని కోరాడు.
0: ఐ సెడ్ వన్ థింగ్, యాక్టెడ్ డిఫరెంట్లీ, పార్డన్ మీ ఫర్ దిస్ ఫస్ట్.
1: నీవు సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ, ఏకాత్మ సర్వభూతాత్మ, ఏకోవశి సర్వభూతాత్మ అని నేను బోధిస్తున్నాను.
0: ఐ టీచ్ దట్ యువర్ ఓన్లీ వన్ గాడ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
1: సర్వత్రా ఉండినటువంటి నీవని నేను పదులకు బోధిస్తూ నిన్ను దర్శించాలని కాశీకి నేను వచ్చాను, ఇది పాపం కాదా?
0: Saying so that God is everywhere, I have come to Kashi to see God, isn't that a sin?
1: శరీరము భౌతికమని,
0: body is physical.
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
0: That the body is weak.
1: ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When it will
1: శతవత్సరముల దాకా మితము చెప్పిరి కాని,
0: 100 years is the limit.
1: నమ్మరాద ఈ మాట నమ్మనమ్మను.
0: Do not believe that word.
1: బాల్యమందు, ప్రాయమందు,
0: యొక్క
1: ముదివియందు,
0: యొక్క
1: ముసలియందు, ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: వెన్ వన్ వుడ్ డై,
1: మరణమే సత్యము నిజము.
0: ద డెత్ ఈజ్ సర్టెన్.
1: దేహమున్నంతలో నీవు తెలియవలయు.
0: సో లాంగ్ యువర్ అలైవ్ యు షుడ్ నో.
1: అందరికీ బోధిస్తున్నాను.
0: ఐ టీచ్ ఆల్.
1: మరణపు పొంప,
0: బాడీస్ ఫుల్ ఆఫ్ డెత్,
1: రోగముల బ్రగ్గెడు సేవక గంప,
0: అండ్ ఇట్ సర్వింగ్ ఓన్లీ
1: సీజన్, దాని చలనము పొందు దుంప,
0: ఇట్ పెరినే
1: సాగర మీద లేని కంప,
0: ఇట్ ద వన్ దట్ కెన్
1: అప్పుల మదిలంబు మన మెప్పు దలంప,
0: ఫుల్ ఆఫ్ బోన్.
1: నేను నిశ్చలమని నమ్మబోకు మనసా.
0: ఓ మైండ్ డోంట్ థింక్ దట్ బాడీ
1: అనుపాదములు.

0: ఆశ్రయించవి.
1: సరెండర్ టు గాడ్.
0: ఈ దేహం అనిత్యమని నాకు తెలుసు.
1: ఐ నో దట్ ద బాడీ ఇస్ టెంపరరీ.
0: కానీ దేహాన్ని రక్షించుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇది పాపం కాదా?
1: Knowing all this, I try to protect my body. Isn't that a sin?
0: ఈ దేహాన్ని ఎవరు రక్షించుకోగలరు?
1: Who can protect this body?
0: ఎవరి చేత కాదు.
1: It's not possible to anyone.
0: కనుక ఇదంతా నీటి పుడక వంటిది.
1: This is like a water bubble.
0: Mind అనేటువంటిది పిచ్చి కోతి వంటిది. Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body. Is like a water bubble.
1: Body is a water bubble.
0: Don't follow the body.
1: Don't follow the mind. Don't
0: follow
1: the mind.
0: The conscience. ఇది ఆత్మతత్వం.
1: Follow the conscience. That is the
0: ఆత్మ. Conscience, నీ witness, నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము, ఆత్మతత్వాన్ని నీవు విశ్వసించు.
1: The conscience, the witness, know your ఆత్మా.
0: కనుకనే ఇలాంటి అనిత్యమైనటువంటివి చేసినప్పుడు సత్యమని భావించడమే ఒక పాపము అని చెప్పాడు శంకర్ల వారు.
1: ఇట్ వాజ్ శంకర హూ సెడ్ టు కన్సిడర్ ఆల్ ది ట్రాన్సియెంట్ మోమెంటరీ థింగ్స్ యాజ్ ట్రూ, దట్ ఇస్ ఎ సిన్.
0: కనుక ఈ బాల్యమైనటువంటి పిల్లల లోపల పవిత్రమైనటువంటి ఇలాంటి దివ్యమైనటువంటి భావాలను వారిలో ప్రవేశపెట్టాలి.
1: ఇన్ చైల్డ్ హుడ్ ఇట్ సెల్ఫ్ వీ షుడ్ సీ దట్ దే విల్ హ్యావ్ ఆల్ సేక్రెడ్ థాట్స్.
0: నాయన, నీవు ప్రత్యేకమైనటువంటిది కాదు. రూపనామములు వేరువేరుగా ఉంటున్నాయి.
1: You are not separate. Name and form are different.
0: దీన్ని బట్టి నీవు ఏమాత్రం భేదమును తలంచకూడదు.
1: Don't think of differences.
0: పుట్టిన దశమే చేంజ్ అని పిలిచారు నిన్ను.
1: The moment you are born, you are a child.
0: 10 సంవత్సరాలకు బాయ్ అని పిలుస్తున్నారు.
1: Later boy.
0: 30 ఏజ్కి మ్యాన్ అని పిలుస్తున్నారు.
1: At age of 30 man.
0: 75 ఏజ్కి గ్రాండ్ ఫాదర్ అవుతున్నావు.
1: At age of 75 grandfather.
0: నాలుగింటి యొక్క తత్వంలో నీవు ఒక్కడే.
1: But in all these stages you are one.
0: కనుకనే ఏకం సత్ విప్రా బహుధా వదంతి. మానవులందరూ కూడా చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ అని భావిస్తున్నారే కానీ నీ ఒక్కడే. బ్రహ్మచర్యమునందు కాని, గృహస్థం నందు కాని, వానప్రస్థం నందు కాని, సన్యాసం నందు కాని దివ్యత్వం ఒక్కటే.
1: They consider the child, man and grandfather different states, but the individual one same. He may be a celibate or a householder or an annunciate.
0: అనన్యమైనటువంటి యొక్క భావములు విద్యార్థుల్లో బోధించలేకపోవడం చేతనే విద్యార్థుల లోపల ఆధ్యాత్మికమంటే కూడా ఒక విధమైనటువంటి అశ్రద్ధ, అసహ్యంగా కూడా చూస్తున్నారు.
1: Since these things are not taught to students, the students are bound to neglect spirituality.
0: నీకు మొట్టమొదటి గురువు తల్లిదండ్రులే.
1: The first teachers are parents.
0: ఆ తల్లిదండ్రులు నీకు గురువు సమానులుగా భావించు, దైవ సమానులుగా విశ్వసించు.
1: టేక్ యువర్ పేరెంట్స్ ఎస్ గాడ్.
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: బాయ్స్ అండ్
0: చెప్పాలి, నీ బ్లడ్,
1: యువర్ బ్లడ్,
0: నీ హెడ్,
1: యువర్ హెడ్,
0: నీ ఫుడ్,
1: యువర్ ఫుడ్,
0: నీ దుడ్డు,
1: యువర్ దుడ్డు, మనీ
0: గిఫ్ట్
1: ఆర్ ద పేరెంట్స్.
0: కనుక మొట్టమొదటి పేరెంట్స్ గ్రాట్యూట్యూడ్ చేయి.
1: ఫస్ట్ ఎక్స్ప్రెస్ గ్రాట్యూట్యూడ్ టు యువర్ పేరెంట్స్.
0: అది నీ కర్తవ్యము అని పిల్లలకు బోధించాలి.
1: యూ షుడ్ టీచ్ దట్ ఇస్ దేర్ రెస్పాన్సిబిలిటీ.
0: వాళ్ళ బ్లడ్ కావాలి, వాళ్ళ దుడ్డు కావాలి, వాళ్ళ ఫుడ్ కావాలి, వాళ్ళ హెడ్ కావాలి, కానీ వాళ్ళని గౌరవించనక్కర్లేదు. ఇది ఎంత క్రూరత్వం.
1: I want their blood, I want their head, I want their dudu, but I don't express gratitude.
0: Ee naadu neevu nee parents ni gauravinchakapothe neekemi teliyadu ippudu. Kaani repati dinam nee pillaru neeku reaction, resound and reflection ninnu agauravapalchinappudu aa naadu neevu continue nimpi prayojanam emiti.
1: If you don't respect your parents, you may not be mindful of this tomorrow when your children disrobe you.
0: Bhavishyattulo manam sukhashantanu anubhavinchalante vattamanamlo manam sakramamainatti panulu manam cheyali.
1: To have happiness and security in future,
0: mana kartavyanni manam nirvartinchali.
1: We should do our duty.
0: Neeku ee vayasulo neeku adi teliyadu.
1: At this age, you don't know.
0: రేపటి దినం నీ పిల్లలే నిన్ను ఆ విధమైనటువంటి రీతిగా శిక్షించినప్పుడు నీవు ఎంత బాధపడగలవు?
1: When your children are going to punish you tomorrow, you will feel sad.
0: కాబట్టి భవిష్యత్తుకు వచ్చేటువంటి వర్తమానంలో నీవు చక్కగా ఉంటుండు.
1: సో వాట్ ఆల్ దట్స్ గోయింగ్ టు అపియర్
0: ఈనాటి మానవుల యొక్క సమస్త బాధలకు, సమస్త దుఃఖములకు, సమస్త విచారములకు కారణమేమిటి అని క్వశ్చన్ వేసుకోండి.
1: పుట్ ఎ క్వశ్చన్, వాట్ ఇస్ ఇట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ సఫరింగ్, యాంగ్జైటీ అండ్
0: ట్రబుల్. ఒక్కటే ఒక ఆన్సర్,
1: ఓన్లీ వన్ ఆన్సర్.
0: పాస్ట్ ఈజ్ పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: గడిచిపోయింది గడిచిపోయింది.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్.
0: నీవు ఏమి చేసినా అది తిరిగి వాపసు రాదు.
1: యూ కెనాట్ రికవర్ ఇట్.
0: నరుని యవ్వనము, నదీ జలము తిరిగి రాదు అని.
1: ద యూత్ అండ్ ఫ్లోయింగ్ వాటర్ షాల్ నెవర్ రిటర్న్.
0: కాబట్టి పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
1: సో పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్.
0: గడిచిపోయి వచ్చినోడు చూసుకునే వచ్చాం.
1: యూ జస్ట్ పాస్డ్ త్రూ.
0: ఇంకా వెనుక ఎందుకు తిరిగిదాలి?
1: దెన్ వై డూ యూ టర్న్ బ్యాక్?
0: ఇంకా ఫ్యూచరా?
1: దెన్
0: ఫ్యూచర్ ని ఊరికి యోచన చేస్తున్నావు.
1: యూ థింక్ ఆఫ్ ది ఫ్యూచర్.
0: ఆ ఫ్యూచర్ నీకు ష్యూరిటీ లేదు.
1: యు ఆర్ నాట్ ష్యూర్ ఆఫ్
0: రేపటి వరకు ఉంటారనేటువంటి ధైర్యము ఒక శక్తి నీకు ఎక్కడ ఉంది?
1: వాట్ సార్ట్ ఆఫ్ హోప్ దట్ యుల్ బి అవర్ అలైవ్
0: రాత్రి లోపల ఏమైపోతావు?
1: వాట్ విల్ హ్యాపన్ ఇన్ ద నైట్?
0: కాబట్టి ఫ్యూచర్ ఈజ్ నాట్ ష్యూర్.
1: సో ఫ్యూచర్ ఈజ్ అన్సర్టన్.
0: డూ నాట్ బ్రూడ్ ఓవర్ ఫర్ ది ఫ్యూచర్.
1: డోంట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
0: లివ్ ఇన్ ది ప్రెజెంట్.
1: లివ్ ఇన్ ద ప్రెజెంట్.
0: ఈ ప్రెజెంట్ చాలా మనకు అవసరము.
1: దిస్ ప్రెజెంట్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ ప్రెజెంట్ కూడా నువ్వు ఆర్డినరీ ప్రెజెంట్ కాదు, ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఇట్స్ ఆమ్ని ప్రెజెంట్.
0: ఎట్లా? పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంది.
1: The results of the past are in the
0: future. Future results are present lo undi.
1: Future results also.
0: Purva vesinatundi vittaname ippudu chettayindi.
1: The seed sown earlier.
0: Ee yokka seed e munduku raabothundi.
1: And the
0: seed will be tomorrow. Rendu present lo undi. Present ni bhadranga teesukovali.
1: So past and future lie in the present. Take care of it.
0: Present ni naadu marchipothunnaru.
1: Parents have forgotten.
0: Jarigin daani chintistunnaru.
1: They bother with the past.
0: Raaboye daaliki aashistunnaru.
1: And they are expecting in the future.
0: Ee vartamaanaanni vismaristunnaru.
1: They are forgetting the present.
0: Anduvalle sarva dukkhamulaku moola kaaranam.
1: Therefore it leads to all sorts of misery.
0: Adi nee andukolevu.
1: They are not proper.
0: Idi nee telukolevu. Unnadaani anubhinchalevu.
1: They don't experience the present.
0: Emaipothundi adi appudu.
1: Then what will happen?
0: Titti bodi netti bodi tirupati konakkarledu annadu. Adi bodi idi bodi undi prayojanam emiti?
1: You lose both. What is the fun of having it?
0: Kalukani vartamaanani drishtilo pettukondi.
1: So think of the present.
0: Vartamaanani sakramanga nee kartavyanni nirvartinchu.
1: Do your duty in the present.
0: Dani result tappaka manaku labhistundi.
1: Then you suddenly get the result.
0: Kashte phali.
1: Out of hard work you get
0: the purukanga pani chesthe daniki taginatunte reaction raakunda undadu.
1: If you work well you will get the proper reaction.
0: Prapanchamanta kudunu oka addam vantide.
1: The whole world is a mirror.
0: Neevu edi chesthe dani yokka phalthanni neevu tappaka neevu rep anubhavistavu.
1: Whatever you do you will experience the
0: consequences. 10 samvatsaralakaina anubhavistavu.
1: Tomorrow or at least 10 years thereafter.
0: Inka 50 samvatsaralakaina anubhavistavu.
1: Or 50 years thereafter.
0: Tappinadi kaadu.
1: You cannot escape.
0: Kanukane be good, see good and do good.
1: So be good, see good and do good.
0: Oka addam mundu poi nilchuko.
1: Stand in front of mirror.
0: ఆ ప్రతిబింబానికి నీవు నమస్కారం చేయి.
1: డూ నమస్కార్.
0: ఆ ప్రతిబింబం ఆ నమస్కారం నీకే వెనుకొస్తుంది.
1: రిఫ్లెక్షన్ విల్ రిటర్న్ యువర్ నమస్కార్.
0: ఆ యొక్క అద్దం ముందు పోయి దానిని బాగా దండించు.
1: యూ ట్రై టు పనిష్ ఇన్.
0: అది నిన్ను దండిస్తుండాలి.
1: ఇట్ ఆల్సో పనిష్ ఇన్ టర్న్.
0: చూసారా, నీవు ఏమి చేస్తావో దాని యొక్క ప్రతిబింబం, దాని యొక్క రియాక్షన్ మనకు వస్తుంటుంది.
1: వాట్ ఎవర్ యూ డూ ది రియాక్షన్.
0: ఒక కొండ దగ్గరికి పోయి నిల్చుకో.
1: యూ స్టాండ్ దేర్.
0: అను అది కూడా ఓ అని అంటుంది.
1: నియర్ ద హిల్ యు సే ఓ, యు గెట్ ఈ కాల్.
0: అది రీసౌండ్.
1: దట్ ఇస్ ది రీసౌండ్.
0: ఇంకా రిఫ్లెక్షన్.
1: అండ్ రిఫ్లెక్షన్.
0: ఫోటోగ్రాఫర్ ఒక స్విచ్ వేస్తాడు.
1: ఫోటోగ్రాఫర్ విల్ పుట్ ఆన్ ద స్విచ్.
0: ఈ స్విచ్ వేసినప్పుడు వైట్ గా వస్తుంది ప్రకాశము.
1: అండ్ దర్ బి వైట్ లైట్.
0: తక్షణమే డార్క్ అయిపోతుంది.
1: దట్ విల్ ఫాలోడ్ బై పిచ్ డార్క్నెస్.
0: కనుక రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: Therefore reaction, resound and reflection.
0: ఇది ప్రపంచం యొక్క ప్రకృతి యొక్క తత్వం. ఇది లా ఆఫ్ నేచర్.
1: This is the law of nature.
0: ఈ లా ఆఫ్ నేచర్ ను మనం అనుసరించి తీరాలి.
1: We are bound to follow the law of nature.
0: దీనిని అనుసరించకపోతే ఇక వీలు కాదు.
1: It's not possible to escape.
0: కనుక అద్దమే ఈ ప్రకృతి.
1: This world is mirror.
0: నీవే రియాలిటీ.
1: యూఆర్ ది రియాలిటీ.
0: జీవతత్వమే రిఫ్లెక్షన్.
1: అండ్ యువర్
0: నీ జీవితంలో ఏం చేస్తున్నావో ఆ ప్రకృతి అనేటువంటి అర్థంలో నీకు అన్ని ప్రతిబింబిస్తున్నాయి.
1: వాట్ ఎవర్ యూ డూ ది కాన్సిక్వెన్సెస్ విల్ కమ్ బ్యాక్.
0: పిల్లలకు చక్కగా చెప్పాలి.
1: దిస్ హ్యాస్ టు బి టాక్ట్.
0: నాయన తెలుసో తెలియకో నీవు పొరపాటులో పడిపోతున్నావు.
1: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ
0: పాపాలు చేస్తున్నావు.
1: యూ కమిట్ సిన్.
0: పాపాలు తలుస్తున్నావు.
1: యూ థింక్ సో.
0: కానీ రేపటికి ఇవి తప్పినవి కాదు.
1: బట్ యూ కెనాట్ ఎస్కేప్.
0: నీవు చేయకూడదు అని గట్టిగా మందలించాలి.
1: అండ్ టెల్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డూ.
0: దురదృష్టవశాత్తు ఈనాడు ఇంటిలో అమ్మలో నాన్నలు దండించడం లేదు. టీచర్స్ దండించకూడదు. టీచర్స్ ఏమైనా దండించినా ఆనాడు స్ట్రైక్.
1: అన్ఫార్చునేట్లీ పేరెంట్స్ డోంట్ పనిష్ ది చిల్డ్రన్. టీచర్స్
0: ఎంత బాగుపడతారు?
1: వెల్ హౌ డు ఎక్స్పెక్ట్ ది చిల్డ్రన్ టు
0: చదువు అంటే ఏమిటి? శిక్షణ అనేటువంటిది పేరు.
1: ఎడ్యుకేషన్ మీన్స్ శిక్షణ.
0: శిక్షించాలి.
1: దే మస్ట్ బి పనిష్డ్.
0: అది నిజమైనటువంటి గురుకులంలో అనుభవించినటువంటి యొక్క చర్యలు.
1: దట్ ఇస్ ద ట్రైనింగ్ ఇన్ గురుకులం.
0: కనుకని ఆనాటి వారు ఈనాటి వరకు కూడాను పవిత్రమైన హృదయులైపోయి ప్రకాశిస్తున్నారు దేదీప్యమానంగా.
1: Therefore those people are still shining today.
0: కనుక మనము తప్పక పిల్లలకు బోధించాలి.
1: We must teach children.
0: పూర్వము మదాలస.
1: Earlier మదాలస.
0: ఆమె పిల్లలకు ఏమని బోధించేది?
1: What is that she taught to children?
0: చాలా పవిత్రమైనటువంటి భావాలు బోధించేది.
1: She taught sacred thoughts.
0: శుద్ధేసి బుద్ధేసి నిరంజనోసి. ఓ బుద్ధ, నీవు పరిశుద్ధమైనటువంటి వాడు. నీవు మహాబుద్ధిమంతుడవు. నీవు నిరంజనుడవు.
1: ఇట్స్ ఎ గో చైల్డ్. యు ఆర్ సీక్రెట్ వన్. యు ఆర్ ఫార్మ్ ద ఎటర్నల్ బ్లెస్.
0: సంసార మాయా పరివర్జితేసి. ఈ సంసారం అనేటువంటి ఈ ప్రపంచమును ఇది వర్జించు, త్యజించు.
1: డ్రాప్ దిస్ ఫ్యామిలీ లైఫ్ విచ్ ఇస్ ఎ డెల్యూషన్.
0: సంసార స్వప్న త్యజ మోహ నిద్ర. ఈ సంసారం అనేటువంటిది ఒక స్వప్నము.
1: ఫ్యామిలీ లైఫ్ ఇస్ ఎ డ్రీమ్.
0: త్యజ మోహ నిద్ర. ఇది ఎట్లా వస్తుంది ఈ స్వప్నము?
1: హౌ డు యూ డ్రీమ్?
0: నిద్రపోతేనే స్వప్నం వస్తా ఉంది.

0: sleep, you dream.
1: నిద్రపోకపోతే స్వప్నమే లేదు.
0: If you don't sleep, there is no dream.
1: కాబట్టి స్వప్నానికి ఏది కారణము?
0: So what is the responsibility?
1: కళలకు ఏమి కారణము?
0: What is responsibility?
1: ఈ విధంగా ప్రశ్నలు ఎవరైనా వేసినప్పుడు కొన్ని మంది డాక్టర్ చెప్తారు, నీవు తిన్నింది జీర్ణం కాకపోతే స్వప్నంగా వస్తుంది, లేకపోతే ఎప్పుడో తలచిని ఉంటే స్వప్నంలో వస్తాయి. ఈ విధంగా అనేక రకమైనటువంటి కారణాలు చెప్తారు.
0: Doctors say, why do you dream? They say that the food is not digested properly.
1: Yedi kaadu.
0: You dream.
1: Dreamu kaaranam nidrane.
0: None of these, the reason for dreaming.
1: Nidrane ekapothe manaku dreame raadu.
0: When you don't sleep, you don't dream.
1: Samsara. Ee samsaram aneetundi swapnam. Tyaja moha nidra.
0: The family is a dream.
1: Madalasa vakyam.
0: It's the word of Madalasa.
1: Vachaspati. నాయన, నీవు ఎంత పరిశుద్ధుడవు, నిత్యుడవు, శుద్ధుడవు, పరంజ్యోతివి, ఇలాంటి మాటలతో ఆ పిల్లవాళ్లను ఉయ్యాల్లో వేసి తూచేటువంటి వాళ్ళు.
0: She used to lay down the child in the cradle telling, you are the pure unsullied one.
1: ఓంకారమని ఏటి ఒక తొట్లలోను,
0: ఇట్ ఇస్ ద క్రేడిల్ ఆఫ్ ఓంకార.
1: తత్వమసి అని ఏటి పరుపుతా పరచి,
0: విత్ ది బెడ్ ఆఫ్ తత్వమసి.
1: ఎరుకనే బాలుణ్ణి ఏమనక ఉలచి,
0: కీపింగ్ దట్ బాయ్ ఇన్ అవేర్నెస్.
1: ఏడు జగముల వారు ఏకమై ఊచ,
0: విత్ పీపుల్ ఆఫ్ ద ఆల్ వరల్డ్.
1: జో అని గుప్పే రాయవా,
0: దే గో ఆన్ సింగింగ్ ద లల్లబీ.
1: ఈనాటి తల్లిదండ్రులు ఆ విధంగా జోల పాడటం లేదు.
0: పేరెంట్స్ డోంట్ సింగ్ సచ్ లల్లబీ.
1: మా పిల్లవాడు మంచి పెద్దగా చదవాలి.
0: My son should be highly educated.
1: దిగా వరకట్టం ఇచ్చేటువంటి అత్తగారిని చిక్కాలి.
0: He should have very high amount of dowry.
1: విదేశాలకు పంపాలి.
0: He should go abroad.
1: వై బెస్ట్ని గావించాలి. ఇలాంటి కోరికలు ఈనాటి తల్లులకు.
0: These are the desires of mothers today.
1: ఇదంతా కూడా ఏమి గౌరవం అనుకుంటున్నారు వీరు?
0: What sort of respect is that?
1: తన కొడుకును తాను అమ్ముకుంటున్నారు ఈ తల్లిదండ్రులు.
0: The parents are selling their son.
1: ఇన్ని లక్షలు ఇస్తే కానీ నా కొడుకు నీ బిడ్డను పెళ్లి చేసుకోదు అని ఒక ప్రతిజ్ఞ.
0: Unless you pay so many lakhs, I will not get my son married.
1: తల్లిదండ్రులు బిడ్డను తెచ్చి కన్యాదానం ఇచ్చేటువంటి వారు.
0: The parents will bring their daughter and offer.
1: ధర్మేచ అర్థేచ కామేచ నాతి చేస్తవ్యం అని ప్రామిస్ చేసేటువంటి వారు.
0: They also make promises.
1: ధర్మేచ అర్థేచ కామేచ
0: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ రైచియస్నెస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ వెల్త్ అండ్
1: ప్రామిస్ చేసేటువంటి వాడు నాది చేర్తవ్యము నేను తప్పక చూసుకుంటాను.
0: ద బ్రైడ్ గ్రూమ్ ఆల్సో మేక్ సచ్ ప్రామిసెస్.
1: కన్యనే దానం చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరములు 15, 18, 20 సంవత్సరములు పెంచి ఆ బిడ్డను తెచ్చి ఈ పిల్లవాడికి దానం చేశారు.
0: హ్యావింగ్ బ్రాట్ అప్ ది డాటర్ 15-16 ఇయర్స్ ద డాటర్ ఈస్ ఆల్సో.
1: అందువల్లనే ఆమె అర్ధాంగిగా మారిపోయింది.
0: So she becomes our
1: grihalakshmi. అందువల్లనే ఆమె గృహలక్ష్మిగా తీర్చిదిద్దారు.
0: So she is grihalakshmi.
1: ఆమె పవిత్రమైనటువంటి యొక్క ఆ ఇల్లాలుగా మారిపోయింది.
0: She also is sacred ఇల్లాల.
1: ఈనాడు ఈనాటి విద్యావంతులంతా కూడాను మొట్టమొదట డిగ్రీ అయిన తక్షణమే ఏ మెడికల్ కాలేజ్కో ఏ ఇంజనీరింగ్ కాలేజ్కో పోవాలి.
0: The educated people today, they want to go to medical
1: school. తల్లిదండ్రులు ఏడ్పించి అప్పులో సప్పులో చేసి ఆ యొక్క సుంకం చెల్లించి సీటును తెప్పించుకుంటారు.
0: పేరెంట్స్ మేక్ లోన్స్ అండ్ పే ద డొనేషన్స్.
1: డబ్బులు వరకట్నం రావాలి.
0: అండ్ దెన్ దే షుడ్ గెట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డౌరీ.
1: చదివితే 10 లక్షలు.
0: అండ్ యూ గెట్ 10 లాక్స్.
1: ఇంజనీరింగ్ చదివితే 5 లక్షలు.
0: ఇంజనీర్ 5 లాక్స్.
1: వ్యాపారంగా తయారైపోయింది.
0: అండ్ దాట్ ఇస్ బికమ్ బిజినెస్.
1: కనుక తల్లిదండ్రులు తమ కుమారుణ్ణి అమ్ముకుంటున్నారు.
0: So parents are selling their son.
1: అమ్ముకున్నప్పుడు భార్యకు వీడు స్లేవ్ కాని వీడు యజమానుడు కాదు.
0: When the son is sold, he is a slave to the wife.
1: ఎంత చెప్పుకుంటావు నీ సిగ్గు లేకుండా.
0: He receives money shamelessly.
1: అమ్మాయికి అమ్మడిపోయావు నీవు.
0: You got yourself sold to a girl.
1: కనుక విద్యార్థులారా మీరు చక్కగా గుర్తించుకోవాలి.
0: So students, you should understand clearly.
1: వరకట్నంలో మీరు ఏమాత్రం కూడా ప్రవేశించకండి.
0: Don't accept any dowry.
1: నోరు తెరిచి కూడా అడగకూడదు.
0: Don't ask openly.
1: ఒకవేళ వారి తల్లిదండ్రులు వారి బిడ్డకిస్తే ఇచ్చుకోని తప్పులేదు.
0: దే మేక్ యూ టు దేర్ డాటర్.
1: కొంతమంది కిరాతకులైనటువంటి విద్యార్థులు కూడా తయారవుతున్నారు.
0: దే ఆర్ ఆల్సో క్రూయల్ స్టూడెంట్స్. నా
1: ఇంత డబ్బు అని వారు ఇస్తామని ఒప్పుకుంటారు.
0: దే సే దట్ దే స్పెసిఫిక్ అమౌంట్.
1: ఇయో 2000లో కొంచెం తక్కువ అయిపోయేసరికే కారక్కి వెనక్కి వస్తుంటాడు పిరికి పంద.
0: ఇఫ్ దే ఆర్ షార్ట్ ఆఫ్ 1 or 2000, దే జస్ట్ రిట్రీట్ లైక్ ఎ కవర్డ్.
1: ఇది విద్య యొక్క లక్షణమా?
0: ఇస్ ద కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: 20 సంవత్సరాలు పెరిగి పెంచి అన్ని విధాలు ఇచ్చేసి కన్న తల్లిదండ్రులను తోడుబుట్టును సర్వమును మొదలుపెట్టి కొత్త వాడైనటువంటి నీ వెంట నమ్మి నిన్ను వస్తుంటే నీ ఆమెకు ద్రోహం చేయటమా?
0: Having been educated, having brought up till 20 years, he follows a new man whom he never left, leaving the parents and the
1: తల్లిదండ్రులను వదలి, అక్క చెల్లెండ్రులు వదలి, అన్న తమ్ముళ్ళు వదలి, కొత్త వాడైనటువంటి వ్యక్తితో ఆమె నమ్మి వస్తుంటున్నప్పుడు ఆమెను ఎన్ని విధాలు నీవు సంరక్షించాలి? ఎన్ని విధాలు ఆమెను సంతోష పెట్టాలి?
0: He leaves her parents, sisters and brothers.
1: ఈ మగవారు మరింత ఏడిపిస్తున్నారు ఆడపిల్లలు.
0: స్టూడెంట్స్, మెన్ ఇన్ పర్టికులర్, దే ఆర్ మేకింగ్
1: ధనమంతరమో అప్పుడు పుట్టింటికి పంపిస్తుంటారు.
0: దే సెండ్ దేర్ మదర్స్
1: తీసుకుంటారా? వీడు పెద్ద బెగ్గర్,
0: హీస్ ఎ బిగ్ బెగ్గర్.
1: ఇలాంటివి ఏమాత్రం కూడా మన విద్యార్థులు ప్రవేశించకూడదు.
0: Our students should not have such.
1: ఇలాంటి వంటకుడును అధ్యాపకులు ఈ చిన్న వయసు నుంచే పిల్లలకు బోధించాలి.
0: Teachers should teach such things right from the childhood.
1: ధనం ప్రధానం కాదు.
0: Money is not important.
1: గుణము ప్రధానం.
0: Character is important.
1: కనుక నీవు ధనంతో గుణాన్ని కొనుక్కోవద్దు.
0: You cannot buy character with money.
1: అందువల్లనే సత్యభామ చేసింది.
0: సో సత్యభామ అంటే
1: ఏమిటి?
0: వాట్?
1: ధనముతో కృష్ణుని కొనుక్కుంటే ఆ కృష్ణుడు తన దగ్గరనే ఉంటాడు అని చెప్పని ఆ సత్యభామ అనేక ప్లాన్లు వేసింది.
0: సత్యభామ ప్లాన్ ఇన్ డిఫరెంట్ వేస్ దట్ షీ కెన్ హై
1: క్రియేట్ ఉంటుండాలి. శమంతకమణి
0: దెన్ షీ హాస్ శమంత
1: కావాల్సినంత ధనమంతా ఉంటుండాలి. నాకేం భయం లేదు, కృష్ణుని తప్పక నేను తీసుకుంటానని తెచ్చిన ధనమంతా ఇచ్చింది.
0: ఐఎమ్ ఫియర్లెస్, ఐ కెన్ బై కృష్ణ.
1: కించిత్తైనా కూడా కృష్ణుడు కదలలేదు.
0: But Krishna didn't move even
1: a భగవంతుడు ధనానికి లొంగుతాడా?
0: Do you think God will submit to money?
1: ఎప్పటికీ లొంగడు అనేటువంటి సత్యాన్ని ఈ సత్యభామ లోకానికి చాటింది.
0: ఇది సత్యభామ టు ద వరల్డ్ దట్ గాడ్ కెనాట్ బి
1: పర్టేస్. ఏమైపోయింది?
0: లేటర్ వాట్ హ్యాపెన్?
1: రుక్మిణి వచ్చింది తులసి పూజ చేసుకుంటూ.
0: దేర్ కేమ్ రుక్మిణి హూ
1: తులసి దళాన్ని చేతిలో పట్టుకుంది.
0: షీ టుక్ వన్ లీఫ్ ఆఫ్ తులసి.
1: వచ్చింది నారద, కృష్ణ రూపమునకు కృష్ణ నామే సరియైన తూకము అనింది.
0: షీ సేడ్ నారద, ద నేమ్ ఆఫ్ కృష్ణ balances the form of Krishna.
1: Namu rupani chupistundi.
0: The name will show the form.
1: Rupamu namani smaristundi.
0: The form will change the name.
1: Sariyainatundi tookam adhe okkate. Rupaniki namamu, namamuku rupamu.
0: Both will balance exactly the name and form.
1: Kanaka Krishna anindi papa Rukmini.
0: So Rukmini said Krishna.
1: బ్రహ్మమానస పుత్రుడు, ఆయన చక్కని చదువులు చదివినటువంటి వాడు నారదుడు.
0: నారద బ్రింగ్ బ్రహ్మమానస పుత్ర, హైలీ ఎడ్యుకేటెడ్.
1: అతను అందరినీ మోసం చేయగలడు, కానీ తన్ను ఎవరు మోసం చేయడానికి వీలు కాదు.
0: హీ కెన్ డిసీవ్ ఎవ్రీబడి బట్ హీ కెనాట్ బి డిసీవ్డ్.
1: అమ్మ సాకార కృష్ణునికి నిరాకార నామం చెప్తే నాకేం ఆదాయం?
0: షీ సెడ్ Krishna is here in form. If you tell the name without form, what is the process?
1: సాకారంగ ఏదైనా దానికి తగినటువంటి విలువ ఇవ్వాలి.
0: దేర్ఫోర్ యూ షుడ్ అటాచ్ ది వాల్యూ అప్రోప్రియేట్ టు ద ఫామ్.
1: తులసి దళం తీసుకుంది రుక్మిణి.
0: దెన్ షీ పిక్డ్ అప్ ద లీఫ్ ఆఫ్ తులసి.
1: పత్రము,
0: ద లీఫ్,
1: పుత్రమో పుష్పమో,
0: ఫ్లవర్,
1: ఫలమో
0: ఫ్రూట్,
1: తోయమో
0: వాటర్.
1: భక్తి కలిగిన వానికి వసుడవగుట సత్యమేని, నీవు ఈ తులసి దళములకు తూగుదూగాక.
0: గాడ్, ఇఫ్ యూ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద వన్ విత్ ఆల్ డివోషన్ అండ్ ఆఫర్స్ యూ ద లీఫ్ ఆర్ ద ఫ్లవర్ ద ఫ్రూట్ ఆర్ వాటర్.
1: పత్రం అంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ లీఫ్?
1: దేహమే పత్రం.
0: ద బాడీ ఈజ్ లీఫ్.
1: పుష్పం అంటే ఏమిటి?
0: వాట్ ఈజ్ ఫ్లవర్?
1: హృదయమే పుష్పము.
0: హార్ట్ ఈజ్ ద ఫ్లవర్.
1: ఫలమనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ ఫ్రూట్?
1: మనస్సే ఫలము.
0: మైండ్ ఈజ్ ద ఫ్రూట్.
1: తోయమనగా ఏమిటి?
0: వాట్ ఈజ్ వాటర్?
1: ట్యాప్ వాటర్ కాదు, రివర్ వాటర్ కాదు, ఆనంద భాష్పమే తోయము.
0: ఇస్ నాట్ ది ట్యాప్ వాటర్, ఇస్ నాట్ ది రివర్ వాటర్.
1: చూస్తావు కృష్ణ అని కృష్ణ అని ఆ తులసి దళం వేసింది.
0: విత్ ఆల్ దీస్ థింగ్స్ షీ సెడ్ కృష్ణ.
1: కృష్ణ అనేటువంటి నామం కృష్ణునికి సరియైన తూకం వచ్చింది.
0: ద నేమ్ ఆఫ్ కృష్ణ ఇస్ ఎగ్జాక్ట్.
1: ఈ తులసి దళం ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
0: అండ్ దిస్ తులసి దళ, ద లీఫ్ ఆఫ్ తులసి ఇస్ ఎక్స్ట్రా వెయిట్.
1: ఆ విధంగా భగవంతుడు ఈ విధమైన భక్తికి తూగుతాడే తప్ప ధనమునకు తూగడు.
0: గాడ్ వుడ్ మ్యాచ్ ది డివోషన్, నథింగ్ ఎల్స్.
1: కనుక నీ హృదయాన్ని పవిత్రంగా పెట్టుకో.
0: మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్
1: సరి అయినటువంటి ప్రేమతో నింపుకో.
0: Fill it up with love.
1: ఈ నింపుకున్న ప్రేమను 10 మందికి పంచు.
0: Share that love with everybody.
1: నీవు ఆనందించు.
0: You be happy.
1: ఇతరులకు ఆనందం అనుభవించు.
0: Make others happy.
1: ఇది నీ యొక్క కర్తవ్యం.
0: That's your duty.
1: కేవలం నీవు ఆనందం కావాలి కావాలి, అందరి ఆనందాన్ని నువ్వు మాత్రం కోరి నీవు ఇతరులకు ఆనందం ఇవ్వకపోతే ఇది వన్ వే ట్రాఫిక్ అయిపోతుంది. భక్తి వన్ వే ట్రాఫిక్ కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
0: ఇఫ్ యూ డ్రా హ్యాపీనెస్ ఫ్రమ్ ఎవ్రీబడీ అండ్ డోంట్ షేర్, ఇట్ ఇస్ ఓన్లీ వన్ వే ట్రాఫిక్. ఇట్ ఇస్ గివ్ అండ్ టేక్.
1: ఇది ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి.
0: యు షుడ్ గివ్ అండ్ రిసీవ్.
1: నీ డబ్బును నీవు బ్యాంకులో పెట్టినప్పటికీ,
0: ఈవెన్ ఇఫ్ యు డిపాజిట్ యువర్ మనీ ఇన్ ద బ్యాంక్,
1: చెక్ పైన చివరాలు రాసి ఇచ్చినప్పుడే నీ డబ్బు నీకు ఇస్తాడు. ఆ చెక్ ఇవ్వకుండా నీ డబ్బు కూడా నీకు ఇవ్వడు.
0: వెన్ యూ సైన్ అండ్ గివ్ ద చెక్ దెన్ యూ విల్ డ్రా ద మనీ వితౌట్ సిగ్నేచర్.
1: షాప్కి ఏమైనా నీవు వెళితే,
0: ఇఫ్ యూ గో టు ద షాప్,
1: 10 రూపాయలు వాళ్ళ ముఖాలు కొడితే ఒక హ్యాండ్ కర్చీఫ్ నీ ముఖాలు కొడతాడు.
0: ఇఫ్ యూ పే 10 రూపీస్ యూ రిసీవ్ హ్యాండ్ కర్చీఫ్.
1: ఏదో ఒకటి తీసుకుని ఇంకో దాన్ని అందిస్తుంటాడు.
0: హీ రిసీవ్స్ అండ్ గివ్స్ సంథింగ్.
1: అనే భగవంతుడు కూడాను అంతే.
0: గాడ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్.
1: ఏదో ఒక ఆనంద బాష్పమైన అతనికి అందించినప్పుడు తప్పక అనంతమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంటాడు.
0: ఇఫ్ యూ ఆఫర్ టీయర్స్ ఆఫ్ జాయ్, ఇచ్చాడు
1: చిటికలు అటుకులు ఇచ్చాడు.
0: కుచీలా గేవ్ ఆరోగ్యమంతా
1: అందించాడు.
0: బట్ హి గేవ్ హిమ్ ప్లెంటీ ఇన్ ప్రాస్పెరిటీ.
1: ఏమిచ్చింది? తులసి దళాన్ని ఇచ్చింది.
0: వాట్ ఇస్ రిపీట్ గేవ్?
1: వశమైపోయాడు.
0: అండ్ కృష్ణ సబ్మిటెడ్ హిమ్సెల్ఫ్.
1: కనుక భగవంతునికి ఇచ్చేటువంటిది ఏదో ఒకటి ప్రేమతత్వాన్ని ఇవ్వాలి, ప్రేమతత్వాన్ని పుచ్చుకోవాలి.
0: వీ షుడ్ ఆఫర్ లవ్ టు గాడ్ అండ్ రిసీవ్.
1: భగవంతునికి ఏది అక్కర్లేదు.
0: గాడ్ డజంట్ నీడ్ ఎనీథింగ్.
1: దేనిని ఆశించడు.
0: హి డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: కానీ ఒక్కటి మాత్రం, ప్రేమ.
0: బట్ వన్ లవ్.
1: ఆ ప్రేమ కూడా నీ యొక్క ప్రాపర్టీ కాదు.
0: లవ్ ఈజ్ నాట్ యువర్ ప్రాపర్టీ.
1: అది భగవంతుని ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఈజ్ గాడ్స్ ప్రాపర్టీ. లవ్ ఈజ్ గాడ్.
1: పిల్లలకు చెప్పాలి మీరు. టీచర్స్,
0: టీచర్స్ టు టీచ్ చిల్డ్రన్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: టు గాడ్.
0: దట్స్ ది వే టు గాడ్.
1: ఈ విధంగా పిల్లలకు చెప్పాలి.
0: యు షుడ్ టీచ్ లవ్.
1: ఏమతో ఉండాలి కానీ పిల్లల్లో పిల్లలకు కోటాటలు రాకూడదు.
0: చిల్డ్రన్ షుడ్ నాట్ ఫైట్ అమంగ్
1: దెమ్. పిల్లల్లో పిల్లలు ఏమాత్రకూడదు, ఒకరికొకరు ద్వేషాన్ని పెంచుకోకూడదు.
0: దే షుడ్ నాట్ హేట్.
1: ఆ విధమైనటువంటి పవిత్రమైన, ప్రశాంతమైన, దివ్యమైన, నవ్యమైనటువంటి భావాలను పిల్లల హృదయాలకు అందించాలి.
0: యు షుడ్ పాస్ ఆన్ ద సీక్రెట్ డివైన్ నోవెల్ న్యూ ఫీలింగ్స్ టు చిల్డ్రన్.
1: కానీ అందించేటువంటి మీరు కూడాను ఆచరించాలి.
0: బట్ యు ద టీచర్స్ హూ టీచ్ మస్ట్ ఆల్సో
1: ప్రాక్టీస్. ఆచరించకుండా వారికి అందిస్తూ ఉంటే ఈ కాలం పిల్లలు చాలా క్లెవర్ పిల్లలు.
0: ఇఫ్ యు డోంట్ ప్రాక్టీస్ అండ్ టీచ్, మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ వెరీ క్లెవర్.
1: చాలా బ్రదర్, ఆ టీచర్ మనకు చెప్తుందా తాను చేయటం లేదని ఇప్పుడు గడుపు చెప్పేస్తాడు.
0: ద స్టూడెంట్స్ విల్ టాక్ అవర్ బ్రదర్, ద టీచర్ ఇస్ టీచింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక పిల్లలలో ఇలాంటి భావాలు ఏమొచ్చినప్పటికీ నీ టీచింగ్స్ ప్రయోజనం ఉండదు.
0: When there are such feelings among children, there is no use of teaching.
1: It becomes bookish knowledge. It all
0: becomes bookish knowledge.
1: Aa pillalu kada superficial knowledge.
0: And children will have superficial
1: knowledge. Ravali.
0: But they should have practical knowledge.
1: Alanti samayalopala adhyapakulu pillalku emi cheptunnaro avi tappaka meer paatinchali.
0: Under these circumstances, teachers should practice what they teach.
1: Ee matramu potladakoodadu ani cheptu teachers potladutunte ee pillalu em chestaru?
0: If they tell students that they should not fight, but if they fight among them, what they do?
1: Cigarette tavutu mare సిగరెట్ తాగకూడదు చాలా చెడ్డది అంటే వాడేమంటాడు? ఇప్పుడు తెలివి తెలిసిన పిల్లలు చెడ్డదని తెలిసి నీవే తాగుతుంటే నేను తాగితే తప్పేమి అంటాడు.
0: ఇఫ్ ఏ టీచర్ టెల్ స్టూడెంట్స్ డోంట్ స్మోక్, స్మోక్ ఈజ్ అ బ్యాడ్ హ్యాబిట్, ఇంటెలిజెంట్ స్టూడెంట్ విల్ క్వశ్చన్.
1: చెడిపోవడానికి మూల కారణాలు ఇవే.
0: These are main things that are responsible for the students.
1: పిల్లలు ఏదైనా పిచ్చి పిచ్చి గ్రంథాలు చదువుతుంటే,
0: when students read all trivial
1: things, పిల్లలకు తాము చెప్పరు.
0: They don't tell their own.
1: పబ్లిక్ మీటింగ్ లో పోయి మాత్రం పిల్లలకు ఈ చెడ్డ బుక్కులంతా అందించకూడదు, పిల్లలు చాలా పాడైపోతున్నారు, వాళ్ళ క్యారెక్టర్ లేకుండా పోతుండాలి అని పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు.
0: బట్ ఇన్ పబ్లిక్ దే గివ్ హై సౌండింగ్ లెక్చర్.
1: మొట్టమొదటి ఇల్లు గెలిచి అచ్చగెలుచు.
0: ఫస్ట్ యూ కరెక్ట్ యువర్ హౌస్.
1: నీ ఇంట్లో నీ పిల్లలు చక్క చేసుకో.
0: యూ రెక్టిఫై యువర్
1: చిల్డ్రన్. తెలుగు చెప్పడానికి అధికారం వస్తుంది.
0: దెన్ యూ హావ్ అథారిటీ టు టెల్ అదర్స్.
1: ఈ విధంగా మన ఇంట్లో మనం పిల్లలను మనం చక్క చేసుకోవాలి.
0: ఫస్ట్ వీ షుడ్ కరెక్ట్ అవర్ చిల్డ్రన్ అట్ హోమ్.
1: పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వారు.
0: Students should be highly careful.
1: మంచి వాళ్ళ బుద్ధి అతి షార్ప్ గా ఉంటుంటారు.
0: దేర్ మైండ్స్ ఆర్ వెరీ షార్ప్.
1: చాలా గొప్ప నాలెడ్జ్ ఉంటుండాలి.
0: దే హావ్ వెరీ బిగ్ నాలెడ్జ్.
1: అయితే ఆ నాలెడ్జ్ ఏమైపోతుందో, మిస్యూజ్ చేస్తున్నారు.
0: దే ఆర్ మిస్యూజింగ్ దట్ నాలెడ్జ్.
1: నాలెడ్జ్ లేనిటువంటి వాళ్ళే లేరు.
0: దే ఆర్ నన్ విదౌట్.
1: కంపెనీ వేదాంతంలో 4 స్టెప్స్ పెట్టారు.
0: So in Vedanta there are 4 steps.
1: First step knowledge.
0: First step knowledge.
1: Second step skill.
0: Second step skill.
1: Third step balance.
0: Third step balance.
1: Fourth step insight.
0: Fourth step insight.
1: మొట్టమొదటి నాలెడ్జ్,
0: ద ఫస్ట్ నాలెడ్జ్
1: ఇది ఉంది. ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేయి, బ్యాలెన్స్ సక్రమంగా వస్తుంది.
0: When one skills the knowledge, there will be perfect balance.
1: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి పిల్లలంతా తమ నాలెడ్జ్ ని స్కిల్ చేస్తున్నారు, స్కిల్ చేయటం లేదు.
0: Unfortunately, students are not skilling their knowledge, but they're killing their knowledge.
1: Bad look, bad ear, bad thoughts, bad action, bad things. ఇవి చేస్తూ అదే కిల్ అయిపోతున్నాడు.
0: వాట్ ఈస్ దిస్ కిల్లింగ్? బ్యాడ్ లుక్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ హియరింగ్, బ్యాడ్ యాక్షన్.
1: తన నాలుగు ఎంత పాడు చేసుకుంటున్నారు.
0: ఈ స్పాయిలింగ్ ఇన్ ఎవ్రీవే.
1: కనుకనే బ్యాలెన్స్ తప్పవుతుంది. బ్యాలెన్స్ ఎప్పుడు తప్పవుతుందని ఒక లైఫ్ లో ఒక పెద్ద యాక్సిడెంట్ అనగా చాలా కష్టంలో గురి అయిపోతాడు.
0: అండ్ బ్యాలెన్స్ ఇస్ గోన్ హీ విల్ సస్టైన్.
1: బ్యాలెన్స్ ఉంటే లైఫ్ కు ఒక బ్యాలెన్స్ ఇంపార్టెంట్.
0: Balance in life is important.
1: Life is balance.
0: Life rests on balance.
1: Life is character.
0: Is character.
1: Life is happy.
0: Life is happiness.
1: ఈ యొక్క తత్వములు ఏ విధంగా ఉండాలి?
0: How should they be?
1: మనం అన్నింటినీ ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉంటుండాలి.
0: We should face the challenge.
1: Challenge immediately.
0: Life is a challenge, meet it.
1: Life is game, play it.
0: Life is a game.
1: నీ ఆడేటువంటి ఫుట్బాల్ కాదు కదా నీ గేమ్.
0: It's not a football game.
1: Life is a football.
0: Life is a football game.
1: మన ఫుట్బాల్ లోపల
0: ఇన్ దిస్ ఫుట్బాల్
1: మధ్యలో వేసుకున్నాము లైఫ్ అనేటువంటిది. ఒకవైపున ఈ సమునసుకింప హేమ తారక విద్య, పరమునసుకింప బ్రహ్మ విద్య, అటువైపున ఇటువైపున రెండు గోల్స్ ఉన్నాయి.
0: ఆన్ ఎయిదర్ సైడ్ దేర్ టూ గోల్స్.
1: ఈ గోల్స్ లోపల రెండు లిమిట్ ఉన్నాయి.
0: దేర్ టూ లిమిట్స్.
1: ఆ లిమిట్ మధ్య లోపల ఒక బాల్ పోతే గోల్ అవుతుంది.
0: ఇఫ్ ది బాల్ ఈస్ అట్ ద సెంటర్ ఇన్ బిట్వీన్ టూ గోల్స్,
1: ఈ రెండు లిమిట్ కు దాటిపోతే అవుట్ అయిపోతుంది.
0: ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ ద గోల్స్ ఇట్ విల్ బి అవుట్.
1: ఇది ఎవరెవరు ఆడుతున్నారు ఈ యొక్క ఫుట్బాల్?
0: హూ ఆర్ ద ప్లేయర్స్ ఇన్ దిస్ ఫుట్బాల్ గేమ్?
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, అహింస, ప్రభు ధర్మం, ఈ సిక్స్ సిక్స్ ఒక దగ్గర ఉన్నారు.
0: ఆల్ ద సిక్స్ ప్లేయర్స్ ఆన్ వన్ సైడ్, ట్రూ రైట్స్, పీస్,
1: లోభ, మోహ, మద, మత్సర్యము, ఈ సిక్స్ పీపుల్ ఇంకొక సైడ్ ఉన్నారు.
0: ద యాంగర్, లస్ట్, గ్రీడ్, ఎవరీ సిక్స్ ప్లేయర్స్
1: దీన్ని కాళ్ళతో కొట్టేస్తున్నారు. మంచి చెడ్డ రెండు కొట్టేస్తున్నారు.
0: దే గో ఆన్ కికింగ్ ద బాల్ గుడ్ అండ్ బ్యాడ్.
1: ఎంతవరకు దీన్ని కొడతారు?
0: టు వాట్ ఎక్స్టెండ్ ద కిక్?
1: దాంట్లో ఏరున్నంత వరకు కొడతారు.
0: సో లాంగ్ దేర్ ఎయిర్ ఇన్
1: ఆ ఏరు పోతే చేతులతో ఎత్తుకుంటారు.
0: ద మూమెంట్ ఇట్ ఇస్ ఇన్ఫ్లేటెడ్ దే లిఫ్ట్.
1: ఆ ఏరే ఫుట్బాల్ ఉన్నటువంటి ఏరే అహంకారము.
0: ద ఎయిర్ ఇన్ సైడ్ ద ఫుట్బాల్
1: ఈ అహంకారం అనేటువంటిది ఉండినంత వరకు మన దేహం అనేటువంటి ఫుట్బాల్ లోపల అందరూ కాళ్ళతోనే కొడతారు.
0: సో లాంగ్ దేర్ ఇస్ దిస్ ఎయిర్
1: మర్యాదనే చూడరు. కనుక అహంకారం పోవాలి.
0: Therefore you should be egoless.
1: దీనినే వినయం అన్నారు.
0: This is called humility.
1: విద్యసగును వినయంబు.
0: Education concerns humility.
1: వినయం అనేటువంటిది ఎట్లా ఉండాలి?
0: How should he be?
1: ఏదో తల వంచి నమస్కారం సార్ అంటే కాదు.
0: Not simply bending the head and say namaskara.
1: అహంకార,
0: ego,
1: మమకార,
0: attachment,
1: క్రోధము,
0: anger,
1: రహితమైన మనస్సు.
0: The mind should not be with
1: this. Ahankara rahitamaina manasu.
0: It should be egoless.
1: Aadambara rahitamaina manasu.
0: Without any form.
1: Mamakara rahitamaina manasu.
0: Without any attachment.
1: Adi nijamaina vinayam.
0: That is true humility.
1: ఈ నాడు అహంకారం అధికంగా ఉంటుండాలి.
0: Today there's more of
1: ఈ లోకంలో ఉండేటువంటి అన్ని కారముల కంటే అహంకారం చాలా కారం.
0: Of all the kara, the hot ahankara, very very hot.
1: ఈ కారం మరొక దానికి ఏమాత్రం ఉండదు. గుంటూరు బెజవాడ లోపల ఆవకాయ వేస్తారు, దాంట్లో కూడా అంత కారం ఉండదు.
0: This kara heart is much more than avakaya.
1: Kalu ee karamunu nee bhujisthiva inka neeru thragavalsu ostundi.
0: When you eat hot stuff you should
1: leave the neeru durvasanalu anaga lokavanchalu nenipetti neeru thragavalsu ostundi.
0: What is this water? The worldly desire.
1: దాని వల్ల ఆరోగ్యం చెడిపోతుంది.
0: Therefore health is spoiled.
1: కనుక మొట్టమొదట తల్లిదండ్రులను గౌరవించాలి.
0: So first you should respect your parents.
1: మాతృదేవో భవ పితృదేవో భవ.
0: Mother is God, father is God.
1: కనుక దేవుణ్ణి ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ గాడ్.
1: ఎటువంటి వారైనా కానీ తల్లికి మించినటువంటి దైవం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ గాడ్ మోర్ దాన్ మదర్.
1: కనుకనే శంకరాచార్యులు చెప్పారు, దుర్మార్గులైనటువంటి పుత్రులు పుత్రికలైనా ఉన్నారు కానీ దుర్మార్గులైన తల్లి లేదు అని.
0: సో శంకరా సెడ్ దేర్ మే బి బ్యాడ్ చిల్డ్రన్, వికెట్ సన్ అండ్ వికెట్ డాటర్.
1: ప్రాణ సమానంగా చూచి, ప్రాణానికి ప్రాణం అందించి వారిని పోషించినటువంటి తల్లి కంటి నీరు నింపితే రేపటి దినం నీ బిడ్డలు నీ కంటి నీరు నింపరా?
0: ద మదర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ యాజ్ హర్ వెరీ లైఫ్.
1: కనుకనే రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
0: ఎవ్రీథింగ్ విల్ కమ్ బ్యాక్ టు యాజ్ రియాక్షన్.
1: మొట్టమొదటనే మనం జాగ్రత్తగా ఉంటుండాలి.
0: ఫస్ట్ వీ షుడ్ బి కేర్ఫుల్.
1: ఏ ఒక్క దీంతో కూడా ఎక్కువ మనం పరిచయం పెట్టుకోకుండా,
0: వీ షుడ్ నాట్ హావ్ టూ మచ్
1: అతిభాష లేకుండా, దుస్సంగములు చేరకుండా.
0: యూ షుడ్ నాట్ బి బ్యాడ్ కంపెనీ.
1: ఎందుకంటే బ్యాడ్ కంపెనీ చేరితే నీవు కూడా బ్యాడ్ అయిపోతావు.
0: ఇఫ్ యు ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ యూ బికమ్.
1: అందువల్లనే టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: సో ఇట్ ఈస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: ఎటువంటి వారితో చేరతావో అలాంటి రూపాన్ని ధరించిపోతావు.
0: యు బికమ్ దట్ డిపెండింగ్ అపాన్ ద కంపెనీ వేర్ యు
1: ఆర్. మంచిని తలంచు,
0: థింక్ గుడ్.
1: మంచిని చూడు,
0: సీ గుడ్.
1: మంచిని చేయి,
0: డూ గుడ్.
1: మంచిని అనుభవించు,
0: ఎక్స్పీరియన్స్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వానికి తగినటువంటి విలువలు.
0: They are the human values.

0: God does not exist in some separate country or nation. He dwells in this very body itself. When it is sin, there is nothing like a sin which exists in some foreign country. Sin is basically associated with the deeds that you perform.
1: Divyatma Sarupulara.
0: Embodiments of divine Atma.
1: Vilavalenadainapatikini. Astiramainapatikini. ఈ మానవ దేహము ఆత్మదీవునకు నివాసమవుట చేత దీనిని సక్రమమైన మార్గములో కాపాడుకోవటం ప్రతి మానవుని యొక్క కర్తవ్యం.
0: ఆల్దో దిస్ ఫిజికల్ బాడీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ అండ్ ఎనీ పర్మనెన్సీ అబౌట్ ఇట్, యాజ్ ఇట్ హౌసెస్ గాడ్ అండ్ ఆత్మా, ఇట్ హ్యాస్ టు బి యూస్డ్ ప్రాపర్లీ.
1: దేహ పోషణ మానవుని ప్రధాన కర్తవ్యం.
0: టేకింగ్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే ఈజ్ ఎ డ్యూటీ ఎంజాయిన్డ్ ఆన్ మ్యాన్.
1: దృఢత్వమే లేనటువంటి ఒక దేహమునందు మానవత్వము అనేక చిక్కులు పాలు కాగలదు.
0: ఎ బాడీ విచ్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ విల్ పుట్ మ్యాన్ టు డిఫికల్టీస్ అండ్ ట్రబుల్స్.
1: మానవ జీవితము దేహమనే పునాదిపైన ఆధారపడి ఉంటున్నది.
0: హ్యూమన్ లైఫ్ ఈజ్ బేస్డ్ అపాన్ the foundation of the physical body.
1: Kanukane aadhunikamainatunti yokka vaigyanamunaku karakulainatunti roman desham varu kudanu ee deham yokka visishtatanu gurtinchi varu deha poshana nimittamai aneka vidhamainatunti shraddhanu teesukunetunti varu.
0: The roman scientists who have laid foundation for the various sciences have expounded that this physical body has to be properly maintained.
1: ఈ దేహము తనంతటికి తానేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రపంచము.
0: This physical body may be compared to a world in itself.
1: దేహమనగా కేవలము ఒక ఆకారము మాత్రమే కాదు.
0: When you think of physical body, you should not confine it to only
1: అనేక అంగములతో కూడినటువంటి ఒక సమష్టి స్వరూపము.
0: This is a collection and a conglomeration of different limbs.
1: Ye angamunaku aa angamu lavanyamainatuntidi.
0: Each limb has its own beauty.
1: Anni angamulu yokka saundaryamunukudunu manam kaapadukovalsina kartavyam.
0: It is our duty to protect and take care of the beauty of each limb of the body.
1: Anarogyamunaku guri ainatunte dehamu balahinataku guri ainatunte dehamu oka dudamainatunte sankalpanni cheyaledu.
0: A body which is subjected to disease and weakness can never contain strong thoughts and sound feelings.
1: Pavitramaina divyamaina bhavyamaina bhavamulu manavunu nundi aavirbhavinchavalanna shariram dudamainatundiganu aarogyamaina ventidiganu undali.
0: If noble, magnificent and great feelings and thoughts will have to emerge from man, the physical body must be strong and sound.
1: Anni matamulu varu kudanu దేహం యొక్క పోషణను అంగీకరించినటువంటి వారే.
0: ఆల్ ది రిలీజియన్స్ హావ్ అగ్రీడ్ అపాన్ ద ఫ్యాక్ట్ దట్ బాడీ మస్ట్ బి టేకెన్ కేర్ ఆఫ్ వెల్.
1: ఇది అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ,
0: ఇట్ ఈస్ ఇంపర్మనెంట్ నో డౌట్,
1: సత్య నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వము ఇందుకు నివాసంగా ఉండటం చేత ఈ యొక్క దేహమును మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను చూపవలసినటువంటిది.
0: ఇట్ డిజర్వ్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ అండ్ ఇంపార్టెన్స్ బికాస్ ఇట్ హ్యాస్ హౌస్డ్ God and Atma inside it.
1: Kanuka matamulanni cheri manchini bodhinchi.
0: All the religions can only tell good things.
1: Telisi melugavalanu telivi todan.
0: But one should conduct oneself with that awareness.
1: Matulu manchivaina matamedi cheddadi.
0: If your thinking is proper, which religion is bad?
1: Kanuka anni matamulu kudanu edi bodhinchinappatikini samasti kshemamunake కానీ వ్యష్టి యొక్క క్షేమం కాదని సత్యాన్ని మనం గుర్తించాలి.
0: వీ హ్యావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది రిలీజియన్స్ హ్యావ్ ఎక్స్పౌండెడ్ ది నీడ్ ఫార్ ది కలెక్టివ్ వెల్ఫేర్ అండ్ నాట్ ది ఇండివిజువల్ వెల్ఫేర్.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తంతో కూడినటువంటి ఈ దేహమనందే దివ్య భవ్యమే నవ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వము రాణిస్తూ ఉంటుండాలి.
0: ది ఆత్మ విచ్ ఈస్ మ్యాగ్నిఫిషెంట్ అండ్ నోబుల్ అండ్ గ్రేట్ ఈస్ షైనింగ్ ఇన్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఈస్ ఇంపర్మనెంట్ అండ్ ట్రాన్సియంట్.
1: దేహ బలహీనం చేత ఇది తరుగదు, దేహ బలము చేత పెరుగదు.
0: ఆత్మ విల్ నాట్ గ్రో అన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్ అండ్ విల్ నాట్ బికమ్ వీక్ అన్ అకౌంట్
1: పెరిగి పెరిగి తరగనటువంటి యొక్క తత్వమే ఆత్మతత్వము.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఈజ్ వన్ విచ్ డస్ నాట్ గ్రో అండ్
1: ఇది నిరంతరం కూడా పవిత్రమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్
1: సేక్రెడ్ విలువైనటువంటిది,
0: ఆల్వేస్ ఫ్రెష్
1: బలమైనటువంటిది.
0: ఇట్ ఈస్ ఆల్వేస్ స్ట్రాంగ్.
1: ఎట్టి పరిస్థితులు ఎందుకు దీని విలువ ఏమాత్రం కూడా తగ్గదు.
0: అండర్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ రిమైన్స్ స్ట్రాంగ్ అండ్ ఇట్ విల్ నెవర్ డిక్లైన్.
1: పెద్ద వజ్రం ఒకటి పెంటలో దొరికిన విలువ మారదు, దాని వెలుగు పోదు.
0: If you were to find a very highly valuable big diamond in the midst of ordinary stones, the diamond will not lose its value.
1: Manchi gummadi pandu kanchelo kaachina ruchiyu maradu dani chaviyu podu.
0: Just because the pumpkin has been grown just near your house in the garden, its taste will not change.

0: Suppose the peacock's egg is hatched by a hen. It will remain still a peacock only after it is hatched, and it will never become a hen.
1: కనుక దేహం అనేటువంటిది అనేక మాలిన్యములతో కూడినటువంటిది అయినప్పటికి ఇందులో నిర్మలము నిశ్చలము నిస్వార్థమైనటువంటి ఆత్మతత్వము నిరంతరము కూడాను ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
0: ఆల్దో ది ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు వేరియస్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ అండ్ డార్ట్, ద మోస్ట్ ప్రెషియస్ ఇన్వాల్యుబుల్ ఆత్మ ఈజ్ రిసైడింగ్ విచ్ ఈస్ ప్యూర్ అండ్ పర్మనెంట్.
1: అయితే అన్ని మతముల వారు కూడాను ఈ దేహం యొక్క పుష్టిని సంతృష్టిని కోరటంలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఆల్ ది రిలీజియన్స్ ఆస్పైరింగ్ టు ప్రొటెక్ట్ అండ్ లుక్ ఆఫ్టర్ దిస్ ఫిజికల్ బాడీ?
1: దేహో దేవాలయ ప్రోక్తో, ఇది దేహం అనేటువంటిది భగవంతుని యొక్క దేవాలయము అనేటువంటి విశ్వాసమే దీనికి మూల కారణం.
0: ది రీజన్ ఈస్ దట్ ఎవ్రీవన్ హాస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిజికల్ బాడీ ఈస్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక ఈ పవిత్రమైనటువంటి దేహమును అలక్ష్యము చేయక, అశ్రద్ధ పూనక, తగినటువంటి శ్రద్ధతో దీనిని సరైన మార్గంలో ప్రవేశపెట్టి దీని కర్తవ్య కర్మలు ఆచరించటము మానవుని ప్రధానమైనటువంటి ధర్మము.
0: ఇట్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ టు సీ దట్ దిస్ ఫిజికల్ బాడీ డజంట్ సఫర్ ఫ్రమ్ ఎనీ వీక్నెస్ ఆర్ డిసీజ్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫిజికల్ బాడీ అండ్ యూజెస్ ఇట్ ప్రాపర్లీ.
1: కానీ ఇట్టి సత్యమును గుర్తించలేనిటువంటి వ్యక్తులు అనేక వ్రతములని నోములని ఉపవాసములని ఈ పేర్ల చేత దేహమును కృషింపచేసుకుంటున్నారు.
0: బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్ హూ డు నాట్ నో దిస్ సీక్రెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ వేరియస్ వ్రతాస్ అండ్ వోస్ ఆర్ మేక్ అండర్టేకింగ్ సచ్ యాక్ట్స్ విచ్ వీకన్ దిస్ ఫిజికల్ బాడీ.
1: తద్వారా మనము నిత్య సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని మనం గుర్తించలేము.
0: By undertaking such steps, you will never realize the reality of Atma.
1: Putta paina maddhinchina paamu marana unduna?
0: By beating upon the anthill, can you kill the snake inside?
1: Tanumunu ta dandinchina vishayabhogamulu anuguna?
0: By putting this physical body to suffering, can you get realization?
1: Aakali dappulu maninanta aatmagnani taanavuna?
0: By merely giving the food and water, can you really become atma?
1: Tanevaru teliyakunna tattvagnanam etukudunu.
0: Without knowing who you really are, how can you become
1: tattvagnanam kudaravalanna tanevaro gurtinchadaniki prayatninchali.
0: If you really want to become a tattvagnani, you should try to know who you really are.
1: Manavudante emito aneetundi satyanni kudanu manam artham cheskovali.
0: You should also realize what man really stands for.
1: Idanu nirantaram kudanu nootanude నిరంతరము నూతనుడే.
0: సీజనస్లీ అండ్ కంటిన్యూస్లీ ఈజ్ న్యూ.
1: ఇతను సనాతనుడు కాని పురాతనుడు కాని కాదు.
0: హీఈస్ నైదర్ ఏన్షియంట్ నార్ మోడర్న్.
1: ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ ఈ దేహము నిరంతరము నూతనంగానే ఉంటుంది.
0: ఎనీ నంబర్ ఆఫ్ బర్త్స్ వన్ మే టేక్, ఎవ్రీ బర్త్ ఈజ్ న్యూ.
1: మానవత్వం దివ్యత్వంతో కూడినటువంటి ఆత్మతత్వం అనేటువంటి సత్యాన్ని ఇది నిరూపిస్తుంది.
0: ఇట్ ఆల్సో షోస్ దట్ మ్యాన్ ఈజ్ ది హ్యూమన్ లైఫ్ ఈజ్ బేసికలీ అసోసియేటెడ్ విత్ డివినిటీ.
1: ఇది కొన్ని విధములైనటువంటి విచారణ సలిపినప్పుడే దీని నిజ స్వరూపం మనకు గోచరమవుతుంది.
0: ఓన్లీ వెన్ యు అండర్టేక్ ప్రాపర్ ఎన్క్వైరీ యు విల్ బి ఏబుల్ టు రియలైజ్ దిస్ బేసిక్ ట్రూత్.
1: స్వస్వరూప సంధానమే దీని యొక్క నిష్ట.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ ఈస్ టు రియలైజ్ హూ యు రియలీ ఆర్.
1: ఇది నిష్టనే జ్ఞానమునకు సరైనటువంటి ద్రష్ట.
0: ఏ రియల్ జ్ఞాని ఇస్ వన్ హూ హ్యాస్ దిస్ కైండ్ ఆఫ్
1: ఈ ద్రష్ట యొక్క సందర్శనమే భక్తి యొక్క ప్రభావము.
0: Getting darshan of the great souls is the very purpose of devotion.
1: Dashtadhagam chetane drishtini manamu abhruti parchukoni srishtini manam anubhavinchali.
0: When you get the vision of association of great souls, you can get a real vision and then enjoy
1: kaani aakaram koodinanta maatramana manavattam aneetundi dani manam saarthakam gaavinchukotam idi avivekamu.
0: By merely getting a human form, you are not going to sanctify human life.
1: ఆకారం మానవాకారం ఉండవచ్చును.
0: ఇన్ ఫార్మ్ వన్ మే బి ఎ హ్యూమన్.
1: మానవ గుణముల చేత ఈ మానవత్వాన్ని మరుగు చేయవచ్చును.
0: బట్ బై క్వాలిటీస్ యూ మైట్ హావ్ హిడన్ ది రియల్ హ్యూమన్ నేచర్ అండ్ బికమ్ ఏ డెమన్.
1: ఆకారమును చూచి మానవత్వంగా మనం భ్రమించరాదు.
0: వీ షుడ్ నాట్ గెట్ డెల్యూడెడ్ బై మియర్లీ లుకింగ్ అట్ హ్యూమన్ ఫార్మ్.
1: నిజమైన మానవత్వం అనగా మానవ. మా అనగా కాదు, నవ అనగా కొత్తది. కొత్తది కానటువంటిది మానవత్వం.
0: The real meaning of manava, man, is the one who is not new.
1: అంతే కాక దీనికి మరొక అర్థం కూడా ఉంటున్నది.
0: దేర్ ఇస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్.
1: మా నా వా మూడు అక్షరంతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ ఎ త్రీ లెటర్ వర్డ్ మా నా వా.
1: మా అనగా అజ్ఞానము,
0: మా రెఫర్స్ టు ఇగ్నోరెన్స్,
1: నా అనగా లేకుండా,
0: నా రెఫర్స్ టు నాట్,
1: వా అనగా వర్తించటము,
0: వా రెఫర్స్ టు కండక్ట్.
1: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు అనేటువంటి సరైన అర్థం.
0: ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ అలోన్ ఈజ్ మ్యాన్.
1: కానీ అజ్ఞానముకు గురి అయి అశాంతికి లోనై దివ్యమైనటువంటి ఆత్మజ్ఞానము లభించాలంటే ఇది ఏ రీతిగా సాధ్యమవుతుంది?
0: If one is subjected to ignorance and lack of peace, how can he realize that he is really divine?
1: ee manavattam anekunte divyattani manam mottamotta artham cheskovali.
0: In the very first instance, you should recognize this humanity as basically divinity.
1: Artham cheskunaka nanarthamulo anarthamulu maatrame unchukoni yadarthamulo visarjinchitam cheta ఇది సత్యమైనటువంటి యొక్క స్వరూపానికి గుర్తించడానికి వీలు కాదు.
0: వెన్ వన్ మిస్టేక్స్ అండ్ మిస్అండర్స్టాండ్ వేరియస్ మీనింగ్స్ అండ్ మిస్ఇంటర్ప్రిట్స్, వన్ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది కరెక్ట్ మీనింగ్ అండ్ రియలీ ఎంజాయ్ ది పర్పస్ ఆఫ్ లైఫ్.
1: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకునా?
0: ఎవరీ గ్రీన్ బర్డ్ కెన్ ఇట్ బి లైక్ ఎ ప్యారెట్ కెన్ ఇట్?
1: పూలపై పారాడు పురుగులు తుమ్మెదలగున?
0: ఎవరీ వర్మ్ దట్ మూవ్స్ అబౌట్ ఆన్ ఎ ఫ్లవర్ can you call it a bee?
1: పురుచర్మము కప్పినట్టు గాడిద తాకురియగున?
0: జస్ట్ బై వేరింగ్ ద స్కిన్ ఆఫ్ ఎ టైగర్ కెన్ ఎ డోంకీ బికమ్ ఎ టైగర్?
1: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగవుటనిటయ్యా?
0: జస్ట్ బికాస్ ఎ పిగ్ ఈజ్ యాజ్ ఫ్యాట్ యాజ్ ఎన్ ఎలిఫెంట్ కెన్ ఇట్ రియలీ బికమ్ ఎన్ ఎలిఫెంట్?
1: కనుక ఆకారమును చూచి మానవత్వంగా భ్రమించటము కేవలం అవివేకమే.
0: ఇట్ ఈస్ ఇగ్నోరెన్స్ టు కన్సిడర్ ది ఫార్మ్ అలోన్ అండ్ సే దట్ ఈస్ ఎ
1: మానవత్వం అనగా మనసు మాట క్రియయు
0: హ్యూమానిటీ
1: ఒక్కటిగానే అతికి ఉంటారు.
0: ద వన్ హూ యూనిఫైస్ అండ్ హార్మోనైజెస్ ద వర్డ్ థాట్ అండ్ డీడ్ అలోన్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: మాట యందు వేరు,
0: ఇన్ వర్డ్ డిఫరెంట్.
1: పనుల యందు వేరు,
0: ఇన్ యాక్షన్ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
1: వచనమందు వేరు,
0: అండ్ ఇన్ థింకింగ్ హీఈస్ డిఫరెంట్.
1: ఈ విధమైనటువంటి మార్గం అనుసరించినప్పుడు మానవత్వం ఎట్లవుతుంది?
0: How can a person be called if one is so different in different?
1: కనుక ధరించినటువంటి దేహము కనుకనే ఇది దేహము, ఒక దహించేటువంటి దేహం కనుకనే ఇది దేహము, జీర్ణించేటువంటి శరీరం కనుకనే ఇది శరీరము. ఇలాంటి ఆత్మతత్వం చేత దీనికి అనేక నామములు ఏర్పడుతూ వచ్చినవి.
0: This physical body has got different names like dehamu because it gets burned down, shariramu because it houses a shariri, and it gets destroyed.
1: దేహం ఒక నీటి బుడగ వంటిది.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
1: క్షణములో ఈ యొక్క నీటి బుడగ లీనమవుతుంది నీటి యందు.
0: ఇన్ వాట్ మోమెంట్ దిస్ వాటర్ బబుల్ బ్రేక్స్ డౌన్?
1: అయితే ఈ నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
0: బట్ దెన్ దిస్ ఫ్రమ్ వేర్ నీటి యందే బబుల్ కమ్? ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ వాటర్.
1: నీటి యందే పెరిగి
0: it has grown in water.
1: Neeti and anangu neeti buduga,
0: it has merged back into water itself.
1: Narudu budambu,
0: man is water bubble.
1: Narayanudu neeru,
0: narayana is water.
1: Karuka ee buduga kevalamu neeti nundine puttinatuvantidiga undinappudu ఈ యొక్క నరుడు కూడాను నారాయణ నుంచినే ఆవిర్భవించినటువంటి వాడు.
0: జస్ట్ యాజ్ ఎ వాటర్ బబుల్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ వాటర్, ద మ్యాన్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ నారాయణ.
1: సత్యాన్ని మనం గుర్తించినప్పుడే శరీరం అలక్ష్యం చేయక అది నీటి బుడగ ఎక్కడ నుంచి వచ్చింది?
0: బట్ దెన్ దిస్ ఫ్రమ్ వేర్ నీటి ఎందే బబుల్ కమ్? ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ వాటర్.
1: నీటి ఎందే పెరిగి
0: ఇట్ హ్యాస్ గ్రోన్ ఇన్ వాటర్.

0: గుర్తించినప్పుడే శరీరము అలక్ష్యం చేయక, అశ్రద్ధ చేయక, తగినటువంటి రీతిగా దీన్ని పోషించుకోవటానికి కృషి చేస్తాం.
1: ఓన్లీ వెన్ యూ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్ విల్ టేక్ స్టెప్స్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫిజికల్ బాడీ ఇన్ ఎ ప్రాపర్ వే అండ్ లుక్ ఆఫ్టర్ ఇట్.
0: ఇది ఒక పనిముట్టు అయినప్పటికీ,
1: ఆల్దో దిస్ ఇస్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్,
0: దీనికి తగినటువంటి యొక్క హద్దులు హంగులు కూడా ఉండాలి.
1: దేర్ ఆర్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్.
0: జగత్తునంద ప్రతి పదార్థములకు కొన్ని నియమములు ఉంటున్నవి.
1: ఎవరి ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్ హ్యాస్ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నస్యయో
0: నియమం వినా
1: దేర్ ఇస్ నో వెల్ఫేర్ వితౌట్
0: అనేక నియమములతో కూడినటువంటిది.
1: దిస్ ఫిజికల్ బాడీ ఆల్సో హ్యాస్ సర్టన్ రూల్స్ అండ్
0: ప్రవర్తన. ఎందుకని
1: ఇన్ అవర్ బిహేవియర్,
0: చూపులు ఎందుకని
1: ఇన్ అవర్ లుక్స్,
0: మన మాటలు ఎందుకని
1: ఇన్ అవర్ వర్డ్స్,
0: మన యొక్క భావములు ఎందుకని
1: ఇన్ అవర్ ఫీలింగ్స్.
0: ఒక విధమైనటువంటి యొక్క పవిత్రతను మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: యు షుడ్ ఆల్వేస్ డెవలప్ సేక్రెడ్నెస్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్.
0: అట్లు పవిత్రము గావించుకొనక
1: వితౌట్ దట్ కైండ్ ఆఫ్
0: అనుగ్రహించినటువంటి అంగములు అన్నిటి కూడాను అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడే మానవత్వము దానవత్వంగా మారిపోతుంది.
1: ఇఫ్ వన్ మిస్యూజెస్ అండ్ అబ్యూజెస్ ద లింబ్స్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ ద హ్యుమానిటీ బికమ్స్ డెమానిక్.
0: మన జీవితం అంతా కూడా ఒక వ్యాపార రంగంగా ఉంటుండాలి.
1: అవర్ ఎంటైర్ లైఫ్ మే బి కంపేర్డ్ టు ఎ బిజినెస్ ఫీల్డ్.
0: మన దేహములో ఉష్ణం అనేటువంటిది 99కే పోయిందంటే ఈ ఉష్ణము ఇది రోగంగా రూపొందుతుంది.
1: ఇఫ్ ది హీట్ ఇంక్రీజెస్ 99 degrees దెన్ వి సే
0: మన బ్లడ్ ప్రెషర్ కూడాను 120/80 ఉంటుంది.
1: సిమిలర్ ఇస్ అవర్ బ్లడ్ ప్రెషర్ 120/80.
0: కానీ ఇది 90గా పోయిందంటే మన బ్లడ్ ప్రెషర్ కూడాను రోగంగా మారుతుంది.
1: ఇఫ్ దిస్ 80 బికమ్స్ 90 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
0: మన ఐబాల్ కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తురు మాత్రమే చూడగలదు. ఎక్కువ వెళ్తురు నేను చూసినప్పుడు మన రెటీనా బర్న్ అవుతుంది.
1: ఈవెన్ అవర్ ఐబాల్ కెన్ సీ ఎ లిమిటెడ్ లైట్. ఇఫ్ ఇట్ సీస్ ఎక్సెసివ్ లైట్ ది రెటీనా బర్న్స్.
0: మన ఇయర్ డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమో అంత శబ్దం వినగలదు. అమితమైనటువంటి శబ్దం విన్నప్పుడు మన ఇయర్ డ్రమ్ కూడాను బస్ట్ అవుతుంది.
1: సిమిలర్ ఇస్ విత్ అవర్ ఇయర్ డ్రమ్స్. లిమిటెడ్ సౌండ్ ఈస్ ఓకే, అదర్వైజ్ ది బర్స్ట్.
0: కనుక మన దేహం అంతా కూడా కేవలం ఒక లిమిటెడ్ కంపెనీ.
1: అవర్ ఫిజికల్ బాడీ మే బి కంపేర్డ్ టు ఎ లిమిటెడ్ కంపెనీ.
0: ఇలాంటి యొక్క దేహమును కాపాడుకోవటం కూడా కొంత లిమిట్ కావాలి.
1: టు టేక్ కేర్ ఆఫ్ సచ్ ఎ ఫిజికల్ బాడీ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్.
0: తీసుకునే ఆహారంలోనూ కొంతవరకు పరిమితం ఉండాలి.
1: ఇన్ ది ఫుడ్ పార్ట్ టేకన్ బై దిస్ బాడీ,
0: త్రాగే నీరు ఎందుకు పరిమితం ఉండాలి.
1: ఇన్ ఆల్సో ది వాటర్ దట్ ఇస్ పార్ట్ టేకన్,
0: మాటలు ఎందు పరిమితము.
1: దేర్ ఇస్ లిమిట్ ఇన్ వర్డ్స్,
0: వినటం ఎందు పరిమితము.
1: ఇన్ హియరింగ్ దేర్ ఇస్ ఎ లిమిట్.
0: మన జీవితం అంతా కూడా ఒక పరిమితమైనటువంటిదిగా ఉంటుంది.
1: అవర్ ఎంటైర్ లైఫ్ కన్సిస్ట్ ఆఫ్ సర్టన్ లిమిట్స్ అండ్
0: పరిమితములకు మితిమీరినప్పుడే ఇది ఒక ప్రమాదమును గురి అవుతుంది.
1: వెన్ వన్ ఎక్సీడ్స్ ది లిమిట్ దెన్ వన్ ఫేసెస్ ది డేంజర్.
0: అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
1: ఎక్సెసివ్ ఫుడ్ మేక్స్ వన్ గో మ్యాడ్.
0: అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
1: ఎక్సెసివ్ టాక్ మేక్స్ ఎ పర్సన్.
0: కనుకనే మానవుడు ఈ దేహమును ఏ విధమైనటువంటి ఒక మార్గంలో అనుభవింప చేసుకోవాలో ఆ ఆనందమునకు సరి అయినటువంటి మార్గమునే మనం అనుసరించాలి.
1: వీ హ్యావ్ టు అండర్టేక్ సచ్ పాత్ విచ్ కెన్ రియలీ కన్ఫర్ జాయ్ ఆన్ అస్ ఇన్ యూజింగ్ అవర్ ఫిజికల్ బాడీ.
0: మానవులకు 5 విధములైనటువంటి యొక్క విచారణ శక్తులు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ 5 టైప్స్ ఆఫ్ థింకింగ్ పవర్ ఇన్ ఎవ్రీ హ్యూమన్.
0: దానినే ఒక జ్ఞానం అన్నారు.
1: అండ్ దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ జ్ఞానం.
0: ఈనాడు సామాన్యంగా ప్రపంచమంతటికూ సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానము ఒకటి, అదే తెలివితేటలతో కూడినటువంటిది.
1: ద టైప్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వరల్డ్ అండ్ విచ్ ఈస్ ఆల్ పర్వేసివ్,
0: దీనిని మొట్టమొదటి బుకిష్ నాలెడ్జ్ అన్నారు.
1: దిస్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ కాల్డ్ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి కూడా సూపర్ఫిషియల్ నాలెడ్జ్ గా మారిపోయింది.
1: దిస్ బుకిష్ నాలెడ్జ్ హ్యాస్ గివెన్ బర్త్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: ఈ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లోపలే మన జీవితం అంతా వ్యర్థం చేసుకుంటున్నాము.
1: వీఆర్ వేస్టింగ్ అవర్ ఎంటైర్ లైఫ్ ఇన్ ది సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: ఈ వయసునందు ఈ మానవులకు ఉండవలసినటువంటి జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ జీరోగా ఉంటుండాలి.
1: What is required as general knowledge and common sense for man is a big zero in
0: him. General knowledge, common sense anetundi kevalam vidya valla labhinchetundi kaadu.
1: General knowledge and common sense cannot be acquired through books.
0: Nitya jeevithamlo kartavya dharmamlo vallane manaku ee oka general knowledge ni manam pochinchukovachunu.
1: One can protect and acquire general knowledge through daily living life.
0: Samaja seva valla, samaja samparkam valla ఈ జనరల్ నాలెడ్జ్ ని మనం పోషించుకోవడానికి అవకాశం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫాస్టర్ జనరల్ నాలెడ్జ్ బై బీయింగ్ ఎ సర్వెంట్ ఆఫ్ ది సొసైటీ అండ్

0: Telling the society.
1: నాలుగవది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ద ఫోర్త్ వన్ ఈస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈనాడు ఏ విధంగా ఉంటుంది అది మనం విచారం చేసినప్పుడు,
0: వెన్ యూ థింక్ ఆఫ్ హౌ దిస్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్
1: స్వార్థపరమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: మ్యాన్ ఈస్ యూజింగ్ ఇట్ ఓన్లీ యాజ్ అ సెల్ఫిష్
1: దోషాన్ని తాము కొంతవరకు సమన్వయం చేసుకునేటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ ఈస్ యూజ్ ఓన్లీ టు డిఫెండ్ హిజ్ ఓన్ డిఫెక్ట్స్.
1: ఇది వ్యక్తి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: దిస్ ఈజ్ ఓన్లీ అన్ ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: కనుక ఈ డిస్క్రిమినేషన్ పెడమార్గం పడుతుండాలి.
0: దట్ ఈస్ వై దిస్ డిస్క్రిమినేషన్ ఈస్ గోయింగ్ ఆన్ ద రాంగ్
1: సైడ్. సరైనటువంటి డిస్క్రిమినేషన్ కాదు.
0: దిస్ ఈస్ నాట్ ప్రాపర్ డిస్క్రిమినేషన్.
1: సమష్టి సంబంధమైనటువంటి డిస్క్రిమినేషన్ మనకు కావాలి.
0: డిస్క్రిమినేషన్ కలెక్టివ్లీ అప్లికబుల్ ఈజ్ వాట్ ఈస్ నీడెడ్ నౌ.
1: ఎవరికి వాడు సమర్థించుకునేటువంటి ఒక డిస్క్రిమినేషన్ చూస్తున్నాడు. నాద రైట్, నాద రైట్, నాద రైట్.
0: Man is using discrimination to defend and say that it is his right, his right.
1: ఇది స్వార్థపరమైనటువంటి ఒక డిస్క్రిమినేషన్.
0: దిస్ ఈజ్ సెల్ఫిష్ డిస్క్రిమినేషన్.
1: అందువల్లనే యువకులైనటువంటి వారు చాలా పెడమార్గం పట్టడానికి అవకాశం ఏర్పడుతుంది.
0: దట్ ఈస్ ద రీజన్ వై ది యూత్ ఆర్ ప్రాంప్టెడ్ టు గో ఆన్ ద రాంగ్ పాత్.
1: ఇది ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ కావాలి.
0: ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
1: ఎవరికి సంబంధించినటువంటి అందరికీ సమన్వయమైనటువంటి డిస్క్రిమినేషన్ గా ఉంటుండాలి.
0: ది డిస్క్రిమినేషన్ మస్ట్ బి సచ్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ పీపుల్, నాట్ టు వన్ అలోన్.
1: 2 + 2 = 4. ఇది రష్యన్స్ కానీ, చైనీస్ కానీ, అమెరికన్స్ కానీ, పాకిస్తాన్ వాళ్ళు కానీ, ఇండియన్స్ కానీ, అందరూ ఇది సమంగా ఒప్పుకోవచ్చు, తప్పదు.
0: 2 + 2 = 4, whether it is Russians, Pakistanis, Chinese or Indians or any
1: కానీ ఇక్కడ ఒక ఆధ్యాత్మిక మార్గం లోపల.
0: But in the world of spirituality,
1: 3 - 1 = 1 అంటుంది.
0: 3 - 1 = 1.
1: కానీ ఇది ఎవరు కూడా అంగీకరించరు.
0: But people will not agree for this.
1: ఇది కేవలం ఒక ఫండమెంటల్ కాకుండా ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ గా రూపొందుతున్నట్టుంటుంది.
0: People who defend are thinking in terms of individual discrimination.
1: కానీ ఆధ్యాత్మికము అలాంటి సంకుచితమైన డిస్క్రిమినేషన్ ఏనాడు కూడా చేయదు.
0: స్పిరిచువాలిటీ విల్ నెవర్ అండర్టేక్ సచ్ నారో డిస్క్రిమినేషన్.
1: అర్థం తెలుసుకోలేక లేక విచారణ చేసుకోలేక ఇది కేవలము వ్యక్తిగతమైనటువంటి యొక్క విచారణ శక్తి అని అనుకోవచ్చు.
0: దే మే థింక్ వితౌట్ అండర్స్టాండింగ్, వితౌట్ ప్రాపర్ ఎన్క్వైరీ దట్ దిస్ ఈస్ యూజ్.
1: ఏ వ్యక్తిని మనం ప్రశ్నించినప్పటికీ 3 - 1 = 1 అంటే ఎవరు కూడా ఇది మ్యాథమెటిక్స్ లో తప్పు అంటారు.
0: Whomsoever you ask whether it is 3 - 1 = 1, they will say no, this is wrong.
1: కానీ ఇది రైట్ అని నేను వాదిస్తాను.
0: బట్ ఐ సే దట్ దిస్ ఈజ్ రైట్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద రీజన్?
1: ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు.
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ నాట్ ఇండివిజువల్
1: సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ కలెక్టివ్,
1: ఆత్మ సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు
1: అమర సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ రెఫరెన్స్ టు హ్యూమానిటీ,
1: అమృత సంబంధమైనటువంటిది.
0: ఇట్ ఈస్ విత్ అసోసియేటెడ్ విత్ ఇమ్మార్టాలిటీ.
1: విచారణ శక్తి ద్వారా కూడా ఇది మార్పు చెందడానికి వీలు కాదు.
0: దిస్ కెనాట్ బి చేంజ్డ్ బై థింకింగ్ అండ్ ఆర్గ్యూయింగ్.
1: కనుకనే ఇది ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ లోపల కొన్ని విధమైనటువంటి మార్పు కలగడం చేతనే మానవత్వాన్ని సక్రమమైన మార్గంలో గుర్తించలేకపోతున్నారు.
0: యాజ్ పీపుల్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ థింకింగ్, దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ హ్యూమానిటీ.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఐదవ విచారణాశక్తి అత్యవసరము.
0: ది ఫిఫ్త్ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్.
1: అది ఐదవది. ప్రాక్టికల్ డిస్క్రిమినేషన్, ప్రాక్టికల్ నాలెడ్జ్ గా ఉండాలి.
0: అండ్ దట్ ఈస్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఇన్ని విధమైనటువంటి యొక్క ఆపోహలకు గురి అయిపోతున్నారు మానవులు.
0: మ్యాన్ ఈస్ గెటింగ్ ఇన్యూమరబుల్ డౌట్స్ బికాస్ హీ డజంట్ హ్యావ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
1: ప్రతి విషయంలో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి.
0: ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీథింగ్.
1: ఈనాడు ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ఏమిటో వాళ్ళకి అర్థం కావటం లేదు.
0: టుడే మ్యాన్ హస్ నాట్ బీన్ ఏబుల్.
1: ఏ వ్యక్తి తనకు సంబంధించినటువంటిది తన యొక్క అనుభూతిగా భావిస్తున్నాడు.
0: ఈచ్ వన్ ఇస్ కన్సిడరింగ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ హిజ్ ఓన్ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్.
1: నేను సమాజంలో ఒక్కడిని.
0: ఐఎమ్ వన్ అమంగ్ మెనీ ఇన్ ది సొసైటీ.
1: సమాజం యొక్క సమస్య అతృప్తిని కూడా నేను అనుభవించాలి.
0: ఐ మస్ట్ ఆస్పైర్ టు హ్యావ్ ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ.
1: ఇక్కడ చక్కని విచారణ చేయాలి.
0: లెట్ అస్ థింక్ ప్రాపర్లీ హియర్.
1: సముద్రం నుంచి ఏ రీతిగా అలలు ఉద్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ వేవ్స్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఓషన్,
1: సూర్యుడు నుంచి కిరణములు ఏ విధంగా ఆవిర్భవిస్తున్నావో,
0: జస్ట్ యాజ్ రేస్ ఆర్ ఎమర్జింగ్ ఫ్రమ్ సన్,
1: ఒక్క దైవం నుంచి ఆవిర్భవించినటువంటిది ప్రేమ.
0: లవ్ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ద సేమ్ వే.
1: ఈ ప్రేమ అనేటువంటిది భగవంతునికి ప్రేమకు ఎట్టి విభాగము లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ వాట్స్ ఎవర్ బిట్వీన్ గాడ్ అండ్ లవ్.
1: సూర్యునికి కిరణములకు ఏ విధమైనటువంటి యొక్క భేదములు ఉండవు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సన్ అండ్ హిస్ రేస్.
1: సముద్రములకు అలలకు భిన్నమైనటువంటి మార్గం లేదు.
0: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఓషన్ అండ్ వేవ్స్.
1: అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: దే ఆర్ మ్యూచువల్లీ రిలేటెడ్ అండ్ ఇంటర్ డిపెండెంట్.
1: అదే విధంగానే ఈ దేహమును కూడాను దివ్యత్వమైన ఆత్మతత్వములకు సంబంధించినటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తించాలి.
0: సచ్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దిస్ ఫిజికల్ బాడీ అండ్ ఆత్మ. దిస్ ట్రూత్ వీ షుడ్ రికగ్నైజ్.
1: దేహమందు ఆత్మదేవుడు ఉండెను సుమా.
0: ఇన్ దిస్ ఫిజికల్ బాడీ దేర్ ఇస్ గాడ్ ఆత్మ.
1: ఈ దేహము అనిత్యము అశాశ్వతము అయినప్పటికీ నిత్య సత్యాన్ని గుర్తించేంత వరకు కూడాను ఈ దేహమును ఆధారంగా మనం తీసుకోవాలి.
0: Although this physical body is impermanent and transient, to understand the divinity which is existing in this, we have
1: అనేక మంది ఈ దేహ పోషణ లోపల అలక్ష్యం చేస్తున్నారు.
0: Many people are rather indifferent in looking after this physical body. అనేక రోగములకు
1: గురి అవుతుండాలి.
0: That is the reason why they are getting different diseases.
1: ఈ రోగముల చేత తమ యొక్క దివ్యమైన ఆనందాన్ని కూడా అందుకోలేకపోతున్నారు.
0: Man has not been able to enjoy bliss because of these diseases.
1: ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలం ఉత్తమం.
0: In order to achieve
1: చతుర్విధ పురుషార్థములైనటువంటి ధర్మార్థ కామములు కూడా మనం ఆశించవలనను అనుభవించవలనను ఈ దేహములకు ఆరోగ్యం అత్యవసరం.
0: In order to enjoy and experience the four goals of human life, physical health and physical body are very important.
1: అయితే దీనికి ఏ విధమైన మార్గాన్ని మనం అనుసరించాలి?
0: But what path should we take?
1: దీనిని సరి అయినటువంటి యొక్క విచారణ చేత ప్రవర్తనలో మార్పులు మనం తెప్పించుకోవాలి.
0: వీ షుడ్ బ్రింగ్ అబౌట్ ప్రాపర్ చేంజెస్ ఇన్ అవర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ త్రూ ప్రాపర్
1: ఆహారంతో కలిగేటువంటి యొక్క ఆరోగ్యం కంటే మానసిక సంబంధమైనటువంటి యొక్క అనారోగ్యమే ఈనాడు అభివృద్ధి అవుతుండాలి.
0: టుడేస్ వరల్డ్ ది మెంటల్ డిసీజెస్ ఆర్ గ్రేటర్ దాన్ ద డిసీజెస్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫుడ్.
1: నిరంతరము కూడాను మానవుడు యోచించటము
0: కంటిన్యూస్లీ మ్యాన్ ఈజ్ అండర్టేకింగ్ టు థింక్ అండ్ వరీ.
1: యోచన కనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this worry?
1: ఈ విచారము అనేటువంటి దానికి రూపం ఏమిటి?
0: What is the form of this?
1: What is the shape of worry?
0: What is the shape of worry?
1: It is only mental created fear. కనుక మనం మానసిక సంబంధమైనటువంటి యొక్క ఆలోచనల చేతనే మనం అనారోగ్యమునకు గురి అవుతున్నాం.
0: We are getting mental diseases because of unnecessary thinking.
1: మనం ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు.
0: We should not think at all.
1: ఈ ఆలోచన ఒక్కొక్క సమయం లోపల హద్దు మీరిపోతుంటారు.
0: దిస్ థింకింగ్ ఈజ్ ఎక్సీడింగ్ లిమిట్స్ సెట్ ఫర్ ఇట్.
1: ఇది హద్దు మీరిపోయినప్పుడు అస్తవ్యస్తంగా మారిపోతుంది.
0: ఎక్సెసివ్ థింకింగ్ మేక్స్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: తద్వారా కొంతవరకు కూడాను మెంటల్ అనగా మానసిక సంబంధమైనటువంటి వ్యాధులు కూడా సంభవిస్తాయి.
0: ఇట్ ఈస్ అన్ అకౌంట్ ఆఫ్ దాట్ మ్యాన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు మెంటల్ డిసీజ్.
1: ఈనాడు లోకము లోపల అనేక మంది మతి భ్రమణ కలగడానికి కారణం ఇదే.
0: In today's world, so many people are becoming mad because of that excessive thinking.
1: Entavaraku antavaraku manam chintinchali.
0: Our thoughts must be always be within limits. They should not exceed the limits.
1: Avasaramainatundi aa samayamunku maatrame manam chintinchali.
0: Depending upon the exigency of the situation,
1: gadichipoyina darini రాబోయే దానిని మనం అనవసరంగా చింతించి అనారోగ్యానికి గురి అవుతున్నాము.
0: డూ నాట్ బాదర్ అబౌట్ ది పాస్ట్ విచ్ ఇస్ డెడ్ అండ్ ది ఫ్యూచర్ విచ్ ఇస్ అన్బోర్న్.
1: ఈనాటి యువకులు ఈ విధమైనటువంటి వ్యాధులకే గురి అయిపోతున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ సబ్జెక్టెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ లిమిటేషన్.
1: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడా మనం పరీక్ష చేసి చూసినప్పుడు 80% to 90% అంతా కూడా మానసిక సంబంధమైనటువంటి భ్రాంతుల చేతనే అనారోగ్యాన్ని పొందుతున్నారు.
0: When a research was undertaken in a number of universities, 80% to 90% of the people are having some kind of mental problem or the other.
1: కనుక మనము ఈ వయసు లోపల మంచి పవిత్రమైనటువంటి వయసు.
0: This time, this youth is most sacred.
1: ఈ వయసు నందు మనం ఏమాత్రం కూడాను అనారోగ్యం గురి కాకూడదు.
0: We should not subject ourselves to any type of problem or disease.
1: సాధ్యమైనంత వరకు నువ్వు మానసిక సంబంధమైనటువంటి విచారణలు తగ్గించుకోవడానికి చూసుకోవాలి.
0: As far as possible, think within limits only.
1: Adhikanga chadavatam kani,
0: excessive reading.
1: Adhikanga aadatam kani,
0: excessive play.
1: Adhikanga paadatam kani,
0: excessive sleep.
1: Adhikanga nidrinchatam kani,
0: excessive sleep.
1: Ee shariramulaku haani kaligutha chestundi.
0: All these will harm the physical body.
1: Inte kaadu manamu ceiling on disease lopala naalugu rakamainatundi okka vidiga manam bodhichutu vacham.
0: We have already just seen four types earlier.
1: మొదటిది డోంట్ వేస్ట్ ఫుడ్.
0: First one is don't waste food.
1: ఎందుకోసం మనం వేస్ట్ చేయకూడదు?
0: Why should we not waste food?
1: Food is God.
0: Because food is God.
1: మనం ఈ ఫుడ్ నుంచినే వచ్చినటువంటి ఆకారమే మన యొక్క జీవితము.
0: This physical body has come from food.
1: ఇది ఆహారమయమైనటువంటి జీవితము.
0: It is full of food.
1: ఇది అన్నమయమైన జీవితము.
0: This is food sweet.
1: ఇది అన్నగత ప్రాణము.
0: This lives on food only.
1: కనుకనే మనం ఆహారమును వ్యర్థం చేసినప్పుడు మన జీవితాన్ని వ్యర్థం గావించుకున్నటువంటి వారం అవుతాం.
0: దట్ ఈస్ ద రీజన్ వై వేస్టింగ్ ఫుడ్ ఈజ్ ఈక్వల్ టు వేస్టింగ్ లైఫ్.
1: ఇంకా డోంట్ వేస్ట్ మనీ.
0: సెకండ్ వన్ ఈజ్ డోంట్ వేస్ట్ మనీ.
1: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
0: మిస్యూజ్ ఆఫ్ మనీ ఈజ్ ఈవిల్.
1: ఈనాడు యువకులు అనవసరమైన రీతిగా కూడా ఖర్చులు చేస్తున్నారు.
0: టుడేస్ యూత్ ఆర్ వేస్టింగ్ మనీ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: ఇది దురభ్యాసములకు గురి అవుతుంది.
0: దిస్ లీడ్స్ టు బ్యాడ్ హ్యాబిట్స్.
1: దుర్మార్గంలో ప్రవేశింపచేస్తుంది.
0: యు ఆర్ లైక్లీ టు గో ఆన్ ద వికెట్ పాత్.
1: అనేక విధమైన అశాంతికి గురి చేస్తుంది.
0: అండ్ దట్ విల్ పుట్ యు టు ఎ లాక్.
1: సాధ్యమైనంత వరకు కూడాను దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: రెడ్యూస్ ది ఎక్స్పెండిచర్ టు ద మినిమం.
1: ఇది సరైనది కాదు.
0: ఎక్సెసివ్ ఎక్స్పెండిచర్ ఇస్ నాట్ గుడ్.
1: మన భారతదేశము ఆర్థికంగా అనేక రకములైనటువంటి యొక్క చిక్కులలో చేరి ఉంటున్నది.
0: Our country, Bharat, is facing a number of economic and financial problems.
1: అలాంటి పరిస్థితులు ఎందు స్వార్థమే అభివృద్ధి కావడం చేతనే ఈ ఎకనామిక్స్ లోపల చాలా హీన పరిస్థితి ఏర్పడిపోయింది.
0: All these economic problems have arisen on account of selfishness.
1: ఈ స్వార్థము స్వప్రయోజనాన్ని దూరం గావించాలన్నప్పుడే అప్పుడే మన దేశం బాగుపడుతుంది.
0: వన్స్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్
1: సమష్టి భావాన్ని మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దట్ కలెక్టివ్
1: అప్రోచ్. సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో బ్రింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ కలెక్టివిటీ ఇన్ ద నేషన్.
1: దేశం యొక్క సమగ్రతను మనం పెంచుకోవాలి.
0: వీ హావ్ టు బ్రింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ సత్యం వచ్చినప్పుడే మన ఆర్థిక పరిస్థితి కానీ ఆధ్యాత్మిక పరిస్థితి కానీ చక్కగా సరైన స్థితిలో బ్యాలెన్స్ గా ఉంటుంటాయి.
0: When you bring about unity in diversity, then only we
1: మన జీవితం అంతా కూడా ఒక బ్యాలెన్స్ పైన ఆధారపడి ఉంటుండాలి.
0: అవర్ ఎంటైర్ లైఫ్ రెస్ట్ ఆన్ బ్యాలెన్స్.
1: బ్యాలెన్స్ కావాలి.
0: ఫస్ట్ బ్యాలెన్స్.
1: కూర్చోవడానికి బ్యాలెన్స్ కావాలి.
0: వైల్ సిట్టింగ్ డౌన్
1: సైకిల్ దొక్కడానికి బ్యాలెన్స్ కావాలి.
0: సైక్లింగ్
1: కార్ డ్రైవ్ చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: కార్ డ్రైవింగ్ నీడ్స్.
1: యోచన చేయడానికి బ్యాలెన్స్ కావాలి.
0: థింకింగ్ నీడ్స్.
1: అంత లైఫ్ ఒక బ్యాలెన్స్.
0: Life is based upon balance.
1: ఈ బ్యాలెన్స్ ఈనాడు తప్పిపోయింది.
0: If there is a little imbalance,
1: కారణం ఏమిటి?
0: Why is the అనకం
1: మితిమీరిన తెలివి పెరిగిపోయింది?
0: It is an excessive cleverness.
1: Knowledge చాలా అధికమైపోయింది.
0: Knowledge has grown beyond
1: limits. ఈ నాలెడ్జ్ ని సక్రమమైన మార్గంలో పెట్టాలంటే దీనిని స్కిల్ చేయాలి.
0: If you want to properly use knowledge, it has to be converted into skill.
1: ఈ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ సక్రమంగా ఉంటుంది.
0: When you convert knowledge into skill, there is balance.
1: వచ్చాత ఈనాటి యువకులు నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు, దాని వల్ల బ్యాలెన్స్ తప్పిపోయింది.
0: But unfortunately, today's youth are killing knowledge, therefore the balance is disturbed. What is the
1: మన చూపుల లోపల మన నాలెడ్జ్ అంతా కూడా వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ నాలెడ్జ్ త్రూ
1: మన వినికి లోపల కూడా మన నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ హియరింగ్
1: నీ మాటల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ టాక్
1: నీ తలపుల చేతను నాలెడ్జ్ వ్యర్థమైపోతుండాలి.
0: త్రూ ఎక్సెసివ్ థింకింగ్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక రేడియో ఉంటుంటది.
0: దేర్ ఇస్ ఎ రేడియో.
1: ఆ రేడియో లోపల ఏదైనా ఒక స్టేషన్ మనం పెట్టుకున్నాం.
0: యు హావ్ స్విచ్డ్ ఆన్ ద రేడియో అండ్ పుట్ ఎ స్టేషన్.
1: దాన్ని శబ్దంగా పెట్టుకోవచ్చును, చాలా నెమ్మదిగా కూడా పెట్టుకోవచ్చు వాయిస్.
0: ది వాల్యూమ్ మే బి మోర్ ఆర్ ది వాల్యూమ్
1: లోపల నీవు ఏమాత్రము వ్యత్యాసం చేయనక్కర్లేదు.
0: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ కన్సిడరింగ్ అబౌట్ ది వాల్యూమ్.
1: దాన్ని స్టార్ట్ చేసి పెట్టావంటే
0: వన్స్ యూ ఆన్ ది రేడియో
1: విను వినకపో.
0: Whether you listen to radio or not.
1: పెద్ద శబ్దంగా పెట్టు లేక చిన్న శబ్దంగా పెట్టు.
0: Whether the volume is more or less.
1: ఎన్నో యూనిట్లు కరెంట్ వ్యస్తం అవుతుండాలి.
0: So many units of current is used up.
1: అదే విధంగానే మన దేహం ఒక రేడియో వంటిది.
0: Our body may be compared to a radio.
1: మనం నిరంతరము యోచన చేస్తున్నాం, మాట్లాడుతున్నాం, గట్టిగా మాట్లాడుతున్నాం, తనలో తాను మాట్లాడుతున్నాం, నిద్రలో మాట్లాడుతున్నాం, నిద్ర వచ్చేంత వరకు మాట్లాడుతున్నాం. ఎప్పుడు చూసినా తెల్లవారి లేచింది మొదలు రాత్రి పరుగున్నంత వరకు మనలో మనం మాటలు జరుగుతూనే ఉంటున్నాయి.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్, వెదర్ స్లీపింగ్, టాకింగ్, వాకింగ్, వీఆర్ కంటిన్యూస్లీ ఇండల్జింగ్ ఇన్ టాకింగ్ టు అవర్ సెల్ఫ్.
1: తద్వారా ఎన్ని విధములైనటువంటి ఎంత ఎనర్జీ మనకు వ్యర్థమైపోతుండాలి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ సచ్ టాక్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ వేస్ట్.
1: ఈ ఎనర్జీ వేస్ట్ కావటం చేతనే ఎనర్జీగా మారిపోతుండాలి జీవితం.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ వేస్టింగ్ ఆఫ్ దిస్ ఎనర్జీ లైఫ్ హెస్ డెవలప్డ్ ఇన్ టు ఎన్ ఎనర్జీ.
1: కనుక ఈ దేహమునందు ఉండేటువంటి శక్తిని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: మేక్ యూజ్ of this energy in the body in a proper way.
1: అప్పుడే మనకు చక్కని బ్యాలెన్స్ కూడా ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ వీ విల్ ఎంజాయ్ బ్యాలెన్స్ ఇన్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం ఆరోగ్యంగా పుష్టిగా సంతృష్టిగా ఉండినప్పుడే మన బ్యాలెన్స్ సరైనటువంటి స్థితిలో మనం అనుభవించవచ్చును.
0: డియర్ స్టూడెంట్స్, వీ కెన్ ఎంజాయ్ లైఫ్ ఓన్లీ వెన్ అవర్ బాడీ ఈజ్ హెల్తీ స్ట్రాంగ్.
1: గడచిన దాన్ని మీరు ఏమాత్రమూ చింతించదక్కర్లేదు.
0: డూ నాట్ వరీ అబౌట్ ది పాస్ట్.
1: పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. నడుచుకుని వచ్చిన రోడ్డు చూసుకునే వచ్చాం కదా, ఇంక వెనక్కి ఎందుకు చూడాలి?
0: యు హావ్ ఆల్రెడీ సీన్ ది పాత్ విచ్ హావ్ వాక్డ్ అప్, వై డు యు లుక్ బ్యాక్?
1: ఇది ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తిరిగి ఒక సెకండ్ అయినా ఒక ఇంచ్ అయినా ముందుకు రాదు.
0: యు కెనాట్ గెట్ బ్యాక్ ది డెడ్ పాస్ట్.
1: అలాంటి రానిదాని నిమిత్తమే మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యు వరీ అబౌట్ పాస్ట్ విచ్ యు కెనాట్ గెట్ బ్యాక్?
1: ఇన్ ద ఫ్యూచర్,
0: దెన్ ఫ్యూచర్
1: భవిష్యత్తు, ఇది భవిష్యత్తు మనకు తెలియనటువంటిది, అగాధమైనటువంటిది.
0: ఫ్యూచర్ ఇస్ నాట్ నోన్ టు అస్, ఇట్ ఈస్ అన్ఫాథమబుల్.
1: రేపు రేపు అనేటువంటి భావం చేసినప్పుడు రేపటి వరకు మనం ఉండేది ఏం ష్యూరిటీ?
0: యు మే సే టుమారో, బట్ వేర్ ఇస్ ది గ్యారంటీ దట్ యు విల్ లివ్ ఫర్ టుమారో?
1: రేపు అనేటువంటిది ఏమాత్రం మనకు నమ్మకం ఉంది?
0: టుమారో దేర్ ఇస్ నో గ్యారంటీ అబౌట్ టుమారో.
1: కనుక నమ్మకం లేనటువంటి దాని నిమిత్తమై మనం ఎందుకు యోచన చేయాలి?
0: వై డు యూ థింక్ అబౌట్ టుమారో?
1: ఫ్యూచర్ ఇస్ నాట్ షూర్.
0: You are not sure of tomorrow.
1: Future is alanti sure kaanetundi daniki insure cheyatam enduku?
0: Why do you insure future which is not sure?
1: ఈ రెండు రకములైనటువంటి చింతల చేతనే మన జీవితం వ్యర్థమైపోతుండాలి.
0: వీఆర్ వేస్టింగ్ అవర్ లైఫ్ బై దీస్ టూ కైండ్స్ ఆఫ్
1: మానవుడు. యువకులు దుఃఖములకు గురి కావటము, విచారములకు గురి కావటము, అనారోగ్యములకు గురి కావటము కారణమేమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ టుడేస్ మ్యాన్స్ గ్రీఫ్?
1: ఉన్నదానితో తృప్తి పడక లేని దానికై అవస్థలు పడుతున్నాడు, అందువల్లనే అశాంతి గురి అవుతున్నాడు.
0: వీఆర్ సఫరింగ్ స్ట్రైఫ్ అండ్ గ్రీవ్ బికాస్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ వాట్ వీ హ్యావ్. వీఆర్ సింప్లీ ఆస్పైరింగ్ టు హ్యావ్ విచ్ వీ కెనాట్ గెట్.
1: విద్యార్థులారా,
0: డియర్ స్టూడెంట్,
1: గతము గతం,
0: పాస్ట్ ఈస్
1: భవిష్యత్తు, భవిష్యత్తు
0: ఫ్యూచర్ ఇస్ ఫ్యూచర్.
1: ఈ రెండింటినీ మనం విచారణక్కలేదు. వర్తమానం చాలా ప్రధానమైనటువంటిది.
0: లెట్ అస్ నాట్ బాదర్ అబౌట్ దోస్.
1: ప్రజెంట్ ప్రజెంట్ ప్రజెంట్
0: present is very important. Present,
1: this is not ordinary present, this is omnipresent.
0: Present is not ordinary present, this is omnipresent.
1: Anaga emti bhavishyat yokka phalatamu ee yokka present lo untundali, past yokka phalatamu present lo untundali.
0: What do you mean by omnipresent? The future's fruits are available in the present.
1: Mundu ye vitram natabo aa yokka mokkane ippudu vachindi.
0: Whatever seed you have sown in the past,
1: ఇప్పుడు ఏ మొక్కను నాటుతావో ఆ ఫలమే ముందుకు అనుభవిస్తావు.
0: వాట్ ఎవర్ సీడ్ యు ఆర్ సోయింగ్ టుడే యు ఆర్ గోయింగ్ టు రీప్ ఇట్
1: ఫ్యూచర్ అండ్ ప్రెజెంట్. పాస్ట్ రెండు కూడాను ప్రెజెంట్ లో ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ప్రెజెంట్ ఇన్ ది ప్రెజెంట్ యు ఫైండ్ బోత్
1: వర్తమానాన్ని సక్రమమైన మార్గంలో అనుభవించండి.
0: దేర్ఫోర్ ఎంజాయ్ ప్రెజెంట్.
1: ఎట్టి విచారములకు అవకాశం నందించకూడదు.
0: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనీ వరీ.
1: ఈ సక్రమమైన మార్గం అనుభవించినప్పుడే మన జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందుతుంది.
0: ఓన్లీ వెన్ వీ ప్రెజెంట్ ఎంజాయ్ ప్రెజెంట్
1: అమృతమయమైన జీవితంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ఇమ్మార్టల్.
1: అమరత్వాన్ని పొందుతుంది.
0: ఇట్ విల్ బి ఏబుల్ టు గెట్ ఇమ్మార్టాలిటీ.
1: మానవత్వాన్ని సార్థకంగా ఆవిస్తుంది.
0: ఇట్ విల్ శాంక్టిఫై మ్యాన్స్ లైఫ్.
1: విద్యార్థులారా, దేహం యొక్క విశిష్టతను మనం అలక్ష్యం చేయకూడదు.
0: డియర్ స్టూడెంట్స్, డూ నాట్ ఇగ్నోర్ దిస్
1: అనిత్యమే ఈ జగత్తునందు.
0: In this world, everything is important.
1: అయితే అన్నింటినీ మనం అలక్ష్యం చేస్తున్నామా?
0: Are we ignoring everything?
1: లేదు. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం అనేది. అనిత్యం అసుఖం ఈ రెండు రూపంతో చేరినటువంటిది ఈ జగత్తు. కనుక దేహం అంటే ఒక దేవాలయంగా భావించి
0: కన్సిడర్ బాడీ యాజ్ ఎ టెంపుల్.
1: ఈ దేవాలయం ఎలాంటి దేవాలయము?
0: వాట్
1: నడిచే దేవాలయము.
0: This is a walking temple.
1: Permanent devalayam kaadu.
0: This is not a fixed temple.
1: Ekkada nadustunte akkanta devudu unnadu.
0: Wherever you go, you are carrying God with you.
1: Ee moving temple.
0: This is a moving temple.
1: Ilanti devalayamunu manam saarthakamaina reetiga manam anubhavinchali.
0: We have to enjoy this sacred
1: temple. Yedi chesina devudu unnadu lopala.
0: Whatever you do,
1: anta vishwasanni manam penchukovali.
0: Whatever you do, consider that God is existing in you.
1: Ee anta vishwasam lekunda
0: you should have self confidence.
1: లోక విశ్వాసం చేతనే మనం జీవితాన్ని గడపటం చేత
0: without self confidence, only with confidence in the world,
1: అశాంతికి గురి అయిపోతున్నాం.
0: We are subjected to grief and lack of peace.
1: గోడ కట్టాలంటే పునాది భద్రంగా ఉండాలి.
0: If you want to construct a wall, there is need for good foundation.
1: అప్పుడే గోడ భద్రంగా ఉంటాది.
0: then only wall will
1: goda
0: be safe.
1: భద్రంగా ఉండినప్పుడే మనం రూఫ్ భద్రంగా వేయవచ్చును.
0: ఓన్లీ వెన్ ది వాల్ ఈజ్ సేఫ్ ది రూఫ్
1: రూఫ్ భద్రంగా ఉండినప్పుడే నివాసం అందులో ధైర్యంగా చేయవచ్చు.
0: వీ కెన్ లివ్ హ్యాపీలీ ఓన్లీ వెన్ ది రూఫ్ ఈజ్ సేఫ్.
1: కనుకనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఫౌండేషన్.
0: Self-confidence is the foundation.
1: Self-satisfaction, the wall.
0: Self-satisfaction, the wall.
1: Self-sacrifice, the roof.
0: Self-sacrifice, the roof.
1: Self-realization, life.
0: Self-realization is the life.
1: Kanuka manamu self, self, self. Self ante emti.
0: What do you mean by self?
1: Rendu rakamulainatundi self lu unnai ikkada.
0: There are two types of self.
1: Ekachanam anetundi self. I, oka self.
0: One lettered self. I is one self.
1: ఇంకా రెండవది ఈవైఈఐ, ఇది మూడు అక్షరముల యొక్క ఐ.
0: ది అదర్ వన్ ఇస్ ది త్రీ లెటర్డ్ సెల్ఫ్
1: ఈవైఈఐఏ బాడీ.
0: ది త్రీ లెటర్డ్ ఐ ఇస్ ది బాడీ.
1: ఏకాక్షర ఐఏ ఆత్మ.
0: ద వన్ లెటర్డ్ ఐ
1: ఏకం సత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
0: దిస్ వన్ లెటర్డ్ ఐ ఈజ్ ఎ విట్నెస్ టు ఎవ్రీథింగ్.
1: ఐ అనేటువంటి ఏకాక్షరము సర్వులు ఎందు ఉంటుండాలి.
0: The one letter I exists in every human being.
1: ఈ మూడు అక్షరములు ఐ కొంతమందికి లేకుండా ఉండవచ్చును.
0: Some people may not have this three letter
1: I. కొంతమందికి ఉండి కూడాను కేటరాక్ట్ రావచ్చును.
0: Some people may get cataract with, in spite of their having
1: it. ఇంకా వేరే దోషములు అందులో ప్రారంభము కావచ్చును.
0: And there may be some other
1: కాని యోగి భోగి జోగి విరాగి బైరాగి సర్వుల యందు కూడాను ఈ ఏకాక్షర ఐ సమంగానే ఉంటుండాలి.
0: Whether it is yogi, bairagi or all sorts of people have this I equally and uniformly.
1: ఇప్పుడు ఒక్కటి భగవతే అని నేను పిలిచాను, ఆయన నేను ఐ అంటాడు.
0: Now I call భగవతే, he raises his hand and say I.
1: హక్ సార్ అని పిలిచాను, నేను ఐ అంటాడు.
0: I say హక్ సార్, he raises his hand and says
1: I. అజిత్ గుప్తా అని పిలిచాను, ఐ అంటాడు.
0: అర్జున్ గుప్తా ఐ జస్ట్ కాల్, హీ సేస్ ఐ.
1: చిక్బర్ అని పిలిచారు, ఐ అంటాడు.
0: చిక్బర్ ఐ సే, హీ రేజెస్ హిజ్ హ్యాండ్.
1: భగవతే, హక్సన్, సింగ్, చిక్బర్ రూపనామములు వేరు అయినప్పటికీ అందరి నుండి ఐ ఐ ఐ అనే ఒక జవాబు ఒక్కటిగానే వచ్చింది.
0: ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫైవ్ పీపుల్ ఈస్ డిఫరెంట్ బట్ ది వర్డ్ ఐ
1: రూపనామములు వేరు అయినప్పటికీ ఈ ఐ అనేటువంటిది అందరి ఎందు ఉన్నటువంటిది ఒక్కటే ఒక్కటే.
0: దేర్ మే బి డిఫరెన్సెస్ ఇన్ ద నేమ్ అండ్ ఫార్మ్.
1: దానిని వేదాంతం ఏకం సత్ విప్రా బహుధా వదంతి.
0: దట్ ఈస్ వాట్ ది ఫిలాసఫీ సేస్. దేర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఎగ్జిస్టింగ్.
1: యువకుడు ఈనాడు యూనిటీ ఇన్ డైవర్సిటీ, అనేకత్వంలోని ఏకత్వాన్ని మనము అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ ఎంజాయ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: ఈ ఏకత్వమును అనేకత్వంగా భావించటం చేతనే ఈ అశాంతికి గురి అయిపోయింది లోకం.
0: వీఆర్ లూజింగ్ పీస్ బికాస్ వీఆర్ కన్సిడరింగ్ యూనిటీ.
1: పాకిస్తాన్ వేరు, ఇండియా వేరు, రష్యా వేరు, చైనా వేరు, అమెరికా వేరు అని ఈ రకమైనటువంటి భేదములు ఉండవచ్చును, కానీ అన్ని కలిసి ఒకే భూమి పైన ఉండాలి కదా.
0: వెన్ యూ గో ఆన్ బ్రింగింగ్ అబౌట్ డిఫరెన్సెస్ దట్ పాకిస్తాన్ ఇస్ డిఫరెంట్, రష్యా ఇస్ డిఫరెంట్,
1: ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వానికి మనం పెంచుకుంటే ఈ భిన్నత్వంలో ద్వేషములు కానీ అసూయలు కానీ క్రోధములు కానీ ఉండడానికి అవకాశమే ఉండదు.
0: ఇఫ్ యూ కెన్ డెవలప్ యూనిటీ దెన్ దెర్ విల్ నాట్ బి రూమ్ ఫార్ ఎనీ క్వారల్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్.
1: స్కై ఈజ్ వన్ బట్ స్టార్స్ ఆర్ మెనీ, నేషన్స్ ఆర్ మెనీ బట్ ఎర్త్ ఈజ్ వన్, బీయింగ్స్ ఆర్ మెనీ బ్రెత్ ఈజ్ వన్. ఈ రకమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం భావించుకుంటే నిజమైనటువంటి ఆనందం మనలో ఆవిర్భవిస్తుంది.
0: The real bliss will well up in our own heart when we see unity in the entire diversity.
1: Vidyarthulara, idi chaala pavitramaina vayasu.
0: Dear students, youth is most precious.
1: Binna bhavamulaku ye maatram kodano avakasam ivvakoodadu.
0: We should not give room for any differences in thoughts.
1: Ee vidhamainatti maarpulaku moola kaaranamu anarogyame.
0: It is lack of good health which is giving room for this kind of thoughts.
1: Deham pushtiga kanipinchavachunu.
0: Apparently the body may be
1: మానసిక తత్వం చాలా బలహీనంగా ఉండవచ్చును.
0: బట్ ది మైండ్ మే బి వీక్.
1: మనము హెల్తీ బాడీ లోపలే హెల్తీ మైండ్ ఉంటాయి.
0: దేర్ కెన్ బి హెల్తీ మైండ్ ఓన్లీ ఇన్ హెల్తీ బాడీ.
1: మన బాడీ ఏ విధమైనటువంటిగా ఉంటుందో దానిలో వచ్చేటువంటి భావాలు కూడా ఆ రకమైనటువంటిగానే వస్తుంది.
0: ద టైప్ ఆఫ్ థాట్స్ యూ గెట్ విల్ డిపెండ్ అపాన్ ది టైప్ ఆఫ్ బాడీ దట్ యూ హ్యావ్.
1: మంచి పుష్టిగా సంతృష్టిగా ఉండేటువంటి దేహం నుంచి దృఢమైనటువంటి సంకల్పాలు మనకు ఆవిర్భవిస్తుంటాయి.
0: ఇఫ్ ది బాడీ ఈజ్ స్ట్రాంగ్ హెల్తీ అండ్ స్టడీ దెన్
1: బలహీనమైన దేహం నుంచి అన్ని అనుమానాలే ఆవిర్భవిస్తుంటాయి.
0: ఫ్రమ్ ఎ వీక్ మైండ్ ఓన్లీ డౌట్స్ ఎమర్జ్.
1: కనుక మనము మనకు మనమే బలులమా లేక అబలులమా అనే విషయాన్ని మనం విచారించుకోవచ్చు.
0: ఈచ్ వన్ కెన్ క్వశ్చన్ ఫర్ హిమ్సెల్ఫ్,
1: నీ సంకల్పం ఎట్టిదిగా ఉంటుందో నీ బలం అట్టిదిగానే ఉంది.
0: యువర్ థాట్స్ విల్ డిపెండ్ అపాన్ ద టైప్ ఆఫ్ వీక్నెస్ ఆర్ స్ట్రాంగ్ బాడీ దట్ యు హావ్.
1: కనుకనే యద్భావం తద్భవతి అన్నారు.
0: దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ది థాట్స్ దట్ యు గెట్ డిపెండ్.
1: దేహము అనిత్యమే, నీటి బుడగే, అశాశ్వతమే, మలినమే, కానీ ఇందులోపలనే ఒక రత్నము, ఒక దివ్యము, ఒక భవిత్వము, ఈ యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వము ఉంటుండాలి.
0: ఫిజికల్ బాడీ ఇస్ వీక్, ఇట్ ఇస్ ఎ వాటర్ బబుల్, ఇట్ ఇస్ ఇంపర్మనెంట్, నో డౌట్.
1: దాని నిమిత్తమై మనం ఈ దేహాన్ని మనం కాపాడుకోవాలి.
0: బట్ వీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ పర్మనెంట్ ఆత్మ విచ్ రిసైడ్స్.
1: ఇనుప పెట్టికి ఒక వెలుగు ఉంటుండదు.
0: దేర్ మే నాట్ బి మచ్ వాల్యూ ఫర్
1: ఇట్. వెలలేని ఇనుప పెట్టి లోపల చాలా విలువైనటువంటి నగలు పెట్టాము.
0: మోస్ట్ ప్రెషియస్ జ్యువెలరీ ఇస్ కెప్ట్.
1: ఆ నగల నిమిత్తమై ఇనుప పెట్టిని మనం కాపాడుకోవాలి.
0: We have to take care of this iron safe for the sake of the jewelry which it contains.
1: Andulo yematramu viluvaina nagale lekapothe inipipettanu manu kaapadanakkaraledu.
0: If there is no jewelry in the iron safe, no need for taking care of.
1: Kara idi inipipette vantadi.
0: Body is something like an iron safe.
1: Indulo oka bhadramainatundi okka atma untundali.
0: There is atma which is so
1: dani nimittamai ee dehanni manam kaapadukovali.
0: For the sake of atma we have to take care of the body.
1: Jeevitham kosam manam bhujinchali kaani ఆహారం కోసం జీవించరాదు.
0: వీ హావ్ టు పార్టేక్ ఫుడ్ ఫర్ ద సేక్ ఆఫ్ లైఫ్, వి షుడ్ నాట్ లివ్ ఫర్ ఫుడ్.
1: ఈనాడు చాలా మంది కేవలము ఆహార నిమిత్తమే జీవించినట్టుగా భావిస్తున్నారు.
0: మెనీ పీపుల్ థింక్ యాజ్ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఫర్ ఈటింగ్.
1: మనకు నిజముగా ఆత్మభావమే, ఆత్మవిశ్వాసమే ఉంటుంటే ఆహారం మన దగ్గరికి నడుచుకుని వస్తుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ ఇన్ ఆత్మ, ఫుడ్ వర్క్స్ ఇట్ సెల్ఫ్ అప్ టు యూ.
1: అన్నం కోసం మనం వెతకడానికి అక్కరలేదు.
0: వీ నీడ్ నాట్ సర్చ్ అండ్ వర్క్ ఫర్ ఫుడ్.
1: అందుకోసమనే వేదాంతం నందు, భాగవతం నందు కూడాను ఆత్మ కోసం వెతికేటువంటి వాడు గోపి, అన్నం కోసం వెతికేటువంటి వాడు పాపి అన్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ భాగవత ఇట్ సెడ్, వన్ హూ సీక్స్ ఆత్మ ఈజ్ గోపి, వన్ హూ సీక్స్ ఫుడ్ ఈజ్ ఎ పాపి.
1: ఆత్మాన్వేషణకై మనం వచ్చి అన్నాన్వేషణ జరుపుతున్నాము.
0: We have come here for inquiring into Atma, and but we are inquiring into food alone.
1: Atma anugraham unte anna anveshana sarpanakkaraledu.
0: If you only inquire after Atma, you need not search for food at all.
1: Puttinchina vaadu pettalekapothada?
0: The one who has given birth to you, will he not take
1: care of you? Ee vishwasanni manam balaparchukovali.
0: We should develop firm faith in this kind of thinking.
1: Nayana, ninnu neevu telusuko, ninnu neevu chusuko, ninnu neevu gurtinchuko ani neeku bodhisthu vachindi Vedantam.
0: Vedanta has taught you, child, take care of yourself, think about yourself, find out who you really are.
1: ఈ సత్యాన్ని విస్మరించారు మానవుడు.
0: But man has given up this truth.
1: ఒరే బాబు, నీ ముఖాన్ని నువ్వు చూసుకోరా ఎట్టుందో అని అద్దం చేతికిస్తే ఆ అద్దాన్ని ఇంకొకరి ముఖం ముందు పెట్టేస్తే నీ ముఖం ఎట్ట కనపడుతుంది?
0: Child, have a look at your own face in this mirror. And when the mirror is shown to someone else, how can you get your own image?
1: నీ ముఖం నువ్వు చూసుకోలేదు. నీ ముఖాన్ని చూసుకునే నిమిత్తమే నీకు అందించినటువంటి బుద్ధి అనే అద్దాన్ని పరల ముఖం ముందు పెడుతున్నావు.
0: Intellect which is given as a mirror to see yourself is used to judge others.
1: నీ దోషములను నీకు గుర్తించుకోవడానికి వీలు కాలకుండా పోతుండవి.
0: That is why you have not been able to recognize who you really are.
1: కనుక ఆత్మవిశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
0: డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఈ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే మనకు ఆనందము లభ్యమవుతుంది.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలోన్ కెన్ కన్ఫర్ బ్లిస్.
1: విచారము ఏమాత్రమూ మనం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ వరీ.
1: ధైర్యంతో వచ్చినటువంటి కష్టములు, నష్టములు, దుఃఖములను ఎదుర్కోవడానికి తగినటువంటి యొక్క బలము సంపాదించుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ టు ఫేస్ ఆల్ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్.
1: అందువల్లే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల నాలుగు ఎఫ్లు అని చూబోధించాం.
0: That is why four F's have been taught in our education system.
1: అదే మొదటి F, follow the master. నీ కాన్షియన్స్ ను ఫాలో చేయి.
0: Follow the master, follow your conscience.
1: రెండవది face the devil.
0: Second one is face the devil.
1: Third F, fight to the end.
0: Third one is fight till the end.
1: Fourth F, finish the game.
0: Fourth, finish the game.
1: ఇది నీ యొక్క నిజమైనటువంటి తత్వం.
0: This is the
1: key. ఈ విషయంలో నీవు నిరంతరం కూడా చదువును సాధిస్తూ రావాలి.
0: You have to make real progress in these four directions.
1: ఏమిటి ఈ చదువులు?
0: What is the type of
1: ఆంగ్ల చదువుల లోపల ABC అని ఉండాలి.
0: In the education you have got ABC.
1: ఈ ABCD యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner meaning of ABC?
1: Always be careful.
0: Always be careful is the inner meaning of ABC.
1: ఇది మనం ఉండవలసింది. ఇది వేదాంతం నందు ఉత్తిష్టత, అజాగ్రత్త, అప్రాప్త్య వరాన్య బోధత. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త.
0: The same thing has been told in Vedanta, arise, awake and stop not till thy goal is reached. Awareness, awareness.
1: ఇలాంటి చదువుల లోపల సంస్కృతికి సంబంధించినటువంటి చదువులు మనం చదవాలి.
0: We have to undertake study associated with culture.
1: విద్యార్థులారా, ఎంతకాలం మనం బ్రతికినప్పటికీ,
0: for whatever period of time,
1: ఎన్ని వైజ్ఞానములు మనం తెలుసుకున్నప్పటికీ,
0: however much of science,
1: ఎన్ని పదవులు ఏలినప్పటికీ,
0: whatever authority and power you may get,
1: ఏ నాటికైనా కూడాను మన తత్వాన్ని మనం గుర్తించక తప్పదు.
0: One day or the other, you have to realize your real truth.
1: ఇలాంటి సత్యాన్ని ఎప్పటికో తెలుసుకోవాల్సింది, ఇప్పటికే తెలుసుకో.
0: ఇన్స్టెడ్ ఆఫ్ రియలైజ్ వెయిటింగ్ ఫర్ సమ్
1: ఎప్పటికప్పుడే నీవు గుర్తించుకో.
0: రికగ్నైజ్ యాజ్ అండ్
1: ఎప్పటికప్పటికే నీవు జాగ్రత్తగా ఉండు.
0: బీ అవేర్ ఎవ్రీ మూమెంట్.
1: భగవత్ యొక్క అనుగ్రహం కానీ, భగవంతుని యొక్క ఆగ్రహం కానీ, భగవంతుని యొక్క ప్రేమ కానీ, భగవంతుని యొక్క ఆశీర్వాదములు కానీ ఏ నిమిషంలో ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా లభిస్తుందో.
0: గాడ్స్ గ్రేస్, గాడ్స్ యాంగర్, గాడ్స్ లవ్, in what moment, how it befalls you, you do
1: భౌతికమైన లౌకికమైన ప్రపంచమునందు కొన్ని కొన్ని మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి.
0: ఇన్ ది ఫిజికల్ వరల్డ్ యూ కెన్ గెట్ టు నో సర్టన్ థింగ్స్ ఈజీలీ.
1: కనుక ఆధ్యాత్మికంలో ఏది కూడా మనకు తెలియదు, అర్థం కాదు.
0: ఇన్ స్పిరిచువల్ వరల్డ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ది సటిలిటీస్.
1: కానీ మన కర్తవ్యాన్ని మనం ఆచరిస్తూ పోతుంటే,
0: దేర్ఫోర్ వి షుడ్ గో ఆన్,
1: ఎప్పటికప్పుడు మనం సంసిద్ధమైన ఆనందాన్ని చేర్చుకుని ఉంటే,
0: if we are ready to enjoy life every moment,
1: ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: It gives, it confers.
1: రాబోయే దాని నిమిత్తమై విచారం చేయకూడదు.
0: Do not worry about the unborn.
1: గడిచిపోయిన దానిని ఏమాత్రమూ చింతించకూడదు.
0: Do not worry about the dead past.
1: Past is past. అన్ని passing clouds, passing clouds, passing clouds.
0: Consider all these things as
1: ఈ ప్రపంచంలో ఒక వస్తువు కానీ, ఒక వ్యక్తి కానీ, ఒక విషయం కానీ శాశ్వతమైనది, ఒక్కటి కూడా లేదు.
0: There is no object, no matter, no individual who is permanent in this world.
1: Meaning, jagat.
0: The name of this world itself is jagat.
1: Jagat. Jagat. Rautam potame dini yokka peru.
0: Jagat means coming and going. This is nature.
1: Ee satyanni gurtinchukoni manam enduku vicharam cheyali?
0: Once you know this truth, why should you worry?
1: Kanuka ee yokka vicharam manaku em aatham kodano avakasam nandincharadu.
0: There is no room for worrying at all.
1: Appude manavattamu తగినటువంటి ఒక దివ్యత్వాన్ని పొందడానికి అర్హత చేకూరుతుంది.
0: దెన్ ఓన్లీ హ్యూమన్ బీయింగ్ విల్ అక్వైర్ ది స్ట్రెంగ్త్ టు రియలైజ్ డివినిటీ ఇన్ హిమ్.
1: ఒక్క మానవత్వంలో తప్ప అన్య జీవులకు ఈ యొక్క అవకాశం లేదు.
0: ఎక్సెప్టింగ్ ఫర్ మ్యాన్, నో అదర్ లివింగ్ బీయింగ్ హ్యాస్ ఎన్ ఆపర్చునిటీ లైక్ దిస్.
1: దీనికి ఆహార విహారములే మూల కారణం.
0: ఫర్ దిస్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఎసెన్షియల్.
1: జగత్తునందు పుట్టినటువంటి 84 లక్షల జీవరాశుల లోపల కూడా,
0: అమంగ్ 84 లక్షల ఆఫ్ living beings in this world, which
1: 83,99,999 తమ యొక్క సహజ ఆహారాన్ని తాను అనుభవిస్తున్నాయి.
0: 83,99,999
1: are bound by their own nature. పశుపక్షి మృగాదులంత భగవంతుడు అందించేటువంటి సహజ ఆహారాన్ని అందుకుంటున్నాయి.
0: All these beings, birds, etc., take the food which is given by God.
1: అధికమైనటువంటి జబ్బులు చేయటం లేదు.
0: Therefore, they are not suffering any type of diseases.
1: కానీ మానవుని యొక్క జిహ్వచాపల్యం చేతనే వీడు అనేక రకమైనటువంటి రుచులకు మరిగి దీనిని కల్పితమైనటువంటి పక్వాలుగా మార్చుకుంటూ వస్తున్నాడు.
0: Swayed by the taste of the tongue, man is trying to change the natural food into various types of delicious food.
1: పాకం చేయాలి, నా టేస్ట్ నిమిత్తమే కుర్మాలు బర్మాలు అన్ని చేసుకోవాలి.
0: For satisfying your own taste, you'll have to prepare different types.
1: Kani vaani ayu pramanam enta barnai pothundado vaadu yochana chesukotam ledu.
0: But he is not bothered to think about the longevity and how long he is going to live.
1: Hindulo kudanu mana aahara nimittamaina deentopala kudanu,
0: even with reference to food,
1: kooragayalu aaharam tineetunti variki takku jabbuluga vastunnayi.
0: People who take more vegetables are subjected to less of diseases.
1: ఇది కూరగాయలు లేకుండా మాంసాహారం చేసేటువంటి వారికి ఎక్కువ జబ్బులు వస్తున్నాయి.
0: ద నాన్ వెజిటేరియన్స్ గెట్ మోర్ డిసీజెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: ఆ యొక్క మానవునికి సమన్వయమైనటువంటి ఆహారమే వానికి సరియైన బ్యాలెన్స్ ఇస్తుంటారు.
0: దిస్ వెజిటేరియన్ ఫుడ్ అలోన్ గివ్స్ దట్ టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ ఫుడ్ విచ్ ఇస్ రిక్వైర్డ్ బై మ్యాన్.
1: ఇది హ్యూమన్ బాడీ, అది అనిమల్ బాడీ.
0: That is animal body from which
1: ee rendittiki sariyinatti yokka cherika kudaradu.
0: It is difficult to bring about a balance.
1: Edo doctors cheptuntaru protein anta deentlo untuntadi bhujinchandi pushtiga avutarani, idi kevalamu vaari balahinatale.
0: డాక్టర్స్ వెన్ దే సే దట్ దిస్ మటన్ హ్యాస్
1: త్రాగే పాల్లో పుష్టి లేదా, అందులో ప్రోటీన్ లేదా, పెరుగులో ప్రోటీన్ లేదా, కూరగాయల్లో ప్రోటీన్ లేదా, బేడల్లో ప్రోటీన్ లేదా, ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుందా అది సాధ్యమైనంత వరకు?
0: ప్రోటీన్ ఈజ్ నాట్ మెయిన్లీ అవైలబుల్ ఇన్ మటన్, ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ఎవ్రీ టైప్ ఆఫ్ వెజిటబుల్ ఇన్ దాల్.
1: ఇది కేవలము శారీరకమైనటువంటి అనారోగ్యమే కాకుండా మానసిక సంబంధమైన అనారోగ్యాన్ని కూడా పెంచుతున్నాయి.
0: ఇట్ నాట్ మెయిన్లీ బ్రింగ్స్ అబౌట్ ది డిసీజెస్ ఆఫ్ ది బాడీ బట్ ఈవెన్ డిసీజెస్ ఆఫ్ ది మైండ్ ఆర్ బ్రాట్ అబౌట్ బై ది
1: మన మైండ్. ఎట్ల పోతుందంటే ఫుడ్ టు హెడ్ టు గాడ్, ఈ మూడింటికి సంబంధమైన అనుకుంటా.
0: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఫుడ్ హెడ్ అండ్ గాడ్.
1: ఈ అనిమల్ ఫుడ్ ని మనం భుజించడం చేత అనిమల్ థాట్స్ ఏ మనలో ప్రారంభమవుతున్నాయి.
0: వెన్ యూ పార్టేక్ అనిమల్ ఫుడ్ యు గెట్ అనిమల్ థాట్స్.
1: చూసారా, ఎట్టి ఆహారము అట్టి భావం.
0: యూ కెన్ సీ నేచురలీ ది టైప్ ఆఫ్ ఫుడ్ డిసైడ్స్ ది టైప్ ఆఫ్ థాట్స్.
1: కనుక ఈనాడు మానవత్వానికి విరుద్ధమైనటువంటి యొక్క అమానుష్యత్వాన్ని అనుభవిస్తున్నారంటే ఎంత ఘోరమైనటువంటిది.
0: ఇట్ ఈస్ అట్రోషియస్ దట్ మ్యాన్ ఈస్ సబ్జెక్టింగ్ హిమ్సెల్ఫ్ టు సచ్ కైండ్ ఆఫ్ హెల్ప్లెస్.
1: అడవుల్లో స్వేచ్ఛగా సంచరించేటువంటి మృగముల కంటే హీనమైపోతుంది అది మానవుని యొక్క మనస్సు.
0: Man's mind is becoming worse than the animals.
1: Nirdarshinyanga, nirmohanga, apreetiga manavatvani himsistundadi.
0: Man is cruelly putting other people to suffering without
1: manaviki manaviniki madhyane sanikta sambandha bandhavyam kolipothundadi.
0: Man is losing the human approach towards other human beings in the very first
1: karanamu mana aahara doshame.
0: The reason is the type of food that you take.
1: Vidyarthulara aahara viharanni సరైన దృష్టిలో మీరు ఉంచుకోవాలి.
0: డియర్ స్టూడెంట్స్, ఎంజాయ్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఇన్ ప్రాపర్ వే.
1: ఏ ఆహారము మనకు సరైనటువంటి యొక్క ఆరోగ్యానికి కానీ ఆనందానికి కానీ అవకాశాన్ని అందిస్తుంది అనేటువంటి విచారణ చేయాలి.
0: యూ షుడ్ థింక్ బిఫోర్ యు పార్టేక్ ఫుడ్ వాట్ టైప్ ఆఫ్ ఫుడ్ గివ్స్ యూ.
1: గుర్వీకులు దినములకు రెండు పర్యాయములు భుజించేటువంటి వారు.
0: ది ఏన్షియంట్ వన్స్ యూజ్ టు పార్టేక్ ఫుడ్ ఓన్లీ ట్వైస్ ఎ డే.
1: దినమునకు ఒక్క పర్యాయమే భుజించేటువంటి వారు.
0: అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ టేక్ ఫుడ్ ఓన్లీ వన్స్ ఎ డే.
1: కనుకనే ఒక్క పర్యాయం భుజించేటువంటి వాడు యోగి అన్నారు.
0: పర్సన్ హూ టేక్స్ ఫుడ్ వన్స్ ఎ డే ఈజ్ ఎ యోగి.
1: రెండు పర్యాయములు భుజించేటువంటి వాడు భోగి అన్నాడు.
0: ద పర్సన్ హూ టేక్స్ ఫుడ్ ట్వైస్ ఎ డే.
1: మూడు పర్యాయములు భుజించేటువంటి వాడు రోగి అన్నారు.
0: The person who takes food thrice a day
1: is a
0: person who disease.
1: ఇంకా ఎన్నెన్నో ఎన్నెన్ని పర్యాయములు తీసుకుంటారు. మధ్య మధ్య పానీయం సమర్పయామి, కాఫీలు, టిఫన్లు ఇవన్నీ వేస్తున్నాం మనం. ఈ రకముగా ఈ జడమైనటువంటి దేహానికి సరైనటువంటి జీర్ణశక్తి లేనప్పుడు దీనికి అనేక రకమైన ఆహారం వేయటం వల్ల అజీర్ణ వ్యాధి సంభవించకేమవుతుంది?
0: టుడే వీ ఆర్ నాట్ కన్ఫైనింగ్ అవర్ సెల్వ్స్ టు ఈవెన్ 3 times ఫుడ్, 4 times అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అండ్ ఫ్రీక్వెంట్ యూ టేక్. The physical body suffers diseases and indigestion because
1: ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క క్యాలరీ ఖర్చు అవుతుండాలి, జీర్ణమవుతుండాలి.
0: The physical body consumes 1 calorie worth of food.
1: యువకులైనటువంటి వాడు 2000 calories చక్కగా తినవచ్చు.
0: Youth can take 2000 calories.
1: సరైన రీతిగా మనం బ్యాలెన్స్ లో ఉండాలంటే 1500 calories చక్కని ఆరోగ్యాన్ని అందిస్తుంది.
0: If you want to really enjoy good health, 1000 calories of food would be sufficient.
1: దినమునకు. కానీ ఈనాడు మనము 4000 calories తింటున్నాం మనం ఇప్పుడు.
0: బట్ టుడే వీఆర్ పార్టేకింగ్ 4000 or 5000.
1: తద్వారా నిద్ర పట్టదు.
0: అన్ అకౌంట్ ఆఫ్ దాట్ యువర్ స్లీప్ ఇస్ డిస్టర్బ్డ్.
1: నిద్ర లేని మాట శుద్ధాలు పన్నుతాడు అని వారికి వికారమైనటువంటి భావాలంతా ఉద్భవిస్తుంటాయి.
0: పర్సన్ హూ డస్ నాట్ గెట్ ప్రాపర్ స్లీప్ గెట్స్ వెరీ.
1: ఈ వికారమైన భావము లోపల తన ఆకారాన్ని మర్చిపోతున్నాడు.
0: అండ్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పర్వర్స్ ఐడియాస్ మ్యాన్
1: ఆరోగ్యానికి గురి అవుతున్నాడు.
0: మ్యాన్ లూజెస్ హిస్ హెల్త్ ఆల్సో.
1: కనుక దేహాన్ని సాధ్యమైనంత వరకు కూడా హద్దులో ఉంచుకొని ఆరోగ్యము పెంచుకొని మన సక్రమమైన మార్గం లోపల కర్తవ్య కర్మలు నిర్వర్తించడానికి తగినటువంటి శక్తిని మనం అందించాలి.
0: యూజ్ ది బాడీ ఇన్ అ ప్రాపర్ వే. టేక్ ఫుడ్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఎంజాయ్ లైఫ్.
1: అమితంగా దేహభ్రాంతిని కూడా పెంచుకోరాదు.
0: డూ నాట్ డెవలప్ ఎక్సెసివ్ అటాచ్మెంట్ అండ్
1: ఇది నాది అనేటువంటి మమత్వము,
0: ది ఫీలింగ్ ఆఫ్ మై
1: నేను అనేటువంటి అహంకారము,
0: ద ఈగో,
1: ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
0: All the problems are wrought by this kind of ego and possessiveness.
1: కనుక కర్తృత్వ భోక్తృత్వాలను మనం కొంతవరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
0: We should reduce our doership and our possessive instincts.
1: అప్పుడే మనం చక్కని ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించగలము.
0: దెన్ ఓన్లీ వీ కెన్ ఆఫర్ అవర్ సెల్స్ యాజ్ అన్ ఐడియల్ లైఫ్.
1: మనము కొన్ని రకమైనటువంటి సైకలాజికల్ గా కూడా మన యొక్క జీవితంలో అనారోగ్యం సంభవిస్తుంటాయి.
0: అన్ అకౌంట్ ఆఫ్ సర్టన్ సైకలాజికల్ రీజన్స్ ఆల్సో వీ సఫర్.
1: మీరు చక్కగా ఎప్పటికప్పటికే మీరు ఎగ్జామిన్ చేసుకోండి.
0: యూ కెన్ ఎగ్జామిన్ యువర్ సెల్స్ ఎవ్రీ మూమెంట్.
1: నా పల్స్ సరిగా ఆడుతుందా లేదా అని అనుమానంతో చూసుకుంటే అప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతుంది.
0: ద మూమెంట్ యూ జస్ట్ వాచ్ యువర్ పల్స్ విత్ ది థాట్ వెదర్ మై పల్స్ ఇస్ ఆల్ రైట్, ఎదర్ ఇట్ బి ఎక్సెసివ్ ఆర్ ఇట్ బి షార్ట్.
1: ఆ విధమైనటువంటి యోచనతో మనం పల్స్ చూడకూడదు.
0: యూ షుడ్ నాట్ లుక్ అట్ యువర్ పల్స్ విత్ ఎ డౌట్.
1: సక్రమంగా ఉన్నాయి అనేటువంటి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో మనం జీవితాన్ని సాగించాలి.
0: వీ షుడ్ లివ్ ఎ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: అది సక్రమంగానే బయలుదేరుతాయి.
0: దెన్ ఓన్లీ ఎవ్రీథింగ్ వీ విల్ గో ఆల్ రైట్.
1: ఈనాడు రాత్రికి నాకు చక్కగా నిద్రపోవాలి అనుకుంటే ఆనాడు నిద్రనే రాదు.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు హ్యావ్ గుడ్ స్లీప్ ఆన్ ఎ పర్టికులర్ డే ఇన్ ఎ డిటర్మిన్డ్ వే, that very night he will not get sleep at all.
1: నిద్రని గురించి నీవు యోచించనక్కర్లేదు.
0: One should not bother about sleep at all.
1: రెండింటినీ యోచించకుండా చక్కగా నీవు పౌరుడు చక్కని నిద్ర వస్తుంది, గాఢ నిద్ర.
0: వితౌట్ బాదరింగ్ యువర్ సెల్ఫ్ మచ్ అబౌట్ ది స్లీప్
1: ఇవన్నీ కూడా నువ్వు దేహమును పొందినటువంటి యొక్క రోగములు.
0: దిస్ ఆర్ ఆల్ ద డిసీజెస్
1: ఇవి బలహీనతలు
0: విత్ ద బాడీ, వీక్నెసెస్ ఆఫ్ ది బాడీ.
1: ఇంత బలహీనతతో కూడినటువంటి ఈ దేహాన్ని దివ్యత్వంతో కొంతవరకు మార్చుకున్నప్పుడే ఇది సర్వబలము స్వరూపాన్ని పొందుతుంది.
0: It gets all strength only when you think of divinity which you really are.
1: పూర్వపు మహర్షులంతా కూడాను దీనిని అనుసరిస్తూనే వచ్చారు.
0: The ancient great souls
1: వాడు ఈ దివ్యత్వాన్ని అనుభవించే నిమిత్తమై అంతకాలం బ్రతకాలని ఆశించారు.
0: In order to enjoy that divine life they wanted to live long life.
1: ఈనాడు 60-70 సంవత్సరాలు ఏంటంటే ఈజ్ ఓల్డ్ మ్యాన్ అంటారు.
0: Today the moment a man becomes 70-year-old he is considered an old man.
1: 80-90-100 ఉండినప్పుడు కూడా వాడు చక్కని యువకుడు.
0: ఇన్ ది ఓల్డెన్ డేస్ ఈవెన్ వెన్ ఎ పర్సన్ వాజ్ 90 or 100 హి వాజ్
1: విద్యార్థులారా, మీరు చదివి ఉండవచ్చును, మహాభారతం లోపల 86 సంవత్సరంలో కృష్ణునికి, 84 సంవత్సరంలో అర్జునికి.
0: డియర్ స్టూడెంట్స్ ఇన్ మహాభారత యు మస్ట్ హావ్ రెడ్ దట్ కృష్ణ వాజ్ 86 years old అండ్ అర్జున 84 years old.
1: యువకుడు వాడు,
0: దేవర్ యూత్.
1: ఆ యుద్ధంలో ఎంత పౌరుషంగా ఎంత ధైర్యంగా ఎంత సాహసంగా పుష్టికరమైన దేహంతో పోరాడుతూ వచ్చారు.
0: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత దే ఫాట్ హీరోయికలీ.
1: సైన్యాధిపతి అయినటువంటి వాడు ఎవరు కౌరవుల వైపున?
0: హూ వాజ్ ది కమాండర్ ఇన్ చీఫ్?
1: భీష్మాచారి.
0: భీష్మ వాజ్ ద కమాండర్.
1: అతని యుద్ధంలో 116 సంవత్సరంలో అతనికి.
0: అట్ ద టైమ్ ఆఫ్ వార్ హీ వాజ్ 160
1: కమాండర్ చీఫ్
0: అండ్ హీ వాజ్ ద కమాండర్.
1: ఈనాడు 116 వాడైతే కుక్కి మంచం లోపల వణుకుతూ పడిపోయింటాడు.
0: టుడే వన్ ఈస్ 116 ఇయర్స్ వన్ విల్ బి.
1: అతను 9 దినములు ఘోరమైనటువంటి యుద్ధం ఆచరించారు.
0: హి ఫాట్ వెరీ ఫెరోషియస్ వార్.
1: కారణం ఏమిటి? 9 డేస్. వారికి మనోబలమే.
0: వాట్ ఇస్ ది రీజన్? దే ఆర్ ది
1: వారికి ఆహార బలమే.
0: దే ఆర్ ది స్ట్రెంగ్త్.
1: ఆత్మబలమే.
0: స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ.
1: కనుకనే ఈనాడు ఆత్మబలం ఏమాత్రమూ లేదు.
0: టుడే ఆత్మిక్
1: ఆత్మవిశ్వాసం క్షణక్షణమైన కుక్కును. బంప్స్ జంప్స్
0: మొమెంట్ ఆఫ్
1: స్థిరత్వమే లేదు.
0: మొమెంట్ ఆఫ్ ద మొమెంట్
1: తన అభిష్టం నెరవేరినా ఒక ఫోటో ఒక 10 ఫోటోలు పెట్టేస్తారు.
0: ఇఫ్ వన్ ఫుల్ఫిల్స్ వన్ విషన్,
1: అభిష్టం ఏమైనా భిన్నమైనా ఉన్న ఫోటోలు అన్ని తీసివేసేస్తారు.
0: ఇఫ్ హిస్ విల్ ఇస్ విషస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ హీ రిమూవ్స్ ద ఫోటోస్ ఆఫ్ గాడ్.
1: కానీ ఇది సరైనటువంటి స్థిరత్వం కాదు.
0: But this is not
1: you may worship a picture as a god but not god as a picture. ఈ విధమైనటువంటి భావాన్ని మనం క్షణక్షణములకు మార్చుకుంటుంటే మన జీవితం ఏ విధమైనటువంటి దృఢత్వాన్ని పొందుతుంది?
0: If you go on wavering moment after moment how can your life be steady at all?
1: ఎన్ని కష్టములైనా నష్టములైనా దుఃఖములైనా విచారములకైనా కూడా మనం ధైర్యంగా ఆదుకొని దాన్ని ఎదుర్కోవడానికి తగిన కృషి చేయాలి.
0: We should make efforts to courageously face all the troubles, tribulations, problems of life.
1: ఈ నాటి మానవునికు ఆస్తికుడు ఆస్తికుడు అనుకుంటున్నారే కానీ ఈ ఆస్తికుల వల్లనే మన భారతదేశంలో నాస్తికత్వం అధికమైపోతూ వచ్చింది.
0: Today's Bharatiyas consider themselves as believers. But all the problems which Bharat is facing is an account of
1: ఆస్తికులైనటువంటి వారే సరైన మార్గాన్ని అనుసరించడం లేదు.
0: The believers themselves are not following the right path.
1: చెప్పుకునేది భక్తి, చేసేదంతా భుక్తి.
0: They say that they are devotees but they follow the path of bhakti.
1: అది కాదు నిజమైనటువంటి భక్తి.
0: That is not the type proper type of devotion.
1: అన్నిటికీ మనం సిద్ధంగా ఉంటుండాలి.
0: We must be ready for everything.
1: పిలిచి అడుగ చెరుకు పెట్టున బెల్లంబు.
0: When you call the sugar cane and ask for jaggery, will it give you jaggery?
1: పిగొట్టి రసము పీల్చకున్న.
0: Only when you crush it and
1: జాతి వజ్రమైన స్థాన పెట్టవలేదు.
0: Even if it is a very valuable diamond, you have to just
1: కటింగ్స్ లేకపోతే దానికి విలువే తక్కువైపోతుంది.
0: వితౌట్ కటింగ్స్ ఎ డైమండ్ విల్ నాట్
1: బాధలే లేకపోతే ఈ చెరుకు పాలన ఇవ్వదు.
0: ఇఫ్ యూ డోంట్ క్రష్ ది షుగర్ కేన్ ఇట్ విల్ నాట్ గివ్ యూ షుగర్ జ్యూస్ అట్ ఆల్.
1: కనుక మానవుని యందు అనేక కష్టములు నష్టములు దుఃఖములు అన్నింటినీ మదించినప్పుడే అందులో నిజమైనటువంటి యొక్క సారం మనకు ఆవిర్భవిస్తుంది.
0: దట్ ఈస్ ది రీజన్ వై వెన్ మ్యాన్ అండర్గోస్ వేరియస్ ట్రయల్స్ ట్రిబులేషన్స్ కనుకనే
1: భక్తి భక్తి భక్తి అనగా అనేక వేదాంత ఉపనిషత్తుల యొక్క సారమును మదించి అందించినటువంటి సుధా నిధియే ఈ భక్తి అన్నారు.
0: డివోషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ద స్క్రిప్చర్స్ అండ్ ఆల్ ద గ్రేట్ టెక్స్ట్.
1: భక్తిలో ఏమాత్రం కూడా చలనం ఏర్పడకూడదు.
0: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అన్స్టడీనెస్ అండ్ వేవరింగ్ ఇన్ డివోషన్.
1: దానిని స్థిరమైనటువంటిదిగా మనం నిలుపుకున్నప్పుడే
0: డివోషన్ మస్ట్ బి
1: దృఢమైనటువంటి విశ్వాసం కలిగినప్పుడే
0: స్ట్రాంగ్ అండ్ ఫర్మ్
1: ఫలాన్ని మనం చక్కగా అందుకోవడానికి అర్హులమవుతాం.
0: వీ కెన్ రీప్ ది ఫ్రూట్స్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
1: కనుక దేహభావం అనేటువంటిది ఉండినప్పటికీ ఆత్మ లక్ష్యంతో పల దేహభావాన్ని మనం అనుసరించాలి, అనుభవించాలి.
0: యు మే హావ్ ఎ ఫీలింగ్ ఆఫ్ యువర్ ఓన్ బాడీ ఐడెంటిటీ, బట్ విత్ డివైన్ థాట్స్ ఇఫ్ యూ ఎంజాయ్ ది బాడీ దేర్ ఇస్ నో హార్మ్.
1: విద్యార్థులైనటువంటి వారు దేహమును ఇంద్రియములను మనస్సును బుద్ధిని ఆత్మ ఇవి ఐదే పంచ ప్రాణములు. ఈ ఐదింటి యొక్క రహస్యాన్ని మనం చక్కగా గుర్తించినప్పుడే ఇంతకంటే మనకు ఆధ్యాత్మిక మనకు అక్కరలేదు.
0: దేర్ ఇస్ నో గ్రేటర్ ఫిలాసఫీ ఇన్ స్పిరిచువాలిటీ దాన్ అండర్స్టాండింగ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీస్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఏ సాధనను చేయనక్కర్లేదు.
0: There is no need for any other sadhana.
1: Satyanni gurtinchukunte ante chaalu.
0: Realize the truth. Everything
1: is achieved. Satyame sarvasvarupamu.
0: Truth is everything.
1: Ee naadu satyanni gurtinchukoka enni sadhanalu chesinappatikini aneka vidhamainatundi oka avasthalaku uri ayipothunnam.
0: People are facing all problems because they are doing sadhanas without realizing truth.
1: Kanuka ఈ దేహ సంబంధమైన ఇంద్రియ సంబంధమైన మనసు సంబంధమైనటువంటి ఒక రహస్యాన్ని మొట్టమొదట గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క సమ్మర్ క్లాస్ లోపల ఈ 15 దినములు కూడాను ఈ దేహము ఇంద్రియము మనస్సు బుద్ధి ఆత్మతత్వాన్ని బోధించమని చెప్పని వైస్ ఛాన్సలర్ కోరటం చేతనే ఈ శరీర సంబంధమైన విషయాలు నేను చెప్పడం జరుగుతుండాలి.
0: దిస్ సమ్మర్ కోర్స్ ఈజ్ అరేంజ్డ్ ఫార్ అండర్స్టాండింగ్ ది మిస్టరీస్ అండ్ ది రియల్ సటిల్ ట్రూత్స్ అబౌట్ ది ఫిజికల్ బాడీ సెన్స్ ఆర్గన్స్ మైండ్ ది ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ. And as Vice Chancellor has prayed for it, I have undertaken to explain all
1: dhyanam, these things. Dhyanam antunnamu.
0: We say meditation.
1: Yemi chestunnamu manam dhyanam.
0: What are we doing in meditation?
1: Kannulu musukuni chakkaga kurchuntunnamu.
0: Closing the eyes, we sit in a good posture.
1: Ee manasu ekkadekkadako ye chakalindako ye kumarindako ye bazaruko perigettundadi.
0: But we are allowing the mind to wander in the bazaar and going to the washroom.
1: Ee vidhamainatundi dhyanamlo kalamu vyaktam chesedanti karmalo praveshinchu sevalo praveshinchu samaja sevalu cheyi.
0: Instead of undertaking such a type of false meditation, undertake service of the society.
1: దీని రహస్యాన్ని నువ్వు గుర్తించకుండా ఎంత కాలం నువ్వు కన్నులు మూసుకున్నా నిద్ర రావచ్చునే కానీ సమాధి నీకు కుదరదు.
0: వితౌట్ అండర్స్టాండింగ్ ది రియల్ సటిలిటీస్ ఆఫ్ ది ధ్యాన యూ స్టార్ట్ డూయింగ్ ధ్యాన యూ స్లీప్ అండ్ యూ విల్ నెవర్ మెడిటేట్.
1: కనుక మొట్టమొదటి మనసు అంటే ఏమిటి దాన్ని తెలుసుకోవాలి.
0: అండర్స్టాండ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వాట్ మైండ్ ఇస్.
1: దానికి వీలవుతుంది.
0: దెన్ ఓన్లీ యుడ్ బి ఏబుల్ టు కంట్రోల్ ఇట్.
1: ఒక ముసలమ్మ వచ్చి, స్వామి నాకు ఈ పాడు మనసు నన్ను అనేక హింసలు పెడుతుండాలి, ఎక్కడెక్కడో నన్ను తీసుకెళ్తుండాలి, నన్ను నానా అవస్థలకు గురి చేస్తుండాలి అని ప్రార్థించింది.
0: One old lady came and prayed, Swami, this mind is giving me all sorts of troubles. It is dragging me to various places and taking me to different places and giving me unnecessary.
1: ఎవరు నిన్ను బాధిస్తున్నారని ప్రశ్నించేటప్పటికి ఈ మనస్సు అనింది.
0: When I asked her, who is giving you trouble? She said, this mind.
1: ఎక్కడుందో చెప్పు, దాన్ని పట్టి చంపేస్తానన్నాడు.
0: You show me this mind, I am going to kill it.
1: ఎక్కడుందో నాకు తెలియదు అనింది.
0: She said, I do not know where it is.
1: ఎక్కడుందో తెలియనటువంటి మనసును ఈమెను బాధిస్తుందది మాత్రం ఎట్ట తెలుసు.
0: Without knowing where it is, how do you know that it is giving you trouble?
1: మనసే నిన్ను బాధిస్తుందో నిన్ను నీవు బాధించుకుంటున్నావో.
0: I do not know whether mind is giving you trouble or you are giving trouble to yourself.
1: సరాంది నన్ను బాధిస్తుందని తెలిసినప్పుడు దాన్ని నిర్మూలంగా ఉంచడానికి ప్రయత్నం చేయవచ్చు.
0: When you know that a particular person alone is giving you trouble,
1: ఏది బాధిస్తుందో తెలియనప్పుడు మనసు పైన నెపం వేసుకుంటుంటే ఇది కేవలం సోమరితనము.
0: If we are go on telling that mind is giving you trouble, it is
1: laziness.
0: Understand the principle underlying the mind in the very
1: first place. Understand
0: the secrets of sense organs.
1: Everything
0: which is created by God has
1: certain truths.
0: God never creates anything which does not have
1: meaning.
0: Everything has meaning and
1: significance.
0: They are full of bliss.
1: అమూల్యమైనటువంటివి,
0: most precious.
1: అలాంటి దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: We are not making efforts to realize that truth.
1: కనుక ఈ 15 దినముల లోపల ఈ దేహము, ఇంద్రియము, మనస్సు, బుద్ధి, ఈ ఆత్మతత్వాన్ని చక్కగా గుర్తించుకుని నిశ్చింతగా నిర్మలంగా ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా తయారు కావాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: డ్యూరింగ్ దీస్ 15 డేస్ యూ హావ్ టు అండర్స్టాండ్ ద ఫిజికల్ బాడీ, ది సెన్స్ ఆర్గన్స్, ద మైండ్, ద ఇంటెలెక్ట్ అండ్ ది ఆత్మ, అండ్ మేక్ యువర్ లైఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీస్, pure and also ideal. And thus I bless you and bring this discourse to a close.

0: Radio Sai now presents A Divine Discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the occasion of Christmas and also the annual day of Kingdom of Mother Sai on the 25th of December 1983.
1: పవిత్ర ప్రకృతి ప్రతి దినమును ప్రజల విడచి పారుతుంది. దాన ధర్మాచరణ సతము దురాచారమందుచుండి వేద విద్య అణుగంటెను దుర్విద్యలు పెరుగుచుండి.
2: Like Satya, Dharma, and the noble path that have been laid down. Day by day, they are all taking a distorted and crooked form. In the peoples of the world at large, we find that qualities like dana, charity, dharma, and the way of leading a life of truth and virtue is on the decline, as also the ancient knowledge contained in the Vedas and the scriptures, all that is on the decline. And what one finds to be on the increase are the evil ways, the evil tendencies and evil traits.
1: Naravamsamanandu putti, naravamsamanandu perigi, నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరవంశమునందు పుట్టి నరవంశమునందు పెరిగి నరసింగములైన వారు తొలి సంగతి మరచినారు. నరమత భేదములు పెంచి అసురత్వము స్వీకరించి సమరాలను స్వాగతించి

0: చదువులను చదువుతారు.
1: Having been born in the family as a human being, having been brought up amongst men, there are those who have forgotten the starting point of their origin.
2: Janmamettina venuka jagatta kavale జన్మమెట్టిన వెనుక జాగ్రత్త కావలే దుర్మార్గులను చేర దొసగు కలుగు చెడును జీవి

0: అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభునయ్య ఆయురారోగ్యము అఖిల సంపదలు ఆధ్యాత్మికపు బుద్ధి అభునయ్య.
1: Having been given this life, be vigilant, be careful. If you become one with the evil and the wicked, you have nothing to look forward to, for verily you would have disintegrated yourself. Once your life is gone, your virtues are gone, and your element of devotion also will be gone. If you make the company of the wicked yours, not only have you gone, but also you would have felt disaster for those around you. So, before getting into bad ways, try and be vigilant and make friendship with the good and the noble one, and be thus removed from evil ways. This is indeed the way to secure a long life, health, wealth, possessions, and above all, a spiritual orientation to your existence.
0: Famous Swarupular.
1: Embodiments of love.
0: Ananta Jagattulo, Akira Pranikotulo, Anni Vidhamula, Manavudu, Agrasthanamunu Chedinavadu.
1: In this world, as we observe, widespread and far and wide, we find man to be achieving success in various fields of endeavor.
0: Ahara nidradulalo manavudu akila pranikotulato samanudainappatikini jnanamu dharmamu manavunaku undinatuvanti visishtata.
1: Though man is one with all the other types of life species in terms of food and sleep, he has a distinctive nature in the sense that he is endowed with these two traits of jnana and dharma.
0: Jnanamu bhaktiye lekundina manavulaku pashupakshi mrugadulaku vyakti bhedam kudanu undadi.
1: If man were not to be having jnana and bhakti or devotion, there is no difference between him and the animals and the beasts.
0: Dharma jnanamulu manavunu pratyekamainatuvanti oka vara prasadamulu.
1: Dharma and jnana are the boons given to man as an act of grace.
0: Dharma managa ధారణ ధర్మాత్యాగోమని అన్ని పదార్థములను హద్దులో నుంచినదే హద్దులో నుంచి కాపాడునదే ధర్మము.
1: వాట్ ఈస్ ధర్మ? ధర్మ ఈస్ దాట్ విచ్ ప్లేసెస్ ఎ లిమిటేషన్ ఆర్ బ్రింగ్స్ అబౌట్ ఎ డిగ్రీ ఆఫ్ మోడరేషన్ ఇన్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్.
0: ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షితః. ధర్మమును చంపకూడినటువంటి వాణిని ధర్మమే చంపుతుంది.
1: అండ్ దేబా ఇట్ ప్రొటెక్ట్స్ యు. వన్ హూ వెంచర్స్ అవుట్ టు కిల్ ధర్మ ఇన్ టర్న్ వుడ్ బి కిల్ హింసెల్ఫ్.
0: ధర్మమును రక్షించదలిచినటువంటి వాణిని ధర్మము రక్షిస్తుంది.
1: వన్ హూ గోస్ అవుట్ ఆఫ్ హిస్ వే టు ఫాస్టర్ ధర్మ ఇన్ టర్న్ ఈస్ ఫాస్టర్డ్ అండ్ ప్రొటెక్టెడ్.
0: ధర్మో జయతినా ధర్మ. ధర్మమునకి జయం కాని ధర్మం కానటువంటి వానికి ఏమాత్రము జయముండదు.
1: ది అల్టిమేట్ విక్టరీ ఈజ్ ఆఫ్ ధర్మ. వన్ హూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ధర్మ కెన్ నెవర్ అచీవ్ సక్సెస్.
0: యథో ధర్మ తథో జయ అని ఎక్కడ ధర్మముండును అక్కడ నీ జయముండును.
1: వేర్ ధర్మ ఈజ్ దేర్ విక్టరీ షల్ బి.
0: సత్యం వద ధర్మం చర అని నిజమును పలుకు న్యాయముగా జీవించు అని ఉపనిషత్తులు వేద ఇతిహాస పురాణములు ప్రబోధిస్తూ వచ్చింది.
1: The Upanishads, the Vedas and other scriptures exhort man to speak truth and follow the path of dharma.
0: Nyaya anaga emiti?
1: What is nyaya?
0: Churni endu yedu kiranamulu anaga surya rasmi endu yedu rangulu undinattuga satyamunandu సమాజోద్ధారణ నిమిత్తమై సంఘ శ్రేయస్సు నిమిత్తమై అనేక ధర్మములు ఏర్పడుతూ వచ్చాయి.
1: జస్ట్ యాజ్ ద సన్ లైట్ కన్సిస్ట్ ఆఫ్ 7 డిఫరెంట్ డిస్టింక్టివ్ కలర్స్, సో ఆల్సో ఇన్ దిస్ వర్ల్డ్ ఆఫ్ సత్య ఫర్ ద వెల్ఫేర్ అండ్ అప్కీప్ ఆఫ్ సొసైటీ దేర్ ఆర్ 7 డిస్టింక్టివ్ వేస్ ఆఫ్ పాత్ లేడ్ డౌన్.
0: సంఘ శ్రేయస్సుకై ఏర్పడినటువంటి అనేక ధర్మములలో న్యాయము ప్రధానమైనటువంటిది.
1: Out of all those which have been laid down, the path laid down for the welfare of society, nyaya is the most important.
0: Nyaya buddhi kaligi nyaya pravartana yendu jeevitamuna ankitam gavinchinatundi vaniki shanti labhistundi.
1: That individual who makes his life full of nyaya, wherein he is governed by what is right, what is not, his behavior is such as to be in tune with this highest virtue, verily will be successful.
0: Nyayam oka padunaina katti vantidi.
1: Nyaya again is like a sharpened knife or sword.
0: Ee nyayamunaku tana para aneetvanti bhedamule maatramo undavu.
1: To this nyaya there is nothing like mine or thine.
0: Swarthamulaku ee maatramu kudanu ee nyayamulo avakasam ledu.
1: Nor is there a trace of selfishness in this nyaya.
0: Nyaya pravartanala cheta tanaku kani tana variki kani tana bandhavulaku kani emaina nashta kashtamulu sambhavinchunanna ee nashta kashtamulakainanu taanu baadhyudu kavalenu kani nyayamunu vidadaadaradu.
1: Now if a person were to come across difficulties and troubles, either for himself or for those around him, the fault lies with him, not with this path of nyaya which he may be following.
0: ఈ న్యాయము ఇది భగవత్ వరప్రసాదము.
1: దిస్ న్యాయ అగైన్ ఇస్ అ బూన్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్.
0: ఈ న్యాయ ప్రవర్తన కలిగి మానవుడు జీవించినప్పుడే మానవత్వం అనేటువంటి తత్వము చక్కగా అర్థమవుతుంది.
1: వెన్ మ్యాన్ మేక్స్ హిస్ లైఫ్ వన్ ఆఫ్ న్యాయ, హిస్ బిహేవియర్ ఇస్ సచ్ యాస్ టు బి కంటైనింగ్ దిస్ న్యాయ, సర్టన్లీ హీ విల్ రిసీవ్ ద గ్రేస్.
0: ఉద్యోగము చేసి వ్యాపారం చేసి మానవుడు ధనమును సంపాదించినట్టుగా ఈ న్యాయ పరిపాలన చేత మానవుడు పవిత్రమైనటువంటి ఒక పుణ్యమును ప్రోగు చేసుకుంటాడు.
1: Now just as a job or your business would give you wealth, material wealth, so also this nyaya would confer on you the fruits of your deeds, good ones.
0: ఉద్యోగం వల్ల లభించినటువంటి ధనము కానీ వ్యాపారం చే లభించినటువంటి ధనమునకు కానీ ఒక రూపము ఒక స్థానము ఉండవచ్చు.
1: Now for the wealth accrued through the medium of a job or business may have a form, may have a shape or a place.
0: న్యాయం వల్ల సంపాదించినటువంటి పుణ్య ధనమునకు ఎట్టి రూపము లేదు.
1: But the wealth accrued from nyaya has no form or shape.
0: ఇది కంటికి కనిపించినది కాదు.
1: This is something which cannot be seen by the eye.
0: Bhagavat anugraham aneetvanti bankuku ee nyayam valla labhinchinatvanti oka punya dhanamu mee perukunaku cheripothuntadi.
1: In this bank of grace of God, this punya is like a deposit credited against your name.
0: Itti nyayamunu manavudu vicharinchi danini anusarinchi anushtinchi andinchi ఆనందించడమే ప్రధానమైన కర్తవ్యం.
1: ఇట్ ఈస్ మ్యాన్ పారమౌంట్ టాస్క్ టు అండర్స్టాండ్ ద మీనింగ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ వర్డ్ న్యాయ, డెసిఫర్ ఇట్, డయాగ్నోస్ ఇట్ అండ్ దెన్ ట్రై అండ్ బిహేవ్ అకార్డింగ్లీ.
0: కనుక మానవుడు ప్రప్రథమంలో న్యాయముగా జీవించడానికి ప్రయత్నించాలి.
1: సో అట్ ది వెరీ అవుట్సెట్ మ్యాన్ షుడ్ ఎండెవర్ టు లీడ్ ఎ లైఫ్ ఆఫ్ న్యాయ.
0: స్వార్థరహితమై అహంకారరహితమై తాను ఆచరించేటువంటి ప్రతి కర్మల యందు కూడాను న్యాయమును లక్ష్యం నందించుకోవాలి.
1: సో ఇన్ ఆల్ హిస్ సెల్ఫ్లెస్ అండ్ ఈగోలెస్ డీడ్స్ దిస్ న్యాయ షుడ్ బి గవర్నింగ్ హిస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్.
0: ఇక జ్ఞానము. జ్ఞానమనగా అందరికీ తెలిసినటువంటిది ఒక తెలివి అని అర్థం.
1: Now we come to this word jnana. Everyone equates jnana with intelligence.
0: ఈ తెలివికి వ్యాపకత్వమైనటువంటిదే విద్య.
1: Now that which gives a definite shape and form to this intelligence is called vidya.
0: సా విద్య యా విముక్తయే, అనగా దుఃఖమును విముక్తి గావించినటువంటిదే నిజమైన విద్య.
1: What is this true vidya? That which will remove you from grief and sorrow.
0: ఇట్టి దుఃఖమును నివృత్తి గావించినటువంటి యొక్క విద్య అది విద్య కానేరదు.
1: Now if that vidya cannot remove grief and sorrow for you, it cannot be called vidya.
0: దేనము దేయము జ్ఞానము ఏకమైనటువంటి యొక్క పరతత్వమే సరియైనటువంటి విద్య.
1: Vidya is again a true form, takes on a true form when it has due importance given to this nyaya.
0: అట్టి ఏకత్వమైనటువంటి ఆత్మతత్వమే నీవు నేను అనేటువంటి సంబంధ బాంధవ్యమును కల్పించినటువంటిదే విద్య.
1: This vidya again should be such as to take you on to the realization that you and I are one.
0: ఏకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని నిరూపించి దివ్యత్వమైనటువంటి పరతత్వాన్ని బోధించినటువంటిదే విద్య.
1: Once you have the affinity in terms of the Atma established, then it would lead you on to the Paratattva.
0: Kanuka, ekatma bhavananu abhivruddhi parchukoni Atma tattvanni anveshana gavinchadaniki krishi cheyatame vidya yokka pradhanamainatuvanti shikshana.
1: The primary task of vidya is to lead you on to this process of understanding the underlying unity amongst this diversity. The synthesis that must be yours.
0: Kani duratrishta vachattu ee naadu atti vidya manaku chaala dooramainadi.
1: Unfortunately we are far removed today from this type of vidya.
0: Chadivi vraya nerchina varandaru vidyavantulena.
1: Can all those who can write, read and talk be termed educated?
0: College degree lanu ponda vidyavantulaguna?
1: Or if they merely get degrees in the college, can you call them educated?
0: Sujnanamu sukrutuleni vidyalu sadvidyalaguna?
1: And that vidya which cannot give you your good qualities and good traits, can you call it vidya?
0: Bratukutuke vidyanna bratukaleja pachupachudu?
1: If vidya is that which makes you earn a living, do not the birds and animals also make a living?
0: Kanuka మనము బ్రతుకు నిమిత్తమై నేర్చేటువంటి విద్యలు విద్యలు కావు.
1: సో దీస్ థింగ్స్ విచ్ వీ కాల్ విద్య టుడే బై వర్చ్యూ ఆఫ్ విచ్ వీ ఆర్ ఏబుల్ టు లివ్ ఆర్ నాట్ ద ట్రూ ఫార్మ్ ఆఫ్ విద్య.
0: బ్రతుకు యొక్క రహస్యాన్ని నిరూపించేటువంటిదే విద్యలు.
1: విద్య ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ అండర్స్టాండ్ ది మిస్టరీ ఆర్ ద సీక్రెట్స్ ఆఫ్ దిస్ లైఫ్.
0: కనుక ఇట్టి విద్యలను అభ్యసించి ఆత్మతత్వాన్ని అన్వేషణ చేయాలి.
1: So by pursuing such study, we should try and understand the nature of this Atma.
0: Aite manavattvamlo itti vidyalu manaku sadhanalu moolakanga sadhyamavutunda ani meeru sandehinchinakkaraledu.
1: But then you really don't have to doubt, is it really possible for us to acquire such vidya?
0: Manavattvanni madhavattvanga roopinchukoneetundi yokka margamunake vidya margamu ani.
1: Vidya is really that path wherein you transcend the limitations of this human form of yours to become one with the divine.
0: Madhavatva anaga emiti?
1: Now what is this madhavatva or this
0: ma state? Anaga prakriti.
1: Ma means prakriti or nature.
0: Dhavud anaga bhakta.
1: And the second form dhava means husband, master.
0: Madhavudu anaga prakritini niyaminchinatvanti vadu madhavudu.
1: So madhava is one who is the master of this nature.
0: ప్రకృతికి కర్తనే మాధవుడు.
1: అండ్ వాట్ యు హ్యావ్ యాజ్ నేచర్ వన్ హూస్ ద క్రియేటర్ బిహైండ్ దిస్ ఈజ్ మాధవ.
0: సమస్త సృష్టి కల్పితమైన ఈ సృష్టికంతయు కూడాను అధిపతి మాధవుడు.
1: అండ్ ఆల్ దట్ యు సీ అరౌండ్ యూ త్రూ ద మీడియం ఆఫ్ పర్సెప్షన్ ఆఫ్ యువర్ సెన్సెస్ ద మాస్టర్ ఆఫ్ ఆల్ దట్ ఈజ్ మాధవ.
0: సాల పురుగు తన నోటి నుండి దారమును ఏ విధంగా తీసి ఆ యొక్క దారము వల్లనే తాను ఇల్లును నిర్మించుకుని తద్వారా తిరిగి ఆ దారమును తన యందే ఐక్యము గావించుకున్నట్టుగా.
1: యు హ్యావ్ ద స్పైడర్ విచ్ వీవ్స్ ఎ వెబ్ ఫ్రమ్ ద థ్రెడ్ విచ్ ఇస్ బౌన్ ఆఫ్ ఇట్సెల్ఫ్.
0: మాధవుడు తన నుండి ఏ సృష్టిని ఆవిర్భవింపచేసి దాన్ని పెంచి తిరిగి తనలోని లీనము గావించుకుంటాడు.
1: అండ్ ద స్పైడర్ ఇన్ టర్న్ డివాల్వ్స్ హిస్ థ్రెడ్ మాధవ ఆల్సో ఫ్రమ్ హిమ్ ఇస్ బోర్న్ ఎవ్రీథింగ్ టు హిమ్ గోస్ ఎవ్రీథింగ్.
0: దీనిని పురస్కరించుకుని యథోవా ఇమాని భూతాని జాయంతి అన్నారు. అథోవా ఇమాని భూతాని జాయంతి అనగా దైవము పుట్టి మెట్టి తనలో లీనము గావించుకునేటువంటి తత్వమునకు తానే అధిపతి అని.
1: So this has been contained in these words, that he is the one who has given birth to all that's there. He is the master of all that he has created.
0: Samasta bhutamulanu kudanu srishtinchinadu atane. He is the danini poshinchi tanalo layamu gavinchukunu vadu tane.
1: He is the one who has created these five elements. He is the one who fosters them. He is the one wherein they find the consummation.
0: Kanuka daivattam annatundi daniki ekattam bhavinchukotame దివ్యత్వమైనటువంటి పవిత్రత.
1: సో వన్ సేక్రెడ్నెస్ ఆఫ్ సాంక్టిటీ ఆఫ్ పర్పస్ కన్సిస్ట్ ఇన్ సీయింగ్ దిస్ ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ దిస్ క్రియేషన్.
0: ప్రాణి రూపమును పిండాండము అంటారు.
1: నౌ దేర్ ఇస్ దిస్ వర్డ్ పిండాండ గివెన్ టు ది ఫార్మ్ ఆఫ్ లైఫ్.
0: చరాచరమునకు బ్రహ్మాండము అంటారు.
1: దట్ విచ్ మూవ్స్ అండ్ యాక్టివేట్స్ ఇట్సెల్ఫ్ ఈజ్ కాల్డ్ బ్రహ్మాండ.
0: పిండాండమునకు అధినేత జీవుడు.
1: ఫర్ ద ఫస్ట్ వన్ పిండాండ ద జీవ ఈజ్ ది ఎక్నాలెడ్జ్ మాస్టర్.
0: చరాచరమైనటువంటి యొక్క బ్రహ్మాండమునకు అధినేత దేవుడు.
1: అండ్ దాట్ విచ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ ఇన్ దిస్ ద లార్డ్ ఆఫ్ ఇట్ ఈజ్ గాడ్.
0: పరమాత్మ నుండి ఈ చరాచర జగత్తునంతా కూడాను సృష్టి అవుతుంది చేత దీనికి నారము అని పేరు.
1: And it is because it is born of God, this Brahmanda, all that you see around is also called Nara.
0: దీనికి వ్యాపక లక్షణము ధర్మము కలిగినటువంటిది కనుక దీనికి ఆప్తి అని పేరు ఉంది.
1: This also has the characteristic feature that it is present
0: anywhere. ఆపహ అని కూడా అంటారు.
1: So it's also called ఆప్తి or ఆపహ.
0: అయితే ఈ నారమునకు అధిదేవుడైనటువంటి వాడు కనుక నారాయణుడు అని తనకి పేరు.
1: అండ్ బికాస్ ఫర్ దిస్ నారా ద మాస్టర్ ఈజ్ ద గాడ్ హీస్ ఆల్సో కాల్డ్ నారాయణ.
0: నారమునకు అయనము అనగా అయనం అనగా ఏమిటి? దీనికి అధిష్టాన తత్వము అని దీనికి అర్థము.
1: సో టు దాట్ విచ్ ఈస్ నారా హీస్ దిస్ అయన మీనింగ్ హీస్ ద వన్ హూ ఓవర్ సీస్.
0: కనుక నారమునకు అధిష్టాన తత్వమైనటువంటి వాడు కనుక ఇతనికి నారాయణుడు అని పేరు.
1: సో ఇట్ ఈస్ that God is also referred to as Narayana.
0: దైవత్వం అనేటువంటిది ఏదో ఒక ప్రత్యేకమైన ఒక ప్రదేశమునందు కానీ ఒక ప్రత్యేకమైన వ్యక్తి అందు మాత్రమే ఉన్నదని మనం భావించరాదు.
1: We should not believe that that which we call divinity is present in a particular place or in a certain individual.
0: సర్వ ప్రాణులందు కూడాను దైవత్వము అంతర్భూతమై ఉన్నది.
1: In all forms of life, we could find this trace of divinity.
0: ఇలాంటి అనేకత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని గుర్తింప చేసుకున్నటకై ఉపనిషత్తులు కృత పురాణములు ఇతిహాసములు బ్రహ్మసూత్రములు ఇత్యాది గ్రంథములంతా కూడాను ఆవిర్భవించాయి.
1: అండ్ బై వే ఆఫ్ హెల్పింగ్ అస్ టు అండర్స్టాండ్ దిస్ ఫండమెంటల్ అండర్లైన్ యూనిటీ ఇన్ ఆల్ దిస్ డైవర్సిటీ వీ హ్యావ్ దిస్ ఉపనిషత్ ద బ్రహ్మసూత్రస్ అండ్ ఆల్ ద అదర్ స్క్రిప్చర్స్ అండ్
0: టెక్స్ట్స్. ప్రకృతి సంబంధమైనటువంటి బాంధవ్యము ఉండినంత వరకు ఆత్మ సంబంధం అనేటువంటిది మనకు అర్థం కాదు.
1: So long as we are bound and tied to all that goes on a physical plane of existence, we cannot really understand that which is beyond it.
0: వ్యావహారిక జీవితం నుండి కొంతవరకు మనము దూరమై పారమార్థిక జీవితాన్ని కొంతవరకు ప్రవేశింపజేసి తద్వారా ఒక విచారణాశక్తితో తాను సాధనను కలిపినప్పుడే ఈ ఏకత్వం అనే ఆత్మతత్వం మనకు అర్థమవుతుంది.
1: Only when we can put aside our worldly aspect of existence, can we aspire to understand that which lies in the spiritual domain of one's existence.
0: Vitti vyavaharika jagatnu nirupinchupa chesinatvantide science annaru. Ide physics, chemistry, botany, geology. Ee margamula dwara prakrutini parishodhanalu kalipi tadwara daivattvam yokka divyatvanni gurtinchadam.
1: Now all that goes on in the worldly processes, the study of these has been called science, and you have these different subjects, physics, chemistry, botany and zoology, so that by a study of these you could find the underlying principle of unity.
0: మూలాధారమైనటువంటి తత్వాన్ని గుర్తింపచేసేటువంటిది ఈ విధమైనటువంటి చదువులు.
1: So this form of education, of study, is that which will trace you to the beginnings of everything.
0: అనురణీయాన్ మహతో మహీయానని అణువునందు అణువుగను మహత్తునందు మహత్తునగను నిరూపింపచేసేటువంటిది ఈ అణుశక్తి.
1: Now this energy associated with the atom, if you were to look into it, you will really understand the meanings of these words, the biggest of the big, the smallest of the small.
0: సూక్ష్మమైనటువంటి వస్తువున సూక్ష్మమగుచు, నేటి వస్తువునందున నేటి అగుచు.
1: That which is subtlest of everything, certainly that is there.
0: అంతకము సర్వసాంఛి అయి అలరునట్టి.
1: And that which is so big and vast, that also is there.
0: అదియే బ్రహ్మ.
1: And being everywhere and anywhere, this entity is Brahma.
0: అలాంటి విచారణ ద్వారా మనము ఈ ప్రకృతిని పరిశోధనలో కలపాలి.
1: Such a process of inquiry is what we should have to understand this nature.
0: ఇట్టి పరిశోధనలు కలిపి పరిశీలన ద్వారా ప్రపంచమునకు ఈ మూలాధారమైనటువంటి శక్తిని ప్రబోధింప చేసినటువంటి వారే మహనీయులు.
1: Experimenting thus, observing thus, and basing their conclusions on a sense of conviction, this is what these great personages and personalities have done.
0: Vare vedahametam purusham mahantam adityavarnam tamasa parastat ani jagatunaku chatinaru. ఓ మానవులారా, మేము అనేక పరిశీలనలు చేసి పరిశోధన ద్వారా పరమ పురుషుడైన తేజస్వరూపుడైన పరమాత్మని మేము తెలుసుకున్నాము అని జగత్తునకు చాటినారు.
1: దీస్ ఆర్ ద పీపుల్ హూ హావ్ ప్రొక్లెయిమ్డ్ టు మ్యాన్కైండ్ ఎట్ లార్జ్, ఓ మ్యాన్ లిసన్, ఆఫ్టర్ ఇంటెన్సివ్ సర్చెస్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ అబ్జర్వేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ వీ హావ్ రియలైజ్డ్ దట్ దట్ ఎఫల్జెంట్ వన్, that glowing one, that all-pervasive one, is God and God alone.
0: ఆ పరమపురుషుడు ఎక్కడ ఉన్నాడు, లోకలన వెలుపలన?
1: Where is such a divine being, within or without?
0: అందరి హృదయమునందు కూడాను తాను సంచలనమై సర్వవ్యాపకమై సర్వజ్ఞత్వమై సర్వశక్తిమయమై ఆవరించి ఉన్నాడు.
1: In every being's heart, he resides firmly installed. And
0: కనుకని ప్రతి మానవుని కూడాను ప్రేమించి ఆదరించి అతని ద్వారా తన యొక్క తత్వాన్ని జగత్తునకు వ్యాప్తి సాధించమని చాటుతూ వచ్చాడు జీసస్.
1: ఇన్ ఆల్ ఇట్స్ గ్లోరీ అండ్ గైడింగ్ ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ద ఇండివిజువల్, జీసస్ ఇస్ అన్ ఇండివిజువల్ హూ హ్యావ్ ప్రొక్లెయిమ్ దిస్ బేసిక్ ఫండమెంటల్ ట్రూత్ టు మ్యాన్కైండ్ అట్ లార్జ్.
0: ఫలము లేని వృక్షము వలె,
1: యాజ్ ఎ ట్రీ వితౌట్ ఎనీ ఫ్రూట్,
0: రుచులు లేని ఫలము వలె,
1: యాజ్ ఎ ఫ్రూట్ వితౌట్ ఎనీ టేస్ట్,
0: తెలివి లేని మృగము వలె,
1: యాజ్ ఎన్ యానిమల్ వితౌట్ ఎన్ ఐయోటా ఆఫ్ ఇంటెలిజెన్స్,
0: పాలివ్వని గోవు వలె,
1: యాజ్ ఎ కౌ విచ్ డస్ నాట్ ఈల్డ్ ఎనీ మిల్క్.
0: పుట్టి ఇట్టి ఏమి ఫలము?
1: వాట్స్ ద యూజ్ ఆఫ్ బీయింగ్ బోర్న్ దస్?
0: పలుమెలుగును జన్మించితివి,
1: of living a life of
0: palameruga maraninchina nee verigina demanna.
1: You have been born, you do not know the purpose of which you are born, you come and die, what's the use?
0: Manavattam janminchatamu oka visishtamainatuvanti gamyanni telusukovatam.
1: Having been born as man is for you to reach your goal proper.
0: Ee gamyamunu manu cherutaku premane oka raja bata.
1: The right royal way which will lead you on to your destination is the path of love.
0: Kani ee naadu manavuni yokka prema sankuchitamai untunnadi.
1: But in today's world, man's love is extremely narrow and petty.
0: Nenu naavaru aneetunte yokka haddunike idi nichipothunnadi.
1: This love is constrained by these limits, I and mine and ours.
0: Idi vishalamainatunte yokka jagat swaroopakanga nirupinchali.
1: This love should be expansive in its scope.
0: అట్టి ప్రేమను మనం అభివృద్ధి పరచుకున్నట్టుకై సర్వజీవాత్మ ఎందు ఉండేటువంటి ప్రేమతత్వాన్ని మనం చవి చూడాలి.
1: ఇన్ ఆర్డర్ దట్ ఆర్ లవ్ లవ్ మైట్ ఎక్స్పాండ్ వి షుడ్ బి ఏబుల్ టు రీచ్ అవుట్ విత్ దిస్ లవ్ టు ఆల్ ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ అరౌండ్ అస్.
0: స్వార్థమును త్యాగము చేసి,
1: సాక్రిఫైస్ సెల్ఫిష్నెస్,
0: అహంకారము నిర్మూలము చేసి,
1: ఎక్స్టర్మినేట్ యువర్ ఈగో,
0: ఆడంబరము హతము చేసి,
1: దిస్ ఎగ్జిబిషనిజం బీయింగ్ గివెన్ ఎ గో బై,
0: జనసేవకు నడుము కట్టాలి,
1: బెండ్ డౌన్ ఫర్ ద సర్వీస్ ఆఫ్ మ్యాన్ కైండ్,
0: సమన్వయమును మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సర్చ్ ఫర్ దిస్ యూనిటీ ఆఫ్ పర్పస్,
0: సమరసాన్ని పెంచుకోవాలి.
1: దిస్ ఈక్వానిమిటీ, దిస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, ఫెలో బీయింగ్,
0: సమత్వాన్ని పోషించుకోవాలి.
1: అండ్ ద వన్నెస్ ఆఫ్ పర్పస్,
0: సమత్వము మనం ఏనాడు పోషించుకుంటామో సర్వమును మనము జయించగలం.
1: When you have this equal-mindedness of purpose, you can achieve everything.
0: సమైక్యత మనలో ఏమాత్రం కూడా కనిపించటలేదు.
1: But this sort of a thing, success can never be found where you are narrow and
0: thin. ఎవరికి వారే యమున తీరి.
1: Each one's own way.
0: ఈ సమైక్యత అనేటువంటిది ఒక గృహమునందు కానీ, ఒక దేశమునందు కానీ, ఒక విషయమునందు కానీ, ఒక పదార్థమునందు కానీ మనకేమాత్రం కూడా కనిపించటలేదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ యూనిటీ, ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ దీస్ డేస్ ఐదర్ ఇన్ ఎ హోమ్ ఆర్ ఇన్ ఎ కంట్రీ ఆర్ ఇన్ ద సొసైటీ.
0: ఈ సమైక్యత మనం సాధించినప్పుడే సర్వజ్ఞత్వం అనేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ పర్పస్ ఆఫ్ యూనిటీ, యూ కుడ్ రియలీ అండర్స్టాండ్ దాట్ విచ్ లైస్ బియాండ్ ఆల్ దిస్.
0: సమైక్యతను మనము సాధించినప్పుడే మన యొక్క హృదయము పవిత్రమైన నిర్మలంగా నిరూపించగలము.
1: వన్స్ యూ హ్యావ్ దిస్ యూనిటీ అగైన్, యువర్ హార్ట్ విల్ బికమ్ ప్యూర్ అండ్ అన్టచబుల్.
0: ఈ సమైక్యతకు పూర్వము త్యాగము.
1: అండ్ ఎన్ ఎర్లియర్ స్టేజ్ టు గెట్ దిస్ యూనిటీ,
0: దీనిని సమరసము సమన్వయము అని కూడా చెప్పవచ్చు.
1: ఈస్ ద ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్.
0: మంచి చెడ్డలు ఎందు విచారిత్య విషయ పరిశీలన చేయక మానవుని ఎందు ప్రేమతత్వము చేత సమన్వయం గావించుకోవాలి.
1: సో రాదర్ దాన్ స్టార్ట్ మేకింగ్ ఇన్క్వైరీస్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్ విత్ రిగార్డ్ టు దీస్ ఫ్లీటింగ్ థింగ్స్,
0: ఈ సమన్వయమునకు త్యాగమే ప్రధాన ప్రాణం.
1: ఫర్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ యూనిటీ, సాక్రిఫైస్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ.
0: త్యాగం అనగా కేవలము ఒక క్రియలు ఎందు మాత్రమే కాకుండా, మన పరుడు ఎందు మాత్రమే కాకుండా, మన ధనమునందు మాత్రమే కాకుండా, మన విద్యందు మాత్రమే కాకుండా, సర్వస్వమునందు కూడా మనం త్యాగమునకు సిద్ధమై ఉండాలి.
1: దిస్ సాక్రిఫైస్ షుడ్ బి కన్ఫైన్డ్ నాట్ మియర్లీ టు అవర్ యాక్షన్స్ డీడ్స్ విత్ రిగార్డ్ టు వెల్త్ అండ్ విద్య, బట్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ వి సే ఆర్ డు.
0: ఈనాడు ఒక విధమైనటువంటి త్యాగమునకు చారిటీ అని చెప్పుకుంటూ వస్తున్నారు.
1: నా టుడే వన్ వర్డ్ ఈజ్ యూజ్ ఫర్ దిస్ సాక్రిఫైస్, చారిటీ.
0: ఈ చారిటీ అనగా కొంత ధనం ఇవ్వటము, లేక కొన్ని వస్త్రములు ఇవ్వటము, కొన్ని భూములు ఇవ్వటము, ఈ విధమైనటువంటివి పరులకు అందించటం చేత ఒక త్యాగమని మనం భావిస్తున్నాము. ఇది త్యాగము కానేరదు.
1: నౌ బై చారిటీ వి అండర్స్టాండ్ పార్టింగ్ విత్ సమ్ మనీ ఆర్ క్లోత్స్ ఆర్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ గ్రౌండ్. దిస్ కెనాట్ బి కాల్డ్ చారిటీ.
0: నీకు ప్రీతికరమైనటువంటి యొక్క పదార్థమును నీవు ఎంత గాఢముగా ప్రేమించవో అట్టి ప్రేమను త్యాగము చేయాలి.
1: What you should really say, this is charity, it can't be sacrificed. That which you love as your very own thing.
0: Premanu prematone penchali.
1: And that love should be parted with. That is sacrifice.
0: Premane manavuniki pranam.
1: Love can foster love. Love is really...
0: Ah, premanu tyagamu cheyatame nijamaina charity.
1: Love is really the essence of life. Sacrificing such a love is...
0: Eenaadu manam andinchetunte vastuva ahanaadulu kaani, danakanaka mooladulu kaani, ఇది కేవలము ఒక విధమైనటువంటి ప్రతిఫలాపేక్షతో మనం చేసేటువంటివి.
1: టుడే ఇఫ్ యూఆర్ పార్టింగ్ విత్ మనీ అండ్ క్లోత్స్, ఇట్స్ విత్ అన్ ఐ అండ్ వాట్స్ గోయింగ్ టు కమ్ యువర్ వే.
0: ప్రతిఫల ఆపేక్ష లేకుండా త్యాగం చేయాలి.
1: యూ షుడ్ ఇన్స్టెడ్ కమ్ ఫార్వర్డ్ విత్ ద థింగ్ యూ వితౌట్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద రిజల్ట్.
0: దీనులను రక్షించడానికి ప్రయత్నించాలి.
1: ట్రై అండ్ ప్రొటెక్ట్ ద డౌన్ట్రోడెన్ వన్.
0: దిక్కులేని వారిని పోషించడానికి పూనుకోవాలి.
1: దోస్ ద హ్యాప్లెస్ వన్స్ try and go to their assistance.
0: Balaheenulainatunte variki chedodu vaadoduga undali.
1: The weaklings, go and give your strength and support.
0: Ee vidhamainatunte oka premanu tyagam chesinappude anaga ee vidhamaina charity manam chesinappude oka vidhamaina unity okarikokaru friendship balichipothundi balapadutundi.
1: If this is the charity that you are going to come forward from your side, certainly you would understand the meaning of the word unity.
0: Ee unity ni anaga cherikunu మనం అభివృద్ధి గావించినప్పుడే మనలో ఒక ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: అండ్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ దిస్ యూనిటీ అమంగ్స్ట్ అస్, వీ కెన్ అండర్స్టాండ్ వీ హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ ప్యూరిటీ విథిన్ అస్.
0: ఈ ప్యూరిటీ మనలో పెంచుకున్నప్పుడే మనకు డివినిటీ ప్రాప్తిస్తుంది.
1: అండ్ వన్స్ వీ హ్యావ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ప్యూరిటీ ఇన్ అస్, దేర్ ఈస్ ఇండీడ్ ద ప్లేస్ ఫర్ డివినిటీ.
0: కనుక ప్యూరిటీకి పునాది చారిటీ.
1: సో ద ఫౌండేషన్ స్టోన్ ఫర్ ప్యూరిటీ ఈజ్ ఫర్ యూనిటీ ఈజ్ చారిటీ.
0: ఈ చారిటీ అనేటువంటి పునాది పైననే మనం యూనిటీ అనేటువంటి గోడను కట్టాలి.
1: ఆన్ దిస్ బేస్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ చారిటీ build a wall of unity.
0: ఈ యూనిటీ అనేటువంటి గోడ పైనే ప్యూరిటీ అనేటువంటి స్లాబ్ వేయాలి.
1: And on the walls of this unity, put the ceiling or the slab of purity.
0: అప్పుడే divinity అనేటువంటి యొక్క ఆనందాన్ని మనం అనుభవిస్తాము.
1: Only then, or at that time, you will experience.
0: అట్టి జీవితాన్ని మనం అనుభవిస్తాము.
1: Experience the bliss of divinity.
0: కనుకనే వేదములయందు నా కర్మణ నా ప్రజయ గరేన త్యాగేనైకే అమృతత్వ మానసు. ఈ త్యాగం అనేటువంటిది మానవులకి ఎన్ని విధములైనటువంటి క్షేమమునో ఎన్ని విధములైనటువంటి యోగమునో చేకూర్చుతున్నది.
1: ఇట్ ఈస్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ దట్ కన్ఫర్స్ ఆన్ మ్యాన్ ఆల్ దట్ హీ కెన్ ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్.
0: అయితే ఈనాడు ఈ త్యాగము అనేటువంటి దానికి కూడాను ఒక విధమైనటువంటి ఆధునిక ఫ్యాషన్ ధరిస్తూ ఉంటుండాలి.
1: But in today's world, an entirely new connotation, a fashionable one, has been given to this word sacrifice.
0: పది మందికి తెలియనట్టుగా పది మంది ముందు నేను ఇది చేస్తాను అది చేస్తానని వాగ్దానం చేయవచ్చును. కానీ ఒంటరిగా పోయి అయ్యో పది మందిలో చెప్పి తిని దీనికి ఎక్కడ చేసేది అని తాను ఒక విధమైన విచారణకు గురి అవుతున్నాడు.
1: Now when you are in the midst of 10 people or more, you start saying, I'll do this, I shall do that. Once you go back and you're all by yourself, you'll start wondering, how could I possibly do it?
0: ఈ విధమైనటువంటి ఆలోచనలు కలిగినప్పుడు ఇది సంకుచితమైనటువంటి ఒక విధమైనటువంటి త్యాగంగా ఉంటాయి.
1: So obviously it's not a case of wholehearted coming out from your side. When you have this narrow feelings in you,
0: ఇది బలవత్తరమైన త్యాగంగా ఉంటాయి.
1: This is not a spontaneous sacrifice, something which is being forced out of you.
0: భావం తద్భవతి. మీ యొక్క భావం ఎట్టిదో భగవంతుని యొక్క అనుగ్రహం కూడా అట్టిదిగానే ఉంటాయి.
1: As you think and as you feel, God also would respond in the same way.
0: ఏది చేయ తలచినప్పటికీ నీవు హృదయపూర్వకంగా స్వార్థములకు ఏమాత్రం కూడా అవకాశం ఒక పరాత్మైన భావంతో ఒక పది నయా పైసలైన త్యాగం చేస్తే అదే కొండంతగా రూపొందుతుంది.
1: వాట్ ఎవర్ యూ విష్ టు డూ, లెట్ ఇట్ బి స్పాంటేనియస్ అండ్ హోల్ హార్టెడ్ ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ trying to give a gift of 10 naya paise, let it be wholehearted and spontaneous from your side.
0: Kanuka manam ippudu cheyavalasina tyagi emitunte dana kanaka vastu vahanadulu kaadu.
1: So what is the type of sacrifice we should indulge in?
0: Not in cheyatalinatunte varu kudanu adi cheyavachchu.
1: Now it's not that it should be money, clothes and the like, but those who wish to do it can certainly do that.
0: Kaani mukhyamuga cheyavalasinatundi prema.
1: But overriding all these is this quality of love that has to be.
0: ఇది నిజమైన వైరాగ్యముతో రూపొందుతుంది.
1: Now this love in turn will lead you on to detachment.
0: ఈ వైరాగ్యం అనగా ఏమిటి?
1: What is this vairagya?
0: వైరాగ్యం అనగా ఇల్లు వాకిలి భార్య బిడ్డలను త్యజించి అరణ్యమునకు పోయి తపస్సును ఆచరించడం వైరాగ్యం కాదు.
1: Vairagya or detachment does not consist in leaving behind your family, your house, your possessions and making it to the forest.
0: ఇల్లు వదిలిపెట్టవాలన్నా సులభంగా వదిలిపెట్టవచ్చు.
1: ఇఫ్ యూ విష్ టు లీవ్ యువర్ హౌస్ మేబీ ఇట్స్ క్వైట్ ఈజీ ఫర్ యూ టు డూ దాట్.
0: బంధువులను విసర్జించవాలన్నా సులభంగా విసర్జించవచ్చు. ఇది పెద్ద ఘనకార్యం కాదు.
1: ఇఫ్ యూ విష్ టు కట్ ఆఫ్ యువర్ లింక్ విత్ యువర్ రిలేటివ్స్ దట్ ఆల్సో ఈజ్ అన్ ఈజీ థింగ్ ఫర్ యూ టు డూ.
0: మనలో ఉండినటువంటి యొక్క కామక్రోధ లోపమోహ మనమాత్సర్యం అనేటువంటి ఈ దుర్గుణాలను త్యాగం చేయాలి.
1: వాట్ ఇన్స్టెడ్ యు మస్ట్ సాక్రిఫైస్ ఆర్ దీస్ సిక్స్ ఈవిల్ క్వాలిటీస్ ఆఫ్ కామక్రోధ మోహ లోభ అండ్ ద లైక్.
0: ఈ యొక్క దుర్బుద్ధులను దురాలోచనలను దుశ్చింతలను మనము దుర్గుణములను త్యాగం చేయటమే నిజమైనటువంటి వైరాగ్యం.
1: True detachment consists in sacrificing and discarding these evil tendencies and traits and bad thoughts.
0: కానీ ఈనాడు ఇట్టి వైరాగ్యమునందు కాని ఇట్టి ఆధ్యాత్మిక మార్గమునందు కాని ఒక విధమైనటువంటి నూతన మార్గమును అవలంబిస్తూ వస్తుండాలి.
1: But in today's world we find that this word detachment is given an entirely different meaning and orientation.
0: పూర్తి నూటికి నూరు వాళ్ళు కూడాను స్వార్థమును లక్ష్యంలో పెట్టుకుని సాధనలు కలుపుతున్నారు.
1: Whatever sadhanas that we do, all is motivated from a point of view of your own selfish interest somewhere deep within.
0: భగవంతుని దగ్గర కూడాను ఇచ్చి పుచ్చుకునేటువంటి వ్యాపారాల కింద ప్రారంభిస్తున్నారు.
1: ఇఫ్ యూ ఆర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ యూ ఆల్వేస్ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ షుడ్ ఐ గివ్, వాట్ షుడ్ ఐ గెట్ బ్యాక్ ఇన్ టర్మ్స్.
0: నేను ఎంత భజన చేస్తే ఎంత సాధన చేస్తే నాకు ఎంత ఫలం లభిస్తుంది అని ముందుగానే కొంచెం ఒడ్డు వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు.
1: యూ స్టార్ట్ ఎంగేజింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ బాత్రింగ్. ఇఫ్ ఐ డూ సో మచ్ ఆఫ్ భజన్, ఇఫ్ ఐ డూ సో మచ్ ఆఫ్ వన్ ఆఫ్ దీస్ జపా ధ్యాన, వాట్ ఈస్ ద రిజల్ట్ that I'm going to get back in return.
0: ఆధ్యాత్మిక మార్గంలో ఇట్టి వ్యాపారం పనికిరాదు.
1: ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ సచ్ ఎ బార్టరింగ్.
0: నీ బలమును, నీ ధనమును, నీ విద్యను, నీ పదవిని, నీ ఐశ్వర్యాన్ని చూచి భగవంతుడు అనుగ్రహించడు.
1: గాడ్ ఇస్ నాట్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ యువర్ పొజిషన్ ఆఫ్ అథారిటీ, యువర్ ప్లేస్ అండ్ వాట్ యూ హ్యావ్ పొసెస్.
0: నీ హృదయ పవిత్రతను చూచి అనుగ్రహిస్తుంది.
1: హీ ఈస్ గోయింగ్ టు గ్రేస్ యూ బై లుకింగ్ ఎట్ ద ప్యూరిటీ ఆఫ్ యువర్ హార్ట్.
0: కనుకనే ఇట్టి అనుగ్రహములకు పాత్రుడు కావాలన్నా సర్వమునకు నువ్వు త్యాగం చేయడానికి సంసిద్ధుడై ఉండాలి.
1: సో ఇఫ్ యూ హ్యావ్ టు బి డిజర్వింగ్ ఆఫ్ దిస్ గ్రేస్ ఫ్రమ్ గాడ్, బీ ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్ ఎవ్రీథింగ్.
0: దీనిలో రక్షించే కోసమని దిక్కులేని వారిని ప్రేమించి ఆదరించే నిమిత్తమై జీసస్ తన దేహమును కూడా త్యాగం చేశాడు.
1: జీసస్ వాస్ వన్ సచ్ ఇండివిజువల్ హూ ఈవెన్ సాక్రిఫైస్ హిస్ ఓన్ బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ కమింగ్ టు ద ఎయిడ్ అండ్ అసిస్టెన్స్ ఆఫ్ ద పువర్, ద డౌన్ ట్రోడన్ అండ్ ద హోప్లెస్ పీపుల్.
0: అయితే ఆకారము నుండి కూడాను ఈ సాధకులైనటువంటి వారి ఎందు ఈ వ్యాపారం యొక్క భావంలో లేకపోలేదు.
1: బట్ దెన్ ఈవెన్ ఇన్ దోస్ టైమ్స్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఆల్సో వర్ ప్లేగ్డ్ బై ద టెండెన్సీస్ దట్ యు సీ టుడే.
0: జీసస్కు ప్రధానుడైనటువంటి 12-13 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
1: నౌ జీసస్ హ్యాడ్ దీస్ 13 ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ హిస్ డిసైపుల్స్ విత్ హిమ్.
0: వీరు కూడాను ఈ గురువు అయినటువంటి జీసస్ ద్వారా అనేక విధములైనటువంటి ఉన్నత మార్గములను, ఉత్తమమైనటువంటి విషయములను తాము గుర్తించుతూ వచ్చారు.
1: నౌ దీస్ డిసైపుల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ జీసస్ కుడ్ రియల్లీ ఎవాల్వ్ దెమ్సెల్వ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ గెటింగ్ టు నో సో మెనీ థింగ్స్ ఫ్రమ్ హిమ్.
0: ఆ శిష్యులు కూడాను జీసస్యే మాకు ప్రభువు, జీసస్యే మాకు తండ్రి, జీసస్యే మాకు తల్లి, జీసస్యే మాకు దైవము అని కూడా విశ్వసిస్తూ వచ్చారు.
1: దే ఆల్సో వుడ్ సే జీసస్ ఇస్ అవర్ లార్డ్, హి ఇస్ అవర్ ఫాదర్, హి ఇస్ అవర్ మదర్, హి ఇస్ అవర్ గాడ్.
0: జీసస్ వారిని ప్రేమించి చెంతగేర్చుకుని లాలించి పాలించి అన్ని విధాలా ఉద్ధరించినప్పటికీ వారి యొక్క కంటించిత్ బుద్ధులు వారిలో ఏమాత్రం కూడా మార్పు రాలేదు.
1: దో జీసస్ టుక్ దెమ్ క్లోజర్, పాండర్డ్ దెమ్, క్యారెడ్ దెమ్ అండ్ షవర్డ్ హిస్ బౌన్ఫుల్ లవ్ ఆన్ దెమ్, స్టిల్ దే కుడ్ నాట్ డిస్కార్డ్ దే పెటి నారో మైండ్.
0: కానీ వీటిని జీసస్ ఏమాత్రం కూడా లెక్క చేయక కన్న బిడ్డల వలె, కంటి రెప్పల వలె వారిని చూసుకుంటూ వచ్చారు.
1: బట్ దెన్ జీసస్ వుడ్ నాట్ గివ్ రూమ్ for such feelings which were coming in the disciples' hearts.
0: Pramada vasattu Jesusku aneka mandi konta asuya parulainatunte varu atani himsinchadaniki poonukunnappudu ee shishyulu kulanu aa himsala maaku ikkada praaputundo ani okariki okaru tappinchukuntu vellaru.
1: In spite of this attitude from his disciples, Jesus would guard them as his own, as the eyelids would the eye. So it so happened that there were those others who would attack Jesus and who would start assaulting him. Then these disciples would feel, if we are around Jesus, we'll come to harm. So they started slipping away one by one.
0: లౌకిక సదుపాయములు చేకూరినంత కాలము ఈ శిష్యులు ప్రభువును కన్న తండ్రి వలె, దైవం వలె భావిస్తూ వస్తారు.
1: Now, would say to look upon the master as their very own.
0: అందువల్లనే జీసస్ కూడా చెప్పాడు, నాయనలారా, మిమ్మల్ని రక్షించేటువంటిది బ్రెడ్ కాదు, రొట్టె కాదు, దైవమే మిమ్మల్ని రక్షించేటువంటిది అన్నాడు.
1: సో ఇట్ వాస్ దట్ జీసస్ ఆల్సో వుడ్ సే, సన్, ఇట్ ఇస్ నాట్ బ్రెడ్ దట్ ఇస్ గోయింగ్ టు ప్రొటెక్ట్ యూ ఆర్ సేఫ్ గార్డ్ యూ, ఇట్ ఇస్ గాడ్ అలోన్ హూ ఇస్ గోయింగ్ టు డూ దట్.
0: నీ బ్లడ్ ని బ్రెడ్ గా మార్చమన్నాడు.
1: సో లెట్ యువర్ బ్లడ్ బికమ్ బ్రెడ్
0: అప్పుడే నీకు నిజమైనటువంటి యొక్క త్యాగం చేకూరుతుంది అన్నాడు.
1: ఓన్లీ దెన్ విల్ యూ గెట్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్, హీ సెడ్.
0: కానీ విన్నంత వరకు అతి మధురంగా ఉంటున్నాయి.
1: Now when they heard me, of course they were close to him to a point.
0: ఆచరణలోకి వచ్చేటప్పటికి అందరూ కూడాను దిగజారిపోయారు.
1: But when it came to putting these ideas into practice, they started getting disheartened and slipping away.
0: కట్ట కడపటికి తాను ఆ యొక్క శిలువను మోసుకుని పోతుండే సమయంలో పీటర్ కూడాను ఎదురొచ్చాడు.
1: And at the far end of it all, when Jesus was carrying the burden of the cross with him, Peter happened to go come that way.
0: పీటర్, నీకు చేపలు పట్టేటువంటి విధానం నేర్చుకున్నావు, చేపలు పట్టేటువంటి విధానంలో గొప్పతనము లేదు, మనసును పట్టాలి, హృదయాన్ని పట్టేటువంటి విధానం నీకు నేర్పిస్తారని అతన్ని అనేక విధములుగా దగ్గర చేర్చుకుని అతనికి సాధనలు చేయించి ఆ యొక్క హృదయాన్ని ఆకర్షించుకునేటువంటి యొక్క విద్యను కూడా బోధించాడు.
1: జీసస్ వుడ్ అడ్రెస్ పీటర్ దాడ్, పీటర్, యు నో దిస్, యు ఆర్ ఎ స్కిల్ ఫిషర్మన్, యు నో ద ఆర్ట్ అండ్ ట్రిక్ ఆఫ్ క్యాచింగ్ ఫిష్. But it's no use getting this knowledge. Instead, try and control and curse and get your mind in your possession. So he started teaching him on these lines and and gave him this knowledge of pertaining to the heart and the mind.
0: Anta prana samanamuga preminchinatvanti Peteru tana pranamunaku emaina pramadam sambhavinchunemo ani kattamulu vachunemo ani taamu kudanu ee yokka గవర్నమెంట్ ప్రభుత్వం వారి శిక్షకు గురి కావలసి వచ్చినవేమో అని తాను కూడాను గురువును తప్పించుకుని పోవటకై ప్రయత్నించాడు.
1: హియర్ వాస్ పీటర్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ హూమ్ జీసస్ టుక్ టు హార్ట్ అండ్ రైజ్డ్ హిమ్ యాజ్ హిస్ వెరీ ఓన్. బట్ సచ్ ఎ పీటర్ వెన్ హీ సా దట్ జీసస్ వాస్ ఇన్ ట్రబుల్ అండ్ డిఫికల్టీస్ స్టార్టెడ్ ఫీలింగ్ దట్ ఇఫ్ హీ వర్ టు బి క్లోజ్ టు జీసస్ దెన్ హీ ఇన్ టర్న్ వుడ్ బి ట్రబుల్డ్ అండ్ పుట్ ఎ లాట్ ఆఫ్ డిఫికల్టీస్ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్ అండ్ దోస్ అరౌండ్. సో హీ టూ వుడ్
0: కడపటి సమయంలో తాను ఆ సిలువను మూసుకుని పోయే సమయంలో పీటర్ ఎదురొచ్చినప్పుడు ఒక కఠినమైనటువంటి మాట చెప్తాడు జీసస్.
1: నౌ వెన్ దిస్ వాజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీసస్ అండ్ పీటర్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్ వెన్ జీసస్ వాజ్ క్యారింగ్ ద బర్డన్ ఆఫ్ ది క్రాస్ వెన్ పీటర్ కేమ్ అక్రాస్ జీసస్ అటర్డ్ ఎ రాదర్ హార్ష్ వర్డ్.
0: పీటర్ నా జీవితమే త్యాగ జీవితం.
1: పీటర్ My life is a saga of sacrifice.
0: దేహము ఒక నీటి బుడగ వంటిది.
1: My body is like a bubble of water.
0: ఏ నాటికైనా కూడా ఇది ఊడిపోక కాలిపోక కూలిపోక తప్పదు.
1: Now, any day, any moment, this might disintegrate and decay.
0: అయితే ఈనాడు నేనే నేను నా ప్రాణమును కోల్పోవటకై సిద్ధంగా ఉన్నానన్నాడు.
1: But today, I, from my own side, am prepared to give up my life.
0: ఆ మాట విన్న తక్షణమే పీటరు గట్టిగా ఆర్చి బాధపడ్డాడు.
1: When he heard these words from Jesus, Peter was given to a state of anguish, deep agony, and he exclaimed,
0: ఈ నటనంతా కూడా నువ్వు గుర్తించుకున్నటువంటి జీసస్ కఠినమైన మాట ఒకటి చెప్తాడు. పీటర్ నీపోటి గురుద్రోహులకు నేను గురువుగా ఉండుట కంటే నా చేతులారా నా ప్రాణం తీసుకోవటం మంచిది అన్నాడు.
1: And Peter started lamenting. But Jesus could see through this act, this drama of Peter, and he uttered this harsh word. Peter, rather than raise and fondle, you deceitful disciple, I would rather give up my own life.
0: Daiva drohulu, guru drohulu, chanta cheritam kematramu avakasam undadu.
1: There is no place for those cheats to come in the vicinity, in the proximity of God.
0: కనుక ఇలాంటి ద్రోహులకు నేను మాత్రంగా ఉండుట కంటే నా దేహమును విసర్జించడం నాకు సంతోషమన్నాడు.
1: ఐ వుడ్ బి హ్యాపీ లివింగ్ మై లైఫ్ డిస్కార్డింగ్ మై లైఫ్ రాదర్ దీన్ బి ద మాస్టర్ ఆఫ్ సచ్ ఏ సెట్ ఆఫ్ డిసైపుల్స్.
0: కనుక గురువు చేత అభివృద్ధి గావింపబడి గురువు చేత పోషింపబడి గురువు చేత సంరక్షింపబడినటువంటి యొక్క శిష్యులు గురువునకు ఏమాత్రం కూడాను దోహమునకు పాల్పడరాదు.
1: So it transpires, therefore, that those disciples who are fondled, nourished, protected, fostered and brought up by the Guru should never so much as think of bringing harm to the Guru.
0: ఈ కృతజ్ఞతనే మానవునికి లేకపోయినా వాడు క్రూర మృగము కంటే హీనుడని చెప్పవచ్చు.
1: They should be grateful to the Guru. Devoid of this trace of gratitude, they are worse than a cruel beast.
0: ముఖ్యముగా జీసస్కు అతి చిన్న వయసునందనే తన యొక్క జీవితమును సాధించాలనేటువంటి సంకల్పం పుట్టడానికి ఇదే మూల కారణం.
1: దిస్ ఇన్ ఫ్యాక్ట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ వై జీసస్ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్ టు హిస్ లైఫ్ ఎట్ ఎ యంగ్ ఏజ్.
0: ఎవరిని తనవారు అని విశ్వసించెనో, ఎవరు తన బిడ్డలుగా భావించెనో, ఎవరిని అన్ని విధములుగా కూడా పోషించి తనకు అండదండలుగా ఉండగలరనేటువంటిది విశ్వసించెనో అట్టివారే గురువునకు ద్రోహానికి పూనుకున్నారు.
1: He trusted and had implicit faith in those whom he looked upon his own children, his very own kith and kin, his very own people who would save God and protect him. Such people attempted an act of treachery on him.
0: ఎన్ని విధములైనటువంటి ఉపకారం చేసినప్పటికీ ఈ ఉపకారం ఏమాత్రం కూడా గుర్తించడానికి ప్రయత్నించరు అల్ప బుద్ధుల వారు.
1: Now the petty-minded and the narrow-minded ones would never so much as understand or try to understand the great good and benefit that has come to them.
0: అపరపక్వ స్థితిలో ఉండినటువంటి ఫలములు ఏ విధముగా రుచించవో అదే విధముగానే పూర్ణ విశ్వాసము లేనిటువంటి యొక్క భక్తుల యొక్క హృదయాలు కూడాను అరుచిగా ఉంటాయి.
1: Now a fruit which has not developed to the full can never become tasty. So also these devotees wherein the fruit of devotion has not yet fructified, they never can be called true devotees.
0: అసంపూర్ణమైనటువంటి యొక్క బుద్ధులు కేవలము గని నుంచి తీసినటువంటి ముతక లోహము వంటిది.
1: Now this impure devotion, this devotion which is not full, is like the ore which is drawn from a deep mine.
0: ఈ మృతక లోహమును బాగా కాంచి దానిని సంస్కరింప చేసినప్పుడే ఒక పరిశుద్ధమైనటువంటి లోహంగా రూపొందుతుంది.
1: Now this metal which is still in its nascent form, in the form of ore, with so many impurities, has to be taken through a series of processes so that it becomes shining and its original form.
0: మంచి జాతి ఫలమైనప్పటికీ కాయక స్థితి యందు అది ఒగరుగాను పుల్లగానే ఉంటుంటాది.
1: Now a particular tree may be good by its very nature and the way it has come up, but the fruit you can't be too sure that whether it will be going to be bitter.
0: అది ఫలమైన తరువాతనే ఆ జాతి యొక్క మాధుర్యము అందులో మనకు తెలుస్తుంది.
1: Only when you can taste the sweetness in the fruit can you determine that the tree is indeed a good one.
0: జంతువులం నరజన్మ దుర్లభం, మానవ జన్మము మహా పవిత్రమైనటువంటిది, దుర్లభమైనటువంటిది, ఉత్తమమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది.
1: Amongst all forms of life, man is indeed the most difficult one to get, the highest form of life that you can possibly think of, a very unique one.
0: ఈ జాతి ఫలము కాయగా ఉండినప్పుడు ఇది మాధుర్యం మనకు ఏమాత్రము తెలియదు.
1: Now you really cannot know the nature of this by looking at the unripe fruit.
0: కనుకనే ఈ అపరిపక్వ స్థితి ఉన్నటువంటి వారు కసిగందలంటువంటి వారి
1: So these people, these fruits which are still unripe, are very much like the fruit in a bud state, still to grow.
0: కనుక ఈ కసిగందలైనటువంటి మన హృదయాలను పరిపక్వ స్థితికి రావాలంటే మనం ప్రేమను పెంచుకోవాలి.
1: So our hearts are in this nascent stage. If they have to reach the fullness of their growth, love is the medium.
0: లౌకికమైనటువంటి యొక్క సంబంధ బాంధవ్యములతో మనం ఉండినంత కాలం కూడాను ఈ పరిపక్వ స్థితి అయినటువంటి యొక్క పరతత్వ చైతన్యం మనకు అర్థం కాదు.
1: Now so long as we entangle ourselves in these worldly actions and deeds of ours, we really cannot break through and understand that which lies beyond.
0: కనుక ఆనాటి నుండి కూడాను ఈనాటి వరకు ఈ దైవత్వములకు మానవత్వములకు ఉన్న సంబంధ బాంధవ్యముల యందు ఈ విధమైనటువంటి భేదభావములు ఏర్పడుతూ వస్తున్నాయి.
1: సో ఐదర్ దెన్ ఆర్ నౌ దిస్ డిఫరెన్షియేషన్ బిట్వీన్ మ్యాన్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ గాడ్ ఆన్ ద అదర్ హ్యావ్ బీన్ కమింగ్ డౌన్ టు అస్.
0: ఏనాడు మనము భగవంతుని కేవలము ప్రేమకు ప్రేమగా హృదయానికి హృదయంగా మనం విశ్వసించి ఆరాధించమో అదే నిజమైనటువంటి పద్ధతి.
1: When you start worshipping God through the medium of love for love's sake, your heart for the sake of securing God's grace, that is the way, in fact, you must start progressing.
0: కానీ ఈనాడు సాధకులైనటువంటి వారు భక్తులైనటువంటి వారు వారి అధిష్టములను మాత్రమే లక్ష్యం అందించుకుని దైవ సంకల్పం ఎట్టిదో అనేటువంటిది అర్థము చేసుకొనక తన లక్ష్యాన్ని మాత్రమే తాము సాధించడానికి ప్రయత్నిస్తుంటారు.
1: But today's sadhaka, they are devoid of this understanding with regard to the nature of God and His love. They are all the while tuned in to securing their own selfish narrow end.
0: దైవం యొక్క ప్రేమ యొక్క విశిష్టతను తాము గుర్తించరు.
1: They also do not understand the uniqueness or the distinctive feature.
0: అల్ప వాంఛలు తమకేమైనా చేకూరకుండినా దివ్యమైనటువంటి ప్రేమ తత్వం పైన కూడాను ఒక ద్వేషమును కూనుతారు.
1: Distinctive nature of the love of God. If their own petty desires are not fulfilled, their own love, their own attachment to God turns to one of soreness and bitterness.
0: దైవమునైనా వీటికి ప్రయత్నించరు కానీ తమ వాంఛలను అరికట్టుకోవడానికి ఏమాత్రమూ ప్రయత్నించరు.
1: They would be prepared even to part company with God, but they would never so much as make an attempt to part with their desires or wishes.
0: దైవమే తమ కోరికలు ఏమైనా కూడా తీర్చకుండా దైవం పైన కూడా విశ్వాసరాహిత్య తీర్మానం ప్రారంభిస్తారు.
1: If God does not fulfill their wishes or desires, they would pass a no confidence motion against God.
0: ఈ కోరికకు నేను అర్హుడనా, దీనిని నేను సాధించేటువంటి యోగ్యత నాకున్నదా, అంటే శక్తి సామర్థ్యం నాలో ఉన్నవా అనేటువంటి విచారణ ఏమాత్రం కూడా చేయరు.
1: దే డు నాట్ ఎన్క్వైర్ ఇన్ టు దిస్ వైటల్ ఆస్పెక్ట్, ఆమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ మేకింగ్ సచ్ ఎ విష్ టు గాడ్, ఆమ్ ఐ డిజర్వింగ్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ఇట్ ఇఫ్ ఇన్ టర్న్ గాడ్ వాట్ టు గివ్ మీ సంథింగ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్,
0: దైవము ముందు భక్తుని వలె సాధకుని వలె తమ బిడ్డ వలె అన్ని విధాలు కూడా ప్రవర్తిస్తారు.
1: In the presence of God, they behave like a true sadhaka, like God's own child, and as one very much attached to God.
0: Sarvasanga parityaga vale taamu pravartistaru.
1: He would also behave as if he has discarded and renounced everything.
0: ఇంకా మరుగున వెళ్లి దీనికి విరుద్ధమైనటువంటి యొక్క ప్రవర్తనలు ప్రారంభిస్తారు.
1: బట్ వన్స్ దే గో అవే ఫ్రమ్ గాడ్స్ ప్రెసెన్స్ దే స్టార్ట్ డూయింగ్ థింగ్స్ అగైన్స్ట్ దిస్.
0: చెప్పుట ఒకటి, చేయుట మరొకటి.
1: వాట్ దే సే ఇస్ వన్ థింగ్, వాట్ దే డూ ఇస్ క్వైట్ అనదర్.
0: ఇంతటితో తీరిపోవటం లేదు.
1: అండ్ ద హోల్ థింగ్ డజంట్ ఎండ్ హియర్.
0: దైవత్వానికి విరుద్ధంగా కూడా ప్రవర్తించటకు తాము కోరుకుంటారు.
1: దే వుడ్ ఆల్సో ఎండెవర్ టు బిహేవ్ అగెయిన్స్ట్ ద ఇంజంక్షన్స్ ఆఫ్ గాడ్.
0: ఈ విధమైన యొక్క ద్విపాత్ర అభినయనములు కావిస్తారు.
1: సో ఇన్ దిస్ వే దే స్టార్ట్ ఎనాక్టింగ్ ఎ డ్యూయల్ రోల్. ఇన్ దిస్ వే దే స్టార్ట్ డూయింగ్ మోనో యాక్టింగ్.
0: ఈ మోనో యాక్టింగ్ లోపల దైవత్వము గుర్తించుకోలేక కేవలము తమ యొక్క జీవితం లక్ష్యమును మాత్రమే ప్రత్యేకమైన మార్గంలో ప్రవేశింపజేస్తారు.
1: వైల్ దే ఆర్ థస్ డూయింగ్ ఎ మోనో యాక్టింగ్ బిట్, దే లూజ్ ట్రాక్ ఆఫ్ వాట్ గాడ్ హెస్ గివెన్ దెమ్ అండ్ దే స్టార్ట్ పర్సూయింగ్ దే ఓన్ ఎండ్.
0: ఈ ద్విపాత్ర అభినయనం మంచిది కాదని బోధించినప్పుడు కేవలము ఒక విధమైన విరుద్ధమైన మార్గంలో మరొక మార్గమును అవలంబిస్తారు.
1: నౌ వెన్ దే ఎగ్జార్టెడ్ అండ్ కాషన్ దట్ దిస్ ఇస్ నాట్ ద వే ఇట్ షుడ్ బి, దే గో ఇన్ క్వైట్ యెట్ అనదర్ డైరెక్షన్.
0: కానీ లోపులు బయట ప్రదర్శనలనే ప్రత్యేక లక్ష్యంలో చూస్తున్నారు. కానీ మనోభావం ఏమాత్రం కూడా వారు చూడలేరు.
1: బట్ డోస్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యు ఫైండ్ దే రియలీ కెనాట్ నో వాట్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ఎ సర్టన్ పర్సన్. దే కెన్ ఓన్లీ సీ ద ఎక్స్టర్నల్ ఆస్పెక్ట్ ఆఫ్.
0: కనుకొని ఇప్పుడు కలి ప్రభావంలో ఏమి చేయవలసి వస్తుంది?
1: సో ఇన్ దిస్ కలి ఈరా, కలి ఏజ్,
0: ఈ కలి ప్రభావమును పురస్కరించుకుని భక్తుని యొక్క ప్రవర్తనను ఆశ్రయంగా తీసుకుని భగవంతుడు కూడా ఒక నూతనమైన మార్గాన్ని అవలంబించడానికి పూనుకుంటాడు.
1: సో అండ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి, వాట్ ఇస్ ఇట్ దట్ షుడ్ బి డన్? గాడ్ ఈజ్ ఈక్వలీ అవేర్ దట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలి ఈజ్ క్వైట్ ర్యాంపెంట్. సో గాడ్ ఆల్సో స్టార్ట్ టేకింగ్ డిఫరెంట్ మెథడ్స్ టు టాకిల్ సచ్ సిచ్యువేషన్.
0: అది ఏ విధమైనదనగా, భక్తుడు మోనో యాక్ట్ ప్రదర్శించినప్పుడు మౌనము భగవంతుడు మౌనం యాక్ట్ చేస్తాడు.
1: Now the method adopted by God is, if the devotee is taking the idea of mono acting, God assumes mauna acting, meaning he maintains silence.
0: Ee maatadu,
1: he would not say anything.
0: Swami natho maatladatam ledhi, swami nannu palakarinchatam ledhi antaru. Kaani aa roganiki ide sariyaina aushadham.
1: Swami is not talking to him, talking to me. Swami is not saying a word to me.
0: నేనేమైనా వారి తప్పులనేమైనా కూడా సర్దిద్దుటకై తిరిగి దాన్ని సవరించుటకై చెప్పినప్పుడు దీనికి విరుద్ధమైన మార్గాన్ని అవలంబిస్తారు. కనుక ఆ విరుద్ధమైన మార్గమును అవలంబించకుండా ఉన్న స్థాయి నుండి అయినా ఉన్నత స్థాయికి పోయే నిమిత్తమే నేను మౌన యాక్ట్ పొందుతాను.
1: Then you start languishing, but then for that disease, this is the remedy. Now, if Swami were to venture out to show up to you your own shortcomings and defects and your own faults, you still would not try to relent and you would not understand the spirit in which it has been given. So, by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
0: ఏది చెప్పినా ఏది చూసినా వారి మంచి కోసమే కానీ నా కోసం కాదు.
1: నౌ వాట్ ఎవర్ ఐ సే ఆర్ డూ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ అండ్ గుడ్ ఆఫ్ యూ, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్.
0: ఒక్కొక్క తూరి కొంత కఠినమైన పదములు కూడా నువ్వు ఉపయోగపెట్టవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్ ఇట్ మైట్ బి నెసెసరీ టు యూజ్ హార్ష్ వర్డ్స్.
0: కానీ ఆ కఠినమైన కూడాను బాధించేటువంటివి కాదు. బట్ వారి క్షేమాన్ని కోరి, వారి ఉన్నత స్థితిని ఆశించి, వారి భవిష్యత్తును కోరేటువంటివి.
1: But then these harsh words are also spirit in which it has been given. So by way of pulling you up from the morass in which you find, God assumes silence, total silence.
0: Yedi chesina, yedi cheppina, yedi

0: వారి భవిష్యత్తును కోరేటువంటివి.
1: బట్ దెన్ దీస్ హార్ష్ వర్డ్స్ ఆర్ ఆల్సో కీపింగ్ ఇన్ వ్యూ విత్ ఎ వ్యూ ఆఫ్ దేర్ ఓన్ సేఫ్టీ, దేర్ ఓన్ వెల్ఫేర్. ఇట్స్ నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ హర్టింగ్ దెమ్.
0: చల్లని వర్ష బిందువులతో పాటు చల్లని మంచుగడ్డలు కూడా పడుతుంటాయి అప్పుడప్పుడు.
1: నౌ అలాంగ్ విత్ దీస్ కూల్ రెయిన్ డ్రాప్ యూ ఆల్సో హ్యావ్ ఎ హెయిల్ స్టార్మ్ ఎట్ టైమ్.
0: అయితే ఈ మంచుగడ్డలు రాళ్ల వలె కనిపిస్తాయి, రాళ్ల వలె మనకు బాధను చేస్తాయి.
1: ఓ నో సారీ, ది ఐస్ స్పెక్స్ ఆల్సో కీప్ డ్రాపింగ్ డౌన్ స్నో. నౌ దే లుక్ లైక్ స్టోన్స్ బట్ దే ఆర్ నాట్, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సాఫ్ట్.
0: కానీ కొన్ని క్షణముల లోపలే అది తిరిగి నీరుగా మారిపోతుంది.
1: బికాస్ ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్ దీస్ స్మాల్ బ్లాక్స్ ఆఫ్ స్నో విల్ బికమ్ లిక్విడ్.
0: స్వామి యొక్క కఠిన మాటలు కూడాను ఒక మంచుగడ్డ వంటివి.
1: సో ద హార్ష్ వర్డ్స్ ఆఫ్ స్వామి ఆర్ లైక్ దీస్ బ్లాక్స్ ఆఫ్ స్నో.
0: కానీ దురదృష్టవశాత్తు భక్తులు ఇవి మంచుగడ్డగా భావించుకోవటం లేదు.
1: బట్ అన్ఫార్చునేట్లీ డివోటీస్ do not look upon these
0: kathinamaina silalaga bhavistunnaru
1: as snow blobs. Instead they look upon them
0: ee silalaga bhavinchunanta kalam kudanu bhagavantudu vaalaku silagane untadu.
1: They look upon these words of God as harsh hard stones. So long as they look upon these words of God as hard stones, God would also be like a stone of silence.
0: Idi challanaina manchugaddalu పవిత్రమైన పలుకులు అని భావించినప్పుడే వాడు పవిత్రుడు కాగలడు.
1: వన్స్ యు స్టార్ట్ బిలీవింగ్ దట్ దీస్ ఆర్ దీస్ ప్యూర్ స్నో బాల్స్ దెన్ యూ రిసీవ్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ కంఫర్ట్ అండ్ బికమ్ ప్యూర్.
0: అయితే ఒక్కటి మాత్రం మనం గుర్తులో ఉంచుకోవాలి,
1: బట్ దర్ ఇస్
0: దైవము స్వార్థరహితుడు.
1: బట్ దర్ ఇస్ వన్ థింగ్ విచ్ వీ షుడ్ కీప్ ఇన్ మైండ్, గాడ్ ఈజ్ సెల్ఫ్లెస్ టు ద కోర్.
0: తనకు ఏ ఆశలు లేవు.
1: హీ హాజ్ నో డిజైర్ ఫర్ హిస్.
0: తనకు కావలసిన వేదీయు లేదు.
1: There is nothing that he asks for himself.
0: Anni nee kosamani.
1: Everything is for your sake.
0: Anni jagat kosamani.
1: And everything is for the sake of the world.
0: Loka samasta sukhino bhavantu aneetvanti yokka margamunu avalambinchi aithe vaari vaari pravartanalu puraskarinchukoni daniki phalitamunu andistu vastuntaru.
1: May everyone everywhere enjoy peace, prosperity and health. With this end in view, God does so many things. But then in tune with one's own situation and circumstance, God adopts different ways and means.
0: దైవం ప్రత్యేకించినటువంటి ఒకరి ఎందు ఉండాలని భావించరాదు, అందరి ఎందు ఉంటున్నారు.
1: యూ షుడ్ నాట్ గివ్ ఎ ఫీలింగ్ విత్ఇన్ యువర్ సెల్ఫ్ దట్ గాడ్ షుడ్ నాట్ రిసైడ్ ఇన్ సమ్ అదర్ బీయింగ్. గాడ్ రిసైడ్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
0: భగవంతుడు ప్రత్యేకంగా ఉండినాడు అని ఉండినంత వరకు కూడాను ఐ ఆమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు జీసస్.
1: నౌ సో లాంగ్ యాజ్ హి ఫెల్ట్ దట్ గాడ్ ఈజ్ వన్ అండ్ ఐ ఆమ్ అనదర్, జీసస్ వుడ్ సే ఐ ఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్.
0: నేను ఒక దూతను అన్నాడు.
1: ఐ ఆమ్ ద మెసెంజర్ ఆఫ్ గాడ్ జీసస్.
0: భగవంతుని విషయాన్ని ప్రచారం చేసేటువంటి ఒక దూతను అన్నాడు.
1: ఐ ఆమ్ మెర్లీ ఏ మెసెంజర్ టు క్యారీ ద మెసేజ్ ఆఫ్ గాడ్.
0: కొంతకాలం విచారణ చేసి 12వ సంవత్సరం లోపల ఒక ఎడారి ప్రదేశంలోకి వెళ్లి తాను కొన్ని సాధనలు కలిపిన తర్వాత ఐ ఆమ్ ది సన్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: దెన్ ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ ఎంక్వైరీ డ్యూరింగ్ హిస్ 12th ఇయర్ he retired to the desert and then he started inquiring deeper and came up with this profound statement, I am the son of God.
0: Bhagavantudu na tandri, nenu bhagavantuni biddanu anukunnadu.
1: God is my father and I am the child, I am the son of God.
0: Tandriki kumaruniki sanni sambandham kaladani danni vicharana chestu poi kattaganapatiki I and my father are one annadu.
1: And proceeding further on this line of inquiry that there is this kinship between the son and God, he came up with this realization, I and God are one.
0: Kanukane motta mota prati okka sadhakudu kodanu I am the messenger of God. Nenu bhagavantudu pampinatvanti dootanu ee doota dwara oka vidhamainatvanti samajamunaku pavitramainatvanti oka aadarshanni andinchali ani vishwasinchali.
1: So at the very beginnings of everything, every true sadhaka should have this firm conviction that I am the messenger of God, I have been given a role to play and thereby take the message of God to everywhere.
0: మరి కొంతకాలం ఈ భావం చేర్పడినప్పటికీ నేను భగవంతుని బిడ్డని, భగవంతుడికి నాకు వేరే భేదం లేదు అని తాను విశ్వసించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ దెన్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది మీనింగ్ ఆఫ్ దిస్, ఐఎమ్ వెరీలీ ది సన్ ఆఫ్ గాడ్, గాడ్ ఈజ్ మై ఫాదర్.
0: తండ్రి యొక్క ప్రాపర్టీకి నేను అధికారమే కదా, కనుక ఆ దివ్యత్వములకు నాకు ఒక విధమైనటువంటి ఏకత్వం ఉంటుండాలని ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అని ఏకత్వం చేస్తాడు.
1: As a son, I can inherit anything and everything that the father

0: It is this divinity that he has. So you say, I and my father are one.
1: కనుక ఎంత కాలమైనప్పటికి మనము ఈ ద్వైత భావంలోనే మనం జీవితాన్ని గడపరాదు.
0: So time is passing and we should not lead a life in this duality of things.
1: అద్వైతము ఏకత్వానికి మనం ప్రయత్నించాలి.
0: Try to reach out to this aspect of Advaita, non-duality.
1: మనం ఈ ఏకత్వానికి ప్రారంభించినప్పుడే మనకు దైవత్వం మనకు లభిస్తుంది.
0: Once you can bridge the gulf between the two, there is no two for you, then you can reach God.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: కింగ్డమ్ ఆఫ్ మదర్ సాయి సభ్యులందరూ కూడాను ఏదో ఒక విధమైనటువంటి సాధన శిల్పి నిమిత్తమై ఈ యొక్క పేరుతో సేవలు కలుపుతూ వచ్చారు. కానీ ఈ సేవలతో మీరు తృప్తిని ఉండరాదు.
0: The members of the kingdom of Mother Sai, out of their own enthusiasm and out of their own ideas, they have been undertaking service activities of varying dimensions. But they should not remain content with just this. They should try now and go from the state of Manava to the state of Madhava.
1: సమాజములో ప్రవేశించి సంఘములో మీరు సరైన సేవలు మీరు ప్రారంభించాలి.
0: Plunging into the society, undertake activities which might be beneficial to members of the society.
1: సమైక్యతను పెంపొందింప చేసుకోవాలి.
0: And try and bring about an equality, a sense of unity.
1: ఎవరిని మనము ద్వేషించరాదు.
0: We should not hate anyone.
1: ఎవరిని మనము దూషించరాదు.
0: We should not criticize, abuse anyone.
1: ఈ ద్వేషము దూషణ కేవలము మనకే ఒక రియాక్షన్ గా ఒక ప్రతిబింబం చేస్తుంది.
0: This hatred, this criticism towards others is thrown back at us as a form of reflection.
1: పరుల తిట్టినంత పాపకర్మం బబ్బు.
0: By indulging in criticism of others, it's only an act of sin that you're committing.
1: విడువనేరదప్పుడు విశ్వమండు.
0: And this is something which you never can possibly put aside.
1: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్య.
0: There is really...
1: పరుడు పరుడు కాదు పరమాత్ముడగునయ్య.
0: It's not that the other person is really an other person. He is verily God, one more form of God.
1: తనది యందు తత్వము తెలియక వేరే యాత్ర చేయు వెర్రివాడు.
0: Now the foolish ones do not really know what their true nature is, and instead they undertake pilgrimages.
1: Ganta mosi mosi gadida tirigada.
0: Now you have a donkey which is bearing the burden for long. The donkey is doing this all right.
1: Tanade yandi unna tattambu marachi vere yatra cheyu verrivadu. తనలోనే ఉండినటువంటి దైవత్వాన్ని మర్చిపోయి ఎక్కడెక్కడో యాత్ర చేస్తూ పోతుంటారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ దిస్ డివినిటీ ఇస్ వెరీ మచ్ విత్ ఇన్ యూ, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. విత్ దిస్ బర్డన్ ఆఫ్ దిస్ రియలైజేషన్ యూ కీప్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ పిల్గ్రిమ్ సెంటర్ టు పిల్గ్రిమ్ సెంటర్.
1: తన ఎందున్న తత్వాన్ని తాను అంతర్దృష్టిగా ప్రయత్నం చేయాలి.
0: సో దాట్ విచ్ ఇస్ వెరీ మచ్ యువర్ ఓన్ యూ స్టార్ట్ లుకింగ్ ఇన్ సైడ్, లుకింగ్ ఇన్ వర్డ్ యూ.
1: కనుక దైవ విషయమునందు ఎట్టి ద్వేషమును కాని ఎట్టి విరుద్ధమును కాని మనము అవలంబించరాదు.
0: సో వెన్ ఇట్ కమ్స్ టు మ్యాటర్స్ పర్టైనింగ్ టు ది డివైన్, నెవర్ అస్యూమ్ థింగ్స్ లైక్ హేట్రెడ్ ఆర్ క్రిటిసిజం ఆర్ ఎనీథింగ్.
1: దీనివల్ల నీకే నష్టము కానీ నీకే కష్టము కానీ దైవమునకు సంభవించేటువంటిది ఏమాత్రము లోకముండదు.
0: నౌ బై ఇండల్జింగ్ ఇన్ దీస్ థింగ్స్ విత్ రిగార్డ్ టు గాడ్, యు ఆర్ ద వన్ హూస్ కమింగ్ టు గ్రీవ్ అండ్ హార్మ్. గాడ్ ఈస్ నాట్ గోయింగ్ టు లూజ్ ఎనీథింగ్ ఇన్ ద ప్రాసెస్.
1: సూర్యునికి దుమ్ము చల్లితే ఆ దుమ్ము నీ ముఖానికే పడుతుంది కానీ సూర్యునికి చేరదు.
0: నౌ యూ పిక్ అప్ ఎ డస్ట్ అండ్ థ్రో ఇట్ ఎట్ ద సన్, but the sun is not affected, the dust comes back into your eyes.
1: Chukkalu chusi kukkalu maligithe chukkalu kindiki raalavu.
0: The dogs tend to bark at the stars. Do the stars descend from their levels and come from the sky?
1: Manchiga undi manchiga chusi manchiga talanchi manchiga jeevinchu.
0: So it has been said, see good, do good, be good.
1: This is the way to God.
0: This is the way to God.
1: Kanuka మనం పవిత్రమైనటువంటి హృదయాన్ని అభివృద్ధి పరచుకునే నిమిత్తమై ఈ విధమైన సత్సంగాలంతా కూడాను ఒక సాధన రూపంలో ఏర్పడినాయి.
0: సో దట్ వీ కుడ్ ఫర్దర్ అండ్ నరిష్ సచ్ గుడ్ క్వాలిటీస్ విత్ ఇన్ అస్. దీస్ కాంగ్రిగేషన్ దీస్ అసెంబ్లీస్ ఆఫ్ సాధక హ్యావ్ బికమ్.
1: గురువు లభించినప్పుడే, దైవము లభించినప్పుడే, పెద్దలు మనకు ప్రాప్తించినప్పుడే మనము సరి అయినటువంటి రీతిగా కాలమును వినియోగం చేసుకోవాలి.
0: Only when we have, or rather when we have the occasion to have a guru, when we are in the proximity of God, should we try and make the best use of our time at our disposal.
1: ee chikkina kaalamulo durvinyogam chesukunte తిరిగి మనకు లభించేది కాదు.
2: ఇఫ్ యూ ఫ్రిత్రవ్ దిస్ టైమ్ దట్ ఈస్ యోర్స్ నౌ, యూ నెవర్ కెన్ గెట్ ఇట్ బ్యాక్ ఆఫ్టర్వర్డ్స్.
1: చిక్కిన చాయిని ఒక్కలేక చక్క చేసుకోండి.
2: దిస్ టై విచ్ హస్ కమ్ విత్ ఇన్ యువర్ గ్రాస్ మేకింగ్ సెక్యూర్ అండ్ ఫర్మ్ ఇన్ యువర్ పొజిషన్.
1: పోయిన చిక్కను పట్టేసిన ఈ పాదసేవ అయ్యండి.
2: వన్స్ యూ లూజ్ దిస్ ఛాన్స్ యూ నెవర్ కెన్ గెట్ దిస్ పాదసేవ అవుతాయి.
1: భక్తిని ఇచ్చి శక్తిని ఇచ్చి ముక్తి చేర్చునండి.
2: కన్ఫరింగ్ ఆన్ యూర్ డివోషన్, గివింగ్ యూ ద స్ట్రెంగ్త్ నెసెసరీ, లీడింగ్ యూ ఆన్ ద లిబరేషన్.
1: ఇతరుల మాటలు ఇంపుగా నమ్మి పొంపతీయకండి.
2: Don't give your ears to everything that is being uttered by others. You are going to damage yourself.
1: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
2: Understand that this is the way it should be.
1: ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
2: Build this nature of love in you.
1: అద్వేష్ట సర్వభూతానా, ఎవరిని ద్వేషించకుండా చూసుకోండి.
2: Wipe out the effects of your past karma thus, and don't hate or criticize.
1: ఎవరినో ద్వేషిస్తున్నారు అనుకోవటం చాలా పొరపాటు. నిన్ను నీవే ద్వేషించుకోవాలి.
2: ఇఫ్ యూ సే దట్ యువర్ హేటింగ్ సంబడీ ఎల్స్ ఇట్స్ ఎ ఫాల్ట్, యువర్ హేటింగ్ యువర్ సెల్ఫ్.
1: కనుక ప్రేమతోనే పరమాత్ముడు లభిస్తాడు.
2: ఇట్స్ ఓన్లీ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ కెన్ యూ గెట్ గాడ్.
1: ప్రేమనే మన గమ్యము.
2: లవ్ ఇస్ అవర్ డెస్టినేషన్.
1: ప్రేమతోనే మన జన్మ ధన్యము.
2: అండ్ ఇట్ ఇస్ త్రూ ద మీడియం ఆఫ్ లవ్ దట్ వీ కెన్ సాంక్టిఫై అవర్ లైఫ్.
1: ప్రేమనే జీవితంగా భావించుకోవాలి.
2: అండ్ లవ్ వెరీలీ ఈజ్ లైఫ్.
1: స్వార్థరహితమైన జీవితాన్ని మనము అభివృద్ధి పరచుకున్నప్పుడే అదే సాక్షి.
2: A life devoid of selfishness, full of selflessness, that is a true witness to a true life having been
1: lived. విదేశముల నుండి వచ్చినటువంటి వారు ఈ యొక్క క్రిస్మస్ ఈ యొక్క విషయాన్నంతా కూడాను అనేక విధములుగా ఆనందాన్ని అందించి వారు అనుభవించేటువంటి కార్యక్రమం ఉండటం చేత ఒక చిన్న విషయాన్ని మీరు గుర్తించాలి. విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంటున్నారు. హ్యాపీ క్రిస్మస్ అంటారు, మేరీ క్రిస్మస్ అంటారు. కానీ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ రాజబాటలు కావు, చీలి మార్గాలు. ఇక్కడ ఉంటుండేటువంటిది ఒక హోలీ క్రిస్మస్. పవిత్రమైనటువంటి యొక్క క్రిస్మస్. మేరీ క్రిస్మస్ అంటే కొంచెం ప్రాపంచిక సంబంధమైనటువంటి బాంధవ్యాన్ని కల్పించుకోవటం. హ్యాపీ క్రిస్మస్ అంటే తాత్కాలికంగా లభించేటువంటి హ్యాపీ. కానీ ఇది హోలీ క్రిస్మస్. నిజమైన హృదయాలతో ఎన్నో వేల రూపాయల ఖర్చులు పెట్టుకుని ఎంతో దూరం నుండి ఇక్కడికి ప్రవేశించి ఇందులో జరిగేటువంటి అనానుకూలములు, కొన్ని కష్టములకు, కొన్ని బాధలకు సహించుకుని హృదయపూర్వకంగా దైవాన్ని ఆరాధన చేసేటువంటి ఇదే నిజమైనటువంటి హోలీ క్రిస్మస్. ఏదో మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటే కేవలం త్రాగటము, డ్యాన్స్ రాగటము, ఆ నాత్రంతా కూడాను మనం అన్ని విధాల దుర్వినియోగం చేసుకోవటము, ఇది హోలీ క్రిస్మస్ కాదు. హోలీ క్రిస్మస్ ఓన్లీ ఇన్ ప్రశాంత నిర్ణయం.

प्रज्ञा

0: సర్వరూపధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం సర్వరూపం ధరం శాంతం సర్వనామం ధరం శివం సచ్చిదానంద రూపం అద్వైతం సత్యం శివం సుందరం ప్రేమస్వరూపులారా
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్
0: జగత్తు చాలా చిత్ర విచిత్రములతో కూడి ఉన్నది
1: ద హోల్ యూనివర్స్ ఇస్ మిస్టీరియస్ అండ్ ఫుల్ ఆఫ్ వండర్
0: చిత్రంబులు
1: పెక్యూలియర్
0: త్రైలోక్య పవిత్రంబులు
1: సీక్రెట్ టు ఆల్ త్రీ వరల్డ్స్
0: వరిజలాల విత్తంబులు
1: సో క్లోజ్ టు ద సైన్స్
0: సన్ మిత్రంబులు
1: సో డియర్
0: ముని జన వన పౌత్రంబులు
1: అప్రిషియేటెడ్ బై ఆల్ నోబుల్స్ సీయర్స్ అండ్ సెయింట్స్
0: విష్ణుదేవు చారిత్రములు
1: దట్స్ హౌ ద స్టోరీ ది హిస్టరీ ఆఫ్ ద గాడ్ ఈజ్
0: లోకములో ఏది చిత్రము ఏది విచిత్రము అని నిర్ణయించుకోవడం చాలా కష్టం
1: ఇన్ దిస్ వరల్డ్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ ఇస్ వండర్ఫుల్ అండ్ వాట్ ఈస్ దట్ ఈస్ మిస్టరీ
0: కుటుంబము శాంతముగా ఉండవలనన్న గృహము దినదినాభివృద్ధి ఉందనన్న దేశము సస్యశ్యామలంగా వెలసిల్లవలనన్న దీనికి ఐకమత్యము అత్యవసరం
1: ఫర్ ద ఫ్యామిలీ టు రిమైన్ ఇన్ పీస్ అండ్ ఫర్ ద హోమ్ టు గ్రో మోర్ అండ్ మోర్ డే బై డే అండ్ ఫర్ ద హోల్ ద కంట్రీ టు బి ఫుల్ ఆఫ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ యూనిటీ ఈజ్ మోస్ట్ ఎసెన్షియల్
0: ఐకమత్యమే లేకుండినా అనర్థములకు చోటిచ్చి జగత్ అంతయకుడును అశాంతికి గురి అవుతుంది
1: వెన్ దెర్ ఇస్ నో యూనిటీ విల్ బి ఫేసింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ అబ్స్టకల్స్ అండ్ ప్రాబ్లమ్స్
0: శాంతి సర్వ మానవులకు సుఖాన్ని ఆనందాన్ని ఐక్యతను అందిస్తుంది
1: ఇట్ ఇస్ ద పీస్ దట్ కన్ఫర్స్ to the entire humanity comfort bliss and happiness
0: anaikyata asantruptini andistundi
1: this unity leads to dissatisfaction
0: ashantini chekurustundi
1: it gives you restless
0: samayamainatundi yokka divyatvanni maripimpa chestundi
1: it makes you forget even divinity
0: kanuka ee naadu manaku koravalsinadi శాంతి శాంతి శాంతి
1: వాట్ వీ షుడ్ ప్రే ఫార్ టుడే ఇస్ పీస్
0: శాంతి ఎక్కడనో లేదు
1: పీస్ ఈజ్ నాట్ సెపరేట్
0: మన స్వరూపంలే శాంతి స్వరూపములు
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్
0: సర్వరూపం ధరం శాంతం ప్రతి మానవుని యొక్క శరీరము శాంతి స్వరూపమే
1: Every human form is the very embodiment, personification
0: Sarvanama dharam Sivam. Anni perlu kudanu mangalakaramainatundi.
1: All names are equally auspicious.

0: that is non-dual, bliss existence, that is the form, the true form of every human being, that is truth, goodness and beauty.
1: ఈనాటి మానవత్వం నందు ఇట్టి పవిత్రమైన భావములు కనిపించుటలేదు.
0: In the modern man, we don't find such sacred thoughts.
1: శాంతి అన్నది మన రూపమే తెలుసుకున్నప్పుడు ఎవరు నమ్మరు.
0: When once we declare that we are the very embodiment of peace, nobody would believe you.
1: మరి శాంతి ఎక్కడున్నది ఎవరైనా చెప్పగలరా?
0: Then where is peace? Can anyone say that?
1: శాంతి నిమిత్తమై ప్రపంచమంతా కూడాను వెతుకుతూ ఉన్నారు.
0: In fact, all over the world, people are in search of peace.
1: కానీ అది తన యందే ఉంటున్నది.
0: But it is within you.
1: తన ముక్కు పైన ఉన్న అద్దాలను తాను మరచి నా అద్దములెక్కడా అని వెతికేటువంటి యొక్క అజ్ఞాని వలె కనిపిస్తున్నది ఈ జగత్ ఇప్పుడు.
0: It almost sounds like a foolish man who is in search of his spectacles or glasses, wearing them all the time right above his nose.
1: శాంతి మనమే స్వరూపమై ధరించి కూడాను ఈనాడు శాంతి శాంతి శాంతి శాంతి కోసమే మనం ప్రాకులాడుతున్నాం.
0: Being for yourself the very personification of peace, yet you struggle for it.
1: ఈనాడు మానవుడు అనేక కష్టములకు దుఃఖములకు విచారములకు గురి కావడానికి మూల కారణం ఏమిటి?
0: What are the reason for all the troubles, anxieties, problems and worries that we face today?
1: తన స్వరూపాన్ని తాను మరచి తాను కానటువంటి యొక్క తత్వాన్ని భ్రమించి విశ్వసించి దానిని అపరిశించి కోరుతున్నాడు.
0: The main reason is that one has forgotten one's own true nature. He goes by false identification of that what he is really not.
1: ఏ మానవుడు వచ్చినప్పటికీ నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలి.
0: Every man aspires for peace.
1: శాంతి ఎక్కడ చిక్కుతుంది?
0: How can you get it?
1: తానే శాంతి స్వరూపాన్ని ధరించి శాంతి కావాలని కోరుకోవటం ఎంత అజ్ఞానం.
0: Being yourself the very embodiment of peace, is it not totally ignorance to be in search for it?
1: కనుకనే మానవుడు శాంతి నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రార్థనలు సల్పుతున్నారు.
0: So man goes on praying continuously for peace.
1: శంకరాచార్యుల వారు 13 మంది శిష్యులతో గంగానదికి స్నానమునకు వెళుతున్న సమయం లోపల ఒక వ్యక్తి ఒక వృక్షము కింద కూర్చొని దుక్నుంకరణి దుక్నుంకరణి దుక్నుంకరణి అని ప్రార్థిస్తున్నాడు.
0: శంకరాచార్య వన్ డే వాజ్ ప్రొసీడింగ్ టువర్డ్స్ ద గ్యాంజెస్ అలాంగ్ విత్ హిస్ 13 ఆఫ్ హిస్ డిసైపుల్స్ అండ్ హీ మెట్ ఎ స్కాలర్ సిట్టింగ్ అండర్ ఎ ట్రీ రిపీటింగ్ ద రూల్స్ ఆఫ్ గ్రామర్ దుక్నుంకరణి.
1: ఇది పాండి గ్రామం.
0: దిస్ రూల్ of grammar is found in the grammar composed
1: by Pani. ఈ పాండి గ్రామమును ఉచ్చరించటం చేత గొప్ప పండితుడు కావాలను అని ఆశిస్తున్నాడు.
0: That person wanted to be a great scholar by repeating the rules of grammar according to Panini.
1: ఈ పాండితత్వం చేత నీకు లభించేటువంటి ఫలితం ఏమిటి అని ప్రశ్నించాడు శంకరుడు.
0: Shankar has put this question, what is it you are going to get by this scholarship?
1: స్వామి, ఈ పాండిత్యం చేత నేను రాజుల సన్నిధిని చేరగలను.
0: The reply was this, Swami, by acquiring this scholarship, I can enjoy the position of the court of the king.
1: మెచ్చి అనేక విధములైనటువంటి బహుమానములు నాకు అందించగలరు.
0: The king, being pleased with my scholarship, will certainly reward me amply.
1: ఈ బహుమానములు ఎంతకాలం నీవు పెట్టుకోగలవు?
0: Shankara asked, how long would you possess these rewards?
1: నేను బ్రతికినంత కాలం కూడాను ఈ యొక్క ఆశను నెరవేర్చుకుంటాను.
0: And he said, I'll go on adding to my desires and get them fulfilled.
1: అప్పుడు శంకరాచార్యులు వారు ప్రశ్నించాడు, మరణించిన తర్వాత ఈ సంగతి అంతా నీకు జ్ఞాపకం ఉంటాదా?
0: Shankara has again put this question, after death, would you think of all these desires and the rewards?
1: పిచ్చివాడా, నీవు ఉన్నప్పుడు అనుభవించినప్పుడు నీవు గతించిన తర్వాత మూడు కాలములు ఎందుకు నువ్వు మరపు రానటువంటి యొక్క తత్వాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: Adi Shankara advised him, you should think of that which exists in all the three periods of time, not being while alive in this lifetime.
1: అప్పుడు తన దగ్గరికి వెళ్ళి

0: Then he said, chant the glory of Govinda. O foolish man, sing his glory.
1: Sampraptem sannihite kale. Sampraptem sannihite kale. Nahi, nahi, nahi rachati dukrum karane.
0: When the end approaches, the rules of grammar like dukrum karane will never save you, will never come to your rescue.
1: Pichivada, janminchinappudu evaru nee venta vacharu?
0: Who followed you at the time of your birth?
1: Marinchin tarvata evaru nee venta vastaru?
0: After death, who would follow you?
1: నీ వెంట వచ్చేటువంటి వారు లేరు, నీ వెంట పోయేటువంటి వారు లేరు.
0: నో వన్ ఫాలోడ్ యూ వెన్ యువర్ బాన్, నార్ వుడ్ ఎనీ వన్ ఫాలో యూ ఆఫ్టర్ యువర్ డెత్.
1: కేవలం నీకు నీవే వస్తున్నావు, నీకు నీవే వెళుతున్నావు.
0: యూ కేమ్ హియర్ ఆన్ ఎర్త్ ఆల్ అలోన్ అండ్ యూ లీవ్ ఆల్ అలోన్.
1: అంత దుఃఖము దుఃఖమని నీవు భావిస్తున్నావు.
0: యూ కన్సిడర్ ఎవ్రీథింగ్ మిజరబుల్.
1: ఈ దుఃఖము దుఃఖం కాదు,
0: ఇట్స్ నాట్ సాడ్నెస్ ఆల్ టుగెదర్.
1: పునరపి జననం పునరపి మరణం.
0: యు ఆర్ బోర్న్ అగైన్ అండ్ అగైన్, యు డై అగైన్ అండ్ అగైన్.
1: పునరపి జనని జఠరే శయనం.
0: యు గో ఆన్ స్పెండింగ్ ద టైమ్ విత్ ఇన్ ది వుంబ్ ఆఫ్ యువర్ మదర్.
1: పునరపి జననం పునరపి మరణం. పునరపి జనని జఠరే శయనం.
0: You are born time and again. You leave the world.
1: Sare bahututhare krupaya pare prahi murari.
0: It is so difficult to cross across this ocean of life. You have to pray to God for rescue and his grace.
1: Kanuka manavunaku evaru venta raru, evaru venta raledu.
0: It is not possible for anyone to follow anybody.
1: Neevu poye samayalo nee bandhumitrulu chuttu cheri roopisthunnaru. విచారపడుతుంటారు.
0: As you leave this world, you will be surrounded by dear and near who cry.
1: అందరూ ఏడుస్తున్నారు.
0: They cry and cry.
1: కొంచెము జ్ఞప్తి కలిగింది ఈ వ్యక్తికి.
0: This person could reminisce for a moment.
1: చూచాడు. ఎందుకు వీరు ఏడుస్తున్నారు?
0: He stared them all and said, "Why do you cry?"
1: అప్పుడు చుట్టూ ఉన్నటువంటి బంధువులు, అయ్యా మీరు పోతున్నారు, మీరు దేహాన్ని వదిలిపోతున్నారు, ఈ ప్రపంచాన్ని వదిలిపోతున్నారు, ఇంకా మీరు రారు, కనుక మీ రాకను చూసుకుని మేము ఏడుస్తున్నాము.
0: All the relations said, "Sir, you are leaving us. You are leaving this body. You are leaving this world. You are not going to be with us any longer. So we cry."
1: పిచ్చివారులారా,
0: you are my people.
1: నేను సంపాదించినది, నేను సాధించినది, సర్వ సంపత్తును కూడా నేను వదిలిపోతున్నానని మీరు భ్రమిస్తున్నారు.
0: You think that I'm leaving all this wealth that I earned, all my achievements behind.
1: కాని నేను వదిలిపెట్టినటువంటి సంపద అంతా కూడాను మీకే చెందుతుండాలి.
0: All the property that I leave behind belongs to you.
1: నేను ఒట్టి చేతులతో పోతున్నాను.
0: I'm returning empty handed.
1: కాబట్టి నా యొక్క పరిస్థితిని మీరు ఏమాత్రమైనా యోచిస్తున్నారా?
0: Are you bothered of my plight or my position?
1: కనుక మీ చింతను మీరు పడుతున్నారే కానీ, మీ అవస్థను మీరు యోచిస్తున్నారే కానీ, నా చింతను మీరు ఏమాత్రము చేయటం లేదు.
0: యు ఆర్ వరీడ్ ఆఫ్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్, ఆఫ్ యువర్ ఓన్ యాంగ్జైటీస్. యు ఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ మై పొజిషన్ ఎయిదర్.
1: కనుక తన చింతను తాను కావించుకునేటువంటి వాడే నిజమైనటువంటి వ్యక్తి.
0: సో హీఈస్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ థింక్స్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హిస్ నేచర్.
1: నేనెవరు నేనెవరు అనేటువంటి యొక్క క్వశ్చన్ వేసుకుని దాని ప్రతి నీవు విచారణ చేయాలి.
0: ఎ ట్రూ హ్యూమన్ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ టు హిమ్సెల్ఫ్, హూ ఎమ్ ఐ, హూ ఎమ్ ఐ.
1: అది చూసుకోకుండా ఎవరిని చూసాను, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ, హూ ఆర్ యూ అనుకుంటూ పోతే నీకు వచ్చే ఆన్సర్ ఏమిటి?
0: Without minding one's own nature, without putting a question, who am I, but we go on inquiring, who are you?
1: భ్రమించి దుఃఖించేటువంటి దుఃఖములే.
0: It is all the sadness of your own making and imagination.
1: నీవు అతన్ని కట్టుకోకమునుపు నీవు ఎవరున్నారు?
0: And whom did you meet even before?
1: అతను నిన్ను వదిలిపెట్టింది పోయిన తర్వాత నీకెవరుంటారు?
0: The man, the one he leaves, who will be with you?
1: ఎవరు రారు.
0: Nobody can.
1: ఎవరు లేరు.
0: In fact, none would exist.
1: ఇలాంటి అనిత్యము అశాశ్వతమైనటువంటి ఒక సత్యాన్ని పట్టుకొని మనం ప్రాకులాడుతున్నాం.
0: We go by this ephemeral, transitory, momentary world.
1: ఎవరికి వారే యమునా తీరి.
0: ఈచ్ వన్ షుడ్ థింక్ ఆఫ్ హిజ్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మన సత్యాన్ని మనం గుర్తించుకుంటూ రావాలి.
0: వీ హావ్ టు నో అవర్ ఓన్ ట్రూత్, అవర్ ఓన్ నేచర్.
1: మన శాంతి మనకు లభించాలి.
0: We should enjoy our own experience.
1: నీ హృదయమునందే ఉన్నది ఈ శాంతి.
0: This peace is present within our heart.
1: నీ హృదయమునందు ఉన్నటువంటి శాంతిని నీ వదిలిపెట్టి ఎక్కడో ప్రపంచంలో వెతకడానికి పోతున్నావు.
0: Unmindful of the peace within our heart, we are in search of peace in the outside world.
1: ప్రపంచంలో ఎక్కడ వెతికినను శాంతి మనకు లభించదు.
0: You can never get peace in the outside world.
1: ఎక్కడికి పోయినప్పటికీ అశాంతి అశాంతి అశాంతి.
0: All over the world, there is agitation and restlessness.
1: నీవు కోరేటువంటి శాంతి నీ దగ్గరనే ఉంటున్నది.
0: The peace that you really want is within you.
1: కనుక మన యందు ఉన్నటువంటి ఒక శాంతి స్వరూపమైనటువంటి దైవత్వాన్ని మనం ఈనాడు మర్చిపోతున్నాం.
0: Today we have forgotten the divinity, the very personification of
1: peace. బయట కనిపించేటువంటి అస్థిరము అశాశ్వతమైనటువంటి ఒక సత్శాంతిని నీవు ఆశిస్తున్నావు.
0: You want that peace which is available outside, which is temporary, artificial and ever changing.
1: కనుక నీవు ఈ చింతను నీవు మానివేసేయండి.
0: స్టాప్ థింకింగ్ సో హియర్ఆఫ్టర్.
1: నీ యొక్క స్వరూపమైనటువంటి యొక్క శాంతిని నీవు చింతించడానికి ప్రయత్నించు.
0: యూ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు థింక్ ఆఫ్ యువర్ ట్రూ ఐడెంటిటీ, యువర్ నేచర్.
1: నీవు దేనిని ఆశిస్తున్నావో అది నీ యందే ఉంటున్నది.
0: వాట్ ఆల్ దట్ యు సీక్ ఈజ్ విత్ ఇన్ యూ.
1: నీకంటే బయట ఏది కూడా నువ్వు కనిపించడం లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ నాట్ విత్ ఇన్ యూ.
1: కన్నులు తెరచితేవా ఇన్ని వేల మంది నీకు కనిపిస్తున్నారు.
0: ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ ఐస్ యూ సీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్.
1: కానీ కన్నులు ముచ్చితేవా ఒక్క తల అయినా కనిపించదు.
0: Then once you close your eyes, you can't see even one.
1: కాబట్టి నీవు చూచేదంతా ఏ తలలు? కేవలము అనిత్యము అశాశ్వతమైన తలలు.
0: సో వాట్ ఆల్ దట్ యు సీ అరౌండ్ ఆర్ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్, మొమెంటరీ.
1: ఈ చర్మ శత్రువులు ఉండినంత వరకు ఇవన్నీ కనిపిస్తుంటాయి.
0: యు కెన్ సీ దెమ్ ఆల్ ద విజన్ సో లాంగ్ దేర్ ఇస్ ఫిజికల్ నేకెడ్ ఐ. ఈ
1: చర్మ శత్రువులు పోతానే ఏ ఒక్క విషయం కూడాను ఏ ఒక్క వస్తువు కూడాను మనకు కనిపించదు.
0: వెన్ వన్స్ ది ఫిజికల్ నేకెడ్ ఐ ఇస్ నాన్ ఫంక్షనల్, యు కెనాట్ సీ ఎనీ.
1: కనుక మనకు కన్నులు మూసినా తెచ్చినా కనిపించేటువంటి వస్తువు ఒక్కటే ఒకటి ఉంది.
0: వెదర్ యు ఓపెన్ యువర్ ఐస్ ఆర్ క్లోజ్ దెమ్, యు సీ ఓన్లీ వన్.
1: అది ఏ దైవత్వము?
0: దట్ ఈస్ ద డివైన్ అండ్ ద డివైన్.
1: ఈ దైవత్వమునకు ఎట్టి మార్పును చెందదు.
0: గాడ్ హ్యాస్ నో చేంజ్ వాట్స్ ఎవర్.
1: దీనికి ఏమాత్రమో జనన మరణాలు లేవు.
0: గాడ్ హ్యాస్ నైదర్ బర్త్ నోర్ డెత్.
1: జన్మము లేదు మరణము లేదు.
0: నో బిగినింగ్ నాట్ ది ఎండ్.
1: అట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము నీవే అయి ఉన్నావు.
0: యు ఆర్ దట్ ఎటర్నల్ ట్రూత్.
1: కనుక నీ సత్యాన్ని నీవు గుర్తించడానికి ప్రయత్నించు.
0: యు షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు నో యువర్ ట్రూత్, ద ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఏది మన సత్యము?
0: What is our truth?
1: ఆ ప్రేమనే మన సత్యము.
0: In fact, that very love is this truth.
1: ఈ ప్రేమనే లేకపోతే మనకి ఏది జగత్తులో కనరాదు.
0: Without love, you cannot see anything in this world.
1: ఈ ప్రేమనే మన యొక్క స్వరూపము.
0: In fact, you are the very personification of love.
1: కనుక ఇట్టి ప్రేమ స్వరూపాన్ని మనము పొంది
0: being the very form of love,
1: అప్రియమైనటువంటి వస్తువులకై మనం ఆశించి పరితపిస్తున్నాము.
0: You just run after those things which are not to be accepted and therefore you struggle.
1: Kanuka prema swarupulara,
0: embodiments of love.
1: Manam undi aashinchetundi denni premane maatrame.
0: What is that we should ask for? See,
1: manam undi anubhavinchedi emti premane maatrame.
0: What we experience now is love.
1: Anubhavinchedi aanandinchedi partipinchedi premane.
0: What we pine for, what we are delighted about, what we are blissful about is this.
1: Prema tappa marokati edi kuda ee jagattulo shashtamaina ledu.
0: There is nothing in this world that is permanent other than love.
1: Atti nitya satyamainatundi prema tattvanni manamu nityamnu unchukoni manam yenu manam prayatnapurvakanga vetukutunnam.
0: That eternal truth, love, is within us. We have forgotten this principle and we are in search of it outside.
1: Kanuka ముఖ్యంగా మనం యోచించవలసినటువంటిది మన స్వరూపం ఏమిటి అని విచారించాలి.
0: ద ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ హావ్ టు ఎంక్వైర్ అవర్ ట్రూ ఐడెంటిటీ.
1: ప్రేమనే మన స్వరూపము.
0: లవ్ ఈజ్ అవర్ ఫామ్.
1: సర్వరూపధరం శాంతం, సర్వనామధరం శివం, సర్వరూపం అత్యైతం. అది ఏ ప్రేమతత్వం?
0: ద లవ్ ఇస్ నాన్ జ్యువల్, ద లవ్ ఈజ్ ఎటర్నల్, ద లవ్ ఈజ్ పీస్ అండ్ లవ్ ఈజ్ దట్ అవేర్నెస్ ఇన్ ఆల్ ఫార్మ్స్ అండ్ ఇన్ ఆల్ నేమ్స్.
1: కనుకనే అందరి ఎందు ఉన్నటువంటిది ప్రేమ ఒక్కటే.
0: ద వెరీ సేమ్ లవ్ ఎగ్జిస్ట్ ఇన్ ఆల్.
1: ఎదుటి వాడిని చూసి నీవు ద్వేషిస్తున్నావు.
0: యూ హేట్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: నీ సొంత వాడిని చూసి నీవు ప్రేమిస్తున్నావు.
0: యూ లవ్ యువర్ ఓన్.
1: ఇది నీలో ఉన్నటువంటి ఒక దోషము.
0: దిస్ is your mistake.
1: ఈ ద్వైత భావం అనేటువంటి నీలో ఉండినంత వరకు కూడా నీకు ద్వైతమే ఉంటుంది, కానీ అద్వైతం చిక్కదు.
0: సో లాంగ్ యువర్ డ్యూయల్
1: డ్యూయలీ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
0: ఎ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్.
1: నీవు అర్ధ చీకటిలో నీవు ఉన్నావు.
0: యు ఆర్ ఇన్ హాఫ్ డార్క్నెస్.
1: ఎదుటివాడు నీవు పరాయి వాడు అనుకుంటున్నావు.
0: యు కన్సిడర్ ద మ్యాన్ ఇన్ ఫ్రంట్ టు సెపరేట్ ఫ్రమ్ యూ.
1: నీ ఇంటిలో ఉన్నటువంటి వాడు నీ సొంతం వాడు అనుకుంటున్నావు.
0: ద వన్ అట్ హోమ్ యూ క్లెయిమ్ దెమ్ యాజ్ యువర్ ఓన్.
1: చాలా పొరపాటు. అందరూ నీ స్వరూపములే.
0: ఆల్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ ఆర్ యువర్ ఓన్ ఫార్మ్స్.
1: అలాంటి ఏకత్వాన్ని మనం అనుభవించాలి.
0: That oneness we should experience.
1: Advaita darshanam gnanam annaru.
0: The true wisdom lies in the experience of non-dualism.
1: Itti gnana swarupudainatundi manavudu,
0: man being non-dual,
1: అనిత్యము అశాస్త్రమైనటువంటి అసత్య స్వరూపాన్ని చూసుకుని
0: జస్ట్ హీ గోస్ బై దట్ ఎఫీమరల్
1: దాన్ని విశ్వసించి దానికైతే నీవు తపిస్తూ ఉన్నావు.
0: హీ రిపోజెస్ ఫెయిత్ ఇన్ దీస్ ట్రాన్సిటరీ ఆర్టిఫిషియల్ ఫార్మ్స్ అండ్ స్ట్రగుల్స్ టు అక్వైర్ దెమ్.
1: కనుక ఈ చింతను నీవు మానివేసి
0: give up that kind of search and anxiety.
1: Sarvulu yendu undinatundi nene.
0: I am present in everyone.
1: Na yendu undinatundi sarvulu.
0: All exist in me.
1: Sarva jeevapa dharam shantam.
0: And the peace that assumes different forms.
1: Aa swarupamu ee deham nande unnadi.
0: And that very form verily is in me.
1: Sarva dehamulu yendu kudanu ee aatma unnado aa aatma nee yendu kuda unnadi.
0: That spirit atma present in everybody is one and the same in you also.
1: కానీ నీ ఆత్మను చూసి నీవు ఆనందించక పరుల ఆత్మను చూసి నీవు కష్టపడుతున్నావు, కేవలం అసూయ పడుతున్నావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది సెల్ఫ్ ఆర్ ద స్పిరిట్ అండ్ వై యూ ఫీల్ జెలస్ ఆఫ్ ది సెల్ఫ్ ఆఫ్ అదర్స్.
1: నీ ఎందున్న ఆత్మనే పరుల ఎందు కూడా ఉన్నది.
0: ది ఆత్మ ద సెల్ఫ్ ఇన్ యూ ఈస్ ప్రెసెంట్.
1: ప్రతి ఒక్కటి కూడా తనకు తాను అనుభవిస్తూ కూడాను తాను పరాయిదాన్ని అనుభవిస్తున్నానని భ్రమిస్తుంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్ దీస్ కార్డినల్ ప్రిన్సిపల్స్ బట్ యూ కన్సిడర్ అదర్స్.
1: అజ్ఞాని అయినటువంటి కుక్క యొక్క స్వభావం ఇవన్నీ.
0: దీస్ ఆర్ ఆల్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎన్ ఇగ్నోరెంట్ పర్సన్.
1: డాగ్
0: డాగ్
1: ఒకతూరి ఏదో ప్రయత్నపూర్వకంగా వెతుకుతూ పోతున్నది డాగ్.
0: ఎ డాగ్ వెంట్ ఆన్ సెర్చింగ్.
1: ఒక ఎండిపోయినటువంటి ఎముక చిక్కింది దానికి.
0: అండ్ ఇట్ వుడ్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఎ డ్రై బోన్.
1: దాన్ని గట్టిగా కొరుకుతూ ఉంటుంది అది ఆశతో.
0: అండ్ దిస్ డాగ్ వెంట్ ఆన్ బైటింగ్ దిస్ బోన్.
1: కడపటికి ఆ బోన్ యొక్క ఇది కొంచెం ముక్క తన గమ్స్ లో చేరి కరి చేరి.
0: అండ్ పార్ట్ ఆఫ్ దిస్ బోన్ గాట్ స్టక్ అప్ ఇంటూ ఇట్స్ ఐ.
1: తక్షణమే రక్తం వచ్చింది.
0: అండ్ ద బ్లడ్ స్టార్టెడ్
1: ఫ్లోయింగ్. ఆ రక్తాన్ని చూసి కుక్క ఆనందిస్తుంటుంది.
0: ద డాగ్ ఈస్ హ్యాపీ వాచింగ్ ద బ్లడ్.
1: నేను కొరికినటువంటి యొక్క ఈ బోన్ నుంచి వస్తుందా ఈ రక్తం అనుకుంటుంది.
0: అండ్ ద డాగ్స్ వెంట్ ఆన్ ఫీలింగ్ దట్ ద బ్లడ్ స్టార్టెడ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద బోన్ దట్ ఇట్
1: హాడ్ బికమ్. కాదు కాదు, నీ రక్తమే ఆ బోన్ కుర్చుకొని నీ రక్తం నీకు ఆ బోన్ నుండి కనిపిస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ ద డాగ్ ఓన్లీ, నాట్ అవుట్ ఆఫ్ ద బోన్.
1: అదే విధంగానే ఈనాటి మానవుడు కూడాను
0: మ్యాన్ టుడే
1: తన ఎందున్నటువంటి ఆనందాన్ని తాను మరచి
0: హస్ ఫర్గాటన్ ద ఇన్నేట్ ఇమ్మనెంట్ బ్లిస్.
1: ఈ ఆనందం బయట నుంచి ఎక్కడో లభిస్తుందని విశ్వసించి
0: అండ్ హి థింక్స్ దట్ బ్లిస్ ఇస్ అవుట్ సైడ్ దట్ కమ్స్ టు హిమ్.
1: కేవలము ఆనందాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు.
0: అండ్ హి మేక్స్ ఎవ్రీ అటెంప్ట్ టు బి బ్లిస్ఫుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్టేక్.
1: ప్రతి ఒక్కటి కూడాను తన నుండియే వస్తున్నాయి.
0: ఎవ్రీథింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ యూ.
1: దుఃఖము కాని ఆనందం కాని ఇవి రెండు నీ భ్రమలే.
0: ఐదర్ పెయిన్ ఆర్ ప్లెజర్ దే ఆర్ ఆల్ ఆఫ్ యువర్ మేకింగ్.
1: ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అన్నారు.
0: ద ప్లెజర్ ఇస్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభిస్తుంటుంది.
0: దేర్ లైస్ ది ప్లెజర్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: రెండు దుఃఖముల మధ్యనే ఒక ఆనందం లభిస్తుంటుంది.
0: దేర్ ఇస్ బ్లిస్ ఇన్ బిట్వీన్ ద టూ pains or suffering.
1: కనుకనే ఈ రెండు కూడాను మన యందే ఉంటున్నవి, కానీ బయట నుంచి రావటం లేదు.
0: బోత్ ఎగ్జిస్ట్ విత్ ఇన్ అస్, నాట్ ఫ్రమ్ ది ఎక్స్టీరియర్.
1: మానవుడు తన నీడను తాను చూచి భ్రమించినట్టుగా
0: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై హిజ్ ఓన్ షాడో.
1: కానీ అది షాడో.
0: ఇట్ వాజ్ ఓన్లీ ఆఫ్టర్ ఆల్ ఎ షాడో.
1: అది నీ నీడ.
0: ఇట్ వాజ్ జస్ట్ ఎ షాడో.
1: నీడను చూసి నీవు భ్రమిస్తున్నావు.
0: యూఆర్ జస్ట్ డెల్యూటెడ్ బై.
1: నిజమైన దేహాన్ని చూసి నీవు ఆశించటం లేదు.
0: యూ డోంట్ థింక్ ఆఫ్ యువర్ ఓన్ ట్రూ బాడీ.
1: కనుకనే ఒక విధమైనటువంటి ఒక విచారణ మనం చేయాలి.
0: Therefore we should inquire clearly here.
1: దీన్ని నిన్ను నీవు వెతుక్కోమని చెప్పాది వేదాంతం.
0: So the Vedanta said, know thyself.
1: ఒకనాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ క్యాంప్ వేశాడు ఒక తాలూకాకు.
0: One IAS officer came on a camp to a taluk.
1: ఆ యొక్క క్యాంపు యొక్క ఇంటి లోపల చాలా భూతాలు ఉన్నాయని అందరూ బెదిరిస్తూ వచ్చారు.
0: And all people said, don't go anywhere near that house because full of demons.
1: Sir, meer telle shariram varu meeku adi kanipinchadu nallan shariram varukanta kanipistundi andulo bhootamulu untunnayi ani prashincharu.
0: Everybody said, sir, you are a white man, you cannot see demons there in that house, only we can see that, don't go anywhere near it.
1: Andaru ide vidhanga ani cheptunnaru ee intilo pichacham untundada etta undo chustam annaru.
0: And this white man wanted to really see that demon there.
1: ఒక లైట్ తీసేశాడు, చిన్నది బెడ్ లైట్ పెట్టుకున్నాడు.
0: He switched off the main light and he was carrying a small lamp.
1: ఆ బెడ్ లైట్ లోపల నుంచి తను మేలుకున్నాడు పాపం.
0: And he got up.
1: కాలు పైన కాలు వేసుకుని తాను ఏదో విచారం చేస్తూ అల్లాడిస్తూ ఉంటున్నాడు.
0: He sat cross-legged, moving both the legs.
1: దాని నీడ గోడపైన కనిపించింది.
0: And the very shadow was seen on the wall there.
1: అది కూడా ఏదో ఆడుతూ ఉండినట్టుగా కనిపించింది.
0: And he could see both the legs moving in front of him.
1: కానీ ఈ అజ్ఞాని యోచించాడు, ఆ అదిగో వచ్చింది దయ్యం.
0: Now this fool thought, now there is there that evil spirit.
1: దాన్ని పట్టి కొట్టాలి.
0: I should catch hold of it.
1: అన్నాడు, పక్కన ఉన్నటువంటి పిస్టల్ తీసుకున్నాడు, దాన్ని కొట్టాడు.
0: And he caught hold of the pistol and shot it.
1: కట్టగలిపి తన వేలేపోయింది.
0: And ultimately what happened? He lost his own.
1: ఈ విధంగా తన నీడను చూసి తాను భ్రమించి సమస్త బాధలకు కూడా గురి అవుతుంటాడు మానవుడు.
0: అండ్ మ్యాన్ సఫర్స్ బీయింగ్ డెల్యూటెడ్.
1: మనకు మనం తప్ప ప్రపంచంలో ఏది కూడా లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ ఎగ్జిస్ట్ అదర్ దెన్ యూ.
1: సర్వులు కూడా నువ్వు దైవ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎసెన్షియల్లీ డివైన్.
1: దైవం ఒక్కరు తప్ప. ఏకం సత్ ఇప్రా బహుదావదంతి.
0: God is one, we refer to him as mean different forms.
1: అలాంటి ఏకత్వాన్ని మనం విశ్వసించాలి.
0: That oneness we should repose faith in it.
1: అలాంటి దివ్యత్వాన్ని మనం సాధించాలి.
0: That divinity must be accomplished.
1: అనేకత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం పొందాలి.
0: We should also acquire the divinity which is the unity.
1: అప్పుడే మన బాధలు మన దుఃఖములు మన భ్రమలు కూడా నశించిపోతాయి.
0: It's only on that day we will be free from all kinds of imaginations, illusions and delusions.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: దీనికి ఏది ఆధారమని మీరు యోచించవచ్చును.
0: యు మే క్వశ్చన్ వాట్ ఇస్ ద బేసిస్ ఫర్ దిస్.
1: ఇది అంతా మన యొక్క భ్రమని.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఓన్ థింకింగ్.
1: పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జగత్తులో మనం సంచరించి జగత్తులో ఉండేటువంటి భ్రమలంతా మనం వరించి తద్వారా ఈ భ్రమను మనం పెంచుకుంటూ వచ్చాం.
0: రైట్ ఫ్రమ్ ద డే ఆఫ్ అవర్ బర్త్ we grow and move in this world gathering all kinds of delusions and imaginations.
1: Kalaku ivanni kunni bhramane tappa anyam kaadu.
0: They are all your imaginations, nothing different from that.
1: Evan chuchi nu baadha padna adi neeke.
0: If you feel for anybody, it applies to you.
1: Evan padi chuchi nu aanandinchina adi neede.
0: If you are happy about anybody, that happiness relates to you.
1: Dukham gaani aanandam gaani anni neeve gaani marokarivu kaadu.
0: The pain and pleasure belong to you, to none else.
1: Kanuka ee deha sambandhamainatundi bhranti nu kontha varaku tagginchukuntunna.
0: Give up this body attachment to the extent possible.
1: Deha abhimanamunu marchipo, aatma abhimanamunu penchuko.
0: Forget the body attachment, get yourself attached to the self.
1: Appude divyamainatundi oka bhavam neelo prabhavistundi.
0: There arises the divine thoughts and feelings.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రతి మానవుడు ఎందుకును సత్యనిత్యమైనటువంటి ప్రేమతత్వం ఒక్కటే ఉంటుండాలి.
0: ఇన్ ఎవ్రీ మ్యాన్ దేర్ ఇస్ ఎటర్నల్ ట్రూత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమను మీరు బలంగా పెట్టుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దట్ లవ్ విత్ ఇన్ యూ.
1: ఆ ప్రేమ ఒక్కటే నీకు శాంతిని అందిస్తుంది.
0: అండ్ దట్ వెరీ లవ్ విల్ కన్ఫర్ పీస్.
1: ఆ ప్రేమ ఒక్కటే మీకు ధైర్యాన్ని కూడా చేకూరుస్తుంది.
0: అండ్ దట్ లవ్ విల్ గివ్ యూ ఆల్ ద కరేజ్.
1: కనుక మనము ప్రేమ ఒక్కదాన్ని మనం సంపాదించుకుంటే చాలు.
0: If we cultivate this love, it is enough.
1: Aa premane mana yokka daivamu.
0: And love is God.
1: Premane daivamu, daivame prema.
0: Love is God, God is love.
1: Kani aa prema yende nivu nivasinchu.
0: Live in love.
1: Mana jeevitham antai kodanu aa prema chaitanyam manam gadapali.
0: Let's lead our lives in love.
1: Ilanti prema tattvani nivu nee ende unchukuni nivu endukosam baadhapadutunnavu.
0: Why do you worry? Why do you suffer having love within you latent?
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మనం ప్రకృతి లోపల అనేక రూపాలు చూస్తున్నాము.
0: వి సీ మెనీ ఫార్మ్స్ ఇన్ నేచర్.
1: ఏ రూపం చూసినా పని ఒక రూపం ఒక రూపం సంబంధమే లేనట్టుగా ఉంటుంటారు.
0: నో టూ ఫార్మ్స్ ఆర్ అలైక్ ఆర్ సిమిలర్.
1: రూపనామములు భేదముగా కనిపిస్తున్నాయి.
0: There's lot of variety in names and forms.
1: అవస్థాత్రయములు వేరు వేరుగా కనిపిస్తున్నాయి.
0: We find so much of variety and diversity.
1: కానీ ఉన్నదేమిటి? ఒక్కటే.
0: In fact, there's only one existence.
1: ఈ ఏకత్వాన్ని నీవు మర్చిపోకుండా చూసుకోవాలి.
0: యూ షుడ్ నెవర్ ఫర్గెట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్.
1: నీటి యందు ఉన్నటువంటి నీడను చూచి మనం ఆసక్తి ప్రవహించుతున్నాము.
0: యు ఆర్ జస్ట్ డెల్యూటెడ్ యు వాంట్ ద డైవర్సిటీ.
1: కనుకనే ఇవన్నీ కూడా మన భ్రమలే.
0: ఇట్ ఈస్ ఆల్ యువర్ ఇమాజినేషన్.
1: మనం ఎవరి కోసము బాధపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫీల్ సాడ్ ఫర్ ఎనీబడీ.
1: నీ కోసం కూడా నీవు బాధపడనక్కర్లేదు.
0: నాట్ ఫర్ యువర్ ఓన్ సేక్.
1: దీనికి నీ కోసం నీవు ఆనందించు.
0: యు బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్.
1: ఒరే నా నీ దేహం ఇచ్చారు.
0: Why this body is given?
1: ఈ దేహాన్ని కట్టుకొని నేను వచ్చాను.
0: I am here with this
1: body. నేను దీనివల్ల సాధించేటువంటిది ఏమిటి?
0: What is that I am going to achieve with this body?
1: ఈ చదువుల కాదు.
0: Is that education?
1: ఈ సంధ్యల కాదు.
0: No.
1: ఈ ఆటల కాదు.
0: Not the game.
1: ఈ పాటల కాదు.
0: Not the music.
1: ఈ మాటల కాదు.
0: Not games.
1: దేని కోసం వచ్చాను నేను?
0: Why are you here?
1: నేను ఎవరో నేను తెలుసుకోవటం కోసం వచ్చాను.
0: You are here to know yourself through nature.
1: కనుకనే మనం దేని పోయినప్పటికీ నేనెవరు నేనెవరు నేనెవరు.
0: You may go anywhere, we have to put a question to ourselves like this: who am I?
1: ఈ నేను ఎవరు అనేటువంటి తెలుసుకుంటే నీవెవరో నీకు గుర్తవుతుంది.
0: If you know yourself truly, you'll be knowing the rest.
1: పవిత్రాత్మ స్వరూపులారా,
0: embodiments of sacred divinity.
1: నిజంగా ఈ సత్యాన్ని తెలుసుకోవటం చాలా సులభమైనటువంటి మార్గమే.
0: It is so simple and easy to know the path of truth.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కంటే సింపుల్ అయినటువంటి మరొకటి లేనే లేదు.
0: There is no other simpler things than to know one's own true identity.
1: ఇతరులను తెలుసుకోవటమైనా కూడా చాలా కష్టమే, కానీ నిన్ను నీవు తెలుసుకోవటం చాలా సులభం.
0: It is difficult to know others, but to know yourself, it is so simple and easy.
1: కనుకనే ఈ నిన్ను నీవు తెలుసుకోవడానికి తగినటువంటి సాధన నీవు చేస్తురా.
0: ఫాలో ద స్పిరిచువల్ ప్రాక్టీస్ దట్ హెల్ప్స్ యూ టు నో యువర్ ట్రూ నేచర్.
1: దేహానికి అనేక రకమైనటువంటి జబ్బులు ఏర్పడుతుంటాయి.
0: ద బాడీ సఫర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎయిల్మెంట్.
1: అనేక రకమైనటువంటి ట్రబుల్స్ వస్తుంటాయి.
0: ద బాడీ ఫేసెస్ మెనీ ట్రబుల్స్.
1: కానీ దేహమునకు ఆహార విహారం చేత లభించినటువంటి బాధలకు మనం ఏమాత్రం కూడా కృంగిపోకూడదు.
0: ద సఫరింగ్ ఆఫ్ ద బాడీ, ది ఎయిల్మెంట్స్ ఆఫ్ ద బాడీ ఆర్ డ్యూ టు ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: కనుక మనం దీనిని మనం ఏమాత్రం లెక్క చేయకుండా
0: we should not be mindful of the suffering.
1: మనం వచ్చినటువంటి పని ఏమిటి?
0: What is the purpose of life?
1: మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి చేరారు.
0: All of you have assembled here.
1: ఎందుకోసం వచ్చారు మీరు ఇక్కడ?
0: Why are you here?
1: చదువు కోసం వచ్చారు.
0: You are here for study.
1: వచ్చిందే చదువు కోసమని.
0: You have come here for study.
1: కానీ వెతికేటటువంటిది ఏమేమో వెతుకుతున్నారు.
0: But you are in search for something different.
1: కనుక మీరు అక్కడ క్వశ్చన్ వేసుకోవాలి.
0: This is a question you should
1: ask. ఎందుకోసం వచ్చాం?
0: Why have come here?
1: దీనికోసం మనం ప్రయత్నం చేస్తున్నామా?
0: Am I making an attempt to get that what I really want?
1: అప్పుడే మనం వచ్చిన పనిని పూర్తి నెరవేర్చుకుంటాం.
0: Then all your task comes to an end.
1: కనుక వచ్చిన పనిని మరిచి
0: you forget the purpose of your visit.
1: లేని దానిని వెతుకుతూ వస్తున్నాం మనము.
0: You are searching for that which is non-existent.
1: ప్రపంచంలో ఈ విధమైనటువంటి ఒక చింతలు అనేక మంది జరుపుతూనే ఉంటున్నారు.
0: పీపుల్ హ్యావ్ బీన్ ఇన్వెస్టిగేటింగ్ ఇన్ దిస్ వే ఇన్ మెనీ వేస్.
1: నా యొక్క జీవితం ఎక్కడ పోతుందో ఎక్కడ వస్తుందో అని విచారం చేస్తుంటారు.
0: దే గోన్ గెటింగ్ వరీడ్ వాట్ విల్ హ్యాపెన్ టు మై లైఫ్.
1: మనం పుట్టింది పెరగటం కోసమని.
0: ఇన్ ఫ్యాక్ట్ వి
1: పెరిగింది సాధించటం కోసమని.
0: వి ఆర్ బోర్న్ వి గ్రో.
1: సాధించిన దాన్ని సత్యాన్ని తెలుసుకోవటమని.
0: వి షుడ్ నో ద ట్రూత్.
1: సత్యాన్ని తెలుసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి మనం.
0: వి షుడ్ మేక్ ఆల్ అటెంప్ట్స్ టు నో ద ట్రూత్.
1: ఈ సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేస్తే
0: దెన్ వన్స్ వి మేక్ ఎవ్రీ ట్రయల్
1: సర్వము మనకు అర్థమవుతుంది.
0: యు విల్ బి ఏబుల్ టు కాంప్రిహెండ్ ద రెస్ట్.
1: కనుక ప్రేమ చేతనే సత్యాన్ని గుర్తించు.
0: ఇట్స్ ఓన్లీ త్రూ లవ్ యూ కెన్ నో ద ట్రూత్.
1: చూడండి ఇక్కడ ఎక్కడ చూసినా జ్యోతులు అంతా వెలుగుతూ ఉన్నాయి.
0: యు ఫైండ్ ద బల్బ్స్ బర్నింగ్ ఆల్ అరౌండ్.
1: జ్యోతులు అనేక రకములుగా కనిపిస్తున్నాయి.
0: యు ఫైండ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బల్బ్స్.
1: కానీ ప్రతి జ్యోతి ఎందుకు ఉన్నది కరెంటే.
0: బట్ ఇన్ ఎవ్రీ బల్బ్ దేర్ ఇస్ ది కరెంట్.
1: ఈ కరెంటు మాత్రం లేకుండా పోతే ఈ జ్యోతులు ఏవి వెలగవు.
0: విదౌట్ ద కరెంట్ ద బల్బ్స్ యు డోంట్ గెట్ లైట్.
1: మన ఎందున్నటువంటి ఆత్మనే మెయిన్ స్విచ్.
0: ద ఆత్మా విత్ ఇన్ ద స్పిరిట్ విత్ ఇన్ అస్ ఇస్ ద మెయిన్ స్విచ్.
1: అది ఏ చెవుల్లో చేరి వినిపిస్తుండది.
0: ద కరెంట్ ద స్పిరిట్ గెట్స్ ఇన్ ద ఇయర్.
1: కన్నులో చేరి కనిపిస్తుంటుండది.
0: టు హెల్ప్ టు హెల్ప్ యు టు హియర్ గెట్స్ ఇన్ టు ది ఐ.
1: ప్రతి దేహం నందు కూడాను చైతన్య స్వరూపంగా అనుభవిస్తుంటున్నాయి.
0: అండ్ ఇట్ ద సేమ్ కరెంట్ దట్ విల్ హెల్ప్ యు టు ఎక్స్పీరియన్స్ ద అవేర్నెస్ విత్ ఇన్ ద బాడీ.
1: అన్నింటి కూడాను ఈ కరెంటే మూలాధారము.
0: ది కరెంట్ ఇస్ ది ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
1: అది ఏ దివ్యత్వము.
0: దట్ ఇస్ డివినిటీ.
1: అది ఏ చైతన్యము.
0: దట్ ఇస్ అవేర్నెస్.
1: అట్టి చైతన్యాన్ని మనము ఈనాడు విస్మరించడం.
0: We have forgotten that constant integrated awareness.
1: చైతన్యం అనేటువంటి దాన్ని మనం ఎప్పుడు కూడా మరొకకుండా ఉండాలి.
0: We should never forget that consciousness or awareness.
1: ఈ చైతన్యాన్ని ఉండినంత వరకే మనం ఇక్కడ చైతన్య స్వరూపులుగా ఉంటాం.
0: So long there is consciousness, you will experience that awareness.
1: కనుక ఈ చైతన్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ వాట్ అవేర్నెస్ ఈజ్.
1: చైతన్యం ఎక్కడ నుంచి రావటం లేదు.
0: ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫ్రమ్ అవుట్సైడ్.
1: ఎక్కడికే పోవటం లేదు.
0: ఇట్ నాట్ లీవింగ్
1: యు. అక్కడనే ఉన్నది, అక్కడికే పోతుండాలి.
0: ఇట్ ఈస్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ దెన్ అండ్ దేర్ ఇట్సెల్ఫ్.
1: కనుక
0: సో
1: ఆధ్యాత్మిక తత్వం లోపల మనం అనేక రకములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతున్నాం.
0: ఇన్ స్పిరిచువాలిటీ we have got so many doubts and mistaken ideas.
1: ee doubts valla maname chaala pichivaram ayipothunnam.
0: Because of these doubts we turn mad.
1: Manu ee pichivaru kavadaniki kaaranamu ee doubts e.
0: Doubts are the responsible for our madness.
1: Motta motta doubts nu manam dooram cheyali.
0: We should dispel all our doubts.
1: Doubts untinanta varaku kuda nu manam satyanni manam choodalemu.
0: So long there are doubts you can never experience truth.
1: కనుకనే ఆ డౌట్స్ వల్లనే మనము ఇంత అమాయకులమైపోతున్నాము.
0: We have become ignorant because of these doubts.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ముఖ్యంగా మీరు డౌట్స్ ని ఎక్కువ చేర్చుకోకూడదు.
0: Don't entertain doubts more and more.
1: మాకు గురి అవుతున్నాము.
0: In spirituality we have got so many doubts and mistaken ideas.
1: ఈ డౌట్స్ వల్ల మనమే చాలా పిచ్చివారమైపోతున్నాము.
0: Because of these doubts we turn

0: తెచ్చుకోకూడదు.
1: డోంట్ ఎంటర్టైన్ డౌట్స్ మోర్ అండ్ మోర్.
0: మానవుడి యందు ఈ డౌట్స్ అంతా చేరటం చేతనే తనను తాను మర్చిపోతున్నాడు.
1: ఇట్స్ ఓన్లీ ద డౌట్ దట్ మేక్స్ యూ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్.
0: విశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: స్ట్రాంగ్ ఫెయిత్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇది బలమైనటువంటి నమ్మకం కాదు కదా.
1: దట్ స్ట్రాంగ్ ఫెయిత్ ఈజ్ వెరీ మచ్ నెసెసరీ.
0: ఆ నమ్మకమే లేకపోతే నీవు కేవలం గ్రుడ్డివాడైపోతావు.
1: బెరెఫ్ట్ ఆఫ్ ఫెయిత్ యూఆర్ బ్లైండ్.
0: కన్నుండి గ్రుడ్డులై కళ్యాణకరమైన నీమూర్తి దర్శింపనేరనేది.
1: హ్యావింగ్ ఐస్ విత్ విజన్ యూఆర్ జస్ట్ బ్లైండ్ బీయింగ్ నాట్ ఏబుల్ టు సీ ది మ్యూనిఫిసెంట్.
0: చెవులుండి చెవుటలై అతి మనోహరమైన నీగాన మాలింపనేరనేది.
1: విత్ ఆల్ ది ఇయర్స్ యూఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు ద మెలడీ ఆఫ్ ద డివైన్ మ్యూజిక్. వాణి
0: పంకజమంద పరమాత్మయుండి పాడు సంసారము కోరినేది.
1: అండ్ ఫర్గెటింగ్ ద గాడ్ యు వాంట్ టు గెట్ యువర్ సెల్ఫ్ రాట్ ఇన్ ఫ్యామిలీ లైఫ్.
0: ఇది సూరదాస్ చెప్పాడు.
1: This is declared by Surada.
0: Yevidi nen kannulu undappudu em korinanu.
1: When I had eyes, what is that I wanted?
0: Kaani ippudu kannulu poyin tarvata em korutunnanu.
1: Now I am blind, what is it I want?
0: Kannulu undinappudu deni chuchamo danne ippudu kavalani korutunnanu.
1: So what all that I saw when I had those eyes, having lost the vision now, I want the very same thing. Kannu
0: lekunna gurunu kanipinchedi okkate.
1: Therefore, in spite of the vision, you see only one thing, even in its absence.
0: Kannulu yokka dintho pani aadhara pettukovaddu.
1: Don't go by the vision only.
0: Divine vision, aadhyatmik shakti, nee kanti.
1: The divine vision, the divine light.
0: Aa chaitanyam yokka tattvamu nee mottu manasulo nilipukovali.
1: The divine light is the divine power.
0: Aa divine light anetundi prathi vyakti endu kuda untundadi.
1: The divine strength is present in everyone.
0: Aa light lekunda ayinapothe ee light anta evi raavu.
1: Without the divine light you cannot see any light.
0: Kanuka మనకు మెయిన్ లైట్ ఆత్మనే.
1: సో ద మెయిన్ డివైన్ లైట్ ఈజ్ ఆత్మ.
0: దీనిని పురస్కరించుకుని శంకర్ల వారు ప్రపంచమంతా సంచరించి భజగోవిందం అనేటువంటి దీంట్లో ప్రచారం చేశాడు.
1: ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద సాంగ్ సెలెస్టియల్ భజగోవిందం ద సేమ్ మెసేజ్ ఈజ్ ప్రాపగేటెడ్ అండ్ పబ్లిసైజ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బై శంకర.
0: ఏమిటి ఇదంతా?
1: వాట్ ఈస్ ఆల్ దిస్?
0: దేనిని చింతించాలో దాన్ని చింతించడం లేదే.
1: యూ ఆర్ నాట్ ఎంక్వైరింగ్ దాట్
0: భజ గోవిందం.
1: Think of God, sing his glory.
0: దైవత్వాన్ని నీవు చింతించు.
1: Think of God.
0: దైవత్వం కానటువంటి దాన్ని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: If you think the rest, what for is the life?
0: కనుక మనం చింతించవలసింది దైవ చింతనే.
1: What is to be thought of is only God.
0: నీవే దైవము.
1: You are God.
0: దైవం మాత్రం ప్రత్యేకంగా లేడు.
1: God is not separate.
0: You and I are one అన్నాడు.
1: You and God are one.
0: కనుకనే
1: సో
0: మనము ప్రత్యేకించినటువంటి భక్తులమని తాను దైవమని మనం భ్రమిస్తున్నాము. ఆ భేదాన్ని మనం దూరం చేసుకోవాలి.
1: వీ హ్యావ్ డిఫరెన్సెస్ దట్ యు ఆర్ ద డివోటీ అండ్ ద గాడ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మానవులకు ఈ అర్షద్వర్గం చేత లభించేటువంటి యొక్క దుర్గుణములే ఇన్ని విధమైనటువంటి దురాచారములకు మూల కారణం.
1: ఇన్ ఫ్యాక్ట్ ద సిక్స్ వీక్నెసెస్ లేటెంట్ విత్ ఇన్ ద మ్యాన్ లైక్ యాంగర్ గ్రీడ్ అవరెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బ్యాడ్ కాండక్ట్.
0: పశువులకు ఉన్నాయి ఈ అర్షద్వర్గాలు, మనిషికి ఉన్నాయి.
1: అండ్ దీస్ six weaknesses are present in animals also.
0: ఆ పశువుకు నీకు భేదం ఏమిటి?
1: What is the difference between animal and you?
0: పశువు పుజిస్తున్నాయి.
1: Animals partake.
0: పశువులు నిద్రిస్తున్నాయి.
1: And they also sleep.
0: పశువులు ఆకలి అనుభవిస్తున్నాయి.
1: And they too have hunger.
0: మనిషి నిద్రిస్తున్నాడు.
1: Man sleeps.
0: మనిషి అనుభవిస్తున్నాడు.
1: Man experiences.
0: వానికి దీనికి ఉన్నటువంటి భేదం ఏమిటి?
1: What is the difference then between man and animal?
0: కాదు, ప్రజ్ఞానం బ్రహ్మ, అదే మనిషికి ఉండేటువంటిది.
1: Man should have that ప్రజ్ఞాన ద స్పిరిచువల్ అవేర్.
0: ఆ ప్రజ్ఞానం అనేటువంటిది, వివేకం అనేటువంటిది ఉన్నప్పుడు వీడు ఏమాత్రమో దుఃఖించడు.
1: సో లాంగ్ దట్ ఇంటెలెక్ట్ ఆఫ్ ప్రజ్ఞాన స్పిరిచువల్ అవేర్నెస్ ఇస్ విత్ యు,
0: అన్ని వచ్చినా పోతున్నాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: ఆల్ ద రెస్ట్ దే కమ్ అండ్ గో, పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఈ పాసింగ్ క్లౌడ్స్ ని పట్టుకుని మనం ఎందుకు ఇంత విచారించాలి?
1: వై షుడ్ వి వరీ బ్రూడ్ ఓవర్ దిస్ పాసింగ్ క్లౌడ్స్?
0: కదిలిపోయినటువంటి ఒక తత్వాన్ని మనం పట్టుకోవాలి.
1: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్ హస్ గాట్ టు బి కాట్ హోల్డ్ ఆన్.
0: అది ఏ మన ఆత్మతత్వము.
1: దట్ ఈస్ యువర్ ట్రూ సెల్ఫ్.
0: అది ఏ మన చైతన్య తత్వము.
1: దట్ ఈస్ అవర్ అవేర్.
0: అది ఏ మన దివ్యత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: అది ఏ మన పవిత్రము.
1: దట్ ఈస్ సీక్రెట్.
0: దాన్ని సూచితివా బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: దెన్ వన్స్ యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ, యు టర్న్ ఇన్ టు గాడ్.
0: కనుకనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి మనకు మనమే చూసుకోవాలి.
1: యు హావ్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: నిన్న చెప్పాను, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: భగవాన్ సెడ్ యెస్టర్డే దట్ యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ ద డివైన్, యు అండ్ గాడ్.
0: అందరి యందు ఉండినటువంటిది అంతా కూడాను నా అంశమే అన్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద స్పార్క్ ఆఫ్ ద డివైన్ ఎగ్జిస్ట్.
0: అయితే ఈ అంశం లోపల ఈ కనిపించేటువంటి దుఃఖములు, విచారములు, కష్టములు, కోదములు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
1: దెన్ వేర్ ఫ్రమ్ ది అపేరెంట్ డిఫికల్టీస్, ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.

0: ఇవన్నీ పశుత్వంతో కూడినటువంటి భావాలు మన హృదయంలో నింపుకున్నాం.
1: అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ బీస్టియల్ ఫీలింగ్స్.
0: ఈ పశుత్వంతో నింపుకున్నటువంటి భావాలు దూరం పంపించి,
1: యూ హ్యావ్ టు డిస్టెన్స్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దిస్ యానిమాలిటీ.
0: కడిగి వేసేయి.
1: You just drive them out.
0: Run away from bad company.
1: Run away from the bad company. Fill your heart with this eternal
0: truth. And
1: this cup is full of water.
0: If you want to fill
1: it up with milk, you have to pour out the water already
0: present there. On the other hand, if
1: you just mix milk over there,
0: both of them get
1: your heart is full of wickedness and cruelty.
0: అలాంటి దుర్మార్గమైన భావాల పైన సన్మార్గం అనే విషయాలు నింపుకుంటే అది ఇది రెండు కూడా చెడిపోతుంది.
1: And if you add now with all the cruelty, wickedness behind, you cannot fill it up with
0: sanctity.
1: You cannot get it
0: either.
1: So distance yourself from the bad.
0: పవిత్రాన్ని నీవు నింపుకో.
1: Fill it up with sacred qualities.
0: అప్పుడు నీవు పవిత్రమైనటువంటి జీవిగా మారుతావు.
1: Then you will become a sacred being.
0: కనుక మనం పవిత్రులు కావాలనుకున్నప్పుడు
1: టు లీడ్ సేక్రెడ్
0: మన పాత్రను పవిత్రమైనటువంటి ఇదిగా నిలుచుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో ద సేక్రెడ్ పాత్ టు మేక్ అవర్ లైఫ్ సేక్రెడ్.
0: ఈ కేవలం ఒక ఎంటీగా పెట్టుకోవాలి.
1: And we should make this a sort of
0: హృదయము ఒక పవిత్రమైన రీతిగా పెట్టుకున్నప్పుడు దాంట్లో అన్ని నింపుకోవచ్చు.
1: When once the heart is sacred, you can fill it up with all sacred thoughts.
0: మనం ఎన్ని సంపాదిస్తున్నాము?
1: We earn many.
0: ఎంత ధనం సంపాదిస్తున్నాము?
1: We earn lot of money.
0: ఎంత తిండిని సంపాదించుకుంటున్నాము?
1: So many.
0: కానీ ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి?
1: What will happen to them?
0: ఎవరికి ఇస్తున్నాము?
1: To whom are you sharing?
0: ఎవరికి లేదు.
1: No.
0: కడపటికి ఎవరికి పెడతామో ఎవరికి పుచ్చుతాము?
1: Ultimately, who will claim your property? Nobody gets it.
0: పొట్ట నింపుకునే నిమిత్తమై ఎంతో మనం దక్షిణ సంపాదిస్తున్నాము.
1: To fill this little stomach, you earn lakhs and lakhs of money.
0: ఈ సంపాదించినంత కూడా కడుపు నింపుకుంటున్నామా?
1: In fact, all the money that you earn, will it help you to fill the stomach? No. No.
0: కనుకనే క్షణభంగురమైనటువంటి ఒక జీవితం కోసమని ఇన్ని అవస్థలకు గురి అవుతున్నాము.
1: ఫర్ దిస్ మొమెంటరీ లైఫ్ వీ ఫేస్ ఆల్ ద ట్రబుల్స్ అండ్ డిఫికల్టీస్.
0: మన దేహమే అనిత్యము.
1: ద బాడీ ఇస్ టెంపరరీ.
0: ఇదంతా ఒక వాటర్ బబుల్.
1: బాడీ ఇస్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: డోంట్ ఫాలో ది మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ. Don't follow the mind, don't follow the body.
0: Follow the love, follow the conscience.
1: Follow your love, follow the conscience.
0: కల్పని నీవు నిజమైన తత్వాన్ని ఫాలో చేసుకుంటున్నావు.
1: You should follow the reality.
0: ఇదే మనం ఈనాడు చదువులోపల నేర్చుకోవాల్సినటువంటి అంట.
1: This is the true form of education.
0: ఎన్నో చదువులు చదువుతున్నారు.
1: You study many.
0: చదువులు చదివి చదివి చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
1: If all we study and study, we ultimately die. We should study to be immortal.
0: ఈ చదువుల వల్ల మనకు లభించేటువంటిది ఏమిటి?
1: వాట్ ఇస్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ ది స్టడీ సెక్యులర్?
0: ఇది ప్రపంచంలో ఉండినంత వరకు పొట్ట నింపుకోవడానికి ఒక మార్గం అవుతుంది.
1: ది స్టడీస్ విల్ హెల్ప్ us టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
0: చదువుకున్న వాడు పొట్ట నింపుకుంటున్నాడు, చదువులేని బెగ్గరు పొట్ట నింపుకుంటున్నాడు. పొట్ట నింపుకోవటం మా గొప్పది.
1: ఎడ్యుకేటెడ్ పర్సన్ uneducated beggar also fill their stomachs.
0: పొట్టను నింపుకోవటం కాదు,
1: not simply to feed your belly.
0: మన హృదయాన్ని నింపుకోవాలి.
1: We should fill our heart.
0: ఈ హృదయాన్ని మనం ప్రేమతో నింపుకోవాలి.
1: Fill your heart with love.
0: ఈ ప్రేమనే సర్వస్వాన్ని మనకు అందిస్తుంది.
1: And this love will help you to get the rest of them in the world.
0: హృదయాన్ని నింపుకోవడానికి నువ్వు ప్రయత్నించు.
1: Make every attempt trial to fill your heart.
0: అది ఏ కంపాషన్ హృదయం అనగానే కంపాషన్
1: హృదయ
0: దయతో నిండినటువంటిది.
1: హృదయ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ కంపాషన్ ప్రేమ చేత మనం నింపుకోవాలి.
1: కంపాషన్ ఇస్ లవ్ విచ్ హస్ గాట్ టు బి ఫిల్డ్.
0: ఏ క్షణం మనకు చిక్కినా కానీ దాన్ని వ్యర్థం చేయకూడదు.
1: నెవర్ వేస్ట్ ఈవెన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: అప్పుడు ప్రేమని పెంచుకోవాలి.
1: అండ్ ప్రిజర్వ్ దట్ లవ్.
0: ఈ ప్రేమని ఈనాడు దూరం చేసి దీన్ని అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి కట్టగడపటికి ప్రేమను కూడా నిరాశకరం మార్చుకుంటున్నావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ అవే ఫ్రమ్ దిస్ లవ్. You convert it, you distort it, and ultimately
0: ఎవరికి సంబంధం లేదు.
1: In fact, no one is attached to anybody.
0: ఎవరికి సంబంధం?
1: Who is attached to anybody?
0: ఎవరికి అనుబంధం?
1: What is that relationship?
0: లేదు.
1: Nothing.
0: ఈ సంబంధం అనుబంధములు నీవే నీవు పెంచుకుంటున్నావు.
1: Attachments and relationships are of your making.
0: నీవు పెండి కాకముందు ఎవరు నీవు భర్త?
1: Prior to your marriage, who is your husband?
0: పెండి అయిన తర్వాత ఎవరు నీకు భార్య?
1: And prior to that, who is your wife?
0: తిరిగి గతించిన తర్వాత ఎవరు నీకు భర్త?
1: After death, who is your husband?
0: ఎవరు నీకు భార్య?
1: And who is the wife?
0: రెండు లేవు.
1: No, both states don't exist.
0: అందుకోసమని ఈ యొక్క కుటుంబం లోపల ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అన్నారు.
1: Therefore, in the family life, we should view them as passing clouds.
0: మధ్యలో వచ్చినాయి, మధ్యలో పోతున్నాయి.
1: They have come in between and also leave in between.
0: శాశ్వతమైనటువంటివి కానే కాదు.
1: They are not permanent.
0: ఇవన్నీ కూడాను కదిలిపోయే మేఘములు వంటివి.
1: They are like passing clouds.
0: ఇలాంటి దీనికోసమై మనం తప్పించనక్కర్లేదు.
1: We don't need to worry for these passing clouds.
0: కనుక నీవు వరీ చేయవలసింది ఏమిటి?
1: What for should we worry?
0: నీ ఆనందమునికై నీవు ప్రాకులాడాలి.
1: Struggle, work to be
0: blissful. ప్రేమనే నీకు చిక్కాలి.
1: In fact, you should enjoy your love.
0: ఈ ప్రేమను సర్వులు ఎందుకు నీవు నిరూపించు.
1: And you should share this love with
0: everybody. ఈనాటి మానవులందరూ కూడాను ప్రేమనంతా కూడాను పంచుకోకుండా దేశాన్ని, అసూయను, క్రోధాన్ని పెంచుకుంటున్నారు.
1: Man is not sharing his love with his fellow men. On the other hand, he is sharing his wickedness, cruelty, jealousy and anger.
0: కట్టగలబడికి మనం ప్రేమను పంచుకోవటం లేదు.
1: We are not sharing our love with the rest.
0: ద్వేషము, ద్వేషము, ద్వేషము, ద్వేషము.
1: There is hatred all the time.
0: ఇది మహారాక్షసి ఈ ద్వేషము.
1: And this hatred is much worse than the demon.
0: ఈ మహారాక్షసిని మనం పెంచుకుంటున్నామే కానీ పవిత్రమైన ప్రేమ తత్వాన్ని పెంచుకోవటం లేదు.
1: The demonic hatred is ever on the rise today and not the love.
0: ఈలో కించిత్యమైన ప్రేమ లభించినా ఆ ప్రేమ తిరిగి 10 మందికి పంచుకో.
1: If there is fraction of love within you, share it with others.
0: అది నీ యొక్క నిజమైనటువంటి కర్తవ్యం.
1: That is your real duty.
0: అట్టి కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించి
1: and do that duty properly.
0: నిజమైనటువంటి ఒక మార్గాన్ని పొందు.
1: And then acquire that, reach that position.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు చదివేటువంటి చదువుల లోపల
1: all your studies,
0: ఏదో కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ అంతా ఉంటాయి.
1: There are certain
0: ఈ సబ్జెక్ట్స్ అంతా కూడాను ఈ లోకానికి సంబంధించినటువంటివి.
1: The subjects belong to this world.
0: ఇహమును సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య.
1: Secular knowledge will help you to be happy in this world and spiritual knowledge will help you to be blissful in the other world.
0: దానిని మనం పెంచుకోవాలి.
1: That we have to develop.
0: అప్పుడే మనకు శాశ్వతమైనటువంటి ఒక ఆనందం లభిస్తుంది.
1: Then you will have that eternal bliss.
0: వారి దగ్గర లేనటువంటి దాన్ని నా దగ్గర ఉన్నదని కొనుక్కొని కోరుకొని వస్తున్నారు.
1: దే కుడ్ అండర్స్టాండ్ దట్ విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ దెమ్ ఈజ్ అవైలబుల్.
0: నిజంగా ఈ ప్రేమ మీ దగ్గరనే ఉంటుంటే మీరందరూ ఎందుకు వస్తుంటారు ఇక్కడికి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హ్యావ్ గాట్ దట్ లవ్ విత్ ఇన్ యూ, వాట్ బ్రాట్ యూ హియర్?
0: అది మీ దగ్గర లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డోంట్ హ్యావ్ ఇట్.
0: లేదు కనుక నేను ఇక్కడికి వస్తున్నాను.
1: బికాస్ ఇట్స్ నాట్ దేర్ యూ కమ్ హియర్.
0: లేని దాన్ని మనం సంపాదించుకోవాలి.
1: యూ షుడ్ గెట్ వాట్ యూ డు నాట్ హ్యావ్.
0: ఉన్నదాన్ని మనం ఏం చేస్తున్నాం? ఏమి చదువుకోవటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దట్ వాట్ యూ హ్యావ్.
0: కనుకనే మనం లేని దాన్ని మనం సంపాదించాలి.
1: సో వీ షుడ్ గెట్ వాట్ యూ డోంట్ హ్యావ్.
0: తన ఎందు ఏది లేదు దాన్ని మనం శాంతి లేదు.
1: సో యూ డోంట్ హ్యావ్ పీస్.
0: మీకు అందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్,
0: గుజరాత్ లోపల ఒక పటేల్ ఉండేటువంటి వాడు.
1: ఇన్ గుజరాత్ దేర్ ఇస్ వన్ పర్సన్ బై నేమ్ పటేల్.
0: అతను పరమ భక్తుడు.
1: ఇస్ అన్ ఇంటెన్స్ డివోటీ.
0: గొప్ప వ్యాపారి.
1: ఇస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్.
0: విదేశాల్లో తిరిగి చాలా గొప్ప వ్యాపారం లోపల ధనం సంపాదించుకున్నాడు.
1: అండ్ he went all over the world and amassed wealth.
0: ఆ విదేశీయుడైనటువంటి ఒక ఫ్రెండ్ ఒకనాడు గుజరాత్ కు వచ్చాడు.
1: అండ్ వన్ ఫారినర్ విజిటెడ్ గుజరాత్.
0: గుజరాత్ కు వచ్చి,
1: హావింగ్ కమ్ దేర్,
0: ఏం పటేల్ గారు మిమ్మల్ని చూడటానికి రావాలన్నాడు.
1: హి సెడ్, ఓ పటేల్, ఐ వాంట్ టు మీట్ యు.
0: తప్పక రావచ్చు అన్నాడు.
1: హి సెడ్, yes you can.
0: అతను సరిగా వచ్చేటప్పటికి ఇది పూజ రూమ్ లో కూర్చున్నాడు.
1: బై ది టైమ్ ద ఫారినర్ విజిటెడ్ దేర్ దిస్ పటేల్ వాస్ ఇన్
0: సేఫ్ అయినా పూజ చేస్తూనే ఉన్నాడు.
1: పూజ
0: అవుతలేదు.
1: He was just worshipping the idol, deity.
0: ఈ విదేశీయుడు కూర్చొని కూర్చొని బేజారు పుట్టింది.
1: The foreigner waited and waited, was disgusted.
0: అంత అయిన తర్వాత వచ్చాడు పాపం పటేల్ గారు.
1: After the process of worship, the Patel came out of his puja room.
0: ఏమిటయ్యా పటేలు,
1: ఓ పటేల్,
0: దేనికి నీవు కోసం పూజ చేస్తున్నావు?
1: వాట్ ఫర్ ఆర్ యూ వర్షిప్?
0: నీకు కావలసినంత ధనం ఉంది.
1: యు హావ్ లాట్ ఆఫ్ మనీ.
0: కాబట్టి నువ్వు ధనం కోసం నీవు పూజ చేయటం లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ప్రే ఫర్ మనీ.
0: నీకు కావలసినటువంటి సుఖం ఉంది.
1: యూ గాట్ ఆల్ హ్యాపీనెస్.
0: కాబట్టి సుఖం నువ్వు కావాలని కోరటం లేదు.
1: యూ డోంట్ నీడ్ ఎనీ కంఫర్ట్.
0: నువ్వు దేనికోసం ఇంతసేపు పూజ చేస్తున్నావు?
1: వై డు యూ ప్రే సో లాంగ్? వాట్ ఫర్?
0: పక్కను నవ్వాడు ఆ పటేల్.
1: పటేల్ స్మైల్.
0: సార్,
1: సార్,
0: నేను ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలకు నేను ఏమాత్రమో ప్రార్థన చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ ప్రేయింగ్ ఫర్ వరల్డ్లీ పొజిషన్స్.
0: నేను ధనం కావాలని ఆశించడం లేదు.
1: ఐ డోంట్ వాంట్ మనీ.
0: సుఖం కావాలని నేను ఆశించడం లేదు.
1: హ్యాపీనెస్.
0: నాకు ఏది అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ ఎనీ.
0: నా దగ్గర లేనటువంటివి అతని దగ్గర ఉన్నాయి.
1: దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ మీ ఈజ్ విత్ గాడ్.
0: కనుక నేను దైవాన్ని ప్రార్థిస్తున్నాను.
1: సో టు ఎర్న్ ఇట్ ఐ ప్రే టు గాడ్.
0: ఏమిటి మరి నీ దగ్గర లేదు అన్నాడు.
1: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ?
0: ఐ వాంట్ ట్రూత్.
1: He said, I want truth.
0: I want love.
1: I want love.
0: I want peace.
1: I want peace.
0: ఈ సత్యము, ప్రేమ, శాంతి ఆ మూడు అతని దగ్గర ఉన్నాయి.
1: ట్రూత్, పీస్ అండ్ లవ్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్.
0: భగవంతుడు దాన్ని మూడింటిని ఎవరికి ఇవ్వటం లేదు.
1: అండ్ దే ఆర్ ఇన్ ద పొజెషన్ ఆఫ్ గాడ్.
0: తన దగ్గరనే పెట్టుకున్నాడు.
1: దేర్ విత్ హిమ్
0: దాన్ని పొందే నిమిత్తమై నేను ప్రార్థిస్తున్నాను.
1: టు అక్వైర్ దెం ఐ యామ్ ప్రేయింగ్ టు గాడ్.
0: చూచారా, మన దగ్గర లేనటువంటి దాన్ని మనం కోరడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ డిజైర్ దాట్ వాట్ వీ డోంట్ హ్యావ్.
0: మన దగ్గర ఇప్పుడు లేనటువంటిది ఏమిటి? అదే పీస్.
1: వాట్ ఈస్ దట్ మిస్సింగ్ ఇన్ యూ? దట్ ఇస్ పీస్.
0: ఆ పీస్ నీవు కోరాలి.
1: సో డిజైర్,
0: నీ దగ్గర ఉన్నటువంటి దాన్ని నీవు కోరుతూ ఉంటే నువ్వు ఎందుకు ఈ ప్రార్థన?
1: డిజైర్ టు బి పీస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ దట్ వాట్ యూ ఆల్రెడీ హ్యావ్,
0: అవంతా నీవు సంపాదించుకుంటే లభిస్తాయి.
1: ఆల్ దోస్ థింగ్స్ కెన్ బి ఎర్న్ అండ్ అక్వైర్డ్.
0: నీ దగ్గర లేనటువంటిది, భగవంతుడి దగ్గర ఉండేటువంటిది రెండే రెండు.
1: వాట్ యూ డు నాట్ హ్యావ్, వాట్ గాడ్ హ్యాస్ ఆర్ టూ.
0: ప్రేమ, శాంతి, ఈ రెండు భగవంతుని దగ్గర ఉన్నాయి.
1: లవ్ అండ్ పీస్ ఆర్ విత్ గాడ్.
0: ఈ రెండింటిని మనం సాధించుకుంటే ఈ రెండింటి ద్వారా ట్రూత్ మనకు లభిస్తుంది.
1: వెన్ వన్స్ యూ రిసీవ్ ది ట్రూ దీస్ టూ యూ కెన్ గెట్ ది ట్రూత్.
0: రెండు ఉంటే చాలు, సర్వమును మనం సాధించవచ్చు.
1: ఇఫ్ దీస్ టూ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఒక్క చక్కెర ఉంటుంటే ఎన్ని తీపి పదార్థాలైనా చేసుకోవచ్చు.
1: విత్ షుగర్ యూ కెన్ హ్యావ్ ఎనీ నంబర్ ఆఫ్ స్వీట్స్.
0: కానీ గోధుమ హల్వా, బదాం కీరు, గులాబ్ జాము అని పేర్లు పెట్టుకుంటున్నాము.
1: యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్.
0: ఇవి నేమ్స్ వెరైటీగా ఉన్నాయి, కానీ స్వీట్ ఏమి ఒక్కటే.
1: దర్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ బట్ స్వీట్నెస్ షుగర్ ఈజ్ వన్.
0: కనుకనే దైవమే ఒక ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్.
0: ఆ ప్రేమను మనం సంపాదించుకుంటే
1: దెన్ వన్స్ యూ గెట్
0: ఆ ప్రేమ వల్ల ఎన్ని పదార్థాలైనా మనం వండుకోవచ్చును.
1: విత్ ది స్వీట్నెస్, నెక్టర్ అండ్ లవ్ యూ కెన్ హ్యావ్ ఇన్ మెనీ లవ్. ఎన్ని
0: సుఖములైనా మనం పొందవచ్చును.
1: యూ కెన్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ కంఫర్ట్.
0: ఎన్ని శాంతులైనా అనుభవించవచ్చు.
1: యూ కెన్ ఎక్స్పీరియన్స్ మెనీ.
0: కనుక ప్రేమను మీరు సంపాదించండి బంగారు.
1: దేర్ఫోర్ యూ షుడ్ ట్రై టు ఎర్న్ దిస్ లవ్.
0: ప్రేమ ముదిత మనసే కోరు.

0: Perseverance is truth. It is dharma. It is yoga. It is non-violence. It gives us all happiness. It is everything in this world.
1: Vidyarthulara.
0: Students.
1: Manavudu sadhinchavalasinatundi prapranamulo pradhanamainatundi kshama.
0: What man has to achieve, accomplish, first and foremost is this perseverance.
1: ఈ పవిత్రమైన క్షమను గ్రంథముల చేత తెలుసుకునేటువంటిది కాదు.
0: You cannot know by going through the sacred text.
1: అధ్యాపకుల చేత బోధింపబడేటువంటిది కాదు.
0: Is not the one to be taught by a teacher.
1: మిత్రుల చేత అందుకోబడినటువంటిది కాదు.
0: Nor can it be received from friends.
1: లేక మార్కెట్లో మనకు కొనేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి పర్చేజ్డ్ ఫ్రమ్ ద మార్కెట్.
1: లేక కంపెనీలకే మనం ఏమైనా సప్లై చేసేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి సప్లైడ్ బై ఎనీ కంపెనీ.
1: నిత్య జీవితంలో సత్యమైన మార్గమును ప్రవేశించి దీనిని అభ్యాసరీతిగా పొందవలసినదే కాని మరొక మార్గంలో ఇది లభ్యమయ్యేటువంటిది కాదు.
0: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ by cultivating it in our daily truthful life and practice.
1: Nitya jeevitamulo satya margamunu anusarinchi dharma margamu cheta pondavalasinatundide ee kshama.
0: This has got to be obtained by treading along the path of righteousness and truth.
1: Ee kshama manavuniki oka bhadramaina kavacham.
0: This perseverance is an armor to mankind.
1: ఎన్ని కష్టములు ఎందుని, ఎన్ని బాధములు సంభవించినప్పటికీ, ఎన్ని దుఃఖములు ప్రాప్తించినప్పటికీ మనము దీనికి లొంగక, పొంగక, కృంగక ఈ క్షమ అనే కవచమును ధరించి తద్వారా మనము తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
0: With this forbearance we should be able to resist all the problems, the misery and the difficulties in this world and should never be frustrated.
1: ఈ క్షమ యొక్క శక్తి మరొక దీనికి లేదు.
0: The power of the perseverance is supreme.
1: ఇది మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క విలువ.
0: It is the chief value, human value.
1: ఈ మానవతా విలువైనటువంటి క్షమను ఈనాడు మానవుడు విస్మరించి కేవలము ప్రాకృతమైన లౌకికమైనటువంటి యొక్క వృత్తులే పాల్గొని తమ యొక్క మానవతా విలువను తాము కోల్పోతున్నాడు.
0: He has forgotten the chief value, the human value. And is carried away by this temporal world and lost his very human quality.
1: Kanuka manam enni badhalu ochinappatikini enni kashtamulu pramtaptamainappatikini enni dukkhamulu manam ventaadinappatikini dinni manamu chama cheta sadhinchadaniki prayatninchali.
0: In spite of all the difficulties and problems and the misery that come in our way, with all this patience we should be able to bear.
1: Kani మానవుడు ఈనాడు నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క కష్ట సుఖములకు తాను కృంగిపోయి లొంగిపోయి ఈ క్షమను కూడాను కోల్పోతున్నాడు.
0: Man is losing his this perseverance because he is victimized to all the problems in life.
1: జీవితము చాలా విలువైనటువంటిది.
0: Life is highly valuable.
1: జీవితము చాలా దీర్ఘమైనటువంటిది.
0: It's a long journey.
1: జీవితము చాలా జీవించవలసినటువంటిది.
0: ఇట్ హ్యాస్ టు బి లివ్డ్.
1: జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
0: లైఫ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి జీవితములో దివ్యమైనటువంటి మార్గమును అవలంబించడానికి క్షమ ఎంతైనా కూడా మనకు అవసరము.
0: పేషెన్స్ ఇస్ అబ్సల్యూట్లీ నెసెసరీ టు లీడ్ ఎ సేక్రెడ్ లైఫ్.
1: కొన్ని కష్టములు ఎందే ఈ క్షమ మనకు అభివృద్ధి చేస్తుంది.
0: In fact, we develop in certain periods of difficulties.
1: కష్టములు లేకుండా క్షమను పెంచుకోవడానికి వీలు కాదు.
0: Without difficulties, we cannot develop this forbearance.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్ అని.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: కష్టములు మనకు మానవుని యొక్క విలువను గుర్తింపజేసేటువంటివి.
0: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీస్ దట్ విల్ మేక్ యూ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
1: మానవుని యొక్క మానవత్వాన్ని ప్రకటింపజేసేటువంటివి.
0: ద ప్రాబ్లమ్స్ విల్ ఎక్స్ప్రెస్ ద మానిఫెస్ట్ ది హ్యూమన్ లైఫ్ అండ్ క్వాలిటీ.
1: పంచ పాండవులు కష్టములు ఎందు మాత్రమే తమ యొక్క క్షమను తాము కాపాడుకోగలిగారు.
0: The five Pandavas could safeguard their values because of this patience.
1: Kanuka kashtamulu manaku oka sugam nandincheetundi sopanamule.
0: And they are the steps that would confer happiness.
1: Aithe ee chamanu kudanu samayaspurtiga manam upayoginchukovali.
0: However, we have to make use of this patience appropriately.
1: Ye samayam nandu evariki ye vidhamga ee oka chamanu manam upayoginchali అనేటువంటి విధి విధానాన్ని మనం గుర్తించాలి.
0: We have to recognize where, how, to whom it has got to be used.
1: మహమ్మద్ గోరి పృథ్వీరాజు పైన 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు.
0: గోరి ట్రై టు ఇన్వేడ్ అండ్ అటాక్ పృథ్వీరాజ్ 17 టైమ్స్.
1: కానీ ఈ 17 పర్యాయములు కూడాను ఈ గోరి అపజయాన్ని పొందాడు.
0: బట్ గోరి వాస్ డిఫీటెడ్ ఆల్ ది 17 టైమ్స్.
1: కానీ విశాల హృదయుడు పవిత్ర భావము కలిగినటువంటి వాడు ఈ పృథ్వీరాజు.
0: పృథ్వీరాజ్ ఇస్ బ్రాడ్ మైండెడ్ అండ్ హస్ సీక్రెట్ థాట్స్.
1: క్షమ అతని యొక్క స్వభావము.
0: ది పేషెన్స్ ఇస్ హిస్ క్వాలిటీ నేచర్.
1: ఈ 17 పర్యాయములను కూడా తన చేత చిక్కబడినప్పటికీ క్షమించి అతన్ని వదిలిపెట్టు వచ్చాడు.
0: దో గోరి వాస్ కాట్ క్యాప్టివేటెడ్ ఆల్ ది 17 టైమ్స్ హి పార్డన్ హిమ్ అండ్ లెట్ హిమ్ గో.
1: కానీ గోరి దీనికి తగినటువంటి ఒక కృతజ్ఞతను వెలుబుచ్చక కృతజ్ఞుడుగా మారిపోయాడు.
0: బట్ గౌరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రాటిట్యూడ్ హి బికేమ్ అన్గ్రేట్ఫుల్ రిచ్.
1: మానవునకు ఈ కృతజ్ఞత అనేటువంటిదే తెలియదు.
0: ది మ్యాన్ డజంట్ నో వాట్ గ్రాటిట్యూడ్.
1: స్వార్థము స్వప్రయోజనంలో మునగటం చేతనే మానవత్వం ఇన్ని విధమైనటువంటి చిక్కులకు ఉరిగి అవలసి వచ్చింది.
0: ద హ్యూమన్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
1: ఈ స్వార్థమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even selfishness should be under
1: certain స్వప్రయోజనమునకు ఒక పరిమితం ఉండాలి.
0: Even self interest should be under certain limits.
1: కానీ ఈ గోరికి ఈ విధమైనటువంటి ఒక చమను గుర్తించుకోలేకపోయాడు.
0: But Gauri did not understand this principle of forbearance.
1: జయచంద్రుని యొక్క సహవాసం చేత జయచంద్రుడు
0: because of his friendship with జయచంద్ర
1: తిరిగి ఈ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చి పృథ్వీరాజును ఓడించాడు.
0: Ultimately, he was successful in defeating Prithviraj.
1: కాని 17 పర్యాయములు క్షమించినటువంటి పృథ్వీరాజు పైన కృతజ్ఞత చూపక పృథ్వీరాజు యొక్క కన్నులను తీయించాడు.
0: He didn't show any kind of gratitude to Prithviraj, who had let him go for 17 times earlier, but he blinded him, removed his eyes.
1: చూశారా ఈ క్షమ ఎలాంటి క్రూరుల దగ్గర కూడా మనం కొంతవరకు పరిమితం పెట్టుకోవాలి.
0: And this patience perseverance should be there.
1: Chama manchide
0: is good.
1: Kani mitimiri nadichetunte oka vyaktulu daggara ee chama e maatram kodanu upakaram cheyadu.
0: But those people who do not understand this principle, it won't help you, fetch you.
1: Sakala vidyalu nerchi sabha jayinchagavachu.
0: With all forms of knowledge you can be successful in a court of scholars.
1: Purnudai ranamandu poravachu.
0: You can participate fight with all the valor and courage in the battlefield.
1: Raja rajai putti rajyamelagavachu.
0: You can also rule this kingdom as a king.
1: Kema godanamulliyavachu.
0: You can also offer golden cows in charity.
1: Enni chesinappatikini ee manavattam aneetundi danini lakshyamanu dunchukoni e pravartinchali.
0: Whatever one may do, but one has to keep in view the human qualities.

0: నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు.
1: విత్ ఆల్ ది అకాంప్లిష్మెంట్స్ వాట్ ఈస్ క్వైట్ పాసిబుల్ విత్ టోటల్ కంట్రోల్ ఓవర్ హిస్ బాడీ ది సెన్సెస్ అండ్ ద మైండ్ హీ కెనాట్ రిమైన్ ఇన్వర్డ్
0: ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
1: ది సెన్స్ కంట్రోల్ ఈస్ అబ్సల్యూట్లీ నెసెసరీ.
0: దైవార్పితమైనటువంటి భావము చేత ఈ క్షమను మనం అభివృద్ధి గావించుకోవచ్చు.
1: విత్ ద ఫీలింగ్ ఆఫ్ టోటల్ సరెండర్ వన్ కెన్ ఇంప్రూవ్ దిస్ పేషెన్స్.
0: దైవార్పిత భావము లేకుండా, దైవానుగ్రహం లేకుండా, దైవ ప్రీతి లేకుండా ఈ యొక్క క్షమాగుణమును మనం అభివృద్ధి పరచుకోలేము.
1: యు కెన్ నెవర్ కల్టివేట్, యు కెన్ నెవర్ డెవలప్ దిస్ ఫర్బేరెన్స్ వితౌట్ గాడ్స్ గ్రేస్ అన్లెస్ యు ఆఫర్ యువర్సెల్ఫ్.
0: క్షమ ధర్మము,
1: ఇట్ ఇస్ ట్రూ.
0: క్షమనే దైవము.
1: This forbearance
0: truth
1: is God.
0: Is God.
1: Truth is God.
0: Love is God.
1: Love is God.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం పొందినప్పుడు ఈ సత్యము అనేటువంటి ఒక క్షమ మన స్వాధీనమైపోతుంది.
1: When once you have this principle of love, it's quite possible to recognize this truthful forbearance.
0: సక్కుబాయి,
1: సక్కుబాయి
0: పండరీపురం పోగోరి,
1: she wanted to
0: go to పండరీపురం. రాత్రింపగలు కూడాను రంగా రంగా అని విచారిస్తూ తన లక్ష్యమును, తన దీక్షను రంగనిపై నుంచి అనేక కష్టములకు గురి కావాల్సి వచ్చింది.
1: సక్కుబాయి ఆన్ హర్ పిల్గ్రిమేజ్ టు పండరీపూర్ షి వెంట్ ఆన్ చాంటింగ్ ది నేమ్ ఆఫ్ రంగ కీపింగ్ ఇన్ వ్యూ హర్ ఎయిమ్.
0: తెల్లవారింటి మొదలు రాత్రి పరుండునంత వరకును అత్త భర్తలతో అనేక విధమైనటువంటి బాధలను అనుభవిస్తూ వచ్చింది.
1: షీ సఫర్డ్ ఎ లాట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది father-in-law and the husband.
0: No, husband and
1: husband and mother-in-law. And mother-in-law.
0: Kani ee chamane anaku anta balamunu andistu vachindi.
1: It is only the patience that gave her all the strength.
0: Chama sarvasambhu sarvalokamunandun.
1: In this entire creation.
0: Ee sakkubai ki aa chamagunam inta శాంతి ఓర్పును కలిగింపజేసింది.
1: ఇట్ ఇస్ పర్సెవరెన్స్ దట్ కుడ్ హెల్ప్ హర్ టు మెయింటైన్ పీస్ ఆల్ ద టైమ్.
0: ఈమెను హింసింపజేయాలని అనేక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి పనులు కూడా ఆమెకు అందిస్తూ వచ్చాడు.
1: షీ వాస్ గివెన్ హార్డ్ టాస్క్స్ టు అటెండ్ టు అండ్ షీ వాస్ ఆల్సో పుట్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ హార్డ్.
0: ఏది చేసినా దైవార్పిత భావంతో చేస్తూ వచ్చింది.
1: బట్ షీ డిడ్ ఇన్ ఫుల్ ఫెయిత్ టు గాడ్.
0: సర్వం కూడా భగవత్ ప్రీత్యార్థంగా భావిస్తూ వచ్చింది.
1: ఎవ్రీథింగ్ షీ డిడ్ టు ప్లీజ్ గాడ్.

0: Krishna sing a song with all the, your nectarine words. You also talk to us so that our heart
1: will be filled.
0: Singing the glory of Krishna, she grinded all the rice and she fell unconscious.
1: Yat bhavam tad bhavati.
0: As is the feeling, so is the result experience.
1: Yatti feelingo atti phalitamu.
0: As is the feeling, so is the result.
1: Yatti bhavamo atti gunamu.
0: As is the feeling, so is the character.
1: Yatti karmano atti phalamu.
0: As is the action, so is the consequence.
1: Kanukane bhagavad vishayam lopala be fearless. Fearless.
0: In respect of God, be fearless.
1: ఈ విధమైనటువంటి ఒక ధైర్యం చేతని ఈ క్షమా గుణాన్ని మనం పెంచుకోవాలి.
0: You have to develop this perseverance with all the courage.
1: కట్టకడపటికి ఆ భక్త పరాధీనుడైనటువంటి భగవంతుడు ఈ సక్కుబాయికి ఆనందింపజేయటానికై కృష్ణుడే రంగడే సక్కుబాయి వేషమును ధరించి ఆ ఇంటిలో ఇంటి పనులంతా చేస్తూ సక్కుబాయిని పండరీపురంలో పంపించాడు.
0: As God is the refuge of the forlorn, God Himself has come down and has taken the form of Sakubai and did every household work.
1: పాడింది ఒక్కతూరి

0: am I your servant or not? Is it proper on your part to neglect me like this? How long?
1: నిజముగా నేను నీ దాసురాలనైతే నాకు ఎందుకు ఈ బాధ?
0: Truly speaking, if I am your servant, why should I suffer?
1: నాలో ఏదో దోషం ఉన్నది.
0: There must be some mistake.
1: నాలో ఏదో అపచారం ఉన్నది.
0: There must be some sin with me.
1: కనుక నీ నీ వింత ఆలస్యం చేస్తున్నావు.
0: Therefore you are delaying.
1: నా దోషమైనను తెలిపి నాకు దోష నిర్మూలన చేయి.
0: Let me know my mistake and see that I'll get out of it.
1: తక్షణమే పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు.
0: పాండురంగ appeared in front.
1: ఆ పాండురంగడే ఈ యొక్క సక్కుబాయిలో చేరాడు.
0: అండ్ హీ జస్ట్ హస్ గాన్ ఇంటూ సక్కుబాయి.
1: ఈశావాస్యం ఇదం జగత్.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్
1: అంతా కూడా నువ్వు జగత్ అంతా కూడా నువ్వు బ్రహ్మమయంగా మారింది.
0: హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్రహ్మన్.
1: అందరూ బ్రహ్మస్వరూపులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ డివైన్.
1: అందరూ దైవాకారులే.
0: ఆల్ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: దైవ రూపములైనటువంటి ఒక రూపము, దైవం నామములైనటువంటి నామము ఈ జగత్తులో కానరాదు.
0: దేర్ నో ఫార్మ్, దేర్ నో నేమ్ విదౌట్ ది డివినిటీ.
1: సహస్ర శేష పురుష సహస్రాక్ష సహస్రపాత్. సహస్ర రూపములు ఉంటున్నాయి.
0: హెస్ గాట్ థౌజండ్స్ ఆఫ్ ఫార్మ్స్.
1: కనుకనే తాను ఈ సక్కుబాయిలో ప్రవేశించి సక్కుబాయిని పండరిపురంలోకి పంపి తాను ఇంటిలో కాపురం చేస్తూ వచ్చాడు సక్కుబాయి వలె.
0: Yes, sent Sakubai to Pandharpur and Lord himself stayed back at home in the form of Sakubai and did all
1: the work. ఎక్కడ చూసినా ఉంటున్నాడు.
0: God is everywhere.
1: ఎందుకరడు అందులేడని సందేహం వలదు.
0: Never doubt that he is here and he is not
1: there. సర్వ చక్రోపగతుండు ఎందెందు వెతకి చూసినా అందందే కలడు అందందే కలడు.
0: God is everywhere. Wherever you search, you will find him there.
1: కాని నీ హృదయం పరిశుద్ధం కావాలి కాని దైవ దర్శనం అంత కష్టం కాదు.
0: But your heart has got to be pure.
1: దైవ దర్శనం అంత సులభమైనటువంటిది.
0: The vision divine is so simple and easy.
1: కాని నీ హృదయ మాలిన్యం చేతనే ఆ దైవాన్ని నీవు పొందలేకపోతున్నావు.
0: Because of dirt and filth in your heart, you are not able to see him.
1: ప్రకాశంగా ప్రకాశిస్తున్నటువంటి సూర్యుని చూడాలంటే నీ కన్నులు తెరచాలి.
0: In order to see the shining sun, you should open your eyes.
1: సూర్యుడు ప్రకాశిస్తున్నప్పటికీ నీ కన్నులు మూసుకుంటే సూర్యుడు ఏ రీతిగా కనపడగలడు?
0: When sun is shining, when you close your eyes, you can't see him.
1: కనుకనే మన హృదయ నేత్రం అనేటువంటిది పరిశుద్ధంగా ఉంటుండాలి.
0: Therefore,
1: పవిత్రంగా ఉంటుండాలి.
0: Therefore, eye of our heart should be sacred and pure.
1: అప్పుడే దైవత్వం అనేటువంటిది ఎక్కడ చూసినా సాక్షాత్కరిస్తుంది.
0: Then you have the vision of the Lord, manifestation everywhere.
1: తర్వాత పాణిపాదం తత్సర్వతో చీసిరోముఖం. ఎక్కడ చూసినా కూడా నువ్వు పాణిపాదంతో ఉంటున్నాడు.
0: His feet are spread everywhere. His hands are spread everywhere.
1: కానీ మానవుని యొక్క మనస్సు దట్టమైనటువంటి మాలిన్యంతో కప్పబడి ఉంటుండాలి.
0: But human mind is covered by dirt and the filth.
1: ప్రాకృతమైనటువంటి చింతలతో కూడి ఉంటుండాలి.
0: It is full of worldly thoughts.
1: భౌతికమైన వాంఛలతో చేరి ఉంటుండాలి.
0: It's full of temporal desires.
1: అస్థిరము అశాశ్వతమైనటువంటి వాంఛలతో కూడి ఉంటుండాలి.
0: It's full of ephemeral transient desires.
1: కనుకనే సత్య నిత్యమైనటువంటి ఒక దైవత్వాన్ని దర్శించాలంటే హృదయం పరిశుద్ధమైనటువంటిదిగా ఉండాలి.
0: Therefore, to know that eternal truth, the divinity, the heart must be pure.
1: అద్దము మంచిదే.
0: The mirror is good.
1: కానీ ఈ అద్దము లోపల నీ ప్రతిబింబం కనిపించదు.
0: You don't see your reflection there.
1: కారణం ఏమిటి?
0: What's the reason?
1: ఆ అద్దమునకు వేరొక వైపు వెనుక భాగంలో రసాయనం పూసినప్పుడే పాదరసము అప్పుడే నీ ప్రతిబింబం కనిపిస్తుంది.
0: You should apply mercury on the reverse side of this glass, then you can see your reflection.
1: ఈ వెనుక వైపున ఈ పాదరసమే కనే లేకుండా పోతే నీ ప్రతిబింబం నీ కనిపించదు.
0: Without this chemical smearing on the river side, you cannot see your reflection there.
1: పాదరసమే ప్రేమ.
0: That mercury is love.
1: మన హృదయమనే అద్దమునకు ఒకవైపున ప్రేమ అనేటువంటి పాదరసం పూసినప్పుడే రెండవ వైపున సాక్షాత్కారము సెల్ఫ్ రియలైజేషన్ తక్షణమే మనకు లభ్యమవుతుంది.
0: సో వెన్ వన్స్ యూ అప్లై స్మియర్ దిస్ మెర్క్యూరీ దెన్ యూ విల్ ఫైండ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ దేర్.
1: మానవుడు ఈ ప్రేమరసమును పూయటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ అప్లైంగ్
1: ద్వేషము అసూయ డంబము ఆడంబరము అహంకారము ఇత్యాది దుర్గుణముల చేత నిండి ఉంటుండాలి ఈ హృదయం.
0: హ్యూమన్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఈగో ద ప్రైడ్ ద జెలసీ పాంప్ అండ్ అగ్రాండైజ్మెంట్.
1: దైవానుగ్రహం ఎంత కలిగినప్పటికీ దానిని అర్థం చేసుకుని లేక పదార్థముల చేత మిస్అండర్స్టాండింగ్ వల్ల మానవత్వం పూర్తి కోల్పోతున్నాడు.
0: దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ డివైన్ గ్రేస్, because of his own misunderstanding he ruins himself.
1: తన భావమే తనకు ఆ విధంగా ప్రతిబింబిస్తుండాలి.
0: His own feelings come as a reflection.
1: అంతే గాని దైవమునందు ఎట్టి మార్పులు కూడా ఉండవు.
0: In God there is no change.
1: దైవం ఎప్పుడు కూడా నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: God is eternal, pure and unsullied and crystal clear, eternal.
1: కాని మన భావములే ఆ విధంగా భ్రాంతికి పడిపోతుండాలి.
0: Only our own feelings to delude us.
1: కనుకనే మన భావము కొద్ది కూడాను భగవంతుని మనము విస్మరిస్తున్నాము.
0: It's only our feeling that makes us forget God.
1: గజరాజు ప్రార్థించాడు.
0: The king, that emperor elephant prayed.
1: కాని నారాయణుడు రక్షించే నిమిత్తమై పోతున్నాడు.
0: God was ready to rescue him.
1: కాని లక్ష్మి కూడాను భయమేసింది.
0: Lakshmi concert was afraid.
1: అడిగదనని కడి వడిజను అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు వెడ వెడ చిడి ముడి తడబడ నడుగిడ నడుగిడదు జలిమి నడుగిడ నెడలను అడిగదనని కడి వడిజను అడిగదనని కడి వడిజను.
0: He is going fast to find out the reason.
1: అడిగిన తన మగడు నుడుగ నడె నడడుగు.
0: Even if she asked, whether her husband would tell the reason behind or not.
1: Veda veda chidi mudi tadabada nadugida nadugida dujedemi nadugida nadalan. Munduku poledu venukoku raledu.
0: She could not step forward nor could she retreat.
1: Aa daivattam yokka prabhavamu tana yokka deeni paina kodanu prabharinchindi.
0: The effects of the divinity had completely affected all of her body.
1: Adangi ainappatikini ఆ విధమైనటువంటి దివ్యత్వం చేత తనకు ఒక భ్రాంతి కలుగుతూ వచ్చింది.
0: బీయింగ్ వైఫ్ షీ వాస్ డెల్యూడెడ్.
1: అడిగితే కూడా చెప్పుతాడో చెప్పడో.
0: ఈవెన్ ఇఫ్ షీ వర్ టు ఆస్క్ వెదర్ హీ వుడ్ రెస్పాండ్ ఆర్ నాట్.
1: ఈ సందేహము కలుగుతూ వచ్చింది.
0: దిస్ వాస్ ది డౌట్.
1: ఈ సందేహం ఎప్పుడు కలుగుతుంది?
0: వెన్ యూ గెట్ ది డౌట్.
1: దోషం ఉండినప్పుడే కలుగుతుంది.
0: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ విల్ బి ఎ డౌట్.
1: దోషం ఏ దోషము?
0: వాట్ మిస్టేక్?
1: నా దగ్గర ఉండినటువంటి యొక్క విష్ణువు నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాడే అనేటువంటి అహంకారమే ఇక్కడ మూల కారణము.
0: ద డిఫెక్ట్ ఆఫ్ ఈగో. విష్ణు ఇస్ సో క్లోజ్ టు మీ, హిస్ జస్ట్ గోయింగ్.
1: అహంకారము
0: వితౌట్ టెలింగ్ ఎనీ రీజన్.
1: చెడ్డది.
0: ఈగో ఇస్ వెరీ బ్యాడ్.
1: ఈ అహంకారమే మానవునికి అధపతనము గావిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఈగో దట్ రూయిన్స్ యూ.
1: ఈ అహంకారం అనేటువంటి దాన్ని అణగదొక్కితే దివ్యత్వం అనేటువంటి ప్రేమతత్వం మనకు సాక్షాత్కరిస్తుంది.
0: వెన్ వన్స్ యూ సబ్డ్యూ దిస్ ఈగో, ఈ
1: అహంకారము ఆడంబరము అసూయ ఇత్యాది దుర్గుణములు లేకుండా పోవాలంటే క్షమ మనకు సత్యం, క్షమ మనకు ధర్మం, క్షమ మనకు యోగము, క్షమ మనకు వేదము, క్షమ మనకు సర్వస్వము.
0: సో ఇన్ ఆర్డర్ టు గివ్ అప్ ది బ్యాడ్ క్వాలిటీస్ లైక్ ఈగో, అగ్రాండైజ్మెంట్, జెలసీ, వీ హ్యావ్ టు డెవలప్ దిస్ పర్సెవరెన్స్ విచ్ ఇస్ రైట్‌షియస్నెస్ విచ్ ఇస్ ట్రూత్.
1: తపస్సు చేయనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు అండర్టేక్ ఎనీ పెనెన్స్.
1: నీవు పోనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు గో ఎనీవేర్.
1: ఏ విధమైన సాధనలు చేయనక్కర్లేదు.
0: నో స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: నిర్మలమైనటువంటి ప్రేమ నీ హృదయాద్భాతం నుంచి ఆవిర్భవించాలి.
0: దేర్ షుడ్ బి ప్యూర్ లవ్ దట్ షుడ్ బి ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమలు కేవలం పలుకులలో మాత్రమే ఉచ్చరిస్తున్నాం కానీ హృదయం నుండి ఆవిర్భవించడం లేదు.
0: టుడే లవ్ ఇస్ జస్ట్ లిమిటెడ్ అండ్ డాన్సింగ్ ఆన్ ద లిప్స్ బట్ నాట్ డజంట్ కమ్ అవుట్ ద హార్ట్.
1: ప్రేమించినట్టుగా నటిస్తున్నారే కానీ ప్రేమ యొక్క స్వరూపాన్ని మీరు గుర్తించడం లేదు.
0: వీ జస్ట్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ వీ హావ్ లవ్ బట్ ఇట్స్ నాట్ ట్రూ.
1: ప్రేమకు భయము లేదు.
0: లవ్ ఇస్ ఫియర్.
1: ప్రేమకు క్రోధము లేదు.
0: లవ్ హ్యాస్ నో యాంగర్.
1: ద్వేషము లేదు.
0: లవ్ హ్యాస్ నో హేట్రెడ్.
1: ప్రేమ ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి నిర్మలంగా ఉంటుంది.
0: లవ్ ఇస్ ఆల్వేస్ ప్యూర్.
1: భగవంతుని పైన కూడాను అనేక విధమైనటువంటి యొక్క డౌట్స్ అంతా కూడా ప్రారంభమవుతుంటాయి.
0: వీ ఆల్సో డౌట్ గాడ్ మెనీ టైమ్స్.
1: ఇది ప్రేమలేనటువంటి సమయం నందే ఈ డౌట్స్ రావటం.
0: సచ్ డౌట్స్ కమ్ వెన్
1: నిజంగా ప్రేమనే ఉంటే డౌట్స్ ఏ లేదు.
0: వెన్ దేర్ ఇస్ ట్రూ లవ్ దేర్ కెనాట్ బి డౌట్స్.
1: కనుకని తమ సర్వస్వమును కూడాను భగవంతునికి అర్పిస్తుంటారు.
0: Therefore, we tribute many of the things.
1: భక్తుల పరాధీనుడై ఉంటాడు భగవంతుడు.
0: God submits to his devotees.
1: భక్తునికి మరొక పనే లేదు.
0: There's no other job.
1: దైవం యొక్క తత్వమే భక్తునికి, భక్తుని యొక్క చింతనే భగవంతునకు.
0: The devotee thinks of God and God thinks of his devotee.
1: కోవా గురుర్యోహి హితోపదేష్ట. దాసులకు హితమును బోధించడమే గురువు యొక్క లక్షణము.
0: ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ ఎ ట్రూ ప్రిసెప్టర్ టు టీచ్ వాట్ ఈస్ గుడ్ ఫర్ ద డివోటీ.
1: శిష్యస్తుకోయో గురు భక్తి ఏవా.
0: A devotee should have devotion, a disciple should have devotion towards
1: the Aagnanu paripalinchadame bhaktuni yokka sariyaina lakshyamu.
0: To follow the command of God is the quality of a devotee.
1: Ee rendittini vismarinchi
0: forgetting these two
1: tanaku avasaram lenatundi danini anusaristu untunnadu ee naati manavudu.
0: Man today is following unnecessary paths.
1: Idi sariyainatundi kaadu.
0: It is not proper.
1: Sama elantidi.
0: What sort of quality is this perseverance?
1: Draupadi tana yokka 5 putrulu kudanu చీకటి గదిలో ఉండినటువంటి వారికి నిద్రించేటువంటి వారిని అశ్వత్థామ గొంతును కోసి వచ్చాడు.
0: అశ్వత్థామ కిల్డ్ ఆల్ ది 5 సన్స్ ఆఫ్ ద్రౌపది ఇన్ ద డార్క్ రూమ్.
1: ఏ మాత్రము తెలియనటువంటి బిడ్డలు.
0: దే ఆర్ క్వైట్ ఇన్నోసెంట్.
1: కసిగందలైనటువంటి బిడ్డల యొక్క గొంతులు కోసి వచ్చారు.
0: దే ఆర్ టైనీ టాట్స్.
1: కట్టగడపటి అర్జునుడు ఆ అశ్వత్థామను పట్టుకుని వచ్చాడు.
0: అర్జున డ్రాగ్డ్ అశ్వత్థామ.
1: ద్రౌపది దగ్గరికి తెచ్చి ఇచ్చాడు.
0: జస్ట్ బ్రాట్ అశ్వత్థామ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది.
1: క్షమ ఎంత గొప్పదో మీరు చక్కగా విచారించండి.
0: జస్ట్ థింక్ హర్ ఫర్బేరెన్స్, హౌ గ్రేట్ ఇట్ ఈస్.
1: పరగన్ మీ మామగవారలందరును బాణ ప్రయోగోపసంహరణ ధ్యాయుధ విద్యలన్నీయును ద్రోణాచార్యుచే అభ్యసించిరి.
0: ఆల్ ది ఫైవ్ హావ్ లెర్న్డ్ దిస్ ఆర్చరీ ఫ్రమ్ ద్రోణాచార్య ద ప్రిసెప్టర్.
1: పుత్రాకృతి నున్న ద్రోణుడవు నీ చిత్తంబులో లేశము కరుణా సంఘము లేక శిష్య సుతులం ఖండింపగం పాడియా. ప్రార్థిస్తుండది.
0: She was praying to Sudama, being the son.
1: You want to cut them down? Go to the goat. Nyayama niku.
0: Are you justified in killing these children like that? Is it justice on your part?
1: Yuddhamunanduleru.
0: They are not in the battlefield.
1: Astramulan chepattaledu.
0: They don't have any weapon on hand.
1: Nidrakruti nunna dronudavu. Nee chittambulo lesamul karuna sangamu leka. Shishya sutulan. ఖండింపగం పాడియా.
0: When they're fast asleep, without any compassion in your heart, is it proper on your part to kill the children of your disciples?
1: ఆ విధంగా బాధపడుతున్నటువంటి యొక్క ద్రౌపదిని, క్షమాగుణముతో క్షమిస్తున్నటువంటి ద్రౌపదిని చూచి భీమునికి కోపం వచ్చింది.
0: When Draupadi was pardoning with all her patience and perseverance, Bhima was angry with her.
1: చంపనని కోపమునందదు బాలమాతకున్.
0: She's not angry and she doesn't use harsh words.
1: చెప్పేది వెర్రిది ద్రౌపది.
0: Further, she is fool because she wanted him to let him go.
1: వీడు విప్రుడే విడువగనేల.
0: He is a Brahmin, why should we let him?
1: చంపుడిటు వినిని మీరలు చంపరేని నా పిడికిటి పోటునం శిరం భిన్నము చేసెద చూడుడిందరు.
0: He should be killed. As you all watch, with all the fist I will kill him, behead him right now.
1: పోయి కాళ్ళు పట్టుకుంది ద్రౌపది.
0: ద్రౌపది కాట్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్.
1: వెరచినవాణి,
0: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్.
1: వెరచినవాణి, ధైన్యమున వేదురు నొందిన వాణి.
0: ద వన్ హూ లాస్ట్ ఆల్ ద కరేజ్.
1: నిద్రమై మరచిన వాణి.
0: ద వన్ హూ ఇస్ ఫాస్ట్ అస్లీప్.
1: సౌఖ్యముగా మద్యము తాగిన వాణి.
0: ద వన్ హూ ఇస్ ఇంటాక్సికేటెడ్.
1: బగుడై పరచిన వాణి. సాధు జడ భావము వాణిని కావు మంచువా చరచిన వాణి.
0: ద వన్ హూ ఇస్ జస్ట్ షౌటింగ్ ఫర్ ప్రొటెక్షన్.
1: కామినుల చంపుట ధర్మము కాదు.
0: విమెన్, ఇట్స్ నాట్ ప్రాపర్ టు కిల్ దెమ్, యూఆర్ ఇట్స్ నాట్ జస్టిస్.
1: ఇది న్యాయం కాదు.
0: ఇట్స్ నాట్ జస్టిస్.
1: నా బిడ్డలు గతించినని నేను ఎంత బాధపడుతున్నాను. ఈ అశ్వత్థామని వధించినట్టే ఈ అశ్వత్థామ తల్లి కూడా అంత బాధపడుతుంది కదా.
0: ఐఎమ్ సఫరింగ్, ఫీలింగ్ సో సాడ్ బికాస్ my children are killed here, so also would be the mother of Aswatthama if he is to be killed.
1: నా దుఃఖం ఎట్టైనా తప్పినది కాదు.
0: ఎనీ హౌ కెన్ గెట్ అవే, కెనాట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ మిజరీ ఆర్ సఫరింగ్.
1: ఇతని చంపి ఇతని తల్లికి ఎందుకు దుఃఖాన్ని మనం అందించాలి?
0: బై కిల్లింగ్ అశ్వత్థామ, వై షుడ్ యు పుట్ హిస్ మదర్ టు సఫరింగ్.
1: ఇది సరి అయిన క్షమ.
0: దిస్ ఇస్ ది ప్రాపర్ ఫర్ బేరెంట్.
1: మన బాధలు ఎట్ట ఉంటాయో ఎదుటివాని బాధలు కూడా అట్టే ఉంటాయనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ అదర్స్ డిఫికల్టీస్ యాజ్ యువర్ ఓన్. యువర్ డిఫికల్టీస్ ఆర్ యాజ్ బిగ్.
1: నా బిడ్డల వియోగం చేసి నేను ఇంత బాధపడుతున్నాను. ఆ అశ్వత్థామ తల్లి కూడా ఆ యొక్క పుత్రి యొక్క వియోగం చేసి బాధపడుతుంది.
0: బికాస్ ఐ ఫీల్ సో సాడ్ బికాస్ ది డెత్ ఆఫ్ మై ఓర్ చిల్డ్రన్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ. ఐఎమ్ సఫరింగ్, ఫీలింగ్ సో సాడ్ బికాస్ మై చిల్డ్రన్ ఆర్ కిల్డ్ హియర్, సో ఆల్సో వుడ్ బి ద మదర్ ఆఫ్ అశ్వత్థామ.
1: నా దుఃఖం ఎట్టైనా తప్పి

0: Because I feel so sad because of the death of my own children, so also would be the mother of
1: Aswatthama.
0: Therefore, don't kill Aswatthama.
1: Inta pradhey padindi Bhima Arjunulu padamulu pattukoni.
0: And she prayed to Bhima and Arjuna.
1: Ye tellaina ee kaalamulo anta chamanu anta orpunu kaapadukuntunda.
0: Will any mother this day maintain that forbearance and patience?
1: Adiye Draupadi.
0: That is Draupadi.
1: Agni swaroopamulo undinatvanti Draupadi.
0: She is the very form of fire.
1: అది ఐదు సెన్సెస్ కూడా కంట్రోల్ చేసినటువంటిది ద్రౌపది.
0: హి హడ్ ఫుల్ కంట్రోల్ ఆన్ ది ఫైవ్ సెన్సెస్.
1: అలాంటి సతీమణులు భారతదేశమునందు అనేక మంది ఉద్భవించడం చేతనే ఈ భారతదేశం యొక్క సంస్కృతిని అనేక విధములుగా కూడా నువ్వు ప్రకటిస్తూ వచ్చింది అనాది కాలం నుండి.
0: బికాస్ ఆఫ్ సచ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్ ద కల్చర్ హాస్ కమ్ టు బి నోన్ ఎవ్రీవేర్.
1: భారతదేశం యొక్క సంస్కృతిని ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: నో వన్ ఈజ్ ఏబుల్ టు ఫుల్లీ కాంప్రిహెండ్.
1: అర్థం చేసుకోలేకపోతున్నారు.
0: ఈవెన్ భారతీయస్ డు నాట్ నో దాట్.
1: కనుకని భారతీయ సంస్కృతిని విద్యార్థులు చక్కగా గుర్తించి వర్తించడానికి ప్రయత్నించాలి.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ ద కల్చర్ ఆఫ్ భారత్ అండ్ కండక్ట్ అకార్డింగ్లీ.
1: ఎలాంటి కష్ట సమయం కూడా ఓపికను పూని శాంతితో మన జీవితాన్ని గడపడానికి పూనుకోవాలి.
0: At any point of difficulties, you should always maintain patience and peace.
1: Kanuka anadi kalam nundi bharat desamlo chama aneetvanti prati bharatiyulu yokka gunde ga nilchi untundali.
0: Therefore, since ancient times, the forbearance remained as the heart of bharatiya.
1: Kanukane shanti aneetvanti maharishulu yokka saujanyamainatvanti yokka saundaryam.
0: It is only peace that adds to the grandeur and beauty of the sages.
1: అనేక సంవత్సరంలో తపస్సు చేసినటువంటి మహర్షులు కూడా తాము భ్రష్టులైపోయారు.
0: బికాస్ దట్ క్వాలిటీ ఇస్ గాన్ మెనీ ఆఫ్ ది సేజెస్ సెయింట్స్ దే వర్ రూయిన్డ్.
1: రాజాది రాజులు కూడాను ఈ క్షమ లేకపోవడం చేతనే తమ రాజ్యాలను కోల్పోతూ వచ్చారు.
0: కింగ్స్ ఆల్సో హావ్ లాస్ట్ దేర్ కింగ్డమ్ బికాస్ దే వర్ ఇన్ నీడ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్
1: పేషెన్స్. ఈ క్షమను కోల్పోవడం చేతనే పండితులు కూడాను పతనమైపోతూ వచ్చారు.
0: యాజ్ ద పర్సెవరెన్స్ ఇస్ గాన్ ఈవెన్ స్కాలర్స్ are also gone.
1: కనుకనే క్షమ అనేటువంటిది సర్వరక్షలుగా మనం భావించాలి.
0: Therefore, consider this forbearance that gives protection.
1: అది కవచము మనకు.
0: It is an armor.
1: అట్టి భద్రమైన కవచాన్ని మనము విస్మరించి
0: we forget that protective armor.
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క లౌకిక సుఖాలను మనం ధరించుకొని
0: but we go by this
1: దీనిని భరించలేక
0: ephemeral pleasure
1: అనేక బాధలకు గురి అవుతున్నాము.
0: We suffer furthermore as we could not bear the suffering.
1: కనుక విద్యార్థులారా
0: students
1: క్షమ చాలా ప్రధానమైనటువంటి కూడాము.
0: ఎలాంటి
1: పరిస్థితులు ఎందైనా కూడాను ఓపికను మీరు పట్టండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: తొందరపాటు పడకండి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ.
1: వేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ.
0: హేస్ట్ మేక్స్ వేస్ట్, వేస్ట్ మేక్స్ వరీ, డు నాట్ బీ ఇన్ ఎ హరీ.
1: సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ. మీరు తొందరపాటు పడకండి.
0: సో డు నాట్ బీ ఇన్ ఎ హరీ.
1: కొంత శాంతంగా మీరు భరించండి.
0: బీ పేషెంట్ ఫర్ సమ్ టైమ్.
1: ఈ శాంతంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ పీస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.

0: Let him be one of composure, or a philosopher, or a spiritualist. Without peace, he cannot find happiness. Without peace, there is no happiness at all. So we should be peaceful. It is the peace that gives protection. Don't be in a hurry. The hot-blooded students should be watchful of this. This patience is most essential for students. In times of all tests and challenges, you should maintain patience. Others might accuse you, but be patient.
1: ఏదో వారు అన్నారని కానీ మనం తొందరపాటుతో మనం ఒకటన్నంటే మన విలువైనటువంటి క్షమను మనం వ్యర్థం చేసుకున్న వారం అవుతాం.
0: ఫర్ ద సింపుల్ రీజన్ అదర్స్ క్రిటిసైజ్ యూ అండ్ యూ ట్రై టు గివ్ దెమ్ బ్యాక్.
1: వారి మాటలు అల్పంగా ఉండవచ్చును. వారి మాటలు అల్పమైనటువంటివిగా ఉండొచ్చును, విలువలేనటువంటివిగా ఉండొచ్చును.
0: దే మే మేక్ యూజ్ ఆఫ్ సర్టన్ వాల్యూలెస్ వర్డ్స్, మీన్ వర్డ్స్.
1: కానీ మన క్షమ చాలా విలువైనటువంటిది.
0: ద పేషెన్స్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: కాబట్టి అట్టి మసిబగులకు ఈ మాణిక్యాన్ని మనం దారపోయకూడదు.
0: Therefore, never lose this diamond quality for just for a
1: coin.
0: And this patience is a diamond.
1: కనుక పరులు ఎన్ని విధమైనటువంటి నిందారాపణలు చేసినప్పటికీ ఏమాత్రం కూడా మనం జంకకూడదు.
0: Others may blame you, but never shake.

0: అప్పుడే మనం ఈ ఓపికను మనం సాధించాలి.
1: దెన్ బీ పేషెంట్ దెన్.
0: ఈనాడు ఈ ఓపిక లేకపోవటం చేతనే
1: because that patience is gone today.
0: వ్యర్థం గావించుకుంటున్నాం.
1: The whole life is wasted.
0: చన క్షణమునకు కూడాను కోపం వస్తూ ఉంటుంది.
1: Every moment we are angry.
0: ఈ కోపం మహా పాపము.
1: And it's the worst of the sins.
0: కానీ కొంతమంది భగవత్ ప్రార్థన చేస్తూ కూడాను పక్కను పక్కన ఉన్నటువంటి వారిపైన కోపం చేత అనేక విధమైనటువంటి శబ్దములు కూడాను మారుస్తుంటాం మనము.
1: Though we are in prayer, but we use very harsh words in loud voice.
0: భజన లోపల ప్రక్కన ఇంకొక ఆయన కూర్చుంది అనుకోండి.
1: Suppose there is a person by your side in bhajan.
0: Ame kontha sthalam ivvadam ledu.
1: And you don't give, she is not giving the place.
0: Kaani chaala kashtanga bharinchukuntundi. Akkada bharinchukovali mari.
1: But you have to be patient in accommodating yourself.
0: Kaani prakka vyakti paina kopam vachi.
1: But because of anger.
0: Bhajan anta aina tarvata.
1: At the end of the bhajan.
0: Ee shanti cheppesam shanti shanti shanti. Ee kopani ee shanti lo pravesha pettunnaru.
1: As we finally utter these words, shanti, peace, they say it very harshly.
0: భక్తులు ఏమి శాంతిని సాధించగలరు?
1: What is that peace you can achieve such a devotee?
0: ఇది ఒక నాకు పరీక్ష.
1: Is a test.
0: అని ఎంతరు శాంతి శాంతి శాంతి. ఆ శాంతి కూడా శాంతంగా చెప్పాలి.
1: You should tell this word peace peacefully.
0: కానీ ఈ శాంతి కూడా ఇప్పుడు రౌద్రంగా బయలుదేరుతుండాలి.
1: But we say this peace in an agitated way.
0: అది ఏ భక్తి రహితమైనటువంటి యొక్క ఆటలు.
1: దాట్స్ ఆల్ ది ప్లే ఆఫ్ పర్సన్ విదౌట్ డివోషన్.
0: నిజంగా ఆ భక్తి ఏ ఉంటుంటే ఎలాంటి పరిస్థితులు ఏంది అనుకున్నాను సహనభావాన్ని మనం వాహించేటువంటి వారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ట్రూ డివోషన్ యూ విల్ మెయింటైన్ ద టాలరెన్స్ ఆల్ ద టైం.
0: చిన్న చిన్న విషయాలు కూడా మనం కోపాన్ని తెప్పించుకుంటున్నాం.
1: ఈవెన్ స్మాల్ మ్యాటర్స్ వి ఆర్ యాంగ్రీ.
0: ద్వేషాన్ని పెంచుకుంటున్నాము.
1: వి డెవలప్
0: కలహాలు ఆడుతున్నాము.
1: వి ఫైట్ విత్
0: పీపుల్. కల్లోలం చేస్తున్నాము.
1: వి జస్ట్
0: సమాజంలో ఎక్కడైన అశాంతిని మనం ప్రసరింప చేస్తున్నాము.
1: అండ్ వి క్రియేట్ రెస్ట్లెస్నెస్ ఇన్ సొసైటీ.
0: కాదు కాదు.
1: నో.
0: నీవు శాంతిగా ఉండు.
1: యూ బీన్ పీస్.
0: నీ కుటుంబాన్ని శాంతిగా పెంచుకో.
1: లెట్ ది
0: ఫ్యామిలీ సమాజానికి శాంతిని అందించు.
1: అండ్ సీ దట్ సొసైటీ మెయింటైన్ పీస్.
0: అది నీ కర్తవ్యము.
1: దట్స్ యువర్ డ్యూటీ.
0: అట్లు లేకుండా నీవు శాంతి లేక సమాజానికి కూడా అశాంతిని ఇవ్వటము ఇది మహాపాపం.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ యూ డోంట్ హ్యావ్ పీస్ అండ్ సీ దట్ దేర్ ఇస్ నో పీస్ ఇన్ సొసైటీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక మనము ఈ క్షమా గుణమును అత్యవసరంగా ఇది ప్రధానమైనటువంటి ప్రాణంగా భావించి దీనిని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, we have to develop this perseverance as the main chief quality, as the very life itself, and develop it.
0: Vahe Guru, Vahe Guru, Vahe Guru Ji Bolo.
2: Vahe Guru Ji
0: Bolo. Vahe Guru, Vahe.

సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు.

0: రాజ్యమేలగవచ్చు. హేమం భూదానము ఇయవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలు అన్ని నేర్వగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల మానవతా విలువలు నిలుపలేరు. నిశ్చల మానవతా విలువలు నిలుపవలయు.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు విన్ ఓవర్ ఆల్ ఆఫ్ ద స్కాలర్స్ హూ అసెంబుల్ ఇన్ ఎ కోర్ట్. ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు ఫైట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ విత్ ఆల్ ద వ్యాలర్ అండ్ కరేజ్. Having been born a king, one can reign the kingdom. One can offer gold, land as acts of charity. One can even count the stars across the sky. One can name all of the living creatures in this life on earth. One can be an expert in 8 forms of knowledge. One can reach even the moon. But controlling the body, the mind and intellect, turning inward, one has to uphold the human values steady, firm and strong.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: inadu prapanchamunaku kavalsinatundi dhanakaraka vastu ahanadulu kadu.
1: Today what the world needs is not affluence, plenty, prosperity, nothing like wealth and conveniences.
0: Gunavantulaina vidyarthi vidyarthinilu atyavasaram.
1: The world needs the men and women of character.
0: Deshamantayu varalapaine aadharapadi untunnadi.
1: The progress of the country depends on them.
0: Idiye nijamaina bharatiya samskruti.
1: This is the true culture of Bharat.
0: Kalamto marani charitrato mayani pralayamto taragani srishtito peragani ye satyamaithe unnado aa satyamunaku roopakalpaniye bharatiya samskruti.
1: The culture of Bharat does not change with the passage of time, nor could be covered, encompassed by history. It does not either diminish nor rise with times.
0: Aa bharatiya samskruti yokka antar swaroopame sanatana dharmamu.
1: The reality of the culture of Bharat is sanatana dharma, the ancient one.
0: ఈ మానవతా విలువలయందు భారతీయ సంస్కృతి నఖశిఖ పర్యంతం కూడాను సంచరిస్తూనే ఉన్నది.
1: The culture of Bharat moves from top to toe all over the body, comprising of human values.
0: భారతదేశమునందు వీచేటువంటి గాలియందు ధర్మం చేరి ఉన్నది.
1: In the wind that blows across this vast land of Bharat, you find dharma.
0: మనం నడిచేటువంటి డస్ట్ యందు సత్యం చేకూరి ఉన్నది.
1: The dust of Bharat has got the principle of truth.
0: భూమి యందు పడినటువంటి దుమ్మునందు కరుణ చేరి ఉన్నది.
1: The entire sand all over is full of compassion.
0: గంగయందు ప్రేమ ప్రవహిస్తున్నది.
1: Here you find the Ganges flowing continuously, full of love.
0: భారతీయ మానవుని యందు క్షమ అనేటువంటిది సంపూర్ణంగా ఉన్నది.
1: We notice this forbearance in plenty.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గుణములను అనాది కాలము నుండి కూడాను భారతదేశము పోషిస్తూ వచ్చినది.
1: The Bharat has been fostering, encouraging these sacred qualities since ancient times.
0: కనుకనే మహర్షులు ఆనాటి త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It is for that reason the ancient sages and saints coronated the sacrifice.
0: వ్యక్తులకు కాదు,
1: not the individual.
0: దివ్యమైనటువంటి ఒక శక్తి అది ఏ త్యాగము.
1: Sacrifice is the divine strength, the power.
0: త్యాగములకు పట్టాభిషేకం చేశారు.
1: It was the sacrifice that was held supreme.
0: ధర్మమును అందలెక్కించారు.
1: And it was dharma that was viewed highest and noblest.
0: న్యాయములకు కంకణం కట్టారు.
1: They have determined to follow justice.
0: సత్యాన్ని స్వాగతం చేశారు.
1: They have welcomed the truth.
0: ప్రాచీన ఋషుల యొక్క ప్రభావము అనాది కాలం నుండి భారతదేశమును అనేక విధములుగా సంరక్షిస్తూ వచ్చినది.
1: In fact, all the teachings of the ancient sages have been protecting this ancient land.
0: కానీ దురదృష్టవశాత్తు కాలము మారిన కొలది, కర్తవ్యం తెలిసిన కొలది మానవుని యొక్క మనసును కృంగిపోతున్నాయి.
1: But unfortunately, the obligations towards the nation have not been realized by the people, and therefore we are on the decline.
0: Kala karma karana kartavyanni gurtinchukoreyanti manavuduga ee naadu tayaravutunnadu.
1: Man has become the one who does not know his own duty, his own obligation, his own responsibility towards his nation.
0: Kanukane ee naati manavudu gurtinchavalsinatundi kevalam mana bharatiya sanskruti.
1: What man has to realize this day is this culture of
0: kevalam okka bharatadeshamulake kaadu యావత్ ప్రపంచమునకే ఈ సంస్కృతి చాలా మూలాధారమైనటువంటిది.
1: దిస్ కల్చర్ ఈజ్ ద ఫండమెంటల్ థింగ్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ కంట్రీ, ఫర్ ది ఎంటైర్ వరల్డ్ బై అండ్ లార్జ్.
0: సత్యమును ఏ దేశం వద్దని చెప్తారు?
1: Which country denies truth?
0: ధర్మమును ఏ దేశం అనుసరించకూడదని చెప్తారు?
1: Which country says that you should not follow dharma?
0: శాంతము ఏ మానవుడు వద్దని చెప్తాడు?
1: Which man denies peace?
0: ప్రేమ లేని మానవుడు జగత్తులో ఉన్నాడా?
1: Is there any man bereft of love?
0: కనుకనే ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలైనటువంటి మానవతా విలువలు యావత్ ప్రపంచమునకే సమానమైనటువంటివి.
1: And hence the human values such as the truth, righteousness, peace, love and non-violence are important to the entire world.
0: ప్రాణాధారమైనటువంటిది.
1: In fact they sustain the very life of humanity.
0: అట్టి మానవతా విలువలను భారతీయులు అభివృద్ధి పరచుకునలేక క్రమక్రమేణా కోల్పోతున్నారు.
1: భారతీయస్ could not have these human values and therefore they have lost them.
0: Vidyarthulara,
1: students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: repati bharat bhavatu paurulu mire,
1: you are the future citizens of bharat.
0: Mee dwarane ee bharat desham yokka prachina samskrutini tirigi nilabettadaniki veelavutundi.
1: The ancient bharatic culture can be upheld. You are the torch bearers.
0: Ee naati desham nandu anyaya akrama anachara asatyamulu తాండవ మాడుతున్నవి.
1: టుడే యు ఫైండ్ ఆల్ ఓవర్ ద కంట్రీ ఇన్జస్టిస్, ఫాల్స్హుడ్, రెస్ట్లెస్నెస్, అజిటేషన్స్ అండ్ డిస్టర్బెన్సెస్.
0: ఇట్టి సమయమునందు శాంత హృదయులై పవిత్ర భావులై ఆచరణ శక్తులై ఈ యొక్క అనాచారమును పారదోలుటకు కంకణం కట్టుకోవాల్సింది విద్యార్థులే.
1: ద స్టూడెంట్స్ విల్ హ్యావ్ టు డిటర్మిన్ హ్యాస్ టు గివ్ అప్ దీస్ ఆల్ బ్యాడ్ ప్రాక్టీసెస్ and remain in peace and follow the sacred principles in reality and in their practice.
0: కనుకనే ఈ నాటి భారతీయ విద్యార్థి విద్యార్థినీలు తగినటువంటి గుణములను పెంచుకొని ఆనంద జీవితాన్ని జగత్తులకు అందించే దీనికై తగిన కృషి చేయాలి.
1: Therefore students should cultivate and foster these sacred human values and share the bliss with the rest of the world.
0: మానవతా విలువలు ప్రత్యేకంగా జన్మించలేదు, మానవునితో పాటే మానవతా విలువలు కూడా జన్మించినాయి.
1: హ్యూమన్ వాల్యూస్ ఆర్ నాట్ సెపరేట్, దే ఆర్ బోర్న్ విత్ ది హ్యూమన్ లైఫ్.
0: దీనిని ప్రత్యేకించి మనం విచారణ చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ సెపరేట్.
0: మానవతా విలువలు ఎక్కడో ఉన్నవని దాన్ని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ దెమ్ ఎల్స్వేర్.
0: నీ యందే,
1: విదిన్ యూ,
0: నీతోనే,
1: విత్ యూ,
0: నీ వెంటనే
1: ఆఫ్టర్ యూ
0: ఈ విలువలు వెంటాడుతూ వచ్చినవి
1: అండ్ వాల్యూస్ ఫాలో యూ
0: కానీ నీ ఎందున్నటువంటి గుణములనే నీవు గుర్తించుకోలేకపోయినా ఇంకా నీ తత్వం ఏ రీతిగా గుర్తించుకోగలవు
1: ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు రియలైజ్ ద ఇమ్మనెంట్ వాల్యూస్ హౌ డు యు నో యువర్ ఇన్నేట్ నేచర్
0: ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క నిత్యనీతి అయినటువంటి యొక్క సత్యధర్మాన్ని గుర్తించుకోలేనటువంటి వాడు తన మానవత్వాన్ని ఏ రీతిగా గుర్తించుకోగలడు
1: ఎ పర్సన్ హూ కుడ్ నాట్ నో ద ట్రూత్ అండ్ ధర్మ ఇన్ హిమ్ హౌ డస్ హీ నో హిస్ రియాలిటీ
0: కనుక మొట్టమొదట మన ఎందుండినటువంటి యొక్క సత్య ధర్మాన్ని మనం ప్రేమించాలి
1: Therefore, we have to love the two immanent values, the truth and righteousness.
0: దీనినే భారతీయ సంస్కృతి ఎందు ప్రధానం లోపల సత్యం వద ధర్మం చర.
1: This is what is said in Bharatiya culture. First of all, speak truth and second, follow dharma.
0: సత్య ధర్మములే మానవుని యొక్క ప్రధానమైనటువంటి విలువలు.
1: సత్య అండ్ ధర్మ ఆర్ ద మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ భారతీయ కల్చర్
0: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యలన్నీయు నేర్చి విలువ సున్నా
1: ఆల్ ద ఎడ్యుకేషన్ ఇట్ జస్ట్ కమ్స్ డౌన్ టు నథింగ్నెస్ ఏ వాక్యూమ్ ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ ది హ్యూమన్ వాల్యూస్ లైక్ ట్రూత్
0: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా దాన ధర్మాలు సార్థకత సున్నా
1: Acts of charity, acts of love and kindness, they are of no value if we do not have human values.
0: Satya dharma prema shantulu lekunna padavula nelina phalam sunna.
1: After all, what is the result by occupying exalted positions in society if you do not have human values like truth, righteousness,
0: peace, and love? Satya dharma prema shantulu lekunna bahula satkarya labhambu sunna.
1: There is no benefit at all by undertaking sacred activities in society if we do not have real human values.
0: Ee sanatana dharma harmyammu niluva గుణమునివి నాలుగు పునాది గోడలప్ప
1: ఫర్ దిస్ మ్యాన్షన్ ఆఫ్ దిస్ ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ టు స్టాండ్ అండ్ సస్టైన్ అండ్ లివ్ అప్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్ దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్
0: ఇంతకన్నను వేరెద్ది ఎరుగపరదు
1: వాట్ ఎల్స్ ఈస్ టు బి కమ్యూనికేటెడ్ టు యూ
0: సాధు సద్గుణ గణ్యులవు విద్యార్థులారా
1: దిస్ అసెంబ్లీ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఆర్ పైయస్ అండ్ నోబుల్
0: విద్యార్థులారా
1: స్టూడెంట్స్
0: మీ ప్రాణ సమానమైనటువంటి ఈ గుణమును మీరు ఎట్టి సమయం నందు కూడాను విసర్జించకూడదు
1: ద హ్యూమన్ వాల్యూస్ ఆర్ ది వెరీ లైఫ్ ప్రిన్సిపల్స్ యూ షుడ్ నెవర్ గివ్ దెమ్ అప్
0: భౌతిక లౌకిక ప్రాకృతమైనటువంటి గుణములు యందు మీరు ప్రాకులు ఆడకూడదు
1: నెవర్ స్ట్రగుల్ ఫర్ వరల్డ్లీ వాల్యూస్ అండ్ వరల్డ్లీ స్టాండర్డ్స్
0: ఎంత శక్తివంతులైనప్పటికీ ప్రాకృతంలో ప్రవేశించినప్పుడు వారు అధోగతిని పొందుతున్నారు
1: It might be very powerful, but yet if you are after the world, you get ruined yourself.
0: Ravanudu evaru?
1: Who is Ravana?
0: Mahashaktivantudu.
1: Highly powerful.
0: Atanaki leni yokka shakti e matramu ledu, itharulaku ledu.
1: In fact, the strength he has got, no one has.
0: Sir sampadanto tulutugutunnadu.
1: He is full of affluence.
0: Bhoga bhagyamulo muniki telutunnadu.
1: He is full of pleasures and comfort.
0: Atanaki yetti koratha kudanu ledu.
1: There is no shortage of earth at all.
0: చదువరి
1: హైలీ ఎడ్యుకేటెడ్
0: 34 విద్యలు నేర్చినటువంటి వాడు
1: హిస్ ఎక్స్పర్ట్ ఇన్
0: 34 యొక్క విద్యలు కూడా నేర్చినటువంటి వాడు
1: హి హస్ నోన్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ద బర్డ్స్ అండ్ బీస్
0: శక్తి ఉంది కూడాను
1: బీయింగ్ సో పవర్ఫుల్
0: కట్టకడబటికి ఒక్క గుణము చెడు గుణము కామానికి లోబడిపోయాడు
1: హి హస్ సబ్మిటెడ్ హింసెల్ఫ్ ఏ విక్టిమ్ టు వన్ బ్యాడ్ క్వాలిటీ ఆఫ్ డిజైర్
0: కనుకనే సర్వమును కోల్పోయినాడు
1: అండ్ హెన్స్ హి లాస్ట్ ఎవ్రీథింగ్
0: కామాన్ని సాధించుకోలేక తన కన్న కుమారుణ్ణి కూడాను మృత్యు చెప్పించాడు
1: హీ కుడ్ నాట్ విన్ ఓవర్ దిస్ వీక్నెస్ ఆఫ్ డిజైర్ అండ్ దేర్ఫోర్ హీ లాస్ట్ హిస్ సన్ టు
0: ఈ భ్రాంతులను తాను అరికట్టుకున్న లేకనే తన బంధువులందరినీ నాశనం చేసుకున్నాడు
1: యాజ్ హీ కుడ్ నాట్ కంట్రోల్ దిస్ వీక్నెస్ హీ లాస్ట్ ఆల్ హిస్ రిలేషన్స్
0: కట్టకడపటికి రాజ్యమునే భస్మం గావించుకున్నాడు
1: అండ్ ద హోల్ కింగ్డమ్ వాస్ బర్న్డ్ టు యాషెస్
0: ఇంకా రెండో వాడు
1: ద సెకండ్ వన్
0: హిరణ్యకశిపుడు
1: హిరణ్యకశిపుడు
0: గొప్ప సైంటిస్ట్
1: ఇస్ ఎ గ్రేట్ సైంటిస్ట్
0: ఈనాటి సైంటిస్ట్ ఏదో చంద్రమండలము దీనికి పోయి వచ్చారనుకుంటున్నారు
1: ద మోడర్న్ సైంటిస్ట్ హెస్ గాన్ టు ద మూన్
0: ఇది చాలా చిన్నది హిరణ్యకశిపుని యొక్క శక్తిలో.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పవర్ ఆఫ్ హిరణ్యకశిపు దిస్ స్మాల్
0: నక్షత్ర మండలాలు కూడా చేరిపోయినాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు కుడ్ రీచ్ ద ప్లానెటరీ సిస్టమ్ అండ్ అదర్ ప్లానెట్స్ స్టార్స్.
0: ఈ నక్షత్ర మండలంలో ప్రవేశించి
1: హావింగ్ గాన్ టు ద స్టార్స్
0: ఒక నక్షత్రాన్ని వంచడానికి ప్రయత్నం చేశాడు.
1: హీ వాంటెడ్ ఈవెన్ టు బెండ్ వన్ స్టార్.
0: అప్పుడే భూమి అంతా కదిలిపోయింది.
1: దెన్ ద ఎర్త్ స్టార్టెడ్
0: షేకింగ్. దేవతలందరూ ప్రార్థించారు.
1: మెనీ మెనీ ప్రే.
0: ప్రళయానికి అవకాశం చేస్తున్నది.
1: ఇట్ లీడ్స్ టు టోటల్ ఎనిహిలేషన్.
0: మీరు వెనుకకు రావాలి అని ప్రార్థించారు.
1: అండ్ దే ప్రేడ్ దట్ హీ షుడ్ కమ్ బ్యాక్.
0: ఇంతటి శక్తివంతుడైనటువంటి, ఇంతటి విద్యావంతుడైనటువంటి, ఇంతటి సామర్థ్యమైనటువంటి ఒక హిరణ్యకశిపుడు.
1: Hiranyakashipu so powerful, highly educated.
0: దైవమును ద్వేషిస్తూ వచ్చాడు.
1: He hated God utterly.
0: అది ఏ ద్వేషము.
1: That is hate.
0: అది ఏ క్రోధము.
1: That's anger.
0: ఈ క్రోధం అనేటువంటిది కట్టకడపడికి ఏం చేసింది.
1: Anger. To what extent has it
0: taken him? భంగపుచ్చెను.
1: In fact, he lost his wealth.
0: తనకును గల గౌరవము దగ్ధం చేసెను.
1: He lost all his respect.
0: తన వారల కెడసేసెను.
1: And he is away from his people.
0: హిరణ్యకశిపునికి గర్వంబు వలన, క్రోధంబు వలన సర్వము చెడిగింది.
1: హిరణ్యకశిపు లాస్ట్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ ప్రైడ్ అండ్ యాంగర్.
0: కోపము కలిగిన వానికి ఏ పని ఫలింపకుండు.
1: ద మ్యాన్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ థింగ్.
0: గునుగునుగును.
1: హి విల్ హావ్ ఆబ్స్టకల్స్ ప్రాబ్లమ్స్.
0: పనులను చేయును.
1: హి కమిట్ సిన్స్.
0: పొమ్మని పించుకొనును.
1: అండ్ హి విల్ బి లుక్డ్ విత్ కంటెంప్ట్ బై పీపుల్.
0: క్రోధాన్ని హిరణ్యకశిపుడు అభివృద్ధి చేసుకున్నాడు.
1: And Hiranyakashipu was full of anger and fury.
0: Inka Duryodhana elanti vaadu telisina vaari tammude.
1: Duryodhana almost his brother.
0: Atanu tanadi kaani rajyamunu kudanu tanadiga aharinchi.
1: In fact, he owned others property, the kingdom.
0: Taanu yerutu
1: he was ruling it.
0: Deeniki nayakulainatunti vaaru, deeniki aduku hakkulainatunti vaaru, adhikaarulainatunti paandavulanu vanavasam chesadu.
1: In fact, he has sent out the legal heirs of the kingdom Pandavas into the exile.
0: Idi ek gunam cheta.
1: What for? Why did he do it?
0: Lobhamu cheta.
1: Because of greed.
0: Kama, krodha, lobhamulu moodu kudanu manaviki goppa shatruvulu.
1: The humanity has got three enemies. One is anger, the second is desire, third one is greed.
0: కనుకనే దుర్యోధనుకి ఈ లోభము చేతనే సర్వమును నాశనం చేసుకున్నాడు.
1: దుర్యోధన లాస్ట్ ఎవ్రీథింగ్, రూయిన్డ్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ హిస్ గ్రీడ్.
0: ఒక్కొక్కరి యందు ఒక్కొక్క జడుగుణం మాత్రమే ఉండేది.
1: ఈచ్ వన్ ఆఫ్ దెం హాడ్ గాట్ వన్ బ్యాడ్ క్వాలిటీ.
0: కానీ ఈనాటి కలియుగ మానవుల యందు మూడు గుణములు కూడా ఒక్కొక్క మానవుని యందు ఉంటున్నాయి.
1: ఇన్ దిస్ మోడర్న్ కలి ఏజ్ ఆల్ ది త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఒక్క గుణం ఉండినప్పుడే వారింత పతనమైపోయారు.
1: One weakness led to ruin.
0: ఇంకా ఈ మూడు గుణములను కూడా చేర్చుకున్నటువంటి ఈ మానవులకు ఏ గతి పడతారో చెప్పడానికి వీలుకే.
1: Human beings with all the three bad qualities, what will happen to them? We cannot say, estimate.
0: కనుకనే ఈనాటి విద్యార్థి విద్యార్థినీలు,
1: the modern students, boys and girls,
0: ఈ కామక్రోధ లోభములను కూడా కొంత పరిమితంలో ఉంచుకొని,
1: they should put all these three weaknesses under restriction.
0: పూర్తి లేకుండా చేసుకోవడం సాధ్యం కాదు.
1: It's not possible to be away from the
0: freedom of them. ఈ యొక్క పవిత్ర ప్రాప్తి చెందుతుంది.
1: And only great people could be able to do
0: that. సాధ్యమైనంత వరకు ఆ గుణములు వస్తాయి. తక్షణమే దాన్ని అరికట్టడానికి ప్రయత్నించాలి.
1: To the extent possible, when these three bad qualities find a place in you,
0: remove them.
1: Then any bad feeling comes to you,
0: kaalam teeskovaddu. Tatchaname danni, is it good or bad, is it right or wrong ani oka parishodham cheyali.
1: Immediately question, examine yourself whether it's right or wrong.
0: Nee yokka hrudayaniki idi chedda ani telisina tatchaname danni dooram cheyali.
1: When once you realize it is bad, be away from that.
0: Appudu neevu sariyainatundi yokka deshoddharakudu ga neevu tayaravutavu.
1: Then only you can become emancipator of this country in future.
0: Kaani ee naati duradrishti prakaramu,
1: unfortunately today,
0: ఇదిగో తల్లిదండ్రులు కానీ,
1: either parents at home,
0: స్కూల్లో అధ్యాపకులు కానీ,
1: or teachers in school,
0: దేశంలో నాయకులు కానీ,
1: or leaders in the country,
0: ఈ బోధనలు చేయలేకపోవడం చేతనే విద్యార్థులు ఈ విధమైనటువంటి పరిస్థితికి దిగిపోయారు.
1: Are not teaching in the proper sense expected of them, that led to the present plight in the student community.
0: విద్యార్థులు నిర్మల నిశ్చల నిస్వార్థపరులైనటువంటి వారు.
1: The students are selfless, they're pure and unsullied.
0: విద్యార్థులు చాలా మంచివారు.
1: Students are very good.
0: కానీ వారిలో ఆవిర్భవించేటువంటి దుర్గుణములంతా కూడాను తల్లిదండ్రుల నుంచి ప్రారంభమవుతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ది బ్యాడ్ క్వాలిటీస్ ఫైండ్ ద ప్లేస్ ఇన్ ది స్టూడెంట్ కమ్యూనిటీ.
0: విద్యాలయంలో పోతున్నాయి.
1: హావింగ్ కమ్ టు ది స్కూల్స్ దే ఇంక్రీజ్ డెవలప్.
0: రాజకీయంలో వచ్చేటప్పటికి సర్వము నాశనం అయిపోతుంది.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్ ఎవ్రీథింగ్ ఇస్ టోటలీ గోన్.
0: ఈనాటి దేశమంతా కూడాను నాశనం చేసేది రాజకీయములి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ కంట్రీ ఇస్ రూయిన్డ్ బికాస్ ఆఫ్ పాలిటిక్స్.
0: తాము చేసుకొర్రు, ఇతరులు చేయనివ్వరు.
1: దే డోంట్ డూ నార్ అలౌ అదర్స్ టు డూ.
0: ఈ పవిత్రమైనటువంటి భావంలో అరికట్టి దుర్మార్గమైన భావములు పెరిగిపోవడానికి ఈ రాజకీయమే మూల కారణం.
1: ద పాలిటిక్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సీక్రెట్ థాట్స్ దట్ హావ్ వానిష్డ్ టోటలీ గివింగ్ ఏ ప్లేస్ టు వికెడ్ మానోవరింగ్ అండ్ మానిపులేషన్.
0: ఏ పార్టీలకు చెందకండి.
1: సో డోంట్ జాయిన్ ఎనీ పొలిటికల్ పార్టీ.
0: దేశోద్ధార నిమిత్తమై,
1: ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్
0: దేశ కళ్యాణ నిమిత్తమై,
1: ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ,
0: దేశ సంక్షేమాని కోసమై మీ జీవితాన్ని అంకితం,
1: ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డెడికేట్ యువర్ లైఫ్స్.
0: ఏదైనా సరే సేవలో పాల్గొనండి.
1: That anything comes, serve this country.
0: ఆ సేవకు మించినటువంటిది మరొకటి లేదు.
1: Nothing excels service.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రాచీనపు యొక్క విద్య యొక్క సమస్య, ప్రాచీనపు విద్య యొక్క సంస్థలు ఎంతటి పవిత్రంగా ఉండేటువంటివి.
1: Education institutions in ancient times are highly sacred.
0: సర్వే లోక హితే రతః, అందరూ కూడా లోక హితాన్ని కోరేటువంటి వాళ్ళు.
1: దే ప్రేడ్ అండ్ డిజైర్డ్ ఫర్ హ్యాపీనెస్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
0: సర్వే సమితా గుణై, అందరూ మంచి గుణములతో ఉండాలని ఆశించేటువంటి వాళ్ళు.
1: దే ఆల్సో వాంటెడ్ ఎవ్రీబడి టు బి వర్చువస్.
0: సర్వే సముద్ధి అనగా సమజ్ఞానాన్ని పెంచేటువంటి వాళ్ళు.
1: అండ్ దట్ దే ఆల్సో విష్ దట్ ఎవ్రీబడి షుడ్ హావ్
0: జ్ఞానముతో మన హృదయాన్ని పెంచుకోవాలి.
1: వి షుడ్ ఎక్స్పాండెడ్ మైండ్.
0: సేవలతో మన దేహాన్ని పవిత్రంగా ఆవించుకోవాలి.
1: షుడ్ మేక్ అవర్ బాడీ సేక్రెడ్.
0: కనుకనే వాగ్దోషం లేనటువంటి యొక్క దీన్ని సత్యాన్ని అభివృద్ధి పరచుకో.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బ్లెమిష్ లైక్ లైస్ ఇన్ ద వర్డ్స్ దట్ యు యుటర్.
0: ఎట్టి పాపముల చేత కూడా నీవు అరికట్టబడినటువంటి ఒక వాడిగా నీవు తయారు కావద్దు.
1: డు నాట్ కమిట్ ఎనీ సిన్ విత్ దిస్ బాడీ.
0: దేహం నుంచి ఎట్టి పాపములు కూడా నీవు దీన్ని ప్రవేశపెట్టకూడదు.
1: దిస్ బాడీ షుడ్ నాట్ ఎంటర్టైన్ ఎనీ సిన్ఫుల్ డీడ్.
0: పవిత్రమైనటువంటి దేహము,
1: బాడీ షుడ్ బి
0: పరిశుద్ధమైన హృదయము
1: అండ్ సీక్రెట్ హార్ట్,
0: స్వచ్ఛమైన వాక్కు
1: అండ్ ద ప్యూర్,
0: ఈ మూడింటి యొక్క సమ్మిళితమే మానవ స్వరూపము.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద హ్యూమన్ క్వాలిటీ వాల్యూ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: దట్స్ వాట్ ఇస్ మెన్ బై ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ఏది ఈ మ్యాన్ కైండ్?
1: వాట్ ఇస్ మ్యాన్ కైండ్?
0: హృదయము,
1: హార్ట్,
0: వాక్కు,
1: ద వర్డ్,
0: చేతులు, ఏకత్వం కావాలి.
1: దట్ షుడ్ పర్ఫెక్ట్ హార్మనీ ఇన్ దీస్ త్రీ.
0: హృదయంలో ఆవిర్భవించినటువంటి సత్యాన్ని నీవు చెప్పాలి.
1: యూ షుడ్ స్పీక్ the truth that comes out of your heart.
0: చెప్పిన సత్యాన్ని చేతితో చెయ్యాలి.
1: And the truth having been said must be acted upon.
0: త్రిగుణం, త్రిదనాకారం, త్రేత్రం, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం, శివార్పణం. అది ఏది శివార్పణం చేయవలసినటువంటి?
1: What is to be offered to God is the unity or the harmony of thought, word and deed.
0: దేహమే ఒక బిల్వము.
1: Your body is this bilwa leaf.
0: మీ మనసే ఒక పత్రము.
1: Your mind itself is a leaf.
0: మీ హృదయమే ఒక ఫలము.
1: And your heart is fruit.
0: మీ ఆనంద తోయమే ఈ యొక్క జలము.
1: And the tears of joy amount to the water.
0: కొరకు ఆనంద తోయములు నీవు కంటిదారాలు కార్చవలసిందే, కానీ శోకధారలు నీవు ఏమాత్రం పెట్టుకోవద్దు.
1: You should shed the tears of joy, not the tears of grief.
0: శోకమునకు అర్థమేముంటుంది?
1: Why should you grieve?
0: ఈ శోకములంతా అభిమానం అహంకారంతో చేకూరేటువంటివి.
1: The sadness is because of attachment and possessiveness.
0: దానికి మనం ఏమాత్రమో ప్రవేశించకూడదు.
1: వి షుడ్ నెవర్ గివ్ స్కోప్ టు.
0: నిరంతరము ఆనందం, ఆనందం, ఆనందం.
1: వి షుడ్ బి హ్యాపీ.
0: ఆనందం ఎక్కడ నుంచి ఉంది?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: వేర్ ఇస్ హ్యాపీనెస్?
1: వేర్ ఇస్
0: హ్యాపీనెస్? ఇస్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఇస్ యూనియన్ విత్ గాడ్.
0: ఆ దైవంతో కూడి ఉండాలి.
1: వి షుడ్ బి,
0: అప్పుడే మనకు ఎట్టి బాధలు ఉండవు.
1: దెన్ యూ నెవర్ సఫర్.
0: ఏదో వస్తుంటాయి, పోతుంటాయి ప్రపంచంలో.
1: ఇన్ ద వరల్డ్ థింగ్స్,
0: ఆహార విహారం చేత గాని, సంబంధ బాంధవ్యముల చేత గాని, సంపర్కముల చేత గాని కొన్ని దుఃఖములు చేకూరుతుంటాయి.
1: The association and the relationship leads to all sadness and sorrow.
0: ఇవన్నీ మనం కేర్ చేయనక్కర్లేదు.
1: We don't need to bother about them.
0: Passing clouds, passing clouds, వచ్చి పోయేటువంటివి.
1: They are like passing clouds. They come and go.
0: దీనికి నీ హృదయాన్ని ఏమాత్రం అంకితం చేయవద్దు.
1: And don't give seat
0: to your heart. నీ హృదయాన్ని ఎప్పుడు కూడా నువ్వు సాక్షిభూతంగా పెట్టుకో.
1: Your heart should remain a witness.
0: Not weakness,
1: witness. Witness, Swami.
0: కనుకనే నీ హృదయమే ఒక విట్నెస్.
1: యువర్ హార్ట్ ఈజ్ ఎ విట్నెస్.
0: దాన్ని సాక్షిగా పెట్టుకో.
1: కీప్ ఇట్ ఎ విట్నెస్.
0: నీ కర్మలన్నీ కూడా నీవు ఆచరించు.
1: అండ్ డూ యువర్ డ్యూటీ.
0: తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క సలహాను అందించు.
1: అండ్ యూ ఆల్సో అడ్వైజ్.
0: వారి నుంచి వచ్చేటువంటి మంచి సలహాలు నీవు తీసుకో.
1: Accept all the suggestions.
0: తల్లిదండ్రులను గురువులుగా భావించుకో.
1: Consider your parents as your preceptor.
0: ఆ తల్లిదండ్రులే ఒక దేవతలుగా ఉండాలి.
1: And they should be like great presiding beings.
0: ప్రాచీన కాలమునందు ఋషులందరూ కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ.
1: And hence ancient sages wanted everyone to consider mother as God, father as God, teacher as God.
0: అసలు ప్రపంచంలో గాడ్ కానటువంటి వాడు లేనే లేడు.
1: In fact, in this world there are none who are not divine.
0: అందరూ మీరంత గుడ్ బాయ్స్ గా మీరు తయారైతే మీరే గాడ్ బాయ్స్ గా తయారవుతారు.
1: If you are really good boys, you become God boys.
0: కొరకు గుడ్ బాయ్స్ గా తయారు కావాలి.
1: So you should be good boys.
0: ప్రతి ఒక్కరు ఎందుకును ఆత్మతత్వము ఆవిర్భవిస్తూ ఉండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇన్ ద డివినిటీ ఇన్ ఎవ్రీవన్.
0: హృదయములో దివ్య భావమునే శూన్యమైపోయినా మన జీవితమే ఒక శూన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ దేర్ ఆర్ నో డివైన్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యువర్ హార్ట్,
0: ఈనాటి మానవతావిలువను కోల్పోవడం చేతనే ప్రపంచమంతా కూడాను ఆధ్యాత్మికము మంటగలిచిపోయింది.
1: యాజ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ టోటల్లీ లాస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ది స్పిరిచువాలిటీ హాస్ నో ప్లేస్.
0: ఎప్పుడు ఆధ్యాత్మికమైనటువంటిది మంటగలిచిపోయిందో,
1: when once the spirituality is totally gone,
0: నైతిక ప్రవర్తన అనేటువంటిది కూలిపోయింది.
1: The ethics and moral conduct are gone.
0: నైతిక ప్రవర్తన ఎప్పుడు కూలిపోయిందో,
1: when the moral conduct is not there,
0: మాధుర్యమైనటువంటి ధర్మము అడుగంటిపోయింది.
1: The sweetness of dharma has gone down, declined.
0: ధర్మము అడుగంటిపోయినప్పుడే,
1: when it has gone down,
0: ఆదర్శప్రాయమైనటువంటి జీవితము అదృశ్యమైపోయింది.
1: The ideal life is beyond the reality.
0: ఆదర్శము.
1: Where is our ideal?
0: ఏమిటి ఆదర్శము?
1: What is idealism?
0: కనుకనే మొట్టమొదట మన భారతదేశం నందు మానవతా విలువను పెంచుకోవాలి.
1: And therefore in Bharat we have to develop the human values.
0: అప్పుడే దేశమంతా కూడాను ఆధ్యాత్మికమైనటువంటిది ఆవిర్భవిస్తుంది.
1: Then the whole country will be full of spirituality.
0: ఆధ్యాత్మికం ఎప్పుడు ఆవిర్భవించిందో,
1: the movement there is spirituality,
0: అప్పుడే నైతిక జీవితం ప్రారంభమవుతుంది.
1: The morals and ethics will follow.
0: నైతిక జీవితం ఎప్పుడు ప్రారంభమైందో,
1: when once we are moral,
0: ఇది ఏ ధర్మ స్థాపన.
1: Leads to establishment of dharma or righteousness.
0: ఈ ధర్మమును ఒక గొప్ప పునాది వేసినట్టు అవుతుంది.
1: It amounts to laying strong foundation.
0: ఈ ధర్మమును పునాది భద్రంగా అయినప్పుడే,
1: when the foundation is safe and secure,
0: ఆదర్శ జీవితాలు ఆవిర్భవిస్తాయి.
1: Then you can lead an ideal life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు ఆదర్శ జీవులుగా తయారు కావాలి.
1: యూ షుడ్ బి ఐడియల్స్.
0: ఆదర్శ జీవులుగా తయారు కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ టు బి ఐడియల్,
0: ధర్మంలో మనం ప్రవర్తించాలి.
1: అండ్ సీ దట్ యూ యాక్ట్ ఇన్ ఎ రైచువస్ వే.
0: కాబట్టి ఏది ధర్మము?
1: What is righteousness?
0: ఏది ధర్మము?
1: What is dharma?
0: ఏది ధర్మం కాదు?
1: What is not dharma?
0: నువ్వు చక్కగా విచారించు.
1: Investigate clearly.
0: నైతికమైనటువంటి ఒక విలువలే నిజమైన ధర్మములకు మూల కారణము.
1: All the human values, moral values are
0: ధారయతీతి ధర్మః. దైవత్వాన్ని గురించి నీవు ఎప్పుడు చింతిస్తున్నావో అప్పుడు ధర్మం నీలో ఆవిర్భవిస్తుంది.
1: The moment you think of God, then naturally that leads to dharma.
0: నిప్పుకు ఏది గుణము?
1: What is the quality of fire?
0: Burning sensation.
1: It burns. The quality to burn.
0: కాల్చేటువంటి శక్తి నిప్పుకుంది.
1: And it has got the power to shed life.
0: ఈ దహన శక్తియే నిప్పుకు లేకపోతే అది నిప్పే కాదు.
1: When it lost the burning capacity, you cannot call it fire any longer.
0: ఐసుకు దానికి గుణం ఏమిటి?
1: What is the quality of ఐస్?
0: చల్లదనము.
1: It is so cold.
0: చల్లదనమే లేకపోతే అది ఐస్ కాదు.
1: When it is not so cold to touch, it cannot be ice.
0: మానవుడికి ఏది గుణము?
1: What is the quality of humanity?
0: సత్యమే మానవుని గుణము.
1: Truth is the quality of humanity.
0: ఈనాడు ఎక్కడ వెతికినా సత్యం అనేది కనిపించదు.
1: Today there is no trace of truth anywhere.
0: దానివల్లే లా అండ్ ఆర్డర్ అంతా నాశనమైపోయింది ప్రపంచంలో.
1: Therefore there is no law and order in all over.
0: వారు మోరతే అబద్ధమే.
1: Whatever we say are lies.
0: మాట నమ్మేటువంటి వారే లేరు.
1: There are none to who repose faith in anybody.
0: ఈ విధంగా కాలము వృథా గడిచిపోతుంటే బాలువులు ఏ విధంగా అభివృద్ధికి రాగలరు?
1: When the time is wasted like this, how do you express the
0: advantage of the సత్యం? నాస్తి పరో ధర్మః.
1: There is no other quality that is beyond truth.
0: సత్యమే లేకపోతే ధర్మమే లేదు ఇంకా.
1: When there is no truth, there is no dharma.
0: కనుకనే ఆనాడు హరిశ్చంద్రుడు,
1: హరిశ్చంద్ర ఇన్ దోస్ డేస్,
0: ఎన్ని కష్టములకైనా నెట్టుకుని,
1: హీ కుడ్ ఫేస్ ఆల్ డిఫికల్టీస్, హీ కుడ్ ఫేస్,
0: తాను ముందు సాగుతూ వచ్చాడు.
1: హీ ప్రొసీడెడ్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: అలాంటి సత్య హరిశ్చంద్రుడు కట్టకడపటికీ సత్యాన్ని సాధిస్తూ వచ్చాడు.
1: అండ్ హీ కుడ్ హ్యావ్ దిస్ ట్రూత్ ఫర్ లైఫ్ టైమ్.
0: అయ్యో కష్టములు వస్తాయే, నా ఉద్యోగం పోతుందో ఏమో, ఏం పోతే పోతుంది.
1: One may feel that one might lose the job if he speaks truth.
0: తుచ్చమైనటువంటి ఒక ఉద్యోగాల కోసం పాటుపడతావా నీవు?
1: After all, are you going to lose your truth because of such a low and
0: యోగం కాని ఉద్యోగం కాదు.
1: What you need is yoga, the spiritual practice, not ఉద్యోగా the job.
0: కనుకనే ఈ ఉద్యోగం ఏదైనా మనం సాధించవచ్చును.
1: You can have a job anytime.
0: కానీ ఎన్ని జన్మలెత్తినా కానీ సత్యాన్ని నీవు సాధించలేము.
1: బట్ యు కెనాట్ హ్యావ్ దిస్ ప్రిన్సిపల్.
0: ఈనాటి మానవుడు దానికి కూడా నువ్వు డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం డబ్బు ఉద్యోగం.
1: టుడే వి ఆర్ ఆఫ్టర్ మనీ అండ్ జాబ్ అలోన్.
0: ఏ మనీకి దాసుడైపోతున్నాడు.
1: వి హావ్ బికమ్ స్లేవ్స్ టు మనీ.
0: ఉద్యోగానికి సర్వెంట్ అయిపోతున్నాడు.
1: హావ్ బికమ్ సర్వెంట్స్ టు
0: జాబ్స్. కాదు కాదు, సత్యానికి సర్వెంట్ కావాలి.
1: యు షుడ్ బి సర్వెంట్ టు ద ట్రూత్.
0: ధర్మానికి నాయకుడు కావాలి.
1: యు షుడ్ బి లీడర్ ఆఫ్ ధర్మ.
0: అప్పుడే నీవు ధర్మ నాయకుడు అవుతావు.
1: అండ్ దెన్ యు ఆర్ లీడర్ ఆఫ్ ధర్మ.
0: ధర్మమే లేనప్పుడు ధర్మానికి నాయకుడు ఎట్టని పిలిపించుకోవటానికి?
1: వెన్ వన్ దేర్ ఇస్ నో ట్రూత్, హౌ కెన్ యు బి ద లీడర్ ఆఫ్ ధర్మ?
0: పిలిపించుకోవటం అవమానకరంగా ఉంటుంది.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ఇది ఒక లాయర్ అంటే చాలా అవమానంగా ఉంటుంది.
1: టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ లాయర్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్.
0: ధర్మదేవత పుత్రుడు తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యు షుడ్ హోల్డ్ దట్ ధర్మ.
0: ఆ ధర్మాన్ని ఏ మాత్రం కాపాడుతున్నాడు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ ధర్మ? ఈనాడు
0: చెప్పేటువంటి వారు లేకపోవటం చేతనే దేశం మరింత పాడైపోతుంది.
1: దేర్ ఆర్ నన్ టు టీచ్ లైక్ దిస్, దెర్ఫోర్ ద కంట్రీ ఇస్ లూజింగ్ డే బై డే.
0: ఏమి భయం పడగనక్కరలేదు.
1: సో డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ డిఫికల్టీస్.
0: దాన్ని ఎదుర్కోవాలి.
1: రెసిస్ట్ అండ్ ఫేస్.
0: దానికి తట్టుకోవాలి, నెట్టుకోవాలి.
1: యు షుడ్ బి ఏబుల్ టు బేర్ ద సఫరింగ్.
0: ఈ విధమైన శక్తి సామర్థ్యం కలిగినటువంటి విద్యార్థులు ఈనాడు అత్యవసరము.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ దిస్ కెపాసిటీస్ అబిలిటీస్ ఆర్ రిక్వైర్డ్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క జీవితం అనేటువంటిది ఎంత ఆనందంగానో జరుగుతుంది.
1: యువర్ లైఫ్ ఇస్ సో బ్లిస్ఫుల్.
0: సత్య మార్గంలో ప్రవేశించండి.
1: ప్రొసీడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మాన్ని మనసులో ప్రతిష్ఠ చేసుకోండి.
1: అండ్ ఇన్స్టాల్ ధర్మ ఇన్ యువర్ హార్ట్.
0: అప్పుడే శాంతి మీ యందు చేకూరుతుంది.
1: దెన్ యు విల్ ఎంజాయ్ పీస్.
0: కనుకనే
1: సో
0: ఈనాటి విద్యార్థులకు,
1: ఫర్ మోడర్న్ స్టూడెంట్,
0: ఈ పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని హృదయంలో చేర్చాలి.
1: ద సీక్రెట్ కల్చర్ ఆఫ్ భారత్ మస్ట్ బి దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: సంస్కృతి అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ కల్చర్?
0: సంస్కృతి అనగా సంస్కృతి భాష కాదు.
1: సంస్కృతి ఇస్ నాట్
0: సంస్కరింపబడినటువంటిది సంస్కృతి.
1: దట్ విచ్ ఇస్ రిఫైన్డ్ ఇస్ కల్చర్.
0: కనుకనే మీరు సంస్కరింపబడినటువంటి విద్యార్థులుగా తయారు కావాలి.
1: సో యూ షుడ్ బి రిఫైన్డ్ ఇండివిజువల్.
0: భారతీయ సంస్కృతి ఎంత పవిత్రమైనటువంటిది.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ హైలీ
0: సేక్రెడ్. అనాది కాలం నుండి కూడాను ఆధ్యాత్మిక తత్వ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ,
0: అన్ని దేశములకు కూడాను సుస్థిరమైన శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది ఈ భారతీయ సంస్కృతి.
1: బికాస్ ఆఫ్ స్పిరిచువాలిటీ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారత్ హస్ బీన్ ఎన్ష్యూరింగ్ పీస్ అండ్ సెక్యూరిటీ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
0: ఈనాటి బయట దేశములే బాగుపడుతున్నాయి.
1: నౌ ది ఔటర్ కంట్రీస్ ఆఫ్
0: ఈ దేశంలో సత్య ధర్మములు ఆవిర్భవించినో
1: దిస్ కంట్రీ దట్ హస్ గివెన్
0: ఆ దేశమే అడుగుపడిపోతుంది.
1: ఇట్ హస్ లాస్ట్ ఇట్స్ గ్లోరీ.
0: చాలా అవమానము.
1: ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ హ్యూమిలియేషన్.
0: మన భారతీయ సంస్కృతి యొక్క పుత్రులము,
1: వేర్ ద సన్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశం యొక్క లీడర్స్,
1: వేర్ ద లీడర్స్ ఆఫ్ భారత్,
0: భారతదేశీయులు అని చెప్పుకునేటువంటి అధికారం మనకు ఉంది.
1: వి గాట్ ఎవ్రీ రైట్ టు డిక్లేర్ అవర్
0: దేశానికైనా పో.
1: యు గో ఎనీ కంట్రీ,
0: నేను భారతీయుడు అని చెప్పుకోవటంలోనే గొప్ప గౌరవం ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద రెస్పెక్ట్ లైస్ ఇన్ డిక్లేరింగ్ యువర్ సెల్ఫ్ ఎస్ భారతీయ.
0: ఆ గౌరవాన్ని నీవు కాపాడుకోవాలి.
1: అండ్ సీ మెయిన్ యూ దట్ యూ మెయింటైన్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీద ప్రియ మాతృభాష.
1: ఇస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: అండ్ దిస్ మై ప్రాక్టీస్ ట్రెడిషన్.
0: నిలవనేరని బతికిన పీనుంగొక్కడు వస్తుందని కలడా?
1: ఇస్ దేర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ డిక్లేర్ విత్ ఆల్ ది ప్రైడ్ అండ్ గ్లోరీ?
0: కనుకనే మీరు నా భారతదేశము అని మీరు గర్వించడానికి తగినటువంటి శక్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ ద ప్రైడ్ ఆఫ్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఆ యొక్క దేశం యొక్క కీర్తిని మీరు సాధించాలి.
1: యూ షుడ్ ఆల్సో సీ దట్ దిస్ కంట్రీ ఇస్ రిప్యూట్.
0: భారతదేశం యొక్క గౌరవాన్ని మీరు ప్రపంచానికంతా చాటుతూ పోవాలి.
1: ద నేమ్ అండ్ ద ఫేమ్ ఆఫ్ భారత్ షుడ్ బి ప్రొపగేటెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్.
0: అందుకనే ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక శక్తియే,
1: ద స్పిరిచువల్ పవర్ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్
0: ఆధ్యాత్మిక శక్తి. ఆచరణ ధర్మమే.
1: అండ్ వాట్ ఇస్ దట్ ప్రాక్టీస్ ఇస్ ధర్మ.
0: ఆచరణ ధర్మానికి అనుష్ఠానమైన సత్యమే.
1: అండ్ వాట్ వి స్పీక్ ఇస్ ట్రూత్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే భారతీయుల యొక్క సంస్కృతి.
1: ద యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నిన్నటి దినం పిల్లలంతా కూడా పరీక్షకు చేరి
1: స్టూడెంట్స్ ప్రిపేర్ ఫర్ ఎగ్జామినేషన్.
0: కఠినమైనటువంటి ప్రశ్నలు వేశారు టీచర్స్.
1: వెరీ టఫ్ క్వశ్చన్స్ ఆర్ గివెన్ టు దెమ్.
0: టీచర్స్ కి దాని సరైనటువంటి అర్థాన్ని తెలుసుకోకుండా పోయింది.
1: సమ్ ఆఫ్ ది టీచర్స్ డోంట్ నో
0: ఆన్సర్. అలాంటి క్వశ్చన్స్ లోపల
1: దోస్ క్వశ్చన్స్
0: ఎవరు 90కి తక్కువ లేదు మార్క్స్.
1: నన్ గాట్ లెస్ దాన్ 90%.
0: అందరూ 95, 96, 97, 98.
1: ఆల్ గాట్ 95, 97, 98
0: లైక్ దాట్. ఇద్దరు మాత్రమే 100 వచ్చింది.
1: టూ సెక్యూర్డ్ 100 out of 100.
0: నా ఉద్దేశం అందరికీ 100 వచ్చినట్టే నేను భావిస్తున్నాను.
1: భగవాన్ ఫీల్స్ దట్ ఎవ్రీవన్ గాట్ 100 out of 100. 10%.
0: ఇలాంటి విద్యార్థులు,
1: సచ్ స్టూడెంట్స్,
0: ఇలాంటి కాన్సన్ట్రేషన్ అనగా ఏకాగ్రత కలిగించుకునేటువంటి వాళ్ళు జగత్తులో ఎక్కడా కానరాదు.
1: సచ్ స్టూడెంట్స్ విత్ ఫుల్ కాన్సన్ట్రేషన్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఎనీవేర్.
0: కూడా చాలా పవిత్రమైనటువంటిది.
1: అండ్ యువర్ సీక్రెట్
0: వారు ఎదురుగా చెప్పకూడదు.
1: And this should not be stated in front of you.
0: ఏ సమస్తని ఎందైనా పోయి మీరు చూడండి.
1: You go to any institution.
0: సత్యసాయి సమస్త యొక్క డిసిప్లిన్ ఏ సమస్త ఎందుకు కానరాదు.
1: The discipline of Satya Sai institutions is not noticed anywhere.
0: ఎప్పుడు అందరి ఎందు ఉండవచ్చును.
1: It may be there now and then.
0: కాని సత్యసాయి సంస్థల యొక్క డిసిప్లిన్ చాలా పవిత్రమైనటువంటిది.
1: The discipline in Satyasai institutions is highly
0: ఏ దేశమైనా పోని.
1: You go to any country.
0: ఏ కాలమునందైనా పోని.
1: Any time.
0: సత్కీర్తిని తీసుకుని వస్తారు.
1: And they bring a good name to the institution.
0: సత్యసాయి సంస్థలు అనుకుంటే ఎంత గొప్ప పేరుగానే ఉంటుండాలి.
1: సత్యసాయి ఇన్స్టిట్యూషన్స్ ఆర్ హైలీ ఫేమస్ అండ్ రెప్యూటెడ్.
0: ఏదో ఒకరిద్దరి ఎందు తప్పులు లేకుండా ఉండవు.
1: One or two may have defects.
0: కనుకనే ఈ సత్యసాయి సంస్థల యొక్క సత్యసాయి విద్యా సంస్థల యొక్క వారి యొక్క క్రమశిక్షణ చాలా గొప్పదిగా చూపించాలి.
1: The discipline of Satya Sai education institutions is mighty and highly powerful.
0: ఎవరు చూసినా కానీ ఈ అబ్బాయిని చూసిన తక్షణమే సత్యసాయి ఎడ్యుకేషన్ బాయ్ అని అన్న.
1: Anyone, if he notices you, he should say he is a boy of Satya Sai institution.
0: అంతటి ఆదర్శప్రాయంగా ఉండాలి.
1: యువర్ కాండక్ట్ అండ్ బిహేవియర్ షుడ్ బి ఐడియల్.
0: చూపులు కూడా చాలా పవిత్రమైనవిగా ఉండాలి.
1: యువర్ లుక్స్ షుడ్ బి సెక్రెట్.
0: కన్నులందెప్పుడు కారుణ్య దృష్టి.
1: The eyes should carry the looks of
0: compassion. పలుకులెప్పుడు సత్యం అరుగుచుండు.
1: Your words should be full of truth.
0: తమ మోము యందు నా నమ్రత భావమే ఎప్పుడు ఆనందంగా ఉంటుండాలి.
1: యూ షుడ్ హావ్ స్మైలింగ్ ఫేసెస్.
0: ఎలాంటి పరిస్థితులు ఏందే కూడాను విద్యార్థులు క్యాస్ట్రాయిల్ ఫేస్ వేయకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ డోంట్ హావ్ క్యాస్ట్రాయిల్ ఫేసెస్.
0: నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ నవ్వుతూ ఉండాలి.
1: స్మైల్, కీప్ స్మైలింగ్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క చిహ్నము.
1: దాట్ ఈస్ ద ట్రూ సైన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్,
0: మీరు ఇంకా మున్ముందు ఉన్నత విద్యలు కూడా పోతున్నారు.
1: You are getting into your classes now.
0: ఎక్కడికైనా వెళ్ళండి.
1: You may go anywhere.
0: కానీ మీ సద్గుణములు మాత్రం మీరు కాపాడుకోండి.
1: But treasure your qualities.
0: మీ పవిత్ర ప్రవర్తనలు కూడా మీరు తప్పక నిలబెట్టుకోవండి.
1: You should follow the sacred behavior.
0: ఇది నేను ఆశించేది.
1: This is what Bhagavan wants from you.
0: ప్రారంభం నుంచి కూడా నేను మీ నుంచి ఒక్క నయా పైసా కూడా పుచ్చుకోవటం లేదు.
1: Right from the beginning, not even one naya paisa is accepted.
0: Free education.
1: We have free education.
0: ఏదైనా నోట్స్ కావాలంటే పరీక్షలకు పేపర్స్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం.
1: ఈవెన్ స్టేషనరీ పేపర్ ఇస్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఎగ్జామినేషన్ ఫీజ్ అనేటువంటిది ముట్టడం లేదు.
1: దేర్ ఇస్ నో ఎగ్జామినేషన్ ఫీ హియర్.
0: ప్రతి దాని ఎందుకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
1: ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ ఫ్రీ.
0: ఉచితము ఉచితము ఉచితము.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: ఈ ఉచితం అనేటువంటి పదం కూడా దీనికి ఉపయోగించుకోకూడదు.
1: అండ్ దట్ వి షుడ్ నాట్.
0: ఎందుకంటే మీరు నా వారు, నేను మీ వాడిని.
1: బికాజ్ స్వామి బిలాంగ్స్ టు యూ అండ్ యూ బిలాంగ్ టు హిమ్.
0: ఎవరికి ఉచితంగా ఇచ్చేది?
1: To whom do you offer free?
0: నా పిల్లలకు నేనే ఉచితం ఇవ్వాలి.
1: భగవాన్ ఈస్ గివింగ్ టు హిజ్ ఓన్ చిల్డ్రన్.
0: కనుకనే మనము రెండింటి యందు ఏకత్వాన్ని మీరు భావించండి.
1: వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ యూనిటీ ఇన్ దీస్ టూ.
0: నాన్నగారి దగ్గరికి వెళ్ళి,
1: హావింగ్ గాన్ టు ఫాదర్,
0: నీకేదో ఒక ప్యాంటు షర్ట్ కావాలనుకుంటే,
1: ఇఫ్ యూ వాంట్ ప్యాంట్ అండ్ షర్ట్,
0: నాన్న నీకు నాలుగు కార్లు ఉన్నాయి, మూడు మిద్దెలు ఉంటున్నాయి, నీవు ఇంత గొప్ప చదివాడు, నీకు ఇంత జీతం వస్తుంది, నాకు ఒక ప్యాంటు షర్ట్ కుట్టించు అనొచ్చు. ఆ విధంగా వర్ణించి తీసుకోకూడదు.
1: యూ డోంట్ గో టు యువర్ ఫాదర్ అండ్ ప్రైజ్ హిమ్, ఓ డాడ్, యూ హావ్ ఫోర్ కార్స్ అండ్ ఫోర్ బిల్డింగ్స్, కాంట్ యూ గివ్ మీ ప్యాంట్ అండ్ షర్ట్.
0: వస్తుందో ఏమొస్తుందో నాకు అక్కర్లేదు, నాకు కుట్టించు.
1: I don't mind whatever you get or
0: not. రైట్గా నన్ను నడుపుకోవడానికి మీకు అధికారం ఉంటుంది.
1: యూ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు సీక్ ఫ్రమ్ భగవాన్.
0: కనుక మీరు రైట్ గా మీరు అడుక్కోండి.
1: యూ గాట్ దిస్ రైట్.
0: స్వామి మాకు ఇది కావాలి, అది కావాలి, ఈ విధంగా మీరు ప్రయత్నం చేయకండి.
1: యూ డోంట్ నీడ్ టు ప్రైజ్ ఆర్ బెగ్.
0: ఈశాన సర్వ విద్యానాం, ఈశ్వర సర్వభూతానాం, అన్ని భూతములు యందు ఉన్నటువంటిది భగవంతుడు ఒక్కడే.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద లివింగ్ క్రీచర్స్.
0: కాబట్టి నీ యందు నా యందు ఉన్నటువంటిది ఒకే తత్వమే.
1: ఇస్ ఓన్లీ సేమ్ డివినిటీ ప్రెసెంట్ హియర్.
0: ఈ తత్వాన్ని చక్క గుర్తించడానికి ప్రయత్నించండి.
1: అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్. దాన్ని
0: ఆచరణలో పెట్టడానికి తగినటువంటి సాధన చేయండి.
1: మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ అదర్స్ హ్యాపీ.
0: అంతే చాలు.
1: దాట్ ఈస్ ఎనఫ్.
0: ఏ పూజలు ఏ పురస్కారములు చేయకపోయినా పర్వాలేదు.
1: వర్షిప్ అండ్ రిచువల్స్ ఆర్ నాట్ దట్ ఇంపార్టెంట్.
0: హృదయంలో పవిత్రమైన భావాన్ని నింపుకుంటే అంతకంటే పవిత్ర మరొక.
1: ఫిల్ యువర్ హార్ట్స్ విత్ సీక్రెట్ ఫీలింగ్స్, నథింగ్ is more than that.
0: Kanuka,
1: so
0: మీరందరూ కూడాను,
1: ఆల్ ఆఫ్ యూ,
0: ఈ మాదిరి ప్రతి సంవత్సరం కూడాను
1: ఎవ్రీ ఇయర్
0: తయారై యావత్ ప్రపంచానికి కూడాను మీ యొక్క వ్యాప్తిని అభివృద్ధి కావాలి.
1: పబ్లిసైజ్ అండ్ షేర్ దీస్ వాల్యూస్ విత్ ఎవ్రీబడి.
0: ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క 10-12 మందిని అయినా కూడాను సంవత్సరానికి చక్కని వారిగా తయారు చేయాలి.
1: వన్ స్టూడెంట్ షుడ్ హెల్ప్ 10 other students టు బి లైక్ యూ.
0: మీ పని ఏమిటి?
1: వాట్ యువర్ జాబ్?
0: ఏదైనా ఉద్యోగం చెప్తే చేసుకోండి.
1: డూ యువర్ జాబ్ ఎనీవే.
0: కానీ
1: బట్
0: ఈ యొక్క సత్యసాయి యొక్క ఆర్థికమైన కొన్ని విధమైనటువంటి యొక్క ప్రాక్టీస్ ఎందు కొంతమందిని ట్రైనింగ్ చేపించాలి.
1: సత్యసాయి ప్రిన్సిపల్స్ practices must be shared with many people.
0: భారతదేశము
1: భారత్
0: దరగనక వస్తు ఆహ్నాదులు ఎందు వెనుకబడినటువంటి నిజమే.
1: ఇట్ ఈస్ ట్రూ దట్ ఇట్ ఈస్ బ్యాక్వర్డ్ ఫినాన్షియల్.
0: దానికంటే గొప్ప ప్రమాదమైనటువంటిది మరొకటి ఉంది. అది
1: దేర్ ఇస్ అదర్ గ్రేటర్ డేంజర్.
0: నైతిక ఆధ్యాత్మికమైనటువంటి ఒక రూపం అయిపోయింది.
1: ద మొరాలిటీ అండ్ స్పిరిచువాలిటీ హావ్ గాన్.
0: దీని వల్లనే
1: బికాస్ ఆఫ్ దిస్
0: ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడింది.
1: దిస్ లెడ్ టు ద ప్రెసెంట్ ప్లైట్ పొజిషన్.
0: నైతిక ఆధ్యాత్మికమైన దీని అభివృద్ధి మనం కాంచినప్పుడు
1: దెన్ వన్స్ మోరల్ అండ్ ఎథికల్ వాల్యూస్ ఇంప్రూవ్
0: సర్వ విధములన్నీ కూడా మనం అభివృద్ధి పొందుతాం.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ విల్ సర్టన్లీ ప్రోగ్రెస్.
0: కనుక
1: సో
0: మనం ధనము తక్కువ ఉండదని మీరు ఏమాత్రం విచారించకండి.
1: డోంట్ బి వరీడ్ బికాస్ ఆఫ్ ది పూర్ స్టేట్ ఆఫ్ ధనము.
0: ఏ ధనము?
1: వాట్ వెల్త్ వి హావ్?
0: దైవ ప్రేమ అనే పెద్ద ధనము.
1: అవర్ వెల్త్ ఈస్ ద లవ్ ఫర్ గాడ్.
0: ఆ ధనాన్ని మీరు పెంచుకోవాలి.
1: యు హావ్ దట్ వెల్త్.
0: కనుక ప్రేమతత్వాన్ని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ఉన్నత విద్యను అభ్యసించండి.
1: గో ఫర్ హైయర్ ఎడ్యుకేషన్.
0: ఉన్నత పదవులు పొందండి.
1: ఆక్యుపై హై పొజిషన్.
0: ఆ పదవుల్లో కూడా అనేక మందికి సహాయం చేయండి.
1: విత్ ది హెల్ప్ ఆఫ్ దీస్ పొజిషన్స్
0: యు నెవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
0: ఎవరికైనా సరియే
1: ఎనీబడీ.
0: కనుక మీరు సహాయం చేయండి.
1: హెల్ప్ ఎవ్రీబడీ.
0: ఈ సహాయం మీరు నా వారు నీ వారు అనిపెట్టి తన పన అనే భేదమని పెట్టుకోకూడదు.
1: డోంట్ హ్యావ్ డిఫరెన్సెస్ సచ్ అస్ మైన్ అండ్ థైన్.
0: అందరూ నా వారే.
1: కన్సిడర్ ఆల్ టు దట్ బిలాంగ్ టు యు.
0: ఏకత్వం అని పెట్టుకున్నప్పుడే
1: వెన్ యు హావ్ దిస్ వన్నెస్ యూనిటీ
0: విశ్వ కుటుంబంగా తయారవుతుంది.
1: ఇట్ లీడ్స్ టు ఫ్యామిలీ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. వన్ ఫ్యామిలీ వన్ యూనివర్స్.
0: కనుక దానిని మీరు అభివృద్ధి పరచుకోండి.
1: దిస్ ఇస్ ద థింగ్ దట్ యు నీడ్ టు ఇంప్రూవ్ అండ్ ఇంక్రీజ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇక్కడ ఎన్నో అనానుకూలంకు గురి అయిపోయారు.
1: యు మైట్ హ్యాడ్ మెనీ ఇన్కన్వీనియన్సెస్.
0: నాకు తెలుసు.
1: భగవాన్ నోస్.
0: ఇది ఒక మీకు ట్రైనింగ్ కోసమే పెట్టాము.
1: దిస్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్.
0: ఒక్కొక్క పిల్లవాడికి ఒక్కొక్క రూమ్ ఇంటిలో ఉండినా.
1: ఇఫ్ యూ హావ్ వన్ రూమ్ అట్ హోమ్.
0: ఇక్కడ ఒక్క చిన్న రూమ్ లోపల 30 మంది 40 మంది ఉండటం.
1: హియర్ ఇన్ ఎ స్మాల్ రూమ్ 20 to 30.
0: ఎంత అనానుకూలమో మీకు తెలుసును.
1: ఐ నో హౌ ఇన్కన్వీనియంట్.
0: కానీ అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ కోసమని ఈ విధమైన పరీక్ష పెట్టాము.
1: దిస్ ఈస్ ద టెస్ట్ సో దట్ యూ డెవలప్ దిస్ అడ్జస్ట్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ అనేటువంటి చాలా అవసరము.
1: అడ్జస్ట్మెంట్ అండర్స్టాండింగ్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: ఏనాడు కూడా ఎరుగునటువంటి పిల్లలు కూడా చాలా మంది ఢిల్లీ నుంచి కూడా వచ్చారు.
1: దర్ మెనీ బాయ్స్ ఫ్రమ్ ఢిల్లీ.
0: వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: ది అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.
0: దాంట్లో మనం అడ్జస్ట్మెంట్ అయితే ఇంకా అన్నింటి ఎందుకు మనం అడ్జస్ట్ అయిపోతాం.
1: దెన్ వన్స్ యు అడ్జస్ట్ హియర్ యు విల్ అడ్జస్ట్ ఎవ్రీవేర్.
0: ఇంకా భోజనాలు.
1: దెన్ ఫుడ్.
0: ఈ భోజనాలు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్కరు వచ్చారు. వాళ్ళ రుచులు వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్.
0: టేస్ట్ వేరు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ విత్ డిఫరెంట్ టేస్ట్.
0: ఆనందంగా తింటూ వచ్చారు.
1: బట్ యు హావ్ కమ్ ఫ్రమ్ వేరియస్ రీజియన్స్.
0: ఈ వేదం కూడా వాళ్ళు చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్.
0: ఇలాంటి ఆనందం వారు ఎంతగానో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ వచ్చారు.
1: ది అడ్జస్టెడ్ పర్ఫెక్ట్లీ వెల్.
0: ఆ అడ్జస్ట్మెంట్ అనేటువంటి గొప్ప విద్య.
1: అడ్జస్ట్మెంట్ ఇస్ త్రూ ఎడ్యుకేషన్.

0: చూపలేదు.
1: బట్ యు హావ్ నాట్ షోన్ ఎనీ ఆఫ్ యువర్ ఓన్ ఫీలింగ్.
0: ఇలాంటి ఆనందాన్ని మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ స్టేట్ ఆఫ్ బ్లిస్ యూ షుడ్
0: సస్టైన్. ఏ దేశం పోయినా,
1: మే గో ఎనీవేర్,
0: ఏ కాలంలో పోయినా,
1: ఎనీ టైం,
0: ఏ పరిస్థితి ఎందైనా,
1: ఎనీ సర్కమ్స్టాన్సెస్,
0: మీ యొక్క విద్యాసమయమైనందు నేర్చుకున్నటువంటి వినయాన్ని అక్కడ ప్రకటించాలి.
1: ఆల్ ద హ్యూమిలిటీ దట్ యు హావ్ కల్టివేటెడ్ హియర్ మస్ట్ బి ప్రిజర్వ్డ్ అండ్ కెప్ట్ అప్.
0: దానిని మీరు అక్కడ ఉపయోగపెట్టినప్పుడే
1: విన్ యూఆర్ హంబుల్ దేర్,
0: మీరు ఆదర్శ విద్యార్థులుగా రూపొందుతారు.
1: యూ విల్ షేప్ యువర్ సెల్ఫ్ యాజ్ ఐడియల్ స్టూడెంట్.
0: చదివినటువంటి విద్యార్థులు ఈ విధంగా ఉన్నారనేటువంటి పేరే నాకు అది గొప్ప కీర్తి.
1: What Bhagavan wants from you is that you should bring a good name to such a science institution. Swami does not want anything from you.
0: You take good name, good name, good name.
1: You get a good name that Swami wants.
0: అదే నాకు కావాలి.
1: That's what Bhagavan wants.
0: నా కోసం మీరు ఏం పాటు పడనక్కర్లేదు.
1: You don't need to work for Swami.
0: మీ కోసం ఏమైనా సరే నేను పాటు పడతాను.
1: Bhagavan is ready to give you anything.
0: మీరు మంచి పేరుని తెప్పించుకోండి.
1: Get a good name.
0: మంచి ఫ్యూచర్ ని తెప్పించుకోండి. దేశానికి మంచి నాయకులుగా తయారు కాదు.
1: యూ బి గుడ్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: అప్పుడే భారతదేశము ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరింప చేయడానికి వీలవుతుంది.
1: అండ్ ది ఏన్షియంట్ కల్చర్ ఆఫ్ భారత్ కెన్ బి రీజువెనేటెడ్ రిజర్వ్డ్ అండ్ ప్రిజర్వ్డ్.
0: చాలా వినయంగా మాట్లాడాలి.
1: యూ షుడ్ బి సో హంబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎల్డర్స్.
0: ఏదైనా పెద్దలు వచ్చేసేసి, నాయన మీ తండ్రి గారు ఎక్కడున్నారు అని అడిగితే,
1: if any elderly person comes
0: and asks you where your father, ఆ విధంగా కఠినంగా పాటకూడదు.
1: యూ షుడ్ నాట్ స్పీక్ హార్ష్లీ టెలింగ్ ఐ డోంట్ నో
0: సార్, మా తండ్రి గారు ఎక్కడ వెళ్లారో మాకు తెలియదు. వినయంగా చెప్పాలి.
1: యూ కెన్ స్పీక్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ సర్.
0: అప్పుడు ఆ వినయం రూపనే ఆ పెద్ద మనిషి ఎంతో ఆనందిస్తాడు.
1: వాచింగ్ యువర్ హ్యూమిలిటీ దట్ ఎల్డర్లీ పర్సన్ విల్ బ్లెస్ యు.
0: యు కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్. ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
1: బట్ యు కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్లీ.
0: అది నేర్చుకోండి.
1: దట్ యు లెర్న్.
0: అది నేర్చుకోవటమే కాకుండా,
1: నాట్ ఓన్లీ దిస్,
0: భగవద్భావం మాత్రం ఎక్కడ పోయినా ఇతను ఎందుకు భగవంతుడు, దుర్మార్గుడిని నువ్వు చూచావు.
1: You might have come across a wicked man.
0: కాని ఆ దుర్మార్గుడు నీవు భావించవద్దు.
1: Never consider him wicked.
0: ఆ దేహం చేసింది దుర్మార్గమైన పనియే కాని,
1: the body is wicked.
0: అతను ఎందున్నటువంటి ఆత్మతత్వం, నీ ఎందున్నటువంటి ఆత్మతత్వం.
1: But there in him the same self is present as in you.
0: కాబట్టి నా ఆత్మ ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో నీవు ఆనందాన్ని గౌరవం ఇచ్చావు.
1: The self in him is as much the same as the self in me.
0: ఈ విధమైనటువంటి యొక్క సర్వజీవ ప్రేమను మీరు పెంచుకోండి.
1: You should love all living creatures.
0: సర్వ దేశములు ఎందు ఉన్నటువంటి ఒక సమగ్రతను మీరు పాటించండి.
1: ఆల్సో అబ్జర్వ్ దిస్ ఇంటెగ్రిటీ.
0: ఏ దేశం కల్చర్ని కూడా మీరు తిరస్కరించకూడదు.
1: నెవర్ డినై ఆర్ హేట్ ఎనీ అదర్ కల్చర్.
0: మీ తల్లి నీకు ఎంత ప్రేమనో వారి కల్చర్ అనే తల్లిని వారికి కూడా అంత ప్రేమనే.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ మదర్ ది అదర్స్ ఆల్సో లవ్ దేర్ ఓన్ కల్చర్.
0: జనని జన్మభూమశ్చ స్వర్గాధిపు గరియేసి
1: ది మదర్ ల్యాండ్.
0: మనం పుట్టిన దేశము మన కన్న తల్లి ఇద్దరు స్వర్గమును కంటే మించినటువంటి వారు.
1: ద ఫిజికల్ మదర్ అండ్ ద మదర్ ల్యాండ్ ఆర్ హైయర్ దాన్ ది వెరీ హెవెన్.
0: ఈ రెండింటిని మాత్రం మీరు నిరంతరం కూడా గౌరవిస్తూ రండి. ఈ విధంగా మీ జీవితాన్ని గడుపుతూ వస్తే,
1: వెన్ యూ లీడ్ యువర్ లైఫ్ లైక్ దిస్,
0: మీరు ఎంతనో ఆదర్శవంతులైనటువంటి మహనీయులుగా రూపొందుతారు.
1: యూ విల్ బి ఐడియల్ నోబుల్ సోల్.
0: మహనీయులు అంటే కేవలం ఒక డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు కాదు.
1: నాట్ ద వన్ విత్ గుడ్ డ్రెస్.
0: పైన కాషాయము,
1: వన్ మే హావ్ ఆకర్ రోబ్స్,
0: లోపల కషాయము.
1: కషాయ ఆకర్ రోబ్స్
0: మీరు డ్రెస్
1: కషాయ ఇది పాయిజనస్ విత్ ఇన్ ఇట్స్ నాట్ ద డ్రెస్.
0: దానికి మీరు మంచి డ్రెస్ వేయండి.
1: హావ్ ఎ గుడ్ డ్రెస్ ఎనీవే.
0: మనసు మార్చుకోవాలి.
1: చేంజ్ యువర్ మైండ్.
0: మనిషి మారితే ప్రయోజనం లేదు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ ది హోల్ మ్యాన్
0: మార్చుకుంటే ప్రయోజనం లేదు.
1: నథింగ్.
0: గుణమును మార్చుకోవాలి.
1: అండ్ ఇట్స్ నాట్ ది డ్రెస్ దట్ ఇస్ టు బి చేంజ్. యువర్ క్వాలిటీ
0: షుడ్ చేంజ్. పవిత్రమైనటువంటి గుణము చేత మీ జీవితాన్నంతా సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఎక్స్పెక్టింగ్ దట్ యు విల్ హావ్ దట్ యు విల్ వర్క్ ఫర్ ది రిడెంప్షన్ ఆఫ్ యువర్ లైవ్స్ ఫాలోయింగ్ దీస్ హ్యూమన్ వాల్యూస్. భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ అండ్ బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
0: సత్య ధర్మము శాంతి.

0: cultivate the land of your heart. Have the bulls and properly yoke it, holding that whip of intellect.
1: Santosha. మీరు ఎవరు ఫాలో చేయటం లేదు, లేకపోతే జీవితం అంతా ఈ పాటలోనే ఉంది.
0: ద హోల్ సీక్రెట్ ఆఫ్ లైఫ్ లైస్ ఇన్ దిస్ సాంగ్. ఇట్స్ అన్ఫార్చునేట్ దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో భగవాన్.
1: టేక్ టైమ్, రాసుకుని తర్వాత నిదానంగా చేసుకోవచ్చు.
0: విల్ రైట్ డౌన్, విల్ ప్రాక్టీస్ స్వామి, సర్టన్లీ నెక్స్ట్ టైం విల్ ఫాలో యూ.
2: ప్రేమ ముదిత మనసే కపో రామ రామ రామ.

സ്മര നിത്യം അനിത്യത, സ്മര നിത്യം അനിത്യത.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు కనిపించే ప్రతి ప్రాణి కూడాను ఇంద్రియ భోగములను ఆశించి, ఇంద్రియ సుఖములను అపేక్షించి జీవించుటకు ప్రయత్నిస్తున్నారు.
1: ఇన్ దిస్ అపారెంట్ ట్రాన్సియంట్ వరల్డ్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ వాంట్స్ టు డిజైర్ ద సెన్సువల్ ప్లెజర్ అండ్ సెన్సువల్ హ్యాపీనెస్.
0: కానీ ఈ ఇంద్రియ సుఖము ఎక్కడి నుండి ఆవిర్భవించుతున్నది అనేటువంటి విషయాన్ని వారు గుర్తించలేకపోతున్నారు.
1: They are not able to recognize the fact where from they get this sensual pleasure.
0: Samasta indriya sukhamulaku puttinillu dukkhame.
1: For all the sensual pleasure, the center being that of misery.
0: Puttaka sthanam ettido dani purva pradam attire untuntadi.
1: As is the center of origin, so the rest follow in the same way.
0: Dukkhamulandu putti sukhamulu ee reetiga taanu pondagadu. అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భజస్వమాం. ఈ జగత్తు నందు కనిపించినదంతయి కూడాను అనిత్యం అసుఖం ఈ లోకం.
1: ఆల్ ద యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ ప్యూర్లీ టెంపరరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లీటింగ్, ఫుల్ ఆఫ్ మిజరీ.
0: కనుక ఈ సత్యాన్ని మానవుడు గుర్తించితే ఎన్నో విధములైనటువంటి పవిత్రమైన స్థితిని పొందగలదు.
1: వెన్ వన్స్ మ్యాన్ రికగ్నైజెస్ దిస్ truth, he will lead a sacred life.
0: Tana puttuk sthananu taanu gurtinchukolekapothunnadu.
1: He is not able to know his origin.
0: Ekkada nunchi vachanu, ekkada nilchanu, ekkadiki velutunnanu aneetundi ee moodu rahasyamulanu gurtinchukunte manavuni yokka jeevitham saarthakam avutundi.
1: Human life is really redeemed if one understands the meaning of these questions: where from I have come, where do I live, where do I go back.
0: Indriyamulaku మాత్ర అని పేరు.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ కాల్డ్ మాత్రాస్.
0: మీయతే ఇది మాత్ర అని దీని యొక్క అంతరార్థం. అనగా ఈ యొక్క ఇంద్రియములైనటువంటివి, ఈ మాత్ర అనేటువంటివి కూడాను కొలతను వేయబడినటువంటివి.
1: ఇంద్రియ సెన్సెస్ ఆర్ మాత్రాస్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మెజర్.
0: కొలతలు వేయనటువంటిది ఇంద్రియములే.
1: ఓన్లీ ది సెన్సెస్ మెజర్.
0: ఎక్కడ?
1: హౌ?
0: పప్పుకు తగినంత ఉప్పు లేదు అని దీనికి తగినటువంటి కొలతలు వేసి చెప్పినటువంటిది నాలుక.
1: ఇట్ ఈస్ ద టంగ్ దట్ మెజర్స్ టు వాట్ ఎక్స్టెంట్ సాల్ట్ ఈస్ యాడెడ్ టు ద డాల్.
0: మనిషి చాలా అందంగా ఉంటున్నాడు కానీ ముక్కు చాలా చిన్నది అని దీనికి కొలత వేసి చెప్తుంది కన్ను.
1: ఇట్ ఈస్ ది ఐ దట్ సేస్ దట్ మ్యాన్ ఈస్ సో హ్యాండ్సమ్ but the nose is very small.
0: Small. ఈ విధంగా మంచి చెడ్డలను గుర్తించి ఉచ్చరించినటువంటివి ఈ ఇంద్రియములు.
1: So senses decide what are good and what are bad.
0: ఈ యొక్క మాత్రకు మరొక విశిష్టత కూడా ఉంటున్నది.
1: మాత్ర senses have another significance.
0: అనగా ఒక పరిమితములో దీనిని ఉపయోగించుకోవాల్సినటువంటి విషయం.
1: Meaning, they must be used under certain limitation.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ ఇంద్రియములను, అందించినటువంటి ఈ ఇంద్రియములను పరిమితమైనటువంటి యొక్క దీంట్లో దీన్ని ఉపయోగించుకోవాలి.
1: Senses, which are God's gift, must be used under certain limits.
0: పరిమితములకు మించిపోయినప్పుడు భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించిన వాడవటమే కాకుండా దానివల్ల అనేక విధములైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, రోగములకు గురి కావలసి వస్తుంది.
1: If he doesn't make use of the senses under certain limits, it amounts to disobedience to God and he will be put to suffering, losses and sickness.
0: భగవంతుడు ఏ నిమిత్తమై ఏ ఇంద్రియములను ప్రసాదించాడో ఆ ఇంద్రియములను ఆ నిమిత్తమై సక్రమమైన మార్గంలో దాన్ని ప్రవేశపెట్టి అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: We have to make use of, proper use of these senses for which they are meant, gifted by God.
0: ఉదాహరణములకు ముక్కును తీసుకోండి.
1: For example, take nose.
0: శ్వాసను తీసుకోవటం కోసమని, శ్వాసను వదలటం కోసమని, సుగంధమును చూసుకోవటం కోసమని, దుర్గంధమును విసర్జించడం కోసమని ముక్కును మనకు ప్రసాదించాడు.
1: Nose is gifted for respiratory process, inhalation and exhalation, and also to enjoy the fragrance.
0: ఉచ్ఛ్వాస నిశ్వాసములను స్వీకరించి తద్వారా తన ప్రాణమును నిలబెట్టుకునే నిమిత్తమై ఈ నాశకమును అందించాడు.
1: నోస్ ఇస్ గివెన్ టు మెయింటైన్ అవర్ లైఫ్ త్రూ దిస్ బ్రీతింగ్ ప్రాసెస్.
0: అంతేకాక రుచులను కూడాను చూచి అనుభవించే నిమిత్తమై కూడాను ఈ నాలుకను అందించాడు.
1: ద టంగ్ ఇస్ గిఫ్టెడ్ టు నో ద టేస్ట్.
0: ఈ విధమైనటువంటి యొక్క కొన్ని ఇంద్రియముల యొక్క భాగములను మనము దుర్వినియోగపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము.
1: We are making all attempts to misuse these senses.
0: Swasana teesukovatam, swasana vadalatam.
1: Inhalation and exhalation.
0: Deeni dwara kudanu aneka vidhamainatundi aadhyatmika prabodhalanu andistu unnadu.
1: The breathing process also has got spiritual teaching.
0: So hum idi advaitam yokka margamu prabodha.
1: The teaching of non-dualism is this principle of సోహం.
0: దీన్ని హంస గాయత్రి అని కూడా చెప్తూ వచ్చారు.
1: దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ హంస గాయత్రి.
0: సో హం, నేనే అది, నేనే దైవము అనేటువంటి యొక్క అంతరార్థము.
1: ద మీనింగ్ ఆఫ్ సోహం ఈజ్ ఐఎమ్ దట్, ఐఎమ్ గాడ్.
0: ఇట్టి భావాన్ని నీవు అర్థం చేసుకుని వర్తించమని గుర్తించుకునే నిమిత్తమై ఈ యొక్క నాశకాన్ని అందించాడు.
1: దిస్ నోస్ ఈజ్ గిఫ్టెడ్ టు అండర్స్టాండ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోహం బై ది బ్రీతింగ్ ప్రాసెస్.
0: భౌతికమైనటువంటి యొక్క ప్రవర్తనకు లోబడి, భౌతికమైనటువంటి యొక్క విషయవాసనలకు లోబడి ఈ పవిత్రమైనటువంటి మంత్రమును ప్రబోధింపజేసేటువంటి ఈ నాశకం ముందు నష్టం వేసుకుంటే ఈ నాశకం ఏమైపోతుంది?
1: ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్, ద వరల్డ్ ఫుల్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్, ఇఫ్ యు మేక్ యూజ్ ఆఫ్ ద నోస్ టు ఫర్ స్నఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్?
0: ఈ స్నఫ్ అనేటువంటిది నష్టం చేసుకోవటం వల్ల ఉచ్ఛ్వాస నిశ్వాసం కూడా కొంత అడ్డుపడిపోతాయి. తద్వారా పవిత్రమైన మంత్రమును ఉపయోగించేటువంటి యొక్క ఈ నాశకమునకు అపవిత్రమైనటువంటి మార్గాన్ని ప్రవేశించినట్టు అవుతుంది.
1: ద స్నఫ్ కమ్స్ ఇన్ ది వే ఆఫ్ అవర్ బ్రీతింగ్ ప్రాసెస్ అండ్ ఇట్ మేక్స్ ది హోల్ ప్రాసెస్ అన్సేక్రెడ్.
0: తద్వారా ఈ యొక్క స్నఫ్ ద్వారా ఊపిరితిత్తులు కొంతవరకు అడ్డుపడిపోతాయి.
1: ద లంగ్స్ ఆల్సో ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైమ్ గెట్స్ స్పాయిల్డ్.
0: తద్వారా ఇష్నోఫీలియా, ఆస్మా అనేటువంటి రోగములు కూడా ప్రారంభమవుతాయి.
1: One suffers from isnophilia and asthma because of snuff.
0: భగవంతుడు ఏ నిమిత్తమై అందించాడో ఆ ఇంద్రియములను దానికి విరుద్ధమైన మార్గంలో వినియోగపెట్టడం చేత దీనికి తగినటువంటి పనిష్మెంట్ ఈ వ్యాధియే.
1: ది సిక్నెస్ ఈజ్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ది మిస్యూజ్ ఆఫ్ ది సెన్సెస్ బికాస్ దే ఆర్ మెంట్ ఫర్ పర్టికులర్ పర్పస్.
0: నాలుకను అందించేది దేనికోసమని?
1: వై ద టంగ్ ఇస్ గివెన్?
0: అందుకోసమని నాలుకను ఎన్ని విధములకూడను వర్ణిస్తూ వచ్చాడు జయదేవుడు.
1: Jayadeva extolled the various traits.

0: ఓ పవిత్రమైనటువంటి ఒక నాలుక, రుచి ఎరిగినటువంటి నాలుక, గౌరవ మర్యాదలు తెలిసినటువంటి నాలుక, వినయ విధేయతను పాటించినటువంటి నాలుక, నీవు నిరంతరం కూడాను గోవింద దామోదర మాధవ అనేటువంటి నామం స్మరించేటువంటి ఓ నాలుక, నీవెందుకు ఈ పిడమార్గం పడుతున్నావు?
1: ఓ టంగ్, యు ఆర్ రియల్లీ సీక్రెట్. యు నో ద రెస్పెక్ట్ అండ్ ది ఎస్టీమ్. యు నో వాట్ ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ ఇస్. ఇన్స్టెడ్ ఆఫ్ చాంటింగ్ గాడ్స్ నేమ్ గోవింద అండ్ దామోదర, వై ఆర్ యు గోయింగ్ ద రాంగ్ వే?
0: అట్టి నాలుక నుండి మనము సత్యమైనటువంటి పలుకును పలకాలి.
1: విత్ దిస్ టంగ్ వీ షుడ్ స్పీక్
0: సత్యవాక్కును అనుసరించాలి.
1: వీ షుడ్ ఫాలో ట్రూత్.
0: పరుల హృదయంలో బాధించినటువంటి యొక్క పలుకును పలకాలి.
1: వీ షుడ్ స్పీక్ ఇన్ సచ్ అవే యాజ్ టు నాట్ టు హర్ట్ అదర్స్.
0: మధురమైనటువంటి యొక్క పదార్థములు భుజించాలి.
1: వీ షుడ్ యాక్సెప్ట్ ప్యాలెటబుల్.
0: మత్తు పదార్థములు కాని
1: ఇంటాక్సికెంట్
0: మాంస భక్షణ కాని
1: ఆర్ మీట్
0: స్మోకింగ్లు కాని
1: ఆర్ స్మోకింగ్
0: ఇత్యాది దుర్వ్యసనములకు గురి అయ్యేటువంటి యొక్క పదార్థములను నీ పైన ఉంచకూడదు.
1: వై షుడ్ వన్ షుడ్ నాట్ హ్యావ్ దీస్ వైసెస్ యాజ్ టు టేక్ దీస్ ఇంటాక్సికెంట్స్ అండ్ స్మోకింగ్ అండ్ ద మీట్ ఈటింగ్.
0: ఇత్యాది దురభ్యాసములకు లోగా కావటం చేతనే నీ యొక్క కీర్తిని కూడాను నీవు కోల్పోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ వాయిసెస్ యు లూజ్ యువర్ నేమ్ ఇన్ సొసైటీ.
0: మాంసము, మద్యపానము, స్మోకింగ్, ధూమపానము, ఈ మూడు కూడాను మానవులకు చాలా విరోధమైనటువంటి యొక్క చర్యలను చేకూరుస్తుంది.
1: ద నాన్ వెజిటేరియనిజం, డ్రింకింగ్ అండ్ స్మోకింగ్, దే ఆర్ క్వైట్ కాంట్రడిక్టరీ టు హ్యూమన్ బిహేవియర్.
0: తద్వారా అనారోగ్యం కూడా ఏర్పడుతుంది.
1: Therefore he falls sick.
0: మత్తుగా ఉండటం చేతనే తన యొక్క బ్రెయిన్ కూడా చెడిపోతుంది.
1: His brain also gets ultimately spoiled.
0: ఈ విధమైనటువంటి తెలివితేటలను కోల్పోయిన తర్వాత మానవుడు బతికి ప్రయోజనం ఏమిటి?
1: Having lost the intelligence like that, why should he continue to live?
0: కనుక ఓ నాలుక, నేను ఏ నిమిత్తమై నీకు అందించారో భగవంతుడు దాన్ని సరియైన మార్గంలో ప్రవేశపెట్టుకోమని చెప్పింది.
1: Therefore the teaching is, oh tongue, you have got a sacred purpose to fulfill, you follow the direction.
0: మాత్ర అనే దానికి పరిమితమైనటువంటి పద్ధతిలోని
1: మాత్ర, హియర్ మెన్ టు వర్క్ అండర్ సర్టన్ లిమిట్స్.
0: ఏది వినాలో దానిని మాత్రమే వినాలి మనం.
1: వీఆర్ సపోజ్ టు లిసన్ దాట్ వాట్ వీఆర్ సపోజ్ టు.
0: వినవలసినటువంటి దానిని విస్మరించి, వినరానటువంటి దాన్ని విశ్వసించి నీ యొక్క శ్రవణమును నారసం చేసుకుంటున్నావు.
1: ఇన్ఫాక్ట్ వీఆర్ స్పాయిలింగ్ దిస్ పవర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆఫ్ ఆడిషన్ లిసనింగ్ బై బిలీవింగ్ దాట్ వాట్ వీఆర్ నాట్ సపోజ్ టు.
0: సూర్యదాసు కూడా చెప్పాడు, చెవి ఉండి చెవటులై అతి మనోహరమైన నీ గాన మారింప నేరరైరే.
1: సూర్యదాస్ ఆల్సో సెడ్, యూ హావ్ గాట్ ది ఇయర్స్ బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు ద మెలోడియస్ మ్యూజిక్.
0: కన్నుండి గుడ్డులై కళ్యాణకరమైన నీ రూపు దర్శింప నేరరైరే.
1: Having been gifted with the eyes, yet you are not able to see the beautiful form of the Lord.
0: కన్నులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు?
1: Why God has given eyes?
0: అద్దం వచ్చినటువంటి వాటిని చూడటం కోసమేనా?
1: Are they given to see everything?
0: కాదు కాదు.
1: No.
0: మంచిని చూచే కోసమని.
1: To see good, eyes are given.
0: కనుకనే పురందదాసు కూడా చెప్పాడు, కన్నులేలరా రాముని చూడని కన్నులేలరా. ఎందుకు ఈ కన్నులు ఉండాలి? భగవంతుని చూడనటువంటి ఈ కన్నులు ఎందుకోసం ఉండాలి?
1: The eyes that don't see the form, beautiful form of God, why should they exist?
0: ఎందుకు ఈ కన్నులు ఉంటున్నాయి పత్తికాయల వలె?
1: Just these eyes are like the cotton balls.
0: నీకోసమ బజారులో పోయేటువంటి వ్యక్తులందరినీ చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి గైడ్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు. బజార్లో వేసినటువంటి సినిమా వాల్ పోస్ట్ అంతా చూడటం కోసమనా? కాదు కాదు.
1: The vision is not granted to watch the guide post and the wall posters on along the streets and everything over there.
0: నీవు రోడ్డులో నడుస్తున్నావు కనుక రోడ్డును చూడు మొదలు.
1: As you walk along the road, first watch your step.
0: నీవు ఈ యొక్క పవిత్రమైనటువంటి యొక్క నేత్రములను అపవిత్ర మార్గంలో ప్రవేశపెట్టడం చేతన నీవు ప్రమాదమునకు గురి అయిపోతున్నావు.
1: బికాస్ యూ హావ్ లాస్ట్ దట్ సీక్రెట్ పాత్ ఆఫ్ ద విజన్, యూ ఆర్ పుట్ టు డేంజర్.
0: చూడు, నీవు రోడ్లో వెళుతున్నప్పుడు సైకిల్ పైన పోతున్నావు. ఈ యొక్క వాల్ పోస్ట్ నువ్వు చూసుకుంటూ పోతే ఏ ట్యాక్సీనో ఏ యొక్క రిక్షానో వచ్చి నిన్ను కొట్టి నీకు ప్రమాదం కలిగిస్తుంది.
1: యాజ్ యూఆర్ గోయింగ్ ఆన్ యువర్ బైసికల్, ఇఫ్ యూ లుక్ ఎట్ ది వాల్ పోస్ట్ ఓవర్ దేర్, నేచురల్లీ యూ సస్టైన్ ఎ ఫ్రాక్చర్.
0: నీవు రోడ్లో పోయేటువంటి రోడ్డును చూడాలి కానీ మిగతా విషయాలను ఏమాత్రం గుర్తించరాదు.
1: యూ షుడ్ సీ ద రోడ్ యాజ్ యూ గో స్ట్రైట్, నథింగ్ ఎల్స్.
0: అప్పుడే నీకు క్షేమము, అన్ని విధములైనటువంటి యొక్క ఆనందము కలుగుతుంది.
1: దేర్ లైస్ ఆల్ ద జాయ్ అండ్ సెక్యూరిటీ.
0: కనుకనే ఇంద్రియముల యొక్క ప్రమాణమును ఇంద్రియముల యొక్క విలువను ఇంద్రియముల యొక్క విశిష్టతను గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we have to make an effort to know the value, the limitations of the senses given to us.
0: ఈ ప్రపంచములో ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క ప్రాణి లోబడిపోతుండాలి.
1: In this world, we find one creature submitting itself, a victim to one sense or other.
0: కురంగ మాతంగ విహంగ మీన భృంగములవలే అన్నాడు. కురంగ మాతంగ విహంగము మీనము కుంభములవలే. అనగా లోకములో శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ఐదు ప్రాణములుంటున్నాయి.
1: దేర్ ఆర్ ఫైవ్ ప్రిన్సిపల్స్ హియర్. వన్ ఇస్ శబ్ద, ద సెకండ్ ఇస్ రూప.
0: శబ్దములకు లోబడి జింకలు వశమైపోతున్నాయి.
1: ద డేర్, ద సెకండ్ దే బికమ్ విక్టిమ్స్ టు ద సౌండ్.
0: శబ్దమును తాను భరించుకోలేవు.
1: దే కాంట్ బేర్ ద సౌండ్.
0: అదిరి బదిరిపోతుంటాయి.
1: దే ఆర్ ఫియర్ స్ట్రికెన్ బికాస్ ఆఫ్ హై సౌండ్.
0: కట్టగడపటికి ప్రాణమునకును కోల్పోతుంటాయి.
1: దే లూజ్ దేర్ లైఫ్ అల్టిమేట్లీ.
0: ఒక శబ్దములకు మాత్రమే ఈ యొక్క జింకలు ఇన్ని విధములైనటువంటి యొక్క జీవితం అనే కులిపోతున్నాయి.
1: దేర్ ఈస్ ఎ విక్టిమ్ టు వన్ ఫ్యాక్టర్ ఆఫ్ సౌండ్.
0: ఏనుగు.
1: దెన్ టచ్.
0: ఈ స్పర్శ చేత తాను మనకు వశమైపోతుండాలి.
1: ఎలిఫెంట్ క్యాన్ బి కాట్ బికాస్ ఆఫ్ ఇట్స్
0: దేహం. పెద్దదే కానీ బలం చాలా గొప్పదే కానీ ఒక శబ్దములకు అనగా స్పర్శకు చాలా లోబడిపోతుంటాయి.
1: ద బాడీ ఈజ్ సో బిగ్, సో మైటీ, బట్ యెట్ బికాస్ ఆఫ్ వీక్నెస్ టు ద సెన్స్ ఆఫ్ టచ్ ఇట్ బికమ్స్ ఎ విక్టిమ్.
0: ఈ యొక్క స్పర్శ కేవలము భుజబలమును బుద్ధిబలమును ఏమాత్రము యోచించదు.
1: దిస్ సెన్స్ ఆఫ్ టచ్ ఈజ్ బియాండ్ ద ఫిజికల్ పవర్ అండ్ ఇంటెలిజెన్స్.
0: కనుకనే శబ్దము స్పర్శ రూపము.
1: దెన్ థర్డ్ వన్ ద ఫామ్ రూప.
0: మిగతా ఎక్కడైనా ఉంటుంటాయి. లైట్ను చూసేటప్పటికి తాము కాలిపోతామా ఏమవుతామా అనేటువంటి విచారమే లేకుండా అందులో వచ్చి పడిపోతుంటాయి అగ్నిలో.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ ఇన్సెక్ట్స్ ఓవర్ దేర్ దట్ ఫాల్ ఇన్ టు ద ఫైర్ బీయింగ్ క్యారీడ్ అవే బై ద లైట్.
0: రసము అది ఏ చేప.
1: దెన్ ద రస, ద టేస్ట్.
0: ఇంకా మాంస ముక్కను గాలమునకు పెట్టి నీటిలో వేసినప్పుడు దాని నిమిత్తమై వచ్చి చేరిపోయి కట్టగడపటికి ప్రాణం ఇచ్చిపోతుంది.
1: ఫిష్ కెన్ బి కాట్ బై ద బెయిట్.
0: అట్లా ఒక్కొక్క ప్రాణి ఒక్కొక్క విధమైనటువంటి దీనికి లొంగిపోతుంటది.
1: ఈచ్ ఇండివిజువల్ బికమ్స్ ఎ విక్టిమ్ టు వన్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్.
0: కానీ ఈ ఐదు ఉండినటువంటి ఈ మానవుడు ఇంకెంత భద్రం లేకుండా ఉండాడో చూడండి.
1: యూ కెన్ అండర్స్టాండ్ హౌ అన్సేఫ్.
0: స్పర్శ రూప రసగంధాదులు ఐదు కూడా ఉంటున్నాయి మానవుని నిండుకు.
1: Man has got all these five factors in force.
0: కనుకనే వీడు అన్నింటికి కూడాను బద్ధుడైపోతున్నాడు.
1: Therefore he is chained by all these five.
0: అన్నింటికి తాను వశుడైపోతున్నాడు.
1: He submits himself to all.
0: అన్నింటికి తాను slave అయిపోతున్నాడు.
1: He becomes a slave to these five.
0: కనుకనే తన జీవితమంతా కూడాను స్వేచ్ఛ అనే దానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోతుండాలి.
1: Therefore he loses his the very freedom.
0: కనుక ఇంద్రియముల యొక్క సుఖము ఎక్కడ నుంచి వచ్చిందంటే దుఃఖం నుంచినే వచ్చింది.
1: Therefore the sensual pleasure is product of misery.
0: ఈ దుఃఖం నుంచి మనకు దుఃఖమే ప్రాప్తిస్తుందది కానీ సుఖం అనేటువంటిది ఏనాటికి మనకు ప్రాప్తించదు.
1: Out of sadness you get only sadness or misery, no pleasure whatsoever.
0: మృత్తికమైనటువంటి కుండ లోపల స్వర్ణ కుండగా మారాలన్నట్టు ఎట్లవుతుంది, వీలవుతుంది?
1: How do you expect an earthen pot to become a golden one?
0: కనుకనే మనం పుట్టినదే దుఃఖం నుంచి పుట్టాము.
1: We are born in misery.
0: సుఖం అనేటువంటిది ఎట్లా ప్రాప్తిస్తుంది?
1: How do you expect happiness?
0: కానీ మనం ఆ సత్యాన్ని గుర్తించుకోలేక సుఖము సుఖము సుఖము అని ఆరాట పడుతున్నాం.
1: బట్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ బట్ స్టిల్ వీ వాంట్ టు బి హ్యాపీ.
0: ఎక్కడ ఉంది సుఖము?
1: వేర్ ఇస్ హ్యాపీనెస్?
0: కేవలము దైవత్వం నందు మాత్రమే ఉంటున్నది.
1: ది ట్రూ హ్యాపీనెస్ లైస్ ఇన్ ది డివినిటీ.
0: ఆ దివ్యత్వం నందు మాత్రమే ఈ సుఖం ఉంటుండాలి.
1: ది హ్యాపీనెస్ లైస్ ఇన్ డివినిటీ.
0: కనుకని ఆ దివ్యత్వాన్ని ఆశ్రయించినప్పుడే నిజమైన సుఖం మనకు ప్రాప్తిస్తుంది.
1: వెన్ యూ సరెండర్ టు ద డివైన్ యూ విల్ హ్యావ్ దిస్ బ్లెస్.
0: ఇప్పుడు మరొక విషయం కూడా యోచించాలి.
1: ఈ
0: ఇంద్రియములు పది,
1: టెన్ సెన్సెస్.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు.
1: ఫైవ్ సెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్, ఫైవ్ సెన్సెస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ పది ఇంద్రియములకు ఎవరు యజమాని?
1: హూ ఇస్ ద మాస్టర్ ఆఫ్ దీస్ టెన్ సెన్సెస్?
0: అదే మనస్సు.
1: ద మైండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ ది.
0: కనుకనే ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు అనేటువంటి వానికి భార్యల వంటివి.
1: దేర్ఫోర్ దీస్ టెన్ సెన్సెస్ ఆర్ ఈక్వల్ టు ది వైవ్స్ టు ద మాస్టర్ మైండ్.
0: ఒక వైఫ్ ఉంటేనే జీవితంలో చాలా అవస్థలు పడలేకుండా పోతుంటారు మానవులు.
1: వన్ ఈజ్ నాట్ ఏబుల్ టు గో ఆన్ వెల్ విత్ వన్ వైఫ్.
0: ఇద్దరు భార్యలు ఉండినటువంటి ఉత్తాన పాదంకి అనేక కష్టములు చేకూరి కట్టగడపటికి ధ్రువుణ్ణి కూడాను అరణ్యానికి పంపవలసి వచ్చింది.
1: ఉత్తాన పాద హూ హాస్ టూ వైఫ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ సన్ ధ్రువ బికాస్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అట్ హోమ్.
0: ముగ్గురు భార్యలు ఉన్నటువంటి జనక మహారాజు కూడాను యజ్ఞము చేత పొందబడినటువంటి యొక్క శ్రీమన్ నారాయణమూర్తిని అరణ్యానికి అంపగలిగాడు.
1: అండ్ యు ఆల్సో నో ద కింగ్ దశరథ హూ హాస్ గాట్ ది త్రీ వైవ్స్ హ్యాడ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద సన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఈ భార్యలకు వశం కావటం చేతనే వీరు ఇట్టి దురవస్థలకు గురి అవుతూ వచ్చారు.
1: బికాజ్ హి హాడ్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు త్రీ ఆఫ్ హిస్ వైవ్స్.
0: ఇంకా 10 మంది భార్యలు ఉంటున్నటువంటి యొక్క ఈ మనసు యొక్క గతి ఎలాంటిది?
1: యు కెన్ అండర్స్టాండ్ ది ఫేట్ ఆఫ్ ది మైండ్ విత్ 10 వైవ్స్.
0: ఒక భార్య చెప్తుంది, నన్ను ఈ విధమైనటువంటి సుందరమైనటువంటి దీనిని చూడటానికి నన్ను తీసుకుని పోమంటుంది.
1: One wife will demand that she should be taken to a good scenario, good scene.
0: అక్కడికి నన్ను తీసుకుని పోకుండా పోతే నీతో నేను మాట్లాడాలంటుంది.
1: If you don't take me to that spot, I will not talk to you.
0: నాకు రుచికరమైనటువంటి పదార్థములు అందించాలని నాలుక అనేటువంటి ఆశిస్తుంది.
1: The tongue wants very good dishes.
0: ఆ నాలుకకు ఈ రుచికరమైనటువంటి ఆహారం అందించకుండా పోయినప్పుడు ఇతర పైన ద్వేషం కలుగుతుంది ఆ యొక్క నాలుకకు.
1: And if we don't supply delicious items,
0: ఈ విధంగా ఒకదాని తృప్తిపరిస్తే మరొకటి విరోధానికి పోనుకుంటుంది.
1: When you satisfy one sense, the other sense turns against
0: you. కనుక ఈ 10 ఇంద్రియములను కూడా తృప్తిపరిచేటువంటిది ఎవరికి సాధ్యం కాదు.
1: It is impossible for anybody to satisfy all.
0: కనుకనే అర్జునుడటువంటి వాడు కూడా చెప్పాడు, చంచలం హి మనఃకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఇది చాలా ప్రమాదమైనటువంటిది, చాలా బలమైనటువంటిది, చాలా దృఢమైనటువంటిది. ఈ చంచలమైనటువంటి మనసును నేను ఉంచుకోలేనన్నాడు.
1: ద మైండ్ ఈజ్ సో స్ట్రాంగ్, ఇట్స్ అన్స్టెడీ, ఇట్స్ వేవరింగ్. వెల్ ఐ కాంట్ బేర్ దిస్.
0: ఈ చంచలత్వం ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసుకు?
1: మైండ్ ఈజ్ వేవరింగ్. వేర్ ఫ్రమ్ ఇట్ గాట్స్
0: ఈ భార్యను పెట్టేటువంటి బాధల చేతనే ఈ చంచలత్వం ప్రారంభమైంది.
1: ద మైండ్ ఈజ్ వేవరింగ్ బికాస్ ఆఫ్ ది సఫరింగ్ ఇట్ సఫర్స్ అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ది వైవ్స్.
0: కనుకనే ఈ ఇంద్రియములు ఆ మనసును అనేక విధములుగా కూడాను భ్రాంతులకు చెందిపోతుండాలి.
1: సో ది సెన్సెస్ బ్రింగ్ ఇట్ డౌన్ టు ది లెవెల్ ఆఫ్ ది ఇల్యూషన్.
0: ఈ యొక్క మనసును ఒక క్షణమైనప్పుడు స్థిరత్వంలో ఉండనివ్వదు.
1: మైండ్ విల్ నెవర్ బి స్టడీ ఫర్ ఎ మోమెంట్.
0: కనుక ఇంద్రియములు అనేటువంటివి మనకు సుఖము అందిస్తున్నాయని అప్పటికప్పుడు ఆనందిస్తున్నారే కాని మానవుడు ఇది భరించలేనటువంటి బాధను కూడా అందిస్తున్నాయి.
1: మ్యాన్ ఫీల్స్ దట్ ఈస్ హ్యాపీ బికాస్ ఆఫ్ ద సెన్సువల్ ప్లెజర్ but it is momentary, but ultimately he suffers a lot.
0: కానీ ఇంత తెలివితేటలైనటువంటి మానవుడు కూడాను ఈ ఇంద్రియముల యొక్క సుఖమును ఏమాత్రం కూడా గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఇన్వెస్టిగేట్ వాట్ ది సెన్సువల్
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క ఆనందములకే తాను లొంగిపోతున్నాడే కాని ఇవి కనిపించేటువంటి ఇవి చేర్చేటువంటి స్థానం ఎటువంటిది అనేటువంటి యొక్క లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు.
1: మ్యాన్ ఈస్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ fleeting world, but he doesn't understand in which direction he is going.
0: ee bhautikamaina vanni kudanu chana banguramaitundi.
1: All the worldly things are momentary.
0: Dinine Shankarulu varu kuda chepparu maaku.

0: ఇవంతా క్షణములో పల్లెపోతుంటాది. ఈ సుఖములు, ఈ ఆనందములు, ఈ యొక్క ఆహ్లాదములన్నీ కూడా ఒక క్షణంలో కనుమరుగైపోతుంటాడు.
1: ఆల్ దిస్ హ్యాపీనెస్ అండ్ ద ప్లెజర్ వానిష్ ఇన్ ఎ మోమెంట్స్ టైం.
0: ఇట్టి క్షణభంగురమైనటువంటి యొక్క సుఖముల నిమిత్తమై మానవుడు గొప్ప విలువైనటువంటి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడు.
1: బికాస్ మ్యాన్ ఫైండ్స్ అండ్ యర్న్స్ ఫర్ దిస్ మొమెంటరీ ప్లెజర్ అండ్ స్పాయిలింగ్ హిస్ వాల్యుబుల్ లైఫ్.
0: నిజముగా మానవుడు అంటే ఉపనిషత్తుడు అంటే విలువైనటువంటిది అని అర్థం.
1: ఉపనిషత్ గివ్స్ ద మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మానవ, హ్యూమన్ బీయింగ్, ద వన్ హూ ఇస్ వాల్యుబుల్.
0: చాలా విలువైనటువంటిది మానవత్వము.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ లోకమునందు కూడా మీరు చక్కగా విచారణ చేస్తే మనిషికి ఉండినటువంటి విలువ దేనికి లేదు.
1: ఈవెన్ దిస్ ఫిజికల్ వరల్డ్ మ్యాన్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: కానీ తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు అధోగతి పారైపోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ హిస్ ఇగ్నోరెన్స్ హీ రూయిన్స్ హింసెల్ఫ్.
0: ఈ ప్రపంచంలో ఏది విలువైనటువంటిది అంటే డైమండ్ విలువైనటువంటిది అంటున్నాం.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఇస్ వాల్యుబుల్? వి సే డైమండ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
0: డైమండ్ వాల్యుబుల్, ఇంత విలువైనటువంటిది లేదు. కానీ ఆ డైమండ్ విలువ కట్టేటువంటి వాడెవడు? మనిషే.
1: డైమండ్ ఇస్ హైలీ వాల్యుబుల్, బట్ హూ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్? ఓన్లీ మ్యాన్.
0: బంగారు చాలా విలువైనటువంటిది, దానికి విలువ కట్టేది ఎవరు? మనిషే.
1: గోల్డ్ ఇస్ వాల్యుబుల్, బట్ హూ ఇస్ ద కాజ్ ఫర్ దిస్ వాల్యూ? మ్యాన్ అగైన్.
0: గొప్ప గొప్ప పట్టణాల లోపల కూడాను భూములకంతా విలువ కట్టేటువంటి వారు ఎవరు? మనిషే.
1: ద సైట్ వాల్యూ ఇన్ సిటీస్ ఇస్ వెరీ హై.
0: ముంబైలో ఒక అడుగు తీసుకుంటే దీనికి 2 లక్షల రూపాయలు ఒక అడుగు నెలకు.
1: ఈవెన్ ఫర్ ఫుడ్ దేర్ in Bombay you have to pay a couple of lakhs.
0: Veetikanta viluvu kattetunte vaadu evaru? Manishi.
1: Who is the man responsible for
0: annitiki viluvu kattetunte manishi viluvu inaadu tarigipoyindi?
1: The man who is the cause for the valuables outside has
0: manishi viluvu inaadu tarigipoyindi.
1: Man's value has declined.
0: Anni viluvulu ekkipoyina kaani manishi viluva chaala cheeninchipoyindi.
1: Prices have gone up, human values have come down.
0: Kaaranam emti?
1: Why?
0: Manishilo undavalsinatundi viluvulu kolipotam chetane manishi viluvu kuda kolipoyindi.
1: Because of the loss of human values, man has lost his value.
0: Manavudu enta goppavadu?
1: Man is mighty.
0: Enta telivitetalu galavadu?
1: How intelligent he is.
0: Enta pragnanikulu galavadu? Anduvalane pragnanam brahma ani vedam cheppindi.
1: This intelligence awareness is brahman.
0: Ituvanti manavattamulo ee naadu ఈ విచారణ చేసేటువంటి విషయం లోపల చాలా అమోఘమైనటువంటి ఒక తత్వాన్ని పొందలేకపోతున్నాడు.
1: ఇన్ దిస్ వాల్యుబుల్ హ్యూమన్ లైఫ్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు ఫాలో ద పాత్ ఆఫ్ ప్రాపర్ ఎంక్వైరీ.
0: ఇదంతా కూడాను స్వార్థము, స్వప్రయోజనాలకని వినియోగం చేసుకుంటున్నాడు.
1: ద టూ మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ దీస్, వన్ ఇస్ సెల్ఫిష్నెస్, ద అదర్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈ స్వార్థ స్వప్రయోజనాలను ఏనాడు మానవుడు త్యజించునో ఆనాడే తన యొక్క విలువ కూడాను తన పెంచుకోగలడు.
1: That day he is rid of this selfishness, self-interest, his value will go up.
0: Kanuka manavata viluvalni ee naadu chakkaga gurtinchukovadaniki vartinchali.
1: So today we have to recognize the value of the human values.
0: Mana indriyamulu manava jeevitam lopala aadarshavantamaina jeevitanni andinche nimittamai bhagavantudu prasadinchinatundi vara prasadamle.
1: God has gifted these senses to lead an ideal life.
0: Manchini choodu,
1: see good.
0: Manchini vinu,
1: hear.
0: Manchini maatadu, మంచిని తరచు, మంచివి చేయి.
1: సీ గుడ్, హియర్ గుడ్, డూ గుడ్,
0: బీ గుడ్ అండ్
1: బీ గుడ్, సీ గుడ్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనము సరైనటువంటి అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్ ఆఫ్ దీస్ స్టేట్మెంట్స్.
0: ఈ ఐడెంటిటీని మనం సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు మన ఇంద్రియముల యొక్క పవిత్రత మనమే గుర్తించుకోవచ్చు.
1: When we make proper use of these 5 senses, we will know their value more and more.
0: ఇంత విలువైనటువంటి మనకు అందించినప్పటికి దీనిని దుర్వినియోగం చేసుకుంటున్నాడు మానవుడు.
1: దో ది వాల్యుబుల్స్ ఆర్ గివెన్ టు us, బట్ మ్యాన్ ఇస్ మిస్యూజింగ్ దెమ్.
0: ఇప్పుడు ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి యొక్క బోధనలో ప్రధానమైనటువంటిది టాక్ లెస్ మోర్ వర్క్.
1: ద మెయిన్ టీచింగ్ ఆఫ్ భగవాన్, ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దిస్, టాక్ లెస్ వర్క్ మోర్.
0: పూర్వము మహర్షులందరూ కూడాను మౌనము వహించేటువంటి వారు.
1: In ancient times, sages observed
0: ee mainam deni kosamani.
1: Why should you observe silence?
0: Adhikanga maatadatam cheta ye asatyam emaina bayil deravachunu.
1: By talking too much you may speak a lie.
0: Itarlaki edaina baadha kaliginchavachunu.
1: You may hurt someone else.
0: Leka mana rahasyam ekkadaina bayata padipovachunu.
1: We may reveal our own inner secrets unconsciously.
0: Ee vidhamainatundi yokka antarbhavamunu puraskarinchukoniye maunamunu vahistu vacharu.
1: Because of these things people observed silence in those days.
0: ఈ సైలెంట్ వల్ల ఎంత పవిత్రమైనటువంటి యొక్క ఉన్నత స్థాయికి చేకూరుతామనేటువంటిది గుర్తించుకోలేకపోతున్నారు.
1: We are not able to understand the noble heights we reach by observing silence.
0: కనుక మౌనము చేత ఎంతనో గొప్ప తెలివితేటను పెంచుకోవచ్చు.
1: By observing silence we can improve our intelligence.
0: ఒకనాడు వివేకానంద పది దినములు ఏ విరామం లేకుండా మాట్లాడుతూ వచ్చాడు.
1: వివేకానంద వెంట్ ఆన్ స్పీకింగ్ కంటిన్యూస్లీ నాన్ స్టాప్ ఫర్ 10 డేస్.
0: 11వ దినము తాను నేర్చుకున్న శ్లోకాలంతా మర్చిపోయాడు.
1: ఆన్ 11th డే హీ ఫర్గాట్ ఆల్ శ్లోకాస్ దట్ హీ గాట్ బై హార్ట్.
0: ఎంత ప్రయత్నం చేసినప్పటికీ ఒక్క శ్లోకమైనా కూడా రాలేదు తనకు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ ఎఫర్ట్స్ హీ కుడ్ నాట్ రికాల్.
0: ఏమిటి నిరంతరము కంఠస్థం చేసుకున్నటువంటి యొక్క ఈ శ్లోకము నాకు మర్చిపోవటంలో ఉన్నటువంటి కారణం ఏమిటి?
1: What is the reason that all the shlokas that he got them by heart, how is it that he forgot?
0: Swami Sadananda ikkada vachi, Narendra, nuvu chaala parabadutunnavu. Adika bhasha chetane nee yokka telivi tetalu kuda nuvu marugu padipothunnayi. Nee yokka gnapa shakti kuda nuvu cheenichipothundadi. Memory power pothundadi.
1: Swami Sadananda came over there and said, Naren, you have committed a mistake here. By talking too much, you lost your memory and your intelligence is also declining.
0: కొంతకాలం నీ మౌనం వహించమన్నాడు.
1: He wanted him to observe silence for some time.
0: ఒక 15 దినములు మౌనంగా కూర్చున్నాడు.
1: For 15 days he remained in silence.
0: తదుపరి అన్ని శ్లోకములు కూడా తన వెంట వచ్చేసేసినాయి.
1: Thereafter he could recall all shlokas.
0: కనుకనే పిల్లల పరీక్షల కోసమే నిమిత్తము అనేక విధమైనటువంటి మెమరీ పవర్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు.
1: Students, they want to improve their intelligence, keeping the exam.
0: కాని మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతుంటారు. ఈ మాట్లాడుతూ ఉండే సమయం లోపల ఈ మెమరీ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది?
1: క్షీణించిపోతుంది. As they talk continuously, their memory power diminishes.
0: పోనీ కనీసం పరీక్షల సమయమైనా కూడా మాట్లాడకుండా ఉంటాం మంచిది.
1: At least during examination season, better you observe silence.
0: జ్ఞాపక శక్తి తెలివితేటలు కూడా అధికంగా అభివృద్ధి అవుతాయి.
1: When you observe silence, your intelligence will improve. And also your memory power.
0: Inte kaakunda mounam valla enniyo vidhamainatundi abhiruddhulu kuda nu manavuni endu gocharistuntayi. Anta yuvakudu ganu maaripothavu.
1: The more silence you observe, the more deserving person.
0: Maatalu adhikamayye kodi ati twaragani vruddhapyam pondutavu.
1: The more you talk, the age advances quite pretty soon.
0: Kanukane ee indriyamullo undinatundi okka shaktulanu kontha manaku gurtinchukodaniki prayatninchali.
1: So we have to understand the power, the capacity of the senses.
0: Ee indriya shaktini gurtinchukonalekane మానవుడు తన చేతులారా తన యొక్క శక్తిని తాను కోల్పోతున్నాడు.
1: As man could not know the power of these senses, he has become powerless.
0: కనుకనే ఇంద్రియములు చాలా పవిత్రమైనటువంటివి.
1: Senses are sacred.
0: ఇవి ఇంద్రియములు చాలా శక్తివంతమైనటువంటివి.
1: Highly powerful.
0: ఇవన్నీ కూడా భగవత్ వరప్రసాదములే.
1: They are gifts of God.
0: అయితే ఆ భగవత్ యొక్క సంకల్పం చేత ఎంతవరకు దీన్ని ఉపయోగించుకోవాలో అంతవరకు ఉపయోగించుకున్నప్పుడే భగవత్ అనుగ్రహం కూడాను అత్యధికంగా ప్రాప్తిస్తుంది.
1: బట్ వెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, అబ్జర్వింగ్ సర్టన్ లిమిటేషన్స్, నేచురల్లీ వీల్ షైన్.
0: లేకుండా మనము దీనిని దుర్వినియోగం చేసుకుంటే భగవత్ అనుగ్రహం కూడా క్షీణించిపోతుంది.
1: బట్ ఇఫ్ వీ మిస్యూజ్ దెమ్, వీల్ బి అవే ఫ్రమ్ గాడ్స్ గ్రేస్.
0: తన ఆజ్ఞల ప్రకారం ఉల్లంఘించిపోయినప్పుడు తను ఏ విధంగా అనుగ్రహించగలడు?
1: When we disobey God's will, how do you expect God's grace?
0: కనుక భగవంతుడు ఏ యొక్క సంకల్పం చేత అందించాడో ఆ సంకల్పం అనుగుణంగా మనం దీన్ని ఉపయోగించుకుంటూ పోవాలి.
1: We have to follow God's will and make proper use of the senses.
0: నీ యొక్క ఇష్టం కోసం నువ్వు దీన్ని వినియోగించుకోకూడదు.
1: You can't make use of them in your own way.
0: భగవత్ ఇష్టాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి.
1: You should follow God's will.
0: అప్పుడే ఈ యొక్క ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశిస్తాయి.
1: దెన్ ది సెన్సెస్ వుడ్ బి ఏబుల్ టు ఫాలో ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇంద్రియములు సక్రమమైన మార్గమును ప్రవేశించినప్పుడు మానవత్వము ధన్యమైపోతుంది.
1: వెన్ వన్స్ ది సెన్సెస్ ఫాలో ద రైట్ పాత్, ద హ్యూమన్ లైఫ్ ఇస్ రిడీమ్డ్.
0: మానవ జీవితం అంతా ఇప్పుడు ఇంద్రియముల చేతనే కట్టబడినటువంటిది.
1: ద హ్యూమన్ లైఫ్ is bound by the senses.
0: ఇందులో పంచకోశముల చేత మరింత కట్టబడినటువంటిది.
1: అండ్ ఇస్ ఫర్దర్ చైన్డ్ బై ది 5 లైఫ్ షీట్స్.
0: కనుకనే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశములు.
1: దీస్ ఆర్ 5 షీట్స్. వన్ ఇస్ ద ఫుడ్, అదర్ ద లైఫ్, ద మైండ్, ద అవేర్నెస్ అండ్ వన్ ఆఫ్ బ్లిస్.
0: అయితే ఈనాడు అన్నమయ ప్రాణమయ మనోమయములు పశుపక్షి మృగాదులు కూడా ఉంటున్నాయి.
1: హౌఎవర్ దీస్ 3 షీట్స్ ఆఫ్ ద ఫుడ్, లైఫ్ అండ్ ద మైండ్ ఆర్ ప్రెసెంట్.
0: ఈనాటి మానవుడు కూడాను ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తే ఈ తగినటువంటి ఒక విజ్ఞానమయ ఆనందమయ కోశములు ఏమి కావాలి?
1: ఇఫ్ మ్యాన్ ఆల్సో proceeds in this direction of these 3, when would he travel to the other 2 beyond?
0: కానీ మానవుడు అన్నమయ ప్రాణమయ మనోమయ ఈ 3 కోశముల వరకే ప్రయాణం చేస్తున్నాడు.
1: బట్ మ్యాన్ ఇస్ ట్రావెలింగ్ అప్ టు దీస్ 3 లెవెల్స్ ఓన్లీ, ద షీట్ ఆఫ్ ఫుడ్, ద లైఫ్ అండ్ ద మైండ్.
0: విజ్ఞానమయ కోశంలో కూడా ప్రవేశించడం లేదు.
1: హి హస్ నాట్ గాన్ టు ద షీట్ ఆఫ్
0: స్పిరిచువాలిటీ. కోటికొక్కరో విజ్ఞానమయ కోశంలో ప్రవేశిస్తున్నారు.
1: అట్ లీస్ట్ 1 or 2 వుడ్ బి ఏబుల్ టు ప్రొసీడ్ టు దట్ ఫోర్త్ స్టేజ్.
0: తదుపరి ఆనందమయ కోశం.
1: ద ఫైనల్ వన్ ఇస్ ద షీట్ ఆఫ్ బ్లిస్.
0: అది ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా కనిపెట్టలేదు, గుర్తించలేదు, దానికి స్థాయికి చేరుకోలేదు.
1: నో వన్ హెస్ ఎవర్ డిస్కవర్డ్ వాట్ ఇట్ ఈస్, నో వన్ హెస్ ఎవర్ అటైన్డ్ నార్ రీచ్ దట్ లెవెల్.
0: కనుకనే ఆనందమయ కోసం వరకు కూడా మన ప్రయాణం కొనసాగిపోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కంటిన్యూ అవర్ ఆన్వర్డ్ జర్నీ.
0: మధ్య స్టేషన్స్ లో దిగిపోతున్న చేత మనం అనేక ప్రమాదములకు గురి అయిపోతాం.
1: బికాస్ వీ గెట్ డౌన్ ఇన్ ద మిడిల్ స్టేషన్స్ ఆన్ ద వే
0: అనేక కష్టములకు కూడా గురి అయిపోతాం. అనేక కష్టములకు కూడా
1: వీల్ ఫేస్ సో మెనీ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఎక్కడ చేరాలనో అక్కడ చేరాలి.
1: వీ హావ్ టు రీచ్ ద డెస్టినేషన్.
0: కనుకనే అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ అని. అసతోమ సద్గమయ,
1: అసతోమ సద్గమయ
0: అనగా ఏ దీనిని మనం తెలుసుకుని సరైనటువంటి మార్గంలో మనం ప్రవేశిస్తామో అసత్ నుంచి సత్తులో ప్రవేశించాలి.
1: యూ షుడ్ ప్రొసీడ్ ఫ్రమ్ దిస్ అన్ట్రూత్ టు ది ట్రూత్ ఇన్ ద రైట్.
0: అప్పుడే మనకు ఒక శాంతి.
1: దెన్ యూ విల్ హ్యావ్ పీస్.
0: అంతవరకు శాంతి లేదు.
1: యూ విల్ నెవర్ అటైన్ పీస్ టిల్
0: దెన్. తమసోమ జ్యోతిర్గమయ, ఈ చీకటి నుంచి వెలుగునకు మనం ప్రయాణం చేయాలి.
1: యూ షుడ్ బి ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్.
0: ఎప్పుడు చీకటి నుంచి వెలుగునకు ప్రయాణం చేస్తామో అప్పుడే మనకు ఒక శాంతి.
1: వెన్ వన్స్ యూ ట్రావెల్ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్ యూ విల్ అటైన్
0: మృత్యోమ అమృతంగమయ.
1: మృత్యు
0: నుంచి అమృతత్వానికి చేరినప్పుడే మనకు శాంతి చిక్కుతుంది.
1: వెన్ యూ ట్రావెల్ ఫ్రమ్ ది స్టేట్ ఆఫ్ ది డెత్ టు ఇమ్మోర్టాలిటీ యూ విల్ బి పీస్ఫుల్.
0: కనుక ఈ మూడింటి యొక్క శాంతిని మనం పొందాలనుకుంటుంటే ఈ మూడింటి యొక్క తత్వాన్ని గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అటైన్ పీస్ ఇన్ ఆల్ దీస్ త్రీ లెవెల్స్ వీ షుడ్ రికగ్నైజ్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్.
0: అన్నింటికి మూలాధారమైనటువంటిది ఈ నాలుగు మార్గములే.
1: ద ప్రైమల్ బేసిస్ దీస్ ఆర్ ది ఫోర్.
0: తేజ దుర్జన సంసర్గం.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల యొక్క సహవాసం నుంచి దూరం కావాలి.
1: యూ షుడ్ రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ.
0: దుష్టుల సహవాసంలో మనం ఉండినంత వరకు కూడాను మనము పవిత్రమైనటువంటి దీన్ని పొందలేము.
1: ఇన్ ది కంపెనీ ఆఫ్ ది వికెడ్ యూ విల్ నెవర్ రీచ్ ద స్టేట్ ఆఫ్ సాంక్టిటీ.
0: ఎంత గుణవంతుడు, ఎంత బలవంతుడు, ఎంత శక్తివంతుడు, ఎంత విద్య కలిగినటువంటి వాడు కర్ణుడు.
1: కర్ణ ఇస్ మైటీ వారియర్, ద మ్యాన్ ఆఫ్ వాలర్ అండ్ స్ట్రెంగ్త్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చిస్ట్రీ.
0: భుజబలంబు
1: ఫిజికల్ స్ట్రెంగ్,
0: గొప్ప బుద్ధి బలముండి
1: ఇంటెలిజెన్స్,
0: దైవ బలము లేక దీనుడయ్యి.
1: బికాస్ హీ డింట్ హ్యావ్ ది సపోర్ట్ ఆఫ్ గాడ్ హీ హస్ రూయిన్డ్ హింసెల్ఫ్.
0: కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే.
1: వాట్ హ్యాపెన్ టు దట్ కర్ణ అట్ ది ఎండ్.
0: దుర్యోధన దుశ్శాసనాదులకు లోబడిపోవటం చేతనే, ఈ దుష్టుని సంగత్వం చేరటం చేతనే దుష్ట చతుష్టయంలో తాను కూడా ఒకడైపోయాడు.
1: బికాస్ హీ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ త్రీ వికెట్ పీపుల్ దుర్యోధన దుశ్శాసన, హీ హస్ బికమ్ వన్ అమంగ్ ది ఫోర్ వికెట్ పీపుల్ దుష్ట చతుష్టయ.
0: దానములో చెత్తిని చెయ్యి కర్ణుడు.
1: అండ్ దిస్ కర్ణ ఇస్
0: ఇతని పేరే దానకర్ణుడు.
1: ఇస్ ద వన్ ఆఫ్ చారిటీ.
0: అలాంటి ధర్మత్వంతో కూడినటువంటి కర్ణుడు దుష్టుల చేత చేరిపోవటం చేతనే ఈ యొక్క దుస్సంగముల యొక్క గురి అయిపోయాడు.
1: Though Karna is righteous, the one of charity, because he was in the company of the wicked people, he has ruined himself.
0: ఈ దుస్సంగములు చేతనే మన యొక్క సద్గుణములు కూడాను దుర్గుణములుగా మారిపోతున్నాయి.
1: If you are in the bad company, you will lose your virtues.
0: సదాచారములు కూడాను దురాచారములుగా మారిపోతున్నాయి.
1: You will lose your good conduct and become bad ultimately.
0: సద్బుద్ధులు కూడా దుర్బుద్ధులుగా మారిపోతున్నాయి.
1: And you lose your good sentiments and good thoughts.
0: ఈ కారణం ఏమిటి?
1: Why?
0: దుష్ట భావముల చేతనే, దుష్ట సంఘముల చేత. కేవలం వ్యక్తిలో ఒక సంఘం మాత్రమే కాదు, దుష్ట సంకల్పములు కూడాను చెడ్డవే.
1: నాట్ ఓన్లీ ది కంపెనీ ఇస్ ఎ బ్యాడ్ పర్సన్, ఈవెన్ బ్యాడ్ థాట్స్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ప్లైట్.
0: టాస్ తో చేరినప్పటికీ తాను చెడిపోవటానికి వీలవుతుంది.
1: వన్ బికమ్స్ బ్యాడ్ ఇఫ్ హి ఎంటర్టైన్స్ బ్యాడ్ థాట్స్.
0: కనుకనే బ్యాడ్ పర్సన్ కానీ బ్యాడ్ థాట్స్ కానీ మన చెంతకు రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ నెవర్ బీన్ ది కంపెనీ ఆఫ్ ఎ బ్యాడ్ పర్సన్ అండ్ వీ షుడ్ నెవర్ ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్ ఎయిదర్.
0: కనుకనే చెడ్డ దాంట్ లోపల పాము చాలా విషపురుగు అన్నారు.
1: వీ నో ది స్నేక్ ఈస్ హైలీ పాయిజనస్.
0: ఇది విషపురుగు అంటే చెడ్డ పాము అయినప్పటికీ అది ఎప్పుడో ఒక్కతూరి మాత్రమే కరుస్తుంది.
1: ది స్నేక్ బైట్స్ జస్ట్ వన్స్.
0: ఈ దుష్టిని చెంత చేరినప్పుడు క్షణక్షణానికి వాడు కరుస్తూనే ఉంటుంటాడు.
1: If you are in bad company, you will be bitten again and again, time and again, every moment.
0: వానికి రాత్రి పగలు అనేటువంటిదే లేదు.
1: And this wicked man has no sense of time. వానికి
0: అనేటువంటిదే లేదు.
1: And he doesn't stop at any particular period.
0: ఎప్పుడు పడితే అప్పుడంతా కరుస్తుంటాడు వాడు.
1: He bites you every time.
0: కనుకని అట్టి దుష్టుని యొక్క సంకల్పములు, దుష్టుని యొక్క వ్యక్తి యొక్క సహవాసము మనకు దూరంగా ఉండాలి.
1: So we should never be in the bad company. We should never have bad thoughts.
0: జజ దుర్జన సంసర్గం.
1: So we should run away from that.
0: ఇది మొట్టమొదట మానవుడు గుర్తించవలసినటువంటి విషయం.
1: That's the first thing that a mankind should know.
0: ఇది ఆధ్యాత్మిక మార్గములకు ప్రథమ సోపానము.
1: This is the first step in spiritual path.
0: జజ దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం. ఎప్పుడు దుష్టుని యొక్క సంఘం మనం దూరం చేసుకున్న తర్వాత సత్సంగంలో ప్రవేశించాలి.
1: The moment you run away from the bad company, you can join the good company.
0: అట్టి సత్సంగం ఏదాంటిది?
1: What is that good company?
0: కానీ ఈనాడు ఈ లోకములో ఈ భాషలలో సత్సంగం అంటే మంచి భక్తులు మంచి సాధకులు ఇలాంటి వారంతా సత్సంగం అని భావిస్తున్నారు.
1: In the ordinary sense, we consider good company is a congregation, assembly of devotees and aspirants.
0: Satsangam ante idi kaadu.
1: This is not satsanga.
0: Sattu. Sat. Adhe shastram. Sat chitta anandam. Ah, sattu. Sat anaga being.
1: That sat, that which is being.
0: Sat sangamu. Ah, sattu. Ah, pavitramantvati yukka. Daiva sangamato manam cheraad.
1: We should be in the company of the divine sat, the being.
0: Ah, sat anaitvati. మనుషుల లోపల కూడా ఉండవచ్చును, సర్వలో ఎందు కూడా ఉంటుండాలి.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: వీడు దుష్టుడే వీడు సజ్జనుడే నిర్ణయించుకోవాలి వీలు కాదు.
1: వి కెనాట్ డిసైడ్ ఆర్
0: సత్ అనేది సర్వత్రా ఉంటుండాలి.
1: దిస్ సత్ బీయింగ్ ఇస్ ఎవ్రీవేర్.
0: కానీ నీ ఎందున్నటువంటి ఆ సత్ ఆ సద్భావంతో నీవు కూడాలి.
1: యు షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్ విత్ ఇన్ యూ.
0: అది అంగములోని సంగము, సంగంలోని జంగము, జంగంలోని లింగము, లింగంలోని అంగము. ఇదే నిజమైనటువంటి ఆత్మతత్వము. జీవితం ఒక జంగము.
1: Human life is jangamu.
0: Jangamloni sangamu. Ee sangam ante emti? Ee arshadvargala sangamu.
1: The sangam are six weaknesses.
0: Ee sangamloni jangamu.
1: The jangamu there.
0: Jangamloni lingamu. Adi atma.
1: The linga is atma.
0: Adi atma tattvamu.
1: That is atmic principle.
0: Kalukane aa satta anetundi eppudi kudanu maarpu chendinatundi satta.
1: So the sat being is changeless.
0: Etti maarpu kudanu undetundi kaadadi.
1: It has no trace of change any time.
0: Kalukane సత్ అనేటువంటి దాంతో దాని సంఘం చేరాలి.
1: సో వీ షుడ్ జాయిన్ దట్ సత్ ద బీయింగ్.
0: ఇంకా మూడవది,
1: ద థర్డ్ వన్,
0: కురు పుణ్య మహోరాత్రం. రాత్రిం పగలు కూడా నువ్వు పవిత్రమైన కార్యములు ప్రవర్తించాలి.
1: డే అండ్ నైట్ యు షుడ్ ఇన్వాల్వ్ ఇన్ సీక్రెట్ యాక్టివిటీ.
0: పుణ్యం అంటే ఏమిటి అనుకున్నారు మీరు?
1: వాట్ ఈస్ మెరిట్? పుణ్యం
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు వ్యాసుల వారు.
1: Vyasa said, helping others is a merit or punya.
0: Paropakarame punyamu.
1: Helping others is merit, punya.
0: Papaya parapeedanam annaru.
1: To harm others is sin.
0: Ee punyam ante emiti?
1: What do you mean by punya?
0: Paropakarame punyamu annaru.
1: Rendering service
0: ante itarulaku danam cheyatamu, dharmam cheyatamu, melu cheyatamu, upakaram cheyatamu, ivanni paropakaram anukuntunnaru.
1: We think paropakara service to others meant helping others.
0: Idi paropakaram. Idi bahya prapanchamunaku paropakaram.
1: This is only help, upakara from the outer point of view.
0: Para ade daiva tattvamu.
1: Para is divinity.
0: Upa samipamu.
1: Upa proximity.
0: Karamu cheripotamu.
1: Kara joining merge.
0: Anaga emti? దైవమునకు సమీపంగా చేరిపోవటమే పరోపకారము.
1: ఇట్ ఓన్లీ పరోపకార మీన్స్ బీయింగ్ వెరీ క్లోజ్ టు ద డివైన్.
0: దైవత్వమునకు సన్నిహితిగా చేరిపోవాలి.
1: దట్ వన్ హ్యాస్ టు బి క్లోజ్ టు గాడ్.
0: అత్యంత సమీపంలో చేరిపోవాలి.
1: హీ షుడ్ బి ఇన్ ది
0: అది పరోపకారము.
1: బీయింగ్ ఇన్ ది క్లోజెస్ట్.
0: ఎవరికో ఇంత అన్నం పెట్టాము, ఎవరికో ఇంత దానం చేశాము, ఎవరికో ఇంత బట్టలు ఇచ్చాము, ఇవి మాత్రం పరోపకారం కాదు.
1: పరోపకార హెల్ప్ డస్ నాట్ మీన్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ, గివింగ్ సమ్ మనీ ఆర్
0: ఎక్స్ట్రా. పరా ఉపకార పదములు, మూడు పదములు విభాగం చేయాలి.
1: Here we have to classify.
0: Pavitrata, pavitrataku samipanga manam cheripovali.
1: That we should be very close to that sacredness.
0: Idi paropakaram.
1: This is paropakara.
0: Idi punyamu.
1: This is punya merit.
0: Atta cheyakunda edo nenu 10 bastalu vesi andarki annam danam chesanu anukuntavu.
1: But if you arrange poor feeding with 10 bags of rice, it cannot be paropakara.
0: ఏదో కొన్ని వందల వస్త్రాలంతా తెచ్చి వీరికి చీరలు పంచలంతా ఇచ్చాము, ఇది పరోపకారం చేశాము అనుకుంటాము.
1: యు థింక్ పరోపకార హెల్ప్ మెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్లోత్స్ టు హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్.
0: కేవలం ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చెప్పుకోవచ్చునే కానీ భగవంతుని చెప్పుకోవడానికి వీలు కాదు.
1: యూ కెన్ అకౌంట్ ఆల్ దీస్ థింగ్స్ టు ది ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, నాట్ టు గాడ్.
0: కానీ భగవంతుని దృష్టి లోపల పరోపకారం అంటే ఇదే, భగవంతునికి సమీపంగా పోవటమే పరోపకారము.
1: ఆన్ ది డివైన్ వ్యూ పాయింట్ బీయింగ్ సో క్లోజ్ టు గాడ్ ఇస్ పరోపకారం.
0: పాపాయ పరపీడ.
1: The next one, papaya parapidanam.
0: Papam ante emiti?
1: What is papa?
0: Parapidanam. Para anaga daivatvamunu. Daivatvamunu tyajinchadame leka daivatvamunu bhinnatvanga bhavinchukotame oka papamu.
1: Param is divinity. Pidana means viewing that multiplicity of
0: equality. Ekatvamainatundi paramatmanu bhinnatvanga bhavinchukotame papam.
1: Divinity is unity, the oneness. But if you view it as multiplicity, it is sin.
0: Bhagavantudu okkade.
1: God is one.
0: ఏ మతం వారైనా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చును.
1: యు మే బిలాంగ్ టు ఎనీ రిలీజియన్.
0: కానీ భగవంతుడు ఒక్కడే. ఏకం సత్
1: ట్రూత్ ఇస్ వన్.
0: ఉన్నది ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: అట్టి ఒక్క భగవంతుణ్ణి భిన్నంగా భిన్నంగా మనం విభజించటమే ఒక పెద్ద పాపము.
1: బట్ ఇఫ్ యూ ఫ్రాగ్మెంటెడ్ కట్ ఇట్ ఇంటూ పీసెస్, ఇట్ ఈస్ ది వర్స్ట్.
0: ఏకంగా ఉండినటువంటి భగవంతుణ్ణి అనేకత్వంగా మనం విభజించరాదు.
1: గాడ్ ఈజ్ యూనిటీ, వన్నెస్. యూ కెనాట్ క్లాసిఫై.
0: కానీ ఈనాటి కలియుగ ప్రభావం చేత,
1: బికాస్ ఆఫ్ కలి ఏజ్,
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు అనేకంగా అభివృద్ధి అవుతున్నారు.
1: దర్ ఆర్ మెనీ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ టేక్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ యాజ్ మల్టిప్లిసిటీ.
0: కానీ అనేకత్వాన్ని ఏకత్వంగా చేసేటువంటి గుణవంతులు ఒక్కడైనా కనిపించడం లేదు.
1: నాట్ ఈవెన్ వన్ వర్చ్యూస్ పర్సన్ ఈజ్ సీన్ హూ బి ఏబుల్ టు కాగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: కనుకనే అనేకత్వం చేయటమే పాపము.
1: Therefore, this diversified view is sin.
0: ఏకత్వాన్ని విశ్వసించడమే పుణ్యము.
1: To have full faith in unity is merit.
0: కనుక పాపాయ పరపీడనం, పరపీడనం, పరత్వం దైవత్వం, దానిని విభజించడమే ఒక పాపము.
1: Para is divinity. The pida is just fragmented view.
0: ఇట్టి సక్రమమైనటువంటి సరియైనటువంటి అర్థములు తెలుసుకోలేకపోవడం చేతనే మానవుడు ఎంతకాలం సాధన చేసినప్పటికీ ఉన్న స్థానం నుండే ఉంటున్నాడు.
1: As the true meaning to these statements are not known, in spite of long period of spiritual practice, we are not able to reach the goal.
0: కనుక మనం ఈనాడు తెలుసుకోవాల్సింది ఏమిటి, భగవంతుడు అనుగ్రహించినటువంటి ఇంద్రియములను సక్రమమైన మార్గములో, పరిమితమైనటువంటి మార్గములో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
1: సో వాట్ షుడ్ వీ నో టుడే, దట్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ సెన్సెస్ అండర్ సర్టన్ లిమిట్స్ ఇన్ ఎ ప్రాపర్ వే.
0: సక్రము పరిమితము ఈ రెండింటి ఎందుకు మాత్ర అని చెప్తూ వచ్చారు.
1: The matra meant these two aspects, making use of them in a proper direction. Niyati
0: matra kolatalu vesetvantidi,
1: it measures
0: parimitamu kalpinchetvantidi,
1: it has got certain limits.
0: Adi ee indriyamulu yokka shakti samarthyamulu,
1: that is the capacity, the limitation.
0: Ee indriyamulu parimitam meedinappudu idi pedamargam padtayi.
1: When they go beyond these limitations, they will be in a perverted direction.
0: Prema swaroopulara,
1: embodiments of love.
0: Prati manavuniki indriyamulu untunnavi.
1: Every human being has senses.
0: Kani ee indriyamulanu sariyainatunti vidyam teliyakokunda povatam chetane pedamargam pattinchi jeevithamlo aneka vidhamulainatunti yokka avasthalaku uri avutunnaru.
1: As he does not know the true significance, the way how the senses have got to be made use of, he proceeds in the wrong direction.
0: Manam cheyavalsinatunti sadhanalu marokati ledu.
1: We don't need to do any other ye
0: sadhanalu cheyanakkaledu.
1: You don't need to do any sadhana.
0: Endukante anni neeve untunnavu,
1: because you represent everything.
0: కనుక నీవు మరొక దాన్ని చేయనక్కర్లేదే.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీథింగ్ ఎల్స్.
0: సర్వము తానైనటువంటి వాడు, తాను ఇంకో దాన్ని చూడనక్కర్లేదు.
1: వెన్ యు ఆర్ ఎవ్రీథింగ్, వాట్ దేర్ ఇస్ నో నీడ్ టు లుక్ ఎట్ అనదర్.
0: తానే అయి ఉంటున్నాడు.
1: యు ఆర్ ఎవ్రీథింగ్.
0: ఒక నిప్పు ఉంటుండాలి.
1: యువర్ లైట్ ఆఫ్ ఫైర్.
0: కానీ మనం అలక్ష్యం చేయటం చేత నిప్పు పైన నిమురు వచ్చి చేరిపోయింది.
1: యాజ్ యు నెగ్లెక్ట్ ద ఫైర్ ఇస్ కవర్డ్ బై యాష్.
0: అయితే ఆ యొక్క నిమురు ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ ది యాష్?
0: నిప్పు నుంచేనే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఫైర్.
0: నిప్పు నుంచేనే వచ్చి నిప్పును కప్పివేసింది.
1: యాష్ హావింగ్ బీన్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ ద ఫైర్ కవర్స్ ది వెరీ ఫైర్.
0: నిమురు పోతుంది, నిప్పు కనిపిస్తుంది.
1: వెన్ యు బ్లో ఇట్ ఆఫ్ ది యాష్ విల్ గో అవే అండ్ యూ కెన్ సీ ది ఫైర్.
0: నిప్పును ఎక్కడి నుంచినో నీవు తీసుకుని రాలేదు.
1: యు హావ్ నాట్ బ్రాట్ ద ఫైర్ అప్.
0: నిమురును ఎక్కడికో పంపలేదు.
1: యు హావ్ నాట్ డ్రివెన్ అవుట్ ది
0: యాష్. నిమురు కూడా నిప్పు నుంచినే వచ్చింది.
1: ది యాష్ ఇస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫైర్.
0: నిమురు పోతే నిప్పు కనిపిస్తుంది.
1: ద మూమెంట్ ద ఫైర్.
0: అదే విధంగా నీ యందే ఉంటున్నది దివ్యత్వము.
1: డివినిటీ ఇస్ విత్ ఇన్ యు.
0: దాని నుంచినే పుట్టింది మాయా.
1: అండ్ ది సొల్యూషన్ ఇస్
0: ఆ మాయా అనే నిమురు నిన్ను కప్పుకొస్తుంది.
1: అండ్ ది సొల్యూషన్ దట్ కవర్స్ యు.
0: ఇది మాయా అని తెలుసుకుంటే ఆ మాయ పోతుంది, మహత్తత్వం కనిపిస్తుంది.
1: అండ్ వన్స్ యూ నో అండర్స్టాండ్ దిస్ ఇల్యూషన్, యూ కెన్ నో యువర్ ట్రూ డివినిటీ.
0: కనుక నీవేమేమి సాధన చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు డూ ఎనీ స్పిరిచువల్.
0: ఏ యాత్రలో పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు విజిట్ పిల్గ్రిమ్ సెంటర్.
0: కానీ నీ దృష్టిని అంతర్ముఖం గావించుకో.
1: బట్ టర్న్ ఇన్ వర్డ్.
0: అప్పుడే నీకు సక్రమమైన జీవం కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ సీ ద రైట్ థింగ్.
0: ఈనాడు నిన్నటి శరీరము, ఈనాడు ఇంద్రియములు, రేపటి దినము మనసు యొక్క తత్వము.
1: భగవాన్ spoke to us on the body yesterday and senses today, tomorrow the mind,
0: tarvata buddhi,
1: later intellect.
0: ee narugudu telusukunna tarvata aatma saakshatkaram ayipothundi.
1: After understanding these four, you will enjoy the manifestation.
0: Endukante idi oka dani paina okati cheri untundali.
1: Because one is linked with the other.
0: ee adlanta manam teesivesinappude aa swaswaroopanni manam sandarshinchukovadaniki veelavutundi.
1: When once we remove all these obstacles, you can see your true form.
0: Ippudu etta undi?
1: How is this thing now?
0: ఆత్మ ఉంటుండాలి.
1: There is ఆత్మ.
0: దానిపైన బుద్ధి ఉంటుండాలి.
1: Over that intellect.
0: దానిపైన మనసు ఉంటుండాలి.
1: Above that mind.
0: దానిపైన ఇంద్రియములు ఉంటుండాలి.
1: Then senses.
0: దానిపైన శరీరం ఉంటుండాలి.
1: Above all,
0: ఈ శరీరాన్ని తీసివేయాలి.
1: First remove the body.
0: ఇంద్రియములు పక్కకు నెట్టాలి.
1: Brush aside senses.
0: మనసును మరణింపజేయాలి.
1: And see that mind goes away.
0: బుద్ధిని పక్కకు తోచుకోవాలి. అప్పుడే ఆత్మ సందర్శన ప్రాప్తిస్తుంది.
1: Remove this body sense. Brush aside the senses. Go beyond the mind. Let the mind be annihilated.
0: బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం.
1: And the intellect transcends.
0: ఈ బుద్ధి ఆత్మకు అత్యంత సమీపంలో ఉండటం చేత ఈ బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాడు.
1: As intellect is so close to Atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరం అవుతుంది.
1: When you so close to Atma, you will see the brilliance there.
0: కనుక ఈనాటి పిల్లలందరూ కూడాను ముఖ్యంగా ఇంద్రియముల యొక్క విషయాన్ని చక్కగా గుర్తించాలి.
1: So students in particular today should know clearly the effects of the
0: యువకులకు ఇది చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: For youth is very very essential and important.
0: ఈ ఇంద్రియములకు లోబడిపోయే కేవలం పశువుల కంటే హీనమైపోతున్నారు.
1: Because they become slaves to these senses, they become worse than animals.
0: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి బుద్ధి యొక్క ప్రకాశము గొప్పగా ఉంటుంటాయి.
1: As intellect is so close to Atma, it shines brilliantly.
0: కనుక అత్యంత సమీపానికి వెళ్ళినప్పుడు ఈ ప్రకాశము మనకు అధికంగా గోచరమవుతుంది.

0: వర్స్ దెన్ అనిమల్స్.
1: ఏ యొక్క జీవితంలో కూడా లేనటువంటి యొక్క ప్రాప్తినంతా కూడా ఈనాడు అనుభవిస్తున్నారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ బీన్ పాసింగ్ త్రూ సర్టెన్ ఫ్లైట్స్ అండ్ కండిషన్స్.
1: పశుపక్షి మృగాదులైనా కూడా ఒక నియమంలో ఉంటున్నాయి.
0: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ సర్టెన్ డిసిప్లిన్.
1: కానీ విద్యావంతుడైపోయి విద్యాధికారి అయిపోయి మేధావంతుడైనటువంటి మనిషి ఎందుకు ఈ యొక్క నియమం లేకుండా ఉంటుండాలి?
0: మ్యాన్ బీయింగ్ సో ఇంటెలిజెంట్ అండ్ హైలీ ఎడ్యుకేటెడ్ హ్యాస్ నో డిసిప్లిన్
1: వాట్ ఫర్
0: ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ఎందుకు ఈ తెలివితేటలంతా కూడా?
0: వై దిస్
1: ఇంటెలిజెన్స్? మోసగించడం కోసమేనా?
0: ఇస్ ఇట్ టు డిసీవ్ అదర్?
1: కాదు కాదు, నిన్ను నీవు మోసగించుకోవడం కోసం.
0: యువర్ డిసీవింగ్ యువర్ ఓన్ సెల్ఫ్.
1: నిన్ను నీవు తెలుసుకోవడం కోసమే ఈ చదువులు కావాలి.
0: ఎడ్యుకేషన్ ఇస్ మెంట్ టు నో థై సెల్ఫ్.
1: నిన్ను నీవు గుర్తించుకునే నిమిత్తం ఈ తెలివితేటలు కావాలి.
0: ది ఇంటెలిజెన్స్ ఇస్ నీడెడ్ టు నో యువర్.
1: లేనప్పుడు ఈ తెలివితేట ఎందుకు?
0: విదౌట్ దట్ వాట్ ఫర్?
1: ఇది గంటపై చేయమంతా కూడా నువ్వు వ్యర్థమే.
0: ఆల్ ది స్టడీస్ ఎ వేస్ట్ ఆఫ్ టైం.
1: పుస్తకము పఠించి తిని పూర్తిగా చూచితి సర్వశాస్త్రము.
0: ఐ హావ్ గాన్ త్రూ ఆల్ ద బుక్స్ అండ్ సీక్రెట్ టెక్స్ట్.
1: నిష్ఠులమైన విద్యలను నేర్చి తినంచును గర్వమేళ.
0: వై డు యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్ దట్ యుర్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ వేరియస్?
1: నీ హస్త యుగంబు మోచి పరమాత్ముని భక్తితో కొల్వలేని నీ శక్తులు నిరర్థకము కదా మానవా.
0: If you can't join both of your hands and pray to God all your power and education, that mere waste.
1: ఇంతకంటే మనకు కావాల్సింది ఏమిటి?
0: What more you want?
1: మనం తెలుసుకోవాల్సింది మన యందే ఉంటుండాలి.
0: వాట్ ఈస్ టు బి నోన్ ఈస్ విత్ ఇన్ యూ.
1: నిద్ర నుండి లేచి
0: ద మూమెంట్ యూ గెట్ అప్
1: మరి నిద్ర పోయేడు దాకా
0: అంటిల్ యూ గో టు స్లీప్
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్ టు ఎర్న్
1: వ్యయమందగ చేయుచు జీవితం.
0: యు వేస్ట్ యువర్ టైం.
1: నీ విద్యల దారవోసి
0: యు స్పెండ్ ఆల్ యువర్ టైం టు
1: అరవింద దళాక్షుని విస్మరించి
0: ఫర్గెటింగ్ గాడ్.
1: నీవే పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా జల్పుము మానవా.
0: ఓ మ్యాన్, లెట్ మీ నో వాట్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ యూ డిజైర్.
1: ఏమి తెలుసుకోండి?
0: వాట్ ఈస్ దట్ యూ?
1: తెల్లవారు లేచింది మొదలు రాత్రి పండుకునేంత వరకు పొట్ట కోసమే హద్దు పద్దు లేకుండా తిరుగుతున్నావు.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్క్ టు ఎర్న్ యువర్ లైవ్లీహుడ్, యూ వేస్ట్ యువర్ టైం.
1: నీ హస్త యుగంబు మోచి
0: యూ షుడ్ జాయిన్ బోత్
1: పరమాత్ముని భక్తితో కొల్వలేని.
0: If you can't worship God and pray to Him, joining both your hands,
1: శక్తి నిరర్థకంబు.
0: All your capacity, abilities are wasted.
1: అంతా నిరర్థకమైపోతుంది.
0: Everything is wasted.
1: కనుక మానవుడా, నీ మానవత్వాన్ని చక్కగా గుర్తించుకో.
0: ఓ మ్యాన్, నో యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: దైవత్వాన్ని చక్కగా తెలుసుకో.
0: అండర్స్టాండ్ ద డివినిటీ.
1: దైవత్వాన్ని చేరిపో.
0: Attain divinity.
1: ఇదే నీ జీవితం యొక్క గమ్యము.
0: దిస్ ఈజ్ యువర్ గోల్.

0: wherever you are, be it at home or anywhere else, it is the mind which is the cause and which confers liberation. A person who does not have mind, whether he is in the temple or in the forest, it is the same. The result is the same.
1: Vidyarthulara.
0: Dear students.
1: Vishwam darpana drushyamana nagare ani dakshinamurti annadu. Ee vishwam antayi kudanu manasane darpanamanandu oka patram vale kanipistundadi.
0: Dakshinamurti has declared that this entire universe is seen as a city through the eye of a needle.
1: మానవుడు సాధించవలసినటువంటిది ధర్మ అర్థ కామ మోక్షములు కాదు.
0: వాట్ మ్యాన్ హ్యాస్ టు అచీవ్ అండ్ అకాంప్లిష్ ఆర్ నాట్ ది ఫోర్ గోల్స్ ఆఫ్ లైఫ్ ధర్మ అర్థ కామ అండ్ మోక్ష.
1: అంతఃకరణ నిర్మూలము, అంతఃకరణ పరిశుద్ధమే మానవునికి ప్రధానమైన పురుషార్థము.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ ఫర్ మ్యాన్ ఈజ్ టు ఎలిమినేట్ హిజ్ అంతఃకరణ అండ్ టు ప్యూరిఫై ఇట్.
1: మనోమూలం విధం జగత్, జగత్ అంతయికుడును మనసు చేతనే ఆధారపడి ఉంటుండాలి.
0: ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ డిపెండెంట్ అపాన్ ద మైండ్.
1: విశ్వమునందు జరుగు సుఖదుఃఖములు కాని, పాప పుణ్యములు కాని, సత్యాసత్యములు కాని, అన్యాయ అక్రమములు కాని, అన్నీ కూడాను మనసునందే జరుగుతున్నవి.
0: వెదర్ ఇట్ ఈస్ హ్యాపీనెస్ ఆర్ సారో, sin or virtue, truth or untruth, all these things take place inside the mind.
1: Annintiki nee manase karanam.
0: For everything therefore mind is the cause.
1: Manayeva manushyanam karanam bandhamochyo. Bandhamochyamulu kudanu manase karanam.
0: For bondage or liberation mind is responsible.
1: Aithe ee manasu shuddhamaina addam vantide.
0: But then mind is like a pure mirror.
1: Kani manasuku swatasiddhamainatvanti yokka shakti ledu.
0: But it does not have a self luminous capacity.
1: Ee manasu indriyamulanu aashrayinchi untunnadi.
0: It is taking shelter with under senses.
1: Idi netramulu dwara chustunnadi.
0: It sees through the eyes.
1: Tanu swata siddhanga chudaledu.
0: But it cannot see by itself.
1: Karnamulu dwara vintunnadi.
0: It can hear only through ears.
1: Tanu swata siddhanga vineetuvanti shakti ledu.
0: But by itself it cannot hear.
1: Ide vidhamugane anni indriyamulu dwaranu ee manasu karyamulu salputunnadi.
0: In this way mind starts functioning through the senses.
1: Kanukane ఇంద్రియములు చేసినటువంటి యొక్క దోషములన్నీ కూడాను మనస్సనే అద్దం పైన చిత్రింపబడుతున్నవి.
0: దట్ ఈస్ ది రీజన్ వై ఆల్ ది యాక్షన్స్ పర్ఫార్మ్ బై ది సెన్సెస్ ఆర్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ ద మైండ్.
1: ఈ యొక్క ఇంద్రియములు సంకల్ప వికల్పాత్మకమైనటువంటి తత్వంతో కూడి ఉంటున్నవి.
0: దీస్ సెన్సెస్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది థాట్ ప్రాసెసెస్.
1: కనుక ఇందులో దోషం ఎవరిది? లేక మనస్సుదా?
0: హూజ్ ఫాల్ట్ ఈజ్ దట్ దెన్? ఈజ్ ఇట్ ది సెన్సెస్ ఆర్ ది ఫాల్ట్ ఆఫ్ ది మైండ్?
1: కనుకనే మనస్సునందు స్వతసిద్ధమైన దోషములు లేవు.
0: మైండ్ డస్ నాట్ హ్యావ్ మిస్టేక్స్ విచ్ ఇట్ కమిట్స్ బై ఇట్ సెల్ఫ్.
1: ఇంద్రియముల యొక్క సహవాసం చేతనే మనస్సు మాలిన్యమవుతున్నది.
0: ఓన్లీ బై ది అసోసియేషన్ విత్ ద సెన్సెస్ మైండ్ బికమ్స్ డర్టీ.
1: కనుకనే సర్వశాస్త్రములు కూడాను మనస్సుకు మూడు దోషములున్నవని నిరూపించినవి.
0: All the scriptures therefore have established that there are three types of defects for the mind.
1: Mala, vichhepa, avaranamulani moodu.
0: Those three are mala, vichhepa and avarana.
1: Mala managa emiti?
0: What do you mean by mala?
1: Mana jeevithamulo telisiyo teliyakuno aneka vidhamulantiyokka doshamulu chestunnam.
0: Knowing or unknowing, We are committing a number of mistakes in our life.
1: కేవలం ఈ జన్మమునందే కాదు.
0: It is not merely in this birth.
1: ప్రతి జన్మమునందు కూడాను అనేక తరముల నుండి కూడాను ఈ యొక్క దోషమును మనం ఆచరిస్తూనే వస్తున్నాం.
0: Birth after birth, in many births, these mistakes are committed.
1: కనుక ఈ దోషముల యొక్క మాలిన్యము తరతరముల నుండి యుగ యుగముల నుండి కూడాను మార్పు చెందక చిత్తము పైన చిత్రింపబడుతూ వచ్చాయి.
0: The defects which are performed by the mind are imprinted on the chitta, birth after birth, accumulating over a period of time.
1: ఈ అద్దం పైన మాలిన్యం ఉండినప్పుడు మన యొక్క స్వరూపము ఏమాత్రం కూడా సుస్పష్టంగా గోచరము కాదు.
0: When the dirt and dust accumulates on the mirror, we cannot get the reflection of our image clearly in the mirror.
1: ఈ కారణము చేతనే మానవుడు తన స్వస్వరూపాన్ని తాను దర్శించుకోలేకపోతున్నాడు, గుర్తించుకోలేకపోతున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ హ్యాస్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ వ్యూ ఆఫ్ హిజ్ రియల్ సెల్ఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద మిర.
1: ఈ మనస్సనే అద్దమునందు తన యొక్క నిజస్వరూపాన్ని చూడలేకపోతున్నాడు.
0: హీ హాస్ నాట్ బీన్ ఏబుల్ టు సీ హిజ్ ట్రూ ఫార్మ్ ఇన్ ద మిర్రర్ ఆఫ్ మైండ్.
1: కనుక ఈ అద్దమునకు చేరినటువంటి మాలిన్యాన్ని శుద్ధపరచడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore we have to make efforts to cleanse this mirror from the dust.
1: అయితే ఇది ఏ విధంగా చేయాలి?
0: How can we do it?
1: దీనిని చేసేటువంటి ఉపాయం ఏమిటి?
0: What is the method of doing
1: it? ఏ మార్గమును అనుసరించిన ఇది పరిశుద్ధం కాగలదు?
0: What path should be followed to purify this mind?
1: ఇది మానవుని యొక్క ఆహార విహారముల చేత ఇది పరిశుద్ధం గావించుకోవచ్చు.
0: By proper food and habits, you can cleanse and purify the mind.
1: Past is past. గడిచిపోయినది గడిచిపోయినది.
0: Past is past.
1: కానీ వర్తమానమునందైనా కూడాను మన పవిత్రమైనటువంటి యొక్క మార్గమును అనుసరించి దీనిని పరిశుద్ధపరిచేటువంటి యొక్క ప్రయత్నం మనకు పూనుకోవాలి.
0: At least in the present, we should undertake such actions which will help us to cleanse and purify the mind.
1: యువకులైనటువంటి విద్యార్థులు పరిశుద్ధమైన దోషరహితమైనటువంటి ఆహారమును భుజించాలి.
0: Students who are youth should partake pure and faultless food.
1: ఎటువంటి పరిస్థితులు ఎందైనా కూడాను మనము దోషముతో కూడినటువంటి ఆహారమును స్వీకరించరాదు.
0: Under whatever circumstances be it, we should not partake faulty and defective food.
1: Bicham dehartham vastram sitalartham. Manaku ichinatundi aaharamu deharakshanakai.
0: Food is given for the protection and sustenance of body.
1: Kani dehamunaku konni anarogyamulu kaliginchetundi oka aaharamu idi sariyina aaharam kaadu.
0: But we should not take such food which causes ailments for the body.
1: దీనిని భగవద్గీత యందు పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధి అత్యవసరమన్నారు.
0: The same thing has been described in Bhagavad Gita as the purity of the vessel, purity of cooking and purity of the cook.
1: ఈనాడు మనము భుజించేటువంటి యొక్క పదార్థములు ఏ విధంగా మనకు లభించినవి?
0: How have we been able to acquire the things which are used for cooking?
1: ఇది కేవలం అన్యాయార్జితమా లేక న్యాయార్జితమా అనేటువంటి విషయాన్ని మనం విచారించాలి.
0: Have we acquired these objects in the proper way or in the improper way?
1: ఈనాటి మానవుడు అనారోగ్యమునకు కాని అశాంతికి కాని గురి కావడానికి మూల కారణము అన్యాయార్జితమైనటువంటి ఆహారమే మూల కారణం.
0: The most important reason for the ailments of man today is the food which he has acquired by unfair means.
1: Manamu sakramaina dharmamaina nyayamainatunti yokka reetilo manamu ee aaharanni swikarinchatam ledu.
0: We are not acquiring these food articles by fair means, proper means, in a justified way.
1: తాత్కాలికమైనటువంటి లౌకికమైన భౌతికమైన తృప్తి నిమిత్తమై మనము విచారణ చేయక విచక్షణ జ్ఞానమును మనం విచారణ చేయించ మనం అనేక పెడమార్గములను అనుసరించటం చేతనే ఈ అన్యాయార్జితమైనటువంటి ఆహారమును మనం సేకరించుకుంటున్నాం.
0: వీఆర్ అక్వైరింగ్ దిస్ ఫుడ్ టెంప్టెడ్ బై ది టెంపరీ compelling circumstances in a worldly way in order to get some benefits.
1: కనుక మొట్టమొదట ఈ మలశుద్ధ నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి ఆహారాన్ని మనం సేకరించాలి.
0: ఫర్ ది ప్యూరిటీ ఆఫ్ మైండ్ వీ షుడ్ పార్టేక్ ప్యూర్ ఫుడ్.
1: అయితే ఇది ఏది అన్యాయము ఏది న్యాయము అనేటువంటి విచక్షణ జ్ఞానము సామాన్యులకు ఇది చాలా తక్కువ.
0: ఆర్డినరీ పీపుల్ మే నాట్ హ్యావ్ దట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ టు డిసైడ్ వాట్ ఈస్ ఫేర్ అండ్ వాట్ ఈస్ అన్ఫేర్.
1: పాత్ర శుద్ధిగా ఉన్నదో లేదో తెలియదు.
0: వెదర్ ది వెసల్ ఇస్ ప్యూర్ ఆర్ ఇంప్యూర్
1: పాత్ర శుద్ధి అంతకంటే మనకు తెలియదు.
0: అండ్ ది ఫుడ్ ఆర్టికల్స్ ది ప్యూరిటీ ఆఫ్ ఇట్
1: ఆర్ పాక శుద్ధి వంటవాణి యొక్క భావములు ఏ రీతిగా ఉన్నవో అది మనకు ఏమాత్రము తెలియదు.
0: అండ్ ది ప్రాసెస్ ఆఫ్ కుకింగ్ డిపెండ్స్ అపాన్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద కుక్.
1: కనుక ఈ అన్నింటి యొక్క పరిశుద్ధత కోసం మనం ప్రయత్నం చేస్తుంటే మన ఉదరం క్షీణించిపోతుంది.
0: If we want to inquire into to find out the purity in all these three aspects,
1: kanukane aaharam shekarinchina tarvata bhagavat arpitamu aneetundi chesinappude idi parishuddham avutundi.
0: That is the reason why if you can offer food before you partake, the food gets purified.
1: Yavariki varu bhagavantudu ekkadunnadani prashninchukunnappudu tana lo nunchi kudanu oka pedda jawabu ostundadi.
0: When each person puts a question to himself as to where God is,
1: aham vaishvanaro bhutva praninam deham asritah pranapana samayukta pachannanyam chaturvidam aham vaishvanaro bhutva, nenu vaishvana roopam lopala nee yokka ఉదరమునందుండి నీవు భుజించిన ఆహారాన్ని జీర్ణింపు చేస్తున్నాను అని చక్కని జవాబు ఉంది.
0: ది రిప్లై దట్ కమ్స్ ఫ్రమ్ వితిన్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వైశ్వానరా ఐఎమ్ ఇన్ యువర్ స్టమక్ అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ డైజెస్టింగ్ ఆల్ ద ఫుడ్ పార్ట్ టేకన్ బై యూ.
1: అయితే ఎప్పుడు అతను జీర్ణింపు చేస్తున్నాడు?
0: వెన్ డస్ హీ గెట్ దట్?
1: మనం భుజించిన తర్వాతనే ఇతను జీర్ణింపు చేస్తున్నాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ వి పార్టేక్ ఫుడ్ హీ విల్ బి గెటింగ్ ఇట్ డైజెస్టెడ్.
1: కనుక భగవత్ అర్పితం కాకుండా మనం భుజించటం చేత అనేక మాలిన్యము అనేక దోషములు అనేక పాపములు దీనిలో ప్రవేశిస్తున్నాయి.
0: వితౌట్ ఆఫరింగ్ ఫుడ్ టు గాడ్ వెన్ వీ పార్టేక్ ఇట్ వీ కమిట్ ఎ నంబర్ ఆఫ్ మిస్టేక్స్ సిన్స్ అండ్ ది రిజల్ట్.
1: కనుకనే బ్రహ్మార్పణం బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మార్పితం. ఈ బ్రహ్మార్పణ భావంతో మనం భుజించటం చేత అది ఆహారము కాదు, అది ప్రసాదం అవుతుంది.
0: Once you offer the food to Brahma, the Lord, it becomes prasada. It is no longer food. It is
1: kanuka andulo undinatundi doshamulanni kudunu pariharam avutai.
0: All the defects are removed.
1: Tatvara mana yokka manasuku antukunnatundi malinyamu kramakramina kontha parishuddham kagalu.
0: By this method, the impurities on the mirror of our mind can be slowly removed.
1: తిరిగి మనసు అనేటువంటి అద్దము పరిశుద్ధంగా మారుతుంది.
0: Then only the mirror can become pure.
1: అయితే ఇది ఒక్క దినముతో ఒక్క నెలతో ఒక్క పర్యాయముతో ఇది పరిశుద్ధమయ్యేటువంటిది కాదు.
0: But it is not possible to purify that in a day.

0: నిరంతరం అభ్యాసం చెయ్యాలి. ప్రతి మానవుడు, పుట్టిన ప్రతి మానవుడు కూడాను వాకింగ్ టాకింగ్ రీడింగ్ రైటింగ్ ఈటింగ్ అన్ని కూడాను అభ్యాసముల చేతనే మనము దీన్ని పొందగలుగుతున్నాం.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ డెవలప్స్ మెనీ థింగ్స్ త్రూ ప్రాక్టీస్. Whether it is eating, reading, writing, all these come on account of practice. Therefore, practice is essential even for this purpose.
0: Anaga nanaga raga matisi illu chundu. Tinaga tinaga vepa tiyanundu. Sana rapidi cheta sagamayi pongunu. Apayana variyuchu antyamugan. Oka vajramunakaina kudanu. Vela kavalanukunte. Aneka rakamulainatundi kotalu koyyali.
1: If a diamond should get an extra value, there is need for putting it to many cuts.
0: Bangaru kudanu parishuddhamaina aparanjiga undalanukunte aneka paryayalu deeni kaanchi parishuddham gavinchali.
1: If you want to increase the value of gold, you'll have to purify it by putting it in the crucible.
0: Adhe vidhamgane mana yokka manavattam anetundi yokka manasika tattvanni deeni kudanu samskarimpa chesukovali.
1: In the same way, there is need for purifying our own mind.
0: ఈ విధంగా చేయటం చేత మనస్సును కంటినటువంటి మాలిన్యము కొంతవరకు తీరగలదు.
1: బై దిస్ ప్రాపర్ మెథడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఓవర్.
0: రెండవది విక్షేపము.
1: ద సెకండ్ వన్ ఈస్ విక్షేప.
0: ఇది కూడాను అద్దం వంటిదే మనస్సు.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మిరర్.
0: కానీ అద్దమును మనం కదిలిస్తూ ఉండినంత వరకు కూడాను మన ప్రతిబింబం కూడా అందులో కదులుతూ ఉండే ఉంటాది.
1: When the mirror is moving constantly, the reflection in the mirror also keeps moving.
0: కనుక ఈ మనస్సు అనేటువంటిది నిరంతరము చంచలంగా అటు ఇటు కదలటం చేతనే ఇందులో ఉండేటువంటి ప్రతిబింబం కూడాను చంచలంగానే రూపొందుతూ ఉండాలి.
1: When your mind becomes wavering, fickle and moving, naturally the image inside also will be moving.
0: కనుకనే అర్జునుడు చెప్పాడు, చంచలం మీ మనకృష్ణ ప్రమాది బలవద్రుడం. ఈ చంచలమైనటువంటి మనస్సుతో నేను జీవించలేకపోతున్నాను. ఇది ప్రమాదమైనటువంటిదిగా ఉంటుండాలి, చాలా బలవత్తరమైనటువంటిదిగా ఉంటుండాలి అని ప్రార్థించాడు.
1: అర్జున ప్రేయర్ టు కృష్ణ, ఐ హావ్ నాట్ బీన్ ఏబుల్ టు మేనేజ్ మై మైండ్. ఇట్ ఈస్ ఫికల్ వేవరింగ్. ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ ఇట్ ఈస్ ఫర్మ్.
0: ఈ చంచలత్వమును స్థిరత్వంగా గావించడానికి ఏది ఉపాయం?
1: How can you make this unsteady mind into a steady one?
0: దీనిని ధ్యానమని, ప్రార్థనని, చింతనని ఈ విధమైనటువంటి యొక్క నవవిధ మార్గములు యందు దీనిని క్రమక్రమేణ స్థిరపరచుకోవచ్చును.
1: ఇట్ ఈస్ పాసిబుల్ టు స్టడీ మైండ్ త్రూ మెడిటేషన్, త్రూ ప్రేయర్ అండ్ త్రూ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్.

0: ఈ నవవిధ మార్గములయందు మానవుడు పవిత్రమైన యొక్క హృదయంతో ప్రార్థనలు సలిపినప్పుడు ఈ చంచలత్వము క్రమక్రమేణ ఒక స్థితికి రాగలదు.
1: When man from the core of his heart starts praying and following the 9 types of devotion, starting from listening to Atma Nivedanam, surrender, it would be possible to study the mind.
0: యువకులయందు మాలిన్యమైనటువంటి యొక్క మనసును మరింత మాలిన్యమైనటువంటి దాంతోనే అభివృద్ధి పరుస్తున్నారు.
1: బట్ టుడేస్ యూత్ ఈజ్ మేకింగ్ ది మైండ్ ఫర్దర్ డర్టీ వెన్ దర్ ఈస్ ఆల్రెడీ డర్ట్ అక్యూములేటెడ్ అన్ ఇట్.
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును తిరిగి బురదతోనే గడిగినప్పుడు అది బురద పోతుందా?
1: వెన్ ఏ మార్షీ పీస్ విచ్ హెస్ కలెక్టెడ్ మార్షీ డర్ట్ అన్ ఇట్, ఇఫ్ యూ గో ఆన్ మిక్సింగ్ విత్ దాట్,
0: బురదతో కూడినటువంటి యొక్క వస్తువును పరిశుద్ధమైనటువంటి జలంతో కడగాలి.
1: ఇఫ్ ఎనీ పీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మార్షీ.
0: కానీ ఈనాటి యువకుడు యందు అట్టి పరిజ్ఞానమైనటువంటిది శూన్యమైంది.
1: But unfortunately, today's youth do not have that.
0: ఈనాటి విద్యా విధానమునందు సరియైనటువంటి వివేక విజ్ఞానములు లేకుండా పోతున్నాయి.
1: Today's education is bereft of discrimination and
0: కనుకనే స్వార్థ సప్రయోజనమైనటువంటి యొక్క తత్వాలు అభివృద్ధి అయిపోతున్నాయి.
1: Selfishness and self-centeredness are growing.
0: లౌకిక భౌతికమైనటువంటి భోగ భాగ్యముల నిమిత్తమై ఈనాడు విద్యార్థి ప్రాకులాడుతున్నాడు.
1: Today's student is aspiring for worldly and physical comforts.
0: Vidyarthulu bhavishyattuku taginatvanti yokka adhyakshulu.
1: Students will have to preside over
0: bhavi bharatodharamulaina vidyarthulu yokka hrudayamulu malinyamga undinappudu bharatadesham paripalana kodanu malinyangane roopondutundi.
1: The hearts of students who are going to be the future citizens are filled with dirt. There is no future and hope.
0: Vidyarthulara, మీ విద్య అనేటువంటిది కేవలం పొట్టకూటి కోసం నేర్చేటువంటి విద్యలు కాదు.
1: Dear students, when you say education, it should not be for eking out a mere livelihood.
0: విద్య అనగా కేవలము జీవిత పరమావధి నిమిత్తమై ఏర్పడినటువంటిది విద్య.
1: Education is meant to show the very goal of life.
0: జీవనోపాధి నిమిత్తమై ఏర్పడినటువంటిది కాదనే సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి విద్యార్థులు.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ స్టూడెంట్స్ షుడ్ రికగ్నైజ్ దట్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్
0: జీవించడానికి మనిషిగా పుట్టనక్కర్లేదు.
1: ఫర్ ఈకింగ్ ఎ లివింగ్ వన్ నీడ్ నాట్ బి బోర్న్.
0: పశుపక్షి మృగాదులు కూడా జీవిస్తూనే ఉంటున్నాయి.
1: Animals, birds and beasts are also living a life.
0: ఇటువంటి జీవించడానికి ఉపయోగపడేటువంటి విద్యను మనం అభ్యసించడం చేత కేవలం మనం కూడా పశువుతో సమానం అవుతాం.
1: ఇఫ్ వీ ఎర్న్ ఎడ్యుకేషన్ ఓన్లీ ఫర్ ఈకింగ్ ఎ లైవ్లీహుడ్, వీఆర్ నో బెటర్ దాన్ యానిమల్స్.
0: జీవితం ఆదర్శవంతమైన జీవితంగా రూపొందాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ బికమ్ ఎ మోడల్, ఎన్ ఐడియల్ అండ్ ఎన్ ఎగ్జాంపుల్.
0: కనుక చంచలత్వం అనేటువంటి యొక్క ఈ మానసిక తత్వాన్ని క్రమక్రమేణ స్థిరపరచడానికి తగిన కృషి చేయాలి.
1: యూ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు స్టడీ యువర్ మైండ్ అండ్ రిమూవ్ ది అన్స్టడీనెస్.
0: ఏకాగ్రత,
1: దాట్ ఈస్ కాన్సన్ట్రేషన్.
0: ఈ యొక్క ఏకాగ్రత మనకు లభించాలంటే దీనికి చేయవలసినటువంటి పని ఏమిటి?
1: ఇఫ్ యూ షుడ్ డెవలప్ కాన్సన్ట్రేషన్, వాట్ ఈస్ ఇట్ దట్ యుల్ హావ్ టు డూ?
0: మనము బెండ్ ది బాడీ, మెండ్ ది సెన్సెస్ అండ్ ది మైండ్. దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ అటైనింగ్ ఇన్ మెంటాలిటీ.
1: Bend the body, mend the senses, and end the mind is the process.
0: Kanuka manamu dehamunu unchi shraminchi kartavya karmalu aacharinchali.
1: Bend the body and undertake physical task, physical work.
0: Mend the senses, manamu mana yokka indriyamulanu sariyainatundi sthitilo pettukodaniki taginatundi yokka balamunu manam sampadinchali.
1: We should gather sufficient strength to keep our senses under control.
0: ఇంకా మన మనస్సును సరైన అదుపులో ఉంచుకోవాలి.
1: వీ హ్యావ్ టు కీప్ అవర్ మైండ్ అండర్ కంట్రోల్.
0: ఈ మనస్సు, ఈ దేహము, ఈ ఇంద్రియములు మన యొక్క స్వాధీనమును ఉంచుకున్నప్పుడే మనం మాస్టర్ అవుతాం, లేకపోతే మనం స్లేవ్స్ అవుతాం.
1: ఓన్లీ వెన్ వీ కీప్ అవర్ మైండ్, అవర్ బాడీ అండ్ అవర్ సెన్సెస్ అండ్ అవర్ కంట్రోల్, వీ కెన్ బి కాల్డ్ మాస్టర్స్. Otherwise, we are only slaves.
0: కనుకనే విద్యార్థులను మాస్టర్ మాస్టర్ మాస్టర్ అంటారు.
1: దట్ ఈస్ వై
0: మాస్టర్ అనగా ఈ ఇంద్రియములను వశము తీసుకున్నటువంటి వాడే మాస్టర్.
1: ఓన్లీ దట్ పర్సన్ హూ కంట్రోల్స్ ది సెన్సెస్ కెన్ బి కాల్డ్ ఎ మాస్టర్.
0: ఈ మాస్టర్ స్థాయి కొంతవరకు మితిమీరిపోయిన తర్వాత అతను కేవలము మాస్టర్ అవుతాడు.
1: ఇఫ్ దిస్ స్టేజ్ ఆఫ్ మాస్టర్ ఎక్సీడ్స్ లిమిట్స్ హీ గెట్స్ ది స్టేజ్ ఆఫ్
0: మాస్టర్, తర్వాత అతను మిస్టర్ అవుతాడు.
1: దెన్ హీ బికమ్స్ మిస్టర్.
0: కనుక మీరు ఇప్పుడు మాస్టర్ స్థితిలో ఉంటున్నారు.
1: యు ఆర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ మాస్టర్ నౌ.
0: పేరు మాస్టర్ గా పెట్టుకుని స్లేవ్స్ గా మనం జీవిస్తే ఈ యొక్క మన యొక్క జీవితానికి ఒక కళంకం కాదా?
1: ఇఫ్ యు హావ్ గాట్ ద నేమ్ మాస్టర్ అండ్ బిహేవ్ లైక్ ఎ స్లేవ్, ఈజ్ ఇట్ నాట్
0: విద్యార్థులు కేవలము ఇంద్రియములకు లోబడి ఇంద్రియార్థమై మనం పెడమార్గం పట్టకూడదు.
1: స్టూడెంట్స్ బికమింగ్ స్లేవ్స్ ఆఫ్ సెన్సెస్, యూ షుడ్ నాట్ గో ఆన్ ది రాంగ్ పాత్.
0: విద్యను అర్థించాలి.
1: యూ షుడ్ ఎర్న్ అండ్ లెర్న్ ఎడ్యుకేషన్.
0: ఇతర చింతలపైన ఏమాత్రం కూడా మనసును ప్రవేశపెట్టకూడదు.
1: షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్
0: అనలౌకిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక రాజకీయం ఎందు మనం ఏమాత్రం కూడా ప్రవేశించకూడదు.
1: యూ షుడ్ నాట్ డైవర్ట్ యువర్ మైండ్ ఆన్ ది వరల్డ్లీ ఫిజికల్ పొలిటికల్ అండ్ సచ్ అదర్ థింగ్స్.
0: అప్పుడే నీవు విద్యార్థి అవుతావు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి కాల్డ్ ఎ స్టూడెంట్.
0: లేకపోతే నీవు విషయార్థి అవుతావు.
1: అదర్వైజ్ యూ ఆర్ సీకింగ్ విషయ.
0: మనసును సరి అయిన స్థితిలో నుంచుకున్నప్పుడే నీవు స్టూడెంట్. దీనిని వివిధమైన మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు యు ఆర్ స్టూపిడ్.
1: యు ఆర్ స్టూడెంట్ ఓన్లీ వెన్ యూ పుట్ యువర్ మైండ్ ఇన్ ద ప్రాపర్ పాత్, అదర్వైజ్ యు ఆర్ స్టూపిడ్.
0: ప్రియమైన విద్యార్థులారా, మీరు స్టూడెంట్స్ గా రూపొందాలి.
1: డియర్ స్టూడెంట్స్, ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ఇంటూ రియల్ స్టూడెంట్.
0: ఈ విధమైన సార్థక నామాన్ని మనం అందుకోవడానికి మనము ఈ చిత్తశుద్ధిని ఏర్పరచుకోవాలి.
1: టు గెట్ సచ్ ఎ శాంక్టిఫైడ్ లైఫ్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి.
1: స్టడీ యువర్ మైండ్.
0: ఈ స్థిరత్వమైనటువంటి మార్గానికి ఒక ఆధ్యాత్మికమే సరి అయినటువంటి ఆధారం.
1: ఇట్ ఇస్ స్పిరిచువాలిటీ అలోన్ విచ్ కెన్ ప్రొవైడ్ దాట్ కైండ్ ఆఫ్ స్టడీ.
0: లోకంలో ఎంతో మంది విద్యార్థులు ఉన్నారు, విద్యావంతులు ఉంటున్నారు, విద్యాధికారులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్, టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కానీ ఎందుకు ఈనాడు ఈ దేశమంతా ఇన్ని విధమైనటువంటి అశాంతితో కూరిపోతుంటుండాలి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ ది టైప్ ఆఫ్ స్ట్రైఫ్ దట్ యు కమ్ అక్రాస్ ఇన్ ద కంట్రీ టుడే?
0: కేవలం ఆర్టిఫిషియల్ విద్యగా మనం అందుకుంటున్నాం.
1: ఎడ్యుకేషన్ హస్ బికమ్ రాదర్ ఆర్టిఫిషియల్.
0: కానీ హార్ట్ వరకు పోవటం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ గోయింగ్ రైట్ అప్ టు ద హార్ట్.
0: హార్ట్ ఈజ్ ఇన్సైడ్, ఆర్ట్ ఈజ్ అవుట్ సైడ్. బాహ్య దృష్టి నుండే మనము జీవితాన్ని ప్రసరింపజేస్తున్నాము. అంతర్దృష్టిని మనం ఏమాత్రం కూడా అభివృద్ధి పరచుకోవటం లేదు.
1: వీఆర్ నాట్ డెవలపింగ్ ఇన్నర్ విజన్ అట్ ఆల్. వీఆర్ సాటిస్ఫైడ్ బై మియర్లీ ఎక్స్టర్నల్ సైట్ అండ్ విజన్.
0: కనుక ఈనాడు విద్యా విధానం అంతా కూడాను కేవలం స్వార్థ సప్రయోజన నిమిత్తమై ఉపయోగపరుచుకుంటున్నారు.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీథింగ్ టు మీట్ దేర్ ఓన్ సెల్ఫిష్.
0: అన్యాయమా, అక్రమమా, అనాచారమా, అసత్యమా అనేటువంటి విషయాన్ని ఏమాత్రము విచారించక పెద్ద మార్గములు పట్టి ఏదో ఒక మార్గంలో ధనమును సంపాదించి అధికారులను అయిపోయి మనం గొప్ప ఒక ధనవంతులుగా రూపొందాలని ఆశిస్తున్నాం.
1: టుడే స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్ టు బికమ్ రిచ్ అండ్ ఆక్యుపై పొజిషన్స్ ఆఫ్ పవర్, whether it is by fair means or unfair means.
0: అనేక మంది విద్యార్థులు కూడా విదేశానికి పోవడానికి కూడా ఇదే మూల కారణం.
1: దిస్ ఇస్ ది రీజన్ వై మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఆస్పైరింగ్.
0: ధనము, ధనము, ధనము. ఏమిటి ఈ ధనము? నిజమైన ధనము మన ఏమిటి? గుణమే నిజమైన ధనము.
1: When you say money, money, money and say so much of emphasis on money, what is that money without character and quality?
0: కనుక మన గుణమైనటువంటి ధనాన్ని మనం పోషించుకోవాలి.
1: We should earn the wealth of character and good qualities.
0: మనం పుట్టి పెరిగినటువంటి యొక్క దేశం యొక్క విశ్వాసాన్ని మనం బలపరచుకోవాలి.
1: We should develop faith in our own country where we are born.
0: ఇది మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నా ప్రియ మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు. ఎదగొట్టి నుడువనేరిని బతికిన పీనుగొక్కండు వసదను కలడా? మన దేశాభిమానమే లేకపోతే మనం ఇంక పరదేశం యొక్క విచారణ ఎందుకు చేయాలి?
1: If we don't have love for our own nation and love for another country,
0: kanna tallini machinatundi vyakti pina tallini matram varagunda untada?
1: A person who forgets his own mother, would he not forget his stepmother?
0: Kevalam dhana nimittamai manam ee vidhanga beggars ga tayar kaakoddu.
1: For the sake of earning money, we should never convert ourselves into beggars.
0: Neevu beg cheyalanukunte nee swadeshamlo cheyi.
1: If you really want to beg, beg in your own country.
0: Kaani videshalu poyi neevu kevalam విక్షాపాత్రం ఎత్తుకుని ధనమును సంపాదించి బ్రతికేదానికంటే చావు మేలు.
1: వై డు యూ గో టు ఫారిన్ కంట్రీస్ అండ్ బెగ్? ఇట్ ఇస్ బెటర్ టు డై రాదర్ దాన్ డూ దాట్.
0: కనుక మనం స్వదేశ సేవను, స్వదేశ విశ్వాసాన్ని, స్వదేశ దీన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: లెట్ అస్ సర్వ్ అవర్ కంట్రీ, లెట్ అస్ హ్యావ్ ఫెయిత్ ఇన్ అవర్ కంట్రీ.
0: అలాంటి డిటర్మినేషన్ మనం పూనాలి.
1: We should have said that kind of determination.
0: భారతదేశం నందు పుట్టి ఇది నా ప్రియ భాతృభాషమని చెప్పుకుంటూ జరని జన్మభూమస్య స్వర్గాధిపతి గరియేసి మన జన్మభూమిపై నీ విశ్వాసం లేకపోతే ఇంకా ఎందుకోసం మనం జన్మలిస్తాడు.
1: డియర్ స్టూడెంట్స్, ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ ఇన్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఫర్ భారత్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ పేట్రియాటిజం, వై షుడ్ వీ బి బోర్న్ అట్ ఆల్?
0: కనుక మన దేశమునందే ఉండి మన దేశ సేవ చేసి దేశ ప్రజలను సరైన స్థితిలో తీర్చిదిద్దడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: వీ షుడ్ టేక్ ఎ వౌ టు రిమైన్ ఇన్ అవర్ కంట్రీ, సర్వ్ అవర్ కంట్రీ.
0: ఏదైనా ఇంజనీర్ పాస్ అయినాడు లేక ఒక మెడికల్ పాస్ అయినాడు, ఏదో ఒక డాక్టర్ పాస్ అయినాడు, తక్షణమే ఫారిన్ కంట్రీకి పోవడానికి అంత పాస్పోర్ట్ పాస్పోర్ట్ పాస్పోర్ట్.
1: ద మూమెంట్
0: ఈ యొక్క వీక్నెస్,
1: ద మూమెంట్ ఎ పర్సన్ గెట్స్ ఏ ఎంబీబీఎస్ ఆర్ ఎనీ డిగ్రీ, ఇమ్మీడియట్లీ హీ వాంట్స్ టు ట్రై ఫర్ ఎ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్. ఇక్కడ
0: నువ్వు బిగ్గర్స్ కాదు, బెగ్గర్స్.
1: దీస్ ఆర్ ఆల్ నాట్ బిగ్ పీపుల్, బిగ్గర్స్.
0: నీ తల్లిదండ్రుల సేవ నీవు చేయి.
1: సర్వ్ యువర్ పేరెంట్స్.
0: నీ కన్నభూమి యొక్క సేవ చేయి.
1: సర్వ్ యువర్ మదర్ కంట్రీ.
0: నీ యొక్క దేశ ప్రజలను నీవు సరైన రీతిలో అదుకో.
1: సర్వ్ యూ ది సిటిజన్స్ ఆఫ్ యువర్ ఓన్ మదర్ ల్యాండ్.
0: నీ స్వార్థము స్వప్రయోజన నిమిత్తమే నీ శక్తి సామర్థ్యములు ఉపయోగపెట్టుకోవద్దు.
1: డూ నాట్ యూజ్ ఆల్ యువర్ కెపాసిటీస్ అండ్ కేపబిలిటీస్ ఫర్ ది సేక్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫిష్నెస్.
0: కనుక ఇట్టి పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వానికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్
0: గడియారం పెండుల మాదిరి అటు ఇటు ఆడుతుంటాయి.
1: అదర్వైజ్ అవర్ మైండ్ విల్ బి కాన్స్టెంట్లీ అన్స్టడీ అండ్ వేవరింగ్.
0: కనుక స్థిరత్వం కావాలనుకుంటుంటే ఒక విధమైనటువంటి మొట్టమొదటి మాస్టర్ ప్లాన్ వేసుకోవాలి.
1: ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ స్టడీనెస్ ఆఫ్ ద మైండ్, యూ మస్ట్ ఫస్ట్
0: ఏమి చెయ్యాలి, ఎలాంటి మార్గంలో నేను నడుచుకోవాలి, ఏ విధమైన మానవత్వాన్ని నేను అభివృద్ధి పరచుకోవాలి అనేటువంటి విషయాన్ని విచారణ చేయాలి.
1: వాట్ షుడ్ బి మై ఫ్యూచర్? హౌ కెన్ ఐ డెవలప్ ద టైప్ ఆఫ్ హ్యూమానిటీ అండ్ హ్యూమన్ ఫీలింగ్స్ దట్ ఐ షుడ్ హ్యావ్? యూ మస్ట్ థింక్ ఆన్ దీస్ లైన్స్.
0: నా తల్లిదండ్రులు నా నిమిత్తం ఎన్ని శ్రమలు పడుతున్నారు.
1: హౌ మచ్ ఆఫ్ ట్రబుల్ మై పేరెంట్స్ ఆర్ టేకింగ్ ఫర్ మై సేక్.
0: కనుక వారి యొక్క సర్వము వారిదే నా యొక్క జీవితము.
1: మై ఎంటైర్ లైఫ్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ మై పేరెంట్స్.
0: ఒక్కటి మాత్రం మీరు మరవకూడదు
1: స్టూడెంట్స్, యు షుడ్ నెవర్ ఫర్గెట్ వన్.
0: మీ ఫుడ్, మీ హెడ్, మీ బ్లడ్, మీ దుడ్డు అంతా పేరెంట్స్ గిఫ్టే.
1: యువర్ ఫుడ్, యువర్ బ్లడ్ అండ్ యువర్ మనీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ యువర్ పేరెంట్స్.
0: మొట్టమొదట పేరెంట్స్ గ్రాట్యుటీస్ చేయాలి.
1: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్
0: వారిని ప్రసన్నం చేయడానికి యొక్క మీ చదువులు ఎందుకోసం?
1: What is the use of your education if you do not have gratitude for your parents?
0: Kanna talidarulane santripti parchaleinatundi yokka mee yokka chaduvuru endukosam?
1: If you cannot satisfy your own parents, what is the use of your education?
0: Ruddulainatundi talidarulanu visarjinchi paradeshamunaku poyi nee fashion ga tirugutuntunte nee yokka paapam palavaka inga taggipovatam ettavutundi?
1: Giving up old parents in the old age, going abroad and there enjoying all the physical comforts,
0: వృద్ధులైన తల్లిదండ్రులను దగ్గర ఉంటుండి మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి.
1: When your parents become old, it is your responsibility to serve them.
0: కర్తవ్యము.
1: It is your duty.
0: కర్తవ్యం యోగం ఉచ్యతి. అదే నిజమైనటువంటి యోగం.
1: That itself is real yoga.
0: ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైన భావాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే మన యొక్క చిత్తము స్థిరత్వంగా మారుతుంది.
1: ఓన్లీ వెన్ యూ డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్స్ అండ్ థాట్స్ ఇన్ యూ,
0: దీనికి ప్రత్యేకమైన కసరత్తులు చేయనక్కర్లేదు.
1: యువర్ హార్ట్ బికమ్స్ స్టడీ, నో నీడ్ ఫర్ ఎనీ
0: సులభమైన మార్గము లోపలే ఉంటున్నాయి మన వేదాంతమునందు.
1: ఇన్ అవర్ ఫిలాసఫీ ఎవ్రీథింగ్ ఇస్ సింపుల్ అండ్ ఈజీ.
0: ఈ విధమైనటువంటి మార్గంలో పోయినప్పుడే మానవుడు మానవుడిగా కాకుండా మానవుడు మాధవునిగా కూడా మారగలడు.
1: వెన్ హీ ఫాలోస్ దిస్ పర్టికులర్ పాత్, మ్యాన్ నాట్ మెయిన్లీ రిమైన్స్ ఎ మ్యాన్, హీ కెన్ అటైన్ ది స్టేజ్ ఆఫ్ మాధవ.
0: మాధవుడిగా మారటం అటువంటిది. మానవుడు మానవుడిగా కూడా మారటం లేదు, మానవుడు దానవుడిగా మారుతున్నాడు.
1: లెట్ అలోన్ మానవ బికమింగ్ మాధవ, బట్ హీ ఈజ్ నాట్ ఈవెన్ రిమైనింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్, హీఈస్ బికమింగ్ ఎ డెమన్.
0: కనుక పవిత్రమైన భావముల చేత, పవిత్రమైన సాధన చేత, పవిత్రమైన చింతన చేత మన యొక్క చంచలత్వాన్ని స్థిరత్వంగా మార్చుకోవచ్చు.
1: బై సేక్రెడ్ ఫీలింగ్స్, సేక్రెడ్ థాట్స్ అండ్ సేక్రెడ్ ఐడియాస్ వీ కెన్ స్టడీ.
0: ప్రతి ఒక్కటి కూడా జీవితంలో అన్ని కదిలిపోయే మేఘములే, పాసింగ్ క్లౌడ్స్.
1: ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఒక్కటైనా స్థిరమైనటువంటిది లేదు.
1: నథింగ్ ఈజ్ పర్మనెంట్.
0: పుట్టిన బిడ్డ చైల్డ్ అనుకుంటాం, 10 సంవత్సరాలకు బాయ్ అయిపోతున్నాడు, మరి 30 సంవత్సరాలకు మ్యాన్ అవుతున్నాడు, 75 years గ్రాండ్ ఫాదర్ అవుతున్నాడు. చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్ ఒకడైనప్పటికీ కాల పరిస్థితి చేత, కాల ప్రభావం చేత ఎన్ని మార్పులు చెందినాయి.
1: అట్ బర్త్ వీ కాల్ ఎ చైల్డ్, ఆఫ్టర్ 10 years ఎ బాయ్, అవుట్వర్డ్స్ ఎ యూత్ అండ్ ఎ ఓల్డ్ మ్యాన్. But all these things are relating to the changes in the body.
0: అన్ని మార్పు చెందేటువంటివి.
1: Everything undergoes change.
0: ప్రతి ఒక్కటి మార్పు అని అనుకుంటే దాని వల్ల విచారమే ఏమాత్రం అవసరం ఉండదు.
1: Once you realize that everything changes, there is no need for worry.
0: Depression is an interval between two pains. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం చెప్తుంది మనకు.
1: Pleasure is found only between two pains.
0: దీనినే వేదాంతం నా సుఖార్ లభ్యతే సుఖం అనేది. సుఖం చేత మనకు సుఖం చిక్కదు, కష్టం చేతనే సుఖం లభిస్తుంది.
1: యూ కెన్ నెవర్ ఆబ్టైన్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, ఓన్లీ త్రూ డిఫికల్టీ.
0: నీవు 24 అవర్స్ కూడా ఎయిర్ కండిషన్ రూమ్ లో కూర్చుంటే ఎయిర్ కండిషన్ విలువ కూడా నీకు తెలియదు.
1: ఇఫ్ యూ స్టే ఇన్ ఎన్ ఎయిర్ కండిషన్ రూమ్ కంటిన్యూస్లీ ఫర్ 24 అవర్స్ యూ డూ నాట్ నో.
0: 2 గంటలు ఎండలో చుట్టూ తిరిగి నీవు ఎయిర్ కండిషన్ రూమ్ లో ప్రవేశించినప్పుడు అప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది.
1: Walk in the hot sun for 2 hours and enter into the air conditioned room, you will appreciate.
0: Kashtame padakunda sukham yokka vilu manaku artham kaadu.
1: Without undergoing difficulties, you will not really appreciate the value of joy.
0: Karmanyeva adhikarasti, karmane mana yokka adhikaramu.
1: We have got every right for action.
0: Karmanu cheyali,
1: we should perform.
0: Kayamu vanchali,
1: we should bend our
0: హృదయాన్ని పవిత్రము గావించుకోవాలి.
1: ప్యూరిఫై యువర్ హార్ట్.
0: కేవలం సోంబేరి పోతులు మాదిరి తిని కూర్చోవటము ఇది మానవుని యొక్క కర్తవ్యం కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మ్యాన్ టు సింప్లీ ఈట్ అండ్ కీప్ క్వైట్ బై బీయింగ్ లేజీ.
0: లేజినెస్ ఈజ్ రస్ట్ అండ్ డస్ట్ అన్నారు.
1: ఇట్ ఈస్ సెట్ దట్ లేజినెస్ ఈజ్ డస్ట్ అండ్ రస్ట్.
0: రియలైజేషన్ ఈజ్ ది బెస్ట్ అండ్ రెస్ట్.
1: రియలైజేషన్
0: కనుక మనం రియలైజ్ చేయాలి, నేను ఎవరు, నేను ఎవరు, నేను ఎవరు, నేను మనిషినా పశువునా అనేటువంటి విషయాన్ని చక్కగా విచారణ చేయాలి.
1: వీ షుడ్ ఎన్క్వైర్ అస్ టు హూ వి ఆర్, వెదర్ వి ఆర్ మ్యాన్.
0: అదే మన యొక్క రిలిజన్. రిలిజన్ అనగా రియలైజ్ ఈజ్ రిలిజన్. మనం రియలైజ్ చేయాలి.
1: వీ హావ్ టు రియలైజ్ అవర్ సెల్ఫ్. రిలిజన్ ఇస్ మెంట్ ఫర్ రియలైజింగ్ రియలైజేషన్.
0: ఈ విధమైనటువంటి విచారణ చేత మనలో ఆవరించినటువంటి యొక్క స్థిరత్వం కానీ మాలిన్యం కానీ కొంతవరకు పరిశుద్ధం కాగలదు.
1: వాట్ ఎవర్ హ్యాస్ ఎన్వలప్డ్ అస్ by various actions can be cleared by this kind
0: of avaranam. Idi emiti ee avaranam?
1: What do you mean by avarana?
0: Addam paina dattamainatti battanu kappinappudu andulo manam pratibimbam kanipistunda?
1: When you cover the mirror with a thick cloth, can you get your reflection in the mirror at all?
0: Ee maatramu kanipinchadu.
1: Certainly not. Nothing.
0: Kanukane manam cheta mana yokka swasarupanni malinyanga chustunnamu.
1: We are seeing our own real image.
0: Vichepam cheta chanchalatvanga manam visvasistunnamu.
1: On account of vichepa we suffer from unsteadiness.
0: Ee chanchalatvam na nature anukuntunnamu.
1: We consider unsteadiness as our very nature itself.
0: Nenu human body ni kanuka deeniki taginatundi sahajam anukuntunnamu samarthinchukuntunnamu.
1: We go on defending as a human being all these are natural for us.
0: Kani avaranam cheta నాకు స్వస్వరూపం లేదు, నా దేహమే నా స్వస్వరూపం అని విశ్వసిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆవరణ వీ ఫీల్ దట్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఎక్సెప్టింగ్ అవర్ బాడీ. అండ్
0: మనం చూచేది, అనుభవించేది, ఆనందించేది ఇవన్నీ కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: యువర్ స్టూడెంట్స్ వాట్ ఎవర్ వీ సీ, వాట్ ఎవర్ వీ ఎక్స్పీరియన్స్
0: ఉంటుంది,
1: ఇస్ మియర్లీ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్. బట్ దేర్ ఇస్ వన్ రియాలిటీ.
0: ఆ రియాలిటీని మర్చిపోతున్నాము.
1: But we are forgetting that reality.
0: Reaction anusaristunnamu.
1: We are following reaction.
0: Resound ni vintunnamu.
1: We are hearing resound.
0: Reflection ni chustunnamu.
1: We are seeing reflection.
0: Kaani daniki okati aadharam anetundi undadani kontha varaku gurtinchali.
1: But it is necessary to recognize that there is a basis for all this reaction, resound and reflection.
0: Idi cover kavatamu. Ee addamulu dattamaina battato mooyabadindante ye dattamaina battam idi?
1: If the mirror is covered by a thick cloth, what is that cloth?
0: Adi kama krodha lobha moha madamatsalyam nanti is arishad vargam.
1: That is the 6 enemies of man starting from desire.
0: Ivi kontha varakunu manavuni yokka dehamunaku sahajamule ainappatikini.
1: This may be natural for human body.
0: Dhanamadam, the vidyamadam, కులమదం, ఐశ్వర్యమదం, సౌందర్యమదం, యవ్వన మదం, తపమదం, ఇలాంటి మదములు అష్ట మదముల చేత కప్పబడి ఉంటుండాలి ఈ అద్దము.
1: దిస్ మిర్రర్ ఈజ్ కవర్డ్ బై ద ప్రైడ్ అండ్ కన్సీట్ ఆఫ్ వెల్త్, ఎడ్యుకేషన్, క్యాస్ట్ అండ్ బ్యూటీ.
0: ధనము ఎంతవరకు ఉంటుంటుంది?
1: ఫర్ హౌ లాంగ్ డస్ దిస్ వెల్త్ లాస్ట్?
0: కదిలిపోతుంది, కాలి కింద నీరు కదిలిపోయినట్టుగా ఏ క్షణంలో పోతుందో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్ ఈస్ హైలీ స్లిప్పరీ అండ్ ఇట్ ఇస్ అ పాసింగ్ క్లౌడ్.
0: మన యవ్వనము ఎంతసేపు ఉంటుంటుంది? మించుమించినట్టుగా ఒక్క నిమిషం లోపల మారిపోతుంది.
1: ఈవెన్ అవర్ బ్యూటీ లైక్ ఎ ఫ్లాష్ ఆర్ ఎ లైట్నింగ్ ఇట్ డిసపియర్స్.
0: మన విద్యా మదము ఏమిటి? విద్య యొక్క మదము.
1: వాట్ ఈస్ ది ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ ది ప్రైడ్ అరైజింగ్?
0: మీకంటే గొప్ప విద్యావంతులు లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: కనుక వారిని విచారణ చేస్తే నీ విద్య వారి యొక్క దీంట్లో ఎంత స్థాయికి?
1: కంపేర్ టు దెమ్, వాట్ ఈస్ ఆఫ్టర్ ఆల్ యువర్ అకాంప్లిష్మెంట్?
0: ఇవన్నీ విచారణ చేస్తే మదమునకు మన చోట ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: ఇఫ్ యూ గో ఆన్ థింకింగ్ ఆన్ దీస్ లైన్స్,
0: ఇది కేవలం భ్రమ.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఎ టైప్ ఆఫ్ డెల్యూజన్.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగడు మందమతుడు.
1: ఆఫ్టర్ హ్యావింగ్ స్టడీడ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ద స్టూపిడ్ పర్సన్ డస్ నాట్ నో హూ హీ రియలీ ఈజ్.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేడు.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ హ్యావ్ అక్వైర్డ్, ఇఫ్ యూఆర్ ఎ మీన్ ఫెలో యూ డు నాట్ గివ్ అప్ యువర్ మీన్ క్వాలిటీ.
0: తరచి చదువు చదువు తర్కవాదమే కాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేడు.
1: ఇఫ్ యూ గో ఆన్ రిఫ్లెక్టింగ్, మియర్ ఎడ్యుకేషన్ లీడ్స్ టు ఆర్గ్యుమెంటేషన్.
0: చదువు చదువు చదివి చావంగనేటికి చావులేని చదువు చదువు అనే ఉన్నారు.
1: What is the use of this kind of education? You should study such education which will be confer liberation on you.
0: Chadavul nerchitinanchu garvamu vahinchanradu.
1: Do not be proud that you are educated.
0: Neekunna chaduvi pet ye paatadi?
1: What is the type of education?
0: Vidyakul vinayame satswarupam.
1: Obedience and humility is the
0: vinayam ravali manavaniyandu vidyarthuleyandu.
1: And that humility must be found in the school.
0: Vinaya vidhetanu lekapovatam chetane madamu talakekkutundali.
1: As there is no humility and obedience, this pride is entering into the head of the
0: ee dana madamu, vidya madamu, yavana madamu, ee yokka madamulu cheta manavattam kevalam marchipothunnadu.
1: Man is forgetting his real human nature itself on account of the pride of wealth, pride of
0: youth. ఈ క్రమక్రమేణ మానవత్వాన్ని మరుగుపరిచేటువంటి యొక్క దుష్టగుణములే తప్ప ఇది మానవత్వాన్ని వికసింపజేసేటువంటి పవిత్ర గుణములు కావు.
1: All these qualities are making man forget his real human nature.
0: ధనమెచ్చిన మదమెచ్చును, మదమెచ్చిన దుర్గుణంబు మానక ఎచ్చును. ధనముడిగిన మదముడుగును, మదముడిగిన దుర్గుణంబు మానునునయ్యా. ఆ దుర్గుణము పోవాలంటే మదం పోవాలి.
1: ఇఫ్ దేర్ ఇస్ ఇంక్రీజ్ ఇన్ ద వెల్త్, ఇట్ లీడ్స్ టు ఇంక్రీజ్ ఇన్ ప్రైడ్ అండ్ దట్ లీడ్స్ టు వేరియస్ బ్యాడ్ క్వాలిటీస్.
0: ఇఫ్ ఈ విధమైనటువంటి మదములే మన మనస్సు అనేటువంటి అద్దమును కప్పిపుచ్చింది.
1: ఇట్ ఈస్ దీస్ కైండ్స్ ఆఫ్ ప్రైడ్ అండ్ కన్సీట్ విచ్ కవర్ ద మిర్రర్ ఆఫ్ అవర్ మైండ్ విత్ దిస్ థిక్ క్లాత్.
0: కనుక ఈ దట్టమైనటువంటి యొక్క బట్టను మనం తీసివేయాలనుకుంటే ప్రేమను పెంచుకోవాలి.
1: డెవలప్ లవ్ ఇన్ ఆర్డర్ టు రిమూవ్ దిస్ థిక్ క్లాత్.
0: ఈ ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: దిస్ లవ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్.
0: అది ప్రత్యక్ష పరమాత్మ.
1: దట్ ఈస్ ది డైరెక్ట్
0: లవ్ ఆఫ్ గాడ్. లివ్ ఇన్ లవ్. మనము ఈ పవిత్రమైనటువంటి ప్రేమ చేతనే సర్వులను మనము ఒక్కగా ఇరితిగా మనం కట్టుకోవచ్చును.
1: బై సేక్రెడ్ లవ్ యు విల్ బి ఏబుల్ టు కాంకర్ ఎనీథింగ్.
0: ఒక్క ప్రేమ పాశము చేత తప్ప అందరినీ ఐకమత్యంగా అభివృద్ధి పరచడానికి ఇంకా మరొక మార్గం ఏమాత్రం కూడా లేవు.
1: ఎక్సెప్టింగ్ ఫార్ ది లవ్ దేర్ ఇస్ నో వే ఆఫ్ బ్రింగింగ్ అబౌట్ కోఆపరేషన్ అండ్ అండర్స్టాండింగ్ అమంగ్ పీపుల్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: హియర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: నీవు అనేకత్వంగా భావిస్తున్నావు.
1: You think that there is multiplicity.
0: Oka kinda oka candle lamp pettesesam.
1: There is a candle kept below.
0: Dani paina aneka randramulanta kotti dani oka paatranu moosinaam. అందువల్ల ఉన్నది ఒకే లైట్ అయినప్పటికీ ఆ రంధ్రముల ద్వారా బయటికి అనేక లైట్ ఉండేట్టు కనిపిస్తుండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ క్యాండిల్ లైట్ ఇన్సైడ్ ద వెసల్ బట్ పాసెస్ త్రూ ద డిఫరెంట్ హోల్స్ అండ్ లుక్స్ హావ్ ద
0: డిఫరెంట్ లైట్. దట్టమైనటువంటి ఒక వస్త్రమును కప్పినాము.
1: యు హావ్ కవర్డ్ దిస్ వెసల్ బై ఎ థిక్ క్లాత్.
0: కనుకనే అందులో నుంచి ఏ మాత్రం కూడా మనకు లైట్ కనిపించడం లేదు.
1: యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ లైట్ అట్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ కవరింగ్.
0: కనుక మొట్టమొదటి ఈ దట్టమైనటువంటి యొక్క టర్కీ టవల్ తీసి పక్కన పెట్టమంటే
1: యు రిమూవ్ దిస్ థిక్ టర్కీ టవల్ ఇన్ ది ఫస్ట్ ఇన్స్టెన్స్.
0: అప్పుడు అనేక జ్యోతులుగా కనిపిస్తుంది.
1: దెన్ యూ కెన్ సీ ఎ నంబర్ ఆఫ్ లైట్స్.
0: ఆ యొక్క అనేకంగా కనిపించేటువంటి ఆ పాత్రను మనం పగలగొట్టిందంటే ఒక్క జ్యోతిగానే మనకు కనిపిస్తుంది.
1: బ్రేక్ దట్ పాట్ అండ్ దెన్ యూ విల్ ఫైండ్ ఓన్లీ వన్ లైట్.
0: అదే ఏక జ్యోతి, అదే ఆత్మజ్యోతి, ఉన్నది ఒక్కటే. దానిపైన నవరంధ్రములతో కూడినటువంటి యొక్క ఈ దేహం అనే పాత్రను కప్పినాము. కనుక ఇవి అనేక విధంగా కనిపిస్తుంటున్నాయి. ఒక్కొక్క రంధ్రం నుంచి ఒక్కొక్క లైట్ ఉండేటట్టుగా కనిపిస్తుండాలి.
1: This is the single light, the atomic light. This is covered by the body which has got 9 holes.
0: ఇది అనేక జ్యోతులు లేవు అక్కడ.
1: There are no different lights at all.
0: ఒక్క జ్యోతి.
1: There is only one light.
0: కానీ దేహం యొక్క రంధ్రముల ద్వారా ఇవి అనేక జ్యోతులుగా కనిపిస్తున్నాయి.
1: Through the holes of the physical body you see different
0: light. దీనిపైన మమత్వము అనేటువంటి దట్టమైన వస్త్రాన్ని కప్పిపెట్టాము.
1: On this particular one, you have covered with a thick cloth of mineness, mamattvam.
0: Nadi ane mamattvamu, nenu ane ahankaramu. Ee rendu thuna ineshinatvanti vastram idi.
1: The two cloths are the ego of I and the possessiveness of mamattva, mine.
0: Aa rendintini manamu teesi paraveste,
1: you remove I and mine.
0: Tadwara deham yokka bhrantini manam kramakramena అదుపులో పెట్టుకుంటే
1: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ ది బాడీ
0: అది ఐడెంటిఫికేషన్ బహుశ్యాం ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతుంది.
1: దెన్ యూ కెన్ సీ దట్ వన్ లైట్ హెస్ బికమ్ మెనీ లైట్స్.
0: విద్యార్థులారా, ఈ మనసులకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ నాలుగింటి యొక్క చేరికనే అంతఃకరణ అయిపోయింది.
1: దిస్ మైండ్, ఇంటెలిజెన్స్, చిత్త అండ్ ఈగో హ్యావ్ బికమ్ అంతఃకరణ.
0: అయితే ఈ అంతఃకరణ అంటే ఏమి అర్థం?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ అంతఃకరణ?
0: కరణం అనగా పనిముట్లు, ఇంద్రియములు.
1: కరణం మీన్స్ ఇన్స్ట్రుమెంట్స్.
0: అంతఃకరణ అనగా లోపలి ఇంద్రియములు.
1: దట్ మీన్స్ ఇన్నర్ ఇన్స్ట్రుమెంట్స్.
0: మనం అర్థం అంతఃకరణ అంటే అది ఏమిటో అని అనేక రకములుగా వేదాంతాన్ని మనం వర్ణిస్తుంటాం.
1: There is no need for mistaking that to be anything great. It is only inner.
0: Kannulu bayata chustunnayi.
1: Eyes are looking.
0: Chevulu bayata vintunnayi.
1: Ears are hearing outside.
0: Noru bayata maatladutundadi.
1: Mouth is
0: chetulu bayata panulu chestunnayi.
1: Hands are performing.
0: Kevulu bayata vasane chustundadi.
1: The nose is smelling things outside of itself.
0: Kaani veetikannitikini konni roopamlu untunnayi.
1: There are different forms for them.
0: Manasuku నో ఫార్మ్, నో రూపం.
1: మైండ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫార్మ్.
0: బుద్ధికి రూపం లేదు.
1: ఇంటెలిజెన్స్ ఆల్సో డజంట్ హ్యావ్.
0: చిత్తమునకు రూపం లేదు.
1: చిత్తం ఆల్సో డజంట్.
0: అహంకారములకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్ హ్యావ్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణముల యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే ఈయన యొక్క స్వరూపము.
1: ద రియల్ ఫారమ్ ఈస్ దిస్ ఫార్మ్లెస్ థింగ్ విచ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ఆల్ దీస్ ఫోర్.
0: దీనికి నాలుగు విధములైనటువంటి దోషములు ఉంటున్నాయి.
1: There are four types of defects associated with it.
0: Okati bhranti.
1: One is bhranti, illusion.
0: Rendavadi pramadamu.
1: The second one is pramadamu.
0: Moodavadi karana patana.
1: Do not have any form.
0: Buddhi ki roopam ledu.
1: Intelligence also doesn't have a form.
0: Chittamunaku roopam ledu.
1: చిత్తం ఆల్సో డజన్
0: అహంకారములకు రూపం లేదు.
1: ఈగో డస్ నాట్.
0: ఈ రూపము లేనటువంటి యొక్క అంతఃకరణము

0: కర్ణపాఠన
1: ఇస్ ది థర్డ్ వన్.
0: ఇంక నాలుగవది,
1: ఫోర్త్ వన్ ఇస్
0: విప్రలిప్స అని నాలుగవది.
1: విప్రలిప్స
0: ఈ నాలుగింటి యొక్క దోషములే ఈ అంతఃకరణను మాలిన్యపరుస్తున్నాయి.
1: ఇట్ ఇస్ దీస్ ఫోర్ డిఫెక్ట్స్ విచ్ ఆర్ డర్టింగ్ ది అంతఃకరణ.
0: మొట్టమొదటిది భ్రాంతి.
1: ద ఫస్ట్ వన్ ఇస్ భ్రాంతి.
0: ఇది భ్రమ.
1: దిస్ ఈస్ ఎన్ ఇల్యూజన్.
0: ఎట్టిది ఈ భ్రమ?
1: వాట్ టైప్ ఆఫ్ ఇల్యూజన్ ఇస్ ఇట్?
0: త్రాడును చూచి పామనుకోవటము, పామును చూచి త్రాడనుకోవటం.
1: కన్సిడరింగ్ రోప్ యాజ్ ఎ స్నేక్ అండ్ స్నేక్
0: నిత్యమును చూచి అనిత్యంగా భావించటము, అనిత్యాన్ని చూచి నిత్యంగా విశ్వసించటము.
1: బిలీవింగ్ పర్మనెంట్ థింగ్స్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఇంపర్మనెంట్ థింగ్స్.
0: ఈ విధమైనటువంటి భ్రమ చేత ప్రమాదము సంభవిస్తుండాలి. రెండవది దోషం,
1: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ ఇల్యూజన్ వన్ గెట్స్ ఇన్ టు డేంజర్. ద సెకండ్ వన్, ప్రమాదము కమ్స్.
0: ఇది త్రాడనుకుని పామును పట్టుకుంటే ప్రమాదం కాక మరి ఏమైపోతుంది?
1: If one steps on a snake thinking that it is a rope, would it not be dangerous?
0: ee naati manavudu andakudanu dekhame satyamu ani viswasistunnadu.
1: Today's man is believing his body as true.
0: Kaadu kaadu kaadu,
1: certainly not.
0: Idi kevalam oka neeti buduga vantidi.
1: Body is a water bubble.
0: Eppudu ekkado ee rakangano idi nippulo padipothundi.
1: When, where and how we do not know. This water bubble breaks.
0: Kaadu,
1: this is not truth.
0: ఇది కేవలము అస్థపంజరం.
1: దిస్ ఈస్ ఏ కేజ్ ఆఫ్ బోన్స్.
0: మలమూత్ర దుర్గంధ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: దిస్ ఈస్ ఫుల్ ఆఫ్ డర్టీ థింగ్స్ రాదర్ దాన్ ఇట్ డజంట్ ఎమినేట్ పర్ఫ్యూమ్స్.
0: కనుక ఈ విధమైనటువంటి దేహం సత్యమనుకోని ఆ దేహాన్ని సరైన రీతిలో వినియోగించేటువంటి ఆ శక్తిని మనం విస్మరిస్తున్నాం.
1: Considering such an impermanent body as permanent, we are not putting that to proper use.
0: Vidyarthulara, okkadanni meer chakkaga gurtinchali.
1: Students, recognize and realize one thing.
0: Kannulu unnai, chevulu unnai, noru undi, mukku undi, anni untunnai. Ive chustunnayi, ive vintunnayi, ive chestunnayi aneetundi vishwasame manaku untunte maraninchina tarvata same eyes, same ears, same nose, same tongue ఉంటుంది. ఎందుకు మాట్లాడటం లేదు? ఎందుకు చూడటం లేదు? ఎందుకు వినటం లేదు?
1: వీ హ్యావ్ ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ వీ థింక్ దట్ దే ఆర్ డూయింగ్ ది ఫంక్షన్స్. బట్ ఇఫ్ దట్ ఈస్ రియలీ సో, ఆఫ్టర్ డెత్ ఆల్సో దే మస్ట్ బి పర్ఫార్మింగ్ ది ఫంక్షన్స్. దే డోంట్ డూ ఇట్.
0: బాడీని నీవైపోతే నీవు అప్పుడు ఎందుకు చూడటానికి వీలు కాకుండా ఉంది?
1: ఇఫ్ యూ ఆర్ ది ఐస్,
0: చూపించేటువంటి ఒక శక్తి అక్కడ లేదు.
1: There is no power which is making the eyes see.
0: Deham oka pedda torch light vantidi.
1: The body may be compared to a big torch light.
0: Kannulu bulbs vantivi.
1: Eyes are bulbs.
0: Kevalamu buddhi switch vantidi.
1: Intelligence is switch.
0: Kotta torchi, kotta bulbu switch on lo undi kani light raavatam ledu. Karanam enti?
1: New bulb, new torch. Switch is on, but you are not getting the light. Why?
0: Cells led akkada.
1: There are no cells inside the torch.
0: Kanuku aa cells lekapovatam chetane light manaku raavatam ledu.
1: As there are no cells inside, you are not getting the light.
0: Kanuku aa cells mana blood cells anta kudanu okkoka divyamaina shakti tho koodinatuvantive.
1: Those cells are our blood cells.
0: Kaani cells unnai. Avi okkoka turi chaala idaipothuntai. మారిపోతుంటాయి, దాని శక్తి కూలిపోతుంటాయి.
1: దేర్ మే బి సెల్స్ బట్ వితౌట్ దట్ పవర్ ద పవర్ మైట్ హావ్ డిక్లైన్.
0: అది ఇందులో దైవత్వమే.
1: అండ్ దట్ పవర్ ఈస్ డివైన్ పవర్.
0: కనుకనే ఆ దివ్యమైనటువంటిది ఈ శరీరంలో ఉండినంత వరకు శరీరం అనేక రకమైనటువంటి పనులను ఆచరిస్తుంటాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ దేర్ ఇస్ ద డివైన్ పవర్ ఇన్ ద ఫిజికల్ బాడీ, ఇట్ పర్ఫార్మ్స్ వేరియస్ ఫంక్షన్స్.
0: కనుక ఇది సత్యమని మనం భావించి కేవలము ప్రమాదము గురి అయిపోతున్నాం.
1: Do not identify yourself with this physical body as truth and you are facing all dangers.
0: Nammatunti varini nammakunda nammaranaatunti varini nammutunnam.
1: People in whom you should have faith, you are not having, but you are believing things in which you should not have faith.
0: Nadi navaru anukunnatunti varanta enta kaalam undagalaru?
1: For how long can you have those people
0: ఎవరికి ఎవరు
1: as yours? Who is for whom?
0: నిన్ను అనేక రకములుగా పెంచి పెద్ద

0: చేసినటువంటి యొక్క తల్లిదండ్రులు నీ వారనుకుంటావా? ఉండినంత వరకు నీవు గౌరవించవలసిందే, వారి సేవలు చేయవలసిందే, వారిని సంతృప్తి పరచవలసిందే. ఇది నీ కర్తవ్య ధర్మమే.
1: Parents who have brought you up and given you everything, do you think that they are yours? Yes, as long as they are alive, you will have to take care of them and discharge
0: them. Everyone
1: has his own duty.
0: ఎవరికెవరు కూడా నువ్వు వచ్చే సమయంలో ఇంత బట్టైనా తేరు.
1: While coming into this world, no one carries with him a piece of cloth.
0: పోయే సమయంలో వారి అడ్రస్ అయినా ఇచ్చి పోరు.
1: While leaving the world, no one leaves even the address to where he is going. What is the type of relationship that
0: ఐతే ఇలాంటిదాన్ని సత్యం అనుకుంటున్నాము. ఇది సత్యం కాదు, మిథ్యం.
1: బట్ వీఆర్ థింకింగ్ దిస్ వరల్డ్ యాజ్ ట్రూత్. ఇట్ ఈస్ నాట్ ట్రూత్.
0: ఒక వేదాంతి నా దగ్గరికి వచ్చాడు.
1: వన్ ఫిలాసఫర్ కేమ్ టు మీ.
0: స్వామి, బ్రహ్మ సత్యం జగత్ మిథ్య అని శంకరాచార్యులు వారు చెప్పారు కదా.
1: హీ సెడ్, వెల్ శంకరాచార్య హాస్ డిక్లర్డ్ బ్రహ్మ ఈజ్ ట్రూత్ అండ్ జగత్ ఈజ్ మిథ్య.
0: ప్రత్యక్షంగా కనిపిస్తుండాలి.
1: Well, I have been able to see this world.
0: ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాము.
1: I am enjoying this world.
0: జాగ్రత్తతో సుషుప్తలయందు జీవిస్తున్నాము.
1: In the waking dream and deep sleep state, I am living.
0: ఇది మిథ్యమని ఎట్టవుతుంది?
1: How can I call this mithya, Swami?
0: అని ప్రశ్నించాడు.
1: He questioned me like that.
0: నాయన, ప్రపంచం మిథ్య అనేటువంటిది ప్రపంచానికి వదిలిపెట్టు, అది దానికి చూసుకుంటుంది. నీవు మొట్టమొదటి నీవు సత్యమా మిథ్యమా నీవు కనుక్కోమన్నాను.
1: Let the world judge for itself whether it is mithya or satya. Try to find out for yourself whether you are truth or mithya.
0: Mottamati evaniki vaadu satyama mithyama ani gurtinchukunte prapancham yokka vishayam gurtinchukunna vaadu avtadu.
1: If each one can realize whether he is truth or mithya, the world will
0: take care of vidyarthulu kodanu ante.
1: Today's students are similar.
0: Tana tattvam emito tanu gurtinchadaniki prayatninchatam ledu.
1: He is not trying to find out what his reality is.
0: Videshamulu yokka vishayalanta kodanu vinalani korutaru.
1: He is aspiring to know all about the world.
0: ఆ దేశంలో ఏం జరుగుతుందా, ఈ దేశంలో ఏం జరుగుతుందా, ఈ దేశం అన్ని పరదేశముల యొక్క విషయాన్ని చూస్తున్నా. నీ దేశంలో ఏం జరుగుతుందా అది మొట్టమొదటి నీవు గుర్తించడానికి ప్రయత్నిస్తున్నావా?
1: యు ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దట్ కంట్రీ, బట్ ఆర్ యు ట్రైంగ్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ ఓన్ బాడీ?
0: బయట నుంచి వచ్చేటువంటి న్యూస్ ను మాత్రమే నీవు రిసీవ్ చేసుకుంటున్నావు. నీ నుంచి వచ్చేటువంటి న్యూస్ నువ్వు ఏమాత్రం యోచన చేయటం లేదు.
1: యు ఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది న్యూస్ ఎక్స్టర్నలీ కమింగ్ టు యూ, బట్ యు ఆర్ నాట్ ట్రైంగ్ టు కేర్ ఫర్ ది న్యూస్ విచ్ ఇస్ ఎమనేటింగ్ ఫ్రమ్ యూ విత్ ఇన్.
0: కనుక మొట్టమొదటి నిన్ను నీవు గుర్తించుకో.
1: ట్రై టు ఫైండ్ అవుట్
0: నిన్ను నీవు చక్కపరచుకో.
1: Try to rectify yourself.
0: ఆ తర్వాత ఇతరులను చక్కబెట్టడానికి ప్రయత్నించు.
1: Then you can try to mend others.
0: ఇది మొట్టమొదటి విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is the first thing that the student should realize.
0: కనుకనే బ్రహ్మచేత ప్రమాదం సంభవిస్తుండాలి.
1: On account of illusion, dangers come.
0: ఇంకా మూడవది.
1: The third one.
0: కరణాపాఠన.
1: కరణాపాహం.
0: కరణాపాఠన అనగా ఏంటి? కరణము అనగా ఇంద్రియముడు.
1: కరణ రెఫర్స్ టు ఇన్స్ట్రుమెంట్. ఇంద్రియ
0: అపాఠన అనగా దౌర్బల్యం.
1: అపాన మీన్స్
0: దౌర్బల్యం, వీక్నెస్.
1: వీక్నెస్
0: కనుక ఇంద్రియముల యొక్క బలహీనత మూడవది.
1: ద థర్డ్ వన్ ఈస్ ది వీక్నెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియములకు ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్, ఎయిల్మెంట్.
0: ఈ జబ్బుతో కూడినటువంటి ఇంద్రియముల ద్వారా మనసు అనుభవిస్తుండాలి.
1: The mind is enjoying all the things through senses.
0: కనుకని మైండ్ కూడాను ఒక రోగిగా మారిపోతుండాలి.
1: మైండ్ ఆల్సో ఈస్ గెటింగ్ డిసీజ్డ్.
0: ఎట్టిది ఈ యొక్క ఇంద్రియములకు ఉండినటువంటి రోగం?
1: వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ ఎయిల్మెంట్స్ విచ్ దీస్ సెన్సెస్ హ్యావ్?
0: ఇంద్రియములు ఏనాడు కూడాను ఉన్నది ఉండినట్టుగా చూపదు.
1: సెన్సెస్ కెన్ నెవర్ షో యూ ది ట్రూ కలర్ ఆఫ్ ది థింగ్స్.
0: సమయస్ఫూర్తిగా అతను ఇంద్రియములు ప్రవర్తిస్తుంటాయి.
1: ది సెన్సెస్ కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ది కాంటెక్స్ట్.
0: కాంటెక్స్చువల్లీ చిన్న ఉదాహరణము,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక గ్రామంలో ఒక పెద్ద రైతు ఉండినాడు.
1: దేర్ వాజ్ ఎ వెరీ బిగ్ ల్యాండ్ లార్డ్.
0: అతను అన్ని విధములుగా కూడాను ఆ గ్రామంలో పెద్ద.
1: హీ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్సన్.
0: అదే గ్రామంలో మధ్యస్థితికి కలిగినటువంటి ఒక రైతు ఉన్నాడు.
1: దేర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ ఎ లిటిల్ లోవర్.
0: ఒకనాడు ఏదో బయట ప్రదేశం లోపల ఆ యొక్క గ్రామ పెద్ద అయినటువంటి యొక్క ఆ రెడ్డి యొక్క పశువులు, ఈ మధ్య స్థాయిలో ఉండేటువంటి వాడి పశువులు మేస్తూ ఉండినాయి.
1: ది అనిమల్స్ బిలాంగింగ్ టు ది హెడ్ ఆఫ్ దట్ విలేజ్ అండ్ అనదర్ ఫార్మర్ ఆఫ్ దట్ విలేజ్
0: కారణముల చేత ఒకదానికొకటి పోట్లాటం ప్రారంభమైంది.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ సమ్ ఇన్సిడెంట్ దే బిగాన్ ఫైటింగ్ అగెన్స్ట్ ఈచ్ అదర్.
0: ఈ యొక్క పోట్లాట లోపల ఏ యొక్క దీనిలో ఎక్కడ తగిలిందో, ఏ భాగంలో తగిలిందో, రెడ్డి గారి యొక్క ఎద్దు కింద పడి మరణించింది.
1: The bullock relating to this head of the village died on account of that fight.
0: ఈ మధ్య స్థాయిలో ఉండినటువంటి రైతు చాలా భయపడ్డాడు.
1: The other farmer was rather frightened.
0: ఈ గ్రామ పెద్ద ధనవంతుడు.
1: He is the head of the village.
0: వెల్తీ పర్సన్. పేరు కలిగినటువంటి వాడు.
1: Has got a big name.
0: అతని ఎద్దును నా ఎద్దు పొడిచి చంపింది.
1: మై
0: ఈ గ్రామ పెద్ద నాకు ఏ విధమైనటువంటి శిక్షణ ఇస్తాడో ఏమిటో అని చాలా భయపడుకుంటూ పరుగెత్తి గ్రామ పెద్ద ఇంటికి వచ్చాడు.
1: హీ వాజ్ అఫ్రైడ్ దాట్ హీ మే బి పనిష్డ్ బై ది హెడ్ ఆఫ్ ది విలేజ్ అండ్ హీ ర్యాన్ టు ద హౌస్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది విలేజ్.
0: ఈ భయం చేత నర్వస్నెస్ అదే ఒక బలహీనత.
1: హీ వాజ్ నర్వస్నెస్ ఆన్ అకౌంట్ ఆఫ్
0: ఫియర్. వచ్చి చెప్పవలసిన దానికి విరుద్ధంగా చెప్పాడు పాపం.
1: హీ వాంటెడ్ టు కన్వే సంథింగ్ బట్ హీ కన్వేడ్ సంథింగ్ ఆపోజిట్ ఆఫ్ దాట్.
0: దొరగారు మీ ఎద్దు మా ఎద్దును చంపేసింది పొడిచి అన్నాడు.
1: హి సెడ్ ఓ ల్యాండ్ లార్డ్ యువర్ యానిమల్ హాస్ కిల్డ్ మై యానిమల్.
0: రెడ్డి గారు పరమశాంతంగా విన్నాడు.
1: రెడ్డి హర్డ్ దిస్ వెరీ పీస్ఫుల్లీ.
0: నాయన తెలివితేటలు కలిగినటువంటి వారు బుద్ధి కుశలత కలిగినటువంటి మానవులే ఒకరికొకరు చంపుకుంటున్నారు.
1: వెల్ చై people who are educated, who have got cleverness, they fight among themselves and sometimes kill each other.
0: Norli ani jantuvulu pasuvulu.
1: After all, the animals are dumb.
0: Deeniki vijnana pragnana sugnanamulu em matram kudanu levu.
1: They do not have any type of intelligence.
0: Pasuvulu okadaniki okati podchukoni champukunte evarem cheyagalaru?
1: When the animals fight among themselves and kill, who can be held responsible?
0: Deeniki em matramu nivu yochinchanakkaraledu nayana. Do loka sahajame అని దాని శాంతంగా అతనికి జవాబు చెప్పాడు.
1: హీ సాటిస్ఫైడ్ హిమ్ ఇన్ ఎ పీస్ఫుల్ వే టెలింగ్ వెల్ దిస్ ఇస్ ఆల్ నేచురల్ డోంట్ గెట్ ఎక్సైటెడ్ అబౌట్.
0: ఈ రైతు చెప్పినటువంటి పొరపాటును గుర్తించుకున్నాడు.
1: బట్ దిస్ ఫార్మర్ రియలైజ్డ్ ది మిస్
0: దొరగారు చాలా పొరపాటు చేశాను నేను. మా ఎద్దు మీ ఎద్దును చంపింది అన్నాడు.
1: ఓ మాస్టర్ ఐ కమిటెడ్ ఎ గ్రేట్ మిస్టేక్. Well, my animal has killed your animal.
0: రెడ్డి గారు ఉద్రేకం పొంగిపోయింది.
1: He was overwhelmed with excitement.
0: నీ తల పొగరు అధికమైపోయిందా? నేను ఎవరని అనుకున్నావు? ఇంత గ్రామ పెద్ద అయినటువంటి నా ఎద్దును నీ ఎద్దు చంపిందటంటే ఇది చాలా ప్రమాదము. నీకు పొగరెక్కిపోయింది. అహంకారం నుంచి ఇంకా కావాల్సిన మాటలంతా ఆడేసేసి 500 rupees నీకు జుల్మా అన్నాను.
1: He became highly excited and he said, how impertinent you are, how can your animal king my animal and I am levying a fine of 500 rupees.
0: Tama yeddu itarulu yeddunu podichindante idi sahajamu annadu. Itari yeddulu tana yeddunu podichindante idi tappu antunnadu. ఈ విధమైనటువంటి యొక్క ఇంద్రియముల యొక్క సమయస్ఫూర్తిగా మార్పులు ఈ జగత్తు నందు పెరిగిపోవటం చేతనే మంచి చెడ్డ చెడ్డ మంచిగా మారిపోతున్నాయి.
1: You can see how these people began defending themselves and the play of the senses, how they were helpful in interpreting differently, which is convenient to them.
0: ఒక విధమైనటువంటి జబ్బు ఉంటుండాలి.
1: Senses have therefore an ailment.
0: మనకు మలేరియా జ్వరం వచ్చింది.
1: There was malaria fever.
0: దీనికి పూర్వము నీవు ఏ పదార్థం తిండినా కారము కారము, ఉప్పు ఉప్పు, చేదు చేదు, ఈ విధంగా కనిపిస్తూ వచ్చాను తీపి తీపిగా.
1: బిఫోర్ యూ గాట్ ది మలేరియా ఫీవర్ ద టేస్ట్ వాజ్ రియలీ అప్రోప్రియేట్ ద వన్ విచ్ యూ టేస్టెడ్.
0: మలేరియా జ్వరం వచ్చినప్పుడు లడ్డు తిన్నా చేదుగానే ఉంటుండాలి.
1: బట్ ఆఫ్టర్ యూ గాట్ మలేరియా ఫీవర్ ఈవెన్ స్వీట్ లడ్డు వాజ్ బిట్టర్.
0: పదార్థ దోషమా? కాదు కాదు కాదు, నీ ఇంద్రియ దోషం.
1: Is it the defect of the object? No, it is the defect of your
0: మంచి ఆరోగ్యంగా ఉంటున్నప్పుడు తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, నలుపు నలుపుగా చూస్తావు.
1: When you are healthy, you see things as they are, red as
0: కానీ జాండీసే వచ్చి దీనికి వచ్చిందంటే అంతా పచ్చగా కనిపిస్తుంది.
1: బట్ వన్స్ యూ గెట్ జాండీస్ ఎవ్రీథింగ్ లుక్స్ ఎల్లో.
0: అదే విధంగానే ఈ ఇంద్రియములకు రోగములతో కూడినటువంటి కనుక రోగములతో కూడినటువంటి ఇంద్రియాన్ని అనుసరించడం చేత మనసు కూడా ఒక రోగంగా తయారవుతుండాలి.
1: As the senses have certain diseases and limitations, when mind gets associated with them, it also behaves in that particular
0: fashion. కరణ పాఠం అనగా ఇంద్రియముల యొక్క దోషం చేత మానవత్వం ఇంతవరకు మరుగుపడిపోతుండాలి.
1: Karana pakam means on account of the defects and weaknesses of the senses, mind and man also behaves
0: vipra
1: in a way.
0: Lipsa ani.
1: Vipra lipsa is
0: another. Vipra lipsa naga కేవలము ఓర్వలేనితనము, అసూయ అని దీనికి అర్థం.
1: విప్రలిప్స మీన్స్ జలసి.
0: ఈ అసూయ మానవులకు చాలా చెడ్డ గుణం.
1: జలసి ఈజ్ ఎ వెరీ గ్రేట్ వీక్నెస్ ఫర్ మ్యాన్.
0: ఎవరైనా ఉన్నవారిని చూస్తే ఓర్వలేడు ఇతను.
1: వెన్ హీ సీస్ సమ్వన్ హూ ఈజ్ బెటర్ హీ కెన్ నెవర్ బి హ్యాపీ.
0: ఈ విధంగా ఎవరైనా మంచితనం చూస్తే ఏమాత్రం కూడా సహించుకోలేడు.
1: వెన్ హీ కమ్స్ అక్రాస్ ఎ గుడ్ పర్సన్ హీ కెన్ నెవర్ ఫీల్ సాటిస్ఫైడ్ విత్ ఇట్.
0: ఈ లోకములో ఏ రోగమునకైనా కూడాను, ఏ దేశమునందైనా కూడాను ఔషధం ఉండవచ్చునేమో, కానీ ఈ అసూయ అనేటువంటి రోగమును నివారణ చేసేటువంటి ఔషధం ఏమాత్రము జగత్తులో లేవు.
1: దేర్ ఈస్ మెడిసిన్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ డిసీజ్ బట్ నాట్ ఫర్ జలసీ.
0: కనుక ఇతరులు మంచిని చూచి కేవలం ఓర్చుకోలేకుండా పోవటము, ఇది ఒక చెడ్డ గుణం.
1: నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎంజాయ్ వెన్ సమ్ పీపుల్ ఆర్
0: మంచిని చూచి ఆనందించు.
1: వెన్ యు సీ సమ్వన్ హ్యాపీ బీ హ్యాపీ.
0: ఆనందించేటువంటి వారిని చూసి నీవు కూడా ఆనందించు.
1: వెన్ సమ్ పీపుల్ గివ్ యూ జాయ్ ఆర్ హ్యాపీనెస్ యూ షుడ్ ఆల్సో.
0: అంతేకాని వారిపైన వీరిపైన అసూయను నీవు అభివృద్ధి పరచుకోకూడదు.
1: వై షుడ్ యు డెవలప్ జెలసీ అగైన్స్ దిస్.
0: నీకంటే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వారిని చూసి నీవు అసూయ పడవద్దు.
1: డూ నాట్ సఫర్ ఫ్రమ్ జెలసీ.
0: నాకు లేకపోయినా నా బ్రదర్ కి మంచి మార్క్స్ తీసుకున్నాడు అని ఆనందించు.
1: యూ ఎంజాయ్ సమ్వన్ గెట్స్ ఏ హైయర్ మార్క్ దాన్ యూ యాజ్ యువర్ బ్రదర్ హిమ్సెల్ఫ్ హస్ గాట్ ఇట్.
0: అందరూ నా బ్రదర్స్.
1: Everyone is my brother.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brother,
0: ఈ రకమైనటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకుంటూ పోవాలి.
1: Develop such sacred thoughts.
0: ఈనాడు ఈ అసూయ భావము రావడానికి కారణమేమిటి?
1: What is the reason for developing jealousy?
0: స్వార్థము, స్వార్థము.
1: Selfishness.
0: ఈ స్వార్థం అనేటువంటిది విద్యార్థులు ఎట్ల ఉన్నది?
1: In what forum does selfishness exist in students?
0: మీరు ఎక్కడైనా ఒక బస్సు కొని మీరు బయలుదేరిపోతే ఎంతో మంది వృద్ధులు, స్త్రీలు, పిల్లలు, సిక్ పేషెంట్ అంతా కూడా ఉంటుంటారు ఆ యొక్క క్యూలో.
1: యూ వాంట్ బోర్డ్ ఎ బస్, యూ కమ్ అక్రాస్ విమెన్ చిల్డ్రన్ అండ్ పీపుల్ హూ ఆర్ ఓల్డ్ అండ్ హూ హెల్త్ ఇస్ నాట్ ఓన్లీ.
0: దృఢ శరీరము కలిగినటువంటి వాడవు. నీవు కొంచి ఓపిక పట్టుకుని అయ్యో పాపం వారికి చిక్కని ఆ సీటు అని ఏమాత్రమైన విశాల భావం ఉంటుందా? లేదు లేదు, ఆ బస్సులో నాకే మొట్టమొదటి సీట్ చిక్కాలి, ఇతరులు ఏమైనా అయిపోయినా. ఇన్ని విధమైన స్వార్థం ఉండటం చేతనే అసూయ పెరిగిపోతుంటుండాలి.
1: యు ఆర్ ఇన్ యువర్ యూత్, యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, యూ షుడ్ సే లెట్ దోస్ వీక్ పీపుల్ గెట్ ఎ సీట్ బట్ యూ డోంట్ డూ ఇట్.
0: శక్తిహీనులకు, బాలులకు, స్త్రీలకు మొట్టమొదటి అవకాశం అందించు.
1: గివ్ ఎన్ ఆపర్చునిటీ ఫస్ట్ ఫర్ ది వీకర్ పీపుల్, ది లేడీస్, చిల్డ్రన్.
0: సరే, లేకపోతే కొంత దూరం నడుచు, మంచి ఎక్సర్సైజ్.
1: ఇఫ్ యూ గెట్ ఎ సీట్ well it is okay, if you don't get walk a little distance.
0: ee nadachadam valla rendu vidhamainatundi anukoolam jarugutundadi, aadayam vastundadi.
1: You get two benefits by this kind of walking a little distance.
0: Walk cheyatam valla shariram yokka kasaratthu kuda jarugutundi.
1: By that walking you get a little physical exercise.
0: Nadachadante aa mile dooram charge kuda neelo migulutundi.
1: And also you save the bus fare for that particular mile which you walk.
0: ee vidhamaina vishala bhavanni penchukovali.
1: Develop this kind of broad mindedness.
0: ఎగ్జామినేషన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటుంటాయి పేపర్స్ లో.
1: ఆఫ్టర్ ది ఎగ్జామినేషన్స్ ఆర్ ఓవర్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్.
0: పెద్ద పెద్ద పేజీలు, 3-4 పేజీలకంతా వస్తుంటుంటాయి కొన్ని లక్షల రిజల్ట్స్.
1: Lacks of results and numbers are printed in 3-4 pages of the newspaper.
0: వీడు కూడా తన యొక్క పాస్ తన నంబర్ కోసం కాచుకోని ఉంటున్నాడు.
1: హీ ఈస్ కన్సర్న్డ్ ఓన్లీ అబౌట్ హిజ్ నంబర్.
0: ఆ యొక్క లేక ఇండియన్ ఎక్స్ప్రెస్ ఓ, ఇండియన్ ప్రభనో, ఇంకే విధమైనటువంటి హిందూనో ఏదో ఒకటి తెరిచి చూసినప్పుడు ఎన్నో నంబర్స్ కనిపిస్తాయి.
1: వెన్ యూ ఓపెన్ ది న్యూస్ పేపర్ బీట్ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్ హిందూ యూ సీ సో మెనీ నంబర్స్.
0: నిజంగా ఆ యొక్క నంబర్స్ చూస్తే ఎంత ఆనందం పడాలి.
1: బట్ వెన్ యూ సీ సో మెనీ నంబర్స్ హౌ హ్యాపీ,
0: ఇంత మంది పాస్ అయిపోయినారా అని ఆనందించవచ్చు.
1: టు బి ఓవర్ జాయ్డ్ విత్ ది ఫీలింగ్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ పాస్.
0: స్వార్థపరులకు ఈ ఆనందం రాదు.
1: But selfish people will never have
0: a joy. ఇన్ని లక్షల నంబర్ లో నా నంబర్ ఉందా, నా నంబర్ ఉందా అని దాన్ని వెతుకుతూ పోతుంటాడు.
1: ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ సో మెనీ ఇన్యూమరబుల్ నంబర్స్ యు ఆర్ లుకింగ్ ఫర్ యువర్ నంబర్.
0: ఆనందించు, తర్వాత నీ నంబర్ వెతుక్కు, తప్పులేదు.
1: ఫస్ట్ యు ఎంజాయ్, దెన్ యూ కెన్ సర్చ్ ఫర్ యువర్ ఓన్ నంబర్.
0: కానీ ఏమాత్రం అంత విశాల భావం రావటం లేదు.
1: బట్ పీపుల్ డు నాట్ హ్యావ్ సచ్ బ్రాడ్ మైండ్.
0: విద్యార్థులారా, మొట్టమొదట ఈ విధమైనటువంటి అసూయాభావాన్ని కూడా మొట్టమొదట మనం నిర్మూలన చేసుకోవాలి.
1: Destroy in the very first instance jealousy in you, dear students.
0: నీవు పరిశుద్ధాత్మ స్వరూపుడవు.
1: You are the very embodiment of pure.
0: ఇదే వేదము నిన్ను వర్ణిస్తూ ఉంది. అది
1: This is
0: Sumantavisse Amritasya Putraha. Neevu Amritaputrudavu Nayana ani varnistundi.
1: Vedas have declared, well, child, you are the children of immortality.
0: Kanaka neevu vishalamaina bhavanni abhivruddhi parchuko.
1: Develop broad mindedness.
0: Ee indriyamulu yokka chanchalatvanni kontha varaku సరైనటువంటి స్థితిలో పెట్టుకో.
1: రెడ్యూస్ ది అన్స్టడీనెస్ అండ్ ఇంక్రీజ్ ది స్టడీనెస్ ఆఫ్ ద సెన్సెస్.
0: తద్వారా నీ మానసిక శుద్ధి కూడా ఏర్పడుతుంది.
1: దాట్ విల్ గివ్ యూ ప్యూరిటీ ఆఫ్ మైండ్.
0: అప్పుడే త్రికరణ శుద్ధి కలిగినట్టు మానవుడుగా తయారవుతావు.
1: దెన్ ఓన్లీ యూ విల్ బి ఎ మ్యాన్ విత్ ప్యూరిటీ ఆఫ్ త్రికరణ త్రీ ఇన్స్ట్రుమెంట్స్.
0: కనుక మనస్సునందున్నటువంటి మాలిన్యాన్ని, అంతఃకరణ పట్టినటువంటి యొక్క మాలిన్యాన్ని మనము నిర్మూలము గావించుకోవాలంటే సత్కర్మలు, సద్బుద్ధి, సదాలోచన, సచ్చింతన చేత, సత్కర్మ చేత దీన్ని పరిశుద్ధం చేసుకోవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ ది డర్ట్ విచ్ హెస్ అక్యుములేటెడ్ ఆన్ యువర్ మైండ్ అండ్ అంతఃకరణ త్రూ గుడ్ డీడ్స్, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ యాక్షన్, యూ కెన్ రిమూవ్ దట్ అండ్ ప్యూరిఫై యువర్ ఓన్.
0: కనుకనే నీవు చెడ్డను చూడొద్దు మంచిని చూడు అన్నారు.
1: డూ నాట్ సీ,
0: చెడ్డను వినొద్దు మంచిని విను అన్నారు.
1: డూ నాట్ హియర్ బ్యాడ్ థింగ్స్, హియర్ గుడ్ థింగ్స్ ఓన్లీ.
0: ఈ విధమైనటువంటి యొక్క భావాలు మనం మొట్టమొదట అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ సచ్ సేక్రెడ్ ఫీలింగ్.
0: చిత్తశుద్ధికి కావాల్సినటువంటి యొక్క మ్యాటర్ ఒక్కటే ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ప్యూరిటీ.
0: హీ విల్ సీ వాట్ ఈస్ గుడ్. హియర్ నో హీ విల్ హియర్ వాట్ ఈస్ గుడ్. థింక్ నో హీ విల్ థింక్ వాట్ ఈస్ గుడ్. టాక్ నో హీ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్. డూ నో యూ విల్ డూ వాట్ ఈస్ గుడ్. ఇదే పంచభూతములు, పంచ ప్రాణములు, పంచేంద్రియముల యొక్క ప్రసాదములు. ఈ ప్రసాదాన్ని మనము అభివృద్ధి పరచుకుంటే మన చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞాన సిద్ధి కూడా లభిస్తుంది, దివ్యమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించగలము.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ యూ కెన్ ప్యూరిఫై యువర్ హార్ట్ అండ్ యూ కెన్ ఆల్సో ఎంజాయ్ ది బ్లిస్ ఆఫ్ విజ్డమ్ అండ్ మేక్ యువర్ లైఫ్ వర్దీ అండ్ హ్యాపీ.
0: కనుక విద్యార్థులారా, మనసు స్వతసిద్ధంగా చూడలేదు.
1: మైండ్ బై ఇట్ సెల్ఫ్ కెనాట్ సీ.
0: చూచేదంతా ఇంద్రియముల ద్వారానే చూస్తుండాలి.
1: ఇట్ కెన్ సీ ఓన్లీ త్రూ సెన్సెస్.
0: స్వతసిద్ధంగా మాట్లాడలేదు, ఇంద్రియముల ద్వారానే మాట్లాడుతుండాలి.
1: ఓన్లీ త్రూ సెన్సెస్ ఇట్ కెన్ టాక్.
0: కనుక ఇంద్రియాన్ని సరైన రీతిగా మనం ఉంచుకుంటే మనసు పరిశుద్ధమైనదిగానే రూపొందుతుంది.
1: యూజ్ ద సెన్సెస్ ప్రాపర్లీ, మైండ్ విల్ ఆల్వేస్ బి ప్యూర్.
0: కనుక యువకులైన మీరు దేహశక్తి, మనశ్శక్తి, ఆధ్యాత్మిక శక్తి, ఇంద్రియ శక్తి అన్ని గట్టిగా ఉండినటువంటి ఈ వయసునంది మీరు వీటిని అరికట్టలేకపోతే వృద్ధాప్యంలో మీరు ఏ రీతిగా అరికట్టగలరు?
1: ఇన్ దిస్ యూత్ వెన్ యు హావ్ గాట్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది బాడీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ది మైండ్, స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఇంటెలిజెన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ ఆత్మ,
0: ఇప్పుడే దైవానుగ్రహాన్ని మనం అధికంగా సంపాదించుకోవాలి.
1: దిస్ ఇస్ ద బెస్ట్ టైం టు ఎర్న్ ద గ్రేస్ ఆఫ్ గాడ్.
0: వర్షకాలం లోపల చెరువుకంతా నీరు నింపుకున్నప్పుడే ఎండాకాలంలో ఆ యొక్క నీరునంతా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: డ్యూరింగ్ రెయినీ సీజన్ యూ హావ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ ద ట్యాంక్ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ డ్యూరింగ్ సమ్మర్.
0: కనుకనే ఇది మంచి సీజన్ మీకు.
1: దిస్ ఇస్ ది బెస్ట్ సీజన్.
0: ఈ వయసు లోపలే మీకు అనుగ్రహ సారాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి, హృదయాలకు నింపుకోవాలి.
1: ఇన్ దిస్ ఏజ్ అలోన్ యూ హావ్ టు ఫిల్ యువర్ హార్ట్స్ విత్ డివైన్ గ్రేస్.
0: ఇప్పుడు మీరు దీనిని అభివృద్ధి పరచుకున్నప్పుడే భవిష్యత్తులో దీనిని సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది.
1: ఇఫ్ యూ కెన్ ఎర్న్ గ్రేస్ నౌ, యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఫర్ యువర్ ఓన్ గుడ్ అండ్ బెనిఫిట్.
0: కనుక భగవత్ ప్రేమను పెంచుకోండి.
1: డెవలప్ లవ్ ఫర్ గాడ్.
0: భగవంతుడు సర్వులయందు ఉంటున్నాడనే విశాలతను మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: హ్యావ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ వన్.
0: కనుక భగవంతుడు ఏనాడు కూడా మిమ్మల్ని మరవడు.
1: గాడ్ విల్ నెవర్ ఫర్గెట్.
0: కానీ మరిచేది భక్తుడే.
1: ఇట్ ఇస్ ది డివోటీ హూ ఫర్గెట్స్.
0: గాడ్ నెవర్ లీవ్స్ హిజ్ డివోటీస్. ఓన్లీ డివోటీస్ లీవ్స్ హిజ్ గాడ్. గాడ్ నెవర్ గోస్ అవే ఫ్రమ్ హిజ్ డివోటీ. బట్ డివోటీస్ గోయింగ్ ఫ్రమ్ హిజ్ గాడ్. పోయేదంతా భగవంతుడే కాదనుకుంటారు, కానీ భగవంతుడు పోవటం లేదు, భక్తులే పోతున్నారు. భగవంతుడు వెచ్చటం లేదు, భక్తులే విడుస్తున్నారు. ఈ సత్యాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారు. లోక వాసనల చేత, లోక భ్రాంతుల చేత, లోక విషయాల చేత, కేవలము వారిని కట్టబడటం చేత మానవత్వము ఇంత బంధింపబడిపోతుంటుండాలి.
1: స్వేడ్ బై ది వర్ల్డ్లీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ అండ్ దర్ టెంప్టేషన్స్ యూ థింక్ దట్ గాడ్ ఈజ్ లీవింగ్. గాడ్ నెవర్ లీవ్స్ ఎ డివోటీ. డివోటీ ఓన్లీ లీవ్స్ గాడ్. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్ devotee. Devotees only will forget God. On account of the power of delusion and the impact of the maya, you think that way.
0: Kanuka, mee satyanni meeru gurtinchukondi.
1: recognize and realize your own truth.
0: Adi nijamainatti conscience.
1: That is real conscience.
0: Adi ni witness.
1: And that is the real witness.
0: Danini tripti parchukunte jeevitam anta tripti avutundi.
1: Satisfy your conscience, your life will be sanctified.
0: Vidyarthulara, ee 5 dinamulu nunchi shariramanu indriyamulanu manasunu gurinchi manam kontha varaku telusukovadaniki unukunnam. Kaani ఈ రకమైనటువంటి యొక్క విషయాలు మీరు గుర్తించుకున్నప్పుడే జీవితం అంటే ఏమిటి అనేటువంటి విషయం చక్కగా మీకు సుస్పష్టమవుతుంది.
1: డియర్ స్టూడెంట్స్, ఫర్ ది పాస్ట్ 5 డేస్ వీఆర్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ది ఫిజికల్ బాడీ, ది సెన్సెస్, ది మైండ్. ఓన్లీ వెన్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాపర్లీ లైఫ్ బికమ్స్ ఎంజాయబుల్ అండ్ రివీల్స్ ఇట్స్ ఓన్ మిస్టరీస్.
0: బుద్ధిని గురించి మనం గుర్తించాలి.
1: వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇంటెలిజెన్స్.
0: ఇదియే చాలా ప్రధానమైనటువంటిది.
1: దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
0: ట్యాంక్ లో నీళ్లు ఉంటుంటే ట్యాప్ లో నీళ్లు వదలచ్చు.
1: ఇఫ్ దెర్ ఇస్ వాటర్ ఇన్ ద ట్యాంక్ యూ కెన్ గెట్ ఇట్ త్రూ ట్యాప్.
0: కనుక దేహము, మనస్సు, ఇంద్రియములు ఇవన్నీ ట్యాప్స్, ఇవన్నీ ట్యాప్స్. కానీ బుద్ధి ట్యాంక్.
1: బాడీ, సెన్సెస్ అండ్ మైండ్ ఆర్ లైక్ ట్యాప్స్.
0: ఈ ట్యాంక్ లో ఎలాంటి నీరు నింపుకుంటామో ట్యాప్స్ లో అలాంటి నీరే వస్తుంటాయి.
1: వాట్ ఎవర్ వాటర్ యూ ఫిల్ ఇన్ ద ట్యాంక్, the same water flows through the taps.
0: దీనిని పురస్కరించుకుని వేదాంతం యద్ భావం తద్ భవతి అన్నారు.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ది డిక్లరేషన్.
0: కనుక ఈ అన్నింటికి మూలాధారమైనటువంటి యొక్క ఈ ట్యాంక్ ను గురించి మున్ముందు మనం ఉచ్చటించుకుందాం.
1: ది ట్యాంక్ విచ్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ థింగ్ విల్ డిస్కస్ అండ్ ట్రై టు నో ఇన్ ఫ్యూచర్.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 27th discourse on Gita Bhagavan delivered on 9th September 1984. In this discourse, Bhagavan teaches us certain important aspects of spiritual practice like being compassionate to all and maintaining internal and external purity. Sai Bhagavan Uvacha.
1: Nirvaira Sarvabhuteshu. ఎట్టి ప్రాణి ఎందు కూడాను ద్వేషము లేకుండా వైరము లేకుండా ప్రేమించమని గీతావాక్యం.
2: ది టీచింగ్స్ ఆఫ్ గీతా ఇస్ దట్ వితౌట్ హ్యావింగ్ ఎనిమిటీ ఆర్ హేట్రెడ్ అగెన్స్ట్ ఎనీ పర్సన్ యు షుడ్ లవ్ ఆల్.
1: సర్వభూతముల యందు సర్వాత్మ భావనగా సర్వత్రా నిండి ఉన్నది దైవమే.
2: డివినిటీ ఈజ్ ఫుల్ ఆఫ్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఆల్ ది ఇట్స్ ఫుల్నెస్. దిస్ ఈస్ ది స్టేట్మెంట్ ఆఫ్ గీత.
1: ఎవరిని ద్వేషించినా దైవమును ద్వేషించినటువంటి వాడు అవుతావు.
2: హూమ్ సో ఎవర్ యు హేట్ యుడ్ బి హేటింగ్ గాడ్ హింసెల్ఫ్.
1: సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు దూషించినప్పటికీ తిరస్కరించినప్పటికీ అది నీ ఆరాధన దైవమును తిరస్కరించిన వాడు అవుతావు.
2: హూమ్ సో ఎవర్ యు క్రిటిసైజ్ ఆర్ అడ్మానిష్ దట్ వుడ్ బి గోయింగ్ టు ద వెరీ డెయిటీ ఆఫ్ యువర్ చోజన్ వర్షిప్.
1: దీనిని భారతీయ ధర్మశాస్త్రము కూడాను సౌభ్రాతృత్వాన్ని బోధిస్తూ వచ్చింది.
2: దిస్ హెస్ బీన్ టాట్ బై ది స్క్రిప్చర్స్ ఆఫ్ భారత్ టీచింగ్ ది యూనివర్సల్ బ్రదర్హుడ్.
1: అయితే భగవద్గీత దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది.
2: భగవద్గీత హ్యాస్ రీచ్ ఏ హైయర్ స్టేజ్ దాన్ దిస్.
1: సర్వాత్మ భావాన్ని ఏకత్వంగా గుర్తించమని బోధించింది.
2: ఇట్ హెస్ టాట్ దట్ there is universal divinity.
1: Sarvabhautam kaka sarvatma bhavamunu bodhinchindi.
2: Instead of teaching universal brotherhood, it has taught the universal existence of
1: anaga,
2: atma in all human beings.
1: Ishvara sarvabhutanam,
2: it means
1: anni bhutamulu yendu undinatvantidi oke atma aneetvantidini nirupinchindi.
2: It has proved that it is the same atman which is existing in all human beings and all beings.
1: Kanukane sukha dukkha samayatva annattuga sukha dukkhamulanu manam ee vidhamga samananga chuchukomani bodhinchindo adhe vidhamugane sarvabhutamulu endukudanu atmanu samatvanga bhavinchavani bodhinchindi.
2: Just as it has taught that happiness and misery should be treated equally, so also you should treat Atman as existing in all human beings.
1: Kevalamu manava jeevitamane kaka pasipachya mrugadulu endukudanu daivattam anetvantidi nirupimpa cheyatakai daiva prema ayinatvanti yokka divyatvanni samamuga panchukomani bodhinchindi.
2: It has taught that divinity has been equally existing in all beings, not merely in human beings, in animals and in every other living being.
1: Kanukane sarvabhuta antaratma aneetunte daniki kevalam manavattvam varaku maatrame deeni yokka parimiti kaaneradu.
2: That is how it applies to the existence of atman in all the human beings, not merely in the human beings.
1: Krimikiti kaadu modalukoni brahma rudradula varaku kudanu ee jeevattvam aneetunte aatmatvanga ekatvanga untundali.
2: Right from the insects and creatures right up to the Brahma, the ultimate Brahman, The same divinity is existing uniform.
1: కనుకనే త్యాగరాజు కూడాను చీమలో బ్రహ్మలో శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామా నన్ను బ్రోవరా అని ప్రార్థించాడు.
2: దట్ ఇస్ వై త్యాగరాజు ఆల్సో ప్రేయర్ టు రామా స్టేటింగ్ దట్ ఇన్ ది యాంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ బ్రహ్మన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కేశవ అండ్ రామ యూ హ్యావ్ బీన్ జస్ట్ లివింగ్ అండ్ యూ సేవ్ మీ హియర్ ప్రే.
1: కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం నలిపివేస్తాం బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం.
2: బట్ టుడేస్ మ్యాన్స్ నేచర్ ఇస్ దట్ వెన్ హి సీస్ యాంట్ హి కిల్స్ ఇట్ హి డజంట్ మైండ్ కిల్లింగ్ ఇట్ బట్ వెన్ హి సీస్ బ్రహ్మన్ హి ప్రేస్.
1: చెప్పటం వేరు చేయటం మరొకటి.
2: Telling something and doing the opposite.
1: కనుకని మహాత్మస్థానమును అందుకొనక దురాత్మస్థానమును పొందిపోతున్నారు.
2: దట్ ఈస్ వై వితౌట్ అటైనింగ్ ది స్టేటస్ ఆఫ్ మహాత్మన్ హీ హస్ బీన్ అటైనింగ్ ఓన్లీ ది స్టేటస్ ఆఫ్.
1: కానీ భగవద్గీత యందు మనస్ ఏకం వచస్ ఏకం కర్మ ఏకం మహాత్మనం అని బోధించింది.
2: భగవద్గీత ఆన్ ది అదర్ హ్యాండ్ హస్ టాట్ దట్ ఎ సింక్రొనైజేషన్ ఆఫ్ వర్డ్ థాట్ అండ్ డీడ్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ మహాత్మన్.
1: ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి.
2: వీ హ్యావ్ టు డెవలప్ ఫెయిత్ అండ్ బిలీవ్ దట్ ఇన్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ద సేమ్ డివినిటీ ఈజ్ ఎగ్జిస్టింగ్.
1: దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింపచేయాలి.
2: వీ హ్యావ్ టు స్ప్రెడ్ లవ్ విచ్ ఇస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివైన్ నేచర్ అండ్ గాడ్లీ నేచర్ ఇన్ ఆల్ లివింగ్ బీయింగ్స్.
1: అందరిని కూడాను దయా కరుణతో మనం చూడాలి.
2: వి హావ్ టు లుక్ అపాన్ ఎవ్రీ పర్సన్ విత్ కంపాషన్ అండ్ లవ్.
1: అట్టు చూడకుండా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
2: వితౌట్ హ్యావింగ్ దట్ అప్రోచ్ ఆల్ అవర్ స్పిరిచువల్ ఎక్సర్సైజ్ వుడ్ బి ఎ వేస్ట్.
1: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది.
2: Worshipping God and divinity and hurting and harming human beings will not be proper.
1: జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత.
2: భగవద్గీత has been teaching that man is himself God and God is man. The unity of these two has been taught by Bhagavad Gita.
1: సర్వ జీవులు ఎందుకూడను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థం అని కూడా బోధించింది.
2: దట్ హ్యూమన్ బీయింగ్ ఆర్ హ్యూమానిటీ విచ్ ట్రీట్స్ ఆల్ అలైక్ దట్ అలోన్ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్ దిస్ హెస్ బీన్ టాట్.
1: ఎంతటి విద్యావంతుడైనప్పటికీ ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయనే లేకుండా వాని యొక్క సర్వస్వం కూడా శూన్యమవుతుంది.
2: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ వన్ మైట్ హావ్ అక్వైర్డ్ whatever position and power one might have acquired if it does not have human kindness then it all that will be a nullity.
1: కొరకు ఈ భూతదయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి ఒక సద్గుణం.
2: Kindness to all living beings is an important virtue of human beings.
1: ఇట్టి భూతదయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి.
2: We have to inquire how the discrimination will be applicable to this kindness, human
1: bhutadaya anaga baadapadutunnatundi vyaktulanu jeevulanu chuchi saadhyamainanta varaku mana chetanainanta varaku daniki sahayam cheyataniki prayatninchali.
2: Bhutadaya or kindness refers to after looking to various people and persons and things which are in distress going to their help and rescue.
1: Vari baadanu vari dukkamunu వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి.
2: వీ హావ్ టు మేక్ నెసరీ ఎఫర్ట్స్ టు రిడ్యూస్ దర్ పెయిన్ దర్ సారో దర్ ట్రబుల్స్.
1: దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రమున ప్రయోజనం లేదు. క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి.
2: దర్ ఇస్ నో యూజ్ రిపీటింగ్ ది వర్డ్ కైండ్నెస్ ఎనీ నంబర్ ఆఫ్ టైమ్స్. వీ హావ్ టు ప్రాక్టీస్ ఇట్ అండ్ ప్రూవ్ ఇట్.
1: కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడా మనం విశ్వసించాలి.
2: వీ హావ్ టు బిలీవ్ that kindness is the same as divinity.
1: దయగల హృదయమే దైవ మందిరమని కూడా నువ్వు విశ్వసించాలి.
2: We have to believe that heart which has kindness is temple of God.
1: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి.
2: There are number of weaknesses in human beings.
1: నిర్దయుడైపోతుంటారు.
2: They lose kindness and become cruel.
1: కఠిన హృదయాన్ని పెంచుకుంటారు.
2: They become very cruel.
1: కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు.
2: దే బిహేవ్ లైక్ వైల్డ్ ఎనిమల్స్ విచ్ డ్వెల్ ఇన్ ఫారెస్ట్.
1: ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు.
2: కృష్ణ హాస్ టాట్ దట్ దిస్ ఇస్ నాట్ ఎ ట్రూ నేచర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్ ఈస్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఇట్.
1: కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి.
2: We have to therefore recognize the meaning in stating
1: atta pushpamulalo ee daya pushpam anetundi darini angikarinchadu bhagavantudu.
2: God accepts of all the eight flowers the flower of human kindness with great love.
1: Poola gucchalu techi poojanta chesina,
2: bringing flowers, worshiping with whatever force and with whatever intention,
1: mechukonadu taanu pucchukonadu.
2: God would neither accept it nor praise it.
1: దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు?
2: What does he accept? What does he appreciate?
1: దయా పుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు.
2: He accepts and praises the flower of kindness, the flower of love, the flower of the heart.
1: కనుకనే మనము దయము దైవము సర్వజీవులు ఎందు కూడాను ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
2: దేర్ఫోర్ వీ హావ్ టు రికగ్నైజ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ దట్ గాడ్ ఇస్ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ హార్ట్.
1: ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి?
2: హౌ షుడ్ వి గివ్ ఎక్స్ప్రెషన్ టు దిస్ పర్టికులర్ ఫీలింగ్ ఆఫ్
1: కేవలం అభ్యాసంతో మనం లభ్యసించేటువంటిది కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ వీ కెన్ జస్ట్ మియర్లీ గెట్ బై ప్రాక్టీస్.
1: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి.
2: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ హార్ట్.
1: నిజముగా అందరి ఎందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి.
2: We have to firmly believe that it is the same God which is existing in all hearts.
1: అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
2: Then only you will be able to recognize others' pain and others' sorrow as his own fault. Pain and sorrow.
1: ఒక గ్రామంలో పేద కుటుంబం ఉండేటువంటిది.
2: ఇన్ ఎ పర్టికులర్ విలేజ్ దేర్ వాజ్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది.
2: దేర్ వాజ్ ఓన్లీ వన్ డాటర్ ఫర్ దట్.
1: ఇది పెద్ద కుటుంబము కాదు.
2: ఇట్ వాజ్ నాట్ ఎ బిగ్ ఫ్యామిలీ.
1: కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ రిచ్ ఫ్యామిలీ ఐదర్.
1: ఇది బీద కుటుంబం.
2: ఇట్ ఇస్ ఎ పూర్ ఫ్యామిలీ.
1: కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ బీద తల్లిదండ్రులు ఆశించారు.
2: దోస్ పూర్ పేరెంట్స్ డిసైడెడ్ టు ఎడ్యుకేట్ దట్ చైల్డ్.
1: కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు.
2: దేర్ వర్ నో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ద విలేజ్.
1: కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామంలోకి పంపవలసి వచ్చింది.
2: దే హ్యాడ్ టు సెండ్ ద చైల్డ్ టు ది నైబరింగ్ విలేజ్.
1: ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది.
2: On the way to the village where the school was, there is a forest.
1: కానీ పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు.
2: But for villagers, they do not mind this.
1: వారి నిత్య జీవితంలో ఇది ఒక అలవాటుగా రూపొందుతుంది.
2: In daily life,
1: ఈ బిడ్డ ఆ ప్రక్క గ్రామంలోకి వెళ్లి చదువుకోవటం, తిరిగి సాయంకాలంకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది.
2: దిస్ చైల్డ్ వాజ్ స్పెండింగ్ టైమ్ గోయింగ్ టు ద స్కూల్ ఇన్ ద నైబరింగ్ విలేజ్, లెర్నింగ్ ఎడ్యుకేషన్ దేర్ అండ్ కమింగ్ బ్యాక్.
1: ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం.
2: దోస్ డేస్ ఇట్ వాజ్ వెరీ యూజువల్ అండ్ నేచురల్ టు డూ ఎ లాట్ ఆఫ్ చారిటీ.
1: ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు.
2: ఆన్ ద వే దేర్ వాజ్ ఎ స్మాల్ చౌల్ట్రీ బిల్ట్.
1: ఒకనాడు ఈ బిడ్డ స్కూల్ కు వెళ్తూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది.
2: ఆన్ హర్ వే టు ద స్కూల్ వన్ పర్టికులర్ డే షీ ఫౌండ్ ఎ పర్సన్ హూ వాజ్ ఇన్ ఎ మిజరబుల్ కండిషన్.
1: రోగము అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది.
2: షీ రికగ్నైజ్డ్ దట్ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజ్.
1: ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు.
2: That particular person was so weak that he was not able to reach any village.
1: అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి.
2: that the person with disease is not able to just take protection.
1: Kamakramina kudanu ahara paniyam lekunda shariram kushkinchipothundadi.
2: On account of want of food, the body was becoming weaker day by day.
1: Idi gurtinchindi ee balika.
2: This girl recognized this.
1: Tana inti nunchi dinnamu తాను స్కూలుకు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని ఒక ఇడ్లీను ఒక దోశను ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెనుక ఆ యొక్క టిఫిన్ కార్ వెనుక తీసుకుని రావటము, ఈ రీతిగా జరుపుతూ వచ్చింది.
2: ఎవ్రీడే షీ వాస్ క్యారీయింగ్ సమ్ ఫుడ్ ఫర్ హర్సెల్ఫ్, బట్ షీ యూస్డ్ టు గివ్ ఆల్ దీస్ థింగ్స్ టు దట్ పర్టికులర్ పర్సన్ ఆన్ ద వే ఇన్ ద చౌల్ట్రీ. And she was collecting the tiffin carrier bag on her way back home.
1: ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికి అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు.
2: After spending 10 days like that, the patient could collect a little more strength.
1: ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి.
2: On a particular day when she was coming back home, that particular patient held the hands of this particular girl and implored,
1: bangaru bidda neevu naaku inni dinamulu kudanu aahara paaneyam ichi naa praananni rakshinchavu, ee aahara paaneyamlu ekkadi nunchi nuvu testunnavu, nee talledanluku telusina leka ekkadaina dongatanam chestunnava, inke vidhamainatti margamlo dinni apaharinchi naaku istunnava, leka neeku nuve tinakunda pastu undi naaku pedutunnava, yadartham cheppamani koraadu.
2: Dear most child, now you have been giving me food every day. How are you getting this particular food? Have you been informing your parents? Are you stealing this food? Are you denying this food for yourself and giving me? What are you doing? Please let me know. He said.
1: Aa balaki cheppindi, ayya neenu dongatanam aneetundi naalo e maatram kudanu ledu, naa talli dannulaku moosi petti anaga varini marpu chesi neenu techeetundi padarthamlo okkati ledu, neenu neeku icheetundi prathi padartham kudanu naa talli dannulaku telusu. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు, అయినప్పటికీ నేను స్వయార్జితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
2: She said that I am not used to thieving things etc. My parents know that I am getting food and ours is a poor family, but still with hard and money we have been able to just manage to get some food. I am giving that particular food only to you.
1: She said, chinna baliki ee reethiga neevu sampadistunnavu ani prashninchadu.
2: He asked, how are you earning this particular food?
1: నేను వచ్చే దారిలో రేగి పండ్లు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పండ్లు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఎక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు, ఇది నా స్వయాచి.
2: She said that on the way there is a fruit bearing tree. I collect those fruits, I sell them to the students, collect a little money, buy the food, and I am getting this hard earned money which is used for giving you.
1: Aa bidda yokka tyagamunaku, aa bidda yokka yuktiki, aa bidda yokka bhootadayaku ee rogi chaala santasinchadu.
2: This particular person, the patient was so much overjoyed at her sacrifice, at her intelligence, at her
1: ee buddhi ee reethiga labhinchindi ani kuda mari prashninchadu.
2: He questioned her, how did you get this particular attitude of mind?
1: Idi maa tallidandrula yokka bodha, amma manamu chaala beeda kutumbamu, manakante heenamainatti kutumbanni chuchinappudu edo mana shakti koddi manam daanam cheyali ani naa chinna bittappudu nunchi kudanu naaku ide bodhalu chestu vacharu.
2: This is an account of the teaching of my parents. My parents have been telling right from my childhood, ours is a poor family, would always try to help others.
1: ఉగ్గుపాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను.
2: కైండ్నెస్ విచ్ ఐ హావ్ లెర్న్డ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, ఐ యామ్ మేకింగ్ ఇట్ ఫుల్ఫిల్డ్ అండ్ శాంక్టిఫైడ్
1: అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
2: షీ సెడ్ సో టు దట్ పర్టికులర్ పేషెంట్ అండ్ రిటర్న్డ్ హోమ్.
1: క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు.
2: Gradually this particular patient picked up health. He was able to walk to the village where this girl was.
1: Kani aa bhootadayaku emi phalitam, ee patient ee rogi ainatundi vaadu nityamu daivanni prarthistunnadu, adhe krutagnata. Aa krutagnata valla daivanni prarthinchi ee biddaku ee bidda talidannulaku aayur aarogyanni ichi vaani sarvavidhamulaga sukhanga jeevinchitattu anugrahinchamani ninnu prarthana cheseetundi vaadu rogi.
2: What is the result of all the sacrifices which this girl has made to that particular patient? The patient has been praying to God, oh God, give good health, good prosperity, and in every way be helpful to the parents of this
1: nee nittaina bidavanni nee rogishtini nee inka avruddhi poi ee deshaniki chesetundi upakaram emi ledu.
2: He told to God that, well, I am a diseased person, I would not be able to be of any use to the world, and out of gratitude I am just praying to you.
1: Ilanti uttama kutumbanni abhruddhi parachi deshaniki upakaram gaavinchadaniki తగినటువంటి శక్తి సామర్థ్యంలో అనుగ్రహించమని భగవంతుణ్ణి కోరాడు.
2: He prayed to the Lord that you will have to develop such good families and make them help the nation.
1: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు.
2: This girl, whatever she did towards the patient, she did not expect any results in return.
1: ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు.
2: Without expecting any fruits of the actions she has performed, those actions, God showered his grace on her.
1: Okanadu sayankala samayamlo daivam dabbulu mootana kattukoni aa intiki velli, amma naaku inta kaalam kudanu pranaanni ichi aaharanni ichi paaniyamu traapi nannu rakshinchinatvanti bidda illu idena ani adigaadu.
2: One particular evening God collected a lot of wealth in a bundle and went over to that particular house and asked, is this the house from which a child hails who has given me a lot of food and water?
1: Ammayi ontariga school ku velleyatundi samayam lopala ee bidda inta dhairyamuto inta varchastu inta shantamuto ee vidhamainatundi daya hrudayamuto undeyatundi biddalu lokamulo abhruddhi kavalani uddeshamuto nenu oka bichchagaani veshamuto oka chatramlo cheranu.
2: God said that I went to that particular child tree in the form of a person with in the form of a patient. I am just giving this particular thing that this child should grow and become highly educated.
1: Bidana parichinche nimittamai nenu oka varam 18lo aa chatramlo nivasinchanu.
2: I lived in that child tree to test this girl for about 10 days. I lived there.
1: Ee bidda hrudayam parishuddhamainatundi.
2: This child's heart is
1: pavitramainatundi,
2: very sacred.
1: Dayagala hrudayam,
2: it is full of kindness.
1: Adhe naa mandiram,
2: that is my temple.
1: Kanuka idigo neeti nundi aa ammayi yokka jeevithamlo anni vidhala sukha shantulu anubhavinchetattuga ee dhanamunu teesukomani andinchadu.
2: He handed over the wealth to the parents telling that you use this for her happiness, for her progress, for her.
1: Ee dhanamunu choochina takshaname uppungi poka talidandrulochi aa mahaneeni paadam perapadi, swami inta dhanamunuku maaku adhikaram ledhu.
2: Those parents, not being overjoyed at the prospect of getting such a lot of wealth, they fell at the feet of that particular person and said that, well, we don't have any right to
1: shakti entu anta matrame maaku chalu,
2: whatever is our capacity we'll accept only that.
1: Shakti ki minchinatvanti dhanamu pramadamuna chekurustundi.
2: Wealth beyond one's own capacity
1: ashanti andistundi.
2: It will bring lack of
1: ahankaramunu chekurustundi.
2: It will increase one's ego.
1: ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది.
2: ఇట్ విల్ మేక్ వన్ ఫర్గెట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
1: మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు.
2: ఓ గ్రేట్ మ్యాన్, వీ డోంట్ వాంట్ సో మచ్ ఆఫ్ వెల్త్, దే ప్రేడ్.
1: కానీ అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
2: మీన్ వైల్ దిస్ పర్టికులర్ పర్సన్ డిసపియర్ లీవింగ్ ది ఎంటైర్.
1: వచ్చినటువంటి వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే.
2: The person who came there was not merely a great man or a saint.
1: Ani gurtinchi aa inti varu ee dharmamunu aadharanga chesukoni varu ye maatramu deeni viniyoginchukokunda ee vidhamainatundi yokka daya hrudayam topala deenunu rakshinchadaniki ee dharmamunanta upayogapettu pocharu.
2: Those people recognizing him as God, without using the entire money for their own family, they used it for the welfare of other people.
1: Sarvuliyandu undinatundi yokka jeevatattvamu daivatvanga vishwasinchamani chaattu vacharu.
2: They also asked everyone to just believe and conduct oneself as to with the belief
1: daya premana valane daivam labhistadani kudanu visheshistu vacharu.
2: They also believe God can be obtained only by love and compassion.
1: Kanukane yad bhavam tad bhavati, mana bhavam ettuvantido daivattam atuvantidiga manaku labhyamavutundi.
2: We get God the way that we believe him.
1: Daivam ekkado oka pratyekamainatundi oka pradeshamlo unnadani manam visheshincharadu.
2: We should not believe God as he existing in a
1: sarvatra untunnadu anukunte satyanni manam kontha varaku chaatadaniki anubhavithulu kavali.
2: We have to experience and declare that God is all pervasive.
1: Aithe ilanti sadbhavamunu manam ee reetiga penchukovatam sadhyam avutundi.
2: How can we develop such a good feeling?
1: Deeniki antar bahir sarvavyapya narayana ani pillalu parishuddhamlo chepparu. అదే విధంగా అంతర్ బహిర్శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు.
2: As was told by the students here in the prayer Purusha Sukta that God exists both inside and outside.
1: పరమాత్మ లోపల వెలుపల ఉన్నాడు.
2: God is existing inside and outside.
1: కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతర్శుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే.
2: ఇఫ్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్సైడ్ ఇన్నర్ ప్యూరిటీ వుడ్ బి సఫిషియెంట్. యాజ్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఎక్స్టర్నలీ ఎక్స్టర్నల్ ప్యూరిటీ ఇస్ ఆల్సో రిక్వైర్డ్.
1: కనుక దైవము అంతర్బహిర్తత్వం నందు ఉంటుండడం చేత మనం కూడాను అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడా మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
2: యాజ్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ we should have both inner purity and outer purity, then only we would be able to attain
1: fully bahishuddhi ante eviti.
2: What is the meaning of external purity?
1: Motta motta bahishuddhi aniga manamu chakkani dehanni parishuddham oka bhagavantudu lokala maatrame unti antarshuddhi maatrame manaku chalu. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే.
2: ఇఫ్ గాడ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఓన్లీ ఇన్సైడ్ ఇన్నర్ ప్యూరిటీ వుడ్ బి సఫిషియెంట్.

0: చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము.
1: ఎక్స్టర్నల్ ప్యూరిటీ మైట్ మీన్ కీపింగ్ అవర్ బాడీ ప్యూర్ అండ్ వేరింగ్ గుడ్ క్లోత్స్, క్లీన్ క్లోత్స్.
0: మనము పఠించేటువంటి గ్రంథములు కూడా పరిశుద్ధంగా ఉంచుకోవాలి.
1: ది బుక్స్ విచ్ వి రీడ్ వి షుడ్ కీప్ దెం క్లీన్.
0: మన దుస్తులు ఎందుకని, మన దేహం ఎందుకని, మన బుక్కులు ఎందుకని అశుద్ధమైనటువంటిది మాలిన్యం చేయకుండా చూసుకోవాలి.
1: బీట్ ఇన్ ద బాడీ, బీట్ ఇన్ అవర్ మైండ్, బీట్ ఇన్ ద బుక్స్, వి షుడ్ నాట్ అలౌ డర్ట్ టు అక్యుములేట్.
0: మనము పరిశుద్ధమనగా ఏమిటి, దేహమును సరైన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పడంలో ఉండేటువంటి అంతరార్థం ఇదియే.
1: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ దట్ యు షుడ్ టేక్ బాత్ ట్వైస్ ఎవ్రీ డే ఈస్ దట్
0: దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడా పరిశుద్ధం చేసుకోవాలి.
1: నాట్ మియర్లీ ది బాడీ, ఎవ్రీ లింబ్ విల్ హావ్.
0: ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యం చేరిపోతుంది.
1: Where there is impurity, some types of dirt accumulate.
0: మాలిన్యము చేరిన దగ్గర ఇన్సెక్ట్స్ పురుగులు చేరిపోతాయి.
1: Where there is dirt, some insects gather.
0: ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగము ప్రారంభమవుతుంది.
1: And that leads to diseases.
0: కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి.
1: Therefore, should not allow impurity to enter.
0: మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్ బ్రష్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి.
1: Therefore, in the morning, every day, we'll have to clean our teeth with toothbrush and paste.
0: కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుకను కూడా గీచుకోవాలి.
1: Not merely cleaning the teeth, we'll have to clean the tongue also.
0: దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు.
1: Our mouth is the main.
0: ఈ ద్వారము నుండే కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
1: In the main entry itself, if there is lack of cleanliness, then all the worms
0: and మనం ఎంత ప్రదేశాల్లో మనం చూస్తుంటుంటాం, ఏదైనా మురికి నీరు చేరిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి.
1: Wherever there is dirty water, mosquitoes and worms and undesirable elements.
0: అదే విధంగా ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
1: In the same way, wherever there is dirt, all these insects are likely to accumulate.
0: ఇంతే కాదు, మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధం గావించుకోవాలి.
1: నాట్ మెయిన్లీ దాట్, ఇన్ ది సరౌండింగ్ ఆఫ్ అవర్ హౌస్ విల్ హావ్ టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్.
0: ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇళ్లను చూచి ఇల్లాలను చూడమంటారు.
1: దేర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్ర, లుక్ టు ద హౌస్ అండ్
0: ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటారో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటి దీని అర్థం.
1: The meaning of that is that the cleanliness of the house reflects the cleanliness of the dwellers.
0: But ఇది దేని కోసం చేసుకోవాలంటే మన మంచి కోసమే.
1: All this has to be done for our own good.
0: ఇల్లు కాని పరిసర ప్రాంతములు కాని పరిశుద్ధంగా ఉండినప్పుడు మనం పవిత్రమైన ఆరోగ్యాన్ని కూడా అందుకుంటాం.
1: Be it the house or the surroundings, when they are clean, we'll be able to enjoy.
0: ఆరోగ్యంగా ఉండినప్పుడు ఆనందం మన యొక్క ప్రాపర్టీని, మన యొక్క లక్ష్యమే.
1: When we have good health, we'll be happy.
0: కనుక మొట్టమొదట ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: We'll have to keep ourselves clean entirely in order to have good health and joy.
0: మనకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు ఉండినా చాలు, ఒకటి ధరించి రెండవ దాన్ని పరిశుద్ధంగా ఉతికి దాన్ని ధరించుకుందాం.
1: We may have only two pairs of clothes. One we should wear, the other we should clean. Afterwards we'll have to just wear that.
0: దిన్నము రెండు మార్చనక్కర్లేదు.
1: There is no need for changing.
0: ఒకటి ఉండినా చాలు మన శక్తికి.
1: It may be even one for a particular thing.
0: ఉన్న దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి.
1: But to keep clean whatever we have.
0: సాధ్యమైనంత వరకును ఈ యొక్క అశుద్ధము మనపైన చేరకుండా చూసుకోవాలి.
1: Should not allow ourselves to become dirty.
0: బయట మాత్రము తెల్లని డ్రెస్సులు వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు.
1: Wearing externally whitish dress, keeping the heart impure is no good.
0: కనుక దానివల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we'll have to make efforts for inner purity also.
0: దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటిగా ఉండాలి.
1: For this purpose, we should keep our feelings sacred.
0: తలంపులు పవిత్రమైనటువంటిగా ఉండాలి.
1: Thoughts must be sacred.
0: పరోపకార సంబంధమైనటువంటిగా ఉండాలి.
1: Thoughts must be for the service of others.
0: అసూయ భావము కాని ద్వేష భావము కాని మనలో చేరకుండా చూసుకోవాలి.
1: We should not allow jealousy and hatred to enter into us.
0: నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావంలో మనం పెంచుకోవాలి.
1: We should always develop feelings which are full of joy.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు.
1: We should not unnecessarily bother ourselves about others' affairs.
0: సర్వుల మంచిని కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి.
1: We should think good of all others.
0: దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోక సమస్య

0: ఆ సుగుణ భవంతు అనేటువంటిది ఆర్యల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు.
1: In this particular context only, in the dharma of Vedas, it has been just said, let the whole world be
0: healthy. ఈ హరికుల యొక్క లక్ష్యమని కూడాను భావించారు.
1: This is the very object and purpose of people who believe in Vedas.
0: కనుక హృదయము లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామము చింతించు రావాలి.
1: Therefore, the sacred name of God, the pure name of God, will have to be continuously contemplated in every heart.
0: ఈ విధంగా అంతర్ బహిర్జ తత్వములందు పరిశుద్ధము గావించుకొనుటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు, అసూయాది డంబములు, ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
1: Only when we take care to see, to maintain inner purity and external purity, we will be able to just see that prevent entering of bad thoughts, bad qualities of jealousy.
0: Prahladudu chepparu, aaru shatruvulu neevu jayinchinappude neevu sariyainatundi uttamudu avutavu ani.
1: Prahlada has declared that only when you conquer 6 enemies, you can be considered as a great man.
0: Ippudu kevalamu neevu rajuga untunnavu, neevu aaru shatruvulu jayisthe chakravartiga maaripothavu annadu.
1: He has said that you are only a king now. If only you can conquer 6 enemies, you can become an emperor.
0: ఆ ఆరు శత్రువులే కామ, క్రోధ, లోభ, మోహములు, మాత్సర్యం. ఈ ఆరు శత్రువులు ఎందుకూడను మనం చేరకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధము.
1: దీస్ 6 enemies ఆఫ్ డిజైర్, యాంగర్ అండ్ గ్రీడ్, హేట్రిక్ అండ్ దీస్ 6.
0: కనుకని మనము ఈ శత్రువులను లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి.
1: We should not allow these 6 enemies to enter into our heart if we do not want to get any difficulties and problems.
0: కనుక నీవు సుఖదుఖములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, అందరి ఎందు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి.
1: If you want to treat joy and sorrow, profit and gain as equal, then you'll have to consider and recognize
0: ee dukkhamulanu sheetoshtamulanu laabhanashtamulanu samananga chuchukovatam chaala asaadhyam aithe andari endu undinatundi daivattam okkate aneetundi satyam manaku drudamaipothe ivanni sulabhanga manaku vasamaipothayi.
1: It may be difficult to treat joy and sorrow equal, cold and heat equal, and misery and happiness equal, but if we can recognize that God is dwelling in every heart, all the other things we can conquer.
0: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు.
1: త్యాగరాజు అన్నాడు, ఓ రామ, ఇఫ్ ఓన్లీ ఐ హావ్ యువర్ గ్రేస్, ఎవ్రీ అదర్ ప్లానెట్ విల్ బి అండర్
0: సర్వుని ఎందు ఉండేటువంటి ఒక ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది.
1: If we have firm belief and faith that the same divinity is existing in all hearts, everything can be conquered, we'll be able to get all other things.
0: అన్నింటికి మూలం ఏదో,
1: that particular thing which is the very
0: అన్నింటికి నీ కీలకం ఏదో,
1: which is the very secret of all,
0: అన్నింటికి నీ గమ్యం ఏదో,
1: the goal of all,
0: దానిని మనం పట్టాలి.
1: We should catch hold of that.
0: అదే ఆత్మతత్వం,
1: that is the principle of ఆత్మ.
0: దానిని మనం పట్టినామంటే ఇవన్నీ సులభంగా మనకు వశమవుతాయి.
1: If we can catch hold of that, everything else can become.
0: చెట్టును కొట్టదలిచినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీడివేస్తూ ఉంటే ప్రయోజనం లేదు.
1: The one who wants to fell the tree, he did not go on cutting the branches, leaves, etc.
0: వేరును కొట్టివేస్తే చెట్టు కూలిపోతుంది.
1: If he cuts at the very root, the tree can be felled.
0: అదే రీతిగా దైవాన్ని మనం పట్టివేస్తే సర్వము మన వశమైపోతుంది.
1: If we can catch hold of divinity itself, everything will be under our control.
0: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడాను కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి.
1: If we really want to catch hold of the divinity itself, in our daily life, we'll have to practice these sadhanas.
0: కనుక భూతదయను మనం పెంచుకోవటం,
1: developing compassion for all,
0: sarvatma bhavana manam abhirudhi varchukotam,
1: developing sarvatma bhavana,
0: deham yokka parishuddhamu manasu yokka pavitratanu abhirudhi varchukotam,
1: developing the inner and external purity of the body and the mind.
0: Ee vidhamaina kunti yokka nitya charyala lopala, nitya jeevitham lopala sadhanu salipinappude daivattam manaku sulabhamga artham avutundi.
1: Only when we practice all these things in daily life, we'll be able to recognize divinity.
0: కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చితి, సర్వులు ఎందు కూడా ఉండినటువంటి యొక్క భగవంతునికి నేను ఒక నమస్కరిస్తున్నాను అని మనం భావించాలి.
1: We will have to consider that we are praying, offering our obeisance to the God who is dwelling in every heart.
0: అంతటితోనే మనం ఆపకూడదు మన సాధనను. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతిగచ్చితి, దాన్ని కూడా రెండో వద్దుగా పెట్టుకోవాలి.
1: We should not merely believe in that and leave it at that. We should also believe that whosoever we criticize, that goes to the same
0: మన జీవితము ఒక పెద్ద ప్రవాహం.
1: Our life may be compared to a
0: ఈ ప్రవాహమును విచ్చలవిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు, అన్ని భూములు, అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది.
1: If we allow this flow of our life, unfettered is likely to destroy
0: gramamulu munchi vestundi.
1: It may destroy villages.
0: కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయం మనం తీసుకోవాలి.
1: We have to take such measures to see that this river reaches the ocean.
0: ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ఓషన్ విచ్ కెన్ బేర్, విచ్ కెన్ ప్రొటెక్ట్, విచ్ కెన్ టేక్ గివ్ షెల్టర్, విచ్ కెన్ అబ్జార్బ్ ఆల్ దీస్ రివర్స్.
0: కనుకని ఇది సాగరంలో ఏ రీతిగా మనం చేర్చడం,
1: హౌ టు మేక్ దిస్ లైఫ్ టు రీచ్ ది ఓషన్.
0: దీనికే భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది.
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ సెడ్ హ్యావ్ టూ బ్యాంక్స్ కన్స్ట్రక్టెడ్.
0: ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామంలో ఉంచకుండా నేరుగా సముద్రంలో పోయి చేరిపోతుంది.
1: When there are two banks to this river can safely go and reach the ocean.
0: ఏమిటి ఈ గట్లు?
1: What are these two banks?
0: అదే అష్టాక్షర నామము అని బోధించాడు.
1: This has been described as the eight syllable mantra.
0: ఏమిటి అష్టాక్షర నామం?
1: What is that eight syllable name?
0: ఓం నమో నారాయణ కాదు.
1: ఓం నమో నారాయణ is that so? No.
0: కాదు.
1: It is not
0: samsayaatma vinasyate. Idi samsayaatma vinasyate nissamsayuduga ani untundu ane gattunu oka vaipu kattuko.
1: On one side you just have the belief that a person who has got doubt will be destroyed.
0: Rendu vaipuna saddhavan labhate gnanam. Idi 8 aksharalu. Ee saddhana oka vaipuna penchuko.
1: The other side, Shraddhavan Labhate Gnanam, eight-lettered mantra, have
0: nissamsayam aneetundi oka gattu, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
1: డౌట్లెస్నెస్ ఆన్ వన్ సైడ్, ఫెయిత్ ఆన్ ది అదర్ సైడ్, యూ హ్యావ్ దీస్ టూ బ్యాంక్స్, అవర్ లైఫ్ కెన్ రీచ్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ ద ఓషన్.
0: ఈ ఉపాయముని జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ హాస్ టాట్ దిస్ ది వెరీ ఎసెన్స్ ఆఫ్ డివోషన్ విచ్ విల్ మేక్ ది లైఫ్ ఆఫ్ ది రివర్ of life to reach the ocean of anugraha or grace.
0: Nayana manavuni yokka gamyamu adiye
1: chey, the ultimate end of goal of man.
0: Gamyamunu maravaddu,
1: don't forget about the
0: lokamunu nammavaddu,
1: don't believe the world.
0: Maranamunaku bayapadavaddu,
1: don't be afraid of death.
0: Ee moodintini neeku nijamainatundi mantramuluga bodhisthunnanu annadu.
1: I am teaching you these three as three important mantras.
0: Kanukane gamyamu daivam,
1: the goal is God.
0: దైవాన్ని మరవకూడదు,
1: డోంట్ ఫర్గెట్ అబౌట్ గాడ్.
0: ఈ లోకాన్ని నమ్మకూడదు,
1: దిస్ వరల్డ్ షుడ్ నాట్ బి బిలీవ్.
0: మరణానికి భయపడకూడదు,
1: షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
1: టేక్ దీస్ త్రీ యాజ్ త్రీ మంత్రాస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.
2: దాట్ వాస్ ది 27th ఇన్ ఎ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 9th September 1984, he taught us certain important aspects of spiritual practice, like being compassionate to all and maintaining internal and external purity. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: to cross the ocean of samsara, neither tapa nor dhyana nor the reading of shastras will be of any avail. The only avenue of crossing the samsara is seva.
1: పవిత్రాత్మ
0: స్వరూప
1: ఈ 5 దినముల నుండి అన్ని రాష్ట్రాల నుండి గుమ్మగూడినటువంటి యొక్క సేవాదళ కార్యకర్తలతో కార్యమును ఆనందంగా గడుపుకునే నిమిత్తమై గుమిగూడినామనేటువంటి సత్యాన్ని మనము నెత్తి అందించుకోనాలి.
0: పవిత్రాత్మ స్వరూపస్ అండ్ వర్కర్స్ ఇన్ సోషల్ సర్వీస్, ఫర్ ది లాస్ట్ 5 డేస్ వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అండ్ క్యారింగ్ ఆన్ డెలిబరేషన్స్ రిలేటింగ్ టు ద ప్రోగ్రామ్స్ ఆఫ్ సర్వీస్.
1: కేవలము వివిధ రాష్ట్రముల నుండి వేతించినటువంటి యొక్క సేవాదల యొక్క కార్యకర్తలను స్నేహము చేసుకునే నిమిత్తమై లోక సంబంధమైనటువంటి విషయములలో చర్చించుకునే నిమిత్తమై ఒకరికొకరు కొంతకాలమును వ్యర్థపరచుకునే నిమిత్తమై మనం ఈ కార్యక్రమంలో చేరలేదు అనేటువంటి సత్యాన్ని కూడా మరొక వైపున జ్ఞప్తి అందించుకోనాలి.
0: వి మస్ట్ ఆల్సో రిమెంబర్ ది ఫ్యాక్ట్ దట్ వీ హ్యావ్ నాట్ గ్యాదర్డ్ హియర్ టు ప్రమోట్ సోషల్ కాంటాక్ట్స్ and to indulge in conversations which promote social and personal contacts.
1: కాని మనకు తెలియనటువంటి విషయాలను ఆదర్శవంతమైనటువంటి సేవలను అనుష్ఠించవలసినటువంటి యొక్క పవిత్ర కార్యములను మనం కొంతవరకు గుర్తించి దానిని చక్కగా ఆచరణయందు పెట్టేటువంటి యొక్క ఆశయ నిమిత్తమై మనం ఈ సమావేశంలో చేరినాము అనేటువంటి సత్యాన్ని కూడా మరొక వైపున నప్తి అందించుకోనాలి.
0: వి షుడ్ ఆల్సో బేర్ ఇన్ మైండ్ దట్ వి హావ్ గ్యాదర్డ్ హియర్ టు నో వాట్ వి డు నాట్ నో అండ్ టు నో అబౌట్ ది ఐడియల్స్ విచ్ మస్ట్ గైడ్ us ఇన్ అవర్ పాత్, ది ఐడియల్స్ విచ్ వి మస్ట్ ప్రాక్టీస్ అండ్ ట్రాన్స్లేట్ ఇన్ టు యాక్షన్.
1: ఈనాడు సేవాదళ సభ్యులందరూ కూడాను అనుష్ఠాన ప్రియులు కావాలి, ఆచరణ కుశులుగా తయారు కావాలి.
0: ది మెంబర్స్ ఆఫ్ ది సేవాదల్ మస్ట్ బికమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ప్రాక్టీస్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ యాక్షన్.
1: అన్ని రంగముల ఎందుకుడను అనగా సత్యసాయి సంస్థల యొక్క అనేక భాగముల ఎందుకుడను సేవాదల వారు కామన్ గా ఒక విధమైనటువంటి యొక్క అధికారాన్ని తీసుకునేటువంటి యొక్క స్థాయి కలదు.
0: సేవాదల్ మెంబర్స్ మస్ట్ బి కామన్ ఫ్యాక్టర్స్ ప్లేయింగ్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద వేరియస్ వింగ్స్ ఆఫ్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్.
1: ఒక సత్యసాయి సమితికి కొన్ని రకములైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. సత్యసాయి భజన మండలికి కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. బాల వికాస్ కు కొన్ని రకమైనటువంటి బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. ట్రస్ట్ కు కొన్ని రకమైన బాధ్యతలు మాత్రమే ఉంటుంటాయి. కానీ సేవాదల వారికి అన్ని రకముల ఎందుకుడను తాము పాల్గొనేటువంటి బాధ్యత సమంగా ఉంటుండాలి.
0: ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సమితి, ఆఫ్ ది బాల వికాస్, ఆఫ్ ది భజన మండలి, ఆఫ్ ది మహిళా మండలి అండ్ ది ట్రస్ట్ దే మే బి స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ బట్ ది స్కోప్ ఆఫ్ ది సేవాదల యాక్టివిటీ ఈజ్ ఆల్ ఎంబ్రేసింగ్.
1: ఒక భజన జరుగుతుందంటే అక్కడ ఆ భజన యొక్క సంరక్షణ నిమిత్తమై ఆ భజన యొక్క నిర్వర్తించుకునేటువంటి కార్యంలో ఎట్టి ఆటంకములు కూడా జరగకుండా ఉండే చూచుకునే నిమిత్తమై ఈ సేవాదళం అక్కడ కూడా ప్రవేశించవలసి వస్తుంది.
0: సేవాదళం విల్ హ్యావ్ టు హెల్ప్ ది భజన్ మండలి టు సీ దట్ ది భజన్ గోస్ ఆన్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ డిస్టర్బెన్స్.
1: అదే విధముగాని మహిళా విభాగం ఎక్కడైనా కార్యక్రమాన్ని కొనుక్కున్నప్పుడు ఆ కార్యక్రమంకు తగినటువంటి ఆటంకం చలుగుకుండా కాపాడే నిమిత్తమై ఈ సేవాదంలో అక్కడ కూడా పాల్గొనవలసి వస్తుంది.
0: వెన్ మహిళా మండలి అండర్టేక్స్ ఎనీ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది సేవాదల్ టు హెల్ప్ టు సీ దట్ దేర్ ఇస్ నో ఇంటరప్షన్ ఇన్ ది యాక్టివిటీ.
1: కనుక ఏ యొక్క రంగం నందైన కూడాను మనం పాల్గొనేటువంటి సమానమైనటువంటి అధికారం కలిగి ఉండటం చేత మనం ప్రత్యేకించినటువంటి విశిష్టతను, ప్రత్యేకించినటువంటి యొక్క తరబీదును కూడాను మనం అందుకోవాల్సి వస్తుంది.
0: బికాస్ వీ హ్యావ్ టు ప్లే రోల్ ఇన్ ద డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వీ షుడ్ acquire a special training which enables us to play our role satisfactorily.
1: Aithe manamu ee samaveshamlo aneka nootana vishayalanu manam ninnayinchukuntu vacham.
0: In this conference we have arrived at many new conclusions.
1: Manamu munnundu cheppettavalsinatundi yokka nootana karyakramalanu kudano manam ninnayinchukunnam.
0: We have chalked out a program for the future.
1: Anniyu manam ninnayinchukovatamlone saripothunnadu kaani dinni aacharinchutalo maatramu manam yokka shakti samarthyalu enta varaku andulo pravesha pettunnamo aneetvanti yokka dinini evariki vare aatma parisilana cheyali.
0: Everyone must subject himself to introspection, to what extent we have been able to carry out these programs which we have been discussing and which we have been just deliberating at the conference.
1: Cheppavachu koti cheyyaru okkati ani aneka paryayam nen cheptuntanu. Manamu anni nirnayalu kudanu chaala aanandanga talalooputu ee vidhamaitundi samaveshallo ee vidhanga cheyali aa vidhanga cheyalani manam nirnayalu chestu vastunname kaani nirnayala prakaramu manam anusaristunnama dini anushtistunnama andistunnama aneetundi daniki evariki vare saakshi.
0: We may say a million things, but it is difficult to put into practice even a single thing. Therefore, we must examine to what extent we are able to put into practice the decisions, the conclusions that we are arriving at these conferences.
1: All India conference lopala kudanu manam aneka vidhamainatuvanti nirnayalanu teesukunnam.
0: At the All India Conference also, we have taken several resolutions.
1: Gadatina samvatsaramu All India Seva Dalamulo lopala kudanu aneka vidhamainatuvanti ninnayalanu karyakramalanu manam chepattalani ninnayinchukunnam.
0: At the previous conference of the Seva Dal, we have arrived at several conclusions and we have passed several resolutions for the future action.
1: Kani aneka mandi కార్యకర్తలైనటువంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు కనుక ఆ నిర్ణయాలను మనం ఎంతవరకు మనం నిర్వర్తిస్తూ ఉన్నాము, ఎంతవరకు మనం ఆచరించాము, ఎంతవరకు దానిని అనుసరించాము అనేటువంటిది మీలో ఎవరైనా ఒక్కరైనా కూడాను ధైర్య సాహసాలతో చెప్పడానికి అవకాశం లేదు.
0: బికాస్ సెవెరల్ వర్కర్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ that even one cannot say that I have implemented all the items of the program that we have chalked out, that we have decided upon, that we concluded at the previous sessions.
1: Kanuka manamu pavitramaina kalamu teesukoni ento pradesham nunchi ikkada prayanamlay manam vachi ee 5-6 dinamulanta kuda ee pavitramainatundi sannidhi endu pennidiga bhavinchukoni ento సుఖశాంతులతో మనం ఈ యొక్క దీనిలో పాల్గొన్నందుకు ఏ కించిత్తైనా కూడాను మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఈ సమావేశాలు ఎందుకు, ఈ యొక్క కాలంను వ్యర్థపరచట ఎందుకు, మన యొక్క ఈ సన్నిధి ఎందుకు కూడాను ఈ యొక్క కాలమును అపవిత్రంగా ఉంచట కూడాను ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గమనే కూడాను మనం చెప్పుకోవటంలో ఎట్టి సందేహము ఉండదు.
0: హ్యావింగ్ స్పెంట్ 5 days of the sacred time in the holy presence, which is an inexhaustible treasure, a pennidhi, a treasure which cannot be exhausted, it may be considered a waste of time if the programs that are adumbrated here are not enforced, are not translated into terms of action.
1: Waste of money, waste of time. Ee rendu kudunu time waste is life waste annaru.
0: Waste of money is evil.
1: కనుక మనము నేటికైన కూడాను కొంత సత్యాన్ని గుర్తించి ఈనాడు మనం నిర్ణయించుకున్నటువంటి యొక్క కొన్ని నిర్ణయాలలో కార్యరూపంలో నిరూపించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని ఈనాడు మనము ప్రకటించాలి.
0: టుడే ఎట్ లీస్ట్ వీ మస్ట్ డిక్లేర్ అవర్ ఇండివిజువల్ డిటర్మినేషన్ టు క్యారీ అవుట్ ఇన్ టు యాక్షన్ some of the programs that are enumerated here and some of the truths that are spelled out here.
1: అనేకమంది కార్యకర్తలు ఇట్టు సమావేశముల్లో పాల్గొని తిరిగి వెళ్లిన తర్వాత ఈ సేవాదల సభ్యులు కూడాను ఈ కార్యక్రమం లోపల ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడాను చక్కగా అందించలేకపోతున్నారు.
0: Some of those who take part in these conferences, when they go back, they are not able to communicate to the respective workers in the organization the deliberations that have been going on here and the resolutions that have been adopted here.
1: Alanti karyakartala valla mana yokka kartavyamainatundi karmalu kudanu kontha varaku kudanu apadeyam jaragadaniki avakasam erpadutundadi.
0: Because of the presence of such workers, the program itself will suffer a defeat.
1: Not such workers,
0: such leaders. The program, because of such leaders who are not able to communicate to the workers the deliberations of these conferences.
1: కారణం ఏమనగా ఇక్కడ కార్యకర్తలు మాత్రమే ప్రవేశించారు తప్ప మిగిలినటువంటి యొక్క వర్కర్స్ సేవకులు ఇందులో పాల్గొనలేదు.
0: In this conference, the leaders, the conveners have taken part, but not the rank and file of the workers.
1: Kanuka, ee district conveners, state conveners, ikkada nunchi vellina takshame, mottamodati cheyavalsinatundi kartavyam emanaga, konni meetinglu pettukoni, sevadala meetinglu pettukoni, aaya jillala variga, varito ee samaveshamlo nirnayinchinatundi yokka nirnayalanu మనం తీసుకున్నటువంటి యొక్క ముందు జరపవలసినటువంటి యొక్క కార్యాలను వారికి సుస్పష్టంగా విడివిడిగా వివరించి వారికి చెప్పి ఆ కార్యాలని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి జరపాలి.
0: సో దోస్ హూ హావ్ టేకెన్ పార్ట్ హియర్ ద లీడర్స్ అండ్ ది కన్వీనర్స్ వెన్ దే గో బ్యాక్ దే షుడ్ హోల్డ్ మీటింగ్స్ అండ్ కమ్యూనికేట్ ఇండివిజువల్లీ టు ది వర్కర్స్ కన్సర్న్డ్ ఆల్ ది డెలిబరేషన్స్ దట్ హావ్ గాన్ హియర్ అండ్
1: డిస్ట్రిక్ట్
0: and every district and every unit, they should communicate to the workers all the resolutions that have been adopted here.
1: ee naatu nundi aina kudanu mana karyakramulo oka vidhamainatundi yokka gatti pattudalanu patti tadwara karyadichinakai kankanam kattukovataniki taginatundi yokka protsaha utsahanni varilo kalpinchali.
0: We must inspire that resolve, that determination to embark upon activities with great devotion and dedication, and they must pledge themselves to carry out the program that has been adumbrated here.
1: Atti utsaha protsahamlo palgonnatunte oka vyaktulanu tatchrame teesiveyataniki kodanu prayatninchali.
0: People who are not able to take part with enthusiasm in these activities, they must be weeded out.
1: ఈనాడు అట్టి వారిని తీసివేయలేనటువంటి యొక్క దురవస్థల్లో మనం ఉంటున్నామంటే మనము సరి అయినటువంటి యొక్క పట్టుదలలో సరి అయినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి దీంట్లో మనము సరి అయిన లీడర్షిప్ పొందటం లేదు కనుకనే అట్టి వారిని తీసేయటంలో మనకు ఒక విధమైనటువంటి అధైర్యం వెంటాడుతూ వస్తుండాలి.
0: బికాస్ వీ డు నాట్ హ్యావ్ దట్ ఐడియలిజం, వీ డు నాట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ రిజల్యూషన్ అండ్ డిటర్మినేషన్, వీ ఫీల్ వీక్, వీ ఆర్ నాట్ ఏబుల్ టు weed out such undesirable elements from the organization.
1: Manam andariki kudunu seva tattvani ee rakanga cheyali aa rakanga cheyali ee vidhanga undali aa vidhanga undalani aadeshistunname tappa aa aadeshanusaranga manam aacharistunnama aneetundi motta mota mana hrudayanni manam parisheelan cheskovali.
0: First we must subject ourselves to introspection. We are just advising people how to do service, how to serve, but to what extent we are able to put into practice those ideals.
1: Adhikari ainatundi vyakti aadarshavantamainatundi karmalu aacharistu vine vidheyatalato pravartinchali.
0: People who are leaders, they must set an example by ideal behavior and they must show the way to the followers.
1: Adhikariki vinayame simhasanamu.
0: For the leaders, humility is the throne.
1: Kani kevalam somari potuku ahankarame oka simhasanam.
0: ఫర్ ది ఐడిల్ మ్యాన్ ఫర్ ద లేజీ మ్యాన్ ఈగో ఈజ్ ద థ్రోన్
1: కనుక మనం ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవులుగా మనం సేవా బాధ్యతను గుర్తించినటువంటి వ్యక్తులుగా మనం నిర్వర్తించాలంటే మనకు హంబుల్ వినయ విధేయతలతో మన యొక్క కార్యక్రమాన్ని వారికి అందించడానికి పూనుకోవాలి
0: సో ఇఫ్ వీ వాంట్ టు బి ఐడియల్ లీడర్స్ వీ మస్ట్ డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ కంప్లీట్ హ్యూమిలిటీ అండ్ ఇన్ దట్ స్పిరిట్ ఆఫ్ హ్యూమిలిటీ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్స్
1: మంచి మాటను కూడా మనం ప్రవేశపెట్టాలి
0: వీ మస్ట్ ఆల్సో లర్న్ హౌ టు స్పీక్ ఇన్ ఎ గుడ్ మేనర్
1: ఈనాటి యొక్క విద్యార్థులు కానీ యువకులు కానీ మన యొక్క సేవా యొక్క దళములలో చేర్చుకోవడానికి ప్రయత్నించడంలో వారిని అనేక విధములుగా కూడాను వారికి ప్రేమతో వినయంతో విధేయతతో ఆప్యాయంతో ఆనందంతో వారిని అంతునకు చేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి
0: We should try to attract the youth, the students in particular, with the soft, loving, tender, encouraging, affectionate words. By using such words, we will be able to attract
1: అప్పుడు యువకులు ఈ సేవాధర్మంలో చేరడానికి కూడాను ఒక ఉత్సాహవంతాన్ని నిరూపిస్తారు.
0: Only then the youth will show enthusiasm to join this organization and come forward.
1: మన యొక్క ప్రవర్తన మన యొక్క మాటలు సేవాదలము వారికి ప్రధానమైనటువంటి యొక్క ప్రమాణములు
0: అవర్ కాండక్ట్ అండ్ అవర్ వర్డ్స్ దీస్ ఆర్ ది క్రైటీరియా విచ్ డిటర్మిన్ ది ఎన్థూజియాజం అండ్ విచ్ ఎన్థూస్ పీపుల్ టు జాయిన్ ది ఆర్గనైజేషన్
1: ఇందులో మరొక విషయం కూడా మీరు చక్కగా గుర్తించాలి
0: యు మస్ట్ ఆల్సో రికగ్నైజ్ అనదర్ ఫ్యాక్టర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్
1: మన సేవాదల సభ్యులు కానీ కార్యకర్తలు కానీ లేక సమితి సభ్యులు కానీ ఇంకే విధమైనటువంటి భజన మండలి వారు కానీ మన సేవా ఆర్గనైజేషన్స్ అనేటువంటి యొక్క అన్ని రంగములు ఎందుకున్నటువంటి వారు కూడాను ఇది గుర్తించవలసినటువంటి విషయము
0: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది వేరియస్ బ్రాంచెస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ వేరియస్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ సేవా సమితి ఆర్ సేవాదళ్ దే మస్ట్ బేర్ దిస్ ఇన్ మైండ్
1: ఎందుకనగా ఆధ్యాత్మికమునకు కేవలం ఒక్క మార్గమే ఒక్క గమ్యమే ఒక్క భావమే అత్యవసరము
0: ఫర్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఓన్లీ వన్ పాత్ అండ్ ఓన్లీ వన్ డెస్టినేషన్ విల్ బి దేర్
1: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికము ముఖ్య లక్షణము
0: ది మెయిన్ ఫీచర్ ఆఫ్ స్పిరిచువాలిటీ ఈజ్ టు ఫైండ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ
1: కానీ ఏకత్వాన్ని అనేకత్వంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల కారణం
0: It is the result of ignorance to mistake what is one to be many.
1: దీనిని మీకు అనేక పర్యాయం చెప్పాను. ఏకం సత్విప్రావహుదా వదంతి. ఉన్నది ఒక్కదానిని అనేక మంది అనేక రూపములతో అనేక భావములతో భావించుకోవటం చేతని ఈ భారతదేశము ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికానికి కొంతవరకు కుంటుపరచవలసిన అవసరం ఏర్పడింది.
0: I have told on several occasions that there is a setback in the spiritual progress of India because of the ignorance, because what is one is mistaken to be several and many.
1: ఈ విషయంలో సత్యసాయి సేవాదళం వారు అనేక విధములైనటువంటి ప్రబోధ ప్రచారములు కూడా చేయటంలో కూడా తప్పు ఉండదు.
0: And it is but proper that the సత్యసాయి సేవాదళ goes on propagating this attitude of finding unity in diversity
1: anaga motta motta manam aacharinchi tadupari prachara prapodam cheyatamlo oka vidhamaina aadarsham kuda yerpadutundi
0: we set an example by our behavior by first implementing the program and then trying to speak about the program to others
1: ippudu sevadanam varilo kani samasthalu endu kani సత్యసాయి అనేటువంటి ఒక విశ్వాసం చేత ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శం చేత ఒక విధమైనటువంటి ప్రేమ చేత దీనిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం
0: అండ్ మెంబర్స్ దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫెయిత్ ఇన్ సత్యసాయి బై అన్స్వర్వింగ్ ఫెయిత్ అండ్ డివోషన్ టు సత్యసాయి
1: అయితే కొంతమంది మరి వేరు వేరు కొన్ని కొన్ని రకమైనటువంటి వ్యక్తులు మహనీయులు వచ్చినప్పుడు దీని విషయం లోపల కొంతవరకు అశ్రద్ధ చూపుతూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ ఈ విధమైనటువంటి యొక్క బంప్స్ జంప్స్ ఈ యొక్క మార్గాన్ని అవలంబించడం చేత సత్యసాయి యొక్క సంస్థల్లో ఒక విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతూ వస్తుండాలి.
0: సమ్ టైమ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వీక్నెస్ ఎంటర్స్ దీస్ ఆర్గనైజేషన్స్ బికాస్ ది లీడర్స్ దెమ్సెల్వ్స్ దేర్ మైండ్స్ ఆర్ డ్రాన్ టువర్డ్స్ అదర్ మెన్ అదర్ గాడ్ మెన్ ఆర్ అదర్ గ్రేట్ మెన్ అండ్ దేర్ ఫోర్ దేర్ ఆర్ బంప్స్ అండ్ జంప్స్ ఇన్ ది స్పిరిచువల్ ప్రోగ్రెస్.
1: దీనికి రామకృష్ణ పరమహంస కూడాను చక్కని ఒక కథ చెప్తూ వచ్చాడు.
0: రామకృష్ణ పరమహంస గేవ్ ఏ బ్యూటిఫుల్ స్టోరీ టు ఇల్లస్ట్రేట్ దిస్.
1: ఒక రైతు తన యొక్క పొలంలో నీటి నిమిత్తమై బావిని త్రవ్వడానికి ప్రయత్నం చేశాడు.
0: ఏ ఫార్మర్ బిగాన్ టు డిగ్ ఏ వెల్ ఇన్ హిస్ ఫీల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ వాటర్.
1: ఒక ప్రదేశంలో ఆ బావిని త్రవ్వుట ప్రయత్నించినప్పుడు ఒక 10 గజములు పోయిన తక్షణమే ఒక పెద్ద రాకు వచ్చింది.
0: When he began to dig at one place, when he went up to the depth of 10 yards, there was a big rock which came as an impediment.
1: Sari, ikkada rai vachindi kadani, akkada maani vesadu, maroka pradeshamlo velli, tirigi aa bhavini dravadaniki prayatninchadu.
0: Because of the impediment posed by the rock, he deserted that spot and he began to dig at another spot.
1: అక్కడ 5 గజములు త్రవ్వేటప్పటికే పెద్ద బండ వచ్చింది, కఠినమైన బండ.
0: When he began to dig there, at a depth of 5 yards itself, there was another big impediment of a rock.
1: మరి ఇంకొక ప్రదేశంలోకి వెళ్ళాడు. అక్కడ 3 గజములు బావిని త్రవ్వడానికి పూతుకున్నాడు.
0: He went to another spot and he began to dig up to a depth of 3 yards.
1: అక్కడ పోతానే అక్కడ ఏదో మరొకటి అడ్డం వచ్చింది.
0: There he was confronted with another impediment.
1: Maroka pradeshamlo velli 2 gajamulu maatrame trovyadu, samruddhiga neeru vachindi.
0: He went to another spot and he dug only for a depth of 2 yards and there he found springs of water in abundance.
1: Athanu aanandistunnadu, 2 gajamulu yokka lotu lopalane neeru samruddhiga chikkindi ani thanu aanandam padutunnadu.
0: He began to rejoice over the fact that he was able to get water by digging only to the depth of 2 yards.
1: కాని 2 గజముల్లో నీరు చిక్కినటువంటి యొక్క ఆనందం మాత్రమే అతనికి అనేక ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించింది. కానీ ఈ భూమి ఇంతవరకు పాడు చేసుకున్నటువంటి గుంతలుగా తయారైనటువంటి యొక్క ఈ నష్టాన్ని తాను గుర్తించలేదు.
0: He felt happy over the fact that he could tap water at a depth of 2 yards, but he did not take into consideration the loss caused to the field by digging at several places to a depth of 10 yards.
1: ఇక్కడ 10, అక్కడ 5, అక్కడ 3, ఇక్కడ 2, 20 గజాలు ఒకే దగ్గర తూకింటే ఎందుకు నీరు వచ్చిండదు?
0: Instead of digging to a depth of 10 yards and 5 yards and 3 yards at different places, if he persisted in digging at one spot to a depth of 20 yards, he would certainly have got a spring of
1: water. అదే విధంగాని కొన్ని దినములు సాయిబాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, ఈ విధంగా ఒకరిపైన ఒకరు జంప్స్ బంప్స్ వేసుకుంటూ పోతుంటే మన జీవితము, మన హృదయం అనేటువంటి క్షేత్రం లోపల ఎంత గాయములు జరుగుతున్నావో, ఎంత నిరాశకు గురి అయిపోతున్నావు, ఎంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నావు, మన కాలాన్ని, మన యొక్క హృదయాన్ని ఎంత వ్యర్థం గావిస్తుంటున్నామో ఇది మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not able to recognize how much time is wasted, how much despair and disgust and disappointment are caused by running after this Baba and that Baba.
1: Kanukane aneka mandi sevadharma sabhyullopala kudanu kontha mandi swami nayaka deenklo praveshinchadani leka swami yokka aagna chetane nenu jarugutunnanani konni konni rakamulaitvanti vichitramulu chesetappudiki mana sevadharma sabhyule varini marinta protsahaparustu aa vidhamaina margaanni anusaristu vastunnaru.
0: At some places some people claim that they are possessed by Baba and they perform several acts which are wonderful, and members, the leaders themselves, they are misled by such acts and they are giving propagation, giving publicity to such stunts.
1: Nijamuga pratyakshamainatundi swamiye neeku untundaga ee duplicate swamulu daggaranta neevu polvalsina avasaram emtundi?
0: When you have Swami himself, the genuine Swami right in front of you, why do you care for the duplicates?
1: కనుకని ఈ విధమైనటువంటి దీంట్లో కూడాను సంస్థల వారు కొన్ని రకమైనటువంటి అయోమయ స్థితి లోపల అవస్థలకు పాలవుతున్నారు.
0: Some organizations are in a state of confusion, utter confusion in some places because of this kind of behavior.
1: దీన్ని గోపికలు కూడాను ఉద్ధవునికి మరొక పర్యాయం ఒక సమయమునందు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: In one context, the gopis questioned Uddhava.
1: ఉద్ధవుడు వెళ్లి, గోపికలారా మీకు యోగ సంబంధమైనటువంటి ఒక మార్గాన్ని సాధనను మీకు బోధిస్తాను అని పిలిచాడు.
0: Uddhava summoned the gopikas and told them, come listen to me, I'll preach you spirituality.
1: Gopikalu kevalamu akshara shunyuliga untunnaru. Ee vedamu, ee shastramu, ee upanishattu, ee puranamu edi kudanu telinatunte amayakuluga untunnaru. Kanuka meeku yoga shastranni meeku upadeshistanu. Aa yoga shakti cheta sakshattu Sri Krishnude sarvantaryame pratikishtunni meeru sarvatra darshinchukovachunu. మీ దుఃఖమును నిర్మూలన చేసుకునవచ్చును అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
0: ఉద్ధవ బిగాన్ టు టెల్ దెమ్, యు హావ్ నాట్ స్టడీడ్ ది వేదాస్ ఆర్ ది శాస్త్రాస్, దేర్ఫోర్ ఐ షల్ ఇనిషియేట్ యు ఇన్ టు యోగా అండ్ ఐ షల్ గివ్ యూ ది కెపాసిటీ టు రికగ్నైజ్ ది ఆమ్నిప్రెజెన్స్ ఆఫ్ ది లార్డ్ కృష్ణ.
1: అప్పుడు గోపికలు చెప్తున్నారు, ఉద్ధవ మాకు ఉన్నది ఒక్క మనసు.
0: దెన్ ది గోపీస్ సెడ్, ఓ ఉద్ధవ, we have only one mind.
1: నీవు చెప్పునట్టుగా యోగాభ్యాసం చేర్చుకుంటకు మాకు రెండో మనసు లేదు.
0: We do not have another mind to devote to యోగాభ్యాసం.
1: ఇంకే విధమైనటువంటి యోగ శక్తిని సాధించుటగా మూడో మనసు లేదు.
0: And to acquire other powers, we do not have the third mind.
1: మరి నాలుగో మనసేమైనా ఉంటుంటే మేము సంసారం చేసి భర్తలను అత్తలను సంతోష పెట్టడానికి పూనుకుందుము. ఆ నాలుగో మనసు కూడా మాకు లేదు.
0: We do not have the fourth mind which enables us to please our husband, our mother-in-law and our members of the family.
1: కనుక మాకు అనేక మనసులే ఉంటుంటే ఒక మనసు యోగాభ్యాసానికి, ఇంకొక మనసు సంసారానికి, ఇంకొక మనసు వ్యవహారానికి, ఇంకొక మనసు ప్రాపంచిక సంబంధమైన విషయాలకు ఈ విధంగా ఉపయోగపెట్టి ఏదో ఒక మనసుతో మేము కృష్ణుని ధ్యానించుకునేటువంటి వాళ్ళం. మాకు ఉన్నది ఒకే మనసు. ఆ మనసు కూడాను కృష్ణుడికి అర్పితం గావించుకున్నాం. కనుక నీ యోగాభ్యాసములు మేము అభ్యాసం చేయడానికి మాకు రెండవ మనసు లేదు. వచ్చిన దారిని పట్టుకుని వెళ్ళండి.
0: If we had manifold minds, we would have given one to yoga, another to family life, like that. But we have only one mind, and that one mind is completely given, completely surrendered to Krishna.
1: Kanuka aa yokka margamu enta chakkaneinatundi margamu. Mana okka manasto untundali, rendu moodu manasulu manam pettukokoddu. Okka manasto untunde manam inni avasthalaku guri ayipothunnam. ఇన్ని అనేక మనసులు మనం అభివృద్ధి గావించుకుంటే ఇంక ఎన్ని అవస్థలకు గురి అయిపోతామో చెప్పుటక వీలు కాదు.
0: ది బెస్ట్ పాత్ ఈజ్ సింగిల్ మైండెడ్ డివోషన్ అండ్ హ్యావింగ్ ఓన్లీ వన్ మైండ్ సమ్ టైమ్స్ వీ ల్యాండ్ అవర్ సెల్స్ ఇన్ టు మెనీ ట్రబుల్స్. ఇఫ్ వీ హ్యావ్ మెనీ ఫోల్డ్ మైండ్స్ అవర్ ట్రబుల్స్ విల్ బి ఎండ్లెస్.
1: ఒకనాడు అనంతపురం లోపల వేరే కాలేజీ లోపల స్పోర్ట్స్ అని పెట్టి దానికి స్వామిని బహుమతులు అందించమని చెప్పారు.
0: వన్స్ ఇన్ అనంతపూర్ ఆన్ వన్ అకేషన్ ఆన్ ద స్పోర్ట్స్ డే దే ఇన్వైటెడ్ స్వామి టు డిస్ట్రిబ్యూట్ ది బహుమతీస్ ఆర్ ది ప్రైజెస్.
1: అప్పుడు నేను చెప్పాను, అయ్యా ఉన్న ఒక మతితోనే అవస్థలు పడిపోతున్నారు, ఇంకా బహుమతులు నేను ప్రసాదించడం అనేటువంటిది నేను దీంట్లో నేను పాల్గొన్నాను అన్నాను.
0: దెన్ స్వామి సేడ్, విత్ వన్ మైండ్ వీఆర్ అండర్గోయింగ్ సెవెరల్ ట్రబుల్స్. If you have bahumatis, pun on the word, if you have given many minds, your troubles would be endless.
1: Kanuka manam ekamanasukulai ee ekamanasuto manam ekadhara ekaradhana chesi ekaatma swaroopudainatundi oka daivatvanni pondadaniki prayatnam cheyali kani aneka manasuluga manam marchukotaniki idi e matram kodunu manam poolukokoddu.
0: With the single minded devotion we should adore God. God who is one, and that is the only way.
1: Yedo pichigatti pandinchalante danini dunnanakkarledu dukku cheyanakkarledu neeru pettanakkarledu kaani manchi panta pandinchalatante deeniki aneka vidhamainatundi kalupulu dunni dukku chesi erugulu neeru sakalamulo daariki tagineatundi poshanalu anni kudano cheyali.
0: If we want to grow wild grass, no labor is necessary. the field need not be tilled, and if no manure is necessary, it need not be watered. But when we want to rear a good crop, we must water the field, we must till the field, and we must undertake all the labor that is necessary.
1: అనేకత్వాన్ని మనం ప్రయత్నం చేసుకోవడానికి ఏ విధమైన సాధనలు అవసరం లేదు.
0: Therefore, for realizing diversity, anekatva, no sadhana or no practice is necessary.
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి దీనికి అనేక ప్రయత్నములు చేయాలి.
0: Many attempts are necessary to acquire this single-pointed, single-minded vision.
1: దీనినే సాధనని, దీనినే తాపమని, దీనినే ప్రపత్తి అని అనేక విధములుగా చెప్తూ వచ్చారు.
0: This is described as sadhana or tapa or prapatti.
1: ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం పోయేటువంటి ప్రయత్నం లోపల సేవ ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
0: Seva is the most important path which enables us to recognize the principle of oneness.
1: కష్టపడేటువంటి వారకు, దిక్కులేనిటువంటి వారకు, దీనులైనటువంటి వారకు, దురవస్థల్లో ఉన్నటువంటి వారకు మనము భగవత్ సేవగా భావించి అనేక విధములుగా వారికి సేవలు చేయడానికి పూనుకోవాలి.
0: We should undertake to help those who are in trouble, those who are in distress, those who are forlorn and helpless, and thereby we should cultivate the attitude of worshiping those
1: sanandu aadarshavantamainatti mahaneelu aneka vidhamainatti ilanti seva margam lopala bhagavanti yokka tattvanni anugrahanni andistu poyaru.
0: Several great sages and personages of India have shown this ideal, ideal of service, ideal of worshipping God through service.
1: ఏకనాథుని యొక్క కథ అందరికీ తెలిసినటువంటి విషయమే.
0: The story of ఏకనాథ్ is well known.
1: కాశీకి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించి కాశీ తీర్థమును ఒక బిందెలో పోసుకుని కావిడిలో పెట్టుకుని తన శిష్యులతో వస్తున్నాడు.
0: Having gone to Benares, he carried the water, the holy water from Ganges, in a vessel, and carrying that vessel he was proceeding along the way.
1: Kashi lo teeskunnatundi yokka jalamu Rameswaram lo kalapatam anetundidi kontha mana prachina bharatiyalo sanskrutilo kontha alavatuga vastundadi.
0: It is a custom honored in ancient Indian culture that the water which is collected from Ganges, it should be merged in Rameswaram.
1: ఈ రామేశ్వరమునకు తీసుకుని వెళ్లే నిమిత్తమై ఈ యొక్క కావిడిలో పెట్టుకుని శిష్యులతో బయలుదేరి వస్తుండగా మధ్య మార్గము లోపల ఈ తాపమునకు ఈ యొక్క వేడికి భరించుకొనలేక ఒక గార్ధవము చాలా నోరు తెచ్చుకుని పడి ఇంకా ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
0: వై హీ వాజ్ దస్ క్యారీయింగ్ ది వాటర్ అండ్ వైల్ ది డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్ ఆన్ ద వే దే ఫౌండ్ ఏ డాంకీ which was thirsty, which was in an utter helpless plight.
1: ఆ దృశ్యాన్ని ఏకనాథుడు చూచాడు.
0: ఏకనాథ్ హ్యాస్ లుక్డ్ ఎట్ దట్ సిచ్యువేషన్.
1: తక్షణమే భరించుకునలేకపోయాడు.
0: హి వాజ్ అనేబుల్ టు బేర్ ద సైట్.
1: ఆ కావిడిలో ఉన్నటువంటి బిందెలో తీసుకుని వెళ్లి ఆ బిందెడి నీరు దాని నోటిలో పోశాడు.
0: సో హీ ఇమీడియట్లీ took the vessel and carried the water and poured the water
1: ఆ గార్ధము యొక్క తాపము తీరి చాలా ఉల్లాసంగా కొంచెం ప్రాణం వచ్చినట్టుగా లేచి నిల్చుకొని ఆనందంగా తన యొక్క స్వాదను పీల్చుకుంటూ ప్రయత్నించింది.
0: Then the donkey, after drinking the water, was revived and felt happy and stood up.
1: ఆ సమయమునందు వెంట ఉన్నటువంటి శిష్యులందరూ కూడాను, స్వామి, పవిత్రమైనటువంటి గంగాజలమును, కాశీ నుండి తెచ్చినటువంటి గంగాజలమును రామేశ్వరంలో కలుపుకోకుండా, రామేశ్వరునికి అభిషేకం చేయకుండా ఈ గార్ధవానికి వినియోగం చేస్తే దీని యొక్క అంతరార్థం ఏమిటి అన్నారు.
0: Then the disciples who accompanied Eknath questioned him, "Oh Swami, instead of offering the water, the holy water of Ganga, as an oblation at Rameswara, why have you wasted it? Why have you poured it into the mouth of the donkey? What is the point here?"
1: శిష్యులార, ఇది వేస్ట్ కాదు, దుర్వినియోగం కాదు, ఇది సరి అయిన సద్వినియోగం.
0: ఏక్నాథ్ రిప్లైడ్, నో మై డిసైపుల్స్, The holy water is not wasted. No, no. It is used in the proper way.
1: ఈ దృష్టిలో గార్ధము వలె తోస్తుంటుండాలి.
0: It may appear to be a donkey from your point of view.
1: ఆ రామేశ్వరుడే నాకు దాహినమ్మని ఈ మధ్య మార్గంలో ఈ యొక్క గర్భ రూపంలో నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.
0: ఇన్ మై వ్యూ ఐ ఫైండ్ రామేశ్వర హింసెల్ఫ్ ఎంబాడీడ్ ఇన్ దిస్ డాంకీ. ఇట్ లుక్స్ యాజ్ దో హీఈస్ ఆస్కింగ్ మీ గివ్ మీ వాటర్, ఐఎమ్ థర్స్టీ.
1: అవసరమైనటువంటి సమయంలో దీనిని వినియోగించకుండా అనవసరమైనటువంటి రీతిగా వినియోగించడమే దుర్వినియోగం అన్నాడు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే ఎట్ ది ప్రాపర్ మూమెంట్, if you do not use it, it is just using it in the wrong way, abusing it.
1: Kasi kaasi jalam emiti, prayaga jalam emiti, rameshwara jalam emiti, sarvamu eka swaroopudaina bhagavantude.
0: For the Lord there is no distinction between the water from Ganges, the water in Rameshwaram. Everything is one, all is one in the eyes of God.
1: Aithe ee vidhamaina seva tattvam lopala సర్వ జీవులకు సర్వ ప్రాణులకు సహాయం చేయటం అనేటువంటిది ఇది ఈశ్వర సేవగా భావించుకునే నిమిత్తమై ఈ ఏకనాథుడు ఈ విధమైనటువంటి కథను కల్పించి లోకానికి ప్రచారం చేస్తూ వచ్చాడు.
0: ఇన్ ఆర్డర్ టు ప్రాపగేట్ ద గ్రేట్ ట్రూత్ దట్ ద లార్డ్ డ్వెల్స్ ఇన్ ఆల్ అండ్ హెల్పింగ్ సచ్ క్రీచర్స్ ఇన్ డిస్ట్రెస్, పీపుల్ ఇన్ ట్రబుల్, వీఆర్ సర్వింగ్ గాడ్ హింసెల్ఫ్ త్రూ ది ఐడియల్ ఆఫ్
1: మనము చెప్పటం. ఈశావాస్యం ఇదం సర్వం, అన్ని జీవులు ఎందు కూడాను ఈశ్వరుడు అనేటువంటి వాడు ఉంటున్నాడని చెప్పటం మాత్రం జరుపుతున్నాము. చేసే విషయం వచ్చేటప్పటికీ ఇది గార్ధవము, ఇది లింగము, ఇది మనిషి, ఇది ఈ విధమైంది ఆ విధమైంది, కొన్ని విధమైనటువంటి తారతమ్యానికి మనం ప్రయత్నం చేస్తున్నాము.
0: విత్ అవర్ మౌత్ వీ డిక్లేర్ దట్ ఈశ్వర ఈజ్ ఆమ్నిప్రెసెంట్, దట్ హీ ఎన్వెలప్స్ ఆల్. But in action, when it comes to the point of proving it, we are making distinctions between
1: Tyagaraju
0: one object and another. Tyagaraju
1: cheppadu cheemalo brahmalo sivakeesha vadavulalo prema meera velasi unde birudu vahinchina ramanannu brovara annadu.
0: Tyagaraja has a beautiful line. He said, "O Rama, you are present in the tiny ant, in the mighty Brahma, you are present in Shiva and Keshava. O Rama, let me know your real identity."
1: Kani cheptunnam Brahma ga vachi chaturvikam chaturmukhamainatundi Brahma ga vachi nilchukunnappudu aha naa adrushtamu ani namaskaram chestu tanmayudai poi tanam taanu marchipothunnadu.
0: When Brahma manifests himself with the four faces, the devotee looks at the manifestation and gets absorbed and lost in contemplation.
1: Kani ade samayamunandu okka chinna cheema veepu paina emaina ralindatunte tatchame dani kotti nalipi vestunnam.
0: But if a little ant begins to crawl on the back, right, we swat it with our palm.
1: Ee yokka maataku ee yokka kriyaku enta bhinna bhedanga kanipistunnado yochin cheskondi.
0: There is a great divergence, a great
1: tanam taanu marchipothunnadu.
0: When Brahma manifests himself with the four faces, the devotee looks at the manifestation and gets absorbed and lost.

0: There is a great divergence, a great difference between profession and practice.
1: Poni, ఆ విశ్వాసం ఉండినటువంటి సమయమునందు నిన్ను బాధిస్తుండదని కొంచెం తుడిచివేయచ్చును కాని దాన్ని తెలిసి నలిపివేయటానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
0: When you believe that God is present even in the ant, when you feel that the ant is giving you trouble, you can brush it aside. But why should you kill it?
1: అదే విధంగా క్రమక్రమేణా మన యొక్క సాధనను కొంత మార్గంగా ఒక్క పర్యాయం పోవాలంటే అది వీలు కాదు. క్రమక్రమేణా దానిని అభివృద్ధి పరచుకోవటానికి ఈ విధమైన సులభ మార్గాలను మనం అవలంబించటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ దట్ వీ షుడ్ ఫాలో దీస్ పాత్స్ ఇన్ లిటిల్ థింగ్స్ వీ మస్ట్ లెర్న్ టు షో అండ్ వీ మస్ట్ లెర్న్ టు రియలైజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్.
1: పూర్వీకులు ఈ విధమైనటువంటి పవిత్ర సేవ నిమిత్తమై అనేక మంది అనేక విధమైనటువంటి యొక్క ఆదర్శవంత మార్గాలను నిరూపిస్తూ వచ్చారు.
0: ది ఏన్షియంట్ పీపుల్ హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ సెవెరల్ మెథడ్స్ విచ్ ప్రూవ్ ద గ్రేట్ ట్రూత్.
1: ఒక చిన్న ఉదాహరణము,
0: ఏ స్మాల్ ఇల్లస్ట్రేషన్.
1: పూర్వకాలం నందు స్త్రీలు వెలుపల వచ్చేటువంటి వారు కాదు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ నెవర్ స్టర్డ్ అవుట్ ఆఫ్ దియర్ హోమ్స్.
1: వీరు ఇంకా ఈ విధమైనటువంటి సేవలు కానీ ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్ టు కమ్ అవుట్ ఆఫ్ దేర్ హోమ్స్ అండ్ టు టేక్ పార్ట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
1: కనుక ఏదో ఒక విధంగా భూత ప్రీతి భూత సేవలు ఆచరించాలనేటువంటి ఒక సంకల్పము వారిలో గాఢంగా ఉండేటువంటివి.
0: దేర్ వాజ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ కన్ఫైన్ టు దేర్ హోమ్స్ to render service to creatures and to satisfy these creatures.
1: అప్పుడు వారు ఒక విధమైనటువంటి యొక్క చక్కని ఆదర్శమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: Then they adopted a very beautiful ideal manner.
1: బియ్యమును పౌడర్ గా నుక్కొని పిండిగా కొట్టుకొని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగాను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు.
0: They used to powder the rice and in the courtyard of their houses, they used to decorate patterns with that powdered rice.
1: Oka vaipuna, idi intiki andamu, mangalanga undadaniki, adu subha suchana.
0: These patterns beautified the courtyards of the houses. That is the one purpose.
1: Maroka vaipuna, chimalu, domalu, aa yokka beepu pindini tini, aa bhoota drupthini pondeyatvantilo, maroka drupthi.
0: The secondary purpose is that little ants and other creatures used to consume these tiny grains of rice which are powdered.
1: ఇది చీమలు మాత్రమే కాదు, కొన్ని పక్షులు కూడాను ఆ యొక్క బియ్యపు పిండిని వచ్చి ఆరగించి సంతృప్తి పడిపోయేటువంటివి.
0: నాట్ ఓన్లీ యాంట్స్ బట్ సమ్ బర్డ్స్ ఆల్సో యూస్ టు కమ్ అండ్ పెక్ ఎట్ దీస్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ అండ్ దే యూస్ టు ఫీల్ సాటిస్ఫైడ్.
1: ఈ ఉత్తర దక్షిణాయనం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికి బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు.
0: ఎట్ ది టైమ్ ఆఫ్ సంక్రాంతి, ఎట్ ది టైమ్ ఆఫ్ దక్షిణాయన, విమెన్ used to fill the streets with these beautiful
1: anaga dakshinayanam anaga mochamulaku ati samipamainatundi kalamunu ava oka praveshinchinattuga bhavinchukune varu.
0: They used to consider dakshinayana as the period, as the time which is very propitious, very auspicious for the attainment of
1: roddanta kudanu kaakulu pachulu povaralu ilanti vanta kudanu bhujinchi aa nelalanta kudanu aanandanga anubhavincheetundi.
0: Crows, pigeons and other birds used to consume these grains of rice and they felt happy and satisfied.
1: ఈ ముగ్గులలో ఉన్నటువంటి ఒక అంతరార్థం.
0: This is the inner significance of these white and colored patterns.
1: కానీ ఈనాడు కూడాను మన వాళ్ళు ఆధునికమైనటువంటి స్త్రీలు ముగ్గులు వేసుకుంటున్నారు ఇంటి ముందు.
0: Today, modern women also, they decorate their homes with this kind of muggu or pattern.
1: కానీ ఈ ముగ్గులు దేంతో వేస్తున్నారు? చున్నంతో వేస్తున్నారు. ఏ పక్షులు కూడా దగ్గరికి రావు.
0: But they are using for these patterns not the powdered rice but lime which is of no use, which is not consumed by any creature.
1: Kevalam alankaram maatrame kanipistundali kani oka vidhamaina sevaga kani hrudaya triptiga kani tyaga jeevitamainatundi yokka idiga kani andulo ye maatramu gocharinchatam ledu.
0: It is only a pattern which appears beautiful but it does not afford any opportunity to satisfy any bird or any creature.

0: నుండి కూడాను మన భారతదేశము త్యాగభావం చేతను సేవభావం చేతను ఆదర్శవంతమైనటువంటి యొక్క దీనిని అన్ని దేశములు కూడాను అందిస్తూ వచ్చింది.
1: From time immemorial, India has taught to the world at large the great ideals of sacrifice and service.
0: దీనిని వేదం నందు కూడాను నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు, మన త్యాగమే మన సేవని అమృతత్వమైన ఆనందాన్ని అందిస్తుంది అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
1: ది వేద హ్యాస్ టాట్ ఇన్ అన్మిస్టేకబుల్ టర్మ్స్ దట్ ఓన్లీ త్రూ ది అవెన్యూ ఆఫ్ సర్వీస్ వీ కెన్ అటైన్ అమృతత్వ ఆర్ ఇమ్మోర్టాలిటీ.
0: కాన మొట్టమొదట మనము జపధ్యానములు చేయుటకు అవకాశం చిక్కినా తప్పక చేయటంలో ఎట్టి అభ్యంతరము లేదు. కాని అట్టి అవకాశం ఏమైనా ఏర్పడకుండినా మనం సేవయంది ఇదే జపము ఇదే ధ్యానము అని మనము కాలమును సార్థకం చేసుకోవటం అత్యవసరము.
1: ఇఫ్ వన్ హ్యాస్ టైమ్ వన్ మే అండర్టేక్ జప ఆర్ ధ్యాన, బట్ వెన్ ది ఆపర్చునిటీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇట్ ఈస్ బెటర్ టు అండర్టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
0: ఇందులో మీరు వేరుగా భావించకూడదు. 200 మంది సేవా కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రతి దినము జప ధ్యానం చేసేవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవ్వరు లేరు.
1: డోంట్ టేక్ ఇట్ ఎమిస్ అబౌట్ 200 పీపుల్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ దీస్ డెలిబరేషన్స్. హౌ మెనీ ఆఫ్ యూ డైలీ అండర్ టేక్ జప ఆర్ ధ్యాన?
0: ఏ యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా ఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినా ఏ కన్వీనర్ అయినా చేస్తున్నారా ఒకటి గట్టిగా మీరు చెప్పండి.
1: Let any state president or district president or convener, let him tell me whether he is every day undertaking japa or dhyana.
0: ఇలాంటి సమయం నందు మనము సేవాదళ సభ్యులకు చెప్పేటువంటి అధికారం మనలో ఎక్కడ ఉంది?
1: When we ourselves do not practice, what right do we have, what authority or sanction do we have to ask the workers?
0: కేవలము ఏదో మనకు సబ్జెక్ట్ ఒకటి అందించినారు కదా అని ఆ సబ్జెక్ట్ లో మనం ఏదో ఒకటి నూతనమైన దాన్ని చెప్పాలనేటువంటి ఒక ఉర్రూతలతో మనం చెప్తున్నామే కాని హృదయపూర్వకంగా మనం చెప్తున్నామా? నీకు నీవే సాక్షిగా ఉంటుండాలి.
1: బికాస్ ఎ ప్రోగ్రామ్ ఈస్ చాక్డ్ అవుట్ పీపుల్ మే గో ఆన్ ప్రీచింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జప ఆర్ ధ్యాన, బట్ ఇఫ్ వన్ సబ్జెక్ట్స్ వన్ సెల్ఫ్ టు సిన్సియర్ ఇంట్రాస్పెక్షన్ విత్ గ్రేట్ ఎర్నెస్నెస్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ Are we really sincere about
0: it? కానీ ఒకరు చెప్పినా చెప్పకపోయినప్పటికీ మన సేవాదళమునందు సేవతో పాటు సాధన కూడాను అత్యవసరం.
1: Whether one preaches it or not, along with seva, in our organizations, sadhana or practice also must be coexist.
0: వ్యక్తిగతమైనటువంటి సాధన ఒక విధమైనటువంటి నెగటివ్ వంటిది.
1: Individual sadhana may be compared to the negative pole.
0: ఈ యొక్క సమస్త స్వరూపమైనటువంటి సేవ పాజిటివ్ వంటిది.
1: ది యూనివర్సల్ సర్వీస్ ది ఐడియల్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ది పాజిటివ్ ఫోర్.
0: ఈ పాజిటివ్ తో ఈ నెగటివ్ కలిసినప్పుడు ఎంతైనా కొంతవరకు మనము లోక సంబంధమైనటువంటి యొక్క విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: విత్ ది కంజంక్షన్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ ది నెగటివ్ విల్ బి ఏబుల్ టు గెయిన్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ.
0: చూడండి, అక్కడ నుంచి వైర్ అంతా వచ్చింది, ఎలక్ట్రిక్ వైర్.
1: The electric wire has been spread from that wing to this.
0: Kani akkada ekkada chusina manaku light velagatam ledu.
1: But the light is not illumined there in that corner.
0: Kani akkada kodanu current undi.
1: But the current is also present there.
0: Kani ekkada manamu bulb tagilinchamo akkada maatrame swasrupanga kanipistundadi.
1: Where we install the bulb, there only we find the illumination.
0: Aithe mana ee negative aneetti mind, ఈ మైండ్ ను ఒక పవర్ఫుల్ బల్బ్ మాదిరి మనం అభివృద్ధి చేసుకోవాలి.
1: ద మైండ్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు ఏ పవర్ఫుల్ బల్బ్.
0: ఇప్పుడు ఆ వైరు, ఈ వైర్ లోపల పైన ప్లాస్టిక్ వైర్ ఉంటుండాలి, లోపల కాపర్ వైర్ ఉంటుండాలి.
1: ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్ ది కాపర్ వైర్ ఈస్ దేర్ ఇన్ సైడ్ అండ్ ది ఔటర్ కవరింగ్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్.
0: కానీ ప్లాస్టిక్ వైర్ రెండు కలిపితే ఏమాత్రము కరెంట్ ప్రసరించడం లేదు.
1: But when we join one plastic wire with another, the current does not flow.
0: Kani aa plastic wire lo unnatundi okka current oka copper wire darini cut chesi copper wire rendu connection chesthe connection avutundadi current.
1: When we join one copper wire with another copper wire, then the current begins to flow.
0: Kanuka ikkada divyattamu anetundi current prati vyakti endu untundadi.
1: The current of divinity is present in every individual.
0: మన దేహము ఒక ప్లాస్టిక్ వైర్,
1: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ది ప్లాస్టిక్ వైర్.
0: ప్లాస్టిక్ వైర్ సమావేశములు కలిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
1: నథింగ్ విల్ కమ్ అవుట్ ఇఫ్ వన్ ప్లాస్టిక్ వైర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అనదర్.
0: కానీ ఈ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క మైండ్ అనేటువంటి కాపర్ వైర్ మైండ్ కి మైండ్ కనెక్షన్ చేసినప్పుడు ఈ దివ్యత్వము అనేటువంటి కరెంట్ సర్వత్రా ప్రసరిస్తుంది.
1: వెన్ ది మైండ్ విచ్ ఈస్ లైక్ ది కాపర్ వైర్ ఇన్ సైడ్ ది ప్లాస్టిక్ వైర్ వెన్ దిస్ మైండ్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అనదర్ మైండ్ దెన్ ది రియల్ కరెంట్ ఈస్ జనరేటెడ్.
0: కనుక మనం ఈనాడు ఇతరులతో ఏ విధంగా కలపాలంటే మొట్టమొదటి కాపర్ వైర్ తో పాటు ఈ ప్లాస్టిక్ వైర్ కూడా వెళుతుంది.
1: ఇన్ ద బిగినింగ్ అలాంగ్ విత్ ది కాపర్ వైర్ ది ప్లాస్టిక్ కవర్ ఆల్సో మే గో.
0: కనుక ఈ ప్లాస్టిక్ వైర్ పైన కనపడుతుంది, ఈ కరెంటును ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి లోపల కనిపిస్తుంది, అదే మనసు.
1: ది ప్లాస్టిక్ వైర్ ఈజ్ ఎక్స్టర్నల్ వేర్ యాజ్ ది కాపర్ వైర్ ఈజ్ విథిన్.
0: దేహంతో మనం సేవ చేస్తూ ఈ మానసిక సంబంధమైనటువంటి ప్రీతితో వారిని చేరడానికి ప్రయత్నించాలి.
1: దస్ విత్ ది బాడీ వీ సర్వ్ అండ్ విత్ ద మైండ్ వీ షుడ్ ట్రై టు అప్రోచ్ అండ్ వీ షుడ్ ట్రై టు గెయిన్ ది లవ్ ఆఫ్ అదర్స్.
0: కనుక ఈనాడు మనము ప్లాస్టిక్ వైర్ దేహంతో మనం ధ్యానంలో కూర్చుంటున్నాము.
1: టుడే విత్ ది బాడీ విచ్ ఇస్ లైక్ ది ప్లాస్టిక్ వైర్ వీ సిట్ ఇన్ ధ్యాన.
0: కానీ ఒట్టి దేహం మాత్రం కూర్చున్నంత మాత్రం ప్రయోజనం లేదు, ఈ మనస్సు దానికి కనెక్షన్ చేయాలి.
1: ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ ది బాడీ సిట్స్ ఇన్ ధ్యాన, ఇట్ ఈస్ ది మనస్ దట్ మస్ట్ కమ్ ఇన్ టు ప్లే.
0: ఈ మనస్సునకు కొన్ని విధమైనటువంటి తరబీతులు మనం చేస్తూ రావాలి.
1: సర్టన్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ నెసెసరీ ఫర్ ద మైండ్.
0: దీనికి ఒక చిన్న కథ చెప్పి నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను.
1: విత్ ఎ లిటిల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్ ఐ షుల్ కంక్లూడ్ ది డిస్కోర్స్.
0: ఒక గృహస్థుడు శ్రీమంతుడైనటువంటి వాడు జీవిస్తుండేటువంటి వాడు.
1: There was a householder who was a rich and prosperous man.
0: అతనికి ఒక విధమైనటువంటి దయా ప్రేమల మెండు.
1: His heart was full of tenderness and love for others.
0: ఒకనాడు తాను భుజించే సమయం లోపల ఒక కుక్క తన ఇంటి దగ్గరికి వచ్చింది ఆకలితో.
1: One day while he was having his food, a dog came near the place.
0: ఆకలితో బాధపడేటువంటి శునకమును చూచి లోపలికి వెళ్లి కొంత అన్నం తెచ్చి వేశాడు.
1: When he looked at the hungry dog, he felt pity. He brought some rice and gave it to the dog.
0: Sari aanaatato teeripoyindi rendu dinam tirigi aa kukka daanintike vachindi.
1: That day the dog went away, but the next day also the dog came.
0: Sari ee vidhanga dinnamu kukka raavatamu yajamanudu annam pettatamu ee vidhanga konni samvatsaramu jarigindi rendu moodu samvatsaramlo.
1: It went on like this, the dog coming and the master of the house feeding the dog with food. This went on for years.
0: ఈ విధంగా రావటం చేత ఇతనికి కొన్ని దినములైన తర్వాత చాలా విసుగు పుట్టింది.
1: He got fed up with the dog because it persisted in coming and he got vexed with it.
0: దీనిని ఏ రీతిగా తరం కొట్టటం,
1: how to get rid of it.
0: ఇది ఎంత కొట్టినా ఎంత దీనిని చేసినా గాని అది పోవటం లేదు.
1: Though he used to beat it, still the dog did not go away.
0: అది వెనుకకు పోవాలంటే ఏమి చెయ్యాలి?
1: వాట్ షుడ్ వీ డూ టు డ్రైవ్ అవే ది డాగ్?
0: అది మన ఇంటికి రావడానికి ఏ యొక్క ప్రాక్టీస్ మనం చేసి దానిని రప్పించుకున్నామో ఆ ప్రాక్టీస్ లోనే కొంత మార్పు చేస్తే తిరిగి అది మన ఇంటికి రాకుండా పోతుంది.
1: ఇఫ్ వీ ఆల్టర్ ది ప్రాక్టీస్ విచ్ బ్రాట్ ది డాగ్ టు అవర్ డోర్, ఇఫ్ వీ అమెండ్ ఇట్, ఇఫ్ వీ చేంజ్ ఇట్, దెన్ ది డాగ్ వుడ్ గో అవే.
0: నీవు కొన్ని సంవత్సరంలో అన్నం పెట్టడం వల్ల ఆ కుక్క మన దగ్గరికి వస్తూ ఉంటుండాలి. నీవు కొన్ని దినములు అన్నం పెట్టుకోకుండా పోతే ఆ కుక్క మన ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
1: బికాస్ యు హ్యావ్ బీన్ గివింగ్ ఫుడ్ ఫర్ ది డాగ్ కంటిన్యూస్ టు కమ్. ఇఫ్ యు స్టాప్ గివింగ్ ఇట్ ఫుడ్, ద డాగ్ వుడ్ స్టాప్ కమింగ్.
0: అదే విధంగానే అనేక జన్మల నుండి కూడాను మన యొక్క ఆత్మ అనేటువంటి యజమానుని ఇంటికి ఈ యొక్క విషయ సంబంధమైనటువంటి వ్యామోహం అనేటువంటి యొక్క ఆకలితో ఈ మైండ్ అనేటువంటి డాగ్ మన ఇంటికి ప్రవేశిస్తూ వస్తుండాలి.
1: ది మైండ్ విచ్ ఈస్ కంపేరబుల్ టు ది డాగ్ హ్యాస్ బీన్ కమింగ్ టు ది హౌస్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ టెండెన్సీస్ దట్ ఇట్ హ్యాస్ ఎక్వైర్డ్ ఫ్రమ్ బర్త్.
0: ఆ యొక్క డాగ్ కు, ఆ మనస్సు అనేటువంటి డాగ్ కు మనం ఈ విషయ వాసనలు అందిస్తూ చక్కగా అలవాటు చేసుకున్నాం.
1: We have been feeding that hungry dog, namely the mind, with the worldly tendencies, the vishaya vasanas.
0: Kanuka adi manamanna vadalipetti polekunda untundali.
1: Therefore it is not in a position to leave us.
0: నీవు సామాన్యంగా బజార్లో తిరిగే సమయంలో కానీ, సామాన్యంగా వేరే పనులు చేసుకునేటప్పుడు కానీ ఈ మనసు కొంతవరకు క్వైట్ ఉంటుంటారు.
1: When you go about in the market or when you attend to your duties, then the mind may be quiet.
0: కానీ జ్ఞానములో కూర్చుందామా అని కూర్చునేటప్పటికీ దీనికి ఎక్కడ లేని పనంతా చిక్కుతుంది, అనవసరంగా అన్ని వైపులా పరిగెత్తుంది.
1: బట్ వెన్ యూ సిట్ ఇన్ ఎ మూడ్ ఆఫ్ ధ్యాన, దెన్ ది మైండ్ బికమ్స్ ఎక్స్ట్రా యాక్టివ్ అండ్ ట్రైస్ టు గో దిస్ వే.
0: కనుక ఈనాటి ధ్యానము కంటే కేవలం సామాన్యమైన పనులు చేసుకోవటం ఒక పెద్ద ధ్యానంగా యోచించవచ్చు.
1: Instead of undertaking this kind of dhyana with a wavering mind, it is better to undertake other types of work.
0: Kanuka deento matram niruchahapadanakkarledu.
1: You need not get discouraged on this score.
0: Kanuka ee vidhamaitundi vishayavasalu andinchi ee manasu ee vidhamaitundi chanchalyaniki poonukovatam cheta kontha kaalamu ee vishayavasalu andinchakunda deeni prashantamainatundi aatmatattvamlo praveshimpa cheyataniki konni viruddhamaina sadhanalu manam cheyali.
1: The mind becomes fickle because we feed it with worldly tendencies, but if we undertake a different kind of routine, then the mind will get strengthened.
0: Idi ye vidhamaina reethiga manam cheyali.
1: What is the method we should adopt?
0: Anaga manasulaku teerikaleni pani manam andinchinappudu ee manasu yokka baadha manaku e maatram undakunda pothundi.
1: When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us.
0: Kontha mandi meeru chusi untaru kotulu patteetunte vaadu aa kotiki eppudu kudunu ekkatam digatam ee chanchalattam daniki swabhavam.
1: Sometimes people catch hold of monkeys and it is the tendency of the monkey to go up and down the tree, to go down and up the tree.
0: ఊరికే ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోతి చేష్టలు అంటారు చూడండి, ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
1: ఇఫ్ వీ కీప్ ది మంకీ ఎట్ వన్ ప్లేస్ ఇట్ గోస్ ఆన్ పర్ఫార్మింగ్ మంకీ ట్రిక్స్.
0: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది, ఒక కర్రను పెట్టేది, ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు. దీంతో వాడికి ఒక బిచ్చం చేరుతుంటది.
1: Therefore this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timmanna, oh monkey, go up the stick and go down the stick."
0: Ade vidhamgane ee yokka mind oka mad monkey.
1: In the same manner the mind is a mad monkey.
0: Ee monkey ni kontha varaku kontha pani teevramaina pani daniki andinchali.
1: Therefore this monkey must be entrusted with an absorbing work.
0: మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
1: ఇఫ్ వి సిట్ ఇన్ ధ్యాన యాజ్ ది ఫస్ట్ స్టెప్, దెన్ ది మంకీ విల్ నాట్ బి విత్ ఇన్ అవర్ కంట్రోల్.
0: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
1: సో వీ మస్ట్ సిట్ ఇన్ ధ్యాన అండ్ వీ మస్ట్ గివ్ ద డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మంకీ, నేమ్లీ ది మైండ్.
0: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం సోహం సోహం అనేటువంటి దీనిని పోయేటువంటి వచ్చేటువంటి వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికి ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
1: ఇఫ్ వి ఎంట్రస్ట్ ది డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మైండ్ అండ్ దిస్ మంకీ సిట్స్ దేర్ ఎట్ ది టిప్ ఆఫ్ ది నోస్ అండ్ గోస్ ఆన్ వాచింగ్, ద బ్రెత్ దట్ గోస్ ఇన్ ఇస్ సో అండ్ ది బ్రెత్ దట్ కమ్స్ అవుట్ ఇస్ హం. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out.
0: ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో.
1: After 5 minutes, after keeping the mind busy for 5 minutes like this, have a picture which is dear to your heart.
0: లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో.
1: Or have a flame in front of you.
0: ఆ జ్యోతిని నీవు కన్నులు తెచ్చి చక్కగా చూడు.
1: లుక్ అట్ దట్ ఫ్లేమ్ విత్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్.
0: ఏ యొక్క జ్యోతిని నీవు బహిర్ముఖమైనటువంటి జగత్తులో నువ్వు చూస్తువో దానిని క్రమక్రమేణ కన్నులు మూసుకొని ఆ జ్యోతి నీలో ప్రవేశించినట్టుగా ఇమేజ్ చేయి.
1: ఇమాజిన్ దట్ ఫ్లేమ్ విచ్ యు హ్యావ్ బిహెల్డ్ విత్ యువర్ ఐస్ వైడ్ ఓపెన్. ఆఫ్టర్ క్లోజింగ్ ది ఐస్ you imagine that flame is kindled within you.
0: కేవలము అక్కడ కూడాను మనసుకు ఒక తీవ్రమైన పని పెట్టాలి.
1: There also the mind must be given a busy activity.
0: ఏ మైండ్ ఆ జ్యోతిని తీసుకుని వచ్చి నీవు నా హృదయంలో తీసుకుని రా అని ఆ మనస్సుతో ఆ జ్యోతిని హృదయంలోకి తీసుకుని పోవాలి.
1: We must make the mind bring that flame and deposit that flame within the recesses of our heart.
0: అక్కడ హృదయ కమలం లోపల జ్యోతి వెలుగుతున్నట్టుగా చింతించాలి.
1: In the lotus of the heart, we must imagine that this flame is ablaze.
0: అక్కడి నుంచి ఆ జ్యోతిని సర్వాంగములలో ప్రయాణం చేయాలి. ఈ చేతిలో చేయాలి, ఈ చేతిలో చేయాలి, కడుపులో చేయాలి, కాళ్ళల్లో చేయాలి, కన్నుల్లో చేయాలి, నోటితో చేయాలి, చెవులు అంత దేహంలో ఉన్నటువంటి సర్వాంగములకు కూడాను ఈ జ్యోతిని ప్రయాణం తలుపుతూ రావాలి.
1: Then this flame must travel all over the body, through the limbs, through the stomach, through the eyes and through every portion of the human body.
0: Ee deham anta sancharam chesina tarvata aa deham nunchi tirigi bayataki teppinchali.
1: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
0: Aa jyotini nee kutumbamlo unnatundi sarvulu yendu undinattuga nee bhavinchali.
1: You must imagine that flame is burning bright in all the members of your family.
0: Akkarunchi nee prakinti varu, nee bazaarlo varu, nee mitrulu ee andari endu kudanu ee jyothi undinattuga bhavinchali.
1: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
0: Ante kaadu tadupari nee shatrulu paina kudanu ee jyothi undadaniki nee nirupinchali.
1: At a later stage, you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies.
0: Appudu ishavasyam idam sarvam.
1: Then everything, every object is enveloped by Ishvara.
0: Kanuka nee yokka jyoti nee kannullo poi cherinadu kanuka bad drushti undakoddu endukati tamasoma jyotirgamaya ekka jyoti untuntado akkada cheekati undadu.
1: Because the flame is burning bright in the eyes, there should be no darkness.
0: Kanuka neevu chedda drushtiki neeve maatramo avakasam nandinchavu.
1: Therefore you should not look at bad objects.
0: Nee yokka chevulaku ee jyoti cheratam cheta ikkada cheddavi vishayalanitundi vinadaniki veelledu.
1: Because the flame has joined your ears, you should not hear anything that is bad.
0: Aa jyoti nee yokka naaluku paina raavatam cheta akkada chedda maatalu maatladaniki avakasam undadu.
1: Because the flame is burning bright on your tongue, there is no scope to utter
0: nee padamullo ee jyoti cheratam valla chedda pradeshaniki idi prayanam cheyataniki em maatram angikarinchadu.
1: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
0: Nee chetullo aa jyoti cheratam cheta chedda panulu cheyataniki em maatram mundanja veyyavu chetulu.
1: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
0: Kanuka ee ek jyoti aneka vidhamulaitundi yokka prayanamulu salipi sarvatra unnatundi yokka paramatma jyoti parabrahma jyoti okkate aneetundi yokka satyanni manamu gurtinchukotamlo ee dhyanam aneetundidi entaina manaku sahayakariga untadi.
1: So this one flame travels to several objects and it enables us to realize that the same reality is all pervading.
0: Meeru deepavali pandaga roju meeru kontha varaku gamaninchu untuntaru aneka candles anta petti oka candle tisukoyi okokka candle tho okokka candle tho manam antistu vastuntam.
1: On the Deepavali day,
0: Uttar Pradesh Diwali,
1: on the Diwali day which we call Deepavali, row of lamps, we keep a row of cressets, ardhan cressets, and with one flame we kindle all the flames.
0: Kani okka jyothi nunchi aneka jyothulu manam antistu vastuntam.
1: With one flame we are able to kindle myriad flames.
0: Antinchina jyothi parabrahma jyothi, antipabadina jyothulu jeevana jyothulu.
1: The jyothi which kindles is the parabrahma jyothi, the eternal flame, and the others which are kindled by that flame, they are the jeevana jyothi.
0: Kattagadapatiki antinchina jyothi antippabadina jyothi rendu kudanu okati gane kanipistuntayi.
1: At last the flame that kindles and the flame that is kindled, they are identical.
0: Kanukani ee parabrahma jyothi jeevana jyothi rendu kudanu ekam kavatam chethani బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు.
1: బికాస్ దీస్ టూ ఫ్లేమ్స్ బికమ్ ఐడెంటికల్ వన్ అండ్ ది సేమ్. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ నోస్ బ్రహ్మ బ్రహ్మవిత్ హీ విల్ అల్టిమేట్లీ బికమ్ బ్రహ్మ హింసెల్ఫ్.
0: కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది.
1: సో మెడిటేటింగ్ అపాన్ ద ఫ్లేమ్ ఈజ్ ది హైయెస్ట్ టైప్.
0: కారణం ఏమనగా, దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది.
1: బికాస్ దిస్ బాడీ టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
0: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్గో చేంజ్.
0: ఎట్లనగా, దీనికి ఒక చిన్న ఉదాహరణము,
1: ఏ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
0: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాం.
1: యూ కీప్ ఏ టబ్ ఆఫ్ వాటర్.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
1: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఏ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్ అట్ ఏ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
0: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుకు తెచ్చి పోసాము.
1: అట్ వన్ ప్లేస్ వీ హావ్ డిపాజిటెడ్ ఏ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
0: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకును తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుకు కూడా క్షీణించిపోతుంది.
1: If each one carries away a basket full of sand, all the sand would be exhausted.
0: కానీ ఒక్కడి ఒక జ్యోతి ఎక్కడైనా అంటించినామంటే ఆ జ్యోతి నుంచి లక్ష మంది జ్యోతులు అంటించుకుని పోని ఈ జ్యోతి తగ్గిపోదు.
1: బట్ అవుట్ ఆఫ్ వన్ ఫ్లేమ్ వన్ మే కిండిల్ మిలియన్ ఫ్లేమ్స్ బట్ దిస్ ప్రైమార్డియల్ ఒరిజినల్ ఫ్లేమ్ రిమైన్స్.
0: కనుకనే ఈ జ్యోతికి క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అనేటువంటి ఒక దశ ఉండదు.
1: So there is no phase of diminution or destruction for this great flame.
0: Kanuka jyotini neevu meditation lo unchukoni tadupari neekemaina aaradhana roopam neeku okati ishtam unte aa jyoti roopalni nee aaradhana aa roopanni kuda neevu sthapinchuko leka nilabettuko.
1: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
0: Kanuka na aaradhana daivamu ee yokka jyoti lone unnadu. Parabrahma jyoti nunchine anni jyotulu kuda vachinayi aneetunte yokka ekatva bhavanni manam abhivruddhi parchukotam. Idi chaala saarthakamainatunte yokka meditation.
1: It is the best form of meditation to think that the form which I adore is in the jyoti, in the flame, and that flame is in all.
0: కానీ ఈనాడు అనేక రకములైనటువంటి మెడిటేషన్లు చాలా విరివిగా పెరిగిపోతూ వచ్చినాయి.
1: అండ్ టుడే దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ దట్ ఆర్ ప్రొపగేటెడ్.
0: కానీ చెప్పుతూ ఉన్నారు, కానీ దాన్ని అనుభవించిన వారు ఎక్కడా కనిపించడం లేదు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ అబౌట్ ఇట్ బట్ వీ డు నాట్ కమ్ అక్రాస్ పీపుల్.
0: ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్ అని చెప్పవచ్చు.
1: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్.
0: ఇంత సులభంగా ఒక్క తూరి కూర్చుని తట్టడమే ట్రాన్సెండెంటల్. పైకి పోతాడు పోతాడు పోతాడు ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కాదు. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
1: ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ దట్ ది సెవెన్ రిషీస్ ఆఫ్ ఓల్డ్ spent so many years to transcend the limitations of the body.
0: Inta sulabhanga veeru aadhyatmika tattvamlo priyaste veeru cheppadam enti tanmayatvanga mari potaru okka konni nimishal lopala vaalluku deham yokka pranthi e maatramu undadu ide meditation ani antunnaru.
1: They say that within a few minutes the body consciousness is forgotten and then they reach a stage of trance.
0: Body consciousness పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా?
1: సింప్లీ బికాస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ వీ కెనాట్ డిస్క్రైబ్ దట్ స్టేట్ యాజ్ మెడిటేషన్.
0: బాగా రెండు బాటిల్ తాగేసేస్తే అది కూడా బాడీ కాన్షియస్నెస్.
1: ఇఫ్ వన్ డ్రింక్స్ టూ బాటిల్స్ ఆఫ్ వైన్ దెన్ ఆల్సో హీ లూజెస్ బాడీ కాన్షియస్నెస్.
0: ఇది కూడా ఒక మెడిటేషన్.
1: ఈజ్ ఇట్ ఏ టైప్ ఆఫ్ మెడిటేషన్?
0: కానీ అది కాదు. బాడీ కాన్షియస్నెస్ పోవాలి, ఆత్మ కాన్షియస్నెస్ సూపర్ కాన్షియస్నెస్ రావాలి.
1: సో మెడిటేషన్ మస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మేక్ అస్ ఫర్గెట్ ది బాడీ కాన్షియస్నెస్ అండ్ ఇట్ మస్ట్ ఆల్సో ఎనేబుల్ అస్ టు experience the super consciousness.
0: ఈ వెస్టర్న్ కంట్రీ వాళ్ళు ఈ మెటీరియల్ లైఫ్ లోపల వాళ్ళదంతా ఒక డిప్రెషన్ కావటం చేత ఈ బాడీ కాన్షియస్నెస్ పోవడానికి దీనిని అనేక రకాలుగా ఉపయోగపెట్టుకుంటూ ప్రచారం చేస్తూ వచ్చారు.
1: పీపుల్ ఇన్ ది వెస్ట్ బికాస్ ఆఫ్ ది ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్ దే ఫీల్ ఇన్ దేర్ లైఫ్స్ దే ఆర్ ప్రాపగేటింగ్ దిస్ టైప్ ఆఫ్ మెడిటేషన్ విచ్ గ్రాంట్స్ దెమ్ ది ఫర్గెటింగ్ ఆఫ్ ది బాడీ కాన్షియస్నెస్.
0: కానీ భారతీయ సంస్కృతి యందు ఇది దీన్ని ధ్యానం అని చెప్పడానికి వీలు కాదు. ఎందుకనగా మనం ధ్యానం అంటే కొంతమంది కాన్సన్ట్రేషన్ అంటున్నారు.
1: బట్ అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్ దిస్ కెనాట్ బి కాల్డ్ ధ్యాన. బట్ సమ్ పీపుల్ డిస్క్రైబ్ ధ్యాన యాజ్ మెడిటేషన్.
0: కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ పట్టుకున్నాను.
1: ఐఎమ్ హోల్డింగ్ ఏ పేపర్ ఇన్ మై హ్యాండ్.
0: ఇక్కడ నేను ఒక పేపర్ లో విషయం ఉన్నటువంటి చదువుతున్నాను.
1: ఐఎమ్ రీడింగ్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద పేపర్.
0: డిస్ట్రిక్ట్ సేవాధల్ కాన్ఫరెన్స్ అని పెట్టుకున్నాము.
1: దేర్ ఐ ఫైండ్ ది వర్డ్స్ డిస్ట్రిక్ట్ సేవాధల్ కాన్ఫరెన్స్.
0: ఈ సేవాధల్ కాన్ఫరెన్స్ అనేటువంటి చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
1: ఇన్ ఆర్డర్ టు రీడ్ వాట్ ఈస్ ప్రింటెడ్ ఆన్ ద పేపర్ మై ఐస్ మస్ట్ బి ఫోకస్డ్ అట్ ది లెటర్స్.
0: ఈ చెయ్యి ఇక్కడ దీనిని పట్టుకోవాలి.
1: అండ్ ఐ మస్ట్ హోల్డ్ ది పేపర్ ఇన్ మై హ్యాండ్.
0: మనసు యోచించాలి.
1: అండ్ ఐ మస్ట్ థింక్ విత్ మై మైండ్.
0: బుద్ధి విచారించాలి.
1: అండ్ ది ఇంటెలిజెన్స్ మస్ట్ ఎంక్వైర్.
0: బుద్ధి మనసు చేయి కన్నులు ఇవన్నీ కూడా నువ్వు ఒక కాన్సన్ట్రేట్ చేసినప్పుడు దీనిని చదవడానికి వీలవుతుంది.
1: ఇంటెలిజెన్స్ మైండ్ హ్యాండ్ అండ్ ది ఐస్ దే మస్ట్ ఆల్ వర్క్ ఇన్ కంజంక్షన్ ఓన్లీ దెన్ ఇట్ ఈస్ పాసిబుల్ టు.
0: అనగా బిలో సెన్స్ ఇంద్రియముల యొక్క సమ్మిళితమే ఈ యొక్క చదవడానికి వీలవుతుంది.
1: సో ఓన్లీ విత్ ది కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ది సెన్సెస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ అస్ టు రీడ్.
0: కాబట్టి ఈ రీడింగ్ అంతా కూడా ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: దేర్ఫోర్ కాన్సన్ట్రేషన్ ఈస్ నెసెసరీ ఫర్ రీడింగ్.
0: రైటింగ్ కు ఒక కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: అనదర్ టైప్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఈస్ నెసెసరీ ఫర్ రైటింగ్.
0: వాకింగ్ కు కాన్సన్ట్రేషన్ ఉండాలి.
1: Another type of concentration is necessary for walking.
0: Plate lopala pettinatundi padarthamu idi appalama idi bajja idi lekapothe chapati idi putina idi potato ane ee concentration lekapothe tinadaniki veelu kaadu.
1: It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appalam or whether this item is a sweet.
0: Oka driving cheyalanante chakkaga concentration undali.
1: To drive a motor car concentration is essential.
0: Kanuka ee concentration anetundidi below sense daily life lo id natural easy ga untundadi.
1: This concentration becomes a routine. It is a daily habit.
0: Ee concentration manu develop chesukune nimittamai pedda dhyanam enduku manu cheyali.
1: In order to get this concentration it is not necessary to undertake dhyana.
0: Kanuka concentration anetundidi dhyanam kaadu.
1: Therefore concentration cannot be equated to dhyana.
0: Concentration below sense.
1: Concentration is below sense.
0: Meditation beyond sense.
1: Meditation is beyond sense.
0: ee beyond sense ku manamu ee oka below sense nunchi manam prayanam cheyali.
1: We must travel, undertake the journey from below sense to what is beyond sense.
0: ee below sense anetundi dantlo start ayipoyi kramakramena prarambhinchukunnappudu akkada ee concentration nunchi contemplation nuni oka border vastundi.
1: So when we set out from what is below sense through concentration we reach the stage of contemplation.
0: ee contemplation ni cross nu manu addunu daatinappudiki meditation vastundi.
1: And when we cross the limits of contemplation we reach the area
0: kanuka concentration contemplation మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్ కాన్సన్ట్రేషన్ కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. కాన్సన్ట్రేషన్ మే బి కంపేర్ టు ది వన్ యూ థింక్ యు ఆర్.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ కాంటెంప్లేషన్.
1: కాంటెంప్లేషన్ ఈస్ ది వన్ అదర్స్ థింక్ యు ఆర్.
0: ఇంకా మెడిటేషన్ అనేటువంటిది ది వన్ యూ రియలీ ఆర్.
1: And meditation enables us to recognize the one you really are.
0: Kanuka, you are not one person.
1: Therefore, you are not one person.
0: Kanuka, ee moodinti sthayi lopala manamu ee prayanam cheyali. Kanukane, dehamuto indriya nigraham kavali, మనస్తో ఆత్మాభివృద్ధి చెందాలి, ఆత్మతో సోల్తో ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: సో వీ మస్ట్ క్యారీ ఆన్ అవర్ జర్నీ ఆన్ దీస్ త్రీ ప్లేన్స్. ఆన్ ది బాడీ ప్లేన్ వీ మస్ట్ కల్టివేట్ కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్, అండ్ ఆన్ ది మెంటల్ ప్లేన్ వీ మస్ట్ క్యారీ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ వీ మస్ట్ అటైన్ ది హయ్యర్ ఆల్టి.
0: కనుకనే ఈనాడు సేవాదాల సభ్యులందరూ కూడా వాక్ ఈజ్ వర్షిప్. కనుక మొట్టమొదట దేహంతో వర్క్ చేయాలి, మనస్తో వర్షిప్ చేయాలి, హృదయంతో విజయంలో చేరిపోవాలి.
1: సో సేవాదళ వర్కర్స్ మస్ట్ కల్టివేట్ దీస్ త్రీ ఐడియల్స్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
0: ఈ విధంగా దేహంతో పనిచేస్తూ, మనస్తో భగవత్ చింతన చేస్తూ, హృదయంతో ఆనందాల్లో లీనం కావాలి.
1: వర్కింగ్ విత్ ద బాడీ అండ్ వర్షిపింగ్ గాడ్ వీ మస్ట్ అటైన్ ద స్టేట్ ఆఫ్ ఆనంద.
0: అయితే వర్క్ చేయకుండా వర్షిప్ అనేటువంటిది మాత్రం చేరడానికి వీలు కాదు.
1: బట్ వితౌట్ వర్క్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వర్షిప్.
0: వర్క్ ఒక ఫ్లవర్ వంటి.
1: వర్క్ ఈస్ కంపేరబుల్ టు ఏ ఫ్లవర్.
0: ఈ ఫ్లవర్ ను మనం డెవలప్ చేసుకుంటూ, ప్రొటెక్షన్ చేసుకుంటూ పోతే క్రమక్రమేణా ఆ ఫ్లవర్ లో ఉన్నటువంటి రేఖలు రాలిపోయి క్రమక్రమేణా ఒక పిండే అనేటువంటి ఒక ఇదిగా తయారవుతుంది.
1: బై డెవలపింగ్ దిస్
0: కాయగా తయారవుతుంది.
1: బై డెవలపింగ్ దిస్ ఫ్లవర్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ ది పెటల్స్ డ్రాప్ ఆఫ్ అండ్ ది టెండర్ ఫ్రూట్ డెవలప్స్.
0: ఈ ఫ్రూట్ ను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ పోతే అదే ఒక విధమైనటువంటి పెద్ద ఫలంగా తయారవుతుంది, కాయనే ఫలంగా అవుతుంది.
1: సో దిస్ టెండర్ అన్రైప్ ఫ్రూట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ బికమ్స్ మెల్లోడ్ ఇన్ టు ఏ జ్యూసీ ఫ్రూట్.
0: ఇక్కడ ఫ్లవర్, కాయ, ఫలము ఈ మూడు కూడాను ఫ్లవర్ లేకుండా కాయ కాలేదు, కాయ లేకుండా పండు కాదు.
1: సో విదౌట్ ది ఫ్లవర్ యూ డు నాట్ హ్యావ్ ది టెండర్ ఫ్రూట్ అండ్ విదౌట్ ది టెండర్ ఫ్రూట్ we do not have the mellowed fruit.
0: Kanukane work flower,
1: therefore work is the flower,
0: worship koi,
1: worship is the fruit,
0: wisdom is fruit,
1: wisdom is the mellowed ultimate fruit.
0: Kanuka ee moodinti sthayi nunchi kudano manamu moodu sevalu manam chestu raavali.
1: From the three planes we must carry on the three avenues of activity.
0: Samaja seva,
1: social service,
0: వ్యక్తిగత సాధన,
1: ఇండివిజువల్ ప్రాక్టీస్,
0: విశ్వ ప్రేమ,
1: యూనివర్సల్ లవ్.
0: ఈ మూడింటి ద్వారా మన సత్యసాయి సంస్థలను చాలా విరివిగా పెంచుకుంటూ పోవాలి.
1: త్రూ దీస్ త్రీ ఎవెన్యూస్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ మస్ట్ బి ఎక్స్పాండెడ్.
0: దీనిని ఇంకొక ఎగ్జాంపుల్ గా మీరు చెప్తాను. కారణం ఏమనగా అక్కడికి వెళ్లి మీ సేవాదల వారికి ఈ విధమైనటువంటి ఆదర్శాలంతా చెప్తే మరింత ఉత్సాహంగా వారి కార్యంలో పాల్గొనడానికి వీలవుతుంది.
1: ఐ గివ్ యూ అనదర్ ఎగ్జాంపుల్ బికాస్ వెన్ యూ గో బ్యాక్ యూ మస్ట్ బి ఏబుల్ టు ఇన్ఫ్యూజ్ ఇంట్రెస్ట్.
0: ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్ ఈ మూడు కూడాను ఒకే గమ్యాన్ని చేరుస్తుంది.
1: దీస్ త్రీ, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ త్రీ హ్యావ్ ఓన్లీ వన్ డెస్టినేషన్.
0: గోల్ ఇస్
1: వన్ గోల్.
0: ఎట్టండంటే ఇప్పుడు మనము చాలా మంది ప్రయాణం అయిపోతుంటున్నాము.
1: సెవెరల్ ఆఫ్ అస్ అండర్టేక్ ఏ జర్నీ.
0: ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ చేస్తున్నాము.
1: వీఆర్ ట్రావెలింగ్ బై అన్ ఆర్డినరీ ట్రైన్.
0: దీనిలో ఏమైపోతుందంటే ఈ ట్రైన్ ఒక్క స్టేషన్ పోతుంది, అక్కడ నిలిచిపోతుంది, అక్కడ నుంచి మరి ఇంకొక ట్రైన్ కోసం మనం క్యాచ్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి.
1: దిస్ ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్స్ అప్ టు ఏ స్టేషన్ అండ్ దేర్ ఇట్ స్టాప్స్ అండ్ దెన్ వీ మస్ట్ క్యాచ్ అనదర్ ట్రైన్.
0: అక్కడ కొంత సమయం పొందాల్సి వస్తుంది
1: అండ్ వీల్ బి పుట్ టు సమ్ ట్రబుల్ దేర్.
0: కనుక ఈ ఆర్డినరీ ట్రైన్ లోపల కొన్ని విధమైనటువంటి కాలము అధికంగా గడిచిపోవటము, కొన్ని శ్రమలకు గురి కావటము జరుగుతుంటది.
1: వెన్ వీ ట్రావెల్ బై ఆర్డినరీ ట్రైన్ దేర్ విల్ బి ఎ లాస్ ఆఫ్ టైమ్ అండ్ దేర్ విల్ బి అదర్ టైప్స్ ఆఫ్.
0: కానీ ఆర్డినరీ ట్రైన్ కూడాను అన్ని స్టేషన్లు సమానమైన స్టేషన్లోనే పోతుంటది.
1: అండ్ దిస్ ఆర్డినరీ ట్రైన్ స్టాప్స్ అట్ ఆల్ స్టేషన్స్ ఈక్వలీ.
0: ఈ ఆర్డినరీ ట్రైన్ కును తర్వాత ఈ ట్రైన్ లోపల త్రూ క్యారేజ్ ఒకటి తగిలిస్తారు.
1: ఇన్ ది ఆర్డినరీ ట్రైన్ సమ్ టైమ్స్ దేర్ విల్ బి ఎ త్రూ క్యారేజ్.
0: ఈ త్రూ క్యారేజ్ తగిలించడం వల్ల స్టేషన్ లో ఆ ట్రైన్ నిలిచిపోయినా మనం కూర్చున్న క్యారేజ్ మరి ఇంకొక ట్రైన్ కు తగిలిస్తుంది.
1: సో దిస్ త్రూ క్యారేజ్ విల్ బి అటాచ్ టు అనదర్ ట్రైన్, దేర్ఫోర్ వీ నీడ్ నాట్ గెట్ డౌన్ ఫ్రమ్ ది త్రూ క్యారేజ్.
0: మూడవది త్రూ ట్రైన్ ఉంటుంటది.
1: అండ్ ది థర్డ్ ఈస్ ఏ ట్రైన్ విచ్ రన్స్ త్రూ.
0: ఇతరులను ఉద్ధరించాలనుకున్నప్పుడు,
2: ఇతరులకు సహాయం కావాలనుకున్నప్పుడు, ఇతరుల యొక్క దుఃఖము ఒక నివారణ చేయాలనుకున్నప్పుడు కొంతవరకు మనం కర్మ మార్గంలోనే ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎలివియేట్ ది సఫరింగ్ అండ్ ది డిస్ట్రెస్ ఆఫ్ అదర్స్, ఇన్ ఆర్డర్ టు కంఫర్ట్ అదర్స్, వీ మస్ట్ అండర్టేక్ దిస్ కర్మ మార్గ.
2: ఒక విధమైనటువంటి దుర్మార్గాన్ని మనం పట్టాలనుకున్నా, ఒక విధమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములను మనం కొంతవరకు పట్టి సాధించాలనుకున్నా, వారి మార్గంలో కొంతవరకు మనం వెళ్లవలసి వస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ టెండెన్సీస్ విచ్ ఆర్ అన్ఫెయిర్, విచ్ ఆర్ ఫుల్ ఆఫ్ ఇంజస్టిస్, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు అడాప్ట్ దట్ పాత్.
2: ఎట్లనగా, మన ఇంటిలో దొంగలు పడ్డారు రాత్రి.
1: సపోజ్ ద థీవ్స్ హ్యావ్ ఎంటర్డ్ ది హౌస్ ఎట్ నైట్.
2: మనం కనుక్కున్నాం,
1: వీ ఆర్ అవేక్.
2: కనుక్కున్న తక్షణమే దొంగలు ఏదో ముండ్ల రోడ్డు లోపల పరిగెత్తిపోతున్నారు.
1: అండ్ యాజ్ సూన్ యాజ్ వీ ఆర్ అవేక్ ది రాబర్స్ ట్రై టు రన్ అవే త్రూ థార్నీ బుషెస్.
2: అయితే వాడు ఈ ముండ రోడ్లో పోతున్నాడు కదా అని మనం తార్ రోడ్లో కారు వేసుకుని పోదాం, వాడిని పట్టడానికి అయితే వాడు చిక్కడు.
1: ఇఫ్ వీ గో అలాంగ్ ది తార్ రోడ్ ఆర్ ది టాప్ రోడ్ ఇన్ అవర్ కార్, వీ కెనాట్ క్యాచ్ ది థీఫ్. ది థీఫ్ హూ రన్స్ అవే,
2: థీఫ్ ను పట్టాలనుకున్నప్పుడు థీఫ్ పోయిన మార్గంలోనే మనం పరిగెత్తాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ది థీఫ్ we must pursue the path which the thief had followed.
2: అదే విధంగాని కష్టజీవులను మనం ఉద్ధరించాలనుకున్నప్పుడు మనం కష్టంలోనే దిగాలి.
1: So when we want to help people who are in distress, we must also be prepared to undergo that distress.
2: కనుక మొట్టమొదట మనము వర్క్, ఈ వర్క్ మార్గంలో మనం ప్రవేశించి ఆ వర్క్ ద్వారా మనము పవిత్రం గావించాలి.
1: Therefore we must first enter the field of work, and through that work we must attain.
2: ఈనాడు లోకములో దుష్కర్మల మనం దూరం చేయాలనుకున్నప్పుడు మనము ఆ కర్మల ద్వారానే మనం ఆ కర్మలను దూరం చేయాలి.
1: When we want to put an end to evil practices, only through such path we can set them right.
2: కాలిలో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళుతోనే తీయడానికి ప్రయత్నం చేయాలి.
1: If a thorn runs through the foot only with a sharp needle which is like a thorn,
2: మన బట్టకైనటువంటి మట్టిని మనం పోగొట్టుకోవాలంటే తిరిగి మట్టితోనే కడగాలి.
1: ది డర్ట్ ఆన్ ది క్లాత్ మస్ట్ బి రిమూవ్డ్ విత్ డర్ట్.
2: దీనినే పూర్వకాలము చౌడు అని చెప్పేటువంటి వారు.
1: ఇట్ వాస్
2: ఈనాడు సోపులు, సన్ లైట్ సోపులు, ఇంకా సోపులు కావాల్సిన వచ్చినాయి. కానీ పూర్వము మట్టితోనే మన యొక్క వస్త్రముల యొక్క దీని మట్టిని పోగొట్టడానికి ప్రయత్నించేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ what is a material called chaudu, which is derived from
2: salty,
1: the soil,
2: salty
1: soil, and with this soil they used to purify the cloth by removing the taint on the cloth.
2: Karu adhe vidhamgane vajrani koyalanukunnapudu vajram tone danni vajrani koyali.
1: If you want to cut a diamond, you can cut it with another diamond.
2: Adhe vidhamgane karmanu karma tone manam sadhinchali.
1: Therefore we must, through karma we must attain karma.
2: కనుక సేవాదనం వారికి అందరికీ ఈ కర్మ మార్గము చాలా పవిత్రమైనటువంటి మార్గము, ఇది ఆదర్శవంతమైనటువంటి మార్గం.
1: సో ఫర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదల్ దిస్ మార్గ ఆఫ్ కర్మ, దిస్ పాత్ ఆఫ్ కర్మ ఈజ్ ది మోస్ట్ సీక్రెట్ అండ్ మోస్ట్ అర్జెంట్.
2: ప్రేమ స్వరూపులారా, ఈ గడిచిపోయినటువంటి యొక్క సమావేశముల కంటే కూడా ఈ సమావేశాన్ని మరింత పవిత్రమైన ఒక సార్థకమైనటువంటి యొక్క సమావేశంగా మీరు భావించి ఈ సమావేశం నుంచి నేను కూడాను మీరు మా ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి కొన్ని నిర్ణయాలను ఆచరణలో పెట్టటము, పెట్టించటము, చేయటము, చేయించటం కూడాను జరిపించి మన సంస్థల యొక్క అభివృద్ధిని విరివిగా పెంచి దేశానికి సరియైనటువంటి యొక్క నాయకులుగా ఆదర్శంగా నిరూపిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: పవిత్రాత్మ స్వరూప, I bring my discourse to a close that you will regard this conference as something different, as more sacred, more significant, and you make a resolution that you should implement all the conclusions that you have arrived at this conference and thereby expand the organization. And in that hope and with blessing, I conclude this discourse.
3: That was an eye-opener discourse delivered by Bhagwan Baba during the Central District Sevadal Conveners Training Camp held in Brindavan on the 25th of May 1979. In this discourse, Bhagwan urged the participants to have faith only in one name and one form. He also explained the importance and role of being a sevadal.